0: drama will wipe out the tears and make you cry and shed tears.
1: Kanniru tappinchu etta tappistunnadu.
0: How does he wipe out your tear?
1: అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక విషయంలో నీ కన్నీరు తప్పిస్తున్నాడు.
0: ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ దేర్ ఇస్ నో టియర్ ఎట్ ఆల్.
1: లౌకికమైనటువంటి ప్రాపంచిక బాధల లోపల నీకు కన్నీరు తెప్పిస్తున్నాడు.
0: ఇన్ ది వరల్డ్ ఇస్ సఫరింగ్ యు క్రై అండ్ షెడ్ టియర్స్.
1: పిచ్చులు పట్టించు పిచ్చి పోగొట్టును సచ్చిదానందుడో సాయిరామా. కన్నీరు తెప్పించు చిన్మయమూర్తివో చిన్నిరామా.
0: లార్డ్ రామా విల్ వైప్ అవుట్ ద టియర్స్ అండ్ మేక్

0: స్వామి స్వామి స్వామి అనేటువంటి పిచ్చిని పట్టిస్తాడు, లోకము లోకము అనే పిచ్చిని తప్పిస్తాడు.
1: హీ విల్ మేక్ యు మ్యాడ్ ఆఫ్టర్ స్వామి అండ్ క్యూర్ ది మ్యాడ్నెస్ ఆఫ్ ది వరల్డ్.
0: కనుకనే పిచ్చిని పోగొట్టు పిచ్చి పట్టించు రెండు చేస్తాడు తానే.
1: హీ విల్ క్యూర్ ది మ్యాడ్నెస్ అండ్ మేక్ యు మ్యాడ్.
0: జోగి భోగిగా చేయు, భోగి జోగిగా చేయు, భాగవత వినో బాలరామ.
1: ఏ మిలియనేర్ బికమ్స్ ఏ పాపర్, పాపర్ బికమ్స్ ఏ మిలియనేర్.
0: జోగి భోగిగా మారిపోతాడు, భోగి జోగిగా మారిపోతాడు.
1: ఎ మ్యాన్ ఆఫ్ అఫ్లూయెన్స్ బికమ్స్ ఎ బెగర్.
0: భోగి జోగిగా మారినప్పుడు దైవ చింతన ప్రారంభమవుతుంది. కనుకని ఈనాడు జగత్తునకు పట్టినటువంటి వ్యాధులు ఎన్ని?
1: What are the diseases afflicting?
0: ఏడు విధములైనటువంటి రోగాలు పట్టినాయి.
1: Seven types of diseases.
0: సప్త విధములైనటువంటి యొక్క రోగములు పట్టి ఈ ప్రపంచమును అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
1: These are the seven diseases with which we suffer.
0: ఈ రోగములు
1: What are they?
0: మొదటిది,
1: ఫస్ట్,
0: నీతి లేని వాణిజ్యము.
1: ద కామర్స్ వితౌట్
0: నీతి లేని వాణిజ్యము,
1: కామర్స్,
0: ఇది ప్రపంచానికి పట్టినటువంటి పెద్ద రోగము.
1: ఇట్స్ ఎ బిగ్ డిసీజ్.
0: నిజాయితీ లేని రాజకీయము,
1: పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్.
0: ఇంకా శీలము లేనటువంటి విద్య,
1: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్.
0: త్యాగము లేని ఆదరణ,
1: అండ్ ఇట్స్ సపోర్ట్ వితౌట్ సాక్రిఫైస్.
0: కృషి లేని పంట,
1: అండ్ ద క్రాప్.
0: గుణము లేని మానవత్వము,
1: అండ్ హ్యూమన్ లైఫ్ విదౌట్ క్యారెక్టర్.
0: విశ్వాసము లేని భక్తి, ఇవే ఏడు రోగాలు.
1: అండ్ ద డివోషన్ వితౌట్ ఫెయిత్, దీస్ ఆర్ ద డిసీజెస్.
0: విశ్వాసం లేని భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఆర్ ది యూజ్ ఆఫ్ డివోషన్ విత్?
0: గుణము లేని మానవుడు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఆర్ ది ఫన్ ఆఫ్ మ్యాన్ విత్?
0: కృషి జరిపినటువంటి పంటను ఏ రీతిగా ఆశించగలడు?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద క్రాప్ విత్?
0: శీలం లేని విద్య ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వై ఎడ్యుకేషన్ విదౌట్ క్యారెక్టర్?
0: కనుక మొట్టమొదట మనకి ఇప్పుడు ఉండవలసినవి మూడు.
1: సో వీ నీడ్ త్రీ.
0: నీతి కలిగినటువంటి కృషి, అనగా నీతి కలిగినటువంటి ఒక వాణిజ్యం.
1: సో వీ నీడ్ బిజినెస్ విత్ మొరాలిటీ.
0: నిజాయితీ, నిజాయితీతో కూడినటువంటి రాజకీయం,
1: అండ్ ద పాలిటిక్స్ విత్ ప్రిన్సిపల్,
0: శీలంతో కూడినటువంటి విద్య. ఈ మూడు ఉంటే మిగిలిన నాలుగు కూడా దీంతో ఇన్నిమైపోతాయి.
1: అండ్ ఎడ్యుకేషన్ విత్ క్యారెక్టర్, ద రెస్ట్ విల్ జాయిన్.
0: కనుకనే ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
1: సో భగవాన్ సేస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
0: ఈనాడు ఈ దేశానికి ఈ ఏడు రకములైనటువంటి వ్యాధులు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
1: దీస్ సెవెన్ డిసీజెస్ మేక్ ది ఎంటైర్ మ్యాన్
0: ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా గాని దుఃఖము, ఎక్కడ చూసినా భయం.
1: There is restlessness, there is fear and misery.
0: Kanuka manamu ee enintini chakka chesukovadaniki prathi manavudu kuda kankanam kattukovali.
1: Everyone should be free from these seven diseases.
0: Deenni ee reethiga manam chakka chesukotam.
1: How to cure?
0: Oka prema margamlo maatrame deenni chakka chesukovachu.
1: It's possible to cure through the path of love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటే ద్వేషానికి అవకాశమే లేదు.
1: When once there's love, there's no hatred.
0: అవినీతిలో మనం ప్రవేశించము,
1: there's no morality.
0: అసత్యములో ప్రవేశించము,
1: you never speak lies.
0: దుశ్శీలములో మనం ప్రవేశించము,
1: you never have bad character.
0: అన్ని సత్యమైనటువంటి మార్గంలో మనం నడుస్తాం,
1: everything will be proper.
0: కనుకనే ప్రేమనే దైవంగా వెతుకోండి.
1: సో ట్రూ లవ్ ఇస్ గాడ్.
0: బుద్ధుడు చెప్పాడు అహింసే పరమ ధర్మము అని.
1: బుద్ధ సెడ్ నాన్ వైలెన్స్ ఇస్ సుప్రీమ్.
0: సత్యసాయి చెప్పేటువంటి ప్రేమనే దైవ స్వరూపము, అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్, లవ్ ఆల్.
0: ప్రేమ ఒక్కటే భగవంతుని యొక్క సొత్తు.
1: Love is God's property.
0: ఇది మానవుల యొక్క సొత్తు కాదు.
1: It's not human property.
0: ఇది సంపాదించినటువంటిది కాదు.
1: ఎక్కడ
0: నుంచి గిఫ్ట్ తీసుకున్నటువంటిది కాదు. ఏ ఫ్యాక్టరీ లోపల డెవలప్ చేసింది కాదు.
1: It's not gifted, it's not manufactured.
0: ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: లవ్ కమ్స్
0: ఈ ప్రేమకు ఒక్కదానికే భగవంతుడు అని చెప్పడానికి వీలవుతుంది.
1: లవ్ ఇస్ గాడ్, దట్ అలోన్.
0: అమ్మా నాన్నల ప్రేమ ప్రేమ కాదది.
1: ఇట్స్ నాట్ ది లవ్ ఆఫ్
0: అటాచ్మెంట్.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
0: తల్లి బిడ్డల ప్రేమ ప్రేమ కాదది.
1: ఇట్స్ నాట్ ది లవ్ ఆఫ్
0: అటాచ్మెంట్.
1: ఇట్స్ ఆల్సో అటాచ్మెంట్.
0: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి అవన్నీ.
1: ఇట్ హస్ కమ్ ఇన్ ది మిడిల్ అండ్ పాస్ట్.
0: ప్రేమ అనేటువంటిది నీ పుట్ట పూర్వము ఉంటుండాలి.
1: లవ్ ఇస్ దేర్ ప్రయర్ టు
0: నీ జీవితంలోనే ఉంటుండాలి.
1: డ్యూరింగ్ యువర్ లైఫ్
0: నీవు గతించిన తర్వాత కూడా ఉంటుండాలి.
1: ఈవెన్ ఆఫ్టర్ డెత్
0: ఇట్ ఇస్ ఆమ్నీ ప్రెజెంట్ లవ్.
1: లవ్ ఇస్ ఆమ్నీ ప్రెజెంట్.
0: కనుకనే ఈ మూడు కాలంలో ఎందుకు మార్పు చెందినటువంటి తత్వం ప్రేమ.
1: సో లవ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: అది ఏ నీ సరి అయినటువంటి యొక్క ఆదర్శము.
1: దట్ ఈస్ ది ట్రూ ఐడియా.
0: దాన్ని సరైన రీతిగా నీవు నీలో ఉంది దాన్ని తగిన కృషి చేయాలి.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ యువర్
0: టంబ్లర్.
1: దిస్ ఇస్ టంబ్లర్.
0: ఈ టంబ్లర్ లో నీళ్లు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వాటర్.
0: కానీ అడుగు భాగంలో చక్కెర ఉంటుండాలి.
1: అట్ ద బాటమ్ దేర్ ఇస్ షుగర్.
0: అయితే షుగర్ ఉంది అక్కడ.
1: దేర్ ఈస్ షుగర్.
0: నీవు పైనీరు త్రాగుతున్నావు కాబట్టి చప్పిడిగా ఉంటుండాలి.
1: యూ జస్ట్ taste the water above, so it is tasteless. Take the spoon,
0: dan lopala veyi,
1: put it in,
0: chakkaga tippu,
1: stir it up.
0: Adugunnatvanti chakkara anni bhagamlona praveshistundi.

0: వాటర్ ఎట్ ద బాటమ్ వుడ్ గెట్ మిక్స్డ్ విత్ ద రెస్ట్.
1: ఇప్పుడు ఈ చక్కెర ఎక్కడ ఉంటుంది?
0: వెరీ షుగర్ నౌ.
1: ఈ జలంలో సర్వత్రా ఉంటుంది.
0: ద షుగర్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వాటర్.
1: ఇది తిప్పక ఉనుపు ఎక్కడ ఉంటుంది?
0: బిఫోర్ యు
1: స్టార్ట్. అడుగు భాగంలో మాత్రమే ఉంటుంది.
0: అదే
1: రీతిగా నీ హృదయమే ఒక కప్పు.
0: యువర్ హార్ట్ ఈస్ ఎ కప్.
1: అందులోనే అడుగు భాగంలో డివినిటీ అనేటువంటి షుగర్ ఉంటుంది.
0: దేర్ ఇస్ ద డివినిటీ ఆఫ్ షుగర్ ఎట్ ద బాటమ్.
1: నీకు తగినటువంటి బుద్ధి అనేటువంటి స్పూన్ తీసుకో.
0: Take the spoon of the intellect.
1: సాధన అనేటువంటి కలుపు కలుపు.
0: Stir it up with your spiritual practice.
1: అప్పుడు ఆ డివినిటీ అనేటువంటి ఒక సర్వాంగంలోనా ప్రవేశిస్తుంది.
0: Then the divinity will enter.
1: చేసే పనుల్లోనా స్వీటే.
0: Action.
1: నడిచే నడకలో స్వీటే.
0: Behavior.
1: చెప్పే మాటలో స్వీటే.
0: Words.
1: చూచే చూపులో స్వీటే.
0: Looks.
1: వినే మనసులో స్వీటే.
0: Listening.
1: సర్వం మధురమయం మధురమయం మధురమయం.
0: All become sweet, sweet, sweet alone.
1: కనుక ఈనాడు నువ్వు చేయవలసింది ఏమిటి?
0: నీలోనే
1: ఉంటుంది ఆ మధురం.
0: That sweetness is within you.
1: కనుక నీ బుద్ధి అనేటువంటి దానిని అంతర్భాగముగా మార్చుకో.
0: So turn your intellect within.
1: దాంట్లో ప్రేమ అనేటువంటి దాంతో కలుపు దాని చక్కగా.
0: Mix it with love.
1: అప్పుడే అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: Then it will spread all over.
1: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
0: సో రామదాస్ ఆల్సో సే
1: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: He said, oh, devotees come here, the sweets of
1: ఆధారమైన పెద్ద పాండువ తీసి
0: ఎ బిగ్ వెరీ కంటైనర్ ఇస్ టేకెన్.
1: ఆదిమునులు దీని బాగుగా కలిపిరి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: ఏన్షియంట్ రిషీస్ హావ్ మిక్స్డ్ ఇట్ అప్ వెల్. ఓ డివోటీస్ కమ్ అండ్ టేక్ ది స్వీట్.
1: నిబద్ధియను కండ చక్కెర తెచ్చి
0: దే బ్రాట్ ద షుగర్ ఆఫ్ ఇన్వర్డ్.
1: సుబుద్ధియను ఆవు నెయ్యే వేసి
0: అండ్ గుడ్ మైండ్ గుడ్ ఇంటెలిజెన్స్
1: అపద్యమని అడి మలినము తీసి ఆదిమునులు దీని భాగము బట్టి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: ఏన్షియంట్ రిషీస్ హావ్ మిక్స్డ్ ఇట్ స్టర్డ్ ఇట్ వెల్.
1: ఇది ఒక్క కాసైనా ఖర్చు లేదు దీనికి.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్ నో ఎక్స్పెన్స్.
1: భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని
0: దిస్ ఇస్
1: పామరులై చెడిపోవకు రండి.
0: డోంట్ బి ఫూలిష్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
1: ఏ ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేదు దీనికి.
0: దెర్ నో ఎక్స్పెన్సెస్ హియర్.
1: ఈ ఖర్చు లేని దాన్ని కొనడానికి ఎందుకు మీకు దూరం పోతుంది?
0: వెన్ థింగ్స్ ఆర్ ఫ్రీ వై డు యూ గో అవే.
1: ఖర్చు పెట్టి ఎంత మిమ్మల్ని పాడు చేసేటువంటి గుణాలు కొంటున్నారు.
0: యు బాయ్ bad things, bad qualities.
1: కనుకనే సుబుద్ధియను కండ చక్కెర తెచ్చి
0: there is sugar of good mind.
1: అపత్తమని ఏది మలినము తీసి
0: and dirt is life.
1: ఆదిమునులు దీని పాకము బట్టిది
0: and ancient rishis made sweet out of it.
1: కనుకనే సర్వవేదముల సారము
0: essence of veda.
1: సమస్త మార్గముల గమ్యము
0: goal of all paths.
1: సర్వ సాధనల యొక్క సారము ఇది ఆనందమైన రామనామం.
0: దిస్ ఇస్ లార్డ్స్ నేమ్ ఇస్ ద గోల్ ఆఫ్ ఆల్ పీపుల్.
1: దైవ నామము చేత సర్వము కూడా మనకు సిద్ధి పొందుతుంది.
0: బై సింగింగ్ గాడ్స్ గ్లోరీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కాన
0: సో
1: శివరాత్రి అనేటువంటిది కేవలము వర్షములకు ఒక పర్యాయం మాత్రమే వస్తుందని భావించకూడదు.
0: సో డోంట్ కన్సిడర్ శివరాత్రి కమ్స్.
1: ప్రతి రాత్రి కూడా నువ్వు శివరాత్రిగా మనం ఎంచుకోవాలి.
0: టేక్ ఎవ్రీ నైట్ ఇస్ శివరాత్రి.
1: ఎక్కడ మనం భగవద్భావం స్మరిస్తుంటామో, ఎక్కడ మనకు సచ్చింతంలో ఆవిర్భవిస్తుంటాయో అక్కడంతా కూడా శివరాత్రి. శివం మంగళం అనగా ఏమి? అహంకారాన్ని త్యజించటమే శివము.
0: గివింగ్ అప్ ఈగో ఇస్ శివం.
1: తెలుగు వారికి బాగా తెలుసును.
0: తెలుగు పీపుల్ నో
1: సి అని ఆ కొమ్మను కొట్టివేస్తారు.
0: సి
1: అనేటువంటి కొమ్మను కొట్టేస్తే సి అనేటువంటిది అయిపోతుంది.
0: వెన్ ద బ్రాంచ్ ఇస్ టేకెన్ అవుట్ ఇట్ విల్ బి సీన్.
1: అప్పుడు శివం అవుతుంది.
0: శివం
1: ఆ దాన్ని కొట్టకుండా పోతే శవం అయిపోతుంది అంతే.
0: దట్స్ నాట్ దేర్ బికమ్ శవం డెడ్ బాడీ.
1: శివమునకు శవమునకు ఏది దీనికి ఆధారము?
0: వాట్ ఇస్ ది డిఫరెన్స్?
1: అహంకారం అనే కొమ్ములు పెట్టుకోవటమే శవం. అహంకారాన్ని నిర్మూలన చేయటమే శివం.
0: దట్ విత్ ఈగో ఇట్ శవం డెడ్ బాడీ. విదౌట్ ఇట్ ఇట్ శివం.
1: కనుక ప్రతి మానవుడు కూడా ఇప్పుడు ఈ అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ కిల్ దిస్ ఈగో.
1: అహంకారం ఉండినంత వరకు కూడా ఈ ఆకారాన్ని ఎవరు కూడా సమీపించరు.
0: So long there is ego, you can never be near this form.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: a small example.
1: మీరందరూ ఎక్కడెక్కడి నుంచినో ఎన్ని కష్టములకో ఎన్ని బాధలకో ఓర్చుకుని ఎంత సెలవులో చేసుకుని ఇక్కడికి వస్తున్నారు.
0: You have come here from different places bearing all inconveniences.
1: పంపించారు.
0: What invitation is sent?
1: ఎందుకు? దగ్గరకు వస్తున్నారు.
0: వై ఆర్ యు హియర్?
1: సాయి దగ్గర ఉన్నటువంటి ప్రేమతత్వం కోసమని మీరు ఇంతగా వాడుతున్నారు.
0: యు ఆర్ హియర్.
1: ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడిస్తూ, నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ ఎంతో కులాసగా మీతో సంతోషాన్ని పొందుతున్నాడు.
0: స్వామి టాక్స్ టు ఎవ్రీబడి, హి మూవ్స్ అబౌట్.
1: ఈ ప్రేమ తత్వం చేతనే మీరందరూ ఇక్కడ రాగలుగుతున్నారు.
0: బికాస్ ఆఫ్ స్వామిస్ లవ్ యు ఆర్ హియర్.
1: ఇక్కడే నా అహంకారం ఉంది, వచ్చిన వారు వచ్చినట్టు పోతారు అంటే మీరెవరు నా దగ్గరికే రారు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఈగో హియర్, నన్ ఆఫ్ యు.
1: అహంకారం నిర్మూలమైపోవడం చేతనే అందరినీ సమీపిస్తుంటున్నాడు.
0: బికాస్ దేర్ ఇస్ నో ఈగో, ఇట్ కమ్స్ టు యు.
1: కనుకనే
0: సో
1: గోపికలు కూడా ఇదే ప్రార్థిస్తూ వచ్చారు.
0: దాట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ గోపికాస్.
1: ఎప్పుడూ మీతోనే ఉండాలి స్వామి.
0: స్వామి, వీ షుడ్ బి విత్ యు ఆల్వేస్.
1: ఇంతకంటే మాకు అక్కర్లేదు. వరం ఉంటే
0: వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
1: పుష్పంబువై నీవు పొలు పొందుచుండినా తుమ్మెదనై నేను తిరుగుచుండు.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూర్ ఎ ఫ్లవర్ ఐ విల్ బి లైక్ ఎ బీ.
1: నీవు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఒక పుష్పం మాదిరి పుట్టినామంటే నేను తుమ్మెద మాదిరి పుట్టేటట్టుగా నన్ను అనుగ్రహించు.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూ టేక్ ది ఫార్మ్ ఎ ఫ్లవర్ లెట్ మీ బి బోర్న్ ఎస్ ఎ బీ.
1: వృక్షంబువై నీవు వెలుగొందుచుండినా.
0: When you grow like a tree,
1: వృక్షంగా నీవు మారుతావంటే వల్లికనై నీకు అల్లుకొందు.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూర్ ఎ ట్రీ, ఐ మే క్రీపర్.
1: నేను క్రీపర్ మాదిరి నిన్నే విచ్చుకోకుండా నిన్ను అల్లుకుంటూ వస్తాను.
0: ఐ మే క్రీపర్ కాయిలింగ్ రౌండ్ యూ.
1: వర సముద్రుడే నీవైనా.
0: ఇఫ్ యు ఆర్ ది ఓషన్,
1: వాహిని ఎగుచు నేను నీలోన ఐక్యమగుచు.
0: ఐఎమ్ ఫాల్స్ అండ్ మర్జ్ ఇన్ యూ.
1: మేరు పర్వతమే నీవైనా పరచుకొని పారద నేను సెలయేరునై సెలయేరునై.
0: ఇఫ్ యు ఆర్ ఎ మౌంటైన్,
1: ఫాల్స్ వాటర్ ఫాల్స్
0: వాటర్ ఫాల్స్ ఫ్రమ్ ద మౌంటైన్
1: ఉంటాను నీకు.
0: ఐ విల్ బి విత్ యు ఆల్వేస్.
1: ఆ విధంగా నన్ను చేయి.
0: మేక్ మీ లైక్ దాట్.
1: అనంత ఆకాశమే నీవైనా.
0: ఇఫ్ యు ఆర్ దట్ ఇన్ఫినిట్ స్కై.
1: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
0: ఐల్ బి టైనీ స్టార్ షైనింగ్ దేర్.
1: అది భగవత్ సంబంధము, అది ఏ బాంధవ్యము.
0: దట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్.
1: ఆ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని నాకు అందించమని కోరారు.
0: దే ప్రేడ్ ఫర్ సచ్ గిఫ్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
1: కనుక జీవులకు దేవులకు ఇటు సన్ని సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ఇన్ ది
1: ఇండివిజువల్ అండ్ గాడ్. బాంధవ్యాన్ని మర్చిపోతున్నారు.
0: బట్ వి హావ్ ఫర్గాటన్.
1: బంధంలో చిక్కుకొని పోతున్నారు.
0: వి ఆర్ ఇన్
1: బాధను అనుభవిస్తున్నారు. అశాంతితో కృంగిపోతున్నారు.
0: వి ఆర్ రెస్ట్లెస్.
1: కాలము తెలియనటువంటి దీంతో అనేక విధంగా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటుంది.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైం.
1: ఈ వ్యర్థం చేసుకోకూడదు.
0: డోంట్ వేస్ట్ టైం.
1: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
0: లైఫ్ ఇస్ వాల్యుబుల్.
1: జీవితం చాలా విలువైనటువంటిది.
0: ఇట్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: జీవించదగినటువంటిది.
0: వి హావ్ టు లివ్, ఇట్ హస్ టు బి లివ్డ్.
1: అలాంటి జీవితాన్ని వ్యర్థం కావించుకోకూడదు.
0: డోంట్ వేస్ట్ లైఫ్.
1: మానవ దేహమున కంటే మానవునికి ప్రాణం చాలా విలువైనటువంటిది.
0: మోర్ దెన్ ద బాడీ, లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఎన్నింటికైనా త్యాగం చేసి దాన్ని సంరక్షించుకుని భగవత్ సన్నిధానికి చేర్చడానికి తగిన కృషి చేయాలి.
0: బీ రెడీ టు సాక్రిఫైస్ అండ్ అపోల్డ్ ద లైఫ్ టు బీ విత్ ద డివైన్.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: మా యొక్క జీవితం ఏమిటి?
0: వాట్ ఇస్ అవర్ లైఫ్?
1: మలయ మారుతం వలె కాలం అంతా కూడా నువ్వు మారిపోతుండాలి.
0: ఇట్స్ లైక్ ఎ వర్ల్డ్ విండ్ దట్ చేంజెస్.
1: మంచు గడ్డ వలె క్షణములకు దేహానికి కేటాయించినట్టు ఆయు ప్రమాణం తరిగిపోతుండాలి.
0: లైఫ్ స్పాన్ పాసెస్ ఆఫ్ లైక్ ది ఐస్ దట్ మెల్ట్.
1: కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కాయాన్ని వదిలిపోతున్నాము.
0: బిఫోర్ వి నో ద అవర్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ.
1: ఏమిటి, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: దెన్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్?
1: కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే పోతున్నాము.
0: వి హావ్ నాట్ రియలైజ్డ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: కర్తవ్యాన్ని గుర్తించాలి.
0: వి షుడ్ నో అవర్ డ్యూటీ.
1: ఎందుకోసం పుట్టాము?
0: వై ఆర్ వి బోర్న్?
1: ఎందుకు మానవత్వం ధరించాము?
0: జంతువునా
1: నరజన్మ దుర్లభమని ఎందుకు చెప్పాము? ఏమిటంత విశేషం ఉంటుండాలి?
0: స్పెషాలిటీ.
1: ఆ విశేషం దైవత్వంకు సమీపానికి పోవటమే విశేషం.
0: ప్రాక్సిమిటీ టు ద లార్డ్ ఇస్ స్పెషల్.
1: అక్కడ నుంచి వచ్చాం, తిరిగి అక్కడికి వెళ్ళాలి.
0: వి హావ్ కమ్ ఫ్రమ్ గాడ్ అండ్ గో బ్యాక్ టు హిమ్.
1: అది ఏ మన లక్ష్యం?
0: దట్స్ అవర్ గోల్.
1: అది ఏ జీవితం యొక్క పర్పస్?
0: దట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఈ సత్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: వి షుడ్ ప్రిజర్వ్ ద ట్రూత్ ఇన్ అవర్ హార్ట్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఎన్ని విధమైనటువంటి ఆశల్లో మీ తల్లిదండ్రులు పెట్టుకున్నారు.
0: యువర్ పేరెంట్స్ హావ్ హై హోప్స్ ఆన్ యూ.
1: మీ యొక్క ప్లాన్ కూడా అనేక రకమైనటువంటి ప్లాన్లు అంతా ఉంటున్నాయి.
0: యూ టు మేనీ ప్లాన్స్.
1: కానీ ఎన్ని ఉండినప్పటికీ
0: ఇన్స్పైర్ ఆఫ్ ఆల్
1: ఈ భగవత్ చింతన మాత్రము మీరు ఏనాటికి ఎక్కడికి పోయినప్పటికీ వదలకూడదు.
0: నెవర్ ఫర్గెట్ గాడ్, నెవర్ గివ్ అప్ హిజ్ నేమ్.
1: తల్లిదండ్రులను తగినటువంటి రీతిగా సంతోషపెట్టు.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్ మీ దుడ్డు అంతా తల్లిదండ్రులు గిఫ్టే.
0: యువర్ బ్లడ్ అండ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ పేరెంట్స్ గిఫ్ట్స్.
1: కనుక వారికి కూడా కృతజ్ఞత చెప్పండి.
0: యూ షుడ్ షో యువర్ గ్రాట్యుట్యూడ్.
1: వారికి తగినటువంటి ఒక సేవలు చేయండి.
0: యూ షుడ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
1: జీవితం అంతా కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్, యూ షుడ్ సర్వ్ యువర్ ఫాదర్.
1: వారి ధనంకు మాత్రం మేము వారసులము, వారి ఆజ్ఞకు వారసులు కాదంటే ఇది ఏమైనా న్యాయమా?
0: If you say that you are legal heirs to their property and don't sell them, is that injustice?
1: అన్నిటికీ వారికి మానసు వారసులే.
0: You are the higher.
1: వారి ఆజ్ఞను శిరసావహించాలి.
0: Follow their command.
1: రాముడు దేవుడైనాడు.
0: Rama is God.
1: ఎట్లయినాడు?
0: How?
1: నేను దేవుడిని నేను ఆకాశం నుంచి ఉట్టిపడ్డాడా?
0: Has he come down on earth declaring
1: so? No. మానవుడు నేను తల్లి గర్భం నుంచి పుట్టాడు.
0: He is like ordinary human.
1: దేవుడు కావడానికి కారణం ఏమిటి?
0: Why has he become God?
1: ఆదర్శవంతమైనటువంటి గుణాలను అభివృద్ధి పరిచి ఆదర్శంగా జగత్తునికి చూపించాడు.
0: Because he has got ideals and led an ideal life.
1: తనకు అధికారమైనటువంటి రాజ్యాన్ని కూడా త్యజించాడు.
0: He has given up the entire kingdom.
1: పట్టాభిషేకమునకు సిద్ధమైనటువంటి ఒక క్షణము లోపలే అరణ్యానికి ప్రవేశించాడు.
0: He has gone to the exile. At the time he was incarnated, why?
1: ఆడిన మాట తప్పకూడదు.
0: We should not.
1: సత్యమునకు ఇంతవరకు త్యాగం చేస్తూ వచ్చాడు.
0: For truth is that
1: తాను చెప్పింది కూడా కాదు, తండ్రి చెప్పిన దానికి తాను పాటిస్తూ వచ్చాడు.
0: He observed the command of the father.
1: తండ్రి ఆ ఇచ్చినటువంటి సత్యాన్ని నిలబెట్టే నిమిత్తమై ఈ కుమారుడు ఇంత పాటుపడ్డాడు.
0: To uphold the truth of the father, the son.
1: కనుకనే మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మన కాయం కూడా సార్థకమవుతుంది.
0: When we discharge our duty, the body is.
1: అది నిజమైన మన యోగము.
0: That's true yoga.
1: కర్తవ్యం కర్తవ్యం సుకర్మ కౌశలం.
0: వన్ షుడ్ డూ ఇట్ విత్ ఆల్ ద స్కిల్ అండ్ ఎబిలిటీ.
1: కర్తవ్యాన్ని చక్కగా గుర్తించండి.
0: వీ షుడ్ నో అవర్ డ్యూటీ.
1: నేను బాలుడిగా ఉన్నాను, ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి?
0: ఐఎమ్ ఎ బాయ్, వాట్స్ మై డ్యూటీ?
1: వినయ విధేయతలతో,
0: హ్యూమిలిటీ,
1: గురువులకు తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇచ్చి,
0: రెవరెన్స్ టు టీచర్,
1: సమాజం లోపల చక్కని పేరును తెచ్చుకోవటం.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
1: ఇది ఈనాటి నీ కర్తవ్యం.
0: దిస్ ఇస్ యువర్ డ్యూటీ టుడే.
1: వివాహం చేసుకున్న తర్వాత
0: గృహస్థ
1: ధర్మములకు విరుద్ధం కాకుండా,
0: నాట్ అగేన్స్ ద ప్రిన్సిపల్
1: సమాజ ధర్మములకు ఏమాత్రం విరుద్ధం కాకుండా,
0: నాట్ అగేన్ ద నార్మ్స్ ఆఫ్ లైఫ్,
1: మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి సన్మార్గంలో నీవు ప్రవేశించాలి.
0: యు షుడ్ రిడీమ్ యువర్ లైఫ్ బై ట్రెడింగ్ అలాంగ్ ద రైట్
1: పాత్. ఇది భారతీయ సంస్కృతి.
0: దిస్ ఇస్ ది కల్చర్.
1: ఏమిటి భారతీయ సంస్కృతి అంటే?
0: వాట్ ఇస్ ఇట్?
1: అనగా పవిత్రమైనటువంటి భావాలతో,
0: సీక్రెట్ థాట్స్,
1: నిర్మలమైనటువంటి కార్యాలతో,
0: విత్ ఆల్ ప్యూర్ యాక్షన్స్,
1: అనగా ఏ విధమైనటువంటి యొక్క దోషములు లేనటువంటి మనసుతో,
0: mind without any mistake.
1: మనం ప్రవర్తించినప్పుడే ఇదే భారతీయ సంస్కృతి.
0: When we conduct ourselves, it is భారతీయ కల్చర్.
1: అసత్యముతో దూషితం కానటువంటి మాట,
0: the word should not be polluted
1: by దూషితం కానటువంటి దేహము,
0: the body should not be put to violence.
1: క్రియాశుద్ధితో దూషితం కానటువంటి వాక్కు, ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: We should have the unity which is not polluted by
1: God. త్రికరణ శుద్ధి అన్నారు.
0: This is called unity in Trinity.
1: అది ఏది? Proper study of mankind is man.
0: That is the proper study of mankind is man.
1: అనగా మంచి హృదయము,
0: గుడ్ హార్ట్,
1: మంచి పలుకు,
0: గుడ్ వర్డ్,
1: మంచి చేతలు,
0: గుడ్ హార్ట్, గుడ్ వర్డ్ అండ్ గుడ్ యాక్షన్.
1: ఇది ఏ మీకు శివరాత్రి యొక్క ప్రధానమైన సందేశం.
0: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ శివరాత్రి.
1: ముఖ్యంగా మీరు తెచ్చుకోవలసినటువంటిది మూడు వాక్యాలతో మీకు చెప్తున్నాను.
0: త్రీ థింగ్స్ దట్ భగవాన్ టెల్స్ అస్ నౌ.
1: సేవ, సేవ, సేవ.
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఈ సేవను మాత్రం మీరు ఏనాటికి మర్చకూడదు.
0: Never forget service.
1: ఈ సేవలో మీరు పాల్గొనాలంటే ప్రేమను పెంచుకోవాలి.
0: In order to serve, develop
1: ఈ ప్రేమను పెంచుకోవాలంటే ప్రాకృతమైన సుఖాలను త్యాగం చేయాలి.
0: You have to sacrifice worldly pleasure.
1: త్యాగం చేసి ప్రేమను పెంచినప్పుడే సేవలో మనకు తగినటువంటి ఫలం.
0: Sacrifice, develop love and then you can serve.
1: అది ఏ నిజమైన సేవ?
0: That's true service.
1: ఈ సేవ చేస్తున్నానంటే అహంకారానికి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు.
0: Never be egoistic because you are serving.
1: చేస్తున్నావు నీ సేవ, నీ కోసం నువ్వు చేస్తున్నావు.
0: Whom are you serving?
1: ఉద్ధరే ఆత్మనాత్మానాం. నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి చేస్తున్నావు.
0: You are working for your own emancipation.
1: అంతేకాని ఎవరికో కోసమో కాదు.
0: Not for anybody.
1: ప్రతి సేవ కూడా నిన్ను నీవు ఉద్ధరించుకోవటమే.
0: Every service for your own
1: emancipation. ప్రతి అపకారం కూడా నిన్ను నీవు పాడు చేసుకోవటమే.
0: If you harm anybody, harm yourself.
1: అపకారం చేయవద్దు.
0: Don't harm anybody.
1: ఎవర్ని బాధ పెట్టవద్దు.
0: Don't hurt anybody.
1: ఎవర్ని హీనంగా చూడవద్దు.
0: Don't look down.
1: ఎవర్ని ఆశాస్పదంతో నీవు భావించవద్దు.
0: Don't make fun of anybody.
1: ఇవన్నీ తిరిగి నీకు వెలుగుకు తిరిగేటువంటివి.
0: Because they will come back to you someday.
1: కనుకనే మొట్టమొదట బీ గుడ్, డూ గుడ్.
0: సో బీ గుడ్, డూ గుడ్.
1: ఈ రెండు చేస్తే నీకు అన్ని సుఖము జరుగుతుంది.
0: దీస్ టూ యుల్ బి హ్యాపీ ఇన్ ఎవ్రీ వే.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఒక సంవత్సరం వరకు శివరాత్రి కోసం కాచుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ వన్ ఇయర్.
1: ప్రతి దినం కూడాను, ప్రతి రాత్రి కూడాను శివనామం చేత మనము శివత్వం అనేటువంటి మా మంగళత్వమే, నా యొక్క జీవిత తత్వమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి నీ యొక్క అణువులో ఉన్నటువంటి పరమతత్వాన్ని నీవు చక్కగా విచారణ చేయాలి.
0: ఎవ్రీ నైట్ వి హడ్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ అండ్ డివినిటీ ఇన్ ఎన్ ఆటమ్ అండ్ మేక్ ఇట్ సీక్రెట్.
1: శివ శివ శివ శివయ్యన రాధా నీ చింతలెల్లా బాపి కోన మన

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan సహనమైన్నది మనకు చక్కదనము. ప్రేమ స్వరూపురా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి మానవులకు సహనం అన్నది ఏమిటో తెలియకపోతున్నది.
2: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ వాట్ సహన టాలరెన్స్ ఈజ్.
1: సహనం అన్నది భారతీయుని యొక్క అందచందమని గుర్తించుకోలేకపోతున్నారు.
2: పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ ఇట్ ఈస్ ది టాలరెన్స్ విచ్ ఇస్ ది రియల్ బ్యూటీ ఆఫ్ ది సేక్రెడ్ ల్యాండ్.
1: సహనం లేనటువంటి మానవుడు మానవుడే కాదు.
2: వన్ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్ బెరెఫ్ట్ ఆఫ్ టాలరెన్స్.
1: హీనులను కురుపులను చూచినప్పుడు మానవునకు సహనం అన్నది పోయి అసహ్యము అనేటువంటిది ఆరంభిస్తున్నది.
2: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: నిజముగా సహనం అన్నదే కేవలం గొప్ప విలువైనటువంటి యొక్క మంత్రము మన భారతీయులకు.
2: ఇన్ ఫ్యాక్ట్ దిస్ టాలరెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హైలీ సీక్రెట్ మంత్ర టు భారతీయర్స్.
1: ఇటువంటి పవిత్రమైన మంత్రమును వదిలి యంత్రతంత్ర మంత్ర చేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానంలో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము, వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of the worship and observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ది మెయిన్ డ్యూటీ ఆఫ్ ఆల్ భారతీయస్ టు అబ్జర్వ్ ఎవరీ సటిల్ థింగ్ విత్ టాలరెన్స్ డిలైట్ హింసెల్ఫ్ అండ్ షేర్ విత్ అదర్స్.
1: వ్రతములన్నిటి ఎన్ను వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము.
2: ఇన్ ఫ్యాక్ట్ అడిహరెన్స్ ఆఫ్ ట్రూత్ ఈస్ ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ penance among all rituals.
1: Satyashilame nijamainatuvanti tapas aneetuvantidi ee naati manavudu marchipoyadu.
2: The modern man has forgotten the fact that truth is the true penance.
1: Sahanamu chaala uttejakaramainatuvantidi ullasakaramainatuvantidi ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ this tolerance that has got to be propagated to many of the people. And this tolerance is really enthusiastic and highly zealous.
1: Pratamulannitiyandu vanniganchina etti kana satya seelame katina tapamu.
2: Therefore, the shining principle of truth is the true form of penance among all of the rituals followed.
1: Madhura bhavam vedi mana desamandanna matrubhavam kanna manyamedi.
2: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: Inati matrubhavam anetundi marchipothunnaru.
2: This feeling towards the mother is forgotten.
1: Deenikante madhuramainatundi marokati jagattulo ekkadano kanaradu.
2: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
1: Aa madhurabhavam aina aa matrupremanu sampadinchukunetundi vaadu maha adrushtavantudi.
2: He is really lucky one if he is the recipient of mother's love.
1: ఈ మధుర భావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటిది కాదు, డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు. మధుర భావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
2: దిస్ నెక్టరైన్ ఫీలింగ్ కెనాట్ బి అబ్టైన్డ్, కెనాట్ బి పర్చేస్డ్, నార్ రెంటెడ్ అవుట్. ఇట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ నెక్టరైన్ లవ్.
1: ఇట్టి పవిత్ర గుణములు కలిగినటువంటి భారతదేశమును ఈనాడు మనం ఉల్లంఘించి ఉత్తేజకరమైనటువంటి యొక్క ఉల్లాసముతో పరుల గుణములు పాటించుతూ అవి ఏ మన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
2: భారతీయస్ ఆర్ డిజోబేయింగ్ these principles, encouraging principles of eternity, and have been adopting the alien principles,
1: prema swarupulara,
2: embodiments of love.
1: Premaku minchinatvanti oka pavitramainatvanti oka gunamu jagattunu endu vetikana kuda nu kanaradu.
2: In this world, in spite of your intense search, you do not find more valuable thing other than the truth.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
2: యు విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎంజాయింగ్ ద వరల్డ్లీ లవ్, ఫిజికల్ లవ్, బట్ ద లవ్ ఆఫ్ ద బ్లిస్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ నాట్ సో పాసిబుల్ అండ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్.
1: ప్రేమ స్వరూపులారా, ప్రేమ అన్నది ఒకరినొకరు ప్రేమించుకోవటం కాదు, అది కాదు ప్రేమ.
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్, లవ్ డస్ నాట్ మియర్లీ మీన్ లవింగ్ ఈచ్ అదర్.
1: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
2: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
2: Bharatiyas have forgotten this sacred path of love.
1: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనను వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
2: Since ancient times, it is only the sacred principle, the sacred one of the divine love, which is haunting us, which is after us, which is responsible for the sustenance of our life.
1: It is divyamainatvanti yoka daiva premanu manamu ekkada pettamo emo gurtinchukolekapothunnaru.
2: We are not able to know where we have hidden this divine love.
1: Endu chusina ande kanipistunnadi.
2: In fact, it is present everywhere where
1: అందరూ ఎందు కరగని కాదు ఎందెందు వెతికిన కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
2: In fact, you can see the divine love wherever you see, wherever you find.
1: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయుల్ని వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటి రెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
2: భారతీయస్ have been sustaining their life because of their devotion and sincerity. And it's a divine love which has been protecting everyone like that of an eyelid.
1: Daiva prema tappa jagattu nundu ee prema kodanu jagattulo kaanaladu.
2: In this world, universe, you don't find any other thing equal to that of
1: ee kanipinchetuvanti premalanni kodanu bhootakamulu naatakamulu.
2: All other forms of love are just bhutaka, falsehood, nataka, the drama.
1: కానీ నిజమైనటువంటి ప్రేమ తన నాభి నుండి ఆవిర్భవిస్తుంది.
2: The true love emanates, originates right from the navel.
1: అట్టి ప్రేమను మనం తీసుకోవటం, సంపాదించుకోవటం అది నాకు చాలా ఇష్టం.
2: భగవాన్ wants us to experience and share with everybody that wholehearted love.
1: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎట్టి చూచినా కూడా అది ప్రేమ కానేలదు.
2: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
1: లౌకికమైన భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
2: The worldly love, the physical love, the ephemeral love is plenty enough in this world.
1: వీటన్నిటిని ప్రేమ అని పిలిచేటకు అర్హత లేదు.
2: In fact, they don't deserve to be called love.
1: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
2: True love should originate out of human heart.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
2: Safeguard, maintain this love.
1: ప్రేమగల మానవునకు ఎట్టిది కూడాను లోటు కలగదు.
2: This love you don't find anywhere in this world.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమ స్వరూపులు అనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
2: We can be called the embodiments of love if only we install that love within us.
1: దైవము సర్వత్రా ఉన్నాడు.
2: God is all pervasive.
1: దైవం ఎవరు?
2: Who is God?
1: నీవే దైవము.
2: You are God.
1: ఇట్టి జవాబును మనం పొందాలి.
2: This answer, response we should get.
1: దైవం ఎందు చూసినా ఉన్నప్పటికీ నీ ఎందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
2: Though God is everywhere, never forget the basic fact that God is in you.
1: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
2: You consider God separate.
1: ఎందుకన్నాడు అందు లేడని సందేహం వలదు.
2: Never doubt that he is here and he is not there.
1: చక్రి సర్వోపగతుండు.
2: God is everywhere.
1: ఎందెందు వెతికి చూచినా ఆనందందే కరడు అని ప్రహ్లాదుడు చెప్పాడు.
2: It is Prahlada who said that you will find him wherever you intensely search for him.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనము గుర్తించుకోవడానికి మర్చిపోతున్నాం.
2: We are forgetting this essential thing to know the nature of love.
1: భారతీయ సంస్కృతి ఇదియే.
2: This is the culture of Bharat.
1: దైవం దైవం దైవం దైవం నీవే, నీకంటే వేరు దైవం లేడు.
2: You say God, you are God. God is not separate from you.
1: తన యందు ఉన్నటువంటి దైవాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.
2: So man is not able to convince that God is in him.
1: కానీ దైవము కానటువంటి దాన్ని విశ్వసిస్తున్నాడు.
2: He reposes faith in every other thing other than God.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: మీరు దేనిని ఆశించినా ఆశించకపోయినా ప్రేమను మాత్రము మీరు వదలకండి.
2: whatever you seek after, never give up this love.
1: ఇది ఏమన్నా గొప్ప ధనం.
2: This is our prosperity, affluence.
1: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
2: There's no other property beyond this love.
1: ఈ ప్రేమనే గొప్ప నిధి.
2: In fact, this love is the mine of wealth.
1: దీన్ని మర్చినటువంటి వాడు మానవుడే కాదు.
2: If one forgets this love, he cannot be a human being by any standard.
1: తల్లిని తండ్రిని సోదరులను కేవలము ప్రేమిస్తున్నావు.
2: You love your parents, mother, father, your sisters and brothers.
1: కాని ఇవి భౌతికమైనటువంటి నాటక సంబంధమైన ప్రేమని.
2: This is all worldly love relating to the physical.
1: కనుక మన నిజ ప్రేమను మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Therefore it's necessary to make quest for true divine love.
1: నిజమైనటువంటి ప్రేమను వెతుకునక్కర్లేదు.
2: You don't need to search for true love anywhere else.
1: అది ఎప్పుడూ మన వెంటనే జంటనే ఇంటనే కనిపిస్తుండాలి.
2: The true divine love is always with you, in you, above you, below you, around you.
1: దాన్ని వెతకనక్కర్లేదు.
2: You don't need to search for it specially.
1: కానీ నిజమైనది వదిలి నిజము కానటువంటి దానిని మనం ఎందెందో వెతుకుతున్నాము.
2: We are after the falsity, that which is not true, forgetting the basic fundamental love.
1: ఇది ఏమిటి?
2: What is this?
1: ఇది పుష్పం.
2: This is a flower.
1: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
2: People go on describing this flower.
1: ఇది దైవ హృదయ పుష్పము.
2: God is the real flower.
1: ఇది పుష్పం సామాన్యమైనది కాదు.
2: Flower is not ordinary one.
1: ఇది భగవంతుడి యొక్క హృదయంతో కూడినటువంటిది.
2: This is symbolic of the heart of God.
1: దీనికి ఎన్నో రేఖలు ఉంటున్నవి.
2: It has got so many petals.
1: ఈ రేఖలన్నీ నువ్వు తీసేస్తే పుష్పం ఎక్కడుంది?
2: When you go on removing petals, where is the flower?
1: కనుక ఈ రేఖలే భగవంతుని యొక్క లేఖలు.
2: రేఖలు, ది పెటల్స్ ఆర్ ది లేఖలు, ద లెటర్స్ ఆఫ్ ద డివినిటీ.
1: ఎవరి ప్రేమలోని లేఖ ఒక్కటి తప్పిపోయిందా వాడు ప్రేమ స్వరూపుడే కాదు.
2: ఇఫ్ వన్ మిస్సెస్ దిస్ లెటర్ ఆఫ్ లవ్, యూ కెనాట్ కాల్ హిమ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: దీని అన్నింటికీ ఆధారం ఒక్కటే.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ బేసిస్ ఫర్ ఆల్.
1: అది ఏ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ.
2: దట్ ఈస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఫర్ ఆత్మ.
1: ఆత్మనే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
2: ది సెల్ఫ్ ఆత్మ ఈజ్ లవ్.
1: దానిని మరొక రీతిగా పిలిచేటకు పేరు లేదు.
2: యూ కెనాట్ కాల్ ఇట్ బై ఎనీ అదర్ నేమ్ అదర్ దాన్ దిస్ ఆత్మ.
1: ఈ ఆత్మకే అనేక రకములైనటువంటి ప్రేమలు.
2: ఇట్ ఈస్ దిస్ ఆత్మ దట్ మేనిఫెస్ట్ ఇన్ వేరీడ్ మేనర్.
1: మన తల్లి తండ్రి సోదరుడు సోదరి వీరందరూ కూడాను ఈ యొక్క పుష్పం యొక్క రేఖలే.
2: ద మదర్ ఫాదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్ represent the petals.
1: అందరూ చేరినటువంటిది కుటుంబము అనేటువంటి పుష్పము.
2: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద ఫ్లవర్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: కనుక మనం ఒక కుటుంబ ప్రేమలుగా ఉంటుందంత మాత్రం చాలదు.
2: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఫ్యామిలీ రిలేషన్షిప్.
1: విశ్వ కుటుంబీకుడుగా నీవు కావాలి.
2: వన్ షుడ్ బిలాంగ్ టు దిస్ యూనివర్సల్ ఫ్యామిలీ, ఫ్యామిలీ ఆఫ్ ది యూనివర్స్.
1: ఎవరిని చూసినా నమస్కారం నమస్కారం నమస్కారం నమస్కారం.
2: యూ షుడ్ బి ఏబుల్ టు రెస్పెక్ట్ సల్యూట్ నమస్కార్ ఎవ్రీ వన్ హూమ్ యూ కమ్ అక్రాస్.
1: దీనికి మించినటువంటిది ఎక్కడైనా మనకు లభిస్తుందా?
2: దిస్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఎవ్రీబడి యూ డోంట్ గెట్ మోర్ దెన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక నీకు జగత్తులకు కనిపించినవన్నీ కూడాను దైవ స్వరూపములే.
2: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇన్ దిస్ కాస్మాస్ ఇట్ వెరీలీ ఇస్ డివైన్.
1: దైవము కానటువంటిది ఒక్కటి కూడా నువ్వు జగత్తులో కానరాదు.
2: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ అదర్ దాన్.
1: ఈ కనిపించిన అన్నీ కూడా నువ్వు వస్తువులుగా నీవు భావిస్తున్నావు.
2: యూ కన్సిడర్ మియర్లెస్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్.
1: ఈ వస్తువులన్నీ కూడా నువ్వు దైవ కృపములే.
2: ది మెటీరియల్ objects of this world also are symbolic of God's grace.
1: కనుక ప్రపంచములో భగవంతునికి మించినటువంటిది మనకు ఒక్కటి కూడా కనరాదు.
2: Therefore, it is certainly established there's nothing beyond God in this
1: world. కనుకనే మనం పిచ్చివారమైపోయి భగవంతుడు ఎక్కడో ఎక్కడో అని వెతుకుతూ ఉన్నాం.
2: Like madcaps, we are in search of God elsewhere.
1: ఎక్కడ చూసినా కనిపించినది దైవమే.
2: It's only God who is present everywhere.
1: దైవము కానటువంటిది లోకములో ఒక్కటి లేదు.
2: In this world there's nothing other than the divinity.
1: కనుక సర్వము దైవ స్వరూపమని భావించినటము చాలా గొప్పతనము.
2: The greatness lies considering everything as a manifestation of God.
1: దైవము కానటువంటిది మనకు ఏమాత్రం కూడాను జగత్తులో కానరాదు.
2: In this world you don't find anything other than God.
1: కనిపించినదంతా కూడాను దైవ స్వరూపములే.
2: All that is conspicuous is the will of God.
1: Form of God.
2: Is the form of God.
1: కనుక will of God కాదు, form of God.
2: It's not the will of God, it is the form of God.
1: కనుక దైవము అన్ని రూపములందు కూడాను మనకు కనిపిస్తున్నాడు.
2: So God is present in all forms.
1: అట్టి సర్వస్వరూపుణ్ణి కూడాను సర్వ మానవ ఆకారము కూడాను మనం దైవముగా విశ్వసించాలి.
2: Therefore all forms are his. It's only God who assumes all these forms.
1: కనుక మనము ఈ వస్తు స్వరూపాన్ని విసర్జించి
2: So we should give up this material point of view.
1: శక్తి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో దాటుకోవాలి.
2: We should go the power, the strength of God and strengthen in our heart.
1: కనుక దైవము కానటువంటిది మనం ఏది కూడా అనుభవించటం లేదు.
2: You don't experience any other thing other than God in this world.
1: నిమ్మనము నీటిని తాగాము.
2: You have taken water.
1: ఈ నీటిని తాగటం చేత ఏమి శాంతి కలిగింది?
2: What is that you get by drinking water?
1: దాహం తీరింది.
2: Thirst is quenched.
1: అనగా ఈ దాహం అనేటువంటిది దైవమే.
2: This very thirst is divine.
1: నీరు కూడాను దైవమే.
2: Water is divine.
1: పంచభూతములు, పంచేంద్రియములు, పంచకోశములు, పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలే.
2: The five elements, the five essential sheets, the senses, everything is God only.
1: ఇవన్నీ సెన్సెస్ అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
2: We are misusing our senses.
1: ఇది మానవుడు చేసి ఈ నీటిని త్రాగటం చేత ఏమి శాంతి కలిగింది?
2: What is that you get by drinking water?
1: దాహం తీరింది.
2: Thirst is quenched.
1: అనగా

0: దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
1: వి ఆర్ మిస్యూజింగ్ అవర్ సెన్సెస్.
0: ఇది మానవుడు చేసేటువంటి పాపము.
1: దిస్ ఈస్ ద సిన్ కమిటెడ్ బై మ్యాన్.
0: సెన్సెస్ అన్ని కూడాను పవిత్రమైనటువంటివి.
1: ఆల్ సెన్సెస్ ఆర్ హైలీ సేక్రెడ్.
0: నిర్మలమైనటువంటివి.
1: దే ఆర్ ప్యూర్.
0: నిశ్చలమైనటువంటివి.
1: దే ఆర్ స్టడీ.
0: నిస్వార్థమైనటువంటివి.
1: సెల్ఫ్లెస్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్యశుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: దే ఆర్ ప్యూర్, అన్పొల్యూటెడ్, అన్సలీడ్, క్రిస్టలైన్, క్లియర్, ఇమ్మోర్టల్.
0: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడా లేవు.
1: ఇట్ ఈస్ బియాండ్ ఆల్ కాస్ట్, కమ్యూనిటీ, రేస్, నేషనాలిటీ.
0: దీనికి కాస్ట్ అంటే ఏమిటో తెలియదు.
1: ఇట్ హెస్ నో నాలెడ్జ్ ఆఫ్ వాట్ కాస్ట్ ఈస్.
0: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మనం ఎంతే ఉంచుకొని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
1: We have the human values within us, but we are in search of them outside.
0: Manavata viluvalu unte
1: human values
0: emunt anukunnaru.
1: What do you think of them?
0: Manavata viluvale daiva gunamulu.
1: The human values are the divine qualities.
0: Daivuniki vere gunamade devu.
1: God has no special attributes other than these.
0: Daivamu anetuvanti padame oka pedda gunamu.
1: The very term God symbolizes a great quality, supreme.
0: అటువంటి గుణరహితమైనటువంటి ఒక భగవంతుణ్ణి గుణముని ఎందుకు తిప్పుకొని మనం భ్రమిస్తున్నాము.
1: We are deluded by attributing attributes to God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నా నోటి ఎందు ఏది పలికినను ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
1: Whatever Bhagavan tells us, whatever he speaks, it is only love.
0: నాకు మరొక పదము నాకు మరొక పదము నాకు తెలియదు.
1: భగవాన్ డస్ నాట్ రిఫర్ టు ఎనీ అదర్ థింగ్, హీ డస్ నాట్ నో.
0: ప్రేమకు మించినటువంటి గుణము మన యందు ఎక్కడ కూడా కానరాదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ క్వాలిటీ దెన్ లవ్ విత్ ఇన్ మ్యాన్.
0: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
1: వీ హ్యావ్ టు సీక్ దట్ లవ్.
0: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడు మరొకటి లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ అదర్ దెన్ లవ్.
0: నిర్గుణము,
1: attributeless,
0: niranjanam,
1: shining,
0: sanatanam,
1: ancient,
0: niketanam,
1: exemplary,
0: nitya,
1: eternal,
0: suddha,
1: pure,
0: buddha,
1: unsullied,
0: mukta,
1: liberated,
0: nirmala swarupinam.
1: It's the pure one, unpolluted.
0: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం కలుపుతున్నామే కాని దానికి వర్ణన్ కానే కాదు.
1: All these synonyms are for self-gratification, but do not in any way represent the reality.
0: భగవంతునికి వర్ణనే లేదు.
1: You cannot describe God.
0: తనకు ఒకటే ఒక వర్ణన.
1: But it's only one way.
0: గొప్ప వర్ణన ప్రేమ.
1: The greatest way of describing God is only
0: ఈ ప్రేమకు మించినటువంటి వర్ణన ఎక్కడ చిక్కిన కూడా మనకు అది వర్ణనే కాదు.
1: Beyond this realm of description of love, nothing lies ahead.
0: కోపం నందు కాని, తాపం నందు కాని, విచారం నందు కాని, దుఃఖం నందు కాని, ఏదీని ఎందు కూడాను ఈ ప్రేమ ప్రేమనే.
1: ఇన్ ఆల్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్, ఎదర్ ఇన్ యాంగర్ ఆర్ ఫ్రస్ట్రేషన్, లవ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందున్నటువంటి స్వరూపము ప్రేమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ యూఆర్ వెరీ లవ్.
0: ఆ ప్రేమనే భగవత్ యొక్క ఆకారము.
1: And this love is the form of God.
0: అట్టి ఆకారంను మనం చింతపెట్టుకొని
1: that form you have,
0: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
1: You think of the rest that are formless.
0: అంగహీనుడైనటువంటి పిల్లలను,
1: the handicapped,
0: ఆ సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
1: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ are lifted to three wheelers.
0: వారు దైవస్వరూపులు.
1: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడనిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ సో లో, ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దే ఆర్ డివైన్.
0: హీనుడైనటువంటి వాడు లోకంలో ఎక్కడ కూడా కానరాడు.
1: దేర్ ఇస్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ ఆర్ లో.
0: ఆ హీనమైనటువంటి గుణము మన యందే.
1: దట్ క్వాలిటీ విచ్ ఇస్ సో లో అండ్ మీన్ ఈజ్ ఇన్ యూ ఓన్లీ.
0: అది భగవంతుని క్వాలిటీ కాదు.
1: ఇట్స్ నో వే ది గాడ్స్ క్వాలిటీ.
0: భగవంతునికి క్వాలిటీ లేవు.
1: గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్ ఆర్ క్వాలిటీ.

0: అది క్వాలిటీ ఒక్కటే ఒకటి.
1: బట్ హాస్ గాట్ ఓన్లీ వన్ క్వాలిటీ,
0: ప్రేమనే అతని క్వాలిటీ.
1: ద క్వాలిటీ ఆఫ్ లవ్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్.
0: ప్రేమనే అతని స్వరూపము.
1: లవ్ ఇస్ హిస్ ఫామ్.
0: నేనెవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకెంత ఆనందమో చెప్పలేను.
1: భగవాన్ సేస్ ఇట్ ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్ యాజ్ హి టాక్స్ టు పీపుల్ లవింగ్లీ.
0: ఆ ప్రేమ లేకుండా కేవలము పరిహాసంతో కానీ లేక పవిత్రమైనటువంటిది అని కానీ భావించి నన్ను వర్ణిస్తుంటే అది నాకు చాలా అసహ్యమేస్తుంది.
1: ఆన్ అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టాక్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫన్ లిమిటింగ్ టు డిస్క్రిప్షన్ భగవాన్ ఈజ్ వెక్స్డ్ ఆర్ డిస్గస్టెడ్ విత్ సచ్ టాక్.
0: కనుకని ప్రేమతో నన్ను పలుకరించండి.
1: టాక్ టు భగవాన్ విత్ ఆల్ యువర్ లవ్.
0: ఆ ప్రేమతో పలికినటువంటి పలుకులకు అన్నిటికీ అక్కడనే జవాబు వస్తుంది.
1: యూ గెట్ ద రెస్పాన్స్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ వెన్ యువర్ వర్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్
0: ప్రేమతో. ప్రేమతో సాయి అని పిలుచు.
1: సే విత్ ఆల్ లవ్ సాయి.
0: ఓయి అని పలుకుతారు.
1: యూ గెట్ ది రెస్పాన్స్ ఓయి ఓయి.
0: కనుకనే ప్రేమ లేనటువంటిది మాత్రము నన్ను ఏమాత్రం కదిలించలేదు.
1: నథింగ్ కెన్ టచ్ అవర్ మూవ్ భగవాన్.
0: ఆ ప్రేమను మాత్రము కవర్గా చేసుకుని నన్ను పలకరిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
1: భగవాన్ విల్ సర్టన్లీ రెస్పాండ్ ఇఫ్ వీ టాక్ టు హిమ్ విత్ లవ్.
0: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దెన్ లవ్.
0: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలకరించండి, ప్రేమ చేతనే చూడండి.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ అండ్ టాక్ టు హిమ్ వెల్ హ్యావ్ దిస్ లవ్. టాక్ టు హిమ్ లవింగ్లీ, వాచ్ హిమ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఎంత ధనం ఉన్నా ఎంత గుణం ఉన్నా ప్రేమకి ఏమాత్రము పనికిరావు.
1: ఆల్ యువర్ వెల్త్ ఆల్ యువర్ స్టేటస్ స్టాండ్ నో వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ ఫైండ్ ఎనీథింగ్ మోర్ దాన్ లవ్.
0: ప్రేమ ప్రేమ ఈ రెండు అక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
1: టూ లెటర్డ్ వర్డ్ ప్రేమ, ఆల్ ద స్వీట్నెస్ కంటెయిన్ ఇన్ దిస్ యూ డు నాట్ ఫైండ్.
0: ప్రేమ ప్రేమకి ఎంత దీర్ఘమిస్తామో అంత దానికి మాధుర్యం వస్తుంది.
1: ప్రేమ యాజ్ యూ అటర్ వెల్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ స్వీట్నెస్ దేర్.
0: కనుక మీరు ప్రేమను ప్రధానంగా పెట్టుకోండి.
1: హ్యావ్ దిస్ లవ్ యాజ్ ది ఫౌండేషన్.
0: ఎక్కడికైనా మీరు వెళ్ళండి.
1: యూ మే గో ఎనీవేర్.
0: అడవులు ఎందున్నా,
1: యూ మే బి ఇన్ ద ఫారెస్ట్,
0: ఆకాశంలో ఉన్నా,
1: ఓవర్ ఇన్ ద స్కై,
0: పట్టణంలో ఉన్నా,
1: ఇన్ ఎ సిటీ,
0: పల్లెనున్నా,
1: ఓ విలేజ్,
0: గుట్ట మీద నున్నా,
1: ఆన్ ద మౌంటైన్ టాప్,
0: కట్టేటబడి ఉన్నా,
1: ఆర్ ఇన్ ద డీప్ సీ.
0: ప్రేమించు వానికి ప్రేమయే సాటి.
1: Those that love, it is only love that is unparalleled, unbeaten, unequal.
0: కనుక ఇతనికి ఏ గృహము ఏ వసతి ఏ నివాసము ఏ మాత్రము లేవు.
1: The one of love is not bothered of any other comfort, be that residence or whatsoever.
0: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
1: This love we should acquire.
0: ఈ ప్రేమకు ఎంత ధనం ఇచ్చినా లభించేటువంటిది కాదు.
1: You cannot buy this love with any amount of money.
0: ఎంత మనసు ఇచ్చినా లభించేటువంటిది.
1: You can only get it by offering your mind.
0: ఇది మనసుకు మాత్రమే లభిస్తుంది గాని
1: it's only the mind that can acquire.
0: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మొట్టమొట్ట మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
1: It is only the love that one has to develop.
0: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి భక్తి భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
1: ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గ్రో డెవలప్ లవ్.
0: కనుక మనకు భక్తి భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచినో లభించదు.
1: డివోషన్ యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
0: ప్రేమనే మన యొక్క డివోషన్.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ ద ట్రూ డివోషన్.
0: ఈ ప్రేమ లేనటువంటి డివోషన్ డీప్ ఓషన్.
1: Devotion without love is only deep ocean.
0: Aa ocean kuda nu elantidi uppu needa vali.
1: This deep ocean is saltish saline.
0: Devotion is like sweet water.
1: The devotion is full of sweet water.
0: Amrita mayamainatundi ఈ ప్రేమ.
1: అండ్ దిస్ లవ్ ఇస్ నెక్టర్.
0: ఆనందమయమైనటువంటిది ఈ ప్రేమ.
1: లవ్ ఇస్ బ్లిస్.
0: అద్భుతమైనటువంటిది ఈ ప్రేమ.
1: ఇట్స్ మిస్టీరియస్, వండర్ఫుల్.
0: అంతటా చిక్కునది ఈ ప్రేమ.
1: అండ్ యూ గెట్ ఇట్ సో ఈజీలీ ఫర్ యువర్ సెల్ఫ్.
0: కనుక ఇట్టి సులభమైనటువంటి ప్రేమను వదలి
1: యూ గివ్ అప్ దట్ ఈజీ సింపుల్ లవ్.
0: ఇంకొక ప్రేమను మనం ఏమాత్రము ఆశించరాదు.
1: నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ వరల్డ్లీ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు భక్తి భక్తి భక్తి అనేటువంటి ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి.
1: యు సేఫ్ గార్డ్ దట్స్ సీక్రెట్ లవ్.
0: దానికి మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: Beyond this, you don't find anything in this world. It is only the source of liberation.
0: Mukti, bhakti, yukti, rakti, anrakti. Anninti andukulanu ee prema okkati maatrame leenavai undadi.
1: Mukti, liberation. Bhakti, the devotion. Rakti, the attachment. The anurakti, one's own likes. They all center around this love only.
0: Kanuka. ఈనాడు గురు పౌర్ణమి దినము మీకు అందించేటువంటిది అమూల్యమైనటువంటి వస్తువు ఒక ప్రేమ మాత్రమే.
1: ఆన్ దిస్ మోస్ట్ ఆస్పిషియస్ సేక్రెడ్ డే ఆఫ్ గురు పౌర్ణిమ భగవాన్ గివ్స్ అస్ మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్, ద గిఫ్ట్ ఆఫ్ లవ్ టు ఎవ్రీబడి.
0: ఈ ప్రేమనే లేకుండా నేను ఏది ఇచ్చి కూడాను అది ఫలితం ఉండదు.
1: Without love, whatever that is given to you is useless.
0: Kanuka na premane pavitramainatundi yokka sinduram.
1: It is this Bhagavan's divine love which is most auspicious and sacred, the very vermilion sindura.
0: Itti premane meeru abhivruddhi parchukondi.
1: This love we have to foster and grow.
0: Sayankalamu ee prema yokka vimaramunu chakkaga bodhisthayi.
1: This evening Bhagavan will explain the details of love.
0: Prema mudita manase kahe.

हवस मूत्र विसर्जन नाव के करम माता पिता बंधु सख

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగమును ఆశించి, ఇంద్రియ సుఖమును అపేక్షించి జీవించుటకు ప్రయత్నిస్తున్నది.
1: ఇన్ దిస్ అపారెంట్ ట్రాన్సియెంట్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు డిజైర్ ద సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్.
0: కానీ ఈ ఇంద్రియ సుఖము ఎక్కడి నుండి ఆవిర్భవించుతున్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
1: They are not able to recognize the fact where from they get this sensual pleasure.
0: Samasta indriya sukhamulaku puttinillu dukkame.
1: For all the sensual pleasure, the center being that of misery.
0: Puttaka sthanam ettido dani purva pradam attide untuntadi.
1: As is the center of origin, so the rest follow in the same way.
0: Dukkamulandu putti sukhamulu ee reetiga taanu pondagaladu. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తునందు కనిపించినది అందరి కూడాను అనిత్యం అసుఖం ఈ లోకం.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ప్యూర్లీ టెంపరరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లీటింగ్, ఫుల్ ఆఫ్ మిజరీ.
0: కనుక ఈ సత్యాన్ని మానవుడు గుర్తించితే ఎన్నో విధములైనటువంటి పవిత్రమైన స్థితిని పొందగలదు.
1: వెన్ వన్స్ మ్యాన్ రికగ్నైజెస్ దిస్ truth, he will lead a sacred life.
0: Tana puttuk sthananu taanu gurtinchukolekapothunnadu.
1: He is not able to know his origin.
0: Ekkadi nunchi vachanu, ekkadi nichanu, ekkadiki velutunnanu aneetundi ee moodu rahasyamulanu gurtinchukunte manavuni yokka jeevitham saarthakam avutundi.
1: Human life is really redeemed if one understands the meaning of these questions: where from I have come, where do I live, where do I go back.
0: Indriyamulaku మాత్ర అని పేరు.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ కాల్డ్ మాత్రాస్.
0: మీయతే ఇది మాత్ర అని దీని యొక్క అంతరార్థం. అనగా ఈ యొక్క ఇంద్రియములు అనేటువంటివి, ఈ మాత్ర అనేటువంటివి కూడాను కొలతను వేయబడినటువంటివి.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ మాత్రాస్, దే హావ్ గాట్ దేర్ ఓన్ మెజర్.
0: కొలతలు వేయనటువంటిది ఇంద్రియములే.
1: ఓన్లీ ది సెన్సెస్ మెజర్.
0: ఎట్లా?
1: హౌ?
0: పప్పుకు తగినంత ఉప్పు లేదు అని దీనికి తగినటువంటి కొలతలు వేసి చెప్పినటువంటిది నాలుక.
1: ఇట్ ఈస్ ద టంగ్ దట్ మెజర్స్ టు వాట్ ఎక్స్టెంట్ సాల్ట్ ఈస్ యాడెడ్ టు ద డాల్.
0: మనిషి చాలా అందంగా ఉంటున్నాడు కానీ ముక్కు చాలా చిన్నది అని దీనికి కొలత వేసి చెప్తుంది కన్ను.
1: ఇట్ ఈస్ ది ఐ దట్ సేస్ దట్ మ్యాన్ ఈస్ సో హ్యాండ్సమ్ but the nose is very small.
0: ఈ విధంగా మంచి చెడ్డలను గుర్తించి ఉచ్చరించినటువంటివి ఈ ఇంద్రియములు.
1: So senses decide what are good and what are bad.
0: ఈ యొక్క మాత్రకు మరొక విశిష్టత కూడా ఉంటున్నది.
1: మాత్ర senses have another significance.
0: అనగా ఒక పరిమితములో దీనిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం.
1: Meaning, they must be used under certain limitation.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఇంద్రియములను, అందించినటువంటి ఈ ఇంద్రియములను పరిమితమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ఉపయోగించుకోవాలి.
1: Senses, which are God's gift, must be used under certain limits.
0: పరిమితములకు మించిపోయినప్పుడు భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవటమే కాకుండా దానివల్ల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు, నష్టములకు, రోగములకు గురి కావలసి వస్తుంది.
1: If he doesn't make use of the senses under certain limits, it amounts to disobedience to God and he'll be put to suffering, losses and sickness.
0: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ ఇంద్రియములను ప్రసాదించాడో ఆ ఇంద్రియములను ఆ నిమిత్తమై సక్రమమైన మార్గంలో దాన్ని ప్రవేశపెట్టి అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make use of proper use of these senses for which they are meant, gifted by God.
0: ఉదాహరణమునకు ముక్కును తీసుకోండి.
1: For example, take nose.
0: శ్వాసను తీసుకోవటం కోసమని, శ్వాసను వదలటం కోసమని, సుగంధము చూసుకోవటం కోసమని, దుర్గంధమును విసర్జించడం కోసమని ముక్కును మనకు ప్రసాదించాడు.
1: Nose is gifted for respiratory process, inhalation and exhalation, and also to enjoy the fragrance.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్వీకరించి తద్వారా తన ప్రాణమును నిలబెట్టుకునే నిమిత్తమై ఈ నాశకమును అందించాడు.
1: Nose is given to maintain our life through this breathing process.
0: అంతేకాక రుచులను కూడా చూచి అనుభవించే నిమిత్తమై కూడాను ఈ నాలుకను అందించాడు.
1: The tongue is gifted to know the taste.
0: ఈ విధమైనటువంటి యొక్క కొన్ని ఇంద్రియముల యొక్క భాగములను మనము దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are making all attempts to misuse these senses.
0: శ్వాసను తీసుకోవటం, శ్వాసను వదలటం.
1: Inhalation and exhalation.
0: దీని ద్వారా కూడాను అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రబోధనను అందిస్తూ ఉన్నాడు.
1: The breathing process also has got spiritual teaching.
0: So, ఇది అద్వైతం యొక్క మార్గము, ప్రబోధ.
1: The teaching of non-dualism is this principle of soham.
0: దీన్ని హంస గాయత్రి అని కూడా చెప్తూ వచ్చారు.
1: This is also called హంస గాయత్రి.
0: సోహం, నేనే అది, నేనే దైవము అనేటువంటి యొక్క అంతరార్థము.
1: The meaning of soham is I am that, I am God.
0: ఇట్టి భావాన్ని నీవు అర్థం చేసుకుని వర్తించమని గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క నాశకాన్ని అందించాడు.
1: This nose is gifted to understand this principle of soham by the breathing process.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి, భౌతికమైనటువంటి యొక్క విషయవాసనకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రమును ప్రబోధింపజేసేటువంటి ఈ నాశకాన్ని ముందు నష్టం వేసుకుంటే ఈ నాశకం ఏమైపోతుంది?
1: In this physical world, the world full of sensual pleasure, if you make use of the nose for snuff, what is going to happen?
0: ఈ స్నఫ్ అనేటువంటిది నశం చేసుకోవటం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా కొంత అడ్డుపడిపోతాయి. తద్వారా పవిత్రమైన మంత్రమును ఉపయోగించేటువంటి యొక్క ఈ నాశకమునకు అపవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశించినట్టు అవుతుంది.
1: The snuff comes in the way of our breathing process and it makes the whole process unsacred.
0: తద్వారా ఈ యొక్క స్నఫ్ ద్వారా ఊపిరితిత్తులు కొంతవరకు అడ్డుపడిపోతాయి.
1: The lungs also in due course of time get spoiled.
0: తద్వారా ఇస్నోఫీలియా, ఆస్మా అనేటువంటి రోగములు కూడా ప్రారంభమవుతాయి.
1: One suffers from ఇస్నోఫీలియా and ఆస్మా because of snuff.
0: భగవంతుడు ఏ నిమిత్తమై అందించాడో ఆ ఇంద్రియములను దానికి విరుద్ధమైన మార్గంలో వినియోగపెట్టడం చేత దీనికి తగినటువంటి పనిష్మెంట్ ఈ వ్యాధియే.
1: The sickness is the consequence of the misuse of the senses. Because they are meant for a particular purpose.
0: నాలుకను అందించేది దేనికోసమని?
1: Why the tongue is given?
0: అందుకోసమని నాలుకను ఎన్ని విధములకూడను వర్ణిస్తూ వచ్చాడు జయదేవుడు.
1: జయదేవ extolled the various

0: ఓ పవిత్రమైనటువంటి ఒక నాలుక, రుచి ఎరిగినటువంటి నాలుక, గౌరవ మర్యాదలు తెలిసినటువంటి నాలుక, వినయ విధేయతను పాటించినటువంటి నాలుక, నీవు నిరంతరం కూడాను గోవింద దామోదర మాధవ అనేటువంటి నామం స్మరించేటువంటి ఓ నాలుక, నీవెందుకు ఈ పిడమార్గం పడుతున్నావు?
1: Oh, tongue, you are really sacred. You know the respect and the esteem. You know what obedience and humility is. Instead of chanting God's name Govinda and Damodara, why are you going the wrong way?
0: Atti nalukanundu manamu satyamainatundi palukunu palakali.
1: With this tongue, we should speak truth.
0: Satyavakunu anusarinchali.
1: We should follow truth.
0: Parulo hrudayamlo badinchinatundi yokka palukunu palakali.
1: We should speak in such a way as to not to hurt others.
0: మధురమైనటువంటి యొక్క పదార్థములు భుజించాలి.
1: We should accept palatable
0: మత్తు పదార్థములు కాని, మత్తు పదార్థములు కాని,
1: intoxicants
0: మాంసభక్షణ కాని,
1: or meat
0: స్మోకింగ్లు కాని,
1: or smoking
0: ఇత్యాది దుర్వ్యసనములకు గురి అయ్యేటువంటి యొక్క పదార్థములను నీ పైన ఉంచకూడదు.
1: One should not have these vices as to take these intoxicants and smoking and the meat eating.
0: ఇత్యాది దురభ్యాసములకు లోగ కావటం చేతనే నీ యొక్క కీర్తిని కూడాను నీవు కోల్పోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ వాయిసెస్ యూ లూజ్ యువర్ నేమ్ ఇన్ సొసైటీ.
0: మాంసము, మద్యపానము, స్మోకింగ్, ధూమపానము, ఈ మూడు కూడాను మానవులకు చాలా విరోధమైనటువంటి యొక్క చర్యలను చేకూరుస్తుంది.
1: ద నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ దట్ క్వైట్ కాంట్రడిక్టరీ టు హ్యూమన్ బిహేవియర్.
0: తద్వారా అనారోగ్యం కూడా ఏర్పడుతుంది.
1: Therefore he falls sick.
0: మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడా చెడిపోతుంది.
1: His brain also gets ultimately spoiled.
0: ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు బతికి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the intelligence like that, why should he continue to live?
0: కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది.
1: Therefore the teaching is, O tongue, you have got a sacred purpose to fulfill. You follow the direction.
0: Matra ane daniki parimitamainatundi paddathiloni.
1: Matra here meant to work under certain limits.
0: Yedi vinallo danini matrame vinali manam.
1: We are supposed to listen that what we are supposed to.
0: Vinavalasinatundi danini vismarinchi, vinalanatundi danini visvesinchi, nee yokka shravanamunu snarasam chestunnavu.
1: In fact, we are spoiling this power of faculty of audition, listening, by believing that what we are not supposed to.
0: Suradasu kuda cheppadu, cheviyundi chevatulai ati manoharamaina nee gaana marimpa nerarayire.
1: Suradasu also said, you have got the ears, but you are not able to listen to the melodious music of the Lord.
0: Kannundi guntulai kalyanakaramaina nee roopa darshimpa nerarayire.
1: Having been gifted with the eyes, yet you are not able to see the beautiful form
0: kannundi
1: of the Lord.
0: Enduku ichchadu bhagavantudu?
1: Why God has given eyes?
0: అడ్డం వచ్చినటువంటి వాటినంతా చూడటం కోసమనే?
1: Are they given to see everything?
0: కాదు కాదు.
1: No.
0: మంచిని చూచే కోసమని.
1: To see good, eyes are given.
0: కనుకనే పురందదాస్ కూడా చెప్పాడు, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఎందుకు ఈ కన్నులు ఉండాలి? భగవంతుని చూడనటువంటి ఈ కన్నులు ఎందుకోసం ఉండాలి?
1: The eyes that don't see the form, beautiful form of God, why should they exist?
0: ఎందుకు ఈ కన్నులు ఉంటున్నాయి పత్తికాయల వలె?
1: జస్ట్ దీస్ ఐస్ ఆర్ లైక్ ద కాటన్ బాల్స్.
0: నీకోసమా? బజార్లో పోయేటువంటి వ్యక్తులందరినీ చూడటం కోసమనా? కాదు కాదు. బజార్లో వేసినటువంటి గైడ్ పోస్టంతా చూడటం కోసమనా? కాదు కాదు. బజార్లో వేసినటువంటి సినిమా వాల్ పోస్టంతా చూడటం కోసమనా? కాదు కాదు.
1: ద విజన్ ఈస్ నాట్ గ్రాంటెడ్ టు వాచ్ ద గైడ్ పోస్ట్ అండ్ ద వాల్ పోస్టర్స్ ఆన్ అలాంగ్ ద స్ట్రీట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్.
0: నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు.
1: As you walk along the road, first watch your step.
0: నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదమునకు గురి అయిపోతున్నావు.
1: Because you have lost that sacred path of the vision, you are put to danger.
0: చూడు, నీవు రోడ్లో వెళుతున్నప్పుడు సైకిల్ పైన పోతున్నావు. ఈ యొక్క వాల్ పోస్ట్ నువ్వు చూసుకుంటూ పోతే ఏ ట్యాక్సీనో ఏ యొక్క రిక్షానో వచ్చి నిన్ను కొట్టి నీకు ప్రమాదం కలిగిస్తుంది.
1: As you are going on your bicycle, if you look at the wall post over there, naturally you sustain a fracture.
0: నీవు రోడ్లో పోయేటప్పుడు రోడ్డును చూడాలి కానీ మిగతా విషయాలను ఏమాత్రం గుర్తించరాదు.
1: You should see the road as you go straight, nothing else.
0: అప్పుడే నీకు క్షేమము అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది.
1: There lies all the joy and security.
0: కనుకనే ఇంద్రియముల యొక్క ప్రమాణమును ఇంద్రియముల యొక్క విలువను ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to make an effort to know the value, the limitations of the senses given to us.
0: ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి.
1: In this world, we find one creature submitting itself, a victim to one sense or other.
0: కురంగా మాతంగా విహంగమీన భృంగములవలే అన్నాడు. కురంగా మాతంగా విహంగము మీనము కుంభములవలే. అనగా లోకములో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు ప్రాణములు ఉంటున్నాయి.
1: There are five principles here. One is శబ్ద, the second is రూప.
0: శబ్దమునకు లోబడి జింకలు వశమైపోతున్నాయి.
1: The deer, the second they become victims to the sound.
0: శబ్దమును తాను భరించుకోలేవు.
1: They can't bear the sound.
0: అదిరి బదిరిపోతుంటాయి.
1: They are fear stricken because of high sound.
0: కట్టగలపటికి ప్రాణమునకును కోల్పోతుంటాయి.
1: They lose their life ultimately.
0: ఒక శబ్దమునకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితం అనే కులిపోతుంది.
1: Deer is a victim to one factor of sound.
0: ఏనుగు.
1: Then touch.
0: ఈ స్పర్శ చేత తాను మరికి వశమైపోతుండాలి.
1: Elephant can be caught because of its weakness.
0: దేహం పెద్దదే కానీ బలము చాలా గొప్పదే కానీ ఒక శబ్దములు కనుక స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి.
1: The body is so big, so mighty, but yet, because of weakness to the sense of touch, it becomes a victim.
0: ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధిబలమును ఏమాత్రము యోచించదు.
1: This sense of touch is beyond the physical power and intelligence.
0: కనుకని శబ్దము స్పర్శ రూపము.
1: Then third one, the form, రూప.
0: మిగతా ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ను చూసేటప్పటికి తాము కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్ దట్ ఫాల్ ఇన్ టు ద ఫైర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ద లైట్.
0: రసము అది ఏ చేప.
1: Then the rasa, the taste.
0: ఇంకా మాంస ముక్కను గాలమునకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడపటి ప్రాణం ఇచ్చిపోతుంది.
1: ఫిష్ కెన్ బి కాట్ బై ద బెయిట్.
0: అట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటది.
1: ఈచ్ ఇండివిజువల్ బికమ్స్ ఎ విక్టిమ్ టు వన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్.
0: కానీ ఈ ఐదు ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి.
1: యూ కెన్ అండర్స్టాండ్ హౌ అన్సేఫ్.
0: స్పర్శ రూప రసగంధాదులు ఐదు కూడా ఉంటున్నాయి మానవుని నిండుకు.
1: Man has got all these five factors in force.
0: కనుకొని వీడు అన్నింటికి కూడాను బద్ధుడైపోతున్నాడు.
1: Therefore he is chained by all these five.
0: అన్నింటికి తాను వశుడైపోతున్నాడు.
1: He submits himself to all.
0: అన్నింటికి తాను slave అయిపోతున్నాడు.
1: He becomes a slave to these five.
0: కనుకొని తన జీవితమంతా కూడాను స్వేచ్ఛ అనేది దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుండాలి.
1: Therefore he loses his the very freedom.
0: కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడి నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది.
1: Therefore the sensual pleasure is product of misery.
0: ఈ దుఃఖం నుంచి మనకు దుఃఖమే ప్రాప్తిస్తుంది కానీ సుఖం అనేటువంటిది ఏనాటికి మనం ప్రాప్తించదు.
1: Out of sadness you get only sadness or misery, no pleasure whatsoever.
0: మృత్తికమైనటువంటి కుండ లోపల స్వర్ణకుండగా మారాలన్నట్టు ఎట్లవుతుంది వీలవుతుంది.
1: How do you expect an earthen pot to become a golden one?
0: కనుకనే మనం పుట్టినదే దుఃఖం నుంచి పుట్టాము.
1: We are born in misery.
0: సుఖం అనేటువంటిది ఎట్లా ప్రాప్తిస్తుంది?
1: How do you expect happiness?
0: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము సుఖము సుఖము అని ఆరాట పడుతున్నాం.
1: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బట్ స్టిల్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: ఎక్కడ ఉంది సుఖము?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటుంది.
1: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది డివినిటీ.
0: ఆ దివ్యత్వం నందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి.
1: ది హ్యాపీనెస్ లైస్ ఇన్ డివినిటీ.
0: కనుకని ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యూ సరెండర్ టు ద డివైన్ యూ విల్ హ్యావ్ దిస్ బ్లెస్.
0: ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి.
1: ఇంద్రియములు 10, టెన్ సెన్సెస్.
0: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు.
1: ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్.
0: ఈ 10 ఇంద్రియములకు ఎవరు యజమాని?
1: హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ 10 సెన్సెస్?
0: అదే మనస్సు.
1: ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది.
0: కనుకనే ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి.
1: దేర్ఫోర్ దీస్ 10 సెన్సెస్ ఆర్ ఈక్వల్ టు ది వైవ్స్ టు ద మాస్టర్ మైండ్.
0: ఒక వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు.
1: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గో ఆన్ వెల్ విత్ వన్ వైఫ్.
0: ఇద్దరు ఉండి భార్యలు ఉండినటువంటి ఉత్తాన పాదంకి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడాను అరణ్యానికి పంపవలసి వచ్చింది.
1: ఉత్తాన పాద హూ హాస్ టూ వైఫ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ సన్ ధ్రువ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అట్ హోమ్.
0: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్ నారాయణమూర్తిని అరణ్యానికి అంపగలిగాడు.
1: అండ్ యూ ఆల్సో నో ద కింగ్ దశరథ హూ హాస్ గాట్ ది త్రీ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద సన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరిట్టి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు.
1: బికాజ్ హి హాడ్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు త్రీ ఆఫ్ హిస్ వైవ్స్.
0: ఇంకా 10 మంది భార్యలు ఉంటున్నటువంటి యొక్క ఈ మనసు యొక్క గతి ఎలాంటిది?
1: యూ కెన్ అండర్స్టాండ్ ది ఫేట్ ఆఫ్ ది మైండ్ విత్ 10 వైవ్స్.
0: ఒక భార్య చెప్తుంది, నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
1: One wife will demand that she should be taken to a good scenario, good scene.
0: అక్కడికి నన్ను తీసుకుని పోకుండా పోతే నీతో నేను మాట్లాడనంటుంది.
1: If you don't take me to that spot, I will not talk to you.
0: నాకు రుచికరమైనటువంటి పదార్థములు అందించాలని నాలుక అనేటువంటి ఆశిస్తుంది.
1: The tongue wants very good dishes.
0: ఆ నాలుకకు ఈ రుచికరమైనటువంటి ఆహారం అందించకుండా పోయినప్పుడు ఇతర పైన ద్వేషం కలుగుతుంది ఆ యొక్క నాలుకకు.
1: అండ్ ఇఫ్ వి డోంట్ సప్లై డెలీషియస్ ఐటమ్స్
0: ఈ విధంగా ఒకదాని తృప్తిపరిస్తే మరొకటి విరోధానికి కోనుకుంటుంది.
1: వెన్ యూ సాటిస్ఫై వన్ సెన్స్ ద అదర్ సెన్స్ టర్న్ అగెన్స్ట్.
0: కనుక ఈ 10 ఇంద్రియములను కూడా నువ్వు తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు సాటిస్ఫై ఆల్.
0: కనుకనే అర్జునటువంటి వాడు కూడా చెప్పాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ చంచలమైనటువంటి మనసును నేను ఉంచుకోలేనన్నాడు.
1: ద మైండ్ ఇస్ సో స్ట్రాంగ్, ఇట్స్ అన్స్టడీ, ఇట్స్ వేవరింగ్. వెల్ ఐ కాంట్ బేర్ దిస్.
0: ఈ చంచలత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసుకు?
1: మైండ్ ఇస్ వేవరింగ్. వేర్ ఫ్రమ్ ఇట్ గాట్స్
0: నేచర్. ఈ భార్యను పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.
1: ద మైండ్ ఇస్ వేవరింగ్ బికాస్ ఆఫ్ ది సఫరింగ్ ఇట్ సఫర్స్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది వైవ్స్.
0: కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతులకు చెందిపోతుండాలి.
1: సో ద సెన్సెస్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ డెల్యూషన్.
0: ఈ యొక్క మనసును ఒక క్షణమైన కూడా స్థిరత్వంలో ఉండనివ్వదు.
1: మైండ్ విల్ నెవర్ బి స్టడీ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖమును అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధను కూడా అందిస్తున్నాయి.
1: మ్యాన్ ఫీల్స్ దట్ ఈస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద సెన్సువల్ ప్లెజర్. But it is momentary, but ultimately it suffers a lot.
0: కానీ ఇంత తెలివితేటలైనటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడా గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ వాట్ ది సెన్సువల్
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క ఆనందములకే తాను లొంగిపోతున్నాడే కాని ఇవి కనిపించేటువంటిది ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ fleeting world, but he doesn't understand in which direction is going.
0: ee bhautikamaina vanni kudanu chana banguramaitundi.
1: All the worldly things are momentary.
0: Dinini Shankar varu kuda chepparu.

0: జీవంత క్షణములో పల్లెపోతుంటాది. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడా ఒక క్షణంలో కనుమరుగైపోతుంటాడు.
1: ఆల్ దిస్ హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఫైండ్స్ అండ్ యర్న్స్ ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ స్పాయిలింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: నిజముగా మానవుడు అంటే ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం.
1: ఉపనిషత్ గివ్స్ ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, ద వన్ హూ ఇస్ వాల్యుబుల్.
0: చాలా విలువైనటువంటిది మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ వరల్డ్ మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్ హీ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
0: ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిది అంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఇస్ వాల్యుబుల్? వి సే డైమండ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ కి విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే.
1: డైమండ్ ఇస్ హైలీ వాల్యుబుల్, బట్ హూ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్? ఓన్లీ మ్యాన్.
0: బంగారు చాలా విలువైనటువంటిది, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్, బట్ హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ వాల్యూ? మ్యాన్ అగైన్.
0: గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడా భూములకంతా విలువ కట్టేటువంటి వారు ఎవరు? మనిషే.
1: The site value in cities is very high.
0: Mumbai lo oka adugu teeskunte deeniki 2 lakhal rupayalu oka adugu nelaku.
1: Even for food there in Bombay you have to pay a couple of lakhs.
0: Veetikanta viluvu kattetunte vaadu evaru? Manishi.
1: Who is the man responsible?
0: Annitiki viluvu kattetunte manishi viluvu ee naadu tarigipoyindi.
1: The man who is the cause for the valuables outside has
0: manishi viluvu ee naadu tarigipoyindi.
1: Man's value has declined.
0: అన్ని విలువలు ఎక్కిపోయినా కానీ మనిషి విలువ చాలా క్షీణించిపోయింది.
1: ప్రైసెస్ హావ్ గాన్ అప్, హ్యూమన్ వాల్యూస్ హావ్ కమ్ డౌన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మనిషిలో ఉండవలసినటువంటి విలువలు కోల్పోవడం చేతనే మనిషి విలువ కూడా కోల్పోయింది.
1: బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ వాల్యూ.
0: మానవుడు ఎంత గొప్పవాడు!
1: మ్యాన్ ఇస్ మైటీ.
0: ఎంత తెలివితేటలు గలవాడు!
1: హౌ ఇంటెలిజెంట్ హీ ఇస్.
0: ఎంత ప్రజ్ఞానేకులు గలవాడు! అందువల్లనే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం చెప్పింది.
1: దిస్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ ఇస్ బ్రహ్మన్.
0: ఇటువంటి మానవత్వంలో ఈనాడు ఈ విచారణ చేసేటువంటి విషయం లోపల చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ప్రాపర్ ఎంక్వైరీ.
0: ఇదంతా కూడా స్వార్థము, స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు.
1: ద టూ మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ దీస్, వన్ ఇస్ సెల్ఫిష్నెస్, ద అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనాలను ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తన పెంచుకోగలడు.
1: That day he is rid of this selfishness, self-interest, his value will go up.
0: కనుక మానవతా విలువలను ఈనాడు చక్కగా గుర్తించుకోవడానికి వర్తించాలి.
1: So today we have to recognize the value of the human values.
0: మన ఇంద్రియములు మానవ జీవితం లోపల ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే.
1: God has gifted these senses to lead an ideal life.
0: మంచిని చూడు.
1: See good.
0: మంచిని విను. మంచిని మాట్లాడు. మంచిని తరచు. మంచివి చేయి.
1: సీ గుడ్, హియర్ గుడ్, డూ గుడ్.
0: బీ గుడ్ అండ్
1: బీ గుడ్, సీ గుడ్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం తీసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్.
0: ఈ ఐడెంటిటీ మనం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు.
1: When we make proper use of these 5 senses, we will know their value more and more.
0: ఇంత విలువైనటువంటి మనకు అందించినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Though the valuables are given to us, but man is misusing them.
0: ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది టాక్ లెస్ మోర్ వర్క్.
1: The main teaching of Bhagwan, the important thing is this: talk less, work more.
0: పూర్వము మహర్షులందరూ కూడాను మౌనము వహించేటువంటి వారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ సేజెస్ అబ్జర్వ్డ్
0: ఈ మౌనం దేనికోసమని?
1: వై షుడ్ యు అబ్జర్వ్ సైలెన్స్?
0: అధికంగా మాట్లాడటం చేత ఏ అసత్యమేమైనా బయలుదేరవచ్చును.
1: బై టాకింగ్ టూ మచ్ యు మే స్పీక్ ఎ లాట్.
0: ఇతరులకి ఏదైనా బాధ కలిగించవచ్చును.
1: యు మే హర్ట్ సమ్వన్ ఎల్స్.
0: లేక మన రహస్యం ఎక్కడైనా బయటపడిపోవచ్చును.
1: వీ మే రివీల్ అవర్ ఓన్ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ కాన్షియస్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్భావమును పురస్కరించుకుని మౌనం వహిస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ పీపుల్ అబ్జర్వ్డ్ సైలెన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయిని చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద నోబుల్ హైట్స్ వీ రీచ్ బై అబ్జర్వింగ్ సైలెన్స్.
0: కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు.
1: బై అబ్జర్వింగ్ సైలెన్స్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఇంటెలిజెన్స్.
0: ఒకనాడు వివేకానంద పది దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.
1: వివేకానంద వెంట్ ఆన్ స్పీకింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ ఫర్ 10 డేస్.
0: 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు.
1: ఆన్ 11th డే హీ ఫర్గాట్ ఆల్ శ్లోకాస్ దట్ హీ గాట్ బై హార్ట్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైన కూడా రాలేదు తనకు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ రికాల్.
0: ఏమిటి నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ దట్ ఆల్ ది శ్లోకాస్ దట్ హీ గాట్ దెమ్ బై హార్ట్ హౌ ఇస్ ఇట్ దట్ హీ ఫర్గాట్.
0: స్వామి సదానంద ఇక్కడ వచ్చి, నరేంద్ర నువ్వు చాలా పొరబడుతున్నావు, అధిక భాష చేతనే నీ యొక్క తెలివితేటలు కూడా మరుగుపడిపోతున్నాయి, నీ యొక్క జ్ఞాపశక్తి కూడా క్షీణించిపోతుంది, మెమరీ పవర్ పోతుందని.
1: స్వామి సదానంద కేమ్ ఓవర్ దేర్ అండ్ సెడ్, నరేన్ యూ కమిటెడ్ మిస్టేక్ హియర్ బై టాకింగ్ టూ మచ్, యూ లాస్ట్ యువర్ మెమరీ అండ్ యువర్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో డిక్లైనింగ్.
0: కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు.
1: హీ వాంటెడ్ హిమ్ టు అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
0: ఒక 15 దినముల మౌనంగా కూర్చున్నాడు.
1: For 15 days, he remained in silence.
0: తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి.
1: Thereafter, he could recall all శ్లోకాస్.
0: కనుకనే పిల్లల పరీక్షల కోసమని నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
1: స్టూడెంట్స్, they want to improve their intelligence, keeping the exam.
0: కానీ మాట్లాడుతుంటారు. ఈ మాట్లాడుతుంటే సమయం లోపల ఈ మెమరీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: బట్ as they talk continuously, the memory power diminishes.
0: పోనీ కనీసం పరీక్షల సమయం ఉందని కూడా మాట్లాడకుండా ఉంటాం మంచిది.
1: At least during examination season, better you observe silence.
0: జ్ఞాపక శక్తి తెలివితేటలు కూడా అధికంగా అభివృద్ధి అవుతాయి.
1: When you observe silence, your intelligence will improve and also your memory power.
0: ఇంతే కాకుండా మౌనం వల్ల ఎన్నో విధమైనటువంటి అభివృద్ధులు కూడా మానవుని ఎందుకు గోచరిస్తుంటాయి. అంత యువకుడుగా నువ్వు మారిపోతావు.
1: ద మోర్ సైలెన్స్ యూ అబ్జర్వ్, ద మోర్ డిజర్వింగ్ పర్సన్.
0: మాటలు అధికమయ్యే కొద్ది అతి త్వరగా నీవు వృద్ధాప్యం పొందుతావు.
1: ద మోర్ యూ టాక్, ది ఏజ్ అడ్వాన్సెస్ క్వైట్ ప్రెటీ సూన్.
0: కనుక ఈ ఇంద్రియంలో ఉండేటువంటి యొక్క శక్తులను కొంత మనకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పవర్, ద కెపాసిటీ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియ శక్తిని గుర్తించుకుని లేకనే మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
1: యాజ్ మ్యాన్ కుడ్ నాట్ నో ద పవర్ ఆఫ్ దీస్ సెన్సెస్, హీ హాస్ బికమ్ పవర్లెస్.
0: కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి.
1: సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి,
1: హైలీ పవర్ఫుల్.
0: ఇవన్నీ కూడా భగవత్ వరప్రసాదములే,
1: దే ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
0: అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడాను అత్యధికంగా ప్రాప్తిస్తుంది.
1: బట్ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, అబ్జర్వింగ్ సర్టన్ లిమిటేషన్స్, నేచురలీ వీల్ షైన్. అట్లు
0: లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది.
1: బట్ ఇఫ్ వీ మిస్యూజ్ దెమ్, వీల్ బి అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
0: తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలడు?
1: వెన్ వీ డిజోబే గాడ్స్ విల్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్స్ గ్రేస్?
0: కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి.
1: యూ హావ్ టు ఫాలో గాడ్స్ విల్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు.
1: యూ కాన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ విల్.
0: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి.
1: దెన్ ది సెన్సెస్ వుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వము ధన్యమైపోతుంది.
1: అండ్ వన్స్ ది సెన్సెస్ ఫాలో ద రైట్ పాత్, ద హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవ జీవితం అంతా ఇప్పుడు ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై ది సెన్సెస్.
0: ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది.
1: అండ్ ఇస్ ఫర్దర్ చైన్డ్ బై ది 5 లైఫ్ షీట్స్.
0: కనుకనే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు.
1: దీస్ ఆర్ 5 షీట్స్. వన్ ఇస్ ద ఫుడ్, అదర్ ద లైఫ్, ద మైండ్, ద అవేర్నెస్ అండ్ వన్ ఆఫ్ బ్లెస్.
0: అయితే ఈనాడు అన్నమయ ప్రాణమయ మనోమయములు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
1: హౌఎవర్ దీస్ 3 షీట్స్ ఆఫ్ ద ఫుడ్, లైఫ్ అండ్ ద మైండ్ ఆర్ ప్రెసెంట్.
0: ఈనాటి మానవుడు కూడాను ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఏమీ కావాలి.
1: ఇఫ్ మ్యాన్ ఆల్సో proceeds in this direction of these 3, when would he travel to the other 2 beyond?
0: Kani manavudu annamaya pranamaya manomaya ee 3 kosamul varike prayanam chestunnadu.
1: But man is traveling up to these 3 levels only, the sheath of food, the life and the mind.
0: Vijnanamaya kosamulo kuda nu praveshinchadam ledu.
1: He has not gone to the sheath of
0: food. Ee kotikokkaro vijnanamaya kosamulo praveshistunnaru.
1: At least 1 or 2 would be able to proceed to that 4th stage.
0: Tadupare anandamaya kosam.
1: The final one is the sheath of bliss.
0: అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు.
1: నో వన్ హెస్ ఎవర్ డిస్కవర్డ్ వాట్ ఇట్ ఈస్, నో వన్ హెస్ ఎవర్ అటైన్డ్ నార్ రీచ్డ్ దట్ లెవెల్.
0: కనుకనే ఆనందమయ కోసం వరకు కూడా మన ప్రయాణం కొనసాగిపోవాలి.
1: Therefore, we should continue our onward journey. That for
0: మధ్య స్టేషన్స్ లో దిగిపోతున్న చేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం.
1: Because we get down in the middle stations on the way,
0: అనేక కష్టములకు కూడా గురి అయిపోతాం. అనేక కష్టములకు కూడా
1: we will face so many troubles and problems.
0: ఎక్కడ చేరాలనో అక్కడ చేరాలి.
1: We have to reach the destination.
0: కనుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని. అసతోమ సద్గమయ,
1: అసతోమ సద్గమయ
0: అనగా ఏ దీనిని మనం తెలుసుకుని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్తు నుంచి సత్తులో ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ దిస్ అన్ట్రూత్ టు ది ట్రూత్ ఇన్ ది రైట్
0: డైరెక్షన్. మనకు ఒక శాంతి,
1: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
0: అంతవరకు శాంతి లేదు.
1: యూ విల్ నెవర్ అటైన్ పీస్ టిల్ దెన్.
0: తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగునకు మనం ప్రయాణం చేయాలి.
1: యూ షుడ్ బి ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
0: ఎప్పుడు చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి.
1: వెన్ వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, యూ విల్ అటైన్
0: మృత్యోమ అమృతంగమయ.
1: మృత్యు
0: నుంచి అమృతత్వానికి చేరినప్పుడే మనకు శాంతి దిక్కుతుంది.
1: వెన్ యూ ట్రావెల్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ది డెత్ టు ఇమ్మోర్టాలిటీ, యూ విల్ బి పీస్ఫుల్.
0: కనుక ఈ మూడింటి యొక్క శాంతిని మనం పొందాలనుకుంటుంటే ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్, వీ షుడ్ రికగ్నైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్.
0: అన్నింటికి నీ మూలాధారమైనటువంటి ఈ నాలుగు మార్గములే.
1: ద ప్రైమల్ బేసిస్, దీస్ ఆర్ ది ఫోర్
0: తేజ దుర్జన సంసర్గం.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్
0: బ్యాడ్. చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి.
1: వెన్ వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, యూ విల్ అటైన్
0: మృత్యోమ అమృతంగమయ.
1: మృత్యోమ
0: అమృతంగమయ.

0: You should run away from bad company.
1: దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి.
0: You should run away from bad company.
1: దుష్టుల సహవాసంలో మనం ఉండినంత వరకు కూడాను మనము పవిత్రమైనటువంటి దీన్ని పొందలేము.
0: In the company of the wicked, you will never reach the state of sanctity.
1: ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు.
0: Karna is mighty warrior, the man of valor and the strength and expert in archery.
1: భుజబలంబు,
0: physical strength,
1: గొప్ప బుద్ధి బలంబుండి,
0: intelligence,
1: దైవ బలము లేక దీనుడయ్యే.
0: Because he didn't have the support of God, he has ruined himself.
1: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
0: What happened to that Karna at the end?
1: దుర్యోధన్ దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుల సంగత్వం చేరటం చేతనే దుష్ట చతిష్టయంలో తాను కూడా ఒక్కడైపోయాడు.
0: బికాస్ హీ వాస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ త్రీ వికెట్ పీపుల్ దుర్యోధన్ దుశ్శాసన, హీ హస్ బికమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుష్ట చతుష్టయ.
1: దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు.
0: అండ్ దిస్ కర్ణ ఇస్
1: ఇతని పేరే దాన కర్ణుడు.
0: ఇస్ వన్ ఆఫ్ చారిటీ.
1: అలాంటి ధర్మతంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుల చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుస్సంగముల యొక్క గురి అయిపోయాడు.
0: Though Karna is righteous, the one of charity, because he was in the company of the wicked people, he has ruined himself.
1: ఈ దుస్సంగముల చేతనే మన యొక్క సద్గుణములు కూడాను దుర్గుణములుగా మారిపోతున్నాయి.
0: If you are in the bad company, you will lose your virtues.
1: సదాచారములు కూడాను దురాచారములుగా మారిపోతున్నాయి.
0: You will lose your good conduct and become bad ultimately.
1: సద్బుద్ధులు కూడాను దుర్బుద్ధులుగా మారిపోతున్నాయి.
0: And you lose your good sentiments and good thoughts.
1: ఈ కారణం ఏమిటి?
0: Why?
1: దుష్ట భావముల చేతనే, దుష్ట సంఘముల చేత. కేవలం వ్యక్తుల యొక్క సంఘం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే.
0: నాట్ ఓన్లీ ది కంపెనీ ది బ్యాడ్ పర్సన్, ఈవెన్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లైట్.
1: తాష్తో చేరినప్పటికీ తాను చెడిపోవటానికి వీలవుతుంది.
0: వన్ బికమ్స్ బ్యాడ్ ఇఫ్ హీ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్.
1: కనుకనే బ్యాడ్ పర్సన్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మన చెంతకు రానివ్వకుండా చూసుకోవాలి.
0: సో వీ షుడ్ నెవర్ బీ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ పర్సన్ అండ్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్ ఎయిదర్.
1: కనుకనే చెడ్డ దాంట్లోపల పాము చాలా విషపురుగు అన్నారు.
0: వీ నో ది స్నేక్ ఈస్ హైలీ పాయిజనస్.
1: ఇది విషపురుగు అంటే చెడ్డ పాము అయినప్పటికీ అది ఎప్పుడో ఒక్కతూరి మాత్రమే కరుస్తుంది.
0: ది స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
1: ఈ దుష్టిని చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
0: If you are in bad company, you will be bitten again and again, time and again, every moment.
1: వాడికి రాత్రి పగలు అనేటువంటిదే లేదు.
0: And this wicked man has no sense of time. అనేటువంటిదే
1: లేదు.
0: And he doesn't stop at any particular period.
1: ఎప్పుడు పడితే అప్పుడంతా కరుస్తుంటాడు వాడు.
0: He bites you every time.
1: కనుకనే అట్టి దుష్టుని యొక్క సంకల్పంలో, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి.
0: So we should never be in the bad company. We should never have bad thoughts.
1: జజ దుర్జన సంసర్గం.
0: So we should run away from
1: ఇది మొట్టమొదటి మానవుడు గుర్తించవలసినటువంటి విషయం.
0: That's the first thing that the mankind should know.
1: ఇది ఆధ్యాత్మిక మార్గములకు ప్రథమ సోపానము.
0: This is the first step in spiritual path.
1: త్యజ దుర్జన సంసర్గం, భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంగమం దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి.
0: The moment you run away from the bad company, you can join the good company.
1: అట్టి సత్సంగం ఏదంటది?
0: What is that good company?
1: కానీ ఈనాడు ఈ లోకంలో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు, మంచి సాధకులు ఇలాంటి వారంతా సత్సంగం అని భావిస్తున్నారు.
0: In the ordinary sense, we consider good company is a congregation, assembly of devotees and aspirants.
1: Satsangam ante idi kaadu.
0: This is not satsanga.
1: Sattu. Sat. Adhe shastram. Sattu chitta anandam. Ah, sattu. Sattu anaga being.
0: That sat, that which is being.
1: Satsangamu. Ah, sattu. Ah, pavitramantvati yukka. Daiva sangamato manam cheraad.
0: We should be in the company of the divine sat, the being.
1: Ah, sattu anaitvati. మనుషుల లోపల కూడా ఉండవచ్చును, సర్వలో ఎందుకు కూడా ఉంటుండాలి.
0: దట్ సట్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: వీడు దుష్టుడే, వీడు సజ్జనుడే నిర్ణయించడం వీలు కాదు.
0: వీ కెనాట్ డిసైడ్ ఆర్
1: సత్ అనేది సర్వత్రా ఉంటుండాలి.
0: దిస్ సత్ బీయింగ్ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ నీ ఎందున్నటువంటి ఆ సత్, ఆ సద్భావంతో నీవు కూడాలి.
0: యూ షుడ్ జాయిన్ దట్ సత్, ద బీయింగ్ విత్ ఇన్ యూ.
1: అది అంగంలోని సంగము, సంగంలోని జంగము, జంగంలోని లింగము, లింగంలోని అంగము. ఇదే నిజమైనటువంటి ఆత్మతత్వము. జీవితం ఒక జంగము.
0: Human life is jangam.
1: Jangamloni sangamu. Ee sangam ante emti? Ee arishad vargala sangamu.
0: The sangam are six weaknesses.
1: Ee sangamloni jangamu.
0: The jangamu there.
1: Jangamloni lingamu. Adi atma.
0: The linga is atma.
1: Adi atma tattvamu.
0: That is atmic principle.
1: Kalukane aa sat aneetundi eppudi kudanu maarpu chendinatundi sat.
0: So the sat being is changeless.
1: Etti maarpu kudanu undeetundi kaadadi.
0: It has no trace of change any time.
1: Kalukane సత్ అనేటువంటి దాంతో దాన్ని సంఘం చేరాలి.
0: సో వీ షుడ్ జాయిన్ దట్ సత్, ద బీయింగ్.

0: ఇక మూడవది,
1: ద థర్డ్ వన్,
0: గురు పుణ్యమహోరాత్రం. రాత్రి పగలు కూడా నీవు పవిత్రమైన కార్యములు ప్రవర్తించాలి.
1: డే అండ్ నైట్ యు షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సీక్రెట్ యాక్టివిటీ.
0: పుణ్యం అంటే ఏమిటి అనుకున్నారు మీరు?
1: వాట్ ఈస్ మెరిట్? పుణ్యం
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుడు వారు.
1: వ్యాస సెట్ హెల్పింగ్ అదర్స్ ఇస్ ద మెరిట్ ఆర్ పుణ్య.
0: పరోపకారమే పుణ్యము.
1: హెల్పింగ్ అదర్స్ ఇస్ మెరిట్, పుణ్య.
0: పాపాయ పరపీడనం అన్నారు.
1: టు హార్మ్ అదర్స్ ఇస్ సిన్.
0: ఈ పుణ్యం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై పుణ్యం?
0: పరోపకారమే పుణ్యము అన్నారు.
1: రెండరింగ్ సర్వీస్
0: అంటే ఇతరులకు దానం చేయటము, ధర్మం చేయటము, మేలు చేయటము, ఉపకారం చేయటము, ఇవన్నీ పరోపకారం అనుకుంటున్నారు.
1: వి థింక్ పరోపకార సర్వీస్ టు అదర్స్ మెంట్
0: పరోపకారము. ఇది బాహ్య ప్రపంచమునకు పరోపకారము.
1: దిస్ ఈస్ ఓన్లీ హెల్ప్ ఉపకార ఫ్రమ్ ది ఔటర్ పాయింట్ ఆఫ్ వ్యూ.
0: పరా అదే దైవతత్వము.
1: పరా ఇస్ డివినిటీ.
0: ఉప సమీపము.
1: ఉప ప్రాక్సిమిటీ.
0: కారము చేరిపోవటము.
1: కార జాయినింగ్ మర్జ్
0: అనగా ఏమిటి? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము.
1: ఇట్ ఓన్లీ పరోపకార మీన్స్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద డివైన్.
0: దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి.
1: దట్ వన్ హ్యాస్ టు బి క్లోజ్ టు గాడ్.
0: అత్యంత సమీపంలో చేరిపోవాలి.
1: హీ షుడ్ బి ఇన్ ది
0: అది పరోపకారము.
1: బీయింగ్ ఇన్ ది క్లోజెస్ట్.
0: ఎవరికో ఇంత అన్నం పెట్టాము, ఎవరికో ఇంత దానం చేశాము, ఎవరికో ఇంత బట్టలు ఇచ్చాము, ఇవి మాత్రం పరోపకారం కాదు.
1: పరోపకార హెల్ప్ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ, గివింగ్ సమ్ మనీ ఆర్
0: పరా ఉపకార. పదములు, మూడు పదములు విభాగం చేయాలి.
1: Here we have to classify.
0: పవిత్రతతో, పవిత్రతకు సమీపంగా మనం చేరిపోవాలి.
1: దట్ వీ షుడ్ బి వెరీ క్లోజ్ టు దట్ సీక్రెట్.
0: ఇది పరోపకారం.
1: దిస్ ఇస్ పరోపకారం.
0: ఇదే పుణ్యము.
1: దిస్ ఇస్ పుణ్య మెరిట్.
0: అట్టు చేయకుండా ఏదో నేను 10 బస్తాలు వేసి అందరికీ అన్నం దానం చేశాను అనుకుంటావు.
1: బట్ ఇఫ్ యు అరేంజ్ పూర్ ఫీడింగ్ విత్ 10 బ్యాగ్స్ ఆఫ్ రైస్, ఇట్ కెనాట్ బి పరోపకారం.
0: ఏదో కొన్ని 100 వస్త్రాలంతా తెచ్చి వీరికి చీరలు పంచులంతా ఇచ్చాము, ఇది పరోపకారం చేశాము అనుకుంటాము.
1: యు థింక్ పరోపకార హెల్ప్ మెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లోత్స్ టు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్?
0: కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పుకోవచ్చునే కానీ భగవంతుని చెప్పుకోవడానికి వీలు కాదు.
1: యు కెన్ అకౌంట్ ఆల్ దీస్ థింగ్స్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, నాట్ టు గాడ్.
0: కానీ భగవంతుని దృష్టి లోపల పరోపకారం అంటే ఇదే. భగవంతునికి సమీపంగా పోవటమే పరోపకారము.
1: ఆన్ ది డివైన్ వ్యూ పాయింట్ బీయింగ్ సో క్లోజ్ టు గాడ్ ఈస్ పరోపకారం.
0: పాపాయ పరపీడ.
1: ద నెక్స్ట్ వన్, పాపాయ పరపీడనం.
0: పాపం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ పాప?
0: పరపీడనం. పర అనగా దైవత్వమును. దైవత్వమును త్యజించడమే లేక దైవత్వమును భిన్నత్వంగా భావించుకోవటమే ఒక పాపము.
1: పరం ఇస్ డివినిటీ. పీడన మీన్ వ్యూయింగ్ దట్ మల్టిప్లిసిటీ ఆఫ్
0: ఏకత్వమైనటువంటి పరమాత్మను భిన్నత్వంగా భావించుకోవటమే పాపం.
1: డివినిటీ ఇస్ యూనిటీ, ద వన్నెస్. బట్ ఇఫ్ యూ వ్యూ ఇట్ ఎస్ మల్టిప్లిసిటీ, ఇట్ ఇస్ సిన్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ వన్.
0: ఏ మతం వారైనా ఏ పేరునైనా పెట్టుకోవచ్చును.
1: యూ మే బిలాంగ్ టు ఎనీ రిలీజన్.
0: కానీ భగవంతుడు ఒక్కడే. ఏకం సత్
1: ట్రూత్ ఇస్ వన్.
0: ఉన్నది ఒక్కడే.
1: గాడ్ ఈస్ వన్.
0: అట్టి ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము.
1: బట్ ఇఫ్ యూ ఫ్రాగ్మెంటెడ్ కట్ ఇట్ ఇంటూ పీసెస్, ఇట్ ఈస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్.
0: ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు.
1: గాడ్ ఈస్ యూనిటీ, వన్నెస్. యూ కెనాట్ క్లాసిఫై.
0: కానీ ఈనాటి కలియుగ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ కలి ఏజ్,
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు.
1: దర్ ఆర్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ టేక్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ వర్చ్యూస్ పర్సన్ ఈజ్ సీన్ హూ బి ఏబుల్ టు కాగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే అనేకత్వం చేయటమే పాపము.
1: Therefore, this diversified view is
0: ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము.
1: To have full faith in unity is merit.
0: కనుక పాపాయ పరపీడనం, పరపీడనం, పరత్వం అంటే దైవత్వం, దానిని విభజించడమే ఒక పాపము.
1: పరా ఇస్ డివినిటీ, ది పీడా ఇస్ జస్ట్ ఫ్రాగ్మెంటెడ్ వ్యూ.
0: ఇట్టి సక్రమమైనటువంటి సరి అయినటువంటి అర్థములు తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
1: యాజ్ ది ట్రూ మీనింగ్ టు దీస్ statements are not known, in spite of long period of spiritual practice, we are not able to reach the goal.
0: కనుక మనం ఈనాడు తెలుసుకోవాల్సింది ఏమిటి? భగవంతుడు అనుగ్రహించినటువంటి ఇంద్రియములను సక్రమమైన మార్గములో, పరిమితమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
1: సో వాట్ షుడ్ వీ నో టుడే? దట్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అండర్ సర్టన్ లిమిట్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: సక్రము పరిమితము ఈ రెండింటి యందు కూడాను మాత్ర అని చెప్తూ వచ్చారు.
1: The matra meant these two aspects, making use of them in a proper direction. Niyate iti matra ha.
0: Kolatalu veseetvantidi.
1: It measures.
0: Parimitamu galpincheetvantidi.
1: It has got certain limits.
0: Adi ye indriyamulu yokka shakti samarthyamulu.
1: That is the capacity, the limitations. Ee
0: indriyamulu parimitam meerinappudu idi pedamargam padtayi.
1: When they go beyond these limitations, they will be in a perverted direction.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్
0: ప్రతి మానవునికి ఇంద్రియములు ఉంటున్నవి
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ సెన్సెస్
0: కానీ ఈ ఇంద్రియములను సరైనటువంటి విధం తెలియకోకుండా పోవటం చేతనే పెడమార్గం పట్టించి జీవితంలో అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నారు
1: As he does not know the true significance, the way how the senses have got to be made use of, he proceeds in the wrong direction.
0: మనం చేయవలసినటువంటి సాధనలు మరొకటి లేదు.
1: We don't need to do any other.
0: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: You don't need to do any sadhana.
0: ఎందుకంటే అన్ని నీవే ఉంటున్నావు.
1: Because you represent everything.
0: కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే.
1: You don't need to do anything else.
0: సర్వము తానైనటువంటి వాడు తాను ఇంకో దాన్ని చూడనక్కర్లేదు
1: వెన్ యూఆర్ ఎవ్రీథింగ్ వాట్ దేర్ ఇస్ నో నీడ్ టు లుక్ అట్ అనదర్
0: తానే అయి ఉంటున్నాడు
1: యూఆర్ ఎవ్రీథింగ్
0: ఒక నిప్పు ఉంటుండాలి
1: యువర్ లైట్ ద ఫైర్
0: కానీ మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురు వచ్చి చేరిపోయింది
1: యాజ్ యు నెగ్లెక్ట్ ద ఫైర్ ఇస్ కవర్డ్ బై యాష్
0: అయితే ఆ యొక్క నిమురు ఎక్కడ నుంచి వచ్చింది
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ది యాష్
0: నిప్పు నుంచేనే వచ్చింది
1: యాష్ ఇస్ ది ప్రొడక్ట్
0: నిప్పు నుంచేనే వచ్చి నిప్పును కప్పివేసింది
1: యాష్ హావింగ్ బీన్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ది వెరీ
0: ఫైర్ నిమురు పోతుంది నిప్పు కనిపిస్తుంది
1: వెన్ యు బ్లో ఇట్ ఆఫ్ ది యాష్ విల్ గో అవే అండ్ యు కెన్ సీ
0: నిప్పును ఎక్కడ నుంచినో నీవు తీసుకుని రాలేదు
1: యు హావ్ నాట్ బ్రాట్ ద ఫైర్ అప్
0: నిమురుని ఎక్కడికో పంపలేదు
1: యు హావ్ నాట్ డ్రివెన్ అవుట్
0: నిమురు కూడా నిప్పు నుంచినే వచ్చింది
1: యాష్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫైర్
0: నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది
1: ద మూమెంట్ ద ఫైర్
0: అదే విధంగా నీ యందు ఉంటున్నది దివ్యత్వము
1: డివినిటీ ఇస్ విత్ ఇన్ యు
0: దాని నుంచినే పుట్టింది మాయా
1: అండ్ దిస్ ఇల్యూషన్ ఇస్
0: ఆ మాయా అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది
1: అండ్ దిస్ ఇల్యూషన్ దట్ కవర్స్ యు
0: ఇది మాయా అని తెలుసుకుంటే ఆ మాయ పోతుంది మహత్తత్వం కనిపిస్తుంది
1: అండ్ వన్స్ యూ నో అండర్స్టాండ్ దిస్ ఇల్యూషన్ యూ కెన్ నో యువర్ ట్రూ డివినిటీ
0: కనుక నీవేమేమి సాధన చేయనక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ స్పిరిచువల్
0: ఏ యాత్రలో పోనక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ పిల్గ్రిమ్ సెంటర్
0: కానీ నీ దృష్టిని అంతర్ముఖం గావించుకో
1: బట్ టర్న్ ఇన్ వర్డ్
0: అప్పుడే నీకు సక్రమమైన దీపం కనిపిస్తుంది
1: దెన్ యూ విల్ సీ ద రైట్ థింగ్
0: ఈనాడు నిన్నటి శరీరము ఈనాడు ఇంద్రియములు రేపటి దినము మనసు యొక్క తత్వము
1: భగవాన్ spoke to us on the body yesterday and senses today tomorrow the mind
0: తరువాత బుద్ధి
1: later intellect
0: ఈ నాలుగును తెలుసుకున్న తర్వాత ఆత్మ సాక్షాత్కారం అయిపోతుంది
1: after understanding these four you will enjoy the manifestation of
0: ఎందుకంటే ఇది ఒకదానిపైన ఒకటి చేరి ఉంటుండాలి
1: because one is linked with the other
0: అద్వంతం మనం తీసివేసినప్పుడే ఆ స్వస్వరూపాన్ని మనం సందర్శించుకోవడానికి వీలవుతుంది
1: when once we remove all these obstacles you can see your true form
0: ఇప్పుడు ఎట్లా ఉంది
1: How is the thing now?
0: Atma untundali.
1: There is Atma.
0: Dani paina buddhi untundali.
1: Over that intellect.
0: Dani paina manasu untundali.
1: Above that mind.
0: Dani paina indriyam untundali.
1: Then senses.
0: Dani paina shariram untundali.
1: Above all,
0: ee shariranni teesiveyali.
1: First remove the body.
0: Indriyamulu pakkaku nettali.
1: Brush aside senses.
0: Manasunu marinimpa cheyali.
1: And see that mind goes away.
0: Buddhini pakkaku tochukovali. Appude atma sandarshanam praaptistundi.
1: Remove this body sense. Brush aside the senses. Go beyond the mind. Let the mind be annihilated.
0: Buddhi grahya mati indriyam.
1: And the intellect transcends.
0: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాయి.
1: As intellect is so close to Atma, it shines brilliantly.
0: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశము మనకు అధికంగా గోచరమవుతుంది.
1: When you so close to Atma, you will see the brilliance there.
0: కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి
1: సో స్టూడెంట్స్ ఇన్ పర్టికులర్ టుడే షుడ్ నో క్లియర్లీ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది
0: యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది ప్రమాణమైనటువంటిది
1: ఫర్ యూత్ ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్
0: ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు
1: బికాస్ దే బికమ్ స్లేవ్స్ టు ది సెన్సెస్ దే బికమ్ వర్స్ దెన్ అనిమల్స్
0: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి యొక్క ప్రాప్తినంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ పాసింగ్ త్రూ సర్టన్ ఫ్లైట్స్ అండ్ కండిషన్స్
0: పక్షి పక్షి మృగాదులైనా కూడా ఒక నియమంలో ఉంటున్నాయి
1: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ సర్టన్ డిసిప్లిన్
0: కానీ విద్యావంతుడైపోయి విద్యాధికారి అయిపోయి మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకు ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాస్ నో డిసిప్లిన్ వాట్
0: ఎందుకు ఈ చదువులంతా
1: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్
0: ఎందుకు ఈ తెలివితేటలంతా కూడా
1: వై దిస్ ఇంటెలిజెన్స్
0: పర్లను మోసగించడం కోసమేనా
1: ఇస్ ఇట్ టు డిసీవ్ అదర్స్
0: కాదు కాదు నిన్ను నీవు మోసగించుకోవడం కోసం
1: యు ఆర్ డిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్
0: నిన్ను నీవు తెలుసుకోవడం కోసమే ఈ చదువులు కావాలి
1: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు నో థై సెల్ఫ్
0: నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి
1: ది ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్ టు నో యువర్
0: నీవు లేనప్పుడు ఈ తెలివితేట ఎందుకు
1: విదౌట్ దట్ వాట్ ఫర్
0: ఈ గంట పై చేయమంతా కూడా నువ్వు వ్యర్థమే
1: ఆల్ ది స్టడీస్ వేస్ట్ ఆఫ్ టైం
0: పుస్తకము పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము
1: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల
1: వై డు యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్
0: నీ హస్త యుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరర్థకము కదా manava.
1: If you can't join both of your hands and pray to God, all your power and education, they are mere waste.
0: Intakante manaku kavalsindi enti?
1: What more you want?
0: మనం తెలుసుకోవాల్సింది మనయందే ఉంటుండాలి.
1: వాట్ ఈస్ టు బి నోన్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నిద్ర నుండి లేచి
1: ద మూమెంట్ యూ గెట్ అప్
0: మరి నిద్ర పోయేడు దాకా
1: అంటిల్ యూ గో టు స్లీప్
0: పొట్టకై హద్దులు పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ టు ఎర్న్
0: వ్యయమందగజేయుచు జీవితం
1: యూ వేస్ట్ యువర్ టైం
0: నీ విద్యల దారవోసి
1: యు స్పెండ్ ఆల్ యువర్ టైం టు
0: అరవింద దళాక్షుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్
0: నీవే పెద్ద సుఖంబు నొందితివో.
1: Oh man, let me know what sort of happiness you desire by wasting your time. What is that you
0: got?
1: Right from dawn to dusk to earn your livelihood, you waste your time.
0: You
1: should join both
0: of them.
1: If you can't worship God and pray to Him, joining both of your hands, all your capacity, abilities are wasted.
0: Anta nirathakamaipothundi.
1: Everything is wasted.
0: Kanuka manavuda, nee manavatvanni chakkaga gurtinchuko.
1: Oh man, know your human quality.
0: Divyatvanni chakkaga telusuko.
1: Understand the divinity clearly.
0: Daivatvanni cheripo.
1: Attain divinity.
0: Idi nee jeevitham yokka gamyamu.
1: This is your goal.
0: Premamudita manase kaho.

0: చెరకును ఎంత మనము నమిలినప్పటికీ అందులో మాధుర్యమే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు మే క్రష్ ద షుగర్ కేన్, యు గెట్ ఓన్లీ స్వీట్నెస్ అవుట్ ఆఫ్ ఇట్.
0: దగ్ధం దగ్ధం పునరపి పునః, బంగారును ఎన్ని పర్యాయములు అగ్నిలో వేసి కాల్చినప్పటికీ ఇందులో మనకు పరిశుద్ధమే ఏర్పడుతుంది కానీ మాలిన్యం చేరదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ బర్నింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ కీపింగ్ గోల్డ్ ఇన్ ఫైర్, యు గెట్ ఓన్లీ ప్యూరిటీ, ది షైనింగ్ బ్రిలియన్స్.
0: సువర్ణం సృష్టివర్ధనం, ఈ సువర్ణమనందు పరిశుద్ధమైనటువంటి యొక్క అపరంజయే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు ఫైండ్ దట్ బ్రిలియన్స్ ఎవర్ షైనింగ్ దేర్ ఇన్ ద గోల్డ్.
0: అదే విధంగానే సజ్జనుడైనటువంటి మానవుని ఏపీ ఎన్ని బాధలు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ తాను పరమశాంతిగా ఆనందంగా గొప్ప మనస్సుతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
1: Likewise, a good noble soul, in spite of being subjected to difficulties, problems, so many worries and anxieties, he maintains the state of peace and bliss.
0: కనుకని మానవత్వమనగా ఏమి, కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి కాకూడదు.
1: Humanity, the humanness comprises not to subject to one's own self the difficulties and the worries.
0: దీనికి నీ ఆత్మకు ఎట్టి సంబంధము ఉండదు.
1: దిస్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: సూర్య ప్రకాశము ప్రపంచమంతయకుడును వెలుతురును వెదురుతున్నప్పటికీ ఆ వెలుగునందు అనేక మంది అనేక రకములైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉంటారు.
1: ద సన్లైట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ విచ్ హెల్ప్స్ అస్ టు డూ సో మెనీ ఆఫ్ అవర్ డైలీ రుటీన్ యాక్టివిటీ.
0: కానీ ఎవరు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ సూర్యునకు మానవులు ఆచరించేటువంటి కష్టసుఖములకు ఏమాత్రము సంబంధం ఉండదు.
1: ఆల్ అవర్ యాక్షన్స్, ఆల్ అవర్ సఫరింగ్స్ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇంటెన్సిటీ ఆఫ్ సన్లైట్.
0: అదే విధముగానే ఆత్మ చైతన్యమును ఎన్ని విధములుగా శారీర మానసిక ఇంద్రియములతో మనం బాధలు పొందినప్పటికీ,
1: లైక్వైజ్ ద బ్రిలియన్స్ ద రేడియన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ is not bothered in spite of our physical and mental worries.
0: ఇది ఇంద్రియ మనోబుద్ధులకు మాత్రమే సంబంధించింది కానీ
1: they are related to the senses
0: and intellect. ఏ మాత్రం కూడాను సంబంధం ఉండదు.
1: They are no way related to the awareness, the brilliance of Atma.
0: అట్టి పవిత్రమైన మానవుని నిమిత్తమై పరమాత్ముడు అన్వేషణ జరుపుతున్నాడు.
1: For that sanctity, to attain the sacredness, man is in eternal quest.
0: కానీ లోకములోని సమస్త శాస్త్రములు, సమస్త ఉపనిషత్తులు, సమస్త వేదములు కూడాను కేవలము భక్తులు భగవంతుని అన్వేషణ చేస్తున్నారు అని మాత్రమే ఉచ్చరిస్తున్నాయి.
1: ఆల్ సీక్రెట్ టెస్ట్ లైక్ ది ఎపిక్స్ ది ఉపనిషత్తు వేదస్ దే సే దట్ ఎ డివోటీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: కానీ భక్తుడు భగవంతుని వెతకనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డివోటీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ గాడ్.
0: సర్వత్రా ఉన్నది భగవంతుడు ఒక్కడే.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అట్టి భగవంతుని వెతికేది ఎందుకు?
1: Why do you need to search for him?
0: కానీ భగవంతుడే నిత్యమైన నిత్యమైన సత్యమైన ఏకాత్మ స్వరూపుడైనటువంటి భక్తుని వెతుకుతూ ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ గాడ్ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ, ఎ ట్రూ డివోటీ, ఎ ట్రూత్ఫుల్ డివోటీ, ఎ డివోటీ విత్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్.
0: వేడితో కూడిన గుండునందు ఎన్ని విధములైనటువంటి లోహాలంతా బహిర్ బయట లోపల కూడా వేడి ఉండినప్పటికీ
1: an iron mass which is hot inside and around,
0: దానిని మనం ముట్టినప్పుడు గుండు కాలింది అంటాం మనం.
1: When once you touch that iron mass which is hot, you feel the heat of it.
0: నిన్ను కాల్చినది గుండు కాదు.
1: And in fact it is not the iron that's not
0: గుండులో అంతర్బహిత్తంగా వ్యాపించినటువంటి ఒక అగ్ని నీ యొక్క చేతిని కాల్చింది.
1: It is the fire that is responsible for the heat and not the iron.
0: అదే విధముగానే ఈ ప్రపంచం ఒక గ్లోబు.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ గ్లోబ్.
0: ఇదంతా ఒక పెద్ద గుండు వంటిది.
1: ఇట్స్ ఎన్ ఐరన్ బాల్.
0: ఇందులో లోపల వెలుపల కూడాను దైవశక్తియే ఆవిర్భవించినది.
1: దేర్ ఇస్ డివైన్ ఎనర్జీ విదిన్ అండ్ అరౌండ్.
0: దైవశక్తియే ఆవరించినది.
1: ఇట్ ఇస్ ది డివైన్ ఎనర్జీ పవర్
0: దాని ఆ శక్తిని మనం గుర్తించుకోలేక
1: దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో
0: ఈ ప్రపంచంలో అనేక దుఃఖములు బాధలు కష్టములు సంభవిస్తున్నాయని మనం వాపోతుంటాం
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ వెరీ మచ్ వెరీడ్ ఫీల్ వెరీ సాడ్ బికాస్ ద డిఫికల్టీస్ అండ్ ద ట్రబుల్స్ దట్ వీ ఫేస్
0: ఈ జగత్తు మనల్ని ఏమాత్రం కూడా బాధించటం లేదు
1: ద వరల్డ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్
0: ఏ మాత్రము ఆనందమును అందించటం లేదు
1: ఇట్ డజంట్ మేక్ యూ బ్లిస్ఫుల్ ఐదా
0: ఇది కేవలం ఇనుప గుండు వంటిదే
1: ఇట్ ఈస్ లైక్ ఎన్ ఐరన్ బాల్
0: కానీ ఇందు నుంచి వచ్చేటువంటి కష్టసుఖములైనటువంటి ప్రతిబింబములు
1: ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ మిజరీస్ అండ్ డిఫికల్టీస్
0: ఇది ఆత్మ చైతన్యం యొక్క ప్రభావములే
1: దేర్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది అవేర్నెస్ బ్రిలియన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్
0: కనుకనే ఏమి జరిగినప్పటికీ ఆత్మ యొక్క ప్రతిబింబమే ఆత్మ యొక్క ప్రకాశమే ఆత్మ యొక్క ప్రభావమే ఆత్మ యొక్క ప్రసాదమే అని మనం భావించాలి
1: వీ హావ్ టు కన్సిడర్ వాట్ ఎవర్ దట్ మైట్ హ్యాపన్ ఇన్ అవర్ లైఫ్ It's just the reflection. It is only the brilliance. It is only the reaction of the atmic principle.
0: In the whole world is full of humanity.
1: The whole world is full of
0: humanity.
1: What is present within is different from
0: outside.
1: Such wicked people can never find God.
0: ఏడుపొస్తే నవ్వుతాడు నవ్వు వస్తే ఏడుస్తాడు
1: In fact, when he is miserable, he smiles. In times of movement, smiles, joyful
0: moments,
1: he cries. Such a hypocrite can never be in search of God.
0: He
1: is just a human in form.
0: Buddhi, vanara buddhi.
1: But the intellect is monkey type.
0: కనుకనే ఇలాంటి బుద్ధులు లేకుండా మానవుడు మానవుడిగా జీవించాలని భగవంతుడు ఆశిస్తుంటాడు
1: God wants us, the human being, to lead the life of a true human being.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి యొక్క మనోబుద్ధులు మానవుని యందు ఉన్నవి.
1: There is present the sacredness, the purity in the intellect and the mind of man.
0: మానవుని యందు సహజంగా ఉండినటువంటి యొక్క పవిత్రమైన భావములను మనము ప్రకటించాలి కాని కల్పితమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి యొక్క గుణములను మనం ప్రకటించరాదు.
1: One has to manifest, express the natural feelings, not artificial.
0: కాని ఈనాటి మానవుడు నైతికంగా దిగజారిపోతున్నాడు.
1: Man has declined morally.
0: భౌతికంగా పతనమైపోయాడు.
1: He has fallen physically.
0: కనుకనే ఈ ప్రపంచం అనేటువంటిది
1: Therefore this world
0: కల్పనతో కూడినటువంటి కొయ్యగా తయారవుతున్నది.
1: It has become a dead wood of action.
0: ధనము పోతే సంపాదించుకునవచ్చును.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ ఇట్ కెన్ బి
0: ఆరోగ్యం పోతే తిరిగి మనం అభివృద్ధి గావించుకోవచ్చును.
1: ఇఫ్ హెల్త్ ఇస్ గాన్ యూ కెన్ రికవర్.
0: కానీ కాలం పోతే మాత్రం మనము ఏమాత్రం కూడా సాధించలేము.
1: ఇఫ్ లైఫ్ ఇస్ గాన్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుకనే మానవుడు ఆయు ప్రమాణమును అభివృద్ధి గావించుకుని
1: Man has to increase his lifespan.
0: దాని సద్వినియోగం గావించుకునేటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
1: He should tread that path which will help him to make proper use of the life.
0: ధనము ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఖర్చు అవుతుంది.
1: మనీ ఇస్ యూస్డ్, ఇట్ ఇస్ ఎగ్జాస్టెడ్ ఇఫ్ ఇట్ ఇస్ యూటిలైజ్డ్.
0: కానీ ఆయువు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా కూడా అది క్షీణించిపోతుంటాడు.
1: లైఫ్ స్పాన్, వెదర్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఆర్ మిస్ యూజ్ ఇట్,
0: ప్రతి మానవుని యొక్క శిరస్సు పైన కూడా కఠినమైనటువంటి యొక్క కాలము కరవాలం తిప్పుతూనే ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఆన్ ద హెడ్ ఆఫ్ మ్యాన్ ద స్వోర్డ్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: We have got to be extremely careful.
0: ఈ కఠినమైన కరవాలములకు మనం గురి కాకుండా చూసుకోవాలి.
1: We have to see that we will not be cut off by the sword of time lying on the head.
0: కాలం పోతే మనకు రాదు.
1: A time pass cannot be regained.
0: ఆరోగ్యం పోతే సంపాదించుకోవచ్చును.
1: Health can be gained.
0: ధనం పోతే మనం పోషించుకోవచ్చును.
1: Money can be had.
0: కానీ ఆయువు క్షీణించిన మనం తిరిగి అభివృద్ధి గావించుకోలేము.
1: When once life is gone, you cannot get it back.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై
1: In order to make the time sacred,
0: అనేక సత్కర్మలు మనం ఆచరిస్తూ ఉండాలి.
1: We have to undertake many good actions.
0: ఇలాంటి సత్కర్మల ద్వారానే మానవుని యొక్క సద్భావములు ఆవిర్భవిస్తాయి.
1: Through these good actions, we entertain good feelings.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు మానవుని యందు అభివృద్ధి గావించుకోవాలి.
1: Man has to foster, improve the sacred divine sentiments and
0: feelings. నుండి ఆవిర్భవించినటువంటి యొక్క వెలుతురు అది మేఘములుగా మారి తిరిగి సూర్యుడినే కప్పివేస్తుండాలి.
1: ద లైట్ ఆఫ్ ద సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్లౌడ్ దట్ కవర్స్ ద వెరీ సన్ ఇన్ సెల్ఫ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: మనసు మానవుని యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి
1: the one that comes out of the human heart
0: మనో మాలిన్యం అనేటువంటి క్లౌడ్స్
1: the clouds of mental pollution
0: తిరిగి హృదయాన్ని కప్పివేస్తుంది
1: will cover the very heart itself
0: కనుక దేని నుండి ఆవిర్భవించినదో అదియే తిరిగి ఆ యొక్క స్వతసిద్ధమైన వస్తువును కప్పివేస్తుంది
1: That which is born out of the origin will cover the very place of the origin.
0: Kalpane brahma vit brahmaiva bhavati ani brahma tattvam nunti vachinatundi brahma gane untadi kani maraku vastu kaadu.
1: Therefore the one that comes out of the divine has got to be divine basically and essentially.
0: Ee srishtiki mooladharam emiti?
1: What is the foundation for creation?
0: Idi bhagavantuni yokka prabhavame.
1: It is God's will.
0: Bhagavantuni yokka sankalpame.
1: It is God's will.
0: కనుకని ఆ సంకల్పం నుంచి వచ్చినటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను భగవత్ భావమునే కలిగి ఉండాలి
1: మ్యాన్ హావింగ్ కమ్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్ షుడ్ హ్యావ్ ద డివైన్ థాట్స్ ఓన్లీ
0: సృష్టికి ఆధారము భగవత్ యొక్క ప్రమాణమే
1: ద బేసిస్ ద ఫౌండేషన్ ఫర్ ద క్రియేషన్ ఈజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ విల్ దట్స్ వాట్ వి కాల్ నేచర్
0: ఈ ప్రకృతి నుండి ఉద్భవించినటువంటి ప్రతి మానవుని కూడాను
1: Man in this nature
0: సృష్టి స్వభావములే మనకు ఆవిర్భవించాలి
1: should have the natural
0: సృష్టికి విరుద్ధమైనటువంటి భావములు రాకూడదు
1: should never act against nature
0: కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఇవన్నీ కూడాను మనం ఆహార విహారం నుంచి ఆవిర్భవించినటువంటివి
1: all the lust anger and avarice are the products of our habits and
0: కానీ ఇవన్నీ కూడాను ప్రకృతి నైజములు కావు
1: they are not natural qualities
0: కనుక నేను అని నీవు ఉచ్చరిస్తున్నావు ఈ పదాన్ని
1: You make use of this word I.
0: నీవు నేను అనుకున్నప్పుడు ఆ నేనే భగవంతుని యొక్క మూలాధారమైన మంత్రము
1: ద వెరీ వర్డ్ దట్ యు సే ఐ ఇస్ ది మంత్ర
0: నేను అనేటువంటి మంత్రం పుట్టిన తర్వాతనే మిగిలినటువంటి మంత్రములన్నీ కూడా ఆవిర్భవిస్తున్నాయి
1: ద ఫస్ట్ ప్రైమార్డియల్ సౌండ్ ఈజ్ ఐ ద రెస్ట్ ఫాలోడ్ లేటర్
0: అది ఏ అహం బ్రహ్మాస్మి నేను అనేటువంటిదే బ్రహ్మ
1: దిస్ ఐ ఇస్ బ్రహ్మ
0: బ్రహ్మకు మొట్టమొదటి పేరు నేను
1: ద ఫస్ట్ నేమ్ ఆఫ్ బ్రహ్మన్
0: రెండవది ఆత్మ
1: ద సెకండ్
0: మూడవది ఉనికి
1: థర్డ్ ఎగ్జిస్టెన్స్
0: నాలుగవది బ్రహ్మ
1: ఫోర్ బ్రహ్మ
0: ఐదవది భగవంతుడు
1: ద ఫిఫ్త్ గాడ్
0: ఇవన్నీ కూడా భగవంతుని యొక్క పరిణామ పదములే
1: దీస్ ఆర్ ఆల్ ద సినోనిమ్స్ ఆఫ్ ద డివైన్
0: ఇలాంటి పదములతో మనము సరైనటువంటి అర్థాన్ని గుర్తించి
1: వీ హావ్ టు నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్
0: ఈ నేను అనేటువంటి పదం ఎక్కడ వచ్చింది
1: Where from this I-ness has
0: come?
1: It is the very form of
0: the self.
1: It is the very form of God.
0: We are
1: misusing this sacred word I.
0: ఈ నేను అనే పదమును ఎన్ని విధమైనటువంటి దుర్మార్గంలోనూ ప్రవేశపెడుతున్నాము
1: వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ ఇన్ ఎ వికెట్ పాత్ ఇన్ ఎ వికెట్ వే
0: ఈ విధమైనటువంటి పదములను మనము సరైనటువంటి మార్గంలో దీన్ని సద్వినియోగం కావించాలి
1: వీ హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్ ఇన్ ఎ సీక్రెట్ వే
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: నిత్య జీవితంలో మనం ఏ విధంగా సత్యమైన జీవితాన్ని గడపాలో దాన్ని మనం గుర్తించుకోవాలి
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ద కైండ్ ఆఫ్ ట్రూత్ఫుల్ లైఫ్ వీఆర్ సపోజ్ టు లీడ్
0: ఇలాంటిది మనం గావించుకోకుండా కేవలం జపము ధ్యానము యోగము ఇలాంటి కర్మలు ఆచరించినంత మాత్రం చాలదు
1: Without recognizing the path of truth, the mere penance and meditation won't do.
0: ఈ సాధనతో పాటు
1: along with the practice
0: మానసిక భావమును కూడాను దానికి సమకూర్చుకోవాలి
1: the mental feelings also should join.
0: కరకనే మానవత్వమునందు లోపల మనం ఆవిర్భవించవలసినటువంటి సద్గుణములు సద్భావములు సత్ప్రవర్తనలు సదాలోచనలు
1: What should find a place within happen to be the good feelings, good thoughts, good sentiments, good impulses.
0: సహజ గుణములు
1: They are natural divine traits.
0: అలాంటి ప్రకృతి యందు మనం జన్మించి ప్రకృతి భావమును వదలి కృత్రిమమైన భావమును మనం అనుసరిస్తూ ఉన్నాం.
1: Having born in this nature, we are entertaining artificial thoughts and artificial behavior.
0: కృత్రిమమైన జీవితాన్ని మనం గడపకూడదు.
1: We should never spend, lead artificial life.
0: హృదయంలో ఉన్నటువంటిదే మాటలో ఉన్నటువంటిదే చేతుల్లో రావాలి.
1: What is within must be expressed and must be acted.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి అర్థం కూడాను అంతర్బహిష్ తత్సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు
1: ఇట్ ఇస్ సెడ్ గాడ్ డ్వెల్స్ విద్ ఇన్ అండ్ అవుట్ సైడ్
0: అది ఏ మానవత్వము
1: దట్ ఈస్ హ్యూమన్నెస్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్
0: ఏమిటి ఈ మ్యాన్
1: హూ ఇస్ దిస్ మ్యాన్
0: ఎవరు ఈ మనిషి
1: హూ ఇస్ హీ
0: హృదయంలో ఏమి సంకల్పించాడో
1: వాట్ హీ థింక్స్ విద్ ఇన్
0: దానినే మాటలో చెప్పాలి
1: హీ షుడ్ స్పెల్ ఇట్ అవుట్
0: మాటలో ఏమి ఉచ్చరించాడో
1: వాట్ ఈస్ సెడ్
0: అది ఏ క్రియలో ఆచరించాలి
1: మస్ట్ బి యాక్టెడ్ అపాన్
0: అలాంటి వాడే నిజమైన మానవుడు
1: హీస్ ద ట్రూ హ్యూమన్ బీయింగ్
0: అట్టి నిజమానవుని నిమిత్తమై అన్వేషణ జరుపుతున్నాడు భగవంతుడు
1: గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్
0: కానీ కేవలము వేషధారి అయినటువంటి మానవుని అన్వేషించడం లేదు.
1: In fact, man is not in search of God.
0: మానవునికి తన యొక్క దీనిని తను గుర్తించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి బుద్ధిని అనుగ్రహించాడు.
1: To know the innate nature, the self, God has gifted mankind the sacred intellect.
0: ఇది చాలా ఉత్తమమైనటువంటిది, శుద్ధమైనటువంటిది.
1: Intellect is pure, unsullied and pristine.
0: ఆ బుద్ధి అనేటువంటి అద్దములకు వెలుపల వైపున ప్రేమ అనేటువంటి రసాయనం పూచాడు.
1: Intellect is the mirror which has got the chemical of love on the reverse side.
0: అద్దములకు వెలుపల వైపున ఈ విధమైనటువంటి యొక్క రసాయనమే లేకపోతే మన ప్రతిబింబం కనిపించదు.
1: ఇఫ్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ అప్లైడ్ ఆన్ ద రివర్స్ సైడ్ యూ కెనాట్ సీ యువర్ రిఫ్లెక్షన్.
0: అదే విధంగానే మనకు బుద్ధికి వెనుకల ప్రేమ అనేటువంటి ఒక రసాయనం కల్పించాడు.
1: ఆన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ది కెమికల్ ఆఫ్ లవ్ ఇస్ అప్లైడ్.
0: అద్దములుగా మనం చూసుకోవటం చేతనే దీనికి అద్దములకు వెనుక ఉన్నటువంటి కనిపిస్తున్నాయి, కానీ అద్దములకు ముందున్నవి కనిపించడం లేదు.
1: యాస్ దిస్ ఇంటెలెక్ట్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ ఆఫ్ లవ్ వి ఫైండ్ ఓన్లీ వాట్ ఆర్ ప్రెసెంట్ అవుట్ సైడ్.
0: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు నో యువర్ ఫామ్.
0: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలంటే అద్దములకు వెనుకల రసాయనం ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ సెల్ఫ్ దట్ కెమికల్ ఆఫ్ లవ్ నీడ్స్ టు బి అప్లైడ్ ఆన్ ద రివర్స్ సైడ్.
0: ఆ ప్రేమ రహితమైనటువంటి అద్దమును ముందు పెట్టుకుని మనం మన ముఖాన్ని మనం చూడటానికి ప్రయత్నిస్తున్నాము.
1: దేర్ ఇస్ నో కెమికల్ ఆఫ్ లవ్ నౌ ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ సో దేర్ ఫోర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ.
0: మన ముఖం మనకు కనిపించడం లేదు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్
0: కారణం ఏమిటి?
1: వై
0: వెనుకల ఈ ప్రేమ రసాయనం లేకపోవటం చేతనే.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ది కెమికల్ ఆఫ్ లవ్.
0: కనుక మనము మన ముఖాన్ని మనం చూడాలంటే ప్రేమరసంతో కూడినటువంటి ఒక అద్దమును మనం ముందు పెట్టుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ ఫేస్ there needs the chemical of love applied in the reverse of the mirror.
0: అట్టి ప్రతిబింబాన్ని నిరూపించే నిమిత్తమై మనకు బుద్ధి అనే అద్దమును ప్రసాదించాడు.
1: In order to demonstrate and prove the existence, God has given this mirror.
0: కానీ ఈనాటి మానవుడు తన అద్దము చేత తన బుద్ధి చేత తన స్వరూపాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Man having been endowed with this mirror of intellect is not yet able to
0: అద్దాన్ని చూసుకుని ఇతర ముఖం ముందు పెడుతున్నాడు.
1: He points out, he shows his mirror towards others.
0: వాణి ముఖం కనిపిస్తుంది, కానీ నీ ముఖం ఎక్కడ కనిపిస్తుంది?
1: You find the faces of people outside, not your own face.
0: అదే విధంగా ఈనాటి బుద్ధి ప్రతి ఒక్కరిని ప్రపంచమును విచారించడానికి ప్రవేశపెట్టుండాలి.
1: We make use of the intellect gifted to us to make inquiry of the world.
0: ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి, మీ ఊరేమిటి అని వారిని ప్రశ్నిస్తుంటారు. కానీ
1: whomsoever we meet, we go on questioning, who are you, where do you come from, what are you?
0: ప్రపంచమును ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ తనను తాను ప్రశ్నించడానికి ప్రయత్నించడం.
1: We investigate and question the nature, world, but we don't find
0: కనుక మొట్టమొదట who are you అనేటువంటి స్టాప్ చేసి who am I దీన్ని మొదలు పెట్టాలి.
1: We should put a total full stop to this question, who are you? But on the other hand, we should put to ourselves, who am I?
0: ఈ బుద్ధి నిన్ను చూడటానికి అందించింది, కానీ పరమను చూపడానికి కాదు.
1: Intellect is given to know thyself, not outside.
0: కనుక ఈ ప్రపంచ విషయము ప్రాప్తించటం చేత అభివృద్ధి కావడం చేత తన సత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: As the world has progressed and advanced, man has forgotten his
0: చిన్న పిల్లవాడి మొదలుకొని పెద్ద మనిషి వరకు కూడా ప్రపంచ విచారణ లోపలే ప్రవేశిస్తున్నాడు.
1: Right from tiny thoughts to elderly person, they go on inquiring.
0: తాను నివసించేటువంటి భూగర్భంలోనే కాకుండా కూడా ఆకాశంలో ప్రవేశిస్తున్నాడు.
1: Not only this world, earth, but
0: నక్షత్ర మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: He wants to go to the planets.
0: సూర్య మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: He wants to travel the space.
0: కానీ అన్ని ప్రవేశిస్తున్నాడు, కానీ తనలో తాను ప్రవేశించడం లేదు.
1: He gets into all spheres of the space, but he doesn't get into himself.
0: లక్షల మైళ్ళ అంతరిక్షయానం ప్రయాణం చేస్తున్నాడు, కానీ
1: హి ట్రావెల్స్ లాక్స్ ఆఫ్ మైల్స్ ఇన్ టు ద స్పేస్.
0: హాఫ్ ఇంచి హృదయాంతరాలానికి ప్రవేశించడం లేదు.
1: హి ఇస్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు హిస్ ఓన్ హార్ట్.
0: కనుకనే మానవుని యొక్క వికారమంతా కూడాను వికృతి స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: దాట్ ఈస్ ద పర్వర్షన్ విచ్ లెడ్ టు ఆల్ దిస్ పర్వర్షన్.
0: స్వార్థము స్వప్రయోజనము.
1: హి ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కానీ తన స్వస్వరూపాన్ని దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిజ్ ఓన్ ట్రూ సెల్ఫ్. ప్రేమ
0: స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: స్వస్వరూపాన్ని దర్శించడమే ఆధ్యాత్మిక ప్రథమ లక్ష్యం.
1: ద ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ టు నో వన్స్ ఓన్ ట్రూ ఐడెంటిటీ.
0: కేవలం ఆధ్యాత్మిక మార్గమే కాదు,
1: నాట్ ఓన్లీ స్పిరిచువల్
0: లౌకికము భౌతికము ధార్మికము అన్నింటి ఎందుకు వ్యవహారికం నందు కూడా తన తత్వాన్ని తాను మొట్టమొదట గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు నో వన్స్ ఓన్ నేచర్ in physical world, in the moral world, in the ethical sense, in every aspect of life.
0: ఇతరుల యొక్క దోషాన్ని చూడటానికి మాత్రమే నీవు పురికొల్పుతున్నావు, కానీ నీ దోషాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యూ వాంట్ టు నో ది మిస్టేక్స్ అండ్ ద ఫాల్ట్స్ ఇన్ అదర్స్, బట్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్.
0: నీ దోషమును నీవు ఏనాడు వెతుకుతువో ఆనాడే నీవు బాగుపడతావు.
1: దట్ డే విన్ యూ రెక్టిఫై కరెక్ట్ యువర్ ఓన్ మిస్టేక్, దెన్ యూ విల్ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
0: అట్టివాడే ఆదర్శ పురుషుడిగా రూపొందుతాడు.
1: హీ బికమ్స్ ఎన్ ఐడియల్ మ్యాన్.
0: అట్టివాడే ఏమైనటువంటి మానవుడిగా రూపొందుతాడు.
1: హీఈస్ ఎ ట్రూ హ్యూమన్.
0: మానవుడని పేరు పెట్టుకుని
1: ఈజ్ జస్ట్ హ్యూమన్ బై నేమ్.
0: మానవ బుద్ధులతో మనం ప్రవర్తిస్తుంటే
1: మంచి
0: జగత్తులో ఎవరు పిలుస్తారు మానవుడని?
1: హూ విల్ కాల్ యూ ఎ హ్యూమన్ బీయింగ్?
0: ఏదో ఎదురుగా మర్యాద కోసమని ఓ అంది నమస్కారం అండి అంటారు.
1: ఆల్ కర్టసీ మేనర్స్ మే డిమాండ్ టు సే హలో హౌ
0: ఆర్ యూ. వెనుకర అతన్ని అనేక రకములుగా విమర్శించారు.
1: బ్యాక్ దే విల్ స్పీక్ ఆల్ నేమ్స్.
0: కనుక మనం ఆ విధంగా పోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి లైక్ దాట్.
0: మన కాన్షియన్స్ మనం తృప్తిగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ యాక్ట్ సాటిస్ఫాక్టరీ.
0: మన పవిత్రతకు మనం పవిత్రంగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: మన దివ్యత్వానికి సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ లైఫ్ డివైన్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక ఈనాడు మనం ప్రపంచంలో జరిగేటువంటి దాన్ని మనం అన్వేషణ చేయకుండా
1: we don't need to search for anything in this world.
0: Kanantanu animation cheyataniki tagina krishi cheyali.
1: One has to make every attempt to know one's own self.
0: Evarandi meeru ane prashninchukunte
1: instead of questioning who are you
0: nenu evaru nenu evaru nenu evaru who am I deenni maatrame prashninchali.
1: We should put a question to ourselves. Who am I
0: ninnadi dinamu
1: yesterday
0: panchakosamulu yokka tattvam gurinchi meeru gurtinchali.
1: Bhagavan explained the nature of five she
0: panchakosamulu yandu deham aneetvantidi భౌతికమైనటువంటిది.
1: ద ఫైవ్ షీస్ ఎన్కంపాసింగ్ ద బాడీ ఆర్ ఫిజికల్.
0: ఇది కేవలం స్థూలమైనటువంటిది.
1: ఇట్ ఈస్ గ్రాస్ వన్.
0: ఈ దేహం ద్వారా అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్టు కలుగుతున్నాయి.
1: దిస్ బాడీ విల్ హ్యావ్ సో మెనీ ట్రబుల్.
0: దేహాభిమానం పెంచుకున్న కొలది
1: యాజ్ యూ డెవలప్ బాడీ
0: ఆత్మాభిమానం తరిగిపోతుంది.
1: ది అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ డిటీరియరేట్.
0: ఆత్మ లేని దేహం ఏమాత్రము నివసించదు.
1: బాడీ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ద స్పిరిట్.
0: కనుకనే
1: సో
0: మనము ఈ దేహం విషయంలో మనము అనేక రకమైన జాగ్రత్తలు వహించాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బాడీ యు హావ్ గాట్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్.
0: ఈ దేహాభిమానం దినదినానికి తగ్గించుకుంటూ రావాలి.
1: యు హావ్ కట్ షార్ట్ రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఇది పెంచుకునే కొలది ఇప్పుడు మన ఆశలు దురాశలు పెరిగిపోతున్నాయి.
1: ఇఫ్ యువర్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్ యు విల్ బి మోర్ ఓవర్ అంబిషన్.
0: అయితే సూక్ష్మదేహమైనటువంటి యొక్క ప్రాణము మనస్సు విజ్ఞానము
1: ద సటిల్ ఫామ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ ఈస్ దిస్ వైటల్ ఫోర్స్ the mind and
0: tejasudu annaru.
1: This is called tejasu brilliant.
0: Ee tejasu anetundi etto vachindi peru.
1: This tejasu brilliant, how do you get this name?
0: Tejovantam anetundi yokka
1: that which is brilliant
0: antarbhavamulu cheta
1: through the inner feeling
0: antakarnamulu cheta
1: through inner action
0: కలిసినంత కలుపునే దీనికి తేజస్సుడు అని పేరు పెట్టారు.
1: As it is related to inner senses, it is called the brilliant, the
0: కలుపునే ఇన్నర్ భావం అనగా దైవత్వం యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్ ద డివినిటీ.
0: ప్రపంచక సంబంధమైనటువంటి విషయవాసనలు ఎన్ని ఆచరించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఫిజికల్ మండే
0: అప్పటికప్పటికి మాత్రమే ఆనందాన్ని చేకూరుస్తుంది కానీ
1: ఇట్ కన్ఫర్స్ హ్యాపీనెస్ విచ్ ఇస్
0: సత్యమైన నిత్యమైనటువంటి ఆనందానికి మనకు ఏమాత్రము అందించదు.
1: ఇట్ విల్ నెవర్ గ్రాంట్ యూ ది ఎటర్నల్ పర్మనెంట్ బ్లెస్.
0: అయితే దానితో పాటు
1: అంతర్భావాన్ని
0: కూడా మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: హావ్ టు డెవలప్ ది ఇన్నర్ ఫీలింగ్.
0: ఈ అంతర్భావమే లేకుండా
1: విదౌట్ ఇన్నర్ ఫీలింగ్
0: బహిర్ముఖమైనటువంటిదంతా కేవలము పశ్చతీతి పశువు బయట దృష్టి కలిగినటువంటి పశువే.
1: ఇట్ ఈస్ అనిమల్ దట్ హ్యాస్ గాట్ అవుట్ లుక్స్.
0: కనుక మనం పశువులు అయిపోతున్నాం.
1: వీ హావ్ బికమ్ అనిమల్.
0: బయట దృష్టినే మనం ఆకర్షిస్తున్నాము.
1: వీఆర్ డ్రాన్ బై
0: బయట చర్యల్నే మనం ఆకర్షిస్తున్నాము.
1: వీఆర్ డ్రాన్ బై ది ఎక్స్టర్నల్.
0: ఇది కాదు నిజమైన మానవత్వము.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
0: అది ఏ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: నీ అంతర్భావాన్ని నీవు కొంతవరకు నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
1: మేక్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ ప్యూర్.
0: నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ఒక బుద్ధిని మనం ప్రేమించుకోవాలి.
1: డెవలప్ దట్ ఇంటెలెక్ట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్.
0: అప్పుడే అందరినీ కూడా మనం ప్రేమించగలము.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
0: అందరినీ మనం విశ్వసించగలము.
1: దెన్ యూ హావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ ఈనాటి మానవుడు తనంతాను విశ్వసించడం లేదు.
1: మ్యాన్ టుడే హాస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: అందరినీ విశ్వసించినట్టుగా నటిస్తున్నాడు.
1: హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి బిలీవ్స్.
0: అది ఏ మొట్టమొదటి మానవుని యొక్క దోషము.
1: దట్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ ఇన్ మ్యాన్కైండ్.
0: మొట్టమొదటి తనంతాను విశ్వసించాలి.
1: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ యు.
0: అది ఆత్మవిశ్వాసము.
1: దట్ ఇస్ ది సెల్ఫ్
0: కాన్ఫిడెన్స్. ఉండినప్పుడే
1: when self confidence foundation is there,
0: ఆత్మవిశ్వాసమనేటువంటి దానిపైన ఆత్మానందం అనేటువంటి మనం అనుభవించవచ్చు.
1: దేర్ లైస్ ది బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ది సెల్ఫ్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి విశ్వాసము
1: పునాది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ద వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: ద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్
0: ద రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ లైఫ్.
0: కాబట్టి అన్నింటి ఎందుకు కూడా నువ్వు ఈ సెల్ఫ్ నేను అనేటువంటి తత్వాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
1: ఇన్ ఆల్ దీస్ ఫోర్ స్టెప్స్ సెల్ఫ్ ది ఐ నెట్.
0: ఆ నేను అనేటువంటిది దేహములకు సంబంధించినటువంటి కాదు.
1: దిస్ ఐ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద బాడీ.
0: ఇది కేవలం దైవమునకు మొట్టమొదటి పేరు.
1: ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఇది ఏ ప్రధానమైనటువంటి భగవంతుని యొక్క నామము.
1: ఇట్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: దీనిని పురస్కరించుకుని వేదము అహం బ్రహ్మాస్మి అని.
1: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ అహం
0: నేను అనేటువంటి బ్రహ్మనే.
1: I am Brahman.
0: ఉనికి అనేటువంటి బ్రహ్మనే.
1: ఎగ్జిస్టెన్స్ ఇస్ బ్రహ్మ.
0: ఆత్మ అనేది బ్రహ్మనే.
1: ఆత్మ ఇస్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనేటువంటిది బ్రహ్మనే.
1: బ్రహ్మ
0: అనగా ఏమి? బృహత్తత్వమైనటువంటిది బ్రహ్మం.
1: బ్రహ్మ ఇస్ వాస్ట్నెస్, ఎక్స్పాన్సివ్.
0: ఎక్కడ చూసినా వ్యాపించినటువంటిది.
1: దట్ విచ్ ఎక్స్పాండ్స్ ఆల్ ఓవర్.
0: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దిస్ నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మన ప్రేమ అనేటువంటి రసాయనము ఒకవైపున అద్దమును పూసుకున్నప్పుడే,
1: వెన్ వన్స్ వి అప్లై ద కెమికల్ ఆఫ్ లవ్ ఆన్ ది రివర్ సైడ్ ఆఫ్
0: ది మిర్రర్, అద్దము లోపల మన ప్రతిబింబాన్ని మనం సులభంగా దర్శించవచ్చు.
1: ఇన్ దట్ మిర్రర్ యు విల్ బి ఏబుల్ టు సీ యువర్ రిఫ్లెక్షన్.
0: కనుక ఈనాడు
1: టుడే
0: అద్దం అనే బుద్ధిని మాత్రమే పెట్టుకున్నాం, కానీ
1: వి హావ్ గాట్ దిస్ మిర్రర్
0: ఆఫ్ ప్రేమ రసాయనం అనేటువంటి వెనుక పూయటం లేదు.
1: వి హావ్ నాట్ స్మియర్డ్ అప్లైడ్ ద కెమికల్ ఆఫ్ లవ్.
0: కనుక వెనుక భాగమైనటువంటి ఒక వస్తువులు కనిపిస్తున్నాయి, కానీ నీకు నీవు కనిపించటం లేదు.
1: దేర్ ఫోర్ యాజ్ ఇట్ హాస్ నో కెమికల్ టు దిస్ మిర్రర్, వి సీ ఔటర్ ఆబ్జెక్ట్స్, నాట్ యువర్ ఓన్.
0: కనుక ఇతరుల యొక్క దోషాన్ని నీవు చూస్తున్నావే, కానీ
1: యు విల్ బి ఏబుల్ టు సీ ది మిస్టేక్.
0: నీ దోషాన్ని నీవు కనిపెట్టు.
1: Discover, find out your own mistake.
0: ఇతర యొక్క మంచిని చూసి ప్రయోజనం లేదు.
1: There's no use in finding good.
0: నీ మంచిని నీవు అభివృద్ధి గావించుకో.
1: Foster your goodness.
0: నీ పవిత్రతను నీవు అభివృద్ధి గావించుకో.
1: Develop your sacredness.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: Don't hate anybody.
0: ఎందుకంటే సర్వత పాడిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: All hands are his, all eyes are his, all feet are his, all ears are his.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: అన్ని భూతములు యందు ఉన్నటువంటిది దైవత్వమే.
1: It is divinity present in this organic
0: world. ఈశ్వరత్వాన్ని మనం తప్పులు పెట్టడానికి ప్రయత్నిస్తే మొట్టమొదట మన దోషాన్ని మనం గుర్తించాలి.
1: We have to know our own faults first.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాటి పరిస్థితి లోపల మనం గుర్తించవలసినటువంటిది విశాలమైనటువంటి ఒక తత్వం కావాలి.
1: In the present circumstances, we have got to be broad-minded first.
0: సంకుచితమైన భావములు.
1: We should not have narrow-mindedness.
0: వ్యక్తిగతమైనటువంటి భావములు.
1: Not individual feelings.
0: కొంతవరకు అణగదొక్కాలి.
1: We have to put them under check.
0: స్వార్థ స్వప్రయోజనములను పక్కన పెట్టాలి.
1: We have to brush aside selfishness and
0: self. విశాలమైనటువంటి ఒక భావంతో మనం దృష్టిని పెంచుకోవాలి.
1: We should have broad feelings.
0: ఒక ఇంచు కూడా లేదు కన్ను.
1: The size of the eye is not
0: ఇంత చిన్న కన్ను ఇంత విశాలమైనటువంటి నక్షత్రాలను చూస్తుంది.
1: Such a small eye would be able to see the vast
0: universe. ఎంత దూరంగా వస్తువును కనిపెట్టుండాలి.
1: Is able to see distant objects.
0: కానీ నిజంగా మన ఎందున్నటువంటి ఒక అంతర్దృష్టి అనేటువంటి దాన్ని కనిపెట్టుకున్నప్పుడు ఎంతైనా మనం కావించవచ్చు.
1: If you have inner vision, you can achieve a lot.
0: మనకు విశాలమైన దృష్టి కావాలి.
1: We should have
0: broad mind
1: is essential today.
0: కానీ చాలా మంది విదేశీయులంతా కూడా బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.
1: Many foreigners say one should be broad heart
0: అయిపోతే హార్ట్ ఎన్లార్జ్ అయినట్టు అవుతుంది.
1: బ్రాడ్ హార్ట్ మీన్స్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్.
0: దీన్ని డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు, కానీ భగవంతుడు దీనికి టచ్ చేయడు.
1: బ్రాడ్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ నీడ్స్ ఆపరేషన్ బై డాక్టర్.
0: విశాలమైనటువంటి హృదయం కావాలి.
1: బ్రాడ్ మైండెడ్నెస్ ఈస్ వెరీ నెసెసరీ.
0: ఆ విశాలమైన హృదయం నందు విశాలమైన భావములే ఆవిర్భవిస్తాయి.
1: ద బ్రాడ్ మైండెడ్నెస్ విల్ లీడ్ టు బ్రాడ్ ఫీలింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ ప్రపంచంలో విశాలమైనటువంటి ఒక ప్రపంచంలో జీవించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్.
0: ఈ విశాలమైనటువంటి ఒక సముద్రంలో మీరు జీవిస్తున్నారు.
1: యు ఆర్ లివింగ్ హియర్ ఇన్ దిస్ బ్రాడ్ వరల్డ్.
0: కనుక మీరు కూడా విశాలమైన భావములోనే ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్.
0: ఇంత విశాలమైన ప్రపంచంలో పుట్టించినటువంటి ఈ మానవునికి సంకుచితమైన భావములు ఏమాత్రము ఉండకూడదు.
1: You should not have narrow feelings, narrow mindedness as we born in this world. You go on searching mistakes in others.
0: చాలా తప్పు.
1: ఇట్స్ బిగ్ మిస్టేక్.
0: ఒకవేళ వారి ఎందు దోషములు ఉండవచ్చు,
1: మిస్టేక్స్,
0: కానీ నీవు చూడవలసింది దోషములు కాదు.
1: యూ డోంట్ నీడ్ టు సీ దట్.
0: వారి ఎందున్నటువంటి ఉత్తమమైన భావం నీవు. మీరందరూ విశ్వ కుటుంబీకులుగా తయారవుతారు.
1: యూ బికమ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ ది యూనివర్స్.
0: ఒక కుటుంబమే.
1: హోల్ యూనివర్స్
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: Brotherhood of man, fatherhood of God.
0: అప్పుడు అందరూ కూడా సోదరులుగా ఉంటుంటారు.
1: Then all will lead the life of
0: ఇలాంటి సోదరత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We should develop
0: అందరూ భగవంతుని యొక్క అంశములే.
1: All are the spark of God.
0: మమై వంశో జీవలోకే జీవభూత సనాతన.
1: The entire universe is the living creatures are the sparks of the divine.
0: అయితే ఇంత సృష్టిని సృష్టించినప్పటికీ
1: having been created this creation,
0: దీనికి సూత్రధారి ఒకడు ఉండాలి.
1: There's one director.
0: ఆ సూత్రధారియే దైవత్వము.
1: That very director.
0: ఆ దైవత్వం కంటికి కనిపించదు.
1: You don't see God.
0: చెవులకు వినిపించదు.
1: You can't hear.
0: మనసుకు అనిపించదు.
1: You cannot think.
0: కనుకు కురిపించదు.
1: And you cannot understand. But
0: దివ్యత్వం ఏంటంటే మానస తత్వానికి అర్థం చేస్తుంది.
1: The divinity can be comprehended, understood by the mind.
0: దీనికి అండర్స్టాండ్ చాలా అవసరము.
1: అండర్స్టాండింగ్ ఇస్ వెరీ నెసెసరీ.
0: అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఈజీ అవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ అండర్స్టాండింగ్, దేర్ విల్ బి అడ్జస్ట్మెంట్ ఆటోమేటికలీ.
0: కనుక మీరు అందరినీ కూడా దైవం యొక్క ప్రతిబింబాలే అని మీరు అండర్స్టాండ్ చేసుకోండి.
1: అండర్స్టాండ్ క్లియర్లీ వెల్ దట్
0: ఎవరిపై మనకు ద్వేషం కానీ అసూయ కానీ అహంకారం కానీ ఆవిర్భవించుకుని
1: హావింగ్ బీన్ created this creation.
0: దీనికి సూత్రధారి ఒకడు ఉండాలి.
1: There's one director.
0: ఆ సూత్రధారియే దైవత్వము.
1: And very director.
0: ఆ దైవత్వం కంటికి కనిపించదు.
1: You don't see God.
0: చెవులకు వినిపించదు.
1: You can't hear.
0: మనసుకు అని

0: understand clearly well that you are reflections of God. Desham kani, asuya kani, ahankaram kani, avirbhavinchadu.
1: Then there will be no place for ego or jealousy.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Motta motta meer abhirudhi pachukosindi prema tattvam.
1: What we have to foster.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Adi ee nee yokka jeevitamu.
1: That's your life.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ లవ్.
0: దైవం ఎక్కడున్నాడని ఎవరైనా ప్రశ్నిస్తే సర్వులు ఎందు ఉంటున్నాడు.
1: ఇఫ్ ఎనీవన్ సేస్ వేర్ ఇస్ గాడ్, సే దట్ హి ఇస్ ఇన్ ఎవరీవన్.
0: ప్రేమ రూపంలో ఉన్నాడు. ప్రేమ రూపంలో ఉన్నాడు.
1: ఇన్ వాట్ ఫామ్? ఇన్ ద ఫామ్ ఆఫ్ లవ్.
0: కాబట్టి ఆ ప్రేమ స్వరూపాన్ని మనం గుర్తింపజేయాలి.
1: వి మస్ట్ మేక్ అదర్స్ టు నో దిస్ ప్రిన్సిపల్.
0: ప్రేమ రూపాన్ని మనం ప్రదర్శించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మానిఫెస్ట్ దిస్ లవ్.
0: ఈ ప్రేమ రూపాన్ని ప్రకటించడానికి కూడా పూనుకోవాలి.
1: వి హావ్ టు ఎక్స్ప్రెస్ దిస్ ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ అని పేరుతో చెప్తే మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు జస్ట్ అట్టర్ దిస్ వర్డ్ లవ్.
0: ఆచరణలో దాన్ని నిరూపించాలి.
1: వి హావ్ టు ట్రాన్స్లేట్ ఇంటు యాక్షన్.
0: అప్పుడే మనకు తగినటువంటి ఒక గౌరవము, మర్యాద, మానవత్వం అనేటువంటి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ విన్ ఆల్ ది ఎస్టీమ్ అండ్ రెప్యుటేషన్ అండ్ డిజర్వ్ టు బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్. స్టూడెంట్స్,
0: మీరు యువకులు,
1: యువర్ యంగ్స్టర్,
0: మీ యువకులు ఎందు ఎంత శక్తియో ఇమిడి ఉంటుంది.
1: యూ హావ్ గాట్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఈ భూమి ఎందు ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి కూడా మీ ఎందు ఉంటుంది.
1: ద కైండ్ ఆఫ్ పొటెన్షియాలిటీ ఎనర్జీ ప్రెసెంట్ ఇన్ దిస్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్.
0: మీ అట్రాక్షన్ పవర్ కూడా మీ ఎందు ఉంటుంది.
1: ద అట్రాక్షన్
0: శక్తి మీ ఎందు ఉంటుంది.
1: ఎనర్జీ
0: శక్తి మీ ఎందు ఉంటుంది.
1: ఎలక్ట్రిసిటీ ఇన్ యూ.
0: అన్ని శక్తులు మీ ఎందు ఉంటుంది కూడా. ఏమి శక్తిహీనులలోనే మీరు బ్రతుకుతున్నారు. ఎంత బలహీనత.
1: యూ హ్యావ్ ఆల్ పొటెన్షియల్స్ ఎబిలిటీస్ బట్ యూ బిహేవ్ లైక్.
0: దేశంలో ఎక్కడ కష్టం జరిగినా కానీ మీరు పరిగెత్తాలి, అక్కడ దాంతో పాల్గొనాలి.
1: వెన్ దేర్ ఆర్ ఎనీ డిఫికల్టీస్ ఎనీ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ, యు
0: వాట్ ఎవర్ నేనెవడో అనేటువంటి భేదభావములకు చావు చోటు ఇవ్వకూడదు.
1: యూ నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిఫరెన్స్.
0: తన పర అనేటువంటి భేదం తగ్గించి,
1: నథింగ్ లైక్ ఐ మైన్ అండ్ థైన్,
0: అంతా నాదే.
1: Have the feeling that all belong to me.
0: ఏకాత్మ భావంతో మీరు ప్రవేశించి,
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్,
0: సమాజ సేవలో మీరు పాల్గొనాలి.
1: సర్వ్ ద సొసైటీ.
0: సమాజం అనేటువంటిది ప్రకృతికి ప్రధానమైనటువంటి అంగము.
1: అండ్ ది సొసైటీ ఇస్ ద మెయిన్ లింబ్ ఆఫ్ నేచర్.
0: ఇది ఒక చెయ్యి.
1: దిస్ హ్యాండ్.
0: ఇది ఒక చెయ్యి.
1: ఇస్ అనదర్.
0: ఇది నా ముక్కు.
1: దిస్ నోస్.
0: ఇది నా కన్నులు.
1: దిస్ ఐ.
0: ఇది నా కడుపు.
1: దిస్ స్టమక్.
0: ఇది నా కాళ్ళు.
1: ఫీట్.
0: ఇవన్నీ చేరి ఏమైపోయింది?
1: వాట్ విల్
0: దేహానికి అంగములుగా ఉంటున్నాయి.
1: దే ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది సేమ్ బాడీ.
0: కానీ ఈ దేహం ఎవరికి అంగము?
1: అండ్ దిస్ బాడీ ఇస్ ద లింబ్ ఆఫ్
0: సొసైటీకి అంగము.
1: ఆఫ్ ద సొసైటీ.
0: సొసైటీకి ఏది అంగము?
1: వాట్ ఇస్ ఇట్?
0: మానవత్వం అంగము.
1: దిస్ హ్యూమన్ బీయింగ్ ఇస్
0: మానవత్వం దేనికి అంగము?
1: అండ్ దిస్ హ్యూమానిటీ
0: ప్రకృతికి అంగము.
1: నేచర్
0: ప్రకృతి దేనికి అంగము?
1: నేచర్
0: పరమాత్మకు అంగము.
1: గాడ్ హింసెల్ఫ్.
0: కాబట్టి ప్రకృతి పరమాత్మ అంగము.
1: దేర్ఫోర్ ద నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్.
0: కనుక ఇట్టి ప్రకృతిని మనం పరమాత్మ అంగంగా భావించి, ప్రేమించి, విశ్వసించి దాని సేవలో మనం పాల్గొనాలి.
1: వి హావ్ టు బిలీవ్ దట్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్. వి హావ్ టు లవ్ అండ్ సర్వ్.
0: అప్పుడే ప్రధానమైన మానవ జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ఈ అంగములంతా కూడా దేహానికి సంబంధించింది.
1: దీస్ లింబ్స్ బిలాంగ్ టు ద బాడీ.
0: దేహము దేహమునికి సంబంధించింది కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ ఇన్
0: సొసైటీకి సంబంధించినటువంటిది.
1: ద బాడీ బిలాంగ్స్.
0: ఈ దేహాన్ని సొసైటీలో ప్రవేశపెట్టాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ టు సర్వ్ సొసైటీ.
0: ఈ అన్ని రంగములతోనూ కూడా కూడి పని చేయాలి మనం.
1: వి హావ్ టు వర్క్ విత్ ఆల్ ద హార్ట్ అండ్ సోల్.
0: ఏ వ్యక్తులకు ఏది సహాయమో, ఏది ఉపకారమో, ఏది మంచిదో దీన్ని గుర్తించి వర్తించాలి.
1: వి హావ్ టు నో రికగ్నైజ్ ద హెల్ప్ దట్ ఇస్ రిక్వైర్డ్.
0: అదే నిజమైనటువంటి సమాజ సేవ.
1: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
0: ఈనాడు అనేక మంది సమాజ సేవ అని
1: మెనీ సే సోషల్ సర్వీస్.
0: గ్రామంలో ప్రవేశించి
1: దే గో టు విలేజ్
0: ఊర్చటము,
1: దే గోన్ స్వీప్,
0: ఏదో పరిశుద్ధం గావించుకోవటము, ఏదో దేవాలయం కింద పెయింట్ వేయటము,
1: వైట్ వాష్ ది
0: టెంపుల్, ఇంతటితోనే మనం తృప్తి పడుతున్నాము.
1: వి ఆర్ సాటిస్ఫైడ్.
0: కాదు, అది సేవనే కాదు.
1: ఇట్ ఇస్ నో సర్వీస్ అట్ ఆల్.
0: అది మన కర్తవ్యము.
1: ఇట్ ఇస్ అవర్ డ్యూటీ.
0: మనం చేయవలసినటువంటి ఒక పని.
1: వి ఆర్ సపోజ్డ్ టు డు.
0: కానీ నిజమైన సేవ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ట్రూ సర్వీస్?
0: ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అశాంతులు కారణం ఏమిటి?
1: What is the reason for restlessness in that village?
0: ఆ ప్రజల యొక్క అనానుకూలములు ఏమిటి?
1: What are the inconvenience they have?
0: వారికి ఏది అవసరము?
1: What is their need?
0: ఆ అవసరమైనటువంటి దాంతో మనం శక్తి కొలది పాల్గొని దాని అవసరాన్ని తీర్చాలి.
1: We have to provide what all they need, their requirements,
0: satisfy them. రాబోయేదంతా కూడాను కేవలం వేసవి కాలము.
1: Coming season is summer.
0: ప్రతి పల్లెలో కూడాను తాగడానికి నీరు ఉండదు.
1: Every village has no water supply.
0: జలము ప్రధానమైనటువంటి ప్రాణము.
1: Water is life.
0: అలాంటి పరిస్థితిలో మనం పోయి సాధ్యమైనంత వరకు ఒక బోర్ వెల్ వేసో, ఇంకే నది నుంచినో నీరు తీసుకోవచ్చో ఆ ప్రజలకు అందించడానికి ప్రయత్నించాలి.
1: సప్లై డ్రింకింగ్ వాటర్ బై డిగింగ్ ద బోర్ వెల్స్ ఎట్ డిఫరెంట్ సెంటర్స్.
0: ఆ విధంగా ప్రజలకు ఉపయోగమైనటువంటిది అవసరమైనటువంటి ఒక కార్యంలో ప్రవేశించినప్పుడే నిజమైన సేవగా భావించవచ్చు.
1: వెన్ యూ సర్వ్ అండ్ సాటిస్ఫై దేర్ నీడ్స్ యూ కెన్ కాల్ ఇట్ సర్వీస్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: ఇప్పుడు సేవగా నీవు భావించకూడదు.
1: డోంట్ కన్సిడర్
0: ఎవరికో నేను సేవ చేస్తున్నాననుకుంటే నీకు అహంకారం పెరగవచ్చును.
1: ఇఫ్ యూ థింక్ యూఆర్ సర్వింగ్ అదర్స్ యూ మే బి ఈగోయిస్టిక్.
0: కాదు కాదు, నా వారికి నేను చేస్తున్నాను.
1: ఐఎమ్ సర్వింగ్ మై పీపుల్.
0: నేను అందరూ కూడా ఒక మానవ స్వరూపాలే.
1: వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: మాదంతా ఒకే కులమే.
1: వీ ఆల్ బిలాంగ్.

0: వారంతా ఒకే మతమే, వారంతా ఒకే భాషనే
1: అనేటువంటి
0: భావంతో దాంతో ప్రవేశించాలి. అప్పుడే నిజమైన సేవగా రూపొందుతుంది.
1: దాట్ బికమ్స్ ట్రూ సర్వీస్.
0: ఈ విధంగా ప్రజాసేవల లోపల మనం పాల్గొని మనం చదివిన చదువులు కానీ నేర్చిన విద్యలు కానీ ఈ సమాజంలో ప్రవేశపెట్టి సార్థకం గావించుకోవాలి.
1: ఆల్ ది ఎడ్యుకేషన్, ఆల్ ది లెర్నింగ్ మస్ట్ బి యూజ్డ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ రెండరింగ్ సర్వీస్ టు ద కమ్యూనిటీ.
0: చదివే చదువులంతా కూడా కేవలం విదేశాలకు పోయి ధర్మం ఆర్జించడం కోసం కాదు.
1: యువర్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ టు గో అబ్రాడ్.
0: అదే మన భారతీయుల్లో ఉన్నటువంటి పెద్ద బలహీనత.
1: ఇట్ ది బిగ్గెస్ట్ వీక్నెస్ అమంగ్ ఇండియన్.
0: ఒక ఇంజనీరు ఒక డాక్టర్ గో పాస్ అయినాడంటే పోయి మొట్టమొదట పాస్పోర్ట్ కు ప్రయత్నం చేస్తాడు.
1: వన్ బికమ్స్ ఇంజనీర్ ఆర్ డాక్టర్, హీ అప్లైస్ ఫర్ పాస్పోర్ట్.
0: నీ దేశంలో నీ గ్రామంలో ఉన్నటువంటి వారి రోగులు నువ్వు చూడు.
1: కన్సిడర్, థింక్ ఆఫ్ యువర్ ఓన్ పీపుల్ ఇన్ యువర్ ఓన్ విలేజ్, ఇన్ యువర్
0: నీ గ్రామాన్ని నీవు సంరక్షించుకోలేనటువంటి వాడు విదేశాలకు వెళ్ళి ఏం సంరక్షించుకుంటావు?
1: వెన్ యూ కెనాట్ వర్క్ ఫర్ యువర్ ఓన్ విలేజ్, వాట్ ఈస్ దట్ యువర్ గోయింగ్?
0: కేవలం ధనం కోసం పోతున్నారే కానీ గుణం కోసం కాదు.
1: యు ఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ మనీ, నాట్ ఫర్ వర్క్.
0: మన గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: యూ హావ్ టు డెవలప్ అవర్ వర్క్.
0: రాముడు కూడా చెప్పాడు, జనని జన్మభూమస్య స్వర్గాధిపతి కరియసి. నా తల్లి నాకు జన్మమిచ్చినటువంటి భూమి నాకు ప్రధానమైనటువంటి స్వర్గం కంటే గొప్పది అన్నాడు.
1: రామా సెడ్ దిస్ మదర్ ల్యాండ్ ఇస్ మచ్ మోర్ దాన్ ది వెరీ హెవెన్ పారడైజ్.
0: రామా రామా రామా రామా అని రామనామాన్ని స్మరిస్తున్నారు.
1: వి గో ఆన్ చాంటింగ్ రామాస్ నేమ్.
0: కానీ రాముడు చేసినటువంటి కార్యాలు ఏమి చేస్తున్నారు మీరు?
1: బట్ వాట్ ఈస్ రామాస్ యాక్టివిటీ విచ్ యూ హావ్ టేకెన్ ఎన్ రైడల్ పాత్.
0: అతనికి కేవలం రాజ్యాన్ని కూడా త్యజించి
1: సాక్రిఫైస్ హిస్ కింగ్
0: తండ్రి ఆజ్ఞను అనుసరించి
1: హి ఫాలోడ్ ఫాదర్స్ కమాండ్.
0: 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు.
1: అండ్ హి స్పెంట్ ఆల్ ది టైమ్ ఇన్ ద ఫారెస్ట్.
0: అది మన ముఖ్యము.
1: దట్స్ ఇంపార్టెంట్.
0: మన దేహము,
1: అవర్ బాడీ,
0: మన బుద్ధి,
1: అవర్ ఇంటెలెక్ట్,
0: మన మనసు,
1: మైండ్,
0: మన చిత్తము, మన అంతఃకరణ, అన్ని కూడా తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే.
1: దే ఆర్ ఆల్ గిఫ్ట్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్.
0: నీ హెడ్, నీ దుడ్డు, నీ యొక్క బ్లడ్, నీ యొక్క ఫుడ్ అంతా కూడా తల్లిదండ్రుల గిఫ్ట్.
1: ఆల్ యువర్ హెడ్, ది బ్లడ్ అండ్ దుడ్డు, ఎవ్రీథింగ్ గాడ్స్ పేరెంట్స్ గిఫ్ట్.
0: కనుక మొట్టమొదట మీరు చదివినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి గ్రాట్యుట్యూడ్ సంధించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ గ్రాట్యుట్యూడ్ టు యువర్ పేరెంట్స్.
0: అది నిజమైనటువంటి దైవ సేవ.
1: దట్ ఈస్ సర్వీస్ టు గాడ్.
0: అప్పుడే నీ యొక్క హృదయం కూడా చల్లబడుతుంది.
1: దెన్ యూ హ్యావ్ ఆల్ ద కంఫర్ట్.
0: శాంతిని చేకూరుతుంది.
1: యూ విల్ బి పీస్ఫుల్.
0: శాంతి శాంతి శాంతి ఎక్కడ చిక్కుతుంది శాంతి?
1: హూ ఇస్ ఏ పీస్ పీస్ వెర్ యు
0: హస్తమున అనుబాణము ఉంచుక
1: హోల్డింగ్ ఆటమ్ బాంబ్
0: అరుస్తుంటారు శాంతి శాంతిని.
1: వి గో ఆన్ షౌటింగ్ పీస్ పీస్.
0: చంద్రు చేయడం కలిగి కూడా చంద్రజ్వాలలు శాంతి సుఖములు.
1: దో వి రీచ్ మూన్ వి ఆర్ నాట్ పీస్ఫుల్.
0: చేతిలో బాంబు పెట్టుకుని శాంతి శాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది శాంతి?
1: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ యూ సింప్లీ సేస్ పీస్ పీస్.
0: హృదయంలో శాంతి నిలుచుకో.
1: హావ్
0: చేతిలో బాంబును పారవేయి.
1: అండ్ గివ్ అ త్రో అవే ఆల్ ద బాంబ్.
0: అప్పుడే నీకు శాంతి ప్రతిబింబిస్తుంది.
1: దెన్ ద పీస్ వుడ్ మ్యాన్.
0: శాంతి అనేటువంటి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: పీస్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ప్రతి ఒక్కటి కూడా మన నుంచి ఆవిర్భవించేటువంటి ప్రతిబింబాలే.
1: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ విదిన్. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మీరు ఎంతో గుణవంతుడు,
1: యువర్ వర్చ్యూ,
0: ఎంతో విద్యావంతుడు, ఎంతో తెలివితేటలు కలవారు,
1: హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ ఇందులో స్వార్థమైనటువంటి ప్రవేశించడం చేత అంతా కూడా భస్మైపోతుంది.
1: బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ ఎవ్రీథింగ్ ఇస్ బర్న్ డౌన్.
0: కడవల పాల లోపల కూడా అణు మాత్రం విషం కలిపితే ఆ కడవల పాలు కూడా అవి అపవిత్రమైపోతుంది.
1: దేర్ మే బి పార్ట్ ఫుల్ ఆఫ్ మిల్క్. ఇఫ్ యు జస్ట్ యాడ్ వన్ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ వుడ్ గెట్ స్పాయిల్డ్. పాయిజన్
0: కనుకనే మనం ఒక క్రోధము ద్వేషము అనేటువంటి లోపల ఉంచుకోకుండా
1: డూ నాట్ ఎంటర్టైన్ ది యాంగర్.
0: ప్రేమ చేత మనం సమాజ సేవలో పాల్గొనాలి.
1: విత్ లవ్ పార్టిసిపేట్.
0: ఏ చిన్న పని చేసినప్పటికీ అదే గొప్పగా భావించవచ్చు.
1: యూ మే అండర్టేక్ టైనీ టాస్క్ బట్ ఇట్ బికమ్స్ మైండ్.
0: నేను గొప్ప సేవ చేయలేకపోతే అని నిరాశ గురి కావద్దు.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ దట్ యుల్ నాట్ బి ఏబుల్ టు డూ.
0: పల్లె పల్లెకు మీరు ప్రవేశించండి.
1: విజిట్ ఎవ్రీ విలేజ్.
0: ఆ పల్లెలో ఏది అనుకూల అనానుకూలంగా ఉందో, ఏది ప్రజలకు నిక్కట్టుగా ఉందో దాన్ని గుర్తించి వర్తించండి.
1: అండర్స్టాండ్, ఐడెంటిఫై దేర్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్.
0: ఒకవేళ మీ దగ్గర ధనం లేకపోతే,
1: if we don't have money,
0: వారు సేవ చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతే,
1: if we don't have capacity,
0: అందరూ మీరే కూడండి,
1: join together,
0: ఒకరికొకరు విద్యార్థులందరూ ఏకం కాండి,
1: let all students stand,
0: ఈ ఐకమత్యం చేత సాధించలేనటువంటి పనులు ఒక్కటి జగత్తులో
1: nothing you cannot.
0: ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా కష్టములు, దుఃఖములు, విచారములు, భయములు.
1: టుడే ఇన్ భారత్ యూ ఫైండ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ఫియర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మనం స్వాతంత్రాన్ని సాధించాము.
1: వీ హావ్ అచీవ్డ్ ఇండిపెండెన్స్.
0: ఐకమత్యాన్ని మాత్రం భిన్నం చేసుకున్నాం.
1: బట్ వీ హావ్ లాస్ట్ యూనిటీ.
0: ఐకమత్యం లేకపోవడం చేతనే ఇన్ని దుఃఖములకు మూల కారణమైపోయింది.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ, వీఆర్
0: ఒక ఇంట్లో నలుగురు బ్రదర్స్ ఉంటే వాళ్ళలో వాళ్ళకు జగడాలు.
1: అమంగ్ ఫోర్ బ్రదర్స్ ఇన్ ఎ ఫ్యామిలీ దే హావ్ ఇన్ ఫైటింగ్.
0: మొట్టమొదటి ఐకమత్యాన్ని మనం సాధించండి.
1: ఫస్ట్ రోడ్ లెట్స్
0: రిచ్. ఐకమత్యమే జీవిత లక్ష్యము.
1: యూనిటీ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: కార్యాచరణే దీనికి మూల కారణము.
1: యాక్షన్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ఈ ఐకమత్యాన్ని మనం కార్యరూపంలో ధరించాలి.
1: లెట్ దిస్ యూనిటీ బి ట్రాన్స్ ministry to activity.
0: అప్పుడే మన చదివిన చదువుకు సార్థకం అవుతుంది.
1: Then only the ambition, the purpose of
0: education. MBA పాస్ చేశాం.
1: I passed MBA.
0: MFM పాస్ చేశాం. MTech పాస్ చేశాం. గొప్ప ఇంజనీరింగ్ పాస్ చేశాం. వెళ్తున్నాం బయటికి.
1: I passed engineering, medicine, MBA, but I go abroad.
0: నీవు ఎత్తవలసినటువంటి బిచ్చం నీ దేశంలో నీవెత్తు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫైండ్ అవుట్ హియర్
0: పరదేశం బిచ్చగాడు కాకూడదు నీవు.
1: డోంట్ బి ఎ బెగర్ అవుట్ సైడ్.
0: నీ విదేశాలకు బెగర్గా అవటం చేతనే నీవు స్వదేశంలో కూడా నువ్వు హీనమైపోతున్నావు.
1: బికాస్ యువర్ బెగర్ ఇన్ ఫారిన్ కంట్రీస్ యువర్ బికమ్ బెగర్ ఇన్ దిస్ కంట్రీ.
0: నీ దేశంలో నీవు బెగ్ చేసి ఆ దేశం యొక్క క్షేమాన్ని గుర్తించు.
1: బెటర్ యు బెగ్ ఇన్ దిస్ కంట్రీ అండ్ థింక్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: తల్లి ఎంత కురేపి అయినప్పటికీ
1: మదర్ మేబీ
0: ఆమెనే తల్లి అని పిలుస్తాను కానీ
1: మదర్ మేబీ అగ్లీ
0: ఆమె అందంగా చందంగా ఆనందంగా శక్తి సేవతులతో కూడినది ఆమెను మనం తల్లి అని పిలుస్తామా?
1: ఫర్ ద సింపుల్ రీజన్ ద అదర్ వుమన్ ఇస్ సో బ్యూటిఫుల్ యూ డోంట్ కాల్ హర్ నో
0: కానే కాదు
1: ఇంపాసిబుల్.
0: కురేపి అయినా నీ తల్లి నీకు తల్లి.
1: మదర్ మేబీ అగ్లీ బట్
0: ఆమె ప్రేమనిచ్చి పెంచి పెద్ద చేసింది.
1: ఇన్ఫాక్ట్ షీ హస్ గివెన్ బర్త్ టు యూ అండ్ ఫాస్టర్ హస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ.
0: మొట్టమొదట నీ దేశం నీకు బీదది అనుకుంటున్నావు.
1: యు కెన్ సే యువర్ కంట్రీ పూర్.
0: ఇదే మన పిల్లల్లో ఉండేటువంటి ఒక చిన్న బలహీనత.
1: దిస్ ఈస్ వీక్నెస్.
0: భారతదేశం బీదది కానే కాదు.
1: భారత్ ఈజ్ నెవర్ పూర్.
0: ఎన్న భారతే తన్న భారత అని వేదములందు కూడా బోధించింది.
1: వేద సేస్ దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్
0: భారతదేశంలో లేనటువంటివి ఏ దేశంలో కూడా మనకు కానరావు.
1: దట్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
0: సర్వ శక్తిలో భారతదేశం నుండి ఉంటుంది.
1: ఆల్ ద బిలిటీస్ ఆర్ హియర్.
0: త్యాగ భూమి, యోగ భూమి, కర్మ భూమి,
1: అఫెక్షన్.
0: ఇలాంటి భూమి ఈనాడు మనము భోగ భూమిగా మార్చడానికి ప్రయత్నించాము.
1: అండ్ వి మేడ్ దిస్ ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్ ఎ ల్యాండ్ ఆఫ్ పెనెన్స్ ఇంటూ ఎ ల్యాండ్ ఆఫ్ ల్యాండ్.
0: మనకి భోగమే వద్దు.
1: Not the pleasure.
0: ఈ భోగమే మనకు రోగాలను అందిస్తుంది.
1: ఇట్ ఇస్ భోగా ప్లెజర్ దట్ గివ్స్ యు రోగ.
0: త్యాగం చోటనే మనం సర్వం కూడా ఆత్మపతం చేయాలి.
1: త్రూ సాక్రిఫైస్ అండ్ త్యాగం
0: నడుమొంచి పని చేయాలి. నడుమొంచి పని చేయాలి.
1: దెన్ యువర్ బాడీ
0: చేతికి తగిన పని పెట్టాలి.
1: గివ్ వర్క్ టు ద బాడీ.
0: చేతి నిండుకు పని.
1: Have worked sufficiently.
0: మనసు నిండుకు మంచి భావములు పెట్టుకున్నప్పుడు
1: when you have good thoughts in the mind
0: ఇంతకంటే గొప్ప మనిషి మరెక్కడ ఉన్నారు?
1: You will be the noblest and greatest.
0: ఇతనే నిజమైన మనిషి.
1: He is a true human being.
0: కాబట్టి మనం నిజమైన మనిషి కోసం భగవంతుడు వెతుకుతున్నాడు.
1: God is in search of a true human.
0: కేవలము భగవంతుని కోసం మనుషులు వెతకటం లేదు.
1: Man is not in search of
0: భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: God is everywhere.
0: కనుకనే భగవంతుని వెతకవలసిన అవసరమే లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ టు
0: దైవాన్వేషణ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
1: నెవర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: మంచి మనిషి కోసం సర్చించండి.
1: యు బీ ఏ గుడ్ మ్యాన్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ గుడ్ మ్యాన్.
0: మనం మంచి మనుషులు కావాలి కానీ
1: వీ షుడ్ బి గుడ్ మ్యాన్.
0: గొప్ప మనుషులు మనం కానక్కర్లేదు.
1: నాట్ ఎ గ్రేట్ మ్యాన్.
0: గొప్ప మనుషుల వల్ల లోకానికి ఏం జరుగుతుందా ఇప్పుడు?
1: గ్రేట్ మ్యాన్ వాట్ ఈస్ ఇట్ దే ఆర్ డూయింగ్.
0: విద్యార్థులారా మీరు వేరుగా భావించకండి.
1: స్టూడెంట్స్ డోంట్ కన్సిడర్ ద
0: వర్డ్. సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ ద లైన్.
0: ఈనాడు దేశంలో గొప్ప కష్టములు నష్టములు దుఃఖములకు మూల కారణం ఎవరు?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సఫరింగ్ ద ట్రబుల్ ఇన్ దిస్ కంట్రీ?
0: విద్యావంతులే దీనికి మూల కారణం.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సఫరింగ్.
0: ఎందుకంటే ఈ దేశానికి సరైనటువంటి ఉపకారం చేయకుండా ఆ విద్యను తమయందుకు ఉంచుకుని స్వార్థం కోసం ఉపయోగపడుతున్నారు.
1: బికాస్ ఆల్ ద ఎడ్యుకేషన్ ఆల్ ద లెర్నింగ్ దే రిసీవ్డ్ ఇన్ దిస్ కంట్రీ దే మేక్ యూజ్ ఆఫ్ ఫర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
0: భారతదేశంలో ఎంతమంది గొప్ప మేధావులు ఉన్నారు?
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్.
0: ఇంతమంది మేధావులు ఉండి కూడా దేశం ఎందుకు ఈ పరిస్థితిలో తెచ్చారు?
1: దో దేర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ ఇన్ దిస్ కంట్రీ వై వీ ఆర్ లైక్ దిస్.
0: వారు సరైనటువంటి దీనికి దేశానికి తగినటువంటి ఉపకారం బుద్ధి వారిలో లేకపోవడం.
1: This country in the true sense.
0: వారు పవిత్రమైన భావంతో తీసుకుంటే దేశం ఎంతైనా బాగుపడుతుంది.
1: If you have sacred feelings, the country will progress.
0: కనుక విద్యార్థులు అనేటువంటి వారు విద్యావంతులు అనే వారి వల్ల దేశంలో చాలా అపకారం జరుగుతుండాలి.
1: అండ్ కంట్రీ పుట్ టు సఫరింగ్ అండ్ హార్మ్ బికాస్ ఆఫ్ స్టూడెంట్స్.
0: మీరందరూ ఏకమై ప్రజాక్షేమం దృష్టి ఎందుకున్నప్పుడు ఎంతైనా బాగుపడుతుంది.
1: ఇఫ్ యు ఆల్ స్టాండ్ యునైటెడ్ కీప్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
0: వాళ్ళ తెలివితేటలు వాళ్ళ మేధాశక్తి అంతా విదేశంలో ఉపయోగపెడుతున్నారు.
1: యూ మేక్ యూజ్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ఫార్మర్
0: ల్యాండ్. మన దేశం లోపల 10,000 రూపాయలు జీతం తీసుకుని
1: you receive 10,000 rupees salary.
0: 10 rupayala pani kuda cheyatam ledhu.
1: You are not working that much enough for 10 rupees.
0: Ee deshaniki entha nashtam chesaru?
1: And is it not worth to the country?
0: Neevu pani chestunnavu.
1: You do.
0: Ee nelakanta cheri 10,000 rupayalu pani chestunnava?
1: Are you working in accordance to the salary?
0: 10 vera kaadu 10 rupayala pani kuda cheyatam.
1: Not even worth of 10 rupees of work you do.
0: Kaani videshaniki ina pote
1: enduku abroad?
0: అక్కడ కావలసినంత పని చేస్తుంటారు.
1: యూ వర్క్ ఎ లాట్.
0: ఇంకా టైం దిక్తి ఎక్స్ట్రా వర్క్ కూడా చేస్తుంటారు.
1: యూ డు ఎక్స్ట్రా వర్క్ ఆల్సో
0: నైట్ వర్క్ కూడా చేస్తుంటారు.
1: వర్క్ ఇన్ ద నైట్.
0: ఇంత శ్రద్ధ విదేశాల్లో ఉండేటప్పుడు స్వదేశం పైన ఎందుకు ఉండకూడదు?
1: వెన్ యూ ఆర్ సో సిన్సియర్ దేర్ వై నాట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ?
0: కనుకనే మనం స్వదేశం పైన మన ప్రేమ తత్వాన్ని మన దివ్య తత్వాన్ని విశాల భావాన్ని మనం ప్రకటించాలి.
1: We should have that broad mind and that sincerity commitment to work here in this country.
0: ఇది నిజమైనటువంటి ఒక భక్తి.
1: This is true devotion.
0: భక్తి అంటే పటం పెట్టి పూజ చేయటం కాదు.
1: Worship does not mean offering flowers to the picture.
0: అవన్నీ కేవలం సత్కర్మలుగా భావించాలి.
1: They are only good actions.
0: కానీ సద్భావాన్ని పెంచుకోవాలి.
1: Develop good feelings.
0: సద్భావమే లేకున్నప్పుడు సత్కర్మ చేసి ప్రయోజనమే.
1: Without good feelings there is no use of good actions.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ శివరాత్రి యొక్క తరువాత సంపత్తు,
1: that essence of శివరాత్రి message.
0: ఈ శివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి యొక్క యశస్సు,
1: the sanctity of శివరాత్రి.
0: శివ మంగళం,
1: శివ ఆస్పిషియస్నెస్,
0: అనగా పవిత్రమైనటువంటి యొక్క భావంతో మన జీవితాన్ని గడపాలి.
1: లెట్ us lead our life full of sacred ideas.
0: రాత్రి అంతా భజన చేశారు.
1: You did bhajan.
0: చాలా ఆనందంగా ఉంటుంది అది. శ్రవణానందమే కాని హృదయానందం కాదు.
1: You'll be so happy to listen but not with your heart.
0: శ్రవణానందంతో పాటు హృదయానందం కూడా చేరాలి.
1: Along with the joy of listening,
0: your heart also should be joyful. నెగిటివ్ పాజిటివ్ గా ఉండేటట్టు ఉండాలి.
1: They are both like negative and
0: బయట మాత్రం మనము పాజిటివ్ పనులంతా చేస్తూ,
1: లెట్ us do positive action.
0: లోపల నెగిటివ్ థాట్స్ ఉంచుకున్నప్పుడు ఏం ప్రయోజనం?
1: If you have negative thoughts within, what for? What is the use?
0: ఆ నెగిటివ్ థాట్స్ ముందు ప్రక్కకు నెట్టివి,
1: brush aside the negative thoughts.
0: పాజిటివ్ థాట్స్ పెట్టుకో.
1: Develop positive thoughts.
0: అప్పుడే ప్రపంచము బాగుపడుతుంది.
1: Then the world will improve.
0: సమాజము బాగుపడుతుంది.
1: Society will progress.
0: నీ గృహము బాగుపడుతుంది.
1: Your family will
0: improve. నీ గ్రామము బాగుపడుతుంది.
1: And also you.
0: నీవు బాగుపడతావు.
1: Every village and you also will improve for that matter.
0: కనుక వ్యక్తి నుంచి సమాజం వరకు, సమాజం నుంచి దేశం వరకు కూడాను మనం వ్యాప్తి చేయించాలి.
1: So
0: ఈ సమాజ సేవ.
1: One should travel from the position of individual to the society.
0: ఈ సేవ అనే వారి సేవ అనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: Do not have differences to render.
0: ఏ సంస్థల సేవ అయినా సరే నీవు పాల్గొను.
1: Participate in any kind of service given to you.
0: నీవు సేవను లక్ష్యంలో ఉంచుకో.
1: Keep service as a motto.
0: త్యాగము లక్ష్యంలో ఉంచుకో.
1: Sacrifice.
0: పవిత్రమైన భావాన్ని పెంచుకో.
1: Develop sacrifice.
0: దివ్యమైన తావత్ నీవు ఉంచుకో.
1: And consider your own.
0: అప్పుడే నీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: Then your life would be liberated.
0: చదివినందుకు,
1: having been educated,
0: చాలా మంది విద్యావంతులు,
1: many educated,
0: బయట పోయి,
1: they go abroad,
0: చాలా కాలం వ్యర్థం చేస్తున్నారు.
1: They waste so much of time.
0: దానికి తగినటువంటి ఉద్యోగం చిక్కేంత వరకు అవస్థలు పడుతున్నారు.
1: Even here,
0: ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రభుత్వం పైన మనం అనేక నిందలు వేస్తున్నాము.
1: We blame government of this country for not providing jobs.
0: ప్రభుత్వం కానీ ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలదు?
1: How many can be provided jobs?
0: ఈ విధంగా ఇస్తూ ఉంటుంటే ఏ విధంగా జరగగలదు?
1: అండ్ ఈ జాబ్స్ ఆర్ గివెన్ టు ఎవ్రీబడీ, హౌ కెన్ యు హావ్ ద గవర్నమెంట్
0: అంతా జీతం ఎక్కువ చేయాలని కాచుకుంటున్నారు.
1: వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద పే రైజ్.
0: కానీ అధికారులకు ఏమాత్రమో చేతిలో కాసులు లేవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ హ్యాస్ నో మనీ.
0: వచ్చే ఇన్కమ్ లేదు.
1: దేర్ నో ఇన్కమ్.
0: ట్యాక్స్ వేస్తే మా ప్రజలంతా పీడిస్తున్నారు ఈ ప్రభుత్వం అని ప్రభుత్వాన్ని నిందిస్తారు.
1: When there is heavy taxation, people go on complaining.
0: ట్యాక్స్ వేయకపోతే ప్రభుత్వం ఏ రీతిగా ప్రజలను రక్షిస్తుంది?
1: Without taxation, how do you run the government?
0: కాబట్టి దీన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి.
1: Understand this point.
0: మన విద్యా సంస్థలో లేదు కానీ,
1: in our institutions,
0: చాలా మంది కొంతమంది విద్యార్థులు బయట విద్యాదేశంలో,
1: some students go outside.
0: మాకు జీతాలు అభివృద్ధి పరిచారు.
1: ఫీజులు
0: మాకు పెంచారు.
1: Salaries have gone up.
0: Examination fees పెంచారు.
1: Tuition
0: fees పెంచారు.
1: Medical
0: కాబట్టి దీన్ని తగ్గించాలి అని వీళ్ళు ఆరుస్తుంటారు.
1: Therefore the demand that fees should be under check, reduced.
0: టీచర్స్ చూస్తామంటే,
1: టీచర్స్
0: మాకు జీతాలు సెంట్రల్ స్కేల్ నుంచి మాకు రావాలి.
1: వీ షుడ్ గెట్
0: దాని లెవెల్ లోనే మాకు ఇవ్వాలి.
1: వీ షుడ్ బి పేయింగ్ సెంట్రల్ స్కేల్
0: అంటుంటారు.
1: దట్ ద డిమాండ్.
0: ఈ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది?
1: గవర్నమెంట్ హౌ డు ఎక్స్పెక్ట్ టు పే యూ?
0: ప్రజల నుంచి సేకరించినటువంటి ప్రజలకు అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ మనీ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్ ఇస్ పేడ్ టు దెమ్.
0: కనుకనే మీరు ప్రజలపైన ట్యాక్స్ వేయకపోతే మీ జీతాలు కానీ పిల్లల యొక్క చదువులు కానీ జరగడానికి వీలు కాదు.
1: వితౌట్ దీస్ ట్యాక్సెస్ యూ కెనాట్ కలెక్ట్ మనీ అండ్ పే దెమ్.
0: విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: హావ్ బ్రాడ్ ఫీలింగ్.
0: మరి ప్రభుత్వం పైన మనం ఒత్తిడి చేస్తున్నాము.
1: వీ బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్.
0: సరైనటువంటి భావం కాదు మనకు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ ఐడియా.
0: ప్రభుత్వం ఎక్కడ నుంచి తెస్తుంది?
1: వేర్ ఫ్రమ్?
0: ప్రజల నుంచే వసూలు చేయాలి.
1: ఇట్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్.
0: కాబట్టి మనం ప్రభుత్వాన్ని నిందించడం చాలా తప్పు అనేటువంటి నిత్యమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు ఆ సత్యాన్ని గుర్తిస్తాడు.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, నెవర్ బ్లేమ్ ద గవర్నమెంట్.
0: కేవలం సంకుచితమైన భావన కలిగినటువంటి వారే ప్రభుత్వాన్ని దూషిస్తుంటారు.
1: ఓన్లీ నారో మైండెడ్ మీన్ పీపుల్ బ్లేమ్ ద గవర్నమెంట్.
0: ఎవరిని దూషించకూడదు.
1: డోంట్.
0: పాపములన్నింటికంటే మించినది పరులను నిందించేదన్నాను.
1: ద బిగ్గెస్ట్ ఆఫ్ ది సిన్ ఈజ్ టు క్రిటిసైజ్ అదర్స్.
0: ఎవరిని కూడా మనం నిందించకూడదు.
1: నెవర్ క్రిటిసైజ్.
0: నీవు ఒకరిని నిందిస్తే పది మంది నిన్ను నిందిస్తారు.
1: ఇఫ్ యూ పాయింట్ అవుట్ ఎనీబడీ, టెన్ పీపుల్ పాయింట్ అవుట్ యూ.
0: యొక్క లక్షణము
1: ఇస్ దట్ ది క్వాలిటీ ఆఫ్ మ్యాన్.
0: ఎందుకు ఒకరిని నిందించాలి, పది మందితో నిందింపబడాలి?
1: వై డు యు అక్యూజ్ అండ్ బీ అక్యూజ్డ్?
0: మంచిదే కాదు ఇది.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: అన్నింటికీ మనం మౌనం వహిస్తాం.
1: లెట్ us observe silent.
0: ఏ జవాబు కూడా మనం ఇవ్వనక్కర్లేదు.
1: డోంట్ రిప్లై.
0: మనం చేయవలసిన మంచి కార్యాలు మనం చేద్దాం.
1: వి షుడ్ డు గుడ్ యాక్షన్స్.
0: మంచి హృదయాన్ని పెంచుకుందాం.
1: వి షుడ్ హావ్ గుడ్ మైండ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు,
1: టుడే,
0: మీ యొక్క హృదయాన్ని కడిగి, పరిశుద్ధ పరిచి పవిత్ర భావంతో నింపి దివ్యమైన మార్గంలో ప్రవేశించి సత్కారములను ఆచరించాలి.
1: అండ్ డూ గుడ్ యాక్షన్.
0: కనుకనే చేతులతో పని చేయాలి.
1: వర్క్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
0: హృదయంలో భగవత్ నామాన్ని ఉంచుకోండి.
1: ప్రిజర్వ్ గాడ్స్ నేమ్ ఇన్ యువర్ హార్ట్.
0: రామ్ ఆత్మే కామ్ అన్న.
1: హావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ వర్క్ ఆన్ హ్యాండ్.
0: నీవు భక్తిగా ఉంటే నీవు మనసులో ఉంచుకో.
1: If you are devoted, keep it.
0: కానీ చేతులతో మాత్రం సమాజంలో పనిచేయి.
1: But both your hands must be put to service.
0: దీనికంత దైవమే సహాయం చేస్తాడు.
1: And God will help you.
0: పూలు సూది దారం ఉంది.
1: You have got the flowers and the string and the needle.
0: పుష్పమాల తాలగున.
1: Can it be a garland?
0: లేదు.
1: No.
0: ఒక కుట్టేవాడు ఉండాలి.
1: There should be a maker.
0: అది మన మాస్టర్.
1: He is the master.
0: ఆ మాస్టర్ ఒకడు ఉండాలి.
1: We need a master.
0: ప్రణతి నూనె వత్తిగలదు.
1: ఎవరి కంటైనా ద విక్ అండ్ ఆయిల్.
0: దీపపు వెలుగు కలుగున.
1: సంబడి షుడ్ లైక్ ద ల్యాంప్.
0: దీపాన్ని ముట్టించేవాడు ఒకడు ఉండాలి కదా.
1: సంబడి షుడ్ లైక్ ద ల్యాంప్.
0: విద్య గలదు, బుద్ధి గలదు.
1: యు హావ్ గాట్ ది నాలెడ్జ్.
0: కానీ తాను విద్యావంతుడు అవుతాడా?
1: కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
0: కాదు. నేర్పే మాస్టర్ ఒకడు ఉండాలి.
1: యూ నీడ్ ఎ మాస్టర్ టు టీచ్ యూ.
0: సొమ్ములు రత్నాలు కలవు.
1: యు హావ్ ది జ్యువెల్స్ అండ్ ఆర్నమెంట్స్.
0: కానీ స్వర్ణాలు తానగున.
1: బట్ ద గోల్డ్ కెనాట్ బి
0: చేసేటువంటి ఒక గోల్డ్ స్మిత్ ఒకటి ఉండాలి.
1: గోల్డ్ స్మిత్ ఇస్ రిక్వైర్డ్ టు మేక్ జ్యువెల్.
0: అదే విధంగానే
1: లైక్ వైస్
0: నీ దేహం ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది. దీని అన్నింటినీ చేర్చి పనిలో ప్రవేశపెట్టడానికి ఒక యజమాని కావాలి.
1: యు హావ్ గాట్ ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఇన్నర్ సెన్సెస్. యు నీడ్ ఎ మాస్టర్ టు కోఆర్డినేట్ అండ్ ఇంటిగ్రేట్.
0: మాస్టరే ఆత్మ.
1: దట్ వెరీ మాస్టర్.
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: బాడీ ని ఫాలో చేయొద్దు.
1: డోంట్ ఫాలో ది బాడీ.
0: మైండ్ ని ఫాలో చేయొద్దు.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్
0: బాడీ. ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: డోంట్ ఫాలో ది మైండ్.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: దానిని మీరు ఫాలో చేయండి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఇది మంచిది, మంచిది అని నీవు చూసినప్పుడు దాన్ని ఫాలో చేయి. ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ ఫీల్ దిస్ ఇస్ గుడ్, యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ విట్నెస్.
0: ఆ విధమైన యొక్క మార్గంలో ప్రవేశపెట్టే దేశం ఎంతో బాగుపడుతుంది.
1: వెన్ యూ ప్రొసీడ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
0: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతి,
1: ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్,
0: అనేక దేశములతో సంబంధం గావించుకుని,
1: హ్యావింగ్ రిలేషన్స్ విత్ డిఫరెంట్
0: అనేక సంబంధములతో దాన్ని బోధించి, మన సంస్కృతిని వారికి అందించి,
1: ఇట్ టాక్ టు మెనీ కంట్రీస్,
0: అన్ని దేశములకు చిరస్థితి కీర్తిని సాధించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గాట్ ద పర్మనెంట్ నేమ్.
0: కానీ ఈనాటి మన భారతీయులే మన భారతదేశం యొక్క సంస్కృతిని మార్పు చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ద నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్
0: మార్పు చేయటం పోని కిల్ చేస్తున్నారు, చంపుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ కిల్లింగ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మన భారతీయ సంస్కృతికి మించినటువంటి సంస్కృతి ఏ దేశం నందు లేదు.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ నాట్ సీన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: అభిమానంతో నేను చెప్పడం కాదు.
1: నాట్ దట్ ఇట్ ఇస్
0: ఏ దేశమునికైనా పోని సంస్కృతి లేనే లేదు.
1: Of course, there every country.
0: You know, one country, one culture.
1: Today we have one way of life, another tomorrow.
0: ఎప్పటికీ ఒక్కటే.
1: ది కల్చర్ ఆఫ్ భారత్
0: నిత్యమై సత్యమై నిర్మలమై నిస్వార్థమైనటువంటిది భారతీయ సంస్కృతి.
1: కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ఎటర్నల్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్.
0: అది ఏ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి,
1: ఇట్ డెవలప్స్ బ్లాసమ్స్ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు అనేటువంటి తత్వాన్ని మనం చక్కగా నిలబెట్టుకోవాలి.
1: వీ హావ్ టు అప్హోల్డ్ ది
0: మానవతా విలువను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ హ్యూమన్ వాల్యూ.
0: కేవలం ఆస్తిపాస్తులు పెంచుకోవటం కాదు.
1: నాట్ మియర్లీ అమాసింగ్ వెల్త్ అండ్
0: ప్రాపర్టీ. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ని పెంచుకోవటం కాదు.
1: నాట్ కన్స్ట్రక్టింగ్ ఫ్యాక్టరీస్.
0: ఎన్ని ఫ్యాక్టరీస్ పెంచినప్పటికీ మన వాతావరణం పాడైపోతుండాలి.
1: ఇండస్ట్రియలైజేషన్ లీడ్స్ టు పొల్యూషన్.
0: కానీ మన లోపల ఉన్నటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop the inner feeling.
0: దాంతో ఎంతవరకు శక్తియో అంతవరకు మనం పోషించుకోవాలి.
1: And you can work to the extent possible.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు అనేక విద్యలు నేర్చి అనేక విద్యమైన పవిత్రత పొంది మీరు దీనిని డిగ్రీ తీసుకుని పోతున్నారు.
1: You get all the knowledge, get all the expertise and skills.
0: మొట్టమొదట మీరు ప్రశాంతిని వదిలిన తర్వాత మీ గ్రామంకి వెళ్లి తల్లిదండ్రుల ఆజ్ఞ వహించి వారితో తగిన సహాయం తీసుకుని పల్లెల్లో ప్రవేశించండి.
1: ఆఫ్టర్ లీవింగ్ దిస్ ప్లేస్ ప్రశాంతి నిలయం, గో టు విలేజెస్.
0: ఎక్కడ పోయినప్పటికీ నాకు సర్వీస్ అనేటువంటి ఎక్కడ అనేటువంటి గవర్నమెంట్ సర్వీస్ కోసం పాటు పడకండి.
1: యూ ఫైండ్ అవుట్ వేర్ యువర్ సర్వీస్.
0: ప్రజా సర్వీస్, ప్రజల యొక్క సేవలు మనకు కావాలి.
1: సర్వీస్ టు ద పీపుల్, సర్వీస్ టు ద కమ్యూనిటీ.
0: ప్రజలకు సేవ చేస్తే ప్రజలే మనల్ని రక్షిస్తారు.
1: ఇఫ్ యూ సర్వ్ పీపుల్, పీపుల్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తులు మన ఎందు ఉండి కూడాను శక్తిహీనులుగా మనం ప్రవర్తిస్తున్నాము.
1: వీ బిహేవ్ యాజ్ ఇఫ్ వి ఆర్ వీక్.
0: కేవలం గుణహీనులుగా ప్రవర్తిస్తున్నాము.
1: వీ బిహేవ్ యాజ్ ఇఫ్ వి హావ్ నో క్యారెక్టర్.
0: చలిమి కలిమి బలమును పోషించుకుంటున్నాము.
1: వీ జస్ట్ స్ట్రెంగ్థెన్ అవర్ ఓన్ ఫ్రెండ్షిప్ అండ్ ఫిజికల్ బాడీ.
0: గుణమును పోషించుకోవటం లేదు.
1: వీ ఆర్ నాట్ ప్రొటెక్టింగ్.
0: హలో చెబుతారు.
1: ఫ్రెండ్షిప్ మెంట్ హలో హలో.
0: బలము బాగా భుజిస్తే బలం ఎక్కుతుంది.
1: బై ఈటింగ్ యూ విల్ హావ్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: కానీ మీరు సంపాదిస్తే వస్తుంది డబ్బు.
1: అండ్ యూ కెన్ అమాస్ ఎర్న్ మనీ.
0: వీటి కోసం మన జీవితము
1: ఈనాడు
0: వస్తుంది రేపు పోతుంది. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: ధనం కమ్స్ అండ్ గోస్.
1: అండ్ ఇట్ కమ్స్ అండ్ గోస్.
0: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: దానిని మనము పెంచుకోవాలి.
1: దట్ వి హావ్ టు గ్రో.
0: పెద్దలను చూస్తే గౌరవించాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ పీపుల్.
0: అధికారం చూస్తే తగినట్టు గౌరవాన్ని చేయాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అండ్ పీపుల్.
0: మీ తల్లిదండ్రులను చూస్తే ప్రేమించాలి.
1: యు హావ్ టు లవ్ యువర్ పేరెంట్స్.
0: మీ టీచర్ చూస్తే విశ్వసించాలి.
1: అండ్ యు హావ్ టు ఫెయిత్ ఇన్.
0: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకోవాలి.
1: యు హావ్ టు డెవలప్ గ్రో మోర్ అండ్ మోర్ సీక్రెట్ ఫీలింగ్స్ లైక్ దట్.
0: అప్పుడే మీరు మానవత్వాన్ని పోషించుకున్న వారు అవుతారు.
1: దెన్ ఓన్లీ కెన్ ఫాస్ట్.
0: మానవతా గుణములు మీలో వికసించినటువంటి అవుతాయి.
1: అండ్ దెన్ హ్యూమన్ వాల్యూస్ విల్ బ్లాసమ్.
0: కనుక మీరు ఈనాడు వికసింపజేయవలసినటువంటిది, ప్రకటింపజేయవలసినటువంటిది, అభివృద్ధి పంచుకోవాల్సినటువంటిది మానవతా విలువలే.
1: వాట్ హ్యాస్ టు బి మేనిఫెస్టెడ్ వాట్ హ్యాస్ టు బి బ్లాసమ్డ్ వాట్ హ్యాస్ టు బి డెవలప్డ్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ హ్యూమన్ వాల్యూస్.
0: కనుకనే మానవతా విలువలు లేకుండా పోతే ఎంత చదువులు చదివికూడదు ప్రయోజనం లేదు.
1: బిరెఫ్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
1: వాట్ ఈస్ ది యూస్ ఆఫ్ ఆల్ ది నాలెడ్జ్?
0: తనకు ఉన్నదాని చేతృప్తి గణతముందా?
1: వెన్ యూ డోంట్ హ్యావ్ కంటెంట్మెంట్.
0: అది ఏ నిజమైన చదువు?
1: ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెంట్
0: చదివి చాలా వివేకి అయి మగిడి తన్నడి కూడా మందమతుడు.
1: యూ మే బి హైలీ ఎడ్యుకేటెడ్ బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూ నేచర్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుడి గుడంబు మానలేడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హై నాలెడ్జ్ ఇన్ ది స్కిల్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ది మీన్నెస్
0: చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ విల్ మేక్ యూ టు ఆర్గ్యూ విత్ పీపుల్ నాట్ ఎక్వైర్ టోటల్ నాలెడ్జ్.
0: చదువు చదువు చదివి చావంగా నేటికి చదువు చదువు మన జనులకు అపకారం చేస్తే వాళ్ళు జీవితం అంతా కూడా మనం ఆదర్శంగా తీసుకుంటారు.
1: అండ్ ఇఫ్ యూ హెల్ప్ అదర్స్ అదర్స్ విల్ టేక్ యువర్
0: ఆదర్శం. నాకు చావు లేదు.
1: ఐడియల్
0: ఆదర్శంలో క్షీణం లేదు.
1: ఐడియల్ విల్ నెవర్
0: ఆదర్శం ఎప్పటికీ తరిగిపోదు.
1: నెవర్ డిక్రీజ్.
0: దినదినములకు పెరిగిపోతుంటాయి.
1: ఇంక్రీజెస్
0: ఆదర్శాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ బి సచ్ ఐడియల్స్.
0: అలాంటి ఆదర్శానికి ఇది చక్కని వయసు.
1: దిస్ ఇస్
0: ఇది గోల్డెన్ ఏజ్.
1: దిస్ ఇస్ ది రైట్ టైం. గోల్డెన్ ఏజ్
0: పవిత్రమైన ఏజ్ ని మనం పాడు చేసుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ స్పాయిల్ దిస్ ఐడియల్ గోల్డెన్ ఏజ్.
0: అపవిత్రము గావించుకోకూడదు.
1: నెవర్ మేక్ ఇట్ అన్సేక్రెడ్.
0: సార్థకం చేసుకోవాలి.
1: వర్క్ ఫర్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్.
0: అప్పుడే మనకు చదువుకు తగినట్టు విలువ వస్తుంది.
1: దెన్ ది ఎడ్యుకేషన్ విల్ హ్యావ్ ఇట్స్ వాల్యూ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ఏది చేసినా ప్రేమగా చేయండి.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ విత్ లవ్.
0: ఆ ప్రేమ లేనటువంటి యొక్క పనులు ఏవి చేసినప్పటికీ అపవిత్రమే అయిపోతాయి.
1: వాట్ ఎవర్ యూ మే డూ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇట్ బికమ్స్ అన్సేక్రెడ్.
0: ప్రేమ ముదిత మనసే.

0: ഭക്തിരേവ പരമോക്ഷകാരിണി.
1: It's only devotion that gives you realize the purpose of the spiritual path. It is the devotion that will help you to cross this ocean of life. It is the devotion that confers ultimately liberation.
0: Premaswarupulaina vidyat vidyatiniyulara,
1: embodiments of love, students, boys and girls.
0: Prachina kalam nundi Bharata deshamu ఆధ్యాత్మిక తత్వ ప్రభావంతో సర్వ ప్రపంచమునకు భక్తిని చాటుతూ వచ్చింది.
1: In ancient times, Bharat has been propagating the principle, the message of devotion to the entire world.
0: భక్తి అనగా కేవలం జపము, ధ్యానము, పూజలు, పునస్కారము ఇత్యాది అంగములు కాదు.
1: Devotion does not merely mean penance, meditation, or any ritual.
0: Bhakti anaga bhagavantuni penagala premane bhakti.
1: Devotion means intense love for God.
0: Karma phala samsargam cheta kalishtam kalushitam kaanatvanti yokka nischala nirmala niswarthamainatvanti ప్రేమనే భక్తి.
1: దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, దట్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ క్రిస్టల్ క్లియర్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ డివోషన్.
0: ఇట్టి ప్రేమకు ఎట్టి నిబంధనలు లేవు.
1: దిస్ లవ్ హ్యాస్ నో రెగ్యులేషన్ వాట్స్ ఎవర్.
0: ఇట్టి ప్రేమకు ఎట్టి హద్దులు లేవు.
1: This love is boundless.
0: Manavun nundi kevalam aavirbhavinchetvanti oka nijamainatvanti prema tattvame ee oka bhakti.
1: In fact, devotion is one's own experience of love.
0: Yetti vanchana chetanu kalishitam kaanatvanti oka prema ne bhakti.
1: Devotion is that which is not polluted by any sort of desire.
0: Vanchalato koorinatvanti oka prema bhakti kaaneradu.
1: Love with desires can no way be called devotion.
0: Etti vanchalu undala bhagavat vanchu tappa prakrutamainatvanti vanchalu undaradu.
1: What sort of desire you should have? You should desire God, nothing worldly.
0: Laukikamaina bhautikamaina prakrutamainatvanti oka vanchalaku ee sambandham kaadu.
1: Devotion has nothing to do with the worldly, ephemeral, worldly desire.
0: Kanuka tana premaku bhagavantuni premaku madhyalo etti vanchalu kudanu cheraradu.
1: Between love to love, the devotee and God, there is nothing to do with the desire.
0: Bhaktini hrudaya bhavamu nundi aavirbhavinchetvanti oka prema tattvamu direct ga daivamunike chendali.
1: Therefore, the love out of the heart of a devotee should reach God straight away.
0: Kashta sukhamulandu kani paadhalu yendu kani aanandamulandu kani idi ye maatramo maarpu chendakoodadu.
1: Love for God should never change in spite of the difficulties, losses, so many problems, pleasure or pain whatsoever.
0: Ee vidhamga ఏకాత్మ భావంతో సాధించినటువంటి వాడు పాండవ అగ్రజుడు అయిన ధర్మజుడు.
1: ధర్మజ స్టాండ్స్ ఎస్ ద సింబల్ హూ అటైన్డ్ దిస్ సార్ట్ ఆఫ్ డివినిటీ డివోషన్ విత్ ది వన్ పాయింటెడ్నెస్.
0: తన పత్ని అయిన ద్రౌపదికి అనేక సభ లోపల ప్రభావం జరిగినప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: ధర్మజ has not wavered his devotion, though his consort Draupadi was humiliated in an open court.
0: తన తమ్ముడైన అర్జునుడి కుమారుడు మరణించినప్పుడు కూడాను ధర్మజ ఏమాత్రము విచారించలేదు.
1: Though Dharmaja has lost the son of his own brother, he is not worried.
0: తన గురువైనటువంటి అశ్వత్థామ తన గురువైనటువంటి ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ ఉప పాండవుల గొంతును కోసినప్పటికీ తాను విచారించలేదు.
1: Dharmaja has not worried though the son of his own guru Ashwathama killed Upapandava.
0: Rajabhogamulu visarjinchi karanamulayandu tannamugadulu bujinchi kaalam gadupuchunnappudukini thaanu ye maatramu vicharinchaledu.
1: He was not worried though he left all his kingdom partaking only the leaves and the tubers there in the dense thick forest.
0: Sarvakala sarvavasthani endukudanu krishna naamam tappa anya chintalaku choti valedu.
1: At every point of time, everywhere, he did not entertain any other thought other than the repetition of the name of God.
0: Kevalam dharmajulu maatrame kaadu dharmajulu dharmapati ainatundi draupadi kudanu ilanti ekatva bhavanto krishna namasmaran chestu undedi.
1: Not only dharmaja here, his wife draupadi also thought of krishna incessantly with one pointedness.
0: Arjunudu pandavulu champina tarvata ఆ యొక్క అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
1: అర్జున బ్రాట్ అశ్వత్థామ హూ కిల్డ్ ఉపపాండవస్.
0: కానీ ఈ ధర్మపత్ని ద్రౌపది అట్టి దుర్మార్గుని పాదముల పైన పడి విచారిస్తుండాలి.
1: వేరస్ ఇస్ వై ద్రౌపది ఫెల్ ఎట్ ది ఫీట్ అండ్ షీ వాస్ ఫీలింగ్ సో సారీ సో సాడ్.
0: ఉద్రేకంబున రారు
1: They have not come out of hesitation.
0: శస్త్రావధారులై యుద్ధావనిందేరు.
1: They are not there in the battlefield.
0: కించి ద్రోహమును నీకు చేయరు.
1: They have not hurt you any harmed you.
0: బలోచ్చేకముతో చీకటిం ఆ భద్రాశక్తులు సంహరింప అకటా నీ చేతులు ఇట్టాడెను.
1: They have not done anything bad unto you. They are so young and tiny tots who never had any kind of motivation against you. How could you kill them in the dark night?
0: పరగంగా మగవారందరును ముం బాణ ప్రయోగోప సంహరణ్యాయుధ విద్యలన్నీ ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ లెర్న్డ్ ఆల్ దిస్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ వెరీ గురు ద్రోణాచార్య.
0: పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశమున్ కరుణాసంగము లేక శిష్యస్థితులను ఖండింపగన్ పాడియా.
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ద సన్ ఆఫ్ యువర్ ఓన్ గురు విదౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ కంపాషన్ ఇన్ యువర్ హార్ట్
0: అని అతన్ని ప్రార్థిస్తూ ఉంటే
1: అండ్ హి వాస్ ప్రేయింగ్ లైక్ దట్
0: భీముడు భరించుకోలేకపోయాడు.
1: భీమా కుడ్ నాట్ బేర్ దిస్ హిస్ యాంగర్.
0: కొడుకును పట్టి చంపలేని కోపం ఉందది బాలమాతకు.
1: బికాస్ హి హస్ కిల్డ్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: విడుమటంచు చెప్పేది వెర్రిది ద్రౌపది.
1: ద్రౌపది ఇస్ ఫూలిష్ ఎనఫ్ టు ఆస్క్ దెం టు లెట్ దెం గో.
0: నిన్ను విడువగనేలా.
1: వై షుడ్ వి లీవ్ దెం ఆఫ్.
0: సంపుటిట
1: కిల్ దెం.
0: మీరిని మీరు చంపరేని నా పిడికిది పోటున్న శిరం భిన్నము చేసేది చూడు నిందరున్నాడు.
1: ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు కిల్ దెం ఐ యామ్ హియర్ విత్ మై ఫిస్ట్ ఐ విల్ హ్యాండిల్ దెం.
0: ఈ పాండవులందరూ కూడాను ఈ అశ్వత్థామ పైన పడినప్పుడు ద్రౌపది వెళ్ళింది అడ్డు.
1: అండ్ ఆల్ పాండవస్ వర్ అబౌట్ టు అటాక్ అశ్వత్థామ ద్రౌపది అబ్జెక్టెడ్.
0: ఇలాంటి వాడిని మీరు చంపకూడదు.
1: యు షుడ్ నాట్ కిల్ సచ్ ఎ మ్యాన్.
0: విశ్వస్మృత్యుడు చక్రచూరుడు మహావీరుండు ఘోరాశ్చే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్మహారత్నము శశ్వత్కీర్తి వెరుంగు పుచ్చుకుని పాశవ్రాత బంధములను విశ్వాసముల నూర్చి ద్రొబ్బు శిబిరోర్ విభాగమును పాసిపోను అన్ని.
1: హి సెడ్ యు కెనాట్ కిల్ సచ్ ఎ మైటీ వారియర్ విత్ ఆల్ ద వెపన్స్ బెటర్ యు జస్ట్ లీవ్ హిమ్ విత్ ఎ షేవెన్ హెడ్.
0: వెరచిన వాణి
1: Artha, the one who is afraid.
0: Dainyamuna vedurunundina vaani.
1: The one who has lost all his
0: strength. Nitramai marachina vaani.
1: The one who has forgotten himself.
0: Saukhyamuga madhyamudravina vaani. Saukhyamuga madhyamudravina vaani.
1: The one who is intoxicated.
0: Paamudai nilchina vaani.
1: And the one who wanted refuge.
0: Samputa dharmamu kaadu paluguna anindi.
1: Is not righteous to kill such a person.
0: Intati tava putrunu champinappatikini ద్రౌపది ఏమాత్రం కూడా అశ్వత్థామ పైన క్రోధము చూపలేదు.
1: ద్రౌపది వాజ్ నెవర్ యాంగ్రీ విత్ అశ్వత్థామ దో అశ్వత్థామ కిల్ హర్ సన్.
0: ధర్మజుడు ద్రౌపది పాండవుల్లో ప్రధానమైనటువంటి యొక్క రత్నములు వంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ధర్మజ ద్రౌపది పాండవ సార్ ప్రెషస్ జెమ్స్.
0: ఇలాంటి కృష్ణతత్వాన్ని ఆమె అనేక పర్యాయములు చింతిస్తూ వర్ణిస్తూ ఉండేటువంటిది.
1: In fact, she has been explaining, extolling the nature of God on several occasions.
0: Krim, Krishnaya, Govindaya.
1: Krim, Krishnaya, Govindaya.
0: Gopijanavallabhaya.
1: Gopijanavallabhaya.
0: Swaha. Swaha.
1: Swaha.
0: Krim.
1: Clean.
0: Krishnaya.
1: Krishnaya.
0: Govindaya.
1: Govindaya.
0: Gopijana Vallabhaya.
1: Gopijana Vallabhaya.
0: Swaha.
1: Swaha.
0: Anaga deeni yokka antaratyam emiti?
1: What is the inner meaning of these?
0: Clean. Anaga prithvi.
1: Clean means prithvi, earth.
0: Krishnaya. Jalamu.
1: Krishnaya, water.
0: Govindaya. Agni.
1: Govindaya, fire.
0: Gopijana Vallabhaya. ఆకాశము.
1: గోపీజన వల్లభాయ ద స్పేస్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది.
1: హి కన్సిడర్డ్ కృష్ణ యాజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రభుభక్తిని ప్రపంచములకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము.
1: ద్రౌపది హాజ్ డెమాన్స్ట్రేటెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: ధర్మజుడు కూడాను చాలా ఆకర్షించేటువంటి వాడు.
1: And Dharmaja also had such an intense devotion.
0: ఏ క్షణమైనా కూడాను కృష్ణుని దూషించిన వాడు కాదు.
1: At any point of time, he never blamed God.
0: లేక విసుగు చెందిన వాడు కాదు.
1: He was never disgusted.
0: నిరంతరం కూడాను ఏకత్వమైనటువంటి ప్రేమ చర్చని కృష్ణుని ఆరాధన చల్పుతూ వచ్చారు.
1: He worshipped Krishna all through with one-pointed, single-pointed devotion and love.
0: ఇది భారతీయ సంస్కృతి యందు ప్రధానమైనటువంటి యొక్క భక్తి సూత్రము.
1: This is the main principle of devotion in the culture of Bharat.
0: భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు.
1: ట్రూ డివోషన్, ద నైన్ పాత్ ఆఫ్ డివోషన్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, కెనాట్ బి డిఫైన్డ్ బై మియర్ వర్షిప్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ అలోన్.
0: హృదయ మానసరోవరం నుండి కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమ జలమే ఈ యొక్క ఆనంద భాష్మంలో కనిపించేటువంటి.
1: Therefore, devotion is that which will come out by way of tears out of that ocean contained in your heart in the form of love.
0: Karukane vedamanandu patram pushpam phalam toyam samarpayami annaru.
1: Therefore, Veda says that you should offer the leaf or a flower or a fruit or water.
0: Patram.
1: The leaf.
0: Emiti ee patram?
1: What is this leaf?
0: Villa patrama?
1: Is it
0: tulasi dalama? లేక ఇంకే విధమైనటువంటి పత్రము?
1: వాట్ లీఫ్ ఇస్ దట్? లీఫ్ ఆఫ్ తులసి
0: పత్రం అనగా ఏ విధమైనటువంటి ఆకులు అలములు కాదు.
1: పత్ర ఇస్ నాట్ ఆర్డినరీ లీఫ్.
0: దేహమే ఒక పత్రము.
1: బాడీ ఇస్ ద లీఫ్.
0: కనుకనే ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో, ఎప్పుడు కూలుతుందో, ఎప్పుడు కాలుతుందో.
1: This body which is the leaf, when it would drop down, when it's going to be burnt, when it would get dried up, no one can say.
0: కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం కట్టేటప్పటికీ దేహం కూడా రాలిపోతుంది.
1: జస్ట్ యాస్ యు ఫైండ్ లీవ్స్ ఆర్ షెడ్ ఇన్ సమ్మర్ వెన్ ద బాడీ వుడ్ డ్రాప్ డౌన్.
0: పత్రం అనగా దేహమే.
1: సో లీఫ్ మెంట్ ద బాడీ.
0: భగవంత, నా ఈ దేహం అనే పత్రమును నీకు అర్పితం చేస్తున్నాను.
1: ఓ గాడ్, మై బాడీ ఈజ్ లైక్ ఎ లీఫ్, ఐ ఆఫర్ అంటు యు.
0: ఏ సరియైన పత్రం నీకు?
1: This is the proper leaf I can offer.
0: Bilva patramu.
1: Bilva leaf.
0: Tulasi dalamu.
1: Tulasi leaf.
0: Ilanti patrani neeku arpistunnanu.
1: I am offering such leaves.
0: Edo ee naadu techinatundi patramu vaadipoyi kullipoyi kaalipoyetundi patram kaadu idi.
1: It's not the leaf that would get dried up, that would get decayed or burned.
0: Nee vichina dehame neeku oka patranga istunnanu.
1: The body is your gift. I am offering
0: that. Ee hriyamuna sadithave ise naaku.
1: Oh God, that heart you have
0: మరి దానినే అర్పింత మహిత మూర్తి.
1: ఓ గాడ్, ఐ ఆఫర్ దట్ హార్ట్.
0: వేరేమి చెప్పు నీ పాద అర్చనకును.
1: వాట్ ఎల్స్ ఐఎమ్ టు ఆఫర్ టు వర్షిప్ యు?
0: అందులకింటూ అందుకోవయ్య నీవు అని.
1: ఐ ఆఫర్ ఆల్ మై హంబుల్ సాల్యుటేషన్స్ ఆన్ యువర్ ఫీట్.
0: స్వామి,
1: స్వామి,
0: నీకు ఏ పత్రములతో తృప్తి చేయగలను?
1: వాట్ సార్ట్ ఆఫ్ లీవ్స్ వుడ్ సాటిస్ఫై యు?
0: దేహమే పత్రము.
1: మై బాడీ ఇస్ ద లీఫ్.
0: నీకు అర్పితం చేస్తున్నాను.
1: దట్ ఐ ఆఫర్ అన్ టు యు.
0: పుష్పం,
1: than the flower.
0: ఏమిటి ఈ పుష్పము?
1: What sort of flower?
0: హృదయ పుష్పము.
1: Heart is the flower.
0: బజారులో చిక్కేటువంటి యొక్క జాజి పువ్వు, మల్లె పువ్వు, కాలడి పువ్వు ఇలాంటి పుష్పం కాదు.
1: These are the flowers which are not available in the market, like rose flower or jasmine flower and so on. If you bring such flowers, they fade out by the evening. Whereas, my heart is a flower that would never fade away.
0: It
1: is so
0: pure.
1: It is total.
0: పరిమళంతో కూడినటువంటిది.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్.
0: హృదయం ప్రేమ పరిమళంతో కూడినటువంటిది.
1: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ నెక్టార్ ఆఫ్ లవ్.
0: కాబట్టి నా హృదయమే పుష్పము.
1: దేర్ఫోర్ మై వెరీ హార్ట్ ఇస్ ద ఫ్లవర్.
0: ఫలము.
1: దెన్ ద ఫ్రూట్.
0: ఏమి ఫలం కావాలి నీకు?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్?
0: జామ ఫలం కావాలా? యాపిల్ ఫలం కావాలా? లేక జంబూ కావాలా? ఏ ఫలం కావాలి నీకు?
1: వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ దట్ యు వాంట్? ఇస్ యాపిల్ ఫ్రూట్ ఆర్ వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్? ఇట్స్ నాట్ ది ఫ్రూట్ బాండ్ టు ఇట్.
0: నా మనసే పుష్పము.
1: And then my mind is a flower.
0: ఆ పుష్పాన్ని నీకు అర్పిస్తున్నాను.
1: That I offer unto you.
0: తోయము.
1: Then the water.
0: తోయము అనగా ఏమిటి?
1: What is this water?
0: Tap water, లేకపోతే రివర్ వాటర్, ఇంకే విధమైనటువంటి యొక్క గ్యాంజెస్ వాటర్ ఇది కాదు తోయము.
1: What water? It's not the tap water or well water or Ganges water.
0: నిన్ను చింతిస్తూ, నీ యొక్క లీలను ఆనందిస్తూ, నీ ప్రేమతత్వాన్ని నేను అనుభవిస్తూ కంటిదారాలు కార్చున్నప్పుడు అది ఆనంద బాష్పము.
1: What sort of water I would offer unto you, O God, as I think of you blissfully, full of love and
0: experience,
1: I said tears of joy, that is the water.
0: ఇది భగవంతుడు ఆశించేది.
1: This is what God expects from
0: ఇది భక్తుడు అందించేది.
1: This is a devotee offers.
0: అంతేకాని క్షణభంగురమైనటువంటి యొక్క దీని లోపల ఈ యొక్క పుష్పములు పత్రములు అందుకు అందించడం కాదు.
1: నాట్ దోస్ మొమెంటరీ ద ఫ్లవర్స్ అండ్ ద లీవ్స్ దట్ ఆర్ వెస్ పుష్ప.
0: ఇదే ప్రార్థన.
1: ఐ ప్రే
0: సత్యభామ కృష్ణుని కొరడాల కోసమని అనేక ధనమును పెట్టి చూచింది.
1: ఇది సత్యభామ వాంటెడ్ టు బై కృష్ణ by offering wealth money.
0: కానీ భగవంతుడు ధనము తూగుతాడా?
1: యూ విల్ నెవర్ ఫైండ్ గాడ్ బ్యాలెన్స్ యూ టు వెల్త్. నో,
0: ప్రేమకు మాత్రమే తూగలదు.
1: యూ కెన్ ఓన్లీ వెయి గాడ్ విత్ యువర్ లవ్.
0: కనుక ఆమె దగ్గర అంత ధనం ఉందని ఆశించి గర్వపడింది.
1: సత్యభామ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్.
0: కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకుని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది.
1: హీ హాజ్ రియలైజ్ ద ట్రూత్ అల్టిమేట్లీ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రుక్మిణి.
0: ఆ సమయంలో రుక్మిణి
1: తులసి
0: పూజ చేసుకుంటూ ఉండినది.
1: హీ వాస్ ఆఫరింగ్ వర్షిప్ విత్ తులసి లీవ్స్.
0: చెల్లెలా నీవు బాధపడనక్కర్లేదు.
1: సిస్టర్ డోంట్ వరీ.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సర్వులు వాడే.
1: గాడ్ ఇన్ ఫ్యాక్ట్ విల్
0: నీకు నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు.
1: దేర్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్
0: సర్వాంతర్యామి.
1: అండ్ యూ గాడ్ ఇస్
0: సర్వభూతాంతరాత్మ.
1: అండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వ భక్తుడు వస్తాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ సబ్మిషన్ ఇస్ ఫర్ ఆల్ డివోటీస్.
0: ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు.
1: యూ కెనాట్ హావ్ హిమ్ ఆల్ బై యువర్
0: స్వార్థానికి నీవు గురి కావద్దు.
1: డోంట్ బి సెల్ఫిష్
0: అని చెప్పి వచ్చింది పాపం వెంట.
1: So saying, Rukmini followed Satyabhama.
0: Narada unnadu akkada.
1: Narada was there.
0: Narada gnanamnu bodhinchetunti vaade.
1: Narada teaches wisdom.
0: Kaani appudu ee Satyabhamaku ee ahankaram nirmoolam gaavinchalane uddeshamto.
1: In order to kill the ego in Satyabhama.
0: Amma Rukmini.
1: Meeru
0: tunchagalara ee Krishnunni?
1: Can you balance Krishna's weight?
0: Narada roopamunaku naamame sariyaina tookamu. నామమునకు రూపమే సరియైన తూకము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ వుడ్ ఈక్వల్లీ వెయి దట్ ద ఫామ్. సో ఆల్సో ద ఫామ్ వెయిట్ దట్ ఆఫ్ ది నేమ్.
0: కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరియైన తూకము.
1: సో ఫర్ కృష్ణాస్ ఫామ్ ది కరెక్ట్ వెయిట్ వుడ్ బి హిస్ నేమ్.
0: నాదుడు ఊరికెళ్ళేది.
1: నాదు వాజ్ నాట్ దట్
0: అమ్మా. సాకార రూపమునకు నిరాకార నామం నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమిటి?
1: In fact, Krishna has got a definite form, whereas name is formless. What is
0: Sakaara
1: it?
0: Rupamunaku saakarame naaku andinchali annadu.
1: For a formful aspect, you should also have a form there.
0: Appudu chetlo unna tulasi dalam teesukundi.
1: Then she held the tulasi leaf.
0: Patramo.
1: A leaf.
0: Pushpamo.
1: A flower.
0: Phalamo.
1: A fruit.
0: Toyamo.
1: Water.
0: Bhakti galigina vaniki vasudavuta.
1: If it were to be true, O God, that you would submit yourself to a devotee, let you balance to the weight of this tulasi leaf. He kept the tulasi leaf there.
0: Krishnani vesindi.
1: While saying Krishna, she
0: Krishnanamam Krishnuni Suchinchi Sariyanga.
1: And in fact, Krishna's name
0: Tulasi
1: was equal to the weight of Krishna's form. And Tulsi leaf is an extra weight.
0: Extra weight
1: అయిపోయింది. It has become extra weight now.
0: కనుకనే భక్తి చిక్కేటువంటి వాడు భగవంతుడికి అని దేనికి లభించడు.
1: You can catch God by your devotion, by not in another way.
0: భక్తి కంటే మించినటువంటిది అతను చూచేటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు.
1: There is nothing other than beyond devotion.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశము
1: Since ancient times in Bharat,
0: భారతీయ కల్చర్ లోపల భక్తికి ప్రధానమైన స్థానం అందించింది.
1: Since ancient days, the culture of Bharat had held high the path of devotion.
0: భక్తికి మించినటువంటి యొక్క ధనం మరొకటి లేదు.
1: There is no other wealth greater than devotion.
0: భక్తికి మించినటువంటి ఏ యొక్క తూకము మరొకటి రాదు.
1: Nothing equals devotion.
0: అట్టి పవిత్రమైనటువంటి భక్తిని ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: But sacred devotion is in every human being.
0: ప్రతి మానవుని యొక్క దీని యందు కూడాను
1: in every human being
0: ఏడు చక్రాలు ఉంటున్నాయి.
1: There are seven chakras, wheels.
0: సత్చక్రములు అంటారు.
1: They are called షట్చక్రాలు.
0: అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాడు అనేక రకములుగా ఉంటున్నారు.
1: There are many people that give varied interpretations.
0: కానీ ఈ షట్చక్రముల లోపల రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
1: Among these షట్చక్రాలు, six, two are most important.
0: హృదయ చక్రము.
1: One, హృదయ చక్రం.
0: రెండవది సహస్రార చక్రము.
1: The next one is సహస్రార.
0: ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు.
1: The wheel of the heart, హృదయ చక్ర, is called హృదయ కమలము.
0: చక్రమునే సహస్ర కమలము అన్నారు.
1: The సహస్ర చక్ర is the lotus with సహస్ర, thousand petal lotus.
0: కనుక ఈ రెండు చక్రముల యొక్క తత్వమును చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: then once we understand this wheel to
0: భగవంతుడు వారికి వదిలవుతాడు.
1: Naturally you will have God.
0: ఈ షట్ చక్రము లోపల ఎనిమిది చాలా రేఖలు ఉంటున్నాయి.
1: These షట్ చక్రాస్ have got eight petals.
0: ఎనిమిది రేఖలతో కూడినటువంటిది ఈ షట్చక్రంలో.
1: అండ్ దిస్ చక్రస్ హావ్ హృదయ చక్రము.
0: ఈ ఎనిమిది రేఖలతో ఉంటుండాలి ఇది కళకళలాడుతూ.
1: విత్ ఆల్ దిస్ ఎయిట్ దే షైన్.
0: అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని యందు వాలి ఉంటుంటుంది.
1: హౌఎవర్ ఈచ్ హస్ గాట్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్.
0: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
1: And in fact, there in that sahasrara, the thousand petal, one, it falls. Naturally, you will have God.
0: ఈ షట్చక్రము లోపల ఎనిమిది చాలా రేఖలు ఉంటున్నాయి.
1: These షట్చక్రాస్ have got eight petals.
0: ఎనిమిది రేఖలతో

0: the thousand petal, one, it falls back.
1: ఒక్కొక్క దళమున కూడాను షోడశకళంతో నిండి ఉంటాడు భగవంతుడు.
0: ఈచ్ పెటల్ హ్యాస్ గాట్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ షోడశకళ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖ పైన కూడా ఉంటుంటాడు.
0: అండ్ దేర్ ఫోర్ హీ దేర్ ఇన్ ఈచ్ ఆఫ్ దట్ రేఖ ద రే.
1: కనుక 1000 దళముల యందు ఈ ఒక్కొక్క దానికి 16 దళములతో ఎత్తించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు.
0: అండ్ దేర్ ఫోర్ ద 1000 పెటల్స్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ఈచ్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 16,000 గోపికాస్.
1: 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికి భగవంతునికి అర్పితమైపోయినారు.
0: ఆఫర్ దెమ్సెల్వ్స్ టు గాడ్.
1: అయితే దీనికి నాయకుడు ఎవరు?
0: దెన్ హూ ఇస్ ద మాస్టర్?
1: భగవంతుడే.
0: గాడ్ ఇస్ ద మాస్టర్.
1: ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ చేత మనం ఈ దళములను తీసుకోవడానికి ఎవరికైనా అధికారం ఉంటుంటుంది.
0: బై ద కమాండ్ ఆఫ్ లార్డ్ ఎవ్రీవన్ హాస్ గాట్ రైట్ టు కలెక్ట్.
1: భగవంతుని హక్కు అయినటువంటి యొక్క ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ గాడ్స్ ప్రాపర్టీ. వితౌట్ హిస్ కమాండ్ అండ్ పర్మిషన్ నోబడీ కెన్ యాక్సెప్ట్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సీత భూజాత.
0: సీత ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్
1: భూజాత. ఈమె రాముని యొక్క పత్ని.
0: షీ ఈస్ ది కాన్సర్ట్ ఆఫ్ రామ.
1: ఆమెపై రాములకు సర్వ హక్కు ఉంటుండాలి.
0: రామ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ సీత.
1: కనుకని అతను సీతకు పతి అయినాడు.
0: సో హీస్ ద మాస్టర్ ఆఫ్ సీత.
1: సీతాపతి రాముడు.
0: రామ ఈజ్ సీతాపతి.
1: పతి ఆజ్ఞను తెలుసుకోకుండా
0: వితౌట్ నోయింగ్ ద కమాండ్
1: ఆమెను రావణుడు దొంగిలించుకుని పోయాడు.
0: రావణ అబ్డక్టెడ్ హర్.
1: పతి ఆజ్ఞను మించి ఆమెను తీసుకుని పోవటం చేత తాను ఏమనిపించాడు?
0: సిన్స్ హీస్ టేకెన్ హర్, కిడ్నాప్డ్ హర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ, వాట్ హ్యాపెన్ టు హిమ్?
1: అన్ని కష్టములకు గురి అయిపోయాడు.
0: హీ సఫర్డ్ ఆల్ లాసెస్.
1: తరాతురికి మండోదర్ చెప్పింది.
0: ఫైనల్లీ మండోదర్ ఈ సైడ్,
1: రావణ
0: రావణ
1: రామచంద్రుడు సాక్షాత్ నారాయణమూర్తి.
0: రామ ఈజ్ వెరీ గాడ్ హిమ్.
1: ఈమె సీతా మాత.
0: అండ్ హియర్
1: గొప్ప పతివ్రతరాలు.
0: సీతా ఈజ్ మదర్.
1: ఈమెను నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు.
0: ఈజ్ యువర్ బిగ్ మిస్టేక్ టు హావ్ బ్రాట్
1: హర్. పొరపాటే కాదు, తప్పు.
0: ఈజ్ అ బిగ్ మిస్టేక్.
1: రాముడు ఆజ్ఞ లేకుండా నీవు ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు?
0: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామ, హౌ హావ్ యు బ్రాట్ హర్?
1: ఇప్పుడైనా కూడా ఈమె తీసుకుని పోయి రాములకు అప్పచెప్పి రామని చెప్పింది.
0: అట్లీస్ట్ ఈవెన్ నౌ హ్యాండ్ హర్ ఓవర్ టు రామ.
1: కానీ వినాశకాలే విపరీత బుద్ధి, అతను ఏమాత్రం అంగీకరించలేదు.
0: ఇన్ ఈవిల్ టైమ్స్ ద మైండ్స్ ఆర్ డిస్టార్టెడ్, పర్వర్టెడ్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఈ 16,000 మంది గోపికలు కూడాను
0: ఆల్ ది 16,000 గోపికలు
1: షోడశ కళలతో నిండినటువంటి యొక్క పరమాత్మ యొక్క సొత్తుడే.
0: దే ఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: సహస్రార పద్మములన్నీ కూడాను
0: ఆల్ ద 1000 పెటల్స్
1: అష్టదళములతో కూడినటువంటి యొక్క ఆకారములే.
0: దే హావ్ గాట్ దట్ వెరీ ఫార్మ్ ఆఫ్ ది ఫ్లవర్స్.
1: ఇది ఏ యోగులంతా
0: this messages
1: ee astadalamulu praram dinni aashrayinchukoni
0: they are after this eight petal
1: sahasrara padamulo praveshinchi
0: they have gone into the 1000 petal one
1: taragani aanandanni anubhavincharu
0: and they enjoyed
1: ee aanandam ekkada nunchi vachindi sahasrara padam nunchi vachindi
0: and this ecstasy is the product of 1000 petal one sahasrara
1: kanuka
0: so
1: ఈ విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దైవాన్ని మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
0: When once we follow the command of God, you will attain the state of bliss.
1: అష్టదళములు యందు అష్టరాణులను పెట్టాడు.
0: The eight petaled one represent eight queens.
1: సహస్రార దళములు యందు 16,000 గోపికలు అన్నారు.
0: The 1000 petaled one with 16 aspects each, 16,000 gopikas. అంతా
1: చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా.
0: They all represent the lotus, the heart of Krishna.
1: కమలములేక అనేక రేఖలుగా ఉంటున్నాయి.
0: And the lotus has got so many petals.
1: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు.
0: The petals and the flower are not separate.
1: కనుక దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయంలో మనం ఒక రేఖలుగా తయారు కావాలి.
0: Therefore, in order to attain the divinity, we should become petals.
1: ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి?
0: The lotus flower of heart of God.
1: కర్మ ఫల రహితమైనటువంటి యొక్క పరమ శాంతమైనటువంటి రూపకంగా ఉండాలి.
0: Therefore, we should be in a state of peace, not in anticipation of any rewards to our actions.
1: నీ ప్రేమనంతా కూడా నువ్వు రేఖల్లో ఇమిడ్చాలి.
0: And you should see that the nectar of
1: your love.
0: You should feel love in your heart.
1: నీ ఆనందమును అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ ప్లేస్.
1: కనుక దైవత్వమును గుర్తించినటువంటి గోపికలు,
0: గోపికాస్ హూ హావ్ రికగ్నైజ్డ్ డివినిటీ,
1: కృష్ణుని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ డిస్క్రైబింగ్, నరేటింగ్ కృష్ణ.
1: ఒకానొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైమ్,
1: అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు.
0: దే వర్ సఫరింగ్.
1: కృష్ణుడు మధురకు పోయాడు.
0: కృష్ణ లెఫ్ట్
1: మధురకు పోయినటువంటి కృష్ణుడు రాలేదు.
0: హి డిడ్ రిటర్న్.
1: మేము జీవించి

0: ప్రయోజనం ఏమిటి?
1: Why should we continue to live?
0: కృష్ణుడు లేని జీవితం మా జీవితం కానే కాదు.
1: Is lifeless without Krishna.
0: కనుక కృష్ణ,
1: ఓ కృష్ణ,
0: ఒక్కతూరి వచ్చి పొమ్మన్న చెప్పి కోరారు.
1: You come on visit at least once, they prayed.
0: కానీ ఒకతూరి వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ కేమ్.
0: వచ్చేటప్పటికి గోపికలందరికీ బండబారిపోయారు.
1: As he came, the gopikas were simply barren, dry.
0: హస్తపంజరంగా నిలిచిపోయారు.
1: They come down to the level of skeleton.
0: ఆకలి లేదు, దప్పి లేదు, తిండి లేదు, తీర్థం లేదు.
1: They have no food, they have no drink, they sacrifice
0: everything. లోపలి వారి దేహాన్ని అర్పితం గావిస్తూ వచ్చారు.
1: In fact, they offer their bodies to Krishna.
0: ఆ విధంగా అర్పితం గావించినప్పుడు,
1: when they offered,
0: ఒక్కతూరి మీరు భుజించి ఆనందాన్ని అనుభవించండి అని ఆశించాడు కృష్ణుడు.
1: Krishna wanted them to have their food and return.
0: కృష్ణ, మా ఆహారం ఏమిటి?
1: What is our food?
0: నీ వేణుగానమే మా ఆహారం.
1: The melody, the music of your flute is our food.
0: దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు.
1: There is no other food other than the melody of your flute.
0: అప్పుడు రాధ చెప్పింది.
1: Then Radha said,
0: పాట పాడుమా కృష్ణ పలుకుతే నెల్లొలుగునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా పలుకుతే నెల్లొలుగునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా.
1: కృష్ణ సింగ్ ఫర్ అస్, ఫిల్ అవర్ హార్ట్స్ విత్ యువర్ నెక్టర్ ఇన్ వర్డ్స్. So that will be joyful.
0: Veda saramantadisi.
1: Collecting the essence of Vedas.
0: Nada Brahma Muganu Machi.
1: Converted into the Brahman of the sound.
0: Venu Vandu Tirugabosi.
1: And filling it up in the flute.
0: Nada Rupa Muganu Machi. Pata Padu Ma Krishna.
1: Convert the whole thing into the divine sound and make it a melodious music out of your
0: throat.
1: How do you sing? How do you sing? You collect the essence of Vedas.
0: Nada Brahma Muganu Machi.
1: And you convert it. And you convert it into sound of Brahman.
0: Tirugamosi.
1: And you fill it up there in flute.
0: Gana Rupa Muganu Machi. పాట పాడు కృష్ణ.
1: అండ్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మెలోడియస్ మ్యూజిక్.
0: ఆ యొక్క చెట్ట లోపల ఒక ఇది ఉంటుంది, ఎదురు ఎదురు తోట, ఎదురు తోటలో ఎదురు ఎదురు
1: దేర్ ఇన్ దట్ బుషెస్ అరౌండ్ ఓవర్ దేర్
0: చుంచాడు.
1: అండ్ హీ జస్ట్ ప్లక్డ్ ఎ బ్రాంచ్.
0: అక్కడ దానినే వేణువుగా మార్చాడు.
1: బ్యాంబూ ఇస్ కన్వర్ట్ ఇన్ ఎ ఫ్లూట్.
0: దాని యొక్క పాటలు పాడి వినిపించాడు.
1: అండ్ దెన్ హి మేడ్ ద ఫ్లూట్ అండ్ సాంగ్ ఫర్ దెం.
0: ఆ వినిపించే సమయంలోపలే రాధ ప్రాణం వదిలింది.
1: యాజ్ కృష్ణ వాస్ ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్,
0: ఈ గానం కోసం నా జీవితం కాచుకొని ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యూజిక్.
0: ఇంకా నాకు చాలు.
1: దిస్ ఇస్ ఎనఫ్
0: అని ఆనాటి నుంచి కృష్ణుడు ఇక వేణువును పట్టడమే మానివేశాడు.
1: కృష్ణ నెవర్ టచ్ దట్ ఫ్లూట్ సిన్స్ దట్ డే.
0: భక్తులు ఏ విధంగా భగవంతునికి అర్పితం అవుతున్నారు, భగవంతుడు కూడా భక్తులకు ఆ విధంగా అర్పితం అవుతుంటాడు.
1: యాజ్ ద డివోటీ ఆఫర్స్ హింసెల్ఫ్ టు గాడ్, సో ఆల్సో గాడ్ ఆఫర్స్ హింసెల్ఫ్ టు ద డివోటీ.
0: భావం తద్ భవతి.
1: యాజ్ ఈజ్ ద ఫీలింగ్, సో ఈజ్ ద
0: రిజల్ట్. మన ఫీలింగ్ ఎట్ట ఉంటాదో తన ఫీలింగ్ కూడా అట్టే ఉంటాడు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్, సో ఈజ్ ద ఫీలింగ్ ఆఫ్ గాడ్ టూ.
0: ఎప్పుడు భగవంతుడా భగవంతుడా అని మీరు అనుకుంటుంటే వాడు ఎప్పుడు కూడా భక్తుడా భక్తుడా భక్తుడా అనుకుంటుంది.
1: ఇఫ్ యు రిపీట్ ద నేమ్ ఆఫ్ గాడ్ అగైన్ అగైన్, గాడ్ ఆల్సో స్పీక్స్ ఆఫ్ యూ డివోటీ డివోటీ లైక్ దాట్.
0: కనుక భగవంతుడికి వేరే చింత లేదు.
1: గాడ్ హ్యాస్ నో అదర్ థాట్.
0: భక్తునికి భగవంతుని చింతనే.
1: డివోటీ థింగ్స్ ఆఫ్ గాడ్.
0: భగవంతునికి భక్తుని చింతనే.
1: గాడ్ థింగ్స్ ఆఫ్ డివోటీ ఓన్లీ.
0: కనుక ఈ ఇరువురికి ఉండినటువంటి మధ్యలో ఎవరు కూడా చేరడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ స్టాండ్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని,
1: సచ్ ఎ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్,
0: పాండవులు జగత్తును వ్యాప్తి గావించుకుంటూ వచ్చారు.
1: సచ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ వాస్ పబ్లిసైజ్డ్.
0: ఎన్ని కష్టములకు అయిపోయారు, ఎన్ని బాధలకు గురి అయిపోయినారు, ఎన్ని అవమానంలో భరించారు.
1: ఆల్ హ్యూమిలియేషన్.
0: అయినప్పటికీ కృష్ణనామాన్ని మాత్రం వదలలేదు.
1: దే కుడ్ బేర్ బట్ దే నెవర్ గేవ్ అప్ కృష్ణాస్ నేమ్.
0: ఆ నామమే మా యొక్క మాధుర్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది స్వీట్నెస్
0: లైస్ ఇన్ యువర్ నేమ్. ఆ నామమే మా ఆహారము.
1: దట్ ఇస్ అవర్ ఫుడ్.
0: ఆ నామమే మా యొక్క దాహము.
1: అండ్ దట్ ఇస్ అవర్ థర్స్ట్.
0: ఈ విధంగా కృష్ణనామాన్ని నిరంతరము స్మరిస్తూ స్మరిస్తూ జపిస్తూ కాలాన్ని సార్థకం గావించుకున్న వారు పాండవులు.
1: పాండవ చాంటెడ్ They did penance, they repeated God's name again and redeemed their life.
0: మా జీవితంలో కృష్ణుడు ఫస్ట్.
1: Krishna comes first in our life.
0: Relations, ఈ సైన్యము ఇవంతా కూడా next.
1: Relations, battalions of army come next.
0: పాండవులు లాస్ట్.
1: Pandavas, we come in the last.
0: ఈ విధంగా భావించి వారు కృష్ణుని ఆరాధన చేస్తూ వచ్చేవారు.
1: That was their feeling as they worshipped Krishna.
0: కౌరవులు అట్లా కాదు.
1: Kauravas are not like that.
0: ఫస్ట్ కౌరవులు.
1: We come first Kauravas.
0: Next relations.
1: Next relation.
0: Last కృష్ణుడు.
1: Krishna comes in the last.
0: Last, last.
1: As they kept Krishna in the last, L-A-S-T, they are lost, L-O-S-T.
0: జీవితంలో దేవుడు ఫస్ట్.
1: So in our life, God comes first.
0: దేవుడు మొట్టమొదటి వాడైనప్పుడే జగత్తంతను మనం ఆశ్రయించవచ్చును.
1: When God comes first, you can expect the world.
0: లేకపోతే జగత్ ఎక్కడిది?
1: When there is no God, how do you expect the world to sustain?
0: దేవుడు ఉంటేనే జగత్తు.
1: When there is a creator, there is creation. దేవుడు
0: లేని జగత్ జగత్తే కాదు.
1: There cannot be creation without the creator.
0: జగత్తు.
1: జగత్.
0: జగత్. రావటం పోవటమే ఈ జగత్తు.
1: జగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్. జగత్ కమ్స్ అండ్ గోస్.
0: కదిలిపోయేటువంటిది ఈ జగత్తు.
1: దట్ విచ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
0: కదలని వాడు మెదలని వాడు భగవంతుడు ఒక్కడే.
1: వన్ హూ డజంట్ మూవ్ ద చేంజ్లెస్ ఇస్ గాడ్.
0: అతను ఒక్కడే శాశ్వతుడు.
1: ఈస్ పర్మనెంట్.
0: శాశ్వతమైనటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన స్థానాన్ని కూడా మనం పొందుతాం.
1: ఇఫ్ యూఆర్ ఆఫ్టర్ దట్ పర్మనెంట్ గాడ్ యూల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్. ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఎన్ని జపములు ఎన్ని తపములు ఎన్ని ధ్యానములు ఎన్ని యోగం చేసినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పెనెన్స్ అండ్ వర్షిప్ అండ్ మెడిటేషన్
0: శాశ్వతమైనటువంటి దైవత్వాన్ని మనం ఆశ్రయించాలి.
1: వీ షుడ్ బి ఆఫ్టర్ సరెండర్ అవర్ సెల్స్ టు
0: శాశ్వతమైనటువంటి దాన్ని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన ఆనందం కూడా లభ్యమవుతుంది.
1: దెన్ వన్స్ యూ సరెండర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ పర్మనెన్స్ దెన్ యూ విల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్.
0: అనిత్యమైన దాన్ని ఆశించకూడదు.
1: నెవర్ ఎక్స్పెక్ట్ మొమెంటరీ ఎఫెమెరల్ థింగ్.
0: అసత్యమైన దాన్ని మనం వరించకూడదు.
1: డోంట్ బి ఆఫ్టర్ ఫాల్స్.
0: ఈ జగత్తంతా కూడా అనిత్యము అశాశ్వతమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్.
0: భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్తూ వచ్చాడు.
1: సో గాడ్
0: అనిత్యం అసుఖం లోకం.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎఫెమెరల్ అనిత్యం అసుఖం
0: భజస్వమాం అన్నాడు.
1: ప్రే టు గాడ్ కంటిన్యూస్లీ.
0: ఇదంత అనిత్యము అసుఖము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: మిజరీ. రేపు పోతుంది.
1: A temporary comes today and passes off tomorrow.
0: భగవంతుడు ఎప్పటికి రాడు ఎప్పటికి పోడు.
1: గాడ్ నెదర్ కమ్స్ నర్ గోస్.
0: రాక పోకలు లేనిటువంటి ఒక రాజమూర్తి కృష్ణుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ ఇస్ ద వన్ హూ హాస్ నైదర్ ఎంట్రన్స్ నార్ ఎగ్జిట్.
0: కనుకనే అతన్ని గోపికలు అన్ని విధములుగా కూడా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ.
1: సో గోపికాస్ ప్రేడ్ టు హిమ్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ అండ్ దే డిలైటెడ్. దే హాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్.
0: కనుక దైవత్వంలో ఉండేటువంటి మాధుర్యము,
1: the sweetness in the divinity,
0: devatvamulo unnatundi prema tattvamu,
1: the principle of love and divinity,
0: idi attini evaru kuda varninchaledu,
1: can never describe in a specific way. Enta
0: varninchalemunu adi tanivi teerinatundi,
1: and you cannot satisfy to get it saturated.
0: Enatundi oka divitvanni evaru ee reethiga varninchagalaru?
1: Is it possible for you to narrate in full the divinity?
0: Kana
1: so
0: pandavudu
1: pandava
0: ee vidhanga krishna namasmarana chetane కాలములు గడుపుతూ వచ్చారు.
1: పాండవ స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
0: భక్తుల నిమిత్తమే కృష్ణుడు ఎంత హీనమైనటువంటి పని అయినా చేస్తాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ఎ డివోటీ గాడ్ ఈస్ ప్రిపేర్ టు డూ ఎనీ సింపుల్ మీన్ యాక్ట్.
0: నిన్న చెప్పాను 11వ సంవత్సరంలో రోమరు శివనం లోపల
1: అట్ ది ఏజ్ ఆఫ్ 11
0: ద్రౌపది ధర్మజుడు నడుచుకుంటూ పోతున్నారు.
1: అండ్ ది ఇయర్ ఆఫ్ 11 well they were just passing by the
0: forest. లోపల ఒక పండినటువంటి పండుగను చూచింది ఈ ద్రౌపది.
1: ద్రౌపది saw a very big fruit.
0: నాత ఈ పండు ఈ నాటికి మన అందరికి కూడాను ఆహారంగా ఉండొచ్చును.
1: ఇన్ ద 11th ఇయర్ when she noticed that very big fruit she wanted that fruit for
0: దీన్ని వెతుకుంటూ అర్జునుడు వచ్చాడు.
1: And Arjuna came in search of them.
0: కొట్టాడు అమ్ముతో.
1: And he had hit that fruit with an arrow.
0: పడింది.
1: It fell on the ground.
0: పడేటప్పటికి అర్జునుడు ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
1: Arjuna was making an attempt to so heavy.
0: తిరిగి ధర్మజుడు ఎత్తాడు.
1: ధర్మజ్ ఆల్సో అసిస్టెడ్.
0: ద్రౌపది గురు చేరారు.
1: ద్రౌపది ఆల్సో జాయిన్.
0: కదిలించలేకపోయారు.
1: కుడ్ నాట్ షేక్ ది ఫ్రూట్.
0: కదలదు నీది సంకల్పం లేనిది గడ్డిపోచేయును.
1: ఓ గాడ్ ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్ వుడ్ నాట్ మూవ్ విత్
0: కారణ అకారణ.
1: విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్.
0: కారణ అకారణ తిదివిరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు పది గలంగరు ఉదమ చెందరు భూమిని కొందరు వివేకమును వర్తించేదని కడు విర్రవీగెదరు కాని చివరికే వేడికేది సంభవించును తెలియదాలనంత వారనైనా కదలదు నీది సంకల్పం లేనిది అన్నాడు. కాబట్టి నీ సంకల్పం లేకుండా ఇది కదలడానికి వీలు కాదని కృష్ణ అనుకున్నాడు.
1: ఓ కృష్ణ నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ యువర్ డివైన్ వేవ్.
0: ఈ అవస్థలో పడుతూ ఉండినట్టే
1: యాజ్ యు హావ్ బీన్ సఫరింగ్.
0: భీముడు నకులు సహదేవుడు కూడా వచ్చారు.
1: భీమ నకుల సహదేవ రీచ్డ్ ద స్పాట్.
0: భీముడు వచ్చాడే అనుకుని వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు.
1: దే వర్ సో హ్యాపీ బికాస్ ద స్ట్రాంగ్ భీమ వాస్ దేర్.
0: భీముడు భుజబలము, బుద్ధిబలము, గజబలము, అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు.
1: బికాస్ భీమ హాస్ గాట్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ ద మెంటల్ స్ట్రెంగ్త్
0: పట్టుకున్నాడు.
1: అండ్ హీ జస్ట్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
0: కానీ కదిలించలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ షేక్ ద కోట్.
0: రెండు భుజములు ఉపయోగపెట్టాడు.
1: హీ జాయిన్డ్ బోత్ ద హ్యాండ్స్.
0: ఏ మాత్రము చాలలేదు.
1: ఇట్ వాస్ నాట్ ఎనఫ్.
0: ఈ పంచ పాండవులు, ద్రౌపది, ఐదు ఆరు మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు.
1: ఫైవ్ పాండవస్ అండ్ ద్రౌపది, ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్ ద హెవీ రూప్.
0: చేస్తుండే సమయం లోపల ఆ రోమ ఋషి యొక్క రోమములంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
1: As they have been doing all that, the hair of that sage Roma Rishi started moving,
0: shaking.
1: In fact, for the very same fruit Roma Rishi has been in the
0: penance.
1: It is immortal fruit. When once I partake this fruit, I don't need to have any food or drink.
0: భగవంతుడు అమృత స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: కనుక ఈ ఫలమును అనుభవించడం చేత భగవంతుని కూడా అనుభవించిన వారం అవుతాం.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వి పార్టేక్ దిస్ ఫ్రూట్ ఇట్ అమౌంట్స్ టు
0: రోమ ఋషి
1: ఎంజాయింగ్ ది డివైన్ హింసెల్ఫ్. రోమ ఋషి ఇస్ ఎ నోబుల్ వన్.
0: క్రమక్రమేణ వెంట్రుకలు లేస్తూ వచ్చాయి.
1: అండ్ దెన్ ది హెయిర్ స్టార్టెడ్ గెటింగ్ అప్.
0: పాండవులు కట్టివేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి.
1: దే వర్ ఆల్ రెడీ టు అరెస్ట్ పాండవ.
0: ద్రౌపది భయపడిపోయింది.
1: ద్రౌపది వాస్ afraid of situation.
0: ఇంత కాలము కాపాడిన కాపాడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి.
1: కృష్ణ, యూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ us all along, but now it's more important now.
0: ఎన్ని రీతిలుగానో మీరు కాపాడుతూ వచ్చారు.
1: యూ సేవ్డ్ us in several ways.
0: ఎలాంటి పరిస్థితుల్లోనో మిమ్మల్ని రక్షిస్తూ వచ్చారు.
1: In all circumstances you have helped us.
0: నీవే తప్ప నీ తప్ప మరింక ఎవ్వరు లేరు మాకు.
1: ఓ కృష్ణ, యూ హావ్ నో అదర్ రిఫ్యూజ్ అదర్ దెన్ యూ.
0: కృష్ణ ఆపత్ బాంధవాన్ని గట్టిగా అరిచింది.
1: ఓ కృష్ణ, యూ ఆర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లాన్, షీ షౌటెడ్.
0: వచ్చాడు నవ్వుకుంటూ.
1: Krishna came there smiling.
0: ఏమి చెల్లి, ఎందుకోసం ఇంత గట్టి గరుస్తున్నావు?
1: సిస్టర్, వై ఆర్ యూ షౌటింగ్?
0: ఫలము కోరిందే నీవు.
1: ఇన్ఫాక్ట్ యూ వాంటెడ్ ద ఫ్రూట్.
0: ఇప్పుడు నీవు అనుభవించు.
1: కమ్ ఆన్, ఈట్ ఇట్.
0: కృష్ణ, నాకు తెలియకుండా నేనేదో కోరాను.
1: అన్నోయింగ్లీ ఐ వాంటెడ్ ద ఫ్రూట్.
0: మానవులైన మాకు ఈ ప్రజ్ఞానం ఎట్ట వస్తుంది?
1: వీఆర్ జస్ట్ హ్యూమన్, వీ డోంట్ అండర్స్టాండ్ ది రియాలిటీ.
0: కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు.
1: యూ హావ్ టు ప్రొటెక్ట్ అస్ అట్ దిస్ మోమెంట్.
0: అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు.
1: దెన్ కృష్ణ సెడ్ ఏ సింపుల్.
0: భగవంతుడు ఏ యుక్తి చెప్పినా, ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుల కోసమే కానీ తన నిమిత్తం కాదు.
1: Whatever God does, whatever He says, whatever simple word that He utters, it is for the devotee only.
0: ఇది నేను చేయడానికి వీలు కాదు.
1: Krishna said, it's not possible for me to
0: do it.
1: In fact, I move about in the realms of the mind of the sages. They too belong to me.
0: కనుక ధర్మజ, మీరు ఐదు మంది చేరి ద్రౌపదితో పాటు మీరు ఋషివనానికి వెళ్ళండి.
1: And so he said, Dharmaja, along with brothers and Draupadi, go to the
0: ashramaniki pondi.
1: You go to his ashram.
0: Ippudu atanu mimmalni sepinchadaniki siddhamai vastunnadu.
1: That sage is ready to curse you right now.
0: Meeru vellandi.
1: You go there.
0: Nenu ochin tarvata ee daniki meeru jawabu cheppakandi.
1: By the time I reach there, don't reply.
0: Mounam vahinchandi anna.
1: Observe silence.
0: Idi jagrata, jagrata annadu.
1: Said, be careful, careful.
0: Pandavulu vellaru.
1: Pandavas went.
0: ఆ రోమ ఋషి క్రోధం చోట నిండి ఉన్నాడు.
1: రోమ ఋషి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్
0: పాండవుని శపించడానికి బయలుదేరుస్తున్నాడు.
1: హి వాస్ రెడీ టు కర్స్, అబౌట్ టు కర్స్.
0: ఆ సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు.
1: పాండవస్ జస్ట్ స్టెప్డ్ ఇంటూ ద డోర్.
0: ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు.
1: రోమ ఋషి సేజ్ ఆస్ హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్.
0: ఈ విధంగా సంభాషణలు జరిగేటువంటి ఆకాలకు ఆ బ్రాహ్మణ ఆసన్నమా అన్నట్టు అప్పటికప్పుడు సరిగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
1: యాజ్ ద కన్వర్సేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ అపాయింటెడ్ రైట్ డాట్ ఆఫ్ టైమ్ కృష్ణ అరైవ్డ్
0: తక్షణమే.
1: ఇమీడియట్లీ
0: ఋషిమాశ్రమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు? నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ ఫలితమో, ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వచ్చున్నాడు.
1: As God dwells in the realms of the heart of the sages, and he was, Krishna was received by Roma Rishi and said, what a good fortune I have, how lucky I am.
0: ఈ రోమ ఋషి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచ పాండవులకు ఒక్కొరికి ఒక్కొక్కరి సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు.
1: As Roma Rishi was saying all his praises in praise of God, and Krishna started prostrating before all Pandavas. And
0: he Arjunaku namaskaram chesadu, Bhimuniki namaskaram chesadu, Nakula Sahadevuniki namaskaram chesadu, Draupadi kuda namaskaram chesadu.
1: Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi.
0: Draupadi kuda namaskaram chesetappudiki ee Roma Rishiki chaala aashcharyam vesindi.
1: Roma Rishi was very much surprised watching this scene.
0: కృష్ణుడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: కృష్ణ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇతనే వీరికి నమస్కారం చేస్తుంటే వీరింకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో.
1: When God himself is prostrating in front of these people must have been greater than God.
0: ఆయొక్క ఋషి కూడాను ఈ పాండవులకు నమస్కారం చేశారు.
1: So the sage also fell at the feet of these పాండవులు.
0: పాండవులకు నమస్కారం చేసేటప్పటికి ఇంకా ఆయన లొంగిపోయినట్టే.
1: And when once he does that prostration, it means he has submitted himself.
0: కోపం చల్లారింది.
1: And the anger was pacified.
0: శాంతి శాంతి శాంతి అన్నాడు కృష్ణుడు.
1: And Krishna said, let there be peace and peace.
0: ఎందుకు మూడు పర్యాయం శాంతి అంటారు?
1: Why do you repeat this word peace thrice?
0: భౌతిక శాంతి.
1: And then at the physical level.
0: ఆధ్యాత్మిక శాంతి, మానసిక శాంతి.
1: The mental peace and spiritual peace.
0: ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది సుఖము. అనగా మూడింటి దేహరీతిగా, మనస్సు రీతిగా, ఆత్మరీతిగా మూడింటి ఎందుకు శాంతి పొందాలి అన్నారు.
1: Let there be peace at the physical level, at the psychological level, at the spiritual level.
0: కనుక నీవు శాంతిని పొందునాయన.
1: That you live in peace.
0: ఆ తర్వాత రోమఋషి విచారించాడు.
1: లేటర్ రోమఋషి వాజ్ ఎంక్వైరింగ్.
0: కృష్ణ ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు?
1: కృష్ణ వాట్ ఇస్ దిస్ మిస్టరీ?
0: నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా.
1: దేర్ నన్ మోర్ దాన్ యూ.
0: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ వెన్ యూఆర్ ప్రాస్ట్రేటింగ్ టు దీస్ పీపుల్?
0: రోమఋషి నేను భక్త మానసంచారిని.
1: Oh, sage, understand that the
0: moment.
1: In fact, I am after my devotee. I am in the hands of my devotee.
0: కాబట్టి వీరు పరమ భక్తులు నాకు.
1: They are great devotees.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు నన్ను మరవనటువంటి వారు?
1: Under any circumstances, in spite of all difficulties, they never forgot me.
0: అలాంటి వారికి నేను దాసుడైపోయాను.
1: Therefore, I have become a slave to my devotee.
0: పరాధీనుడు, పరాధీనుడు, పరాధీనుడు.
1: I am under the control of my devotee.
0: అప్పుడు పాండవుల యొక్క శక్తి సామర్థ్యములు రోమఋషి గుర్తించాడు.
1: దెన్ రోమఋషి కుడ్ అండర్స్టాండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ పాండవాస్.
0: గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అన్నాడు.
1: అండ్ దెన్ హీ గేవ్ దిస్ ఫ్రూట్ టు దీస్ పాండవాస్ అండ్ బ్లెస్ దెమ్ విత్ లాంగ్ లైఫ్.
0: లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
1: లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: కనుకనే పాండవులు కట్ట కనపడే వరకు హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
1: So Pandavas enjoyed till the end happy life, healthy life, peaceful life.
0: ప్రవేశించేంత వరకు కూడా వీళ్ళు హెల్తీ గానే ఉన్నారు.
1: They were so healthy until they entered the doorstep of the very heaven.
0: ఈ అమృత ఫలము యొక్క
1: the meaning of this fruit.
0: కృష్ణుడికి పాత్రులైనారు.
1: And they also earned the grace of Krishna.
0: ఋషి యొక్క ఆరోగ్యానికి పాత్రులైన.
1: They also got the blessings of this age.
0: కనుక భగవంతుని యొక్క భక్తి ఒక్కటి స్థిరంగా మన ఎందుంటే ఎన్నింటినైనా మనం సాధించవచ్చును.
1: If you have got the steady devotion for God, you can achieve
0: it. మనకు దాసుడిగా వస్తుంటాడు.
1: And God himself runs after you as a slave.
0: ఈ రీతిగా కృష్ణాతారనందు మాత్రమే అధికంగా కనిపిస్తున్నాయి.
1: These things you come across at the time of Krishna's incarnation.
0: యుద్ధము జరుగుతూ ఉండాలి.
1: Battle was going on.
0: 9వ దినము,
1: on the 9th day,
0: భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
1: Bhishma took an oath.
0: రేపటి దినము సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తానన్నాడు.
1: By tomorrow's evening, I'll kill all Pandavas.
0: అప్పుడు ద్రౌపది చాలా బాధపడింది.
1: ద్రౌపది felt so sad.
0: అయ్యో, నా పతులను ఏ విధంగా కాపాడతావు కృష్ణ?
1: కృష్ణ, హౌ ఆర్ యూ గోయింగ్ టు సేవ్ మై హస్బెండ్స్?
0: నాకు దీర్ఘ సుమంగళత్వాన్ని అనుగ్రహించమన్నది.
1: యు వాంట్ మీ టు లివ్ హ్యాపీలీ విత్ మై హస్బెండ్స్?
0: చూస్తానన్నాడు.
1: కృష్ణ సెడ్, వెయిట్ వెయిట్, ఐ విల్ టేక్ కేర్.
0: నేను చూస్తానన్న తర్వాత చూస్తాడు తప్పక.
1: దెన్ హి సెడ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ సర్టన్లీ డూ ఇట్.
0: సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు.
1: దే లాస్ట్ ద బ్యాటిల్ దట్ ఈవినింగ్.
0: భీష్ముడు పడిపోయాడు.
1: భీష్మ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: ఆ పడిపోయిన సమయం లోపల
1: అట్ దట్ టైమ్
0: రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
1: ఇట్ వాస్ నైట్ టైమ్, ఆల్ వర్ రెస్టింగ్.
0: అప్పుడు ద్రౌపదికి చెప్పాడు.
1: దెన్ హీ టోల్డ్ ద్రౌపది.
0: ద్రౌపది,
1: ద్రౌపది,
0: ఇప్పుడు చాలా మంచి సమయం.
1: ఇస్ ద రైట్ టైమ్.
0: భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్ లో అటు ఇటు.
1: యాజ్ భీష్మ వాజ్ రెస్ట్లెస్, he could not get into sleep, so he was just moving.
0: Nindike dharmamurtulaina pandavulu nenu ee vidhanga sepincharu.
1: In fact, I have cursed Pandavas, the very embodiment
0: of dharma.
1: And I did curse them.
0: Ee dharmamurtulu nenu ee reethiga champatam.
1: How can I kill them, that righteous people?
0: Ani chaala baadapadutu atu itu tirugutunnadu.
1: And he was so restless, agitated and moving this side and that side.
0: 10 gantalaindi raatri.
1: It was 10 o'clock.
0: Aa kaalam lopala 10 gantalakanta manchi adda nidra pothundetunte vaaru.
1: 10 o'clock night, in those days they were enjoying the sound.
0: Nidra ledu ee yokka Bhishmuniki.
1: And that was Bhishma.
0: Draupadi cheppadu.
1: And
0: Draupadi, ఇప్పుడు నీవు పోయి తక్షణమే పాదాల పైన పడి ఉన్నాడు.
1: కృష్ణ టోల్ ద్రౌపది, ద్రౌపది యు గో అండ్ ఫాల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ భీష్మ.
0: ఆనాటి రాణులంతా కూడాను కిర్ కిర్ కిర్ అనేటువంటి శబ్దం చేసేటువంటి చెప్పులు వేసుకునేటువంటి
1: క్వీన్స్ ఇన్ దోస్ డేస్ దే హ్యాడ్ దట్ ఫుట్ వేర్ యాజ్ దే వాక్ దే మేక్ సౌండ్.
0: ఈ ద్రౌపదికి రాజకుమార్తె కలిగిన ఆమె కూడా కిర్కిరైన శబ్దాలు ఉండేటువంటి చెప్పులు ఉన్నాయి.
1: ద్రౌపది బీయింగ్ ద ప్రిన్సెస్ షీ టు హ్యాడ్ ఫుట్ వేర్ దట్ మేక్ సౌండ్.
0: వేసుకుని పోతూ ఉండాలి.
1: తక్షణమే
0: ఆపినాడు మధ్య లోపల.
1: కృష్ణ స్టాప్డ్ హర్ ఇన్ ద మిడిల్.
0: ఈ శబ్దం వింటే భీష్ముడు ఎవరో స్త్రీలు వస్తున్నారు అనుకుంటాడు.
1: ఇఫ్ ది సౌండ్ ఆఫ్ ది స్లిప్పర్స్ ఇస్ హర్డ్ బై భీష్మ హి విల్ నోటీస్ హూ ఇస్ కమింగ్.
0: నువ్వు దాన్ని వదిలిపెట్టి అన్నాడు.
1: సో లీవ్ యువర్ స్లిప్పర్స్ హియర్.
0: ఆమె చెప్పులు వదులుతానే కృష్ణుడు తన అంగవస్త్రంలో దాన్ని బాగా మూట కట్టుకుని
1: అండ్ కృష్ణ టుక్ ఆఫ్ ది క్లాత్ అబౌవ్ ఓవర్ హిస్ షోల్డర్ అండ్ బండిల్.
0: నీవు ముందు పో అని పంపించాడు ఈమెను.
1: హి సెడ్ ద్రౌపది ఫస్ట్ గో.
0: ఈమె పోయింది. ఈయన ఆలోచన చేస్తూ అటు ఇటు నిండిస్తున్నాడు. అది తక్షణమే పాదాల పైన పడింది.
1: ద్రౌపది వెంట నోటీసింగ్ భీష్మ మూవింగ్
0: రెస్ట్లెస్లీ పడినప్పుడు ఆ చేతికి తొడుక్కునేటువంటి గాజులు కదిలినాయి, శబ్దమునిచ్చాయి.
1: యాజ్ షీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ భీష్మ హీ కుడ్ నోటీస్ ది బ్యాంగిల్.
0: ఎవరో స్త్రీలు వచ్చారని చెప్పని ఆయన ఆలోచన లోపల దిక్ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
1: నోటీసింగ్ ద బ్యాంగిల్స్ దేర్ ఇమీడియట్లీ సెడ్ దట్ యూ లివ్ లాంగ్ విత్ యువర్ హస్బెండ్.
0: ఇంతే నాకు చాలని లేచింది ఆమె.
1: లేచేటప్పటికి
0: భీష్ముడు చూచాడు.
1: భీష్మ నోటీస్
0: ఈమె. ద్రౌపది నీవా, ఎందుకు ఈ వేళలో వచ్చావు, ఎవరు నీకు తెచ్చారు, ఎవరు ఈ యుక్తిని బోధించారు?
1: ద్రౌపది అట్ దిస్ అవర్ యు ఆర్ హియర్ హూ టాట్ యు దిస్ స్నాక్ హూ టోల్డ్ యు దిస్
0: గ్రాండ్ ఫాదర్ నాకెవరు యుక్తిని బోధిస్తారు?
1: గ్రాండ్ ఫాదర్ హూ ఎల్స్ కెన్ టెల్ మీ?
0: పితామహుడు నీవు.
1: యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
0: నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ టెల్స్ మీ ద ప్రొసీజర్.
0: అదే కృష్ణుడు.
1: కృష్ణుడే
0: నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
1: దేర్ఫోర్ హి బ్రాట్ మీ హియర్
0: అని జరిగిందంతా చెప్పింది.
1: హి టోల్డ్ వాట్ ఆల్ దట్ హాపెన్.
0: చెప్తూ ఉండగానే కృష్ణుడు వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ అరైవ్డ్ దేర్.
0: ఒక తట్టు ఆనందించాడు.
1: హి వాస్ హ్యాపీ ఆన్ వన్ వే.
0: పాండవులు రక్షించడం చాలా మంచిదే అయింది.
1: ఇట్స్ వెరీ గుడ్ దట్ పాండవులు,
0: ఎందుకంటే వారు ధర్మమూర్తులు.
1: బికాజ్ దే ఆర్ రైచువస్.
0: దేశానికి ఆదర్శ పురుషులు.
1: దే ఆర్ ఐడియల్.
0: పరమ భక్తులు.
1: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
0: ఇలాంటి భక్తులు రక్షించడం కంటే నాకేం కావాలా?
1: వాట్ ఎల్స్, వాట్ మోర్ ఐ వాంట్ అదర్ దాన్
0: అని మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు.
1: సో భీష్మ వన్ ఆఫ్ విజ్డమ్ ఆల్సో స్టార్టెడ్ టెల్లింగ్.
0: నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు.
1: యాజ్ హీ వాక్డ్ హీ వాస్ టైర్డ్ అండ్
0: షాక్డ్. ఏమైనా తెచ్చావా నాకు తిండి?
1: Krishna, have you brought any food for me to eat?
0: ఇది సంకలో పెట్టుకున్నావే దాన్ని నాకు అందించు అన్నాడు.
1: What is that you are carrying on your shoulders? Please pass on.
0: ఏని ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమే నా పని?
1: In the time of the battle, is it my job to carry food for you?
0: ఆమెను రక్షించే నిమిత్తమై ఆమె చెప్పును నేను మోసుకుని వచ్చాను అన్నాడు.
1: To protect Draupadi, I was carrying her slippers now.
0: ఆ అంగవస్త్రాన్ని తీర్చేటప్పటికే రెండు చెప్పులు కింద పడ్డాయి.
1: దెన్ హీ ఓపెన్ ద క్లాత్, ది టూ స్లిప్పర్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: భీష్ముని కంటి ధారలు కారినాయి.
1: భీష్మ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
0: ఎంత భక్త పరాధీనుడు స్వామి నీవు.
1: స్వామి యూ రియల్లీ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
0: రక్షించే నిమిత్తమై, ఈమె పదవులను పోషించే నిమిత్తమై ఆమె చెప్పులు కూడా నీవు మోస్తూ వచ్చావు.
1: టు ప్రొటెక్ట్ ద్రౌపది, టు ప్రొటెక్ట్ హస్బెండ్స్, యు ఆల్సో క్యారీడ్ ద స్లిప్పర్.
0: భగవంతుని భక్త రక్షణ కోసమే ఎటువంటి నీచమైన కార్యం పాల్గొంటాడు?
1: టు ప్రొటెక్ట్ డివోటీస్, గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ హార్డ్ మీన్.
0: భగవంతునికి నీచము అధికమైనటువంటి భేదం లేదు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్ లైక్ మీన్ అండ్ లో ఆర్ హార్డ్.
0: ఏ నిమిషంలో ఏది చేయాలంటే అది చేయగలడు.
1: హీ షూర్ టు డూ ఎనీథింగ్ దట్ హీ విల్.
0: రక్షణే తన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ప్రొటెక్టింగ్ ద డివోటీస్ ఈజ్ హిస్ చీఫ్ ఎయిమ్.
0: ఆ విధంగా పాండవులను చిన్న చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు.
1: అండ్ పాండవర్స్ వర్ ప్రొటెక్టెడ్ రైట్ ఫ్రమ్
0: పాండవులు కూడా.
1: పాండవ
0: ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ వచ్చేవాడు.
1: దే వర్షిప్ దే హడ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్.
0: ఏ క్షణంకి వచ్చి మారినా కూడాను కృష్ణనామం మాత్రం మానేసుకుంటాడు.
1: లెట్ ఎనీథింగ్ మే కమ్ ఇన్ ద వే బట్ నెవర్ ఫర్గాట్
0: అబౌట్ గాడ్. సర్వకాలేషు సర్వత్ర కృష్ణ చింతనం.
1: దే ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ డిఫికల్టీస్ ఎవ్రీవేర్.
0: కృష్ణుడు కూడా అంతే, సర్వదా సర్వకాలేషు పాండవుల యొక్క ధ్యానము.
1: సో ఆల్సో కృష్ణ థాట్ ఆఫ్ పాండవాస్ ఆల్ త్రూ.
0: ఏ రికార్డు దాని యొక్క రికార్డు ఈ సౌండ్. భక్తుని యొక్క హృదయం ఏ విధంగా పరితపిస్తుంటావు, భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా పరితపిస్తుంది.
1: యాజ్ ఇస్ ది పైనింగ్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ది డివోటీ, సో ఆల్సో ఇస్ ది యర్నింగ్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
0: రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ భగవంతుని యొక్క స్వరూపము.
1: సో రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ ఆఫ్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్.
0: కనుక భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: ద నేచర్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ ఇంత చిన్న పని చేశాడు,
0: ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు. చిన్న పని పెద్ద పని అని భేదం లేదు.
1: యూ కెనాట్ సే గాడ్ హాస్ డన్ ది సింపుల్ టాస్క్.
0: రక్షించే నిమిత్తమే ఎలాంటి పని అయినా చేస్తాడు.
1: టు ప్రొటెక్ట్ డివోటీ గాడ్ విల్ డూ ఎనీథింగ్.
0: ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ?
1: When there is no devotee, where is the question of God?
0: కనుకనే భగవంతుని యొక్క గొప్పతనం వర్ణించేది, గొప్పతనం చేసేది కూడా భక్తులే.
1: Is only devotee who praises God.
0: ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంతమంది ఇక్కడ చేరారు,
1: so many are here.
0: ఎందుకోసం వచ్చారు?
1: Why are you here?
0: ఒక్క ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు.
1: You may know one answer.
0: మీ దగ్గర లేనిది,
1: that which is not in you.
0: మీ ఇంట్లో చిక్కనది,
1: that you can't get at home.
0: మీ గ్రామంలో దొరకనది,
1: that which is not available in the vicinity. That which is not in you, that which is not in the vicinity is here. Is here, here, therefore you have come.
0: అంతే కాని లేకపోతే రమ్మని చెప్తే మీరు రారు.
1: But you are not invited here.
0: మీలో లేనటువంటిది సాయి ప్రేమ.
1: That which is not in you is the love for Sai.
0: మీ ఇంట్లో లేనటువంటిది సాయి ప్రేమ.
1: That which is not at home is Sai.
0: మీ గ్రామంలో లేనటువంటిది సాయి ప్రేమ.
1: That which is not there in home town is Sai.
0: ఇక్కడనే ఉంది కాబట్టి ఈ ప్రేమను పొందటం కోసం మేము వచ్చారు.
1: The Sai's love is very here. In order to have it, you have come here.
0: కనుకనే మీ దగ్గర లేని దాన్ని పొందడానికి కోసం వచ్చారు.
1: So you have come here to attain that you do not have.
0: అది ఏ పొంది దీన్ని తీసుకుని పోండి.
1: That you get it and return.
0: ఈ ప్రేమను మీ హృదయాల్లో నింపుకోండి.
1: Fill your hearts with this love.
0: కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ?
1: When there are no devotees, where is Baba?
0: Baba లేకపోతే భక్తులు ఎక్కడ?
1: When there is no Baba, where are devotees?
0: బాబాకు భక్తులకు సన్నిధి సంబంధ బాంధవ్యము, ఎడబాయనటువంటి సంబంధము.
1: Baba and devotees are intimate. They are inseparable.
0: అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయము.
1: They are interdependent and intimate.
0: నా యొక్క ప్రాణమే భక్తుడు.
1: And Bhagavan's very life is a devotee. And devotee's life is Baba himself. And life is one.
0: కనుకని ఈ భావాన్ని మీరు అర్థం చేసుకుని మీరు ఎక్కడ ఉండినప్పటికీ బాబా రక్షిస్తూనే ఉంటుంటాడు.
1: విత్ దిస్ ఫీలింగ్ యూ మే బి ఎనీవేర్, బాబా విల్ సర్టన్లీ ప్రొటెక్ట్ యూ.
0: కనుక దైవ భక్తులైనటువంటి వారికి ఎలాంటి పరిస్థితి ఎందుకు ఏ బాధలు కూడా పొందరు.
1: Devotees at any point of time will never suffer.
0: అనేక చరిత్ర ఎందు మీరు చదివి ఉంటారు.
1: యూ మస్ట్ హావ్ గాన్ త్రూ హిస్టరీ.
0: భగవద్ భక్తులకు ఏ చేటు కూడా రాదు.
1: డివోటీ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లం.
0: అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది.
1: బట్ వెన్ దేర్ హార్ట్స్ ఆర్ సీక్రెట్ దే డిజర్వ్ దట్ గ్రేట్.
0: కానీ మధ్య మధ్య కొంచెం పెండ్రం మాదిరి అటు ఇటు తిరుగుతుంటే ఇది చిక్కదు.
1: బట్ దేర్ ఇఫ్ దేర్ డివోషన్ ఇస్ వాసిలేటింగ్ ఆసిలేటింగ్
0: స్థిరత్వంతో కూడినటువంటిదిగా ఉండాలి.
1: యూ షుడ్ హావ్ దట్ స్టడీ డివోషన్ ఆల్ త్రూ.
0: గండశిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి.
1: ఇట్ షుడ్ బి లైక్ బౌల్డర్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ది సీ.
0: సముద్రంలో గండశిలలు ఉంటాయి.
1: యు ఫైండ్ బౌల్డర్స్ ఇన్ ది సీ.
0: అలలు వచ్చి కొడుతూ ఉంటాయి.
1: ది వేవ్స్ డాష్ అగైన్స్ట్ ది బౌల్డర్.
0: అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు.
1: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బౌల్డర్స్ డోంట్ షేక్.
0: కనుక నీ మీ హృదయంలో అనేటువంటిది ఆ గండశిలల మాదిరి ఉండాలి.
1: లెట్ యువర్ హార్ట్ బి లైక్ ఎ స్ట్రాంగ్ స్టడీ బౌల్డర్. మీ యొక్క
0: అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటాయి.
1: ఆల్ ద సఫరింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ లైక్ వేవ్స్.
0: కదలకుండా ఉంటుండాలి స్థిరంగా.
1: బట్ యు షుడ్ బి స్టడీ.
0: అది ఏ నిజమైన భక్తి.
1: దట్ ఈస్ ట్రూ డివోషన్.
0: కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
1: ది వెరీ డివినిటీ ఇస్ దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టర్ అండ్ అన్పొల్యూటెడ్ దట్ విచ్ ఇస్ స్టాండర్డ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దేన్నైనా మనం సుఖంగా వదలచ్చు, కానీ దైవాన్ని మాత్రం వదలకండి.
1: యు మే గివ్ అప్ ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
0: దైవాన్ని మాత్రం మరువకండి.
1: నెవర్ ఫర్గెట్ గాడ్.
0: ఆ ఒక్క సత్యాన్ని మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి.
1: నో ది సింగిల్ ట్రూత్ అండ్ ట్రెజర్ ఇట్.
0: అది మీకు సర్వ విధంలో రక్షించేటువంటి,
1: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.

0: Radio Sai brings you now a divine discourse delivered by Bhagavan Baba on 23rd November 1990 on the occasion of 65th birthday celebrations.
1: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ జాతులు మతములు తొనలు కాగా భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ మతములు జాతులు తొనలు కాగా వివిధ తెగలును వృత్తులవెన్నీయున్నా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌర ఐకమత్యము జ్ఞానంబు అందజేసి జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియే ఐకమత్యము జ్ఞానంబు అందజేసి దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే

0: Bharat may be compared to an orange fruit in which each particular part, that pala, may be a caste or a religion inside the orange fruit. This is the country which has set model and example for unity, wisdom and illumination. This country of Bharat is making the divine jyoti, effulgence and light, shine forth.
1: Brahmana Kshatriya Vaishya Sudradulu Yeka Garbha Jatulatamchu Kansaraya. Brahmana Kshatriya Vaishya Sudradulu Yeka Garbha Jatulatamchu Kansaraya. అన్నలు ద్విజులు శుద్రాదులు తమ్ములు బలు ప్రేమ చూపుటే భావ్యమయ్యా. గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా. గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్య. ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే. ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే. పితరులకు తనయులకు భేదంబు కలదే తనయులకు పితరులకు భేదంబు కలదే. ఐకమత్యము అన్నిట అభివృద్ధి పరచి కలత విలనాడి ఐక్యంబు కాంచరయ్యా. అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా. కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్యా. అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా. అయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా.
0: బ్రాహ్మిన్స్ క్షత్రియాస్ వైశ్యాస్ అండ్ శూద్రాస్ ఆర్ ఆల్ ది చిల్డ్రన్ బోర్న్ ఆఫ్ ద సేమ్ వూమ్. ప్లీజ్ పర్సీవ్ దిస్ ట్రూత్. బ్రాహ్మిన్స్ ఆర్ లైక్ ఎల్డర్ బ్రదర్స్, శూద్రాస్ ఆర్ లైక్ యంగర్ బ్రదర్స్. How can there be any difference between children born of the same mother? Caste is based on the basis of the virtues and the behavior. If only people have virtues, they belong to the higher caste. Even if it is a dvija, a Brahmin, if he is suffering from weaknesses and bad qualities, he is a Shudra only. Even if it is a Shudra, if he has virtues, he is as good as a Brahmin. How can there be any difference between brothers born of the same mother? You have to see this unity which is inherent in all the aspects of Bharat. Give up all these differences and quarrelsomeness. See unity, then only the country can achieve prosperity, progress and welfare.
1: Divyatma Swarupulare,
0: embodiments of divine atma.
1: Prachina kalam nundi bharatiyudu సత్యమనే ప్రత్యక్ష దైవంగా భావించి రమించి సేవించి దివ్యత్వాన్ని పొందుతూ వచ్చాడు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారతీయాస్ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ ది డైరెక్ట్ గాడ్. దట్ ఈస్ హౌ దే కన్సిడర్డ్ ఇట్, దే ఎంజాయ్డ్ ఇట్, దే సర్వ్డ్ ది ట్రూత్ అండ్ దే రీచ్డ్ డివినిటీ త్రూ ట్రూత్ అలోన్.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు, న్యాయమే వారి ఆటపట్టు.
0: భారతీయాస్ ఆల్వేస్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్, పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ దే గివ్ టాప్ ప్రయారిటీ ఫర్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈనాడు సత్యధర్మములను విస్మరించడం చేత దేశ సమైక్యతను కాని జాతి సమిష్టిని కాని అందుకోలేకపోతున్నాం.
0: యాజ్ వీ హ్యావ్ గివెన్ అప్ టుడే ట్రూత్ అండ్ రైచియస్నెస్, వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ద యూనిటీ అమంగ్ ద క్యాస్ట్ అండ్ ద రిలీజియన్ అండ్ ఆల్సో నాట్ బీన్ ఏబుల్ టు ఇంప్రూవ్ ది సొసైటీ.
1: తూర్పున బంగాళాఘాతం, పశ్చిమమున అరేబియా సముద్రము.
0: ఆన్ ద ఈస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ ఇస్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ ఆన్ ద వెస్ట్ దేర్ ఇస్ అరేబియన్ సీ.
1: ఈ రెండింటికి మధ్య సంగమ స్థానమే హిందూ మహాసముద్రం.
0: ది పాయింట్ విచ్ జాయిన్స్ దీస్ టూ ఈజ్ హిందూ
1: మహాసముద్రం,
0: ఇండియన్ ఓషన్.
1: అటులనే జీవ బ్రహ్మల యందు ఐక్య సాధనా సంపత్తి భారతదేశము.
0: ఇన్ ద సేమ్ వే ది బ్రింగింగ్ అబౌట్ ద యూనిటీ బిట్వీన్ ది ప్రాస్పరిటీ వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఈజ్ భారత్.
1: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమునకు భారతదేశమే ఒక ఆట పట్టు.
0: ది కంట్రీ ఆఫ్ భారత్ ఈజ్ ద బర్త్ ప్లేస్ వెరిన్ ది కమింగ్ టుగెదర్ ఆఫ్ ద జీవ అండ్ బ్రహ్మ ఈజ్ ఎస్టాబ్లిష్.
1: భారత అనగా కేవలం ఒక దేశమునకు కాని, ఒక వ్యక్తికి కాని, ఒక కాలమునకు కాని సంబంధించినటువంటిది కాదు.
0: వెన్ యూ సే భారత్ ఇట్ ఈజ్ నాట్ విత్ రెఫరెన్స్ టు ఎనీ పర్టికులర్ ఇండివిజువల్, ఎనీ కంట్రీ ఆర్ ఎనీ సర్కమ్స్టాన్స్.
1: అనేక పురాణములు యందు వివిధ రీతుల భారతాన్ని ప్రకటించినప్పటికీ ఇది కేవలము వారి వారి భ్రాంతులని చెప్పవచ్చు.
0: వాట్ ఎవర్ డిస్క్రిప్షన్ ఈజ్ గివన్ ఇన్ వేరియస్ స్క్రిప్చర్స్ అబౌట్ భారత్ ఇట్ ఈజ్ ఓన్లీ దేర్ ఓన్ ఇమాజినేషన్.
1: జడభరతుడు భారతదేశాన్ని పాలించడం చేత ఈ దేశములకు భారతమని పేరు వచ్చినదని కొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ స్క్రిప్చర్స్ సే దట్ యాజ్ ఎ పర్సన్ కాల్ జడభరత హ్యాజ్ రూల్డ్ దిస్ కంట్రీ, ది కంట్రీ హ్యాస్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ భారత్.
1: శకుంతల దుష్యంతుని కుమారుడైనటువంటి భరతుడు ఈ దేశమును పాలించడం చేత దీనికి భరతదేశం అని పేరు వచ్చినదని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సర్టన్ అదర్ స్క్రిప్చర్స్ మైట్ మెన్షన్ దట్ యాజ్ భరత్ సన్ ఆఫ్ శకుంతల అండ్ దుష్యంత హ్యాజ్ రూల్డ్ దిస్ కంట్రీ, ద నేమ్ హ్యాస్ బీన్ గివన్ టు దిస్ కంట్రీ యాజ్ భారత్.
1: శ్రీరామచంద్రుని సోదరుడైనటువంటి భరతుడు రామ పాదుకలకే పట్టాభిషేకం గావించి పవిత్రమైన హృదయంతో పాలించడం చేత ఆ భరతుని నామే ఈ దేశంలోకి వచ్చిందని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సర్టన్ అదర్ పురాణాస్ మైట్ మెన్షన్ ది బ్రదర్ ఆఫ్ రామ భరత్ హ్యాస్ కారునేటెడ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ రామ అండ్ రూల్ ద కంట్రీ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్ దేర్ ఫోర్.
1: అయితే ఈ భరత అనే శబ్దం ఏనాడు పుట్టేది?
0: దెన్ అట్ వాట్ టైమ్ హ్యాస్ దిస్ వర్డ్ భారత్ టేకన్ ఇట్స్ ఆరిజిన్?
1: జడ భరతునికి పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఈ జడభరతునికి భరత అని పేరు ఉచ్చరించారు.
0: ది నేమ్ భరత హ్యాస్ బీన్ గివెన్ టు జడభరత బికాస్ దిస్ వర్డ్ భారత్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ జడభరత కేమ్ ఇన్ టు ఎగ్జిస్ట్.
1: శకంతల దుష్యంతుని కుమారులకు పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఆ యొక్క కుమారునికి ఈ పేరు పెట్టారు.
0: యాజ్ దెర్ వాజ్ దిస్ వర్డ్ భారత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఈవెన్ బిఫోర్ ది బర్త్ ఆఫ్ భరత్ టు శకుంతల అని దుష్యంత,
1: అదే విధముగానే భరత అనేటువంటి పేరు అనాదిగా ఉండినటువంటిది.
0: ఇన్ ది సేమ్ వే దిస్ నేమ్ భరత్ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్.
1: సరస్వతి భగవతి భారతి అని సరస్వతికి ఈ పేరు సార్థకమైనటువంటిది.
0: గాడెస్ సరస్వతి హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సరస్వతి భగవతి అండ్ భారతి.
1: సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి.
0: సరస్వతి మీన్స్ ది గాడెస్ ఆఫ్ వాక్ వర్డ్.
1: కనుక వాక్కుచే ఉద్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను భరతుడే.
0: దేర్ ఫోర్ ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ టేకన్ బర్త్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వాక్ ఈజ్ భరత.
1: కేవలం ఈ దేశమునకు మాత్రమే, ఈ కాలమునకు మాత్రమే, ఈ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు.
0: దిస్ వరల్డ్ భరత్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఎయిదర్ టు ఎ పర్టికులర్ కంట్రీ ఆర్ టు ఎ పర్టికులర్ టైమ్ ఆర్ టు ఎ పర్టికులర్ సిచ్యుయేషన్.
1: యావత్ మానవ జాతికే ఈ భరత అనేటువంటి శబ్దం అన్వయిస్తుంది.
0: దిస్ వరల్డ్ భరత్ ఈజ్ అప్లికబుల్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: భా అనగా
0: భా మీన్స్
1: దివ్య జ్ఞాన స్వరూపమైనటువంటి తత్వమునకు బకారం అని అర్థము.
0: భా ఆర్ బకార స్టాండ్స్ ఫార్ ద
1: స్వస్వరూప జ్ఞానమే భా.
0: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భా.
1: ఈ భా అనేటువంటి దాన్ని రమించినటువంటి వాడు భారతుడు.
0: హూ ఎవర్ ఎంజాయ్స్ దిస్ పర్టికులర్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భరత.
1: కనుక స్వప్రకాశమైన జ్ఞానమును రచించినటువంటి వాడు భారతుడు.
0: ఎ పర్సన్ హూ రెవెల్స్ ఇన్ సెల్ఫ్ ల్యూమినాసిటీ మే బి కాల్డ్ భరత.
1: సంగ్రామం తానేతి ఇది భారత అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామమునందు కుశలుడైనటువంటి వాడు భారతీయుడు అని.
0: ఎ భారతీయ వాజ్ ఈజ్ వన్ హూ ఈజ్ స్కిల్ఫుల్ అండ్ డెక్స్టరస్ ఇన్ వేజింగ్ వార్.
1: సంగ్రామం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై సంగ్రామ ఆర్ వార్?
1: అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనటము.
0: దట్ ఈజ్ ఫేసింగ్ ద డిమానిక్ అండ్ ఈవిల్ ఫోర్సెస్ విత్ ద పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ మేక్స్ దిస్ డివైన్ ఆత్మిక్ పవర్ మేనిఫెస్ట్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫేసెస్ ఆల్ ద డెమోనిక్ ఈవిల్ ఫోర్సెస్.
1: బలం భరం భగతి విభక్తి అనేటువంటి నిరుక్త పదములు. బలం అనగా బ్రహ్మ బలము, తేజో బలము.
0: ది హియర్ బలం ఆర్ ద స్ట్రెంగ్త్ రెఫర్స్ టు ద శాంత బలము అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ క్షత్రియాస్.
1: ఈ ముమ్మూర్తులతో కూడినటువంటి వాడు భరతుడు.
0: భరత ఈజ్ వన్ హూ ఈజ్ ట్రినిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ.
1: భరం అనగా శృతి యందు దీనికి యజ్ఞము అని ఒక అర్థము.
0: వన్ మీనింగ్ గివన్ ఇన్ శృతి ఫార్ దిస్ వర్డ్ బలం ఈజ్ యజ్ఞ.
1: యజ్ఞం ఆత్మం రుద్రతి ఇది భరత అనగా యజ్ఞము చేత ఆత్మబలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ అక్వైర్స్ ది పవర్ ఆఫ్ ఆత్మ త్రూ కండక్టింగ్ యజ్ఞ ఆర్ సాక్రిఫైస్.
1: ఆత్మబలం అనగా దైవ బలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: దిస్ ఆత్మిక్ స్ట్రెంగ్త్ మీన్స్ ద వన్ హూ కెన్ అక్వైర్ ద డివైన్ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్ హీ ఈజ్ భరత.
1: కనుక ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ వ్యక్తి అని కూడా వీటిని పొందుటకు అధికారి కాగలడు.
0: హూ ఎవర్ హీ బీ టు విచ్ ఎవర్ కంట్రీ హీ మే బిలాంగ్ టు విచ్ ఎవర్ టైమ్ హీ మే బిలాంగ్ హీ హస్ గాట్ ద రైట్.
1: సంపన్న దేశము
0: భారత్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ప్రాస్పరస్ అండ్
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక సంపత్తికి మూల స్థానము.
0: దిస్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఫార్ ది మోరల్ లైఫ్ ది ఆధ్యాత్మిక్ లైఫ్ అండ్ ది ధార్మిక్ లైఫ్.
1: లౌకిక జీవితముకు ఇది అన్నపూర్ణ వంటిది.
0: దిస్ భారత్ ఈజ్ లైక్ అన్నపూర్ణ.
1: ఇట్టి పవిత్రమైన దేశమును ఈనాడు మనము బీద దేశంగా భావించుకోవటం ఇది కేవలము ఒక భ్రాంతియే.
0: ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డెల్యూజన్ విచ్ ఈస్ రాంగ్లీ గాట్ ఇఫ్ యూ కన్సిడర్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ యాజ్ ఎ పూర్ కంట్రీ.
1: మనది బీద దేశము కాదు.
0: వీఆర్ నాట్ ఎ పూర్ కంట్రీ.
1: ఇది సంపన్న దేశము.
0: దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్తీ రిచ్.
1: సంపన్న దేశమే కాకుండా మొఘల చక్రవర్తులు, తురస్కులు, ఐరోపా వారు దీనిపైన దండెత్తి ఎందుకు వచ్చారు?
0: ఇఫ్ ఓన్లీ దిస్ ఇస్ నాట్ ఎ వెల్తీ అండ్ రిచ్ కంట్రీ, వై డిడ్ దిస్ మొగల్స్ ఆర్ పీపుల్ ఫ్రమ్ యూరోప్ ఇన్వేడ్ దిస్ కంట్రీ టు ప్లండర్?
1: కానీ సంపద ఉండినప్పటికీ దానిని మనం సంరక్షించుకోలేకపోతున్నాం.
0: వీ హ్యావ్ వెల్త్ అండ్ రిచ్నెస్ బట్ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ఇట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: సర్వ సంపదలు ఉంటున్నవి కానీ భారతీయుని యందు ఐకమత్యం క్షీణించినది.
0: దెర్ ఇస్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ భారత్ బట్ దెర్ ఇస్ నో యూనిటీ అమంగ్ దెమ్.
1: స్వాతంత్రమును సాధించారు కానీ ఐక్యతను సాధించలేదు.
0: వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఫ్రీడమ్ బట్ నాట్ యూనిటీ.
1: ఐక్యత లేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మూల కారణమైనది భారతదేశం.
0: ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రాపింగ్ అప్ ఆన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యూనిటీ అమంగ్ అస్.
1: గజనీ మహమ్మదు భారతదేశంలో పంజాబు పైన నాగరకోటను ముట్టడించినప్పుడు ఆ నాగరకోట నుంచి కూడాను 700 మనుములు బంగారును ఒంటెలపైన ఎత్తుకుని పోయారు.
0: వెన్ గజనీ ఇన్వేడెడ్ ఇండియా అండ్ అటాక్డ్ పంజాబ్ హీ ప్లండర్డ్ 700 మౌన్స్ ఆఫ్ గోల్డ్ ఫ్రమ్ హియర్ టు హిస్ ప్లేస్.
1: నాగరకోట యందు 30 గజముల వెడల్పుతో 15 గజముల పొడవుతో ఉండినటువంటి ఒక రజిత గృహమునే నిర్మించినప్పుడు ఆ గృహాన్ని కూడాను పునాదులతో తోడుకొని తీసుకుని వెళ్లారు.
0: దిస్ ప్లేస్ నాగపట్నం హ్యాడ్ 30 feet by 50 feet ఎ గోల్డెన్ రూమ్ 30 yards by 15 yards a golden room itself which was totally removed and taken away.
1: ఇలాంటి సంపన్న దేశమునందు మనం జన్మించి కూడాను ఈ సంపన్న భావమును మనలో ఆవిర్భవించకపోవటం ఇది కేవలం దురదృష్టం.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ రిచ్ కంట్రీ ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ సచ్ ప్రైడ్ అండ్ రిచ్నెస్ ఆఫ్ థాట్
1: ఏ కార్యం ముందు చూచినప్పుడు స్వార్థము స్వప్రయోజనమే తాండవమాడుతున్నది.
0: వాట్ ఎవర్ వర్క్ వీ అండర్టేక్ వీఆర్ స్వేర్డ్ బై సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ప్రేమస్వరూపులారా, స్వార్థమును త్యజించాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా
1: ఐకమత్యమును చేపట్టాలి.
0: గివ్ అప్ సెల్ఫిష్నెస్
1: దేశం యొక్క ఐక్యతలో ఆనందాన్ని అనుభవించాలి.
0: అండ్ వీ షుడ్ ఎంజాయ్ బ్లిస్ విత్ ఇన్ ది నేషన్.
1: నిజముగా భారతదేశము ఎంత పవిత్రమైన దేశమనేటువంటిది మీకు గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది.
0: దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ యూ టు రియలైజ్ వాట్ ఎ సేక్రెడ్ కంట్రీ భారత్ ఈజ్.
1: ఈ పవిత్రమైన దేశమునందు లేనటువంటిది ఒక్కటి కూడాను లేదు. ఎన్న భారతే తన్న భారత అన్నది. భారతదేశమునందు
0: బిజినెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ప్రేమస్వరూపులారా, స్వార్థమును త్యజించాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా
1: ఐకమత్యమును చేపట్టాలి.
0: గివ్ అప్ సెల్ఫ్

0: ఎన్న భారతే తన్న భారత అన్నింది. భారతదేశమునందు లేనటువంటి ఒక వస్తువును కాని, సాంప్రదాయమును కాని, సంశక్తిని కాని మరే దేశమునందు కూడా నువ్వు చూడలేము.
1: వాట్ ఎవర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ భారత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ఆర్ కల్చర్, నోవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఈజ్ అవైలబుల్.
0: ఇలాంటి భారతదేశమునందు సర్వశక్తులు కూడా ఉండి కూడాను నిశ్శక్తులుగా మనం భావిస్తున్నాము.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ సచ్ పవర్స్ అండ్ వెల్త్ విత్ ఇన్ భారత్, వీఆర్ కన్సిడరింగ్ అవర్ సెల్స్ యాజ్ పవర్లెస్ అండ్ పువర్.
0: ఇది కేవలము మన భ్రాంతి మాత్రమే.
1: దిస్ ఇస్ ఓన్లీ అవర్ ఓన్ డెల్యూషన్.
0: ఈ భ్రాంతిని దూరం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి ఆత్మానందం లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ డెల్యూషన్ వీ కెన్ ఎంజాయ్ ఆత్మిక్.
0: బ్రహ్మను దూరం చేసినప్పుడే బ్రహ్మ మనకు సాక్షాత్కారం అవుతుంది.
1: వీ కెన్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ ఓన్లీ వెన్ వీ గివ్ అప్ భ్రమ డెల్యూషన్.
0: భారతదేశమునకు భాగ్యము మనకుండా,
1: వెన్ వీఆర్ హ్యావింగ్ ఎ రిచ్ కంట్రీ లైక్
0: ఇతర శక్తులు మనం కోరనేలా,
1: వై షుడ్ వీ ఆస్క్ ఫర్ సమ్వన్ ఎల్స్ టు గివ్ సంథింగ్.
0: హైందవ ధర్మ హిమాత్రులు మనకుండా,
1: వెన్ దెర్ ఈస్ ది ధర్మ ఆఫ్ హైందవాస్ లైక్ హిమాలయన్ మౌంటైన్ ఇట్ సెల్ఫ్.
0: క్షీరసాగరమును కోరలేలా,
1: వేర్ ఇస్ ది నీడ్ ఫార్ బెగింగ్ ఫార్
0: సర్వమును కూడా మానవుని ఎందు భారతదేశం ఆవిర్భవించి ఉన్నది.
1: దేర్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ భారత్ విచ్ ఈస్ అవైలబుల్ ఫర్ ఆల్ ది పీపుల్ ఇన్ భారత్.
0: కనుక భారతీయులై పుట్టి
1: భారతీయాస్
0: భరతమాత ధర్మం భాగ్యము కాపాడ భారమంతయు మీదే బాధ్యులారా. ఈ భారతదేశం యొక్క భాగ్యమును కాపాడటానికి ప్రతి భక్తులు కూడా కంకణం కట్టుకోవాలి.
1: ఎవరీ డివోటీ షుడ్ టేక్ ఎ వో టు ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారత్, ద రిచ్నెస్ ఆఫ్ భారత్.
0: ఏనుగెట్టుల తలబల మెరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు.
1: అవర్ భారతీయాస్ ఆర్ లైక్ ఎన్ ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్.
0: సర్వశక్తి సంపన్నుడైనటువంటి భారతీయుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవటం చేతనే ఒక మావటి వాడికి వశమైనటువంటి ఏనుగు వలె మనం చిక్కిపోతున్నాం.
1: జస్ట్ యాజ్ ఏ బిగ్ ఎలిఫెంట్ ఈజ్ కంట్రోల్డ్ బై ఏ మావటి, సో ఆల్సో ఆల్దో వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ అస్, వీఆర్ సకమింగ్ టు వీక్నెసెస్.
0: ఇలాంటి బలహీనతను మనం దూరం చేసుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ వీక్నెస్ అండ్ వీక్.
0: భారతదేశమునందు అనేక మహనీయులు అనేక విధములైనటువంటి బోధనలు సలిపేటువంటి వారు జన్మించినటువంటి భూమి.
1: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ హెస్ గివన్ బర్త్ టు గ్రేట్ మహనీయాస్, గ్రేట్ సేజెస్ అండ్ సెయింట్స్ హూ హ్యావ్ టాట్ ది హైయెస్ట్ ట్రూత్స్.
0: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.
1: దిస్ కంట్రీ హ్యాస్ అక్వైర్డ్ రెప్యుటేషన్ విచ్ ఇస్ ఇంటర్ కాంటినెంటల్ ఫార్ హ్యావింగ్ పీపుల్ హూ ఆర్ గ్రేట్ సో.
0: పాశ్చాత్య వీరుల పరద్రోణించి స్వాతంత్రమును గన్న సమరభూమి.
1: దిస్ ఈజ్ ఎ ల్యాండ్ వెరిన్ పీపుల్ హ్యావ్ డ్రివెన్ అవే ఆల్ ది ఫారిన్ ఇన్వేడర్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రీడమ్.
0: పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి.
1: దిస్ ఇస్ ద భారత్ విచ్ హెస్ షోన్ ఇట్స్ మెటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కాలర్షిప్ అండ్ పోయట్రీ.
0: సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ధీశక్తి చూపిన దివ్య భూమి.
1: దిస్ ఇస్ ద డివైన్ ల్యాండ్ విచ్ హెస్ షోన్ ఇట్స్ సుప్రమసీ ఇన్ ఆల్ ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, లిటరేచర్ అండ్ డాన్స్ డ్రామా.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య భూమి ఎందు మానవుడై జన్మించి కూడాను ఈ దివ్యమైనటువంటి ఒక పవిత్రత మనం గుర్తించుకోలేకపోవటము ఇది కేవలం ఒక దురదృష్టమే.
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ లైక్ భారత్ విచ్ ఈజ్ ఎండోర్డ్ విత్ సో మెనీ గ్రేట్ థింగ్స్, ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ అవర్ ఓన్
0: మధుర భావం లేని మన దేశమందన్న మాతృభావము కన్న మాన్యముందా?
1: Among all the types of feelings, the feeling of motherhood is the greatest and the sweetest.
0: మాతృభూమి యందు మనము జన్మించి ఈ మాతృభావముతో మాతృదేశాన్ని మనము ప్రేమించలేకపోతున్నాము.
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ మదర్ ల్యాండ్ లైక్ భారత్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు
0: దేశాన్ని ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ అవర్ మదర్ ల్యాండ్
0: దేశక్షేమాన్ని ఆశించాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ విష్

0: గుడ్ ఆఫ్ అవర్ కంట్రీ.
1: దేశ కళ్యాణ నిమిత్తమైన జీవితాన్ని మనం అంకితం చేయాలి.
0: వి షుడ్ డెడికేట్ అవర్ లైఫ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ నేషన్.
1: ఐకమత్యం అత్యవసరం.
0: ఫర్ దిస్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్.
1: మహనీయుల యొక్క జన్మదినమును మనం జరుపుకుంటున్నామే కానీ మహనీయుల యొక్క వాక్యములను ఏమాత్రం కూడా అనుసరించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ సెలబ్రేటింగ్ ది బర్త్డేస్ ఆఫ్ ద గ్రేట్ సెయింట్స్ అండ్ సేజెస్ అండ్ గ్రేట్ పీపుల్, బట్ వీఆర్ నాట్ కేరింగ్ టు ఫాలో దేర్ వర్డ్స్.
1: జన్మదినములు చేసుకోవటం గొప్పతనం కాదు.
0: సెలబ్రేటింగ్ బర్త్డేస్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ థింగ్.
1: కారణజన్ములైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను మనం అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు లెర్న్ ద గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ దెమ్ అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ అకార్డింగ్ టు దేర్ వర్డ్స్ అండ్ దేర్ లైఫ్.
1: ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ లవ్ ఇన్ అస్.
1: జీవితమంతా ప్రేమమయంగా మార్చుకోవాలి.
0: వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్ ఇన్ టు లైఫ్స్ ఆఫ్ లవ్.
1: కనుకనే ఆనాటి ద్వాపర యుగమునందు జీవులన్నీ కూడా చేరి ప్రేమతత్వాన్ని అభివృద్ది పరుచుకొని కృష్ణామృతమును కోరినటువంటి జీవులు ఆ గోపికలు.
0: ద గోపికాస్ ఆఫ్ ద్వాపర ఏజ్ వర్ సచ్ గ్రేట్ వన్స్ హూజ్ హార్ట్స్ వర్ ఫిల్డ్ విత్ లవ్ ఫర్ కృష్ణ.
1: ప్రేమ లేని జీవితము కేవలము ఒక నిరుపయోగమైనటువంటి తిత్తి వంటిది.
0: ఎ లైఫ్ వితౌట్ లవ్ ఈజ్ ఎ యూజ్లెస్ బెలో.
1: మానవుడు ప్రేమస్వరూపుడు.
0: Man is the very embodiment of love.
1: ఈ ప్రేమను మనము సత్యరూపమైనటువంటి రీతిగా మరచుకోవాలి.
0: We have to turn our love towards truth.
1: ఈ ప్రేమనే మానవునకు ప్రాణము.
0: This love is the very basis of our life.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: embodiments of divine atma.
1: దివ్యమైనటువంటి యొక్క భగవత్తత్వాన్ని మనం ప్రేమగా భావించి ప్రేమ చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: వీ హ్యావ్ టు అండర్టేక్ ద సర్వీస్ ఆఫ్ ద సొసైటీ విత్ లవ్.
1: భారతదేశం యొక్క విశిష్టతను మనము తిరిగి అభివృద్ది పరచుకోవాలి.
0: వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ దోస్ గ్లోరియస్ డేస్ ఆఫ్ భారత్ వన్స్ అగైన్.
1: అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటి భారతదేశము.
0: భారత్ ఆక్యుపైడ్ ది ప్లేస్ ఆఫ్ ది ప్రిసెప్టర్ అండ్ ది మాస్టర్ ఫర్ ఆల్.
1: ఇతర దేశీయులందరూ కూడా శాంతి భద్రతల కోసం భారతదేశం ఆశ్రయిస్తూ ఉన్నారు.
0: ఆల్ ది అదర్ కంట్రీస్ అప్రోచ్ భారత్ ఫర్ అక్వైరింగ్ పీస్.
1: ఇలాంటి పరిస్థితిలో భారతీయుల యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోవటం ఇది ఒక దురదృష్టము.
0: వెన్ దట్ ఈస్ ది రియల్ సిచ్యుయేషన్, ఇఫ్ భారతీయర్స్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దేర్ ఓన్ గ్రేట్నెస్, ఇట్ ఈస్ అన్ఫార్చునేట్.
1: భౌతిక జగత్తునకు జీవలోకానికి మానసిక సీమకు సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉండేటువంటి యొక్క దివ్య సత్యమునకు ప్రతిస్వరూపమే భారతీయుల యొక్క చరిత్ర.
0: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్ విచ్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లైఫ్, పొలిటికల్, వరల్డ్లీ, స్పిరిచువల్, ఎకనమిక్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దర్ లైఫ్.
1: ఇట్టి భారతీయ చరిత్ర దివ్యమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయ అద్దమునందే మనం ప్రతిబింబింప చేసుకోవచ్చును.
0: వీ హ్యావ్ టు మేక్ సచ్ సీక్రెట్ హిస్టరీ ఆఫ్ భారత్ రిఫ్లెక్ట్ విత్ ఆల్ ఇట్స్ గ్లోరీ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
1: నిరంతరము భౌతికము లౌకికమే ఈ రెండింటి ఎందే మన జీవితాన్ని అంకితం గావించుకుంటున్నాం.
0: వీఆర్ డెడికేటింగ్ అవర్ లైఫ్ రాంగ్లీ టు వర్లీనెస్ అండ్ ఆల్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఆస్పెక్ట్స్.
1: ఈ భౌతికమైనటువంటి సుఖములు ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫిజికల్ కంఫర్ట్స్?
1: ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి దివ్యత్వాన్ని మనం అభివృద్ది పరచుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ షైన్ ఫోర్త్ ఇన్ అస్.
1: ఎన్ని చదువులు చదివినా ఎన్ని పదములు ఏలినా దివ్యమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమతత్వమే మన ఇందు లేకపోయినా ఇవన్నీ కూడా నిరుపయోగములే.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే అక్వైర్, వాట్ ఎవర్ పొజిషన్ యూ మే ఆక్యుపై, ఇఫ్ ఓన్లీ యూ డు నాట్ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
1: గుణములు అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop virtues and good qualities.
1: Enni chaduvulundi gunamu swalpamunna phalamedemi vaani viluvademi.
0: Whatever education one may have, if one doesn't have good qualities, what is the use of all that education and what is the result?
1: Panta pandani bhoomi 10 ekaramulela konchamaina chaalu manchi bhoomi.
0: Why have 10 acres of barren land? Better have ఫర్టైల్ ల్యాండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ వన్.
1: హృదయ విశాలతతో ఉండినటువంటి ప్రేమతత్వం మనలో లేనప్పుడు ఎన్ని విద్య నుండి ఎన్ని అధికారం నుండి ఎన్ని సిరి సంపద నుండి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ love and broad-mindedness, what is the use of having any amount of education and any amount of power?
1: ee naadu manavuniki aakali kavalante annam tinalante aakali undali.
0: Today man should realize that if he has hunger, he should have food.
1: Neeru tragalante tana yandu dappi kaligali.
0: If he wants to drink water, there must be thirst in him.
1: ఆనందాన్ని అనుభవించాలంటే అతనిలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క సంతోషం అతనిలో కలగాలి.
0: ఇఫ్ హీ వాంట్స్ టు రియలీ ఎంజాయ్ బ్లిస్, దేర్ మస్ట్ బి ఎనర్జీ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్.
1: అదే విధంగానే కారణం లేని కార్యం ఈ జగత్తునందు కానరాదు.
0: దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ ఎ కాజ్.
1: ఈనాడు మీరు ఇన్ని లక్షల మంది ఇందులో ప్రవేశించారంటే దీనికి కారణం ఏమిటి?
0: If so many lakhs of people have assembled here, what is the cause, what is the reason for it?
1: మీ ఎందుకని, మీ దేశమునందు కానీ, మీ పరిసర ప్రాంతములందు కానీ లేనటువంటి ఏదో ఒకటి ఇక్కడ ఉన్నదనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మీరు చేరారు.
0: యూ హ్యావ్ అసెంబ్లీ హియర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ హియర్ విచ్ ఇస్ యూనిక్, విచ్ యూ కెనాట్ గెట్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్, ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీ అందే, మీ యొక్క దేశమునందే, మీ యొక్క పరిసరములందే మీరు ఆశించినటువంటిదే ఉండిన ఇంత దూరం ఇన్ని శ్రమల కోర్చి మీరు ఇక్కడ రానక్కర్లేదు.
0: ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ దిస్ యూనిక్నెస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్, in your own country, in your own circumstances, you would not have come here at all.
1: ఇక్కడ ఒక దివ్యమైనటువంటి ప్రేమ ఉంటున్నది.
0: Here there is a divine love.
1: ఈ ప్రేమ అనేటువంటి మ్యాగ్నెట్టే ఈ అన్ని రకములైనటువంటి ఒక జీవులనేటువంటి ఒక ఇనుప ముక్కలను లాగుతూ ఉంటుండాలి.
0: This divine magnet of love has been able to attract all these people who may be compared to iron filings.
1: ఏ ఒక్క ఇన్విటేషన్ వేయలేదు.
0: We have not invited.
1: ఎవరికి రామని ఆహ్వానం పంపలేదు.
0: We have not sent any invitation to anyone.
1: కానీ ఇది ప్రేమ సంబంధమైనటువంటి యొక్క హృదయ సంబంధమైన ఈ ఆనందం చేతనే అందరినీ ఇక్కడ లాగగలుగుతూ ఉంటుండాలి.
0: We have this place has been able to attract so many people because here is love which is divine and there is that kind of heart to heart love between you and me.
1: దీనికి పవిత్రమే దీనికి మూల కారణం.
0: The basis for all this is sacredness.
1: Pavitrata ekkada untunado akkade prema aavirbhavistundi.
0: Wherever there is sacredness, love surges forth.
1: Prema pavitramulu rendinti yokka cheriki chetane aanandam labhyam avutundi.
0: If love and sacredness join together, then there will be bliss.
1: Manu enni yogamulu chesinappatiki nee prayojanam ledu.
0: Whatever work we do is no
1: ఎన్ని యాగములు సల్పినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ యూ కండక్ట్
1: యోగమునందు ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కొన్ని రకమైనటువంటి యోగాభ్యాసం చేస్తుంటారు.
0: సమ్ పీపుల్ పర్ఫార్మ్ ది యోగా ఎక్సర్సైజెస్ ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్.
1: కుండలిని శక్తిని అభివృద్ధి పరచుకుంటుంటారు.
0: దే ఆల్సో డెవలప్ ద పవర్ ఆఫ్ కుండలిని.
1: ఇది భౌతికమైనటువంటి ఒక వ్యాపారం మాత్రమే.
0: బట్ ఆల్ దిస్ ఈజ్ ఫిజికల్ ఇన్ ఇట్స్ నేచర్.
1: గాలిని తీసుకోవటం పూరకమనియు, గాలిని వదలటం రేచకమనియు, దానిని స్తంభింప చేసుకోవటము ఒక కుంభకమనియు భావిస్తుంటారు.
0: ఇన్హేలింగ్ ఇస్ కాల్డ్ పూరక, ఎక్సేలింగ్ ఇస్ కాల్డ్ రేచక, అండ్ హోల్డింగ్ ది బ్రెత్ ఇస్
1: కాల్డ్ యోగ శక్తి.
0: దిస్ ఈజ్ నాట్ ది రియల్ యోగిక్ పవర్.
1: మంచిని మనం పీల్చుకోవటమే పూరకము.
0: ఇన్హేలింగ్ గుడ్నెస్, దట్ ఈస్ పూరక.
1: చెడ్డను మనం వదలటమే రేచకము.
0: ఎక్సేలింగ్ అండ్ గివింగ్ అప్ bad things,
1: మంచిని మన హృదయంలో నిలుపుకోవటమే కుంభకం.
0: రీటైనింగ్ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, దట్ ఈస్ కుంభక.
1: ఈ యోగానికి ప్రతి ఒక్కరు కూడా తగినటువంటి అర్హులే.
0: అండ్ ఫర్ దిస్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ది అథారిటీ.
1: ఈ దివ్యమైనటువంటి యోగాన్ని ప్రతి మానవుడు కూడా ఆచరించాలి.
0: దిస్ డివైన్ యోగా మస్ట్ బి ప్రాక్టీస్ బై ఎవరీ హ్యూమన్ బీయింగ్.
1: అది నిజమైనటువంటి భారతీయుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవరి భారతీయ షుడ్ పే అటెన్షన్ టు.
1: కేవలం భారతీయుడనగా ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క నామము చెల్లినటువంటిది.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా.
1: ముఖ్యముగా ఈ యొక్క పుట్టపర్తి గ్రామం నందు, ఇది చిన్న కుగ్రామం.
0: దిస్ విలేజ్ ఆఫ్ పుట్టపర్తి ఈజ్ ఎ స్మాల్.
1: ఈ గ్రామము ఇంతటి స్థాయికి రావడానికి కారణమేమిటి అని ఎవరికి వారు యోచించవచ్చు.
0: ఈచ్ వన్ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్, వాట్ ఈజ్ ఇట్ దట్ హ్యాస్ మేడ్ దిస్ స్మాల్ విలేజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్.
1: ఇది ఒక యోగమని కానీ, ఇది ఒక భాగ్యమని కానీ, ఇది ఒక అదృష్టమని కానీ భావించరాదు.
0: డూ నాట్ కన్సిడర్ దిస్ ఎయిదర్ యాజ్ ఏ యోగ, ఏ భాగ్య, ఆర్ సమ్ ఫార్చ్యూన్, గుడ్ ఫార్చ్యూన్.
1: ఇది కేవలము మానవుని యొక్క సంకల్ప సిద్ధులే.
0: దిస్ ఆర్ ఆల్ the powers of thought of man.
1: పవిత్రమైన సంకల్పమే పవిత్రమైనటువంటి దానిని సిద్ధింపజేస్తుంది.
0: ఎవరి సీక్రెట్ థాట్ హ్యాస్ ది పవర్ టు ఫుల్ఫిల్ ఇట్ సెల్ఫ్.
1: దీనిని పురస్కరించుకుని వేదాంతం యద్భావం తద్భవతి అని పలికింది.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాంత హ్యాస్ డిక్లర్డ్ యాజ్ మ్యాన్ థింగ్స్ సో ఇట్ బికమ్స్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సద్భావాన్ని పెంచుకోవాలి.
0: దేర్ ఫోర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ హిమ్.
1: సరైన ఫలమును తాను అందుకోవడానికి అధికారిక అవుతాడు.
0: Then he will get the authority to acquire good things in life.
1: Prema swarupulara,
0: embodiments of divine love.
1: Ee prashanthi niramulandu meeku taginatvanti vasatulu lekapoyinappatikini,
0: although there are no facilities suitable for all of you in prashanthi,
1: yenniyo vidhamulainatvanti sukhamu anubhavinchinatvanti srimantulu vachinappatikini,
0: many rich people who have enjoyed so many comforts at their home, they have come here.
1: Ikkada anni vidhamulu kodanu అనుసరించి సవరించుకుని జీవించడానికి ఒక తగినటువంటి ఒక ఉపాయము ఒక యోగము ఏర్పడింది.
0: యు హావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ ఎ యోగా హియర్ ఇన్ విచ్ యు హావ్ బీన్ ఏబుల్ టు అడ్జస్ట్ యువర్ సెల్స్.
1: ఇది ఒక గొప్ప సాధనగా మనం భావించాలి.
0: కన్సిడర్ దిస్ యాజ్ ఎ బిగ్ సాధన.
1: సర్వ సుఖంలో ఉండినటువంటిది సాధన కానేరదు.
0: Having all comforts cannot confer sadhana on you.
1: ఈ కష్టమునందే మనకు శుభము సుఖము లభిస్తుంది.
0: All these difficulties and inconveniences also give us joy and happiness.
1: Kashtam lekunda phalam manaku labhinchadu.
0: Without working hard one would not get the fruits thereof.
1: Ee kashtam anetundi oka tapasuga manam maarchukovali.
0: We should transform all these difficulties into penance.
1: Sukhamulo tamasu perugutundi kaani tapasu peragadu.
0: It is the joys will not give you the penance at all.
1: Kana ఇన్ని శ్రమలకు మీరు ఓర్చుకుని ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో ఇమిడి ఉంటున్నారంటే ఇదే నిజమైనటువంటి ఏకత్వానికి సరైన చిహ్నం.
0: ఇఫ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అసెంబ్లీ హియర్ బేరింగ్ ఆల్ ది ఇన్కన్వీనియన్సెస్ అండ్ డిఫికల్టీస్ దిస్ ఇస్ ది ప్రూఫ్ పాజిటివ్ ఫర్ యూనిటీ.
1: అయితే ప్రతిదానికి నీ పురుష ప్రయత్నం అత్యవసరం.
0: బట్ ఫర్ ఎవ్రీథింగ్ హ్యూమన్ ఎఫర్ట్ ఈజ్ నెససరీ.
1: పురుష ప్రయత్నం లేకుండా ఏ చిన్న కార్యం కూడా మనం సాధించలేము.
0: నాట్ ఈవెన్ అ స్మాల్ థింగ్ కెన్ బి అచీవ్డ్ వితౌట్ హ్యూమన్ ఎఫర్ట్.
1: ఈ వ్యక్తి కూడా ఒక కర్మయోగిగా మారాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఏ కర్మయోగి.
1: ఆ కర్మనే ధర్మంగా రూపొందుతుంది.
0: దట్ కర్మ యాక్షన్ ఇట్ సెల్ఫ్ విల్ బి
1: ఆ ధర్మనే జన్మము సార్థకంగా విస్తుంది.
0: అండ్ దట్ ధర్మ ఇట్ సెల్ఫ్ విల్ శాంక్టిఫై ది హ్యూమన్ లైఫ్.
1: కనుక దైవభావమును హృదయం నుంచుకొని కర్మయోగమును మనం మునిగి దివ్యమైనటువంటి ఒక జీవితాన్ని ధన్యము గావించుకోవటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం విశ్వసించాలి.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బిలీవ్ దట్ కీపింగ్ దిస్ డివైన్ ఫీలింగ్ ఇన్ హిస్ హార్ట్ అండర్ టేకింగ్ యాక్షన్ ఆల్వేస్ ఆస్పైరింగ్ టు రీచ్
1: భారతదేశం యొక్క పవిత్రతను మాత్రము భారతీయుడు ఏనాటికి మరువరాదు.
0: భారతీయ షుడ్ నెవర్ ఫర్గెట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్
1: భారతీయం. ఏనాటికి కూడా ఒక బీద దేశము కాదు.
0: భారత్ ఈజ్ నెవర్ ఎ పూర్ కంట్రీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవడం చేతనే దేశంలో అనేక రకములైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ది అవుతున్నాయి.
0: యాజ్ దిస్ ట్రూత్ హెస్ నాట్ బీన్ రికగ్నైజ్డ్
1: తగినటువంటి త్యాగమును మనం అభివృద్ది పరచుకోవాలి. మీకందరికీ తెలుసును ఒక నెల ముందుగానే ఎంతమంది విద్యార్థులు ప్రాణములు కోల్పోయినారు.
0: యు నో వెరీ వెల్ అబౌట్ ఎ మంత్ అగో హౌ మెనీ స్టూడెంట్స్ లాస్ట్ దేర్ లైఫ్స్.
1: కారణం ఏమిటి దీనికి?
0: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
1: వీరికంత కూడా ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క గ్రేడ్ను వాళ్ళకి ఇవ్వడం నిమిత్తమై
0: in order to give them some kind of encouragement
1: ee vidhamainatundi avasthalaku guri gaavinchinaru.
0: The people have been made to lose their lives.
1: Vidyanu oka swechaga oka anugrahamacheta oka free ga andinchetundi oka margaani manam abhivruddhi parchali.
0: We have to develop a method by which education becomes autonomous and
1: which is really vidyanu matram abhyasinchali.
0: For the sake of learning alone education must be
1: appudu ee vidyarthulu indi ee vidhamainatundi samasyalu ye matram kodano abhivruddhi kaavu.
0: Then there will not be this kind of problems in the students.
1: Kanuka president garu mana andhra pradesh chief minister governor veellandaru kuda untunnaru ee vidya vishayam lopala ee fees lekunda ee yokka taratamyam kaakunda వీరు ముందు జాతి వారు వీరు వెనుక జాతి వారిని కొత్త జాతులు మనం ప్రయత్నం చేయకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా బీదలకు కానీ పెద్దలకు కానీ లేక శ్రీమంతులకు కానీ ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక మార్గాన్ని మనం చేపట్టినప్పుడు దేశం ఎంతో బాగుపడుతుంది.
0: వీ హ్యావ్ హియర్ ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ గవర్నర్ అండ్ ఇఫ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ పాలసీ ఇఫ్ వీ కెన్ గివ్
1: ఎన్ని కోట్లో మనం వ్యర్థం చేస్తున్నాము.
0: ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్
1: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క భవిష్యత్తుకు తగినటువంటి దీన్ని మనం సార్థకం గావించుకుంటే దేశం ఎంతో బాగుపడుతుంది.
0: స్పెండింగ్ ఎ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అమంగ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆన్ ఎడ్యుకేషన్ టు మేక్ ఇట్ ఫ్రీ ఈజ్ వర్త్.
1: ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ కూడాను ఈ యొక్క విషయంలో ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా ఇందా ఇవ్వాలి.
0: ఎవరీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఆల్సో షుడ్ అండర్టేక్ టు గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్.
1: మీకందరికీ తెలుసు,
0: ఆల్ ఆఫ్ యూ నో,
1: తిరుపతి లోపల కావలసినంత ధనమంతా పోగొట్టుకుంటారు.
0: దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వెల్త్ అక్యుములేటింగ్ ఇన్ తిరుపతి.
1: వీరందరూ కూడా అక్కడ ఎందుకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు?
0: వై నాట్ దే గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు స్టూడెంట్స్?
1: ఎన్ని కోట్లు వ్యర్థమైపోతుండాలి?
0: హౌ మెనీ క్రోర్స్ ఆఫ్ మనీ ఇస్ బీయింగ్ వేస్టెడ్ దేర్?
1: ఈ యొక్క ఉచిత విద్యను అందించలేకపోవడం చేతనే తిరుపతిలో ఉండేటువంటి విద్యార్థులు ఒక్కడైనా కూడాను ఒక సంవత్సరం ఒక్కొక్క పారైనా కూడాను దేవాలయం ముఖం చూడటం లేదు.
0: As there is no free education at all, although there are thousands of students in Tirupati, they don't even
1: turn to the...
0: How can devotion be developed among students?
1: దేవుని పేరుతో స్వేచ్ఛగా సర్వులకును ఉచితమైనటువంటి వైద్యము ఉచితమైనటువంటి విద్యను అందించాలి.
0: In the name of God, with the money accumulated there, free education and free medical facilities must be provided.
1: ఆ విధమైనటువంటి అందించే నిమిత్తమై మేము నిన్నటి దినము ఒక పెద్ద వైద్యాలయమును నిర్మించడానికి ప్రయత్నించాము.
0: విత్ దీస్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియల్స్ ఇన్ వ్యూ, వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ బిగ్ హాస్పిటల్.
1: అనేక మంది పట్టణాల్లో దీన్ని నిర్మించాలని చెప్పి ప్రార్థించారు.
0: మెనీ పీపుల్ ప్రేయర్ దట్ దిస్ హాస్పిటల్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ సమ్ సిటీ.
1: పట్టణంలో అనేక రకమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి ఒక వైద్యాలయములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్ వర్కింగ్.
1: ఏ వైద్యాలయం నిర్మించినా ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం.
0: వాట్ ఎవర్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ హాస్పిటల్స్ ఆర్ స్కూల్స్ ఆర్ స్టార్టెడ్ ఎనీవేర్, ఇట్ ఇస్ ఆల్ ఎ బిజినెస్ ప్రపోజిషన్. బిజినెస్ బిజినెస్ అండ్ బిజినెస్.
1: కానీ ఉచితంగా బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు.
0: బట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ మెల్స్ లుకింగ్ అట్ ద పూర్ అండ్ ప్రొవైడ్స్ ఫెసిలిటీస్.
1: కనుక పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ది పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము.
0: విత్ ఎ వ్యూ టు ప్రొవైడ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ టు ఆల్ పీపుల్ అండ్ స్పెషలీ టు ద పూర్ ఇన్ ప్రశాంతి నిలయం, వీ
1: హైయర్ లర్నింగ్ ఎటువంటిదో హైయర్ వైద్యం కూడా అటువంటిదిగా మనం చేయాలి.
0: వీ హ్యావ్ started 100 crore rupees worth of hospital. We have laid foundation for that.
1: ee gunda jabbu vaste konni lakshalu vyayam chesi amerikalaku velutunnaru.
0: When people get problems of heart, they spend
1: money
0: to go to America. What about poor people?
1: Varin chuchetunte vaaru evaru?
0: Who is there who can
1: pattananiki vellite color neellaina vaalla mohalu kottaru?
0: If there is poor people want to go to city, people do not care for
1: alanti duravastanu gurtinchiye. మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము.
0: రియలైజింగ్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్, వీ వాంట్ టు హ్యావ్ ఎ బిగ్ హాస్పిటల్ హియర్.
1: బైపాస్ సర్జరీ కానీ లేక కిడ్నీ మార్చడం కానీ లంగ్స్ ఆపరేషన్ చేయటం కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే.
0: వెదర్ ఇట్ ఈస్ a problem of bypass surgery with reference to heart, kidneys, lungs,
1: ini prarambhotsam kudanu appude nirnayinchukunnam.
0: Right in the beginning itself we have decided to make it
1: 91 november 22nd idi prarambhotsam chestam.
0: November 22nd 1991
1: we have evaru kudanu artham chesukoleru.
0: No one has been able to understand Sai Sankalpa.
1: Sankalpamu kriya rendu oke paryayam jarugutundi.
0: Sankalpa and action are simultaneously taking.
1: Idi elante ante tupaki tho kottinappudu shabdamu yetu rendu oke tho jarugutayi.
0: This may be compared to the sound and the bullet which run when a gun is operated.
1: Kanuka సాయి సంకల్పాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది అందరికీ సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్ సాయిస్ సంకల్ప.
1: ప్రేమ స్వరూపులారా, ఇది ఒక అతిశయోక్తిగా మీరు చెప్తున్నానని భావించరాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. డూ నాట్ థింక్ ఐఎమ్ ఎగ్జాజురేటింగ్.
1: నాలో ఏ యొక్క కొసయందు కూడా స్వార్థం అనేది లేదు.
0: ఇన్ నో పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్
1: నేను ఏది చేసినా పరుల నిమిత్తమే చేస్తూనే ఉన్నాను.
0: వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఫర్ అదర్.
1: వీరు పరులని నేను భావించడం లేదు.
0: ఐ డూ నాట్ కన్సిడర్ యూ యాజ్ సమ్వన్
1: సమ్వన్. నా వారే నా వారే.
0: ఆల్ ఆఫ్ యూ ఆర్ మైన్ మైన్ అండ్ మైన్.
1: ఇట్టి విశాల భావం అనేటువంటిది ప్రపంచమనే కాదు, ఎక్కడ చూసినా కానీ ఎక్కడా మీకు చిక్కదు.
0: నాట్ మెయిన్లీ ఇన్ ది వరల్డ్, నో వేర్ యూ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ టోటల్ బ్రాడ్ బైండ్.
1: 50 సంవత్సరముల లోపల ఇంత అభివృద్ది గావించినటువంటి ఒక సంస్థ ఎక్కడైనా మీరు చూచారా?
0: హ్యావ్ యూ కమ్ అక్రాస్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ హాజ్ అసీవ్డ్ సో మచ్ విత్ ఇన్ కోర్స్?
1: ఏ అవతారం అయినప్పటికీ ఆ అవతారం ముగించిన తర్వాతనే అభివృద్ధులు పెరుగుతూ వచ్చాయి.
0: ఇన్ విచ్ ఎవర్ అవతార్ యూ టేక్, ఓన్లీ ఆఫ్టర్ ది అవతార్ వాజ్ ఓవర్,
1: జీవిత కాలమునందే ఒక యూనివర్సిటీ, ఒక పెద్ద హాస్పిటల్, విమాన కేంద్రము ఇన్ని స్థాపించి ఈ పల్లెల వారికి ఇన్ని రకమైన అనుకూలం చేయటము, ఇది మాత్రమే కాదు ఇంకా మున్ముందు మీరు చూడబోతారు.
0: ఈవెన్ డ్యూరింగ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ ది అవతార్ ఇట్సెల్ఫ్ టు స్టార్ట్ ఎ యూనివర్సిటీ.
1: అనేక మందికి ఈ విధమైనటువంటి ఇవి ఎట్ట జరుగుతున్నాయి అని సందేహాలు.
0: సో మెనీ పీపుల్ గెట్ ది డౌట్ హౌ ఇస్ ఇట్ దట్ సచ్ థింగ్స్ హావ్ బీన్ అకాంప్లిష్డ్ హియర్.
1: ఇది 65 సంవత్సరాలు ప్రారంభమైంది.
0: దిస్ బాడీ హస్
1: ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరిని నా చెయ్యి చాచలేదు.
0: ఇన్ దిస్ 65 ఇయర్స్ ఐ హావ్ నెవర్ స్ట్రెచ్
1: ఎవరిని నేను అడగలేదు.
0: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీ.
1: అడుగను అడగబోను అడగలేదు.
0: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్, ఐ విల్ నెవర్ ఆస్క్ అండ్ ఐ విల్ నెవర్ ఆస్క్ సచ్ ఎ థింగ్ అట్ ఆల్.
1: ఇది ఎట్ట జరుగుతూ ఉండాలి?
0: దెన్ హౌ ఆర్ దీస్ థింగ్స్ గోయింగ్ ఆన్?
1: మంచి కార్యానికి భారతదేశం నందు ఏమాత్రం కూడా అడ్డు లేదు.
0: దే కెనాట్ బి ఎనీ డెర్త్ ఆఫ్ మనీ ఫర్ గుడ్ వర్క్.
1: హృదయపూర్వకంగా మంచి చేయాలంటే కనకవర్షం కురుస్తుంది.
0: ఇఫ్ ఓన్లీ ఫ్రమ్ ద హార్ట్, ఇఫ్ వన్ థింగ్స్ దట్ దేర్ షుడ్ బి సంథింగ్ గుడ్ డన్.
1: సంకుచితమైన భావముల చేత కర్మలలో ప్రవేశించినటువంటి వారికి ఎన్ని చేసినా అవి ఏమాత్రం తృప్తిని అందించవు.
0: ఫర్ పీపుల్ హు ఆర్ నారో మైండెడ్ దే కెన్ నెవర్ అచీవ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: విశాలమైన హృదయం,
0: బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ హార్ట్.
1: ఇంత విశాలమైన హృదయాన్ని సంకుచితమైన హృదయాలు ఏ రీతిగా అర్థం చేసుకోగలవు?
0: హౌ కెన్ ఏ నారో మైండెడ్ పర్సన్ అండర్స్టాండ్ రియలీ బ్రాడ్ మైండెడ్ పర్సన్?
1: దివ్యాత్మ స్వరూపులారా, నేను మిమ్మల్ని ఏమిని ఆశించటం లేదు, అడగటం లేదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ నెవర్ ఆస్క్ ఎనీథింగ్ ఆఫ్ యూ.
1: కేవలం ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: Develop love in you.
1: యావత్ మానవ జీవితాన్ని కూడా ఒక సోదర సోదరి భావం భావించండి.
0: Consider the entire humanity as
1: అందరూ భగవంతుని బిడ్డలుగా విశ్వసించండి.
0: Believe firmly that everyone is a child of God.
1: ఎవరి యందును ద్వేషం కాని అసూయత కాని మీరు అభివృద్ధి గావించుకోకండి.
0: Do not develop hatred or jealousy against anyone.
1: ఎవరి మనసును నొప్పించకండి.
0: Do not hurt anyone.
1: ఆ విధమైనటువంటి యొక్క విశాల భావమే మన యొక్క జీవితానికి విశాలమైన ఆనందాన్ని అందిస్తుంది.
0: సచ్ కైండ్ ఆఫ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ అవర్ హార్ట్ విల్ గివ్ అస్ ఎ లాట్ ఆఫ్ జాయ్.
1: స్వామి యొక్క జన్మదినం చేసుకుంటున్నామంటే నాకు అందించవలసింది అదొక్కటి, మీరందరూ ఐకమత్యంగా ఉంటుండి, భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని తిరిగి మీరు అభివృద్ది గావించండి.
0: ఇఫ్ యు ఆర్ సెలబ్రేటింగ్ స్వామిస్ బర్త్డే టుడే, ఆల్ దట్ యూ హావ్ టు జస్ట్ డూ ఈస్ డెవలప్ యూనిటీ అమంగ్ యూ. Develop the ancient Indian culture, bring it to its pristine purity.
1: నేను ఇక్కడికి వచ్చే సమయంలో అనేక మంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్నారు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను, నాకు హ్యాపీ అక్కర్లేదు. హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే చెప్పండి.
0: వైల్ ఐ వాజ్ కమింగ్ ఎన్ రోడ్, పీపుల్ వర్ టెలింగ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు మీ. ఐ ఎమ్ ఆల్వేస్ హ్యాపీ, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ వన్ టు టెల్ మీ. టెల్ పీపుల్ హు ఆర్ నాట్ రియలీ హ్యాపీ.
1: కనుక నాకు అనంతమైనటువంటి ఆనందం ఉంటుండాలి.
0: I have infinite joy and
1: ఏనాడు ఏ క్షణమైనా నేను విచారం చేసినటువంటి క్షణం లేదు.
0: Never, not even a moment, have I worried myself about anything.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: అన్ని కూడాను అనిత్యములే.
0: Everything is transient.
1: అన్ని కదిలిపోయేటువంటి మేఘములే.
0: Everything is a passing
1: cloud. దీనికి విచారం చేసే ప్రయోజనం ఏమి?
0: Why worry about such a thing at all?
1: జనన మరణాలకు కూడాను ఏమాత్రం కూడాను మనం చింతించరాదు, కుంగకూడదు పొంగకూడదు.
0: Even for life and death, no one should bother oneself and one should not sink or one should not boast.
1: మనం పుట్టే సమయంలో ఇంత వస్త్రమైనా మనం తీసుకుని రాము.
0: when we come into this world, we don't bring
1: manam poyyesamelo manavariki manam address ichi pomu.
0: When we are leaving this world, we are not even
1: ఇంకవారు మనవారు ఎట్టవుతారు. కనుక ఇవన్నీ కూడా జగత్తు యొక్క పరిణామములే.
0: All these are natural changes in the world.
1: ఉన్నంత వరకు కూడా అందరూ కలిసి మెలిసి ఆనందంగా కూడా జీవితాన్ని గడపాలి.
0: As long as we live, let there be unity among us. Let us achieve joy.
1: భగవత్ చింతన చేతనే మనం సర్వ బాధలు కూడా నివారణ గావించుకోవచ్చు.
0: We can solve all our problems and difficulties through the chanting of the name of the
1: Lord. జగత్తును విస్మరించి ఏమి నీవు పొందుతున్నావు?
0: What is it that you are going to achieve? Giving up God, having firm faith in this world.
1: భగవంతుని విశ్వసించండి.
0: Have firm faith in God.
1: జాతి మత భేదములను దేశములను ఏమాత్రం కూడా మీరు అభివృద్ధి గావించుకోకండి.
0: Do not develop any differences based upon caste, community, religion or nation.
1: అన్ని నామములు అన్ని రూపములు కూడా భగవంతునివి.
0: All names and all forms.
1: సహస్రాక్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్
0: thousands of eyes, thousands of heads, thousands.
1: ఇవన్నీ కూడా విశ్వవిరాట స్వరూపమే.
0: This entire area here is a Vishwavirat, this cosmic form of the Lord.
1: Kanuka itti divyamainatti bhavanni vishwasinchi divya namanni smarinchi jeevitanni dhanyam gavinchukondi.
0: Have this firm faith in this divine thought, divine ideas, and sanctify your lives.
1: Bhajana bina sukha shanti nahi.

0: Sai Ram, dear listeners, the Vedas are not restricted to just India alone. In Prashanti Nilayam, we can observe how groups from different countries chant Vedic hymns in perfect synchronization. Bhagwan has always fostered the Vedic heritage. He has also stressed how just mere listening to Vedic chants produces positive vibrations. In today's Divine Discourse, Baba explains the significance of Vedic chants and how the entire world benefits from these chants. Let us now listen to the Pearls of Wisdom by Bhagwan Baba from a discourse delivered during the Atirudra Mahayagnam on the 19th of August 2006 in Prashanti Nilayam.
1: Embodiments of love. I am searching for a true devotee.
2: Agonna manavuni agam teeruna panchabhochamba paakamu vina.
1: Will the hunger of a hungry man be satiated or appeased by listening to the menu?
2: Nirpedavani pedirikam bhuvana pitta prabhavamu vina anta.
1: Will the suffering of the poverty be alleviated by listening to the effects of finance and economy?
2: Prema swarupulara.
1: Embodiments of love.
2: ప్రతి ఒక్కటి కూడాను అనుభవించి ఆనందించి అందించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ఇన్ డెప్త్, టు ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఎక్స్ప్రెస్ లేటర్.
2: ఋత్వికులు అందరూ కూడాను చాలా మంచివారు.
1: ఆల్ ఋత్విక్స్ అసెంబ్లీ హియర్ ఆర్ వెరీ గుడ్.
2: నాకు నచ్చినటువంటి ఋత్వికులే ఈనాడు చిక్కారు.
1: Bhagavan says that he could get a batch of rupees of his choice and selection and standard.
2: Meer ee 10 dinamulu kodunu chesina sadhana 10 dinamulu chesinatundi oka exam chaala santuptikaranga undi.
1: The sadhana, spiritual practice you have done and the procedure you have followed, the sincerity and the steadfastness that you have exhibited is very good and commendable.
2: వాడు తెలిసిన దానికంటే అధికంగానే చేస్తూ వచ్చారు.
1: In fact, you have been demonstrating much more than expected.
2: ఇలాంటి ఋత్వికులు చిక్కటం చాలా ఆశ్చర్యం.
1: It is a surprise to have such set of ఋత్విక్స.
2: రేపటి దినము ఈ ఎగ్జామ్ సమాప్తం అవుతుంది.
1: Tomorrow is the concluding function for this yajna.
2: Yajnam samapti avutundi kani mantramulu samapti kavu.
1: Yajna may conclude, but mantra has no end.
2: Mantra shashvatangane untundi.
1: Mantra is permanent.
2: Adi gunamanto koodindi kadu.
1: Mantra is attributeless.
2: ఈ గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ వృత్తి నిర్మల స్వరూపం.
1: మంత్ర ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, అన్పొల్యూటెడ్, బ్లెమిష్లెస్, నెక్టర్లెస్, ఇటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
2: ఇట్టి మంత్రములు నిరంతరం కూడా మా చివరుడు వినిపిస్తూనే ఉంటాయి.
1: సచ్ మంత్రాస్ ఆర్ హర్డ్ డిలైట్ఫుల్లీ బై ఎవ్రీబడీ.
2: కనుక మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్వికు.
1: సో ఋత్విక్ ఇస్ ద వన్ హూ గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ ఇన్ చాంటింగ్ ద మంత్ర.
2: ఋత్విక్ వేరు, మంత్రం వేరు కాదు.
1: ఋత్విక్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ మంత్ర.
2: ఈ మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్విక్.
1: ఋత్విక్ రిప్రజెంట్స్ ది కంగ్లామరేషన్, కాంబినేషన్ ఆఫ్ మంత్ర.
2: ఆ మంత్రమే లేకపోతే తాను ఋత్వికే కాడు.
1: Without the mantras, he cannot justify himself everything.
2: ఈ మంత్రములు చాలా అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది.
1: The fortunate ones will be able to catch hold of these mantras.
2: లోకంలో ఎంతమంది లేరు.
1: In this world there are many.
2: కానీ ఇంతమందిలో ఒకరు కట్టేటప్పటికి 130 మంది మాత్రమే చిక్కారంటే ఎంత గొప్పతనం.
1: In this vast world of multitudes, only 130 of you could be here. How lucky you are, how fortunate you are.
2: కానీ ఇంకా ప్రయత్నం చేస్తే ఎంతమంది అయినా చిక్కుతారు. కానీ మీరు చేయలేదు, ఉన్నవారి స్మారం వరకు అని సంతృప్తితో ఉన్నారు.
1: In fact, had you made an attempt to have many more, you would have got them. But you got yourself satisfied with this number.
2: శాస్త్రము ఎప్పుడు సత్యము అనించు పేద సమ్మతము విప్రాల.
1: O priest, you go by the dicta of Shastras and Vedas and you conduct according to their dictates.
2: ఈ విప్ర అనేటువంటి వారు శాస్త్రాన్ని నమ్మినటువంటి వాడు.
1: Vipra, the priest, has got full faith in Shastra, the spiritual text.
2: ఇటువంటి రిత్రికులు మరి ఎక్కడైనా చిక్కుతారా? చిక్కుతారు.
1: Such rhetorics, is it possible to find them elsewhere? Yes, you can.
2: Kani, andulo kontha kontha undaku bhedam untundi.
1: However, there is some difference.
2: Pramana purvakanga cheppalanukunte meeru cheppetuvanti oka prati mantram kudanu chaala suspashtanga untundi.
1: As you are reciting Veda, chanting Veda, there is perfection, there is total clarity.
2: Isti మంత్రములు చెప్పేటువంటి వ్యక్తులు చిక్కటం చాలా అదృష్టం.
1: ఇట్స్ ఎ గ్రేట్ ఫార్చ్యూన్ టు హ్యావ్ సచ్ రిట్రీట్స్ హూ కెన్ రిసైట్ చాంట్ విత్ పర్ఫెక్షన్ అండ్ క్లారిటీ.
2: ఇటువంటి రిట్రీట్ నేను ఇక్కడ యజ్ఞం చేయించాలంటే చాలా ఎంతో ఆనందిస్తున్నారు అనేక మంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు హ్యావ్ దిస్ గ్రూప్ ఆఫ్ రిట్రీట్స్ పర్ఫార్మింగ్ దిస్ యజ్ఞ హియర్.
2: 1వ తేదీ నుంచి కూడాను పుట్టపర్తిలో యజ్ఞం జరుగుతుండాలి.
1: ఇన్ పుట్టపర్తి దేర్ ఇస్ అనదర్ యజ్ఞం టు ఫాలో ద సేమ్ మంత్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆన్వర్డ్స్.
2: ప్రతి దసరా కూడాను చేసేటువంటి యజ్ఞం.
1: ఇట్ ఈస్ ది యజ్ఞ దట్ కోయిన్సైడ్స్ విత్ దసరా సెలబ్రేషన్.
2: అది జ్ఞాన యజ్ఞము.
1: ఇట్ ఈస్ జ్ఞాన యజ్ఞ.
2: ఇది జ్ఞాన యజ్ఞం కాదు.
1: దిస్ ద కరెంట్ వన్ ఈస్ నాట్ జ్ఞాన యజ్ఞ.
2: అక్కడ కేవలం మనసుకు మాత్రమే పెద్దలకు మాత్రమే భోజనం పెడుతుంది.
1: దట్ యజ్ఞ రిలేట్స్ టు యువర్ మైండ్, ద రెల్మ్ ఆఫ్ సైకాలజీ ఇన్ ది మైండ్.
2: కనుక ఋత్రికులారా, 10 దినములు శ్రమ పడినందుకు నీకెంతో ఫలితం ఉంది.
1: ఫర్ ఆల్ ద స్ట్రెయిన్ దట్ యు హావ్ టేకెన్ ఫర్ ద లాస్ట్ 10 డేస్, దేర్స్ వెరీ పాజిటివ్ రిజల్ట్ యు విల్ ఫేస్.
2: ఈ ఫలితం మీకు ఇప్పుడు తెలియదు.
1: The results may not be noticed right now.
2: మీరు పోయి స్వస్థలం పోయి చేసిన తర్వాత అక్కడ విచారించండి, తప్ప ఆ యొక్క ఆనందము తప్ప ఫలితం ఇస్తుంది.
1: By the time you go back and return to your own places, you will realize what a blissful state you are going to be.
2: నిన్నటి దినం కృష్ణాష్టమి.
1: Yesterday happened to be Krishnashtami.
2: కృష్ణాష్టమి దినం మీ యొక్క యజ్ఞము సమాప్తి చేయడానికి ప్రయత్నించారు.
1: యు మేడ్ ఎన్ అటెంప్ట్ టు కంక్లూడ్ యువర్ యజ్ఞ ఆన్ కృష్ణాష్టమి డే.
2: కానీ కృష్ణ యొక్క అష్టమి అది పవిత్రమైనటువంటి అష్టమి.
1: కృష్ణాష్టమి ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ కరెంట్ యజ్ఞ గోయింగ్ ఆన్. ఇట్ ఈస్ అ డిఫరెంట్ సేక్రెడ్ ఒకేషన్.
2: కృష్ణుడు చిన్న పిల్లల వలె ఆడుకుంటూ పెద్దవారితో కూడా కూడుకుంటూ చక్కని ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
1: Krishna started playing in the company of children and he was also making all elders happy around in the vicinity.
2: Andro mana rutikulo kodanu chaala mandi yuttunta unnaru pillalu gaane unnaru.
1: In this group of rutiks there are young people.
2: Idi chaala adrushtavantam.
1: It's a matter of luck to have youngsters among rutiks.
2: ఈ యూత్ యొక్క దీనికి యూత్ అంతా చేరటము చాలా పవిత్రమైనటువంటిది.
1: యూత్ జాయినింగ్ దిస్ రుత్విక్ గ్రూప్ ఇస్ ఎ పాజిటివ్ fine, a sacred thing indeed.
2: నేను వినే యాక్సెప్ట్ ఉంటాను. ఇలాంటి రుచికి చిక్కటము నీకు చాలా అదృష్టమయ్యా అన్నాను.
1: భగవాన్ టోల్డ్ వినయ్, యు ఆర్ రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ ది రుత్విక్స్ అమంగ్ హూమ్ దేర్ ఆర్ కన్సిడర్ నంబర్ ఆఫ్ యూత్.
2: కానీ మీకు ఇక్కడ అనుకూలంగా జరిగేదో లేదో.
1: Whether you have all conveniences here or not.
2: భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు, తగినటువంటి అనుకూలములు తగినవిగా ఉన్నావో లేవో.
1: Whether you have had all food, comforts, conveniences, whether you have had them or not.
2: మీకు అన్నిటికీ సంతోషంగా ఉంటే నాకు అదే సంతోషం.
1: If you are happy, Bhagavan is happy.
2: నేను ప్రొద్దున సాయంకాలము ఇది యోచిస్తుంటుంటాను.
1: భగవాన్ హ్యాస్ బీన్ థింకింగ్ డే అండ్ నైట్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
2: రుచికులకు సరైనటువంటి ఒక అనుకూలం చేస్తున్నాడో లేదో వినయ అని చాలా యోచిస్తూ నేను విచారిస్తుంటాను.
1: స్వామి హ్యాస్ బీన్ ఎంక్వైరింగ్ ఎవ్రీ డే హౌ ఫార్ ద ప్రీస్ట్ ఫైండ్ దెమ్సెల్వ్స్ కంఫర్టబుల్ హియర్ ఎట్ దిస్ ప్లేస్.
2: మీరందరూ ఆనందిస్తే అదే నా ఆనందం.
1: If you are already happy, Swami is equally happy.
2: Inka ilaadi yagyam yokka samapti dinamu paripurnamainatundi dinamu aanandamainatundi vaartane meeku andinchali.
1: This being the final day, all the joyful news, the blissful information should be passed down to you.
2: Padi dinamulu kodanu 10 nimshamulaga gachipoyindi.
1: 10 days passed off within a fraction of a time.
2: ఈ 10 days కూడాను మీరెంతో ఆనందించారు, నేనెంతో ఆనందించాను.
1: All these 10 days, you are in a state of bliss. Bhagavan was mighty happy about.
2: మీరు ఎక్కడికి పోయినప్పటికీ తిరిగి ఈ దృశ్యాన్ని మీరు మనసులో తలుచుకుంటూ నిరంతరం కూడాను ఈ దృశ్యాన్ని మీరు మరచకుండా ఉండాలి.
1: Wherever you go, you cherish, you recall, remind yourself. Your experiences here.
2: మరి త్వరలో పన్నే తిరిగి మీరు చేరుతారు పుట్టబడి.
1: Very soon you are going to come back to the sanctum sanctorum.
2: ఇంతే కాక అతి త్వరలో పన్నే మెడ్రాస్ లో కూడాను ఈ యజ్ఞం జరపాలని ఆనందిస్తున్నారు.
1: There in Madras, yajnam is going to be conducted.
2: మీరందరూ కూడాను రావాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you all to participate.
2: ముఖ్యంగా యజ్ఞం యొక్క అర్థము ఏమని చెప్పారో నాకు అర్థం కావటం లేదు.
1: ఆన్ దిస్ అకేషన్ హౌ టు డిఫైన్, హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్ ది స్పిరిట్ ఆఫ్ యజ్ఞ.
2: యజ్ఞం అనగా భౌతికమైనటువంటిదా, ఆధ్యాత్మికమైనటువంటిదా?
1: ఈజ్ యజ్ఞ ఫిజికల్? ఈజ్ ఇట్ మండేన్? ఈజ్ ఇట్ ట్రాన్సెండెంటల్? ఈజ్ ఇట్ స్పిరిచువల్? హౌ ఈజ్ ఇట్ టు బి వ్యూ?
2: ఇది స్పిరిచువల్.
1: Yajna truly is spiritual.
2: ఇది మానసికంగా, శారీరకంగా, హృదయపూర్వకంగా అనుభవించినటువంటిది ఈ యజ్ఞము.
1: This yajna granted experience at the physical level, at the level of the mind, at the level of the intellect, giving joy within.
2: కనుక ఇది స్పిరిచువల్ యజ్ఞం కానీ భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి యజ్ఞములు కాదు.
1: Therefore this yajna is highly spiritual in its content. It is not physical.
2: ప్రతి ఒక్కటి కూడా నేను విచారించి పనిచేస్తున్నాను.
1: Every minute detail is explained clearly, taken care of by Bhagavan himself.
2: మీకు ఎలాంటి పంచలు కావాలి, ఎలాంటి డ్రెస్ కావాలి అనేటువంటిది కూడా విచారిస్తూ వచ్చాను.
1: Bhagavan has gone into such a detail as to decide upon the color dress that you are supposed to put on during these days of this performance of yajna.
2: Kanuka mee vishayam anta kudanu intilo tandri pillalni ee vidhanga vicharistuntado aa vidhanga mimmanni vicharistu vachanu.
1: Just as parents think of their children at home, how delicate, how tenderly, how affectionately they take care of them, Bhagavan has taken care of every one of you in such a way.
2: రేపటి దిన తర్వాత మిమ్మల్ని పంపాలంటే నాకు చాలా కష్టంగా అవుతుంది. అది
1: ఆఫ్టర్ టుమారో ఫంక్షన్ ఇఫ్ యూ హావ్ టు టేక్ లీవ్ ఫ్రమ్ భగవాన్ ఆఫ్టర్ టుమారో, భగవాన్ డస్ నాట్ వాంట్ టు పార్ట్ ఫ్రమ్ యువర్ కంపెనీ.
2: మీకు పోవటం చాలా కష్టంగానే ఉంటుంది.
1: యూ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు లీవ్ దిస్ ప్లేస్.
2: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమే నిజమైన భక్తి.
1: దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ ఈజ్ ట్రూ డివోషన్.
2: నన్ను విడిచడం మీకు కష్టం, మిమ్మల్ని విడిచడం నాకు కష్టం.
1: యు ఫీల్ దట్ టు లీవ్ హిమ్, గాడ్ ఫీల్స్ టు సెట్ టు లీవ్ యు. దిస్ ఇస్ ట్రూ డివోషన్.
2: నేనెప్పుడు మీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉన్నాను.
1: గాడ్ ఇస్ ఆల్వేస్ విత్ యు, అరౌండ్ యు, అబౌట్ యు, బిలో యు, ఇన్ యు.
2: కనుక మీరు ఏమాత్రం కూడా స్వామి ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాము అని మీరు ఏమో భావించకండి. మీ వెంటనే ఉన్నాను.
1: నెవర్ కన్సిడర్ దట్ యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ భగవాన్. That is elsewhere in places like Bangalore. No, no. He is with you, in you, always, every moment of life.
2: Kanaka manaki head priest chudanu chaala siddhaga bhaktiga manchi idiga chesadu.
1: The head priest did it with all sincerity, discipline and devotion.
2: Intiye kaakunda tana paniga tanu chusukoni vachesadu.
1: And in fact he considered this job as his own personal.
2: ఆ విధంగా భావించి చేసేటువంటి వారు లోకంలో చాలా అరుదు.
1: యు ఫైండ్ ఎ పర్సన్ ఆఫ్ దిస్ సార్ట్ ఇస్ రాదర్ వెరీ డిఫికల్ట్ అండ్ దే ఆర్ రేర్.
2: ముఖ్యంగా మీరు త్యాగాన్ని బోధించాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్.
2: మానవునికి ఎన్నో ఆశలు ఉంటుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ మెనీ అంబిషన్స్.
2: ఈ ఆశలన్నిటి కూడాను క్రమక్రమేణా కూడాను అన్ని దైవప్రీతిగా మీరు అర్పితంగా వ్యవహరించాలి.
1: వాట్ వి ఆర్ సపోజ్ టు డు ఇస్ to offer all our ambitions and future plans to God himself.
2: Kevalam self matrame chusukokandi.
1: You should never go by your own self.
2: Self kante help chaala manchidi.
1: More than the self, help is more important.
2: Ye chesina kuda nenu idi maa hrudayam kosam chestunnanu, maa aatma nimittamai aacharistunnanu ani meeru bhavinchali.
1: Whatever I do, you should have a feeling that I am doing it to foster, to recognize the self within me, the consciousness atma in me.
2: Kaluka idi artham chesukune nimittamai ee chesinatundi yagname gaani ee kevalam bahyanga laukikanga aachinchinatundi okka yagname kaadu.
1: This yagna is performed with single point of view to realize and experience one's own atma. It is in no the physical, worldly or mundane or transient.
2: Mee chema nimittamai, మీ మంచి నిమిత్తమై మీరు ఈ పవిత్ర యజ్ఞంలో పాల్గొన్నారు.
1: యూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ యజ్ఞ ఫర్ యువర్ ఓన్ బెటర్మెంట్, ఫర్ యువర్ ఓన్ ప్రోగ్రెస్, ఫర్ యువర్ ఓన్ అడ్వాన్స్మెంట్, ఫర్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
2: కానీ ఇది మీకోసం మాత్రమే కాదు, యావత్ ప్రపంచమునకే ఇది సంబంధించినటువంటిది.
1: యూ హ్యావ్ డన్ దిస్ నాట్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ అలోన్, యూ హ్యావ్ డన్ దిస్ ఫర్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
2: చెప్పే మంత్రములంతా కూడాను గాలిలో కలిసిపోయినాయి.
1: All mantras you said loudly are noticed in the space now.
2: ఈ గాలి అంతా సర్వత్రా వ్యాపించి పోతున్నది.
1: The wind takes mantra, the sound waves all over.
2: ఆ సౌండ్ అంతా కూడా వారి హృదయాల్లో చేరి దాన్ని పవిత్రం చేస్తుంటది.
1: The sound received gets into your heart.
2: కనుక మనం చెప్పినటువంటి ఒక మంత్రముడు ఏదో ఇక్కడ మాత్రమే చెప్పామని అనుకోకూడదు.
1: Don't think that you have spelt out all mantras here alone.
2: ప్రపంచమంతా కూడా బోధించినటువంటి మంత్రంలోని భావించాలి.
1: కన్సిడర్ దట్ దిస్ చాంటింగ్ ఆఫ్ మంత్ర ఇస్ నాట్ లిమిటెడ్ టు యువర్ సెల్ఫ్, నాట్ టు ద గ్రూప్ హియర్. ఇట్ ఈస్ ఫుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్, రెసొనెంట్ వైబ్రేషన్ ఆల్ ఓవర్ ద గ్లోబ్.
2: కేవలం మన ఇండియాకు మాత్రమే కాదు,
1: ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఇండియా అలోన్.
2: అన్ని దేశములకు కూడా ఇది సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ది ఎంటైర్ వరల్డ్.
2: భాషల్లో కొన్ని వ్యత్యాసం రావచ్చు.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద లాంగ్వేజ్.
2: కానీ భావంలో ఎట్టి వ్యత్యాసము ఉండదు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫీలింగ్ అండ్ స్పిరిట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
2: అమెరికన్స్, రష్యన్స్, నీగ్రోస్ కూడా చాలా దీన్ని ఆశిస్తూ వచ్చారు.
1: మెనీ మెనీ కమింగ్ ఫ్రమ్ అమెరికా, రష్యా, ఆఫ్రికా, దే ఆల్ వాంట్ ఇట్, దే రిలీజన్, దే యాక్సెప్ట్ ది యజ్ఞ.
2: వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు.
1: దే ఆర్ ఆల్సో లెర్నింగ్.
2: పోయిన నెల 26వ తేదీ పుట్టపర్తికి జర్మనీస్ వచ్చారు.
1: లాస్ట్ మంత్ On 26th, devotees from Germany came over here.
2: Akkada Germanyku vachinappudu special plane vachindi.
1: And they came here by special flight.
2: 80 mandi vachinaru aa plane lo.
1: Around 80 of them got down here.
2: Vaarandaru kuda streelu purushulu andaru kuda vedam patincharu.
1: All of them joined in chorus, together chanting mantra.
2: ఈ యొక్క మంత్రమే మా దేశం రక్షిస్తున్నది.
1: They openly declared that this is this mantra that is protecting their motherland.
2: కనుక మేము నిరంతరము తెల్లవారు దేశం మొదలుకొని ఈ మంత్రమే మేము చెప్తుంటాము.
1: And they also say that they chant, they repeat mantra from dawn to dusk.
2: ఈ మంత్రంలో స్వార్థమైనది ఎక్కడా లేదు.
1: There is no trace of selfishness in utterance of mantra.
2: అందరికి సంబంధించినటువంటి ధ్యానం ఉంటుంది.
1: And this relates to everybody, the entire humanity.
2: ప్రతి మానవునికి ఈ మంత్రము చాలా అవసరం.
1: For every man, this mantra is most essential.
2: ఈ ఒక్కరికి ఇద్దరికి కాదు సంబంధించినటువంటిది, ఈ సమష్టి స్వరూపానికి సంబంధించినటువంటిది.
1: It is not for one or two or limited to a few people.
2: సమాజమునకు దేశమునకు అందరికి సంబంధించినటువంటిది ఇది.
1: This mantra is essential for the society and the whole country, the whole universe for that matter.
2: దీన్ని పాశ్చాత్యులు ప్రింట్ వేస్తున్నారు బుక్కులు.
1: And these mantras are brought out in a book form by Westerners.
2: ఇవన్నీ ప్రపంచానికి అంతా పంచాలి.
1: And all these books must be circulated all over the world.
2: ఈ మంత్రములు ఉచ్చరించడం వారి కష్టమే.
1: It is difficult to chant it, to repeat it.
2: అంటే వారి నాలుగులు తిరగటం చాలా కష్టం.
1: Because they are not used to certain syllables, they find it difficult to pronounce.
2: కానీ ఎట్లయినా సరే వారు దాన్ని నేర్చుకుంటున్నారు.
1: However, they are struggling hard to chant Veda.
2: మానవుడు పట్టితే ఎంతైనా సాధించగలడు.
1: With determination, man can attain anything.
2: పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టిన గేడు దాకా అట్టే ఉండు.
1: Having determined, never give it up. Stand by that until you achieve.
2: కోరిన రీతియో కోరనే కోరితే కోరినక విడిచకుండు.
1: You have already decided, come what may, don't go back without
2: తర్శన చేయించడం వారి కష్టమే.
1: It is difficult to chant it, repeat it.
2: అంటే వారి నాలుగులు తిరగటం చాలా కష్టం.
1: Because they are not used to certain syllables, they find it difficult to

0: inside. Come what may, don't go back without
1: repenting.
0: Having thought over, until your thought is realized, don't go back. If one returns in vain, in hopelessness, it is not the quality of a devotee. Therefore, we should attain having determined. Many such Atirudra Mahayajnas should be held. This Atirudra Mahayajna applies to everybody. Atirudra Mahayajna is beyond all considerations of time, space, caste, creed, nationality, gender,
1: color.
0: This applies to all the world over.
1: ఈ యజ్ఞమును మీరు చేస్తూ చేస్తూ వస్తుంటే ప్రపంచమంతా అది తెర్రోపనే అందరూ ఏకమైపోతారు.
0: ది పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ యజ్ఞ విల్ యూనిఫై ద హోల్ వరల్డ్. ద వరల్డ్ విల్ స్టాండ్ యునైటెడ్.
1: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, జపాన్, జర్మనీ అన్ని కూడా ఏకమైపోతాయి.
0: Pakistan, Afghanistan, Japan, America, they will all come together in a spirit of unity.
1: ఇప్పుడు అమెరికాలో చాలా గొప్ప భక్తులు ఉన్నారు.
0: There are many, many devotees in America.
1: ఈ అమెరికన్స్ అంతా కూడాను దానిలో ఋత్వికులు చాలా మంది ఉన్నారు.
0: There are many Ritviks in America.
1: మహమ్మడన్స్ కూడా ఉన్నారు.
0: There are Mahamadans also.
1: ఒక ఆమె స్వామి పుస్తకం అంతా రాసింది.
0: A lady has written a book on Bhagavan.
1: ఆ ఋత్విక్ బుక్ తీసుకుని పోయి వాళ్ళ యొక్క అమెరికా గురువుకు ఇచ్చింది.
0: She has handed over her work to her guru, the preceptor.
1: అతను దీన్ని చూచి కంటిదారులు కార్చారు.
0: And her guru started shedding tears going through the book.
1: ఇంత అదృష్టమైనటువంటి యొక్క భావము మాకు కలిగించాలి.
0: And the guru said, I too should have such a rare fortune.
1: ఆ బుక్ ఇప్పుడు వాడు అక్కడ ప్రింట్ చేస్తున్నారు అందరికీ అందించాలి.
0: And there in America, this book is printed and well circulated all over the country.
1: కనుక మనము దేశానంతా ఏకం చేయాలి.
0: We should bring in the spirit of unity in this country.
1: Unity in divinity.
0: Unity is divinity. Unity in divinity.
1: చూడండి ఇప్పుడు మనం భారతదేశంలో ఎన్ని విధమైనటువంటి యొక్క భేదాలు కలుగుతున్నాయి.
0: For instance, in Bharat, there are so many differences.
1: ఇంతకుముందు ఒక్కటిగా ఉన్నటువంటి ఒక మెడ్రాస్ స్టేట్ అంతా రెండుగా మారిపోయారు.
0: The composite Madras state is divided into two.
1: Madras, Andhra, rendaipaya.
0: The composite Madras state today is in two states. Madras, Tamil Nadu on one hand. The Andhra,
1: Andhra vachinappudike three Andhra, Telangana rendu vere aipaya.
0: Even Andhra, Telangana is prepared to go away.
1: Appudu Telangana kuda ippudu mari divide avuta undi.
0: Now there seems to be division even in Telangana.
1: Kaga mukkal mukkal cheyatam goppatanam kaadu.
0: Segmentation, fragmentation is not a healthy thing.
1: చేర్చడం చాలా గొప్పతనం.
0: యూనిటీ, యూనిఫికేషన్ ఇస్ గ్రేట్నెస్.
1: యూనిటీ ఎక్కడ ఉండునో,
0: వేర్ దేర్ ఇస్ యూనిటీ
1: అక్కడనే ప్యూరిటీ ఉంటుంది.
0: దేర్ ఈస్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ ఉండే దగ్గరనే డివినిటీ వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ ఇస్ డివినిటీ.
1: కనుక ఆ యూనిటీకి మనము తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ సిన్సియర్ ఎఫర్ట్ టు అచీవ్.
1: నిన్న వచ్చిన పిల్లల లోపల రష్యన్స్ ఉన్నారు, అమెరికన్ ఉన్నారు, ఇరాన్ బాయ్ కూడా ఉన్నాడు.
0: You must have noticed yesterday, three boys, one from America, one from Russia, another little boy from Iran.
1: Kanuka, ee vidhamainatvanti oka vishayannu chakkaga meeru gurtinchi dinni ekkuva abhivruddhi parchali.
0: Understand these subtle points that you are seeing here. See that these things are spread in the vicinity wherever you go.
1: Mee andari andu kudanu anto into bheda buddhi unte dinni teesi paraveyandi.
0: Even if you have fraction of differences or dual opinion, sacrifice it, give them up.
1: ఏకంగా చేర్చుకోండి.
0: Make it one, not
1: అందరూ brothers and sisters.
0: Consider everybody all as brothers and sisters.
1: అప్పుడే దీనికి తగినటువంటి విలువ కలుగుతుంది.
0: Then only there will be true value for all these things that we do.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 19th of August 2006 in Prashanti Nilayam. Bhagwan proclaimed that there is no selfishness in chanting Vedic

0: Sai Ram, dear listeners, people of different religions use different names to adore God. However, the divinity we pray to is essentially one and the same. It is changeless and eternal. In today's Divine Discourse, Bhagwan Baba explains how God alone is the sole refuge for everybody in this world. He adds that the names may be many, but the inherent divine principle is only one. Let us now listen to the excerpts from the Divine Shower of Grace by Bhagwan Baba in Prashanta Nilayam on his 80th birthday on the 23rd of November 2005.
1: Embodiments of love.
2: Satya dharma prema chantulu lekunna pijalanniyunechi vilvasunna.
1: Without truth, righteousness, peace and love, all the forms of knowledge that we acquire are useless.
2: Satya dharma prema chantulu lekunna bahuda satkarya sabambusunna.
1: One may take to sacred activity and good deeds, but bereft of truth, righteousness, peace and love, they would all be in vain.
2: Satya dharma prema chantulu lekunna dana dharmalu sarthakatasunna.
1: Acts of charity and kindness will have no place and no value at all if there is no peace, righteousness and love.
2: Ujjogamulu chesi yanta padavinunna satya dharma prama shantulu lekunna.
1: One may occupy exalted position, one may be in very high positions. What far are they without truth, righteousness, peace and love?
2: Satya dharma premam shantulu lekunna bahula satkarya labhambusunna.
1: All actions of goodness, all good deeds that you do, what for are they without truth, righteousness, peace and love?
3: Premasvarupulara.
1: Embodiments of love.
3: Manavudu shanti nimittamai janminchadu kani padavula kosam janminchaledu.
1: Man is born to be peaceful and not to occupy positions of authority.
3: Enni undinappatikini manavulaku shanti lekundina jeevitame shunyam.
1: You may have lots of things in life, but without peace, the life has no meaning and value.
3: Aneka mandi srimantulu unnaru.
1: There are many rich people.
3: Kotlaku vidyavantulu unnaru.
1: There are crores and crores of educated people.
3: Inka aneka vidyavantulu kaakunnaru goppa goppa padavillo elinattu vaaru unnaru.
1: There are people who are occupying very high positions in life.
3: Kani veerandari valla jagatlo em jarugutunnadi?
1: What is that is all happening in this world with these people?
3: Veerale yokka kattidaralu chuchuradiki vaariki samayam ledu.
1: They have no time to see the suffering of the poor and the needy people.
3: Veerale paristhiti emiti?
1: What is the position of poor people?
3: వారి విషయాన్ని ఎవరు కూడాను తరం చేసినటువంటి వారు లేరు.
1: దేర్ ఆర్ నన్ యాక్చువల్లీ స్పీకింగ్ టు బాదర్ ఆర్ థింక్ అబౌట్ దెమ్.
3: ఏ బజారు నందు చూసినా కూడా ఇది సోషల్ వర్క్, సోషల్ వర్క్, సోషల్ వర్క్. ఏమి సోషల్ వర్క్?
1: యు గో టు ఎనీ స్ట్రీట్ ఇన్ ది నేమ్ ఆఫ్ సోషల్ వర్క్, సో మెనీ పీపుల్ డూ ఇట్. వాట్ ఈస్ సోషల్ వర్క్ ఇన్ ఫ్యాక్ట్?
3: ఎవరు కూడాను షో వర్క్ చేస్తున్నారు కానీ సోషల్ వర్క్ చేయటం లేదు.
1: All are involving, indulging in show work and there is no social work.
3: ఇంటికి అమ్మా భిక్షాంతేహి అని ఎవరైనా వస్తే వెళ్ళిపో అని చెప్తున్నారు.
1: ఈవెన్ అప్రోచెస్ యూ టు డోర్ స్టెప్ విత్ ఎ బెగింగ్ బౌల్ ఆస్కింగ్ ఫర్ ఆర్మ్స్ యుల్ నెక్ హిమ్ అవుట్.
3: మానవులకు దాన ధర్మాల వల్లనే ఒక విధమైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు లభిస్తున్నాయి.
1: మ్యాన్ విల్ ఎంజాయ్ ది ట్రూత్ పీస్ అండ్ లవ్ ఇఫ్ ఎట్ ఆల్ హీస్ కంపాషనేట్ ఎనఫ్.
3: అసలు మానవ అంటే అర్థం ఏమిటో గుర్తించుకోవటం లేదు.
1: నో వన్ ఈజ్ అండర్స్టాండింగ్ ది వెరీ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
3: మానవ
1: మానవ
3: మా అనగా మనిషి,
1: మా మీన్స్ ద హ్యూమన్ బీయింగ్ మనిషి.
3: కానీ ఈ మనిషికి ఏది ముఖ్యము?
1: వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్?
3: ఆశలు పెట్టడం ముఖ్యమా?
1: ఈజ్ ఇట్ డిజైర్ ఆర్ అంబిషన్?
3: అభివృద్ధి కావటం ముఖ్యమా?
1: ఈజ్ ఇట్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్?
3: ఆనందాన్ని అనుభవించటం.
1: ఈజ్ ఇట్ టు ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్?
3: ఏది కూడా దుఃఖం కాదు. మానవుడు సుఖ దుఃఖములతో జన్మించినాడు కానీ కేవలం సుఖమునే పొందాలని కాదు.
1: మ్యాన్ ఈజ్ బోర్న్ నాట్ టు ఎంజాయ్, నాట్ టు బి మ్యూర్లీ హ్యాపీ.
3: తోటి మానవులకు తోడుపడి లేకున్నా మనసు ఎట్టు శాంతి కలుగునవయ్యా?
1: హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మ్యాన్ టు రిమైన్ ఇన్ పీస్ ఇఫ్ హీ డజంట్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ది ఫెలో మ్యాన్?
3: తోటి మానవులకు మనము సహాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ ది ఫెలో మ్యాన్.
3: అందరికీ ఏదో కష్ట సమయము సుఖ సమయము వస్తుంటుంది సూర్య తేజస్సు వల్ల.
1: ఇన్ దిస్ లైఫ్ సంథింగ్ లైక్ సన్ రైజ్ అండ్ సన్సెట్ వీ డూ హ్యావ్ ప్లెజర్ అండ్ పెయిన్.
3: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని కష్టములు కలుగుతుంటాయి.
1: ఎవ్రీవన్ విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
3: కానీ ఈ కష్టకరమైన సుఖములు రెండు కూడాను ఒకటిగా భావించాలి.
1: వన్ హ్యాస్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అలైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
3: దుఃఖంలో ఆనందం ఉన్నది, ఆనందంలో దుఃఖం ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ పెయిన్ అండ్ దేర్ ఇస్ ఆల్సో పెయిన్ ఇన్ ప్లెజర్.
3: కనుక సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుని యొక్క మంచి చెడ్డలే.
1: దేర్ఫోర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ వుడ్ మేక్ యూ హ్యాపీ అండ్ ఆల్సో గ్రీఫ్ స్ట్రికెన్ అకార్డింగ్.
3: కానీ మానవుడు అభివృద్ధి అయినందుకు ఈ రెండింటినీ సమానంగా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్ we have to develop the spirit of equanimity of both pleasure and pain.
3: Kanuka ee samanatvam anedi lekunte pothe manu samajam ettavutam.
1: If there is no samatva, the equality, how can we call ourselves samaja, society?
3: Samajamu samajamu,
1: we say samaja, society.
3: Samanatvam anedi vaadu samajamlo ettaputtaru.
1: If there is no samanatva, equality, how do you call yourself samaja, society?
3: Kashtamlo sukham unnadi.
1: In fact, there is pleasure in pain.
3: Sukhamlo kashtam unnadi.
1: And there is difficulty in pleasure.
3: Kaani ee naati manavudu enni sukhamlu pondinappatikini okka kashtam emaina vachindatte tattukoledu.
1: Man, in spite of repeated pleasures that he passes through in his life sojourn, is very much disturbed with the slightest of the difficulty.
3: Oka srimathun daggariki velli ayya meeru aanandanga unnaru kada ani prashninchandi.
1: If you approach a rich man and if you ask him, are you happy?
3: Ayya naakemi takkuva dhanam unnadi.
1: He will say, there is no shortage whatsoever, I have plenty of money.
3: Naa kumarulandaru kuda goppa goppa padavallo unnaru.
1: My sons are in very high positions.
3: నా ఇంటిలో అన్ని గొప్ప గొప్ప సామాన్లంతా పెట్టుకున్నాము.
1: ఐ గాట్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఎట్ మై రెసిడెన్స్.
3: మా కస్టమర్లకు ఎట్టి బాధలు లేవు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్రబుల్స్ ఆర్ డిఫికల్టీస్.
3: కానీ అన్నీ ఉన్నవి కానీ మనశ్శాంతి లేదు.
1: వీ హ్యావ్ ఆల్ ఆల్ దట్ ఇస్ ఆల్ పాసిబుల్ బట్ దేర్ ఇస్ నో మెంటల్ పీస్.
3: ఈ పర్సనల్ శాంతి ఎట్ట వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ దిస్ మెంటల్ పీస్?
3: అయ్యా నీవెవరు నీవెవరు నీవెవరని మనం ప్రశ్నిస్తున్నాం.
1: వి గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ.
3: కానీ ఉన్నదంత దోషం ఎక్కడ, హూ ఆర్ మై అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: బట్ ద మిస్టేక్ లైస్ హియర్, వీఆర్ నాట్ పుటింగ్ అవర్ సెల్ఫ్స్ ఎ క్వశ్చన్ హూ ఆర్ మై.
3: అది తెలుసుకుంటే అన్ని కష్టములు దూరమైపోతాయి.
1: వెన్ వన్స్ యూ నో యువర్ సెల్ఫ్ ద రియాలిటీ, యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫికల్టీస్.
3: కనుకనే
1: therefore
3: manavudu tannu tanu telusukovadaniki prayatninchali.
1: So man must make every attempt to know his own true self.
3: తనను తాను తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నములు చేసే ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ దిస్ అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ నోయింగ్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ యూస్లెస్.
3: వానరు లేకున్నా విత్తనములు నాటి ప్రయోజనం ఏమిటి?
1: దెర్ ఆర్ నో రెయిన్స్ ఆన్ వన్ హ్యాండ్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ సోయింగ్ సీడ్స్?
3: గొప్ప వర్షములు కూర్చున్నప్పటికీ విత్తనములే నాటకుండా పంట పండునా?
1: In spite of down power of rain on one hand, if you do not sow the seeds, can you expect harvest?
3: Yendeyu ye pani yenu ee moodu kuda chesinappude chestundi.
1: Anywhere, any task can be fulfilled with the combination of these three.
3: Negative unnadi, positive unnadi.
1: There is a negative, there is positive.
3: Ivi rendu chesinappude manaku current labhistundi gaani lekapothe labhinchadu.
1: You will find the flow of current with the existence of these, the positive and the negative. Because the holy matchless God's name within us, God is present in all creatures. The whole universe, cosmos is full of divinity.
3: కనుక మనకు దైవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోయి అనేక రకములైనటువంటి లౌకిక భౌతిక సుఖములను మనం పొందడానికి పుట్టలేదని తెలుసుకోవాలి.
1: We have forgotten the innate immanent divinity within us and we go by the momentary worldly physical pleasures.
3: కనుక మొట్టమొదట ఆధ్యాత్మికం కొంచెం ప్రవేశపెట్టాలి.
1: Therefore we should step into the field of spirituality to begin with.
3: ఆధ్యాత్మికమే లేకుండా
1: without spiritual content
3: మనకి ఏమాత్రం కూడా మనుష్యత్వం అనేటువంటి అధికారమే లేదు.
1: We have no claim of authority to call ourselves human beings.
3: ఇది దైవాన్ని ద్రోహం చేసినట్టు అవుతుంది.
1: In fact, we are betraying God himself.
3: దైవం అన్నది కేవలం తన పూజించమని కాదు.
1: God does not expect you to worship him all along.
3: ఈ జగత్తులో ఉన్నటువంటి భౌతికమైనటువంటి జీవితానికి కొంత ఆదర్శాన్ని అందించాలని.
1: Having been born in this world, we should set an ideal to the community.
3: ఒకానొక సమయంలో నారదుడు వెళ్లి విష్ణువుని ప్రశ్నించాడు.
1: At one time Narada approached Vishnu and questioned him.
3: స్వామి, నాకు ఏ విధమైన మార్గంలో నాకు జన్మ రాహిత్యం అవుతుంది?
1: He asked Swami, which path will take me to the birthless state or immortality or liberation?
3: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను అందరి యందు ఉంటున్నాను.
1: And God replied, I am in all of the beings.
3: అయితే నా యొక్క అంశము అందరి యందు ఉంటుండాలి.
1: My spark of divinity is present in all.
3: మనుష్యుడు కేవలము ఒక విధమైనటువంటి దైవ స్వరూపుడే కాని మానవుడు కాదు.
1: The human being in reality is divine in form.
3: అయితే జీవుడు అనేటువంటి నెగిటివ్ ఉండటం చేతనే దేవుడు అనేటువంటి పాజిటివ్ వచ్చి చేరుతుంది.
1: Because the human form is negative and the divinity within is positive.
3: నాయనా, నేను లోకసభలో చేయాలంటే నేను లోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా నా రూపాన్నే పొందాలి.
1: In order to be amongst the society, I should be surrounded by human beings.
3: కనుక నా యొక్క భావము మీ యొక్క ఆత్మగా నుంచి ఉంటున్నది.
1: Therefore, the divine feeling is your verily your own self.
3: మీరందరూ కూడా ఆత్మచింతన చేయండి, తప్పక నేను వచ్చి అక్కడ నిలుస్తానన్నాడు.
1: Constantly contemplate, ruminate on your true identity, the self, then I will manifest among you.
3: Kanuka atani endu oka annatundi atma andari endu untunnadi.
1: The cosmic principle of divinity is present in all.
3: Appude daivattam anetundi ventane jantane intane untuntadi.
1: Then only you will experience God behind you, with you, above you, below you, around you.
3: Nee kevalam jeevitham anta negative ga ane bethikutundi kidiki enaadi positive dikkutundi.
1: In fact, you are leading life in the negative way, full of negativity.
3: Kanuka nirantaramu devudu devudu devudu ani devudu kosam devulu adakavudu.
1: You don't need to search for God incessantly.
3: Nenu okadu unnanu.
1: I am here.
3: Na endukudanu bhagavantudu unnadu.
1: God is in me.
3: Kanuka ishara sarvabhutanam.
1: God is present in all living creatures.
3: Kanuka na devudu na endu untunnadu. Na peru kudanu devude.
1: God is in me, my name is God himself.
3: Devudu ante emi?
1: What is the meaning of this word devudu?
3: Pratyekinchinatvanti oka swaroopam kaadu.
1: God is not a specific form.
3: Daivaniki nama roopam levu.
1: God is beyond name and form.
3: Kani jagatlo udinatvanti yokka samajamunu rachinche nimittamai nam panulu cheyali.
1: We have to conduct ourselves and fulfill the tasks assigned to us in order to be in society.
3: Patti manamulu kodanu puttinanduku edo konni panulu cheyali.
1: Having been born as a human being, one should do certain tasks.
3: Satkarmanu acharinchali.
1: One has to go along the path of truth and righteousness.
3: Appude sadaacharam manlo bayaldeerutundi.
1: Then only there will be good behavior and good conduct in life.
3: Prema swarupulara.
1: Embodiments of love.
3: Meerandaru aatma swarupule kaani deha swarupulu kaadu.
1: You are not merely the body. You are verily the atma, the spirit indeed.
3: Dehamu panchabhautikamu.
1: The body is of senses.
3: Dehamu kooda kada appudu.
1: The body is bound to fall, die someday.
3: Dehi niravayundu.
1: The inveller is immortal.
3: Dehi niravayundu.
1: And is next alive.
3: Galitimpaka dehi javu puttukal moha nibandhanalu muddalu levu.
1: The inveller has no insignia like bondage or liberation, birth or end.
3: Kani atma andari endu untunadi. Evaraina na atma chachipoyindani evaraina cheppagalara?
1: The spirit atma is present in everybody. Can anyone say there is no atma in me?
3: పంచభౌతికమైనటువంటి దేహం కూలినప్పటికీ పరమాత్మ తత్వం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంటుంది.
1: The body of senses may be lost in the passage of time, but the self continues on and on.
3: అంతవరకే జీవితం అనేటువంటి నీరు అటువంటి నిండి ఉంటుంటుంది.
1: So long there is atmic principle within you, the body is functional, the negative.
3: కానీ నీరేగిన పరమోస్తుంటే ప్రతిబింబమే కనిపించింది.
1: Therefore, without the main object, you cannot find reflection.
3: Oka chinna udaharanam.
1: A small example.
3: Mana intilo baavi undali.
1: There is a well close to our residence.
3: Inti paina drinking water tank okatunnadi.
1: And there is a tank with drinking water.
3: Pedda cheruvu okatunnadi.
1: And we have also find the river there.
3: Kaani samudram kuda okatunnadi.
1: There is ocean also on the other hand.
3: Nadulu kudanu pravahistunnayi.
1: And the rivers flow.
3: అన్నింటి ఎందు సూర్యుడు ప్రతిబింబం కనిపిస్తున్నాడు.
1: అండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్ ఈజ్ నోటీస్డ్ ఇన్ ఆల్ ద రివర్ ద సీ అండ్ ద వెల్.
3: నీ గృహంలో ప్రవేశించబట్టి నీకు ఏ సూర్యుడు కనిపించడు.
1: బట్ ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు యువర్ హోమ్ యూ డోంట్ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సన్.
3: కనుకనే మన దేహం అనేటువంటి ఒక శరీరము జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
1: దేర్ఫోర్ విత్ ఇన్ అవర్ బాడీ ఈజ్ జీవా ద ఇండివిజువల్ సోల్.
3: ఇదంతా కూడా ఒక జలం వంటిది.
1: దిస్ ఆల్ అమౌంట్స్ టు వాటర్.
3: జలం ప్రవహిస్తుంది నిలిచిపోతుంది.
1: ద వాటర్ ఫ్లోస్ ఆర్ స్టాగ్నేట్స్.
3: కానీ ప్రవహించేంత వరకు కూడా ఆ జలంలో సూర్యుడు కనిపిస్తుంటాడు.
1: ఇన్ ఎ ఫ్లోయింగ్ వాటర్ యు సర్టన్లీ నోటీస్ సన్.
3: ఒక సూర్యుడు జగత్తులో గమనకు ఒక్కొక్కరే కనిపించు. ఇది మా ఇండియా దేశం యొక్క సూర్యుడు, మీది అమెరికా యొక్క సూర్యుడు. మీకు రాత్రి అయినప్పుడు మాకు పగలవుతుంది, మాకు పగలైనప్పుడు మీకు రాత్రి అవుతుంది.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్. There is nothing like Indian sun, American sun. If that is night for you, this is the daytime, the other side of the globe.
3: Kaalam vyathyasame kaani jalam okate.
1: It is only the difference of time, but that existence remains the same.
3: Kaabatti prathi manavudu kuda nu pravaham vanti vaadi.
1: So every human being is a flow.
3: Kaani ee pravaham anni rakamulaina pani chesinappudu anninti endu kuda prathibimbam kalpistundi.
1: Therefore in this flow you find the reflection.
3: దైవం అన్ని దైవాల కూడా చేరడానికి వీలు కాదు.
1: అండ్ ఇట్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
3: గాడ్ ఈజ్ వన్.
1: గాడ్ ఈజ్ వన్.
3: ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్.
3: లవ్ ఈజ్ వన్.
1: లవ్ ఈజ్ వన్.
3: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
3: కనుక నీవు ప్రేమతో సత్యంతో జీవిస్తూ ఉంటుంటే అన్నిటి ఎందు కూడా దైవత్వం గోచరిస్తుంది.
1: వెన్ వన్స్ యూ లివ్ ఇన్ లవ్, వెన్ వన్స్ యూ లివ్ ఇన్ ట్రూత్, గాడ్ విల్ బీ విత్ యూ, ఆల్వేస్ విత్ యూ, ఇన్ సపోర్టింగ్ యూ.
3: కనుక దైవం ఒక్కడే.
1: God is one.
3: అది ఎవరు?
1: Who is he?
3: Myself. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి.
1: Each one should clearly establish, affirm and confirm.
3: కానీ దీని వల్ల అహంకారం కానీ ఇంకే విధమైన యొక్క ప్రతిబింబం కానీ మనకు కనిపించింది.
1: It is not egoistic statement nor observation made on the basis of reflection.
3: ఎదుటి వాడు దేవుడే, నేను దేవుడే అనేటువంటి రెండింటి సమత్వంగా తీసుకోవాలి.
1: ఐ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ ఐఎమ్ గాడ్ అండ్ అదర్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. ఎవరితోనో
3: నీవు జగడ వేస్తున్నావంటే ఎవరితోనో కాదు, నీతో నీవే జగడ వేస్తున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీబడీ, యు ఆర్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
3: ఎవడో నా నిమిత్తమై వచ్చినటువంటి వాడు ఓడిపోయినాడు.
1: యు విల్ సే దట్ ది అదర్ పర్సన్ లాస్ట్.
3: కానీ ఎవరో ఓడిపోయినారని భావించకూడదు, నేనే ఓడినాను.
1: నెవర్ కన్సిడర్ ద అదర్ మ్యాన్ హ్యాస్ లాస్ట్.
3: దానికి కూడా నువ్వు తనతో పోల్చుకోవాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
3: ఆ విధంగా పోల్చుకోకుండా అతను పరాయి వాడు, నేను నా సొంతం వాడు అని అనుకుంటే అక్కడే భేదం వస్తుంది.
1: On the other hand, if you go by differences that you are separate from others, well, that leads to kind of diversity.
3: గెలుపు ఓటర్లు అంతా కూడా మానవుడికే జరుగుతుంటాయి.
1: And this kind of victory or loss, they do happen to every human being.
3: కానీ ఒకరినొకరు మనము దూషించుకుంటుంటాం.
1: But we blame each other.
3: నీవెవరు?
1: Who are you?
3: Who are you?
1: Who are you?
3: I am body.
1: Say, I am body.
3: Body ఎంతవరకు ఉంటుంటాడు?
1: How long the body lasts?
3: ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో. నీటి బిడ్డకు వల్ల ఎప్పుడు ఉంటుంది, చూరి పగిలిపోతుంది.
1: Body is like a water bubble. It may drop down any moment of time.
3: కాబట్టి తాత్కాలికంగా ఉండేటువంటి ఒక దేహము నేనని నీవు చెప్పగలవు.
1: You cannot claim to be body which is temporary, ephemeral.
3: Mind, who are you? I am mind, antaru.
1: Then if you put the question, who are you? The response is, I am the mind.
3: Mind anukunte emtidi? Bundle of desires.
1: What is mind? Mind is bundle of desires.
3: Mind ku oka roopam ledu.
1: Mind has no form.
3: Manu kore korigalanta kuda mind ga roopam istundi.
1: And all desires constitute the mind.
3: కనుక ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడో ఒకతోని మనకు దూరమయ్యేటువంటివి.
1: అండ్ ద డిజైర్స్ మస్ట్ లీవ్ యూ అట్ వన్ టైమ్ ఆర్ అదర్.
3: కనుక మానవుడి నాడు మైండ్ మైండ్ని పట్టుకొని చూస్తే మన మైండ్ మంకీ మైండ్ అంటారు.
1: దేర్ ఫోర్ యూ కెన్ నాట్ ఐడెంటిఫై విత్ యువర్ మైండ్ బికాస్ మైండ్ ఈజ్ మంకీ మైండ్.
3: కానీ నీవు మ్యాన్ మైండ్ కావాలి.
1: But you should have the mind befitting a man.
3: Monkey mind kaakudu.
1: It should not be monkey mindedness.
3: Kanuka nenu manavudu.
1: We are human beings.
3: Daivam manusha roopena.
1: God is in human form.
3: Kanuka daivamu ee manusha roopamlo unnadu.
1: God is present in human form in front of you.
3: Kabatti body ni duram betti nenu devudanu ani prathibimbali manam poojinchali.
1: And you should distance yourself with the body identification and experience the divinity within.
3: ప్రపంచంలో కూడాను రాతబొమ్మలు ఏమైనా జరిగిందంటే చేసిందంటే దానికి ఒక మందిరం కట్టి దానికి పూజలు పురస్కారం చేస్తుంటారు.
1: If any idol is made, we construct the temple, install it there, the idol, and start worshipping the idol.
3: ఆ స్టాచ్యూ ఎక్కడిది?
1: Where from you got this statue?
3: నీవు చేసినది.
1: It is of your own making.
3: కానీ నీవు చేసినటువంటి స్టాచ్యూను నీవు పూజిస్తున్నావు, కానీ నిన్ను నీవు పూజించలేదు.
1: యు ఆర్ వర్షిపింగ్ ద ఐడల్ స్టాచ్యూ దట్ యు హావ్ మేడ్ అండ్ యు ఆర్ నాట్ వర్షిపింగ్ యువర్ సెల్ఫ్.
3: కాబట్టి నిన్ను నీవు పూజించుకోకుండా ఏదో విగ్రహాలు పూజిస్తున్నామంటే విగ్రహాల వల్ల వచ్చినటువంటిది విప్రమేయం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సుప్రీం అండ్ గో బై వర్షిపింగ్ ఆర్ ఐడల్స్ ఆర్ ఐడోలాట్రీ, ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
3: కనుక ప్రతి మనిషి కూడాను మన ఎందున్నటువంటి ఆత్మతత్వాన్ని మనము గౌరవించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ ద సెల్ఫ్ విత్ ఇన్.
3: ఆత్మవిశ్వాసము నిజమైనటువంటి యొక్క విశ్వాసం.
1: ద ట్రూ కాన్ఫిడెన్స్ ఈజ్ దాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
3: కానీ విగ్రహాల విశ్వాసము అది తాత్కాలికమైనటువంటిది.
1: ద ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ ది ఐడల్ ఈజ్ జస్ట్ టెంపరరీ.
3: తిరుపతి పోయినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అంటారు.
1: When you go to Tirupati, you say you are taken by surprise. Venkateshwara, you say.
3: Venkateshwara Swami na kuladaivamu ane pogurtuntaru.
1: And you go on praising Lord Venkateshwara, that is the presiding deity of your family.
3: Vrindavana vellinappudu Krishnudu maa devudu.
1: When once you go to Vrindavan, you say Krishna is our God.
3: Krishnu yokka peru petti poojistuntaru.
1: And you give name to God and start worshipping him.
3: Mari Ayodhya poyinappudu Ramudu maa devudu.
1: When you go to Ayodhya, you say Rama is my God.
3: కానీ దేశ పరిస్థితులను బట్టి అక్కడ ఆయా పేర్లు పుట్టినాయి. కానీ భగవంతులకు దేవుడు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, సాయిబాబా అనేటువంటి భేదములు ఏమాత్రం లేదు.
1: దీస్ ఆర్ ది నేమ్స్ దట్ వీ హావ్ గివెన్ టు గాడ్ డిపెండింగ్ అపాన్ ది లొకేషన్, జియోగ్రఫీ అండ్ ది స్పేస్. బట్ గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ లైక్ రామ, కృష్ణ, సాయిబాబా.
3: కనుక ప్రతి మానవులకు ఒక్కొక్క రూపం ఉంటుంటుంది.
1: ఏ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ఎ డెఫినెట్ ఫార్మ్.
3: కాబట్టి హ్యూమన్ లైఫ్ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్.
3: కనుక శాశ్వతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం విశ్లేషించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇమ్మోర్టల్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్
3: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
3: ఎంతయో ఖర్చు పెట్టి మీరు ఇక్కడికి వస్తుంటారు.
1: యూ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ రీచ్ దిస్ ప్లేస్
3: అనేక కష్టములకు వచ్చి మీరు ఇక్కడ చేరుతుంటారు.
1: యూ బేర్ మెనీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్
3: ఇన్ని కష్టములకు ఇన్ని నష్టములకు మీరు గురి అయి ఇక్కడికి వచ్చి చేరి ప్రయోజనం ఏమిటి?
1: What is that you get by bearing all these troubles and difficulties to reach this place?
3: దైవము ఏకత్వంగా తీసుకోవాలి.
1: You should consider God as one.
3: అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: Then only you will remain in peace.
3: ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది.
1: Without this oneness, you are always wavering, you are always disturbed.
3: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
1: Religions are different, but the destiny goal is one.
3: Ruhachintalanu veru. Ruhachintalu.
1: And all our thoughts related to family are different.
3: Kani asalu okati.
1: But the basic reality of the desire is one and the same.
3: Ee vidhanga matamlanni kuda vere ainappudiki maata okati gaani.
1: Though religions are different, but the praise of God is one and the same.
3: Good and bad rendu padamulu untunnavi. Ee good anetunte padamulu oka note endu ostundi, oka note endu bad endu ostundi.
1: There are two words, good and bad. One speaks good, the other one speaks bad.
3: Kani padamulu veru vere kani sound veru vere kani rendu okati.
1: The lips and there is variation in the sound, but the word is same.
3: నేడు బ్యాడ్ మ్యాన్ అంటారు.
1: యూ సే ఐఎమ్ ఎ బ్యాడ్ మ్యాన్.
3: రెండవ దినము గుడ్ మ్యాన్ అంటారు.
1: నెక్స్ట్ డే యూ మే సే దట్ ఐఎమ్ ఎ గుడ్ మ్యాన్.
3: గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది మానవుడు పెట్టేటువంటి పేరే.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటెడ్ టు యువర్ మైండ్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్.
3: మనుషుడు కనిపించినటువంటిది.
1: అండ్ వేర్ ఇస్ ద మైండ్ ఈస్ నాన్ అపేరెంట్.
3: నీవెప్పుడు కూడా నువ్వు గుడ్ వాడే.
1: యూఆర్ ఆల్వేస్ గుడ్, యూఆర్ ఆల్వేస్ గుడ్.
3: లైఫ్ ఏమనేది చాలా మంచిది.
1: లైఫ్ ఈజ్ వెరీ ప్రెషస్.
3: కనుక దైవం మనుష్య రూపేణ అని మనుషుడు అనేటువంటి వాడు మనుషుడు కాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ కన్సిడర్ అవర్సెల్వ్స్ యాజ్ సింపుల్ హ్యూమన్ బీయింగ్స్. నో, యు ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
3: ఏ దేవుణ్ణి యొక్క పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుని యొక్క రూపం పెట్టినప్పటికీ అందరి ముఖము ఒకటిగానే ఉంటుంటుంది. మనుషుడి ముఖమే ఉంటుంటుంది, కానీ మరొక రూపము ఉండదు.
1: సో యు మే హ్యావ్ ఎనీ నేమ్, ఎనీ ఫామ్, బట్ ఎసెన్షియల్లీ యువర్ సెల్ఫ్ ఈజ్ సేమ్.
3: కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ఫామ్.
3: వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్, ద మోటివ్ బిహైండ్ ఇట్ అండ్ సీక్రెట్ థాట్ బిహైండ్ ఇట్.
3: కనుక మన మనసు ఒక్కటిగానే పెట్టుకోవాలి.
1: వీ షుడ్ బి సింగిల్ మైండెడ్.
3: మనం మంకీ మైండ్ గా కాకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ మంకీ మైండెడ్
3: మైండ్. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీకు మనిషి మనిషి ఉండాలి.
1: బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ క్వాలిటీస్.
3: హ్యూమన్ మైండ్ ఏ ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ మైండ్.
3: కానీ మనిషిగా పుట్టి పశువు యొక్క ప్రవర్తన ఉంటుంటే అది ప్రయోజనం లేదు.
1: యూఆర్ ఎ హ్యూమన్, బట్ ఇఫ్ యూఆర్ బీస్టియల్ ఫుల్ ఆఫ్ యానిమాలిటీ, వాట్ ఇస్ ద యూజ్?
3: నీవు కేవలము ఒక సన్యాసిగా ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ రిమైన్ ఎ రెనన్షియంట్. ఈవెన్
3: సన్యాసి కూడా ఒక మానవుడే.
1: Even renunciant is also a human being.
3: Manishi oka manavude.
1: And normal human being also verily same.
3: Daivamu manushya roopame.
1: So both of them are human in form.
3: Daivamu ellaidela untunnadu.
1: And God is present in everyone.
3: Oka chota undi oka chota lekapovatam ledu.
1: There is no place without God.
3: Charata pali padam. Tasthadara to shirovo. Sarvata sutimalloke. Sarvamam uttachitte.
1: All heads are his. All ears are his. All hands are his, all legs are his. He is present in everyone, in every limb of the body.
3: Manam biyani sutichinam.
1: And why we just go by our own differences?
3: Aa vaddu sutichin tarvata vaddu paina pottu teesestam.
1: And because of this we differ from each other.
3: Aa pottu tho undinappude adi punarjanmam vastundi.
1: And because of the husk or the grain that is responsible for rebirth.
3: Aa pottu teesesi
1: when once the husk is removed
3: manam ఒక భీముగా చేసుకుని
1: అండ్ వి జస్ట్ ఓన్లీ ది రైస్
3: అన్ని విధములైనటువంటి పరిపక్వములు చేసుకుంటాం.
1: You make use of this rice for all other purposes.
3: Manamu pulihora chestamu.
1: And you make pulihora.
3: Chakkara pongali chestamu.
1: Chakkara pongali.
3: Chitranam chestamu.
1: Chitranam.
3: Payasam chestamu.
1: Payasam.
3: Ivanni kuda biyam valla puttinavi.
1: They are all rice preparations.
3: Danni oka podiga chesi deeni valla dosa chestamu.
1: And you can make it rice flour and make a dosa.
3: Tarvata idli chestuntam.
1: Or idli.
3: Idli ani oka peru.
1: Idli is one name.
3: Kani puri ani oka peru.
1: And that puri another name.
3: Annamu ani oka peru.
1: We have the rice.
3: Ee vidhanga teeskunte manam tine tindini batti aharanni batti deeniki peru marutunnayi kani lekapothe anni biyame.
1: The names go on changing depending upon the item that you partake or consume. But basically it is rice alone.
3: Aithe biyam anni okate ainappatikini paakamu.
1: Though the rice is same, but
3: the preparation.
1: This paka, the preparation, is samskara, refinement.
3: Manasunu samskara chesukunte adi chaala pavitravaipothundi.
1: We have to polish or refine our mind.
3: Appude danni manam bhujistamu.
1: Then only that food which is cooked.
3: Biyanni biyanni evaru kuda tineru.
1: Is fit for consumption.
3: కానీ ప్రతి ఒక్కటానికి సంస్కారం ఉండాలి.
1: సో ఎవ్రీథింగ్ నీడ్స్ ప్రాసెసింగ్.
3: సంస్కారం అనగా మార్పు.
1: దిస్ సంస్కార మీన్స్ చేంజ్.
3: ఆ మార్పును మనం భుజించేటువంటి పాకంగా తయారు చేసుకోవాలి.
1: అండ్ దిస్ చేంజ్ అమౌంట్స్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ ఫిట్ ఫర్ కన్సంప్షన్.
3: కనుక మనం చేసేటువంటి పనుల లోపల మార్పు కలుగుతుంటారు, కానీ వస్తువు మాత్రం ఒక్కటే.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ వేరియేషన్ ఇన్ అవర్ యాక్షన్, బట్ ది ఆబ్జెక్ట్ ద మెటీరియల్ రిమైన్స్ ద సేమ్.
3: ఈ మెటీరియల్ ని బట్టి మనము ఇంత మోసపోతున్నాం.
1: వీఆర్ బిట్రేయింగ్ అవర్ సెల్స్ బై టేకింగ్ మెటీరియల్ ఇన్ టు కన్సిడరేషన్.
3: ఈ మెటీరియల్ తోనే మనసు మానవుడు చెడిపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ హిస్ మెటీరియల్ కన్సిడరేషన్.
3: అది తాను మార్చుకోవాల్సినటువంటి విషయమే కానీ భగవంతుడు మార్చేటువంటిది కాదు.
1: దేర్ఫోర్ హీ హాస్ టు ట్రాన్స్ఫార్మ్ హిస్ వ్యూ ఆఫ్ లైఫ్.
3: భగవంతుడు ఇచ్చిన ఇచ్చినట్టుగానే స్వచ్ఛంగా పెడుతున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ప్యూర్ pristine form.
3: Kani dani neeve neeve buddhipurvakanga maarchukuntunnavu.
1: But you are polluting it because of your own mind.
3: Kani mana mind e inta panulu chestunnayi.
1: It is the mind that is responsible for spoiling all.
3: Mind ni manam kulagotte betti anta spashtanga ane untuntadi.
1: When once you annihilate or withdraw the mind, rest of the things will be fine.
3: Hey maswara purara,
1: embodiments of law,
3: mee ento pavitramaina hrudayudi.
1: You are all sacred hearted indeed.
3: Kani ee desires anetvanti clouds vachi cheri mimmannanta maya chestunnadi.
1: But however the clouds of desire appear and spoil you.
3: Kani clouds anetvanti emiti?
1: What are the clouds?
3: Kadiri poyetvantivi.
1: They come and pass on.
3: Kani idi kadirinappudu suryudu paina vachinappudu suryudu manaku marugu povutadu.
1: When once clouds clear you can see the sun.
3: Moon manaku marugu povutadu.
1: And then you will be lay, otherwise he'll be hidden.
3: Hills anta marugu padtayi.
1: And all the trees will be hidden in the night time.
3: Kani avi meghamulu valla vachinatuve gaani.
1: And these changes are because of clouds.
3: Adi swachasiddhanga kuda roopondinavi kaavu.
1: And they are not natural.
3: Kanuka mana yokka bhavalu kevalam meghamulu vantivi.
1: Therefore all our feelings are like clouds.
3: Balyamulanduna palumuru tokudi aatapaatala yendu aikhyamagulu.
1: In childhood one spends the time playing with the friends.
3: Mudivi vachinayanta murahari nammaka adi idi ledani aasha padtaru.
1: In old age without thinking, contemplating on God, one goes on repenting for all those things that are denied to him.
3: Madhyavayasulo,
1: in the middle age,
3: mayandu padi,
1: and he is deluded.
3: Nenu yogudu ani padinchukuntunnavu.
1: And he is highly egoistic. Because he is in the stage of youth.
3: Anjima ragane.
1: As the end approaches.
3: Anniyu anubhavistiri. Kani shantini anubhavistiri.
1: He goes on regretting that he experienced everything but not peace.
3: Nirantaram kudanu manishan yetvintuvadu. Bajyamaypai, yavaramaypai, vajdakimaypittunnadu.
1: Therefore we pass through different stages in our life. Infancy, childhood, youth and old age.
3: Kaluka mana vayasu marutundade kani. వస్తువులు మారలేదు.
1: ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ గో ఆన్ చేంజింగ్ బట్ ది మెటీరియల్ రిమైన్స్ ద సేమ్.
3: కనుక మన దృష్టిని మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు చేంజ్ అవర్ అవుట్లుక్ విజన్.
3: కానీ సృష్టిని మార్చుకోకుండా ఈనాడు మనమంతా సృష్టిని తీసుకుంటున్నాం.
1: Therefore we don't change our drishti, the vision, but we want to change
3: drishti.
1: Therefore we should change our outlook.
3: అప్పుడే మనకు సరైనటువంటి చూపు వస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ కరెక్ట్ ఐడెంటిఫికేషన్.
3: కనుక మనము సృష్టినే మార్చడానికి ఎవరి తరపు కాదు, ఇది భగవంతుని యొక్క సృష్టి.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు చేంజ్ సృష్టి క్రియేషన్.
3: ఈ సృష్టి అనేటువంటిది భగవంతుని సంకల్పంతో ఏదైనా జరుగుతుంది.
1: ఇన్ ది సృష్టి క్రియేషన్ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్.
3: ఏదో దేహశక్తి ఉండినంత వరకు ఇవి ఆటలు పాటలు ఆనందాలు అనుభవించవచ్చు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యూ కెన్ ప్లే అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీ
3: వే. కొంతకాలం అయినప్పటికీ ఈ పంచభూతములు కూడా మారుతుంటాయి.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ యూ ఫైండ్ సర్టన్ చేంజ్ ఇన్ ది సెన్సెస్.
3: పాపం ఎంఎస్ సుబ్బలక్ష్మి మీకు తెలుసు చాలా గొప్ప గానం చేస్తుంది.
1: యు నో ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఏ గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్.
3: కానీ ఆమె కట్టగలప్పటికీ నేను పోతే కట్టి నీరు గార్చుకుంటూ పండుకుంది.
1: టువర్డ్స్ ది ఎండ్ షి వాస్ షెడ్డింగ్ టియర్స్ వాచింగ్ భగవాన్.
3: స్వామి నా కంఠం ఎంతో సుఖంగా ఉండేటువంటిది, నాకు పాడే ఉత్సాహం ఉండేటువంటిది, కానీ ఈనాడు కంఠం పోయింది.
1: భగవాన్ ఐ వాజ్ ఎ మెలోడియస్ సింగర్ టిల్ నౌ బట్ ఐ కెనాట్ సింగ్ ఎనీ మోర్.
3: కంఠం ఉండినంత వరకు అందరూ నన్ను యూజ్ చేశారు.
1: So long I could sing, all people respected me, honored me.
3: జగత్తే నన్ను గౌరవించింది.
1: The whole world honored me.
3: కానీ కంఠం పోతానే.
1: The moment I lost the melody,
3: ఎవరు నన్ను పలకరించడం లేదు.
1: No one at least is talking to me.
3: కారణం ఏమిటి స్వామి?
1: What is the reason, Swami?
3: నీ కంఠాన్ని నీవే పాడు చేసుకున్నావు అన్నాను.
1: Bhagavan said, you have spoiled your own throat.
3: ఏది కానీ అధికంగా మనం ఉపయోగ పెట్టకూడదు.
1: We should not use anything in excess.
3: ఈమె పేరు వస్తున్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది.
1: బికాస్ ఆఫ్ రెప్యుటేషన్, బికాస్ ఆఫ్ హంగర్ ఫర్ గుడ్ నేమ్, షీ వెంట్ ఆన్ గివింగ్ కాన్సర్ట్స్.
3: ఈ తెలియటం చేతనే, గొంతు యూజ్ చేయటం చేతనే తాను ఈ విధమైన గతికి దిగింది.
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఇన్ గివింగ్ కాన్సర్ట్స్ షీ గాట్ హర్ థ్రోట్ స్పాయిల్.
3: కనుక కంఠం కానీ,
1: ఐదర్ ద థ్రోట్
3: శ్వాస కానీ,
1: ఆర్ ద బ్రెత్,
3: కంటి దృష్టి కానీ,
1: ఆర్ విజన్,
3: మార్పు చెందేటువంటిది.
1: They do change.
3: ఈ మార్పు చెందేటువంటి వాటిని నమ్ముకొని మనము మార్పు అయిపోతున్నాము.
1: Therefore, if we go by these changing things, we get automatically changed.
3: కానీ జగత్తు మారలేదు.
1: But there is no change in
3: జగత్. ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగత్తుగానే ఉంటుంది.
1: The universe is same.
3: అయితే మన యొక్క దోషముల వల్లనే మనం చెడిపోతున్నాము.
1: We are spoiling our lives because of our own defects.
3: ఆ ప్రవర్తనలు సరిగా చేసుకుంటే అందరూ మనం బాగుపడతాం.
1: When once we correct them, we'll certainly improve and progress.
3: మన ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: We should see that we'll have good conduct and behavior.
3: నేను మానవుడు.
1: I'm a human being.
3: నాకు తిండి తీర్థములు ముఖ్యం కాదు.
1: It's not the food and drink that are important.
3: నా యొక్క శీలమే ప్రధానమైనటువంటిది.
1: Character is most important to me.
3: ఆ గుణములు సరిలేకుండా ఉండినప్పుడు,
1: and one, there is no character,
3: ఎన్ని విధమైనటువంటి అవస్థలు పడవలసి వస్తుంది.
1: One has to suffer.
3: అందుకోసమే దాన్ని సత్ అన్నారు.
1: Therefore, this is called sat.
3: సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
1: Sat means existence.
3: అందుకోసమని మహమ్మడన్స్ కూడాను అల్లాహో అక్బర్ అంటారు.
1: మహమ్మడన్స్ ఆల్సో సే అల్లాహో అక్బర్.
3: నీవే మాకు గొప్ప.
1: యు ఆర్ మైటియెస్ట్.
3: నీ ఒకరు తప్ప మాకు అన్ని లేరు.
1: You are only one who is our refuge, none else.
3: Kalukane mana hindulu kuda nu adhe reethiga cheppali.
1: Hindus also should repeat the same.
3: I want God. Nen divine kavali.
1: I should be divine.
3: Kaani ee naadu divine kaakunda deep wine.
1: Today we don't want to be divine, but we want deep wine.
3: Wine dal tagatame untunnaru kaani manam deep dimension ki raavadu.
1: You are after the wine. In fact, you are divine.
3: ఒక్కసారి రామాన్న తర్వాత జీవితమంతా రామాన్న ఉండాలి.
1: And once you start chanting Rama's name, the whole life should be spent likewise.
3: కానీ ఈనాడు రామ అంటాడు, రేపటి దినం కష్టం వస్తే రాముని ఫోటో తీసేస్తాడు.
1: Today he says Rama. If he faces any difficulty on the following day, he removes his picture.
3: తిరిగి కృష్ణ పెట్టుకుంటాడు.
1: And then he'll have Krishna's picture in his place.
3: చూడండి ఒక్కొక్క సినిమా ఒక భక్తుడు ఎప్పుడు కూడా శివసేవ చేస్తున్నాడు.
1: వన్ డివోటీ వెంట్ ఆన్ వర్షిపింగ్ శివ,
3: శివుని పూజిస్తూ ఉంటున్నప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నిరంతరము చెప్పేటువంటి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ లార్డ్ శివ హీ వెంట్ ఆన్ రిపీటింగ్ హిస్ నేమ్ ఓం నమ శివాయ.
3: కానీ కొంతకాలములకు ఆ శివుడు తనకు ఏమి మేలు చేయలేదు.
1: హీ కుడ్ నోటీస్ దట్ హీ వాజ్ నాట్ బెనిఫిటెడ్ బై లార్డ్ శివ.
3: లేచాడు, ఆ శివుని ఫోటో బీరంలో పెట్టేశాడు, రాముని ఫోటో పెట్టుకున్నాడు.
1: హీ గాట్ అప్ అండ్ రిమూవ్డ్ శివాస్ ఫోటో కెప్ట్ ఇన్ ద అల్మైరా అండ్ హీ కెప్ట్ ద రామాస్ పిక్చర్ ఇన్ దట్ ప్లేస్.
3: రాములు పూజ చేసినప్పుడు కూడా కొంతకాలం శాంతిగా ఉన్నది, తర్వాత అశాంతి బయలుదేరింది.
1: దో హీ వాజ్ పీస్ఫుల్ ఇనీషియలే, హీ లాస్ట్ దట్ ఎగ్జిస్టింగ్ పీస్ ఈవెన్ ఆఫ్టర్ వర్షిప్.
3: రాముని ఫోటో కూడా ఒక అదే బీరంలో పెట్టేశాడు.
1: సో హీ రిమూవ్డ్ రామాస్ పిక్చర్ కెప్ట్ ఇట్ ఇన్ ద సేమ్ అల్మైరా.
3: మరి గురువు దగ్గరికి వెళ్ళి రాములు నాకేమి చేయలేదు స్వామి.
1: అండ్ దెన్ హీ వెంట్ హిస్ గురు అండ్ సెడ్ దిస్ రామా హాజ్ నాట్ డన్ ఎనీథింగ్ టు మీ స్వామి.
3: ఆ గురువు చెప్పాడు కృష్ణుని పూజ చేయన్నాడు.
1: అండ్ గురు సెడ్ యూ వర్షిప్ కృష్ణ.
3: కృష్ణ పేట పెట్టాడు.
1: హీ కెప్ట్ కృష్ణాస్ పిక్చర్.
3: నిరంతరం కూడా గోపాలకృష్ణ గోపాలకృష్ణ గోపాలకృష్ణ అని గోపాలకృష్ణుని ఏమని చెప్తూ వచ్చాడు.
1: Through out the day he went on chanting, singing the glory, Gopala Krishna, Gopala Krishna.
3: Mari konni dinamala gantha kuda no ashanti vachetappudiki aa Krishna photo kuda abhijavudu pettadu.
1: After a couple of days he was not peaceful, he removed Krishna's picture also, kept it in the almirah.
3: Mari evaro okaru stree bhaktralani aa vachindi.
1: A lady came to him, an ardent devotee.
3: Ayya ee pooja anta chesi prayojanam emiti?
1: What is the use of all this form of
3: devi pooja cheyamannadu.
1: Better you worship goddess now.
3: Goddess. Goddess sannayinappudu aa photo pettindi.
1: Then he has installed the picture of goddess this time.
3: Kanadinamo pooja chestu vachindi.
1: First time she started worshipping.
3: Aa worship chestappudu oodutulu pettindi.
1: And then she kept incense sticks there.
3: Appudu aa oodutulu poganta kudanu viravu vaipuna velutu undali.
1: All this flavor and the perfume started moving towards Almaira.
3: అయ్యో నేను ఈ ఓదుతూరు దేవి కోసం పెట్టాను, కానీ ఈ బయట లోపల పెట్టినటువంటి ఒక దేవుడి కోసం పెట్టలేదు.
1: నౌ హీ స్టార్టెడ్ ఫీలింగ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్ ఆర్ ఫర్ దేవి అండ్ నాట్ ఫర్ రామకృష్ణ అండ్ అల్మైరా.
3: ఒకరికి పెట్టింది ఇంకొకరు తీసుకుంటున్నారా?
1: ఇన్ఫాక్ట్ ద అదర్ పర్సన్ ఈజ్ రిసీవింగ్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ దేవి హియర్.
3: అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యి
1: దెన్ దేవి మేనిఫెస్టెడ్ దేర్.
3: పిచ్చి మానవుడ,
1: ఓ మ్యాడ్ క్యాప్,
3: ఇది అది భక్తి?
1: Is this the devotion?
3: కొన్ని దినాలు రాముని పూజించావు, కొన్ని దినములు శివుని పూజించావు, కొన్ని దినములు కృష్ణుని పూజించావు, నన్ను ఈనాడు పూజిస్తున్నావు, నన్ను ఏనాడు తిరిగి బిరలో పెట్టారు.
1: For a couple of days you worshipped Rama, later Krishna, sometimes Shiva. Today you are worshipping me, tomorrow you may not. Where is the guarantee?
3: కనుక నాకది ఏమవుతుందో.
1: Therefore I don't know whatsoever.
3: ఇది కాదు నిజమైన పూజ.
1: This is not true worship.
3: పుట్టినప్పటి నుంచి కూడాను పిట్టేంత వరకు కూడాను ఒకే దైవం ఉండాలి.
1: Therefore right from the beginning till the end we should have only one God.
3: ఇది జీవితంలో వచ్చేటువంటి మార్పులు.
1: These are the changes that do happen.
3: ఇంత లౌకికమైనటువంటి జీవితము.
1: This is all worldly life.
3: కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి.
1: We should lead spiritual life.
3: నా తల్లిని నేను మార్చవచ్చును.
1: I can change.
3: కానీ మార్చిన తల్లి ఎప్పటికైనా కూడా మార్పుగానే ఉంటుంటుంది, కానీ అది కూర్పుగా ఉండదు.
1: Even if you go for adoption, that change is just a change.
3: మొట్టమొదటి నీకు బర్త్ ఇచ్చినటువంటి వారు ఎవరు? తల్లియే.
1: Therefore it's the mother who taught you this devotion.
3: కానీ కొంతమంది దైవమే లేడు.
1: Some deny God.
3: ఏదో ఒక ఓంకులను పెట్టుకుంటారు, ఓంకారాలను పలుకుతుంటారు.
1: They go on repeat, they go by the sound ఓంకార.
3: కానీ ఈ ఓంకారం కానీ ఎంతకాలం ఉంటుంటుంది?
1: This Omkara, the primal sound, how long does it last?
3: Om aneta varaku untadi.
1: And you certainly listen to the sound so long you speak it out.
3: Om inaadu om anetundi okka ee shabdamnu abhirudhi gochutre.
1: That moment when you go on speaking it out loud,
3: om anetundi eppudu chestadu kaadu.
1: And that will not remain permanent.
3: Ee hrudayam lopala pavitramainatundi okka ee bhavamlu abhirudhi kavali.
1: Sacred thoughts should develop within you.
3: Aa పవిత్రమైన భావం అభివృద్ధి పరచుకున్నప్పుడే నీవు పవిత్రుడు అవుతావు.
1: వెన్ వన్స్ యువర్ సీక్రెట్ థాట్స్ యు ఆర్ సీక్రెట్ దెన్.
3: కనుక నీవు గొప్పవాడు కావాలనుకుంటుంటే భగవంతుని నామాన్ని మరుపుకోకుండా, భగవంతుని నామాన్ని మార్చుకోకుండా ఒకే దీంట్లో ఉండాలి.
1: If you want to come up in life, never forget God. Never change the name that you are committed to. Without changing your mind. And we should also understand it's just an instrument. Mind is responsible for the bondage or liberation. Even the mind also changes. And you are not the mind either. You are not the intellect. And mind is just a bundle of desires. So long the desires last, mind undergoes changes like that. So never change that mind like that. And mind is just a combination, group of thoughts. So long there are desires, you will never be in peace. With one-pointedness, when once you are steady, you are bound to be good. If you want to be good, it's not enough if you take acts of charity. Surrender yourself to God. Then only you will be happy and peaceful forever and ever. Every man has got this manas or the mind. And that very mind should be filled with the divinity. Because of desires, mind has taken a different turn. Control your desires.
3: Control your thoughts.
1: Bhagavan always repeatedly tells us, control your thoughts.
3: Thoughts and control chesthe anta control avutundi.
1: With this thought control, rest of the things can be controlled.
3: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
3: మీ అందున్నది శాశ్వతమైనటువంటి సత్యము ప్రేమ.
1: That which is permanent, eternal in you is the satya, the truth. Prema, love.
3: Satya dharmamu rendu cherinappude,
1: when these two are together, satya and
3: dharma, satya nasti paro dharma,
1: there is no other dharma beyond satya, the truth.
3: Tiriki satyame aadharam,
1: and satya is the foundation.
3: Atti satyanni aadharanga chesukoni ee dharmanni narchukuntunte,
1: basing on truth, if you act in the righteous direction,
3: appude neevu premanu pondutavu.
1: Then you will attain the state of love.
3: Prema sarva karmanu kudanu phalimpachestundi.
1: In fact, love will fructify every one of your actions.
3: Kanuka atmaswarupulara,
1: so embodiments of atma.
3: Meeru atmaswarupule.
1: You are verily the very manifestation of atma.
3: Daniki roopame ledu.
1: And atma has no form.
3: Pancha bhautikam deham durbalamu kayamaya durbalamu.
1: The bodies of senses is bound to fall at one time or other.
3: Garutimpaka taniki chaavu puttukal moha nibandhanalu.
1: The innate spirit or the soul has no beginning nor end, liberation or bondage.
3: Kaluga, neevu niramayundu.
1: You are immortal.
3: Moha nibandha bandhanalu muddralu levu.
1: And you do not have any kind of prints or marks like beginning nor the end.
3: Lenappude neevu shashtamaina vaadiga untavu.
1: Without these things only you can remain immortal.
3: Chintaleni vaadiga untavu.
1: And then only you will be ideal to the rest of the world.
3: Chinta ye maatram undakoddu.
1: Don't worry for anything.
3: ఇప్పుడు మీరు దేనికి దీనికి ఏమైనా సాక్షి ఉన్నారా అని చెప్పవచ్చు.
1: You may say, is there any witness for all the experiences I have?
3: దానికి నేను ఒక్కడే సరైనటువంటి ఆదర్శము.
1: భగవాన్ ఈజ్ ది ఓన్లీ ఐడియల్ ఫర్ ఎవ్రీబడి.
3: నాకు ఎట్టి డిజైర్స్ కూడా లేదు.
1: భగవాన్ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్.
3: నేను ఇప్పుడు పోవాలంటే ఎవడు ఇప్పుడు పోవచ్చు.
1: భగవాన్ కెన్ విత్డ్రా హిమ్సెల్ఫ్ ఎనీ టైమ్ హీ వాంట్స్.
3: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు.
1: Bhagavan can get anything he wants. What is the use out of all this? In fact, the one who desires, what is the use in giving you something and you return? So never desire those things that would not last permanently. Ask for that which is eternal and permanent. And you find the clouds that move continuously. And are the passing clouds permanent?
3: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం అంటుంది.
1: బట్ దేర్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విత్ ఇన్ యూ.
3: ఆ సత్యం వల్లనే జగత్తుగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ మెయింటైన్డ్ బికాస్ ఆఫ్ ట్రూత్.
3: సత్యము,
1: ట్రూత్,
3: లవ్, రెండు కూడా అందరి ఎందు ఉంటుండేటువంటి.
1: ట్రూత్ అండ్ లవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
3: అందరి ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమనే నేను, అందరి ఎందు ఉన్నటువంటి సత్యమే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్. Love is everywhere. Truth is everywhere. That is Bhagavan.
3: కానీ ఈనాడు మనకు సత్యము రుచించదు.
1: And today you don't accept truth.
3: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
1: You go by your convenience and interpret truth.
3: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతుల ఎందు, కుక్కల ఎందు కూడా ఉంటుంది.
1: And the truth and love in you are uniformly present in other animals too.
3: కనుక మనము పోయినట్టు కూడా అందరి ఎందు ఉంటున్నటువంటి.
1: ట్రూత్ అండ్ లవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
3: కనుక అందరి ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమనే నేను, అందరి ఎందు ఉన్నటువంటి సత్యమే నేను. సత్యం సర్వత్రా వ్యాపించ

0: And the truth and love in you are uniformly present in other animals too.
1: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను సత్యాన్ని మనం పెంచుకోవాలి.
0: Therefore we have developed and foster the eternal principles of love and truth.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
0: Today you are in very high position.
1: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
0: You'll continue to remain in position until you retire.
1: కనుక ఈ డివైన్ అనేటువంటిది ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
0: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
1: ఈనాడు ఇచ్చి సత్యంలో మీరు ప్రవేశించారు.
0: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
0: And never give up this principle of truth you have understood.
1: ఏది మర్చినప్పటికీ సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
0: You may forget anything, but you should have satya and prema.
1: ప్రేమ అంతర్వాహిని.
0: And love is undercurrent.
1: సత్యము బహిర్వాహిని.
0: And the truth is spoken out.
1: కనుక ఈ బహిర్వాహిని అంతర్వాహిని రెండు కూడా మనం కాపాడుకుంటున్నాం.
0: సో వీ హ్యావ్ టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ది ఔటర్ అండ్ కరెంట్ ఆఫ్ లవ్.
1: నిజమైన కర్తవ్యము.
0: అండ్ దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: రెండు లేకపోతే వారు మానవుడే కాదు.
0: Without this you cannot call yourself a human being. Embodiments of love. Remain in love throughout.
1: నా బిడ్డలు, నా భార్య, నా బంధువులు అని వారు మాత్రమే ప్రేమతో పుట్టుకోవద్దు.
0: Don't limit your love to your family, to your children and to your relations.
1: ఎవరిని చూసినప్పటికీ వారంతా భగవంతుడి.
0: Whomsoever you meet, understand that he is divine.
1: ఆ విధమైన సర్వుడు ఎందు ప్రేమను పెంచుకొని, ప్రేమను ఇచ్చుకొని మనం సత్యంతో జీవించాలి.
0: Therefore understanding love within you, love in everybody in the entire vicinity and humanity, live in love.
1: నిరంతరము నేను ప్రేమ సత్యం మాత్రమే బోధిస్తుంటాను.
0: భగవాన్ కంటిన్యూస్లీ గివ్స్ హిస్ డివైన్ మెసేజ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య ద ట్రూత్, ప్రేమ లవ్.
1: అది నిమిత్తమే నేను అనేక సభలంతా జరుపుతుంటాను.
0: భగవాన్ అడ్రెస్సెస్ మెనీ అసెంబ్లీస్ ఓన్లీ టు గివ్ ద డివైన్ టీచింగ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్.
1: ఈ విధమైన జీవితంతో మీరు చెప్తున్నప్పుడే ఈనాడు మీరందరూ ఇక్కడికి వచ్చి స్వామి వాక్కు విన్నందుకు నాకు ఎంతో సంతోషం.
0: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ యు హ్యావ్ లిసన్ టు హిస్ డివైన్ మెసేజ్, ద క్వింటిసెన్స్ ఆఫ్ ది మెసేజ్ బీయింగ్ టు వన్ ద ట్రూత్, ది అదర్ లవ్.
1: నేను ఇంతమంది ప్రేమకు నేను గురి అయ్యాను కదా, మీరందరూ రావటం అంత నా నిమిత్తమై.
0: You all have assembled here for Bhagavan only.
1: ఇవన్నీ కూడా మీరు ఆచరణలో పెట్టితే,
0: if you practice Bhagavan's teaching,
1: అది మిమ్మల్ని చూచినందుకు, మీ మాటలు విన్నందుకు నాకెంతో ఆనందం వస్తుంది.
0: That will make Bhagavan very happy for having come all along. If you practice, that will make him extremely happy.
1: కనుక మీ ప్రేమనంత కూడా ప్రకృతి అయినటువంటి లౌకికమైన భావం పోకూడదు.
0: Therefore, don't make your love physical or worldly.
1: కేవలం ఒక దైవతత్వం పైన మీ ప్రేమనంతా పెట్టండి.
0: సో మేక్ యువర్ లవ్ డివైన్, ద డివైన్ లవ్.
1: రాధ, రాధ అంటే ఎవరు?
0: రాధ, హూ ఇస్ రాధ?
1: ధారా, ఆమెనే రాధ.
0: రాధ ధారా, దట్ ఇన్సెసెంట్ ఫ్లో కంటిన్యూస్.
1: ఈ ధర అంతా కూడా కేవలము భగవంతుని పైనే పెట్టింది.
0: ధరా ద అర్త్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
1: కానీ తన ఆడబిడ్డ పాలలో విషం కల్పించినప్పటికీ,
0: వెన్ షీ వాజ్ పాయిజన్డ్,
1: అది కూడా భగవంతునికి అర్పితం చేసింది.
0: షీ ఆఫర్డ్ దట్ పాయిజన్ ఆల్సో టు గాడ్.
1: అప్పుడే ఆ విషం అంతా కూడా దేవుడు తీసుకున్నాడు.
0: అండ్ గాడ్ రిసీవ్డ్ ఆల్ ద పాయిజన్ ఆఫర్డ్ టు హిమ్.
1: ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పవిత్రమైన పాలను మాత్రం ఈమె తాగింది.
0: వెన్ ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ పాయిజన్, రాధా కుడ్ టేక్ దట్ ప్యూర్ మిల్క్.
1: కనుక రాధ అంటే మీరు అర్థాన్ని కూడా తీసుకోవాలి.
0: So you should understand the meaning of this word Radha.
1: R-A-D-A Radha.
0: R-A-D-A Radha.
1: R ante?
0: R means?
1: Radha.
0: Radha.
1: A ante?
0: A means?
1: Adharamu.
0: Adhara, basis.
1: D ante?
0: D.
1: Dear, anila prema.
0: Dear, so close, love. The
1: Daivani worshipful,
0: respectful nature towards the Prakriti and God.
1: Kalka amiku nijamu puramu emetam teliyadu.
0: And she doesn't know whatsoever other than worshipful spirit.
1: ఆమెకు కృష్ణుడు ఒక్కడు మాత్రమే తెలుసు.
0: అండ్ షీ వర్షిప్స్ కృష్ణ ఓన్లీ.
1: ఆ విధంగా ఉండినప్పుడే ఆమె స్వర్గాన్ని పొందింది.
0: అండ్ విత్ దట్ షీ అటైన్డ్ లిబరేషన్.
1: ఈనాడు అంతా లిబరేషన్ కావాలి, లిబరేషన్ కావాలి అంటారు.
0: పీపుల్ వాంట్ లిబరేషన్ టుడే.
1: లిబరేషన్ ఎట్లా వస్తుంది?

0: do you expect to be liberated?
1: ఈ విధమైన మార్గాన్ని మనం పొందినప్పుడే లిబరేషన్ మనకు కలుగుతుంది.
0: When once you are here, follow divine life, you will attain liberation.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నా మాటలు అధికమైపోయినది.
0: Bhagwan has spoken a lot of things to you.
1: చాలా శ్రమ పెడుతున్నాను.
0: Perhaps you are put to strain.
1: కనుక నేను ఇంక విరమిస్తాను.
0: Bhagwan wants to conclude his divine discourse.
1: మీరు నిరంతరం ఎక్కడ పోయినప్పటికీ, ఏమి చేసినప్పటికీ, ఇంత దైవ కార్యమే, ఇంత దైవ ప్రదేశమే అని మీరు భావించండి.
0: Consider always whatever you speak, whatever you do, it's all God's word, God's work only.
1: ఆ విధమైన భావంతో ఉంటే అది నాకు చాలా ఆనందం.
0: That divine feeling will make Swami extremely happy.
1: ఈనాడు ఇంతమంది వచ్చారు కనుక మీరందరికీ కూడా పవిత్రమైన నా ప్రేమానందమును నేను మీకు తెలుపుతున్నాను.
0: Bhagwan blesses you all. So many people are assembled here. Let all of you be full of love. Let all of you lead the life of bliss.
1: మీరందరూ కూడా లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: Bhagwan blesses you all such that you will lead a long life, peaceful life, healthy life, and the divine life.
1: Happy life.
0: Happy life.

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: యావత్ ప్రపంచము ప్రశాంతి నిలయంలో కూడి ఇట్టి ఆనందాన్ని అనుభవిస్తున్నదనగా వారు విదేశీయులని ప్రశాంతి నిలయం స్వదేశీయమని భావిస్తున్నారు.
1: అట్ దిస్ మోమెంట్ ద హోల్ వరల్డ్ ఈజ్ రిజాయిసింగ్ హియర్ ఇన్ ది శాంక్టమ్ శాంక్టోరమ్ ప్రశాంతి నిలయం. వి కన్సిడర్ సమ్ నేటివ్స్ అండ్ సమ్ ఫారినర్స్.
0: ఎవరు స్వదేశీయులు ఎవరు విదేశీయులు అనేటువంటి యొక్క భేదభావములు మనం విచారించినప్పుడు ఎక్కడ సత్యధర్మములు వికసిస్తూ ఉంటాదో ప్రకటిస్తూ ఉంటాదో వారే భారతీయుడు.
1: హూ ఆర్ ది నేటివ్స్ ఆఫ్ దిస్ కంట్రీ, హూ ఆర్ ద ఫారినర్స్ ఫర్ దట్ మ్యాటర్, ద ప్లేస్ వేర్ ఎవర్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ అడిహెర్డ్ టు.
0: కేవలం భారతదేశంలో పుట్టినంత మాత్రమున అందరూ భారతీయులు కారు.
1: యు కెనాట్ కాల్ యువర్ సెల్స్ భారతీయస్ హ్యావింగ్ బీన్ బోర్న్ హియర్.
0: భారతీయుల యొక్క సంస్కృతి సత్యం వద ధర్మం చెర, ఈ రెండింటి యొక్క సూత్రములను ఎవరు అనుసరిస్తారో వారే భారతీయుడు.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ స్ట్రెసెస్ దట్ వన్ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ. హూమ్సోవర్ దట్ అడిహర్స్ టు దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్ ఆర్ భారతీయర్స్.
0: ప్రపంచమంతయును ఒక పెద్ద భవనము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ బిగ్ మ్యాన్షన్.
0: ఈ భవనములో అనేక విధములైనటువంటి రూములు కలిసి ఉంటాయి, గదులు.
1: దర్ సో మెనీ రూమ్స్ ఇన్సైడ్.
0: కాబట్టి ఒక్కొక్క దేశం కూడాను ఒక్కొక్క గది వంటిది.
1: ఈచ్ కంట్రీ ఇస్ ఈక్వల్ టు ఎ రూమ్.
0: కనుక యావత్ ప్రపంచమంతా కూడాను ఒక్క గృహమే.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ వన్ హోమ్.
0: సర్వాంగములకు దేహము ఆధారమైనప్పుడు ఈ దేహములో ఒక హృదయం అనేటువంటిది ఒకటి ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: Just as the body has got various limbs that act according to the direction of the heart, there is a center which we have got to know.
0: Sarvangamulaku ee hrudayame annintini supply chestu untundali.
1: To various limbs of the body, it is the heart that supplies blood.
0: Kanuka anni deshamulaku kudanu satya dharmamulaneetunti yokka ee prana tattvame andari endu kudanu vilinamai untundali.
1: Therefore it is the truth and dharma righteousness that percolate, that flow throughout the world.
0: భగవంతుడు సృష్టికర్త అని భావిస్తుంటారు, విశ్వసిస్తుంటారు.
1: We consider and we have full faith in the statement that God is the creator.
0: భగవంతుడు జీవులను సృష్టించాడు.
1: God has created beings.
0: కానీ జీవులు దేవుణ్ణి సృష్టిస్తున్నారు.
1: But these beings have created in turn God himself.
0: కాబట్టి జీవులు కూడాను సృష్టికర్తలే.
1: Therefore the beings also are creators.
0: భగవంతుణ్ణి భగవంతుడు సృష్టించుకోడు, భగవంతుణ్ణి భక్తుడే సృష్టిస్తున్నారు.
1: God is not the creation of his own making, it is the one of the devotee.
0: పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు తన భక్తి ప్రపత్తి చేతనే ఒక స్తంభమునందు నారసింహుని సృష్టింపజేశాడు.
1: ప్రహ్లాద could see the manifestation of the divinity within the pillar because of his sincerity, steadfastness and devotion.
0: బాలుడైనటువంటి ధ్రువుడు నారాయణ అరణ్యములోపల సృష్టింపజేశాడు.
1: ఇట్ వాజ్ ద టైనీ టాట్ ధ్రువ హూ కుడ్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ నారాయణ డైర్ ఇన్ ద థిక్ ఫారెస్ట్.
0: కనుక సృష్టికర్త ఎవరనగా ప్రతి జీవుడు కూడాను సృష్టికర్తనే.
1: దెన్ హూ ఇస్ ద క్రియేటర్? ఎవ్రీ లివింగ్ క్రీచర్ బీయింగ్
0: ప్రతి జీవుడు కూడాను దేవుడే.
1: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కానీ దేహాత్మ భావమును పెంచుకోవటం చేతనే తాను ఒక పావరుడైన మానవుని వలె భావిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది బాడీ attachment he considers himself innocent and ignorant.
0: సృష్టికి సృష్టికర్తకు ఉన్నటువంటి భేదము ఉపాధి మాత్రమే.
1: The difference between creation and the creator is only in the vesture.
0: ఉపాధిని విస్మరిస్తే ఉన్నది ఒక్కటే, అది ఏ ఆత్మతత్వము.
1: When once we forget this body or the vesture, this principle of the spirit stays on.
0: ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క పండుగలను గావించుకుంటూ దాన్ని పర్వదినముగా అనుభవిస్తూ వస్తున్నారు.
1: Each country may observe the festival occasions and follow the tradition.
0: ఇది కొత్త సంవత్సరం అని భావిస్తున్నారు చైనీయులు.
1: Chinese consider this day the new year.
0: అయితే భారతదేశమునకును ఈ చైనా దేశమునకును ఏమాత్రము భేదము లేదు.
1: However, there is no difference between Bharat and China.
0: ఈ చైనా దేశం వారు కూడాను ఒక నెల దక్షిణాయనమని ఒక నెల ఉత్తరాయణమని భావిస్తూ ఉంటారు.
1: చైనీస్ ఆల్సో కన్సిడర్ ద టూ పీరియడ్స్ వెన్ సన్ ట్రావెల్స్ నార్త్వర్డ్ అండ్ సౌత్వర్డ్.
0: భారతీయులు చాంద్రమాసము సూర్యమాసం అని విశ్వసిస్తుంటారు.
1: భారతీయస్ ఆల్సో హావ్ గాట్ దిస్ లూనర్ అండ్ సోలార్ సిస్టమ్స్.
0: ఇదే సంబంధమైనటువంటి విషయాన్ని ఈనాడు చైనా దేశంలో అనుభవిస్తున్నారు.
1: ద సేమ్ సిస్టమ్ ఇస్ ఫాలోడ్ బై చైనీస్ దేర్.
0: భారతదేశంలో కొన్ని ప్రాంతముల వారికి ఉత్తరాయణం వచ్చినప్పుడు తదుపరి దీనిని ఒక విధమైనటువంటి నూతన సంవత్సరంగా విశ్వసిస్తుంటారు.
1: ఇన్ భారత్ ఇన్ ఎ పర్టికులర్ ఏరియా వెన్ సన్ ట్రావెల్స్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ దే కన్సిడర్ ఇట్ ఎ ఫెస్టివల్ పీరియడ్ ఆస్పిషియస్.
0: ఇది చాంద్రమాసము అంటారు.
1: దట్ దే కన్సిడర్ లూనార్ పీరియడ్ చాంద్రమాసం.
0: మరికొంత ప్రాంతం వాళ్ళు సూర్యమాసం అంటారు.
1: వైల్ అదర్స్ కన్సిడర్ సోలార్ సూర్యమాసం.
0: దీనిని చైనా దేశం లోపల కూడాను మూన్ డే అనగా మానసిక సత్వమైనటువంటి యొక్క చాంద్రమాసమునకును ఒక సూర్యమాసమునకును ఎట్టి భేదము లేదని వారు భావిస్తుంటారు.
1: ది సేమ్ సిస్టమ్ ఇస్ ఫాలోడ్ బై చైనీస్ ఓవర్ దేర్ ద లూనార్ అండ్ ద సోలార్ సిస్టమ్స్.
0: మూన్ న్యూ ఇయర్ సన్ న్యూ ఇయర్ అని చెప్తుంటారు.
1: దే ఆల్సో హ్యావ్ దీస్ టూ న్యూ ఇయర్ అకార్డింగ్ టు వన్ సిస్టమ్ న్యూ ఇయర్ అకార్డింగ్ టు అనదర్.
0: ఇవి రెండు కూడాను బయట ప్రపంచంలో మనం ప్రదర్శించేటువంటివి కాదు.
1: The lunar and the solar are not present outside.
0: Chandrama manaso jataha chacho suryo ajayata.
1: Moon is the presiding deity of the mind.
0: Kanukane ee manasuku chandrunaku chala sambandham untundadi.
1: Thus there is intimate relationship between the mind and the moon.
0: Manavuni yokka gnana chachchukunu suryunukunu sannidhi sambandham untundadi.
1: There is an intimate association between sun and the eye of wisdom of man.
0: ఈ విధంగా లోతునకు దిగి విచారిస్తూ పోతే దేశములు కాని భావములు కాని పండుగలు కాని ప్రత్యేకంగా ఉండేటువంటివి కాదు.
1: Like this when we go into the depth and inquire, we don't find any differences between
0: festivals. అన్నింటికీ మానవుని హృదయమే మూల స్థానము.
1: In fact, the heart is the center for every festival.
0: కనుక మానవుని హృదయము లోపల సరైనటువంటి ఏకత్వం అనేటువంటిది ఆరంభమైనప్పుడు సర్వము కూడాను ఒక విధమైనటువంటి ఒక ఏక స్వరూపాన్ని ధరిస్తుంది.
1: లైక్ వైజ్ వెన్ ది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ డెవలప్స్ విత్ ఇన్ ది హార్ట్ హీ విల్ సెటిల్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆల్ అరౌండ్.
0: సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం. ఈ సత్యం శివం సుందరం మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క మానవత్వం.
1: హ్యూమన్ క్వాలిటీ is the trinity of truth, goodness and beauty.
0: దీన్ని ప్రాచీన కాలం నందు కూడాను ప్లేటో కూడాను దీన్ని వర్ణిస్తూ వచ్చాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై ప్లేటో.
0: అనగా వాడు సృష్టి యొక్క తత్వము లోపల మూడింటి యొక్క ఏకత్వాన్ని కూడాను చక్కగా విశదీకరింపుతూ వచ్చారు.
1: దే కుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ ఇన్ ద డివినిటీ క్లియర్లీ.
0: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ అని చెప్తూ వచ్చాడు ఈ ప్లేటో.
1: ప్లేటో డిక్లేర్ దీస్ త్రీ ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: దీనినే సత్యం శివం సుందరం అన్నారు భారతీయులు.
1: భారతీయస్ కాల్ దీస్ త్రీ సత్యం శివం సుందరం.
0: పదముల వ్యత్యాసమైనప్పటికీ అందులో ఉన్నటువంటి అంతర్భావము అన్ని మతములు ఎందుకు ఏకత్వంగానే ఉంటుంది.
1: దో దేర్ ఇస్ ఎన్ అపారెంట్ డిఫరెన్స్ సో లాంగ్ యాజ్ సో ఫార్ యాజ్ లాంగ్వేజ్ ఇస్ కన్సర్న్డ్ ద మీనింగ్ బీయింగ్ ద సేమ్.
0: ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము అని భారతీయులు ఏ విధంగా తెలుపుతున్నారో దీనినే పాశ్చాత్యులైనటువంటి క్రిస్టియన్స్ కూడాను మూడు రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: జస్ట్ యాజ్ వీ హ్యావ్ గాట్ ఇన్ కల్చర్ ఆఫ్ భారత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జ్యువలిజం క్వాలిఫైడ్ నాన్ జ్యువలిజం అండ్ నాన్ జ్యువలిజం ద సేమ్ థింగ్ యూ ఎక్స్ప్లెయిన్ బై వెస్టర్న్ థాట్.
0: మొట్టమొదట ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నారు.
1: The first statement is, I am the messenger of God.
0: Rendavadi, I am the son of God annaru.
1: The second statement, I am the son of God.
0: I and my father are one annaru.
1: The third statement, I and my father are one.
0: Deenine Holy Ghost annaru Christians.
1: Christians call it as the Holy Ghost.
0: Ee indulopala dvaitamu advaitamu visishta advaitamu moodinte tarvata vacheetvante turiya avastha annaru.
1: Therefore this ultimate transcends all the three levels of consciousness, dualism, qualified non-dualism.
0: Muslims kuda no motta motta I am in the light, I am in the light annaru.
1: Muslims also said I am in the light.
0: Tadupari the light is in me annaru.
1: Later they said the light is in me.
0: Moodavadi I am the light annaru.
1: The third declaration I am the light.
0: Ide advaitamu annaru.
1: This is non-dualism.
0: Kabatti ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము మూడింటి యొక్క ఏకస్థానమే మానవుని యొక్క హృదయము.
1: Therefore, human heart is the center of these three levels of thought, the non-dualism, dualism and qualified non-dualism.
0: కనుక పాత్రలు అనేకంగా ఉండవచ్చును.
1: We may pray in a varied manner.
0: అన్ని పాత్రల యందును కూడా ప్రతిబింబించేటువంటి ఒక బింబము ఒక్కటే.
1: It is the same reflection we find in all of the containers.
0: అయితే ఇక్కడ భేదములు మానవత్వంలో ఉన్నటువంటి భిన్నత్వం చేతనే భేదములుగా గోచరిస్తూ ఉన్నాయి.
1: The difference is due to the diversity in humanity.
0: కనుక వేదాంతము దీనిని అనేక రకములుగా బోధిస్తూ వచ్చింది.
1: The spirituality explains very clearly in a varied manner.
0: ఓ మానవుడా, నీవు అదే కాని అది నీవు కాదు అని.
1: He said, O man, you are that and that, you are not that.
0: నీవు అదే కాని అది నీవు కాదు.
1: You are that, but that's not you.
0: ఇందులో ఉండినటువంటి యొక్క వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference here?
0: ఒక నీటి తొట్టి ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్ టబ్.
0: ఆ నీటి తొట్టి దగ్గరికి నీవు వెళ్లి నీ ప్రతిబింబాన్ని ఆ నీటిలో చూస్తావు.
1: యు గో నియర్ ద వాటర్ టబ్ అండ్ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: అది నేనేను అంటావు.
1: యు సే దట్ ఐఎమ్ దట్ రిఫ్లెక్షన్.
0: అయితే ఆ ప్రతిబింబాన్ని పట్టుకుని కొట్టితే నీకు దెబ్బలు తగలవు.
1: నౌ ఇఫ్ యు బీట్ యువర్ రిఫ్లెక్షన్ యు ఆర్ నాట్ హిట్.
0: నీవు అదే కాని ఆ దెబ్బను నీకు తగలటం లేదే, కాబట్టి నీవు అదే కాదు.
1: You say you are the reflection, but you are not harmed, you are not hit, even if the reflection is beaten, therefore, you are not the reflection.
0: Aite daalini neevu tittitiva neeku kopam vastundadi.
1: However, if your reflection is scolded, reprimanded,
0: kottinappudu neeku debbalu tagalavu, kaani tittinappudu maatramu rendinti oka ekatvam ayipothundadi.
1: You are not hurt when the shadow or reflection is beaten, but when it is scolded, you are affected.
0: Ade vidhamgane dehamlo anetvantidi oka paathrala vantivi.
1: Likewise, body is a vessel.
0: Upadhi idi kevalam oka negative.
1: Vestya, body is a negative.
0: Kanukane deho devalaya prakto jeevo deva sanatana ani.
1: Body is the temple of God. God the indweller is eternal.
0: Idi kevalam oka vidhamainatundi mandiram vantidi maatrame.
1: Body is a temple.
0: Deham anetundi oka instrument.
1: Body is a sort of instrument.
0: Mind anetundi oka panimutte.
1: Mind is an instrument.
0: Indriyamulu anetundi oka panimutle.
1: Senses are instruments.
0: Manasu kudanu oka panimutte.
1: So also the mind.
0: Ivanni kudanu panimutle.
1: They are all instruments.
0: Deenini neevu vinyoginchukuneetundi vidhanamlo deeni oka ekatvam manu gurtinchali.
1: You should know the principle of unity as you make use of these instruments.
0: Idi nenu antunnava leka idi na deham antunnava?
1: Do you identify the body or you claim that the body belongs to you?
0: Idi na deham anukuntunnavu.
1: You say this is my body.
0: Kaani deham ene nenu cheptam ledhu.
1: But you don't say that I am the body.
0: Na deham anukunnappudu neevu pratyekanga untunnavu.
1: When you say this is my body, you are separate from the body.
0: Idi na handkerchief.
1: This is my handkerchief.
0: Idi separate, nenu separate.
1: I am separate from the kerchief.
0: అదే రీతిగా ఇది నా దేహం అనుకున్నప్పుడు నా దేహం వేరు, నేను వేరు.
1: లైక్ వైజ్ వెన్ ఐ సే దిస్ మై బాడీ ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ ది బాడీ.
0: ఇది వేదాంతంలో సూక్ష్మ రూపకంగా బోధించినటువంటి హూ ఆర్ యూ, దిస్ ఇస్ మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, బట్ హూ ఆర్ ఐ, ఇది వేసుకుంటే అక్కడ నీవు ప్రత్యేకంగా గోచరిస్తున్నావు.
1: ద స్పిరిచువాలిటీ పుట్స్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ? యూ సే ఐఎమ్ ద బాడీ, దిస్ ఇస్ మై బాడీ, దిస్ మై మైండ్, దిస్ ఆర్ మై సెన్సెస్, దెన్ హూ ఆర్ యూ? యూ ఆర్ సెపరేట్ ఫ్రమ్ దెమ్.
0: కనుకనే ఈ మై అనేటువంటిది మాయా.
1: Therefore this mind is maya or illusion.
0: ఈ మాయా అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది?
1: Where from you get this illusion?
0: లేని దానిని ఉన్నట్టుగా భావించడమే మాయా.
1: You consider the non-existent as the one that
0: మాయా. భగవంతుని యొక్క ఉపాధి.
1: This illusion is the vesture of God.
0: కనుకనే భగవంతుని మాయోపాధి అని పేరు పెడుతూ.
1: Therefore God himself has put on the vesture of illusion.
0: కనుక ప్రాంతమును పురస్కరించుకొని వారి వారి అభ్యాసములను పురస్కరించుకొని ప్రాచీన కాలం నుండి కూడాను వేరు వేరు దేశములు, వేరు వేరు భాషలు, వేరు వేరు సాంప్రదాయములని విశ్వసిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ రీజనల్ కన్సిడరేషన్స్ అండ్ ద హ్యాబిట్స్ దట్ వీ హ్యావ్, ద వరల్డ్ ఇస్ డివైడెడ్ టు సో మెనీ కంట్రీస్ స్పీకింగ్ సో మెనీ లాంగ్వేజెస్.
0: అందరి యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: భగవాన్ సేస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సింగిల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్.
0: అది ఏ ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు ఈ లోకంలో లేడు.
1: There is none in this world without love.
0: కానీ ఆ ప్రేమను అనేక మార్గంలో వినియోగించవచ్చును.
1: However, you can make use of this love in different ways.
0: కానీ ప్రేమ ఒక్కటే.
1: Love is one.
0: పిచ్చాస్పత్రి లోపల అనేక రకములైనటువంటి పిచ్చివారు ఉంటారు.
1: In mental hospital you have many madcaps.
0: అదే విధంగానే ఈ జగత్ అనేటువంటి ఒక పిచ్చి ఆసుపత్రి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ అ మెంటల్ హాస్పిటల్.
0: కొందరు ధనం పైన పిచ్చి పట్టి ధనము ధనము ధనం అని విచారిస్తుంటారు.
1: సమ్ హ్యావ్ దిస్ మ్యాడ్నెస్ ఫర్ మనీ.
0: కొంతమంది ఆరోగ్యం పైన పట్టి నా ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యం అనేటువంటి పిచ్చితో వారు పరితపిస్తుంటారు.
1: సమ్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ ద హెల్త్ వెరీ మచ్ బాదర్డ్.
0: మరికొందరు పదవి యొక్క పిచ్చి బట్టి పదవి పదవి పదవి అని పదవి కోసమే ప్రాకులాడుతుంటారు.
1: సమ్ స్ట్రగుల్ హార్డ్ బికాస్ ఆఫ్ ద మ్యాడ్నెస్ ఫర్ పొజిషన్ అథారిటీ.
0: ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధమైనటువంటి దానిని వాంఛించి దానిని పురస్కరించుకుని చింతిస్తూ ఉంటారు.
1: లైక్ వైజ్ ఈచ్ పర్సన్ హెస్ గాట్ హిస్ ఓన్ డిజైర్ అండ్ ఈస్ మ్యాడ్ ఆఫ్టర్ ద డిజైర్.
0: ఇందులో మరికొంతమంది దేవుడు దేవుడు అని దేవుని యొక్క పిచ్చి బట్టి ఉంటుంది.
1: అమంగ్ దెమ్ సమ్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ గాడ్.
0: కానీ ఈ అన్ని పిచ్చిల లోపల కూడాను ఈ దేవుడు అనేటువంటి పిచ్చి చాలా ఉత్తమ పిచ్చి.
1: ఆఫ్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఇన్ దిస్ వరల్డ్ దిస్ మ్యాడ్నెస్ ఫర్ గాడ్.
0: మానవుడు 12 విధములైనటువంటి చింతలతో మునిగి ఉంటున్నాడు.
1: మ్యాన్ హాస్ డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్ 12 టైప్స్ ఆఫ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఈజ్ ఎ వరీ.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ వన్ వరీ.
0: సంసారం ఒక చింత. సావు చింత.
1: Family life is worried and death is worried.
0: Balyamantayu chinta.
1: The entire period of childhood is worried.
0: Vardhakyamoka chinta.
1: Old age is worried.
0: Jeevinchutoka chinta. Chedupu chinta.
1: Life in general and failure are worries.
0: Karmalanniyu chinta.
1: All actions are
0: worries. Kashtamulu oka chinta.
1: Difficulties give you worry.
0: Santasam oka chinta.
1: Even happiness.
0: Vinta chinta.
1: The mystery.
0: Sarva chintala baapedi. Sarvesa chinta. Konudi ikanaina prajalara korke meera.
1: O people, seek the blessing and mercy of God who will make you free from all sorts of worries.
0: Ee yokka సర్వేశ చింత చేత సర్వ చింతలు కూడా నిర్మూలమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ మ్యాడ్నెస్ వరీ ఫర్ గాడ్ దీనిని
0: దేనిని మనం తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్న వారం అవుతాము.
1: దాట్ ఇఫ్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి నోన్.
0: దేనిని మనం చూస్తే సర్వమును చూచిన వారం అవుతాము.
1: దాట్ ఇఫ్ సీన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్
0: దేనిని పట్టితే సర్వమును పట్టిన వారం అవుతాము. దానిని మనం పట్టాలి.
1: ఇఫ్ యూ అక్వైర్ దాట్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి అక్వైర్డ్ ఈజీలీ.
0: తలుపు తట్టితే తలుపులు తెరవబడుతుంది.
1: If you knock the door, it will be opened.
0: Piliste palukutadu.
1: If you call, he responds.
0: Adigite istadu.
1: If you ask, thou shalt be given.
0: Ee moonu kudanu upanishattu yokka satyame.
1: These three are the declarations of
0: Upanishad. Aithe prati manavudu kudanu talupulu tadutunnadu adugutunnadu.
1: However, every man knocks the door and asks.
0: Kaani denini adugutunnadu?
1: What is that he asks for?
0: Denini talupu kottunnadu?
1: What is that he knocks?
0: Kaani కొట్టవలసిన తలుపులు కొట్టడం లేదు.
1: బట్ ఈస్ నాట్ నాకింగ్ ఎట్ ద రైట్
0: డోర్. మోక్ష ద్వారాన్ని మనం తెరవమని కట్టాలి.
1: యు షుడ్ నాక్ ద డోర్ సో దట్ ది గేట్స్ ఆఫ్ హెల్.
0: కానీ మానవుడు ఉన్నాడు నరక ద్వారాన్ని తడుతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈస్ నాకింగ్ ద డోర్ ఆఫ్ హెల్.
0: ఆత్మానందాన్ని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు లోకానందమునకై పరితపిస్తున్నాడు.
1: మ్యాన్ హూ షుడ్ వర్క్ హార్డ్ ఫార్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ ఈస్ వర్కింగ్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ ది వరల్డ్.
0: నీ సన్నిధి నా పెన్నిధి అని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు సన్నిధికి దూరంగా వెళ్లిపోతున్నాడు.
1: మ్యాన్ హూ షుడ్ ప్రే ఫర్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ ది డివైన్ వాంట్స్ టు బి నియర్ ద వరల్డ్.
0: దైవాన్ని అడగాలి.
1: యూ షుడ్ ఆస్క్ గాడ్.
0: జన్మాన్ని తరింపజేసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ రిడీమ్ యువర్ లైఫ్.
0: మోక్ష ద్వారంలో ప్రవేశించాలి.
1: అండ్ యూ షుడ్ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ హెవెన్ లిబరేషన్.
0: కానీ ఈనాడు అడగటము దైవాన్ని అడగటం లేదు.
1: టుడే వి ఆర్ నాట్ ఆస్కింగ్ గాడ్.
0: దయ్యాలను అడుగుతున్నారు.
1: వి ఆర్ ఆస్కింగ్ దయ్యా ద డెమన్.
0: ఇలాంటి మానవత్వం లోపల ఇంక దివ్యత్వం ఏ రీతిగా వారు దర్శించగలరు?
1: ఇన్ సచ్ ఎ హ్యూమన్ లైఫ్ హౌ కెన్ యూ విజువలైజ్ ద డివినిటీ?
0: ఎక్కడనో నీవు పోయి దర్శించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో
0: ఎనీవేర్. ఏది నీది అనేటువంటిది విచారించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ బిలాంగ్స్ టు యూ.
0: చెప్పినది నీది కాదు.
1: వాట్ యూ సే ఈస్ నాట్ యువర్స్ యాక్చువల్లీ.
0: వ్రాసినది నీది కాదు.
1: వాట్ దట్ రిటన్ ఈస్ నాట్ యువర్ ఓన్.
0: చేసినదే నీది.
1: వాట్ యు డూ బిలాంగ్స్ టు యూ.
0: కనుక ఈనాడు చేయకుండా చెప్తున్నాము.
1: టుడే యూ డోంట్ డూ బట్ యు సే.
0: అనుభవించకుండా రాస్తున్నాము.
1: వితౌట్ ఎక్స్పీరియన్స్ యు రైట్.
0: కనుకనే ఆనందానికి అతి దూరం అయిపోతున్నాము.
1: సో యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద బ్లెస్.
0: కనుకనే చెప్పేదానికంటే చేసి చూపించడం చాలా అవసరం.
1: సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ బెటర్ యు డూ యాక్ట్ అండ్ ప్రాక్టీస్.
0: చెప్పడం చాలా సులభము.
1: ఇట్స్ సో ఈజీ టు సే.
0: చేయటం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్ట్.
0: చెప్పినటువంటిది చేసినప్పుడే నిజమైనటువంటి ఒక సాధన ఏర్పడుతుంది.
1: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ లైజ్ ఇన్ అబ్జర్వింగ్ వాట్ యు సే.
0: చెప్పుట సులభంబు.
1: It is easy to declare.
0: Cheyuta kastambu.
1: Very difficult to practice.
0: Datakaina vani tatakaina.
1: Even to Brahma or his grandfather is very difficult to practice.
0: కనుక మనము చెప్పినటువంటి చెయ్యాలి.
1: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు
0: అప్పుడే నీ మానవత్వం అనేటువంటిది నిరూపించిన వాడు అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ డెమోన్స్ట్రేట్ ది హ్యూమన్ క్వాలిటీ. కనుక
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: థాట్స్ వర్డ్స్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ యాక్షన్.
0: దీనినే ప్రాచీనులు త్రిపుటము ఏకత్వము అన్నారు.
1: దిస్ ఏన్షియన్స్ కాల్ ఇట్ యూనిటీ.
0: త్రికరణ శుద్ధి అన్నారు.
1: దిస్ వాట్ యూ కాల్ ప్యూరిటీ.
0: హృదయం శుద్ధిగా ఉండాలి.
1: ద హార్ట్ షుడ్ బి ప్యూర్.
0: మాట పరిశుద్ధిగా ఉండాలి.
1: ద వర్డ్ షుడ్ బి ప్యూర్.
0: క్రియలు రెండింటికి సంబంధించినవిగా ఉండాలి.
1: యాక్షన్ షుడ్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ వాట్ యు సే.
0: కానీ తలచడం వేరు, చెప్పడం వేరు, చేయటం మరొకటి అయిపోతుంది.
1: యూ థింక్ వన్ వే, యూ సే అనదర్ వే, అండ్ యువర్ యాక్షన్ ఇస్
0: కనుక ఈనాటి మానవుని దురాత్ముడు అని పేరు పెట్టింది వేదాంతం.
1: దేర్ఫోర్ మ్యాన్ టుడే ఇస్ టోటలీ వీకెన్.
0: మనస్సు యొక్క ఏకత్వము, మాట యొక్క ఏకత్వము, చేతల యొక్క ఏకత్వము మహాత్మము అన్నారు.
1: It's only the noble soul who will have harmony, integrity between what is said anyat, and done.
0: Vachas anyat, karma anyat, duratmanam annar.
1: It's only the wicked man whose action is at variance with what he says.
0: Eenadu manam trikona sthitini ekapachukovali.
1: Today we should
0: ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop this unity.
0: భిన్నత్వాన్ని దూరం చేయాలి.
1: We should be far off from diversity.
0: అప్పుడే నీ యందు దైవత్వం ప్రకాశిస్తుంది.
1: Then all the divinity latent within you will blossom.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
1: God is not present in a foreign land. He is indweller in you.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగియుండు.
1: Sin is not present in a foreign country. It is attached to your own.
0: పాపం కాని పుణ్యం కాని మరొక ప్రదేశంలో లేదు. ఎట్టి చర్యలో అట్టి ఫలితము.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: ఎట్టి మంటను అట్టి పొగ.
1: యాజ్ ఇస్ ది ఫ్లేమ్ సో ఇస్ ది స్మోక్.
0: ఎట్టి పొగను అట్టి మేఘము. ఎట్టి మేఘము అట్టి వర్షము.
1: యాజ్ ఇస్ ది క్లౌడ్ సో ఇస్ ది రెయిన్.
0: ఎట్టి వర్షము అట్టి పంట.
1: యాజ్ ఇస్ ది రెయిన్ సో ఇస్ ది
0: ఎట్టి పంటను అట్టి తిండి.
1: యాజ్ ఇస్ ది ఫీల్డ్ యూ ఫైండ్ ఫుడ్.
0: ఎట్టి తిండియో అట్టి మనసు.
1: అండ్ యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది మైండ్.
0: కనుకనే మొట్టమొదట మనం చేసే కర్మలను పురస్కరించుకుని మన యొక్క పవిత్రమైనటువంటిది అపవిత్రమైనది నిర్ణయించుకోవచ్చు.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ సీక్రెట్ దట్ విచ్ ఇస్ అన్సీక్రెట్ డిపెండ్ అపాన్ అవర్ యాక్టివిటీ యాక్షన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పవిత్రమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ టు టేక్ టు గుడ్
0: ఏది పవిత్రమైనటువంటిది,
1: వాట్ ఇస్ దట్ సీక్రెట్,
0: ఏది అపవిత్రమైనటువంటిది,
1: వాట్ ఇస్ దట్ ఇస్ అన్సీక్రెట్.
0: విచారణ చేస్తే అదే వ్యాసుడు చెప్పాడు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: వ్యాస డిఫైన్ క్లియర్లీ వాట్ ఈస్ ఎ మెరిట్. To render help to others is a merit. To harm others is a sin.
0: Parapeedanam.
1: Harming others.
0: ఇదే పాపము అన్నారు.
1: దిస్ ఈస్ ద సిన్.
0: అనగా దీనిని పరులను పీడించేటువంటిది పాపం అన్నారు.
1: ఇట్ ఓన్లీ హార్మింగ్ అదర్స్ ఇస్ ద సిన్.
0: కాదు కాదు. పరము. పరం అనగా ఆత్మతత్వము.
1: పర మీన్స్ ద స్పిరిట్.
0: ఈ ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు.
1: టు కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ది స్పిరిట్ యాజ్ అ డైవర్స్.
0: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే.
1: The same spirit is present everywhere.
0: దీనిని భిన్నంగా నీ యందు నా యందు వేరువేరుగా ఉన్నది భావించడమే పాపం అన్నారు.
1: To find it as a sort of diversity or multiplicity.
0: ఎవరినో హింసించడము, ఎవరినో తిట్టడము, ఎవరినో ఇవి కాదు పాపము.
1: So accusing others, criticizing others is not a sin.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు.
1: To consider the principle of unity as a diversity is a sin.
0: పరోపకార పుణ్యాయ అన్నాడు.
1: To help others is a merit.
0: పరమనగా తిరిగి ఆత్మనే.
1: This param is spirit again.
0: ఉప ఆత్మకు సమీపించడమే పుణ్యము అన్నారు.
1: ఉప means proximity to this spirit.
0: సమీపము
1: meaning closeness.
0: ఆత్మకు సమీపంగా పోవటమే పుణ్యము.
1: When you are very close to the spirit,
0: ఆత్మను భిన్నంగా అని భావించడమే పాపము.
1: Consider yourself separate from this ఆత్మ is the sin.
0: కనుక వేదాంతం ఇంత సులభంగా కూడాను చక్కని రహస్యాన్ని విపులీకరించేస్తుంది.
1: Therefore spirituality explains the secrets in such a simple way.
0: కనుక దేశములు భిన్నము కాదు.
1: Countries are not different.
0: భాషలు వేరు కాదు.
1: Languages are not different.
0: కానీ అన్నింటి యొక్క అంతరార్థం ఒక్కటే.
1: బట్ ది ఇన్నర్ కంటెంట్ సిగ్నిఫికెన్స్ ఇస్ వన్.
0: ఈ టంబ్లర్ లోపల నీరు ఉంది.
1: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ టంబ్లర్.
0: తెలుగు వారంతా దీన్ని నీరు అంటున్నారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ ఇస్ నీరు.
0: ఇంగ్లీష్ వారంతా వాటర్ అంటున్నారు.
1: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
0: హిందీ వాళ్ళంతా పానీ అంటున్నారు.
1: హిందీ పీపుల్ కాల్ ఇట్ పానీ.
0: తమిళ వాళ్ళంతా తన్ని అంటున్నారు.
1: తమిళియన్స్ తన్ని.
0: సంస్కృత వాడు వారి అంటున్నాడు.
1: దోస్ ఆర్ సంస్కృత.
0: కానీ మీరు ఎన్ని పదాలు చెప్పినా ఈ నీటిని ఎవరు మార్చలేదు కదా.
1: యు మే గివ్ ఇట్ ఎనీ నేమ్ యాజ్ యు లైక్ ఇట్ బట్ వాటర్ ఇస్ సేమ్.
0: నీరు ఒక్కటే.
1: Water is one and the same.
0: ఈ పదములు వేరు వేరుగా ఉంటున్నాయి.
1: Words, language.
0: ఈ పదములను మనం భ్రమించి
1: We're carried away by the language.
0: ఇది ఏరో భిన్న భిన్నంగా ఉన్నదని భావించుకోవటమే ఇది ఒక పెద్ద పాపం.
1: If you consider this multiplicity, diversity, well, that is the worst.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా తీసుకోకూడదు.
1: Never take this unity as a diversity.
0: ఈనాడు ప్రపంచము లోపల
1: today in the world,
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించేటువంటి మేధావులు దినదిన అభివృద్ధి పొందిపోతున్నారు.
1: Intellectuals are ever on the rise day by day that consider diversity.
0: భిన్నత్వాన్ని ఏకత్వంగా చూచేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: There are very few people who will understand unity and diversity.
0: ఈనాడు అనేకత్వాన్ని ఏకత్వంగా చూచేటువంటి యొక్క వ్యక్తులు అభివృద్ధి కావాలి.
1: Today we need individuals, people who will have this principle of unity.
0: అప్పుడే మన యొక్క దేశ సమస్యలన్నీ కూడాను పరిహారం అవుతాయి.
1: Then all problems of this country would be solved.
0: ఏనాడు మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావిస్తామో అప్పుడే ఈ యొక్క సమాజం లోపల సంఘర్షణలు సమాప్తి అయిపోతాయి.
1: That day when once you recognize and experience the latent divinity within you, all problems are solved.
0: ఈ భిన్నత్వం చేతనే ఈ క్రోధములు తాపములు పాపములు అన్ని జరిగిపోతూ ఉంటున్నాయి.
1: It's only because we are carried away by the diversity which is the cause for all the sin.
0: క్రోధమే యమధర్మరాజు.
1: And this very anger itself is the
0: మన కోరికలే దీనికి తగినటువంటి యొక్క నది.
1: And the desire is the river that takes you to the God of death.
0: యమధర్మరాజు దగ్గరికి పోయేటప్పుడు ఒక నదిని దాటవలసి వస్తుందట.
1: To go to that king of death, you have to cross this river.
0: వైతరిణి నది.
1: This river is Vaitarani, the desire.
0: క్రోధమే యమధర్మరాజు.
1: This anger itself is the king of death.
0: దీనికి ఆత్మతత్వమే సరియైన మోక్ష స్థానము.
1: And the spirit is the center of liberation.
0: యమ అనగా ఏమిటి?
1: What is the meaning of యమ?
0: యమ అనగా ఇంద్రియముల నిగ్రహమే యమ.
1: యమ మీన్స్ ది సెన్స్ కంట్రోల్.
0: దీనిని నిగ్రహించుకున్నప్పుడు ఇంతకంటే మనకు స్వర్గం వేరేట్టు లేదు.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ది సెన్స్ కంట్రోల్,
0: నిగ్రహము లేనటువంటి వాడే అనుగ్రహానికి పాత్రుడు కాడు.
1: And without this, you cannot be the recipient of God's grace.
0: నిగ్రహాన్ని సాధించినటువంటి వాడు అనుగ్రహాన్ని కూడా సాధించగలడు.
1: The one who has got this nigraha control deserves anugraha, the mercy.
0: మానవుడు నిగ్రహ అనుగ్రహాన్ని సాధించినటువంటి వ్యక్తిగా తయారు కావాలి.
1: Therefore everyone should mold himself as a personality with these two, the control nigraha and anugraha
0: mercy. కొత్త సంవత్సరాలు ఒక సంవత్సరం వరకు మనం కాచుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వెయిట్ వన్ ఫుల్ ఇయర్ ఫర్ దిస్
0: సెకండ్. కూడా మనకు కొత్త సెకండే.
1: ఎవ్రీ సెకండ్ ఈజ్ న్యూ.
0: కనుక ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఎన్ని కొత్త సంవత్సరాలు గడుపుకున్నామో, ఎన్ని కొత్త సంవత్సరాలు పండుగలు చేసుకున్నామో, కానీ ఒకదాని ఎందుకు ఏ మార్పు కూడా మనలో కనిపించడం లేదు.
1: వీ అబ్జర్వ్డ్ అండ్ సెలబ్రేటెడ్ మెనీ మెనీ న్యూ ఇయర్స్ ఇన్ ద పాస్ట్, బట్ దేర్ ఇస్ నథింగ్ న్యూ యునీక్.
0: సంవత్సరం జరిగేకూడదు, దేహం పెరుగుతుండాలి.
1: As years pass by, that we also age.
0: దేహం పెరిగే కొద్ది ఆయువు తరుగుతుండాలి.
1: As we age, life span becomes short.
0: దేహం పెరిగేదాన్ని చూసి మనం ఆనందిస్తున్నామే కానీ తరిగే ఆయువును చూసి మనం విచారం చేయటం లేదు.
1: We are so happy that we age, but at the same time life time diminishes.
0: చాలా బాగా పెద్ద అయిపోయినాడు, పెద్దవాడైనాడు అని ఆనందిస్తుంటారు తల్లిదండ్రులు.
1: The parents are so happy, now you are grown up.
0: కానీ దేహం పెరిగింది కానీ ఈ ఆయు ప్రమాణం తరిగిపోయింది. దీని విచారం చేసేవాడు చాలా తక్కువ.
1: బట్ దేర్ ఇస్ నో వన్ హూ వుడ్ కన్సిడర్ ద లైఫ్ స్పాన్ దట్ డిమినిష్.
0: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
1: టైమ్ ఇస్ హైలీ సీక్రెట్.
0: కాలాన్ని కాలుడు మింగుతున్నాడు.
1: ఇస్ ఓన్లీ టైమ్ దట్
0: కాలకాల ప్రబన్నానాం కాలాఖ్యం కరిష్యతి. అయితే ఆ కాలాన్ని కూడా మింగేటువంటి వాడు భగవంతుడు.
1: హౌఎవర్ టైమ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనము ఈ కాలాన్ని ఒక క్షణం కూడా వ్యర్థం చేయకుండా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఆర్ ఎ మోమెంట్ ఇన్ అవర్ లైఫ్.
0: కాలమును వ్యర్థం చేస్తే మన కాయమునే వ్యర్థం చేసుకునే వారం అవుతాం.
1: ఇఫ్ యూ వేస్ట్ టైమ్, యూ విల్ బి వేస్టింగ్ యువర్ లైఫ్ ఇన్ జనరల్.
0: దేనినైనా మనం వినియోగం చేయవచ్చును, దేనినైనా వ్యర్థం చేసుకోవచ్చును, కాలమును మాత్రం వ్యర్థం చేయకూడదు.
1: యూ కెన్ యూజ్ ఆర్ యూ కెన్ వేస్ట్ ఎనీథింగ్, బట్ నెవర్ వేస్ట్ టైమ్.
0: కనుక కాలమును సార్థకం గావించుకునేటువంటి వాడే మహాపుణ్యవంతుడు.
1: Therefore, the one who sanctifies time is meritorious.
0: వ్యర్థమైనటువంటి మాటల చేత, వ్యర్థమైనటువంటి యోచనల చేత మన కాలమును అపవిత్రం చేయకూడదు.
1: Don't make the time unsacred by indulging in gossip and
0: talk. భగవంతుడు కాలస్వరూపుడు.
1: Time is God.
0: కనుకనే సంవత్సరాయన మహా అన్నాడు భగవంతుడిని.
1: Therefore, God is called time, సంవత్సరాయన మహా.
0: కాబట్టి సంవత్సరం అంటే ఒక సంవత్సరమే కాదు, 12 నెలలు కాదు.
1: Samvatsara year doesn't mean merely 12 months.
0: Samvatsara anaga devuniki samvatsaram ani peru.
1: Samvatsara year is the title of God.
0: Karukane ee naadu manamu samvatsara swaroopudainatundi bhagavantuni chintinchaka samvatsaranni maatrame chintistunnam.
1: We don't think of God who is very time himself, but we think of the
0: calendar.
1: Just think of that which is base but not the true basis.
0: ఈ టవల్ దేనిపైన ఉంటుండాలి?
1: Where do we find this towel now?
0: కేవలం ఆధారంగా ఉంటుంది చేతనే ఈ టవల్ నిలిచగలిగింది.
1: It's now present on the table, therefore it's there.
0: కానీ టేబుల్ ను చూడటం లేదు, కర్చీఫ్ను మాత్రమే చూస్తున్నాము.
1: But we don't look at the table, but we watch the kerchief.
0: కనుక ఈనాడు ఆధారం అనేటువంటిది దైవత్వము.
1: Therefore the primal basis is divinity.
0: ఆ దైవం పైన సర్వే ఆదేయములు కూడా జీవిస్తున్నాయి.
1: So everything depends on the divinity.
0: కనుక ఆధార ఆదేయములు రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: Therefore we should know the relationship between that which is basis and that which is base.
0: అద్వైతము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ నాన్ జూలిజం.
0: ఇది వస్త్రము.
1: దిస్ ఇస్ క్లాత్.
0: కాదు.
1: నో.
0: దారముల యొక్క చేరిక.
1: కాంబినేషన్ ఆఫ్
0: యాన్. కాదు.
1: నో.
0: ఇది ప్రతి.
1: ఇట్స్ కాటన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే అద్వైతం.
1: ఇట్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ ఇస్ నాన్ జూలిజం.
0: దారము, ప్రతి, బట్ట అని మూడు చెప్తున్నాము.
1: యూ గివ్ త్రీ నేమ్స్, ద కాటన్, ద థ్రెడ్ అండ్ ద క్లాత్.
0: కనుక మనం ఈనాడు జీవించడం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్.
0: క్రిస్టియన్ లోపల కూడాను ఈ జేసస్ ఒకనొక సమయంలో ఒక వ్యక్తిని చూచి ఆకలి అవుతుండదని బాధపడుతుండగా ఒక చేపని ఇచ్చాడు.
1: జీసస్ క్రైస్ట్ యాజ్ హి పాస్డ్ బై అబ్జర్వ్డ్ ఎ మ్యాన్ హూ ఇస్ వెరీ హంగ్రీ అండ్ గేవ్ హిమ్ ఎ ఫిష్.
0: తదుపరి రెండవ దినం ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు.
1: సెకండ్ డే హీ కేమ్ టు ద సేమ్ పర్సన్.
0: నాయన, నిన్న ఇచ్చినటువంటి చేపను మాత్రం నిన్న భుజించావు, తిరిగి ఈనాడు ఆకలి వేస్తుండాలి, ఈనాడు ఏం భుజించగలవు?
1: హీ సెడ్, లుక్ హియర్, యు హావ్ ఈటెన్ that fish given yesterday, today what
0: is
1: left?
0: ఎన్ని దినములను నీకు చేపలు ఇచ్చి నిన్ను ఆకలి తీర్చేది?
1: How long can I give you fish like this?
0: కాబట్టి నీ ఆకలి తీరేటువంటి మార్గము, చేపలను పట్టేటువంటి మార్గము చక్కగా నీవు గుర్తించుకోమన్నాడు.
1: Therefore better you know the skill of fishing.
0: అప్పుడు ఎవరిపైన నీవు అడగనక్కర్లేదు.
1: Then you don't need to beg.
0: ఎవరిపైన నీవు ఆధారపడనక్కర్లేదు.
1: You don't need to depend.
0: కనుక ఈ ఇతరులపైన ఆధారపడేటువంటి మార్గం లేకుండా తనపైన తాను ఆధారపడేటువంటి ఒక జీవితాన్ని మనం ఈనాడు వెతుక్కోవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ లైఫ్ ప్రిన్సిపల్ సో దట్ యూ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. యూ విల్ బి
0: ఆధారం ఏమిటి? ఆత్మవిశ్వాసమే.
1: ఫర్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఏనాడు భారతీయులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు, ఆనాడే ఈ భారతదేశంలో సర్వ విధమైనటువంటి యొక్క సంస్థలు కొన్ని క్షీణించిపోతున్నాయి.
1: దట్ డే ది భారతీయస్ లాస్ట్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దే లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కనుక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సత్య ధర్మాలను మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో సత్య అండ్ ధర్మ.
0: ఈ ఆత్మవిశ్వాసంతో సత్య ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు ఎవడైనా సరే వాడు భారతీయుడే.
1: ఇఫ్ వీ ఫాలో దిస్ పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ స్పీక్ ట్రూత్ బేసింగ్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
0: కేవలం దేశంలో పుట్టినంత మాత్రమే భారతీయుడు కాదు నీవు.
1: By an accident of birth, you cannot call yourself a Bharatiya.
0: ఈ దేశానికి ప్రాణ సమానమైనటువంటి ఈ మూడింటిని నీవు చక్కని దీంట్లో అనుసరించాలి.
1: These are the life sustaining principles of Bharat.
0: కనుక విదేశీయులు స్వదేశీయులు అనే భేదము కేవలం దేశాలను పురస్కరించుకొని కాదు చెప్పవలసింది.
1: సో యూ కెనాట్ సే వన్ ఇస్ ఎ ఫారినర్, వన్ ఇస్ ఎ నేటివ్ బేసింగ్ ఆన్ ద
0: లాండ్. విశ్వాసం గురించి మనం విచారించాలి.
1: వీ హావ్ టు ఎంక్వైర్ దేర్ ఫెయిత్.
0: అదే విశ్వాసము.
1: దట్ ఈస్ ది ట్రూ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే లేకపోతే ఏముంది కూడా ప్రయోజనం లేదు.
1: వితౌట్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క స్పిరిచువల్.
1: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఆ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటిది ఈ ఆత్మవిశ్వాసంపైనే ఉంటుండాలి.
1: ట్రూ స్పిరిచువాలిటీ లైస్ ఆన్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ నూతన సంవత్సరాల కోసమని ఒక సంవత్సరం మనం కాచుకోనక్కర్లేదు.
1: ఫర్ ది సెలబ్రేషన్ ఆఫ్ ది న్యూ ఇయర్,
0: ప్రతి సెకండ్ కూడా నూతనమైనటువంటి రీతిగా మీరు విశ్వసించి నూతన భావాలతో మీరు ఉత్తేజవంతులు కావాలి.
1: ఎవ్రీ సెకండ్ ఈజ్ న్యూ. డెవలప్ ద న్యూ ఫ్రెష్ ఐడియాస్.
0: దీనిని మనం వచ్చిన దాన్ని పెనుకు నెట్టుతున్నప్పుడే మనం ముందుకు సాగడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ స్విమ్ అక్రాస్ దెన్ ఓన్లీ యూ కెన్ ప్రొసీడ్ అహెడ్.
0: నీటిలో పడి నీవు వచ్చిన నీరంతా కూడా వెనక్కి నెట్టుతూ పోయినప్పుడే నీవు ముందుకు పోతున్నావు.
1: హావింగ్ జంప్డ్ ఇంటు ది రివర్ యూ షుడ్ బ్రష్ అసైడ్ ఆల్ ద వాటర్ అండ్ స్విమ్
0: ఫార్వర్డ్.
1: దిస్ ఇస్ వాట్ కాల్డ్ స్విమ్మింగ్.
0: నీటి లోపల వచ్చినటువంటి నీరును వెనక్కి నెట్టడం చేతనే మనం ముందుకు కొనసాగిపోతున్నాం.
1: యూ పుష్ ఆల్ ద వాటర్ బ్యాక్వర్డ్ సో దట్ యూ కెన్ స్విమ్ ఇన్ ద ఫార్వర్డ్.
0: గీతను నేర్చినటువంటి వాడు, గీతను నేర్చినటువంటి వాడు ముందుకు సాగిపోతుంటాడు.
1: ద వన్ హూ నోస్ దిస్ ఈతార్ స్విమ్మింగ్ అమౌంట్స్ ద నాలెడ్జ్ ఆఫ్ గీతా, ద సీక్రెట్ టెక్స్ట్.
0: కనుకనే గీతనే ఈత, ఈతనే గీత.
1: దేర్ఫోర్ గీతా సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ఈతా ద స్విమ్మింగ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: వి షుడ్ అండర్స్టాండ్ వన్నెస్ బిట్వీన్ ది టూ.
0: మనం పెరిగిపోతున్నామే కానీ మనలో ఉన్నటువంటి యొక్క పవిత్రత ఏమాత్రమూ పెరగటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సాంక్టిటీ, ద సీక్రెట్ క్వాలిటీ విత్ ఇన్ అస్ ఇస్ నాట్ ఇంక్రీజింగ్.
0: కొన్ని నిమిషముల పూర్వము అనిల్ కుమార్ చెప్పాడు,
1: Few minutes back, Anil Kumar said,
0: science and technology chala abhrudhya utundadani.
1: He said, science and technology are increasing.
0: Knowledge ante emiti?
1: What is knowledge?
0: Telivi antunnaru.
1: We say intelligence.
0: Telivi ante emiti?
1: What is intelligence?
0: Oka vidhamainatundi anniti yokka parishilana chesi satyanni gurtinchukuneetundi annaru.
1: This intelligence means observation of all that are around.
0: Adi ekkadano manam sampadinchukonakkarledu.
1: You don't need to acquire.
0: Nirantaram kudano mana yokka dintlo nilchi untunnadi.
1: It is present within you continuously.
0: దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది వేదము.
1: వేద కాల్స్ ఇట్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ ప్రజ్ఞాన?
0: ఏదో చదువుల చేతను గ్రంథముల చేతను వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెక్స్చువల్ నాలెడ్జ్.
0: ఎప్పటికీ ఉంటుండాలి.
1: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
0: దీనినే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: దానినే ప్రజ్ఞానం అన్నారు.
1: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: జ్ఞానం మనం నేర్చుకునేటువంటిది కాదు.
1: It's not the one that you learn.
0: Teacherlu bodhinchetundidi kaadu.
1: It is not taught by a teacher.
0: Chapulu chikketundidi kaadu.
1: You cannot catch one.
0: Chapulu supply chesetundidi kaadu.
1: No one can supply.
0: Nee vrattaga nechukuneetundidi kaadu.
1: It's not the one that you can learn afresh.
0: Yende untunnadi.
1: It is there within you.
0: Unna daani nee telusukolekapothunnavu.
1: That which is already latent should become patent.
0: Ee kachchi ikkadane untundali.
1: Here lies the kerchief.
0: Kaani kannulu musukunnappudu
1: when you close your eye
0: ekkadekkado vetukutamu.
1: You go on searching for it all around.
0: Kaani unnadi unnadi ekkadadi.
1: But it is present there.
0: కన్నులు తెరుచుకోకుండా పోవటం చేతనే దీనిని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రార్థిస్తున్నాము.
1: As you have not opened your eyes, you go on searching for the
0: kerchief. ఎప్పుడు మన జ్ఞాననేత్రములు మనం తెరుస్తామో అప్పుడు నేరుగా ఆ కర్చీఫ్ పైన పోతుంది.
1: The moment you open the eye of wisdom, naturally you look at the kerchief.
0: దీనిపైన మనం శ్రద్ధను చూపటం లేదు.
1: We are not showing an interest.
0: ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన విషయాల్లో ఎంత శ్రద్ధాభక్తులు మనం అనుభవింపచేస్తున్నాము దానిలో ఒక వెయ్యింటి ఒక భాగం చూసినా కూడా చాలు.
1: Out of the interest we have towards the world and worldly pleasures and worldly properties, if we show 1,000th of that interest, you know the spirituality.
0: కనుకనే మనము ఈ ఉండేటువంటి ఈ సంకుచితమైనటువంటి ఒక దేహంతో అల్ప కాలంతో మనం కాలం అంతా వ్యర్థం చేయకూడదు.
1: With this limited life, with this limited body, we should not waste time.
0: ఏ విధమైనటువంటి ఒక వ్యర్థము కాకుండా దేహాన్ని సార్థకంగా గావించుకోవాలి.
1: We should redeem our lives, make our life sacred without wasting time.
0: దీనిని పురస్కరించుకుని ఏ శంకరుల వారు అస్థిరం జీవనం లోకే.
1: Basing on the Shankara said life is temporary.
0: Astiram yavanam dhanam.
1: Youth and wealth are also temporary.
0: Astiram dhara putradi.
1: The wife and children are also temporary.
0: Satyam dharmam dvayam stiram.
1: Truth and righteousness are permanent.
0: ఇవి రెండే మనకు శాశ్వతమైనటువంటి.
1: దీస్ టూ ఆర్ పర్మనెంట్.
0: వీటిని మాత్రమే మనం అనుసరిస్తుంటే ఇంక ఏ జపము ఏ ధ్యానము ఏ కర్మను ఆచరించనక్కర్లేదు.
1: When you have these two and treasure them and follow them, you don't need to undertake any penance or meditation.
0: నీ లోపల ఉన్నటువంటి భావాన్ని సత్యరూపంతో నీవు ప్రకటించు.
1: The inner feeling should be expressed by
0: word. సత్యరూపంతో ప్రకటించినటువంటి దాన్ని చేతితో నీవు ఆచరించు.
1: And the truth having been said, you had to be practiced.
0: దీనికి మూడు కారణాలు ఉంటున్నాయి.
1: There are three reasons behind.
0: రాగ ద్వేషాలతో దూషితం కానటువంటి చిత్తము.
1: Therefore the heart which is not polluted by attachment and hatred.
0: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కు.
1: And the talk which is not polluted by falsehood.
0: హింసాదులతో దూషితం కానటువంటి దేహము.
1: The body which is not polluted by violence.
0: ఇది ఏ పవిత్రమైనటువంటి జన్మము.
1: That is the sacred life.
0: రాగద్వేషాలతో దూషితం కానటువంటి ఒక హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: The heart should not be polluted by any sort of attachment.
0: అసత్యాలతో దూషితం కానటువంటి ఒక నాలుకను మనం చక్కగా కాపాడుకోవాలి.
1: And our speech or words should not be polluted by utter lies.
0: హింసాదులతో దూషితం కానటువంటి ఒక చేతిని మనం సంరక్షించుకోవాలి.
1: And you should have your actions which are not polluted by violence.
0: ఇది ఏ నిజమైన మానవుడు సాధించవలసినటువంటి గొప్ప ఘనకార్యం.
1: దిస్ ఇస్ ద మైటీ టాస్క్ దట్ హస్
0: ఇంకా ఎన్ని తపములు ఎన్ని జపములు ఎన్ని ధ్యానములు ఎన్ని చేసుకున్నా ప్రయోజనం లేదు.
1: అదర్ వేస్ ఆఫ్ పెనెన్స్ అండ్ మెడిటేషన్ దే ఆర్ యూస్లెస్.
0: ఈ రాగద్వేషాలను కొంతవరకు మనం అరికట్టుకోవాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు పుట్ అండర్ చెక్ దిస్ అటాచ్మెంట్.
0: ఇది రాక్షసుల యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ద డెమోనిక్ క్వాలిటీస్.
0: ఈ మానవతా విలువలు కావు.
1: దే ఆర్ నాట్ హ్యూమన్ వాల్యూస్.
0: కనుక
1: సో
0: మనం ఈ మూడింటిని సాధించడానికి దైవం యొక్క ప్రార్థన నిరంతరం కూడా చేస్తూ దైవం ఎక్కడో ఏ దేవాలయంలో ఉన్నాడని విచారించకుండా దైవం నా యొక్క హృదయ దేవాలయంలోనే ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అచీవ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ యు హావ్ టు ప్రే టు గాడ్ హూ ఇస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఎల్స్.
0: ప్రపంచంలో ఇన్ని సౌకర్యాలు అందించడం దేనికోసం?
1: Why all these conveniences are given to you?
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: మంచి డెన్లబ్ బెడ్ తెచ్చి వేసుకున్నావు.
1: You got a very good డెన్లబ్ బెడ్.
0: చక్కని అనుకూలమైనటువంటి దీనిలో పరుచుకున్నావు.
1: You got a very good pillow.
0: సీలింగ్ ఫ్యాన్ చక్కగా తిరుగుతుండాలి.
1: The ceiling fan is working.
0: ఎయిర్ కండిషన్ మంచి కండిషన్ లో ఉంటుండాలి.
1: Air condition is perfect.
0: కానీ నిద్ర రావటం లేదు నీకు.
1: Yet you are not able to sleep.
0: ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all these conveniences?
0: ఈ పరుపు ఎందుకోసం నువ్వు తెచ్చుకున్నావు?
1: Why have you brought
0: this? ఈ దిండు నువ్వు ఎందుకోసం తెచ్చుకున్నావు?
1: Why the pillow?
0: ఈ ఫ్యాన్ ఎందుకోసం వేసుకున్నావు?
1: Why the fan?
0: నిద్ర కోసం నువ్వు వేసుకున్నావు.
1: What for? Only.
0: నిద్ర రానప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: When you can't sleep, what is the use of all these conveniences?
0: అదే విధముగానే దేహం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది, ఇంద్రియం ఉంది, అంతఃకరణం ఉంది, అన్నీ ఉంటున్నాయి, ఆనందం లేదు.
1: Likewise, you have got the body, the mind and intellect and senses and the inner senses.
0: ఆనందం లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Without the state of bliss, what for all these senses?
0: కనుక ఆనంద నిమిత్తమై ఈ అన్నింటినీ మనం ఉపయోగించుకోవాలి.
1: We have to make use of all these things in order to be blissful.
0: ఈ మనస్సును ఆనంద నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి.
1: Mind should be used so as to be blissful.
0: మన బుద్ధిని విచారణ నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి.
1: Intellect is meant for inquiry.
0: అంతఃకరణం తగినటువంటి పరిశుద్ధము గావించుకోవడానికి ప్రయత్నించాలి.
1: The senses should be kept pure.
0: కాయం చేత పరిపూర్ణమైన పవిత్ర కర్మలు ఆచరించాలి.
1: And with this body we should do sacred actions.
0: అప్పుడే మనకు ఆనందం అనేటువంటి నిద్ర హాయిగా వస్తుంది.
1: Then you will have this good sleep of bliss.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize this.
0: మన జీవితం రావటం కోసమని నిత్యానందాన్ని అనుభవించాలి, ఆత్మానందాన్ని అనుభవించాలి.
1: ది లైఫ్ ఈస్ గిఫ్టెడ్ సో హ్యాస్ టు ఎంజాయ్ దిస్ ఎటర్నల్ బ్లిస్. అంతేకాని
0: కేవలం పశుపక్షి మృగాదుల వలె తినటము, తాగటం, నిద్రించటము, మరణించటము ఇంత మాత్రంతోనే ఉంటే ఇంక నీవు మానవ జన్మము సార్థకమైనదని ఎట్లా చెప్పగలవు?
1: ఇఫ్ యు థింక్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ ఈస్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్, వాట్
0: ఏమిటి నీ దుర్లభం?
1: What is it that is impossible to achieve?
0: ఎవరినైనా ఒక విద్యార్థిని పోయి అయ్యా వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని ప్రశ్నించినప్పుడు ఏమిటి, ఇది చాలా సులభమైనటువంటిదే కదా అంటారు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఇట్స్ ఆన్సర్ ఇస్ సో సింపుల్.
0: ఖానా పీనా సోనా మరణ, బస్, ఇది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఇట్స్ ఓన్లీ ఈటింగ్ అండ్ స్లీపింగ్ అండ్ డైయింగ్, దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఇది పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి, దాటి కూడా జరుగుతున్నాయి కదా.
1: యు ఫైండ్ దమ్ దేర్ ఇన్ బీస్ట్ అండ్ అనిమల్స్.
0: చిన్న క్రిమికీటకాదులు కూడా ఈ నాలుగింటిని అనుభవిస్తున్నాయి.
1: యు ఫైండ్ దాట్ ఈవెన్ అమంగ్ ఇన్సెక్ట్స్.
0: ఇంకా మానవత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ దట్ యునీక్ ఇన్ హ్యుమానిటీ?
0: జ్ఞానం నరాణ అధికం విశేష.
1: This wisdom is an extra quality in humanity.
0: జ్ఞానేన శూన్య పశుపి సమాన.
1: ఇఫ్ హ్యాస్ నో విజ్డమ్ ఈస్ ఈక్వల్ టు అన్ అనిమల్.
0: కనుకనే ఆ విజ్డమ్ రావాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ దట్ విజ్డమ్.
0: కనుక ఆ విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జీ.
1: దట్ విజ్డమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాలెడ్జ్.
0: ఆ నాలెడ్జీ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ నాలెడ్జ్?
0: ఇది ఎనర్జీ.
1: దట్ ఈస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అనేటువంటిది దైవత్వము.
1: దిస్ ఎనర్జీ ఇస్ డివినిటీ.
0: కనుకనే టేక్ నాలెడ్జీ, అదే టెక్నాలజీ.
1: సో టేక్ నాలెడ్జ్, దట్ ఈస్ టెక్నాలజీ.
0: నీ నాలెడ్జ్ నువ్వు తీసుకో.
1: టేక్ దిస్ నాలెడ్జ్,
0: దాంతో నీవు జీవితాన్ని సాగించు.
1: క్యారీ ఆన్ యువర్ లైఫ్ సో జర్నీ.
0: అంతేకాని నీ నాలెడ్జ్ని వదిలిపెట్టి ఎవరి నాలెడ్జ్నో పైన నీవు ఆధారపడితే నీవు ఏ విధంగా సాధించగలవు?
1: లీవింగ్ అపార్ట్ యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ డిపెండ్ ఆన్ ద నాలెడ్జ్ ఆఫ్ అదర్స్, హౌ కెన్ యూ రిడీమ్ యువర్ లైఫ్?
0: కాబట్టి ఎవరిపైనో మనం ఆధారపడకూడదు.
1: సో డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ.
0: తనపైన తాను ఆధారపడాలి.
1: బీ సెల్ఫ్ రిలయంట్.
0: ఈ సెల్ఫ్ రియలైజేషన్,
1: ది సెల్ఫ్ రియలైజేషన్,
0: ఈ విధమైన మార్గం లోపల మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ దిస్ పాత్ వీ షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమనే సర్వస్వరూపము.
1: లవ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఆ ప్రేమ చేత మనము భౌతికమైనటువంటి, ఈ లౌకికమైనటువంటి, స్వార్థమైనటువంటి విషయాలను త్యాగం చేసి,
1: therefore for the sake of love we should sacrifice all the worldly pleasures.
0: ప్రేమ లోపలి ప్రవేశించండి.
1: Let us merge in love.
0: కనుకనే గోపికలందరూ ఆశించారు.
1: Gopikas also wanted it.
0: ప్రేమ

0: ప్రవహింపగ ప్రేమనదులు ప్రవహింపగ మురళిగానముసే ఎగది ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమనదులు ప్రవహింపగ మురళి గానముసే ఎగది కృష్ణ గానముసే ఎగది
1: గానము.
2: That is the melody of this music.
1: అది ఏని ఆనందము.
2: That is the bliss.
1: అది ఏని మధురానందము.
2: That is the sweetness.
1: అది ఏని ప్రేమానందము.
2: That is
1: అది ఏని అద్వైతానందము.
2: That is non-dual.
1: అది ఏని సచ్చిదానందము. అది ఏన ఆత్మానందము.
2: That is the eternal bliss. That is the bliss of the spirit or the soul.
1: ఆ ప్రేమ యందే సర్వానందములు ఇమిడి ఉంటున్నాయి.
2: It is in this bliss everything else is contained.
1: కనుక ప్రేమ చేత సర్వమును సాధించండి.
2: So through love you can achieve anything.
0: ప్రేమ ముదిత మనసే కహో రా.

భవ సముద్ర సుఖద నావ ఏక రామనా. పరమ శాంతి.

0: One may be an expert and a scholar in all the epic sacred texts, Vedas and Vedangas. One may be one of penance and may achieve many of the heights in spiritual field. One may be one of sacrifice, but yet none would ever equal a devotee. What else is to be convened to the members of this august assembly?
1: Vidyarthulara.
0: Students.
1: Prachina kalamundi భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని అనేక మంది అనేక విధములైన మార్గములతో భగవంతుని చేరుటకు అనేక ప్రయత్నములు సలుపుతూ వచ్చారు.
0: బేసింగ్ ఆన్ ద ప్రొపగేషన్ అండ్ ద టీచింగ్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ పర్స్యూయింగ్ వేరియస్ పాత్స్ ఇన్ స్పిరిచువాలిటీ.
1: ఇందులో వైదిక మార్గమునందు నాలుగు విధములైనటువంటి యొక్క మార్గములు ఏర్పరచుకున్నారు.
0: As per the Vedic doctrine, there are four paths.
1: Modatidi Satyavati Aradhana.
0: The first one is form of worship called Satyavati.
1: Rendavadi Angavati.
0: The second form Angavati.
1: Moodavadi Nidanavati.
0: Third one Nidanavati.
1: Nalugavadi Pradhanavati.
0: The fourth one Pradhanavati.
1: Indulo mottamodati Satyavati Aradhana.
0: The first form of worship is Satyavati.
1: ఈ సత్యవతి ఆరాధనగా భగవంతుడు సర్వత్రా ఉన్నటువంటి వాడనియు పాలలో వెన్న ఏ విధంగా సర్వత్రా కణం కణంనందు కూడా ఉన్నదో అదే విధంగానే భగవంతుడు సర్వత్రా ఉన్నాడని విశ్వసించి ఆరాధించటం.
0: The first form of worship called

0: activity wants us to believe that God is everywhere, like butter spread all over the milk, and it is present in every cell, in every drop.
1: నువ్వులలో నూనె ఉండినట్టుగా, కర్రలో నిప్పుండినట్టుగా భగవంతుడు ఈ సర్వత్రా దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతేకును నిండినది భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వారు ఆరాధన సల్పేటువంటి వారు.
0: The Satyavati form of worship will also tell you that just as you find oil in till seeds, just as you find the fire in the wood, in the entire apparent world, you find the divinity.
1: Vishwam Vishnumayam Jagat.
0: The entire universe is filled with Vishnu alone.
1: Kanukane Jagat Tantayakudanu Vishnumayamayanikuntiraniyu Jagat Karyaswarupamaniyu Vishnu Karanaswarupanani Vishrasinchi Aradhana Salaptu Vachar.
0: This mode of worship considers divine as the cause and the universe its effect.
1: Rendavadi Angavati.
0: The second form of worship is Angavati.
1: దీనిని మరింత సూక్ష్మమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశింపజేశారు.
0: ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ ఎ సటలర్ వే.
1: ఇందులో పంచభూతములు శబ్ద స్పర్శ రూప రస గంధము, ఆకాశము వాయువు జలము భూమి శబ్దము అన్నిటితో చేరి ఈ పంచభూత స్వరూపమే పరమాత్ముడని విశ్వసించి ఒక్కొక్క భూతమును కూడా ప్రత్యేకించి ఆరాధన సల్పుతూ వచ్చారు.
0: Here all the five elements are considered divine and each of the element is worshipped. You find the five elements, the space and the earth, the wind, all the five elements, everyone is worshipped individually.
1: Inatikudanu Ganga Mahatai Mahatalli Ganga Mata anikudanu netikudanu Gangana poojistu vastunnaru.
0: Even today Ganges Ganga is worshipped as the divine mother.
1: Agnihotrudu ani యజ్ఞయాగాది సమయంలో అగ్నిని కూడా ఆరాధిస్తూ వస్తున్నారు.
0: ఫైర్ ఇస్ వర్షిప్డ్ యాస్ గాడ్ వేర్ ఆల్ ఆఫరింగ్స్ ఆర్ మేడ్.
1: వరుణదేవుడు అని ఈ యొక్క గాలి వానను కూడా ఆరాధిస్తూ వచ్చారు.
0: రెయిన్ ఇస్ కన్సిడర్డ్ యాస్ రెయిన్ గాడ్ అండ్ వర్షిప్డ్.
1: కనుక ఈ విధంగా పంచభూతములు కూడా ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని భారతీయులు ఆరాధన సల్పుతూ వచ్చారు.
0: భారతీయస్ వర్షిప్డ్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ as per the tradition of the ancient culture.
1: Veerile rendu tagainatundi angavati aaradhana.
0: This is the second form of worship called angavati.
1: Anyavati.
0: Third one, anyavati.
1: Idi kevalamu okkoka aakaramunaku okkoka chinnamu maatrame teeskoni aaradhana salputu palana devata swaroopamani aa chinnamunu puraskarinchukoni nirupinchutu vacharu.
0: In this anyavati form of worship there is a specific form and a specific sign, and if we worship basing on that form of our own imagination.
1: Kodanda pani ante ramulu ani oka artham.
0: Kodanda pani means Rama.
1: Jata jhutamulu darinchi gangana sirasu pai ninchukunnatunte vaadunte idanu ishwarudu ani oka artham.
0: The one with the four locks and Ganga, the Ganges above, is Lord Shiva.
1: Chakra gada padmamulu darinchinatunte vaadu Vishnu ani.
0: The one with counts the maize and wheel is Vishnu.
1: Sikapinchamunu dharinchinatunti vaadu muralanu chebattinatunti vaadu Krishnudu ani.
0: The one with peacock feather and flute is Lord Krishna.
1: Veena vaani aneetundi Saraswati ani.
0: Saraswati has veena.
1: Ee vidhanga okkokari vaari oka chihanamunu puraskarinchukoni aaradhanu salputu vacheetunti vaaru.
0: All the four different deities are worshipped basing on the insignia they have.
1: Ee vidhanga konni chihanamunu maatrame dharinchi tadwara daivanni aaradhistu vacharu.
0: They worship all these signs which go to the divine as per their own idea.
1: Okati roopamani rendavadi naamamani.
0: One is the form, the other is the name.
1: Ee roopa naamamunu aadharam cheskune aaradhistu vacharu.
0: They worship basing on these two.
1: Ee roopa naamamu rendu kudanu okadanito okaru cherinappude divyattam anedi aavirbhavistundi.
0: Unless there is perfect combination of the name and form, you don't find the divinity originating there.
1: Idi chudandi, ఇది ఒక మ్యాచ్ బాక్స్.
0: దిస్ ఇస్ ఎ మ్యాచ్ బాక్స్.
1: ఈ మ్యాచ్ బాక్స్ లోపల ఇది మ్యాచ్ స్టిక్.
0: యు హ్యావ్ ఇన్సైడ్ దిస్ మ్యాచ్ స్టిక్.
1: ఈ మ్యాచ్ బాక్స్ లో ఉన్నది ఒకే శక్తే. మ్యాచ్ స్టిక్ లో ఉండేటువంటిది ఒకే శక్తే.
0: ద మ్యాచ్ బాక్స్ అండ్ ద మ్యాచ్ స్టిక్ కంటైన్ ద సేమ్ పవర్.
1: ఇది రూపము, ఇది నామము.
0: దిస్ ఇస్ ద ఫార్మ్ అండ్ ఇస్ ద నేమ్.
1: రూపనామం రెండు చేరేటప్పటికే నిప్పు వచ్చేసింది.

0: So you must strike one against the other.
1: అనగా ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మన జ్ఞానం అనేటువంటి ఇది ప్రాబలమవుతుంది.
0: When you strike both the name and form, you get the light of wisdom.
1: జ్ఞానాగ్ని అన్నారు.
0: This is the fire of wisdom.
1: అనగా దైవ రూపమును దైవ నామమును కూడాను రెండింటిని సమ్మిళితం చేసినప్పుడే ఈ జ్ఞానాగ్ని అనేటువంటిది మన నుండి ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద కాంబినేషన్ ద నేమ్ అండ్ ఫార్మ్ ప్రొడ్యూసింగ్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
1: రెండింటి యందు ఉన్నటువంటిది ఒకే శక్తియే.
0: ద సేమ్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ బౌత్.
1: ఈ రూపంనందున్నది నామంనందున్నది కూడా ఒకే శక్తియే.
0: ద పవర్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఇస్ వెరీ మచ్ సేమ్ ఇన్ ద నేమ్ ఆల్సో.
1: కనుక నామము రూపాన్ని స్మరింపజేస్తుంది.
0: Therefore, the name will make you think of the form.
1: Rupamu naamani smarimpajestundi.
0: And the form will make you
1: naamamu
0: think of the
1: rupani
0: name.
1: Naamamu rupani nirmimpajestundi.
0: And therefore, it's the name that will make you imagine the form.
1: Kanuka rendu kudanu ekatvamto kudinatundivi.
0: Both are one.
1: Rupanaamamu rendu kudanu oke divyatvamto kudinatundivi.
0: Name and form reflect the same divine principle.
1: Oke nidanavati aneetundi marokati.
0: The next one is nidanavati.
1: Ee nidanavati aneetundi danni ఒక విధమైనటువంటి యొక్క సాధనల కింద మార్చుకుంటూ వచ్చారు.
0: నిదానవతి ఇస్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన అండర్టేకెన్.
1: అది ఏ అష్ట విధమైనటువంటి సాధనలు చెప్పారు.
0: దర్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్
1: నవవిధ మార్గములు అని కూడా బోధించారు.
0: ఆల్సో నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద

0: సరెండర్.
1: ఈ విధమైన మార్గముల చేతనే భగవంతుని చింతిస్తూ స్మరిస్తూ వారు గమ్యాన్ని చేరుకుంటూ వచ్చారు.
0: ఫాలోయింగ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ దే థింక్ ఆఫ్ గాడ్ దే థింక్ ఆఫ్ హిమ్ అండ్ దెన్
1: ఉపాసన అనగా ఏమిటి? ఉపాసన అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై ఉపాసన?
1: అనగా తన గమ్యాన్ని తాను చేరుకోవటమే ఉపాసన యొక్క శక్తి.
0: ఉపాసన వర్షిప్ మీన్స్ దట్ విచ్ టేక్స్ యూ
1: తన లక్ష్యాన్ని తాను సాధించడమే ఉపాసన యొక్క శక్తి.
0: టు అచీవ్ ద ఎయిమ్ ఇస్ ద పవర్ ఆఫ్ వర్షిప్.
1: లక్ష్యాన్ని ఏనాటికి కూడా నువ్వు మరవకూడదు. మార్పు సాధించుకోకూడదు. ఇలాంటి మార్పు కలిగినటువంటి యొక్క లక్ష్యాన్ని మనం సాధిస్తూ రావాలి. ప్రాచీన కాలం నుండి ఈ వేద విహితమైనటువంటి మార్గంను పురస్కరించుకుని దైవాన్ని ఆరాధిస్తూ దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు ఆనాటి సాధకులు.
0: Aspirants then followed the culture of Bharat, adhered to all the procedure laid out in Veda and could attain divinity.
1: కాని దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని నేటి యువకులు యందు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సాధనలు విస్మరిస్తూ వచ్చారు.
0: With the passage of time, as an effect of the modern times, these spiritual practices are not known to modern youth.
1: ఏమిటి, రాళ్ళు దేవుళ్ళవుతారా?
0: How do you consider a stone a god?
1: చెట్లు దేవుళ్ళవుతారా?
0: How do you consider a tree a god?
1: దేవుళ్ళవుతారా?
0: How do you consider ant hill divine?
1: పశువులు దేవుళ్ళవుతారా?
0: How can you consider animal god?
1: ఈ ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
0: They put such sort of questions.
1: ఇది కేవలము సంకుచితమైనటువంటి భావములే.
0: It's narrow minded feeling.
1: ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance when we say that God is present in all?
1: ఎందుకు కూడా ఉంటుండాలి?
0: God is present in all.
1: దీనినే సైన్స్ లోపల కూడాను ప్రతి పదార్థం ఎందుకు కూడాను ఆటమ్ ఉంటుండాలి.
0: This science declares that matter is made up of atom.
1: ఈ అణుశక్తి అనేటువంటిది లేకుండా ఏ పదార్థం కూడాను ఆవిర్భవించదు.
0: Without this latent atomic power, you don't expect any matter.
1: కనుక మట్టిలో ఉంటుండాలి, చెట్టులో ఉండాలి, పుట్టలో ఉంది, గుత్తలో ఉంది.
0: Therefore you find present divinity in an ant hill, on the mountain top.
1: ఈ శక్తి మాత్రం అన్నిటిందు ఉండదని మీరు వాదించినప్పుడు ఈ దివ్య శక్తి ఎందుకు అన్నిటిందు ఉండదు?
0: When you say that there is atomic power everywhere, why not the divine power?
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Since ancient times it was widely propagated that Rama is present everywhere, all over the universe.
1: యువకులు ఎందు అంతా సైన్స్ మయం, ఈ జగమంతా సైన్స్ మయం అన్నారు.
0: But modern youth consider that the whole universe is filled with science.
1: ఏమిటి సైన్స్ అంటే?
0: What is this science?
1: ఈ సైన్స్ లో ఉండేంత అమాయకత్వము, అజ్ఞానము మరొక దాని యందు లేదు.
0: The science is full of ignorance and innocence.
1: ఈ సైన్స్ అనేటువంటిది ఎక్కువ డెవలప్ చేసుకున్నామని, విజ్ఞానం అనేటువంటి దాన్ని అమితంగా పెంచుకున్నామని, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాన్ని విరివిగి విరివిగి పెంచినామని అనుకుంటున్నారు. కానీ దీంతో పాటు అజ్ఞానం కూడా పెరుగుతూ వస్తున్నది. సత్యాన్ని మరవకుండా చూసుకోవాలి.
0: యు థింక్ ద సైన్స్ హెస్ ప్రోగ్రెస్డ్, టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ నెవర్ ఫర్గెట్ దేర్ ఇస్ ద రైజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆల్సో.
1: కనుకనే ఈ ప్రజ్ఞాన విజ్ఞాన అజ్ఞానములు కూడాను జంట పట్టుల వలె ఒకదానికోటి వెంట పడుతుంటాయి.
0: దేర్ ఫోర్ వీ ఫైండ్ ది త్రీ బర్డ్స్, వన్ ఆఫ్ ది సైన్స్ and one of spiritual knowledge and one of awareness, they follow.
1: ee reality ki oka shadow aneetundi ventaadutuntadi.
0: The reality will always be accompanied by a shadow.
1: Kaluka ee vidhamaina virodha bhavamule lekundina vishwasam anedi abhirudhi kavadaniki avakasam undadu.
0: With these contradictory ideas the faith develops.
1: కనుకని ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటుంది.
0: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఇప్పుడు ఒక బాయ్ చెప్పాడు, స్వామి మాకు దృఢమైనటువంటి విశ్వాసం అనుగ్రహించి ఈ విశ్వాసాన్ని పెంచాలి అని ప్రార్థించాడు.
0: ఎ బాయ్ జస్ట్ నౌ ప్రే టు భగవాన్, గాడ్ బ్లెసెస్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఇది చాలా అమాయకత్వం.
0: ఇట్స్ వన్ ఆఫ్ ఇన్నోసెన్స్.
1: విశ్వాసం ఒకరు పెంచేటువంటిది కాదు.
0: ఫెయిత్ కెనాట్ బి డెవలప్డ్ బై ఎనీ వన్.
1: పుట్టినప్పటి నుంచి ఆ విశ్వాసం తన నుండి ఆవిర్భవిస్తుంది.
0: యు ఫైండ్ ద ఫెయిత్ అలాంగ్ విత్ యువర్ బర్త్.
1: ఎందుకనగా సత్యాన్ని గుర్తించినప్పుడు విశ్వాసం తమంతస్తామే అభివృద్ధి అవుతుంది.
0: When once you know the truth, the faith automatically develops.
1: ఈమె నా తల్లి అనేటువంటిది రావాలంటుంటే నీకు ఆ విశ్వాసమే.
0: If you say so and so is your mother, you say that in full faith.
1: విశ్వాసమే లేకపోతే she is my mother అని ఎవరు చెప్పలే.
0: If you have no faith, you can't declare so and so is your mother.
1: అదే విధంగానే ఇతను నా గాడ్, నా దైవము అనేటువంటిది పూర్తి నమ్మకం ఉంటే దానిపైన విశ్వాసం పెరుగుతుంది.
0: If you got full faith, he is my God, naturally you love him more and declare.
1: Faith in yourself, and faith in God.
0: Therefore, faith in yourself, faith in God.
1: This is the secret of greatness.
0: This is the secret of greatness.
1: Motta motta ninnu neevu nammali.
0: First, have faith in yourself.
1: Tanana taanu nammanatuvanti vaade daivanni nammaledu.
0: The one who has no faith in one's own self will not develop faith in God.
1: Kada daivanni nammanatuvanti vaadu evarante tanam taanu nammanatuvanti vaade daivanni nammadu.
0: The one who has no faith in one's own self will not be able to repose faith in God.
1: Tanam taanu namminatuvanti vaaniki daivam paina sampurna namaku vastundi.
0: If you have full faith in yourself, naturally you will have total faith in God.
1: Ee enniti yokka ekatvanni puraskarinchukoni పూర్ణమద పూర్ణమిదం పూర్ణాపూర్ణముదచ్చతి రెండు పూర్ణమే.
0: Basing on this, it is said that is total and this is equally total.
1: కనుకనే ఈ రెండింటి యందు ఉన్నది కూడా ఒకే దివ్య తత్వమే.
0: So it is the divinity, very much same in both.
1: మన వేద కాలం నుండి కూడాను ఇలాంటి ప్రాచీన సాంప్రదాయములు అనేకంగా జరుగుతూనే వస్తున్నాయి. దాని ఫలితములు కూడా వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు.
0: Since ancient times, as per the Vedic injunctions and teachings, we have so many traditions.
1: Pratidani endukodunu varu vishwasam abhirudhi parichukuntu vacharu.
0: We have full faith in every ritual and tradition.
1: Daivam kani vastu kani daiva naamam kani atunti oka perlu kani ee jagatlo devani visheshincharu.
0: They have full faith that there is no material, there is no object in this world, there is no name in this world without a
1: name. Ekkadaina untunda?
0: Do you find any name without a form?
1: But God anekunte naam undi.
0: Now here is a name, God.
1: Ee God anetundi peru ekkada nunchi vachindi? Roopame lekapothe God ane peru raade.
0: Where from you got this name? Without the form you don't get the name either.
1: Kaani kontha mandi adopavadam lokalu kodanu kontha deenni puraskarinchukoni abhiruddhi parustuntaru.
0: However, some argue.
1: Gagana pushpamulu antaru.
0: They say gagana pushpa, the flower.
1: Gaganam lokala pushpam unda?
0: Do you find a flower there in the sky?
1: దీనికి రూపం లేనప్పుడు నామం ఎట్ట వచ్చింది?
0: Where there is no form, how do you get the name?
1: ఇది చాలా పొరపాటు. అది నామం కాదు.
0: It's not a name.
1: సమాసము గగనం పుష్పం రెండు వస్తువులు ఉన్నాయి ఇక్కడ.
0: ఇట్ ఈస్ సమాస, కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్, నాట్ సింగిల్ నేమ్.
1: అదే విధంగా ఇక్కడ గాడ్ అనేటువంటిది సింగిల్ వర్డ్, నాట్ రెండు.
0: సో God is a single word but not combination of two words.
1: ఈ రూపమే లేకపోతే పేరు ఎట్ట వచ్చింది?
0: When there is no form, how do you get the name?
1: కనుక ఈ రూప నామములు రెండు కూడాను అవినాభావ సంబంధంగా అనాది కాలం నుండి ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: సో నేమ్ అండ్ ఫామ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: కానీ దీనిని కాదనడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ డినై దిస్ ఫ్యాక్ట్.
1: కేవలము దుష్టకల్పితమైన ఈ జగత్తునందు అనేక రూపనామములు మనం గోచరించవచ్చును.
0: ఇన్ దిస్ అపేరెంట్ ఆన్షియంట్ వరల్డ్ యూ మే ఫైండ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫామ్స్.
1: అయితే ఏక ప్రభువుకు అనేక నామ.
0: బట్ వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: ఏకోహం భవస్యాం.
0: One manifests into many.
1: తనకు తానే సంకల్పించుకొని అనేక రూపంలో తిని కనిపిస్తూ వస్తున్నాడు.
0: గాడ్ విల్స్ ఇన్ సచ్ ఎ వే దట్ హి వుడ్ మానిఫెస్ట్ ఇంటూ మెనీ.
1: ఒక్కటిగా ఉన్నటువంటిది అనేకంగా సృష్టించుకొని
0: వన్ మేనిఫెస్ట్ ఇంటూ
1: మెనీ. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని ప్రజలకు బోధించే నిమిత్తమై కర్మోపాసన జ్ఞానము అని మూడు మార్గములు ఏర్పరుస్తూ వచ్చారు.
0: టు టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, దీస్ త్రీ పాత్స్, ద పాత్ ఆఫ్ యాక్షన్, ద పాత్ ఆఫ్ వర్షిప్ అండ్ పాత్ ఆఫ్ విజ్డమ్ ఆర్ టాట్. The work of worship and wisdom are given.
1: ఈ మార్గముల చేత ఏకత్వమైనటువంటి అనేకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేశారు.
0: These paths will help us to recognize the unity and diversity.
1: కాని ఉన్నది ఒక్కటే.
0: But only one.
1: ఏకం సత్ విప్రావహుదావదంతి.
0: Truth is one. It is referred to many by many.
1: ఇది కేవలం అనేకత్వమైనటువంటి ఏకత్వం నుంచి ప్రారంభమైనది.
0: And this multiplicity is out of unity alone.
1: ఇది వన్, ఒకటి.
0: దిస్ ఇస్ వన్.
1: ఇది నైన్.
0: దిస్ ఇస్ నైన్.
1: ఏ నంబర్ పెద్దదని ఏ పిల్లవాడిని అడిగినప్పటికీ నైన్ అనేటువంటి నంబర్ పెద్దది అంటాడు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ బాయ్ విచ్ నంబర్ ఇస్ బిగ్ నంబర్, హీ విల్ సే నైన్.
1: కాదు కాదు, ఒకటే పెద్ద నంబర్.
0: నో, వన్ ఇస్ బిగ్ నంబర్.
1: వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ నైన్ అయిపోయింది.
0: Therefore, 1 plus 1 plus 1 plus 1 will make a total of 9.
1: 1 లేకపోతే 9 ఎక్కడి నుంచి వచ్చింది?
0: Without 1, how do you get 9?
1: కాబట్టి ఈ 1 is hero, this world is zero.
0: One is hero, this world is zero.
1: Hero becomes zero if he forgets God annaru.
0: So hero becomes zero if he forgets God.
1: కనుక దైవాన్ని మర్చిపోయిన ఏకత్వమే అదే దైవం.
0: God is the hero, that's one.
1: దాన్ని మర్చిపోయినామంటే ఇంకంతా ప్రపంచమే ఏమీ లేదు.
0: If you forget God, well, there is no existence in this
1: world. భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని అనాది కాలం నుండి కూడాను ప్రచార ప్రబోధన సల్పుతూ వచ్చినటువంటిది ఇదియే.
0: This principle of oneness, the principle of unity, is the teaching of Veda since ancient times.
1: కనుకని ఏకత్వాన్ని మనం బలపరుచుకుంటూ రావాలి.
0: So we have to develop the principle of unity.
1: ఏని ఎందు చూసినప్పటికీ ఉన్నది ఒక్కటే.
0: You may see anything, but only one thing that exists.
1: అది ఏ దైవము?
0: That is God.
1: ఈ దైవత్వాన్ని గుర్తించడానికి కొన్ని మార్గములు కూడా కావాలి.
0: We need certain paths to know God.
1: కొన్ని రకమైనటువంటి చర్యలు కూడా మనం ఆచరించాలి.
0: We should take to certain actions.
1: కొంత సాధనను కూడా సలపాలి.
0: We should proceed along
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: It's only your spiritual practices naturally can accomplish.
1: పాడుతూ పాడుతూ ఉంటే ఒక పాట వస్తుంది.
0: As you repeatedly sing, you can sing well a song.
1: తింటూ తింటూ వచ్చేస్తే వేపకాయ అనే చీప్ అయిపోతుంది.
0: If you go on chewing, start eating, even the fruit of a neem tree would be sweet.
1: స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూరా తప్పక నీ యొక్క దివ్యత్వం దానిలో అర్థమవుతుంది.
0: If you go on chanting repeatedly, you naturally experience divinity.
1: కాన మనము దైవ చింతన మాత్రము నిరంతరము చేస్తూ ఉండాలి.
0: Therefore, we should think of God continuously.
1: భారతదేశమునందు ఎక్కడ చూసినప్పటికీ దైవత్వం యొక్క చింతన తప్ప మరొకటి లేదు.
0: All over Bharat, wherever you may go and see, you find people thinking of God.
1: ప్రారంభం కావటం చేతనే ఈ దైవత్వం యొక్క విరోధం అధికమైపోతూ వచ్చింది.
0: Because it's an effect of modern times, where you find just the opposite.
1: దేనిని నమ్ముతున్నారు మీరు?
0: What is it you believe?
1: మూర్ఖత్వాన్ని నమ్ముతున్నారు.
0: You believe foolishness.
1: మూర్ఖత్వాన్ని నమ్మటం లేదు.
0: You don't believe the divinity.
1: కానీ వాళ్ళు చెప్తారు ఈ మూర్తులు అనేటువంటి మూర్ఖత్వం అంటున్నారు.
0: దే కన్సిడర్ ఐడోలాట్రీ యాజ్ ఎ సైన్ ఆఫ్ ఫూల్నెస్.
1: ఎవరిది మూర్ఖత్వమో ఎవరిదారో వారి కాన్షియన్స్ కే వారికి తెలుసు.
0: యువర్ కాన్షియన్స్ విల్ టెల్ యూ విచ్ వన్ ఇస్ ఫూలిష్నెస్.
1: అన్నింటియందు దైవం ఉన్నాడని పసిపచ్చి మృగాదులు ఎందు కూడాను ఏకత్వాన్ని భావించుకోవటం అనేటువంటి ఇది సోషల్ సెక్యూరిటీ.
0: To get the divinity in birds and animals everywhere as per the culture of Bharat is a sign of social security.
1: ఈ సోషల్ సెక్యూరిటీని భారతదేశంలో ఉండేటువంటిది మరి ఏ దేశంలో కూడా లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఇస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ భారత్.
1: కూడాను చెట్టును చూస్తే అది కూడా భగవంతుడే.
0: ఇఫ్ యూ సీ ఎ ట్రీ ఇస్ గాడ్.
1: ఒక పుట్టను చూస్తే అది భగవంతుడే.
0: అండ్ హిల్ ఇస్ గాడ్.
1: ఏదో కొండ లోపల ఏ విధమైనటువంటి పనికిరానిటువంటి ఒక రాయి పడి ఉంటుంది.
0: Mountain, you may find boulders.
1: కాని శిల్పిదాలని అనేక రకములుగా తీర్చిదిద్దుతాడు.
0: But the sculptor chisels it.
1: తీర్చిదిద్ది ఒక రామ విగ్రహంగా తయారు చేస్తాడు.
0: He carves it and makes into an idol.
1: కొండలో పడి ఉన్నటువంటి గుండును శిల్పి దీనిని ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక రాములుగా తయారు చేశాడు.
0: A boulder of the mountain is made into an idol by the sculptor.
1: ఈ యొక్క గుండును ఆ యొక్క శిల్పి రాములుగా చేశాడా లేకపోతే ముందుగానే ఈ గుండులో రాయంలో ఉన్నాడా?
0: Now the question is, has the sculptor made the boulder a Rama idol or has Rama been there even before?
1: Munduganey Ramudu unnadu.
0: Rama was there even before.
1: Ee yokka shilpi aa pack nanta baaga clean ga teesesadu pack lo.
0: It was only sculptor who brought into beautiful mold by chiseling.
1: Ee pack teesesapatiki Ramu swachhakarichadu.
0: As the true form is taken out now, you find the manifestation.
1: Kanukane anninti endu kodunu unnadi oka divyattam anetundi.
0: Divinity is present in all.
1: Aithe
0: however
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ.
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ రామ విగ్రహాన్ని మాత్రం ఒక మందిరంలో పెట్టి మనం ఆరాధన సల్పుతున్నాం.
0: యూ ఇన్స్టాల్ దిస్ ఐడల్ ఆఫ్ రామ అండ్ వర్షిప్ ఇన్ మందిర్.
1: సాక్షాత్ రామచంద్రమూర్తి అంటావు.
0: యూ కన్సిడర్ ఐడల్ ఎస్ రామ.
1: ఆ రామ విగ్రహంలో చేసినటువంటి గుండెలో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కలంతా ఆ యొక్క అడవిలోనే పడిపోతాయి లేక ఒక కుట్టలో పడిపోతాయి.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఐడల్ many of the pieces fall on the ground, they are left out.
1: కాని ఆ రాతి ముక్కల్ని ఎవరు కూడాను ఆరాధన చేయరు.
0: No one would ever worship the pieces of
1: stone. కారణం ఏంటి?
0: Why?
1: అందులో ఆకారం లేదు.
0: There is no form there.
1: లేకపోయినప్పటికీ
0: otherwise
1: ఆ పీసెస్ చెప్తుంటుంది.
0: The pieces start telling.
1: తత్వం అసి అది మేము రెండు ఒక్కటేను అన్నాడు.
0: The pieces start declaring that idol, we the pieces here are one in the same.
1: కాని శిల్పి వాడు వచ్చి మమ్మల్ని వేరు చేసినాడు అంతే కాని అది ఇది రెండు ఒకటే మేము.
0: It is only the sculptor who brought us this kind of separation. This is tattvam asi.
1: Aham brahmasmi, mem ade.
0: Aham brahmasmi, we are that.
1: కాని మనమే మనమే ఈ ప్రాపంచికమైనటువంటి యొక్క వృత్తుల చేతను ఈ ప్రాకృతమైన ఆకర్షణ చేతను ఒకదానికి భిన్నంగా మనం విశ్వసిస్తున్నాము విభజిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ వరల్డ్లీ ఫీలింగ్ వీ క్లాసిఫై వీ ఫ్రాగ్మెంట్ వీ డివైడ్.
1: ఇది కేవలం వ్యక్తిత్వం యొక్క దోషములే కాని శక్తిత్వం యొక్క దోషం కాదు.
0: ఇట్ డిఫరెన్సెస్ మిస్టేక్స్ లైస్ ఇన్ వ్యక్తిత్వ దోష ఇండివిజువల్ మిస్టేక్స్
1: ఎక్కడ చూసినప్పటికీ ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఇలాంటి దైవత్వాన్ని మనం తప్పక విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: త్యాగరాజు రామ విగ్రహాన్ని తన సోదరుడైనటువంటి రామన్న తీసుకుని పోయి కావేరిలో వేశాడు.
0: హిస్ బ్రదర్ త్యాగరాజస్ బ్రదర్ హస్ థ్రోన్ అవుట్ ద ఐడల్ ఆఫ్ రామ.
1: దీనికి ఒక కారణం ఉంది.
0: దేర్ ఇస్ వన్ రీజన్ బిహైండ్.
1: తంజావూర్ రాజా అనేక ఆభరణముల చేత తిరు బండారమంతా అంపించినప్పుడు త్యాగయ్య నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా నిజముకు తెలుపు మనసు అని ఆ ఇచ్చినటువంటి వస్తువులంతా వెనుకకు పంపించాడు.
0: At one time, the king of Tanjore sent as presentation so many of the jewels and also eatables to Chagaraja. And Chagaraja said, is it the proximity that is precious or this wealth? And rejected them all.
1: Chuchadu mantapamlo ekkada kanipinchaledu Ramulu.
0: And he didn't see Rama's idol there in Mantap.
1: Manasu karigipoyindi.
0: And really he was touched.
1: Bayal deradu.
0: He started going.

0: ఓ రామా, వేర్ షల్ ఐ సర్చ్ ఫర్ యు?
1: ఎక్కడ పోయి నేను వెతికేది?
0: వేర్ షల్ ఐ సర్చ్?
1: ఎందున్నావని వెతికేది?
0: వేర్ షల్ ఐ సర్చ్?
1: అని అంతా చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
0: హి వెంట్ రౌండ్ అండ్ రౌండ్.
1: కట్టగా అలసిపోయి
0: హి వాస్
1: కావేరిలో స్నానం చేద్దామని జలం తీసుకున్నాడు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, ఈ విధంగా సంకల్పం చేసుకుంటూ తీశాడు.
0: హి వెంట్ టు కావేరి టు హ్యావ్ హిస్ డే బాత్ దేర్ ఆన్ దట్ డే అండ్ హి వాస్ కలెక్టింగ్ వాటర్ చాంటింగ్ మంత్రాస్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి ఆ చేతుల్లో రామ విగ్రహం వచ్చి పడింది.
0: దేర్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఇన్ బౌత్ ఆఫ్ హిస్ పామ్స్ హి కుడ్ నోటీస్ ద ఐడల్ ఆఫ్ రామ దేర్.
1: అటువంటి విశ్వాసం కలిగినటువంటి దాంట్లోపల ఏకత్వమే వస్తుంది కానీ భిన్నత్వం రాదు.
0: వెన్ వన్ హ్యాస్ దట్ ఫెయిత్ దేర్ విల్ బి ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ నాట్ వన్ ఆఫ్ డైవర్సిటీ.
1: ఎవరైనా వచ్చేటప్పటికే ఏ రారా అంటాము.
0: ఇఫ్ ఎనీ ఫ్రెండ్ కమ్స్ యూ విల్ సే కమ్ ఆన్.
1: ఓల్డ్ ఫ్రెండ్
0: యూ ఆస్కింగ్ కమ్ ఆన్.
1: న్యూ ఫ్రెండ్ వస్తే దయచేయండి అంటాం.
0: ఇఫ్ ఎ న్యూ ఫ్రెండ్ కమ్స్ ప్లీజ్ కమ్ ఇన్.
1: వాళ్ళకే మనం గొప్ప మర్యాదలు మనం ఇస్తాము న్యూ ఫ్రెండ్స్ కు.
0: యూ ఎక్స్టెండ్ ఎక్స్ట్రా కర్టెసీస్ టు న్యూ ఫ్రెండ్స్.
1: వాడికి ఒక సోఫా ఇస్తాము, వాడికి ఒక కాఫీ కప్ ఇస్తాము, అన్ని వాటితో గౌరవిస్తాము.
0: యూ మేక్ హిమ్ సీటెడ్ ఆన్ సోఫా.
1: ఓల్డ్ ఫ్రెండ్ వస్తే వాడిని అలక్ష్యంగా మనం మాట్లాడతాం.
0: ఇఫ్ ఓల్డ్ ఫ్రెండ్ కమ్స్
1: ఎందుకు వచ్చావు అని ఈ విధంగా మనం మాట్లాడతాం.
0: యూ గో ఆన్ క్వశ్చన్.
1: ఏకత్వం అక్కడ విశ్వాసం అనేటువంటి కానీ గౌరవం అనేటువంటి పదములు అక్కడ ఉండవు.
0: When your old friend comes, you say, what are you doing? Why have you come here?
1: ఇక్కడ త్యాగరాజు అదే సన్నిహితం అయిపోయింది.
0: This is the kind of relationship that Tyagaraja had.
1: Tyagaraja ku Ramulu old friend.
0: Rama is an old friend of Tyagaraja.
1: Kanukane Rama intidaka.
0: Therefore he sang, come home.
1: Rama intidaka.
0: He said, come along to my residence.
1: Sukumara nemrokeda. Rama intidaka.
0: I offer my salutations, O Bisans. Please come home.

0: ఓ సన్ ఆఫ్ దశరథ, ఐ కెనాట్ బేర్ ద ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్, కమ్ హోమ్, ఫాలో మీ.
1: రారా రారా రారా అని పిలిచాడు. సర్వెంట్ కూడా పిలిచమట్లాడు.
0: ఈ ఆశిం కమ్ హోమ్ హెడ్రెస్
1: ఈ పదములు ఎందే ఆ దైవత్వమైనటువంటిది అంత పాత మిత్రుడిగా కనిపిస్తాడు.
0: Even his address, you will understand that he has got intimacy.
1: Nenendu pedakudura akkada kuda rane.
0: There in another song him also he said, where shall I search for you?
1: Brochutaku evarunnaru nannu brochutaku evarunnaru.
0: Who are there to protect me?
1: Neekante naaku evarunnara?
0: More than you, who else I am?
1: Inta swechchaga ee oka Tyagaraju aa Ramunu anta anubhavinchukuntu vachadu.
0: Tyagaraju experienced enjoying basking in that intimate relationship.
1: Old friend.
0: He treated him as an old friend.
1: Ee janmamunike kaadu,
0: not this
1: life. Ee janmam nunchi kuda manam kuda vastunnamani meer bhavinchali.
0: You should consider that we have been over here together.
1: Kanukane ee manava ani peru vachindi. Manava.
0: So the title manava ke
1: ma kaadu
0: ma no
1: nava kottadi kaadu
0: nava new
1: nenu kotta vaanni kaadu paata vaanni neeku old friend ni
0: I am not new I am your old friend
1: kanukane ee vidhanga bhagavantuni manam kotta vaaniga manam teesukokoodu
0: we should not take god
1: anadi anantamu aprameyamu aneetundidanta bhagavantuni yokka perlu
0: god is ancient he is one of the olden times none can ever equal him he is beyond all known measure
1: aprameyudu ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు
0: ఇస్ బియాండ్ ఆల్ మెజర్ అప్రమే
1: కానీ లోకం లోపల ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము ఒక శాస్త్ర ప్రమాణము
0: ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ గాట్ ది ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ పర్సెప్షన్ ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ది సేక్రెడ్
1: ఇక్కడ అన్ని ప్రమాణములకు ఏ ప్రమాణములకు చిక్కనటువంటి వాడు భగవంతుడు
0: బట్ గాడ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ అబౌట్ ఆల్ ఎవిడెన్సెస్
1: అప్రమేయుడు అన్నారు
0: దేర్ఫోర్ హి ఇస్ బియాండ్ నోన్ నార్మ్స్ ఆఫ్ మెజర్
1: కనుక భగవంతుని తత్వాన్ని మనం ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంటాయి
0: హౌ మచ్ యు మే నో బట్ స్టిల్ యు హావ్ గాట్ టు నో మచ్ మోర్ ఎవరు
1: ఇంతవరకు ఈ భగవంతుని గుర్తించి తెలుసుకున్నటువంటి వారు ఎవరు లేరు
0: దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ హాస్ నోన్ ది డివినిటీ ఇన్ ఫుల్
1: ఒకానొక తపస్వి
0: వన్ ఆఫ్ పెనెన్స్
1: భగవంతుని తెలుసుకోవాలని కన్నులు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు
0: ఇన్ ఆర్డర్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్ హి సాక్షాత్ భగవంతుడే వచ్చాడు God manifested in front.
1: ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చాడు.
0: He came in the form of a boy, young boy.
1: ఏం తాతగారు ఏం చేస్తున్నారు అన్నాడు.
0: Yes, grandfather, what are you doing?
1: నాయనా భగవంతుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా అన్నాడు.
0: I am making an effort to know God.
1: మరి తెలుసుకున్నావా అన్నారు.
0: The boy asked, have you know?
1: ఇంకా తెలుసుకోలేదు అన్నాడు.
0: Not yet, he said.
1: అయితే పోయినాడు.
0: So he returned.
1: వచ్చింది భగవంతుడే.
0: In fact, God came.
1: ఈ భావమంతా ఏదో ఒక అరూపం పైన ఉంటుండాలి.
0: He is concentrating on the formlessness.
1: అలక్ష్యం చేశారు.
0: He just neglected the
1: పరోక్షాన్ని ఆశిస్తూ వస్తున్నారు.
0: But he wanted that indirect manifestation.
1: సరే ఒక నెల అయిన తర్వాత తిరిగి వచ్చాడు ఈ పిల్లవాడు.
0: This boy returned, came back after a month.
1: అప్పటికి అర్ధ నేత్రములు తెరిచాడు ఈ సన్యాసి.
0: This celibate opened his eyes.
1: ఏం తాతగారు తెలుసుకున్నారా అన్నాడు.
0: And asked, oh, grandfather, have you known?
1: తెలుసుకున్నాను.
0: He said, yes, I have known.
1: నా కన్నులు ఎంతవరకు తెరిచానో అంతవరకు తెలుసుకున్నాను. అర్థం తెలుసుకున్నాను అన్నాడు.
0: He said, I have known half to the extent I opened my eyes.
1: సరే పూర్తి తెలుసుకోమని మరి వెళ్ళాడు.
0: He said, no info and he returned, went back.
1: మరి ఒక నెల అయిన తర్వాత మరి వచ్చాడు.
0: After a month, he reappeared.
1: పూర్తి తెలుసుకున్నాడు ఈ సన్యాసి.
0: And the sannyasi opened his eyes completely.
1: అప్పుడు మరి అడిగాడు, తాతగారు తెలుసుకున్నారా అని.
0: He said, oh, grandfather, have you known?
1: తెలుసుకున్నానున్నారు.
0: Yes, I have known.
1: ఏమని తెలుసుకున్నారు అన్నారు.
0: What is that you have known?
1: తెలుసుకోవడానికి వీలు కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: I have known that it cannot be known. That's what I have known.
1: భగవంతుని తెలుసుకోవడానికి వీలే కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: It is not possible to know God.
1: ఎట్లా తెలుసుకోగలడు?
0: How do you know?
1: సాక్షాత్ భగవంతుడే వచ్చినప్పుడు ఏ రూపమని భగవంతుడికి నిర్ణయించేదేవాడు.
0: What form can you decide?
1: అదే కూడా చెప్పాడు.

0: In what way am I to decide? Are you
1: Shiva
0: or Madhava?
1: కనుక ఎవరైనా సామాన్య మానవుడిగా వస్తాడు, భగవంతుడే కూడా వస్తాడు. కానీ భగవంతుడికి ఏ రూపమని?
0: గాడ్ మే కమ్ ఇన్ ఎనీ ఫార్మ్. హౌ డు యు డిసైడ్? హౌ డు యు స్పెసిఫై?
1: సర్వరూప నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నారు.
0: దేర్ఫోర్ హూమ్ సో ఎవర్ యు సాల్యూట్ ఇట్ గోస్ టు గాడ్. ఎవరికి
1: నీవు నమస్కారం చేసినా కేశవునికే పోయినాయి.
0: హూమ్ సో ఎవర్ యు ఆఫర్ యువర్ రెస్పెక్ట్స్ ఇట్ గోస్ టు గాడ్.
1: అదే విధంగానే సర్వజీవనం తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరు నీవు తిరస్కరించినా అది కూడా నువ్వు దైవానికే చెందుతుంది.
0: హూమ్ సో ఎవర్ యు రిజెక్ట్ ఆర్ డినాయ్ ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ ది డివినిటీ.
1: అనగా ఏమిటి? సర్వభూతములు ఎందుకు నువ్వు భగవంతుడు ఉన్నాడు.
0: ఇట్ మీన్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: సర్వ రూపములు కూడా నువ్వు భగవంతుని స్వరూపములే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: దైవం మానుష రూపేణ.
0: గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు నో దిస్ ట్రూత్ ఫస్ట్.
1: భగవంతుడు విశ్వ విరాట స్వరూపుడు అన్నారు.
0: గాడ్ ఈజ్ ఎ కాస్మిక్ ఫామ్.
1: అంటే ఏమి? ఇదంతా ఈ తలలన్నీ భగవంతుడి తలలే.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ హిస్. ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్. ఆల్ ఫీట్ ఆర్ హిస్.
1: అన్ని నేత్రములు అన్ని శత్రములు అన్ని శిరస్సులు అతనివి.
0: ఆల్ హెడ్స్ ఆర్ హిస్.
1: తనది కాని కృదయం ఏదుంది?
0: What is that he does not
1: కనుక భగవంతుడు అంత విశ్వాసం గాఢమైనటువంటిది పెట్టుకోవాలి. కానీ ఒకరి ఇచ్చేది కాని పుచ్చుకునేది కాని కాదు ఇది.
0: We should have such a strong faith. It cannot be gifted nor
1: received. Swami, maaka faith ni ivandi antaru kontha mandi.
0: We pray, Swami, give us that grant.
1: Ye vodi vyaparam gadi ichi pucchukotaniki.
0: It is not any business transaction has to be given in our.
1: Nive pinchukovali danni.
0: You have to develop yourself.
1: Ni aakaliki nive tinali kada.
0: You have to eat for to satisfy your hunger.
1: నీవే ఔషధం సేవించాలి కదా.
0: You have to take medicine for your disease.
1: అదే నీ ప్రేమతోనే నీవు దాన్ని పెంచుకో.
0: Therefore with love you develop your faith.
1: ఈ ప్రేమ ఒకటి గిఫ్ట్ అనేటువంటిది కాదు.
0: Love is not a gift.
1: కానీ ఆ ప్రేమను పెంచుకున్నప్పుడు అదే పెద్దదైపోతుంది.
0: When once you start developing it, it grows automatically.
1: చిన్న మొక్కను నాటి దానికి నీరు పోసి ఎరువు వేస్తుంటే ఆ మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
0: ఇఫ్ యూ ప్లాంట్ ఎ స్మాల్ సాప్లింగ్ ఓవర్ దేర్, వాటర్ అండ్ మెన్యూర్ ఇట్, ఇట్ గ్రోస్ ఇంటు ఎ జిగాంటిక్ ట్రీ.
1: నిత్యము దానికి ప్రేమ అనేటువంటి వాటర్ వేయాలి.
0: యు హావ్ టు వాటర్ ఎవ్రీ డే విత్ వాటర్.
1: విశ్వాసము అనే ఎరువు వేయాలి.
0: అండ్ యు హావ్ టు మెన్యూర్.
1: అప్పుడే మొక్క చెట్టుగా రూపొందుతుంది.
0: దెన్ దిస్ ప్లాంట్ గ్రోస్ ఇంటు ఎ ట్రీ.
1: అంతేగాని మొక్క చెట్టు కావాలని దిన్నము దాన్ని తీర్చు తీర్చుంటే పిరిగిపోతుంది చెట్టు.
0: బట్ యూ కెనాట్ పుల్ ఇట్ ఎవ్రీ డే ఎక్స్పెక్టింగ్ ఇట్ టు గ్రో ఇంటు ఎ ట్రీ.
1: కనుక ఇది ఒకరి చేత జరిగేటువంటిది కాదు. ఎవరికి వారే పెంచుకోవాలి.
0: ఈచ్ వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్
1: సెల్ఫ్. తనయందు ప్రేమ ఉంది,
0: తనయందు
1: విశ్వాసం ఉంది,
0: కానీ
1: ఆ విశ్వాసం దైవం వైపు మరల్చాలి.
0: బట్ యు హావ్ టు డైరెక్ట్ దట్ ఫెయిత్
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
0: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్.
1: ఏది నువ్వు చేసినప్పటికీ ఇది భగవంతుని పనిగా చేసుకోవాలి.
0: వాట్ ఆర్ వర్క్ యూ మే డూ కన్సిడర్ యాస్ డివైన్.
1: ఏ రూపాన్ని చూసినా ఇది భగవంతుని యొక్క రూపం అనుకోవాలి.
0: యు మే సీ ఎనీ ఫార్మ్, ఇట్స్ గాడ్స్ ఫార్మ్.
1: భగవంతుడికి ఎన్నో రూపములు ఉంటున్నాయి.
0: గాడ్ హ్యాస్ సో మెనీ
1: ఫార్మ్. అంటే ఇది కూడా ఒక రూపమే.
0: దిస్ ఇస్ వన్ సచ్.
1: కానీ ఒక్క రూపాన్ని మాత్రము శాశ్వతంగా హృదయంలో స్థిరం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ మేక్ వన్ ఫార్మ్ permanent.
1: అది అదే సర్వరూపములు కూడా నిరూపిస్తుంది.
0: ద వెరీ ఫార్మ్ దట్ యూ ఇంప్రింట్ ఇన్ యువర్ హార్ట్ విల్ టేక్ మెనీ అదర్ ఫార్మ్స్ ఇన్ టర్న్.
1: కనుక దైవాన్ని ప్రాచీన మహర్షులు ప్రాచీన వైదికులంతా కూడా ఈ నాలుగు విధమైన మార్గం లోపల ఆరాధన సల్పుతూ వారు తరిస్తూ పోయారు.
0: ద ఏన్షియంట్ సెయింట్స్ సీయర్ ఆస్పిరెంట్స్ వర్క్ లైక్ దిస్ ఇన్ ఆర్డర్ టు అటైన్ లిబరేషన్.
1: ప్రాచీనులు కేవలం మూర్ఖులు కాదు.
0: Our ancients are not fools.
1: వాళ్ళు పరిశోధన సల్పి పరిశీలన సల్పి ఆనందాన్ని అనుభవించి అందరికి అందించిపోయారు.
0: They investigated, they explored, they researched, they did research.
1: కానీ ఈనాటి మూర్ఖులే, చదువుకున్నటువంటి మూర్ఖులే ఇది కాదని వాదిస్తున్నారు.
0: Only modern educated fools criticize them.
1: కానీ దైవత్వాన్ని ఎవరు కూడా ఇట్టిది అట్టిది నిర్ణయించడానికి వీలు కాదు.
0: But none can decide the divinity in a specific way.
1: ఒకరు మీ దగ్గరికి వస్తారు.
0: One comes to you.
1: దేవుడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు.
0: యూ థింక్ ఆఫ్ గాడ్, యూ సే సో.
1: నీ ఎదుటి వ్యక్తి వస్తాడు, నీ ఫ్రెండ్.
0: అనదర్ ఫ్రెండ్ కమ్స్.
1: నో గాడ్ అంటాడు.
0: హి సేస్ నో గాడ్.
1: నీవంటావు గాడ్ ఈస్ దేర్.
0: యూ సే గాడ్ ఈస్ దేర్.
1: గాడ్ ఈస్ నో వేర్.
0: అండ్ గాడ్ ఈస్ నో వేర్
1: అన్నప్పుడు నీవేమని అడగాలి? అంత పూర్ణ విశ్వాసమే ఉంటే.
0: ఇఫ్ యూ హావ్ టోటల్ ఫెయిత్ వాట్ షుడ్ యూ సే నౌ?
1: ఒరే, నీ దేవుడు నీకు లేడని చెప్పడానికి నీకు అధికారం ఉంటుండాలి.
0: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డినై యువర్ గాడ్.
1: కానీ నా దేవుడు లేదంటానికి హూ ఆర్ యూ?
0: Who are you to question my God? How can you deny my God?
1: కాబట్టి నా దేవుడు నాకున్నాడు.
0: I have my God.
1: అంత గాఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడే ఈ జగత్తులో ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: When once you have such a strong faith,
1: ఎవరు ఏమి చెప్పినా కానీ దీన్ని విశ్వసించటము, అటు ఇటు తిరగటము, ఈ విధంగా ఉంటుంటే ఇది ప్రయోజనం ఉండదు.
0: You should not be carried away by what all that is said by outside.
1: దానికి determination, ఒక విధమైన పట్టుదల కావాలి.
0: You need determination.
1: అదే పూర్వం చెప్పాను, PPP.
0: That's what Bhagavan refers to three P's.
1: First purity.
0: First purity.
1: రెండవది patience.
0: Second patience.
1: మూడవది perseverance.
0: Third one, perseverance.
1: ఈ మూడింటి యందు కూడా ఉండినప్పుడే మనము విజయాన్ని సాధించగలం.
0: When once you have all the three, you'll certainly win.
1: కనుక నీవు మొట్టమొదట పట్టుదల నీవు సాధించాలి.
0: First you should have determination.
1: దేనిపైన పట్టుదల?
0: On what is it?
1: మంచిదీనిపైన పట్టుదల.
0: You should determine to accomplish good.
1: చెడ్డదీనిపైన కాదు మంచి పట్టుదల.
0: Not bad.
1: చెడ్డదీనిపైన పట్టుదల పడితే అది పట్టుదల అంటారు, మూర్ఖత్వం అంటారు.
0: If you concentrate, determine on bad things, it is foolishness.
1: మంచిదీనిపైన పట్టుదల కావాలి.
0: You need determination. You may leave life.
1: ప్రహ్లాదుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నారాయణ నారాయణ నారాయణ అని వర్ణిస్తూ వచ్చాడు.
0: ప్రహ్లాద chanted God's name under all circumstances and situations.
1: కానీ అతనికి భయమే లేదు.
0: But he was not afraid of anything.
1: కానీ తండ్రి విరోధంగా జరుగుతున్నది.
0: The father turned into an enemy.
1: తండ్రి అనేక హింసలు పెడుతున్నాడు.
0: Father had put him suffering.
1: దేన్ని లెక్క చేయలేదు.
0: But he was not mindful.
1: విశ్వాసము.
0: He had full faith.
1: ఆ విశ్వాసమే అతన్ని రక్షిస్తూ వచ్చేసింది.
0: The very faith protected him.
1: కట్టకలపటికి తండ్రిని శిక్షిస్తూ వచ్చింది.
0: Ultimately father was punished.
1: కాన మనము దేని యందైనా కూడాను దైవ విషయం లోపల మాత్రం ఒక పట్టుదలతో మనం సాధిస్తూ రావాలి.
0: Therefore in respect of God and spiritual path.
1: ఏదో బజారులో పోయి వాళ్ళంతా చెప్తే దాని అంతా నమ్ముకోవటము.
0: We should not go by all that is said by those fellows that walk along the street.
1: ఏదో ఒక విధమైనటువంటి ఒక ఎల్లయ్య మల్లయ్య అని చెప్పినంటే దాన్నంతా మనం నమ్మటము.
0: You should not believe what all that is said by Tom, Dick and Harry.
1: ఇలాంటి దీన్నంతా మనం అనుసరించకూడదు.
0: You should not follow that.
1: ఈనాడు చూడండి, దైవం అంటే ఎవరు నమ్మరు.
0: No one will believe God now.
1: ఈ పిచ్చి పిచ్చి నావల్స్ అంతా రాస్తుంటారు, దీన్ని నమ్ముతారు.
0: They read all mad novels, dirty novels.
1: ఈ అంతే కాదు, ఈ వారపత్రికలంతా నమ్ముతుంటాము.
0: They believe newspapers.
1: ఏదో ఊరు పిచ్చివాడు వచ్చేసరికి జ్యోతికం జ్యోతిష్యం అంటే దాన్ని అంతా నమ్ముతుంటాము.
0: If an astrologer tells you something, you'll believe.
1: ఇంకా కొంతమంది తయారై చూస్తున్నారు ఇప్పుడు.
0: There are some more fellows now.
1: సాయిబాబు మాకంతా శక్తినిచ్చాడని నామాదిని తల పెట్టుకోవటము, గౌరవం వేసుకోవటము, ఈ విధంగా కూడా కొంచెం నటన చేస్తూ వస్తున్నారు.
0: There are some useless fellows who take upon the form and grow the hair, put on the dress like Baba. Foolish fellows, number one type.
1: Sai Baba icche shaktulu kaadu puchukune shaktulu kaadu.
0: The power of Sai Baba cannot be given.
1: Ilanti vaatinanta kudunu nammi aneka mandi chaala mosapothunnaru.
0: Many people believe such things and are deceived and betrayed.
1: Ilanti daniki pokoddu.
0: We should not go in this
1: way. Idi oka icchedi puchukuneetundi kaadu.
0: It's neither given or accepted.
1: Mee yokka vishwasamto meer saadhinchali.
0: You should achieve with your faith.
1: కనుక నిజమైనటువంటి భక్తి ప్రపత్తులు అంటే తమ యొక్క విశ్వాసం ఒకే మానసిగా ఒకే రీతిగా అంత్యం వరకు సాధిస్తూ రావాలి.
0: ట్రూ ఫెయిత్ రిక్వైర్స్ యూ టు హ్యావ్ వన్ పాయింటెడ్ అటెన్షన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి స్థిర భక్తి, అనన్య భక్తి.
0: దట్ ఈస్ ద స్టేబుల్ డివోషన్, ద డివోషన్ విచ్ ఇస్ స్టెడీ.
1: అప్పుడే చలించని మనసు, భ్రమించని దృష్టి మనలో ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ దట్ అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టడీ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్.
1: దైవ విషయంలో చాలా అవసరం.
0: ఇట్స్ వెరీ ఎసెన్షియల్.
1: దైవం ఎన్నో బాధలు పెడుతుంటాడు.
0: గాడ్ విల్
1: దైవం పెట్టడం కాదు, అది నువ్వు భావిస్తున్నావు.
0: గాడ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్. యూ థింక్
1: దైవం ఏది అనుగ్రహించడు.
0: గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్.
1: అన్నిటికీ నీ సాక్షిభూతుడై ఉంటుంటాడు.
0: గాడ్ ఇస్ ఓన్లీ విట్నెస్.
1: నీ కర్మలే నీకు ఆ కష్టములుగా రూపొందుతున్నాయి.
0: యువర్ ఓన్ యువర్ యాక్షన్స్ విల్ గివ్ యూ సఫరింగ్.
1: కనుక దానికి కూడా నువ్వు ఏమాత్రం కూడా జంకగా కుంకక దాటుకుని పోవాలి.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. యూ షుడ్ రెసిస్ట్.
1: ఏదొచ్చినా నా మంచి కోసమే. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ఎనీథింగ్ మే హ్యాపెన్, ఇట్స్ గుడ్ ఫర్ మీ. యూ షుడ్ ఫీల్
1: అన్ని నా మంచి కోసమే, నా మంచి కోసమే నిర్ధారించాలి.
0: వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఎవ్రీథింగ్ షుడ్ బి వ్యూ ఇన్ ఫర్ యువర్ గుడ్.
1: గాడ్ విశ్వాసంతో ఉండినప్పుడే మనం అన్నింటినీ సాధిస్తాం.
0: ఇఫ్ యు హావ్ టోటల్ ఫెయిత్, యు విల్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ ఊరికి తిరిగి తిరిగి కాలమును కర్మను కార్యమును వ్యక్తం చేసుకోవటం, కట్టగలిపటికి ధనాన్ని కూడా వ్యక్తం చేసుకోవటం.
0: ఇఫ్ యు గో ఆన్ మూవింగ్ హిదర్ అండ్ థిదర్, you will be wasting your energy, you will be wasting your time, you will be wasting your money and the body.
1: Correct. Okke bhavamtone manam devanni sadistu raavali.
0: You should have single pointed attention, unwavering faith.
1: Sai prabodha okkate bhajanalu bhajanalu bhajanalu.
0: Sai teaching is only one bhajan, singing
1: bhagavat namasmaran chesthe chalu.
0: Just sing the glory of
1: premato cheyali.
0: Sing his glory with love.
1: ఆ ప్రేమతో చేస్తే ఎక్కడ ఉన్నట్టు నీవు దాన్ని సాధించగలవు.
0: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్, యు కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, వేర్ ఎవర్ యు మే.

0: ప్రేమస్వరూపులార, ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అర్జున, నేను ఆత్మను, సర్వభూతములు యందు ఉండినటువంటి వాడు నేనే.
1: అర్జున, ఐఎమ్ ఆత్మన్, ఐఎమ్ ద రెసిడెంట్ ఆఫ్ ఎవ్రీ హార్ట్.
0: అహం ఆదిత్య మధ్యంచ భూతానామశ్చ ఏవచ. నేను ఆది మధ్య అంతమును కూడాను నేనే.
1: ఐ ఆమ్ ది బిగినింగ్, ద మిడిల్ అండ్ ద ఎండ్.
0: ఈ చరాచర ప్రపంచమునందు గోచరించినదంతయు కూడాను ఆత్మతత్వమే.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ ఈజ్ ఆత్మ ఓన్లీ.
0: ఆధ్యాత్మిక క్షేత్రమునందు అడుగడుగున వినిపించినది ఆత్మనే.
1: ఇట్ ఈస్ ది ఆత్మా విచ్ ఈస్ హర్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అట్ ఎవ్రీ స్టెప్.
0: కనిపించినది ఆత్మని.
1: వాట్ యు సీ ఈజ్ ఆత్మా.
0: అనిపించినది ఆత్మని.
1: వాట్ యు హియర్ ఈజ్ ఆత్మా.
0: మై మరపించినది ఆత్మని.
1: ఇట్ ఈస్ ది ఆత్మా విచ్ మేక్స్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: కనుకనే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. లోకమునందు ఆత్మ కానిది మరొకటి లేదు.
1: దట్ ఈస్ వై హి హస్ సెడ్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఈస్ నాట్ ఆత్మ.
0: ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది ఆత్మనిష్టనే.
1: వాట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ టుడే ఈజ్ దాట్ రెజల్యూషన్ టు సీ ఆత్మ.
0: స్వస్వరూపానుసంధానమే ఆత్మనిష్ట.
1: Realizing who you really are, swaswarupa sandarsana is that vow which you will have to take to have darshan of atma.
0: Tananu taanu gurtinchukotame atma gnanam.
1: Realizing oneself is atma gnana.
0: Manavattamunandu prapradhamamlo manamu sadhinchavalsinatundi atmanandame.
1: It is the atmic bliss which man has to achieve in the very first place in the human qualities.
0: Manamu nirantaramu kudanu jnaptiyan dunchukovalsinatundi atma tattvame.
1: What we'll have to remember constantly and throughout is the principle of atma.
0: Ee atmane yeruka ani pilavabadutundi.
1: Yeruka, this atma is awareness, eruka.
0: ఈ ఎరుకనే సర్వభూతములయందు నేను నేను అనే స్మరణను కలిగిస్తుంది.
1: This awareness resounds in every human being's heart as I and I.
0: ఈ స్మరణ శక్తియే అహం అహం అహం.
1: This particular memory of one's real self is అహం. I.
0: ఈ అహము దేహముతో తాదాత్మ్యం పొందినప్పుడు ఇది అహంకారంగా రూపొందుతుంది.
1: When this aham identifies itself with the body, it becomes ahankara.
0: ఇది మిథ్యా నేను.
1: This is mithya.
0: ఇది సత్యమైన నేను కాదు.
1: This is not the true name.
0: ఇది మిథ్యా నేను.
1: This is the name which is associated with mithya.
0: Aite ee aatmaku anantaramu anantaramu kevalamu anavaratamu addutagulunadi manasu.
1: It is the mind which comes between atma and oneself continuously.
0: సూర్యుని నుండి తన వేడి వల్ల ఆవిర్భవించినటువంటి యొక్క మేఘములు సూర్యుని ఏ విధంగా మను కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ది ట్రూ నేమ్.
0: ఇది మిథ్యా నేను.
1: దిస్ ఈజ్ ది నేమ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ మిథ్యా.
0: అయితే

0: తన వేడి వల్ల ఆవిర్భవించినటువంటి యొక్క మేఘములు సూర్యుని ఏ విధంగా మరుగు చేయుచున్నదో అదే విధంగానే ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మనసు మనోసంఘాతమైనటువంటి మేఘమును అడ్డుతగులుతూ ఉంటున్నాయి.
1: జస్ట్ యాస్ ద క్లౌడ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ది సన్ హిమ్సెల్ఫ్ ఆర్ కవరింగ్ సన్, మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ కమింగ్ బిట్వీన్ ది బాడీ అండ్ ఆత్మ.
0: మనసు ఉండినంత వరకు మానవుడు ఆత్మతత్వాన్ని కాని ఆత్మ జ్ఞానమును కాని ఆత్మ విషయాన్ని కాని అర్థం చేసుకోలేడు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాజ్ ఎ మైండ్ హీ కెనాట్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ఆత్మ ఇన్
0: సర్వకాల సర్వావస్థల యందును ఆత్మను గుర్తించేటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వానికే సాక్షాత్కారమని చెప్పబడుతుంది.
1: దట్ పర్సన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ ది రియల్ ట్రూత్ అలోన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ టు హ్యావ్ ఆత్మ సాక్షాత్కార.
0: ఈ యొక్క ఆత్మ నుండి మొట్టమొదట వినిపించేటువంటి యొక్క శబ్దము నేను.
1: ద ఫస్ట్ సౌండ్ విచ్ ఎమర్జెస్ అండ్ ఈజ్ హర్డ్ బై మ్యాన్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ ఐ.
0: ఈ నేను అనేటువంటి యొక్క శబ్దము పుట్టిన తరువాతనే సృష్టి అంతా కూడాను ప్రారంభమైంది.
1: ఓన్లీ ఆఫ్టర్ దిస్ వర్డ్ ఐ ఈజ్ బోర్న్ ది రెస్ట్ ఆఫ్ ది క్రియేషన్ వాజ్ బోర్న్.
0: నేనే లేకుండా సృష్టియే లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో ఐ దెర్ ఇస్ నో క్రియేషన్.
0: ఈ నేను అన్నది ఆత్మ అనున్నది బ్రహ్మ అనున్నది ఇవన్నీ కూడా కేవలం పర్యాయ పదములే.
1: దిస్ ఐ ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ సినోనిమ్స్.
0: మనోరహితమైనటువంటి యొక్క నేనే స్వస్వరూపమైనటువంటి యొక్క ఆత్మ.
1: ది ఐ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఈజ్ ద రియల్ ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
0: మనోసహితమైనటువంటి యొక్క నేనే మిథ్యాత్మ.
1: మైండ్ అసోసియేటెడ్ విత్ ఐ ఈజ్ మిథ్యాత్మ.
0: ఉన్నది ఒక్కే ఆత్మ.
1: బట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ.
0: అదే ఒక్క నేను.
1: దట్ ఈస్ ద సింగిల్ ఐ.
0: కానీ ఇటు ఏకాత్మతో కూడినటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై మానవుడు అనేక సాధనలు చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎ నంబర్ ఆఫ్ సాధనాస్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సింగిల్ ఐ.
0: నిజముగా ఆత్మాన్వేషణ నిమిత్తమై చలిపేటి సాధనలన్నీ కూడాను అజ్ఞాన దశ యందు ఆచరించేటువంటి కర్మలే.
1: ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ ఇన్ క్వెస్ట్ ఆఫ్ ఆత్మ ఆర్ డన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ సాధనలన్నీ కూడాను కేవలము జ్ఞాని యందు కానరావు.
1: దీస్ సాధనాస్ కెనాట్ బి ఒబ్టైన్డ్ ఇన్
0: జ్ఞానికి సాధన సాధ్యము అనేటువంటి యొక్క వ్యత్యాసమే ఉండదు.
1: ఫర్ ఎ జ్ఞాని ది ఆల్ నోయింగ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ సాధన అండ్ సాధ్యం.
0: ఉన్నది ఒక్కటే ఏకం సత్.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ దట్ ఈస్ ట్రూత్.
0: ఇట్టి ఏకత్వాన్ని పొందే నిమిత్తమై మానవుడు సాధనలు చేస్తున్నాడంటే ఇది కేవలము మానసిక తృప్తి నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలే.
1: ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ బై మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దట్ సింగిల్ ఐ ఆర్ ఓన్లీ టు ఎఫర్ట్స్ మేడ్ టు రిమూవ్ మైండ్.
0: మనసునే నిర్మూలం గావించుకునవన్నీ వేదాంతం బోధించుచుండగా మనసును సంతృప్తిపరిచే నిమిత్తమై చేసేటువంటి సాధనలు మనసును కేవలం బలపరిచినట్టు అవుతుంది.
1: వెన్ ఫిలాసఫీ ఈజ్ టీచింగ్ ఎఫర్ట్స్ మస్ట్ బి మేడ్ టు ఎలిమినేట్ అండ్ అన్హిలేట్ ఐ. ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ప్లీజ్ దిస్ ఐ, ఇట్ ఈస్ ఎ వేస్ట్ అండ్ ఇట్ ఈస్ రాదర్
0: అన్వైజ్. ఏమైనా సాధనలు చేయాలని సంకల్పించుకుంటే
1: ఇఫ్ యు వాంట్ టు డూ ఎనీ సాధనాస్
0: అనాత్మ భావాన్ని దూరం గావించుకో.
1: యూ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ ది అనాత్మిక్ భావనాస్, భావనాస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: నీవేమైనా ఆత్మానందాన్ని అందుకోగోరినప్పుడు నీ దృష్టిని

0: ఆత్మ వైపున మరల్చు. ఇఫ్ యూ వాంట్ రియలీ ఎంజాయ్ ఆత్మిక్ బ్లిస్, డైవర్ట్ యువర్ విజన్ టువర్డ్స్ ఆత్మ.
1: ఇంతే కాని మోక్ష ప్రాప్తి నిమిత్తమై కాని, ఆత్మానుగ్రహ నిమిత్తమై కాని, ఆత్మజ్ఞాన నిమిత్తమై కాని, ఆత్మానంద నిమిత్తమై కాని సాధనలు చేయటము కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ లిబరేషన్ ఆర్ బ్లిస్ ఆఫ్ ఆత్మ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆత్మ ఆర్ ఫుల్ ఆఫ్ డెల్యూషన్.
1: కేవలము మనోభ్రాంతి యొక్క చర్యలు.
0: దిస్ ఆర్ ఆల్ డెల్యూషన్స్ ఆఫ్ ది మైండ్.

0: Seeking liberation, man prays to 3 crores of gods and he resorts to them. But this is not useful.
1: Kani mukkoti devatalanu aaradhan chestuntadu mukti kori manavudu.
0: Aspiring to get liberation, man is worshipping 3 crores.
1: Unnadi okkate ani vedam kani shastram kani bible kani quran kani ye grandhamulainappudikini ninnayanni parichi సత్యాన్ని బోధించుచుండగా ముక్కోటి అనేటువంటి సంఖ్యకు విలువెక్కడ ఉంటుంది.
0: వెన్ ది వేద శాస్త్రాస్ బైబిల్ ఖురాన్ అండ్ ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ టీచింగ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, వాట్ ఇస్ ది ఐడియా ఆఫ్ 3 crores ఆఫ్ గాడ్స్?
1: కనుక ఇవన్నీ కూడాను మనోభ్రాంతుల యొక్క వికారములే.
0: దిస్ ఆర్ ఆల్ ది పర్వర్షన్స్ ఆఫ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సు ఉండినంత వరకు కోరికలు తప్పవు.
0: యాజ్ లాంగ్ యాజ్ మైండ్ లాస్ హీ విల్ హ్యావ్ డిజైర్స్.
1: కోరికలు ఉండినంత వరకు కూడాను అభిమాన మమకారములు వదలవు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ డిజైర్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ కెనాట్ బి
1: అభిమాన మమకారములు ఉండినంత వరకు అహంకారము పోదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ వన్ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ హిస్ ఈగో.
1: అహంకారం పోయేంత వరకు కూడాను ఆత్మజ్ఞానం కలగదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ రిమూవ్స్ ఈగో వన్ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఆత్మజ్ఞానం కాని ఆత్మానందం కాని ఆత్మదర్శనం కాని మనోనాశనం చేతనే సంభవిస్తుంది, కాని అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, ది బ్లిస్ ఆఫ్ ఆత్మ, ది దర్శన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ ఆత్మ కెన్ బి ఒబ్టైన్డ్ ఓన్లీ బై ఎలిమినేషన్ ఆఫ్ ఈగో అండ్ బై నో ద
1: మనసు బుద్ధి చిత్తం మరి అహంకారం ఎందు పుట్టి పెరిగ ఎందడంగే.
0: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మైండ్ ఇంటెలిజెన్స్ చిత్త అండ్ ఈగో టేక్ దర్ బర్త్?
1: ఎందు పుట్టి పెరిగి ఎందడంగే.
0: వేర్ డిడ్ ది టేక్ దర్ బర్త్? వేర్ డిడ్ ది గ్రో అండ్ వేర్ డిడ్ ది మర్జ్ బ్యాక్?
1: అది ఏ బ్రహ్మ, అది ఏ ఆత్మ.
0: దట్ ఈస్ బ్రహ్మ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: కనుక నీ యొక్క పుట్టుక స్థానమును నీవు గుర్తించే నిమిత్తమై నీ స్వస్వరూపాన్ని నీవు గుర్తించే నిమిత్తమై అన్య మార్గమునందు నీవు అన్వేషణ సల్పినా ఇది ఏ రీతిగా నీవు పొందగలవు నీ యొక్క స్వస్వరూపాన్ని?
0: దేర్ ఫార్ హౌ కెన్ యూ గెట్ యువర్ ఓన్ రియల్ ఫారం, ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ రియలైజేషన్ బై ఎనీ అదర్ మీన్స్?
1: ఇది ఎట్లా ఉన్నదంటే, దొంగ తాను పోలీసు వేషం వేసుకుని తన్ను పట్టడానికే ప్రయత్నించినట్టుగా ఉంటుంటాడు.
0: దిస్ ఈస్ కంపేరబుల్ టు ఎ థీఫ్ పుటింగ్ ఆన్ ది డ్రెస్ ఆఫ్ ఎ పోలీస్ మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హూ దట్ థీఫ్ ఈస్. హీ ఈస్ హిమ్సెల్ఫ్ ది థీఫ్.
1: నిన్ను గుర్తించుకోవడానికి అన్య సాధనలు ఎందుకు?
0: టు రికగ్నైజ్ యువర్ సెల్ఫ్, వై షుడ్ యు రిసార్ట్ టు అదర్ సాధనాస్ అట్ ఆల్?
1: దీనికి ఒక చిన్న కథ ఉంటుండేది.
0: Here is a story to illustrate this.
1: 10 మంది మూర్ఖులు చేరి నదిని దాటుతూ పోయారు.
0: 10 stupid people undertook a pilgrimage.
1: తిరిగి నదిని దాటిన తర్వాత 10 మంది ఇక్కడికి వచ్చి చేరినామా లేదా అనేటువంటి వాళ్ళకి సందేహం.
0: They wanted to cross the river and after crossing they got a doubt whether all the 10 people have crossed.
1: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యో ఇంకొకటి లేడే నదిలో కొట్టుకుని పోయాడు అని ఒకరికొకరు చాలా భ్రాంతి చేత విచారం చెందుతూ వచ్చారు.
0: దీ స్టూపిడ్ వన్స్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ కౌంటింగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లీవింగ్ హిమ్సెల్ఫ్ అండ్ బిగాన్ వండరింగ్.
1: నీవు చెప్పింది సరికాదు, నేను చూస్తానని వాడు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యో నిజమే నీవు చెప్పింది ఇంకొకటి లేడే అని వాడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు.
0: ద సెకండ్ పర్సన్ సెడ్ దట్ ఐ డోంట్ బిలీవ్ యూ. హీ స్టార్టెడ్ కౌంటింగ్ కేమ్ అప్ టు 9 అండ్ హీ సెడ్ yes, what you said is true, the 10th one is lost.
1: అదే మార్గం నందు ప్రయాణం చేస్తున్నాడు ఒక బాటసారుడు, అతను వివేకవంతుడు. వీరి యొక్క బాధను చూచి నాయన మీరు దుఃఖించడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు.
0: ఎ క్లవర్ ట్రావెలర్ ఆన్ ద రోడ్ అబ్జర్వ్డ్ దిస్ అండ్ హీ ఆస్క్డ్ దెమ్, వెల్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్?
1: కానీ 9 మందే ఉన్నాం, ఇంకొకటి ఈ నదిలో కొట్టుకుని పోయాడు అని ఏడ్చారు.
0: 10 ఆఫ్ us came, one is washed away in the river, therefore we are grief stricken. They replied,
1: అజ్ఞానమును గుర్తించి ఆ యొక్క బాటసారి ఒక్కొక్కరిని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని ఈ విధంగా పది వరకు ఎంచి, నాయన మీరుంటున్నారు పది మంది కూడా, కానీ ఎవరు ఎంచుతున్నారో వారు తనను తాను మర్చిపోయి ఎంచుతున్నాడు. కనుకనే ఒకరు పోయినట్టుగా నీ విచారిస్తున్నారు. తనను తాను మరిచినటువంటి వ్యక్తి సరి అయిన సత్యాన్ని గుర్తించలేడు.
0: దట్ ట్రావెలర్ కౌంటెడ్ వన్ ఆఫ్ ట్రావెలర్ అండ్ సెంట్ ఆల్ ఆఫ్ దెమ్ టెన్ ఆన్ వన్ సైడ్ అండ్ సెట్ వెల్ ది మిస్టేక్ ఈస్ ది పర్సన్ హూ ఈస్ కౌంటింగ్ ఈస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్. దట్ పర్సన్ హూ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్ కెన్ నెవర్ రియలైజ్ ఎనీథింగ్. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టోరీ.
1: నీవే ఆత్మయ్య ఉండి నీవు ఆత్మ నిమిత్తమై మరొక దానిని నీవు ప్రార్థన గాని సాధనలు గాని చేస్తే నీ యొక్క తత్వం నీరేది ఏ రీతిగా గుర్తించగలవు?
0: వెన్ యువర్ సెల్ఫ్ ఆత్మ, ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఆత్మ అండ్ ప్రే టు సమ్ ఆత్మ, వాట్ టైప్ ఆఫ్ ప్రేయర్ అండ్ వాట్ టైప్ ఆఫ్ సాధన ఆల్ దిస్ ఈస్?
1: ఏకోహం బహుశ్యాం, ఒక్కటే అనేకంగా మారిపోవటం చేత నీవి భిన్నత్వంలో నీవు అభిరుచిని అభివృద్ధిపరచుకుని ఏకత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నావు.
0: దెర్ వాజ్ వన్ అండ్ ఇట్ మల్టిప్లైడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు మెనీ. ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ యు ఆర్ గెటింగ్ ఇమర్స్డ్ ఇన్ ది డైవర్సిటీ అండ్ ఫర్గెటింగ్ ది యూనిటీ విచ్ అండర్లైస్ దిస్ డైవర్సిటీ.
1: ఇవన్నీ ఇప్పుడు నువ్వు అద్దంలో కనిపించే ప్రతిబింబములు వలే, నీ యొక్క ప్రతిబింబములే.
0: ఆల్ దట్ యు సీ అవుట్ సైడ్ ఈజ్ లైక్ ఎ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్ ఆర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: బింబాన్ని వదలి ప్రతిబింబాన్ని నీవు విశ్వసిస్తున్నావు.
0: యు ఆర్ ఫర్గెటింగ్ ది ఆబ్జెక్ట్ అండ్ ప్లేసింగ్ కాన్ఫిడెన్స్ ఇన్.
1: కనుక నీవు భ్రమతో నువ్వు కట్టబడుతుంటున్నావు.
0: దట్ ఈస్ వై యు ఆర్ బౌండ్ బై డెల్యూజన్.
1: భ్రమతో కట్టిపడినటువంటి వానికి బ్రహ్మ చిక్కడు.
0: మ్యాన్ బౌండ్ బై డెల్యూజన్ కెన్ నెవర్ ఫైండ్ బ్రహ్మ.
1: కనుక ఆత్మభావం అనేటువంటి దానిని మనం అనుభవించాలనుకుంటే మనం చేసేటువంటి సాధనలన్నీ కూడాను కేవలం నిరుపయోగమైనటువంటివి.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ, ఆల్ ది ఎఫర్ట్స్ విచ్ యూ ఆర్ డూయింగ్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ఆత్మ ఆర్ యూజ్లెస్.
1: ఈ సాధనలన్నీ కూడాను మనసును చల్లబరుస్తాయి.
0: బట్ ఆల్ దీస్ సాధనాస్ ఆర్ కేపబుల్ ఆఫ్ ప్యాసిఫైయింగ్.
1: మనసును చల్లబరిచి ప్రయోజనం ఏమిటి?
0: దీస్ ఆర్ ఆల్ కేపబుల్ ఆఫ్ ప్యాసిఫైయింగ్.
1: మనసే లేకుండా చేసుకోవాలి, కానీ మనసును చల్లబరితే తిరిగి దానికి వేడి ఎక్కవచ్చు.
0: వాట్ యూ హావ్ టు డూ ఇస్ యూ హావ్ టు ఎలిమినేట్ ది మైండ్, నాట్ ప్యాసిఫై ఇట్.
1: కనుక మనోనాశన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క సాధనలే ఆత్మాన్వేషణకు సరి అయినటువంటి సాధన.
0: Such sadhanas which can eliminate and annihilate mind alone are proper sadhanas for realizing atma.
1: ఇక్కడ మనిషియందు ఈ దేహాత్మ భావన చేరిపోవటం చేతనే అహం అనేటువంటిది అతన్ని ఇన్ని రకములైనటువంటి యొక్క మార్గమును తిప్పుతుండాలి.
0: As man has identified his physical body with himself, he is falling into the delusion and getting confused.
1: నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను దీన్ని జయించినాను అనేటువంటి యొక్క కర్తృత్వ భావము మానవుయందు దినదినాభివృద్ధి చెందుతుండాలి.
0: ది నేచురల్ ఫీలింగ్ దట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ ఎంజాయింగ్, ఐఎమ్ అచీవింగ్ విక్టరీ ఈజ్ గెటింగ్ స్ట్రెంగ్తన్డ్ ఇన్ మ్యాన్ డే ఆఫ్టర్ డే గ్రాడ్యువల్.
1: విద్యార్థులారా, జయాపజయములు నీ కర్మల వల్లన కాని, నీ సాధనల వల్ల కాని, నీ ప్రయత్నం వల్ల కాని కలిగేటువంటివి కాదు.
0: సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆర్ నాట్ ద వన్స్ విచ్ ఆర్ ది రిజల్ట్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్స్, యువర్ ఓన్ సాధన.
1: కేవలం నీవు భ్రాంతిలో మునిగి నీ ప్రయత్నం చేత ఈ కార్యమును నీవు సాధించినట్టుగా నీవు అహంకారమును మరింత పెంచుకుంటున్నావు.
0: బీయింగ్ డెల్యూడెడ్ యూఆర్ ఫీలింగ్ that you have been able to achieve so many things by your own
1: ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ విజయాన్ని సాధించలేని కార్యములు ఎన్ని జగత్తులో మనకు కనిపించటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ మేడ్ బై పీపుల్ హౌ మెనీ ఫెయిల్యూర్స్ కెన్ యూ కమ్ అక్రాస్.
1: ఏమి చేయకపోయినప్పటికీ విజయాన్ని పొందేటువంటి కార్యములు ఎన్ని మనకు కనిపించటం లేదు.
0: హౌ మెనీ మోర్ ఆర్ వీ సీయింగ్ దట్ వితౌట్ డూయింగ్ ఎనీ ఎఫర్ట్ some people are achieving success.
1: నీవు ప్రయత్నం చేసి తద్వారా నీవు కేవలము అపజయాన్ని పొంది విచారములకు గురి అయ్యేదానికంటే దైవమును విశ్వసించి దైవ కార్యముగా నీవు నీ తత్వాన్ని నీవు గుర్తించినప్పుడే సర్వము విజయాన్ని సాధిస్తుంది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ యువర్ ఓన్ ఎఫర్ట్స్ అండ్ వెన్ యూ ఫేస్ ఫెయిల్యూర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ రిజెక్టెడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ దెన్ యూ విల్ అచీవ్.
1: మన ప్రయత్నంతో జరిగేటువంటిది ఏమీ లేదు అనేటువంటి యొక్క దీన్ని చక్కగా గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రియలైజ్ క్లియర్లీ దాట్ దెర్ ఈస్ నథింగ్ విచ్ ఆర్ గోయింగ్ టు అచీవ్
1: మీ ఎఫర్ట్స్. ఈ విధమైన యొక్క సాక్ష్యము మనకు సాక్షాత్కరిస్తూ ఉండాలి.
0: యూ కెన్ గెట్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రూఫ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ బాడీ.
1: నీ దేహంలో ఉండేటువంటి గుండె కొట్టుకోవడానికి నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ ది హార్ట్ బీటింగ్ అండ్ ఫంక్షనింగ్ ఇన్ యువర్ ఓన్ బాడీ?
1: నీవు క్షణ క్షణం కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసములు తీసుకుంటూ వదులుతున్నావు, దీనికి నీవు ఏం ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ ది కాన్స్టెంట్ ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్?
1: నీవు భుజించినటువంటి ఆహారమును జీర్ణింపజేస్తుంటుండాలి, దానికి నీవు ఏమి ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఇస్ ది ఎఫర్ట్ దట్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ఆర్డర్ టు డైజెస్ట్ ది ఫుడ్ విచ్ హావ్ పార్టేకన్?
1: ఇవన్నీ ప్రయత్నంతో లభ్యమవుతుందాయా?
0: ఆర్ దీస్ థింగ్స్ అచీవ్డ్ బై ఎఫర్?
1: కాదు కాదు కాదు,
0: సర్టన్లీ నాట్.
1: నేను బ్రతకాలి బ్రతకాలి అనుకుంటే నువ్వు బ్రతకగలుగుతున్నావా?
0: If you want to say that I want to live and live and live,
1: can you chavali chavali anukunte nivu chestunnava?
0: Even if you want to die, can you die just like that?
1: Nee puttukku nive kaarakula?
0: Are you responsible for your birth?
1: Kaadu kaadu kaadu,
0: not at all.
1: Kanuka ee vishayanni chakkaga vicharana chesthe kevalamu nee kartrutva bhaktutvamule ee ahankara mamkaramunu marinta abhiruddhi gaavinchutunnayi.
0: If you carefully examine, it is the doership and it is the enjoyership in you which is creating
1: ina jagatlo manam aacharinchesunte samasta karyamulu kodanu manotrupti nimittamai chesetunte yokka karmale.
0: All the action performed in the world is meant to satisfy your own mind.
1: Kanukane ee manastrupti aneetundidi enta kaalam chesinappudikini ee manasuku trupti aneetundidi undadu.
0: For any length of time you go on trying to satisfy your own mind, you are not going to completely satisfy your mind.
1: Ee manas ante emiti?
0: What do you mean by mind?
1: Manase maya.
0: Mind is illusion.
1: Manase korika.
0: Mind is desire.
1: Manase avidya.
0: Mind is ignorance.
1: Manase prakruti.
0: Mind is nature.
1: Ee manase bhranti.
0: Mind is delusion.
1: Kanuka ee bhranti lo nee munigi భ్రాంతిని పోగొట్టుకొనుక బ్రహ్మను పొందాలనుకుంటే ఇది సాధ్యమవుతుందా?
0: గెటింగ్ డ్రౌన్డ్ ఇన్ దిస్ డెల్యూజన్, ఇఫ్ యూ వాంట్ టు అటైన్ బ్రహ్మ, హౌ కెన్ యూ అచీవ్ ఇట్?
1: కేవలం నీ నీడను చూచి నీవే భయపడుతున్నావు.
0: లుకింగ్ అట్ యువర్ ఓన్ షాడో యు ఆర్ గెటింగ్ ఫ్రైటన్డ్.
1: నీ భావమును చూచి నీవే భయపడుతున్నావు.
0: యు ఆర్ ఫ్రైటన్డ్ అట్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
1: కానీ ఉన్నది ఒక్కటే.
0: బట్ ట్రూలీ స్పీకింగ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
1: ఇది ఏకం సత్, అది ఆత్మ.
0: దట్ ఈస్ ట్రూత్ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: భగవంతుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడని అనేక మంది పండితులు వర్ణిస్తారు.
0: ఏ నంబర్ ఆఫ్ స్కాలర్స్ డిస్క్రైబ్ గాడ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సత్ చిత్ అండ్ ఆనంద.
1: ఇది సరి అయినటువంటి యొక్క జవాబు కాదు.
0: దిస్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ డిస్క్రిప్షన్ అట్ ఆల్.
1: సత్తు తానే, చిత్తు తానే, ఆనందము తానే. భగవంతుడికి ఈ మూడు గుణములుగా ఉంటున్నాయని కానీ అతను ఆనంద స్వరూపుడని కాని చెప్పడానికి, అతను ఆనందమే తాను, సత్తే తాను, చిత్తే తాను.
0: హీఈస్ ట్రూత్, హీఈస్ అవేర్నెస్, హీఈస్ బ్లిస్.
1: ఇవి భగవంతుని కంటే వేరైనటువంటివి కాదు.
0: దీస్ ఆర్ నాట్ క్వాలిటీస్ విచ్ హీ హ్యాస్, దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్.
1: ఏదో నాకు తెలియనటువంటి యొక్క మహత్తరమైన శక్తి నాకంటే ఒకటి వేరుగా ఉన్నది అని కొంతమంది విశ్వసించి ధ్యానం చేస్తారు.
0: Some people think that there is some power other than themselves which will have to be meditated upon and they undertake meditation.
1: Gopyamuga rahasyanga edo okati divyamainatundi shakti naaku veruga unnadi danini nenu pondali aneetundi yokka vishayamto aneka rakamainatundi yokka deekshalu poonutaru.
0: Some people take great resolution in order to find out that there is some secret mysterious power other than themselves which they want to realize.
1: Idi kevalamu ajnanam yokka cheriya.
0: This is an act of ignorance.
1: Neekante vere nittidi okati unnadi anukunnanta varaku kudanu neevu poorthi ajnanamlo munigina vaade.
0: As long as you think that there is some power other than you, you are under ignorance.
1: Meekante minchinatvanti marakuti lokamlo lene led.
0: There is nothing greater than you in this world.
1: Aithe unnadi ani nee nirupinchatamu idi nee manobhranti.
0: But to say that you want to prove that there is something is the delusion of the mind.
1: Ekkamunnadanaga swapnamulo manam aneka drushyamulu aneka anubhavamulu manam anubhavistam.
0: We get a number of sights and experiences in state of
1: dream. Enta varaku nijam?
0: How long are they true?
1: Swapnamulo undinanta varake.
0: As long as you are in the dream.
1: Swapnam teerana idi nijam kaadu.
0: Once you are out of dream, these are not true.
1: Neevu manobhrantilo undinanta varaku kuda nu ee kashtamu nashtamu dukkhamu vicharamu ivanni satyame.
0: As long as you are in the delusion of the mind, all these things like joy, dream, manobhranti
1: veedithiva idantha asatyam.
0: Come out of the delusion of the mind, these are all untrue.
1: కనుకనే ఇవన్నీ కూడాను మనోభ్రాంతితే కట్టబడినటువంటి యొక్క మిథ్యాలు.
0: ఆల్ దీస్ ఆర్ బౌండ్ బై ది డెల్యూషన్ ఆఫ్ ది మైండ్ అండ్
1: ఈ మిథ్యానేను ఆధారం చేసుకుని సత్యానేను విసర్జిస్తున్నాం.
0: వీఆర్ గివింగ్ అప్ ట్రూత్ హావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ మిథ్యా.
1: దేహమే నేను అనేటువంటి యొక్క ఈ తాదాత్మ భావం లోపల ఈ యొక్క అహంకారాన్ని పెంచుకుంటున్నాం.
0: Thinking that I am the body, you are developing ego in me.
1: ఒక చిన్న విషయం లోపల మనం అర్థం చేసుకుంటే ఎంతైన విశాలమైన భావాన్ని మనం పొందవచ్చు.
0: If we can understand this with reference to one small thing, we can understand all other things.
1: తనకంటే వేరైనటువంటిది ఒకటి జగత్తునందు లేదు.
0: There is nothing other than oneself in this world.
1: ఉన్నదంతా ఉన్నదాని యొక్క ప్రతిబింబాలే.
0: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ రియల్లీ
1: లోక సంబంధమైనటువంటి విషయాలకు కర్త కర్మ క్రియ ఈ మూడుకు ఉంటుంటాయి.
0: ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ఎ సబ్జెక్ట్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ఎ ప్రిడికేట్.
1: కానీ ఆత్మ సంబంధమైన విషయముకు ఆధ్యాత్మిక సంబంధమైన విషయమునందు కర్త తప్ప క్రియ ఇది ఏమాత్రము ఉంటుండదు కర్మ.
0: బట్ విత్ రెఫరెన్స్ టు ఆత్మ ఆర్ ద స్పిరిచువల్ వరల్డ్ దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ డూయర్, కర్త.
1: చేసేవాడు తానే.
0: హీఈస్ ద డూయర్.
1: చేయించేవాడు తానే.
0: హీఈస్ గెటింగ్ ఇట్ డన్.
1: చేయింపబడినది తానే.
0: హీఈస్ ది యాక్ట్ విచ్ ఇస్ బీయింగ్ డన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వమే సర్వత్రా నిండినటువంటి చైతన్యం.
0: ఇట్ ఈస్ దిస్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆల్ అరౌండ్.
1: ఈ చైతన్య తత్వము ఒక్క దగ్గర ఉండి మరొక దగ్గర లేకుండా ఉండడానికి వీల్లేదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎ స్టేట్ వెన్ కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ డజంట్.
1: ఈ చైతన్యముని మూడు భాగములుగా విభజించి సామాన్యమైన లోకానికి సామాన్యమైన మార్గమునందు సంతృప్తి పడే నిమిత్తమై సత్ చిత్ ఆనందము అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివైడెడ్ ఇన్ టు త్రీ సచ్ అ సత్ చిత్ అండ్ ఆనంద ఫర్ గివింగ్ సాటిస్ఫాక్షన్ టు ది వరల్డ్లీ పీపుల్.
1: దాని ఇది దీని యొక్క ప్రతిబింబం అది అని ఈ రకంగా చూపుతూ వచ్చారు వేదాంతులు.
0: దిస్ ఫిలాసఫర్స్ బిగాన్ దే షోయింగ్ వన్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: దీనినే వేదాంతమునందు ఆస్తి భాతి ప్రియము అన్నారు.
0: In Vedantic parlance, this has been described as asti, bhati, priyam.
1: ఈ మూడు కూడాను ఒక్కటే.
0: All the three are one and the same.
1: ఇది ఇక్కడ టంబ్లర్ ఉన్నది, ఇది అస్థి, ఇది సత్.
0: Here is the tumbler, this is asti, this is truth.
1: అయితే చిత్ అంటే ఏమిటి? దానిని గోచరి అది మనం చూస్తున్నాము.
0: What do you mean by chit?
1: చూడటమే కాకుండా ఇది టంబ్లర్ అని మనం తెలుసుకున్నాము.
0: I am seeing this and I am aware of this fact that this is tumbler.
1: ఇంకా ఆనందం అంటే ఏమిటి? దీనిని మనం అనుభవిస్తున్నాము.
0: What do you mean by ఆనంద? I am enjoying it.
1: ఈ సత్తు చిత్తు ఆనందం మూడైందా ఇది? లేదే ఒక్కటే.
0: There is only one. Is it really?
1: ఈ సత్తు ఉన్నది ఒక్కటే, ప్రకాశించేది ఒక్కటే, ఆనందింపజేయనది ఒక్కటే.
0: There is only one and it is shining as and that also is one and it is experienced, that is also the same thing.
1: Kanuka oke dani yendu మనం అనేకమైనటువంటి యొక్క భ్రాంతుల చేత అనేకత్వంగా దాన్ని అనుభవించి అనేక రూపనామములు కల్పిస్తూ ఉన్నాం.
0: దేర్ ఈజ్ ఓన్లీ వన్ బై డెల్యూషన్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ వన్ యాజ్ మెనీ అండ్ ఫీలింగ్ దట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ మెనీ.
1: కనుక ఆత్మతత్వం అనగా ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలి.
0: Therefore, it is necessary to realize when we say that Atma Tattva, this is the principle of unity which is underlying everything.
1: ఈ ఆత్మ అనగా రూపము లేనటువంటిది.
0: This Atma does not have form.
1: ఇది కేవలము అనేక రూపాన్ని కూడా ధరించేటువంటిది.
0: It is capable of taking many forms.
1: గాలి ఉంది.
0: Here is air.
1: దీనికి ఏమి రూపం?
0: What form does air have?
1: రూపము లేనంత మాత్రమే గాలి లేదని ఎవరైనా చెప్పడానికి వీలుందా?
0: జస్ట్ బికాస్ ఎయిర్ డస్ నాట్ హ్యావ్ ఎ ఫారమ్ కెన్ యూ సే దట్ దేర్ ఇస్ నో ఎయిర్ అట్ ఆల్?
1: అయితే ఈ గాలి ఏ ఆకారాన్ని ఆశ్రయిస్తుందో ఆ ఆకారం యొక్క స్వరూపాన్ని పొందుతుంది.
0: బట్ విచ్ ఎవర్ కంటైనర్ దిస్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ దట్ ఫారమ్ ఇట్
1: గెట్స్ బెలూన్ లో చేరిపోతే అది బెలూన్ రూపంగా ధరిస్తుంది.
0: వెన్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ టు బెలూన్ ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్
1: ఫుట్బాల్ లో చేరితే ఫుట్బాల్ రూపంగా పోతుంది.
0: When it enters into a football, its form is the
1: ball. తల కింద పెట్టుకునేటువంటి ఒక పిల్లో రూపంలో చేరితే పిల్లోగా కనిపిస్తుంది.
0: When air enters into a pillow, its form is that of a pillow.
1: కానీ దీనికి ఒక రూపం లేదు.
0: But air doesn't have a form.
1: అయితే గుణము మాత్రం ఉంటుంది.
0: But it has a quality.
1: అదే చైతన్య గుణం.
0: That is the quality of consciousness.
1: ఈ చైతన్య తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇది చాలా కష్టం.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య కాన్షియస్
1: చైతన్యం అనేటువంటిదే కాన్షియస్నెస్ అన్నారు.
0: దిస్ చైతన్య హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ ను మనము గుర్తించాలనుకున్నా అర్థం చేసుకోవాలనుకున్నా దాని నుంచి ఒక చిన్న భాగమైనటువంటి దాన్ని తీసుకుని కాన్షియస్ అనేటువంటి రూపకంగా తయారు చేసుకుంటూ వచ్చాము.
0: If you want to recognize and understand this consciousness, it has to be reduced to conscience.
1: Anaga witness.
0: That means it is a witness.
1: Deenini awareness ani.
0: This is also called awareness.
1: Deenini satyamu ani.
0: This is also called again witness satyam.
1: Aithe deeniki oka satyam undi. Ee satyaniki mari edaina okati aadharam kavali kada.
0: Even for this witness there must be some basis.
1: దాని వల్లనే ఈ కాన్షియన్స్ నుంచి కూడా కాన్షియస్ వచ్చేసింది.
0: ఫ్రమ్ దిస్ కాన్షియన్స్ కాన్షియస్ హెస్ కమ్.
1: కాన్షియస్నెస్ కాన్షియన్స్ కాన్షియస్ ఈ మూడింటి యొక్క తత్వము మూడు గుణములుగా మారిపోతూ వచ్చాయి.
0: కాన్షియస్నెస్ కాన్షియన్స్ అండ్ కాన్షియస్ ఆర్ ద త్రీ ఎంటిటీస్ విచ్ హావ్ గాట్
1: కాన్షియస్ అనేటువంటిది సెన్సెస్ తో కూడినటువంటిది.
0: Conscious is associated with senses.
1: Conscience anetundi manastho koodinatundi.
0: Conscience is associated with mind.
1: Consciousness anetundi atma tho cheyinatundi.
0: Consciousness is associated with atma.
1: Ee moodinti yokka tattamulne lokanimittamai lokacharana nimittamai lokajnana nimittamai deenni ee rakamga manu vibhajinchukuntu vacham.
0: These three the division of these three is meant for
1: ఉదాహరణము.
0: దేర్ ఈస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: లోకంలో డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది.
0: దేర్ వాజ్ ఎ డాక్టర్స్ కాన్ఫరెన్స్ గోయింగ్ ఆన్.
1: హాల్ అంతా డాక్టర్స్ ఉంటుంటారు.
0: దేర్ ఆర్ డాక్టర్స్ ఇన్ ది హాల్.
1: కానీ డాక్టర్స్ ఒక్కటే పేరు.
0: బట్ ది వర్డ్ టు డిస్క్రైబ్ దెమ్ ఇస్ డాక్టర్స్.
1: కానీ ఒక్కొక్క డాక్టర్ ఈఎన్టీ డాక్టర్ ఒకటి కావచ్చు, బోన్స్ డాక్టర్ ఒకరు కావచ్చు, బ్లడ్ డాక్టర్ ఒకరు కావచ్చును, ఇంకా అనేక రకములైనటువంటిది విడివిడిగా దాన్ని దేహాన్ని భాగములు చేసి విచారణ చేసేటువంటి వ్యక్తులుగా రూపొందవచ్చు.
0: దేర్ మే బి డిఫరెంట్ డాక్టర్స్ హూ హావ్ స్పెషలైజ్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ అండ్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: ఒకడు బోన్ స్పెషల్ చేసి ఉంటాడు.
0: దేర్ ఇస్ వన్ బోన్ స్పెషలిస్ట్.
1: ఇంకోడు కిడ్నీ స్పెషల్ చేసి ఉంటాడు.
0: దేర్ ఇస్
1: హార్ట్ స్పెషల్ చేసి ఉంటాడు.
0: దేర్ ఇస్ అనదర్ హూ హావ్ స్పెషలైజ్డ్ విత్ రెఫరెన్స్ టు కిడ్నీ.
1: ఇవన్నీ కూడా నువ్వు ఒక్క దేహంలో ఉండినట్టు దాన్ని విభాగములు చేసి జీవనోపాధి నిమిత్తమై ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దానిని పరిశోధన చేసి ఆ డాక్టర్ ని పేరు పొందారు.
0: ఈచ్ వన్ హ్యాస్ స్పెషలైజ్డ్ ఇన్ వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఆల్దో దేర్ ఇస్ ఓన్లీ వన్ బాడీ, దిస్ ఈస్ డన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఓన్లీ బెనిఫిట్.
1: అందరూ డాక్టర్సే.
0: బట్ బేసికలీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టర్స్.
1: అదే విధంగానే అందరూ ఆత్మస్వరూపులే.
0: ఇన్ ద సేమ్ వే ఆల్ ఆఫ్ us are
1: జీవనోపాధి నిమిత్తమై ఒకరు ఉద్యోగం చేయవచ్చును.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ ఎ లైవ్లీహుడ్ వన్ మే
1: ఇంకోటి కూలి పని చేయవచ్చును.
0: వన్ మే బి వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్, వన్ మే బి ఎ లేబర్.
1: ఇంకోటి వ్యాపారం చేయవచ్చును.
0: వన్ మే క్యారీ ఆన్ బిజినెస్.
1: ఇంకోటి వ్యవసాయం చేయవచ్చును.
0: వన్ మే అండర్టేక్ కల్టివేషన్.
1: ఈ యొక్క జీవనోపాధి నిమిత్తమై నిర్మించుకున్నటువంటి యొక్క వృత్తుల వల్ల ఈ పేర్లు మనం అభివృద్ధి గావించుకుంటూ వచ్చాం. ఈ పేర్లు కేవలం వృత్తులతో వచ్చినటువంటివి కానీ శాశ్వతంగా వచ్చినటువంటివి కాదు.
0: ఆల్ ది నేమ్స్ విచ్ వన్ హెస్ గాట్ ఈస్ బేస్డ్ అపాన్ ద ఫంక్షన్స్ విచ్ పర్ఫార్మ్స్, బట్ ఇట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ నేమ్ గివన్ టు ఈచ్ ఇండివిజువల్.
1: అదే విధంగానే ఆత్మ అనేటువంటిది సర్వుల యందు ఒక్కటే ఉండినప్పటికీ ఆయా శరీరం యొక్క అభిమానమును పురస్కరించుకుని ఆ సుఖ దుఃఖములు అందుకుంటున్నారు.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ ఇన్ ఆల్ ది బాడీస్, బట్ డిపెండింగ్ అపాన్ దట్ పర్టికులర్ బాడీ అండ్ ది యాక్షన్ ఇట్ పర్ఫార్మ్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్,
1: ఒక ప్లేన్ ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయింది.
0: There was an accident in a particular place.
1: ఆ ప్లేన్ లోనే నిజంగా మనవారు ఉన్నారంటే ఇంక చెప్పనక్కరలేదు. అనేక రకమైనటువంటి విచారణలకు ప్రయత్నిస్తాం.
0: If one comes to know that his own people are in that plane when the accident has taken place, all
1: ఆ ప్లేన్ లోనే మనవారు ఎవరైనటువంటి లేకుండా పోయినప్పుడు ఎట్లా జరిగిందంట, ఏమి జరిగిందంట, ఎంత మంది పోయినారట, ఈ ఇన్ఫర్మేషన్ లో మనం ప్రయత్నిస్తాం.
0: If your people are not there in the plane, then you go on putting a number of questions. How did that accident take place? How many people were there? Only for getting information.
1: Kanukane, idi naadi aneetvanti yokka bhavam lekapovatam chetane manamanta information lopala pothunnam.
0: As we do not have the feeling that these are mine, you go in for information.
1: Andari endu unnatvanti yokka tattam okkate anukunnappudu neevu information lo digavu, transformation lo vastavu.
0: If you know that there is only one atma which is existing in everyone, you don't get yourself interested in information, you want transformation. Then
1: kanuk atma bhavamu aneetvantidi ekamga manu bhavinchali.
0: Therefore we should have that unity
1: unnadi okate okate anyam ledu.
0: There is only one thing and one thing alone.
1: Aithe
0: the second thing doesn't
1: exist. Manasu dehamu ivanni undinanta varaku kudanu ఈ ఏకత్వాన్ని పొందటము ఇది చాలా కష్టం.
0: బట్ యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ ఎ మైండ్ అండ్ ఎ బాడీ అండ్ అదర్ థింగ్స్ ఇట్ ఇస్
1: కష్టము కష్టం అని చెప్పండి, నిరంతరము మనము దీనిని అనుభవించటము ఇది కూడా సహజ కర్తం కాదు.
0: జస్ట్ బికాస్ ఇట్స్ డిఫికల్ట్ టు ఎక్స్పీరియన్స్ ఆత్మ,
1: కష్టమైనప్పటికీ మన సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డిఫికల్ట్ వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్ టు రియలైజ్ ది రియల్ నేచర్.
1: మనము రథము అనేటువంటి దేహాన్ని గురించి గుర్తించాం.
0: వీ హావ్ రికగ్నైజ్డ్ దట్ దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ చారియట్.
1: గుర్రములు అనేటువంటి యొక్క ఇంద్రియాల గురించి గుర్తించాం.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ దట్ సెన్సెస్ ఆర్ లైక్ హార్సెస్.
1: పగ్గములు అనేటువంటి యొక్క మనసును కూడాను అర్థం చేసుకున్నాం.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ ది మైండ్ ఈజ్ లైక్ ది రెయిన్.
1: సారథి అనేటువంటి బుద్ధిని కూడాను మనము కొంతవరకు విచారణ చేశాము.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ దట్ this charioteer is intelligence.
1: Aithe ee rathamu ee gurramulu ee paggamulu ee sarathi deeni nimittamai yerpadnai.
0: For whose sake have all these things come into existence like chariot?
1: Yajamani.
0: There is a owner for this.
1: Aa yajamani anetundi vaadu indulo aatma swaroopudai untunnadu.
0: That master is aatma residing in this heart.
1: Kanukune eko vasi సర్వభూతాంతరాత్మ, ఏకోవసి ఒక్కడే ఈ యొక్క దీని యందు సర్వభూతములు యందు కూడాను నివసిస్తున్నాడు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్, హీఈస్ రిసైడింగ్ ఇన్ సో మెనీ లివింగ్
1: బీయింగ్స్. అయితే ఇది భూతము అనుకున్నప్పుడు ప్రాణంతో కూడినటువంటిదా అని మనం విచారణ చేయొచ్చు.
0: వెన్ యూ సే ఇట్ ఈస్ ఎ లివింగ్ బీయింగ్, డస్ ఇట్ హ్యావ్ లైఫ్?
1: భూతం అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ యొక్క దీనితో కూడినటువంటి ఈ శబ్దములు అనగా ఇంద్రియముల యొక్క చేరిక.
0: When you say this bhutam, the word is used, it is a conglomeration of
1: bhutam
0: this jadamule. These are all qualities only.
1: Ee jadamule yokka dinine bhutam ani peru pettu vacharu.
0: These are all inert and they are called as bhutam.
1: Ee bhutam ante inkoka artham kuda untundi, adi pichachamu ani.
0: Another meaning of this word bhutam is
1: idi peru bhutanga untundadannaru anaga emti viduvaleinatvanti oka dayyanga untundadani.
0: దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ డెవిల్.
1: ఈ భూతములన్నీ కూడా మనకు ఒక పిచాచములే.
0: ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ సెన్సెస్,
1: ఇవి మానవుని అనేక రకములుగా పీడిస్తున్నాయి.
0: ఇట్ ఈస్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ రియలీ గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ ప్రాబ్లమ్.
1: కనుక వీటి యొక్క సత్యస్వరూపాన్ని గుర్తింపజేసేటువంటి వ్యక్తులు మనకు అత్యవసరము.
0: Therefore, it is necessary to come across people who can make us realize the real nature.
1: Kana manamu dehabhavamunu dehatattvanni dehakartavyanni chakkaga gurtinchi lakshyamunu aatmayendunchukovali.
0: Feeling its principle and conduct ourselves properly.
1: Kaluka nenu chestunnanu aneetunti yokka kartaga neevu maravaddu.
0: Don't think, don't consider that you are doing it. Don't accept this. Do your
1: deeni phalatham naake andali aneetunti bhaktutvamlo neevu tirigaddu.
0: Do not also indulge that you should get
1: ee kartutva bhaktutvanni manam dooramuga avinchi kartavyanni aacharinchali.
0: Give up doership, give up enjoyership and undertake that as a duty.
1: Ee kartavyam yogam ucchate, ide naa yokka yogam.
0: This duty is the real yoga.
1: ఈ యోగాన్ని నీవు అనుభవించటమంటే దివ్యమైనటువంటి యొక్క ఆత్మ భోగములో నీవు అనుభవించవచ్చు.
0: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్ యాజ్ ఎ డ్యూటీ, యూ కెన్ ఎంజాయ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆల్సో.
1: కానీ ఈ యోగము లేకపోవటం చేతనే మనం రోగులుగా మారుతున్నాం.
0: యాజ్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దిస్ యోగా, వీఆర్ బికమింగ్ డిసీజ్డ్ సోల్స్.
1: మానసిక సంబంధమైనటువంటి వృత్తులను చక్కగా జాగ్రత్తగా మనం విచారించాలి.
0: We have to carefully analyze and understand the mental activity.
1: Idi ekkada nunchi puttundali?
0: From where does this mind come?
1: Idi chese pani emiti?
0: What does it do?
1: Deenni manam enduku anusarinchali?
0: Why should we follow it?
1: Deeni valla kaligeetundi phaltam emiti?
0: What is the result of all this?
1: Idi manamku bandhanaku teesukoni potundada leka vishalamainatundi yokka mochamunaku koni potundada?
0: Does it bind us or does it liberate us?
1: అని విచారణ చేస్తే ఇది క్రమక్రమేణ బంధనికే తీసుకుని పోతుండాలి.
0: ఇఫ్ యు గ్రాడ్యువల్లీ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్స్ ఇట్ ఈస్ టేకింగ్ యూ టువర్డ్ ది బాండేజ్.
1: కనుక ఆత్మతత్వం అనేటువంటిది కేవలము అన్య విధములుగా కూడా విచారణ చేయడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎనీ అదర్ వే.
1: ఈనాటి లోకములో భిన్న భావములు, భిన్న చర్యలు, ద్వేషములు, అసూయలు, అహంకారములు, అశాంతులు అభివృద్ధి కావడానికి కారణము ఈ ఏకత్వమును కోల్పోవటమే.
0: యాజ్ వీ హావ్ లాస్ట్ దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ, దిస్ హెస్ మేనిఫెస్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆల్ ది డిఫరెన్సెస్, జెలసీస్, క్వారల్స్, కాన్ఫ్లిక్ట్స్, స్ట్రైవ్, గ్రీఫ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్.
1: కనుక మనము సమత్వమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ ది లవ్ విచ్ బ్రింగ్స్ అబౌట్ ఈక్వాలిటీ ఇన్ అస్.
1: ఈనాడు మనం చదివేటువంటి చదువుల యొక్క జ్ఞానం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాలెడ్జ్ విచ్ యూఆర్ గోయింగ్ టు గెయిన్ బై ది టైప్ ఆఫ్ స్టడీస్ విచ్ యూ హావ్ అండర్ టేకన్?
1: ఇది నిజమైనటువంటి జ్ఞానమా?
0: ఈజ్ ఇట్ ఎ రియల్ నాలెడ్జ్?
1: కాదు, కాదు,
0: సర్టన్లీ నాట్.
1: ఇది అజ్ఞానంలోని అజ్ఞాన జ్ఞానం.
0: దిస్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: మనము అజ్ఞానంలో చదువుతున్నటువంటి అజ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: వీఆర్ డెవలపింగ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: ఇక్కడ ఆత్మ ఎక్కడ ఉన్నదనుకుంటే చైతన్యమునకు మరొక చైతన్యమునకు మధ్యన ఉన్నటువంటి యొక్క అచైతన్యమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉంటుండాలి.
0: యు సే ఇన్ దిస్ స్టేట్ వేర్ ఇస్ ఆత్మ, ఇట్ ఈస్ బిట్వీన్ వన్ కాన్షియస్నెస్ అనదర్.
1: ఇది ఎట్లా ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే ఇది అందరికీ అర్థం కాదు.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్.
1: జాగ్రత్తకు నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి వలె ఉంటుంటాడు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ స్టేట్ ఇన్ బిట్వీన్ ఎ స్టేట్ ఆఫ్ అవేకనింగ్ అండ్ డీప్ స్లీప్.
1: జాగ్రత్త నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి ఎట్లా ఉంటుందంటే ఎవరికి తెలియదు.
0: వాట్ ఈస్ ది స్టేట్ బిట్వీన్ వేకింగ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్? నో వన్ రియల్లీ.
1: జాగ్రత్తగా ఉండినట్టే ఉంటుంటాము, తిరిగి కన్ను మూత పడిపోదు.
0: యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ రియలీ అవేక్ బట్ యు స్టార్ట్ స్లీపింగ్.
1: కానీ యోగులు మాత్రమే దీనిని చక్కగా గుర్తిస్తూ వచ్చారు.
0: బట్ యోగీస్ హావ్ రికగ్నైజ్డ్ దట్ రియల్ స్టేట్.
1: ఈ జాగ్రత్తకు ఈ నిద్రకు ఉండినటువంటి యొక్క తత్వము అది నిజమైనటువంటి ఆత్మతత్వం అన్నారు.
0: దట్ పర్టికులర్ స్టేట్ విచ్ కమ్స్ బిట్వీన్ వేకింగ్.
1: జాగ్రత్త రజోగుణము, నిద్ర తమో గుణము, రెండింటికి మధ్య ఉన్నటువంటిది సాత్వికము, అదే ఆత్మస్వరూపం.
0: స్టేట్ ఆఫ్ వేకింగ్ ఈజ్ రజోగుణ, స్లీప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ తమో గుణ, ఇన్ బిట్వీన్ దీస్ టూ కమ్స్ సత్వగుణ, అండ్ దాట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
1: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించాలనుకుంటుంటే ఆత్మ జ్ఞానాన్ని మొట్టమొదటి విచారణ చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, యు షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 29th of May 1990 during the summer course at Brindavan.

0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: పవిత్రమైన మానవ జీవితమునకు, దివ్యమైన ఆదర్శమునకు, అపూర్వమైనటువంటి ధర్మమునకు మానవత్వము అత్యంత అవసరమైనటువంటిది.
1: టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్, ఎ డివైన్ ఐడియల్, టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్, ద హ్యూమన్ లైఫ్, ద హ్యూమన్ బర్త్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఇట్టి మానవుని అహంకారము, క్రోధము, కామము, లోభము ఈ నాలుగు కూడాను ఆవరించటం చేతనే మానవత్వాన్ని మరచి, దివ్యత్వాన్ని విస్మరించి కేవలము పశుత్వంగా అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: Man today has forgotten the innate, immanent divinity within, has lost the human value and leading the life of an animal because he has got in him the qualities like the anger, lust, the greed and avarice.
0: Mukhyamuga manava jeevitamu chaala viluvainatundi.
1: Human life is highly valuable.
0: ఈ మానవుని యొక్క దివ్యత్వము మరింత విలువైనటువంటిది.
1: ద డివినిటీ లేటెంట్ ఇస్ మచ్ మోర్ వాల్యుబుల్.
0: ఇట్టి పవిత్రమైన, దివ్యమైన, భవ్యమైన మానవ జన్మములకు తగినటువంటి గుణములు లేకపోవటం చేతనే అనేక విధములుగా అవస్థలకు గురి అవుతున్నది.
1: హ్యుమానిటీ ఇస్ పాసింగ్ త్రూ డిఫికల్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ టుడే బికాస్ ద శాంక్టిటీ ఆఫ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ మ్యాన్ ఈస్ నాట్ రియలైజ్డ్.
0: మనము జన్మించినది పవిత్రమైన భారతదేశమునందు.
1: We are born here in the sacred land of Bharat.
0: ఈ పవిత్రమైనటువంటి భారతదేశమునకు తగినటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి మానవులుగా రూపొందాలి.
1: We have to lead an ideal life befitting the stature of this country.
0: పరమ పావనమైన భారతవనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ వాట్ ఈస్ ద బ్యూటీ? ద ఫర్బేరెన్స్ ఈస్ ద ట్రూ బ్యూటీ.
0: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిలీజియస్ రిచువల్స్, adherence to truth is greatest penance.

0: The nectarine feeling in this country is the feeling towards mother. What else is greater than this?
1: Pranambu kantenu mohanambe ghanamanu manadese neetini mantagalpi.
0: That character is much more valuable than the life. That principle is forgotten, burned to ashes.
1: Neti kichiri paradesa neetularasi.
0: We have got the conduct and the behavior aping the Western civilization.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Bharat Deshamlo goppa vidyavantulu lekapoledu.
0: There is no dearth of intellectuals in this country.
1: Bharat Deshamlo srimantulu lekapoledu.
0: There is no shortage of rich and affluent society.
1: Bharat Deshamlo veerulu soorulu gambheerulu lekapoledu.
0: This is a country of valor, courage and bravery.
1: భారతదేశం త్యాగపురుషులు లేకపోలేదు.
0: దేర్ ఆర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్.
1: అందరూ ఉండి కూడాను ప్రయోజనం లేనటువంటి పరిస్థితిలో ఉన్నాము.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ప్రెసెంట్ హియర్ ప్రాణములు
1: ఒట్టి భారతదేశంలో స్వతంత్రాన్ని కూడాను సంపాదించారు.
0: వీ కుడ్ అక్వైర్ అచీవ్ ఇండిపెండెన్స్.
1: కానీ స్వతంత్రము సంపాదించని కానీ ఐక్యతను సంపాదించలేకపోతున్నారు.
0: వీ అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ వీ కుడ్ నాట్ అచీవ్ యూనిటీ.
1: ఈ ఐక్యత లేకపోవడం చేతనే భారతదేశము ఇన్ని అవస్థలకు గురి అవుతున్నది.
0: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ వీఆర్ పాసింగ్ త్రూ డిఫికల్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఏ మేధావులు ఏ రాజకీయ జీవకులు వీరందరికీ కూడాను ఐక్యమత్యం లేకపోవడం చేతనే దేశము అనేక రకములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతున్నది.
0: కంట్రీ ఇస్ పాసింగ్ త్రూ ద ట్రబుల్ అండ్ టర్మాయిల్ బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్ ఇంటెలెక్చువల్స్ అండ్ పాలిటీషియన్స్.
1: ఆ యొక్క ఐకమత్యం సంపాదించడమే మానవుని ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఈస్ టు అకాంప్లిష్ దిస్ యూనిటీ.
1: కుటుంబం బాగుపడవాలని నన్ను.
0: దట్ ద ఫ్యామిలీ షుడ్ ప్రాస్పర్.
1: సంఘం అనేటువంటిది అన్యోన్యతతో జీవితాన్ని అనుభవించవాలని నన్ను.
0: దట్ ద సొసైటీ షుడ్ గ్రో ఇన్ ఎమిటీ అండ్ ఫ్రెండ్షిప్.
1: దేశం యొక్క ఔన్నత్యం పెరగవాలని నన్ను.
0: దట్ ద కంట్రీ షుడ్ అచీవ్
1: ఐకమత్యము సంఘీభావము ఈ రెండింటి యొక్క సంబంధమే ఈ ఐకమత్యమునకు మూల కారణము.
0: ఇంటిగ్రేషన్ అండ్ యూనిటీ ఆర్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఎసెన్షియల్ టు అచీవ్ ఆల్ దీస్ థింగ్స్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భారతదేశమునందు
0: ఇన్ భారత్
1: ఎన్ని విధములైనటువంటి యొక్క సంస్థలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: దేర్ ఆర్ మెనీ మెనీ ఇన్స్టిట్యూషన్స్ గ్రోయింగ్ ఫాస్ట్.
1: కానీ ఎంతమందో విద్యావంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: ఎంతమంది శ్రీమంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్.
1: కానీ ఉండి కూడా ఈ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్ ఆల్ దిస్?
1: ఒకరినొకరు సరైనటువంటి ఐకమత్యంగా ప్రేమతో పలుకరించుకోవటం లేదు.
0: దే డోంట్ కన్వర్స్, దే డోంట్ టాక్ టు ఈచ్ అదర్ విత్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే అన్నింటి యొక్క ఐకమత్యం కూడా చేరుతుంది.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ విల్ బి యూనిటీ.
1: మన ఒక స్పీకర్ చెప్పాడు.
0: A speaker said this evening,
1: lokamu lopala health, education and water. Head ku education, heart ku health, dehaniki water. Ee moodu kudanu chaala samandhamainatundi.
0: The head and heart require the education and also the heart and health care.
1: ఇది ఏ మానవత్వానికి సరైనటువంటి ఒక గుర్తు.
0: దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. అనగా తల, హార్ట్, చెయ్యి ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ విచ్ రిక్వైర్స్ ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ, ది హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్.
1: తలంచినటువంటి యొక్క భావమును మాటలతో చెప్పాలి.
0: What all that is thought over must be declared.
1: మాటలతో చెప్పినటువంటిది క్రియతో ఆచరించాలి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము ఈనాడు మానవుడు ఎందుకు కోల్పోయినారు?
0: ది హార్మనీ ఇన్ దీస్ త్రీ ఇస్ మిస్సింగ్ టుడే.
1: కనుకనే ఎన్ని విద్యలుండి కూడాను ఏమి ప్రయోజనం లేనటువంటి రీతిగా ఉంటుందని.
0: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ ఇట్ హెస్ బికమ్ యూస్లెస్ ఆల్మోస్ట్.
1: మన భారతదేశంలో ఎంతమంది విద్యావంతులు లేరు?
0: దర్ మెనీ మెనీ ఎడ్యుకేటెడ్.
1: వీరందరికీ సంస్థ చేసేటువంటి ఒక శుభకారం ఏమిటి?
0: వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ దే ఆర్ రెండరింగ్ టు సొసైటీ.
1: సంస్థ చూస్తే ఎప్పటికీ బీదగానే ఉంటుండాలి.
0: ది ఇన్స్టిట్యూషన్ కంటిన్యూస్ టు బి పోర్.
1: చదువుకోవటం ఎవరి స్వార్థము సప్రయోజనం కోసమని ఈ చదువును ఉపయోగపెడుతున్నారు.
0: పీపుల్ మేక్ యూజ్ ఆఫ్ దేర్ లెర్నింగ్ ఫర్ దేర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: కనుకనే స్వార్థ సప్రయోజనాన్ని త్యజించి
0: One has to sacrifice self.
1: త్యాగభావం చేత సమాజమునకు ప్రేమ తత్వాన్ని ప్రచరింపజేయాలి.
0: With the spirit of sacrifice they should propagate the principle of love.
1: కనుకనే ఈనాడు మొట్టమొదట న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు అన్నారు.
0: We have to understand today, no association, no authority, no property would ever help you to achieve immortality other than sacrifice.
1: కనుకనే త్యాగ పురుషులు ఈనాడు లోకమునకు అవసరం.
0: We need men of sacrifice today.
1: స్వార్థాన్ని త్యజించాలి.
0: One has to sacrifice
1: and వరించాలి.
0: And we should devote sacrifice. దివ్యత్వాన్ని
1: ప్రేమించాలి.
0: And we should love divinity.
1: భారతదేశం యొక్క పవిత్రత ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: The sanctity and sacredness of this country is beyond all narration.
1: భారతదేశం యొక్క గాలిలో సత్యం ప్రసరిస్తూ ఉండాలి.
0: In fact, that is the truth that goes around the air in this country.
1: భారతదేశం యొక్క డస్ట్ లోపల ధర్మమంతా చేరి ఉంటుండాలి.
0: The dust of Bharat is full of dharma.
1: భారతదేశం యొక్క జలం లోపల ప్రేమ ఆవరిస్తూ ఉంటుండాలి.
0: The waters of Bharat carry love all through.
1: ప్రతి భారతీయుని యందు కూడాను పవిత్రమైనటువంటి త్యాగం ఉంటుండాలి.
0: There is spirit of sacrifice in the hearts of every
1: కాని ఆ క్షమాతత్వాన్ని ఈనాడు వర్ణించుకోలేకుండా పోతున్నాం.
0: That we are not able to recognize and realize today.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: భారతీయుని యందు ఉన్నటువంటి శక్తి ఏ దేశమునందు కూడాను లేదు.
0: The capacities and latent talents in Bharat.
1: కాని ఐకమత్యం లోపించడం చేతనే అన్ని శక్తులు నిరుపయోగమైపోతున్నాయి.
0: Because of the absence of unity, all these capacities and qualities have gone in vain.
1: కనుకనే యూనిటీని ఈనాడు మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: So we have to develop unity today.
1: ఆ యొక్క ఐకమత్యమే లేకపోయినప్పుడు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేకుండా ఉంటుండాలి.
0: When there's no unity, all the remaining qualities are useless.
1: గంగా జమున ఇలాంటి ప్రవహించేటువంటి నదులు కావలసినన్ని ఉంటున్నాయి.
0: There are lots and lots of rivers in this holy land.
1: కానీ ఆ జలము ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రజల లోపల లేకపోతుండాలి.
0: But people are not able to utilize water properly.
1: ప్రభుత్వం కూడా దీని యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతుండాలి.
0: Government has not recognized this fact.
1: ఈ జలమంతా కూడా వేస్ట్ చేస్తున్నారు.
0: The water is wasted.
1: ఎందుకు సద్వినియోగం చేయకూడదు?
0: Why don't they properly use it?
1: ఎందుకు ప్రజలకు అందించడానికి ప్రయత్నించకూడదు?
0: Why don't they supply drinking water to society?
1: అంతవరకు మనం పోనక్కర్లేదు.
0: We don't need to go that far.
1: బొంబాయి పట్టణము,
0: this city of Bombay,
1: మన ఇండియా కంతా కూడా స్టమక్ వంటిది ఇది.
0: The city of Bombay is the stomach of India.
1: కానీ ఈ స్టమక్ కు తగినంత తగినట్టు ఆరోగ్యం లేకుండా పోతుండాలి.
0: వీ షుడ్ సీ దట్ ది స్టమక్ ఈస్ ప్రాపర్ హెల్దీ.
1: ఎంతమంది హట్స్ లోపల ఎంత బాధలు పడుతున్నారు.
0: దేర్ ఆర్ మెనీ లివింగ్ ఇన్ స్లమ్స్.
1: ఏ చదువులు సంధ్యలు లేకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి పిల్లలు ఎంతమంది బజార్లో తిరుగుతూ పోతుండాలి.
0: గవర్నమెంట్ హ్యాస్ నాట్ రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్.
1: ఈ జనమంతా కూడా వేస్ట్ చేస్తున్నారు.
0: ద వాటర్ ఈజ్ వేస్టెడ్.
1: ఎందుకు సద్వినియోగం చేయకూడదు?
0: వై డోంట్ దే ప్రాపర్లీ యూజ్ ఇట్?
1: ఎందుకు దీన్ని ప్రజలకు అందించడానికి

0: జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి పిల్లలు ఎంతమంది బజార్లో తిరుగుతున్నారు.
1: There are many children who are not fortunate enough to receive any formal learning.
0: కోల్పోయి ఆనందానికి దూరమైపోయి జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి జీవులు ఎంతమంది ఉంటున్నారు.
1: There are lots of people who have become sick.
0: అలాంటి పరిస్థితి లోపల మన బొంబాయి లోపల కావలసినంత మంది కోటీశ్వరులంతా ఉంటున్నారు.
1: హియర్ ఇన్ బాంబే దర్ మెనీ పీపుల్ ఆర్ క్రోర్ హూ హావ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
0: ఈ సంపాదించినటువంటి ధనం ఏం చేస్తున్నారు?
1: వాట్ ఈస్ దర్ డూయింగ్ విత్ దిస్ మనీ?
0: ఏమి సద్వినియోగం చేస్తున్నారు?
1: ఇన్ వాట్ వే దర్ యూజింగ్?
0: ఏ విధమైనటువంటి ప్రజలకు ఉపకారమైనటువంటి చేస్తున్నారు?
1: ఇన్ వాట్ వే ఆర్ దే సర్వింగ్?
0: ఒక చదువులకు లేక అంతకో ఏదైనా ఉపయోగం పడేటువంటి ఒక చదువులు ఏ మాత్రమైన చేస్తున్నారా?
1: ఆర్ దే డూయింగ్ ఎనీ సర్వీస్ యాక్టివిటీ?
0: లేదు లేదు.
1: నో వాట్ నథింగ్ వాట్స్ ఎవర్.
0: మాటలు గొప్పగా చెప్తారు, పనుల లోపల జీరోగా ఉంటున్నారు.
1: దే మేక్ ఎక్సలెంట్ స్పీచెస్ బట్ దే ఆర్ జీరోస్ ఇన్ ప్రాక్టీస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్.
0: ప్రజలకు తగినటువంటి యొక్క సౌకర్యాన్ని మనం ఆర్జించాలి.
1: వీ షుడ్ ప్రొవైడ్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్ టు సొసైటీ.
0: కన్నులతో చూస్తున్నాం వారి అవస్థలు.
1: వీ సీ దేర్ ప్లై.
0: చెవులతో వింటున్నాము.
1: వీ లిసన్ దేర్ సఫరింగ్.
0: వారి మనస్సుతో అనుభవిస్తున్నాము.
1: వీ ఆల్సో థింక్ ఆఫ్ ఇట్.
0: చేతితో దీనికి తగినటువంటి సహాయం చేయలేకపోతున్నాము.
1: బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు రెండర్ ఎనీ సార్ట్ ఆఫ్ హెల్ప్.
0: భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము, help ever, hurt never.
1: Therefore the culture of Bharat lays emphasis on this dictum,
0: ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతి అనేక దేశములకంతా కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రచారమును అభివృద్ధి పరచుకుంటూ వచ్చింది.
1: Since ancient times the culture of Bharat has set an ideal to the rest of the world.
0: Enna Bharate tanna Bharatari, Bharatadesham nandu unnatundi pavitrata mari ye desham nandu kuda undaledu.
1: The sacredness present here in this country is not noticed anywhere in the world.
0: కనుకనే మొట్టమొదట భారతదేశం యొక్క సంబంధాన్ని, నేను భారతీయుడు అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop strong faith and conviction that I am a citizen of this country Bharat.
0: సమాజం నుంచి ధనమును ఆకర్షిస్తున్నారు.
1: In fact we draw money out of society.
0: జనము నుంచి ధనమును పోగు చేసుకుంటున్నారు.
1: We earn money in society.
0: కానీ ప్రజలకు తిరిగి దాని సద్వినియోగం చేయలేకుండా పోతున్నారు.
1: But we don't use it to render service to society.
0: ఈ ధనమంతా ఏం చేస్తారు?
1: What are we doing with the money?
0: ప్రజలకే వినియోగపరచాలి.
1: We have to use it for society.
0: కనుక మొట్టమొదట మన గ్రామాన్ని మనం అభివృద్ధి పరచుకుందాం.
1: First we should develop our own village.
0: తదుపరి మన కులాన్ని అభివృద్ధి పరచుకుందాం.
1: That should go to community.
0: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను దివ్యత్వం అనేటువంటి ఒక తత్వం ఒక్కటే.
1: The same divinity is present
0: there
1: in everyone.
0: There is only one caste. Caste of humanity.
1: There is only one caste, the caste of humanity.
0: Religion of love.
1: One religion of
0: language
1: love.
0: Language of the heart.
1: The language of the heart.
0: ఆ మూడింటి యొక్క తత్వమును మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop this true spirit of all these three points.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను శ్రీమంతుడైనటువంటి వాడు తాను ఉండే లోపలనే సద్వినియోగపరచుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: ఎవ్రీ రిచ్ మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్ టు సర్వ్ ద కమ్యూనిటీ. దే షుడ్ బిల్డ్ హాస్పిటల్స్.
0: పిల్లలకు బీద బాలకంతా స్కూల్స్ కట్టించాలి.
1: దే షుడ్ కన్స్ట్రక్ట్ స్కూల్స్ ఫర్ పూర్ చిల్డ్రన్.
0: కానీ కట్టిస్తున్నారు హాస్పిటల్స్, స్కూల్స్.
1: Yes, they do build hospitals and schools.
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: ఒక 10 crores తో ఒక హాస్పిటల్ కట్టామంటే 100 crores కంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
1: దే బిల్డ్ హాస్పిటల్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 10 crores టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ 100 crores.
0: ఇది మనం చేయవలసిన పూజ.
1: ఇస్ దట్ ద బిజినెస్ వి ఆర్
0: ఫ్రీగా మనం అందించాలి ప్రజలకు.
1: లెట్ అస్ డూ ఫ్రీలీ.
0: అప్పుడే నీవు సంపాదించినట్టుకు తగినటువంటి సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ఆల్ ద ఎర్నింగ్స్ వుడ్ బికమ్
0: ప్రేమ స్వరూపులారా. దైవం అందరి ఎందు ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
0: దైవం ఎక్కడ లేనటువంటి స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చితే. అందరికీ మనం గౌరవించాలి.
1: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్.
0: కనుకనే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం ప్రత్యేకంగా భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ సెపరేట్.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: God is with you, in you, above you, below you, around you.
0: You are also God.
1: You are also God.
0: కనుక మనం ఏ మాత్రం కూడా నేను మానవుడని అనుకోకూడదు.
1: Never consider that you are.
0: మనం అందరూ దైవ స్వరూపులమే.
1: You are the embodiments of divine.
0: ఆ దైవ ప్రేమను మనం సర్వులకు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: We should share this love of God with everybody.
0: కనుక love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: ఈ ప్రేమ తత్వాన్ని మన హృదయంలో ఉండి కూడాను మనం ఏమి ప్రయోజనం లేనటువంటి వారిగా ఉన్నాం.
1: With all the love present humanity in our heart, unfortunately we are useless.
0: ప్రేమను సమాజంలో ఎంతమందికి పంచుతున్నాం మనము?
1: How many of us are sharing this love in society?
0: ప్రేమను పంచినప్పుడే మనం ఒక ప్రాణులుగా జీవిస్తాం.
1: When once we share love with everybody, we are fit to be called
0: ప్రేమను అధికంగా తీసుకోవాలి.
1: In fact we should go by this
0: love. ఇది కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు.
1: Love is not one way traffic.
0: Give and take, give and take, give and take.
1: Love is two channel, give and take, by way traffic.
0: ఈ తత్వాన్ని మనం ఈనాడు భారతీయులు అభివృద్ధి పరచుకోవాలి.
1: Citizens of this country should develop this.
0: గోధము, ద్వేషము, అసూయ

0: పారదోయాలి.
1: We should kill the anger, the lust, the greed and avarice.
0: ఏంటి anger, anger, anger?
1: What is this anger?
0: ఇదంత animal quality.
1: Anger is an animal quality.
0: Anger వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, I am not dog, I am man. I am not dog, I am man. I am not dog, I am man. అని 10 times అనండి, ఆ కోపం పోతుంది.
1: In moments of anger, repeat the same thing. I am not dog. I am man. I am not dog. I am man. Then anger will get out.
0: ఈ చంచలత్వంతా వస్తుంటాది మానవునికి.
1: We have animal qualities.
0: అనేక విధములైనటువంటి యొక్క చలనంతా తగులుతుంటాది.
1: So many things happen.
0: అలాంటి సమయంలో I am not monkey. I am man. I am not monkey. I am man. అని ఆ రీతిగా మనసును స్థిరం చేసుకోవాలి.
1: When you have wavering mind, think that I am not monkey. I am man. I am not monkey. I am man.
0: కనుకనే క్రోధము, తాపము, ఈర్ష, అసూయ, డమ్మం ఇవన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
1: Therefore anger, lust, hatred, jealousy are animal qualities.
0: ప్రేమ, సత్యము, త్యాగము, సహనము, సానుభూతి ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితము.
1: లవ్, ట్రూత్, సాక్రిఫైస్ ఫర్ బ్యారెన్స్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ.
0: అటువంటి మానవత్వం అనేటువంటి మానవ జన్మ ఎత్తి కూడాను మనం అనిమల్ జీవితాన్ని గడుపుతున్నాం ఈనాడు.
1: హావింగ్ టేకెన్ బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, వీఆర్ లీడింగ్ ఎన్ అనిమల్ లైఫ్.
0: కనుకనే మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క దుర్గుణాన్ని దూరం చేయాలి.
1: సో వీ షుడ్ గివ్ అప్ ద బ్యాడ్ క్వాలిటీ.
0: ప్రేమ, ప్రేమ, ప్రేమ, ప్రేమను పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ప్రేమనే నిజమైనటువంటి దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఈ దివ్యత్వమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ డివైన్ లవ్ డే బై డే.
0: కనుకనే దైవం ప్రత్యేకంగా మీకంటే వేరు లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: మీ ఎందే ఉంటున్నాడు దైవము.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: మీరే దైవంగా ఉంటున్నారు.
1: యు ఆర్ గాడ్.
0: అలాంటి దైవత్వాన్ని మీరు ఎందుకు వ్యర్థం చేస్తున్నారు?
1: వై డు యు వేస్ట్ ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ యూ?
0: ప్రేమ స్వరూపులారా, ఈనాడు ఏదో మందిరాలు కట్టుకోవటము, పూజలు చేసుకోవటము, ప్రథమలు చేసుకోవటము, భజన చేసుకోవటం ఇది కాదు ముఖ్యమైన భక్తి.
1: కన్స్ట్రక్టింగ్ టెంపుల్స్, offering worship are not the signs of spirituality.
0: Work is worship.
1: Work is worship.
0: Duty is God.
1: Duty is God.
0: Nee duty ni sakramanga chey.
1: Do you do your duty well.
0: Kartavyam yogamuchyate annadi Bhagavad Gita.
1: Bhagavad Gita says discharging one's own duty is yoga.
0: న ప్రజయ ధనేన అనేటువంటి తత్వం లోపల మనం త్యాగానికి అమృతత్వ మానసు దీని త్యాగములో మనం ప్రవేశించచ్చు.
1: ఇట్ ఈస్ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ అట్ ది ఎండ్. వీ షుడ్ డెవలప్ దట్ స్పిరిట్.
0: కనుకనే ప్రేమ చేతనే మన జీవితాన్ని అంత్యం చేయాలి.
1: వీ షుడ్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ లవ్.
0: మనం మానవ జన్మ ఎత్తినాము.
1: We have taken human life.
0: జంతునాం నరజన్మ దుర్లభం.
1: Human life is extremely rare.
0: ఇలాంటి దుర్లభమైన మానవ జన్మ వ్యక్తి కొడును వ్యక్తం చేసుకోవటం సార్థకం కాదు.
1: Having been born a human being, which is rather rarest of all, we should not waste our life.
0: మానవత్వాన్ని సార్థకం గావించుకోవాలంటే పరోపకారం చేయాలి.
1: In order to redeem our lives, we should serve society.
0: 10 మంది జీవితానికి సుఖంగా అందించాలి.
1: We should provide comforts to fellow men.
0: కనుకనే అలాంటి పవిత్రమైన మార్గంలో ఈనాడు మనం ప్రవేశించాలి.
1: వి షుడ్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్ ఫ్రమ్
0: టుడే. ముంబై లోపల చూస్తే భవనాలు చూస్తే పెరిగిపోతున్నాయి.
1: వి ఫైండ్ మల్టీ స్టోరీ బిల్డింగ్.
0: దాని ప్రక్కనే కొన్ని హట్స్ అంతా కూడా గలీజ్ గా ఉంటుంటాయి.
1: బై ది సైడ్ ఆఫ్ దిస్ మ్యాన్షన్స్ మల్టీ స్టోరీ.
0: దీని వల్లే అనేక రోగాలంతా వస్తున్నాయి.
1: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిసీజ్.
0: అనేక మంది ప్రాణములంతా పోతున్నాయి.
1: మెనీ డై.
0: ఇలాంటివి మనం చూస్తూ చేస్తూ ఎందుకున్నాము?
1: వి సీ అండ్ కీప్ క్వైట్. వై?
0: ఇవంతా కూడా కొంచెం పవిత్రం గావించుకోవడానికి పరిశుద్ధం చాలా అవసరము.
1: అండ్ వీ షుడ్ ప్యూరిఫై, క్లెన్స్ ద ప్రిమిసెస్.
0: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క మనస్సు యొక్క తత్వమే ఇవన్నీ కూడా.
1: ఎవ్రీథింగ్ ఈస్ నథింగ్ బట్ ద మైండ్.
0: కనుక ఈనాటి మానవుడు డిప్రెషన్, డిప్రెషన్, డిప్రెషన్, డిప్రెషన్ చే లైఫ్ గా ఉంటుండాలి.
1: మ్యాన్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్.
0: కారణమేమిటి?
1: వై
0: టూ మచ్ డిజైర్స్, డిజైర్స్, డిజైర్స్.
1: The cause for depression is too many desires.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: మన మానవ జీవితం దీర్ఘ ప్రయాణమైనటువంటిది.
1: Human life is a long journey.
0: దీంతో ఈ desires, desires అనేటువంటి luggages ఊరికి వేసుకుని పోతున్నాం.
1: Desires constitute luggage.
0: కనుక ఈ డిజైర్స్ ను కొంతవరకు కట్టుకోవాలి.
1: We should cut short our desires.
0: సీలింగ్ చేయాలి.
1: We should put a ceiling on desire.
0: కొంతవరకు ఉండాలి. కానీ అమితమైన ఆశ ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్స్.
0: కనుకనే అప్పుడే మన భారతదేశము యావత్ ప్రపంచంలో కూడా నాయకత్వాన్ని వహిస్తుంది.
1: దెన్ భారత్ విల్ బీ ఎ లీడర్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్
0: భారతదేశంలో ఎట్టి ఇబ్బంది కూడా లేదు.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్ ఫండమెంటల్లీ.
0: ఎట్టి యుద్ధములు రావు.
1: నథింగ్ వాట్స్ ఎవర్ హ్యాపెన్.
0: ఎట్టి కష్టములు ఉండవు.
1: యు విల్ నాట్ హ్యావ్ సఫరింగ్.
0: త్వరలోపలి ఆనందమైన జీవితాన్ని భారతీయులు గడుపుతారు.
1: You are going to lead a life of bliss in future.
0: కనుకనే కడుపు వంటి మన భారతదేశం యొక్క బొంబాయిని మనం పరిశుద్ధపరచుకోవాలి.
1: Therefore we should keep the stomach of Bharat, the Bombay, in perfect health.
0: అప్పుడే అన్ని దేశములకు కూడాను అన్ని అంగములకు కూడాను ఆరోగ్యాన్ని చేకూరుతుంది.
1: Then the rest of the limbs of this human body, the countries would be all right.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. పరోపకారం అనేటువంటి యొక్క పుణ్యం మనం చేయాలి.
1: And we should do meritorious deeds by rendering service to others.
0: కనుకనే మనం తినడానికి ఉండి.
1: Yes, we have to
0: ఉండి ప్రయోజనం ఏంటి? నీవు తినేది ఇంకొక పది మందికి పెట్టు.
1: You also serve others. What
0: ఈ విధమైన విశాలమైన భావం రావాలి.
1: You should develop broad-mindedness.
0: ఇది ఎక్స్పాన్షన్ లవ్.
1: This is expansion love.
0: కానీ ఈ ఎక్స్పాన్షన్ లవ్ మనం డెవలప్ చేసుకోవటం లేదు.
1: We are not developing this expansion love.
0: కంట్రాక్షన్ లవ్ డెవలప్ చేస్తున్నాం.
1: We notice contraction love
0: today. చాలా సంకుచితమైనటువంటి యొక్క దృష్టి.
1: It is narrow outlook.
0: ప్రపంచమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయాన్ని పెంచుకోవాలి.
1: World is so vast. We should be broad-minded.
0: భారతదేశంలో అనేక మంది మహనీయులు పుట్టారు.
1: The noble souls have taken birth here.
0: అనేక మంది త్యాగులు పుట్టారు.
1: The men of sacrifice.
0: అనేక మంది యోగులు పుట్టారు.
1: They're aspirants.
0: కానీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: Then what is the benefit?
0: చేయవలసినటువంటి ఒక సత్కార్యములు చేయలేకపోతున్నారు.
1: We are not able to do any good work today.
0: ఉండవలసినటువంటి ఒక సద్బుద్ధిలో ఉండలేకపోతున్నారు.
1: We don't have good mind.
0: కనుకనే good mind, good heart, good hand.
1: So we should have good mind, good heart and good hand to work.
0: అప్పుడే మనకు నిజమైనటువంటి త్యాగము.
1: That is real sacrifice.
0: చేయి ఉంటుండాలి. ఏంటి ఈ కంకణాలతో ధరించుకోవటం?
1: వై డు హ్యావ్ బ్యాంగిల్స్?
0: హస్తస్య భూషణం దానం.
1: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఈజ్ చారిటీ.
0: కంఠస్య భూషణం స్తోత్రం.
1: అండ్ దెన్ ద డెకరేషన్ టు ద నెక్.
0: సత్యం కంఠస్య భూషణం.
1: అండ్ ఈజ్ ద ట్రూత్.
0: అదే మన గొంతుకు అలంకారము.
1: అండ్ ట్రూత్ ఈజ్ ద ప్రాపర్ డెకరేషన్.
0: ఇలాంటి అలంకారం ఈనాడు మాని.
1: We have given up those jewels.
0: అనేక రకమైన అలంకారాలు మనం చేసుకోవటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
1: బట్ వీ హ్యావ్ ఓన్లీ అదర్ ఆర్నమెంట్స్.
0: మొట్టమొదట మనం త్యాగం అనేటువంటి యొక్క భూషణం హస్తానికి అందించాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ జ్యూవెల్ ఆఫ్ చారిటీ ఇన్ అవర్ హ్యాండ్.
0: కనుకనే మన కంఠం నుంచి వచ్చేటువంటి సత్యము సత్యం సత్యం వద ధర్మం చెర.
1: వీ షుడ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ రైట్.
0: మన భారతీయ సంస్కృతి యందు అనేక కాలం నుంచి అనేక యుగముల నుంచి కూడా ఈ సత్య ధర్మాన్ని ప్రబోధిస్తూ వస్తుంది.
1: భారత్ ఫాలోడ్ సిన్స్ ఏజెస్ the twin principles of truth and righteousness.
0: Itti pavitramaina bharatdesam nundi putti
1: having been born in
0: the second land. Nenu aadarshavantamainatundi bharatiyuduga tayaru kavali.
1: We should shape ourselves as ideal citizens of Bharat.
0: కనుకని ఏ జాతి వారైనా కూడా మన యొక్క జాతి యొక్క తత్వాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి.
1: We should not forget our own culture.
0: ప్రతి మతమునందు కూడా ఈ దివ్యమైనటువంటి త్యాగములు బోధిస్తూనే వచ్చినాయి.
1: ఎవ్రీ రిలీజియన్ ప్రాపగేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్. కానీ
0: ముస్లింస్ కానీ పర్షియన్స్ కానీ సిక్కులు కానీ హిందువులు కానీ అందరి ఎందు కూడా పవిత్రమైన భావములు ఉంటున్నాయి.
1: నో మ్యాటర్ క్రిస్టియన్స్ ఆర్ పర్షియన్స్ ముస్లింస్ ఆర్ హిందూస్
0: ఏ మతములు చెడ్డది కాదు.
1: నో రిలీజియన్ ఇస్ బ్యాడ్.
0: మతులు మంచివైన మతమేది చెడ్డది?
1: ఇఫ్ మతి ద మైండ్ ఇస్ గుడ్, వాట్ మత రిలీజియన్ ఇస్ బ్యాడ్?
0: కనుకనే మనం మతిని ముందు చక్క చేసుకోవాలి.
1: సో వీ షుడ్ కరెక్ట్ అవర్ మైండ్.
0: అప్పుడే మతం అంతా కూడా చక్కబెడుతుంది.
1: దెన్ ద రిలీజియన్ వుడ్ బి కరెక్ట్.
0: మత భేదములు ఎవరు కూడా పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: అందరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గా మనం జీవించాలి.
1: వీ షుడ్ లివ్ ఇన్ ఫ్రెటర్నిటీ బ్రదర్హుడ్.
0: దీనినే జీసస్ కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్
0: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైక్ టు ఎవరీ వన్ అన్నాడు.
1: జీసస్ సెడ్ All are one, my dear son, be alike to everyone.
0: Adiye Bharatiya Sanskriti endukodanu.
1: The same in
0: Ishara Sarva Bhutaram Ishavasyam Idam Jagat anindi.
1: Culture of Bharat says that God is present in all of the beings. God is present everywhere.
0: Kanuka ye matam kudanu chettadi bodhinchatam ledu.
1: No religion teaches anything
0: bad. Anni matamulu kudanu aadarshavantamainatuvi.
1: All religions are ideal.
0: Aa matamulaku taginatundi aadarshalu neevu nirupinchu.
1: And you prove demonstrate in your practical life.
0: Ante kaani kevalam bodhisthu povatam valla prayojanam ledu.
1: It should not be any precept.
0: Dani aacharana endu pettali.
1: It should reflected in practice.
0: Plate lo potato chapati unte.
1: When potato chapati are served in a plate.
0: పొటేట్ చపాతి పొటేట్ చపాతి పొటేట్ చపాతి అని 100 పర్యాయం అంటే పొట్ట నిండుతుందా?
1: ఈవెన్ ఇఫ్ యూ రిపీట్ వెర్బల్లీ 100 టైమ్స్ పొటాటో చపాతి యువర్ హంగర్ కెనాట్ బి అపీజ్.
0: కాదు, ఒక్కతూరి దాన్ని తీసుకుని తిను.
1: యూ కలెక్ట్ ఇట్ అండ్ ఈట్ ఇట్ వన్స్.
0: కనుక నీవు 10 మందికి బోధించే బదులు ఒక్కటైనా నీవు ఆచరించి ప్రయించు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ మెనీ పీపుల్ అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుక నీ ప్రాక్టికల్ దీంట్లో ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ప్రాక్టీస్ ది ప్రిన్సిపల్.
0: ఈ ప్రాక్టికల్ ప్రిన్సిపల్ అంతా మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది.
1: వెన్ వీ ప్రాక్టీస్ దీస్ ప్రిన్సిపల్స్ ద
0: కేవలం బుక్కిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఇలాంటివంతా పెట్టుకుని ప్రయోజనం లేదు.
1: After all, the bookish knowledge, superficial knowledge,
0: ఈనాడు మన నాలెడ్జ్ ని పెంచుకుంటున్నాం అనుకుంటున్నాము.
1: వీ థింక్ దట్ వర్ గ్రోయింగ్.
0: కాదు కాదు కాదు కాదు. మన ఉన్న నాలెడ్జ్ అంతా పాడు చేసుకుంటున్నాము.
1: వీఆర్ స్పాయిలింగ్ ది ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్.
0: మొట్టమొదటి నాలెడ్జ్,
1: ఫస్ట్ నాలెడ్జ్,
0: సెకండ్ స్కిల్,
1: నెక్స్ట్ స్కిల్,
0: థర్డ్ బ్యాలెన్స్,
1: థర్డ్ కమ్స్ బ్యాలెన్స్,
0: ఫోర్త్ ఇన్సైడ్, ఫోర్త్ ఇన్సైడ్,
1: ద ఫోర్త్ ఇన్సైడ్.
0: ఫస్ట్ బ్యాలెన్స్ ఒక జ్ఞానం ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ నాలెడ్జ్ ఎట్ ద ఫస్ట్ స్టేజ్.
0: ఆ నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడు బ్యాలెన్స్ చక్కగా ఉంటారు.
1: దెన్ వన్స్ వీ స్కిల్ ద నాలెడ్జ్ దేర్ బి పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: కానీ ఈనాడు బ్యాలెన్స్ లేకపోవటానికి ఈ యొక్క నాలెడ్జ్ని కిల్ చేస్తున్నారు.
1: దేర్ ఇస్ నో బ్యాలెన్స్ టుడే బికాస్ వీ డోంట్ కిల్ ద నాలెడ్జ్ బట్ వీ కిల్ ద నాలెడ్జ్.
0: మానవుని యొక్క బ్యాలెన్స్ తప్పిపోతుంది.
1: సో ద బ్యాలెన్స్ ఇస్ లాస్ట్ ఇన్ లైఫ్.
0: మానవునికి బ్యాలెన్స్ చాలా ప్రధానమైనటువంటిది.
1: బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అప్పుడే మానవుని యొక్క దృష్టి అంతర్ముఖంగా వస్తుంది.
1: దెన్ వీల్ హ్యావ్ ది ఇన్వర్డ్ లుక్.
0: మానవుడు చాలా తెలివితేటలుగా పెంచుకుంటున్నాడు.
1: మ్యాన్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్.
0: చెలిమి కలిమి బలిమిని మూడింటిని మాత్రం చూస్తున్నాడు కానీ గుణమును చూడటం లేదు.
1: మ్యాన్ గోస్ బై ది ఫ్రెండ్షిప్, ద వెల్త్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ బట్ హీ డజంట్ థింక్ ఆఫ్ వర్చ్యూస్.
0: కలిమి బలిమి చెలిమి ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: ఆఫ్టర్ ఆల్ ద ఫ్రెండ్షిప్, ద వెల్త్,
0: గుణం ఉండాలి. గుణం
1: ది గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
0: కనుకనే మానవునికి మంచి గుణం ఉండినప్పుడే మానవత్వం అనేది ప్రకాశిస్తుంది.
1: వెన్ దర్ హ్యూమన్ వాల్యూస్ ద హ్యూమన్ లైఫ్ విల్ షైన్ బ్రిలియంట్లీ.
0: కనుకనే నీవు మానవుడిగా నీవు బ్రతకడానికి ప్రయత్నించాలి.
1: మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ
0: మానవుడిగా ఆదర్శాన్ని అందించడానికి ప్రయత్నించాలి.
1: బి ఎన్ ఐడియల్ మ్యాన్.
0: మానవునిగా సమాజం లోపల ఐకమత్యం పెంచుకోవాలి.
1: లెట్ అస్ ఫాస్టర్ యూనిటీ యాస్ మెన్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: దట్ ఇస్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: డివినిటీ డివినిటీ అంటున్నాం. ఏమిటి ఈ డివినిటీ?
1: వీ సే డివినిటీ, వాట్ ఇస్ ఇట్?
0: అందరి యందు ఉన్నటువంటి ప్రేమ తత్వమే పెద్ద డివినిటీ.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ ఆల్ ఇస్ డివినిటీ.
0: కానీ ఎన్ని మతములు ఉండినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ
0: రిలీజియన్స్, అన్నింటి యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ అండర్ కరెంట్ ఇన్ ఆల్.
0: మైసూర్పా, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ అన్ని చేస్తున్నాం. అన్నింటి యందు కామన్ మ్యాటర్ షుగర్.
1: వీ హ్యావ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్పా, గులాబ్ జామ్, లడ్డు, బట్ ద సేమ్ షుగర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఈ షుగరే లేకపోతే నో మైసూర్పాక్, నో గులాబ్ జామ్.
1: వితౌట్ ది షుగర్ దేర్ ఇస్ నో మైసూర్పాక్, దేర్ ఇస్ నో గులాబ్ జామ్.
0: అన్ని మతములు ఎందుకు ప్రేమ అనేటువంటి షుగర్ లేకపోతే ఈ మతముల యొక్క ప్రభావం పూర్తి నిరుపయోగం అవుతుంది.
1: దేర్ ఫోర్ దేర్ ఇస్ దిస్ నెక్టరైన్, ద షుగర్, లవ్ ఇన్ ఎవ్రీ రిలీజియన్.
0: కనుకనే మనం ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ లవ్.
0: ప్రేమకు మించినటువంటిది లోకంలో మరొకటి లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
0: ప్రేమ చేతనే మన జీవితాన్ని అర్థం చేయాలి.
1: వీ షుడ్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ లవ్.
0: ప్రేమ చేతనే మన ఆదర్శాన్ని నిరూపించాలి.
1: వీ కెన్ బి ఐడియల్స్ ఓన్లీ ఇఫ్ వీ హావ్ లవ్.
0: ప్రేమతత్వాన్ని పెంచుకోవాలన్న ఆశ.
1: భగవాన్ వాంట్స్ అస్ టు డెవలప్ లవ్.
0: నేను ఎక్కడ పోయినా ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఒక్కటి ఉంటుంటే అదే మన ప్రాణము.
1: ద గాస్పుల్ ఆఫ్ సాయి ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ ఉండినప్పుడే మన జీవితం అంతా ప్రకాశిస్తుంది.
1: విత్ దిస్ లవ్ అవర్ లైఫ్ విల్ షైన్.
0: ఎలాంటి పరిస్థితి ఎందుకు ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ దేర్ షుడ్ నాట్ బి షార్ట్.
0: ప్రేమను సముద్రం వలె విశాలం గావించాలి.
1: లెట్ ద లవ్ షుడ్ బి సో వాస్ట్ యాస్ మైటీ ఓషన్.
0: హృదయము ప్లస్ దయా హృదయం, మన కంపాషన్ తో కూడినటువంటి మన హృదయం.
1: ది హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఆ కంపాషన్ నిజమైన ప్రేమతత్వము.
1: దట్ కంపాషన్ ఇస్ ట్రూ లవ్.
0: ఆ ప్రేమనే లేకపోతే హార్ట్ లేనటువంటి మానవుడు కాదు పొందుతాడు.
1: దెన్ దేర్ ఇస్ నో లవ్, యు ఆర్ హార్ట్లెస్.
0: కనుక మానవుడి యొక్క తత్వము ప్రేమ స్వరూపం.
1: ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ దట్ ఆఫ్ లవ్.
0: కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మనం పెంచుకుని ప్రజల యొక్క ఆనందాన్ని మనం పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: విత్ దిస్ లవ్ విత్ ఇన్ వీ షుడ్ షేర్ ద జాయ్ విత్ అవర్ ఫెలో మ్యాన్.
0: దినమునకు 5 మందినైనా మనం ప్రేమించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ డే అట్లీస్ట్ వీ ట్రై టు లవ్ 5 పీపుల్ అట్లీస్ట్.
0: ఈ హస్తం చేత 10 మందికి దానం చేయాలి.
1: విత్ దిస్ హ్యాండ్ వీ షుడ్ టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: హృదయంతో మన ప్రవృత్తి ప్రేమను పెంచుకోవాలి.
1: వీ షుడ్ షేర్ లవ్ విత్ ఎవ్రీబాడీ.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: ఎంత మంది ఇక్కడ ఉన్నారంటే ఎంత ప్రేమతత్వం ఉంటుందో చెప్పండి.
1: ఇన్ దిస్ వాస్ట్ గ్యాదరింగ్ there is infinite love.
0: Government functions ka takudu lorrylo techi ichchuntaru.
1: For any government function people are transported in lorry.
0: Idi prema, heart to heart, love to love.
1: But Bhagavan's connection is heart to heart, love to love.
0: Mana sambandham heart to heart, ade mana sambandham.
1: Bhagavan's connection with everyone here is heart to heart, love to love.
0: Na prema meedi, mee prema nadi.
1: Your love is Bhagavan.
0: I and you are one anetvanti tattvani pechukovali.
1: Bhagavan says, Bhagavan and you are one.
0: మీరు కూడా భగవత్ స్వరూపులే.
1: యు ఆర్ గాడ్.
0: మీరు మానవులు కాదు.
1: యు ఆర్ నాట్ సింప్లీ
0: శారీరకంగా నీవు మానవునిగా భావిస్తున్నావు.
1: ఫిజికలీ యు ఆర్ హ్యూమన్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: యు ఆర్ నాట్ వన్.
0: యు ఆర్ త్రీ.
1: యు ఆర్ నాట్ వన్.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
1: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ద మైండ్.
0: ది వన్ యు రియలీ ఆర్ దట్ ఇస్ ఆత్మ స్వరూపం.
1: ద వన్ యు రియలీ ఆర్ ఇస్ ఆత్మ.
0: ఆ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ దిస్ పాయింట్.
0: కనుక ఆత్మతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మనం ఏకత్వంగా నిలుస్తాము.
1: వెన్ వీ గ్రో ఇన్ స్పిరిట్ దేర్ బి యూనిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇన్ని విధమైన తత్వం లోపల మనం ప్రేమ లేకపోతే మన జీవితమే వ్యర్థము.
1: అవర్ లైఫ్ ఇస్ జస్ట్ ఎ వేస్ట్.
0: మన తల్లిని ఏ విధంగా ప్రేమిస్తున్నామో, మన దేశం అనేటువంటి తల్లిని ఆ విధంగా మనం ప్రేమించాలి.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ ఫిజికల్ మదర్, యూ షుడ్ లవ్ యువర్ మదర్ ల్యాండ్.
0: దీనిని రాముడు చెప్పాడు.
1: సేమ్ థింగ్ ఇస్
0: స్టేటెడ్. జనని జన్మభూమశ్చ స్వర్గాదిపు గరేసి, నా తల్లి అయినటువంటి యొక్క కౌసల్యాదేవి, నా పుట్టిన స్థానమైనటువంటి భారతదేశము నాకు స్వర్గంతో సమానం అన్నాడు.
1: రామా సెడ్ హిజ్ ఫిజికల్ బాడీ మాదర్ కౌసల్య his motherland Bharat are more than the very heaven.
0: కాబట్టి మీరందరూ కూడా రామ స్వరూపులే.
1: So you are all the embodiments of Rama.
0: మమ వాంసో జీవనోకి జీవభూత సనాతనః. మీరందరూ కూడా దైవాంశ స్వరూపులే.
1: We are all the sparks of the divine eternal.
0: మీరందరూ కూడా ఈ విధమైనటువంటి భావన పెంచుకోవాలి.
1: We should develop such sort of sentiment.
0: నా పవిత్రమైన దేశం నా తల్లితో సమానమైనటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధిపరచుకోవాలి.
1: We should have conviction and full faith that this motherland is more than my mother.
0: ఈనాటి భారతీయ యువకులు చదువులు చదువుతున్నారు.
1: Many youngsters study.
0: కానీ తల్లి సమానమైనటువంటి దేశం వదిలిపెట్టి విదేశాల్లో పోయి చేరిపోతున్నారు.
1: They leave their home, country, motherland, go abroad.
0: ఎక్కడైనా ఉండు.
1: You go anywhere.
0: కానీ నీ మాతృభూమిని మర్చకూడదు.
1: Never forget your motherland.
0: ఇది నాది మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతమంచు.
1: This is my religion.
0: ఎదగొట్టి నుడువనేరిని బ్రతికిన పీనుగొక్కడు వస్తుంది.
1: If one does not declare so, he is a dead person, corpse.
0: కనుకనే మనం ఎక్కడైనా పోని మాతృదేశాన్ని మర్చకూడదు.
1: Wherever you go, you are. You are going to your
0: motherland. మనం చేయాలి.
1: You should serve your motherland.
0: మాతృదేశం యొక్క సేవను మనం సల్పాలి.
1: You should offer service to your country.
0: కనుకని భగవంతుని చేరడానికి మూల కారణం ఏమిటి?
1: What is the way to God?
0: Love all, serve all.
1: Only this love all,
0: serve all. That is the best way to God.
1: That is the best way to God.
0: ఈ serve all. Love all
1: and serve all.
0: ఈ రెండింటి యొక్క తత్వంలోనే మన జీవితం ఎంతైనా అభివృద్ధి పరచుకోవచ్చు.
1: We should lead our life in between the two principles.
0: కనుక మనము ప్రేమ స్వరూపముగా మారి
1: we should become embodied.
0: మానవులం కాదు మనము. దేహానికి మానవత్వం అనే పేరు వచ్చింది.
1: Physically we are human.
0: కానీ మనం మానవులు కాదు.
1: We are not simply
0: ప్రేమ స్వరూపులమే.
1: We are embodiments of love.
0: Love is God, live in love.
1: Love is God, live in
0: ఆ
1: love.
0: ప్రేమ లేపనే మనం జీవితాన్ని వ్యక్తం చేసుకోవాలి.
1: In fact, we should end our lives in love.
0: దివ్యాత్మ స్వరూపులారా.
1: Embodiments of
0: divine. ఆత్మస్వరూపులే కానీ దేహస్వరూపులు కాదు.
1: You are divine, not simple physical body.
0: దేహాభిమానం పక్కకు పెట్టి ఆత్మాభిమానాన్ని పెంచుకోండి.
1: Brush aside the physical body, develop in spirit.
0: నీవు సాక్షాత్ భగవంతుడవే.
1: You are God.
0: ఇక్కడ ఉన్నాడు దేవుడు, అక్కడ ఉన్నాడని నీ వెతకనక్కర్లేదు.
1: You don't need to search for
0: Church of God అనేటువంటిది చాలా తప్పు.
1: And you should not consider God separate from
0: love. Love, love, love.
1: Love is God, love.
0: కనుకనే ఆ లవ్ ను మనం ప్రయత్నించి పూర్వకంగా సాధించాలి.
1: So we should achieve this love universal.
0: ఈ ప్రేమ లేకపోతే మనం ప్రతి ప్రయోజనం ఉండేది.
1: Without this love, life is useless.
0: ప్రేమ స్వరూపులారా, భారతీయులు చేసేటువంటిది ప్రేమతో ఎట్టి కార్యకలాపమైనా చేయొచ్చు.
1: The citizens of Bharat can achieve any mighty things with love.
0: కనుక సాధించలేనటువంటిది ఒక్కటి లేదు మానవునికి.
1: There is nothing that you cannot accomplish.
0: సాధించవచ్చును.
1: You can achieve.
0: ఒక్క ప్రేమ ఉంటుంటే చాలు.
1: Love is enough to achieve anything.
0: భారతదేశంలో ధనము తక్కువ లేదు. ధనములకు తక్కువ లేదు.
1: There is no shortage of money.
0: గుణములకు తక్కువ లేదు.
1: Nothing whatsoever.
0: బలములకు తక్కువ లేదు.
1: No shortage of strength.
0: శక్తి యొక్క బలం కూడా ఉన్నది.
1: We are physically strong.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మన యొక్క సిరిని సంపదను కూడా సద్వినియోగం చేయాలి.
1: Therefore everyone should make proper use of their money.
0: కనుకనే భారీ తత్వాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We should make every effort to make the best possible use of all those things given by God.
0: Mati, sthiti, gati, sampatti, ee naligintini kodunu oka jeevithaniki oka stambhamulu vale bhavinchali.
1: We should consider the four pillars of life. The mati, the mind, the sthiti, the position, gati, the destination, the sampatti, the wealth of life.
0: అది ఏ మన యొక్క జీవితానికి నాలుగు స్తంభములు.
1: దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్ ఆఫ్ లైఫ్.
0: ఇందులో ఏ పిల్లర్ లేకపోయినా జీవితం పాడైపోతుంది.
1: వితౌట్ ఎనీ పిల్లర్ ద లైఫ్ కెనాట్ స్టాండ్.
0: మతి ఉండాలి.
1: Mind,
0: gati undali, sthiti undali, sampatti undali.
1: There should be the mind, the position, the wealth and destination.
0: Anninti yokka ekatvamlone mana jeevitham gadpali.
1: And we should harmonize all these and lead our life.
0: Appude mana yokka jeevithamu chaala shanti erutundi.
1: Then we will be peaceful.
0: Prapanchamanta scientists cheptunnaru.
1: The scientists say
0: ekkada chusina atom e untundadini.
1: That there is atom everywhere.
0: Kaani vedanta kuda cheptundadi ekkada chusina daivatvame untundadini.
1: The vedanta also declares that there is divinity
0: sarvam
1: everywhere.
0: Sarvam kalvidam brahma, sarvam kalvidam brahma, sarvam kalvidam brahma.
1: Vedanta says that there is God everywhere, divinity everywhere.
0: Kaani perlu veri veriga undadi.
1: Names are different.
0: What atom antunnaru veellu brahma antunnaru.
1: Scientists call it as an atom, spiritualists call it as
0: sarvantaryami.
1: Atom is head of all.
0: బ్రహ్మకుడును సర్వాంతర్యామి.
1: And God is everywhere.
0: కనుకని పేర్లను పట్టుకుని మనం ప్రాకులాడకూడదు.
1: It's only difference in nomenclature.
0: ప్రేమను పట్టుకుని మనం జీవిస్తాము.
1: And we have to live properly.
0: ప్రేమతో జీవించినటువంటి వాడు పరమాత్మని యొక్క సన్నిధిని పెన్నిధిని అనుభవిస్తాడు.
1: The life of love will take you close to God.
0: కనుక మనం ఈనాడు ప్రేమను పెంచుకుని
1: we have to develop love today.
0: మన దేశంలో కూడా తగినటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకుని
1: and we should increase the prestige and glory
0: of man. మన మానవ జాతికి సత్కీర్తిని సంపాదించాలి.
1: And we should bring glory to humanity.
0: దేశం యొక్క సౌభాగ్యమే నా భాగ్యంగా భావించాలి.
1: We should consider welfare of the society is the welfare of the
0: individual. దేశం యొక్క మంచితనమే నా మంచితనంగా నీవు విశ్వసించాలి.
1: Advancement of the country is your personal advancement. దేశం
0: యొక్క సౌభాగ్యం లేకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుంది సౌభాగ్యం?
1: If the country doesn't prosper, how do you expect to grow?
0: కనుకనే నీవు మొట్టమొదటి దేశ సౌభాగ్యానికి నీవు పాకలాడు.
1: First aspire for the advancement of this
0: country. దేశం యొక్క సౌజన్యాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: Work for the welfare of this country.
0: సమత మమత ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం పాటించుకోవాలి.
1: We should unify these two principles, samata, the equality, and unity.
0: కానీ ఈ మమతనే మన యొక్క మమత.
1: And this kind of attachment to the country is the true one.
0: కనుకనే సమత్వమును మతవత్వమును దివ్యత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ the integrity, the honesty, equality and fraternity.
0: అందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
1: ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: మదర్స్ వేరు వేరే కావచ్చును,
1: మదర్స్ మే బి డిఫరెంట్,
0: కానీ మన యొక్క దేహం అంతా ఒక్కటే.
1: బట్ ద బాడీ ఇస్ బేసికలీ సేమ్.
0: ప్రేమ చేత మనం అందరూ కూడా ఏకమైనప్పుడు ప్రపంచం అంతా మనం సాధించవచ్చు.
1: When we all join together in a spirit of love, we can achieve anything.
0: విశ్వాసంతో మనం బ్రతకాలి.
1: We should lead the life with self confidence.
0: ఆత్మవిశ్వాసమే లేకపోతే మనం బ్రతికి ప్రయోజనం లేదు.
1: Without self confidence it is useless life.
0: కనుకనే నీవు ఆత్మవిశ్వాసంతో జీవించు.
1: లెట్ అస్ లీడ్ అవర్ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: నీ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే అదే నీ యొక్క కాన్ఫిడెన్స్.
1: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ట్రూ కాన్ఫిడెన్స్.
0: ఆ కాన్ఫిడెన్స్ మనం బలపరచుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు స్ట్రెంగ్థెన్ ఇట్.
0: ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు,
1: విదౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
0: భవనం కడుతున్నాము దీనికి పునాది చాలా అవసరం.
1: ఇట్ అమౌంట్స్ టు కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పునాది.
1: Self confidence foundation.
0: Self satisfaction wall.
1: Self satisfaction the
0: self
1: wall.
0: Self sacrifice roof.
1: Self sacrifice the
0: self
1: roof.
0: Self realization life.
1: Self realization is life.
0: కాబట్టి self confidence పైన self realization అనేటువంటి బతికి ఉంటుండాలి.
1: Therefore the life of self realization depends on the foundation of self confidence.
0: Self confidence ఉన్నప్పుడే నిజమైన దైవం యొక్క విశ్వాసం ఉంటుంది.
1: Self confidence will help you to develop faith in God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు ఎంతో గొప్ప అదృష్టవంతులు.
1: You are really very lucky.
0: మానవ జన్మ వ్యక్తి,
1: you have taken human life.
0: పవిత్రమైన జీవితాన్ని గడుపుకుంటూ,
1: you lead a sacred life.
0: ఈ జీవితాన్ని సార్థకంగా ఆవించుకునే మార్గంలో మీరు ప్రవేశించాలి.
1: In fact you are trying making every effort to redeem your life.
0: ఇన్ని వేల మంది లోపల ప్రేమ తత్వమే ఒకటి పరిగించింది.
1: In fact there is love present in
0: దేశం ఎంత బాగుపడుతుంది.
1: The country will,
0: మన బొంబాయి కూడా ఎంత అభివృద్ధికి వస్తుంది.
1: Everything will advance.
0: కనుకనే దేశంలో అన్నింటికంటే కూడా కడుపుతో సమానమైనటువంటి ఈ బొంబాయి యొక్క కీర్తిని మనం రక్షించాలి.
1: Therefore the stomach of Bharat Bombay has got to be maintained well.
0: ఇది యావత్ ప్రపంచమునకే మనము ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
1: We should be ideal to the rest of the world.
0: బొంబాయి దీనికి చాలా అవసరమైనటువంటిది.
1: It is very important for
0: దీన్ని పరిశుద్ధపరచాలి.
1: We should purify.
0: పేదలకంతా కూడా విద్యాభివృద్ధి చేయాలి.
1: We should provide educational facility to the poor and needy.
0: పేదలకంతా కూడా ఆరోగ్యాన్ని అందించాలి.
1: We should provide medical care to the poor.
0: సంపాదించినటువంటి ధనం అంతా కూడా సమాజానికి వినియోగించాలి.
1: ఆల్ ద మనీ వీ ఎర్న్ షుడ్ బి స్పెండ్ టు సర్వ్ అదర్స్.
0: కేవలం కూడబెట్టి కూడబెట్టి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ అమాస్?
0: కడకు దొంగల కవును దొరల కవును.
1: వెన్ వన్స్ యు అమాస్ వెల్త్, టు హూమ్ డస్ ఇట్ గో?
0: కాదు కాదు, మనం సద్వినియోగపరచాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్.
0: గాలి మనం తీసుకుంటున్నాము,
1: వీ బ్రీదింగ్ ఎయిర్.
0: తీసుకున్న గాలిని తిరిగి మరొక వైపు వదలకపోతే లంగ్స్ పాడైపోతుంది.
1: వీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, అదర్వైజ్ లంగ్స్ గెట్ స్పాయిల్డ్.
0: మనం భుజిస్తున్నాము,
1: వీ ఈట్.
0: భుజించిన అన్నాన్ని మరొక వైపు విసర్జించకపోతే మన కడుపు చెడిపోతుంది.
1: వీ ఈట్ అండ్ ఎక్స్క్రీట్, అదర్వైజ్ స్టమక్ వుడ్ బి అప్సెట్.
0: అదే విధంగానే మనం సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరచాలి.
1: లైక్ వైజ్ ద మనీ ఎర్న్,
0: అప్పుడే హెల్తీ లైఫ్, హెల్తీ లైఫ్ హ్యాపీ లైఫ్ అయిపోతుంది.
1: దట్ గ్యారంటీ is healthy happy life.
0: నీవు కూడబెట్టుకుంటూ కూర్చుంటుంటే విచారము, డిప్రెషన్, కన్ఫ్యూజన్ బయలుదేరుతుంది.
1: If you go on amassing wealth, it leads to depression and confusion.
0: ముక్కాల భాగము 190 మంది డిప్రెషన్ లైఫ్ ని అనుభవిస్తున్నారు.
1: 90% of the people they have depression.
0: కనుక డిప్రెషన్ కు మనం అవసరం ఇవ్వకూడదు.
1: We should not use scope.
0: ఈ రోగాలకంతా మూల కారణము కేవలం ఒక మన యొక్క భావములే.
1: Our thoughts are responsible for this depression.
0: మన యొక్క భావములను పరిశుద్ధం చేసుకోవాలంటే,
1: if you want to purify your feelings,
0: disappointment yok reaction lekunda chusukovali.
1: We should see that disappointment would not come out in the form of reaction.
0: Kanukane manamu ee naadu lokamulo aarogyavantulu gaanu aanandavantulu gaanu aadarshavantulu gaanu jeevinchali.
1: So we should be healthy,
0: live long life, healthy life, happy life and ideal life.
1: We should lead a long life, healthy life, ideal life.
0: ఈ ఐడియల్ లైఫ్ కావాలి మనకి.
1: వీ నీడ్ ఐడియల్ లైఫ్.
0: ఏ 10 మందినైనా మనం మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: అట్లీస్ట్ వీ షుడ్ హెల్ప్ అదర్స్ టు ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: కనుకనే మనము ఆదర్శమైనటువంటి మానవులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ బి ఐడియల్ సిటిజన్.
0: ఈ ఆదర్శం లోపల బొంబాయి చాలా ఫస్ట్ క్లాస్ తీసుకోవాలి.
1: బాంబే షుడ్ స్టాండ్ ఫస్ట్. in bringing up ideal citizens.
0: ఏ విధంగా దానము ధర్మము చేస్తూ రావాలి?
1: బై అండర్ టేకింగ్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: అప్పుడే మనం ఐడియల్ లైఫ్ గా వస్తుంది.
1: దెన్ ఇట్ వుడ్ బి అన్ ఐడియల్ లైఫ్.
0: బొంబాయి కూడా పవిత్రంగా మారిపోతుంది.
1: ద హోల్ బాంబే విల్ బి సెక్రెడ్.
0: మనకు దేశం పైన ఏమాత్రం కూడా విశ్వాసం ఉంటే ఈ విధమైనటువంటి తలపులు మనం రావాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు హావ్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్ యు విల్ హావ్ దిస్ నోబుల్ ఐడియాస్.
0: కనుకనే జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: అవర్ లైఫ్ షుడ్ బి ప్రాపర్ అండ్ సెక్రెడ్.
0: ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఈజ్ ఇంపార్టెంట్.

0: ప్రేమ స్వరూపులారా, మీరందరూ శాంతి భద్రతతో జీవితాన్ని, సంతోషమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ ఆనందిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను. లివ్ లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్ అండ్ పీస్ఫుల్ లైఫ్.
1: భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ టు లీడ్ ఎ లాంగ్ హెల్తీ హ్యాపీ లైఫ్. సో సేయింగ్ హి బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: Man today is striving hard to manage his time, energy and resources in the hope of achieving his dreams. But what is truly effective use of time? What is the true goal of human life? Get the answers to these questions in this eye-opening discourse of Bhagawan Baba, delivered on 21st April 1998 at Kodaikanal.
1: మంచివారి పొందు మంచివారి చెలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. మంచివారి చెలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు.
2: Honest in this world is not that easy to have friendship with good people. You have lots and lots of wicked people all around.
1: కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను. విలువ గోలు వజ్రం ఒకటి కలదా.
2: The number of pebbles and stones everywhere. Do you find and get a most precious, valuable diamond?
3: ప్రేమస్వరూపులారా.
2: Embodiments of love.
3: అనంత జగత్తులో అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నత స్థితిని పొందినవాడు.
2: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ ఆఫ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నోబ్లెస్ట్ అండ్ హైయెస్ట్.
3: మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఇన్ని అవస్థలైన పడి దానిని సంపాదించగలడు.
2: మ్యాన్ ఇఫ్ హీ లూజెస్ మనీ he can regain by struggling hard.
3: Oka mitruni kolpoyina tirigi maroka mitruni ayinakudanu thanu sampadinchukovaladu.
2: If he loses a friend, he can have another friend in his place.
3: Oka bhaaryanu kolpoyina renda vivaham aadi maroka bhaaryanu kudanu pondagaladu.
2: If he loses his wife, he can get remarried and again have another wife.
3: Oka bhoomine kolpoyina తిరిగి అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు.
2: ఇఫ్ మ్యాన్ లూజెస్ హిజ్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ హీ కెన్ వర్క్ ఫర్ ఇట్ అండ్ రీగెయిన్ ఇట్.
3: కానీ మానవుని యొక్క దేహంను తిరిగి సంపాదించుకోలేడు.
2: మ్యాన్ కెన్ నాట్ రికవర్ గెట్ బ్యాక్ ద బాడీ వెన్ వన్స్ ఇట్ ఈస్ లాస్ట్.
3: మానవుని దేహము అత్యున్నతమైనటువంటిది.
2: హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ ప్రెషస్.
3: జంతువునాం నరజన్మ దుర్లభం.
2: ఆఫ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
3: ఇట్టి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడు అర్థం చేసుకునలేక దానిని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు.
2: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హౌ సీక్రెట్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ అండ్ ఈజ్ మిస్యూజింగ్ ఇట్.
3: మానవుని యందున్నటువంటి దివ్యత్వాన్ని మానవుని ఎందున్నటువంటి పవిత్రతను ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేటకు ప్రయత్నించడం లేదు.
2: మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద లేటెంట్ డివినిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ హిజ్ లైఫ్.
3: గడచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు.
2: ద బైగాన్ నైట్ కెన్ నెవర్ బి రికవర్డ్, ఇట్ వుడ్ నెవర్ కమ్ బ్యాక్.
3: అనంత సాగరంలో లీనమైనటువంటి యమునా నది మనం ఎన్ని విధములైన ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి మనకు లభించదు.
2: ద రివర్ యమునా వెన్ వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ దట్ వాస్ట్ మైటీ ఓషన్ ఇట్ కెన్ నాట్ బి రీగెయిన్డ్.
3: మానవుడు చక్కగా నమిలి మృంగినటువంటి ఫలమును ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలముగా తాను పొందలేడు.
2: మ్యాన్ ద ఫ్రూట్ దట్ హీ ఈట్స్ masticating well, he cannot recover it in true form.
3: అట్టి పరిస్థితి యందు మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
2: Under these circumstances, how do you expect him to know the human value?
3: మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు.
2: Man has so many capacities.
3: భగవంతుడు అనుగ్రహించినటువంటి ఒక శక్తిలో మొట్టమొదటిది మతి.
2: The first gift of God to mankind is mati, the mind.
3: రెండవది స్థితి.
2: The second is sthiti, the position.
3: మూడవది పరిస్థితి.
2: Third one is circumstances, paristhiti.
3: నాలుగవది గతి.
2: The fourth one is destiny,
3: మతి,
2: గతి.
3: స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి.
2: These are the four levels, gifts of God to mankind. The mind, position, circumstances and the destiny.
3: కాని మానవుని యొక్క గతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి ఏర్పడుతుంది.
2: In fact, things happen, they come to us, depending on the destiny.
3: మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునియే మతి ఏర్పడుతుంది.
2: The mind is formed basing on our own conduct and
3: మతి
2: behavior.
3: మతి వలనే గతి, గతి వలనే స్థితి.
2: So, it's our mind that shapes our destiny.
3: కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
2: Therefore, in the first instance, man should possess a sacred mind.
3: మతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి, సంపత్తి ఏర్పడుతూ ఉంటుంది.
2: Basing on his mind and temperament, his position and the wealth depend.
3: ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదటి గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు.
2: When once he understands this principle of truth, he can be sure of his destiny and the wealth.
3: కాన ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి.
2: Therefore, one has to maintain the mental attitude, temperament in perfect order.
3: ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి.
2: Man must make use of every material in a sacred way possible.
3: సక్రమమైనటువంటి మార్గాన్ని పొందాలి.
2: He should make use of it in a proper way.
3: చేతిలో ఒక కత్తి ఉంది.
2: You have a knife on hand.
3: కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుక్కొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు.
2: With this knife you can cut vegetables, cook well and partake food.
3: లేక ఫలములు కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు.
2: You can cut even the fruits and appease your hunger.
3: కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివాని తలను, గొంతును కోసినప్పుడు ఇతను కేవలం రాక్షసత్వాన్ని పొందినవాడవుతాడు.
2: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యు హావ్ గాట్ నైఫ్ ఆన్ హ్యాండ్ యు కెనాట్ కట్ ద నెక్ ఆఫ్ అదర్ మ్యాన్ అండ్ బికమ్ ఎ డెమన్.
3: కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైనటువంటి మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి ఒక స్థితిని కూడా మనం తెలుసుకోవాలి.
2: We should know in what way we should make use of this material in this world.
3: Manavattvamlo inyo vidhamainatundi shaktulu unnavi.
2: Human life is gifted with many potentialities.
3: Ee shaktulu yokka pavitrathanu kudanu manam gurtinchadaniki prayatninchali.
2: We should also know the sanctity of these capacities.
3: Ee yokka shaktini anugraham chetane pondadaniki veelavutundi.
2: These are all the gifts of God, grace.
3: Manavuni yokka jeevithamu oka pedda gadiyaram vantidi.
2: Human life is a very big clock.
3: Indulo samvatsaramulu, nelalu, dinamulu aneetundi moodu pinnulu untunnayi.
2: This big clock of human life has got three pins representing year, month and the day.
3: Ee moodu munlu sakramanga tirigatamu chaala baaga tirugutune untunnayi.
2: The three pins are revolving in perfect precision.
3: దీనిని పురస్కరించుకుని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడాను తిరుగుతూనే ఉంటుండాలి.
2: The way how the pins move decide our lifespan.
3: కానీ మానవుడు తన ఆయుష్ ప్రమాణాన్ని గుర్తించుకు పురమే గంటలు కొడుతున్నాడు, ఘన్ ఘన్ ఘన్ అని.
2: But man, before he commenced his life on earth, the sojourn, in fact there has been a bell going on.
3: ee gadiyaram nunnatvanti moodu pinnulnu sakramaina margamlo nadustunnappatikini tana yokka jeevithanni maatramu sakramanga gurtinchukodaniki prayatninchadam ledu.
2: Though these three pins are working and revolving in perfect precision and order, man is not able to lead a proper life.
3: Dinamulu
2: days
3: 30 dinamulu jariginappude oka nela avutundi.
2: 3 days constitute a month.
3: 12 నెలలు జరిగినప్పుడే ఒక సంవత్సరం అవుతుంది.
2: 12 months make an year.
3: కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి.
2: ఇయర్ ఇట్ కంప్రైజెస్ మంత్స్.
3: నెలలు దినముతో కూడినటువంటివి.
2: ఎ మంత్ కంప్రైజెస్ డేస్.
3: కనుక ప్రధానమైనటువంటిది దినమే.
2: ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ద డే.
3: కనుక మనకు నిత్య దినములు ఏ విధమైనటువంటి మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
2: సో వీ హావ్ టు నో ద ఫండమెంటల్ ట్రూత్ యాజ్ టు హౌ టు పాస్ త్రూ ఎవ్రీ డే.
3: కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద డే హీ సపోజ్ టు స్పెండ్.
3: దినమును గడుపుతున్నాడే కానీ ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: దో ద డేస్ పాస్ ఆఫ్, మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ టు స్పెండ్ ఎవ్రీ డే, హౌ బెస్ట్ హీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
3: కానీ ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి.
2: ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాపన్స్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్.
3: ఈ సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: ఈవెన్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై మ్యాన్.
3: కేవలం తన స్వార్థము స్వప్రయోజనమే గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు.
2: హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ బేసింగ్ ఆన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
3: ఈ వ్యక్తి యొక్క సంకల్పాన్ని గురించుకుని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించాడు.
2: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ థాట్స్ గాడ్ విల్ నెవర్ యాక్ట్.
3: ప్రపంచమునకు, సమాజమునకు, కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు.
2: గాడ్ రికగ్నైజెస్ వాట్ ఈస్ నీడెడ్ టు యువర్ ఫ్యామిలీ, టు ద సొసైటీ, టు ద కంట్రీ అండ్ ది ఎంటైర్ వరల్డ్.
3: ఒక ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి.
2: దేర్ టేక్స్ ప్లేస్ ఎ వెడ్డింగ్ ఎట్ ఎ రెసిడెన్స్.
3: కుంభవర్షం కూర్చడానికి ప్రయత్నమైంది.
2: దేర్ స్టార్టెడ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
3: ఓ భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షంను కురిపించకూడదు అని ప్రార్థిస్తాడు.
2: And the residents of a happy home where the wedding is to take place, they pray to God, Oh God, please stop this rain because I got the auspicious occasion.
3: ఆ వ్యక్తి యొక్క ప్రకృతి వాణి యొక్క పొలము వర్షం లేక ఎండిపోతుండాలి.
2: Whereas there is a neighbor whose land is so dry because of the absence of rain.
3: ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు.
2: ద నైబర్ ప్రేస్ టు గాడ్, ఓ గాడ్, మై ల్యాండ్ ఇస్ డ్రై, దర్ నో రెయిన్స్, ప్లీజ్ సీ దట్ వీ హ్యావ్ హెవీ రెయిన్.
3: వ్యక్తిగతమైన అభిష్టములకు ఏమాత్రము లొంగడు.
2: గాడ్ విల్ నెవర్ సక్కమ్ టు ఇండివిజువల్ డిజైర్.
3: అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు.
2: హౌఎవర్ హీ కన్ఫర్స్ బ్లెస్ బేసింగ్ ఆన్ ది అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సెరిటీ.
3: అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
2: బట్ వీ హావ్ టు రియలైజ్ వన్ పాయింట్.
3: ఈ ప్రపంచంలో,
2: ఇన్ దిస్ వరల్డ్,
3: ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
2: దేర్ ఈస్ ఎ డిసీజ్ విత్ విచ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ సఫర్ ఫ్రమ్, విచ్ ఇస్ ఇన్క్యూరబుల్ బై ఎనీ మెడిసిన్.
3: ఒకని యందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చు.
2: ఇట్ మే బి మోర్ ఇన్ వన్ పర్సన్.
3: ఒకని యందు అవి తక్కువగా ఉండవచ్చును.
2: రాదర్ ఇట్ మే బి లిటిల్ ఇన్ అనదర్ వన్.
3: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒకటిగానే ఉంటుండాలి.
2: బట్ ది డిసీజ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్, ది డిఫరెన్స్ లైస్ ఇన్ ది క్వాంటిటీ.
3: ఇది ప్రాప్తమైన ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు.
2: దిస్ డిసీజ్, కామన్ డిసీజ్, కెన్ నాట్ బి రిలీవ్డ్ బై ఫిజికల్ మెడిసిన్.
3: ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు.
2: నార్ కెన్ ఇట్ బి క్యూర్డ్ బై ఎన్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్.
3: ఏమిటి ఈ రోగము?
2: వాట్ ఈస్ దిస్ డిజీజ్?
3: అది అహంకారం అనే రోగము.
2: దాట్ ఈస్ ద డిజీజ్ ఆఫ్ అహంకార, ఈగో.
3: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేక వాడు అనుభవిస్తున్నాడు.
2: He is not able to understand the cause behind this disease and suffers from
3: that. ఈ అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది?
2: Where is the scope to have ego?
3: అవకాశం లేనటువంటి అహంకారాన్ని అనుభవించుతున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే.
2: Where is the need to be egoistic in this world?
3: ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు.
2: He accepts it with all his happiness. He welcomes the disease.
3: ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Make every attempt to know the secrets of this
3: vast
2: world.
3: నా ఈ అహంకారమునకు కారణం ఏమిటి?
2: What are the cause for the ego?
3: ఇంత విశాలమైన ప్రపంచములో,
2: in this vast world,
3: ఈ ప్రపంచం యొక్క మ్యాప్ లో,
2: in this world map,
3: మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుండాలి.
2: Our Bharat is so small in the world map.
3: ఈ భారతదేశంలో,
2: in this Bharat,
3: మెడ్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
2: Madras state is still smaller.
3: ఈ మెడ్రాస్ స్టేట్ లోపల
2: in this Madras.
3: Kodaikanal chala chinnadiga untundali.
2: Kodaikanal is very tiny.
3: Inta pedda Kodaikanal lopala vyakti anetuvanti vaadu chala chinna vaadiga unnadu.
2: And in this Kodaikanal, individually smallest creature.
3: Inta chinnati vaadu inta vishalamaina prapanchanni chusi ahankara pattaniki emi kaaranam.
2: Such a tiny man as he is, what's the cause behind his ego?
3: Ahankaramunaku ajnaname moola kaaranam.
2: The ego is due to ignorance.
3: Leka ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారమునకు అవకాశమే ఉండదు.
2: బట్ ఇఫ్ పర్సన్ ఐడెంటిఫైస్ ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ ద డివినిటీ స్ప్రెడ్ ఎవ్రీవేర్ హి విల్ నెవర్ బి ఎగోయిస్టిక్.
3: విచారం చేయాలి.
2: వన్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్.
3: ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటిది విచారణ చేస్తే అహంకారమునకు అవకాశం ఉండదు.
2: దేర్ కెనాట్ బి స్కోప్ ఫర్ ఎనీ ఈగో ఇఫ్ యూ థింక్ వేర్ యూ స్టాండ్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్.
3: సర్వం విష్ణుమయం జగత్తు అంత భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా అహంకారంకు అవకాశం లేదు.
2: వెన్ యూ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్స్ దట్ మేక్ యూ అండర్స్టాండ్ దట్ యు ఆర్ డివైన్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఇస్ ఈక్వలీ డివైన్.
3: దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే,
2: if you want to find out the reason,
3: sarvam vishtumayam jagattu anetundi tattvamu athani endu ledu.
2: He has no idea that the entire universe is divine.
3: Inta vishalamaitundi prapanchamlo nen entati vaadanu anetundi okka bhavamu thani endu ledu.
2: He has no trace of a feeling as to know where he stands.
3: Bhavamulu lenetundi vyaktiye ajnani. Ee ajnanam chetane ee ahankaram aavirbhavistundadi.
2: Bereft of these two ideas, two feelings, man is ignorant and therefore is egoistic.
3: కనుకనే ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు గురి అవుతున్నాడు.
2: మ్యాన్ ఫేసెస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఈగో.
3: ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
2: ఇన్ఫాక్ట్ హిస్ థాట్స్ స్ట్రెంగ్థెన్ దిస్ ఈగో.
3: సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి.
2: మ్యాన్ యాక్ట్స్ బేసింగ్ ఆన్ హిస్ థాట్స్.
3: కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి.
2: యాక్షన్స్ ఆర్ డ్యూ టు ద ఐడియాస్.
3: భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి.
2: And it's the feeling that determines the character.
3: Seelam chetane nijamainatundi prapti labhistundadi.
2: It is your character that makes you earn the deservedness.
3: Kanuka ee divyamainatundi yokka prapti manaku labhinchalante seelam abhiruddhiki vachukovali.
2: In order to deserve this divinity, we have to develop our character.
3: Seelamuna abhiruddhi parchukovalante manlo pavitramaina bhavam abhiruddhi kavali.
2: To develop character, sacred thoughts should be entertained.
3: Ee bhavam abhiruddhi kavalante satkarmallo manam praveshinchali.
2: Sacred feelings can be entertained by undertaking good deeds.
3: Satkarmalu cheyalante motta mota మనలో ఉన్నటువంటి సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి.
2: ఇన్ ఆర్డర్ టు గుడ్ డీడ్స్ వీ షుడ్ హ్యావ్ గుడ్ థాట్స్.
3: కనుకనే సంకల్పములే అన్నింటికీ మూల కారణము.
2: ఇట్స్ ద థాట్ దట్స్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్.
3: ప్రతి మనస్సు యొక్క స్వరూపములకు సంకల్పమే మూల కారణము.
2: మైండ్ టేక్స్ ద ఫార్మ్ బేసింగ్ ఆన్ ద థాట్.
3: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు.
2: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
3: ఇది బట్ట ఏ రీతిగా తయారైంది?
2: How is this cloth made?
3: పడుగు పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది.
2: This cloth is made because of the yarn interwoven.
3: ఇటువైపున పోవాలి అటువైపున రావాలి.
2: The thoughts, the threads are interwoven.
3: ఇది పడుగు పేక అంట.
2: Lengthwise and transverse.
3: కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి.
2: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
3: కానీ సంకల్పం ప్రథమమైనటువంటిది.
2: బట్ ద థాట్ ఇస్ మెయిన్ వన్.
3: వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది.
2: కౌంటర్ థాట్ ఈజ్ ఇట్స్ ఎబరేషన్.
3: ఈ వికారాన్ని మనం అనుసరించకూడదు. సంకల్పాన్ని మనం అనుసరించాలి.
2: వీ షుడ్ నెవర్ ఫాలో ద పర్వర్టెడ్ థాట్.
3: సంకల్పము.
2: సంకల్పము
3: అనగా హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి.
2: సంకల్ప ద థాట్ షుడ్ అరైజ్ ఫ్రమ్ ద హార్ట్.
3: సం అనగా సర్వేశ్వర యొక్క తత్వము.
2: Some represent Sarveshwara divinity.
3: Sarupyamu, Samipyamu, Sayujyamu, anni kudunu Sarveshwarataniki sambandhinchinatuntivi.
2: Some stands for divinity which is expressed in different forms like nearness, like the identity of the form and merger. That is Sat.
3: సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది.
2: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్.
3: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది.
2: దాట్ విచ్ ఇస్ చేంజ్ లెస్.
3: అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి.
2: ద థాట్ విచ్ ఇస్ చేంజ్ లెస్ షుడ్ అరైజ్.
3: మానవునికి అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పం.
2: దాట్ ఈస్ ద మెయిన్ థాట్ దట్ మ్యాన్ షుడ్.
3: సంకల్పము సక్రమమైనటువంటిగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైన స్థితిగా ఉంటుంటుంది.
2: When thoughts are proper, our position also would be equally proper.
3: మన స్థితి గతి కూడాను సరిగా ఉంటుంటుంది.
2: Our position, our destiny would be equally good.
3: ఇది సంపత్తి ఏమిటది?
2: What is this sampatti, wealth?
3: ఈ సంపత్తి అనగా లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు.
2: Sampatti, the wealth, does not mean worldly pleasure, worldly conveniences, worldly comforts and physical nature.
3: సంపత్తి
2: సంపత్తి
3: అనగా సద్విచారము, సత్సంకల్పము, సద్భావము, సన్నడతలు, ఇలాంటివన్నీ కూడా సత్సంపత్తిగా ఉంటుంటాయి.
2: సంపత్తి, ద వెల్త్ కమ్ మీన్స్ గుడ్ ఎంక్వైరీ, గుడ్ థాట్, గుడ్ ఫీలింగ్,
3: శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ది కావాలి.
2: వీ షుడ్ డెవలప్ థాట్స్ దట్ డిజర్వ్ టు బి పర్మనెంట్.
3: అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే
2: టు ఎంటర్టైన్ సచ్ థాట్స్,
3: జన్మ జన్మాల యొక్క పుణ్యము యొక్క ఫలితం చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
2: మ్యాన్ బికమ్స్ ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బికాస్ ఆఫ్ గుడ్నెస్, ద మెరిట్ అక్రూడ్
3: పుణ్య ఫలం భోగు చేసుకునే అవతారం ఎత్తుతున్నాడు.
2: మ్యాన్ థింక్స్ దట్ విల్ బి హ్యాపీ బై హ్యావింగ్ ది వెల్త్.
3: మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్యఫలమే.
2: Human birth is because of the merit accrued in the
3: past. కానీ పుణ్యఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి?
2: Having taken the human life because of the merit, why should commit sinful deeds?
3: ఈ కర్మఫలములకు పాపములు చేయడానికి మూల కారణం ఏమిటి?
2: Permanent.
3: అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే
2: టు ఎంటర్టైన్ సచ్
3: జన్మ జన్మాల యొక్క పుణ్యము యొక్క ఫలితం చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
2: మ్యాన్ బికమ్

0: deeds.
1: ఈ కర్మఫలమునకు పాపములు చేయడానికి మూల కారణమేమిటి?
0: What is it that makes us commit sins?
1: దీనికి తన యొక్క వాంఛలే.
0: Desires lead us to sinful acts.
1: ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో.
0: Man watches the world with his eyes.
1: ప్రకృతిని చూడు.
0: See the world.
1: ఏ విధంగా చూడాలి?
0: How should you see?
1: సమ్యక్ దృష్టి. పవిత్రమైన దృష్టితో చూడాలి.
0: See the world with sacred looks.
1: కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు.
0: బట్ మ్యాన్ హ్యాస్ నో సచ్ సీక్రెట్ లుక్స్ బట్ హీ లుక్స్ ఎట్ ఇట్
1: ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు.
0: హీ వాచెస్ ద వరల్డ్ యాజ్ సచ్.
1: ఇదే తనలో ఉన్నటువంటి దోషము.
0: దట్ ఈస్ హిజ్ మిస్టేక్.
1: సర్వం విష్ణుమయం జగత్.
0: ద హోల్ వరల్డ్ ఈస్ డివైన్.
1: విశ్వం విష్ణుమయం జగత్.
0: ది యూనివర్స్ ఈజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: కేవలం ఒక కార్యము.
0: And the universe is the effect.
1: కార్యము కారణము.
0: God is the cause.
1: కారణ కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు.
0: The world is the combination of cause and effect.
1: కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి.
0: So we have to consider this universe as the manifestation of the divine.
1: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో.
0: A foolish man sees it, but yet he says that he sees not.
1: బయట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు.
0: He has got external looks.
1: బయట దృష్టిని చూచేటువంటిది పశువు.
0: It is animal that has got the external looks.
1: విశ్వరూపంతో చూచేటువంటిది పశువు.
0: It is the animal that has worldly looks.
1: విశ్వరూపంతో చూచేటువంటిది మానవుడు.
0: Human being should watch with the divine prompting behind.
1: కనుకనే పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి.
0: సో వీ షుడ్ వాచ్ వీ షుడ్ సీ ఇన్ ఎ సేక్రెడ్ వే ఇన్ ఎ డివైన్ వే.
1: ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి.
0: వెన్ వన్స్ వీ హ్యావ్ దిస్ డివైన్ విజన్ యూ విల్ ఎక్స్పీరియన్స్
1: ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రమూ అడ్డు తగలదు.
0: నో అబ్స్టకల్స్ వుడ్ స్టాండ్ ఇన్ యువర్ వే.
1: ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు.
0: హియర్ ఇస్ అనిల్ కుమార్.
1: ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు.
0: హీ హాస్ గ్లాసెస్ హియర్ ద స్టాండ్ ఇస్ అన్ అబ్స్టకల్ హియర్.
1: కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి.
0: దో హీ హాస్ గాట్ గ్లాసెస్ యాజ్ అన్ అబ్స్టకల్ యట్ హీ సీస్ త్రూ దెమ్.
1: అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు
0: when once we wear the glasses of love
1: prema anetunte addamulu mana drushtiki addanga untundadi kani brahmamu anetunte drushtiki addamu ledu.
0: Though the glasses of love stand as an obstacle, yet you see the divine.
1: Kanukane prema drushtiki manu ye vidhamaitunte addu tagaladaniki veelu kadu.
0: So for this vision of love, nothing can come in the way.
1: Manavuniki pradhanamaitu pranam premane.
0: And the main life principle is
1: premane lekundina biddanaina talli preminchadu.
0: And if there's no love, the child and mother
1: varinaina bharta preminchadu.
0: The husband will not love
1: mitrudaina maraka mitrudini preminchadu.
0: There will be no friendship between the two individuals.
1: Jeevudaina devunni preminchadu.
0: Individual can never be near God.
1: Kanukane premane jeevunni devuniga marustundadi.
0: It is love that makes the individual divine.
1: Kanuka manavatvanni daivatvanga marchadaniki ప్రేమ ఒక్కటే ప్రాణము.
0: హ్యూమన్నెస్ హ్యుమానిటీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు డివినిటీ త్రూ లవ్.
1: మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది.
0: మ్యాన్ టుడే హ్యాస్ గాట్ ఇన్ హిస్ హార్ట్ ద లవ్ విచ్ ఇస్ నారో అండ్ లిమిటెడ్
1: కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటి నింపుకుంటుండదు ఈ హృదయం.
0: ఎట్ టైమ్స్ హేట్రెడ్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్ ఇన్ హ్యూమన్ హార్ట్.
1: సింగిల్ సోఫా.
0: Human heart is single sofa.
1: అక్కడ ప్రేమను కూర్చుంటే మరొకరు కూర్చోవడానికి అవకాశం లేదు.
0: When love is seated, no one else.
1: ద్వేషం అక్కడ ప్రవేశించడానికి వీలే లేదు.
0: Hatred has no place there.
1: అసూయ ప్రవేశించడానికి అసలే వీలు లేదు.
0: Jealousy has no place there.
1: This is not a musical chair.
0: Human heart is not
1: single
0: a musical chair.
1: Sofa.
0: This is single sofa.
1: దీంతో భగవంతుడు ఒక్కడే మాత్రం కూర్చోవాలి.
0: God alone can sit there.
1: అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది.
0: When once God sits in our heart, we'll have expansion love.
1: కనుక ఈనాటి మానవునకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవటం చేత హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవటం చేత తన యొక్క హృదయం అంతా అనేక విధమైన అశాంతి గురి అవుతుండాలి.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లవ్. He doesn't give any scope, any place for love in his heart. Therefore, he is restless.
1: ఏ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు?
0: What was the prayer of gopikas in those days?
1: ప్రేమ తత్వాన్ని వారు ప్రార్థిస్తూ వచ్చారు.
0: They prayed to this principle of love.
1: ప్రేమ రహిత మరుభూములలో,
0: in this barren land bereft of love.

0: As there's downpour, rain of love, as the rivers of love flow, O Krishna, play on your flute and make us listen to your melodious music. Let your melody be the cause for the heavy rain. Let this rain of love lead to the germination of the seeds. When we find the saplings of love sprouting up, we will know the principle of love. Then where is the scope for hatred?
1: Madalasa.
0: All the sons she begot.
1: పుత్ర భావం అనేటువంటిది లేకుండా
0: విత్ నో సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్
1: కేవలం జ్ఞానభావం చేత వారిని అన్ని విధాలా పోషించుకుంటూ వచ్చింది
0: విత్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హర్ సన్స్
1: నాయన నీవు శరీరధారివి కాదు
0: ఓ సన్ యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ
1: నీ యొక్క నిజమైన రూపం ఆత్మనే
0: యువర్ ట్రూ ఫార్మ్ ఈజ్ ఆత్మ
1: చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి
0: యాజ్ ద చైల్డ్ వాజ్ కెప్ట్ ఇన్ ఎ స్వింగ్
1: అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటిది
0: షీ యూజ్డ్ టు సింగ్ ద లల్లబీ ఆఫ్ విజ్డమ్ యాజ్ ద చైల్డ్ టేక్స్ టు స్లీప్
1: ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చింది
0: అండ్ యాజ్ ద చైల్డ్ గ్రోస్ అప్ హీ ఈజ్ సెంట్ టు ద ఫారెస్ట్
1: ఈ విధంగా ముగ్గురు కుమారులను పంపించింది
0: లైక్ దిస్ ఆల్ ద 3 సన్స్ ఆర్ సెంట్ టు ఫారెస్ట్
1: నాలుగో కుమారుని కూడా అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది
0: ద సేమ్ ప్రొసీజర్ వెన్ ఫోర్త్ సన్ ఆల్సో వాస్ బోర్న్ కానీ మదాలస
1: భర్త వచ్చాడు
0: The husband of Madalasa came there.
1: Madalasa. నా తర్వాత ఈ రాజ్యం ఏలేటువంటి వారెవరు
0: Madalasa, who will rule this kingdom after me?
1: రాజులేని రాజ్యం అనేటువంటిది గుడ్డి రాజ్యంగా ఉంటుంటుంది.
0: It is a blind kingdom without a king.
1: కనుక వీనిని నీ దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు.
0: You cannot keep him with you any longer.
1: కనుక వీనిని ఏమాత్రం నీ దగ్గర పెట్టను అని ఆమెతో చాలా పోట్లాడి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు.
0: Husband fought, argued with his wife, telling that he cannot keep the child with mother.
1: రాజా
0: She also said, O king,
1: నేను పిల్లలకు ఉపకారమే చేస్తున్నాను కానీ అపకారం కాదు
0: The wife said, I am helping children, I am not harming them.
1: ఏ విధమైన బోధన చేస్తున్నాను
0: What kind of teaching I am giving to them?
1: నేను ఏ ప్రపంచకు సంబంధమైనటువంటి బోధనలు చేయటం లేదు
0: I am not giving them worldly teaching.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను
0: ఇన్ దిస్ స్వింగ్ ఆఫ్ ఓంకార ద ప్రైమోడియల్ సౌండ్
1: తత్వమసి అని ఏటి పరుపుత పరచి
0: ఐ లేడ్ డౌన్ ద బెడ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ దౌ తత్వమసి
1: వారుణ్ణి ఏ మరక ఉనచి
0: ఐ జస్ట్ మేక్ హిమ్ అవేర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్
1: ఏడు జగముల వారు ఏకమై ఊచా జో
0: People all the 7 worlds join together in singing lullaby to God. It is related to the atmic wisdom.
1: కానీ నేను బోధించేది మాయమ్మ నీ తోడబుట్టినది కాదు తగవకే పోదాము ధర్మ చావిటికి జో జో ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి రాగాలతో వారిని నిద్రింపలేదు
0: ఇట్ ఈస్ నాట్ ద లల్లబీ ఆఫ్ ది వరల్డ్లీ సాట్ ది వరల్డ్లీ నేచర్
1: ఈ విధంగా వరల్డ్లీ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్
0: ఆల్ దిస్ లల్లబీస్ ఆఫ్ వరల్డ్లీ సాట్ ఆర్ నెగటివ్
1: దివ్యమైన భావంతో కూడినటువంటిది అదే పాజిటివ్
0: ద లల్లబీ ఆఫ్ ది డివైన్ థాట్ ఈస్ పాజిటివ్
1: పిల్లల్ని పోషించవలసింది పిల్లల్ని ప్రేమించవలసింది
0: వన్ హ్యాస్ టు లవ్ చిల్డ్రన్ అండ్
1: వారి ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసింది
0: ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్స్
1: కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు
0: దే షుడ్ నెవర్ చేంజ్ దేర్ ఎయిమ్
1: అది ఏ లక్ష్యము దైవ లక్ష్యం
0: దట్ ఎయిమ్ హ్యాపెన్స్ టు బి గాడ్ హియర్
1: ఇది ఏ మానవత్వ దివ్యత్వం
0: దిస్ ఇస్ డివినిటీ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్
1: మానవుడిగా పుట్టి
0: Having been born a human, in spite of lakhs of years bygone, man has not learned to lead the life of the man. Human being who cannot understand himself, how do you expect him to know God? So we have to recognize the human quality. Then the divinity would manifest.
1: కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి
0: టు అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ వీ షుడ్ డెవలప్ ద హ్యూమన్
1: ఫీలింగ్ ఏమిటి
0: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్
1: సత్యం
0: ట్రూత్
1: దీనిని వేదం చెప్పి సత్యం వద
0: వేదా
1: సత్యమనే పలుకు
0: వేదా సే స్పీక్ ట్రూత్
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడేమే సత్యం వద
0: వాట్ హ్యాపెన్స్
1: చంపుతున్నారు
0: అన్ఫార్చునేట్లీ సత్యం
1: సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: నో పర్సన్ ఈ స్పీకింగ్ ట్రూత్ టుడే.
1: ఇంకా ధర్మం చెరా,
0: దెన్
1: ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు.
0: ఇట్ ఈస్ సెట్ ప్రాక్టీస్ ధర్మ.
1: కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు.
0: బట్ ధర్మ టుడే ఈస్ కెప్ట్ ఇన్ చెరా ద జై.
1: ప్రేమ,
0: ప్రేమ, లవ్,
1: ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: అండ్ దిస్ లవ్ ఇస్ కంట్రాక్షన్.
1: శాంతి, శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: పీస్ ఇస్ ఆల్సో నేరో.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గెట్ ది బ్రిలియన్స్ ఆర్ ది ఫల్జెన్స్ వెన్ ఆల్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ బ్రాట్ టుగెదర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రకాశం ఉంటుండాలి.
0: యూ ఫైండ్ ది ఇల్యూమినేషన్.
1: ఈ ప్రకాశానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ద కాజ్ బిహైండ్ ద లైట్?
1: బల్బు,
0: ద బల్బ్.
1: ఈ బల్బు కు మూల కారణం ఏమిటి?
0: What is the principle behind?
1: Wire.
0: The wire.
1: Wire ki moola kaaranam enti?
0: What is the cause?
1: Current.
0: Is the current that flows?
1: Ee current anetundi wire dwara vachi bulb lo cherinappudu prakasham manaku vastundadi.
0: The current flows through the wire and gets into the bulb and so is it the light.
1: Satyame current.
0: Truth is the current.
1: Dharmame wire.
0: Dharma is the wire.
1: Shantiye bulb.
0: Peace is the bulb.
1: Premane light.
0: Love is the light.
1: Kanuk ee prema anetundi prakashanni manam pondalanukunnappudu
0: in order to enjoy
1: shanti and
0: its love of light
1: chakramaina prithiga unchukovali.
0: We should have the bulb of peace in the proper condition.
1: Ee bulb chakkaga undinappudikini wire lo wire chakkaga lekapothe andulo current prasarinchadu.
0: Though the piece of bulb is well, but the wire also should be proper.
1: Prachina kalamunandu
0: in ancient days
1: annam brahma prachinulu bhojanam chese puramu annam brahma.
0: In ancient days, before partaking food, they say, food is God.
1: Raso vai Vishnu.
0: Raso vai Vishnu. Water is God.
1: Chusara. Annam Brahma. Raso Vishnu.
0: Food is God. Water is God.
1: Inka padarthame. Deeni oka sampurnamainatundi oka tattvam. Shaktiye Vishnu. Ishwarudu.
0: Ishwara symbolizes the power, the strength of the material.
1: Varu bhujinchetuvanti varu.
0: They offer prayers like that and start eating.
1: Yokka antaratham emiti?
0: What is the significance behind this?
1: O Bhagavantuda,
0: O God,
1: ee annam anetundi stoolamainatundi swaroopamto naa dehanni kaapaadutundadi.
0: The grass part of the food sustains my body.
1: Ee deham yokka siri sampadalanta kudunu aneka vidhamainatundi శక్తితో దీన్ని కాపాడుతుండాలి.
0: ద బాడీ సస్టైన్ టేకెన్ కేర్ ఆఫ్ బై కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్.
1: సంచరించేటువంటి ఒక రసమైనటువంటి ఇది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద మైండ్ దట్ సేఫ్ గార్డ్స్ దిస్ బాడీ.
1: స్థూలమైనటువంటి ఆహారము దేహంగా తయారవుతుండాలి.
0: ద గ్రాస్ పార్ట్ ఆఫ్ ది ఫుడ్ బికమ్స్ ద బాడీ.
1: సూక్ష్మమైనటువంటి ఆహారము మనసుగా మారుతుండాలి.
0: ద సటిల్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ ద మైండ్.
1: సూక్ష్మమైనటువంటి యొక్క రసము
0: సట్లెస్ట్ పార్ట్
1: వాక్కుగా వస్తుండాలి.
0: Comes out by way of speech faculty.
1: Kanuka dehamu manasu vaaku ee moodinti oka ekatvame manavudu.
0: So human life is the combination of body, mind and expression.
1: Proper study of mankind is man annaru.
0: This is the essence in what is said. Proper study of mankind is man.
1: Sankalpamu,
0: the thought,
1: vaaku,
0: the word,
1: కర్మ
0: అండ్ ద డీడ్,
1: మూడింటి యొక్క ఏకత్వమే. దీనినే త్రిపుటి అని వేదాంతం చెప్తూ,
0: వేదాంత కాల్స్ దిస్ త్రీ యాజ్ త్రిపుటి ఆర్ ట్రినిటీ.
1: అనగా హృదయము,
0: ద హార్ట్.
1: అనగా సంకల్పము,
0: ద థాట్.
1: వాక్కు,
0: ద వర్డ్.
1: క్రియ
0: అండ్ ది యాక్షన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: షుడ్ వర్క్ టుగెదర్.
1: కానీ మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు.
0: ఇన్ ది హ్యూమన్ లైఫ్ దే ఆర్ నాట్ యునైటెడ్ ఎనీ లాంగర్.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్. ఎవరు వాడు? దురాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్, హూస్ వర్డ్ అండ్ హూస్ యాక్షన్ వేరీ డిఫర్.
1: మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ నోబుల్ సోల్ హూ ఫైండ్స్ దిస్ యూనిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరం అనేటువంటి శక్తి.
0: ది యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ మైటీ పవర్.
1: భిన్నత్వమే కేవలం దురాత్మ తత్వము.
0: When these three at variance, that is wickedness.
1: Atma okkate ainappatikini,
0: though atma is
1: mahatma,
0: one,
1: duratma anetundi rendu perunu vahistu undu.
0: Though atma is one and same, we have mahatma the noble, duratma the wicked.
1: Ee duratma tattvaniki ye maatram kodu ye naatiki shanti labhinchadu.

0: దుర్రాత్మ వికెట్ మ్యాన్ విల్ నెవర్ ఎంజాయ్ పీస్.
1: కారణం ఏమనగా సత్యమనే కరెంట్ అక్కడ లేదు.
0: బికాస్ దేర్ ఇస్ నో కరెంట్ ఆఫ్ ట్రూత్. కరెంట్ ఫెయిల్ టోటలీ.
1: ఎన్ని జనరేటర్లు పెట్టుకున్నా కానీ ఈ కరెంట్ రావటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ జనరేటర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు జనరేట్ కరెంట్.
1: జనరేషన్ ఒక జనరేషన్ కావాలి.
0: దిస్ జనరేటర్ షుడ్ బికమ్ జనరేషన్ నౌ.
1: అప్పుడే మానవత్వం అనేటువంటి చక్కగా ప్రకాశిస్తుంది.
0: దెన్ ది హ్యూమన్ లైఫ్ షైన్స్ ఫోర్త్ వెల్.
1: మానవత్వం అనగా జనరేషన్.
0: సో హ్యూమన్ లైఫ్ రిప్రజెంట్స్ ఎ జనరేషన్.
1: సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటి జనరేషన్.
0: దిస్ జనరేషన్ మీ యాక్చువల్లీ మీన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అమంగ్ ఆల్.
1: ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది.
0: వెన్ ఆల్ ఆఫ్ us స్టాండ్ యునైటెడ్ వి బికమ్ ఎ జనరేటర్.
1: కరెంట్ ఫెయిల్ కాదు.
0: కరెంట్ నెవర్ ఫెయిల్స్.
1: అనగా ఏమి? అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి.
0: ఇట్ ఇస్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ ఇల్యూమిన్స్ దట్ షైన్స్.
1: ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంట్ ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు.
0: దేర్ ఈస్ కరెంట్ ఇన్ ఎవ్రీ బల్బ్. సమ్ టైమ్స్ బల్బ్ మే ఫెయిల్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అన్నింటికి మెయిన్ ఒకటే.
0: మెయిన్ ఈజ్ వన్ ఫర్ ఆల్.
1: మన రూమ్ లోపల ఒక్కొక్క లైట్ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాము.
0: వీ హావ్ సెపరేట్ లైట్స్ ఇన్ ఎవ్రీ రూమ్.
1: కానీ మెయిన్ స్విచ్ but main off chesthe anni roomulu chikati aipothayi.
0: If you switch off the main, all remain dark.
1: Kaani main rate switch on chesthe anni roomulono light vastundi.
0: If you switch on the main, you'll have light in all rooms.
1: Kanukani ee main aneetundi switch emtedi?
0: What is this main switch?
1: Adi e hrudayamu.
0: That is the heart.
1: Hrudayamulo manam premanu abhiruddhi parchukunte anni hrudayallo kuda prema abhiruddhi avutundi.
0: When once we develop love in our heart,
1: అన్ని హృదయాలు love in all hearts,
0: all hearts shine.
1: కరుపు ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి?
0: What is the spiritual practice we should undertake?
1: కేవలం తన నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి.
0: We should pray not for our own selves and the family.
1: అనగా మన ప్రేమను మన హృదయం నిండుకు నింపుకోవాలి.
0: We should fill our hearts with love.
1: ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి.
0: Having filled it so, we should share with everybody.
1: ఏ విధంగా నింపుకోవాలి?
0: How do you fill it?
1: సత్య ధర్మముల చేతనే నింపుకోవాలి.
0: We have to fill it up with truth and righteousness dharma.
1: ఈ ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్య ధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్య ధర్మంలో వస్తాయి.
0: When the tank is full of truth and righteousness, you draw the same out of taps. What are these taps?
1: మన దృష్టి ఒక ట్యాప్.
0: Our looks are
1: మన ఇయర్ ఒక ట్యాప్.
0: Audition tap.
1: మన వాక్ ఒక ట్యాప్.
0: Speech.
1: మన హ్యాండ్ ఒక ట్యాప్.
0: Hand.
1: అన్ని మన ట్యాప్.
0: ఆల్ ది సెన్సెస్ లింబ్స్
1: ఆర్ టాప్స్. ఏమనేటువంటి దాంట్లో ప్రేమమయమైనటువంటి ఒక జలము నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడాను పంచభూతములు ఎందుకు కూడాను ప్రేమనే ఆవిర్భవిస్తుంది.
0: When the heart is full of water of love, the same flows out.
1: ఏమి చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది.
0: Whatever you say, it is acceptable to society.
1: కనుకనే సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి.
0: We should keep the progress of the society.
1: కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అంచుకోకూడదు.
0: You should never consider your selfishness that important.
1: Self is lovelessness.
0: Self is lovelessness.
1: Love is selflessness.
0: Love is selflessness.
1: Self live by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
1: Self lives by getting and forgetting.
0: Self lives by getting and forgetting.
1: ఈ సత్యాన్ని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి.
0: This truth we should know in the first instance.
1: ప్రేమతో ఉండినప్పుడు, ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడ మనకు దుఃఖము కష్టము విచారం అనేటువంటిది మనకు అనిపించదు.
0: When once there is love in you, when once you start working through love, keeping love as the main thing, there's no hatred at all then.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు మీరు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు.
0: టుడే యు ఫాలో సెవెరల్ స్పిరిచువల్
1: సాధనలు చేసినా చేయకపోయినా,
0: వెదర్ యు డూ ఇట్ ఆర్ నాట్,
1: అన్నిటికీ మూలాధారమైనటువంటిది ప్రేమతత్వము.
0: ది ప్రైమల్ బేసిస్ ఇస్
1: ప్రేమ. లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది.
0: విదౌట్ లవ్ వాట్ ఎవర్ యు మే డూ, ఇట్ టర్న్స్ ఆర్టిఫిషియల్.
1: ఆర్టే ఆర్టే ఆర్టే.
0: ఇట్ ఆల్ ల్యాండ్స్ డౌన్ టు
1: ప్రేమతో కూడినటువంటిది హార్ట్.
0: దట్ విత్ లవ్ ఇస్ హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
0: ఆల్ ది ఆర్ట్ అవుట్ సైడ్
1: మెయిన్ స్విచ్ మీరు అభివృద్ధి పరచుకోండి.
0: సో కాన్సన్ట్రేట్ ఆన్ ది మెయిన్ స్విచ్.
1: సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి.
0: కీప్ ది మెయిన్ స్విచ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
1: ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ లవ్, యు డోంట్ నీడ్ టు డు ఎనీథింగ్.
1: ఈనాడు లోకం లోపల
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ టీచ్.
1: కానీ వారి వారి బోధనలు వారికే తృప్తి. కానీ
0: but their teaching satisfy them only.
1: ఆధ్యాత్మికంలో ప్రేమ తత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడా ప్రయోజనం లేదు.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ లవ్ ఇస్ ద మెయిన్ ద ఓన్లీ థింగ్, నన్ ఎల్స్.
1: భజన చేయి,
0: డూ భజన,
1: జపములు చేయి, ధ్యానం చేయి,
0: మెడిటేషన్,
1: ఇవన్నీ చెప్తుంటారు.
0: యోగి దే డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్
1: ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు.
0: దే హావ్ నో ఐడియా ఆఫ్ మెడిటేషన్.
1: అంత జీవితమే ఒక ధ్యానం.
0: భగవాన్ సేస్ లైఫ్ ఈజ్ ఎ మెడిటేషన్.
1: ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్.
0: బికాస్ మెడిటేషన్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్.
1: ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఎ బుక్ అన్లెస్ యూ మెడిటేట్ అండ్ కాన్సన్ట్రేట్.
1: ఏదైనా ఒక లెటర్ రాయాలనుకుంటే దానికి రాయడానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ లెటర్ యు హావ్ టు కాన్సన్ట్రేట్. Writing and reading.
1: Walking and talking.
0: Walking and talking.
1: Eating and sleeping.
0: Eating and sleeping.
1: Everything is meditation.
0: Everything is meditation.
1: మీరు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే
0: if you want to go,
1: ఏది దారి అనేటువంటి లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు?
0: If you don't know the route and correct path, where do you go?
1: కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్.
0: To know the actual route that takes you home is meditation.
1: అనగా మనకు అభ్యంతరమైన కలిగినటువంటి యొక్క మార్గమును అవలంబించడమే ధ్యానము.
0: Meditation is that without any obstacles in your way.
1: ఇంకా కొంతమంది సుఖధ్యానము అంటారు.
0: Some say meditation a comfortable posture.
1: Comfortable.
0: Comfortable.
1: ఏమిటి కంఫర్ట్?
0: What is this comfort?
1: Physical comfort?
0: Physical?
1: Mental comfort?
0: Or mental?
1: Indian comfort?
0: Or sensual?
1: Indian comfort?
0: Or intellectual?
1: Comfort?
0: What?
1: కాదు కాదు.
0: Nothing whatsoever.
1: హృదయం కంఫర్ట్ గానే ఉంటుండాలి.
0: And our heart should be comfortable.
1: ఈ దేహమునకు కంఫర్ట్ అనేటువంటిదే లేదు.
0: For this body there is no comfort as such.
1: చిడిగా కూర్చున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి ఒక చలనం జరుగుతూనే ఉంటుంటది.
0: In spite of the fact that we want to sit steady, there will be some movement or other.
1: Slow and steady win the race.
0: Slow and steady wins the race.
1: ఏది రేసు?
0: What is
1: life? Race.
0: Life is a race.
1: ఏది slow?
0: What is slow?
1: తొందర పాట పడవద్దు.
0: Never be in a hurry.
1: Haste waste waste. Haste makes worry, so do not be in a hurry.
0: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Tondara paata nu padavaddu.
0: Never be in haste.
1: Edo chikkinavanni nu asadhanla cheyavaddu.
0: Don't follow everything that's available on hand.
1: Edi chesina nenu daiva sadhane.
0: Whatever I do, that is
1: divine. Anta daiva swaroopame.
0: Everything is divine form.
1: Evarto nenu maatladna daivamto maatladnatte.
0: I may talk to anybody. I'm talking to God.
1: Kabatti ekkadi nenu velinappudiki nee daiva pradarshane.
0: I may go around anywhere. It's a campaign.
1: Ee maata cheppina daiva mantrame.
0: Any word that I utter is Lord's name.
1: జగత్ అనేటువంటి సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు.
0: When once we have this idea that the universe is the divine manifestation, you don't need to follow any.
1: అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం
0: పెట్టుకోవాలి. Until sacred thoughts arise within us, we have to necessarily follow the spiritual endeavors.
1: యో హి జ్ఞానం అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. సాధన అభ్యాసంలో పెట్టుకోవాలి.
0: వీ హావ్ టు ప్రాక్టీస్ రైట్ ఫ్రమ్ నౌ ఆన్.
1: ఈ సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి.
0: ప్రాక్టీస్ మెడిటేషన్.
1: ఎంతవరకు ఈ ధ్యానము?
0: హౌ లాంగ్?
1: ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయాలి.
0: యూ మెడిటేట్ అంటిల్ యూ గెయిన్ విజ్డమ్.
1: విజ్డమ్, ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు.
0: The moment you get wisdom, you don't need to meditate.
1: ఈ జ్ఞానమే ఒక శాంతికి మూల కారణము.
0: Wisdom confers peace.
1: కనుక మనము ఈ సరైన స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం.
0: To attain actual heights, love is essential.
1: ఈనాటి మానవుడు,
0: man today,
1: క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనసుతో లేడు.
0: He has no steady mind even for a moment.
1: యోగం అంటే ఏమిటి?
0: What is yoga?
1: చిత్తవృత్తి నిరోధకః. ఇది పతంజలి యోగము.
0: What is yoga? According to Patanjali, control of senses. We control our senses.
1: ఇది వీలు కాదు.
0: It's not possible.
1: ఎందుకంటే చిత్తమునకు అది సహజము.
0: Because it's quite a natural thing.
1: కొండపైన నీరు పోసినా కానీ క్రిందికి దిగుతాయి.
0: Even there is water on the mountain top, it falls down.
1: గుంటలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది.
0: And even if you keep fire in a pit, it comes up.
1: కాబట్టి నిప్పు యొక్క లక్షణము పైకి ఉన్నత స్థాయికి పోవటమే.
0: ద ఫైర్ విల్ కమ్ అప్, ఇట్ గ్రో అప్వర్డ్.
1: నీటి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే.
0: ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో డౌన్.
1: కాబట్టి మన వరల్డ్లీ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది.
0: వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ వాటర్. ఎక్కడ
1: పడితే అది కిందికే దిగుతూ ఉంటుంటది.
0: వేర్ ఎవర్ ద వాటర్ ఈజ్, ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
1: కానీ అది నెగటివ్.
0: ఆల్ ది డిజైర్స్
1: పాజిటివ్ అనేటువంటిది జ్ఞానము. అది గుంటలో పెట్టినా గానీ దాని వెలుతురు పైకి వస్తుంటాయి.
0: పాజిటివ్ ఇస్ ద విజ్డమ్ లైక్ ద ఫైర్ ఇన్ ద పిట్ దట్ ఇస్ అప్వర్డ్.
1: కనుకనే జ్ఞానాధ్యానం విశిష్యతి జానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఈ విధమైన యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్ వీ విల్ నెవర్ వేస్ట్ అవర్ టైం.
1: అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చునని చెప్పాను.
0: భగవాన్ సెట్ యు
1: ధనం పోతే సంపాదించుకోవచ్చును,
0: యూ కెన్ గెట్ మనీ ఈవెన్ ఇఫ్ యూ లూజ్,
1: భూమి పోతే సంపాదించుకోవచ్చును,
0: ద ల్యాండ్ కెన్ బి రీగెయిన్డ్,
1: మిత్రులు పోతే సంపాదించుకోవచ్చును, భార్య పోతే సంపాదించుకోవచ్చును, కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవాలి.
0: ఈవెన్ ఇఫ్ ఫ్రెండ్ ఇస్ లాస్ట్ యూ కెన్ హ్యావ్ హిమ్ ఆల్సో ద వైఫ్ ఈవెన్ షీ లాస్ట్, కానీ
1: దేనికోసమని,
0: వై ద బాడీ ఇస్ గివెన్,
1: దైవము చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి,
0: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు రీచ్ గాడ్,
1: కనుక దానిని రీచ్ చేసేంత వరకు దీన్ని చక్కగా కాపాడుకోవాలి.
0: అంటిల్ వీ రీచ్ గాడ్ బాడీ,
1: నిద్రాహారములు మాని
0: వీ కెనాట్ సాక్రిఫైస్,
1: ఏదో కొన్ని సాధనలు సాధనలు చేసుకుంటే దేహం క్షీణించిపోతుంది.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ షుడ్ నాట్ వీకెన్ అవర్ బాడీ.
1: భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం.
0: Food is for the sustenance of the body and the cloth for the protection.
1: కాలమునకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి.
0: We have to take food appropriately. వాతావరణానికి
1: తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి.
0: As per the climate we should put on the dress.
1: దేనికోసము? దేహాన్ని సంరక్షించుకునే.
0: What for these two? To protect our body.
1: దేనికోసము?
0: Why this body?
1: దైవత్వాన్ని అనుభవించే కోసం.
0: To experience the divinity body is given.
1: కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకోవాలి.
0: To experience the divinity we have to protect our body.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: బాడీ ఈస్ గివెన్ టు అండర్టేక్ ఆల్ సర్వీస్ యాక్టివిటీస్.
1: ఈ సర్వీస్ అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ సర్వీస్?
1: దైవాన్ని పొందడానికి చేసేటువంటి సర్వీస్.
0: సర్వీస్ ఇస్ ద పాత్ టు రీచ్ గాడ్.
1: అదే భజన,
0: దట్ ఈస్ భజన,
1: అదే ధ్యానము,
0: మెడిటేషన్,
1: అదే యోగము, అదే కర్మలు, అదే తపస్సు,
0: గుడ్ డీడ్స్,
1: తపస్సు,
0: పెనెన్స్,
1: తపస్సు,
0: పెనెన్స్,
1: తపస్సు.
0: వాట్ ఈస్ పెనెన్స్?
1: అనగా
0: మీనింగ్
1: ప్రేమతో సర్వ కర్మలు ఆచరించడము, మనోవాక్కాయ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
0: ఇఫ్ యూ డూ ఆల్ డీడ్స్ విత్ లవ్ అండ్ ఇఫ్ యూ వర్క్ టు విత్ ఇఫ్ యూ వర్క్ అండ్ స్పీక్ విత్ ద ఫీలింగ్ ఇన్ అదర్ యూనిటీ, దట్స్ పెనెన్స్.
1: మనస్సు ఒకవైపున,
0: మైండ్ ఆన్ వన్ సైడ్,
1: ఒకవైపున
0: వర్డ్ డిఫరెంట్,
1: కర్మ ఒకవైపున పోయినప్పుడు అది తమస్సు అవుతుంది.
0: యాక్షన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ఇస్ తమస్, డార్క్నెస్.
1: తపస్సుకు తమస్సుకు ఉండినటువంటి భేదాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ తపస్, పెనెన్స్, తమస్, డార్క్నెస్.
1: హృదయాన్ని నింపుకొని ఏ పనైనా చేయి అది సాధన కిందనే పోతుంది.
0: వాట్ ఎవర్ యూ డూ విత్ లవ్ ఇన్ యువర్ హార్ట్ ఇట్ ఈస్ తపస్, పెనెన్స్.
1: వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని చెప్పింది.
0: సో వేద వాంట్స్ యూ టు ఆఫర్ ఆల్ డీడ్స్ టు గాడ్.
1: ఏ పన్న ఇదంతా భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నానుకో, అంతకంటే గొప్ప ధ్యానం ఎక్కడుంది?
0: వాట్ ఎవర్ యూ మే డూ టేక్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: భజన ఎక్కడుంది?
0: దేర్ ఇస్ నో అదర్ హైయర్ భజన్.
1: అంతకంటే గొప్ప పూజ ఎక్కడ ఉంటుంది?
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ వర్షిప్ దెన్ దట్.
1: ఎక్కడా లేదు.
0: నో వేర్.
1: ఒక పూజ రూమ్ పోయి
0: యూ గో టు పూజా రూమ్,
1: పటమును పెట్టి ఒక విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజ చేసినంత మాత్రం దైవానికి అందదు.
0: యూ హ్యావ్ గాట్ అన్ ఆల్టార్ దేర్, కీప్ ఎన్ ఐడల్ అండ్ పిక్చర్ అండ్ వర్షిప్, ఇట్స్ నాట్ సో.
1: దైవము విశ్వస్వరూపుడు.
0: గాడ్ ఈస్ ద మేనిఫెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనివర్స్.
1: విశ్వస్వరూపుడైనటువంటి పరమాత్మనికి నీ పూజ ఎంత మాత్రం?
0: గాడ్ హూ ఇస్ యూనివర్సల్, యూ కెనాట్ నారో హిమ్
1: డౌన్. భగవంతుని కూడా నువ్వు సంకుచితపరిచినటువంటి వాడు అవుతావు.
0: నెవర్ లిమిట్ గాడ్.
1: కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి భగవంతునికి అనంతమైన ప్రేమనే మనం పెంచుకోవాలి.
0: గాడ్ ఈజ్ సో ఇన్ఫినిట్ అండ్ వాస్ట్, సో యువర్ లవ్ ఆల్సో షుడ్ బి లైక్ దాట్.
1: అనంతమైన ప్రేమను పెంచుకోవడం చాలా సులభం.
0: ఇట్స్ వెరీ ఈజీ టు డెవలప్ ఇన్ఫినిట్ లవ్.
1: ఎందుకంటే దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటుంది.
0: సో లాంగ్ యూ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ లవ్ ఇస్ నేర్.
1: అన్ని దేహములు దైవ స్వరూపములే.
0: ఆల్ బాడీస్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: గాడ్ హెస్ 1000 హెడ్స్, 1000 ఫీట్, 1000 హ్యాండ్స్.
1: అందరినీ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో.
0: ఇట్ ఈస్ ఆల్ ఎడిషన్, ప్లస్ ప్లస్ ప్లస్.
1: ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఈ విధంగా చేసుకుంటూ పో. అందరూ మనం ఒక్కటే.
0: గో ఆన్ యాడింగ్ ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, దెన్ యూ నో దట్ ఆల్ ఆర్ వన్.
1: నేను నా కుటుంబాన్ని పెట్టి ఐ ప్లస్ యూ.
0: Then if you just limit to the family, I plus you.
1: We outundanti.
0: I plus you come to we.
1: We plus you.
0: We plus you. We.
1: Not
0: we plus you.
1: We plus we.
0: We plus we. We.
1: Anta okate aipotha.
0: All are one.
1: కాబట్టి మనం అందరూ ఒక్కటే.
0: సో ఆల్ ఆర్ వన్.
1: అందరూ దైవ బిడ్డలే.
0: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్. బ్రదర్హుడ్ ఆఫ్ God, brotherhood of man.
0: So it boils down to this principle, brotherhood of man and fatherhood of God. All are the sparks of the divine.
1: దీనే భగవద్ గీత మమై వంశో జీవ లోకే జీవ భూత సనాతన. మీరందరూ సనాతనులే.
0: దిస్ వాట్ గీతా సేస్ దట్ యు ఆర్ ఏన్షియంట్ వన్.
1: కాదు,
0: యు ఆర్ నాట్ న్యూ.
1: ప్రాచీనులు కాదు,
0: యు ఆర్ నాట్ ఏన్షియంట్.
1: సనాతనులే,
0: యు ఆర్ ఏన్షియంట్.
1: ఈ సనాతనులు ఏంటంటే మీరు దైవాంశ స్వరూపులే.
0: యూ బీయింగ్ ది ఏన్షియంట్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: అందరూ దైవ స్వరూపమే.
0: ఆల్ ఆర్ మేనిఫెస్టేషన్స్.
1: ఆకారములు వేరువేరుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది.
0: ఫార్మ్స్ డిఫర్ బట్ ఆత్మ ఈజ్ సేమ్.
1: ఇక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఇంత బల్బ్స్ ఉంటా ఉన్నాయి.
0: హియర్ యూ ఫైండ్ వన్ బల్బ్, వన్ బల్బ్ దేర్.
1: కనిపిస్తున్నాయి.
0: బల్బ్స్ ఆర్ డిఫరెంట్
1: కానీ కరెంట్ ఒక్కటే అన్నిట్లోనా
0: బట్ కరెంట్ ఈజ్ వన్ అండ్ ద సేమ్
1: ఆ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి
0: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ క్లియర్లీ
1: ఎట్టి భేదములు మనకు ఆవిర్భవించదు
0: దెన్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ విద్ ఇన్ అస్
1: కనుక ఏకత్వాన్ని పొందడానికి తగినటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను
0: టు అటైన్ ది డివినిటీ భగవాన్ ఎక్స్పెక్ట్స్ అండ్ వాంట్స్ అస్ టు డెవలప్ లవ్
1: భగవంతుడి ప్రేమ స్వరూపుడు
0: గాడ్ ఈజ్ ఎంబాడిమెంట్
1: ప్రేమ తప్ప మరొకటి లేనే లేదు
0: గాడ్ ఈజ్ లవ్ నథింగ్ ఎల్స్ బియాండ్
1: ఇంక ఏదైనా వేరు వేరే ఒక్కటి ఉంటే అంత గుణములుగా ఏర్పడతాయి
0: ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హ్యావ్ అట్రిబ్యూట్స్ ఆర్ ట్రేట్స్
1: భగవంతుడు గుణరహితుడు
0: గాడ్ ఈజ్ అట్రిబ్యూట్ లెస్
1: నిత్యానందం
0: ఎటర్నల్ బ్లెస్
1: సుఖదం
0: సుప్రీం హ్యాపీనెస్
1: కేవలం జ్ఞానమూర్తి
0: విజ్డమ్
1: ద్వంద్వాతీతం
0: నాన్ డ్యూయలిజం
1: సదృశ్యం
0: ఎథీరియల్
1: తమత్యాదిరక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి
0: వెన్ గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్ వై షుడ్ అట్రిబ్యూట్ అట్రిబ్యూట్స్
1: ప్రేమ గుణము కాదు
0: లవ్ ఈజ్ నాట్ అన్ అట్రిబ్యూట్
1: స్వభావము
0: ఇట్ ఈస్ ద నేచర్
1: స్వభావము
0: స్వభావం
1: ఆత్మ యొక్క భావమే ప్రేమ
0: స్వ ఆత్మ దాట్ ఈస్ ఆత్మిక్ ఫీలింగ్ లవ్
1: కనుక ఇవంత గుణముల కింద తీసుకుని సత్యవంతుడు ధర్మవంతుడు శాంతివంతుడు ఇవంత గుణాలు
0: వీ షుడ్ నాట్ టేక్ దెమ్ యాస్ అట్రిబ్యూట్స్ ఆర్ క్వాలిటీస్
1: అన్నింటికి ప్రేమనే ప్రధానము
0: లవ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్
1: ప్రేమతో నీవు మాట్లాడు
0: స్పీక్ విత్ లవ్
1: అదే సత్యం అవుతుంది
0: దాట్ ఈస్ ట్రూత్
1: ప్రేమతో నీవు పనులు చేయి
0: యాక్ట్ విత్ లవ్
1: అదే ధర్మం అవుతుంది
0: దట్ ఈస్ ధర్మ
1: ప్రేమ చేయి నీవు హృదయాన్ని చింతించు
0: థింక్ ఆఫ్ లవ్
1: అదే శాంతి అవుతుంది
0: యుల్ బీ ఇన్ పీస్
1: ప్రేమ చేతి ప్రేమనే ప్రకాశించుకో
0: అండ్ లవ్ షైన్స్ త్రూ లవ్ బై లవ్
1: ప్రేమనే
0: And everything gets unified into love.
1: అన్నిటి యందు ఉండినటువంటిది కరెంట్ వలె ప్రేమనే.
0: Like the inner current, there is love.
1: కనుక ఇట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను దినదిన అభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులో ద్వేషములు ఏ విధమైన క్రోధములు అలజడులు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు.
0: When once man develops love day by day more and more, There'll be no anger, there'll be no differences, there'll be no hatred, there'll be no agitation or disturbances.

ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమపురుషు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమపురుష. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు పేద కుచేలుని ప్రోవ వేద చరితుడు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు కరినిగా చెడితరి కమలనయనుడు.

0: చెనున్నాడు. పేద కుచేలుని ప్రభువ వీధ చరితుడు. ఆ గుణంబె గణించి ఆర్యవంధుడు అవతరించిన భూమిపై అవనియందు
1: Lord, who has taken birth that day with those attributes, who could save Prahlada, God with all the attributes, who could come to the rescue of the poverty-stricken Kuchela, God with all his attributes, who saved Gajendra from being caught from the crocodile, has incarnated himself on earth today.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ఎక్కడ, ఎట్లు అవతరించను, ఎక్కడ అవతరించను అనేటువంటి ప్రశ్నలు కాలహరణంగా కలిగేటువంటివి.
1: వేర్ ఈజ్ గాడ్? హౌ హ్యాస్ హీ మేనిఫెస్టేటెడ్? హౌ హ్యాస్ హీ ఇన్కార్నేటెడ్? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ అరైజ్ ఇన్ అవర్ మైండ్స్.
0: లోకములో ఏది పుట్టవలనన్నను దానికి కొన్ని కారణ కార్యాలు కలగాలి.
1: ఫర్ ఎనీథింగ్ టు మేనిఫెస్ట్ అండ్ మెటీరియలైజ్ దేర్ మస్ట్ బి ఎ కాజ్ అండ్ ఎన్ ఎఫెక్ట్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు. సర్వులు భగవత్ స్వరూపమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. All are the embodiments of the divine.
0: ee naadu ramana puttina dinamu, krishna puttina dinamu, jesus puttina dinamu ani perlu veri veri roopamga varlinchi aa namamunku birthday chestunnaru.
1: We celebrate birthday of Rama, Krishna and Jesus, and taking God in various names, we celebrate with all festivity the birthday.
0: Nijanga ee vidhamga cheppukoni aaradhinchadam cheta adi oka birthday avutaya kaavu.
1: Observance of the celebration of this kind and declaring it as a birthday, would that amount to worship? No.
0: Bhagavantudu samvatsaramoku okatari janminchadu.
1: You don't find God taking birth once every year.
0: Prati manavuni uchchasa nishwasamule bhagavat swaroopalu.
1: God is the very breath, the inhalation and exhalation.
0: Adi om tat sat.
1: That's what it is. Om tat sat.
0: Tat adi.
1: Tat that.
0: చిత్ ఇది,
1: చిత్ దిస్,
0: అది ఇది అనే రెండు పదములు మాత్రమే ఉన్నావు కానీ అతను ఇతను అనేటువంటి భేదం లేవు.
1: దో దీస్ టూ వర్డ్స్ దట్ అండ్ దిస్ ఆర్ దేర్ బట్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ విదౌట్ ద సెకండ్.
0: భగవంతునకు ఎట్టి జన్మములు లేవు.
1: గాడ్ ఇస్ బియాండ్ బర్త్.
0: ఎట్టి గమ్యములు లేవు.
1: నో గోల్ వాట్స్ ఎవర్.
0: కానీ పామరులైనటువంటి మానవులు కొంచెం విశ్వాసమును పెంచుకునే నిమిత్తమై ఈ విధమైనటువంటి జనన మరణాలని నిరూపిస్తూ వచ్చారు.
1: హౌఎవర్ ద బిగినర్స్ ద ఇన్నోసెంట్ టేక్ దిస్ వే టు నో గాడ్ అండ్ టు బి నియర్ హిమ్.
0: భగవంతుడు పుట్టుకునే ఉంటుంటే దీనికి రెండవది గిట్టడం కూడా ఉంటుంటుంది కదా.
1: Then once you say that God has a beginning, you should also be able to explain the end of God.
0: దీనికి పుట్టుక చావులు రెండు కూడా లేవు.
1: God has neither a beginning nor an end.
0: అంతా కూడాను మానవుని యొక్క భ్రమనే.
1: That is all human imagination.
0: దేహమును పురస్కరించుకొని దానిని ఆరాధన చేసుకుంటూ ఇది ఏ పుట్టుక అయినటువంటిది అని భావిస్తున్నారు.
1: basing on the body, we go by the birthday for celebration.
0: ఇది కేవలము భక్తుని యొక్క భ్రమలే కాని సత్యములు కావు.
1: That is all the feeling of a devotee and not the truth at all.
0: లోకములో ఎందరో జన్మిస్తున్నారు.
1: Many people are born.
0: ఎందరో మరణిస్తున్నారు.
1: People leave this world.
0: మరణం అంటే ఏమిటి? జన్మం అంటే ఏమిటి?
1: What is birth? What is death?
0: దేహము కనిపించడమే జననము.
1: The appearance of the body is birth.
0: దేహము కనిపించకుండా పోవటమే ఇది అంత్యము.
1: The disappearance of the body is the end of life or death.
0: కనుక మానవుడు తన భ్రాంతులు మాత్రమే తను సృష్టించుకుని భ్రమిస్తున్నాడే కాని భగవంతుడు పుట్టుటగా చావుటం అనేటువంటిది లేదు.
1: Therefore, man is carried away by his illusion and imagination. In fact, God is beyond birth and death.
0: Sarvata Panipadam, Tas Sarvata Vachi Siromukham, Sarvata Sutimalloki, Sarvama Vrtishtati. మానవుడు జన్మించినాడని మరణించినాడని జీవించినాడని తెలుపుకోవటము ఇది కేవలము ఒక అజ్ఞానం యొక్క ప్రతిబింబండి.
1: టు కన్సిడర్ దట్ వన్ ఇస్ బోర్న్ అండ్ వన్ హ్యాస్ లెఫ్ట్ దిస్ వరల్డ్ ఆర్ స్పెండింగ్ హిస్ లైఫ్ సో జర్న్ ఆన్ ఎర్త్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: పుట్టుక చావులు రెండు కూడాను భగవంతుని యొక్క సంకల్పములే.
1: ద బర్త్ అండ్ డెత్ హ్యాపన్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్.
0: మనం ఉచ్ఛ్వాసం తీసుకోవటం ఆ విశ్వాసాన్ని వదలటము ఈ తీసుకోవటమే బర్త్ వదలటమే డెత్.
1: వి బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ బ్రీదింగ్ ఇన్ ప్రాసెస్ ఇస్ బర్త్ బ్రీదింగ్ అవుట్ ఇస్ డెత్.
0: ఈ రెండింటి యొక్క సంబంధమైనటువంటి కారణాన్ని గుర్తించుకుని కేవలం కాలంలో స్వల్పంగా వాడు వినియోగించుకుంటున్నాడు.
1: బేసింగ్ ఆన్ ది బ్రీదింగ్ ప్రాసెస్ మ్యాన్ మేక్స్ యూజ్ ఆఫ్ హిస్ లైఫ్ టైమ్.
0: ప్రేమమూర్తి అయినటువంటి పరమంతుడు ప్రేమస్వరూపుడే.
1: గాడ్ ఈజ్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్. హీజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ సర్వుని యందు కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాసముగా కనిపిస్తూనే ఉన్నది.
1: దిస్ లవ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవరీ ఇండివిజువల్ ఇన్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ ప్రాసెస్.
0: లోకములో ఇత్తి మార్పులను గుర్తించుకోవడానికి అనేక పర్యాయములు అనేక రకములైనటువంటి యొక్క యోచనలు చేస్తున్నారు.
1: టు నో ద వేరియస్ చేంజెస్ పీపుల్ హ్యావ్ బీన్ అటెంప్టింగ్ రిపీటెడ్లీ టు నో ద మిస్టరీ బిహైండ్ దిస్ చేంజెస్.
0: ఈ చావు పుట్టుకలను గుర్తించుకునే నిమిత్తమై అనేక శాస్త్రములు అనేక వ్రతములు అనేక సన్నిధులు ఎంతో పరిశోధన చేస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ఎ లాట్ to get into the significance of the inner secrets mystery behind the birth and death.
0: Anta varaku manam ponakkaledu manam dharinchinatundi oka dehame manaku rendintini chana chanam nandu kudanu chupuchunnadi.
1: In fact, we don't need to go that far. The body, the vesture that we have put on will indicate the secret behind birth and death.
0: Ee swasanu teeskovatame birth.
1: The respiratory process, breathing in, is birth.
0: Swasam vadatame death.
1: Breathing out is death.
0: Ee rendinti yokka janana maranala lopala nivu deni premistunnavu?
1: In between these two, birth and death, what is that you love?
0: Kaani deni kudunu premichatam ledu.
1: In fact, you are not loving any.
0: Kaani prema ni endu leda unnadi.
1: That doesn't mean that there is no love in you. There is.
0: మనం ఇచ్చేటువంటి విలువలంతా కూడాను ప్రేమకే కాని ప్రాణికి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి అటాచ్ వాల్యూ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ నాట్ మియర్లీ టు ది ఇండివిజువల్.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సో పోయింది ప్రాణం లోపల.
1: వెన్ సే సో ద లైఫ్ హెస్ గాన్ ఇన్ టు ద బాడీ.
0: హమ్ వచ్చింది ప్రాణం.
1: When once you say hum, naturally it goes out.
0: ఈ సోహములు రెండు కూడాను ఎప్పుడు మనకు జరుగుతున్నాయి?
1: సో హమ్, when do they happen?
0: ప్రతి క్షణమును కూడాను ఇవి రెండు కూడాను మనకు బోధిస్తూనే ఉన్నాయి.
1: This happens in every moment of our life.
0: ఈ శ్వాసం ఉండినంత వరకు కూడాను మానవుని జీవుడు అన్నారు.
1: We can claim ourselves alive so long we breathe.
0: ఈ జీవితం ఉన్నంత వరకు ఇది జన్మము అన్నారు.
1: This is life so long there is respiration.
0: ఈ సోహం అనేటువంటిది నిలిచిపోయినా ఇది మరణం అంటున్నారు.
1: When once this soham process, respiration comes to a halt, it means it is death.
0: కనుక జనన మరణాలు రెండు కూడాను మన యొక్క ప్రాణం నుంచి జరిగినటువంటివి.
1: Therefore, birth and death are related to life.
0: ఈ రెండింటి యందు కూడాను ఇంత ఇంత మార్పులు జరుగుతుండగా భగవంతుడు లేడని ఉన్నాడని ఎవరు సాధించగలరు?
1: When these two things are happening in such a mysterious way, who can deny the existence of God?
0: ఉన్నాడని కొంతమంది, లేడని మరి కొంతమంది ఈ విధంగా వాదోపవాదములతో కాలమును వ్యక్తం చేస్తున్నారే కానీ ఇవి రెండు కూడా సత్యములు కావు.
1: పీపుల్ వేస్ట్ దేర్ టైమ్ ఆర్గ్యూయింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, సమ్ సే వెల్ సమ్ డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్.
0: కానీ అది ఉన్నది, ఎప్పటికీ ఉన్నది.
1: గాడ్ ఇస్ ఎగ్జిస్టెన్స్.
0: ఇది పోవటము రావటం అనేటువంటిది కాదు.
1: ఇట్ నైదర్ కమ్స్ నార్ ఎవర్ వానిషెస్.
0: కనుక దేహం అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని ఈ రెండింటి యొక్క తత్వములను మనం ప్రబోధిస్తూ ఉన్నాం.
1: ఆల్ దీస్ కన్క్లూజన్స్ వీ హావ్ కమ్ టు బేసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద బాడీ.
0: ఏ హృదయం మనసుకి ఈశ నాకు మగిడి దానినే అర్పించ మహితమూర్తి పలగ వేరేమి నెత్తు నీ పాద అర్చనకును అంతలెక్కటింతో అందుకోవయ్య నీవు.
1: ఓ లార్డ్, యు హావ్ గివెన్ మీ దిస్ సీక్రెట్ హార్ట్. I'll give it back to you as my offering. What else can I give you, offer, O Lord?
0: కనుక ఈ రెండు కూడాను మానవుని యొక్క భ్రాంతులే కాని నిజమైనటువంటి సత్యములు కావు.
1: These two are the imaginations of man, but they are not basically true.
0: లోకములో ఎంతనో జీవులు కలుగుతున్నాయి.
1: We find many beings in this world.
0: ఎన్నో జీవులు మరణిస్తున్నాయి.
1: Many beings die with the passage of time.
0: ఈ జన్మ మరణములు రెండు కూడాను కాలములకు సంబంధించినవే కాని కాయములకు సంబంధించినవి కాదు.
1: ది బర్త్ అండ్ టైమ్ ఆర్ రిలేటెడ్ టు ది ఫ్యాక్టర్ ఆఫ్ టైమ్.
0: బర్త్ అండ్ డెత్
1: ఆర్ రిలేటెడ్ టు ది ఫ్యాక్టర్ ఆఫ్ టైమ్.
0: కనుక మానవుడు తన యొక్క సత్వంని తాను పోల్చుకుంటూ ఉన్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ గోస్ బై హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిస్ ఓన్ నేచర్.
0: దీన్ని పరిష్కరించుకుని అట్టి దేహంతో కూడినటువంటి యొక్క బ్రహ్మందాన్ని నా సంబంధ బాంధవ్యములని భావిస్తున్నారు.
1: అండ్ సో హీ ఎస్టాబ్లిషెస్ ఇంటర్ రిలేషన్షిప్స్ అండ్ ఇంటిమసీ బేసింగ్ ఆన్ ద బాడీ.
0: ఇది కూడా చాలా పొరపాటే.
1: దిస్ ఈజ్ ఆల్సో మిస్టేక్.
0: దేహం ఉండినంత వరకును నా సంబంధము.
1: సో లాంగ్ ద బాడీ లాస్ట్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు యూ.
0: కానీ ఇది పోతానే నాకు సంబంధం లేదు.
1: The moment body disappears, you have no more of relationship.
0: Sambandham kalagatamu povatamu rendu kudanu dehamulato kaligetunnatu kaadu.
1: In fact, the relationship is beyond the body that appears and leaves.
0: Evariki evari sambandham?
1: Who is related to whom?
0: Aina nee puttakamurpu unnada?
1: Did that person exist prior to your birth?
0: Velin tarvada nee kanipistada?
1: Would you be able to see him after you leave this world?
0: Ledu.
1: No.
0: ఈ రెండింటి యొక్క తత్వములు కూడాను అసత్యములే.
1: బోత్ ఆర్ ఫాల్స్.
0: ఇది భ్రమలతో కూడి బ్రహ్మతత్వాన్ని గుర్తించడానికి అనేక విధములుగా పాటుపడుతున్నారు.
1: దిస్ ఇస్ ఆల్ అవర్ ఇల్యూషన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ వీ వాంట్ టు నో ద రియాలిటీ.
0: కనుక ఈ బాహ్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరతత్వమునకు మనం సరి అయినటువంటి అర్థం తెలుసుకోవటం లేదు.
1: Therefore, we are not understanding the true nature, the importance of the reality, because we think from the worldly, physical point of view.
0: అసలు తానెవరో అనేటువంటి దాన్ని గుర్తించుకోవటమే నిజమైనటువంటి యొక్క సాధన.
1: The true spiritual practice consists in investigating one's own true nature.
0: Who am I? కనుక నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవటం కోసమని ఇన్ని విధమైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
1: We undertake so many spiritual practices to find an answer and experience to this question, who am I?
0: నీ యందు ఉన్నటువంటి నేనే సర్వుని యందు ఉంటుండాయి.
1: The I in me is uniformly present in everyone.
0: కనుక ఇట్టి దానిని నీవు నేను అనేటువంటిది భేదభావం చేత కలహం పొంది ఇది అశాంతికి గురి చేస్తున్నాయి.
1: We are restless, lost of peace because of distinction, differences on grounds of you and me here.
0: Prema swaruplara,
1: embodiments of love.
0: Janana maranamulu dehamunake kaani jeevunaku levu.
1: Birth and death relate to the body and not to the being.
0: Idi unnadi ledu anetundi ninninchidu kudanu manasu yokka kalpane.
1: It is only the mind that refers to birth and death. It's imagination.
0: అన్ని మానవుని యొక్క కల్పన చేతనే జరుగుతున్నాయి.
1: Everything happens because of man's own creativity.
0: కనుక జీవితమే ఒక విధమైనటువంటి కళ.
1: The whole life is a dream.
0: ఇట్టి డ్రీమ్ లోపల సత్యం ఎక్కడ నీవు గుర్తించగలవు?
1: In this dream, how do you expect to know the truth?
0: కనుక ఇవన్నీ కూడా భ్రాంతులు.
1: So all these are illusions.
0: ఈ భ్రాంతి ఉండినంత వరకు కూడా బ్రహ్మం నీకు కనిపించడు.
1: So long this bhranti illusion, you cannot know Brahma, the divine.
0: ఈ భ్రాంతి మనం వదులుకుంటామో ఆనాడే మనం జన్మకు తగిన గుర్తు.
1: The day you give up this kind of illusion or delusion, you'll be able to experience the reality.
0: మొట్టమొదట శంకరుడు కూడా ఇదే విధంగా సందేశించాడు.
1: This has been the teaching of Shankara to begin with.
0: నేనెవరు, నేనెవరు, నేనెవరు అని ప్రశ్నించుకుంటూ వచ్చాడు.
1: He has put this question to himself, who am I, who am I?
0: కానీ ఒకనాటి రాత్రి, నాయన నీవు నీవే, నీవు మరొక పదార్థములు కావు.
1: One night he got this answer, you are you, none else.
0: కనుక నేను ఎవరు అనేటువంటి దానికి గుర్తించాలంటే శ్వాసంతోనే మనం గుర్తించవచ్చు.
1: సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూ యామ్ ఐ, ద బ్రీతింగ్ ప్రాసెస్ విల్ ప్రొవైడ్ ది ఆన్సర్.
0: ఇలాంటి సులభమైనటువంటి మార్గమును వదిలి అసలు కష్టమైనటువంటి దానిలో ప్రవేశించి కంగారుకు జీవితాన్ని విసుగు చెందుతున్నాడు.
1: We have given up such an easy, simple path, but we are after very tough and rough paths and waste our time.
0: కనుక ఈ టఫ్ రఫ్ ను కూడా మనం పూర్తి వదిలిపెట్టవాలి.
1: దేర్ఫోర్ వీ హ్యావ్ టు గివ్ అప్ దిస్ రఫ్ అండ్ టఫ్ పాత్స్ విచ్ యూ హ్యావ్ బిన్ అడాప్టింగ్ సో ఫార్.
0: కాలంలో ముళ్ళు ఉండినంత వరకు కూడా మనకు బాధ కలుగుతూ ఉంటుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ థార్న్ ఇన్ యువర్ లెగ్, ఇట్ గోస్ ఆన్ పించింగ్ యూ, హర్టింగ్ యూ.
0: ఆ ముళ్ళును తీసి పారవేస్తున్నా మనకి ఎట్టి బాధలు ఉండవు.
1: ద మోమెంట్ యూ రిమూవ్ ద థార్న్ యూ విల్ నాట్ సఫర్ ఎనీ లాంగర్.
0: ఈ దేహం నేను నేను అనేటువంటి ఒక భ్రాంతి చేత దాంతో బాధపడుతున్నాం.
1: ద సఫరింగ్ ఇస్ డ్యూ టు body identification.
0: ఈ యొక్క భావం పూర్తి తీసివేస్తేమా నీవెవరో నీకే తెలుస్తుంది.
1: ద మూమెంట్ ది బాడీ ఐడెంటిఫికేషన్ ఇస్ టోటల్లీ గివెన్ అప్, గాట్ రీడ్ ఆఫ్, యూ విల్ నో యువర్ ట్రూ నేచర్.
0: కనుక ఇవన్నీ కూడా నీ భ్రాంతులతోనే జరుగుతున్నాయి.
1: దీస్ ఆర్ ఆల్ యువర్ ఓన్ ఇమాజినేషన్స్.
0: పునరపి జననం పునరపి మరణం.
1: యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్, యు ఆర్ బోర్న్ అండ్ యూ డై.
0: పునరపి జనని జఠరేశయనం.
1: Time and again, you are there in the womb of your mother.
0: ఇహ సంస్కారే బహుదుస్తారే.
1: This ocean of life is so difficult to swim across.
0: కృపయా పారే పాహి మురారీ.
1: Oh merciful Lord, help me to cross this ocean of life.
0: తన లోపల ఉన్నటువంటి ఒక శ్వాసని తెలుసుకోమని పోషిస్తుండాలి.
1: It is an indirect teaching to know the inherent breathing principle.
0: నీవు తెలుసుకునేటకు ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: You don't need any spiritual practice to know this.
0: భజ గోవిందం భజ గోవిందం.
1: Sing the glory of God, sing the glory of Govinda.
0: గోవిందం భజ మూలమతే.
1: O foolish man, sing his glory, chant his name.
0: ఇహ సంస్కారేం బహుదుస్తారే కృపయా పారే పాహి మురారీ.
1: This ocean of family, the life of this, is so difficult to cross. Oh God, please be merciful unto me.
0: ఈ విధంగా మానవుడు తన యందు ఉన్నటువంటి దానిని తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: Like this man is not able to know that which is latent and immanent in him.
0: తనకు ఒకనాడు స్వప్నం వచ్చింది.
1: He dreams on one day.
0: ఆ స్వప్నంలో తాను మరణించినట్టుగా తాను పొందుతున్నాడు.
1: There in the dream he has experienced death.
0: కానీ అక్కడ నేను మరణించానని బాధపడుతున్నాడు.
1: He feels so sad because of death in the dream.
0: లేచి చూసేటప్పటికే తాను దేహంతో ఉన్నాడు.
1: As he woke up, he could notice his body.
0: అప్పుడు పోయినాడని చెప్పి భావించింది ఏది?
1: What is it that was under the feeling of the death?
0: ఇది కూడాను మనోకల్పనే.
1: It is also the creation of the mind.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క భ్రాంతులే కానీ నిజమైన సత్యములు కావు.
1: Therefore, all are the creation's imaginations of the mind only.
0: నా బిడ్డ, నా కొడుకు, నా తల్లి, నా తండ్రి, ఇవన్నీ కూడా భ్రాంతులు కాక మరి నిజమైనటువంటి తల్లిదండ్రులా.
1: The intimate associations and relationships of the claim, like so and so's my daughter, my son, they are all of our own making at the realm of the mind.
0: ఈ విధమైనటువంటి భ్రాంతులు పుట్టించుకొని ఈ భ్రాంతుల చేతనే పెంచుకొని తదుపరి తాను అనేక విధమైనటువంటి కష్టమును గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ అస్యూమ్డ్ ఇమాజినేషన్స్ అండ్ ప్రిజంప్షన్స్ మ్యాన్ ఈజ్ సఫరింగ్.
0: ఇవన్నీ ప్రేమ యొక్క ప్రభావములే.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఆల్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లవ్.
0: నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వమే తన యందు ఉన్నప్పుడు ఈ రెండు భావములు కూడా నాకు కనిపించవు.
1: In fact, when there is true eternal principle of truth within you, you are not carried away any longer by imagination. Love is one and the same.
0: ఇది రెండు రకములైనటువంటివి కాదు.
1: It cannot be diversified.
0: శారీరకంగా ఉండేటువంటి ప్రేమ ఇది అసత్యమైనటువంటిది.
1: The physical love is false.
0: దీనిలో ఆత్మతత్వంగా భావించుకున్నప్పుడు అది సత్యమైనటువంటిది.
1: But love in reality is truth.
0: కనుక సత్యమును మనం గుర్తించాలంటే కొంత శోధన చేయాలి.
1: In order to know the truth, you must investigate.
0: Kanuka oka chinna udaharanam,
1: a small example.
0: Godavari nadiki leka Ganga nadiki prayanam aipothunnappudu,
1: supposing you go on pilgrimage towards Godavari or Ganga,
0: oka chettu kinda oka vyakti kurchoni dukkunkarani dukkunkarani dukkunkarani ani cheptunnadu.
1: There was a person who sat under a tree repeating the rules of the grammar, dukrum karane, dukrum karane.
0: Idi paanini grammar.
1: This is paanini grammar.
0: Appudu Shankaralu varu oka shishyunni atani daggara pampichadu.
1: Shankara sent
0: sodana cheyali.
1: In order to know the truth, you must investigate.
0: Kanuka oka chinna udaharanam,
1: a small example.
0: Kuda

0: అప్పుడు శంకరుల వారు ఒక శిష్యుణ్ణి అతని దగ్గర పంపించాడు.
1: శంకర సెంట్ వన్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ టు దట్ పర్సన్.
0: అతను ఎవరిని స్మరిస్తున్నాడు తెలుసుకుని రమ్మన్నాడు.
1: He wanted his disciple to know what that person was doing.
0: అప్పుడు తన యొక్క ఆత్మతత్వాన్ని తాను బోధించుకుంటున్నాడు అని చెప్పాడు.
1: And the answer was that he is just reminding of his true identity.
0: ఆ విధంగా చెప్పడం చేత నీకేమైనా బాధ తగ్గిందా?
1: By repeating the rules of grammar, are you free from suffering?
0: అప్పుడు నేరుగా శంకర్ల వారే వచ్చి
1: Shankara himself personally came.
0: Pichivada, dukkum karne, dukkum karne, dukkum karne. Yehi dukkum karne.
1: He said, "Oh man, cap, what is this dukkum karne? The rules of the grammar."
0: Bhaja Govindam, Govindam, bhaja mudamate, samprapte sannite kale, nahi. Nahi rachati dukkum karane.
1: O madcap, sing his glory, chant his name. When the end is nearing, none of these factors would come to your refuge or rescue.
0: Kanuka, ee rendunu niyende puttinavi gaani, niyende adiginavi gaani, bayata nunchi vachinavi gaani, lopala nunchi poyinavi gaani kaadu.
1: Therefore, both are present within you. Not that the special is solicited or asked for.
0: ఇది మానవుని యందు భ్రమ అనేటువంటి ఇది చేరిపోవటం చేతనే బ్రహ్మ తనకు దూరంగా ఉండినట్టుగా కనిపిస్తుంటాడు.
1: సో వెన్ వన్స్ వీఆర్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్ ఆర్ థాట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ద రియాలిటీ.
0: కనుకనే బ్రహ్మనే తానని సత్యాన్ని గుర్తించినప్పుడు భ్రమ తన యందు ఉండనే ఉండదు.
1: వెన్ వన్స్ యూ నో దట్ యు ఆర్ డివైన్ యూ విల్ నాట్ బి డెల్యూటెడ్ ఎనీ లాంగర్.
0: కానీ నిజంగా నా దగ్గర లేదు భ్రమ అనేటువంటిది తీసుకుంటడం చాలా సులభం.
1: It's quite simple to know that you are not carried away by any imagination. That's after all your thought.
0: ఇది ఒక పుష్పము.
1: This is a flower.
0: ఈ పుష్పం నా చేతిలో ఉండినంత వరకును ఇది నా పుష్పము అంటున్నావు.
1: As I hold this flower, I call it that's mine.
0: కానీ దాని కింద పడి వేస్తే నా పుష్పం లేదు.
1: The moment I drop this flower, it's no longer mine.
0: అదే విధముగానే
1: Similarly,
0: దేహమే నేను అని భ్రాంతి పొందినంత వరకును ఆ దేహాభిమానం చేత మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బాడీ ఐడెంటిఫికేషన్ అటాచ్మెంట్ విత్ ద బాడీ మ్యాన్ ఈజ్ సఫరింగ్.
0: ఈ బాడీ పోయిన తర్వాత తనకు ఏ చింతనూ లేదు.
1: ద మూమెంట్ బాడీ ఈజ్ గాన్
0: అప్పుడే నిత్యానందం పరమ సుఖదం తాను అప్పుడు నిత్యానందంగా ఉంటుంటాడు.
1: దెన్ హీ విల్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ ఎటర్నల్ బ్లెస్.
0: ఇవి రెండు కూడా తెలుసుకుని తానే బాధపడుతున్నాడు.
1: Because he knows he is carried away by illusion, he suffers.
0: Prema swarupulara.
1: Embodiments of law.
0: Mana sukadukkamulu rendu kudanu manam kalpinchukunnave kani bhagavantudu prasadinchinavi kaadu.
1: Pain and pleasure are of our own making, nothing to do with the divine.
0: Idi rendintini maname kalpinchukoni rendinti dwara maname baadhapadutunnamu.
1: The pain and pleasure are of our own making and we experience both.
0: ఎవరు మనకు బాధను అందించేటువంటి వారు ఈ జగత్తులో కనరారు.
1: In this world there are none to give you any pain.
0: ఈ బాధను కల్పించేటువంటి వారు కూడా ఎక్కడ కనరారు.
1: There are none who are put to such kind of suffering.
0: ఈ రెండు కూడా నీవే కల్పించుకుంటున్నావు.
1: Both of them are of your own making.
0: ఈ రెండు కూడా నీకు బ్రహ్మనే.
1: That's your imagination.
0: ఆ బ్రహ్మ తనయందు ఉండినంత వరకు సత్యమైనటువంటి బ్రహ్మ మనకు తెలియదు.
1: So long this illusion is there, you cannot know the truth.
0: Karuka, ee bhramanam manam odurukovali.
1: So we must shed this imagination.
0: Sukadukkamulu rendu kudanu bhramale kaani marokati kaavu.
1: The pain and pleasure are equally fleeting, imaginary.
0: Bidda talli anetundi kudanu oka bhramale kaani nijanga bidda tallilu kaaru.
1: The child and mother are also imaginations but not true.
0: Prati okkadi kudanu bhagavad vishayamlo praveshinchinappudu anni kudanu bhramtale.
1: In respect of the divinity, when it's a matter of God, all our thoughts,
0: tellavaru lechina madalukoni raati parunganta varaku kuda manaki ee brahmane manaku jeevithane kalpistunnayi.
1: Right from the time we get up from bed until we retire, we are full of these thoughts and imaginations.
0: Janminchinatvanti manavudu
1: man was taken
0: enta varaku thanu satyanga undagalaru.
1: Man was taken but how long is he going to live a true life?
0: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంది తర్వాత కృంగుతూ కృంగుతూ వస్తుంది.
1: All he grows more and more but naturally one day the body should to
0: పుట్టటము పెరగటము ఇవన్నీ కూడాను అసత్యములే.
1: The birth and growth are also untrue.
0: కానీ ఇది మనం సత్యంగా భావించుకొని దీంతో మనం అనేక

0: We consider them as reality and hence we suffer.
1: కనుక మనం ఏది చేసినప్పటికీ ఈ ఒక్కటి కూడా సత్యమని కాదు.
0: Therefore whatever you may do, never consider any as truth.
1: నీ కన్ను తెరిచి చూసినప్పటికీ ఇన్ని శిరస్సులు కనిపిస్తున్నాయి.
0: When you open your eyes, you see so many heads here.
1: కానీ కన్నులు మూసుకుంటేవా ఒక్క శిరస్సు అయినా కనిపించదు.
0: The moment you close your eyes, you don't see even one head.
1: ఆ చిత్రములంతా ఎక్కడ పోయినాయి?
0: What happened to all the heads?
1: ఆ చిత్రం ఎక్కడి నుంచి వచ్చాయి?
0: Where from have they come?
1: కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే పోయినాయి.
0: They return to the place of their origin.
1: ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు.
0: You don't know where from.
1: ఎక్కడ పోయిందో నీకు తెలియదు.
0: You also do not know where they left.
1: కనుక తెలియనటువంటి దాన్ని పట్టుకొని మనం బాధపడుతున్నాము.
0: We suffer in order to know which is unknown.
1: ఈ తెలియని దానికోసం బాధపడటం ఇది ఎంత పిచ్చితనము.
0: It's total madness to worry for that which is not known.
1: ఇది ఏది నేను కాదు నావి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు నీకు ఎట్టి బాధ కూడా ఉండదు.
0: If you know the reality that none belong to you, that you are none of these, then you'll never suffer.
1: కనుక అన్ని కూడా మన భ్రమలతో కల్పించుకున్నామే కానీ సత్యమైనటువంటిది ఒక్కటి కూడా లేదు.
0: Therefore everything is illusion of our own making. Nothing is total truth.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమ అనేటువంటిది ఒక్కటే మాత్రము మన వెంట అదంతా ఇంటా ఉంటుండదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద లవ్ దట్ ఈస్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ.
1: ఈ ప్రేమ అనేటువంటిది లేకపోతే మానవుడే లేడు.
0: వితౌట్ లవ్ మ్యాన్ కెనాట్ లివ్.
1: కనుకనే ప్రేమ అనేటువంటిది మనకు నిజమైన ప్రాణం.
0: దేర్ఫోర్ లవ్ ఈజ్ లైఫ్.
1: ఆ ప్రేమనే మనకు లైట్.
0: దిస్ లవ్ ఈజ్ లైట్.
1: లవ్ ఈజ్ లైట్.
0: Love is light.
1: ఆ లైట్ ను మనం పెట్టుకుంటే ఈ అజ్ఞానం అనే చీకటే మనకు గోచరం కాదు.
0: Then we have this light of love. The darkness, ignorance would be dispelled.
1: దీనిని పురస్కరించుకుని పునరపి జననం పునరపి మరణం.
0: Basing on this, it's only said repeated life cycle.
1: ఏది కనిపించేదో అది కనిపించకుండా పోతుండాలి.
0: So what that you see, you do not see later.
1: కనిపించకుండా ఏది పోయేదో అది తిరిగి వచ్చి కనిపిస్తూనే ఉండాలి.
0: The non apparent becomes apparent or conspicuous subsequently.
1: రెండు కూడాను ఆ వస్తువు యొక్క పరిణామములు కాదు.
0: Nothing to do with the changes in the material.
1: వస్తువుల యొక్క దీనిపైన ఉన్నటువంటి మానవుని యొక్క ప్రభావమే.
0: It is only human relations with the material objects that would make him feel so.
1: మానవుడు ఇట్టి ప్రభావానికి గురి అయిపోయి ప్రమాదం కల్పించుకుంటున్నాడు.
0: Man is subjected to effects of such imaginations relating to the objective world and so he suffers.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ఎప్పటికీ చావనటువంటిది.
0: లవ్ ఈజ్ ఇమ్మోర్టల్, డెత్లెస్.
1: అది ఎప్పటికీ చావనటువంటి ప్రేమనే మనకు నిజమైనటువంటి ప్రేమ.
0: దట్ ఇమ్మోర్టల్ లవ్ ఈజ్ ట్రూ లవ్.
1: వచ్చి పోయేటువంటి ప్రేమ ప్రేమనే కాదు.
0: దట్ విచ్ కమ్స్ అండ్ గోస్ ఈజ్ నాట్ ట్రూ లవ్.
1: ఈ దేహం పెరుగుతూ ఉండాలి, ఈ దేహం తరుగుతూ ఉండాలి.
0: ద బాడీ గ్రోస్ అండ్ ఆల్సో డికేస్.
1: ఈ పెరిగి తరిగేటువంటి యొక్క దేహం యొక్క తత్వం నీవు సత్యమని భావిస్తున్నావు.
0: హౌ డు యూ కన్సిడర్ దిస్ ట్రూ? వేర్ దిస్ బర్త్ గ్రోత్ అండ్ డెత్
1: కాదు. ఈ సర్వభ్రాంతులకు ఈ దేహమే మూల కారణం.
0: ఫర్ ఆల్ దిస్ ఇమాజినేషన్స్ ద బాడీ ఈస్ ద మెయిన్ కాజ్.
1: కనుక ఈ బాడీ అభిమానమును క్రమక్రమేణా తగ్గించుకోండి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్ డే బై డే.
1: ఈ తగ్గించుకోవటమే చాలా ప్రధానమైన యొక్క తత్వం.
0: దిస్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ఇది నీ యొక్క తెలియని సాధనం.
0: దిస్ ఇస్ ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధనగా జపము, తపము, యోగము, ధ్యానము ఇవి చేసి కాదు వచ్చేది.
0: ద స్పిరిచువల్ ప్రాక్టీస్ డస్ నాట్ మీన్ వర్షిప్, మెడిటేషన్, పెనెన్స్ అండ్ సో ఆన్.
1: నేను దేనిని భావిస్తున్నానో, ఏం సత్యం అనుకుంటున్నానో ఆ సత్యాన్ని నువ్వు వదలాలి.
0: దట్ వాట్ యు కన్సిడర్ ట్రూ, ఇట్ మస్ట్ బి గివెన్ అప్.
1: అది వదలటం చాలా సులభమైనటువంటిది.
0: It's quite easy to give up this false
1: identification.
0: But you do not know why you are
1: suffering. We
0: experience bliss so long we are in this body.
1: The moment it is gone,
0: we suffer, we grieve.
1: కనుకని ఈ జనన మరణములకు మన భ్రాంతులే మూల కారణం.
0: సో ఫర్ బర్త్ అండ్ డెత్ ఇట్స్ ఓన్లీ అవర్ థాట్.
1: ఈ భ్రాంతిని మనం వదులుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గివ్ అప్ సచ్ థాట్స్.
1: దేహాభిమానములను కొంచెం వరకు తగ్గించుకోవాలి.
0: వీ హావ్ టు కట్ షార్ట్ అవర్ బాడీ ఐడెంటిఫికేషన్.
1: తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ రావడం చేతనే ఈ అభిమానం పూర్తి నశించుతుంది.
0: యాజ్ యు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు రిడ్యూస్ ఇట్ డే బై డే, ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్.
1: అది నిజమైన సాధన.
0: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఈ సాధన అంటే ఏమిటి?
0: What is spiritual practice?
1: ఉన్నదాన్ని పోగొట్టుకోవటం సాధన అనుకుంటున్నారా?
0: Do you mean to say that spiritual practice is the one to lose what
1: కాదు,
0: you have?
1: కాదు, కాదు, కాదు.
0: No.
1: పోయేదాన్ని నాదనుకుంటున్నావా? అది కాదు.
0: Do you have a claim on that which is lost? No.
1: ఉన్నది కానీ పోయేది కానీ రెండు కూడా నీది కాదు.
0: That which exists, that which is non-existent, do not belong to you either.
1: కలలో కనిపించినటువంటి స్వప్నములు అదే.
0: They are like dreams.
1: ఆ భ్రాంతులు నిన్ను తబ్బిపు చేస్తున్నది.
0: And it's only dream experiences that would confuse you.
1: అన్నింటికీ మూల కారణం ఒక్కటే.
0: For all this, there is only one main cause.
1: చూడండి, ఇప్పుడే వచ్చినాయి ఎన్ని బల్బులు కనిపిస్తున్నాయి.
0: You find so many bulbs illuminating.
1: ఇవి ఎంచుకోవడానికి పోతే చాలా ఉన్నాయి.
0: You can count, there are many.
1: ఇన్ని నంబర్స్ అయినటువంటి బల్బులు అన్నిటి ఎందుకు ఒక్కటే ఉన్నది ప్రధానం.
0: There's only one current that flows in all these bulbs.
1: ఆ కరెంట్ ఒక్కటే మాత్రమే సత్యమైనటువంటిది.
0: That current is the principle of truth.
1: ఈ రావటము పోవటం అంతా కూడాను మన భ్రాంతి యొక్క భ్రమనే.
0: Therefore the power supply and absence is only your thought.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఈ
1: ప్రేమను మాత్రం అభివృద్ధి చేసుకోండి.
0: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
1: ఎవరిని చూసినా ప్రేమించండి.
0: లవ్ ఎవ్రీవన్.
1: నీ యొక్క ఎదురున్నటువంటి వాడు నీకు ద్వేషి కాదు.
0: There's no person who hates you.
1: నీకెవరు కూడా విరోధం కాదు.
0: None are enemies in
1: this world. నీకందరూ ప్రేమించుకోవలసిన వాడే.
0: Therefore all deserve your love.
1: కనుక నీవు ద్వేషించినటువంటి వాడు నా వాడు కాదనుకుంటున్నావు.
0: You consider a person who hates you as your enemy.
1: ప్రేమించిన వాడే నా వాడు అనుకుంటున్నావు.
0: You think that the person who loves you as your own.
1: రెండు కూడా నీది కానే కాదు.
0: In fact both of them don't belong.
1: వచ్చిపోయినటువంటి భ్రాంతులే నీ యొక్క భ్రమలు.
0: It is only the thoughts and the mind that brought the distinction.
1: ee naadu bhagavantuni yokka tattvanni gurtinchukovalante enniyo sadhanalu chestunnaru.
0: Today to know the divinity people follow many spiritual disciplines.
1: Emti ee sadhanalu?
0: What are they?
1: Ee sadhanalo vallu bhagavantudu vastunnada?
0: Is it possible to experience him?
1: ఈ సాధనతో భగవంతుడు పోతున్నాడా?
0: Do you mean to say that he would leave if you don't pursue?
1: భ్రాంతులే పోతున్నాయి, భ్రాంతులే వస్తున్నాయి.
0: It is only the thoughts, imaginations that appear and vanish.
1: కనుక ఈ భ్రాంతులను పోగొట్టుకోవడానికి తగిన ప్రయత్నం చేయి.
0: We should make every effort to be free from the thought process.
1: నేను నేను అనేటువంటి భ్రాంతిని నీ వదలకో.
0: Give up this body identification mind.
1: అప్పుడే నీకు ఈ భ్రాంతి పోతుంది.
0: Then you will be free from the delusion.
1: అప్పుడే నీకు ఎట్టి భ్రాంతి కూడా ఉండదు, నీకు భయభ్రాంతులు కూడా ఉండవు.
0: Then you will never be affected by any sense of fear or delusion.
1: కనుక మనం ఈనాడు మన సాధన చేయవలసింది ఏమిటి?
0: What is that we should
1: do? ధ్యానంలో కూర్చోవటము, జపములు చేయటము, సాధనలు జరపటము ఇవి అనుకుంటున్నాం మనం. ఈ సాధనలు జపములు తపములు మన భ్రాంతి కోసమే చేస్తున్నాం, కానీ నిజమైన బ్రహ్మం కోసం కాదు.
0: You think in the name of the spiritual discipline you sit to meditate, you worship, you want to do penance, but that's all your own thought, your own mind.
1: ఇవన్నీ కూడాను వదిలేపెట్టు.
0: Give up all these.
1: నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము.
0: Strengthen the thought that I am God, I am God.
1: I am God, I am God, I am God and tatsuko. నీవే గాడ్ అయిపోతావు.
0: Think repeatedly, I am God, I am God.
1: This body only the vastram.
0: This body is only the vesture, the dress.
1: దీన్ని ధరించినటువంటి యొక్క వస్త్రమే కానీ ఇది పుట్టినటువంటి వస్త్రం కాదు.
0: Body is the dress you have put on. The dress has not taken any birth.
1: ఈ దేహభ్రాంతిని పెంచుకొని పెంచుకొని పెంచుకొని దుఃఖం మరింత పెరిగిపోతున్నది.
0: The suffering is more and more because of this body identification.
1: తేజ దుర్జన సంసర్గం.
0: Run away from the bad company.
1: భజ సాధు సమాగమం.
0: Be in good company.
1: కురు పుణ్య మహోరాత్రం.
0: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
1: ఇది కావాల్సింది, ఇక్కడ నిలిచేది ఒక్కటే.
0: దాట్స్ వాట్ ఈజ్ రిక్వైర్డ్.
1: ఎక్కడ చూసినా లోకం లోపల,
0: ఇన్ దిస్ వరల్డ్ వేరే వాడు,
1: అనేక మంది కనిపిస్తూనే ఉన్నారు.
0: యు సీ మెనీ పీపుల్.
1: కానీ కనిపించే వారంతా అనేక మందా?
0: డూ యూ మీన్ సే దట్ యు మీట్ మెనీ పీపుల్?
1: కానే కాదు.
0: నో,
1: అన్ని ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ వన్.
1: తల్లి తానే, తండ్రి తానే, బిడ్డ తానే, చెల్లెలు తానే, అక్క తానే.
0: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ వన్ నెస్ that has expressed in the form of multiplicity.
1: పేరు మనం పెట్టుకుంటున్నామె కానీ ఇది ఏది కాదు.
0: ఇట్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ నామెన్క్లేచర్. ద నేమ్, ద ట్రూత్ ఇస్ వన్.
1: కనుక ఫ్రూట్ ఇస్ వన్,
0: ట్రూత్ ఇస్ వన్.
1: ఈ ట్రూత్ అనేటువంటిది ఒకదాన్నే పెట్టుకోవాలి.
0: ద ట్రూత్ ఈజ్ వన్ విచ్ షుడ్ బి కెప్ట్ ఇన్ వ్యూ.
1: అందులోనే ప్రేమ ప్రవాహం అవుతుంది.
0: అండ్ దట్ లీడ్స్ టు ఇన్సిస్టెంట్ ఫ్లో ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రవాహం లోపల మనం నిలిచిపోవాలి.
0: ఇన్ దిస్ రివర్ ఆఫ్ లవ్ యూ స్టాండ్ స్టిల్.
1: దాంతో మునిగిపోవాలి.
0: గెట్ యువర్ సెల్ఫ్ డ్రౌన్డ్ ఇన్ ద రివర్ ఆఫ్ లవ్.
1: ఎట్టి పరిస్థితి ఏందైనా కూడా ప్రేమను మాత్రం మార్చుకోకండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ లూజ్ లవ్.
1: ఎవరైనా వచ్చి నీకు ద్వేషలేనటువంటి వాడు కనిపించినప్పుడు వీడు నా వాడే, నా తండ్రి, నా తమ్ముడే, నా తమ్ముడే అనుకో.
0: ఎనీ పర్సన్ హూ హేట్స్ యువర్ ఎనిమీ, యూ మే మీట్ హిమ్ ఆన్ ద స్ట్రీట్ బట్ కన్సిడర్ హిమ్ యాజ్ యువర్ బ్రదర్.
1: వీడు నా ద్వేషాన్ని అంచుకుంటే తప్పక నీకు వచ్చేసింది.
0: బట్ ఇఫ్ యూ గాట్ ద ఫీలింగ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్, వెల్ యూ మిస్ ద బాస్.
1: అంత ఒక త్యాగంలోనే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ లైస్ ఇన్ దిస్ ఫ్యాక్టర్ ఆఫ్
1: త్యాగమే నిజమైనటువంటి యోగము.
0: సాక్రిఫైస్ ఇస్ యోగా.
1: ఈ త్యాగం అనే యోగాన్ని మనం పెంచుకోకుండా రోగం అనేటువంటి దేహాన్ని పెంచుకుంటున్నాము.
0: వితౌట్ దిస్ యోగా ద స్పిరిచువల్ డిసిప్లిన్ ఆఫ్ త్యాగా సాక్రిఫైస్ వీ సఫర్ రోగ ఎఫ్లిక్షన్స్.
1: కనుక ఈ త్యాగం అనే దాన్ని మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఈ సాక్రిఫైస్ చేసుకున్నప్పుడే నిజమైనటువంటి బాధ మనకి ఏమాత్రం కలగదు.
0: వెన్ వన్స్ యూఆర్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ యూ నెవర్ సఫర్.
1: కనుక మనం చేయవలసినవి భ్రాంతులు పెంచుకునే సాధన కాదు, భ్రాంతులను వదులుకునే సాధన చేయాలి.
0: దేర్ఫోర్ ద స్పిరిచువల్ డిసిప్లిన్ ఈజ్ ఇంటెండెడ్, ఈజ్ ఎయిమ్డ్ అట్ గివింగ్ అప్ ది ఇమాజినేషన్ ఇల్యూషన్.
1: దేహాలు పెరుగుకొనేది కూడాను మన భ్రాంతులు పెరుగుతూనే ఉంటున్నాయి, కానీ తరగటం లేదు.
0: డే బై డే యాజ్ వీ గ్రో అండ్ ఏజ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఇమాజినేషన్ అండ్ ఇల్యూషన్.
1: మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే ఒక్కటి.
0: ఓన్లీ వన్ థింగ్ వీ హావ్ టు నో.
1: ఇది నాది కాదు.
0: దిస్ ఇస్ నాట్ మైన్.
1: నాదనేది ఏమిటి? నా ఎందున్నటువంటి నేనే నేను.
0: హూ యామ్ ఐ? ద రియల్ సెల్ఫ్ ఇన్ మీ.
1: కనుకనే మనం ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ అనుకో, నిన్నెవరూ బాధించలేరు.
0: Therefore, when you go on repeating, I am I, I am I, no one can hurt
1: you. I am Jiva, you are Deva. అనుకుంటేన బాధ కలుగుతాయి.
0: If you observe differences, I and you are bound to suffer.
1: I and you, ఎక్కడ అవుతుంది?
0: How can you say I and you?
1: నేను నీవు అనేటువంటి ఎక్కడ వచ్చి పుట్టాయి?
0: Where from they
1: have arisen? మనం కల్పించుకున్నవే.
0: That's all your own creation.
1: మనం నేను నువ్వు అనుకోవటం చేత మనము అనేటువంటి చేరిపోయింది.
0: బికాస్ ఆఫ్ యూ అండ్ ఐ దేర్ దిస్ వర్డ్ వి.
1: ఈ ఊ అంటే
0: అండ్ యూ విజ్ వి అండ్ హీ,
1: తర్వాత హీనే అవుతుంది.
0: అండ్ అల్టిమేట్లీ యూ ల్యాండ్ అప్ ఇన్ హీ గాడ్.
1: నో యూ
0: ఇన్ దట్ హీ ద డివైన్ దేర్ ఇస్ నైదర్ ఐ ఆర్ యూ.
1: నో వి,
0: దేర్ ఇస్ నో వి ఐదర్.
1: ఒక్కటే అవుతుంది.
0: ఓన్లీ హీ గాడ్ దట్ లాస్ట్.
1: కనుకనే ప్రేమ స్వరూపులారా,
0: సౌ ఎంబాడిమెంట్
1: సాధనలు అనేక మంది చేస్తూనే ఉన్నారు.
0: వి ఫాలో మెనీ స్పిరిచువల్ డిసిప్లిన్స్.
1: ఏదో జపం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము,
0: సమ్ మెడిటేట్ అండ్ సమ్ డూ పెనెన్స్.
1: కానీ ఇవన్నీ కూడా అంత వ్యర్థమైనటువంటివి.
0: దే ఆర్ జస్ట్ వేస్ట్.
1: అయితే కొంతకాలం నాకు ఇవే మార్పులు కలుగుతాయి.
0: హౌఎవర్ దేర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం.
1: కానీ ఈ తాత్కాలికమైనటువంటి సాధనలు ప్రత్యమైనటువంటి కాదు.
0: దే మే కన్ఫర్ సమ్ టెంపరీ రిజల్ట్స్ బట్ దే వుడ్ నాట్ గివ్ పర్మనెంట్.
1: సత్యమైనవి కాదు.
0: దే ఆర్ నాట్ ట్రూ.
1: ఎంత అనిత్యం, అనిత్యం, అనిత్యం.
0: దే ఆర్ ఆల్ జస్ట్ టెంపరీ.
1: ఈ టెంపరీ అనేటువంటి దానికి మనం ఏమాత్రం విచారించకూడదు.
0: దేర్ఫోర్ లెట్స్ నాట్ గెట్ వరీడ్ ఆఫ్ ది టెంపరీ రిజల్ట్స్ ఆర్ టెంపరీ.
1: ఈ వరీనే మనకు ఎక్కువ వరీ చేస్తుండాలి.
0: సో దిస్ ఓన్లీ
1: నాది, నాది అనుకోవటమే వరీ.
0: ద క్లెయిమ్ ఆఫ్ మైండ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ వరీ.
1: ఈ వరి అనేటువంటిది ఎంతవరకు వస్తుంది?
0: హౌ లాంగ్ ది వరీ లాస్ట్?
1: హరి అనేటువంటి దాన్ని తెలుసుకునేంత వరకు వరి మనల్ని వెంటాడుతుండాలి.
0: అంటిల్ యు నో హరి, ద వరీ విల్ బి ఆఫ్టర్ యూ.
1: కనుక నీవు వరి పడటము దేని వల్ల?
0: వై డు యూ వరి?
1: నేను నేను అనే భ్రాంతి వల్లనే పడుతున్నాను.
0: బికాస్ ఆఫ్ దిస్ బాడీ ఐడెంటిఫికేషన్ మైండ్ ఐ.
1: నేను కాదు, ఇది హరి. హరియే వరి.
0: అండ్ దేర్ ఫోర్ హరి ద సెల్ఫ్ ఐ, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ వరీ.
1: కనుక మనం ఎప్పుడు కూడాను మనకు సత్యమైనటువంటి దానిని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద ట్రూత్, ద రియాలిటీ.
1: ఎట్టి పరిస్థితులు ఏందైనా కూడా మనం కంటిదారులు కాచకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ నెవర్ షెడ్ ఎ టియర్.
1: దేనికోసం మనకు బాధపడుతున్నాం?
0: వై డు యూ సఫర్?
1: ఇది నాది అనుకున్నంత వరకే, అది నాది కాకుండా పోయినప్పటికీ ఏ బాధన ఉండదు.
0: బికాస్ ఆఫ్ ది క్లెయిమ్ ఆఫ్ ఓనర్షిప్ బిలాంగింగ్ యూ క్రాయ్.
1: కనుక నీవు బాధపడకుండా నిరంతరము శాంతిగా ఉండాలనుకుంటే నేను నేనే అనే సత్యాన్ని గుర్తించాలి.
0: నెవర్ ఫీల్ సాడ్. ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ నో దట్ దిస్ ప్రిన్సిపల్ ఐఎమ్ ఐ.
1: ఇట్టి దాన్ని మీరు సాధించుకుంటే మిమ్మల్ని ఏ విధమైనటువంటి బాధలు బాధించవు.
0: ఇఫ్ యూ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ అండ్ మోర్ యూ నెవర్ సఫర్.
1: కానీ ముఖ్యంగా వీరు గుర్తించవలసినటువంటిది దేహాభిమానము, దేహమునికి సంబంధించినటువంటి వస్తువు అభిమానాలు మీరు ఏమాత్రం పెంచుకోకండి.
0: వాట్ వీఆర్ సపోజ్ టు నో టుడే ఇస్ దిస్ వీ షుడ్ నాట్ డెవలప్ బాడీ అటాచ్మెంట్ అండ్ అటాచ్మెంట్ టు మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
1: ఈ విధమైనటువంటి దీంతో నీవు త్యాగం చేసుకుంటే అన్ని విధాల ధన్యుడవుతావు.
0: విత్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ వర్క్ ఫర్ యువర్ ఓన్ లిబరేషన్.
1: మీరు సాధించవలసినటువంటి త్యాగమే కానీ భోగం కాదు.
0: వాట్ యూ షుడ్ సీక్ ఈజ్ సాక్రిఫైస్ నాట్ అఫ్లూయన్స్. భోగం
1: నాకు కావాలి కావాలనుకున్నటువంటిది భోగము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డిజైర్ ఈజ్ భోగ అఫ్లూయన్స్.
1: నాది కాదు అనుకోవటమే యోగము.
0: ద డినయల్ ఈజ్ యోగ.
1: కనుక ఆ యోగమే నిజమైన మనకు తగిన బలము.
0: This yoga, this spiritual practice is bala, the strength.
1: Prema sarupulara.
0: Embodiments of law.
1: Itti balamunu gurtinchukune nimittamai Jesus anni sadhana chestu vachadu.
0: To know the spiritual strength behind every person, Jesus has undertaken many spiritual disciplines.
1: Kani kontha kalamunaku tanaku ee bala kaligi ekku ayipothu vachindi.
0: At one time he had to face this unbearable suffering.
1: Pogaturi జెరూసలేం లోపల ఒక తిరునాలు జరుగుతూ వచ్చింది.
0: దేర్ ఇన్ జెరూసలేం దేర్ వాజ్ ఎ ఫేర్ ఇన్ దట్ విలేజ్.
1: జెరూసలేం ఆ తిరునాలు లోపల తల్లిదండ్రులు పిల్లవాడిని తీసుకుని పోయారు.
0: అండ్ జీసస్ వాజ్ టేకెన్ దేర్ బై హిస్ పేరెంట్స్ టు దట్ విలేజ్ జెరూసలేం.
1: ఈ జనం ఒత్తిడి వల్ల ఆ పిల్లవాడు కనిపించకుండా పోయాడు.
0: ఇన్ ద క్రౌడ్ ద బాయ్ ఇస్ లాస్ట్.
1: కానీ ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు?
0: వేర్ ఇస్ ద బాయ్?
1: లోపల ప్రవేశించి
0: he has gone in.
1: A priest cheptunnatundi vishayalanta chakkaga vintunnadu.
0: And the boy has been listening to the teachings of the temple priest.
1: Kalliganulu ekkadunnaru vetukutunnaru devalayamku dudu chuttu vetukutunnaru.
0: The parents are in search of the boy in the premises of the temple around.
1: Enta varaku vetukinappudiki suryodayam modalukoni suryastham varaku kuda vetikayaru.
0: The parents were in search of the boy who was found missing right from dawn to dusk.
1: Vaani kanipinchaledu.
0: They could not find him.
1: He merely జోసెఫ్ ఇద్దరు కూడా బాధపడుతున్నారు.
0: మేరీ అండ్ జోసెఫ్ ఫెల్ట్ వెరీ సాడ్.
1: తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మరి ఒక తూరి ఆ పిల్లవాడు కనిపించాడు.
0: ఆఫ్టర్ ద ఎర్లీ వర్షిప్ దే కుడ్ ఫైండ్ ద బాయ్.
1: నాయన ఎక్కడ పోయింటివిరా, తెల్లవారి మొదలుకొని నేటి వరకు మిమ్మల్ని అవస్థపడుతూ చాలా వెతుకుతూ వచ్చాము.
0: దెన్ దే ఆస్క్డ్ హిమ్, బాయ్ వాట్ హ్యాపెన్డ్ యూ, వేర్ హ్యావ్ యూ గాన్, వీ హ్యావ్ బీన్ ఇన్ సర్చ్ ఆఫ్ యూ.
1: అమ్మా నేను ఎక్కడికి పోలేదు.
0: ద బాయ్ రిప్లైడ్ ఐ హావ్ నాట్ గాన్ ఎనీవేర్.
1: కాలు దాటలేదు.
0: I have not gone anywhere.
1: నేను లోపలనే ఉన్నాను.
0: అండ్ దేర్ ఇన్
1: ఏం చేస్తున్నావు?
0: వాట్ ఆర్ యూ డూయింగ్?
1: ప్రీస్ట్ చెప్పేటువంటి విషయాలంతా నేను తప్పగా జరిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను.
0: ద బాయ్ సెడ్ ఐ యామ్ లిసనింగ్ టు ద టీచింగ్స్ ఆఫ్ ద ప్రీస్ట్.
1: అప్పుడే తన ఎందున్నటువంటి ఒక తత్వాన్ని మానవుడు కనుక్కోవాలంటే బయట వెతుకుతున్నాడే కానీ తన లోపల వెతకటం లేదు.
0: టు నో ద లేటెంట్ డివినిటీ విదిన్ మ్యాన్ ఈజ్ సర్చింగ్ అవుట్ వర్డ్స్ ఎక్స్టర్నలీ.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను భగవంతుని వెతకడము బయటనే వెతుకుతున్నాడు కానీ తన ఎందున్నటువంటి భగవంతుని ఏమాత్రం తన కనిపించడం లేదు.
0: మ్యాన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఔటర్ వరల్డ్, హీఈస్ నాట్ మేకింగ్ ఎనీ సర్చ్ విదిన్.
1: తన ఎందే ఉంటున్నాడు భగవంతుడు.
0: God is in you.
1: Tane bhagavantudu ga unnadu.
0: You are God.
1: Kaane tannu baita tattu vetuttu unnadu.
0: But yet man is in search of him outside.
1: Oka chinna udaharanam meere chusukondi.
0: A small example.
1: Neevu ikkade unnavu.
0: You are here.
1: Neevu baita tattu poi ninnu neevu chudalanukunte veer avutunda?
0: Is it possible for you to find yourself outside?
1: నిన్ను నీవు ఏ విధంగా చూడగలవు?
0: హౌ కెన్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్?
1: చూడటమే వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
1: అంత మాత్రం చేత నేను లేననుకుంటావా?
0: దట్ డజన్ మీన్ దట్ యూ కెన్ డినై యువర్ సెల్ఫ్.
1: అంత వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ ఫలాన అబ్బాయి ఎక్కడైనా ఉన్నాడా అని అడిగితే నీవేనయ్యా ఫలాన అబ్బాయివి అని అడుగు చెప్తాడు.
0: ఇఫ్ యూ గో ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్, సమ్ స్ట్రేంజర్ విల్ టెల్ యూ ఆర్ ది పర్సన్ హూమ్ ఆఫ్టర్ యూఆర్ సర్చింగ్ ఫార్.
1: అప్పుడు తనదాన్ని ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించుకోగలడు.
0: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద ట్రూత్ విత్ హిమ్.
1: ఈ ఏకత్వాన్ని గురించి చర్చుకోవటం చాలా సులభమే కానీ దాన్ని నమ్మాలి బాగా.
0: ఇట్ ఈస్ క్వైట్ సింపుల్ అండ్ ఈజీ టు నో దిస్ వన్నెస్, బట్ వన్ మస్ట్ హ్యావ్ అబ్సల్యూట్ ఫెయిత్.
1: నేను అనేటువంటిది నాకంటే బయట లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ ఈజ్ విదిన్, నాట్ అవుట్
1: సైడ్. నేను నాయందే ఉంటున్నది కానీ నాకంటే బయట లేదు.
0: ది ఐ ఈజ్ విదిన్ మీ, నాట్ అవుట్ సైడ్.
1: నాకంటే బయట ఉన్నటువంటిది నేను కాదు.
0: దట్ విచ్ ఈజ్ ఇన్ ది ఎక్స్టీరియర్ ఈజ్ నాట్ మైన్.
1: కనుకనే తపస్తత్వ శక్తి చేత తన బయట లోపల రెండు దగ్గర కూడా కనిపిస్తూనే ఉంటాడు.
0: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ ఇంక్వైరీ వన్ వుడ్ నో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద రియాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: ముఖ్యంగా మీరు వెతకవలసింది నీ ఎందున్నటువంటి నిన్నే వెతకాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు సర్చ్ యువర్ సెల్ఫ్ విదిన్.
1: నిన్ను నీవు వెతుక్కోవటమే ఇదే నిజమే సాక్షాత్కారం.
0: ద సెల్ఫ్ ఎంక్వైరీ ఇస్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
1: అది తెలుసుకుంటే ఇంకే బాధలు ఉండవు నీకు.
0: ద మూమెంట్ యు నో యు విల్ నాట్ సఫర్ ఎనీ లాంగర్.
1: కనుక మీరు ఏమాత్రం కూడా బాధపడుకోకుండా దైవ సాక్షాత్కారం కాలేదని మీరు వచించకండి.
0: నెవర్ ఫీల్ సాడ్, నెవర్ సే దట్ యు హావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: కనుక తన తానేందే ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: ఒకడు పుస్తకం చదువుతున్నాడు.
0: One was found.
1: ఆ చదువుతున్నప్పుడు 10 రూపాయల నోట్ ఆ పుస్తకంలో పెట్టాడు.
0: అండ్ హీ కెప్ట్ ఎ 10 రూపీ కరెన్సీ నోట్ ఇన్ ద బుక్.
1: కానీ మర్చిపోయినాడు.
0: హీ హస్ ఫర్గాటన్.
1: మరి ఒకనాడు అందరినీ నువ్వు 10 రూపీస్ ఇస్తావా అని అడిగాడు.
0: హావింగ్ ఫర్గాటన్ ద లాస్ట్ నోట్ అండ్ హీ హస్ బీన్
1: ఇస్తాను మై ఫ్రెండ్
0: 10 రూపీస్ నోట్ ఫ్రమ్ సంబడి.
1: ఇస్తాను కూర్చోమని చెప్పాడు.
0: సమ్ పర్సన్ సెడ్ yes I'll give you
1: the seat అని దాన్ని తీసుకుని చదువుతూ వచ్చాడు.
0: అండ్ హీ వాస్ గోయింగ్ త్రూ ద బుక్ placed in front of him.
1: ఆ బుక్ లోపలే 10 రూపీస్ నోట్ కనిపించింది.
0: దేర్ హీ కుడ్ నోటీస్ ద 10 రూపీ నోట్.
1: అప్పుడు అయ్యా నా బుక్ లో నేనే ఎప్పుడూ పెట్టాను కానీ మర్చిపోయాను, నిన్ను నేను 10 రూపీస్ అడిగాను.
0: దెన్ ద మ్యాన్ రిప్లైడ్ ఐ కెప్ట్ 10 రూపీ నోట్ ఇన్ దిస్ బుక్ లాంగ్ బ్యాక్, ఐ హావ్ ఫర్గాటన్ అండ్ దేర్ఫోర్ ఐ వాంటెడ్ 10 రూపీ నోట్ ఫ్రమ్ యు.
1: 10 రూపీస్ నాకు అక్కర్లేదు.
0: Well, I don't need your
1: 10 rupees note.
0: I have got this 10 rupee note with me now, which I kept it in the book
1: long back. Then
0: I am not indebted to you in any way.
1: నీవు దానిని మరచి విత్తనం దగ్గర 10 రూపాయల నోటు తీసుకుంటే నీవు ఎప్పటికైనా వాడికి రుణపడి ఉంటావు.
0: If you forget the 10 rupee of your own and seek from someone else, you are indebted to him.
1: కనుక ప్రతి తత్వమును కూడా తనయందే వెతకాలి గాని బయట ఏమాత్రం వెతకనక్కర్లేదు.
0: Therefore, every principle must be sought after in the interior, not outside.
1: కనుక ఇలాంటి సత్యమైనటువంటి దీన్ని ఒక చిన్న మార్గంలోనే మనం గుర్తించవచ్చు.
0: This truth can be known in a very simple way.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
1: ఈ విద్యార్థులు కూడాను ఎన్నో రకమైనటువంటి భ్రాంతులతో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ ఆల్సో మేక్ సో మెనీ ఎఫర్ట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇమాజినేషన్.
1: మీరు ఏ వస్తువులు మీరు తెలుస్తున్నా బయట మాత్రం వెతకండి.
0: నెవర్ సర్చ్ ఫర్ ఎనీథింగ్ అవుట్ సైడ్.
1: మీ అందే ఉంటున్నది.
0: ద రియాలిటీ ఇస్ విత్ ఇన్ యూ.
1: మీ సర్వస్వము మీ అందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యూ.
1: బయట వెతికేదంతా కూడా కల్పనలే.
0: ఆల్ దట్ యు ఆర్ ఇన్ సర్చ్ outside is imaginary.
1: ఆ ఇమాజినరీ మీరు తట్టుకోండి.
0: ఫేస్ దట్ ఇమాజినేషన్, రెసిస్ట్ దట్.
1: అప్పుడే మీకు శాంతి కలుగుతుంది.
0: దెన్ యుల్ బి పీస్ఫుల్.
1: అప్పుడే నీకు సరిపోయినటువంటి విజయం, నేను నేనే, నేను నేనే.
0: దెన్ యూ విల్ నో ద ట్రూత్ బిహైండ్ దిస్ డిక్టమ్, ఐఎమ్ ఐ.
1: కనుకనే మీరు ఈ చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి చాలా గ్రంథాలు చాలా పరితాపాలు జరుపుతూ ఉంటున్నారు.
0: టు నో దిస్ సింపుల్ ట్రూత్స్ యు గో త్రూ సో మెనీ సేక్రెడ్ టెక్స్ట్.
1: కనుక ఈ టెస్ట్ అంతా కూడా పారవేయండి.
0: బ్రష్ అసైడ్ ఆల్ దీస్ టెక్స్.
1: నీ టేస్ట్ మాత్రం నీవు చక్కగా పట్టుకో.
0: గో బై ద టేస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, నాట్ ది టెక్స్ట్.
1: నీ టేస్ట్ నిన్ను చూడాలని నీవే.
0: ద టేస్ట్ ఈజ్ ద టేస్ట్ ఆఫ్ ద సెల్ఫ్.
1: కనుక నిన్ను నీవు చూసుకుంటే నీకు ఏ విధమైన టేస్ట్ ఉండదు.
0: ఇఫ్ యూ హ్యావ్ గాట్ ద టేస్ట్ ఆఫ్ ద రియాలిటీ యువర్ సెల్ఫ్, యూ విల్ నాట్ హ్యావ్ టేస్ట్ ఆఫ్టర్ ఎనీథింగ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం,
2: భజ గోవిందం,
1: గోవిందం భజ మూఢమతే. ఇహ సంస్కారే బహు దుస్తారే కృపయ.

Bhaja Govinda.

Thank you.

0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచూ సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచూ మేటి వస్తువునందున మేటియగుచూ అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగు ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును.
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్, దట్ ఈస్ ది ఎటర్నల్ విట్నెస్, వాట్ వీ కాల్ బ్రహ్మన్. దిస్ బ్రహ్మన్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద సోల్ ఆత్మ, అండ్ ద వెరీ బ్రహ్మన్ రిప్రజెంట్స్ ది ఆటమ్ టు.
0: అణోరణీయాన్ మాతో మహీయా. ఈ జగత్తునందు పంచభూతములు ప్రత్యేకంగా మనం చూచుతూ అనుభవిస్తూ ఉండినప్పటికీ పంచభూతముల యొక్క స్వరూపమే మానవుని యొక్క దేహము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ నోటీస్ ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ వీ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ ద మ్యాన్ ఇస్ ద వెరీ పర్సోనిఫికేషన్, ది ఎంబాడిమెంట్ కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతముల యందు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, వీటినే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములని పిలుతురు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎర్త్, ద వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్, రిప్రజెంట్ ద ఫైవ్ ద సెన్సెస్, ద సెన్స్ ఆఫ్ పర్సెప్షన్, ద సెన్స్ ఆఫ్ కాగ్నిషన్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద హియరింగ్.
0: పృథ్వీపుత్రుడైనటువంటి వాడు కనుకనే అర్జునికి పార్థ అని పిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ అడ్రెస్డ్ అర్జున యాజ్ పార్థ బికాస్ ద వెరీ సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అనగా ప్రతి మానవ శరీరం కూడాను పార్థ స్వరూపమే.
1: ఇట్ మెంట్ ఎవ్రీ వన్ రిప్రజెంట్స్ పార్థ.
0: ప్రతి మానవుడు కూడాను పార్థుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ పార్థ.
0: పృథ్వీపుత్రుడు ఒకటి చేత ఇతనికి పార్థ అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద సన్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద మదర్ ఎర్త్ హీస్ కాల్డ్ పార్థ.
0: ఈ పృథ్వీ అందే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు లీనమై ఉన్నవి.
1: హియర్ ఇన్ దిస్ ఎర్త్ వీ ఫైండ్ ద సౌండ్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద ఫ్రాగ్రెన్స్ అండ్ ద టేస్ట్.
0: చూచుటకు ఏకాత్మ మమాత్మ అని చెప్తూ వస్తుంది.
1: Externally, it is said, the entire unity is the divinity.
0: ఈ పంచభూత స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకృతి చాలా శక్తివంతమైనటువంటిది.
1: The nature that has got the five elements is highly powerful.
0: దీనికి కదిలేటువంటి శక్తి ఉన్నది.
1: It has got the motility, the power.
0: తిరిగేటువంటి శక్తి ఉన్నది.
1: It can also revolve.
0: కానీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మాత్రం పోయేటువంటి శక్తి లేదు.
1: ఇట్ హాస్ నో కెపాసిటీ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: ఉన్న స్థానం నుండే తాను చక్కగా ప్రయాణం సల్పి తిరుగుతుంది.
1: ఇట్ రొటేట్స్ ఇన్ ది ఇట్స్ ఎగ్జిస్టింగ్ ప్లేస్.
0: దీనిలోనే సర్వ గుణములు కూడాను ఇమిడి ఉంటున్నవి.
1: దేర్ లైస్ ఆల్ ఫ్యాకల్టీస్.
0: ఈ పృథ్వీ యందు పర్వతములంతా ఉన్నవి.
1: మదర్ ఎర్త్ క్యారీస్ ద
0: అడవులు ఉన్నవి,
1: ఫారెస్ట్
0: పట్టణములు ఉన్నవి,
1: సిటీస్
0: పల్లెలు ఉన్నవి,
1: విలేజెస్
0: సముద్రం ఉన్నది,
1: సీ
0: నదులు ఉన్నవి,
1: రివర్స్
0: సర్వమును కూడా ఈ యొక్క పృథ్వీనే మోయుచున్నది.
1: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్ దట్ క్యారీస్ ద వెయిట్ ఆఫ్ ఆల్.
0: కానీ విజ్ఞాన శాస్త్రం తెలియనటువంటి మానవుడు ఈ పృథ్వీ పైన ఇన్ని పర్వతములు, ఇన్ని నదులు, ఇన్ని అడవులు ఉండినప్పుడు ఈ పృథ్వీ తిరుగుతున్నది కనుకనే ఇవి కూడా నువ్వు తిరుగుతుంటాయా అని ఒక సందేహం కలుగుతుంది.
1: ద వన్ హూ డస్ నాట్ నో ద సైన్స్ బిగిన్స్ టు డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వైల్డ్ ఎర్త్ రివాల్వ్స్ Well, do forests and mountains, do they also move?
0: ఈ పృథ్వీ ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ పృథ్వీపై నిలిచినటువంటి ఒక పదార్థముల గతి ఏమిటి?
1: When earth revolves at a very fast rate, what would happen of those that are located on that?
0: ఈ పృథ్వీ కేవలము స్వతంత్రమైనటువంటిది కాదు.
1: Earth is not independent.
0: పరాధీనమైనటువంటిది ఈ పృథ్వీ.
1: This earth is dependent.
0: దీని యందు భగవశక్తి అనేటువంటిది అంతర్భూతంగా ఇమిడి ఉంటుంది.
1: The earth carries with it the latent divine power.
0: ఆ శక్తియే ఇన్నింటిని కూడాను బ్యాలెన్స్ గా మోస్తూ ఉన్నది.
1: It is the divine power that maintains balance.
0: కనుక ఈ పదార్థములు కూడాను భూమి వలె తిరుగుటకు వీలు కాకుండా ఈ భగవంతుడే చూసుకుంటున్నాడు.
1: It is the divine power that takes care of all those that are located on Mother Earth, safe and secure, though the earth revolves.
0: Line paina parigettetundi train parigettinattuga line kudunu parigettite prayanikulu yokka gati emti?
1: As the train runs fast, the wheels also don't move. If they start moving, what will happen?
0: Prithvi tirugutunnadi kani prithvi paina unnatundi yokka ee panchabhootamulu kuda tirugatam ledu.
1: Though the earth rotates, those located over that, they do not move.
0: దీనికి ఆకర్షణ శక్తి అధికంగా ఉండటం చేతనే పైనున్న పర్వతములు కాని వృక్షములు కాని నదులు కాని సముద్రం కాని ఏమాత్రము కదలకుండా ఉంటున్నవి.
1: As earth carries with it the gravitational force, the mountains, the trees, they do not move at all.
0: కనుకనే పృథ్వీ యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటిది.
1: The nature of earth is very peculiar.
0: ఇది భగవంతుని యొక్క అంగము.
1: It is the limb of God.
0: మన దేహంలో చేతులు కాళ్ళు ముక్కు చెవులు నోరు అన్ని ఉన్నవి.
1: The human body has got the legs, the hands, the ears, the nose and the eyes.
0: ఈ ఇంద్రియములంతా దేనికి అంగము?
1: Limbs, what do they stand for?
0: సర్వ ఇంద్రియములు కూడాను దేహానికి అంగములు.
1: And in fact they are the limbs of the body.
0: దేహము దేనికి అంగము?
1: The body is the limb of
0: సమాజమునకు అంగము.
1: Of society.
0: సమాజమునకు ఏది అంగము?
1: Society is the limb of
0: మానవత్వం అంగము.
1: Of humanity.
0: మానవత్వమునకు ఏది అంగము?
1: What is the limb of the humanity?
0: పృథ్వీ అంగము.
1: The earth.
0: పృథ్వీకి ఏది అంగము?
1: What is the limb of
0: earth? పృథ్వీకి పరమాత్ముడే అంగము.
1: God is the limb of this earth.
0: కనుక పృథ్వీ అంతా కూడాను పరమాత్మని యొక్క అంగమే.
1: Therefore the entire earth is the limb of God himself.
0: సర్వాంగములు కూడాను పృథ్వీతో కూడినటువంటివి.
1: And the earth has got so many limbs.
0: కనుకనే భగవంతుని కూడాను అత్యంత సూక్ష్మ స్వరూపుడు అన్నాడు.
1: Therefore God is subtlest of all.
0: ఎప్పుడు సూక్ష్మ స్వరూపుడు అవుతాడు?
1: When do you expect him to be?
0: సర్వత్రా వ్యాపించినటువంటి ఒక ఈ భూమికి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు కూడాను అత్యంత సూక్ష్ముడుగా ఉంటాడు.
1: As earth is present everywhere, we also notice God everywhere.
0: Anaga gunamulu undinanta varaku kudanu thanu swatantriduga undadu.
1: It only means so long there are attributes, no one is independent.
0: Kramakramena ee gunamulu taggina tarvata thanu sarvavyapiga maarutuntadu.
1: As attributes come down, diminish, he gets this faculty of all pervasive.
0: Shabdas sparsha roopa rasa gandhadru ee aidu gunamulu kudanu bhoomi yandu untunnavi.
1: All these five senses of cognition are present in earth.
0: Kanukane bhoomini itti teesi attu pettadaniki attu teesi itti pettadaniki veelu kaadu.
1: So it's not possible to shift earth from one place to another.
0: Kramakramina daniki rendavo angamainatundi rendavo bhootamainatundi jalamu.
1: The second one is the fire, is water.
0: Ee jalamu leni sthanam ledu.
1: There's no place where there's no water.
0: నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ సర్వత్రా భూమి యందు ఉంటున్నది.
1: యు మే సీ ఇట్ ఆర్ నాట్, వాటర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక జలము సర్వమయము.
1: సో వాటర్ ఇస్ ఆల్ ప్రొవైజ్డ్ అగైన్.
0: ఆ జలమును ఒక గుణము తగ్గిపోయింది.
1: వాటర్ హ్యాస్ లాస్ట్ వన్ అట్రిబ్యూట్.
0: ఏం గుణం తగ్గిపోయింది?
1: వాట్ ఈస్ ఇట్?
0: శబ్ద స్పర్శ రూప రసము ఈ నాలుగు ఉంటున్నాయి కానీ గంధము లేదు దాంట్లో.
1: వాటర్ హ్యాస్ గాట్ ఫోర్ ఆఫ్ ది aspects, but it has no smell or fragrance.
0: Kanukane ee water kontha varaku kadaladaniki prarambhistu vachindi.
1: That makes the water possible to move to
0: light.
1: So it becomes light.
0: ఇంకా మూడవది అగ్ని.
1: ద థర్డ్ వన్ ఇస్ ఫైర్.
0: ఈ అగ్ని అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఫైర్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: దీని రెండు గుణములు తగ్గిపోతూ వచ్చాయి.
1: ఇట్ లూజెస్ టూ ఆఫ్ ది అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది.
1: It has got only
0: rasagandhadulu levu dantlo.
1: It has no rasa, the taste, gandha, the fragrance.
0: Kanukune ee agni sarvatra vyapistu vachindi.
1: So fire is able to expand everywhere.
0: Ee agni prati manavuni endu kuda untundadi.
1: Fire is present in every man.
0: Jatara agni ade agni.
1: Fire in man is called
0: jalamulandu kuda badaba agni. అది జలమునందు కూడా ఉంటుండాలి.
1: ద ఫైర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వాటర్ కాల్డ్ బడబా.
0: వృక్షమునందు కూడాను అగ్ని ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ఎ ట్రీ.
0: ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు అగ్ని అందులో ప్రారంభమవుతుంది.
1: వెన్ టూ ట్రీస్ ఆర్ బ్రాట్ విల్ డాష్ అగైన్స్
0: జడమైన
1: ద ఫైర్ ఎమనేట్.
0: రాయి ఉంటుండాలి, రాతిలో కూడాను అగ్ని ఉంటుండాలి.
1: ఫైర్ ఇస్ లేటెంట్ ఇన్ ఎ స్టోన్.
0: ఒక రాతికి కొట్టినప్పుడు అగ్ని ప్రారంభమవుతుంది.
1: వెన్ యూ స్ట్రైక్ టూ ఆఫ్ ది స్టోన్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ ద ఫైర్ స్టార్ట్స్.
0: కనుకనే ఈ మూడవ భూతమైనటువంటి అగ్ని అందు కూడాను సర్వము ఇమిడి ఉంటున్నది.
1: సో ద థర్డ్ ఎలిమెంట్ ఫైర్ హ్యాస్ ఆల్.
0: కానీ గుణములు రెండు తగ్గిపోతూ వచ్చాయంటారు. ఇది క్రమక్రమేణ పైకి కూడా లేస్తూ వచ్చింది.
1: యాజ్ ఇట్ హ్యాస్ లాస్ట్ టూ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఇట్స్ ఏబుల్ టు రైజ్ అప్.
0: ఇంకా మూడవది.
1: దెన్ ద థర్డ్ వన్.
0: మూడవది వాయువు.
1: Then that is the air.
0: ఈ వాయువు ఏ విధంగా ఉంటుండాలి?
1: How is it?
0: వాయువు లేని స్థానమే లేదు.
1: There is no place where there is no air.
0: కొత్త కుండగా ఉంటే కుండలో కూడా గాలి ఉంటుండాలి.
1: The earthen pot, brand new, also has got space.
0: ఎక్కడ చూసినా ప్రదార్థమునందు గాలి ఉంటుండాలి.
1: You find air everywhere.
0: గాలి లేని స్థానమే కనిపించదు.
1: There is no place where you do not notice.
0: ఈ గాలియే సర్వ విధములైనటువంటి శక్తులకు మూల కారణము.
1: And air is the main cause for all capacity.
0: మానవుని యొక్క ప్రాణమునకు మూల కారణము అగ్ని, ఈ వాయువే.
1: And air is the life principle.
0: ఈ వాయువు లోపల మరి మూడు గుణములు తగ్గిపోయినాయి.
1: And this air loses three of
0: that. శబ్ద స్పర్శ రెండు మాత్రమే ఉన్నావు, కానీ రూప రసగంధాదులు లేవు.
1: And this air has got only the sound and touch. It has no three attributes.
0: నాలుగోదైనటువంటిది ఆకాశం.
1: The final one is the space.
0: ఆకాశం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినట్టుగా కనిపిస్తుంది.
1: The space you will notice is,
0: కానీ మనం చూసేదంతా కూడా క్లౌడ్స్ కాదు, అది కాదు ఆకాశము.
1: Is not the ground that you find.
0: ఆకాశం యొక్క గుణం ఏమిటి?
1: What is the attribute of
0: ether? శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: Sound is the attribute of
0: ether. చాలా మంది అమాయకులు ఆకాశం ఎక్కడ ఉందంటే పైకి చూపుతారు.
1: Many of the innocent people point to the sky.
0: ఆకాశము.
1: No, it's not there.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: You find it.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: Just from the depth.
0: ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం ఉంటుంది.
1: Where there is sound, you find the space.
0: ఆకాశం యొక్క గుణము శబ్దమే.
1: The attribute of the space is the sound.
0: ఆకాశం గగనం శూన్యం అన్నారు. అది కనిపించినటువంటిది.
1: It's empty, you do not notice it.
0: కనుక ఈ ఆకాశమునందు శబ్దం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
1: సో ఈథర్ హెస్ గట్ వన్ క్వాలిటీ ఆఫ్ సౌండ్.
0: రూపరసగంధాదులు ఏమాత్రమూ లేదు.
1: ఇట్ హెస్ లాస్ట్ త్రీ అదర్ అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపరసగంధాదులు నాలుగు లేదు.
1: ఇట్ హెస్ నో ఫోర్ ఆఫ్ ది క్వాలిటీస్.
0: నాలుగు లేకపోవడం చేత ఆకాశం సర్వత్రా ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: సిన్స్ ఫోర్ ఆర్ మిస్సింగ్, యూ ఫైండ్ ది ఈథర్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్.
0: అయినటువంటిదే పరమాత్మ.
1: అండ్ దట్ గాడ్ హెస్ నన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్.
0: ఆ పరమాత్మ యందు ఆ శబ్దం కూడా లేదు.
1: The sound is also noticed in the divinity.
0: కనుకని పరమాత్ముడు సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
1: Therefore the divine spreads all over everywhere.
0: చాలా లైట్ అయిపోతున్నాడు.
1: Because it becomes so light.
0: సర్వత పాణిపాదం త సర్వతో శిరోముఖం అన్నట్టు సర్వ మూలముని ఎందుకును శిరస్సు గాను పాదములు గాను కనిపిస్తూ ఉంటాడు.
1: In fact in every form you find God symbolized by way of the head and the feet and hands.
0: ఆకాశమున కంటే అతి సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్ముడు.
1: God is subtler than the space.
0: అటువంటి పరమాత్ముడు పంచభూతములు ఎందుకును ఏక స్వరూపుడుగా ఉంటున్నాడు.
1: God is present in one form in all the five elements.
0: కాన ప్రతి దానికును ఒక అంశం ఉంటుండాలి. మమ ఈ వాంశో జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే.
1: దేర్ఫోర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ద స్పార్క్.
0: జలము భగవంతుని యొక్క అంశమే.
1: వాటర్ ఇస్ ద స్పార్క్.
0: వాయువు భగవంతుని యొక్క అంశమే.
1: సో ఆల్సో ఎయిర్.
0: గాలి భగవంతుని యొక్క అంశమే.
1: అండ్ ఎయిర్ ఇస్ ద స్పార్క్ ఆఫ్ ది
0: డివినిటీ. ఆకాశం భగవంతుని యొక్క అంశమే.
1: సో ఆల్సో ద స్పేస్.
0: సర్వము భగవంతుని యొక్క అంశమే.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుకనే వీటినన్నింటిని దైవ స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: అండ్ హెన్స్ ఏన్షియన్స్ వర్షిప్డ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్.
0: భూదేవి
1: మదర్ ఎర్త్.
0: గంగా దేవి
1: అండ్ గాడెస్
0: వాయుదేవుడు
1: అండ్ విండ్
0: అగ్ని దేవుడు
1: ఫైర్ గాడ్
0: ఆకాశ దేవుడు
1: అండ్ ఆల్సో
0: అందరినీ దేవుడుగా భావించి పూజిస్తూ వచ్చారు.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్.
0: మొట్టమొదట భారతీయులు పృథ్వీని పూజిస్తూ వచ్చారు.
1: ఇన్ ఎర్లియస్ టైమ్స్ భారతీయస్ వర్షిప్ ఎర్త్.
0: ఆ పృథ్వీయే ప్రతి ప్రాణికి కూడాను ఆహార సదుపాయం అందిస్తూ వచ్చింది.
1: అండ్ ఇస్ ఎర్త్ దట్ సప్లైస్ ఫుడ్ టు ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రియేచర్.
0: ఓ భూదేవి, నీ పంటనే మేము పూజిస్తున్నాము.
1: ఓ మదర్ ఎర్త్, ఐ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది ఫుడ్.
0: నీ వంటనే మేము పుష్టిగా అనుభవిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ సో హ్యాపీ ఆఫ్ ఆల్ ది గ్రెయిన్. భూమి
0: లేకపోతే పంటలే లేదు.
1: Without earth you cannot have any grain.
0: కాబట్టి సర్వమును రక్షించేటువంటి భూమాత కనుకొని భూమాతను మొట్టమొట్ట ఆరాధన సల్పుతూ వచ్చారు ప్రాచీనులు.
1: In fact, all are held and protected by Mother Earth, and so it was worship in earlier days.
0: కాని విజ్ఞానవేత్తలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వచ్చారు.
1: But scientists started making fun of this practice.
0: ఏమిటి భూదేవిని భూమిని దేవుడిగా భావిస్తున్నారే?
1: How is that you consider?
0: ఎంత మూర్ఖులు ఈ భారతీయులు.
1: Bharatiyas are fools.
0: వీరు మూర్ఖులు కాదు.
1: They are not fools.
0: ఈ భూమిని పూజిస్తున్నారని చెప్పి చెప్పేటువంటి వాడు వాడు మూర్ఖులు.
1: The one who says that you are fools for worshiping the earth are.
0: వాడికి అంతరార్థం ఏమీ తెలియదు.
1: They have no understanding.
0: కేవలం పదార్థ శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాడు.
1: They go by the material knowledge, the physical knowledge.
0: కానీ దీంతో తిరిగి ఈ రియాక్షన్ కూడా ఉంటుందనే సత్యం వాడికి తెలియకుండా పోతుంది.
1: They are not aware of the reaction, the principle contained.
0: నేను టేబుల్ గట్టిగా కొట్టాను అని చెప్తున్నాను.
1: And you have thumped the desk.
0: కానీ నీవే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ గివెన్ ఇట్ బ్యాక్.
0: దీనికి పదార్థం యొక్క రియాక్షన్ ఉంటుంది. అది
1: దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్.
0: కనుక నేను కొట్టిన తర్వాత చేయి మంటగా ఉందని నువ్వు అదురుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యు ఫైండ్ ఇట్ దట్ ఇట్ హర్ట్ ఓవర్ దేర్.
0: ఏ పదార్థాన్ని నీవు గట్టిగా కొట్టావో ఆ పదార్థం కూడా నేను అంత గట్టిగా కొట్టింది.
1: ఇఫ్ యు స్టార్ట్ హిట్టింగ్ వన్ యు విల్ ఫీల్ ద పెయిన్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: In everyone, you find these three principles, reaction, reflection, and resound.
0: కనుకనే ప్రకృతి ఎందు పుట్టినటువంటి ప్రతి మానవునికి ఎందుకుడను ఈ రియాక్షన్ ఉంటుండాలి.
1: Man born in this nature has got these three, reaction, reflection, and resound.
0: నీవు ఎక్కడైనా కొండ దగ్గరికి పోయి ఓ అని కూతవై.
1: You go near a mountain and start repeating.
0: ఇది రీసౌండ్ వస్తుండాలి, ఓ అని కూత వస్తుండాలి.
1: There you find the resound, as is the sound, so is the resound.
0: కనుకనే ప్రతి దాని ఎందుకుడను పరమాత్మ తత్వము అంతర్భూతంగా ఉంటుండాలి.
1: సో ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్ ద డివైన్.
0: ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్ వాట్ ఈస్ డివైన్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: సూర్యుడు ఉండినప్పుడే కిరణాలు వస్తుంటాయి.
1: And because of the sun, you find sun rays.
0: భగవంతుడు ఉన్నప్పుడే ప్రకృతి మనకు ఆవిర్భవిస్తుంటుంది.
1: బికాస్ ఆఫ్ క్రియేటర్ యు హావ్ క్రియేషన్.
0: ఒక్క క్రియేషన్ చేసినటువంటి పంచభూతములు ఏంటి ఇంత శక్తి ఉండినప్పుడు క్రియేటర్ లో ఇంకెంత శక్తి ఉండాలి.
1: వెన్ క్రియేషన్ విత్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇస్ సో పవర్ఫుల్ హౌ అబౌట్ ద క్రియేటర్.
0: భగవంతుడు సృష్టించిన అగ్నిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: ద ఫైర్ ఇస్ సో పవర్ఫుల్ క్రియేటెడ్ బై గాడ్.
0: భగవంతుడు సృష్టించేటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: ఎయిర్ ఇస్ వెరీ పవర్ఫుల్
0: ఎందే ఇంత శక్తి ఉంటున్నప్పుడు సృష్టికర్త ఎందు ఇంకెంత శక్తి ఉంటుంది.
1: వెన్ ది క్రియేషన్ ఇస్ సో పవర్ఫుల్ ది క్రియేటర్ మస్ట్ హావ్ బీన్ మోర్ పవర్ఫుల్.
0: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేడు.
1: ఎవ్రీ మ్యాన్ ఈస్ నాట్ గివెన్ టు దిస్ అండర్స్టాండింగ్.
0: బాంబు చేసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో వాడి పేరు చెప్పినా కూడా ఎవరు వినరు.
1: We do not know who discovered, invented.
0: ఎవరు భయపడరు.
1: No one is afraid of.
0: కానీ వాడు చేసినటువంటి బాంబు పేరు చెప్తే భయం వస్తుంది.
1: But the very mention of the name bomb will make you frightened.
0: చేసిన పదార్థమును చూస్తే భయమేస్తుంది గాని చేసిన వాడిని చూస్తే భయం కాదు.
1: In fact, you are not afraid of the inventor of the bomb.
0: అదే విధంగాని పంచభూతములు సృష్టించినటువంటి పరమాత్మను చూస్తే భయం లేదు.
1: You are not afraid of the creator who created
0: it. పంచభూతములు సృష్టింపబడినటువంటి పంచభూతములను చూసినప్పటికి చాలా భయమేస్తుంది.
1: But you are afraid of the five elements, the creation.
0: ఇది చిత్రంబులు.
1: This is peculiar.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: Sacred in all words.
0: వల్లాల వత్తంబులు. సన్మిత్రంబులు.
1: That's so close.
0: మునిజనవన పౌత్రములు.
1: వర్షిప్ బై ఆల్ సెయింట్స్.
0: విష్ణుదేవు చరిత్రములు.
1: దాట్ ఈస్ ద గ్లోరీ అండ్ ద స్టోరీ ఆఫ్ విష్ణు గాడ్.
0: భగవత్ యొక్క తత్వాన్ని ఏ విధంగా వర్ణించడం అనేటువంటిది ఎవరికి చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఎంత వర్ణించినా కానీ అది చాలా తక్కువే.
1: ఆల్ యువర్ నరేషన్ ఈస్ జస్ట్ ద లీస్ట్.
0: కానీ అతి తక్కువైనటువంటి ఒక వర్ణను నువ్వు వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ డిస్క్రైబింగ్ స్టిల్.
0: మొట్టమొదట భూమి యొక్క తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి.
1: లెట్స్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎర్త్ ఫస్ట్.
0: ఎంత భారాన్ని మోస్తుంది అది భూమి.
1: వాట్ హెవీ బర్డెన్ ఇట్ క్యారీస్.
0: స్వామి, నేను బ్రతికి నీకు చాలా భారంగా ఉంటున్నాను, నన్ను చంపేసేయండి అంటారు చాలా మంది.
1: సమ్ సే ద స్వామి, వి ఆర్ బర్డెన్, ప్లీజ్ అలౌ కిల్ అస్.
0: చంపితే మాత్రం భారం తగ్గుతుందా?
1: even if it is killed, well,
0: the
1: burden cannot be lessened.
0: ఎప్పుడు భారం భారంగానే ఉంటుంది.
1: The burden remains as it is.
0: నీలోని భారాన్ని నీవు తగ్గించుకున్నప్పుడు భూమికి కూడా భారం తగ్గుతుంది.
1: And when once you lessen your own burden, so
0: నీలోని భారం ఏంటి?
1: What is the
0: కోరికలే నీ భారాలు.
1: The heaviness burden in you.
0: ఈ కోరికలు నీవు తగ్గించుకుంటే నీవు భగవంతునికి చాలా లైట్ గా కనిపిస్తావు.
1: If there is stealing on desire, naturally you will be light.
0: కనుకనే less luggage, more comfort, make travel a pleasure.
1: భగవాన్ says, less luggage, more comfort, make travel a pleasure.
0: కనుక మన భారాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Therefore we have to reduce our burden, luggage.
0: అప్పుడే భగవంతుని కూడాను భారంగా ఉండదు.
1: And then it doesn't add to the burden.
0: మన భారాలు అధికమయ్యే కొలది కూడాను భగవంతుని కూడా భారమే.
1: As you have extra luggage, it adds to the heaviness.
0: అయితే ఆ భారాన్ని భగవంతుడు మోయటం లేదు.
1: In fact, he is not carrying the burden.
0: తాను చాలా సూక్ష్మ స్వరూపుడు.
1: God is subtlest.
0: అన్నింటికంటే కూడా గుప్తమైనటువంటిది తన భారాన్ని తనపైనే వేస్తుంటాడు.
1: And in fact, he will...
0: ఎవరి భారాన్ని వారి తరపైనే వేస్తుంటాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మేక్ ఎవ్రీ వన్ టు క్యారీ వన్స్ ఓన్ బర్డన్.
0: తాను మోసినట్టుగా కూడా నటన చేస్తాడు.
1: హీ ప్రిటెండ్స్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హిస్ క్యారీంగ్ ద బర్డన్.
0: కాబట్టి పంచభూతములు ఎందుకు కూడాను తాను ఉండినప్పటికీ పంచభూతములు తన స్వాధీనంలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: Though the five elements are in him, it appears they are under the control of God.
0: అదే ఒకానొక సమయంలో గోపికలు కూడా చెప్పారు.
1: The same thing is stated by Gopikas at one time.
0: నిను గను గొన్న గల్లమా.
1: Can we know you?
0: Krishna, ninu ganu gonna gallamma.
1: Krishna, can we know you?
0: Anuvu kante ati sutma roopudavu.
1: You are subtler than atom.
0: Ganamu kante ati gananeyudavu.
1: You are the biggest of the big.
0: Yenivadinalu laksha jeevamula anayambunannu nabayikunduvata.
1: You are always in the company of the 84 lakhs of species.
0: Anuvrenu shulakashtamu madalu akandaru pudavai velajirvata.
1: You are the magnificent form, right from the atom to the largest. How is it possible to know? It's impossible for anyone.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించింది.
1: అరవింద్ ఆల్సో సెడ్ దట్ వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములు లేనటువంటి స్థానం లేని కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ యూ డు నాట్.
0: సర్వత్రా పంచభూతములే ఉంటున్నాయి.
1: దే ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ పంచభూతముల యొక్క అంగమే ఈ దేహం కనుకనే దీనికి కూడా పంచభూతముల యొక్క స్వరూపమే.
1: దేర్ఫోర్ ద బాడీ, హ్యూమన్ బాడీ, హస్ గాట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: భౌతిక స్వరూపము అన్నారు.
1: సో ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ హస్ గాట్ ద ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: ఒక పంచాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు
1: హావ్ యూ go through almanac.
0: అందులో కూడా శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఉంటున్నాయి.
1: There you find all the five elements.
0: ఆ పంచభూతముల యొక్క అంగమే కనుకనే దానికి పంచాంగము అని పేరు పెట్టారు.
1: పంచాంగ, the almanac has got five angas, పంచాంగ.
0: ఎక్కడ చూసినప్పటికీ నీ పంచాంగములు ఉంటున్నాయి.
1: Everywhere you find this panchanga, five.
0: కనుక ఈ అంగముల యొక్క స్వరూపాన్ని మనం చక్కగా గుర్తించుకుని వర్తించాలి.
1: So we have to know in detail the nature of the elements.
0: శబ్దము మొట్టమొదటి ఆకాశములకు.
1: The first sound.
0: ఆ శబ్దము మనకి ఎట్లా కనిపిస్తుంది, ఎట్లా వినిపిస్తుంది?
1: Then where do you hear the sound?
0: కేవలము చెవులతో వింటున్నాం.
1: It is the ear that hears.
0: ఆ శబ్దము ఏ రీతిగా వస్తుంది?
1: How does it come?
0: వేరే పిచ్చి పిచ్చి శబ్దాలతో రావటం లేదు.
1: Not any silly sounds.
0: అది శబ్దంగా వస్తుంది.
1: The primal sound, ఓంకార.
0: కాబట్టి నీ వినవలసింది ఓంకార స్వరూపమే.
1: సో వాట్ యుర్ సపోజ్ టు హియర్ ఇస్ ఓంకార.
0: అది కూడా నువ్వు స్పెల్లింగ్ తో చేరి వస్తుంటుండాలి.
1: అండ్ ఆల్సో యూ హావ్ టు డు
0: అకార ఉకార మకారముల యొక్క స్వరూపమే ఓంకారము.
1: ఓంకార ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ త్రీ, అకార ఉకార మకార ఆ ఉ.
0: కనుకనే అకారం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడో ప్రారంభమవుతుంది.
1: ఆ స్టార్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ సమ్వేర్.
0: ప్లేన్ ఎక్కడో ప్రారంభమైంది.
1: ప్లేన్ స్టార్ట్
0: కానీ క్రమక్రమేణా మన దగ్గరకు వచ్చినప్పటికి శబ్దం ఎక్కువ కనిపిస్తుంది.
1: యాజ్ ఇట్ కమ్స్ నియర్ యూ ఫైండ్ listening to the sound.
0: Kalkane aum ee moodinti oka shabdamlo tarangame manavuni oka swarupamu.
1: Omkara with all these three aum is the very personification present in the human body.
0: కనుకనే ఈ మనం వినవలసింది ఓంకార నాదమే.
1: వాట్ వీఆర్ సపోజ్ టు లిసన్ ఇస్ ఓంకార.
0: అది ఆకాశ స్వరూపము.
1: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ది ఈథర్.
0: ఇంకా వాయువు.
1: Then the air.
0: ఈ వాయువు ఒక స్వరూపం ఏమిటి?
1: వాట్ ఈస్ ది నేచర్? ద ఫార్మ్
0: కేవలము ఒక విధమైనటువంటి ప్రాణమును తెచ్చి ఇచ్చటమే.
1: అండ్ ఇట్ సస్టైన్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: వాయువు లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ ఎయిర్.
0: వాయువే లేకపోతే మనమే జీవించలేము.
1: యూ కెనాట్ లివ్, కంటిన్యూ టు లివ్ విదౌట్ ఎయిర్.
0: కనుక మనం తీసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యూ షుడ్ టేక్?
0: సో తీసుకోవాల్సింది సో, వదలవలసింది హమ్.
1: సో వాట్ ఈస్ టు బి టేకెన్ ఇన్ ఇన్హేలేషన్ ఇస్ సో, వాట్ ఈస్ టు బి బ్రీద్డ్ అవుట్ హమ్.
0: ఈ సో అది ఏ ఆకాశ స్వరూపము.
1: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ది ఈథర్.
0: ఇంకా వాయువు.
1: Then the air.
0: ఈ వాయువుకి స్వరూపం ఏమిటి?
1: వాట్ ఈస్ ది నేచర్? ద ఫార్మ్
0: కేవలము

0: what is to be taken in inhalation is so. What is to be breathed out? Hum.
1: ఈ సో అనేటువంటి ఆక్సిజన్.
0: This soul stands for oxygen.
1: Hum అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్.
0: Hum represents carbon
1: dioxide.
0: Carbon
1: dioxide ని వదిలిపెట్టాలి.
0: So you should exhale carbon dioxide.
1: కాని ఆక్సిజన్ తీసుకోవాలి.
0: And you should inhale oxygen.
1: చెడ్డను వదిలిపెట్టాలి.
0: Give up the bad.
1: మంచిని స్వీకరించాలి.
0: And receive the good.
1: ఇది ఏ గాలి బోధించేటువంటి ఉపదేశం.
0: This is the lesson of air.
1: చెడ్డదాన్ని నీవు స్వీకరించవద్దు.
0: Never accept bad.
1: చెడ్డదాన్ని విసర్జించు.
0: You should give it up.
1: మంచిని స్వీకరించు.
0: Accept good.
1: నీవు ఫలమును స్వీకరించు, మనమును విసర్జించు.
0: అండ్ యాక్సెప్ట్ కన్సూమ్ ద ఫ్రూట్ అండ్ లీవ్ అవుట్ ది ఎక్స్క్రీట.
1: కనుకనే ఈ అంగములంతా ఎందుకోసం ఇచ్చాడంటే మంచిని పొందడానికి ఇచ్చాడు.
0: Why these limbs are gifted? Only to
1: see. అంతరాత్మ ఎవరు కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: No one is making an effort to know the inner significance.
1: గుర్తించినా కూడా కేర్ చేయటం లేదు.
0: And though it is said, you are negligent.
1: కనుక మనం వదలపెట్టవలసింది ఏమిటి? చెడ్డ పదార్థాన్ని వదలాలి.
0: What is to be given up is bad.
1: వృక్షాలు చూడండి, ప్రాణం ఉండేటట్టుగా మనకు కనిపించదు.
0: యూ డోంట్ ఫీల్ దట్ దే హావ్ లైఫ్.
1: కానీ ఆ వృక్షాలంతా కూడా ఆక్సిజన్ అందరికి అందిస్తుంది.
0: బట్ ట్రీస్ సప్లై ఆక్సిజన్ టు ఆల్.
1: అందరూ వలసిని వదిలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తాను స్వీకరిస్తుంది.
0: అండ్ ట్రీస్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ వి
1: తాను మంచిని ఇచ్చి చెడ్డను తాను స్వీకరిస్తుండాలి.
0: అండ్ ట్రీస్ గివ్ యూ గుడ్ అండ్ యాక్సెప్ట్ బ్యాడ్.
1: ఈ వృక్షానికి ఉన్నటువంటి తెలివితేటలు మనుషులకు ఏమైనా ఉందా?
0: And do you think the man is that much intelligent?
1: మానవుడై పుట్టి,
0: and we are born a human.
1: కానీ ఆ మంచి దాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాడు.
0: We are not able to accept good.
1: కనుక ప్రాణంతో కూడినటువంటి మానవుడు,
0: man with life,
1: అన్ని విద్యలు నేర్చినటువంటి మానవుడు,
0: man with all
1: అన్ని శక్తులకు ఆధారభూతమైన మానవుడు,
0: man highly powerful,
1: తాను చెడ్డని విసర్జించాలి, మంచిని స్వీకరించాలి.
0: Give up all that is bad and accept good.
1: ఇది వాయువు అందించేటువంటి ఒక బోధ.
0: This is the teaching of air.
1: ఇంకా అగ్ని,
0: then fire.
1: ఈ అగ్ని కూడా అంతే, అన్నింటినీ భస్మం చేస్తుంది.
0: Fire burns all.
1: సుఖ దుఃఖే సమేకృత్వ లాభో లాభజయ, సుఖ దుఃఖం రెండింటి కూడా భస్మం చేస్తుంది.
0: It burns both pleasure and pain.
1: మంచి చెడ్డలు కూడా భస్మం చేస్తుంది.
0: It burns good and bad equally.
1: దాని దగ్గర ఏమాత్రం కూడా భేదం లేదు.
0: It has no discretion.
1: భేదరహితమైనటువంటిది అగ్ని.
0: That is beyond these differences.
1: కనుక దుర్వాసన కూడా దూరం చేస్తుంది.
0: And it also throw away the wicked quality.
1: ఇలాంటి పవిత్రమైన అగ్ని తత్వాన్ని మనం నానాగ్నిగా తీసుకోవాలి.
0: We should take fire that represents wisdom.
1: మన యందు ఉన్నది బడబాగ్ని.
0: And that which is present.
1: చెడ్డాగ్ని ఉంటుండాలి.
0: We find the fire within.
1: కానీ ఈ ప్రాణాగ్ని అనేటువంటి దాన్ని మనం బోధించడం లేదు.
0: And we are not knowing any lesson.
1: మానవుని యందు సర్వ సద్గుణములు ఉండవచ్చును.
0: Man has got all forms of knowledge.
1: కానీ అన్ని గుణములు ఉంటున్నాయి.
0: All qualities are there.
1: కానీ ఆత్మగుణం లేదు.
0: But he has no awareness.
1: ఆత్మతత్వమే నిజమైన బోధ.
0: The self knowledge is true teaching.
1: ఆత్మ జ్ఞానం అత్యవసరము.
0: Self knowledge is very essential.
1: లౌకిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అన్ని ఉంటున్నాయి.
0: You have got the secular knowledge, the worldly knowledge, the material knowledge.
1: కానీ ఆత్మ జ్ఞానం లేదు.
0: But you do not have self knowledge.
1: ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించేటువంటిది అగ్ని.
0: The knowledge of the self is taught by fire.
1: Sarvatra prakashimpa chesetmide agni.
0: It shines forth everywhere.
1: Tamasoma jyotirgamaya. Jyoti ekkada untado akkada tamas undadu.
0: Lead us from darkness to light like the lamp.
1: Kanukune agni manaku tamasam dooram chestundadi.
0: So fire teaches the lesson to dispel.
1: Chettani bhasmam chestundadi.
0: And it burns.
1: ఇందులోనే రామనామం కూడాను చక్కగా ఇమిడి ఉంటుండాలి.
0: అండ్ లార్డ్స్ రామాస్ నేమ్ ఆల్సో రిప్రజెంట్
1: రామా. ఈ మూడు అక్షరాలతో చేరింది రామ.
0: రామా నేమ్ హ్యాస్ దీస్ త్రీ లెటర్స్ రా ఆమా.
1: రా ఆమా
0: రా ఆమా
1: రా
0: రా
1: అగ్ని.
0: రా స్టాండ్స్ ఫర్ ఫైర్.
1: ఆ చంద్రుడు.
0: ఆ రిప్రజెంట్స్ మూన్.
1: మా సూర్యుడు.
0: మా రిప్రజెంట్ సన్.
1: రా ఆమా
0: రా ఆమా.
1: సూర్యుడు ఏం చేస్తున్నాడు?
0: What is that
1: sun? ప్రకాశాన్ని అందిస్తున్నాడు.
0: Sun sheds light.
1: చీకటిని దూరం చేస్తున్నాడు.
0: Dispels darkness.
1: అన్ని విధాలా ప్రాణ సమగానాన్ని అందిస్తున్నాడు.
0: Sustains the life.
1: ప్రాణాన్ని కూడా అందిస్తున్నాడు.
0: And gives you life too.
1: కనుక మా
0: మా
1: ఇంకా చంద్రుడు
0: మూన్
1: తాపాన్ని చల్లారుస్తున్నాడు.
0: పాసిఫైస్ ఎమోషన్
1: మన బాధలను చల్లారుస్తున్నాడు.
0: పాసిఫైస్ డిఫికల్టీ
1: హృదయాన్ని చల్లబరుస్తున్నాడు.
0: And cools your heart.
1: కనుకనే ఇది రా ఆ.
0: So ra
1: అనేటువంటిది
0: ra
1: అగ్ని
0: is fire principle.
1: ఈ అగ్నిగా ఉండేటువంటిది
0: that fire
1: పాపాన్ని భస్మం చేస్తుండాలి.
0: Burns the sin.
1: దుఃఖాన్ని భస్మం చేస్తుండాలి.
0: Burns misery.
1: ఆనందాన్ని అందిస్తుండాలి.
0: Gives you

0: చేకూరుస్తుంది అది. కాబట్టి రామా అనగా ఏమిటి? పాపమును నశింపజేయటము, చీకటిని పోగొట్టటము.
1: సో burning all the sin, dispelling the darkness,
0: prakashanni andinchatamu,
1: shedding the light.
0: Kaduka ra amana,
1: three letters ra ama,
0: taapani challarustundi akaramu,
1: and here it pacifies all the emotions.
0: Ee prakashanni andinchi chikitini pogortundi surya tattvamu,
1: and the nature of the sun dispels
0: ra adnyane prati paapani bhasmam chestundi.
1: Fire burns the sin,
0: paapani bhasmam cheyatamu, తాపాన్ని చల్లార్చడము, చీకటిని పోగొట్టడం, ఈ మూడు గుణములు ఈ రామనామంలో ఉంటుంది.
1: డిస్పెలింగ్ ద డార్క్నెస్, దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ నేమ్ ఆఫ్ రామ.
0: కనుకనే గాడ్గుడు రామాని పేరు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
1: దట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ నేమింగ్ రామ దిస్ వే.
0: కనుక మూడవది అగ్నిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఉపకారం చేస్తుండాలి.
1: అండ్ దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఫైర్.
0: నాలుగవది,
1: నెక్స్ట్ ఫోర్త్ వన్,
0: జలము.
1: The water.
0: ఈ జలం అనేటువంటిది చాలా పవిత్రమైన ప్రాణాన్ని చేకూరుస్తుంది.
1: వాటర్ ఇస్ సో సేక్రెడ్.
0: ఎవరైనా మూర్చబడిపోతే వాళ్ళపై నీళ్లు చల్లుతారు.
1: If anyone swoons or faints,
0: నీళ్లలో ప్రాణశక్తి ఉంటుండాలి.
1: There is life there in water.
0: అందుకోసమనే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నీవు భుజించిన తర్వాత ఎవరున్నారు ఇక్కడ లోపల? ఏదో ప్రార్థన చేస్తున్నారే అహం వైశ్వానరో భూత్వ ఎవరున్నారంటే లోపల నుంచి పోతుండాలి.
1: హూ ఇస్ దేర్ ఇన్సైడ్ యు?
0: అహం వైశ్వానరో భూత్వ, ఓ భూతుల నేను అహంకారంగా ఉన్నాను.
1: నో అండర్స్టాండ్ దట్ ఐఎమ్ దేర్ యాజ్ వైశ్వానర ఇన్ యు.
0: వైశ్వానర రూపంలో ఉంటున్నాను నీలో.
1: Understand that I am in the form of Vaishwana.
0: నీ ఆహారం అంతా కూడా నేను భస్మం చేస్తున్నాను.
1: In fact, I am the cause for the digestion.
0: నీకు శక్తిని పుష్టిని అందిస్తున్నాను.
1: I give you the strength.
0: కాబట్టి నాలో ఉన్నటువంటి తత్వము జలతత్వమే.
1: Understand the nature, the power of water in me.
0: ఈ జలం ఇంత ఉపకారం చేస్తుండాలి.
1: Water helps you so much.
0: ఇంకా పృథ్వీ సర్వ విధములు కూడా చేకూరుస్తుండాలి.
1: ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మిత్తులు కట్టిస్తుండాలి,
1: ఇటుకలు
0: కట్టిస్తుండాలి,
1: ఇటుకలు
0: పోస్తుంటుండాలి, ఇటుకలు.
1: Oh, you also the bricks there.
0: చెట్టుని పెంచుతుండాలి,
1: also trees.
0: ఆహారాన్ని అందిస్తుండాలి,
1: సప్లైస్.
0: వడ్డను పండిస్తుండాలి, సర్వ విధములైనటువంటి ఒక శక్తిని మనకు బోధిస్తుండాలి.
1: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: భూమి ఇవ్వనటువంటి ఫలం ఒక్కటి లేదు. సర్వ ఫలములు కూడా భూమి అందిస్తుండాలి.
1: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ గుడ్ థింగ్స్.
0: కానీ ఈనాడు
1: టుడే
0: మానవుడు అందించవలసినటువంటి గుణములు అందించలేకపోవటం చేతనే,
1: ఇన్ఫాక్ట్ మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ హిజ్ వాల్యూ.
0: ఒకనొక సమయంలో అన్ని యుగముల కంటే కూడాను కలియుగం తరించుటకు చాలా సులభమైన మార్గం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ది ఏజెస్ ది కలి ఏజ్ ఈజ్ ది సేఫెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ వే టు లిబరేషన్.
0: తెలివితేటలా కావలసినంత ఉంటుంది అది మనిషికి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మ్యాన్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: పోనీ విద్య గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్ బజార్ లోనో ఒక్కొక్క స్కూల్ పెట్టారు. నువ్వు ఎక్కడైనా పోయి విద్య గడపవచ్చు.
1: ఎడ్యుకేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్, నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ వే సైడ్.
0: ఇంకా ధన సంపాదనక ఓ కోటి మార్గాలు ఉన్నాయి.
1: అర్నింగ్ మెనీ మెనీ,
0: ఏ మార్గంలో పోయినా ధనాన్ని సంపాదించవచ్చు.
1: ఎనీ పాత్ విల్ హెల్ప్ యూ టు ఎర్న్ మనీ.
0: సులభంగా కూడా సంపాదించవచ్చు.
1: ఈజీ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్.
0: ఒకనొక పిచ్చివాడు ఒక పెద్ద పేపర్ లో పెద్ద అడ్వర్టైజ్ వేశాడు.
1: A madcap has given a big advertisement in newspaper.
0: ఏమిటి దీనికి జవాబుకు సుంకము?
1: వాట్ ఈస్ ఇట్?
0: ఏమి లేదు, ఒక రూపాయి చాలు.
1: 1 rupee is enough.
0: దీనికి మీకు ఉపాయం అనేటువంటిది మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తాను.
1: This madcap gave an advertisement. He said, I will see that there will be no mosquitoes in our house.
0: సులభమైన మార్గం ఇదంతా.
1: What an easy way it is.
0: ఒక రూపాయి చాలు.
1: 1 rupee is enough.
0: మీ ఇంట్లో దోమలు లేకుండా చేస్తానన్నాడు.
1: With 1 rupee I will see there will be no mosquitoes.
0: అందరూ మునియాడు చేశారు, రూపాయి రూపాయి రూపాయి రూపాయి.
1: Everybody started sending rupees.
0: వాడికి కొన్ని లక్షలు వచ్చి చేరిపోయింది.
1: This fellow could have lakhs of money.
0: తర్వాత పేపర్లు ఇస్తున్నాడు జవాబు.
1: Then he started giving reply. What is it?
0: ఒక పెంకు తీసుకుని పోయి ఎక్కడ దోమ ఉంటుందో దాన్ని అదుము, చచ్చిపోతుంది అన్నాడు.
1: Wherever you find the mosquito, press it there, it will die.
0: ఇంత సులభం ఆ మార్గము?
1: ఇస్ దట్ సింపుల్?
0: ఈ విధంగా ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి.
1: దేర్ సో మెనీ ఈజీ టెక్నిక్స్ టు అర్న్ మనీ.
0: ఇన్ని మార్గాలు ఉండి కూడాను
1: విత్ ఆల్ ద టెక్నిక్
0: మానవుడు సుఖానికి నోచుకోలేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ యట్ హ్యాపీ.
0: దుఃఖాన్ని నివారణ గావించుకోలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి?
1: వై?
0: ప్రవర్తన సరిలేకుండా పోవటమే.
1: హిస్ కండక్ట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: ఈ ప్రవర్తనకు గుణమే మూలాధారము.
1: అండ్ ఫర్ గుడ్ కండక్ట్ వర్చ్యూస్ ఆర్ నెసెసరీ.
0: గుణము ఉండినప్పుడు దేనైనా మనం సాధించవచ్చును.
1: Being virtuous, you can accomplish.
0: గుణము లేని సుతుడు, గురి లేని విద్యయు, ఏమి ప్రయోజనం?
1: ద సన్ వితౌట్ వర్చ్యూస్ అండ్ ద నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ గోల్ ఓరియంటెడ్
0: ఇది ఏం ప్రయోజనం లైఫ్?
1: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ లైఫ్ వితౌట్ వర్చ్యూస్?
0: కాబట్టి శుద్ధుడు అంటే గుణంతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
1: సన్ షుడ్ బి వర్చ్యూ.
0: మన ప్రవర్తన లోపల సరైన గుణం ఉంటుండాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ కాండక్ట్.
0: గుణరహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి జీవితము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గుడ్ కాండక్ట్ ఇస్ ద ట్రూ లైఫ్.
0: గుణరహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు.
1: మ్యాన్ హాస్ నో గుడ్ కాండక్ట్.
0: కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు.
1: సో హీ హాస్ నైదర్ పీస్ నార్ బ్లెస్.
0: ఎంతో దూరంగా ఉంటున్నాయి.
1: అండ్ హిస్ డిస్టెన్స్ ఫ్రమ్ దట్.
0: గాలి కూడాను వాడి వైపు సోకటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ ఎంజాయింగ్.
0: ఎలా వస్తుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్?
0: ప్రపంచంలో అన్ని పదార్థములు కూడాను పొల్యూషన్ అయిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఎలిమెంట్ ఇస్ పొల్యూటెడ్.
0: దీనికంత మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే.
1: ఫర్ ది పొల్యూషన్ మ్యాన్స్ కాండక్ట్ బిహేవియర్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: తిండి లోపల పొల్యూషన్.
1: ఫుడ్ ఇస్ పొల్యూటెడ్.
0: త్రాగే నీటిలో పొల్యూషన్.
1: వాటర్ పొల్యూషన్.
0: ఇచ్చే గాలిలో పొల్యూషన్.
1: ఎయిర్ పొల్యూషన్.
0: ఏ ఒక్క అంశం చూచినా కానీ పంచభూతములంతా కూడా పొల్యూషన్.
1: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ పొల్యూటెడ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే.
1: హ్యూమన్ బిహేవియర్ ఇస్ నాట్ ప్రాపర్.
0: మానవుని బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదే.
1: వెన్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ ప్రాపర్ దేర్ కెనాట్ బి పొల్యూషన్ అట్ ఆల్.
0: అన్ని చెడ్డ చెడ్డ భావాలే.
1: మ్యాన్ హ్యాస్
0: అన్ని చెడ్డ చెడ్డ నడతలే.
1: బ్యాడ్ బిహేవియర్.
0: అన్ని చెడ్డ చెడ్డ చేస్తలే.
1: అండ్ ఆల్ బ్యాడ్ యాక్షన్.
0: ఇలాంటివంతా ఉంటున్నాయి.
1: యూ ఫైండ్ దెమ్ హియర్.
0: మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the kindness, compassion are
0: భూమిలో ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి.
1: అండ్ therefore virtues have declined.
0: అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గం దగ్గర.
1: అండ్ are afraid of this wicked man.
0: వీని దగ్గర నేను పోటమా, నేను పోకూడదని.
1: Virtues are not ready to approach you.
0: పంచభూతములు కూడాను మానవుని యొక్క ప్రవర్తన చూచి భయపడిపోతున్నాయి.
1: The elements are afraid of man today.
0: కనుక ఈ పొల్యూషన్ కంత మూల కారణం మన ప్రవర్తనే.
1: Our conduct behavior is the main cause for pollution.
0: ఈ పంచభూతములు ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి.
1: And five elements are in fact are pure.
0: మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది.
1: Because of conduct, our conduct are polluted.
0: ఒక చిన్న చూడండి, చదువు గాని డబ్బు కాని ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు.
1: ఎడ్యుకేషన్ ఆర్ మనీ, వి కన్సిడర్ దెం గుడ్ ఆర్ బ్యాడ్.
0: చెడ్డవి దాంట్లో ఏమీ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ బ్యాడ్ దేర్.
0: తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్నెస్.
0: జలం ఉంటుండాలి.
1: హియర్ వాట్?
0: గంగా జలం, పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
0: రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంటాయి.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ దేర్ ఇన్ రెడ్ బాటిల్.
0: బ్లాక్ బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తుంటాయి.
1: అండ్ వెన్ ఇట్ ఇస్ దేర్ ఇన్
0: యెల్లో బాటిల్ లో వేస్తే యెల్లోగా కనిపిస్తున్నాయి.
1: ఇన్ యెల్లో బాటిల్
0: ఆ జలం
1: యెల్లో ఇన్ కలర్.
0: ఆ జలం శుద్ధమా? ఆ జలం రెడ్ కాదు.
1: ద గ్యాంజెస్ వాటర్ ఇస్ నైదర్ రెడ్ నార్ యెల్లో ఆర్ బ్లాక్.
0: అన్ని పరిశుద్ధమైన
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
0: బాటిల్ రంగులు ఉంటున్నాయి.
1: ఇట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద బాటిల్ దట్ మేక్స్ ది వాటర్ లుక్ లైక్ దాట్.
0: కనుకనే మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక బాటిల్.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎ బాటిల్.
0: దీంట్లో దుర్గుణం అనేటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది.
1: బికాస్ ద బ్యాడ్ క్వాలిటీ ఇస్ దేర్ ఇన్ దిస్ బాటిల్ ఆఫ్ ద బాడీ.
0: బాడీ దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ద బాడీ.
0: వేసిన దోషం.
1: And the material there.
0: దుర్భావములు దాన్ని పోస్తున్నాము.
1: Bad feelings.
0: దురభ్యాసములు పోస్తున్నాము.
1: Bad habits.
0: దుష్టంగాన్ని చేరుతున్నాము.
1: Bad company.
0: దుశ్చర్యలు నడుస్తున్నాము.
1: Bad action.
0: కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నామని సత్యాన్ని గుర్తించాలి.
1: We are spoiled because of bad actions. We should know this fundamental truth.
0: కలియుగం చాలా సులభమైనటువంటిదే.
1: It is so simple.
0: కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిదే.
1: It is very subtle.
0: కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపోతుందని.
1: Because of the effects of Kali, it has ended in conflict.
0: మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి.
1: Man should have pure thoughts.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను
1: మోడర్న్ స్టూడెంట్
0: పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: షుడ్ హ్యావ్ సీక్రెట్ క్వాలిటీ.
0: భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములు కూడాను సాక్షాత్కారం చేసుకుని దానికి సార్థకం చేసుకోవాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ప్రతి గుణములు కూడాను సద్వినియోగపరచుకోవాలి.
1: యూ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఆల్.
0: ఇప్పుడు భజన ఎందుకోసం చేస్తున్నాం?
1: వై డూ యూ డూ భజన?
0: చక్కగా విచారణ చేయండి.
1: ఎంక్వైర్ క్లియర్లీ.
0: ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం.
1: యూ రిపీట్ గాడ్స్ నేమ్. నైస్.
0: ఈ నామము తరంగాల్లో, గాలి తరంగాల్లో చేరిపోతుండాలి.
1: గాడ్స్ నేమ్ విల్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ది సౌండ్.
0: ఈ తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము, దుష్ట భావాలంతా భస్మం చేస్తుండాలి.
1: ద సౌండ్ వేవ్స్ విత్ ద నేమ్ ఆఫ్ గాడ్ విల్ రిమూవ్ ఆల్ ద పొల్యూషన్ దేర్.
0: కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయడానికి కోసమని భగవత్ భజన.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ బ్యాడ్ టర్న్ ఇన్ టు గుడ్ వీ హ్యావ్ టు డూ భజన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనం ఎట్టి మంట వేస్తున్నామో
1: యాజ్ ఇస్ ద ఫ్లేమ్
0: అట్టి పొగ వస్తుంది.
1: సో ఇస్ ద స్మోక్.
0: ఎట్టి పొగ వస్తుందో
1: యాజ్ ఇస్ ద స్మోక్
0: అట్టి మేఘం కలుగుతుంది.
1: సో ఈజ్ ద క్లౌడ్
0: ఎట్టి మేఘమో
1: యాజ్ ఇస్ ద క్లౌడ్
0: అట్టి వర్షము
1: సో ఇస్ ద రైన్
0: ఎట్టి వర్షమో
1: యాజ్ ఇస్ ద రైన్
0: అట్టి పంట
1: సో ఇస్ ద క్రాప్
0: ఎట్టి పంటనో అట్టి వంట
1: యాజ్ ఇస్ ది క్రాప్ ది పంట ప్రిపరేషన్
0: మంట మంచి మంటగా వేస్తాం
1: అండ్ ఇట్స్ ఎ గుడ్ ఫ్లేమ్
0: చెడ్డ పదార్థాలంతా తెచ్చి దాంట్లో వేసి ఆ మంటను వేసేటప్పటికి అది చెడ్డ స్మోకింగ్ గా పోతుంది
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు యాడ్ ఆల్ బ్యాడ్ మెటీరియల్ యు గెట్
0: చెడ్డ క్లౌడ్ గా మారిపోతుంది
1: ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ టు బ్యాడ్
0: చెడ్డ క్లౌడ్ గా మారిపోయినప్పుడు చెడ్డ వర్షమే వస్తుంది
1: అండ్ యు హావ్ బ్యాడ్ రెయిన్ కన్సిక్వెన్స్
0: చెడ్డ వర్షం వచ్చినప్పుడు చెడ్డ పంటలే పండుతాయి
1: అండ్ యు హావ్ బ్యాడ్ క్రాప్స్
0: చెడ్డ పంటలు పండినప్పుడు చెడ్డ వంటనే మనం తింటాము
1: నేచురల్లీ యు హావ్ టు ఈట్ బ్యాడ్
0: చెడ్డ వంటలు తింటప్పుడు చెడ్డ రోగాలే వస్తుంటాయి
1: బికాజ్ వి ఈట్ ఆల్ బ్యాడ్ స్టఫ్ వి ఫాల్ సిక్
0: కనుకనే మన వంటలో ఉంటుందని సర్వము దోషము
1: సో ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ అవర్ కుకింగ్ ప్రిపరేషన్
0: సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు
1: ఇట్స్ సన్ హూ మేక్స్ ద వాటర్ ఆఫ్ ద సీ టు వేపర్
0: సముద్రం జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు
1: వెన్ సన్ కన్వర్ట్స్
0: ఈ సముద్రం జలం ఏ రుచి ఉప్పగా ఉంటుంది
1: ది టేస్ట్ ఆఫ్ సెలైన్ వాటర్
0: కానీ ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది
1: యాజ్ ఇట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వేపర్ ద టేస్ట్ ఇస్
0: కానీ ఆ తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు
1: అండ్ ఇట్ సెటిల్స్ యాజ్ ఎ క్లౌడ్
0: ఆ మేఘములో తీయని జలాలుగానే రూపొందుతున్నాడు
1: అండ్ ద క్లౌడ్ హ్యాస్ గాట్ స్వీట్ వాటర్
0: తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు
1: ఇట్ కమ్స్ డౌన్ యాజ్ రెయిన్
0: మంచి వర్షంగా ప్రేమ వర్షంగా కురుస్తుంది
1: అండ్ ఇట్స్ ద రెయిన్ ఆఫ్ లవ్
0: ఈ ప్రేమ వర్షమే
1: ద రెయిన్ ఆఫ్ లవ్
0: గంగా జలంగా మారుతుండాలి
1: ఈస్ ద గ్యాంజెస్
0: కనుక మన దుర్భావం అనేటువంటి దానిని మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి
1: దేర్ఫోర్ ది ఇంటలెక్ట్ ద సన్ షుడ్ కన్వర్ట్ ద బ్యాడ్ క్వాలిటీ అప్పుడే
0: సద్గుణములు అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది
1: అండ్ ద వేపర్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ విల్
0: ఈ సద్గుణములు ఆవిరి చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది
1: విత్ ఆల్ ది వేపర్ ద క్లౌడ్ ఆఫ్ గుడ్
0: క్వాలిటీ
1: దేర్ఫోర్ వాట్ యూ షుడ్ హ్యావ్ ది లవ్
0: ఆవిరిగా మారినటువంటి ట్రూత్ క్లౌడ్
1: అండ్ ది క్లౌడ్ ఇస్ ద ట్రూత్
0: ట్రూత్ క్లౌడ్ నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది
1: అండ్ ఇట్ రెయిన్స్ డౌన్
0: లవ్ డ్రాప్స్ అంతా చేరిపోయి అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది
1: అండ్ ఆల్ ద లవ్ డ్రాప్స్ ద రెయిన్ డ్రాప్స్
0: మన ప్రయత్నములంతా కూడా పవిత్రమైన ప్రయత్నం కావాలి
1: ఆల్ ఎఫర్ట్స్ షుడ్ బి సేక్రెడ్
0: నిరంతరం కూడా దైవనామమే చింతిస్తుంటే
1: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్
0: గాలి అంతా కూడా పరిశుద్ధమైపోతుంది
1: దేర్ విల్ బి నో ఎయిర్ పొల్యూషన్ అట్ ఆల్
0: ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి
1: అండ్ యూ ఫైండ్ ద సౌండ్ ఇస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్
0: ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి
1: దే మూవ్ అబౌట్ ఆల్ ఓవర్ ద వరల్డ్
0: ఢిల్లీ లోపల ఏదైనా ఒక రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది
1: వెన్ దేర్ ఇస్ మ్యూజిక్ దేర్ ఇన్ ఢిల్లీ యు కెన్ హియర్ మన దగ్గర రేడియో హియర్
0: ఈ శబ్ద తరంగములతో కూడి వస్తుండాలి
1: ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద సౌండ్
0: అట్లనే చెడ్డది కూడా కూడిపోతుండాలి
1: దేర్ఫోర్ ఇట్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ద బ్యాడ్
0: మంచి తరంగములు మంచి శబ్దాలను అభివృద్ధి పరచు
1: డెవలప్ గుడ్ సౌండ్ వేవ్స్
0: దాంతో మంచి గాలి వస్తుంది
1: ఎయిర్ యూ గెట్ గుడ్ ఎయిర్
0: మంచి గాలిలో నుంచి మంచి ఆహ్వానే మనం అనుభవిస్తాం
1: అండ్ దెన్ ది గుడ్ ఎయిర్
0: ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం
1: అండ్ యూఆర్ ఇన్హేలింగ్ దిస్
0: ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది
1: అండ్ యాజ్ యూ ఇన్హేల్ గుడ్ ఎయిర్ ఇట్ జస్ట్ ఎంటర్టైన్స్ గుడ్ ఐడియాస్
0: మీరంతా ప్రేమ జీవితంగా మీరు గడపాలి
1: లీడ్ ద లైఫ్ ఆఫ్ లవ్
0: ఈ ప్రేమ జీవితాన్ని మనం గడిపినప్పుడే ప్రేమమయంగా మారుతుంది జగత్ అంతా
1: When you lead the life of love, the whole world gets it transformed into love.
0: దానికి నేనే మీకు సాక్షి.
1: భగవాన్
0: మనం ఎప్పుడు ప్రేమనే ఉంటుంటాయి.
1: భగవాన్ స్టాండ్స్ ఫర్ లవ్.
0: ఇంకా ఏ ఇంకొకటి పదార్థం చేరడానికి
1: నథింగ్ వాట్ సో ఎవర్.
0: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటాను.
1: At times it's cool.
0: కానీ అది కూడా ప్రేమనే.
1: It's also love.
0: వర్షం కురుస్తుండాలి
1: ఇట్ రైన్
0: వర్షం కురిచేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి
1: కొన్ని
0: ఆ వడగండ్లు దెబ్బలు కూడా తగులుతాయి అది కూడా నీరే
1: దట్స్ ఆల్సో వాటర్
0: కాబట్టి నేను బుస్ అనేది కూడా ఒక వడగండ్ల వర్షం వంటిదే
1: భగవాన్ స్కోల్డింగ్స్ ఆల్సో లైక్ హెయిల్
0: అది కూడా ఒక జలం వంటిదే
1: దట్స్ ఆల్సో వాటర్
0: కాబట్టి ఏది కూడా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు
1: ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్
0: నా అదంతా నెకసక పర్యంతము ప్రేమమయమే
1: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో
0: ఆ ప్రేమ తత్వాన్ని మీరు అనుసరించండి
1: ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఆఫ్ భగవాన్
0: కూడా ప్రేమమయం గావించండి
1: యు బి యువర్ ఫ్లవ్
0: తప్ప నీ సత్కర్మలు నీవు ఆచరించు
1: అండ్ అండర్టేక్ గుడ్ యాక్షన్
0: నీ కర్తవ్యం నీవు ఉద్ధరించు
1: డూ యువర్ డ్యూటీ
0: ఉద్ధరేత్ ఆత్మానం నీ దాన్ని ఆత్మని నీవు ఉద్ధరించుకో
1: వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్
0: ఈ విధమైన యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక అనుగ్రహించుకోవాలి
1: అండ్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ
0: విత్ అనేటువంటిది నుంచి పుట్టినటువంటి వేదం
1: అండ్ వేద స్పీక్స్ ఆఫ్ విత్ ది ఒరిజినల్ డెరివేటివ్
0: అదే విద్య కూడాను
1: అండ్ దట్ ఈస్ విద్య
0: కనుకనే ప్రతి విద్య కూడాను ఆ విత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది
1: విద్య ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ఒరిజినల్ విత్
0: అది అనేక మంది మహర్షుల యొక్క
1: ఇట్ ఈస్ సెయింట్స్
0: ప్రబోధన యొక్క చేష్టల చేతను,
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీచింగ్స్,
0: ప్రచారం యొక్క చర్యల చేతను,
1: అండ్ బికాస్ ఆఫ్ ద ప్రొపగేషన్,
0: ప్రవర్తన యొక్క మార్గము చేతను,
1: ఆఫ్ దేర్ కాండక్ట్,
0: అంత వేద రూపకంగా రూపొందింది.
1: అండ్ ఇట్ హస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేద.
0: ఇలాంటి వేదము ముల్లోకాలకుడును సుఖశాంతులను అందిస్తూ వచ్చింది.
1: వేద కన్ఫర్మ్,
0: వేదం ఏ మార్గం నందు కూడా చెడ్డను బోధించలేదు.
1: వేద నెవర్ టీచర్స్ ఎనీథింగ్ బ్యాడ్,
0: అన్ని కూడా మంచిదే బోధిస్తూ వచ్చింది.
1: టీచర్స్ ఎవ్రీథింగ్ గుడ్.
0: కనుక వేదతత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతా మంచిదే ఉంటుంది.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వేద, యూ విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్.
0: పరమాత్ముడు ఏ విధంగా ఉంటున్నాడు, పీచే గాలి లోపల,
1: అండ్ హౌ ఇస్ గాడ్ ఇన్ దిస్ ఎయిర్,
0: పాలకంలో చక్కెర వలె చేరి ఉంటున్నాడు,
1: అండ్ హీఈస్ ప్రెసెంట్ లైక్ షుగర్ ఇన్ ద సిరప్,
0: కనుక ఆ సిరప్ లోపల ఉండేటువంటిది చక్కెరే,
1: అండ్ దేర్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద సిరప్,
0: కానీ చక్కెరగా కనిపించదు మనకు,
1: యూ డోంట్ ఫైండ్ ద షుగర్ యాజ్ ఇట్
0: కనిపిస్తుంది,
1: ఇట్ గెట్స్ మిక్స్డ్ దేర్, డిజాల్వ్.
0: అదే విధంగా గాలిలో పరమాత్ముడు తీయగా ఉంటున్నాడు,
1: అండ్ యూ ఫైండ్ గాడ్
0: శబ్దంలో పరమాత్ముడు తీయంగా ఉంటున్నాడు,
1: అండ్ యూ ఫైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్,
0: మన దృష్టికి తీయంగా కనిపిస్తున్నాడు,
1: అండ్ హీ లుక్ సో స్వీట్.
0: సర్వేంద్రియములు కూడా తీయదనమే మనకు గోచరం.
1: ఎవ్రీథింగ్ ఇస్ నెక్టరైన్.
0: ఇలాంటి తీపిదనాన్ని మనం హృదయంలో పెట్టుకుంటే అంతా తీపిగానే వస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఎంజాయ్ ది స్వీట్నెస్, వీ కెన్ షేర్ ది సేమ్ స్వీట్నెస్ విత్ అదర్స్.
0: తీపిలో మనం కల్పన అక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ టు డూ.
0: తల్లిపాలు త్రాగుతున్నారు బిడ్డ.
1: In fact,
0: తల్లి పాల పైన బిడ్డకు హక్కు ఉంటుండాలి.
1: The child has got every authority.
0: కానీ ఆ తల్లి పాల లోపల తల్లి ఏమైనా షుగర్ కలుపుతుందా?
1: Mother is not mixing up any sugar.
0: శుద్ధి యొక్క నైజం.
1: It is quality of the nature.
0: తల్లి పాలను బిడ్డ తాగినట్టుగా,
1: the mother's milk is
0: పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మెద తీసుకున్నట్టుగా,
1: just as the honey bee sucks the
0: మనుషుల్లో
1: ఉన్నటువంటి
0: ప్రేమతత్వాన్ని మనుషులే దీన్ని స్వీకరించాలి.
1: And man should be able to receive the love within man.
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని ఏ యొక్క దీన్ని పిలుస్తుండదా? పిలిచిపెట్టడం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్లవర్ ఇస్ నాట్
0: తుమ్మెదనే పోయి అందులో ఉన్నటువంటి మకరందాన్ని కోలుతుంది.
1: ది హనీ బీ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ సక్స్ ద నెక్టార్.
0: మంచి వారి దగ్గరికి పోయి సత్సంగంలో చేరి వారందరూ ఉన్నటువంటి మంచితనం అంతా మనం స్వీకరించాలి.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ, రిసీవ్ ఆల్ ద గుడ్ దట్ ఇస్ పాసిబుల్.
0: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: Therefore, it is a good company that gives you a sort of detachment and that ultimately gives you liberation.
0: Satsangani manam cherali.
1: Join the good company.
0: Teja duddhyana samsargam.
1: Give up, run away from the bad company.
0: Teja duddhyana samsargam.
1: Run away from the bad company.
0: Baja sadhu samagamam.
1: Join the good company.
0: Kuru punya mahavaratram.
1: Day and day out, do good action.
0: Yappudu chusna nivu manchi chetsu avali.
1: Do good always.
0: ఈ విధమైనటువంటి మానవ జీవితమును ఎంత సార్థకం గావించుకోవాలి.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
0: ఇలాంటి సద్ద అవకాశాలు ఉండి కూడాను మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: విత్ ఆల్ ద స్కోప్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ.
0: ఎప్పుడు చెడ్డ తలంపులే, చెడ్డ తలంపులే, చెడ్డ తలంపులే.
1: వి ఆర్ ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్.
0: ఈ చెడ్డ తలంపులు ఎందుకు మీరు కొనుక్కొని తెస్తారు?
1: వై డు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్? వై?
0: మంచిని తీసుకోండి.
1: Take good.
0: Sulabanga, freega ichetundi manchini meer enduku teesukovatam ledhu?
1: Why don't you receive that which is given?
0: Dabbu vetti kudunu chettanu meer korukuntunnaru.
1: And you want to purchase things.
0: Idi chaala parapaatu.
1: You are mistaken.
0: Manchi chettanu teriyinattu murkuduga unnappudu vaade ilanti chettanu kontunnaru.
1: In fact, he is a fool who does not know what is good, what is bad.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Mee ninduku premane undali.
1: And you should be of love.
0: Premaku oka roopam ledhu.
1: Love has no form.
0: Prema okadani koradu.
1: It doesn't desire.
0: దానికి వడ్డీకి ఇవ్వదు.
1: అండ్ ఇట్ డజన్ గివ్
0: అప్పు ఇవ్వదు, అప్పు పుచ్చుకోదు.
1: అండ్ ఇట్ డజన్ గివ్ యూ లోన్.
0: ప్రేమ ప్రేమనే.
1: లవ్ ఇస్ లవ్.
0: ఆ ప్రేమను ప్రేమతోనే మనం తీసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ యాక్సెప్ట్ లవ్ ఓన్లీ బై లవ్.
0: కనుక ప్రేమ స్వరూపులైనటువంటి మీరు అందరినీ ప్రేమ స్వరూపులుగా చూసుకోవాలి.
1: బీయింగ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, కన్సిడర్ ఎవ్రీవన్ యాజ్ ఎంబాడిమెంట్.
0: పంచభూతములు కూడా ప్రతి మానవుని యందు ఉంటున్నవి.
1: ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఎవ్రీ మ్యాన్.
0: ఈ పంచభూతములు కూడా పవిత్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి.
1: అండ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ సీక్రెట్.
0: చెడ్డను ఎక్కడే గాని అందించదు.
1: నథింగ్ బ్యాడ్ వాట్స్ ఎవర్.
0: కానీ మీరు దాన్ని చెడ్డగా మారుస్తున్నారు.
1: బట్ యు ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు బ్యాడ్.
0: ఒకానొక సమయంలో మీరు వేరుగా భావించొద్దండి. చెడ్డ విషయాలు కూడా చెప్పవలసి వస్తుంది మీకు.
1: Don't mistake that way. Even certain things have got to be said.
0: నారదుడు విష్ణు సందర్శన కోసం వెళ్ళాడు.
1: నారద వెంట్ టు లార్డ్ విష్ణు.
0: అప్పుడు విష్ణు నవ్వుతూ, నారద ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు.
1: స్మైలింగ్లీ విష్ణు క్వశ్చన్, నారద వేర్ డు యు కమ్ ఫ్రమ్?
0: స్వామి నాకేం ఇల్లా వాకిలా భార్యా బిడ్డలా, ఎక్కడ చూసినా తిరుగుతూ ఉంటాను.
1: నారద సెడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ,
0: ప్రపంచమంతా సంచరిస్తుంటాను.
1: ఐ గో అరౌండ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సంచరిస్తున్నావా, మంచిది.
1: ఓ యు నో అబౌట్
0: ఫైన్. రహస్యాన్ని ఏమైనా గుర్తించావా?
1: హ్యావ్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ మై క్రియేషన్?
0: స్వామి మీ చరిత్ర నేను గుర్తించుకోలేనా, తప్ప గుర్తించానన్నాడు.
1: ఐ హావ్ అండర్స్టూడ్ ద మిస్టరీ ఆఫ్
0: యువర్ ప్రతి ఒక్కటి కూడా నేను మంచికే సృష్టిస్తున్నాను అన్నాడు.
1: And Vishnu said, I have created good.
0: నా సృష్టిలో ఏమైనా చెడ్డ నీవు చూచొచ్చావా?
1: Have you noticed anything bad in my creation?
0: నారదు యోచించాడు.
1: నారద థాట్ ఓవర్.
0: స్వామి
1: స్వామి
0: క్షమించండి, ఒక్కదాన్ని చూచాను అన్నాడు.
1: Pardon me, I have noticed something bad in my creation.
0: నేను సృష్టించినటువంటిది చెడ్డదుందా?
1: In my creation anything bad? No, nothing whatsoever.
0: ఉంది స్వామి ఒక్కటి అన్నాడు.
1: నారద said, yes, there is one that is bad. What is it?
0: మలము అన్నాడు.
1: He said, fecal matter. నారద said, fecal matter is bad.
0: స్వామి దగ్గర కూడా పోవడానికి వీలు కాదు.
1: It's not possible to go anywhere near excreta. అది తెలియనటువంటి
0: పొట్టలోనే పెట్టుకొని పోషిస్తుంటాం మేము.
1: And it is there within the stomach, no doubt.
0: కానీ చూస్తున్నా సహించలేము.
1: The moment you watch, well, you cannot bear the sight of it.
0: చెడ్డది ఎందుకు మీరు సృష్టించారన్నాడు.
1: Why have you created this bad excreta?
0: అది చెడ్డదే కాదు.
1: It's not bad anyway.
0: ఒక తూరు పై దాన్ని అడుక్కొని రామని చెప్పాడు.
1: He said, you go and ask tomorrow.
0: తిరిగి ఏందన్నా దగ్గర పోను స్వామి అన్నాడు. నా ఆజ్ఞ ప్రకారం నేను
1: నడుచుకోవాలి.
0: సరే ఇంక ఇష్టం ఆజ్ఞ ఏం చేసేది, వెళ్ళాడు.
1: హిస్ లార్డ్స్ కమాండ్ హి వెంట్.
0: దగ్గర పోతూ పోతూ ఉండకనే ఆ బలం చెప్పింది, చీ నారద నీవు దూరం ఉండి ఉండింది.
1: వెన్ హి వాజ్ అప్రోచింగ్ ఫీసర్ స్టార్టెడ్ ఆస్కింగ్ గెట్ అవుట్, డోంట్ బి ఎనీవేర్ నియర్.
0: నువ్వు నా దగ్గర రావద్దు, నీవు దూరం ఉండు,
1: యూ డోంట్ బి ఎనీవేర్ నియర్, గో.
0: ఏం చెప్తుండది?
1: And what is it?
0: ఎందుకు నేను దగ్గర రాకూడదు?
1: Why not?
0: నేను ఎంతో పవిత్రమైన దాన్ని.
1: I'm so sacred.
0: నిన్నటి దినము
1: yesterday
0: మంచి వంటగా ఉన్నాను.
1: I was
0: మంచి పాలగా ఉన్నాను.
1: I was a very good
0: మంచి పాయసంగా ఉన్నాను.
1: I was a
0: మంచి పాలగా ఉన్నాను. మంచి పెరుగుగా ఉండినాను.
1: I was a form of
0: curd. పవిత్రంగా ఉండినాను. భగవంతునికి అర్పితంగా ఆవించేటువంటి వస్తువులుగా ఉండినాను.
1: Yesterday I was the curd, I was the milk, the rice pudding, what not, offering to God.
0: ఒక్కతూరి ఈ మానవ సంఘం చేర్చిన నా గతి ఈ గతి.
1: The moment I join your company, this is my plight.
0: రెండవ తూరు తిరిగి నిన్ను చేర్చి ఇంకే గతి పడుతుందో, మీ దగ్గర రావద్దండి.
1: If I am were to be in your company for the second time, what is it that is awaiting for me?
0: కనుక మానవ యొక్క సంఘదోషంతో చెడ్డగా మారిపోతుంటది, కానీ లేకపోతే ఏది చెడ్డది లోకంలో?
1: మిస్టేక్ లైస్ ఇన్ ద కంపెనీ, దేర్ నథింగ్ బ్యాడ్ యాజ్ సచ్.
0: కానీ దాన్ని సరిగా గుర్తించుకోవటం లేదు ప్రజలు.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్.
0: ఒకనొక సమయం లోపల ఏకైక కుమారుడు ఉంటున్నాడు ఒక తండ్రికి.
1: And a father has got only son.
0: ఆ కొడుకుకి ఎక్కడో తేలు కుట్టింది పాపం.
1: And he was bitten by a
0: scorpion. నాన్న తేలు కుట్టింది అని ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: The son started crying because the scorpion bite.
0: తండ్రి పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి.
1: And the father ran to the doctor.
0: పుత్రుడు అమితమైన ప్రేమ.
1: Oh, he has got intense love.
0: కొడుకు యొక్క కంటిదారాలు చూడకూడదు.
1: Well, he cannot bear the pain.
0: డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
1: He went to the doctor.
0: నా కొడుకు ఏడుస్తున్నాడు, ఈ తేలుకు ఏమైనా మందు ఇచ్చేసేయమని.
1: And he reported to the doctor that the son is crying because the scorpion bite.
0: చెప్పాడు, నాయన ఈ ఆయింట్మెంట్ తీసుకుని పోయి కుట్టిన దగ్గర పోయి బాగా తిక్కుమన్నాడు.
1: అండ్ ద డాక్టర్ గేవ్ హిమ్ ఆయింట్మెంట్ అండ్ ఆస్క్ ద ఫాదర్ టు అప్లై ది ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హస్ బిటన్.
0: తెచ్చాడు పాపం.
1: ఫాదర్ బ్రాట్ ది
0: ఎక్కడ రా నిన్ను తేలు కుట్టింది?
1: యాస్ వేర్
0: ఆ మూల అన్నాడు. మూల పోయి తిక్కాడు.
1: And they said, in that corner I was bitten with scorpion. There he applied.
0: అర్థం చేసుకోలేనిటువంటి వ్యర్థం.
1: This is the way how
0: దేహం పైన ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కమని చెప్తే తేలు ఎక్కడ కుట్టింది? మూల కుట్టింది. ఆ మూల పోయి తిక్కాడు, కానీ నొప్పి పోలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ దిస్ ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ద గ్రౌండ్.
0: ఈనాటి సాధకులు కూడా అట్టే చేస్తున్నారు.
1: దట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ టుడే.
0: ఎక్కడ ఈ దుర్గుణాలు ప్రారంభమైనాయో,
1: ద ప్లేస్ వేర్ బ్యాడ్ క్వాలిటీ స్టార్టెడ్,
0: అక్కడ నీవు చక్కగా జాగ్రత్తగా ఉండమని చెప్పి.
1: దేర్ యూ హావ్ టు రెక్టిఫై అండ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్.
0: వీళ్ళ సంఘంతో వచ్చింది, వాళ్ళ సంఘంతో వచ్చింది, ఇతరులకు నెప్పం పెడుతున్నారు.
1: యూ బ్లేమ్ అదర్స్.
0: ఇతరులను ఎవరిని కూడా మనం దూషించకూడదు.
1: నెవర్ బ్లేమ్ ఎనీబడీ.
0: ఇతరులో ఎట్టి దోషమూ లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్.
0: నీలో ఉన్న దోషమే నీకు బాధ పెడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్ దట్ పెయిన్స్ యూ.
0: కనుక నీ బాధను నీవు పరిహారం చేసుకో.
1: యూ వర్క్ ఫర్ యువర్ ఓన్ రిలీఫ్.
0: నీకు బాధను నీవు పరిహారం చేసుకోవడానికి నీ యొక్క భావమే నీకు సరైనటువంటి మార్గము.
1: యు సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్, యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్.
0: ఈ పంచభూతములు ఎందుకు ఉండేటువంటి యొక్క పరతత్వాన్ని చక్కగా అర్థం చేసుకో.
1: అండర్స్టాండ్ ద స్పిరిచువల్ ప్రిన్సిపల్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచ ప్రాణముల యొక్క తత్వాన్ని కూడా చక్కగా అర్థం చేసుకో.
1: ఆల్సో అండర్స్టాండ్ ది ఫైవ్ లైఫ్.
0: అవి నీకు సర్వ దుఃఖములకు పరిహారం చేస్తాయి.
1: అండ్ దట్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్.
0: సర్వ దుఃఖ పరిహారిణి పంచభూతములే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మిజరీ క్యాన్ బి టేకెన్ అవుట్ బై ది ఫైవ్.
0: దట్ స్పర్శ రూప రసగంధాదులు
1: ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ రూపరసగంధాదులు ఎంత గొప్పవి.
1: అండ్ దీస్ ఆర్ సో సీక్రెట్ గ్రేట్.
0: కనుక వాటిని మనం చక్కగా అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద రైట్ వే.
0: సరైన భావంతో మనం అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద రైట్
0: వే. మనకు దుఃఖములు పరిహారం అవుతాయి.
1: అండ్ దెన్ యూ విల్ నెవర్ బి మిజరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి ఒక్కటి మన ఎందున్నటువంటి భావదోషంలే తప్ప
1: Everything lies in you. The mistake is in you.
0: పదార్థ దోషాలు ఏవీ లేవు.
1: Nothing wrong with the material.
0: అన్ని మంచివే.
1: All are good for.
0: అందులో ఉన్నటువంటి చెడ్డ భావాలే మనకు చెడ్డను బోధిస్తుంటారు.
1: Because of bad feelings within you, you consider everything bad.
0: కనుక మనలో మంచి భావాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: Develop good feelings.
0: దైవ భావాన్ని మీరు చింతించండి.
1: Entertain divine thought.
0: దైవ నామాన్ని స్మరించండి.
1: Think of God, chant his name.
0: అది నీకు దుర్గుణాలు దురభ్యస్తులను దూరం చేస్తుంది.
1: That solves all the problems.
0: కనుక మీరు చెడ్డ చెడ్డవి పలకకూడదు.
1: నెవర్ అండర్ టేక్ ఎనీ బ్యాడ్ యాక్షన్.
0: ఎవరిని దూషించేటువంటి పలుకులు గట్టిగా పలకకూడదు.
1: డోంట్ బ్లేమ్.
0: అవి కూడా గాల్లో చేరిపోతున్నాయి.
1: అండ్ యు స్టార్ట్ అక్యూజింగ్ ఎనీబడీ.
0: గాల్లో చేరిపోయి ఎవరో ఒక గాల్లోపల వాళ్ళ లోపల ప్రవేశిస్తున్నాయి.
1: గెట్ మిక్స్డ్ అప్ ఇన్ ది ఎయిర్. ఇట్ విల్ గెట్ ఇన్ టు సమ్ వన్ ఎల్స్.
0: వాళ్ళకు కూడా ఆవేశం వస్తుంది.
1: దే టు విల్ హావ్ సిమిలర్ థాట్.
0: కాబట్టి ఎక్కడే గాని దుర్మార్గం అనేటువంటిది, దుర్భావం అనేటువంటిది, దుశ్చింత అనేటువంటిది ఉన్న చోట మీరు చేరకండి.
1: Never be in the company of anybody who are bad, who have got bad thoughts, bad feelings.
0: మనం కూడా చెడ్డ చెడ్డ పదములను ఉపయోగపెట్టకూడదు.
1: And we too should not act in a bad way.
0: చెడ్డ చెడ్డ చూపులంతా మనం చూడకూడదు.
1: We should not have bad looks.
0: చెడ్డ చూపులు చూచి ఏమి ప్రయోజనం?
1: Why bad looks?
0: కీచకుడు చెడ్డ చూపు చూచాడు.
1: కీచక had bad looks.
0: భీముతో తలపగలు కొట్టుకున్నాడు.
1: And ultimately died at the hands of Bhima.
0: చెడ్డ మాటలంతా వినింది.
1: And all bad looks heard.
0: దశరథ మహారాజు ప్రేమయ్య భార్య
1: విత్ వైఫ్ సో డియర్ టు దశరథ
0: కైక
1: కైక
0: మందరి చెప్పినటువంటి దుర్బోధనంతా వినింది.
1: అండ్ హి పేడ్ హీడ్ టు ఆల్ ది వర్డ్స్ ఆఫ్ మందర.
0: వినేటప్పటికి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసి.
1: అండ్ షీ గాట్ ఎ బ్యాడ్ నేమ్.
0: ఈనాడు సమాజంలో ఎవరైనా గానీ కైక అమ్మ అని పేరు పెట్టుకుంటున్నారు.
1: ఇస్ దేర్ ఎనీవన్ విత్ ద నేమ్ కైక హియర్?
0: కైక పేరే ఎవరు వచ్చింది?
1: నో వన్ థింగ్స్ ఆఫ్ కైకాస్ నేమ్ టుడే.
0: కారణం ఏమిటి? చెడ్డ పలుకులు విన్నటువంటిది కాదు.
1: బికాజ్ షీ సింబలైజెస్ బ్యాడ్ లిసనింగ్.
0: కనుకనే కైక మంచిది కాదు.
1: సో కైక ఇస్ నాట్ గుడ్.
0: చెడ్డ చూపులు చూసినటువంటి కీచకుడు మంచి వాడు.
1: కీచక విత్ బ్యాడ్ లుక్స్.
0: చెడ్డ శ్రవణం
1: అండ్ బ్యాడ్ లిసనింగ్.
0: మంచి శ్రవణం చెయ్యాలి.
1: ఆల్వేస్
0: చెడ్డ శ్రవణం చేస్తే ఎప్పుడు చూసినా కానీ దుర్యోధన దుశ్శాసనాదులు పాండవులు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడటం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దుర్యోధన దుశ్శాసన
0: ధర్మమూర్తులైనటువంటి పాండవులు
1: ఆల్ బ్యాడ్ వర్డ్స్
0: చేయటం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ హర్డ్ పాండవాస్
0: దే ఎంబోడిమెంట్స్ ఆఫ్ రైచ్యూస్నెస్. కట్టగడపడికి దుర్యోధన దుశ్శాసనాదులు కట్టగడపడికి వంశమే నాశనం చేస్తారు.
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ దుర్యోధన దుశ్శాసన ఎంటైర్ క్లాన్.
0: చెడ్డ మాటలు వినకూడదు.
1: నెవర్ లిసన్ టు బ్యాడ్.
0: ఒక చిన్న ఉద్దేశం మీకు పిల్లలకు చెప్తున్నాను.
1: ఇంపార్టెంట్ పాయింట్ స్వామి వాంట్స్ టెల్ యు.
0: ఎవరైనా వచ్చి ఇట్టు చెప్పారు అట్టు చెప్పారని కొన్ని చెడ్డ మాటలు చెప్తారు.
1: సంబడీ మే కమ్ అండ్ స్టార్ట్ టెల్లింగ్.
0: అది మీ మనసు చాలా కష్టం వేస్తుంది.
1: యు ఫీల్ సో హర్ట్.
0: నీ మనసుకే కష్టం చేసేటువంటి మాటలు నీ ఇంకోరు చెప్పి వాడు మనసు కూడా నీకు కష్టపెట్టాలి.
1: బై లిసనింగ్ టు బ్యాడ్ వర్డ్స్ యు ఆర్ హర్ట్. వై డు యు దెన్ అగైన్ రిపీట్ షేర్?
0: మీ అమ్మ నాన్న ఎవరో తిట్టారనుకుంటారు.
1: ఇఫ్ సంబడీ అక్యూజ్ యువర్ పేరెంట్స్
0: అది కూడా పోయి నీకు తల్లిదండ్రులకు చెప్తావు.
1: అండ్ యు రిపోర్ట్ ది మ్యాటర్ యువర్ పేరెంట్స్
0: వాళ్ళు కూడా చాలా బాధపడతారు.
1: దే టు ఫీల్ సాడ్.
0: కాబట్టి నీవు తల్లిదండ్రులు కూడా బాధ పెట్టిన వాడవుతావు.
1: అండ్ యువర్ రెస్పాన్స్
0: చెడ్డ మాటలు వింటే దాన్ని ఇంకొకరు చెప్పకూడదు.
1: అండ్ ఇఫ్ యూ హర్డ్ ఎనీథింగ్ బ్యాడ్
0: ఎవరికి
1: చెప్పకూడదు. ఎనీబడి
0: అలాంటి మొట్టమొదటి మీరు భద్రం చేసి
1: ఫస్ట్ థింగ్ దట్ యూ షుడ్ నో దాట్
0: ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు.
1: యాక్సిడెంటల్ యూ మే
0: లిసన్ నాకున్నాను వాటిని ఏమాత్రం మనసులో చేర్చుకోకూడదు.
1: బట్ నెవర్ టేక్ ఇట్ ఇన్
0: వాటి నీ స్నేహితులు చెప్పి వాడి మనసు కూడా కష్టపెట్టద్దు.
1: అండ్ డోంట్ రిపోర్ట్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్.
0: కనుక చెడ్డ మాటలు వినకుండా చెడ్డ మాటలు చేయకుండా చెడ్డ పనులు చేయకుండా చెడ్డ చూపు మనం పవిత్రమైన భావాలు.
1: డోంట్ హావ్ బ్యాడ్ లుక్స్. డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్. డోంట్ హావ్ బ్యాడ్ థాట్స్.
0: స్వామిని చూడని కనులేలరా.
1: What for? You cannot see God.
0: కన్నులను ఇచ్చిన ఎందుకు తెలుసా?
1: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్?
0: సందులు గొందులు చూచుటక.
1: ఇస్ ఇట్ ఓన్లీ టు సీ ద
0: కైలాస వాసుని కన్నులారా కాంచేందుకురా?
1: ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు సీ ద బ్యూటీ ఆఫ్ గాడ్.
0: ఎందుకు మనం వారిని విని చూడటానికి?
1: నో, నాట్ స్టేయింగ్.
0: దానికోసం ఇవ్వలేదు మన కన్నులు.
1: నో, నాట్ ఫర్ దట్ పర్పస్.
0: కనుక పవిత్రమైనటువంటి కన్నులు పవిత్రమైన పనుల్లో పెట్టాలి.
1: ఐస్ ఆర్ సో సీక్రెట్. విజన్ ఇస్ సీక్రెట్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను
1: ద ఫైవ్ ఎలిమెంట్స్
0: ఇందులో ప్రపంచము ప్రకృతి అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: ద క్రియేషన్ యాజ్ ఎ హోల్ ఇస్ సో నోబుల్.
0: ఈ ప్రకృతిలో మనం పుట్టాము.
1: వి ఆర్ బోర్న్ ఇన్
0: దిస్. ఈ ప్రకృతి పరమాత్మ యొక్క అంగము.
1: అండ్ దిస్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్.
0: కాబట్టి ప్రకృతిలో పుట్టిన మనం అందరూ కూడాను భగవంతుని యొక్క అంశంలో చేరిపోవాలి.
1: హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ విచ్ ఇస్ ద లింబ్ ఆఫ్ క్రియేటర్. వి షుడ్ మర్జ్ ఇన్ గాడ్.
0: ఆ విధంగా ఉండినప్పుడే మీరు దైవత్వాన్ని తప్పక పొందుతారు.
1: సర్టెన్లీ యూ రేటింగ్ డివినిటీ.
0: ప్రపంచంలో ఏది చెడ్డది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: భావాలే చెడ్డది.
1: అవర్ ఫీలింగ్స్ ఆర్ బ్యాడ్.
0: సృష్టి ఎక్కడ ఉంది చెడ్డది?
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ క్రియేషన్.
0: నాదులు కూడా చూచింది చెడ్డది చూచాడు కానీ నాదు చూచింది కూడా తప్పు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ Then Narada's observation to
0: Vishnu cheppindi chedda anetundi lokamlo ledu.
1: There's nothing bad in this world.
0: Aa chedane bayatiki pokupite nee yokka aarogyam paadaipothundi.
1: If the bad matter is not excreted, your health will get spoiled.
0: Bhagavantudu manchi kosame chestunnadu.
1: So even that is done for your own good.
0: Endulo kuda cheddane ledu.
1: There's nothing whatsoever bad.
0: Kaabatti annitini manchiga teeskondi.
1: Consider everything good.
0: Meeku edaina baadha kaligindi, this is good for me, good for me, good for me anuko.
1: Even if you suffer, consider that it is good for you.
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా మంచిగానే భావించుకో.
1: ప్రైజ్ అండ్ బ్లేమ్ కన్సిడర్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: అన్ని ఆనందంగా నీవు తీసుకో.
1: టేక్ దెమ్ బ్లిస్.
0: నీకు మించినటువంటి యోగి మరొకటి లేడు.
1: And there's no one can.
0: నీకు మించిన త్యాగి మరొకటి లేడు.
1: And there's no one that who can excel
0: you.
1: And your greatest of all.
0: కనుక అలాంటి యోగాన్ని నీవు పొందాలి.
1: And that state you should attain.
0: అలాంటి త్యాగాన్ని నీవు పొందాలి.
1: You should be the one of sacrifice.
0: అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని నీవు నింపుకోవాలి.
1: And you should have sacred heart.
0: ఈ విధంగా పంచభూతం యొక్క తత్వాన్ని చక్కగా విచారించి
1: you should investigate the five elements.
0: పంచభూతం నాయందు కూడా ఉంటున్నాయి.
1: They are within me.
0: ఆ పంచభూతాలను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: And I should make proper use
0: నా
1: of them.
0: నా విశ్వాసాలను కూడాను భగవత్ నామములో ప్రవేశపెట్టాలి.
1: As I breathe, I should sing his glory.
0: అని భగవత్ నామాన్ని చింతించు.
1: So one should sing the glory of God.
0: భజన బినా సుఖ

0: దివ్యాత్మ స్వరూపులైన బాల బాలికలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ ద డివైన్ యంగ్ మెన్ అండ్ విమెన్,
0: సత్యమే భగవత్ స్వరూపము,
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: సిరి సంపదలు భోగభాగ్యములు సత్యమునే ఆశ్రయిస్తూ ఉంటాయి.
1: మెటీరియల్ ప్రాస్పెరిటీ, ద కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్, దే ఆల్ డిపెండ్ ఆన్ ట్రూత్.
0: యావత్ ప్రపంచమును కూడాను సత్యమే మోయుచున్నది, భరించుచున్నది.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ బేర్స్ ద వెయిట్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: సత్యం నాస్తి పరో ధర్మ, సత్యమనే పునాదులపైనే ధర్మం అనేటువంటి భవనము ఆధారపడి ఉంటున్నది.
1: ద మ్యాన్షన్ ఆఫ్ ధర్మ హ్యాస్ గాట్ ఇట్స్ ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ప్రతి మానవుడు అనేక విధములైన ఆరాధనలు సల్పుతున్నప్పటికీ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ వీ ఫాలో సో మెనీ స్పిరిచువల్ ప్రిసూట్స్, ఇట్ ఇస్ ద ట్రూత్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ఏ దేశమందైనా, ఏ కాలమందైనా, ఏ వ్యక్తులయందైనా సత్యము అత్యవసరం.
1: At any point of time, anywhere, in any part of the world, in any individual, it is the truth which is most essential.
0: సత్యమే లేకుండా జీవితమే లేదు.
1: Bereft of truth, there is no life.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు ఈనాడు విస్మరించటం చేతనే ప్రపంచములో అనేక విధములైనటువంటి అల్లకల్లోలములు, అశాంతులు విజృంభించిపోతున్నవి.
1: Because of the absence of truth, because the truth is forgotten, the whole world is full of anxieties, agitations and restlessness.
0: Satyame sarvulaku matrumurti.
1: Truth is the mother.
0: Atti satyamu nundi ye prati manavudu kodanu aavirbhavichadu.
1: Man is born to this truth.
0: Satya

0: It's only from this point of truth the whole creation has originated. The entire universe merges back into this truth. There's no place where there is no truth. This is the pure, unsullied truth of truths.
1: Satya dharmamulane vijayamu varistu unnadi.
0: The one who follows the truth and dharma, they're bound to be victorious.
1: Bujabalamulu kani, leka buddhibalamulu kani, ayudhibalamulu kani, leka shastrabalamulu kani, ematram kudanu aa vijayamu lekka cheyadu.
0: You will not be successful by merely having the physical strength, intelligence, weaponry, and so on. They are all worldly and physical. They are worldly equipment. They are temporary.
1: నిత్య సత్యమైనటువంటి సత్య ధర్మములను మానవుడు ఈ జగత్తునందు అభివృద్ధి గావించడమే మానవుని యొక్క ప్రధానము యొక్క సూత్రము.
0: ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ లైఫ్ షుడ్ బి టు ఫాస్టర్ ట్రూత్ అండ్ ధర్మ.
1: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: సో ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: హృదయములో ఆవిర్భవించినటువంటి తలంపులను వాక్కులో ఉచ్చరించి వాక్కులో చెప్పినటువంటి యొక్క విషయమును చేతులతో ఆచరించడమే ఇది నిజమైన మానవత్వం.
0: The true human quality lies in maintaining harmony, what is thought of and what is said and what is practiced later.
1: Thoughts, words and actions.
0: Thoughts, words and actions must be united in harmony.
1: Ityadi ekatvamainatundi oka tattvanni manavudu gurtinchukolekapothunnadu.
0: Man is not able to recognize the value of this harmony.
1: Satyam ante chuchinadi chuchinattu cheptamu talchinadi talchinattu cheptamu అనుభవించినది అనుభవించినట్టు చెప్పటము ఇది ఏ సత్యమని భావిస్తున్నారు.
0: వి కన్సిడర్ ట్రూత్ మీన్స్ డిక్లేరింగ్ వాట్ వీ హ్యావ్ సీన్, టెలింగ్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, డిక్లేరింగ్ వాట్ వీ థింక్.
1: ఇది వ్యావహారికమైనటువంటి సత్యమే కాని నిజమైన సత్యము కాదు.
0: దిస్ ఇస్ జస్ట్ ద వరల్డ్లీ ట్రూత్ బట్ నాట్ ద ట్రూత్ ఇన్ ట్రూ సెన్స్.
1: చూచినది మరొక నిమిషం ఇది మారవచ్చును.
0: వాట్ యు హ్యావ్ సీన్ మైట్ చేంజ్ లేటర్.
1: ఇప్పుడు చెప్పినటువంటిది మరొక నిమిషంలో మరొకటి మారవచ్చును.
0: వాట్ యు సే నౌ యు మే నాట్ హోల్డ్ ఆన్ లేటర్.
1: ఒక వ్యక్తి డ్రామాలో రాజు వేషం వేశాడు.
0: ఎ పర్సన్ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఎ కింగ్ ఇన్ ఎ డ్రామా.
1: ఆ స్టేజ్ పైన చూచినప్పుడు తాను కిరీటధారి అయి ఉంటున్నాడు.
0: ఆన్ ద స్టేజ్ హి వేర్స్ ద క్రౌన్.
1: కానీ తెల్లవారేటప్పటికీ తాను సామాన్య మనుషుల వలె గోచరిస్తున్నాడు.
0: నెక్స్ట్ మార్నింగ్ హి ఇస్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
1: ఇది సత్యమా అది సత్యమా?
0: Is this the truth or that?
1: అప్పుడు స్టేజ్ పైన చూచినటువంటిది అది సత్యము.
0: That what you have seen on the stage.
1: రాత్రి చూచినది అది సత్యము.
0: What you experienced that night is true.
1: పగలు చూచినది ఇది సత్యము.
0: What you have experienced in the daytime is true.
1: ఈ సత్యము అసత్యమునకు అన్వయించదు. అసత్యము ఈ సత్యమునకు అన్వయించదు.
0: This truth is not applied to that and vice versa.
1: కనుకనే ఇవి తాత్కాలికమైనటువంటి సత్యములు, దీనిని నిజము అని చెప్పారు.
0: These are temporary truths, you can call them facts.
1: సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం.
0: ట్రూత్
1: మూడు కాలములు ఎందుకూడను మారనటువంటిదే సత్యం.
0: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: ఇట్టి సత్యతత్వము ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దట్ నేచర్ ఆఫ్ ట్రూత్.
1: సత్యమనగా దీని అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్?
1: ఇందులో సత్యము అనేటువంటి పదములో మూడు అక్షరములు ఉంటుంది.
0: In this word, satyam, there are three letters.
1: Sat, E, Yam. It is satyam.
0: Sat, E, Yam. Satyam.
1: Sat anaga, indulo, pranamu ani artham.
0: Sat here means life.
1: E anaga, annamu ani.
0: E stands for food.
1: Yam anaga, suryudu ani.
0: Yam is sun.
1: Prati manavuniki aharam atyavasaram.
0: Every individual needs food.
1: ప్రాణము కలిగినటువంటి ప్రతి వ్యక్తికి అత్యవసరము అన్నము.
0: ఎవ్రీ లివింగ్ క్రీచర్ నీడ్స్ ఫుడ్.
1: కనుకని అన్నమును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు.
0: ఇస్ ద సన్ హూ గివ్స్ అస్ అవర్ ఫుడ్.
1: సూర్యుని వల్ల అన్నమును దించుకుని అన్నం ద్వారా జీవుణ్ణి బ్రతికించుకోవటమే ఇది మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ ద సన్ వీ హ్యావ్ అవర్ ఫుడ్ అండ్ సస్టైన్ అవర్ లైఫ్. దిస్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: ప్రాణము సూర్యుడు మారనటువంటి వారు.
0: సన్ అండ్ ద లైఫ్ దే డోంట్ చేంజ్.
1: ఇవి సత్యస్వరూపంలో ధరించినటువంటివి.
0: దట్ వెరీ ఎంబాడీమెంట్స్ ఆఫ్ ట్రూత్.
1: దీనిని ఇంకొక పర్యాయం మరొక పదముతో విచారించి చూచినప్పుడు సత్య.
0: యు కెన్ ఆల్సో ఇంటర్ప్రిట్ ఇన్ అనదర్ వే సత్య.
1: సత్య అనేటువంటి రెండక్షరములు ఎందుకు మూడక్షరము ఏమిటి ఉంటున్నాయి?
0: దో ఇట్ ఈస్ టూ లెటర్డ్ వన్ యూ హ్యావ్ త్రీ లెటర్స్
1: స త య ఇది సత్య
0: స త య త్రీ లెటర్డ్ సత్య
1: ఈ స త య అనే మూడక్షరములను త్రిప్పి మనం పలికినప్పుడు య త స అని పలుకుతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఈస్ యా త స
1: యా తా సా అవుతుంది.
0: ఇట్ ఈస్ యా తా సా ఇన్ ద రివర్స్.
1: యా అనగా యమనియమాదులతో,
0: యా స్టాండ్స్ ఫర్ ద డిసిప్లిన్ ఔటర్ అండ్ ఇన్నర్,
1: తపస్సును ఆచరించినప్పుడు
0: కండక్టింగ్ పెనెన్స్,
1: సా అనేటువంటి సత్యస్వరూపుడైన దైవత్వాన్ని పొందవచ్చును అని దీని అర్థం.
0: వన్ వుడ్ ఎక్వైర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: కనుకనే యమనియమాదులు అంటే ఏమిటి?
0: వాట్ ఆర్ దీస్ డిసిప్లిన్స్ ఇన్నర్ అండ్ ఔటర్?
1: అనగా ఇంద్రియ నిగ్రహం గావించుకోవాలి.
0: It only means one should have sense control.
1: తపస్సు అంటే ఏమిటి?
0: What is penance?
1: తల క్రింద పెట్టి పైన కాళ్ళు పెట్టి యోచించడం కాదు తపస్సు.
0: It is not putting our head down with the legs up.
1: తపస్సు అనగా త్రికరణ శుద్ధియే తపస్సు.
0: Penance means the purity of action, thought and word and deed.
1: ఇదియే తపస్సు.
0: This is penance.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఎన్ని విధమైనటువంటి శక్తులను మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: We are not able to know the capacities, the potentialities that we have.
1: ప్రతి అణువు నుండి ఘనం వరకు కూడాను దివ్యత్వం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
0: The divinity spreads right from a microcosm atom to a macrocosm.
1: ప్రతి పదార్థమునందు ఘనమునందు కూడాను అణువుల యొక్క చేరికనే ఉంటుండాలి.
0: Every material, for that matter, is a combination of atoms.
1: ఇటువంటి దివ్యత్వాన్ని మనము ఇంత తెలివితేటలు కలిగి, ఇన్ని విద్యాబుద్ధులు కలిగి, మనం జ్ఞానత్వంతో ఉండి కూడాను గుర్తించుకోలేకపోతున్నాం.
0: విత్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ద డివినిటీ.
1: ఈనాడు లోకములో విద్యలన్నీ కూడాను బాహ్యమైనటువంటి ప్రాప్తమైనటువంటి వాటినే మనం విచారిస్తున్నాం.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ టుడే సెంటర్స్ రౌండ్ ద వరల్డ్లీ ఫిజికల్ మ్యాటర్.
1: మానవత్వం యొక్క గమ్యం ఏమిటి?
0: వాట్ ఇస్ ది పర్పస్, ద గోల్ ఆఫ్ లైఫ్?
1: వీడు ఈ ఆనందమును ఎక్కడి నుంచి అనుభవిస్తున్నాడు?
0: Where does he get this bliss?
1: ఇది దైవం నుంచినే ఆవిర్భవిస్తుందాలి.
0: You can be blissful only from God.
1: కనుకనే మనం హ్యాపీ హ్యాపీ అంటుంటున్నాం. Where is that happy? Happiness is union with God.
0: We say happiness, happiness, where does it lie? Happiness lies in the union with God.
1: ఈ యూనియన్ అనేటువంటిది ఎక్కడ? God అనేటువంటిది ఎక్కడ?
0: Where do you find this union? Where is God?
1: సర్వత్రా ఉండినటువంటి దివ్యత్వాన్ని మనం అన్వేషణ చేయటం ఎక్కడ?
0: When God is all pervasive, where do you search for him?
1: నీవే దైవం.
0: You are God.
1: నీవు కేవలం దేహాభిమానం కలగటం చేతనే నీవు మానవుడిగా భావిస్తున్నావు.
0: Because of the identification of the body, you consider yourself a human being.
1: దేహం ఒకటి వాటర్ బబుల్.
0: Body is a water bubble.
1: Mind అనేటువంటిది మ్యాడ్ మంకీ.
0: Mind is a mad monkey.
1: ఇవి రెండు కూడాను నెగటివ్స్.
0: Both of these are negatives.
1: కానీ మనము దేనిని అనుసరించాలి?
0: What is that we should follow?
1: Conscience ని అనుసరించాలి.
0: We should follow our conscience.
1: ఇదియే నిజమైనటువంటి ఒక తత్వం.
0: This is the true reality.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటిది సత్యమునే మనకు బోధిస్తుంది.
0: This conscience advocates the principle of truth.
1: ఇట్టి సత్యాన్ని మనము తెలుసుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
0: We should make an attempt to know this truth.
1: రాగ ద్వేషాలతో దూషితం కానటువంటి హృదయాన్ని,
0: we should have the heart which is not polluted by attachment and hatred.
1: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కును,
0: our talk should not be polluted by falsehood.
1: హింసాదులతో దూషితం కానటువంటి కాయమును,
0: the body should not be polluted by violence.
1: మనము అనుభవించినప్పుడే దివ్యత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: And once we experience this, you will have the direct manifestation of the divinity.
1: కానీ ఈనాడు శాంతి లేదు, శాంతి లేదు. ఎందుకు లేదు శాంతి?
0: Today we say there is no peace. What's the reason?
1: దుష్ట సంకల్పముల చేత దుష్టుడగును, సత్య సంకల్పముల చేత సాధువగును, సకల సంకల్పరహితుడే శాంతి పొందు. సకల సంకల్పరహితుడే శాంతి నుందు.
0: బికాస్ ఆఫ్ వికెడ్ థాట్స్ వన్ బికమ్స్ బ్యాడ్ అండ్ వికెడ్. బికాస్ ఆఫ్ గుడ్ థాట్స్ వన్ బికమ్స్ పాయస్ అండ్ నోబుల్. ద వన్ హూ ట్రాన్సెండ్స్ ద మైండ్ అండ్ థాట్ విల్ లివ్ ఇన్ పీస్.
1: సకల సంకల్పములు కూడాను లేకుండా పోవాలి.
0: వన్ షుడ్ గో బియాండ్ ద రెల్మ్ ఆఫ్ థాట్.
1: అప్పటి సంకల్పములు అప్పటికి మాత్రమే అనుభవించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఎంటర్టైన్ ద థాట్ ఫర్ దట్ మోమెంట్.
1: ఈ సంకల్పముల యొక్క చేరికనే మనసు యొక్క స్వరూపం.
0: మైండ్ ఈజ్ జస్ట్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: కనుకనే మనం సంకల్పం అనేటువంటి దాన్ని అరికట్టుకున్నప్పుడు మనసు సులభంగా అరికట్టుకోవచ్చు.
0: When once we have control on our thought, we can control our mind.
1: దీనిని less luggage, more comfort, make travel a pleasure.
0: This what is said, less luggage, more comfort, make travel a pleasure.
1: ఈనాటి మానవులకు మితిమీరినటువంటి కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
0: Man today has ever rising desire.
1: కనుక ఈ డిజైర్స్ ను మనం క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో వీ హావ్ టు కంట్రోల్ అండ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్ గ్రాడ్యువలీ.
1: ఈ డిజైర్స్ వల్లనే మానవుడు అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ దీస్ డిజైర్స్.
1: కనుకనే అవసరమైనటువంటి డిజైర్స్ మాత్రమే మనం పరిమితం చేసుకోవాలి.
0: హౌఎవర్ వీ కెన్ హ్యావ్ ద డిజైర్స్ అండర్ సర్టన్ లిమిట్స్ నీడెడ్.
1: ఈ సమాజంలో మనం జీవించే సమయంలో నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా జీవించాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ సొసైటీ వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ మొరాలిటీ, రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
1: దీనిని పవిత్రమైన వేదములు అనేక రూపంలో ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఇస్ టాట్ బై ది సీక్రెట్ వేద ఇన్ సెవరల్ వేస్.
1: సత్యం రుజాత్, ఇది నైతికమైన గర్వాన్ని అందిస్తుంది.
0: వెన్ యూ స్పీక్ ట్రూత్ న్యాచురలీ యూ విల్ ఎర్న్ ఆల్ రెస్పెక్ట్ మోరలే.
1: నైతిక గౌరవము మానవుడు ఈనాడు కోల్పోయినాడు.
0: మ్యాన్ హాస్ లాస్ట్ దిస్ మోరల్ రెస్పెక్ట్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: సత్యం రూయాత్, సత్యాన్ని మరవద్దు, మర్చిపోవటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క నైతిక విలువలు తరిగిపోతున్నాయి.
0: నెవర్ ఫర్గెట్ ట్రూత్. దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ద డిక్లైన్ ఇన్ అవర్ మోరల్ స్టాండర్డ్స్.
1: రెండవది ధార్మికమైనటువంటి యొక్క సత్యము.
0: సెకండ్ ద రైచియస్ ట్రూత్.
1: ప్రియం రూయాత్, ఈ సత్యమును కూడాను ప్రియమైనటువంటి మాటలతో చెప్పాలి.
0: యూ షుడ్ స్పీక్ ట్రూత్.
1: సత్యం రుజాత్, ఇది నైతికమైన గర్వాన్ని అందిస్తుంది.
0: వెన్ యూ స్పీక్ ట్రూత్ న్యాచురలీ యూ విల్ ఎర్న్ ఆల్ రెస్పెక్ట్ మోరలే.
1: నైతిక గౌరవం

0: ప్రియమైనటువంటి మాటలతో చెప్పాలి.
1: యు షుడ్ స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలెటబుల్ వే, ఇన్ ఎన్ అగ్రియబుల్ వే.
0: కఠినమైనటువంటి పదములతో సత్యం చెప్పకూడదు.
1: యు షుడ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ ఎ హార్ష్ వే.
0: కనుకనే సత్యం భూయాత్ అనేటువంటిది నైతిక విలువ.
1: స్పీకింగ్ ట్రూత్ ఇస్ ఎ మారల్ వాల్యూ.
0: ప్రియం భూయాత్ అనేటువంటిది ధార్మిక విలువ.
1: టు స్పీక్ ట్రూత్ ఇన్ ఎన్ అక్సెప్టబుల్ వే,
0: భూయాత్ సత్యం అప్రియం, ఇది ఆధ్యాత్మిక విలువ.
1: ద థర్డ్ వన్ ఇస్ నాట్ టు స్పీక్ ట్రూత్ విచ్ ఇస్ నాట్ అక్సెప్టబుల్, నాట్ అగ్రియబుల్ ఇస్ దట్ స్పిరిచువల్ ట్రూత్.
0: ప్రీతి కలిగింది కదా అని అసత్యం చెప్పకూడదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ టు సాటిస్ఫై యు షుడ్ నెవర్ అటర్ ఎ లై.
0: కనుక ఈ మూడు యొక్క గుణములను ఈనాడు మానవుడు మర్చిపోయాడు.
1: These three qualities are forgotten by man today.
0: Samajamlo ekkada chuchinanu satyam anetundi karuvaipoyinadi.
1: There is no truth in society, not even a tree.
0: Priyamainatundi satyam anetundi ani gurtinchukolekapothunnaru.
1: They are not able to understand that which is to be accepted is truth.
0: Edru board lo kanipistundadi. Truth is God, love is God. Ee rendu levi naadu.
1: Right in front of you find two boards there. Truth is God, love is God, which are missing.
0: Kani బయట బోర్డులో మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ హృదయ బోర్డులో కనిపించాలవి.
1: వి ఫైండ్ ద లెటర్ స్క్రిబుల్డ్ ఓవర్ దేర్ ఆన్ ద బోర్డ్, నాట్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్.
0: మంచి కానీ చెడ్డ కానీ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక మనం హృదయం లోపల దీనిని ప్రతిష్ట చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఇన్స్టాల్ ఇట్ ఇన్ అవర్ హార్ట్.
0: అప్పుడే బాహ్యమైన జగత్తునందు మనం సగౌరవాన్ని పొందగలము.
1: Then only you will earn respect in the outer society.
0: సామాజిక జీవితాన్ని అభివృద్ధి పరచడానికి ఒక విధమైనటువంటి ఒక ప్రియం ఉండాలి.
1: You can also work for the progress of the standards of the society, social value.
0: మానసిక శక్తిని అభివృద్ధి పరచుకోవడానికి ట్రూత్ ఉండాలి.
1: To develop mentally, you need truth.
0: కనుకనే ట్రూత్ అండ్ సత్యం అనేటువంటిది మహాశాశ్వతమైనటువంటిది.
1: Truth is permanent.
0: ఇది దాచితే దాగేటువంటిది కాదు.
1: యు కెనాట్ హైడ్ ఇట్.
0: మార్చితే మారేటువంటిది కాదు.
1: యు కెనాట్ చేంజ్ ఇట్.
0: ఎప్పటికీ మారక, కూరక, కాలక, శాశ్వతంగా ఉండేటువంటిదే సత్యం.
1: ద ట్రూత్ ఈస్ చేంజ్లెస్. ఇట్ కాన్ బి బర్న్డ్, ఇట్ కెనాట్ బి చేంజ్ వాట్స్ ఎవర్. దట్ ఈస్ ద ట్రూత్.
0: ఈనాటి మానవుని యందు ఈ సత్యము ఎక్కడా కనిపించడం లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ ట్రూత్ ఈస్ నాట్ ఫౌండ్ నాట్ ఇన్ ట్రీస్ ఇన్ మోడర్న్ మ్యాన్.
0: ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా తాను అనుభవించగలడు?
1: How do you expect him to experience the divinity?
0: కనుక సత్సంగములో మనం ప్రవేశించాలి.
1: Therefore, we should join good company.
0: ఈ సత్సంగములో మనం ప్రవేశించినప్పుడు అప్పుడప్పుడు ఈ పవిత్రమైన భావాలు మనకు జ్ఞప్తికి వచ్చి ఆచరణలో పెట్టుకోవడానికి వీలవుతుంది.
1: In a good company, you will entertain sacred thoughts that could be translated into action subsequently.
0: ఈ అన్నింటికీ కాలము చాలా ప్రమాణము ప్రధానము.
1: For everything is the time, that's the basis and important.
0: యువతి యువకులారా,
1: Young men and women.
0: ఈనాడు కాలస్వరూపుడైన భగవంతుణ్ణి మనం వ్యర్థం చేస్తున్నాం.
1: We are wasting time because the time is God.
0: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదర్పణ మనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. సర్వము కాలములో ఇమిడి ఉంటున్నది.
1: Everything is contained within the framework of time.
0: మీరు ఇక్కడికి వచ్చి అప్పుడే నాలుగు దినములు అయిపోయింది.
1: You have spent 4 days here.
0: ఇదంతా కాలంతో ఏర్పడినటువంటిదే కదా.
1: దిస్ ఇస్ ఆల్ నథింగ్ బట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ టైమ్.
0: కానీ వ్యక్తిత్వం ఒకటిగానే ఉంటుంటుంది.
1: బట్ ద ఇండివిజువల్ ఇస్ వన్ హియర్.
0: కాల మార్పు చేత అనేక విధమైనటువంటి రూపంలో మారుతుంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద చేంజ్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ వేరియస్ చేంజెస్ ఇన్ ఫార్మ్.
0: పుట్టిన తక్షణమే చైల్డ్ అని పిలుస్తారు.
1: At the time of birth, one is a child.
0: Kani 10 years boy antaru.
1: At the age of 10, he is a boy.
0: 30 years man antaru.
1: At the age of 30, he is a man.
0: Kani 75 years grandfather antaru.
1: At the age of 75, he is grandfather.
0: Child, boy, man and grandfather. Anta okkade.
1: It is one and the same individual who was the child at one time, boy then, man later, finally grandfather.
0: Ee annintiki kaalame chaala pradhanamu.
1: It is the time that is the cause for varied forms.
0: Kanuka kaalamnu vyartham cheyaradu.
1: We should never waste time.
0: Time waste is life waste.
1: Time waste is
0: time
1: life waste.
0: Time is God. Don't waste time.
1: Time is God. Don't waste time.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని ఈనాటి విద్యార్థుల్లో చాలా అపురూపంగా కనిపిస్తుంది.
1: These trends are extremely rare among modern youth.
0: ఈనాడు కాలమును పవిత్రం చేసేదానికంటే అపవిత్రం చేయటమే అధికంగా కనిపిస్తుండాలి.
1: We are not making the time sacred, but we make it unsacred.
0: అధిక భాషల చేత కూడాను మనం కాలమును వ్యర్థం చేస్తున్నాం.
1: By talking too much, we are wasting time.
0: అధిక భాషల చేత మన ఎనర్జీ అనేకంగా నిర్మూలమవుతుండాలి.
1: By talking too much, energy is dissipated.
0: ఒక చిన్న ఉదాహరణము.

0: స్మాల్ ఎగ్జాంపుల్,
1: ఒక రేడియో పెట్టుకున్నాం.
0: హియర్ యు హావ్ ఎ రేడియో.
1: రేడియో పెట్టుకుని దాన్ని స్టేషన్ లో మనం ఆన్ చేశాం.
0: యు హావ్ ట్యూన్డ్ ఇట్ అండ్ యు హావ్ పుట్ ఇట్ ఆన్ ఇన్ ఎ పర్టికులర్ స్టేషన్.
1: ఇది అర్ధ గంట సేపు దీని యొక్క న్యూస్ పాటలో వింటలో ఏదో విన్నాం.
0: యు హావ్ లిసన్ టు ది మ్యూజిక్ ఆర్ న్యూస్ ఫర్ హాఫ్ అన్ అవర్.
1: అయితే ఈ హాఫ్ అన్ అవర్ ఈ యొక్క రేడియోను యూజ్ చేయడం చేత ఎన్ని యూనిట్లు కరెంట్ కట్ అయిపోయింది?
0: బై లిసనింగ్ టు ది రేడియో ఫర్ హాఫ్ అన్ అవర్ మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ మస్ట్ హావ్ బీన్ కన్స్యూమ్డ్.
1: అదే విధంగానే మన దేహమే ఒక రేడియో.
0: అవర్ బాడీ ఇస్ ఎ రేడియో.
1: మన మాటలు ఒక ట్యూన్స్.
0: అవర్ వర్డ్స్ టాక్.
1: మన పాటలు ఒక ట్యూన్స్.
0: ది సాంగ్.
1: దీనివల్ల మన ఎనర్జీ ఎంతనో ఖర్చు అయిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ ది ఎనర్జీ ఇస్ యూస్డ్.
1: కనుకనే ఈ ఎనర్జీ లోపల కూడా మంచి వీటికి ఎనర్జీని యూజ్ చేస్తే పర్వాలేదు.
0: ఇట్స్ గుడ్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ఎనర్జీ ఫర్ గుడ్ థింగ్స్.
1: కానీ దుష్టభావం చేత, దుష్ట పలుకుల చేత, దుష్ట చేష్టల చేత మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం.
0: బట్ వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ బై ఇండల్జింగ్ ఇన్ వికెడ్ యాక్టివిటీస్, ఎంటర్టైనింగ్ ఆల్ వికెడ్ థాట్స్.
1: తద్వారా మన యొక్క జీవితంలో అనేక విధముల ప్రమాదములు తగ్గిపోతున్నాయి.
0: దేర్ఫోర్ వీ ఫేస్ సో మెనీ డేంజర్స్ ఇన్ అవర్ లైఫ్.
1: మనలో ఉండినన్ని మంచి గుద్దులు ఎక్కడ కూడా లేవు.
0: దెర్ ఆర్ నో గుడ్ థాట్స్ అట్ ఆల్ ఎనీ లాంగర్.
1: ఇలాంటి మంచి బుద్ధులు, మంచి గుణములు ఉండినప్పటికీ మనం దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
0: దో దేర్ ఆర్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ మైండ్ లేటెంట్ ఇన్ ఎమినెంట్, వీ ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దెమ్.
1: కానీ దీనికి మూల కారణము సత్య ప్రేమలు మనలో కొంతవరకు సన్నగిల్లిపోయినాయి.
0: ద మెయిన్ రీజన్ ఫర్ ది అబ్సెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ద లాస్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: కనుకనే సత్యాన్ని, ధర్మాన్ని మనము ఆచరణలో పెట్టాలి.
0: దేర్ఫోర్ we should speak truth and follow dharma.
1: అనేక మంది సత్య ధర్మములు ప్రచార నిమిత్తమై కొన్ని రకములైన ప్రయత్నం చేస్తున్నారు.
0: Many make efforts to spread these two principles.
1: లేని వస్తువులనైతే ప్రచారం చేయాలి. సర్వత్రా ఉండినటువంటి సత్య ధర్మమును ప్రచారం ఎందుకు?
0: You need to propagate that which is absent, that which is already existing. You don't need to publicize.
1: ప్రచారం కంటే ఆచరణము చాలా అత్యవసరం.
0: More than propagation, practice is essential.
1: కనుక మనము ప్రాక్టీస్ లో దీన్ని ఉంచాలి.
0: సో వీ షుడ్ ప్రాక్టీస్ దెమ్.
1: ప్రచారం చేసి కాలంను వ్యర్థం చేయడం కూడా నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్ us టు ప్రాపగేట్ అండ్ పబ్లిసైజ్.
1: మనం ఒక్క రకమైనటువంటి ఒక్క దానిని మనం ఆచరిస్తే చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్.
1: ఈ ప్రచారం అనేటువంటిది కేవలము క్వాంటిటీలు.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రాపగేషన్ అమౌంట్స్ టు క్వాంటిటీ.
1: కానీ ఆచరణ క్వాలిటీ.
0: బట్ ప్రాక్టీస్ ఇస్ క్వాలిటీ.
1: క్వాలిటీ చాలా ఇంపార్టెంట్, కానీ క్వాంటిటీ ముఖ్యం కాదు.
0: ఇట్స్ క్వాలిటీ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ద క్వాంటిటీ.
1: ఎందుకు బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: వాట్ ఫార్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ బెస్.
0: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఇస్ ఎనఫ్.
1: కనుక ఆచరణలో కొద్ది భాగమునైనా మనం పెట్టినప్పుడు అది మనకు ఆదర్శంగా నిలుస్తుంది.
0: వీ షుడ్ అట్లీస్ట్ పుట్ టు ప్రాక్టీస్ ఎ ఫ్రాక్షన్.
1: కనుక ఈనాటి మానవుని యొక్క మనస్సు మహావికార స్వరూపాన్ని ధరిస్తూ ఉండాలి.
0: The modern mind is completely diverted, perverted.
1: ఈ వికారమైనటువంటి మనస్సు విచారములనే అందిస్తుండాలి.
0: This perverted mind gives you all anxieties, worries.
1: మానవత్వాన్ని వినాశం చేస్తుండాలి.
0: The human value is lost.
1: దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విచారణ చేయాలి.
0: You should investigate, explore.
1: విచారణ చేసినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలి.
0: That which is investigated must be practiced.
1: యువకులారా,
0: young men and women,
1: మీరు చదివి అనేక విధమైన ఉద్యోగంలో ప్రవేశించి ధనం సంపాదిస్తున్నారు.
0: యూ స్టడీ, టేక్ ఎ జాబ్ అండ్ ఎర్న్ మనీ.
1: అయితే ఈ సంపాదించినటువంటి ధనమును ఏ విధంగా మీరు వినియోగిస్తున్నారు?
0: హౌ ఆర్ యూ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ మనీ దట్ యూ ఎర్న్?
1: ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ పుట్ దిస్ క్వశ్చన్ టు వన్స్ ఓన్ సెల్ఫ్.
1: సద్వినియోగం చేస్తున్నానా, దుర్వినియోగం చేస్తున్నానా?
0: ఆమ్ ఐ యూజింగ్ ఇట్ ఆర్ మిస్ యూజింగ్ ఇట్?
1: దీంట్లో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు భాగములు ఉంటున్నాయి.
0: In this respect of sealing on desires, there are four.
1: Don't waste food.
0: Don't waste food.
1: Don't waste time.
0: Don't waste time.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Don't waste jeevitamu.
0: Don't waste your life.
1: Kanukane mana jeevitam lopala food nu money ni mana waste cheyakoddu.
0: Therefore in our life we should never waste food and money.
1: Misuse of money is evil annaru.
0: Misuse of money is evil.
1: Food is God.
0: Food is God.
1: Don't waste food.
0: Food is God. Don't waste food.
1: Inka time cheppanu. Ee time energy anetundi chaala viluvainatundivi.
0: Time and energy are highly valuable.
1: See no evil. See what is good.
0: See no evil. See what is good.
1: Talk no evil. Talk what is good.
0: Talk no evil. Talk what is good.
1: Hear no evil. Hear what is good.
0: Hear no evil. Hear what is good.
1: Think no evil. Think what is good.
0: Think no evil. Think what is good.
1: Do no evil. Do what is good.
0: Do no evil. Do what is good.
1: ఇది నిజముగా ఈ వయసు లోపల యువకులు చేయవలసినటువంటి యొక్క పవిత్రమైన కర్మలు.
0: These are the sacred activities that should be taken up by youngsters.
1: పెద్ద మనము శ్రమ పడనక్కర్లేదు.
0: You don't need to exert too much.
1: మీ రిపోర్ట్ లో కూడా చెప్పారు, ధ్యానం చేయండి, భజన చేయండి, పల్లెలకు వెళ్ళండి, సేవలు చేయండి అని.
0: In your reports you mentioned that one should do some penance.
1: ఇవన్నీ కొన్ని శ్రమలతో కూడినటువంటివే.
0: You need to strain a lot.
1: ఏ శ్రమలు లేకుండా,
0: without any strain,
1: ఏ పని చేసినా,
0: whatever you may do,
1: ఏ మాట చెప్పినా,
0: whatever you may say,
1: ఏ స్థానమునకు వెళ్ళినా,
0: you may go anywhere,
1: సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక భావాన్ని మీరు హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: You should have a feeling that all actions should be offered as to be pleasing unto God.
1: ఆ విధమైనటువంటి ఒక భావంతో మీరు చేసినప్పుడు ఏ సాధనలు కూడా అవసరం లేదు.
0: When you have such a sacred feeling, no other spiritual practice is needed.
1: అట్టి పవిత్ర భావం అనేటువంటిది అంత సులభంగా మనకు చెందదు.
0: It's not so easy to have that sacred feeling.
1: కనుకనే కొన్ని రకములైనటువంటి ధ్యానము, జపము, భజన ఇత్యాది సత్కర్మలు ఆచరించాలి.
0: Therefore, special practices are prescribed to entertain sacred thoughts, like the penance, the meditation and bhajans.
1: ఇది మెడిటేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఈజ్ మెడిటేషన్?
1: ఈనాడు మెడిటేషన్, మెడిటేషన్ అనేటువంటి పదం లోపల అనేక రకమైనటువంటి మార్పులు కలుగుతున్నాయి.
0: పీపుల్ స్పీక్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ సెవెరల్ వేస్ టుడే.
1: మన జీవితమే ఒక మెడిటేషన్.
0: అవర్ లైఫ్ ఇస్ ఎ మెడిటేషన్.
1: నడిచే సమయంలో దూరం చూసుకోకుండా నడిస్తే మనం యాక్సిడెంట్ గురి అయిపోతాం.
0: యాజ్ యూ వాక్, ఇఫ్ యూఆర్ నాట్ కేర్ఫుల్, యూ విల్ నేచురల్లీ పుట్ యూ ఇన్ యాక్సిడెంట్.
1: అదే కాన్సన్ట్రేషన్.
0: దట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, వెయిటింగ్ అంతా కూడా కాన్సన్ట్రేషన్.
0: ఎవ్రీథింగ్ ఈస్ కాన్సన్ట్రేషన్, లైక్ వాకింగ్, టాకింగ్, రీడింగ్.
1: మెడిటేషన్ అనేటువంటిది వే ఆఫ్ లైఫ్.
0: మెడిటేషన్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
1: ఇది ఏదో మనం కొత్తగా మనం ఆచరించేటువంటిది కాదు.
0: Is not the one that you are going to newly
1: మనం సంపాదించేటువంటిది కాదు.
0: Is not to be newly acquired.
1: మన జీవితంలో అది పెద్ద ప్రధానమైనటువంటి ఒక విలువగా ఉంటుండాలి.
0: It is the main life principle for that matter.
1: కనుక నీవు వస్తువులపైన మెడిటేట్ చేస్తున్నావు.
0: You meditate on worldly objects.
1: రోడ్డు పైన మెడిటేషన్ చేస్తున్నావు.
0: You meditate on road.
1: విషయాలపైన మెడిటేషన్ చేస్తున్నావు.
0: On worldly issues.
1: దీనిని గాడ్ వైపున టర్న్ చేస్తే ఇది మార్పు కలుగుతుంది.
0: You can just divert direct towards God. That is enough.
1: Work will be transformed into worship.
0: Then work will be transformed into worship.
1: అదే మెడిటేషన్.
0: That is meditation.
1: నీ యొక్క దృష్టిని, నీ యొక్క భావమును ప్రకృతి నుంచి పరమాత్మ వైపు మరల్చు.
0: Turn your vision and looks towards God. Turn your feelings towards God.
1: Work వేరు, worship వేరు కాదు.
0: Work and worship are not separate.
1: ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కాదు.
0: World and nature are not different.
1: జీవుడు వేరు, దేవుడు వేరు కాదు.
0: Individual and God are not different.
1: రెండు ఒక్కటే.
0: Both are one.
1: Reaction, resound and reflection.
0: That all amounts to reaction, reflection and resound.
1: కనుకనే మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది ఇమిడి ఉంటున్నది.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ దట్ ఇస్ లేటెంట్.
1: కనుక డివినిటీ కోసమని మనం ఎక్కడో వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ద డివైన్ ఎనీవేర్.
1: అలయందే అట్టి దివ్యమైనటువంటి భావ్య దైవత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు నీవు తప్పులు చేయడానికి ఏమాత్రం పూనుకోవు.
0: వెన్ వన్స్ యూ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ ఇన్ యూ, యూ విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
1: కనుక ఆ విశ్వాసాన్ని ఈనాడు పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
1: ఆ విశ్వాసమే మన శ్వాసగా ఉండాలి.
0: విశ్వాస ద ఫెయిత్ ఇస్ అవర్ శ్వాస ద బ్రెత్.
1: కనుక శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఈ శ్రద్ధ మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే జ్ఞానం మనలో ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఈస్ ది స్టెడ్ఫాస్ట్నెస్, సిన్సిరిటీ దట్ హెల్ప్స్ యూ టు అక్వైర్ విజ్డమ్.
1: కనుక దైవత్వము మన యందే ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించండి.
0: సో వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ దట్ డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
1: ఈ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏ పని ఎందుకు కూడా సక్సెస్ చేయలేము.
0: వితౌట్ దిస్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ రెస్పెక్ట్.
1: ఇప్పుడు ఈ భవనం కనిపిస్తుండాలి.
0: హియర్ యూ ఫైండ్ దిస్ బిల్డింగ్.
1: ఈ భవనానికి ఏది ఆధారం?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్?
1: పునాది ఆధారం.
0: ఇట్ హ్యాస్ ఇట్స్ ఫౌండేషన్.
1: అయితే ఈ భవనానికి అనేక అలంకారం చేస్తున్నామే కానీ పునాదికి మనం చేయటం లేదు.
0: యూ డెకరేట్ ది ఎంటైర్ బిల్డింగ్ బట్ నాట్ ద ఫౌండేషన్.
1: కనుక నీ అవుట్లుక్ మనం ఎక్కువగా అట్రాక్షన్ చేస్తున్నాం.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ దట్ డ్రాస్ యూ, దట్ అట్రాక్షన్.
1: దానిని అనేక రకములైనటువంటి యొక్క మార్పులుగా, కుర్పులుగా చేస్తున్నాము.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఔటర్ ఎక్స్టీరియర్.
1: కనిపించినటువంటి పునాదులకు మనకు ఏమాత్రం కూడా అలంకారం చేయటం లేదు.
0: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ నాట్ డెకొరేటెడ్.
1: ఈ పునాది యొక్క బలం పైనే ఈ భవనం నిలిచి ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్ దట్ బిల్డింగ్ రెస్ట్.
1: ఈ భవనం అంటే ఎట్లా గోడలు కట్టుకుంటూ వచ్చాము.
0: దిస్ బిల్డింగ్ హ్యాస్ గాట్ సో మెనీ వాల్.
1: గోడలే లేకపోతే రూపులే వేయలేము మనం.
0: వితౌట్ రైజింగ్ వాల్స్ యూ కెనాట్ హ్యావ్.
1: రూపే లేకపోతే మనం ఇక్కడ జీవించలేము.
0: వితౌట్ రూఫ్ యూ కెనాట్ లివ్ హియర్.
1: కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఫౌండేషన్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
1: Self-satisfaction, walls.
0: Self-satisfaction are the walls.
1: Self-sacrifice, roof.
0: Self-sacrifice is the roof.
1: Self-realization, life.
0: Self-realization is the life.
1: కనుకనే ఒకదానికి ఒకటి సత్యమనేటువంటి దీని లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపలే ఇమిడి ఉంటుంది.
0: దేర్ఫోర్ దిస్ ఆల్ కంటైన్డ్ విత్ ఇన్ దట్ సింగిల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దాని కూడా ఐ అంటున్నాం.
0: ఫర్ ఎవ్రీథింగ్ వి సే ఐ
1: అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఐ?
1: ఎవరు నీ ఐ అంటున్నావు?
0: వాట్ డూ యూ మీన్ వెన్ యూ
1: దిస్ ఇస్ మై బాడీ?
0: This is my body.
1: This is my head.
0: This is my head.
1: This is my hand.
0: This is my hand.
1: This is my leg.
0: This is my leg.
1: But who am I?
0: Then who am I?
1: Anta my head, my hand, my talk, my heart. Who am I?
0: You always say the my hand, my leg, my heart. Then who am I?
1: Neevevaro deenannitikini pratyekanga unnavu.
0: You are separate from all.
1: This is my body. I am not the body.
0: When you say this is my body, then it means imperative.
1: Body is separate from me.
0: Body is separate from me.
1: This is my kerchief.
0: This is my kerchief.
1: Kerchief is separate from me.
0: Kerchief is separate from me.
1: This is my body means body is separate from me.
0: When you say my body, it means body is separate
1: from
0: me.
1: You are not the body.
0: And you are not the body.
1: కనుక నీకు క్వశ్చన్ వేసుకోవాలి. నేను దేహం ఎట్ట అవుతాను? ఇది నా దేహమే. నా దేహం అనుకున్నప్పుడు నా దేహము రెండుగా ఉంటుంది.
0: When you say this is my body, it means you are separate from your
1: body. కనుకనే a man with a dual mind is half blind.
0: Therefore, a man with dual mind is half blind.
1: మనము నా దేహం అంటున్నావు, నేను నేనే దేహం అనుకుంటున్నావు తిరిగి.
0: And you say this is my body, yet identify with it.
1: ఇక్కడ వేదాంతంలో రెండు రకములైనటువంటి ఐని మనం విచారణ చేయాలి.
0: In Vedantic parlance, there are two aspects of this
1: I. I, I.
0: I, I.
1: ఏమిటి ఈ ఐ?
0: వాట్ ఇస్ దిస్?
1: ఒకటి ఏకాక్షర ఐ ఒకటి ఉండాలి.
0: వన్ ఇస్ వన్ లెటర్డ్ ఐ.
1: ఈవైఈఐ త్రీ లెటర్స్ ఐ ఒకటి ఉండాలి.
0: దేర్ ఇస్ అనదర్ ఐ త్రీ లెటర్డ్ ఈవై.
1: త్రీ లెటర్స్ ఐ ఏ బాడీ, వన్ లెటర్ ఐ ఏ ఆత్మ.
0: త్రీ లెటర్డ్ ఐ ఇస్ ద బాడీ, వన్ లెటర్డ్ ఐ ఇస్ డివైన్ ఆత్మ.
1: కనుకనే నీవు ఐ అనేటువంటి పలికేటువంటిది దేహానికి ఉపయోగపెట్టద్దు, ఐ అనేటువంటి ఆత్మతత్వమే.
0: సో దిస్ ఐ డస్ నాట్ సిగ్నిఫై ద బాడీ.
1: యూఆర్ ది మాస్టర్.
0: యూఆర్ ద మాస్టర్.
1: బాడీ మైండ్ సెన్సెస్ ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ మైండ్ సెన్సెస్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్ ను నీవు ఉపయోగించుకోవడం కోసమని నీవు ఇస్తున్నావు.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్, దట్స్ ఆల్.
1: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను సద్వినియోగం చేసుకో.
0: You should make proper use of
1: the instrument.
0: What is an instrument?
1: దీనికి తగినటువంటి గౌరవాన్ని పంపించేటువంటి ఒక క్రియలు ఆచరించు.
0: You should try to maintain and sustain it properly.
1: Mind ఒక instrument.
0: Mind is an instrument.
1: కాబట్టి ఆ మైండ్ ని కూడాను సరైనటువంటి ఒక సద్బుద్ధిని అందించేటువంటి ఒక దీనిలో ప్రవేశపెట్టు.
0: You should make use of this mind properly such that it will be good.
1: కనుకనే మైండ్ నుంచినే అన్ని ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద మైండ్ మెనీ థింగ్స్ కమ్.
1: ఈ మైండ్ కు థాట్స్ నుంచినే ఈ మైండ్ రూపం పొందుతుంది.
0: మైండ్ ఇస్ దస్ ద ఫార్మ్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఇప్పుడు చూడండి, ఇది ఒక వస్త్రం.
0: వాట్ ఈస్ దిస్? దిస్ క్లాత్.
1: ఇది క్లాత్.
0: దిస్ ఇస్ క్లాత్.
1: కానీ వేదాంతిక పరిభాష లోపల దిస్ ఇస్ నాట్ క్లాత్, దిస్ ఇస్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
0: బట్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ఇస్ నాట్ క్లాత్, ఇట్స్ జస్ట్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: నాట్ థ్రెడ్స్, దిస్ ఇస్ కాటన్.
0: నాట్ ఈవెన్ థ్రెడ్స్ బట్ కాటన్.
1: ఫస్ట్ కాటన్, సెకండ్ థ్రెడ్, థర్డ్ క్లాత్.
0: సో ఫస్ట్ ఫార్మ్ ఇస్ కాటన్, నెక్స్ట్ ఫార్మ్ థ్రెడ్స్, ఇంటర్వోవెన్ మేక్ ఏ క్లాత్.
1: అదే విధంగా యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: లైక్ వైజ్ యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ స్టాండ్స్ ఫర్ ది ఫిజికల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ద మెంటల్ బాడీ.
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈస్ ఆత్మ.
0: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈస్ ద ఆత్మ.
1: ఆ రియల్ అయినటువంటి దాన్ని మర్చిపోతున్నాం మనం.
0: దట్ రియాలిటీ ఇస్ ఫర్గాటెన్ టుడే.
1: ఈనాడు ఆర్టిఫిషియల్ అట్రాక్షన్ చేస్తున్నాము.
0: వీఆర్ డ్రాన్ బై ఆర్టిఫిషియల్ థింగ్.
1: అందువల్లే మన హృదయంలో అంతా నెగిటివ్ థాట్స్ ఏ వస్తున్నాయి.
0: దేర్ ఫోర్ అవర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ నెగిటివ్ థాట్స్.
1: ఈ నెగిటివ్ థాట్స్ ను దూరం చేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ దీస్ నెగిటివ్ థాట్స్.
1: పాజిటివ్ ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ పాజిటివ్ థాట్.
1: అప్పుడే దిస్ ఇస్ మానవత్వం అనేటువంటి దానికి సార్థకం అవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ, హ్యూమన్ వాల్యూ ఆర్.
1: దీన్ని మనం ఎట్ట తీసుకోనేది?
0: How to get them?
1: English లోపల man అనేటువంటి దానికి man man అంటారు.
0: In English there's a word man man.
1: M అనగా మైండ్.
0: M signifies mind.
1: మైండ్ ని కంట్రోల్ చేసుకో.
0: Control your mind.
1: A అనగా ఆత్మతత్వాన్ని.
0: ఏది? ఆత్మ.
1: N దానిని ఒక విధమైనటువంటి మర్జ్ చేసుకోవాలి.
0: N stands for merge.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: మానవత్వం అనేటువంటిది కొంచెం విచారణ చేసి మాయను వశపరచుకున్నప్పుడు,
0: వెన్ యూ అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ, and then know the delusion and illusion.
1: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు
0: when you understand the divinity,
1: నిర్వాణం అనేటువంటి యొక్క ఎన్ లో మనం సార్థకమైపోతుంది.
0: Then you will attain that nirvana or liberation which is N here.
1: కనుక M అనేటువంటిది మాయను వశం చేసుకోవాలి.
0: So M stands for the control over the mind.
1: A ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
0: A stands for recognition of ఆత్మ.
1: N అనేటువంటిది నిర్వాణము, అదే మోక్షము.
0: N is nirvana, moksha, liberation.
1: ఈ నిర్వాణం కోసమని బుద్ధుడు అనేక రకమైన సాధనలు చేస్తూ వచ్చాడు.
0: Buddha has undertaken so many spiritual pursuits for nirvana.
1: ఏమనుకున్నాడు, అంతా తనలోనే ఉంటుండి కూడాను నేను ఇంతకాలం వ్యర్థం చేసుకున్నానని విచారం చేశాడు.
0: Finally he understood that everything is within himself and therefore he wasted all the time.
1: సర్వం కూడాను మానవుని యందే ఉంటున్నది.
0: Everything is within you.
1: దైవత్వం కూడాను మానవత్వం నందే ఉంటుండాలి.
0: డివినిటీ ఇస్ విత్ ఇన్ ది హ్యూమన్.
1: దానవత్వము మానవత్వం నందే ఉంటుండాలి.
0: డెమోనిక్ నేచర్ ఇస్ ఇన్
1: మ్యాన్. పశుత్వం కూడాను మానవత్వం నందే ఉంటుండాలి.
0: యానిమాలిటీ ఇస్ ఇన్ మ్యాన్.
1: కానీ ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను మర్చిపోయాడు.
0: బట్ టుడే మ్యాన్ హాస్ ఫర్గాటన్ హిస్ ఇన్నేట్ నేచర్.
1: లోకములో ఏ దేశంలో పోయినప్పటికీ ప్రతి పదార్థమును కూడాను వెల పెరిగిపోతున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ దర్ సోరింగ్ ప్రైజెస్.
1: ఒక్కొక్క చిన్న చిన్న ఒక పదార్థం కూడా ఎంతో విలువగా మారిపోయింది.
0: ద ప్రైజెస్ ఆఫ్ ఆల్ థింగ్స్ హావ్ గాన్ అప్.
1: ఈనాడు విలువ పోయినది ఏ పదార్థంలో?
0: వాట్ ఈస్ దట్ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ?
1: మ్యాన్ లో విలువ పోయింది.
0: మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ వాల్యూ.
1: కనుకనే మానవుడు తన విలువను పోగొట్టుకోవటం చేతనే తన విలువ ఏమాత్రము జగత్తులో కనిపించడం లేదు.
0: మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ వాల్యూ, దేర్ ఫార్ హీస్ వాల్యూలెస్ ఇన్ దిస్ వరల్డ్.
1: మానవునికి పంచప్రాణములు ఉంటున్నాయి.
0: మ్యాన్ హాస్ ఫైవ్ ప్రిన్సిపల్స్.
1: ఈ పంచప్రాణములు అంటే ఏమిటి?
0: వాట్ ఆర్ దే?
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఈ పంచప్రాణములు అనుకుంటున్నారు.
0: హి హస్ గాట్ ఆల్ ది ఫైవ్ లైఫ్ బ్రెత్స్, ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: కానీ అవి కాదు మన ప్రాణములు.
0: దే ఆర్ నాట్ ది లైఫ్ బ్రెత్స్.
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇవే మన పంచ ప్రాణములు.
0: దీస్ ఆర్ నాట్ ది ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్. ద ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్, ధర్మ అండ్ లవ్ అండ్ పీస్, దీస్ ఆర్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: కనుకనే ఐదు ప్రాణములు ఇవి కానీ మనకు ఈ విధమైన భౌతికమైనటువంటి యొక్క అపాన వ్యాన ఉదాహరణ సమానములు కావు.
0: దీస్ ఆర్ ది లైఫ్ బ్రెత్స్ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్స్, నాట్ దోస్ ఫైవ్.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ఇవి ఐదు కూడాను మన పంచ ప్రాణములుగా భావించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ కన్సిడర్ దీస్ ఫైవ్ కార్డినల్ ప్రిన్సిపల్స్ యాజ్ అవర్ లైఫ్.
1: సత్యం మనలో లేకపోయినప్పుడు ఒక ప్రాణం పోయిందనే మనం భావించాలి.
0: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్, understand that you have lost one life breath.
1: Right action emallo lekapothe adu rendo pranam poyindani anukovali.
0: When there is no right action, you have lost one life.
1: Ee vidhanga okadani koti pranalu pothunte nu meeledi emiti?
0: When you go on losing one after one, what is that is lost finally? You
1: are a dead body ga tayaravutavu.
0: Just become a dead body.
1: Kanuka prapanchamlo prati okkati kuda nu okadani kante okati chaala wealthy ga maaripovali.
0: Therefore in this world we should know the value of one and everything else.
1: అప్పుడే సర్వవ్యాపకత్వం అనేటువంటి దాన్ని పొందడానికి వీలవుతుంది.
0: Then it is possible to understand the all pervasive divinity.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: For this a small example.
1: ఇప్పుడు ప్రపంచంలో భూమి ఉంటుండాలి.
0: Here you have got earth.
1: ఈ భూమిలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అంతా ఉన్నాయి.
0: The earth has got the all the five principles of the form, of the sound and the touch, all the five.
1: Smell
0: and the smell, the five.
1: ఈ పంచప్రాణములు ఉండటం చేత భూమి చాలా బరువు అయిపోయి ఒక దగ్గర పడిపోయింది.
0: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ది ఎర్త్ ఈస్ వెరీ హెవీ అండ్ ఈస్ నౌ ప్రెజెంట్ ఎట్ వన్ ప్లేస్.
1: ఇందులో ఒక ప్రాణం కొంచెం ప్రక్కకు పోయింది.
0: నౌ ఇట్ లూజెస్ వన్ ఆస్పెక్ట్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్ దాట్?
1: అదే జలము.
0: దట్ ఈస్ వాటర్.
1: భూమి నుండి జలం ఆవిర్భవించింది.
0: అండ్ ద వాటర్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: ఎప్పుడు జలం అనేటువంటిది లిక్విడ్ గా మారిపోయిందో కదలిక ఏర్పడిపోయింది.
0: బికాస్ హియర్ యూ ఫైండ్ ద వాటర్ ద లిక్విడ్ మీడియం, ఇట్ ఇస్ బ్రష్డ్ అసైడ్.
1: అందులో ఈ యొక్క బరువు అనేటువంటి తగ్గిపోయింది.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ బర్డెన్, ఇట్స్ వెయిట్ హెస్
1: ఈ గంధం అనేటువంటి తగ్గిపోయింది.
0: దెన్ దెర్ ఇస్ నో స్మెల్ హియర్.
1: తరుపై ఈ వాటర్ నుంచి కూడాను ఎయిర్ గా బయలుదేరింది.
0: అవుట్ ఆఫ్ దిస్ వాటర్
1: అగ్నిగా
0: యూ హావ్ గాట్ ది ఫైర్.
1: ఈ అగ్ని దగ్గరకు వచ్చేకే ఈ రెండు గుణములు తగ్గిపోయినాయి.
0: ఫైర్ హ్యాస్ టూ అట్రిబ్యూట్స్.
1: ఇందులో శబ్ద, స్పర్శ, రూప, రసగంధములుగా ఉంటున్నప్పుడు గంధము, రసము రెండు పోయినాయి.
0: ఇట్ హాస్ లాస్ట్ టూ. వన్ ఈస్ ద స్మెల్ అండ్ ద టేస్ట్.
1: తదుపరి మూడవది జలంగా మారిపోయింది.
0: అండ్ థర్డ్ వన్ హాస్ బికమ్ ద వాటర్.
1: అది అనగా గాలిగా మారిపోయింది.
0: దట్ ఈస్ ది ఎయిర్.
1: ఈ గాలిగా మారిపోయేటప్పటికి భూమి నుంచి పైకి వచ్చేసింది.
0: బికాస్ ఎయిర్ బీయింగ్ లైట్ ఇట్ జస్ట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: ఇక్కడ మూడు గుణములు పోయినాయి.
0: ఇట్ హాస్ లాస్ట్ త్రీ వాల్యూస్.
1: తదుపరి ఆకాశము.
0: అండ్ దెన్ యు ఫైండ్ ది స్పేస్.
1: ఈ ఆకాశం ఒక శబ్దంతోనే మాత్రమే నిలిచి ఉంది.
0: స్పేస్ హాస్ గాట్ ఓన్లీ ది సౌండ్.
1: ఆ తర్వాత ఆ శబ్దం కూడా మారిపోయింది.
0: ఫైనలీ ఈవెన్ దట్ సౌండ్ ఇస్ గాన్.
1: ఈ గుణములు ఉండినంత వరకు ఈ భూమి చాలా విశాలమైనదిగా బరువుగా కనిపించింది.
0: సో లాంగ్ దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ ద ఎర్త్ ఇస్ వెరీ హెవీ.
1: ఈ గుణములు శూన్యమయ్యేటప్పటికి సర్వత్రా వ్యాపించిపోయింది దైవత్వము.
0: వెన్ వన్స్ ది అట్రిబ్యూట్స్ ఆర్ గాన్ ది డివినిటీ ఇస్
1: ఏబుల్. కనుకనే దైవత్వం అంటే ఏమిటంటే గుణాతీతమైనటువంటి దైవత్వము.
0: దెర్ఫోర్ గాడ్ ఇస్ అట్రిబ్యూట్లెస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
1: కనుక ఇట్టి గుణాతీతమైన దైవత్వాన్ని మనం గుర్తించాలంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు.
0: God is beyond attributes, who is all pervasive.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడా క్వశ్చన్ వేస్తుంటారు, ఎక్కడ ఉన్నాడు దేవుడు? కంటికి కనిపించాలి, చేతికి చిక్కాలి.
0: మోడర్న్ బాయ్స్ పుట్ ఎ క్వశ్చన్, వేర్ ఇస్ గాడ్? ఐ షుడ్ బి ఏబుల్ టు సీ హిమ్, ఐ షుడ్ క్యాచ్ హిమ్.
1: ఒక చిన్న ఎగ్జాంపుల్,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీ చుట్టూ గాలి ఉంటుండాలి,
0: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యూ.
1: కానీ ఉన్నదని నీ విశ్వసిస్తావా?
0: Do you believe in it?
1: విశ్వసించక తప్పదు.
0: Yes, you are bound to believe.
1: గాలి లేకపోతే నీ వెట్ట ఉన్నావు.
0: Without air, how do you live?
1: కానీ ఆ గాలిని నువ్వు చూడగలుగుతున్నావా?
0: Are you able to see that?
1: చూడటం లేదు.
0: No.
1: కానీ ఆ గాలిని నువ్వు పట్టగలుగుతున్నావా?
0: Are you able to catch it?
1: వీలు కావటం లేదు.
0: It's not possible.
1: కానీ గాలి ఉన్నదని విశ్వసిస్తున్నావు.
0: But you have full faith that.
1: అదే రీతిగా నీ సర్వత్రా ఉంటున్నాడు దైవము.
0: So God is present all over.
1: కంటికి కనిపించడు, చేతికి చిక్కడు.
0: You don't see him and you can't catch him.
1: అయితే అది లేని నీవు లేవు.
0: Without that you can't exist.
1: దైవమే లేకపోతే నీవే లేవు.
0: Without God you cannot live.
1: ఆ దైవత్వం అనేటువంటిది ఒక శక్తిత్వంతో కూడినటువంటి.
0: The divinity is power, strength.
1: అదే కాన్షియస్నెస్ అంటారు.
0: That is consciousness.
1: ఇది సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆల్ పర్వేజ్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఏ విధమైనటువంటి యొక్క సంఘం చేత, ఏ విధమైనటువంటి పరికరముల చేత, ఏ విధమైన ప్రవర్తన చేత పవిత్రమైన జీవితత్వాన్ని అర్థం చేసుకుంటామో దానిని మొట్టమొదటి తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో దట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎక్విప్మెంట్, విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ గిఫ్టెడ్ టు యూ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
1: ఒక చిన్న ఉపమానం,
0: హియర్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఆక్సిజన్ ఉంటుండాలి, హైడ్రోజన్ ఉంటుండాలి.
0: యూ హ్యావ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్.
1: ఇది హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కూడా నిప్పులతో సమానమైనటువంటిది.
0: హైడ్రోజన్ ఆక్సిజన్ ఆర్ ఈక్వల్ టు ఫైర్.
1: గీసి ఒక విధమైనటువంటి అగ్నిని గీసి దానికి ముట్టిస్తే రెండు కూడా మండిపోతాయి.
0: యూ కెన్ జస్ట్ యూ కెన్ లైటన్ ఆర్ యూ కెన్ బర్న్ బోత్.
1: కానీ ఆ మండిపోయేటువంటి శక్తి ఆ రెండింటి యందు ఉంటుండాలి.
0: అండ్ దేర్ ఇస్ దిస్ ఫైర్.
1: ఎంతవరకు ఇవి రెండు వేరువేరుగా ఉండినంత వరకు మండిపోయే శక్తి ఉంటుండాలి.
0: సో లాంగ్ దే ఆర్ సెపరేట్ దే హావ్ గాట్ దిస్ కెపాసిటీ టు బర్న్.
1: అదే ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ గా తయారవుతుంది.
0: దెన్ వన్స్ యూ మిక్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇట్ బికమ్స్ వాటర్.
1: ఆ వాటర్ చేత ఈ నిప్పుడు కూడా ఆర్పివేయచ్చు.
0: విత్ దిస్ వాటర్ యూ కెన్ ఎక్స్టింగ్విష్ ఫైర్.
1: నిప్పుడు పుట్టించేది అదే, నిప్పును ఆపేసేది అదే, రెండు కూడా ఒకే దాంట్లో నిమిడి ఉంటున్నాయి.
0: ఇట్స్ ద వన్ కాజ్ ఫర్ ద ఫైర్ అండ్ ఇట్ కెన్ ఎక్స్టింగ్విష్ టూ.
1: అదే విధంగానే కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: లైక్ వైజ్ కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
1: క్రిమికీటకాదుల్లో ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఇన్
1: పశుపక్షి మృగాదుల్లో ఉంటుండాలి.
0: బర్డ్స్
1: మానవుని ఎందు ఉంటుండాలి.
0: అండ్ ఇన్ హ్యూమన్
1: సర్వ జీవుల రాశుల ఎందు కూడా ఈ కాన్షియస్నెస్ ఉంటుండాలి. చైతన్యం
0: ఇన్ ఆల్ బీయింగ్స్ దేర్ ఇస్ దిస్ కాన్షియస్నెస్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ క్రిమికీటకాదులకు, పశుపక్షి మృగాదులకు తన ఎందు ఈ కాన్షియస్ ఉన్నది అనేటువంటిది తెలియదు.
0: హౌఎవర్ ది ఇన్సెక్ట్స్ అండ్ ది వర్మ్స్ బర్డ్స్ అండ్ బీస్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ కాన్షియస్.
1: ఒక్క మానవునికి మాత్రమే నేను నాలో కాన్షియస్ ఉంటుండాలి, కాన్షియస్నెస్ ఉంటుంది అనేటువంటి సత్యాన్ని గుర్తించగలుగుతున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ రికగ్నైజ్ ద ట్రూత్ ఆఫ్ కాన్షియస్నెస్ విత్ ఇన్ హిమ్.
1: అనగా ఇట్టి గుర్తించేటువంటి శక్తి కలిగినటువంటి వాడే దివ్యత్వాన్ని పొందినటువంటి వాడు.
0: ఓన్లీ హూ రికగ్నైజ్ దిస్ కెన్ ఓన్లీ అటైన్ డివినిటీ.
1: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వము.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివినిటీ.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. కాన్షియన్స్ అనేటువంటిది ఒక దేహంలో మాత్రమే ఉంటుండాలి.
0: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
1: ఈ కాన్షియస్ నుంచి కూడాను కాన్షియస్ వచ్చింది.
0: అవుట్ ఆఫ్ దిస్ కాన్షియన్స్ కేమ్ ది కాన్షియస్.
1: ఈ కాన్షియస్ ఇంద్రియముల ద్వారా ఉంటుండాలి.
0: కాన్షియస్ ఇస్ రిలేటెడ్ టు సెన్సెస్.
1: కాన్షియన్స్ అనేటువంటిది నఖశిక పర్యంతము దేహంలో ఉంటుండాలి.
0: కాన్షియన్స్ స్ప్రెడ్స్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: కాన్షియస్నెస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: కనుకని ఈ కాన్షియస్నెస్, కాన్షియన్స్, కాన్షియస్ ఈ మూడు కూడా ఏకాత్మతత్వం లే మూడు.
0: దేర్ఫోర్ కాన్షియస్నెస్, కాన్షియన్స్ అండ్ కాన్షియస్ వన్ అండ్ ది సేమ్ ప్రిన్సిపల్.
1: ఈ విధమైనటువంటి మూడు అవతారములతో కూడినటువంటిది మానవత్వము.
0: ది హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్.
1: దేహాత్మభావాన్ని మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
0: యు హావ్ టు నో ద నేచర్ ఆఫ్ ద బాడీ ఫస్ట్.
1: క్రమక్రమేణ కూడా నువ్వు దేహాత్మభావాన్ని విసర్జించాలి.
0: లేటర్ ఆన్ యూ షుడ్ గివ్ అప్ దిస్ బాడీ ఫీలింగ్.
1: మానసిక తత్వాన్ని చక్కగా పరిశీలన చేయాలి.
0: యూ షుడ్ ఇన్వెస్టిగేట్ ద నేచర్ ద మైండ్.
1: మానసిక తత్వాన్ని పరిశీలన గావించిన తర్వాత ఆత్మతత్వంలో ప్రవేశించాలి.
0: ఆఫ్టర్ ఇన్వెస్టిగేటింగ్ ద మైండ్ యూ షుడ్ మర్జ్ ఇన్ ఆత్మ.
1: మనసు అనేటువంటి అంత సులభమైన చిక్కదేటువంటి కాదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు కాంప్రిహెండ్ మైండ్.
1: చెప్పాను ఈ వస్త్రములకు దారముల యొక్క చేరిక ఉన్నదని.
0: భగవాన్ సెట్ దిస్ క్లాత్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇదే మైండ్ యొక్క స్వరూపము.
0: దిస్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
1: మొట్టమొదట థాట్స్ గా రూపొందుతుంది.
0: ఫస్ట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్.
1: ఈ థాట్స్ నుంచి డిజైర్స్ గా వస్తుంది.
0: ఆఫ్టర్ థాట్స్ ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజైర్.
1: డిజైర్స్ చేరిక మైండ్ గా మారిపోతుంది.
0: ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ డిజైర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ద మైండ్.
1: కాబట్టి మనసును నిర్మూలం గావించాలంటే మనం ఏం చేయాలి?
0: టు ఇన్హిలేట్ ద మైండ్ వాట్ షుడ్ వి డూ?
1: డిజైర్స్ ను మనం తగ్గించుకోవాలి.
0: వి షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
1: ఈ క్లాత్ లేకుండా మనం చేయాలంటే థ్రెడ్స్ అంతా తీసివేయాలి.
0: In order to see that the cloth does not exist, what you should do is remove thread.
1: Desires tisthe cloth ledu.
0: When you remove the thread, there is no cloth.
1: Desires tisthe mind ledu.
0: When there are no desires, there is no mind.
1: Kabatti ee desires ku konni recommendment yokka talampulu raavali.
0: So for these desires, certain thoughts are necessary.
1: Kada thoughts ku bad thoughts manam choti ivvakunda chudali.
0: You should never give scope for bad thoughts.
1: Ha bad thoughts ee yokka dinni pondutundo ade swaroopanni manam pondipothaam.
0: If there are bad thoughts, naturally you will assume bad form.
1: Red threads aithe red cloth ga untadi.
0: Red threads constitute a red
1: black
0: cloth.
1: Black threads aithe black cloth ga untadi.
0: Black threads make a black cloth.
1: Kanukune manlo malinyamainatundi yokka mind kaligindatante mana thoughts malinyanga untundayi.
0: Bad mind speaks of bad thoughts behind.
1: Kanukune bad thoughts manam em matram avakasam ivvakoddu.
0: So we should never give scope for bad thoughts.
1: Alanti samayamlo neevu kontha varaku nu self realization cheyi.
0: At that time you have to realize the self.
1: Anaga is it good or bad?
0: You have to discriminate.
1: Is it right or wrong?
0: Right or wrong?
1: కనుకని ఈ డిస్క్రిమినేషన్ ఎంటిటీ మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: యూ షుడ్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్ విత్ ఆల్ ది
1: ఎఫర్ట్. నీ కాన్షియస్ నీకు సత్యాన్ని చెప్తుండాలి.
0: యువర్ కాన్షియన్స్ స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
1: నీవు చేసేది తప్పు అని నీకు మనసుకే తోస్తుండాలి.
0: నేచురల్లీ యూ విల్ నో వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ రాంగ్.
1: ఇది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు నీవు దానిలో ప్రవేశించాలి?
0: వెన్ వన్స్ యూ నో దట్ ఇస్ రాంగ్, వై షుడ్ యూ డూ ఇట్?
1: కనుకనే నీకు మనసుకు నచ్చనటువంటి పనిలో నీవు ఏమాత్రమో ప్రవేశించద్దు.
0: దట్ విచ్ డస్ నాట్ అగ్రీ అండ్ అక్సెప్టబుల్ యువర్ మైండ్, డోంట్ కమిట్, డోంట్ డూ ఇట్.
1: నీవు సత్య మార్గంలో ప్రవేశించు.
0: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: నీవు సత్యాన్ని పొందుతావు.
0: నేచురల్లీ యూ విల్ అటైన్ ట్రూత్.
1: భావం తద్భవతి.
0: యాజ్ ఇస్ ద థాట్ ఇన్ యాక్షన్, సో ఇస్ ద ఫార్మ్.
1: కనుక మన యాక్షన్ బట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుండాలి.
0: బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్స్ అవర్ లైఫ్ డిపెండ్.
1: కనుక ప్రతి ఒక్కటి సాకారము నిరాకారము రెండింటి యొక్క ఏకత్వమే మానవాకారము.
0: One is formful, other is formless. These two are present in human life.
1: ఇప్పుడు సాకారం అంటే ఏమిటి?
0: What is this formful aspect?
1: ఇప్పుడు ఒక ఐస్ గడ్డ ఉంటుండాలి.
0: Here you have got ice.
1: ఇది ఐస్ గడ్డ అని సాకారంగా కనిపిస్తుండాలి.
0: You see the ice in full form.
1: కానీ
0: but
1: ఈ సాకారం అనే ఐస్ గడ్డ లోపల కూడాను నిరాకారం అనే వాటర్ చేరి ఉంటుండాలి.
0: Though ice has a form, water within has no form.
1: ఈ నిరాకారం అనే వాటర్ లేకపోతే ఈ సాకారం అనే ఐస్ గడ్డ కాలేదు.
0: Without this formless water, you cannot have the ice that has a form.
1: కాబట్టి సాకారం నిరాకారం రెండింటి యొక్క ఏకత్వము ఒక్కటే.
0: Therefore, the formful and formless.
1: కనుక సగుణ నిర్గుణం యొక్క తత్వము మానవత్వం.
0: These two are present in the human life.
1: సగుణత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop this.
1: తద్వారా మనం నిగురత్వాన్ని పొందుతాము.
0: అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ అటైన్ లిబరేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: యువకులారా, యువతులారా,
0: యంగ్స్టర్స్, మెన్ అండ్ విమెన్,
1: ఈనాడు దేశమును పవిత్రమైన రీతిగా మీరు తీర్చిదిద్దాలంటే మీకే దీని యొక్క సార్థకం ఉంటుంది.
0: ఇన్ ఆర్డర్ టు మోల్డ్ దిస్ కంట్రీ, షేప్ దిస్, మేక్ ఇట్ సీక్రెట్, ఎవ్రీథింగ్ యూ షుడ్ డూ దాట్.
1: ఈనాడు ప్రపంచంలో వ్యాపించినటువంటి యొక్క అశాంతిని అంతా కూడా నిర్మూలు గావించేటువంటి యొక్క శక్తి సామర్థ్యము మీ అందే కలిగి ఉంటుంది.
0: యూ గాట్ ఆల్ ది కెపాసిటీ to remove and to kill restlessness that is
1: ఈనాడు దేశాన్ని కాదు మనం కాపాడవలసింది.
0: It's not the country that is to be protected.
1: మనం కాపాడవలసింది సత్య ధర్మాన్ని కాపాడాలి.
0: What are to be protected are here the twin principles of సత్య and ధర్మ.
1: సత్య ధర్మాన్ని మనం కాపాడితే సత్య ధర్మములే దేశాన్ని కాపాడతాయి.
0: When once you protect uphold సత్య ధర్మ, they in turn will protect this country.
1: కనుక సత్య ధర్మములు కాపాడేటువంటి శక్తామర్థ్యములు ఈ యువతి యువకులు ఎందే ఉంటుండాలి.
0: Youngsters, men and women have got all the capacities to uphold the twin principles of సత్య
1: ధర్మ. ఈ సత్యాన్ని మీరు చక్కరైనటువంటి ఆచరణలో పెట్టి
0: you practice all that is said.
1: ఈ ఆచరణ ద్వారా ఏర్పడినటువంటి ఆనందాన్ని అందరికి పంచి
0: and share the bliss, the joy out of practice.
1: తద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి జీవించాలి.
0: Through this you can grow spiritually.
1: ఈనాడు దేశంలో ఆధ్యాత్మిక తత్వం అంటే హాస్యాస్పదంగా కనిపిస్తుండాలి.
0: Today the spirituality has become a matter of fun.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరిచిల్లిపోయింది.
0: Because the technology has increased.
1: ఇది అంతా కూడాను టెక్నాలజీ మీరు భావిస్తున్నారు కానీ ఈ టెక్నాలజీ కానీ కాదు, ట్రిక్నాలజీ.
0: యూ సే ఇట్ ఇస్ టెక్నాలజీ, నో ఇట్ ఇస్ ట్రిక్నాలజీ.
1: దీనివల్లనే మన యొక్క జీవితం అనేటువంటిది అంతా పోతుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ ది వాల్యూ ఆఫ్ ద లైఫ్ ఇస్ గాన్.
1: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించేటువంటి రీతిగా మనం భావిస్తున్నామే కానీ దీని ద్వారా ఎంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
0: ఇట్ గివ్స్ యూ టెంపరీ గెయిన్స్ బట్ ఇట్ విల్ పుట్ యూ టు డేంజర్.
1: మన పూర్వీకులు ఏ విధంగా బ్రతికారు?
0: How did our ancients live?
1: మన పూర్వీకులు ఏ విధమైనటువంటి శాంతి సంతోషములను అనుభవించారు?
0: What is the reason behind their happiness and peace?
1: ఆనాడు వారికి అశాంతి అంటే ఏమో తెలియదు.
0: They had no idea of restlessness.
1: భయం అంటే ఏమో తెలియదు.
0: They had no fear.
1: కారణం ఏమిటి?
0: Why?
1: సత్యధర్మాన్ని ఆశ్రయిస్తూ పోతున్నారు.
0: Because they have dedicated for these two the truth and
1: righteousness. ఈ రెండింటిని మనం ఆశ్రయించినప్పుడు భయం అనేది మనకు ప్రవేశించడానికి వీలేదు.
0: Then once you surrender to these two, you'll be fearless.
1: ఈనాడు ఎంత వేధావి అయినా, ఎంత బుద్ధి తెలివిది కలవారైనా, ఎంత విద్యావంతుడైనా, క్షణ క్షణములకు నువ్వు భయము భయము భయము.
0: యు మే బి హైలీ ఇంటెలిజెంట్, హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ ఇంటెలెక్చువల్, బట్ యువర్ ఫియర్ స్ట్రిక్ట్.
1: ఈ సైన్స్ అండ్ విజ్ఞానం ఎంత వరకు వచ్చింది?
0: సైన్స్ అండ్ టెక్నాలజీ హౌ ఫార్ హ్యాస్ ఇట్ గాన్?
1: చాలా పెరిగిపోయింది.
0: ఇట్ హెస్ గ్రోన్ ఎ లాట్.
1: సైన్స్ ఎంత పెరిగి పైకి పోయిందో,
0: సైన్స్ హెస్ గాన్ అప్ సో మచ్,
1: సెన్సెస్ అంత కిందికి దిగిపారిపోయినాయి.
0: సెన్సెస్ హావ్ కమ్ డౌన్, సెన్సెస్ హావ్ కమ్ డౌన్, డిక్లైన్.
1: సైన్స్ పెరిగినటువంటిది మీరు చూస్తున్నారు, కానీ సెన్సెస్ ఎంత లో క్లాస్ కు దిగిపోయిందో మీరు యోచన చేయటం లేదు.
0: యూ హ్యావ్ సీన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సైన్స్, బట్ యూ హ్యావ్ నాట్ నోటీస్ ద డిగ్రేడేషన్ ఆఫ్ సెన్సెస్.
1: ఈ సైన్స్ కు ఈ యొక్క ఆధ్యాత్మికానికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి.
0: నో ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
1: వేదాంతం అనేటువంటిది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే. పూర్ణము ఫుల్ సర్కిలే ఒక ఆధ్యాత్మికము.
0: స్పిరిచువాలిటీ ఈజ్ ఎ ఫుల్ సర్కిల్.
1: ఎక్కడ బయలుదేరిందో తిరిగి అక్కడికే పోయి నిలిచిపోతుండాలి.
0: ఇట్ స్టాప్స్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్.
1: అది పూర్ణంగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఫుల్.
1: ఇందులో హాఫ్ మనం తుడిచివేసినప్పుడు సెమీ సర్కిల్ గా బయలుదేరుతుంది.
0: ఇఫ్ యూ వైప్ హాఫ్ ఆఫ్ ఇట్, ఇట్ బికమ్స్ ఎ సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిల్ సి ఆకారాన్ని పొందిపోతుంది.
0: ద సెమీ సర్కిల్ ఇస్ సి షేప్.
1: ఆ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్ అన్నారు.
0: దిస్ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్.
1: ఒక దగ్గర బయలుదేరింది, ఒక దగ్గరకు వచ్చి నిలిచిపోతుండాలి. ఇది మరీ చేరటం లేదు.
0: It starts at one point, ends at a different place. They don't meet.
1: ఈ మధ్యలో అగాధమైనటువంటి యొక్క అశాంతి ఇమిడిపోయి ఉంటుండాలి.
0: There is a hollow, wide space in between of restlessness.
1: ఈ అశాంతికి మూల కారణం ఈ సైన్సే.
0: It is the science that is the main cause for restlessness.
1: సైన్స్ అంటే చాలా మంది వర్ణిస్తూ పొగుడుతూ అనేక మంది మినిస్టర్స్ కూడా దీన్ని అనేక విధములుగా కూడా కొనియాడుతుంటారు.
0: Many ministers, men of authority extol, praise the science.
1: దేనికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: Everything should be under certain limit.
1: సైన్స్ పెరగడం చాలా మంచిది.
0: It's good that science should grow.
1: ప్రజలకు అనుకూలపరిచేటువంటి ఒక విద్యా విధానంలో పెట్టడం మంచిది.
0: It should provide all sorts of convenience.
1: టెక్నాలజీ అనేటువంటి కూడా చాలా అవసరమే.
0: Advancement is
1: needed. కానీ మితిమీరి పోతుండాలి.
0: But it's too much.
1: ఈ సైన్స్ వల్ల ఏమి ఏర్పడిపోయింది?
0: వాట్ ఈస్ ది రిజల్ట్?
1: ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇలాంటివంతా అభివృద్ధి వస్తున్నారు.
0: సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ లెడ్ టు ది డిస్కవరీ ఆఫ్ ఆటం బాంబ్, హైడ్రోజన్ బాంబ్, నైట్రోజన్.
1: ఇవంతా చంపడానికి చేసేటువంటి ప్రయత్నాలే.
0: దే ఆర్ ఆల్ మెంట్ ఫర్ ఎనిహిలేషన్.
1: భయాన్ని అభివృద్ధి పరిచేటువంటి ప్రయత్నాలే.
0: యూ విల్ బి ఫియర్ స్ట్రికెన్.
1: చంపడం కీటకమైన చంపుతుంది.
0: ఆఫ్టర్ ఆల్ ఈవెన్ ఇన్సెక్ట్ కెన్ కిల్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఈ చంపడానికి ఇంత పెద్ద బాంబులు చేయాలన్నా,
0: వై షుడ్ యూ ఇన్వెంట్ బాంబ్స్ టు కిల్?
1: ఇన్ని కోట్లు ఖర్చు చేయాలన్నా,
0: వై షుడ్ యూ స్పెండ్ క్రోర్?
1: ఈ ఖర్చు పెట్టేటువంటి ధనాన్ని ప్రజలకు సద్వినియోగం చేస్తే ఎంత బాగుంటుంది?
0: ఆల్ దిస్ మనీ కుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ ది ప్రోగ్రెస్.
1: వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకొక బాంబు చేసేది, ఈ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకోటి చేసేది. ఈ విధంగా సర్వము బాంబులతో నిలిచిపోతే ప్రపంచమే భస్మం అయిపోతుంది.
0: కంట్రీస్ కంపీట్ విత్ ఈచ్ అదర్ in inventing these bombs. When you have bombs, the whole world will be annihilated.
1: Chakkani oka upamanam.
0: But this is a very good example.
1: Mahabharatam lopala,
0: in Mahabharat,
1: pancha pandavulu,
0: there are pandavas.
1: Indulo pedda vaadu dharmajudu.
0: The eldest is dharmajudu.
1: Ee dharmajun tarvata bhimudu.
0: Next one is bhima.
1: Bhimudu tarvata arjunudu.
0: Then arjuna.
1: Arjuna tarvata nakula sahadevulu.
0: Then nakula and sahadeva.
1: Ee aidu mandi lopala kudanu,
0: among the five,
1: ఈ మిగిలిన నలుగురు కూడాను ధర్మజుని మాత్రం అనుసరించేటువంటి వారు.
0: ఫోర్ ఫాలో ధర్మజా ది ఎల్డెస్ట్.
1: ఈనాడు ఈ ప్రపంచముల యొక్క పోలికలంతా మనం తీసుకుంటే,
0: వెన్ యూ జస్ట్ టేక్ ది వరల్డ్ ఇన్ టు కన్సిడరేషన్,
1: అనేక ట్యాంకులు ఒక బాంబుసు ఎక్కువ అభివృద్ధి పరిచినటువంటి వాళ్ళు రష్యా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉంటున్నారు.
0: యు హావ్ గాట్ ది అమెరికన్స్ అండ్ రష్యన్స్ హూ ఇన్వెంటెడ్ సో మెనీ బాంబ్.
1: ఈ అమెరికన్స్ అనేటువంటి వాడు అర్జునుడు వంటి వాళ్ళు.
0: అమెరికన్స్ దే సింబలైజ్ అర్జున.
1: ఎట్లా?
0: హౌ?
1: అర్జున పాల్గొన పార్థివ కిరీటి సేతువ అనా భీమశ్చర్య జయకృష్ణ సవిశాచి ధనుంజయ అనేక అస్త్రశస్త్రములంతా కూడా ధరించి ఒక్కతూరి భస్మం గావించేటువంటి శక్తి అర్జునులో ఉంటుండాలి.
0: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్ అండ్ హి హస్ గాట్ సో మెనీ బాంబ్స్ ఆన్ హ్యాండ్ అండ్ హీ కెన్ డిస్ట్రాయ్ ది హోల్ వరల్డ్.
1: భీముడు చూస్తామా మంచి బలవంతుడు.
0: భీమా ఇస్ సో
1: ఫిజికల్. భుజబలము, బుద్ధి బలము, గద బలము.
0: హి హస్ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ అండ్ ఆల్సో విత్ మేస్ of his tanks.
1: దీన్నంతా కూడాను రష్యన్స్ గా మనం భావించుకున్నాం.
0: అండ్ భీమా స్టాండ్స్ ఫర్ రష్యా.
1: భారతదేశం ఏమీ చేయలేదు అనుకుంటారు.
0: యూ థింక్ దట్ భారత్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్?
1: కాదు.
0: నో,
1: భారతదేశము ధర్మజుడి వంటి వాడు.
0: భారత్ స్టాండ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ధర్మ.
1: ఈనాడు మనము చేయవలసినటువంటి బాంబు ఏమిటి? ధర్మాభివృద్ధి చేయాలి.
0: వాట్ ద బాంబ్ దట్ వీ షుడ్ మ్యానుఫ్యాక్చర్ ఇస్ టు స్ప్రెడ్ ధర్మ.
1: ధర్మాన్ని మనం అభివృద్ధి చేస్తే ఈ యొక్క బుద్ధిబలము బుద్ధిబలము ఉండినటువంటి వారంతా కూడా ధర్మజునికి శరణాగతులైపోతారు.
0: దెన్ వన్స్ యూ డెవలప్ అండ్ గ్రో మోర్ ఇన్ ధర్మ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ విల్ ఫాల్.
1: మనం ఎవరిని ఏ విధంగా హింసించకూడదు.
0: యూ డోంట్ నీడ్ టు హార్మ్ ఎనీవన్.
1: అహింస పరమో ధర్మ.
0: యూ షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్, సుప్రీం ప్రిన్సిపల్.
1: ఎవరిని మనం బాధించకూడదు.
0: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీ.
1: ఆ విధమైన ధర్మాన్ని మనం అనుసరించి మనకు ఏ బాంబులు అక్కర్లేదు, ఏ విధమైన అస్త్రశస్త్రములు అక్కర్లేదు.
0: వెన్ వన్స్ యూ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్ యూ డోంట్ నీడ్.
1: ధర్మమే భారతీయుల యొక్క ప్రధానమైన అస్త్రము.
0: వాట్ ఈస్ ది మెయిన్ వెపన్ ఆఫ్ భారతీయ?
1: సత్యమే ప్రధానమైన భారతీయుల యొక్క కిరీటము.
0: అండ్ దిస్ ట్రూత్ ఈస్ ద క్రౌన్ ఆఫ్.
1: ఏ దేశం వారికైనా గానీ సత్యము ధర్మం చాలా ప్రమాణము.
0: You may belong to any country. It is the truth that is your main lie.
1: అన్ని దేశముల వాళ్ళకును సత్యం ఒక్కటే.
0: For everyone, truth is one.
1: సత్యం అనేటువంటిది ట్రూత్.
0: ట్రూత్
1: ఇక్కడ అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్, ఇండియా ట్రూత్ అని భేదం ఉందా? లేదు. ట్రూత్ ఈజ్ వన్.
0: ట్రూత్ ఈజ్ వన్. దేర్ కెనాట్ బి అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్ అండ్ పాకిస్తాన్ ట్రూత్, సో అండ్ సో ఫోర్త్.
1: ఏ భేదము లేదు.
0: దేర్ నో డిఫరెన్స్.
1: కాబట్టి అన్ని దేశముల వారు కూడాను సత్యాన్ని ధర్మాన్ని అనుసరించాలి.
0: ఆల్ కంట్రీస్ should follow the principles of satya and dharma.
1: ee rendittini anusarinchiste ee yokka e vidhamaitundi kalatalu kallolamlo untundavu.
0: When once you follow these two principles, there will be no conflict, there will be no fight.
1: Anni desamulu kudunu shantiga untundali.
0: All countries should live in peace.
1: ee pillalu meeru అనేక పర్యాయం చెప్తున్నారు కానీ అర్థం తెలియకుండా పోవచ్చును.
0: యు మే సే రిపీటెడ్లీ బట్ యు మే నాట్
1: భజన అయిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నారు.
0: ఆఫ్టర్ భజన్స్ యు సే దిస్ వర్డ్ శాంతి థ్రైస్.
1: అయితే నాలుగు పర్యాయం ఎందుకు చెప్పకూడదు?
0: వై నాట్ ఫోర్ టైమ్స్?
1: లేకపోతే రెండు పర్యాయం ఎందుకు చెప్పకూడదు?
0: వై నాట్ ఓన్లీ ట్వైస్?
1: కానీ మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించాలి.
0: బట్ వీ సే థ్రైస్ విత్ ద మీనింగ్ పర్పస్ బిహైండ్.
1: మొదటి శాంతి శారీరక శాంతి.
0: ఫస్ట్ యూ షుడ్ హావ్ పీస్ అట్ ద బాడీ
1: లెవెల్. రెండవ శాంతి మానసిక శాంతి.
0: యూ షుడ్ హావ్ పీస్ మెంటలీ.
1: మూడవ శాంతి ఆత్మ శాంతి.
0: యూ షుడ్ హావ్ పీస్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే మనకు శారీరక మానసికంగా శాంతి ఉండి ఆత్మశాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ గాట్ పీస్ అట్ ద లెవెల్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ఆత్మ,
1: మానసిక శాంతి ఉంటే శారీరకంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఇన్ ఆత్మ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ద బాడీ, ఇట్స్ యూస్లెస్.
1: ఆత్మ దేహము మంచిగా ఉంటుంటే మానసిక శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ ది బాడీ అండ్ ఆత్మ ఆర్ ఫైన్, ఇఫ్ దేర్ ఇస్ నో మెంటల్
1: పీస్, మూడు శాంతిగా ఉండాలి.
0: ఆల్ ది త్రీ షుడ్ బి ఇన్ పీస్.
1: కనుకనే మనము మానసిక శాంతి, దేహ శాంతి, ఆత్మశాంతి మూడింటి నిమిత్తమే శాంతి శాంతి శాంతి అంటున్నాం.
0: ఫర్ ఫిజికల్ పీస్, మెంటల్ పీస్ అండ్ పీస్ ఆఫ్ ది స్పిరిట్.
1: ప్రాచీనుడైనటువంటి వారు దేశం యొక్క ఉద్దార నిమిత్తమై ధర్మస్థాపన నిమిత్తమై మిత భాషను వారు ఉపయోగపెడుతూ వచ్చారు.
0: ది ఏన్షియన్స్ దే టాక్డ్ లెస్ ఫర్ ద గ్రోత్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ.
1: ఎందుకోసం ఈ మిత భాషను ప్రవేశపెట్టారు?
0: వై డిడ్ దే టాక్ లెస్? వై?
1: ఈ మిత భాష వల్ల ధర్మమును పోషించిన వారం అవుతాము, సత్యాన్ని కాపాడిన వారం అవుతాము అనుకున్నారు.
0: దే థాట్ బై టాకింగ్ ఇన్ ఎ లిమిటెడ్ వే దే కెన్ ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: అనగా అధికంగా పోతే ఈ మాటల్లో కొంత అసత్యం ప్రవేశించవచ్చు.
0: బై టాకింగ్ టూ మచ్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ లైస్.
1: కనుకనే తక్కువ మాట్లాడినప్పుడు అసత్యానికి అవకాశం ఉండదు.
0: వెన్ యూ టాక్ లెస్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ లైస్.
1: కనుకనే ఆనాటి ఋషులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాలను ఇంత సున్నితమైనటువంటి దీంతో మనకు ప్రవేశపెట్టి ఇచ్చారు.
0: ఏన్షియన్స్ సేజెస్ ఫాలోడ్ దిస్ సాఫ్ట్ సటిల్ పాత్.
1: కనుకనే లెస్ టాక్ మోర్ వర్క్.
0: సో దేర్ షుడ్ బి లెస్ టాక్ మోర్ వర్క్.
1: ఈనాడు మాటల చేతనే మనకు అనేక విధమైన అసత్యాలు ప్రవేశిస్తున్నాయి.
0: బై టాకింగ్ టూ మచ్ వీ స్పీక్ లైస్.
1: ఈ అన్నింటి ఎందుకు ఏది ప్రధానమైనటువంటిది?
0: వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్?
1: లవ్, లవ్, లవ్.
0: లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
1: ఈ లవ్ తో నీవు చేత్తో పని చేసినప్పుడు అది ధర్మం అయిపోతుంది.
0: వెన్ యూ వర్క్ విత్ లవ్ ఇట్ ఇస్ బౌండ్ టు బి ధార్మిక్.
1: ఈ ప్రేమతో నీ హృదయాన్ని విచారణ చేసినప్పుడు అది శాంతి ఏర్పడుతుంది.
0: ఇఫ్ యూ ఎంక్వైర్ విత్ లవ్ యూ విల్ అటైన్ పీస్.
1: ఈ ప్రేమ చేత నీవు పలుకులు పలికినప్పుడు అవే సత్యమైపోతాయి.
0: వెన్ యూ స్పీక్ విత్ లవ్ దట్స్ బౌండ్ టు బి ట్రూత్.
1: కనుకనే అన్ని ప్రేమతో లీనమై ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విదిన్ దిస్ లవ్.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమనే ప్రాణము.
0: దట్ లవ్ ఇస్ లైఫ్.
1: ఆ ప్రేమనే పరమాత్మ.
0: అండ్ దిస్ లవ్ ఇస్ గాడ్.
1: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఈ విధమైన పవిత్రమైనటువంటి గుణములను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ సీక్రెట్.
1: మన లవ్ నంతా కూడా అనేక రకమైనటువంటి ఒక మార్గంలో ప్రవేశపెట్టి అంత ఒక విధమైనటువంటి ఒక పొల్యూషన్ చేసుకుంటున్నాం.
0: వీ హావ్ పొల్యూటెడ్ దిస్ లవ్ బికాజ్ ఇట్ ఇస్ డైవర్టెడ్, మిస్ డైరెక్టెడ్.
1: ఎవరిని ఏ విధంగా ప్రేమించాలి?
0: హౌ టు లవ్? వాట్
1: ఇస్ ది వే? సత్యాన్వేషణ.
0: దిస్ ఇస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం ఒకటే కదా, దీన్ని ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి?
0: అండ్ ట్రూత్ ఈస్ వన్, వై షుడ్ యూ ఎంక్వైర్?
1: అయితే కన్నులు చూచినాయి,
0: ఐస్ హావ్ సీన్.
1: ఎవరిని చూచినాయి? తల్లిని చూచినది కన్ను.
0: ఐస్ హావ్ సీన్ ద మదర్.
1: సేమ్ ఐస్ భార్యను చూచింది.
0: సేమ్ ఐ వాచ్.
1: సేమ్ ఐస్ డాటర్ ను చూచింది.
0: సేమ్ ఐ వాచ్.
1: సేమ్ ఐస్ డాటర్ ఇన్ లా చూచింది.
0: సేమ్ ఐస్ వాచ్ డాటర్.
1: చూచినది ఒకే కన్ను అయినప్పటికీ ఈవరు తల్లి, ఈమె కోడలు, ఈమె భార్య అనేటువంటి విచక్షణ జ్ఞానం వల్ల వాడి ప్రవర్తన మారిపోతుంటది.
0: ఇట్ ద సేమ్ ఐ దట్ హెస్ సీన్ ద వైఫ్, ద డాటర్ అండ్ డాటర్ ఇన్ లా, బట్ డిపెండింగ్ అపాన్ ద ఫీలింగ్ వెల్ హిస్ బిహేవియర్.
1: చూసినప్పుడు ఆమె పరస్త్రీ లేక నా స్త్రీ అనేటువంటి విచారణ అక్కడ జరుగుతుంది.
0: దెన్ వన్స్ హీ సీస్ హీ అండర్స్టాండ్స్ వెదర్ షీ బిలాంగ్స్ టు హిమ్ ఆర్ నాట్.
1: మన సిస్టర్స్ ను, పరాయి మగపిల్లలు చూచినప్పుడు, వారి విద్యను హాస్యం చేసినప్పుడు మనకి ఎంత కష్టం వేస్తుంది.
0: యూ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ అదర్ బాయ్స్ మేక్ ఫన్ ఆఫ్ యువర్ సిస్టర్స్.
1: అదే విధంగానే నీవు పరాయి పిల్లలను చూసినప్పుడు వారి బ్రదర్స్ కు ఎంత కష్టం వేస్తుంది.
0: సిమిలర్లీ ఇఫ్ యూ మాక్ ఇట్ ద సిస్టర్స్ ఆఫ్ అదర్స్, దే ఆల్సో ఫీల్ సో సాడ్.
1: ఈ విధమైనటువంటి గుణాలను మనం చక్కగా విచారణ చేస్తూ రావాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ దీస్ క్వాలిటీస్ క్లోజ్లీ.
1: ఏ కష్టం మనకు జరిగినప్పుడు మనం ఎంత బాధపడతామో, ఆ కష్టం మరొకరికి జరగకూడదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: ఏ డిఫికల్టీ మేక్స్ యూ ఫీల్ సాడ్, ఇట్ ఇస్ ద సేమ్ విత్ ఎవ్రీబడి. యూ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్.
1: కనుక ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవడానికి ప్రేమను సరైన రీతిలో ఉంచుకోవాలి.
0: టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్, యూ షుడ్ డెవలప్ గ్రో.
1: అయితే పిల్లలు చాలా మంచివారే,
0: స్టూడెంట్ చిల్డ్రన్ ఆర్ నోట్,
1: కానీ వాతావరణం పట్టి వారు మార్పు చెందుతూ ఉంటారు.
0: బట్ దే చేంజ్ బికాస్ ద ఎన్వైరన్మెంట్.
1: ఈ విధమైనటువంటి సత్యతత్వములు గుర్తించలేకపోవడం చేతనే పెడమార్గం పడుతుంటారు.
0: బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద ట్రూత్, దే ఆర్ పర్వర్టెడ్.
1: ఐన్స్టీన్ అనేటువంటి వాడు చాలా మందు సామాగ్రిని తయారు చేస్తూ వచ్చాడు.
0: ఐన్స్టీన్ ఇన్వెంటెడ్ సో మెనీ ఆర్మ్స్,
1: చాలా చేసి చేసి చేసి కావలసినంత ధనం సంపాదించాడు.
0: హి డిస్కవర్డ్ ఎ లాట్ అండ్ ఎర్న్ మనీ.
1: కట్టకడపటికి సత్యాన్ని గుర్తించాడు.
0: ఫైనలీ అండర్స్టూడ్ ద ట్రూత్.
1: ఈ మందు సామాన్ ఎన్ని ప్రాణములు తీస్తుందో ఏమిటో.
0: వాట్ ఫర్ ఆల్ దిస్ అమ్యునిషన్ ఇస్
1: తెలుసుకున్నటువంటి విద్య.
0: ఇస్ ఇట్ వాట్ ఐ హావ్ లెర్న్డ్?
1: నేను సత్సంగంలో ప్రవేశించలేకపోయాను.
0: ఐ కుడ్ నాట్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: కేవలం ఈ సైంటిస్ట్ లో నేను ప్రవేశించి అనేక విధమైనటువంటి దుర్మార్గం గురి అయిపోయాను.
0: ఐ హావ్ బికమ్ ఎ సైంటిస్ట్ అండ్ కాజ్ ఫర్ ఆల్ డిస్ట్రక్షన్.
1: అప్పటికి భగవద్గీత చూసి చెప్పాడు.
0: దెన్ హి హస్ గాన్ త్రూ భగవద్గీత.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: నీవు ఎలాంటి గుంపులు చేరుతావో అలాంటి బుద్ధులు నీలో వస్తుంటాయి.
0: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్.
1: అలాంటి వాడు నీవు అని భావించవచ్చు.
0: యూ షుడ్ మే కన్సిడర్.
1: దుష్టంగాని మనం ఏమాత్రము చేరకూడదు.
0: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: కనుకనే మనము చెడ్డ కంపెనీ నుంచి దూరం అయిపోయి మంచి కంపెనీతో మనం చేరాలి.
0: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అండ్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: ఆ గుడ్ కంపెనీ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ గుడ్ కంపెనీ?
1: ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్?
0: హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్?
1: ఆ నిర్ణయించడం ఎవరి చేత కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్.
1: వేదాంతం నందు సత్సంగము అన్నారు.
0: దిస్ ఇన్ వేదాంత ఇట్స్ కాల్డ్ సత్సంగ.
1: సత్సంగం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ సత్సంగ?
1: సత్ అది.
0: సత్ మీన్స్ దట్.
1: అదే దైవము.
0: దట్ ఈస్ గాడ్.
1: కాబట్టి దైవంతో మనం సంఘం చేసుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ కంపెనీ ఆఫ్ గాడ్.
1: అది సత్సంగం అంటే కానీ భక్తులు, భజన చేసేవారు, ఈ యొక్క సేవ చేసి వీళ్ళందరితోనూ చేరడం కాదు.
0: సత్సంగ డస్ నాట్ మీన్ ద కంపెనీ ఆఫ్ ద భజన్ సింగర్స్ ఆర్ ద వర్కర్స్.
1: కానీ సింగర్స్ లో కూడా సిన్నర్స్ ఉంటారు.
0: అమాంగ్ సింగర్స్ దేర్ ఆర్ సిన్నర్స్ ఆల్సో.
1: కనుక ఎవరు మంచో ఎవరు చెడ్డో చెప్పలేము.
0: యూ కెనాట్ డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్.
1: నీ యొక్క హృదయంలో దైవత్వంతో నీవు సంఘం చేయించుకో.
0: యూ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
1: అప్పుడే నీకు సరైన భావాలు వస్తుంటాయి.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ ఫీలింగ్.
1: దైవం నాలోనే ఉంటున్నాడు, నేనే దైవము అనేటువంటి తత్వాన్ని బోధించుకుంటే నీకు అన్ని సత్సంగమే రూపొందుతుంది.
0: వెన్ వన్స్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ, యూ
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: పుత్లీ బాయ్, గాంధీ తల్లి,
0: ద మదర్ ఆఫ్ గాంధీ పుత్లీ బాయ్,
1: గాంధీ విదేశాలకు వెళ్లి చదవాలని చెప్పని సంకల్పించుకున్నాడు.
0: గాంధీ హాస్ గాన్ అబ్రాడ్ టు స్టడీ.
1: కానీ తల్లికి చాలా కష్టమేసింది.
0: మదర్ ఫెల్ సాడ్.
1: నీ విదేశాలకు వెళ్ళడానికి వీలు కాదనింది.
0: షీ సెడ్ యూ కెనాట్ గో అబ్రాడ్.
1: కానీ ఎంతనో ఫోర్స్ చేశాడు గాంధీ.
0: బట్ గాంధీ ఫోర్స్ ద
1: నీ హై ఎడ్యుకేషన్ పోవాలా, ఎక్కువ విద్య నేర్చుకోవాలి అన్నాడు.
0: హీ వాంటెడ్ టు కంటిన్యూ హిస్ స్టడీస్ అబ్రాడ్.
1: కనుక నేను పోయే తీరాలి అన్నాడు.
0: హీ డిసైడెడ్ టు గో.
1: కానీ తల్లి పోకూడదు అని గట్టిగా ఉందనిచ్చింది.
0: మదర్ డిడ్ నాట్ గివ్ హిమ్ పర్మిషన్.
1: ఎందుకు పోకూడదు అన్నాడు.
0: హీ సెడ్ వై నాట్.
1: అయితే నాకు మొట్టమొదటి ప్రామిస్ చేసి నీ వెళ్ళమని చెప్పింది తల్లి.
0: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్ ఏ ప్రామిస్ ఫస్ట్.
1: అప్పుడు ఆమె ప్రామిస్ చేసింది ఏమని చేయించింది.
0: వాట్ వాజ్ ద ప్రామిస్?
1: మూడు రకమైనటువంటి యొక్క మకారములను ప్రామిస్ చేయించుకుంది.
0: షీ వాంటెడ్ హిమ్ టు మేక్ ప్రామిసెస్ దట్ స్టార్ట్ విత్ ది లెటర్ మా.
1: మద్యపానము
0: ఫస్ట్, మద్యపాన డ్రింకింగ్.
1: ఇది ఏమాత్రము అభ్యాసం చేయకూడదు.
0: నెవర్ డ్రింక్.
1: ధూమపానము ఇది ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకూడదు.
0: ధూమపాన స్మోకింగ్ యూ షుడ్ నెవర్ స్మోక్.
1: మగువ సమ్మత్తము ఇది ఏమాత్రము జరపకూడదు.
0: మగువ సమ్మత్తం ఉమనైజేషన్ యూ షుడ్ నాట్ హ్యావ్.
1: ఈ మూడింటి యొక్క తత్వంలో నీవు సరైన రీతిగా ఉంటే నీవు వెళ్ళు బయట.
0: ఇఫ్ యు ఆర్ కాషస్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ yes, you can go abroad.
1: ఈ మూడింటి ఎందుకు నాకు ప్రామిస్ చేయమని చెప్పింది.
0: She insisted that he should make
1: అనగా ఏమిటి, బయటికి వెళ్తే మీరు ఏ విధమైనటువంటి గుణములతో ఈ సంగత్వంతో చేరి ఏ విధంగా చెడిపోతారు అనేటువంటి భయము ఆనాటి తల్లులకు.
0: మదర్స్ ఇన్ దోస్ డేస్ వర్ దే ఫియర్ స్ట్రికెన్ బికాస్ వాట్ వుడ్ హ్యాపెన్ టు దేర్ చిల్డ్రన్ ఇఫ్ దే హ్యావ్ దీస్ త్రీ వీక్నెసెస్ వెన్ వన్ దే గో అవుట్.
1: ఈనాటి తల్లులు కూడా ఆ విధంగా లేరు.
0: టుడే మదర్స్ ఆర్ నాట్ ఆఫ్ దట్ సార్ట్.
1: మరే నాయనా నువ్వు పాస్ అయినావా, వారిని పోవడానికి టికెట్ బుక్ చేయి అంటారు.
0: Mother will say, oh, you have passed. Come on, book a ticket to go abroad.
1: Inka aa passport ku visa lu ku tirigi tirigi pothuvaru.
0: Then they go around to have passport and visa.
1: Ee desamlo nee undi nee desanni nee rakshinchuko.
0: Stay in your own country, protect your own country.
1: Ee desanni nee seva cheyi.
0: Serve your own people.
1: Serve anetundi ekkada chusina service cheyi.
0: You can serve anywhere.
1: Ee desam aa desam ane bhedam ledu.
0: There is no distinction between this
1: country and that. Prapancham anta oka gruhame.
0: The whole world is a house, big house.
1: Manavulandaru oka kulame.
0: Human beings belong to one caste.
1: Ee caste ante mari chaala vyathyasam ostundadi.
0: Caste carries a different meaning.
1: Kanukane manam caste of humanity.
0: The caste of humanity.
1: ఈ హ్యుమానిటీ అనేటువంటిది ఒక్కటే.
0: హ్యుమానిటీ ఇస్ వన్ కాస్ట్.
1: ఏ దేశీయులైనా కానీ అందరూ అన్న తమ్ముడే.
0: యూ మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, యూ ఆర్ జస్ట్ బ్రదర్స్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
0: యూ షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్.
1: దేశం యొక్క విభిన్నాన్ని ఏమాత్రమూ మనం పెట్టుకోకూడదు. కనుకనే అందరూ కూడా ఒక ఇంటి వాళ్లే.
0: సో ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: వివిధమైన భేదములైనటువంటి రూముల్లో ఉంటున్నారు. ప్రపంచం అనేటువంటి పెద్ద భవనం లోపల.
0: ఇన్ దిస్ బిగ్ మ్యాన్షన్.
1: అమెరికా ఒక రూము.
0: అమెరికా ఇస్ వన్ రూమ్.
1: జపాన్ ఒక రూము.
0: జపాన్ వన్ రూమ్.
1: జర్మనీ ఒక రూము.
0: జర్మనీ వన్ రూమ్.
1: ఇటలీ ఒక రూము.
0: ఇటలీ వన్ రూమ్.
1: ఫ్రాన్స్ ఒక రూము.
0: ఫ్రాన్స్ వన్ రూమ్.
1: ఇండియా ఒక రూము.
0: ఇండియా వన్ రూమ్.
1: పాకిస్తాన్ ఒక రూము.
0: పాకిస్తాన్ వన్ రూమ్.
1: రూములు వ్యత్యాసంగా ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రూమ్.
1: హౌస్ ఇస్ వన్.
0: బట్ ది హౌస్ ఇస్ వన్.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం భావిస్తూ రావాలి.
0: దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ హ్యావ్.
1: అందువల్లే ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్.
1: ఎట్టి భేదములకు కూడా మనం అవకాశం లేకుండా చూసుకోవాలి.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ హేట్రెడ్ ఆర్ డిఫరెన్సెస్.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మీరు ప్రచారం చేసి, సమత్వాన్ని మీరు అనుసరించి ఆచరించి ఇతరులకు అందించడానికి పూనుకోవాలి.
0: యూ షుడ్ ప్రాపగేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీబడి.
1: ఆధ్యాత్మికమైనటువంటిది కేవలం ఒక విధమైనటువంటి రిలిజియన్ కాదు.
0: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ రిలిజియన్.
1: చాలా మంది ఇప్పుడు రిపోర్ట్ లో కూడా రిలిజియన్ రిలిజియన్ అన్నారు.
0: ఇన్ రిపోర్ట్స్ దే మెన్షన్ ద నేమ్ ఆఫ్ రిలిజియన్.
1: ఈ రిలిజియన్ అనేది నాకు ఇష్టం కాదు.
0: భగవాన్ డజన్ థింక్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలిజియాలిటీ. స్పిరిచువాలిటీ
1: అన్ని దేశంలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక అత్యవసరమే.
0: అండ్ ఎవ్రీ కంట్రీ షుడ్ ఫాలో స్పిరిచువల్.
1: రిలిజియన్ అంటే ఒక దీనికి రెండు అర్థములు ఉంటున్నాయి.
0: రిలిజియన్ హెస్ టూ మీనింగ్స్.
1: రిలిజియన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజియన్ అని.
0: రిలిజియన్ మీన్స్ టు రియలైజ్ ఈజ్ రిలిజియన్.
1: ఏమిటి రియలైజ్ చేసుకోవటం?
0: వాట్ ఈస్ టు బి రియలైజ్?
1: తనను తాను రియలైజ్ చేసుకోవటమే.
0: టు రియలైజ్ టు రియలైజ్ వన్ సోన్ సెల్ఫ్, ఎంక్వైరీ ఆఫ్ ద సెల్ఫ్.
1: కానీ ఆ అర్థాన్ని ఈనాడు ప్రపంచం తీసుకోవటం లేదు.
0: బట్ ది వరల్డ్ డజంట్ టేక్ దట్.
1: రిలిజియన్ అంటే ఒక కులమునకు ఒక మతమునకు సంబంధించినదిగా భావిస్తారు.
0: దే థింక్ ద రిలిజియన్ మీన్స్ ఎ పర్టిక్యులర్ కమ్యూనిటీ.
1: వీరు ముస్లింస్, వీరు క్రిస్టియన్స్, ఈ విధంగా రిలిజియన్ పెడుతున్నారు.
0: దే థింక్ రిలిజియన్ మీన్స్ క్రిస్టియానిటీ.
1: నాకు ఆ భేదములు లేనే లేదు. అందరూ ఒక్కటే.
0: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్సెస్, ఆల్ ఆర్ వన్.
1: ఇట్టి ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలా? ప్రేమతత్వాన్ని తీసుకుంటే ఏకాత్మభావం సులభంగా చేరిపోతుంది.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ. ఇఫ్ యూ హ్యావ్ లవ్, ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో.
1: ప్రేమ చేత ఈ భేదములే ఉండవు.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ దేర్ విల్ బి నో డిఫరెన్స్.
1: ప్రేమ చేత ద్వేషములే రావు.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో హేట్.
1: ప్రేమ చేత అసూయలే ఉండవు.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో జెలసీ.
1: కనుక ఈనాడు అసూయ ద్వేషముల చేతనే మానవత్వం ఇంత కుంగిపోతుండాలి.
0: ఇట్ ఈస్ జెలసీ అండ్ హేట్రెడ్ దట్ పుట్స్ యూ టు రూయిన్.
1: కనుక మానవత్వాన్ని మనం పోషించుకోవాలంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనేటువంటి పాటించాలి.
0: So in order to uphold the human value, we should follow these five cardinal principles of truth, righteousness, peace and love, non-violence.
1: ఈ విధమైనటువంటి గుణములు మానవతా గుణములుగా మనం భావించాలి.
0: These are the human values.
1: మానవులైనటువంటి వారు మానవతా గుణమే లేకపోతే మనం మానవులు ఎట్లవుతాం?
0: If a human being has no human value, how can he be a human being?
1: కనుక మొట్టమొదట మనం హ్యూమన్ వాల్యూ అనుకున్నప్పుడు ఆ వాల్యూని మనం పాటించాలి.
0: So we should uphold the human values.
1: ఈ వాల్యూ ఉండినప్పుడే మనం మానవులం అయిపోతాం.
0: అండ్ వన్స్ వి హావ్ వాల్యూ, వి ఆర్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్.
1: అది లేకపోతే మానవ శరీరమే కానీ మనం నిజమైన మానవులు కాదు.
0: అదర్వైజ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్.
1: ఈ విధంగా ఈ మూడు దినములు మీరు ఇక్కడ ప్రవేశించి ఎంతో ధనం వ్యయం చేసుకుని ఎంతో కాలం కూడా తీసుకుని మీరు ఎన్నో నేర్చుకుని పోవలసినటువంటి అవకాశం ఉంటుండాలి.
0: పాస్ట్ 3 డేస్ యూ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అండ్ కుడ్ లెర్న్ సెవెరల్ థింగ్స్.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: యూతులారా,
0: మెన్ అండ్
1: ఇక్కడ వచ్చినందుకు మీరు రెండు మాత్రము గట్టిగా చేయవలసింది.
0: హ్యావింగ్ కమ్ హియర్ యూ షుడ్ నెసెసరీ డూ
1: మీ దుర్గుణములు, దురాధ్యాత్మలు, దుష్ప్రవర్తనలు ఇక్కడ వదిలిపోండి.
0: గివ్ అప్ ఆల్ యువర్ బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ బిహేవియర్ హియర్, బ్యాడ్ యాక్షన్ హియర్ ఇట్ సెల్ఫ్.
1: మంచి గుణములు, మంచి భావములు, మంచి కీర్తిను మీరు తీసుకుని పోండి.
0: టేక్ బ్యాక్ విత్ యూ గుడ్ ఫీలింగ్స్, గుడ్ థాట్స్, గుడ్ యాక్షన్ అలాంగ్ విత్ యూ.
1: నేను మిమ్మల్ని ఏమీ కోరటం లేదు, చెడ్డవి ఇక్కడ వదిలిపెట్టండి, మంచివి తీసుకుని పోండి.
0: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, గివ్ అప్ ద బ్యాడ్ హియర్ టేక్ గుడ్ విత్ యూ.
1: ఈ డెలిగేట్స్ అనేటువంటి దేహాలకంతా ప్రశాంతినేమో ఒక పెద్ద వర్క్ షాప్.
0: ఫర్ ఆల్ ద డెలిగేట్స్ బాడీస్ హియర్ ప్రశాంతి నేమ్ ఇస్ ఎ బిగ్ వర్క్ షాప్.
1: ఈ కార్లన్నీ కూడా చాలా చెడిపోయి వచ్చినాయి.
0: ఆల్ ద కార్స్ ఆర్ టోటలీ స్పాయిల్డ్.
1: ఇందులో బోల్ట్స్, నట్స్, స్క్రూస్, పిన్స్ అన్ని కూడా లూజ్ అయిపోయినాయి.
0: ది కార్స్ ఆర్ డామేజ్. బోల్ట్స్, నట్స్ అండ్ స్క్రూస్ ఆర్ లూజ్.
1: దీనికంత కలర్స్ కూడా పోయినాయి.
0: ద కలర్ ఈస్ ఆల్సో గాన్.
1: కనుక ఈ వర్క్ షాప్ లో వచ్చినందుకు న్యూ బోర్డ్స్, న్యూ పిన్స్, న్యూ స్క్రూస్, న్యూ టైర్స్, న్యూ పెయింట్ వేసుకుని కొత్త కార్గా తీసుకుని పోవాలి.
0: ద డామేజ్ అండ్ స్పాయిల్ కార్స్ ఆర్ హియర్ నౌ. దే షుడ్ గో బ్యాక్ అస్ బ్రాండ్ న్యూ కార్ విత్ న్యూ పెయింట్, న్యూ బోర్డ్స్, న్యూ పిన్స్, న్యూ స్క్రూస్.
1: ఈ యొక్క రిపేర్ కోసమనే వర్క్ షాప్ కు వచ్చి తిరిగి ఏ రిపేరు లేకుండా నీవు ఆ కారు తీసుకుని పోతే దీనివల్ల ప్రయోజనం ఏమిటి?
0: హ్యావింగ్ బ్రాట్ టు దిస్ వర్క్ షాప్ ఇఫ్ యు గో బ్యాక్ అన్ రిపేర్డ్ వాట్ ఇస్ ది యూజ్?
1: కాదు, ఇప్పుడు మీరు పోయే సమయంలోకి మీ యొక్క తేజస్సు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క భావాలు మార్పుగా ఇతరులకు చూపించాలి.
0: యాజ్ యు గో బ్యాక్ అదర్స్ షుడ్ ఫైండ్ అవుట్ ద న్యూ లైట్, ఎ న్యూ హోప్, ఎ న్యూ బిహేవియర్.
1: ఇప్పుడు మా బాయ్ అంతా కూడా చాలా న్యూ గా ఉంటున్నాడు, మోడర్న్ గా లేదు, చాలా పవిత్రమైనటువంటి భావంతో కూడి ఉన్నాడు అనేటువంటి మీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందిస్తారు.
0: యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ హ్యాపీ సీయింగ్ యూ. హీఈస్ నాట్ జస్ట్ మోడర్న్, హీఈస్ వెరీ గుడ్ విత్ ఎ గుడ్ బిహేవియర్, విత్ గుడ్ థాట్స్.
1: కనుక మీరు పోయేటప్పటికీ మీ ప్రవర్తన చాలా మార్పుగా కనిపించాలి.
0: యాజ్ యూ గో బ్యాక్ యువర్ బిహేవియర్ షుడ్
1: కేవలం అప్పటికప్పటికి మాత్రమే మార్పు కనిపించే ప్రయోజనం లేదు.
0: యూ షుడ్ నాట్ బి మియర్లీ మొమెంటరీ.
1: దాన్ని అట్టనే పోషించుకుంటూ పోవాలి.
0: యూ షుడ్ సస్టైన్ అండ్ మెయింటైన్.
1: ఈ విధంగా మీరు పోషించుకుంటూ పోతే దేశాన్ని మీరు ఉద్ధరించిన వారవుతారు.
0: బై దిస్ వే కెన్ వర్క్ అప్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఈ విశాలమైన ప్రపంచమునకు మీరే నాయకులు.
0: ఫర్ దిస్ వాస్ట్ వరల్డ్ యు ఆర్ ద లీడర్స్.
1: మీరే ప్లీడర్స్, లీడర్స్.
0: యు ఆర్ ది ప్లీడర్స్ అండ్ ద లీడర్స్.
1: కనుక మీరు సరైనటువంటి దీని కింద ధనమును వ్యయం చేయకుండా, కాలం వ్యర్థం గావించుకోకుండా మీరు సద్వినియోగం పరచుకునేటువంటి ప్రవర్తనలో దీన్ని సాధించాలి.
0: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ టైం, మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ఎవరిని కఠినమైన మాటలతో బాధించకూడదు.
0: నెవర్ హర్ట్ ఎనీబడీ బై యూజింగ్ హార్ష్ వర్డ్స్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: దీని ఉత్తమోట మీరు నేర్చుకోవాలి.
0: ఇస్ ద ఫస్ట్ డిసిప్లిన్ యూ షుడ్ హ్యావ్.
1: మదర్ వచ్చేసేసి నాయన ఎక్కడ పోయింది, నో అని ఇట్ట కఠినంగా చెప్పకూడదు.
0: వెన్ మదర్ కమ్స్ అండ్ ఆస్క్ యూ వేర్ హ్యావ్ యూ గాన్, యూ షుడ్ నాట్ సే నో, యూ షుడ్ నాట్ బి సో హార్ష్.
1: అమ్మా నేను ఫలాన్ చోటుకి పోయాను అని మధురంగా మాట్లాడచ్చు, తల్లికి ఎంత ఆనందం అవుతుంది.
0: యూ షుడ్ ఆల్వేస్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ, మదర్ ఐ హావ్ గాన్ టు సచ్ అండ్ సచ్ ఎ ప్లేస్.
1: ఏం చేసి వచ్చావని మదర్ ప్రశ్నించలికి నీకేం సంబంధం లేదు అని వారితో కఠినంగా చెప్పకూడదు.
0: వెన్ మదర్ ఆస్క్ యూ వాట్ హ్యావ్ యూ డన్, యూ కెనాట్ సే యూ హ్యావ్ నో బిజినెస్ టు సే దాట్.
1: ఈ విధమైన కఠిన మాటలతో తల్లిదండ్రుల మనసును కూడా బాధ పెట్టుకుంటాం, అది పెట్టకూడదు.
0: బై యూజింగ్ దీస్ హార్ష్ వర్డ్స్ యూ విల్ బి కాజింగ్
1: తల్లి చాలా ప్రధానమైనటువంటిది. మాతృదేవో భవ, పితృదేవో భవ చాలా ఇంపార్టెంట్.
0: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: మదర్ కు మొట్టమొదట మనం గ్రాట్యూట్యూడ్ చెప్పాలి.
0: ఫస్ట్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు మదర్.
1: మదర్ కు మంచిగా ఆనందాన్ని అందించాలి.
0: వీ షుడ్ మేక్ మదర్ హ్యాపీ.
1: దేనికోసం?
0: వై?
1: నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్ నీ దుడ్డు అంతా మదర్ యొక్క గిఫ్టే.
0: బికాస్ యువర్ బ్లడ్, యువర్ హెడ్ యువర్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద పేరెంట్స్ గిఫ్ట్.
1: కనుకనే ఆ తల్లిదండ్రుల యొక్క గిఫ్ట్ ని మనం అందుకొని వాళ్ళకి గ్రాట్యూట్యూడ్ చేయకపోతే ఇంకెవరికి నీవు గ్రాట్యూట్యూడ్ చేస్తావు?
0: హ్యావింగ్ ఇన్ ద రెసిపియంట్స్ ఆఫ్ పేరెంట్స్ గిఫ్ట్, if you are not prepared to express gratitude,
1: మదర్ సెలెక్ట్ చేసుకున్నటువంటిది కాదు.
0: యూ కెనాట్ సెలెక్ట్ ఎ మదర్.
1: నీకంటే ముందుగానే పుట్టినటువంటి మదర్.
0: మదర్ వాజ్ బోర్న్ ప్రయర్ టు యూ.
1: కాబట్టి ఆమెకు నీవు గౌరవాన్ని అందించాలి.
0: సో యూ షుడ్ రెస్పెక్ట్ హర్.
1: నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ మాత్రమే.
0: ద వన్ యూ సెలెక్ట్ ఈజ్ యువర్ వైఫ్.
1: అది నీ తర్వాత పుట్టినటువంటి ఆమె ఈ వైఫ్.
0: బికాజ్ వైఫ్ ఇస్ బోర్న్ ఆఫ్టర్ యూ.
1: నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి.
0: మదర్ ఇస్ బోర్న్ ప్రయర్ టు యూ.
1: కాబట్టి నీకంటే ముందు పుట్టినటువంటి తల్లికి యూ గ్రాట్యూట్స్ ఇవ్వాలి.
0: దేర్ఫోర్ యు షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్ టు యువర్ మదర్.
1: అదే దైవత్వంగా భావించాలి.
0: టేక్ ఇట్ యాస్
1: ఆమె నుండి నీవు ఆవిర్భవించావు.
0: యు ఆర్ బోర్న్ టు హర్.
1: కనుకనే నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ కు నీకంటే ముందు నిన్ను రక్షించినటువంటి తల్లికి ఈక్వల్ గా నీవు చూసుకోకూడదు.
0: దేర్ఫోర్ యు కెనాట్ కన్సిడర్ యువర్ వైఫ్ అండ్ మదర్ ఈక్వల్.
1: అయితే నీ పర్సనల్ విషయం లోపల నీ యొక్క సంబంధం నువ్వు చూసుకోవచ్చు.
0: అదర్ అట్ ది పర్సనల్ లెవెల్ యూ కెన్ హ్యావ్
1: యువర్ ఓన్. వరల్డ్లీ విషయం లోపల కుటుంబ సంబంధం లోపల తల్లికి మొట్టమొదటి గౌరవం.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్యామిలీ రెస్పెక్ట్స్ మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఆ తల్లి అనేటువంటిది నీకు అన్ని విధంలో శ్రమకు వచ్చి నిన్నంతటి పెద్దవాణిగా చేసింది.
0: ఓన్లీ మదర్ హూ ఎగ్జర్టెడ్ అండ్ స్ట్రెయిన్ టు బ్రింగ్ యూ అప్.
1: కనుక నీ వేదాంతం నందు కూడాను మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నారు.
0: Therefore, in Vedanta it is said, mother is God, father is God, teacher is God, guest is God.
1: అందరికంటే మొట్టమొదటి తల్లిని పెట్టాడు.
0: Of all, mother is kept in the first place.
1: ఆ తల్లే లేకపోతే నీవే లేవు.
0: When there is no mother, you don't exist at all.
1: కనుక
0: so,
1: నీవు మదర్స్ తగినటువంటి రీతిగా మృదు మధురంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి.
0: So, you talk sweetly and softly with your mother.
1: నీవు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత తల్లికి ఇక్కడ సమాచారం అంతా కూడా ఆ తల్లి అనేటువంటిది నీకు అన్ని విధంలో శ్రమకు వచ్చి నిన్నంతటి పెద్దవాణిగా చేసింది.
0: ఓన్లీ మదర్ హూ ఎగ్జర్టెడ్ అండ్ స్ట్రెయిన్ టు బ్రింగ్ యూ అప్.
1: కనుక నీ వేదాంతం నందు కూడాను

0: మృదుమధురంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి.
1: సో యు టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ విత్ యువర్
0: మదర్. ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత తల్లికి ఇక్కడ సమాచారం అంతా కూడా మంచి మధురమైన మాటల చొప్పున వినయంగా విధేయతగా నీవు పలు చెప్పితే ఆ తల్లి ఎంతో ఆనందిస్తుంది.
1: ఇన్ ఆల్ హ్యూమిలిటీ విత్ ఆల్ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్ ఇఫ్ యూ షేర్ విత్ యువర్ మదర్ వాట్ ఆల్ ద ట్రాన్సాక్టెడ్ హియర్ షీల్ బి సో హ్యాపీ.
0: కనుక మీరు తల్లిదండ్రులతోనే మాత్రమే కాకుండా మీ మిత్రుల చేతను మీ బంధువుల చేతను వీళ్ళందరి చేత కూడాను సరి అయిన మార్పులు నీవు తెప్పించాలి.
1: యు షుడ్ బ్రింగ్ ఇట్ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ నాట్ ఓన్లీ అమంగ్ పేరెంట్స్ బట్ అమంగ్ రిలేషన్స్.
0: ఇదే నీవు చేయవలసినటువంటి సేవ.
1: దిస్ ద సర్వీస్ యూ షుడ్ రెండర్.
0: సర్వీస్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ సర్వీస్?
0: అంటే మంచిని పది మందికి బోధించుకునే సర్వీస్.
1: ఇట్స్ జస్ట్ షేరింగ్ గుడ్ విత్ అదర్స్.
0: మంచిని పది మందికి చేయటమే సర్వీస్.
1: టు డూ గుడ్ ఈస్ సర్వీస్.
0: ఇది స్వామి యొక్క ఆశయం.
1: దిస్ ది ఐడియల్ ఆఫ్ స్వామి.
0: నాకింకేమీ అక్కర్లేదు.
1: స్వామి డజన్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
0: కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి.
1: అనదర్ థింగ్ షుడ్ బి సెడ్.
0: భారతదేశం నుంచి
1: ఫ్రమ్ భారత్
0: అనేక స్వాములంతా కూడాను
1: మెనీ స్వామి
0: విదేశాలకు వస్తున్నారు.
1: దే గో అబ్రాడ్.
0: స్వామి మా దేశానికి రండి అని నన్ను కూడా చాలా ఇన్వైట్ చేస్తున్నారు.
1: మెనీ పీపుల్ ఇన్వైట్ భగవాన్ టు గో ఓవర్ దే.
0: కానీ నాకు అది ఇష్టం లేదు.
1: భగవాన్ డజన్ లైక్ ఇట్.
0: మొట్టమొదట తన ఇంటిని తాను శుభ్రం చేసుకుని తన ఇంటిని తాను చక్కగా చేసుకుని ప్రా ఇంటికి పోయి చెప్తే కూడా వాడు వినడానికి వీలవుతుంది.
1: ఫస్ట్ యూ షుడ్ రెక్టిఫై కరెక్ట్ సెట్ రైట్ యువర్ హోమ్ ఫస్ట్ బిఫోర్ యూ థింక్ ఆఫ్ ద రెస్ట్.
0: ఈ ఇండియాలో ఉంటుండి ఇండియాను సరి చేసుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకి అందించి తదుపరి మరొక దేశానికి వెళ్ళాలి.
1: యాజ్ యు ఆర్ హియర్ ఇన్ ఇండియా ఫస్ట్ సర్వ్ దెమ్ మేక్ దెమ్ హ్యాపీ కంప్లీట్లీ దెన్ యూ గో అబ్రాడ్.
0: ఇప్పుడు చాలా మంది ఈ స్వాములకంతా ఇలాంటి భావం లేదు.
1: మెనీ స్వామీస్ డోంట్ హ్యావ్ దీస్ ఫీలింగ్.
0: ధనం కావాలంటే విదేశానికి పాస్పోర్ట్ తీసుకుంటారు ముందు.
1: వెన్ వన్స్ దే వాంట్ మనీ దే విల్ హ్యావ్ పాస్పోర్ట్ టు గో ఓవర్ సీ.
0: వీళ్ళంతా బిగ్గర్స్ ఓ బెగ్గర్స్ ఓ మీరు యోచన చేసుకోండి.
1: నౌ యూ కెన్ అండర్స్టాండ్ వెదర్ దే ఆర్ బెగ్గర్స్ ఆర్ బిగ్గర్స్.
0: అమ్మలు స్వాములు అందరు కూడా వెళ్లిపోతున్నారు విదేశాలకు.
1: మెనీ మదర్స్ మాతాజీస్ అండ్ స్వామీస్ గో అబ్రాడ్.
0: స్వామి పేరు కూడా చెప్పుకుని అనేక రకములుగా భిక్షం ఎత్తుతున్నారు.
1: దే ఆల్సో బెగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ భగవాన్.
0: ఇది చాలా శుద్ధమైనటువంటి తప్పు.
1: ఇట్ ఈస్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇలాంటి దాన్ని మీరు ఎవరు కూడా విశ్వసించకండి.
1: నెవర్ బిలీవ్ దోస్ థింగ్స్.
0: స్వామికి ఎప్పుడు కూడా అలాంటి ఆశ లేదు.
1: స్వామి డజంట్ థింక్ ఆఫ్ మనీ.
0: కోరేది ఒక్కటే,
1: భగవాన్ వాంట్స్ వన్.
0: మీరు మంచి అభివృద్ధికి రావాలి, దేశం బాగుపడాలి.
1: యూ షుడ్ బి గుడ్ అండ్ ద హోల్ కంట్రీ షుడ్ ప్రాస్పర్.
0: కనుక ఈ విషయాన్ని కూడా మీరు ఆ దేశంలో చాటాలి.
1: యూ షుడ్ ప్రాపగేట్ పబ్లిసైజ్ దిస్ థింగ్స్.
0: నిజంగా గొప్పవారైనప్పుడు నీ ఇంటిలో నువ్వు చక్క చేసుకో, నీ యొక్క దేశంలో నువ్వు అనేక మందిని బాగుపరచుకో.
1: ఇఫ్ యూఆర్ రియలీ గ్రేట్ సర్వ్ యువర్ ఓన్ కంట్రీ మేక్ పీపుల్ గుడ్.
0: ఈనాడు భారతదేశంలో ఒక చిన్న విచిత్రం ఉంటుంది.
1: దేర్ సంథింగ్ వండర్ హ్యాపెనింగ్ ఇన్
0: భారత్. ఎవరికైనా ఆ ఇంటి యజమానికి వాడలో పాయసము తినాలని ఆశ పుట్టినప్పుడు
1: మాస్టర్ ఆఫ్ ద హౌస్ వాంట్స్ సమ్ వడాస్ ద హాట్ అండ్ పాయసం రైస్ పుడింగ్
0: ఇంట్లో పోయి చూస్తాడు. భార్యతో చెప్తాడు, ఈ పొద్దు మా పెదనాన్న యొక్క తద్దినము, నువ్వు వడా పాయసం చెయ్యి అంటాడు.
1: He will say that today is the death anniversary of my grandfather, therefore make rice pudding and special
0: అదే విధంగా ఈనాడు స్వాములంతా కూడా డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికాకు జపానికి జర్మనీకి ఇటలీకి ఇట్లా బయలుదేరిపోతుంటారు.
1: లైక్ వైజ్ మెనీ స్వామీస్ వెన్ దే వాంట్ మనీ దే గో అబ్రాడ్.
0: ఇది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: స్వాములు చేయవలసినటువంటి పని కాదు ఇవి.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్వామి.
0: స్వాములు చేయవలసినటువంటి పని
1: ఇట్స్ నాట్ స్వామి, ఇట్ ఇస్ పాము ద స్నేక్ దట్ షుడ్ డూ దాట్.
0: ఈ పాముకు రెండు నాలుకలు ఉంటాయి.
1: స్నేక్ హ్యాస్ టూ టంగ్స్.
0: దానినే పాయిజన్ స్నేక్ అంటారు.
1: దేర్ఫోర్ ఇట్స్ పాయిజన్ స్నేక్.
0: నాకు ఒకే నాలుకే.
1: స్వామి హ్యాస్ వన్ టంగ్, ఓన్లీ వన్ టంగ్.
0: కనుక ఇలాంటి అసభ్యంగా అసహ్యంగా ప్రవర్తించేటువంటి వారిని ఏమాత్రం కూడా నాకు అవకాశం ఇవ్వకండి.
1: దేర్ఫోర్ డోంట్ ఎంటర్టైన్ పీపుల్ హు ఆర్ సో మీన్, హు ఆర్ సో లవ్, హు ఆర్ సో చీప్.
0: నిజంగా వారు పవిత్రమైనటువంటి భావాలుంటే వారు పోనక్కర్లేదు, ఇతరులను ఇక్కడికి రప్పించుకోవచ్చు.
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ దే హావ్ సేక్రెడ్ ఐడియాస్ దే విల్ డ్రా అట్రాక్ట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: మీరందరూ ఎంతో ప్రేమతో ఇక్కడ వచ్చి చేరారు.
1: సో మెనీ ఆఫ్ యు ఆర్ హియర్ బికాజ్ ఆఫ్
0: ఎవరు ఇన్విటేషన్ ఇచ్చారు,
1: హు ఇన్వైటెడ్ యు హియర్,
0: ఎవరు పిలిచారు,
1: హు కాల్డ్ యు,
0: మీ ప్రేమల కొద్దీ ఇక్కడికి వచ్చారు.
1: బికాజ్ యు ఆర్ హియర్ అవుట్ ఆఫ్ లవ్.
0: బెల్లం దగ్గర చీమలు చేరినట్టుగా మీరు వచ్చి చేరినారు.
1: జస్ట్ యాస్ యాంట్స్ కమ్ నియర్ ద షుగర్ యు ఆర్ ఆల్ హియర్.
0: అదే విధంగానే ఆ తీపు ఎరిగినటువంటి మీరుకు ఆ యొక్క ప్రయాణంలో ఏ విధమైన శ్రమ ఉండదు.
1: బికాజ్ యూ టేస్టెడ్ ది స్వీట్నెస్ యూ డోంట్ ఫీల్ ద స్ట్రెయిన్.
0: చీమలంతా బెల్లం దగ్గర రావాలి కానీ బెల్లం చీమల దగ్గరికి పోకూడదు.
1: యాంట్స్ గో టు ద షుగర్, షుగర్ విల్ నాట్ గో టు ద యాంట్.
0: కాబట్టి ఈ బెల్లం చీమల దగ్గరికి పోతుందంటే ఇది నిజమైన బెల్లం కాదు, ఇది ఆర్టిఫిషియల్ బెల్లమే.
1: As this jaggery is acting otherwise, it is artificial. It's not natural.
0: Artificial.
1: Everything is artificial today.
0: Grapes.

0: అంటే ప్లాస్టిక్ గ్రేప్స్,
1: ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ గ్రేప్స్.
0: ఈ ప్లాస్టిక్ గ్రేప్స్ అంతా కూడా గ్రేప్స్ మాదిరినే ఉంటాయి సాక్షాత్.
1: ది ప్లాస్టిక్ గ్రేప్స్ లుక్ ఎగ్జాక్ట్లీ నేచురల్,
0: కానీ అందులో తీయని రసం ఎక్కడ చూసినా కనిపించదు.
1: బట్ దే హావ్ నో స్వీట్ జ్యూస్ ఇన్సైడ్.
0: ఇంకో కమలాలు చూస్తామంటే ప్లాస్టిక్ లోటస్ అంతా ఉంటాయి.
1: యు హావ్ ది ప్లాస్టిక్ లోటస్ ఫ్లవర్స్,
0: కానీ అందులో ఏమాత్రం దోమ ఒక ఈగలు వచ్చి వాలుతున్నాయా?
1: నో హనీ బీ, నో ఫ్లై వుడ్ ఎవర్ గో దేర్.
0: వాలటం లేదు.
1: నో,
0: అందులో హనీ ఉండినప్పుడే ఆ యొక్క దోమలు వచ్చి చేరిపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ హనీ, ది హనీ బీస్ వుడ్ బి డ్రాన్.
0: కనుక మనలో తీపిగా ఉంటుంటే మనం పిలవనక్కర్లేదు, అవే వచ్చి వాలుతుంటాయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ నెక్టర్ విదిన్, దే దెంసెల్వ్స్ విల్ కమ్.
0: పుష్పములు పురుగులను ఏమాత్రం ఆహ్వానం చేయటం లేదు.
1: ఫ్లవర్స్ విల్ నెవర్ ఇన్వైట్ హనీ బీస్.
0: ఆ హనీ బీస్ వచ్చి చేరిపోతుంది.
1: హనీ బీస్ కమ్ దెంసెల్వ్స్.
0: అది నిజమైనటువంటి ప్రేమతత్వము.
1: దట్ ఈస్ ట్రూ లవ్.
0: మీరు కూడా ఈ ప్రేమను కోరినటువంటి వారు, మీరు కూడా ఈ ప్రేమతత్వంగా మారిపోవాలి.
1: హావింగ్ డిసైడ్ దిస్ లవ్ యూ బికమ్ లవ్.
0: కనుకనే మీరు ప్రేమ స్వరూపులుగా మారి ప్రేమ చేత ఈ జగత్తు లోపల అశాంతిని దూరం చేయండి.
1: యు బికమ్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. త్రూ లవ్ రిమూవ్ రెస్ట్లెస్నెస్ ఇన్ ద వరల్డ్.
0: ఈ భయభ్రాంతులను దూరం చేయండి.
1: రిమూవ్ ఫియర్.
0: ఏ దేశంలో చూసినా కూడా లా అండ్ ఆర్డర్స్ లేని.
1: ఇన్ ఎవ్రీ కంట్రీ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్.
0: మీ దేశం లోపల మీరు ప్రవేశించి ఈ పవిత్రమైన భావాన్ని ప్రచార ప్రబోధన జరిపి మీరు కూడా ఆనందాన్ని పొందండి.
1: స్ప్రెడ్ అండ్ ప్రాపగేట్, పబ్లిసైజ్ దీస్ టీచింగ్స్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ.
0: నా పేరు కావాలని నాకు లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ హిజ్ నేమ్.
0: మంచిని మీరు చేయండి.
1: డూ గుడ్.
0: అప్పుడే మీరు మంచిని పొందుతారు.
1: దెన్ యూ విల్ బి గుడ్.
0: కనుకనే పవిత్రమైన కర్మల్లో ప్రవేశించి పవిత్రమైన మానవత్వాన్ని సార్థకం చేసుకోండి.
1: త్రూ సీక్రెట్ యాక్షన్స్ మేక్ యువర్ లైఫ్ సీక్రెట్.
0: కనుక సత్యధర్మములను మీరు అభివృద్ధి పరుచుకుని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టండి.
1: దేర్ ఫోర్ గ్రో ఇన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ అండ్ ప్రాక్టీస్ దెమ్.
0: సత్

0: బ్రహ్మాండమంతయు నిండియున్నవాని ఆలయంబనొచ్చ అలవియగునే సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగున పొట్ట నిండా కూడు పెట్టదగినంత ఉండిన తనకెవరు భోజనం పెట్టగలరు? తెలియచున్నది మానవులకు తెలివి తప్పి తెలియకున్నది మానవులకు తెలివి తప్పి తాను ఈశ్వరుడని భ్రమించుచున్నారయ్యా. తాను ఈశ్వరుడు కాదు, సర్వ జగత్తునకే ఈశ్వరుడు.
1: When the whole universe is within him, is it possible to build a temple? When he is present in all of the beings, what name can you give him? When he is present in all waters, is it possible to give him a bath? When he has not plentiful of food, can anyone feed him? The man is not able to know the reality. He is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe.
0: ఈ కనిపించినటువంటి దృశ్యమును ఏమనిపించుతున్నాం మనం?
1: How is it we call all the scenario, the scene that we see around?
0: దీనిని ప్రపంచము అని పిలుస్తారు.
1: We call this ప్రపంచం, world.
0: అనగా పంచభూతముల సమ్మిళితమే ఈ ప్రపంచం.
1: This world, ప్రపంచం, is the combination of the five elements.
0: ప్రాణగా వికసించటం.
1: Pra means that which blossoms, that which manifests.
0: Pra anaga prakatinchadam.
1: Pra means that which expresses.
0: Panchabhutamulo prakatinchetuvantide ee prapancham.
1: Is the world that expresses the five of the elements.
0: Panchabhutamulone kaaku panchapranamulu kudanu prakatinchetuvanti.
1: Not merely five elements, but also five life breaths.
0: Panchabhutamulu anaga shabda sparsha roopa rasa gandhalu.
1: The five elements are the sense of touch, the sense of sight, the sense of audition.
0: Panchabhutamulu anaga jalamu vayu vedi ee yokka parichiti lopala పంచభూతములు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: We find the five elements shining in the form of the water, the earth, the fire, the ether.
0: ప్రాణము, అపానము, జ్ఞానము, ఉదానము, సమానము.
1: The five are ప్రాణ, అపాన, ఉదాన, సమాన, జ్ఞాన.
0: ఇట్టి పంచతత్వములను ప్రకటింపజేసి ప్రకాశింపజేసి ఈ జగత్తు తాను ఆధారమై ఉంటున్నది.
1: హీ ఈజ్ ద బేసిస్ అండ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్ అండ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఇందులో ఏదైనా శాశ్వతమైనదా?
1: ఈజ్ ఎనీవన్ ఎనీథింగ్ అమంగ్ దీస్ ది ఎవర్ లాస్టింగ్ ఆర్ పర్మనెంట్?
0: అన్నింటికీ శాశ్వతమై సమానమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: That which is uniform, that which is everlasting, immortal, is the nature of Brahman, Brahmatattva.
0: Brahma. Anaga, dini artham emiti?
1: Brahma. What is the meaning of this?
0: Panchabhuta, panchapranam, panchakosha, to jivinchunatvantati.
1: Brahma represents the life of the five elements, the five life breaths, the five essential sheets, and the five life principles.
0: Pancha pranamudu.
1: The five life principles.
0: Pana, apana, vana, udana, samana.
1: And they are expressed in the form of prana, apana, samana, udana.
0: Itti, prapanchamunu, kevalamu, oka manavudu, oka aakaramuga bhavinchi, praktistunnadu.
1: Man considers the whole world in a particular specific form and goes on worshipping it.
0: Ee rupanamamudu, శాశ్వతమైనవి కాదు.
1: The name and form are not permanent.
0: సర్వమునకు ఆధారమైనటువంటి యొక్క పూర్ణ బ్రహ్మతత్వమే.
1: That which is the foundation is the totality of Brahman.
0: ఇది బ్రహ్మతత్వం మర్చి ఏదో దోమల వలె దీనిని భావించి చిన్న చిన్న భావంతో మనం ప్రార్థిస్తున్నాము.
1: Forgetting that cosmic principle which is Brahman, we consider it as a tiny little creature and go on worshipping, adoring it.
0: Karuka manamu brahmandamane manamu pujinchali.
1: Therefore we have to worship the cosmic form of the divine.
0: Brahmandame bhava swarupamu.
1: This universe is the very form of God.
0: Kani indulo kudanu andapinda brahmandamulanu kudanu kudi unnavi.
1: Here also we find the three essential components anda pinda brahmanda.
0: Anda managa kevalamu padarthamato kalato kudinatvanti oka tattvam.
1: Anda means the combination of the material and the life.
0: Pinda managa gabhamanandu janminchi ta janmamunu satakam gavinchukune nimittam.
1: Pinda represents having been born, one should find its fulfillment at the end.
0: Ivanni kudanu brahmandamulo ekamayetvantivi.
1: These two get unified in Brahmanda, the universe.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee brahmandamulaku premaye aadharamu.
1: For all this universe, it is the love which is the foundation.
0: Ee premaye lekundina asalu prakrutiye ledu.
1: Without this love, there is no prakriti or nature.
0: Prapanchame ledu.
1: There is no world at all.
0: ఈ పంచభూతములు యందు ఉన్నటువంటి యొక్క సమత్వమైనటువంటి ప్రేమనే ఈ ప్రపంచమును చేకూర్చుతున్నది.
1: దిస్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ బికాస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఈజ్ యూనిఫార్మ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ ప్రేమతత్వమును మనము మరచి ఎన్నింటిని మనం పూజించినప్పటికీ ఉపయోగం ఉండదు.
1: ఫర్గెటింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ మే ఫాలో ఎనీ మోడ్ ఆఫ్ వర్షిప్ ఇట్ వుడ్ బి ఆల్ ఇన్ వెయిన్.
0: కనుక ప్రపంచమనగా కేవలము భూతములతో వస్తువులతో వాహనములతో కూడినటువంటిది కాదు.
1: Therefore world does not mean the comforts and the conveniences and the material alone.
0: ఈ పంచభూతములే మానవుని యొక్క తత్వమును ప్రపంచం యొక్క శక్తిని కాపాడుతూ వస్తుంది.
1: The five elements express their power in the human life and the world by and large.
0: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పుడు సర్వం కూడాను మనకు శూన్యమే.
1: ఈవెన్ వన్ అమంగ్ దెమ్ ఈజ్ మిస్సింగ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
0: శబ్దము
1: ద సౌండ్
0: చెవులతో వింటున్నాము.
1: యు హియర్ విత్ యువర్ ఇయర్స్
0: చెవులతో వినకుండా అది ఏ మాత్రము మనకు అర్థం కాదు.
1: ఇఫ్ యు డోంట్ హియర్ యు కెనాట్ అండర్స్టాండ్.
0: కన్నులతో చూస్తున్నాము.
1: You watch with your eyes.
0: కన్నులతో చూడకుండా పలాని వ్యక్తి పలాని వస్తువు అని ఎవరు కూడా నువ్వు చెప్పలేరు.
1: If you don't see, you cannot decide any particular person or any particular object.
0: కనుక ఈ పంచభూతములు కూడాను ప్రపంచమును నిరూపిస్తున్నవి.
1: Therefore the five elements demonstrate, identify the whole of the world.
0: కానీ మానవులు కేవలము ఈ గొప్ప తత్వమును మరిచి అల్పతత్వములను చేర్చుకుని ఆనందానికి పాటుపడుతున్నారు.
1: బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ జైజాంటిక్ మగ్నిఫిసెంట్ ప్రిన్సిపల్ go by the lower feeling and lower levels of comprehension.
0: ప్రాణతత్వము,
1: the life principle.
0: ఈ ప్రాణము దేనికోసం ఇచ్చాడు?
1: What for is the life gifted?
0: కేవలము ప్రాణం మనిషి రూపం.
1: This life is in a human form.
0: మనిషి రూపం నరజన్మ దుర్లభం.
1: And this human life is rarest of all.
0: ఈ మనిషి రూపమే దైవతత్వము.
1: And the human represents the divinity.
0: ఇందులో ఐదు తత్వములు కలిగినవి.
1: Here we find all of the five essential elements.
0: కాయి ఈనాటి మానవుడు కామము అనేటువంటి ఒక మొట్టమొదటి దాన్ని పట్టుకుని వాడు వేలాడుతున్నాడు.
1: In fact, man is running after the first one, the desire, the kama.
0: కాదు కాదు.
1: It shouldn't be so.
0: భగవంతుడు అందరినీ సృష్టించాడు.
1: God has created everybody.
0: భార్య పిల్లలు బంధువులు శత్రువులు అందరినీ సృష్టించాడు.
1: God has created the entire universe.
0: భార్యను భార్యగా పుత్రుని పుత్రుడిగా బంధువులు బంధువులుగా వారిని విశ్వసించి వారిని గౌరవించడమే వారిని కూడా పూజించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: It is the main responsibility of every human being to respect the wife, the children and the relations.
0: భార్యను భార్యగానే అనుభవించాలి.
1: One has to treat the wife as wife only.
0: ఆమె కూడాను దైవంగానే విశ్వసించాలి.
1: She is also the divine.
0: పిల్లలు పిల్లలు కూడాను తన ఇంటి నుండి పుట్టినటువంటి యొక్క బ్రహ్మతత్వములే అని భావించాలి.
1: The children born to you also represent the divinity.
0: వారు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: They are also the very form of Brahman.
0: శత్రువులు శత్రువులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: Even enemy is also Brahman.
0: ఈ ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు అనేక రకములుగా భగవంతునితో కూడాను పోరాడినారు.
1: Enemies, they fought with God also in a different way.
0: పోరాడినప్పటికీ వారిని తనలో చేర్చుకున్నాడు తిరిగి.
1: In spite of the conflict and the war, they merged in him.
0: మిత్రులు
1: friends.
0: ఈ మిత్రులు కూడాను తన వారిగానే భావించుకుని వారిని కూడాను తన అండ చేర్చుకున్నాడు.
1: He considered his friends as near and dear and they merged in him.
0: ఈ ప్రపంచంలో భగవంతుడు లేనటువంటి ఒక స్థానం ఎక్కడ కూడా లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఎక్కడ చూసినా కూడా దేని ఎందుకు చూసినను భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
0: సర్వత పాదపాదం తర్వాత వచ్చి శిరోముఖం తర్వాత స్థుతిమతి ఒకే తరుమా ఉత్తిష్ఠితది.
1: ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: ఎవరు చూడకపోయినను తాను చూస్తూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ వాచ్ బట్ గాడ్ ఈజ్ ద విట్నెస్.
0: ఎవరు వినకపోయినను తాను వింటూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ హియర్ బట్ గాడ్ లిసన్స్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేదు.
1: బట్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్.
0: దేవుడు కనిపించడం లేదు, అసలు చెవులు ఎక్కడ ఉన్నాయి వినటానికి అని అనేక మంది వాదిస్తున్నారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ లైక్ వీ డోంట్ సీ గాడ్. How is it possible for him to hear without ears that we don't see?
0: Shabdame tane yok swarupam.
1: God is the very form of the sound.
0: Shabdame lenatundi sthanam ekkadanu kanipinchadu.
1: There is no place where there is no sound.
0: Aa shabdame tana minnikidi.
1: In fact, that very sound is his audition.
0: Kaanti lenatundi pravancham ekkadanu kanipinchadu.
1: There is no place where there is no light.
0: Aa kaantiye prakasham.
1: That very light is the effulgence of the divine.
0: ప్రకాశమే భగవంతు యొక్క దృష్టి.
1: And the radiance itself is the vision of God.
0: కనుక భగవంతుడికి ఏమీ తెలియదని మీరు అనుకోకూడదు.
1: So never think that God does not know anything.
0: కంటికి కనిపించకుండా పోయినంత మాత్రమున మీకు భగవంతుడు లేదని భావిస్తున్నారు.
1: You may not see with the physical naked eye. You think that God non-exists.
0: మీ హృదయం నుండి సంకల్పించుకునేటువంటి ఒక భావములు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: All the thoughts that you entertain within yourself in your heart,
0: అది
1: what is its origin?
0: ఆ భగవంతుని యొక్క సంకల్పమే.
1: It is all God's will.
0: శృతి తప్పినా శృతి హెచ్చినా శృతి తగ్గినా కనుక పరమాత్మని యొక్క తత్వము ఏమాత్రం కూడా హెచ్చదు తగ్గదు.
1: There may be rise or there may not be, but the principle of divinity is always uniform.
0: లోకంబులు లోకేశులు అంత ఒకటి.
1: లోక ద వరల్డ్ లోకేష గాడ్ ఆర్ వన్.
0: ఈ భగవంతుడు భగవంతుడి యొక్క రూపము రెండు ఒక్కటే.
1: Creator and the creation, the former one.
0: ఈ రెండు కూడా అవినాభావ సంబంధములు.
1: They are intimately related.
0: దీనిని ఆత్మ అని చెప్తూ వచ్చారు.
1: This is called ఆత్మ.
0: ఆత్మ అనగా
1: ఆత్మ మీన్స్
0: దీనికి ఒక రూపం లేదు.
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: కేవలము సంకల్ప వికల్పముల యొక్క తత్వమే ఆత్మ.
1: ఆత్మ రిప్రజెంట్స్ ద థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్.
0: ఇట్టి భగవంతుని స్వరూపాన్ని మనం ఏకంగా భావించుకుని పూజించుకుని ఆరాధించటము ఇది చాలా పొరపాటు.
1: టు కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్ ఇన్ ద వే దట్ యు ఫీల్ ఈజ్ అ బిగ్ మిస్టేక్.
0: మనం భగవంతుని యొక్క పూర్ణత్వం గుర్తించుకోలేకనే ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
1: యాజ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వీఆర్ డెల్యూడెడ్.
0: కనుక భగవంతుని స్వరూపము సర్వము భగవత్ స్వరూపమే.
1: In fact, the totality represents the cosmic form of
0: Sarvam Kalvidam Brahma.
1: Everything is divine.
0: Sarvamu Bhagavatam Yukka Akarame.
1: Everything represents the form of God.
0: Atti Paripurna Akaramnu Gurtinchukoleka ee alpamaina swalpamaina akaramnu gurtinchi Ramudu Krishnudu Vishnuvu ani peru pettukoni poojistunnam.
1: As we are not able to have the holistic comprehensive view of God, we go by specific name and form and go on worshipping as Rama and Krishna.
0: Kummari bankamatti teesukoni kontha okati Ramudu kodu Krishnudu kodu Vishnuvu ani aaradhistuntadu.
1: A potter would make so many forms as Rama and Krishna and he goes on worshipping them.
0: Kani annintini cherchi kattagalapadiki samskruti anetundi dinto kalustuntadu.
1: And the whole thing is processed to Sanskriti so that it would take a specific form.
0: Anni karche telige mattiye.
1: Finally, ultimately, it's all clay only.
0: Kaluga ee matti yokka tattvamu inni roopamulu dharistunnadi.
1: It is the same clay which is molded in different forms.
0: Shringaramulu veru, bangaram okkate.
1: Jewels are many, but gold is one.
0: Pasula vanneru veru, paalu okkate.
1: The color of the cows may vary, but the milk is one.
0: Jeeva jantulu veru, jeevundu okkade.
1: And there are several beings and animals, but the being is one.
0: Kanuka manam ekatvanni gurtinchukoleka anekatvamlo padi manaku ajnanamlo munigipothunnam.
1: We have forgotten the principle of oneness and unity. We go by plurality and multiplicity, and therefore we are deluded.
0: Pedalara bhagavantuni yokka swarupamu ఇట్టిది అట్టిది అని వర్ణించలేదు.
1: Nobody can extol, narrate in full the form of God.
0: సర్వత పాదపాదం.
1: He is present everywhere.
0: సర్వత స్తుతిమల్లోకే.
1: And he is present all over.
0: సర్వత స్తుతిమల్లోకే సర్వత పాదపాదం.
1: And as his ears and eyes are spread all over, he is present all over this universe.
0: కనుక భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అని ఇట్టిది అని ఎవరు కూడా నిరూపించలేదు.
1: So no one can estimate and declare in a particular way the divine form.
0: Roopam lekunda bhagavantu ledu.
1: In fact, you cannot visualize God with a form.
0: Naamam lekunda roopam ledu.
1: Without name there cannot be a form.
0: Naama roopamulu cheyinade bhagavatvam.
1: Therefore God represents the name and form.
0: Ee prapancham anetundi kevalamu oka peru.
1: Prapancha world is merely a name.
0: Ee prapanchamulo unnatundi oka parikalamulu anni kudanu prema swarupamulu.
1: All the instruments that we find here in this world are the embodiments of love.
0: కనుక ఈ ప్రపంచమును మనం ప్రపంచంగా భావించకూడదు.
1: So do not consider this world as mundane or physical.
0: ఇది భగవంతుని యొక్క స్వరూపంగా అయిన ప్రేమ స్వరూపమే భావించాలి.
1: Consider it as divine, the very personification of love.
0: ఇట్టి భగవత్ స్వరూపాన్ని మనము అల్పంగా తీసుకోవడం చేస్తే యద్భావం తద్భవతి.
1: As you estimate the divinity in a low way, you will also experience in a cheap manner.
0: మనము భగవంతుని ఇంత చీప్ గా చూసుకోవటంలే భగవంతుడు మనం అంత చీప్ గా చూస్తున్నాడు.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎ చీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, నేచురలీ హుడ్ లుక్ ఎట్ యూ ఇన్ ద సేమ్ వే.
0: పూర్ణతత్వంతో నీవు కూడి భగవంతుని ప్రజించు.
1: థింక్ ఆఫ్ గాడ్ ఎస్ టోటాలిటీ, హోలిస్టిక్.
0: భగవంతుడు పూర్ణ ఆనందమును అందిస్తుంటాడు.
1: గాడ్ ఆల్సో కన్ఫర్స్ ద టోటల్ లా.
0: కనుక భగవంతుడు మధ్యాహ్న మరణములకు చిక్కులటువంటి వాడు కాదు.
1: You cannot think of God, catch hold of him, limited to birth and death.
0: దుఃఖ ఆనందములకు భరించేటువంటి వాడు కాదు.
1: You cannot visualize him in the duality of
0: భగవంతుడు. ఏదీ లేదు.
1: There is nothing in the God's nature.
0: దుఃఖము లేదు, ఆనందము లేదు.
1: There is neither pleasure nor pain.
0: దుఃఖమే వచ్చినా అది దుఃఖముగా భావించడు.
1: Even if there is pain, it is not so to him.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక అంటే.
1: It is also a kind of an attribute or a quality.
0: ఇది ఆనందంగా వచ్చినా ఇది ఒక విధమైనటువంటి అంటే.
1: Even the bliss that comes to you is also an attribute or a quality.
0: ఈ రెండింటిని తాను భుజించను.
1: And he is beyond both, beyond these two.
0: కనుక దేనిని కూడా విసర్జించడు.
1: He doesn't go a particular attribute.
0: నీవు పాపమే అని భరిస్తున్నావు.
1: And you think that you are a sinner.
0: ఈ పాపం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: And even this sin is God's creation.
0: పుణ్యం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: The merit also represents the divinity.
0: పుణ్య పాపములు రెండు కూడాను దాటినటువంటి వాడే భగవంతుడు.
1: God transcends sin and merit.
0: దుఃఖము
1: grief
0: నీ యొక్క కల్పన.
1: It's only your imagination.
0: ఆనందము
1: happiness
0: నీ యొక్క కల్పనే.
1: Is also your imagination.
0: దుఃఖానందములు రెండు కూడాను మానవుని యొక్క కల్పితములే.
1: The pleasure and pain are your assumptions, imagination.
0: ఈ pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలోని ఒక ఆనందం లభిస్తుంది.
1: And you find the pleasure in between two pains.
0: కనుక భగవంతుడు ప్రత్యేకించినటువంటి వాడు కాదు.
1: Therefore we should not consider God separate.
0: కానీ భగవంతుని తత్వాన్ని గుర్తించుకోలేక అనేక మంది అనేక విధములైనటువంటి భావముల చేత పాల్పడుతున్నారు.
1: People attribute different ideologies to God and therefore they suffer.
0: భగవంతుడా నీవు ఒక్కడే.
1: God you are one.
0: ఏకం సత్తి ప్రభవదావదంతి.
1: You are one while scholars praise you in different styles.
0: కానీ అనేక విధములుగా డ్రామాలు వచ్చినట్టుగా వేషాలు వచ్చినట్టుగా ఈ యొక్క అవతారం అంతా వస్తుంటాయి.
1: As in a drama you find many roles on display, so also we come across incarnations.
0: Draupadi badapadi taru yelustu untadi.
1: Draupadi went on crying because of humiliation.
0: Kani Duryodhan Dushyasanadulu chatruluga bhavinchi Draupadini badapettuntaru.
1: Duryodhana Dushyasana they considered as enemies and therefore they went on causing grief to Draupadi.
0: Kani ప్రకృతి భావం కలిగినటువంటి ఒక భీముడు.
1: భీమ హూ హాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ ప్రకృతి నేచర్
0: సోదరుడితో చెప్తున్నాడు.
1: వెంట్ ఆన్ టెలింగ్ టు హిస్ బ్రదర్
0: వీటిని భరించే
1: ఐ కెనాట్ బేర్ ఎనీ లాంగర్.
0: ఒక్క ముష్టితో వారిని భస్మం చేస్తున్నాడు.
1: జస్ట్ విత్ వన్ షాట్ ఐ కెన్ కిల్ దెమ్ ఆల్.
0: కనుక మీరందరూ కూడా ఈ విధమైనటువంటి బలహీనతతో ద్వైతంతో మీరు కాలం గడుపుతున్నారు.
1: యూ హ్యావ్ సక్కమ్ టు డ్యుయాలిటీ బికాస్ ఆఫ్ దిస్ వీక్నెస్.
0: వీరిని చంపలేదా?
1: యూ కుడ్ నాట్ కిల్ దెమ్.
0: ఇటువంటి రీతిలో ఉన్నటువంటి వారిని చంపేవారు.
1: ద వన్ హూ మిస్ బిహేవ్స్ లైక్ దట్ మస్ట్ బి కిల్.
0: కానీ భగవంతుడు చంపినాడా? చంపలేదు.
1: బట్ గాడ్ హ్యాస్ నాట్ కిల్.
0: ఇటువంటి పరిస్థితి లోపల అన్నింటినీ భగవంతుడేగా చూసుకుని భావించటం, భరించటం, ఊహించటం చాలా అవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు థింక్ ఆఫ్ గాడ్ దిస్ వే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్. That everything is his will. That everything is his manifestation. All things happen for our own good.
0: They
1: are all for my ultimate good only. We should consider all of them for our own
0: good.
1: We should not observe differences that some are good, some are bad. It is difficult to bear.
0: ఆ కష్టమును భరించుకునే నిమిత్తమై మన పూజలు వ్రతములు వ్రతములు ఇలా చేస్తున్నాం.
1: వీ అండర్టేక్ వేరియస్ స్పిరిచువల్ పాత్స్ లైక్ వర్షిప్ అండ్ అదర్ ఫార్మ్స్ ఓన్లీ టు బేర్ ద డిఫికల్టీస్.
0: ఈనాడు దుఃఖంగా ఉంటుంది, రేపటి దినము ఈ దుఃఖం మారిపోతుంది.
1: యూ మే బి మిజరబుల్ టుడే బట్ టుమారో యూ విల్ బి డిఫరెంట్.
0: కాబట్టి దుఃఖం ఎప్పటికీ దుఃఖంగా ఉండదు.
1: ది గ్రీఫ్ విల్ నాట్ రిమైన్ లైక్ దట్ ఆల్
0: త్రూ. కష్టం ఏనాటికి కష్టంగా ఉండదు.
1: ది డిఫికల్టీస్ విల్ నాట్ బి సో ఆల్ త్రూ.
0: సుఖం కూడా కలుగుతుంది.
1: Happiness is bound to come.
0: ఈ హ్యాపీ అనేటువంటిది మానవుని యొక్క ప్రధానమైనటువంటి వస్తువు.
1: Therefore the happiness is the primal thing that we need.
0: Happiness is union with God.
1: True happiness lies in union with God.
0: భగవంతుతో కూడినటువంటిది హ్యాపీ.
1: The happiness when once you are in union with God.
0: కాబట్టి ఆ హ్యాపీ వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు.
1: When once you enjoy that happiness, you experience God.
0: భగవంతునికి ఏమాత్రం కూడా దుఃఖము విచారము కష్టము జాలి దయ అనేటువంటిది లేదు.
1: God is beyond all dualities like compassion or kindness or anger or whatever you say.
0: నీవు ఏది చేసినప్పుడు తథాస్తు తథాస్తు తథాస్తు అన్ని మంచి కోసమే అని ఆశీర్వదిస్తుంటాడు.
1: వాట్ ఎవర్ యూ డూ గాడ్ గోస్ ఆన్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ ఎఫర్ట్.
0: కనుక ఇలాంటి భగవతత్వాన్ని చక్కగా గుర్తిస్తే మనకు దుఃఖమే ఉండదు.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ గాడ్ యూ నెవర్ బి గ్రీఫ్ స్ట్రికెన్.
0: ఏదో ఒక మనిషిని అందించుకునే నిమిత్తమై భగవంతుడు మనకు ఈ కష్టమును అనుభవిస్తున్నాడు.
1: You are suffering today because God has an intention to make you happy later.
0: కనుక హ్యాపీ లేకుండా దుఃఖము, దుఃఖము లేకుండా హ్యాపీ నాకు జరగదు.
1: You cannot get happiness without facing difficulties, and they are bound to happen in our life.
0: కనుక ప్రజలారా, భగవంతుణ్ణి మనము ఏకత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider in a narrow way of your choice.
0: ఏ వ్యక్తిని చూసినను ఆ వ్యక్తి భగవత్ స్వరూపమే అనే భావాన్ని మనలో శాస్త్రం చేసుకోవాలి.
1: యూ మే సీ ఎనీ ఫర్మ్ ఎనీ ఫార్మ్ ఎనీ పర్సన్ కన్సిడర్ హిమ్ యాజ్ డివైన్.
0: నీ ద్వేషం నుంచి చూసినప్పటికీ మీరు నావాడే నావాడే నావాడే అనుకోవాలి.
1: కన్సిడర్ యువర్ ఎనిమీస్ యాజ్ యువర్ ఓన్ పీపుల్ సో నియర్ టు యూ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దుఃఖమునకు కష్టమునకు బాధలకు భరించుకోవాలి.
1: Therefore, every man must be able to withstand, must be able to bear all losses, all difficulties, all worries and anxieties.
0: ఇవన్నీ కూడాను నా మంచి కోసమే.
1: All these things will do ultimately good to me.
0: భగవంతుడు ఏది సృష్టించినా కూడాను అది అన్నీ మంచివే.
1: What all that God has created, they are bound to be good.
0: తన సృష్టి ఎంత కూడాను మంచిదని అనుకుంటున్నారా లేక చెడ్డది అనుకుంటున్నారా?
1: All his creation, do you think it's good or bad?
0: భగవంతుడి సృష్టి అంతా కూడా పవిత్రమైనటువంటిది.
1: ద హోల్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ ఈజ్ హైలీ సీక్రెట్.
0: దీంట్లో దుఃఖము కష్టము ఒక బాధ అనేటువంటిది కలిగారు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ ట్రబుల్.
0: మానవాకారం ధరించినటువంటి యొక్క మానవత్వంలో భ్రమనే.
1: ది ఫీలింగ్ దట్ హీస్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్ ఈజ్ ఆల్సో డెల్యూషన్.
0: ఈ మానవుని యొక్క తత్వము మాయను చేరటం చేతనే.
1: And this human delusion is because of identification of with that what
0: manava anannanu.
1: The three letters manava.
0: Na anaga
1: na means
0: kaadu.
1: Denial no.
0: Ma anaga maya.
1: Ma means maya delusion.
0: Manava manava anaga mayanu kaadu ani tatchukovali.
1: Manava means that you are not maya, you are not delusion.
0: నీవు మాయనే అయితే నీవు ఇక్కడ మర్మమే తెలియదు.
1: ఇఫ్ యు ఆర్ రియలీ డెల్యూషన్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మాయను లేనటువంటిది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బియాండ్
0: మానవుడు మానవుని యొక్క కల్పనే.
1: అండ్ దిస్ డెల్యూషన్ ఈజ్ ఓన్లీ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: తన మానవుని యొక్క కల్పన చేతనే భ్రమణ పొందుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యూమన్ యాక్టివిటీ దట్ డెల్యూట్స్ యూ.
0: సినిమాలో యాక్ట్ చేస్తుంటాడు ఒక వ్యక్తి.
1: You find a person acting in a cinema.
0: Akkada raudyamu chuptuntadu.
1: There you find his ferocious
0: prema chuptuntadu.
1: And you find all his heroic
0: aanandam chuptuntadu.
1: And you also you find him happy.
0: Ahadam chuptuntadu.
1: You find his laughter.
0: Katta kadapidiki vaadu manavudi.
1: Whatever it is ultimately is only a human being.
0: Ivanni bhraminchukunnatvanti bhramare.
1: All the rest is merely illusion.
0: Uhinchukunnatvanti uhare.
1: All your imaginations.
0: Kaluka ee vidhamainatvanti deeniki భగవంతుని మనం గుర్తించుకోవడం వీలు కాదు.
1: సో నథింగ్ విల్ హెల్ప్ యూ టు నో గాడ్ ఇన్ టోటాలిటీ.
0: భగవంతుని కుంతీదేవి ఏమని ప్రార్థించినది?
1: హౌ డిడ్ కుంతి ప్రే టు గాడ్?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నీవు భగవంతుడు అని కానీ మా గుర్తుకు భగవంతుడు అని కాకుండా కేవలం మానవుడు ఏమో కనిపిస్తున్నావు.
1: ఓ గాడ్, వీ డోంట్ సీ యూ యాజ్ గాడ్. We think that you are in a human form amidst us.
0: Chagaraj kudanu adhe vidhamga bhavistu vachadu.
1: Chagaraj also had similar feeling.
0: Nee mahimanu pogadane avareki taramu vasudaina divyasudaina punindudaina evar kudanu deenni gurtinchaleru.
1: He went on questioning this way. Let him be the Vyasa, the highest composer, or Munindra, a sage or a saint, cannot extol you.
0: Nee maya cheta పాండవుల చేత రక్షించుకోబడ్డాం.
1: బికాస్ ఆఫ్ యువర్ ఓన్ విల్ ద పాండవాస్ కుడ్ బి
0: కురుపి కుబ్జావజ్యం వక్రములను పోగొట్టినావు.
1: The body that is bent of that of Kubja is set right.
0: Draupadi vachi, "Oh Krishna," annavatte tan rachinchavu.
1: And Draupadi cried, Krishna responded.
0: Atuvanti divyavattam ante bhavamulu maname kaani cheddavi kaani maname kaani veru kaadu.
1: Therefore the good and bad belong to you only, your own thoughts.
0: Kaluga ee bhavamulu neevu search chesko.
1: Therefore correct your thoughts.
0: నీలో మానవత్వం అనేటువంటిది ఉండేటప్పుడు నీవు చెడుగుణములు దూరం చేయి.
1: When one there is human quality in you, just get rid of all bad qualities.
0: నీవు ఎవరిపైన ద్వేషం చేసినప్పుడు ఆ ద్వేషం చెయ్. ఇది నా యొక్క మానవత్వం అవమానం అనేటువంటిది.
1: If there is any element of hatred, consider that it's a matter of shame to have been a human being.
0: ఎవరినైనా చూసినప్పుడు నీవు మోహించినప్పుడు కాదు, ఇది నా మోహం యొక్క ప్రభావం.
1: If you are attracted by anybody, understand, is
0: only attracted.
1: And in fact, the one that attracts everyone is God
0: Himself.
1: You can love all.
0: And the
1: very Son is your own form.
0: In
1: fact, all forms are His.
0: నన్ను మోహించేవాడు, దూషించేవాడు, ప్రహసించేవాడు, ప్రేమించేవాడు అందరూ ఒక్కరే.
1: The one that loves, the one that criticizes, the one that accuses, the one that praises, they are all one.
0: అది తాత్కాలికమైనటువంటి గుణములు.
1: They are all temporary qualities.
0: ఒక తూరి కోపించవచ్చు, రెండవ తూరి ప్రేమించవచ్చు.
1: At one time you may be angry, later you may love.
0: కనుక ఇవి శాశ్వతమైనవి కాదు.
1: They are not permanent.
0: ఇటు అశాశ్వతమైనటువంటి భ్రమలను మనం పెంచుకొని మనము ఈ యొక్క మాయలో మునిగిపోతున్నాం.
1: We are drowned in delusion because we have all temporary feelings and thoughts.
0: నీకెవరు ద్వేషులు లేరు.
1: In fact, there are none against you.
0: నీ మనసే నీకు ద్వేషము.
1: In fact, your own feelings turn against you.
0: నీకెవరు ప్రేమ లేరు.
1: In fact, there are none that love you.
0: నీ ప్రేమనే నీకు ప్రేమ.
1: It's only your love which is responsible to be loved.
0: కనుక ప్రతి ఒక్కరి కూడా మన నుంచి ఆవిర్భవించినటువంటి కానీ భగవంతుడు అందించినటువంటి కాదు.
1: So you are the origin for everything and God has not given you anything.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరు ఇందులో వేరు కాదు.
1: నన్ ఆర్ సెపరేట్ ఫ్రమ్ దిస్.
0: ఎవరు ఇందులో డిజిర్ లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ నన్ బియాండ్ దిస్.
0: రెండో వాడు లేనే లేడు.
1: దేర్ ఇస్ నో సెకండ్ అదర్ పర్సన్.
0: పంచభూతములన్నవి ఎక్కడ చూసినా పంచభూతములే, కానీ మరొక ఆరో భూతం ఎక్కడ కనిపించదు.
1: వేర్ ఎవర్ యు గో, వేర్ ఎవర్ యు ఫైండ్, ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ నాట్ ద సిక్స్త్ వన్.
0: ఈ యొక్క సిక్స్త్ అనేటువంటిది కల్పనే కాని పంచభూతములు ఎప్పుడు కూడా ప్రాణంతో తెలియదు.
1: ది సో కాల్డ్ సిక్స్త్ ఎలిమెంట్ ఈజ్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్ బట్ ఇన్ రియాలిటీ ఎలిమెంట్స్ ఆర్ ఫైవ్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందరి ప్రేమను,
1: ది లవ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ,
0: ఈశ్వరు యొక్క స్వరూపము
1: రిప్రజెంట్స్ ది డివైన్ ఫామ్.
0: ఇది బ్రహ్మ యొక్క ఆకారము.
1: దిస్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా ఎక్కడో లేదు, ఇది మన భ్రమనే.
1: బ్రహ్మ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ యూ. టు థింక్ దట్ ఈజ్ అవే ఫ్రమ్ యూ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: ఇది మనం మనుషులు అనుకోవటం ఒక భ్రమ.
1: టు జస్ట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: కనుక సర్వము బ్రహ్మమయమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మన్ ఆర్ డివైన్.
0: దైవ స్వరూపమే.
1: ఇట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: ఆత్మ స్వరూపమే.
1: ఇట్ ద ఫార్మ్ ఆఫ్ అర్త్.
0: ఆనంద స్వరూపమే.
1: ఇట్ వన్ ఆఫ్ బ్లెస్.
0: కనుకని నిత్యానందం, ప్రేమ స్వరూపం,
1: సుప్రీం బ్లెస్ అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
0: ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆకారంలే.
1: దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి భావములను మనము అపవిత్రంగా మార్చుకోవటం ఇది కేవలం మన యొక్క కర్మనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ రాంగ్ యాక్షన్స్ టు కన్సిడర్ దీస్ సీక్రెట్ థాట్స్ అండ్ డైవర్ట్ ఇట్ ఆర్ పర్వర్ట్ దెమ్.
0: ఈ కర్మ కూడా బ్రహ్మస్వరూపమే.
1: ద వెరీ యాక్షన్ ఇస్ ఆల్సో డివైన్.
0: దాన్ని కూడా బ్రహ్మస్వరూపంగా భావించండి, అది మీకు మంచి చేస్తుంది.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ, అల్టిమేట్లీ ఇట్ విల్ డూ గుడ్ టు యూ.
0: నీవు బ్రహ్మను ఏమాత్రం కూడా దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్ గాడ్ బ్రహ్మ.
0: దేవుణ్ణి ఏమాత్రం కూడా తిరస్కరించవద్దు.
1: నెవర్ డినై గాడ్.
0: అంతా బ్రహ్మనే, అంతా దేవుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
0: కనుక మీరందరూ కూడా ఈ శివరాత్రి దినము మీరు తెలుసుకోవలసినటువంటిది, సర్వము శివుడే, సర్వము బ్రహ్మనే, సర్వము విష్ణువే, సర్వము శ్రీశ్వరుడే అనేటువంటి భావన మీరు గుర్తించాలి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు నో ఇన్ శివరాత్రి మెసేజ్ that everything is Shivam, everything is Vishnu, everything is Ishvara, everything is divine.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరము ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటుంది.
1: ఫార్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

తెలియబడదో. ఏది తెలియక సర్వంబు తెలియబడదో. అట్టి

0: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణతత్వాన్ని అర్థం చేసుకోవాలి.
1: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
0: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
1: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
0: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
0: Bhautika shariramu jadamu,
1: the physical body is inert.
0: Idi kevalamu padarthamulu yokka cheriga cheta yerpadetuvantadi.
1: This is formed because of the combination of matter,
0: inumu sabbu సున్నము నీరు సీసము ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
1: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాస్ ఐరన్ ద సోప్ లైమ్ వాటర్ అండ్ సిలికన్.
0: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
1: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
0: ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయాస్వరూపము.
1: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
0: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను దుఃఖములను విచారములను ఆనందములను భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
1: వైల్ ఇన్ డ్రీమ్ the mind creates its own self, it creates the pain, pleasure, all the happiness and the misery.
0: Kanuka sukshma shariramainatunti yok ee swapnavastha yandu idi ante kudunu mayaga sankalpam cheta sarva srushti kudunu jaruguchundadi.
1: And therefore in the state of dream the entire is one of illusion and imaginary, and so it is illusory.
0: ఇవి అప్పటికి మాత్రమే సత్యముగా గోచరిస్తాయి.
1: It appears to be all truth at that particular moment of time.
0: మాయ అనగా ఉన్నదానిని లేనట్టు లేనిదానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయ అని పేరు.
1: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
0: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త వ్యవస్థ యందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
1: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ విల్ అపియర్ టు బి ఆల్ ఫాల్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
1: ద మ్యాన్షన్స్ ఇన్ ద క్యాసల్స్ వాచ్డ్ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: ఇవి కేవలము సత్యమనగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందుకు మారినటువంటిదే ఉంటుండాలి.
1: ఇఫ్ దే ఆర్ రియల్లీ ట్రూ దే షుడ్ బి చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ స్టేట్స్ ద వేకింగ్ డ్రీమింగ్ అండ్ ద డీప్ స్లీప్.
0: త్రికాల భాగ్యం సత్యం కానీ ఇది త్రికాలము ఎందు లేదు.
1: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ బట్ సచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్.
0: కనుకనే సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది.
1: అండ్ హెన్స్ the subtle body is compared to illusion.
0: Inka karana dehamu idi kevalamu pratibimbame.
1: Next comes the causal body which is just the reflection.
0: Deni pratibimbamu,
1: so what is it that is reflection?
0: Maha karanam yokka pratibimbame,
1: it is the reflection of super causal body.
0: Karuka sthulamu jadamu sukshmamu maya karanamu pratibimbamu మహాకారణమే పరతత్వము.
1: అండ్ దేర్ ఫార్ ద గ్రాస్ బాడీ ఈజ్ ఇనర్ట్,

0: The dreaming is just illusive, while the causal body is reflection, while supercausal body is the object.
1: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
0: Being supercausal, it just appears imaginary in the dreaming state.
1: కనుక మానవత్వములో సర్వత్వము కూడా ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
0: These are the indications which will make us understand that in the human life, all the three states are present.
1: Manasu, mind, super mind, higher mind, illusion mind, ivanni kudanu indulone imindukunnavi.
0: Within the human life, all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
1: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము, చూడటము, అనుభవించటము, ఆనందించటము సర్వం కూడా జరుగుతూ వస్తూ ఉంటుంది.
0: దిస్ మైండ్ ఇన్ ది వేకింగ్ స్టేట్ వాచెస్, లిజన్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ డిలైట్స్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావంకు ఇది కట్టుబడి ఉంటుంది.
0: దిస్ మైండ్ ఈస్ బౌండ్ బై ద లిమిటేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్.
1: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా, ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఇట్ రిమైన్స్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్.
1: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది, కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ ఎంటైర్లీ ది క్రియేషన్ ఆఫ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ మైండ్.
1: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటుంది.
0: It is related to the time alone.
1: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడాను అందులో గోచరించవు.
0: No factor such as time and responsibility are apparent.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
0: A small example. Tonight you boarded the train there in Bangalore and reach Bombay the day after tomorrow.
1: ఇక్కడ కాలము, కర్మ, కారణ, కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
0: హియర్ యు హ్యావ్ ది ఎఫెక్ట్స్ ఆల్ ద ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద మైండ్, ద టైమ్, ద కాజ్, ఎఫెక్ట్ అండ్ ద రిజల్ట్.
1: ఎట్ల పోయావు? రైల్లో పోయావు.
0: హౌ డిడ్ యు గో? యు బోర్డెడ్ ద ట్రైన్.
1: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
0: హౌ లాంగ్ ఇట్ యు టుక్? 12 అవర్స్ ఆఫ్ టైమ్.
1: ఏ విధంగా నీవు చేరావు?
0: హౌ డిడ్ యు రీచ్ దేర్?
1: తిరిగి ఎక్కడ చేరావు?
0: వేర్ డిడ్ యు గో?
1: బొంబాయి చేరావు.
0: యు రీచ్డ్ బాంబే.
1: ఈ చేరడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రీచింగ్?
1: అక్కడ ఏదో ఒక ఆఫీస్ లో పని జరిగింది.
0: యు హావ్ గాట్ సమ్ వర్క్ ఇన్ ద ఆఫీస్.
1: కాలము,
0: టైమ్,
1: కర్మ,
0: యాక్షన్,
1: కర్తవ్యము,
0: రెస్పాన్సిబిలిటీ,
1: కారణము
0: అండ్ కాజ్,
1: ఈ నాలుగు చేరినటువంటిదే మనస్సు.
0: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్ ఇస్ ద మైండ్.
1: రాత్రి నీకు స్వప్నం వచ్చింది.
0: యు డ్రీమ్ ఇన్ ద నైట్.
1: ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు.
0: ఇన్ ద డ్రీమ్ యు రీచ్డ్ బాంబే.
1: అన్ని దృశ్యములను చూచావు.
0: యు హావ్ సీన్ దట్.
1: ఆనందించావు.
0: యు డిలైటెడ్.
1: కానీ ఇందులో కాలము, కర్మ, కారణము, కర్తవ్యము నాలుగు లేదు.
0: హియర్ ఇన్ ద డ్రీమ్ దేర్ నో కాజ్, దేర్ నో టైమ్, దేర్ నో రిజల్ట్.
1: ఈ స్వప్నములో ఎట్ట నీవు వెళ్ళినావు?
0: ఇన్ డ్రీమ్ హౌ డిడ్ యు గో ట్రావెల్?
1: ఏ కాలంలో వెళ్ళినావు?
0: What time you went?
1: ఏ కారణంతో వెళ్ళావు?
0: What is the reason?
1: ఏమి అక్కడ జరిగింది?
0: How did it happen?
1: ఏమీ లేదు.
0: Nothing whatsoever.
1: అన్ని ఒక 5 నిమిషముల్లోపల జరిగిపోయింది.
0: Everything happened within 5 minutes of time.
1: ఇది మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము, విచిత్రము.
0: This is mystery and the peculiarity of the nature of the mind that shapes.
1: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
0: This is called super mind.
1: ఈ సూపర్ మైండ్ కు కాల, కర్మ, కారణ, కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
0: The super mind has no such factors like the time, the space, the cause.
1: చిత్రంబులు,
0: peculiar,
1: త్రైలోక్య పవిత్రంబులు,
0: they're sacred for all the world.
1: ప్రజలాల విత్రంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు. ఇవి చాలా విచిత్రమైనటువంటివి ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు.
0: The effects of the supermind are really mysterious.
1: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటివి అన్ని కూడాను క్షణంలో జరిగిపోతుంటాయి.
0: Therefore, in the dreaming state, that which creates, that which experiences, that which delights, all happens in a moment. జాగ్రత్తలో
1: 40 సంవత్సరములు జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషములో జరిగిపోతుంటాయి.
0: All our experiences spread over 40 years of time in a waking state will just pass on in a fraction of time in dream.
1: దీనికి చిన్న ఉదాహరణము.
0: For this a small example.
1: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు.
0: You are born in the waking state.
1: నీకు 25 సంవత్సరాలంతా కూడాను విద్యాభ్యాసం సలిపావు.
0: You studied for 20 years.
1: తరువాత 25 సంవత్సరం లోపల వివాహము జరిగింది.
0: At the age of 25 you married.
1: 30 సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
0: At the age of 30 you have son.
1: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
0: you educate your son.
1: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
0: And you are sending him abroad.
1: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంత వరకు అయింది?
0: How long it did
1: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుడు విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములైపోయింది.
0: All these happenings take 40 years of time right from the moment of your birth, the study, and then got married and you begot son and plan to send him abroad.
1: కాని రాత్రి నిద్రించావు.
0: But you slept in the night.
1: 3 గంటలకు నీవు లేచావు.
0: You got up at 3 o'clock.
1: కాలకృత్యములు తీర్చుకున్నావు.
0: You attended to Nick
1: call. తిరిగి 3-5 నిమిషముల్లో తిరిగి వచ్చి పండుకున్నావు.
0: Later you returned and slept in the room.
1: 3:10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది.
0: At 3:10 you had a dream.
1: ఏమిటి ఆ స్వప్నము?
0: What is the dream?
1: నీవు పుట్టినట్టు,
0: as if you are born,
1: నీవు విద్యాభ్యాసము చేసినట్టు,
0: as if you
1: వివాహము జరిగినట్టు,
0: as if you got married,
1: కుమారుడు పుట్టినట్టు,
0: as if you ఈ
1: కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
0: As if you are sending your son abroad, all the happenings appear.
1: నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరం జరిగింది.
0: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education.
1: స్వప్నావస్థలో 1-2 నిమిషాల్లో వచ్చింది ఈ స్వప్నమంతా.
0: But in a dream, all these things happened just in 2 minutes of time.
1: జాగ్రత్త కాలము 40 సంవత్సరములైనప్పుడు స్వప్నావస్థ కాలము 2 నిమిషములుగా ఉంటుంది.
0: In the waking state, all the happenings happen in a range of 40 years, while in a dream, just 2 minutes.
1: స్వప్నావస్థలో 2 నిమిషములు జరిగినటువంటిది,
0: that which happens in 2 minutes in dream,
1: జ్ఞానావస్థలో క్షణంగా మారిపోతుంది.
0: It just becomes a moment in the causal state.
1: కనుక స్వప్నావస్థను ఇది సూపర్ మైండ్ అన్నారు.
0: So the dreaming state is called supermind.
1: కాల కర్మ కారణ కర్తవ్యాలతో కలిసినటువంటి యొక్క అనుభూతులను అందిస్తుంది ఈ స్వప్నావస్థ.
0: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
1: కనుక సహజ మనసు కంటే ఈ సూపర్ మైండ్, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
0: And therefore, the natural mind, the super mind, is highly powerful.
1: ఇంకా మూడవది హయ్యర్ మైండ్.
0: The third one is higher mind.
1: ఇది నిద్రావస్థ, సుషుప్తి టైం.
0: This is the state of deep sleep.
1: ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు.
0: హియర్ దెర్ ఇస్ నో వరీ యాజ్ సచ్ సిన్స్ దెర్ ఇస్ నో మైండ్.
1: ఇంద్రియములు లేవు,
0: నో సెన్సెస్.
1: ఎట్టి అనుభూతులు లేవు,
0: నో ఎక్స్పీరియన్సెస్.
1: కానీ
0: బట్
1: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: బట్ ద మూమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్ యు విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
1: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
0: ఇన్ ద డీప్ స్లీప్ after you wake up and you say that I had a sound sleep.
1: Idi haayini andinchetvantadi.
0: It gives all the comfort.
1: Yetti anubhutulnu andinchaka
0: without giving an experience
1: kevalam sukhanantamunu chekurustundi.
0: It gives, it confers all the happiness of sound sleep.
1: Kevalam sukhamu aanandamu indriyaatheetamainatundi manasuku atheetamainatundi.
0: Happiness and bliss, truly speaking, is beyond the mind and
1: ee gaadha nidra yandu jariginatundi kevalamu pranam unnadi.
0: In deep sleep state there is life.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: In deep sleep there is no mind.
1: మనసు లేనప్పుడు సుఖ దుఃఖములు లేవు.
0: When there is no mind there is neither pleasure nor pain.
1: సుఖ దుఃఖములు లేనప్పుడు ప్రపంచమే లేదు.
0: When there is no pleasure and pain there is no world.
1: కేవలం ఒక్క ఆనందం మాత్రమే ఉంటుంది.
0: Only bliss remains.
1: మీకు తెలుసును.
0: You know that.
1: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
0: In a state of deep sleep you do not know what is pleasure.
1: కారణం ఏమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
0: What is the reason? There is no world there.
1: ఎప్పుడు మనకు ప్రపంచం గోచరిస్తుంది?
0: When do you find the world?
1: ఎప్పుడు మనకు సుఖదుఖములు అనుభవానికి వస్తాయి?
0: When do you experience pleasure and pain?
1: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖదుఖములు మన వెంట ఉంటుంటాయి.
0: When you have the mind, the pleasure, pain, world will follow you.
1: కనుక గాఢ నిద్ర యందు మనసే లేదు.
0: So in deep sleep there's no mind.
1: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
0: As it is beyond the mind, it is called higher mind.
1: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణ దేహంతో కూడినటువంటిది.
0: This higher mind relates to the causal body.
1: ఇది కారణము.
0: This is the cause.
1: కాని
0: బట్
1: కర్త ఒకడున్నాడు.
0: But there's one doer.
1: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుంది.
0: There's cause.
1: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుంది.
0: There's reason.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: The entire world is the relationship between the cause and the effect.
1: కారణము దైవము, కార్యము జగత్తు.
0: Cause is divinity, the effect is the universe.
1: ఈ కారణము ఎవరు?
0: Cause.
1: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
0: That is the divinity.
1: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉంటుండాలి.
0: This main cause, the divinity, is responsible for all the activity.
1: దీనిని illuminated mind అన్నారు.
0: This is called illuminated mind.
1: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతకుడును వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
0: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్, దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
1: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
0: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
1: అది పురుషత్వము.
0: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
1: పురుషత్వం అనగా దైవత్వములకు ఒక ప్రధాన అర్థము.
0: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
1: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
0: దేర్ఫోర్ ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఓవర్ మైండ్ ఆర్ ఆల్ సీక్రెట్.
1: ఈ పురుషత్వమే ఓవర్ మైండ్.
0: దిస్ డివినిటీ ఈజ్ ఓవర్ మైండ్.
1: అది ఏ దైవత్వము.
0: దట్ ఈస్ డివినిటీ.
1: ఆ దైవత్వం అనేటువంటి దానికే పురుషత్వము అని పేరు.
0: ద డివినిటీ ఈజ్ కాల్డ్ పురుషత్వ.
1: ఈ పురుషత్వమునందే నేను, నేను, నేను అనే ఉనికి మనకు గోచరమవుతుంటాది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ పురుషత్వ ఆల్ ఆఫ్ అస్ క్లెయిమ్ ఐ, ఐ.
1: ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటుంది?
0: వేర్ ఈస్ ప్రెసెంట్ దిస్?
1: సర్వ జీవులు ఎందు ఉంటుంది.
0: దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: కేవలం కోటి పేద మొదలు కోటీశ్వరుని వరకు ఉంటుంది.
0: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు ఏ మిలియనేర్ ఐ ఈస్ ప్రెసెంట్.
1: ఒక బిగ్గర్ మొదలు బిగ్గర్ వరకు కూడా ఉంటుండాలి.
0: ఫ్రమ్ ఎ బిగ్గర్ టు ఎ బిగ్గర్ ఐ ఈస్ ప్రెసెంట్.
1: ప్రతి మానవుడు కూడాను నేను, నేను, నేను.
0: ఎవ్రీ మ్యాన్ సేస్ ఐ, ఐ.
1: నేను వచ్చాను, నేను చూచాను, నేను చేశాను, నేను అనుభవించాను.
0: ఐ హావ్ కమ్, ఐ హావ్ వాచ్డ్, ఐ హావ్ డన్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
0: దెర్ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ దిస్ సెన్స్ ఆఫ్ ఐ రిఫ్లెక్ట్స్.
1: ఇదే మహాపురుష తత్వము.
0: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ మహాపురుష.
1: పురుష అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై పురుష?
1: కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
0: పురుష ద మేల్ ఇస్ నాట్ ద వన్ దట్ పుట్స్ ఆన్ ద షర్ట్ అండ్ ప్యాంట్.
1: ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పుం పుం అనగా దేహమనేటువంటి పురమునందు నాకాశిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్య శక్తికే పురుషుడు అని పేరు.
0: పుం మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ, దట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: పుం అనగా పురుషత్వము.
0: పుం స్టాండ్స్ ఫార్ మ్యాన్.
1: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
0: వై ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్?
1: దేహమునకు పురము అని పేరు.
0: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.
1: పురమునందు నివసించేటువంటి వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
0: సిన్స్ ఈస్ ది ఇన్డ్వెలర్ ఇన్ పుర, హీస్ కాల్డ్ పురుష.
1: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద బాడీ, దర్ మ్యాన్ ఎ ఉమెన్, బట్ ది వెస్చర్ ఇస్ సేమ్.
1: అవస్థాత్రయములు అన్ని కూడా ఒక్కటే.
0: ఆల్ ది త్రీ స్టేట్స్ ఆర్ సేమ్.
1: గుణముల యొక్క ప్రభావం కూడా ఒక్కటే.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్.
1: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది.
0: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్.
1: ఆకలి అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది.
0: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్.
1: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోపడుతుంది.
0: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ
1: టు వుమన్. కనుక క్రోధ లోభ మోహమధమాశ్చర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
0: అండ్ దెర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ స్టోరీ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
1: ఒకరు అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
0: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్.
1: దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
0: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
1: కనుక ఉపాధి భేదములను మాత్రం ఏమాత్రము మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్ టు బాడీ.
1: దేహములే,
0: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
1: కనుక ప్రతి దేహమునందు కూడాను
0: ఇన్ ఎవ్రీ బాడీ
1: మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
1: ఈ ప్రపంచమంతా కూడాను
0: దిస్ ఎంటైర్ వరల్డ్
1: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
0: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ మియర్లీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ అండ్ కాసల్ బాడీ.
1: కనుక కారకుడు పరమాత్ముడే.
0: ద మెయిన్ కాజ్ ఇస్ గాడ్ హిమ్.
1: కార్యమే ఈ ప్రపంచము.
0: దిస్ ఎంటైర్ కాజ్ ఇస్ దిస్.
1: ఈ కారణ కార్య స్వరూపమే ఈ యొక్క విశ్వము.
0: The effect, the relationship between cause and effect is universal.
1: సమస్త విశ్వమునందు కూడాను ఈ యొక్క స్థూల సూక్ష్మ కారణములు చేరి ఉంటున్నాయి.
0: Therefore in the universe you find the gross, subtle and causal aspects.
1: ఇది ప్రతి మానవునికి నిత్య అనుభూతిలో తాను ఆనందించేటువంటివి.
0: These are present in the daily experience of every man.
1: పంచభూతములు,
0: the five elements,
1: పంచకోశములు,
0: five sheets,
1: పంచేంద్రియములు,
0: the five senses,
1: పంచప్రాణములు,
0: the five life,
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము,
0: the mind, the intellect,
1: ఇవన్నీ 24 తత్వములు అవుతాయి.
0: All this comes to 24.
1: ఈ 24 తత్వములతో పల సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు.
0: In all the 24 aspects, the one that dwells is the all divinity.
1: కనుకనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
0: So human body has got all these 24 aspects of divinity.
1: ఈ దేహములో 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నవో ప్రపంచమునందు కూడాను అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబములే.
0: Just as the 25 aspects are present in the body, deha, all these 25 are present in desha, the country.
1: ఈ బింబ ప్రతిబింబములో ఎట్టి భేదములు లేవు.
0: There is no difference between the object and the reflection.
1: కానీ
0: బట్
1: మానవ దృష్టి యందు ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
0: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ది వర్ల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హీ ఫైండ్స్ వేరియేషన్.
1: ఇదంతా కూడాను మాయా యొక్క స్వభావమే.
0: ఇట్స్ ఆల్ ద ఇల్యూషన్.
1: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
0: We do not understand the secrets of this delusion and hence we suffer.
1: దీనిని రామదాస్ చెప్పాడు.
0: This what Ramdas said.
1: పాటు అయినది చెట్టురా,
0: it is the tree that's decayed.
1: పట్టు అయినది కొమ్మరా,
0: it is the branch that you hold on.
1: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా.
0: If you just leave that hole you will certainly reach Brahman.
1: సారమైనది చమురురా,
0: the essence is oil.
1: సత్యమైనది ఒత్తిరా,
0: the truth is the wick.
1: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
0: When the light is put off nobody will follow you.
1: కోట ఏడు చుట్టురా,
0: there is fort all around.
1: కోట లోపల తోటరా,
0: there is a thief within.
1: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
0: How to reach that, how do you know that path?
1: మాయ 25 మర్మములతో కూడి మాయ మాయ మాయ మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
0: This entire nature is but an illusion with all the 25 aspects. Everything is illusion.
1: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడాను వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
0: In the waking state we see, we listen, we experience.
1: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
0: In sleeping state, in the dream, you dream there.
1: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
0: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డ్రీమ్ వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
1: జాగ్రత్తను పూర్తి మర్చిపోతున్నావు.
0: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
1: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
0: యు కన్సిడర్ దట్ ద డ్రీమ్ ఇస్ రియాలిటీ.
1: ఆ స్వప్నం ఎంతవరకు?
0: హౌ లాంగ్ ద డ్రీమ్ లాస్ట్?
1: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
0: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ద డ్రీమ్.
1: అది సత్యమా, ఇది సత్యమా?
0: Is that the truth or is this the truth?
1: ఇది పగటి నిద్ర, పగటి కల, అది రాత్రి కల.
0: This is a day dream, that is a night dream.
1: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
0: సో బోత్ ఆర్ ద సీన్స్ ఆఫ్ ద డ్రీమ్.
1: ఒకనొక సమయంలో,
0: ఎట్ వన్ టైమ్,
1: జనక చక్రవర్తి మహాజ్ఞాని, కర్మయోగి,
0: ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి,
1: దేహభ్రాంతి లేనటువంటి వాడు,
0: ఇస్ ద వన్ హూ హాస్ నో బాడీ ఫీలింగ్.
1: రాత్రి భుజించి
0: After taking food in the night,
1: ఏదో మంత్రులతో సంప్రదిస్తూ ఉంటున్నాడు.
0: He was consulting his ministers.
1: తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది.
0: Immediately he got sleep.
1: అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కాని ఆటంకములు కాని కలగకుండా ఉండాలని అక్కడే పవడింపచేశారు.
0: Not to give any kind of inconvenience, all brought bed for the emperor to lie down.
1: కొంత సేపటికి అయ్యేటప్పటికి
0: after some time
1: లేచాడు.
0: He got up.
1: అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని కలవరిస్తుంటున్నాడు.
0: He started repeating, is that truth? Is this truth?
1: Is it true or that?
0: Is it true or is that true?
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
0: When everyone started questioning, he has no reply because he went on repeating, is that true? Is this true?
1: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి యొక్క చక్రవర్తిని చూచి మంత్రులు పిలిపించారు.
0: వాచింగ్ ది ఎంపరర్ ఇన్ దట్ స్టేట్ అదర్ పీపుల్ వర్ సమ్
1: ఎవరేమి ప్రశ్నించినప్పటికీ నో రిప్లై. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
0: ఫర్ ఎవ్రీ వన్స్ క్వశ్చన్స్ హి హడ్ నో రిప్లై. ఇస్ దట్ ట్రూ ఇస్ దిస్ ట్రూ దాట్స్ ద థింగ్ హి రిపీటెడ్
1: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమో మహారాణి గారిని కూడా పిలిపించాడు.
0: With the thought that he might reply, the queen was asked to appear there.
1: Chakravarti, eviti mee vichitramu enduku ee vidhanga antunnaru edi anni meer chucharu ani aneka prashnalu vesindi paapam rani garu.
0: The queen started questioning, emperor, what is that you dreamt? What is that you have seen?
1: Rani kaadu right kaadu evvaru ochina ee jawabu ledu adi nijama idi nijama.
0: No matter queen or farmer, no reply. Is that true? Is this true?
1: Tirigi Vasishtha Maharishini pilipincharu.
0: Then Saint Vasishtha was to come there.
1: అతను యోగ దృష్టితో చూచాడు.
0: హి జస్ట్ విజువలైజ్డ్.
1: అతను జవాబు చెప్పాడు, మహారాజా.
0: దెన్ హి గేవ్ రిప్లై,
1: అది నిజము కాదు ఇది నిజము కాదు నీవు నిజము అన్నాడు.
0: హి సెడ్, ఓ కింగ్, దట్ ఇస్ నాట్ ట్రూ, దిస్ ఇస్ నాట్ ట్రూ, బట్ యు ఆర్ ట్రూ.
1: స్వప్నంలో నీవు అనుభవించావు కొన్ని.
0: యు ఎక్స్పీరియన్స్ ఇన్ ది డ్రీమ్.
1: జాగ్రత్తలో కొన్ని అనుభవించావు.
0: ఇన్ వేకింగ్ స్టేట్ యు డ్రీమ్.
1: జాగ్రత్తలో స్వప్నం లేదు.
0: In that waking state there is no dream.
1: స్వప్నంలో జాగ్రత్త లేదు.
0: In dream there is no waking
1: state. జాగ్రత్తలో నీవు ఉన్నావు స్వప్నంలో నీవు ఉన్నావు. You are truth.
0: In the waking state you are there. In the dreaming state you are there. You are true.
1: కనుకనే జాగ్రత్తలో స్వప్నం లేదు స్వప్నంలో జాగ్రత్త లేదు.
0: Therefore there is no dream in the waking state.
1: జాగ్రత్త స్వప్నం రెండింటి యందు కూడా నువ్వు అనుభవించిన వాడు నీవే.
0: The experience are in both the states.
1: కనుక you are omnipresent.
0: So you are omnipresent.
1: అనగా మానవత్వం అనేటువంటిది ఆమ్ని ప్రజెంట్ దివ్యమైనటువంటి ఒక జీవితము.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ లైఫ్ ఆమ్ని ప్రజెంట్.
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలం మనం అనుసరించకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ ఇట్ ఎస్ ప్రెసెంట్ ఎఫిమరల్ టెంపరల్.
1: ఈ వర్తమానంలో మనం ఉందామని భ్రమించకూడదు.
0: వీ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ది ప్రెసెంట్.
1: భవిష్యత్తులో ఉన్నాము.
0: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్.
1: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము.
0: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ది పాస్ట్.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ.
1: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి.
0: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్స్ they all describe
1: bhagavantudu asthaishwarya swaroopudu anukuntunnamu.
0: We call that God has got all eight forms of wealth.
1: Kaadu manavude asthaishwarya swaroopudu.
0: No man has got all eight forms of wealth.
1: Nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmana swaroopinam.
0: Is permanent, unsullied, eternal and immortal.
1: Ivanni kudunu kavalam kevalam manavudu oka balahina cheta nenu samanya manavudu భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము. ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలన చేయాలి.
0: మ్యాన్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ వీక్నెస్ లో, బట్ హిస్ డివైన్. వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ దట్ ఫీలింగ్.
1: ఒక వ్యక్తి అనేక విధమైన శక్తులను సాధించి అనేక విద్యను అభ్యసిస్తాడు.
0: An individual may accomplish many powers and may learn many forms.
1: విద్యంత ఎక్కడ నుంచి వచ్చాయి?
0: Where from the different forms of education?
1: తాను ప్రయత్నపూర్వకంగానే సాధిస్తూ వచ్చాడు.
0: Because he could accomplish wholeheartedly.
1: పుట్టినప్పుడు ఏ మాత్రం కూడా ABCDలు కూడా రావు.
0: At the time of birth he would not have any accomplishment.
1: కానీ ఆ శ్రద్ధలు లభతే జ్ఞానమని ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
0: Out of the steadfastness he can achieve anything.
1: కానీ మన యందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి?
0: But how far our life travel?
1: నేను నా కుటుంబము నేను నా కుటుంబము ఇటువరకే మనం ప్రయాణం చేస్తున్నాం.
0: Our life travels only between the two positions.
1: ఈ రెండు స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి.
0: It's full of selfishness and self-interest.
1: నేను నా కుటుంబం తర్వాత మరొకటి సమాజం ఒకటి ఉంటుంది. అది
0: బియాండ్ ఐ అండ్ మై ఫ్యామిలీ దర్ ఇస్ సొసైటీ.
1: ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ, నీవెక్కడ?
0: When there is no society, where are you and your family?
1: Society varaku manam prayanam cheyatam ledu.
0: We are not traveling up to the position of society.
1: Manaku ni manilo undinatundi divyattanu manam artham chesukolekapothunnam.
0: So we are not able to understand the divinity within us.
1: Neevu prapanchanni premistunnavu.
0: You love the world.
1: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
0: ఎస్పైర్ వర్డ్.
1: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు.
0: ఎస్పైర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
1: దేనికోసం కోరుతున్నావు?
0: వాట్ ఫార్?
1: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
0: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద
1: సేక్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ సుఖం కోసం నీ ప్రపంచాన్ని ఆశించటం లేదు.
0: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
1: నీ సుఖ నిమిత్తమై నీ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
0: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
1: నీ క్షేమ నిమిత్తమై నీ ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
0: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
1: కాబట్టి నీ క్షేమం అంతకుడు నువ్వు ప్రపంచం క్షేమంలోనే ఇమిడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
1: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ, సమాజము.
0: దట్ వరల్డ్ వెరీలీ ఈజ్ అవర్ సొసైటీ.
1: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
0: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
1: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజం వరకు ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ.
1: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
0: ద మెయిన్ థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్.
1: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము. ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కానీ ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటి ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
0: ఎవ్రీ మ్యాన్ టుడే హాస్ గాట్ దిస్ నారో ఫీలింగ్, ఐ అండ్ మై ఫ్యామిలీ. హీ డస్ నాట్ రికగ్నైజ్ ద సొసైటీ.
1: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి అందించుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
0: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ ప్రొసీడ్స్ టువర్డ్స్ ద సొసైటీ ఎస్పైరింగ్ టు ద సెక్యూర్ సొసైటీ,
1: సమస్త విచారములకు, సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
0: ఫర్ ఆల్ ద లాసెస్, ఫర్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఎంగ్జైటీస్ దట్ రెస్పాన్సిబుల్ థింగ్ ఇస్ ద
1: అబ్సెన్స్ ఆఫ్ నందు లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థనను ప్రారంభిస్తూ వచ్చారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే ఆఫర్డ్ ప్రేయర్ విత్ లార్జ్ హార్టెడ్నెస్ సేయింగ్ దట్ ఎంటైర్ యూనివర్స్ బీ హ్యాపీ.
1: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనేది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను.
0: ఐ హావ్ సీన్ గాడ్.
1: ఎక్కడ చూచావు?
0: వేర్ హావ్ యూ సీన్?
1: స్వప్నంలో చూచావా?
0: హావ్ యూ సీన్ ఇన్ ద డ్రీమ్?
1: ఎక్కడ సినిమాలో చూచావా?
0: ఆర్ హావ్ యూ సీన్ ఇన్
1: టీవీలో చూచావా?
0: ఆర్ యు హావ్ సీన్ ఇన్ టీవీ?
1: కాదు కాదు. తమసః పరస్తాత్, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
0: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
0: Where does this ignorance lie?
1: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
0: The ignorance is absolute ignorance.
1: ఈ అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
0: If you cross this narrow ignorance and reach the point of society, then you will have that.
1: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
0: There's wide scope if you understand these small factors.
1: నీవు నీ కుటుంబమే గనైపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కదా.
0: You and your family, if they are important, you can as well live in a forest.
1: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నావు?
0: Why do you construct house in this big city?
1: ఈ సమాజంలో మనం జీవించడం చేత
0: because you live in society,
1: అనేక అనుభూతులు,
0: many experiences,
1: అనేక విధమైనటువంటి అనుకూలములు,
0: many conveniences,
1: అనేక విధమైనటువంటి విశాలతలు,
0: many other comforts
1: ఆవిర్భవిస్తాయి.
0: They come.
1: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
0: Therefore we live in society.
1: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
0: అండ్ దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ ఎక్స్పాండ్.
1: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు.
0: వన్ ఇండివిజువల్ రిమైన్స్.
1: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా జరపడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లీడ్ ద లైఫ్ ఆల్ అలోన్.
1: వివాహం ఆడతాడు,
0: హీ గెట్స్ మ్యారేజ్,
1: ఇద్దరవుతారు,
0: దే బికమ్ టూ.
1: తిరిగి కుమారుడు పుట్టాడు, ముగ్గురు అవుతాడు,
0: హావ్ ఎ సన్, దే
1: బికమ్ త్రీ. కుమార్తె పుట్టింది, నలుగురు అవుతారు,
0: అనదర్ సన్ ఫోర్.
1: తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు,
0: వెన్ హీ గెట్స్ మ్యారేడ్ హిస్ డాటర్.
1: వివాహం ఆడేటప్పుడు తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుడి తల్లి వస్తారు, అల్లుడి తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు, ఇంకా అనేక మంది చేరిపోతుంటారు. ఒకదాని కొట్టి చేరిపోతుంటుండాలి ఇదంతా.
0: వెన్ ద డాటర్ గాట్ మ్యారీడ్, ద సన్ ఇన్ లా అండ్ దేర్ ఫ్యామిలీ.
1: ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత,
0: దిస్ ఎక్స్‌పాన్షన్ ఇస్ ఇంపార్టెంట్.
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదము, సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. సహనా భవ, ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
0: ద వేద సెడ్ విత్ ఇన్ ఏ కన్వీనియంట్ వే.
1: ఇంత విశాలమైనటువంటి దారిని వేదం బోధిస్తూ వచ్చింది.
0: వేద టాట్ ఇన్ ఏ బ్రాడ్ సెన్స్.
1: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తన స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
0: The narrow-minded people, because of selfishness, self-interest, portrayed in that way.
1: సత్యమైనటువంటి వేదము యొక్క స్వభావము విశాలత్వమే.
0: True nature of Veda is vastness.
1: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
0: What did Veda teach in the first instance?
1: Kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi telisukunna telivini poshinchudam.
0: Let us develop all the intelligence that we acquired by living together.
1: Kalasi melasi kalata leka chelivito jeevinchudam.
0: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
1: Idi anekattamlo unnatundi ekattamu.
0: This is unity in diversity.
1: Idi upanishattu yokka saramu.
0: This is the essence of Upanishad.
1: కనుక సర్వ వేదాంత సారమంతా కూడా ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
0: Therefore the essence of Veda can be said in one
1: sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
0: The feeling of oneness is divinity.
1: ఇది ఏ సరైన అద్వైతము.
0: This is non-duality.
1: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటిది తత్వం అసి, ఇది అద్వైతం.
0: What we experience in the world, తత్వమసి, that thou art, is non-duality.
1: అహం బ్రహ్మాస్మి,
0: I am the Brahma.
1: ఇది అద్వైతం అంటున్నాము.
0: We say it is non-duality.
1: ఇది చాలా మూర్ఖత్వము, అద్వైతం కాదు ఇది.
0: It is foolishness.
1: ఇది ద్వైతమే.
0: It is dualism.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
0: We say I am the Brahman. You say I, but there is Brahman on the other hand.
1: I am Brahma, నేనే బ్రహ్మను.
0: You say I am Brahma.
1: నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదు ఇక్కడ.
0: నౌ హియర్ దర్ ఆర్ టూ, ఐ అండ్ బ్రహ్మ, నాట్ వన్.
1: ఇది ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లవుతుంది?
0: ఇట్ ఈస్ డ్యూయలిజం. హౌ కెన్ దాట్ బి నాన్ డ్యూయలిజం?
1: ఏకాత్మ భావమే అద్వైతం.
0: దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ డ్యూయలిజం.
1: ఒకే ఆత్మ సర్వులు యందు ఉంటుంది.
0: వన్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్.
1: దేహంలోని బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
0: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ.
1: దేహంలోని బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
0: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
1: దేహమనే బల్బుల లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఉంటా ఉంటుంది.
0: ద బాడీస్ బల్బ్స్ ఆర్ వేరీ ఇన్ వోల్టేజ్.
1: కానీ కరెంట్ ఒక్కటే.
0: బట్ కరెంట్
1: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
0: టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇస్ నాన్ డ్యువలిజం.
1: ఇది ఏ విశ్వస్వరూపము.
0: దిస్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ యూనివర్స్.
1: ఇది ఏ మానవత్వం యొక్క విశిష్టత.
0: దిస్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్
1: యువర్ లైఫ్. ఇది ఏ దివ్యత్వం యొక్క అనుభూతి.
0: దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివినిటీ.
1: ఇది అద్వైతం యొక్క సారము.
0: దిస్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించేవారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవడం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
0: టుడే దేర్ ఆర్ నన్ టు టీచ్ నాన్ డ్యువలిజం. దేర్ ఆర్ నన్ టు లిసన్
1: టు ద భిన్నత్వం పెరిగిపోవడం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
0: బికాజ్ ఆఫ్ డిఫరెన్సెస్ ది హేట్రెడ్ ఇస్
1: మీ మతము నా మతము. ఈ మతముల యొక్క దీంట్లో మతను చర్చుకుంటున్నారు.
0: We say this is my religion mata and therefore they turn mad mati.
1: Mana daivattamu matamullo ledu matullo untundadi.
0: The divinity is not in mata religion, it is in mati.
1: Matamulanni cheri manchine bodhinche.
0: All religions together taught good.
1: Telisi meligavalanu telivitoda.
0: You should move about intelligently.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If minds are good, which religion is bad?
1: Mana matulu chedipovatam chetane matamulu paina kodanu chedda bhavani pracharam chestunnam.
0: Because our minds are perverse, mad.
1: Evaru matamulu deeni paina dvesha bhavamunu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
0: The one who propagates hatred is mad one.
1: Kanuka vishalamainatunti bharatiya samskruti,
0: the Indian culture, which is so broad,
1: అనంతమైనటువంటి యొక్క భారతీయ పవిత్రత,
0: ది ఇన్ఫినిట్ శాంక్టిటీ,
1: అగాధమైనటువంటి భారతీయ యొక్క ఏకత్వము,
0: ది యూనిటీ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్,
1: ఎంత దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: టీచర్స్ డివినిటీ,
1: ఎంత ఏకత్వాన్ని అనుసరిస్తూ వచ్చింది.
0: ఇట్ ఫాలోస్ వన్నెస్.
1: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
0: టుడే యూనిటీ ఇస్ లాస్ట్.
1: మన మానవత్వము మసిగల్చిపోయింది.
0: అండ్ దేర్ఫోర్ హ్యూమానిటీ ఇస్ బ్రాట్ డౌన్ టు యాషెస్.
1: మానవత్వమే లేకుండా పోతుంటుండాలి.
0: దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
1: నీతి నిజాయితీనే కోల్పోతున్నాం.
0: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ మొరాలిటీ.
1: ఇది మానవతామైన ఒక పరిణామము.
0: దిస్ ఇస్ ది ప్రోగ్రెస్ నౌ.
1: ఇది కాదు మన పరిణామము.
0: దిస్ ఇస్ నాట్
1: ఆధ్యాత్మిక పరిణామము.
0: ద స్పిరిచువల్ ప్రోగ్రెస్,
1: ధార్మిక పరిణామము,
0: ద ప్రోగ్రెస్,
1: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
0: దిస్ వీ షుడ్ ఎస్పైర్.
1: ఈనాడు మనము
0: టుడే
1: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
0: Today we have to protect the world.
1: దేశాన్ని రక్షించాలి.
0: We have to protect the country.
1: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
0: We go on teaching the same thing.
1: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
0: This is a big ignorance.
1: మీరు దేశాన్ని రక్షించనక్కర్లేదు.
0: You need not protect the country.
1: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
0: You need not protect the country.
1: ఈ రెండింటికి ఆధారమైన సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
0: You protect truth and righteousness, the entire universe will be
1: protected. ప్రపంచమంతా కూడాను భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి యందే ఆధారపడి ఉంటుండాలి.
0: Therefore Indian culture rests on these two, speak truth and do righteous actions.
1: నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు.
0: So you have to protect the truth and righteous conduct, not the world.
1: ఈనాడు బల్బు వెలుగుతూ ఉండాలి, లైట్ మనకు కనిపిస్తూ ఉంటుండాలి.
0: And today the bulb illuminates, we see the light.
1: కానీ వెలిగేది బల్బ్ అని మనం అజ్ఞానంగా మనము ఉచ్చరిస్తున్నాము.
0: Out of ignorance we say that it is the bulb that illuminates. It's not the bulb that illuminates.
1: Karente.
0: It is the current.
1: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
0: సో వి ఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద బేసిక్.
1: ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
0: వి ఫాలో ద అదర్ వన్ అండ్ వి ఫర్గెట్ ది బేసిక్.
1: ఆధారం చాలా ప్రధానము.
0: ద బేసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
0: ఇఫ్ ది టేబుల్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్?
1: టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
0: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద వాటర్?
1: టంబ్లర్ ఆధారము, నీరు ఆధేయం.
0: టంబ్లర్ ఇస్ the basis, water is adheya.
1: కనుక దైవమే ఆధారము, జగత్తే ఆధేయము.
0: సో గాడ్ ఈజ్ ఆధార, ద జగత్ ఈజ్ ఆధేయ.
1: కనుక భగవంతుడు జగత్ అంతా కూడా కార్యకారణ స్వరూపుడే.
0: సో గాడ్ ఇన్ అండ్ ద వరల్డ్ has got the relationship of cause and effect.
1: విశ్వ స్వరూపమే.
0: The entire universe is the form of
1: ఇలాంటి జీవ బ్రహ్మ ఐక్యానుసంధానాన్ని మనం చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: We have to understand the principle of unison between the individual.
1: అనేక జన్మల నుండి కూడాను మనము ఈ దేహభ్రాంతిని మనం పోషించుకుంటూ వస్తున్నాము.
0: Over many long births previously we have been developing
1: ఇది మన ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
0: This we take it as a practice.
1: ఇది ఆచారములు కానే కాదు.
0: There are no practices.
1: ఇవన్నీ అనాచారములే.
0: There are not practices, bad practices.
1: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోన ఉన్నాడు, రక్తంలోన ఉన్నాడు, రాణిలోన ఉన్నాడు, రాజులోన ఉన్నాడు.
0: So God is present in a stone, in an emperor, in an individual.
1: అన్ని భగవత్ స్వరూపమే.
0: Everything is the form of God.
1: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీల్డ్.
1: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
0: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఆల్.
1: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా?
0: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ దేర్ బి ఎనీథింగ్ బ్యాడ్?
1: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
0: ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ విజన్ బట్ నాట్ ఇన్ క్రియేషన్.
1: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
0: దే అపియర్ టు బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్ టైం. కానీ
1: సత్యస్వరూపం ఒక్కటే.
0: బట్ ద ట్రూత్ ఈస్ వన్.
1: ఫలమును తిన్నాము.
0: You have eaten fruit.
1: Palamu manchi antunnamu.
0: You call the fruit.
1: Ee palame repati dinam oka malam maaripoyindi.
0: The very fruit that you have eaten.
1: Palamu chedda antunnamu.
0: Becomes feces tomorrow.
1: Ee ajnanamu.
0: You call it bad, it's ignorance.
1: Oh pichivada. ఆ ఫలమనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
0: Then you know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
1: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
0: ద గుడ్ హ్యాస్ టర్న్ ఇన్ టు బ్యాడ్ గివింగ్ యూ ఆల్ ద గుడ్.
1: చెరకు పిప్పి.
0: ద షుగర్ కేన్ ఇస్ జస్ట్ ద పిల్.
1: అది చెడ్డది అనుకుంటున్నాము.
0: యూ కాల్ ఇట్ బ్యాడ్.
1: కానీ నీకు రసం అందించింది.
0: బట్ ఇట్ హెస్ గివెన్ ద జ్యూస్.
1: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
0: అండ్ ది షుగర్ కేన్ హెస్ గాట్ ద జ్యూస్.
1: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
0: ద మూమెంట్ యూ స్క్వీజ్
1: కాబట్టి ఆ పిప్పి ఆధారము.
0: Therefore, for the juice, pulp is the base.
1: Neeru daati tappa nippulo badaveyu. Ee naadu manam rasamunu annukunna tarvata pippini baita paarevestunnamu.
0: Therefore, you take the juice and throw away the pulp.
1: Neeru daatin tarvata aa teppanu nippulo vestunnam. Idi ena mana krutagnata?
0: The moment you cross the boat, you put on the, you put
1: the boat in fire.
0: This is the boat.
1: నన్ను ఏ విధంగా దాటించిందో పరులు కూడా ఆ విధంగా దాటిస్తుంది. ఈ తెప్పను మనం కాపాడుకోవాలి, దీనికి తగిన కృతజ్ఞతను అందించాలి.
0: We have to show gratitude to this boat that has helped us to cross this river.
1: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
0: Today there is no gratitude.
1: ఆ కృతజ్ఞతనే కాలిపోయింది.
0: The gratitude,
1: ఈ కృతజ్ఞతనే రాలిపోయింది.
0: The gratitude fell.
1: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
0: The gratitude is
1: మానవత్వం ఎక్కడ ఉంటుండాలి?
0: Then where is human quality?
1: కనుక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
0: So the human quality lies in the divine power.
1: ఏదో కొన్ని విద్యను నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
0: Because you acquire some forms of education.
1: ఏ విద్యను నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
0: He is not a low man anyway.
1: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్యమార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
0: If you have broad feelings and tread along the path of truth, you are good.
1: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
0: The time of Ramakrishna Paramahamsa there
1: are. కానీ రామకృష్ణ పరమహంస శారదా దేవికి ఒక్క అక్షరమైనా రాదు.
0: But Paramahamsa Sharada Devi are illiterate.
1: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ అనండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సల్ అనేది ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
0: మెనీ టైమ్స్ వివేకానంద సెడ్ స్వామి ఇట్ ఈస్ పెన్షన్ బట్ రామకృష్ణ పరమహంస సెడ్ పెన్సిల్.
1: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
0: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్డ్ రిప్యూట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: సత్యమార్గాన్ని అన్వేషించాడు, సత్యాన్ని దర్శించాడు, సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు.
0: నేను
1: చేరవలసినటువంటిది నా మాతనే.
0: దట్ వీ హావ్ టు రీచ్ దేర్.
1: నేను నా దైవాన్ని నేను చేరాలి.
0: ఐ రీచ్ మై డివైన్.
1: నేను నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
0: ఐ గాట్ టు గో బ్యాక్ టు ది ఒరిజిన్.
1: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
0: దట్స్ ఆల్సో టాట్.
1: ఎచ్చట నుండి పుచ్చితే నీవు అచ్చటికే గవలను, ఎచ్చట నుండి వచ్చితే అచ్చటికే నీవు పోవాలి.
0: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
1: అది నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
1: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు.
0: రామకృష్ణ పరమహంస though he didn't have any formal education, సామాన్యమైనటువంటి
1: మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు.
0: But the modern man worships
1: సత్యనారాయణ యొక్క పూజనే చేస్తుంటారు.
0: They go on worshipping.
1: వర్షానికి ఒక్క తూలి సత్యనారాయణ పూజ చేస్తారు.
0: Just they offer worship once in a year.
1: క్షణక్షణము కూడా సత్యనారాయణ వ్రతమే.
0: But every moment is an act of worship.
1: ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము?
0: What is this సత్యనారాయణ వ్రత?
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
0: Truth is the harmony between thought, word and deed.
1: మనసన్యత్ వచసన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
0: It is the very form of falsehood when there is difference between thought, word and deed.
1: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
0: Today man is not unifying.
1: దీని ఆంగ్లంలో కూడాను the proper study of mankind is man అన్నాడు.
0: This in English it is said, the proper study of mankind.
1: ఆకారం man మాత్రమే కనిపిస్తున్నాడు, కానీ ఆచరణ man లేనే లేడు.
0: He is just a man in form but not in practice.
1: కనుకనే ఆచరణ man గా మనం తయారు కావాలి.
0: So we should be a human being in practice.
1: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
0: We should reach that supreme stage.
1: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
0: It's very easy to reach the
1: supreme stage. నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును, కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని? మీకే చాలా సులభం.
0: Believe it or not, Swami make it very easy, but yet you can experience.
1: కానీ ఈజీ మార్గం అయినటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు, కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టుకు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
0: But you are not following that easy path that will take you to the supreme stage, but with all the suffering and the losses you go to the supreme court.
1: ఎన్ని కేసులు ఉండటం సుప్రీం కోర్టుకు పోవాలి?
0: For what for should you go to
1: ఎన్ని పాపాలు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
0: What profit will it give you?
1: కానీ మనం సుప్రీం కోర్టు కాదు సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
0: So we should reach the supreme stage but not supreme court.
1: అది ది divine self, supreme divine self.
0: That is supreme divine self.
1: అది మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
0: We should experience the real human form.
1: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
0: We should experience the divine life.
1: కనుక ప్రతి మానవుని ఎందుకూడను,
0: in every human being,
1: ఈ సహజ మైండ్స్,
0: it's natural,
1: సూపర్ మైండ్,
0: సూపర్ మైండ్,
1: ఓవర్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: హైయర్ మైండ్,
1: ఎలిమినేటెడ్ మైండ్,
0: ఎలిమినేటెడ్
1: మైండ్, అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: కాబట్టి మానవుడు విశ్వస్వరూపుడు.
0: మ్యాన్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్.
1: సర్వము మానవుని ఎందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్
1: మ్యాన్. ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
0: వెన్ యూ ఆర్ జస్ట్ 5 feet హైట్, హౌ డు యు ఎక్స్పెక్ట్ యూనివర్స్ ఇన్ యూ?
1: నీవు అమెరికా చూచి వచ్చావు.
0: You have seen America in return.
1: నీవు జపాన్ చూచి వచ్చావు.
0: You have seen Japan.
1: నీవు జర్మనీ చూచి వచ్చావు.
0: Seen Germany.
1: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యానంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
0: You sit and close your eyes. You'll experience all the scenes.
1: నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాను జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
0: You are so small. But yet how do you expect the Germany, Japan in you?
1: నీవు విశాలమైనటువంటి వాడు.
0: You are really vast.
1: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
0: You are broad hearted.
1: దేహం చిన్నదే.
0: The body small.
1: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
0: The stars that shine in the infinite sky.
1: చిన్న అద్దము తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంటుంది.
0: Take a small mirror. That sky is reflected in that mirror.
1: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
0: దక్షిణామూర్తి said that the entire universe is a
1: mirror. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వం విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చు మనం.
0: The whole universe can be watched in a mirror.
1: అదే విధంగానే మన హృదయమే అద్దము.
0: So heart is a mirror.
1: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
0: We can see the universe there.
1: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
0: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దన్
1: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
1: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
1: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
0: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
1: ఎంతకాలమైనా నేను అల్పుడిని, నేను మానవుడిని, నేను మానవుడు, నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
0: ఇఫ్ యు కన్సిడర్ ఐ యామ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ యామ్ లో అండ్ వీక్, యు బికమ్ లో.
1: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
0: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
1: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
0: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, విచ్ ఇస్ పవర్.

0: లోభత్వమున కంటే వ్యాధి మరొకటి లేదు.
1: There is no other disease more than miserliness.
0: వ్యాధి అన్నటువంటిది శరీరమునకు మాత్రమే కాదు.
1: Disease is not limited to the body alone.
0: మానసిక సంబంధమైన ఇంద్రియములకు కూడాను వ్యాధి సంభవిస్తుంది.
1: Disease also you find it affecting the mind and all.
0: లోభత్వం చేత దుర్యోధన దుశ్శాసనాదుడు ఎంతటి పరాభవం పొందిరో మీకందరికీ చరిత్ర ప్రబోధిస్తుంది.
1: The history might have told you that how Dushyasana and Duryodhana were humiliated and ruined themselves because of this greed.
0: Kanuka lobhatvame manavunaku oka deerghamainatundi vyadhi.
1: And hence greed is a long disease.
0: Nayandu lobhatvam ledu naaku etti rogamu raadu.
1: Since I don't have any miserliness in me, well, I will not suffer anyway.
0: నేను ఎప్పుడు కూడాను ఆరోగ్యంగానే ఉంటాను.
1: ఐఎమ్ ఆల్వేస్ హెల్దీ.
0: నాస్తి క్రోధం సమోరిపుహి. ఈ క్రోధము కంటే ద్వేషి మరొకటి జగత్తులో కానరాదు.
1: యాంగర్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది ఎనిమీ. యు డోంట్ ఫైండ్ మచ్ మోర్ దాన్ దట్ ఆఫ్ యాంగర్.
0: నాకెవరిపైన ద్వేషము లేదు.
1: I don't hate anybody.
0: ఎవరు నా పైన ద్వేషం లేదు.
1: In fact, no one has any hatred towards me.
0: నేను అందరిని ప్రేమిస్తాను.
1: I love all.
0: అందరూ నన్ను ప్రేమిస్తారు.
1: All love me too.
0: అందరి
1: miserliness in me, well, I will not suffer anyway.
0: నేను ఎప్పుడు కూడాను ఆరోగ్యంగానే ఉంటాను.
1: I am always healthy.

0: అందరూ నన్ను ప్రేమిస్తారు.
1: ఆల్ లవ్ మీ టూ.
0: అందరి జీవులు యొక్క ప్రాణము ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లైఫ్ ప్రిన్సిపల్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: ప్రపంచమనే గృహము ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ ఈజ్ వన్ మ్యాన్షన్.
0: ఇది విశ్వ కుటుంబంగా ఉండేటువంటి యొక్క సంబంధము.
1: It is a relationship that exists among the members of this family of the universe.
0: కనుక క్రోధమే సర్వ భేదములకు మూల కారణము.
1: Anger is responsible for all differences.
0: కనుక నా యందెట్టి క్రోధము ఎట్టి ద్వేషము నా యందు ఏమాత్రము లేదు.
1: Therefore there is no trace of anger, there is no hatred in me.
0: కనుక అందరూ నా వారి, అందరూ నన్ను ప్రేమిస్తారు.
1: All belong to me, I love them, they love me.
0: నాస్తి దారిద్ర్యవచాత్ దుఃఖం. దుఃఖమనేటువంటిది దరిద్రం చేత దుఃఖం ప్రాప్తిస్తుంది.
1: Misery is caused because of poverty.
0: నేను దరిద్రుడు కాదు.
1: I am not poor.
0: నా ప్రేమనే నా ధనము.
1: Love is my property.
0: నా త్యాగమే నా సంపద.
1: The sacrifice is all affluence.
0: ఇట్టి సిరి సంపదలతో ఉన్నటువంటి వారిని నేను ఎట్ట లోభి అవుతాను?
1: How can I be miserly when I am so rich enough because of love?
0: కనుక నాకు దరిద్రం అనేటువంటిదే లేదు.
1: సో దేర్ ఇస్ నో పావర్టీ ఇన్ మీ.
0: ఈ మూడు గుణములు ప్రతి వ్యక్తికి అత్యవసరం.
1: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ మ్యాన్.
0: కనుక నేను ఎల్లప్పుడు కూడా ఆనందంగా ఉంటుంటాను.
1: అండ్ హెన్స్ ఐ యామ్ ఆల్వేస్ ఇన్ బ్లిస్.
0: వ్యాధి లేదు.
1: There is no sickness.
0: Deshula kanadaru.
1: No trace of hatred.
0: Daridrama asale ledu.
1: There is no poverty anywhere.
0: Inka naaku enduku ee bedhamu?
1: Then what for?
0: Naaku enduku ee vicharamu?
1: Why anxiety?
0: Naaku vicharam annade eppudu raadu ledu.
1: I am never worried, nothing whatsoever.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Garga Maharshi.
1: Sage Garga.
0: కౌరవులకు పాండవులకు అందరికి కూడాను గురువుగానే ఉండేటువంటి వాడు.
1: వాస్ ద ప్రిసెప్టర్ ఆఫ్ కౌరవస్ అండ్ పాండవస్.
0: యాదవుల యొక్క కులగురువు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ ది హెడ్ ఆఫ్ ది యాదవ క్లాన్.
0: మహాపండితుడు.
1: వాస్ ఎ గ్రేట్ స్కాలర్.
0: మహాజ్ఞాని.
1: వన్ ఆఫ్ విజ్డమ్.
0: అతను శాస్త్రజ్ఞుడు కూడాను.
1: హి ఇస్ ఆల్ నాలెడ్జబుల్ పర్సన్.
0: యశోదానందుని ఇంటికి పిల్లల నామకరణం నిమిత్తమై వచ్చాడు.
1: He visited the residence of Yashoda and Nanda to name the child.
0: నా చరిత్ర యందు విన్నటువంటి విషయములు నేను ఇక్కడ చూడటం లేదు.
1: I am not showing all that I have heard here.
0: Shukla.
1: Aruna.
0: Pita. అని మూడు రంగులతో అవతారములు వస్తుంటాయి.
1: Incarnations appear in these three colors.
0: Kani ee pillavaadu krishna color kaligi vachadu.
1: This newborn child has the color krishna color.
0: Ee ranguku taginaatundi peru krishna ane pere saarthakam annadu.
1: And so the name krishna is most appropriate to the child.
0: Ee namakaranam chesin tarvata
1: after christening him
0: aneka rakamla intunti yokka krishna yokka leelalanu prabodhinchi భవిష్యత్తు యొక్క తరంగములను తాను చక్కగా అనువదించి
1: హీ టాట్ మెనీ ఆఫ్ ది మిస్టరీస్ అండ్ మిరకల్స్ అండ్ షేర్ విత్ దెమ్ అండ్ హీ హింసెల్ఫ్ ఎక్స్పీరియన్స్డ్.
0: తాను వెళ్లిపోయాడు.
1: అండ్ హీ రిటర్న్డ్.
0: కొంతకాలమైన తర్వాత
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: తిరిగి
1: అగైన్
0: ఈ గర్గుడు యశోదానందరి ఇంటికి వచ్చి
1: Gargya came to the residence of Yashoda and Nanda.
0: Gopala Balaramulu chutaniki taanu prayatninchadu.
1: He wanted to meet Balarama.
0: Krishnudu chaala allari panulu chestu vachadu.
1: Krishna was very mischievous.
0: Illanta tirugutu vastunadu.
1: He went round the whole of the house.
0: Kaani aa pillavaanni oka room lo petti Yashoda ee garguniki swayam paakam chesukovatam vaaduka.
1: Gargya was in the habit of partaking the food prepared by him.
0: Yavaru vondinatvanti bhojanam kodanu thanu bhon cheyadu.
1: The sage does not eat food prepared by anyone.
0: Prati okati swayam paakame.
1: He cooks for himself.
0: Appudu ame padarthamulu ichindi.
1: Then she gave him all the provisions required.
0: Kalamu charadu.

0: Time is not enough.
1: నాకు ఇంత బెల్లము, ఇంత రవ్వ, ఇంత పాలు ఇవ్వండి, నేను పాయసం చేసుకుంటానన్నాడు.
0: He wanted the jaggery and the flour and the milk in order to make the
1: చక్కెర అంతా మనకు లేదు.
0: Sugar was not there at that time.
1: బెల్లంతోనే అన్ని పనులు చూసుకునేటువంటి వాళ్ళు.
0: All preparations are made out of jaggery.
1: తాను పాయసం చేసుకున్నాడు.
0: He made a pudding.
1: ఒక పాత్రలో పోసుకున్నాడు.
0: Kept it in a vessel.
1: అతను విష్ణు భక్తుడు.
0: And he is a devotee of Vishnu.
1: విష్ణు నామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాడు.
0: He was chanting the name of Vishnu.
1: రూములో పెట్టినటువంటి ఈ బాలుడు పరిగెత్తి వచ్చాడు, ఆ గిన్నెలో పాయసం అంతా తాగేశాడు.
0: Boy Krishna was kept in a room, ran all the way and started eating all this pudding kept in a vessel.
1: ఏదో శబ్దం అవుతుందని గర్గుడు కన్నులు తెరిచి చూచాడు.
0: Noticing the sound around, Garga opened his eyes and noticed.
1: గోపాలుడు తింటున్నాడు.
0: He saw Gopala eating.
1: యశోదను పిలిచి, అమ్మా చూస్తివా నీ కుమారుడు, నాకు ఆకలి అవుతున్నది, నేను త్వరగా తిందామని విష్ణార్పణ చేశాను, కానీ కృష్ణుడు వచ్చి భుజించాడు.
0: And he told Yashoda, see, I'm very hungry. I'm about to eat. But most surprisingly, Krishna came over here and started eating.
1: Yashoda chehi pattukoni lagi, nayana, atanu parama guruvu. Mana yadavulakantakudunu parama pavitramainatvanti oka shastrajnudu. Attivadu bhujinchakunda neevu bhujinchadam nyayama?
0: Yashoda caught hold of the hand of Krishna and said, look here. Garga is noblest and highly esteemed.
1: అతిథి అభ్యాగతులను ఆదరించడము మన యొక్క సహజ ధర్మం.
0: ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు ఆనర్ ద గెస్ట్ ఫస్ట్.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అమ్మా అతను పిలవటం వల్లనే నేను వెళ్ళాను, కానీ నేను వెళ్ళలేదు అన్నాడు.
0: కృష్ణ సెడ్, ఐ రెస్పాండెడ్ టు హిస్ ప్రేయర్ అండ్ కాల్, ఐ హావ్ నాట్ గోన్ ఆన్ మై ఓన్.
1: అప్పుడు యశోద గర్గుని ప్రార్థించింది, స్వామి మీరు ఎందుకు పిలిచారు మా పిల్లవాడిని?
0: Then Yashoda prayed to Garga, Swami, why have you called my son?
1: Amma nenu pilavaledu anna.
0: She said, I have not called him.
1: Tachame Krishna vachi, Garga apaddam aadavaddu.
0: Krishna came immediately, don't speak lies, Garga.
1: నీవు ప్రార్థించింది ఎవరిని?
0: హూమ్ హ్యావ్ యూ ప్రేడ్ టు?
1: నన్ని.
0: యూ ప్రేడ్ టు మీ.
1: నీవు ప్రార్థించి భుజించమని చెప్పి ఈనాడు భుజిస్తున్నానని నన్ను వెనక్కు నెట్టడం ఇది న్యాయం కాదు.
0: యూ ప్రేడ్ దట్ ఐ షుడ్ పార్టేక్ ది ఆఫరింగ్ అండ్ నౌ యూ స్టార్ట్ కంప్లైనింగ్.
1: అప్పుడు గర్గుడు చింతించాడు.
0: విష్ణు
1: కృష్ణుడు రెండు కూడా నువ్వు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాడు.
0: హీ కుడ్ అండర్స్టాండ్ ద ట్రూ కృష్ణ ఇన్ ది ఫామ్.
1: విష్ణువుని నేను స్మరించాను, కృష్ణుడు వచ్చి భుజించాడు.
0: I repeated the name of Vishnu and Krishna has partaken in the offering.
1: అప్పుడు ఆ భుజించినటువంటి శేషమును ఆ తాను భుజించి తృప్తి పడ్డాడు గర్గుడు.
0: గర్గుడు వాస్ హ్యాపీ బై పార్టేకింగ్ ద రిమైనింగ్ ఫుడ్ లెఫ్ట్ ఓవర్.
1: ఇలాంటి పరిస్థితులు ఎందు కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు?
0: When was he born, Krishna?
1: కృష్ణుడు క్రీస్తుకు పూర్వము,
0: బిఫోర్ క్రైస్ట్,
1: 3228వ సంవత్సరము,
0: 3228 ఇయర్,
1: సుగుణ అనేటువంటి ఒక నెలలో,
0: ఇన్ దట్ మంత్ సుగుణ,
1: జూలై 20వ తేదీన,
0: ఆన్ 20th of July,
1: అర్ధరాత్రి 3 గంటలకు తాను జన్మించాడు.
0: లేట్ ఇన్ ద మిడ్ నైట్ అట్ 3 o'clock హీ వాస్ బోర్న్.
1: ఇప్పుడు 2001.
0: Now this year is 2001.
1: దానికి పూర్వము 3228 సంవత్సరాలకు.
0: Before Christ it was 3228.
1: ఈనాటికి కృష్ణుడి వయస్సు 5229 సంవత్సరములు.
0: ది ఏజ్ ఆఫ్ కృష్ణ క్యాలిక్యులేటెడ్ టు దిస్ డే ఇస్ 5229.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమునందు శ్రావణ బహుళ అష్టమి రోజున జన్మించాడు.
0: హి వాస్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ శ్రావణ ఆన్ అష్టమి డే.
1: రోహిణి నక్షత్రం.
0: ద స్టార్ వాస్ దట్ ఆఫ్ రోహిణి.
1: అష్టమి రోహిణి నక్షత్రమునందు కృష్ణుడు జన్మించడం చేత అనేక రకమైనటువంటి అద్భుతములు ఈ జగత్తునకు ప్రాప్తిస్తూ వచ్చాయి.
0: As his birth happened to be Ashtami and the star Rohini, many of the miracles, mysteries happened.
1: ఇలాంటి పరిస్థితి యందు కంసుని ఆస్థానం లోపల బాలహంతకి అనేటువంటి ఒక రాక్షసి ఉంది.
0: There in the court of Kamsa, there was a demon.
1: ఆమె పేరు ఎవరికి చెప్పేది కాదు.
0: And her name is not known to anyone.
1: కానీ పూతన అని పిలుస్తూ వచ్చారు.
0: But people call her as
1: ఆ పూతన పని ఏమిటి? ప్రతి గ్రామము తిరగటము, ప్రతి పల్లె చూడటము, ప్రతి ఇల్లు చూడటము, ఎక్కడ చంటి బిడ్డ ఏడుస్తుందా అక్కడ చూచి ఆమెకు విషపాలు ఇచ్చేసి మరణం చేకూర్చేటువంటిది.
0: What Putana did in those days was she visited every village, every residence, wherever there was a child and poisons the child.
1: కానీ ఈ విధంగా తిరిగి తిరిగి ఈ రేపల్లెకు వచ్చింది.
0: Ultimately she reached రేపల్లె.
1: యశోద ఇంటి ముందు నిలిచింది.
0: She stood in front of the house.
1: అందమైన స్త్రీగా తయారైంది.
0: She looked very beautiful.
1: ఆమె ఇంటిలో ప్రవేశించింది.
0: She stepped into the house.
1: ఊయల్లో ఉన్నటువంటి కృష్ణుని తీసి తన పాలు ఇస్తూ వచ్చింది.
0: And in fact she has picked up Krishna out of the swing and started feeding the babe.
1: కృష్ణుడు కూడా ఏమాత్రం అల్లరి చేయలేదు.
0: కృష్ణ వాస్ నాట్ అజిటేటెడ్ ఆర్ డిస్టర్బ్.
1: కానీ పాలతో పాటు ఆమె విషమును కూడా కలిపింది.
0: And in fact she mixed the poison in the milk.
1: పీల్చి పీల్చి పీల్చి ఆమె దేహం నందు ఉన్నటువంటి రక్తం అంతా పీల్చి కింద పడదొక్కాడు.
0: కృష్ణ ఇన్ ఫ్యాక్ట్ హస్ సక్డ్ ఆల్ దట్ అవుట్ ఆఫ్ హర్ బాడీ అండ్ షీ మేడ్ హర్ హి మేడ్ హర్.
1: ఆమె పడేటప్పటికి యశోదకు శబ్దం వచ్చి పరిగెత్తిపోయింది.
0: ద మూమెంట్ పూతన ఫెల్ ఆన్ ద గ్రౌండ్ లిజనింగ్ టు ద సౌండ్ యశోద కేమ్.
1: రాక్షసి
0: పూతన ఇస్ ఎ డెమన్.
1: ఈ రాక్షసిని చూచి
0: వాచింగ్ దిస్ డెమన్
1: చాలా భయపడి
0: షీ వాస్
1: కృష్ణ దాని జోలికి నీవెందుకు వెళ్ళావు.
0: He said, Krishna, why did you go to her?
1: Amma, nenu dani joliki velaledu, ade naa joliki vachindi.
0: He said, Mother, I did not go to her. In fact, she came to me.
1: Nannu champadanikai vachinatundi.
0: She came to kill me.
1: Ee putanu hata marchatam naa yokka kartavyam annadu.
0: It is my duty to kill such a putana.
1: ఈ విధంగా చేసి
0: హావింగ్ డన్ సో
1: పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికి
0: యాజ్ వాస్ గ్రోయింగ్ అప్ డే బై డే
1: రేపల్లెలోని బాలలతో కృష్ణుడు ఆటలాడుతూ వచ్చాడు.
0: హి వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ ఇన్ దట్ రేపల్లె.
1: ఈ రేపల్లెలో బాలులతో చేరి గోవులు తీసుకుని అరణ్యానికి వెళ్లేటువంటి వాడు.
0: అండ్ హి యూజ్డ్ టు రైడ్ ద కౌస్ యాజ్ అ కౌహర్డ్ బాయ్.
1: ఆ అరణ్యములో పశువులను తోలి పచ్చని గడ్డిని అవి భుజిస్తూ ఉండగా కృష్ణ గోపాలు ఆనందాన్ని అనుభవిస్తూ ఆటలాడుతూ వచ్చారు.
0: As Krishna took all the cows to the nearby forest, as the cows started grazing the grass, and both of them were enjoying the time.
1: కాలమునే మర్చిపోయారు, గోవుల్నే మర్చిపోయారు.
0: In fact, they have forgotten the time and even the cows there.
1: ఈ గోవులు క్రమక్రమేణా కూడాను మరొక అడవిలో ప్రవేశించినాయి.
0: And cows moved to some other forest thereafter.
1: ఈ అడవి లోపల అగ్ని దగ్ధంగా ప్రవహిస్తూ వచ్చింది.
0: And there was bonfire at that moment in the forest.
1: ఈ అరణ్యంలో ప్రవేశమైనటువంటి అగ్నిని చూచి అందరూ పిల్లలు భయపడిపోయారు.
0: వాచింగ్ ద ఫైర్ ఇన్ ద ఫారెస్ట్ ద చిల్డ్రన్ దేర్ వర్ వెరీ మచ్
1: కృష్ణ మా గతి ఏమిటి,
0: కృష్ణ వాట్ వుడ్ హ్యాపెన్,
1: ఈ గోవులు ఏమైపోయినాయో,
0: వాట్ వుడ్ హ్యాపెన్,
1: వీటిని రక్షించలేవా నీవు,
0: కాంట్ యూ ప్రొటెక్ట్ కౌస్ కృష్ణ
1: అని ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
0: దే వర్ ప్రేయింగ్ లైక్ దట్.
1: బాలురారా,
0: బాయ్స్,
1: మీరేమి కంగారు పడకండి,
0: డోంట్ బి వరీడ్ ఎనీవే,
1: మీరు కొంతసేపు కన్నులు మూసుకోండి.
0: You close your eyes for some time.
1: Idantha aaripothundi anna.
0: Everything would be cooled down.
1: Krishna agnam ye maatram kudunu javadaateetunti vaaru kaadu Gopalulu.
0: The other boys never disobeyed the command of Krishna.
1: Cheppinattuga nadchukuneetunti vaadu Gopalulu.
0: Other boys followed strictly the command of Krishna.
1: Andaru kannulu moosukunnaru.
0: All of them closed their eyes.
1: Kontha sepatiki agnantha chellaripoyindi.
0: After some time the fire was
1: extinguished.
0: The cows started returning.
1: Chuchari pillalu.
0: All boys watched.
1: ఈ చిత్ర విచిత్రమైనటువంటి యొక్క గోపాలుని యొక్క లీలలు కనిపెట్టి గ్రామములకు వెళ్లి గ్రామములో ప్రతి ఇంట కూడా ఈ గోపాలుని మహత్తరమును ప్రబోధిస్తూ వచ్చారు.
0: Watching this miracle happening, the other boys went on visiting all the residences and sharing this miracle.
1: ఎంత గొప్ప మంట,
0: what a fire!
1: ఈ గొప్ప మంటను ఎవరు కూడా చల్లార్చలేరు, ఒక కృష్ణుడు మాత్రమే చేయగలిగాడు.
0: No one can extinguish that fire havoc.
1: కృష్ణుడు సామాన్యుడు కాదు,
0: he's not ordinary one.
1: ఇది కేవలము దైవ స్వరూపుడే,
0: he is very god himself.
1: అని గ్రామమంతా చాటారు.
0: And then he publicized, they published.
1: రెండవ రోజు తిరిగి బాలులతో పాటు ఈ గోవులను తీసుకుని వెళ్లారు.
0: Following day they went along with the cows.
1: ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గం లోపల దివ్యత్వాన్ని గుర్తించేటువంటి వారు స్త్రీలే.
0: ఇన్ స్పిరిచువల్ పార్ట్ దోస్ దట్ రికగ్నైజ్ గాడ్ ఆర్ విమెన్ ఇన్ పర్టికులర్.
1: స్త్రీలే దైవత్వాన్ని మొట్టమొదట గుర్తింపజేసేటువంటి వారు.
0: విమెన్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: కొంతసేపు ఆడుకున్న తర్వాత కృష్ణుడు నాకు ఆకలి వేస్తుండాది అన్నాడు.
0: ఆఫ్టర్ ప్లేయింగ్ సమ్ టైమ్ కృష్ణ సెడ్ ఐఎమ్ హంగ్రీ.
1: గోపాలుడు వచ్చి, స్వామి ఏం చేసేది, నేను ఊర్లోకి వెళ్లి తీసుకుని వస్తాను అంట అన్నాడు.
0: ద అదర్ బాయ్స్ వుడ్ గో, దే వుడ్ సే దట్ దే వుడ్ గో టు ద విలేజ్ అండ్ బ్రింగ్ ఫుడ్ రిక్వైర్డ్.
1: పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో. అది
1: సమీపంలోనే బ్రాహ్మణులు ఒక యజ్ఞం చేస్తున్నారు.
0: దేర్ ఇస్ దిస్ యజ్ఞ సీక్రెట్ రిచువల్ గోయింగ్ ఆన్.
1: కాబట్టి మిత్రులు పోయి మా గోపాలునికి ఆకలిగా ఉంది అన్నం పెట్టమని అడగండి.
0: The boy, and he said, better boys go over there and ask for the offering to be given to Krishna.
1: అక్కడ పోయి అడిగేటప్పటికి వారు ఇది సాధ్యం కాదు.
0: Those people said, no, it's not possible.
1: ఎవడు గోపాలుడు వల్ల పిల్లవాడా, మాకు అక్కర్లేదు. మేమన్నీ కూడా భుజించిన తర్వాత, పూజలు పూర్తి అయిన తర్వాత, యజ్ఞం పూర్ణావృతి జరిగిన తర్వాత ఈ ప్రసాదం మేము పెడతామన్నారు.
0: They said, we are not going to give food any longer. Who is the cowherd by Gopala? It's only after the priest partakes their food, then the remaining food would be distributed.
1: తిరిగి నిరాశ చేత వచ్చి కృష్ణుడికి చెప్పారు.
0: The boys returned totally disappointed.
1: కృష్ణుడు చెప్పారు.
0: Krishna said,
1: పిల్లల యొక్క బాధలు అమ్మలకు తెలుసును కాని అయ్యలకి ఏం తెలుసునరా?
0: The suffering of the children is known to mother, never to a father.
1: కనుక మీరు వెళ్లి అమ్మను ఉంటుంటారు, అమ్మను పోయి అడగండి.
0: So better boys, you go and approach mother.
1: వీరందరూ పోయేటప్పటికి అమ్మలు అనేక రకమైన వంటలు చేస్తూ ఉన్నారు.
0: By the time the boys went there, they saw many mothers, ladies.
1: అమ్మ, కృష్ణుడు పంపితే మేము వచ్చాము.
0: We have come here in
1: Krishna chaala aakalito unnadu.
0: Krishna is very hungry.
1: Atani aakalu teechada kosamani mimmanna bhojanaanni adevanu chepparu.
0: In fact, we have come here to take the food from
1: you. Ayyo nayana, sarvulakunu bhojanam pettetundi bhagavantudu mammanu bichchinaga adugutunnada, inta adrushtam maaku chikkinda ani vaari anni packu chesukoni mootalu kattukoni vaade bhartulaku cheppakunda aa mootalu teesukoni vacharu.
0: All those felt very happy because Krishna feeds everybody in the whole of the world. When he asked for food, they were prepared and packed the food themselves and sent to Krishna.
1: Krishnudiki chakkaga anni vantalu pettaru.
0: They sent all preparation.
1: Krishnudu gopalaru bhujinchina tarvata
0: and of Krishna and Gopala's party,
1: Krishnudu cheppadu, amma, mee padulu akkada kaachukoni untaru.
0: Your husbands will be waiting for you there.
1: Meeru vellandi annadu.
0: He wanted them to go back.
1: Kartavyam yogamuchyate.
0: Discharging the duty is yoga.
1: Mee duty meeru cheyandi.
0: Do your duty.
1: ఆలస్యం చేయకండి.
0: నెవర్ డిలే.
1: వెళ్ళండి అన్నాడు.
0: బెటర్ యూ రిటర్న్.
1: వాళ్ళకు వెళ్ళడానికి మనసు రాలేదు.
0: దే వర్ నాట్ ప్రిపేర్డ్ టు గో.
1: కృష్ణుని యొక్క సన్నిధే మా పెన్నిధి అని భావించుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: దే కన్సిడర్డ్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ కృష్ణ ఇస్ ప్రాపర్టీ, దేర్ ప్రాపర్టీ.
1: కానీ వీరు పోయి ఆ పతులకు చెప్పేటప్పటికి,
0: బై టైమ్ దే వెంట్ అండ్ రిపోర్టెడ్ టు దేర్ హస్బెండ్స్,
1: కృష్ణుని యొక్క లీలామానుష విగ్రహమే కనుక అతని యొక్క మాయాభయంతం చేత వారి మనసులు మారిపోయినాయి.
0: బికాస్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ అండ్ ద బ్రిలియన్స్, the mystery of Krishna, the minds of the husbands changed, transformed.
1: వారు చాలా ఆనందించి,
0: they were very happy.
1: కృష్ణ ప్రసాదం మీరు ఏమైనా తెచ్చారా మాకు అని ఆ పత్నిని అడిగారు.
0: The husbands in fact asked, have you come with the prasada offering?
1: వాళ్ళ ప్రసాదం అందరికి విప్రులకంతా పంచారు.
0: The prasada was distributed to all friends there.
1: ఇంకా సాయంకాలం అయిపోయింది.
0: It was the evening time.
1: తాను ఇంటికి వస్తున్నారు.
0: They were returning.
1: దారి లోపల అఘాధుడు అనే రాక్షసుడు ఒక పెద్దగా సర్పంగా పండుకున్నాడు.
0: On the way they found a demon lying down in the form of a big serpent.
1: అతను కూడాను కంసుడు పంపించినటువంటి యొక్క రాక్షసే.
0: Also the demon sent by Kamsa.
1: వాని పేరు అఘాధుడు.
0: His name is అఘాధుడు.
1: అఘాధుని ఒక్క నోరు తెరిస్తే కార్లు కూడాను ఆ నోట్లో వెళ్లిపోతాయి.
0: This mighty serpent Agatha opens the mouth, even cars can get
1: in. Anta pedda noru.
0: Such a big mouth that Agatha has.
1: Govulanni mingesesadu.
0: And he swallowed all the cows.
1: Gopalunu mingadaniki vastunnaru.
0: And he was ready even to swallow Gopalas.
1: గోపాలు కృష్ణ కృష్ణ కృష్ణ నీవే మాకు గతి.
0: ది అదర్ బాయ్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు కృష్ణ.
1: గోవులన్నీ పోయినాయి, మేము ఇంటి దగ్గర ఏమి చెప్పాలి?
0: When people ask us at home, what happened to the cows, how are we going to pacify it?
1: అని కృష్ణుని ప్రార్థించారు.
0: They prayed to Krishna.
1: మీరు తొందరపడకండి, తొందరపడకండి.
0: He said, don't be in a hurry.
1: ఏ మాత్రం కూడా మీరు బాధపడకనక్కర్లేదు, నేను దాన్ని నివారణ చేస్తానన్నాడు.
0: యూ డోంట్ నీడ్ టు సఫర్, ఐల్ ఫైండ్ ఎ సొల్యూషన్.
1: ఆ నోటులో కృష్ణుడు ప్రవేశించాడు.
0: కృష్ణ హాస్ గాన్ ఇన్ టు ద మౌత్ ఆఫ్ ది సర్పెంట్.
1: ప్రవేశించి తాను పెద్దగా ఎన్లార్జ్ అవుతూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ఎన్లార్జింగ్ హిస్ బాడీ.
1: ఆ సర్పం చీలిపోయింది.
0: అండ్ ద హోల్ సర్పెంట్ గాట్
1: మరణించింది.
0: పీసెస్
1: మరణించింది.
0: డైడ్ దేర్.
1: అప్పుడు ఈ పిల్లలు చూచి కృష్ణ మహాత్మను ఇంకా దినదినానికి అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: The other boys went on propagating, publicizing this miracle with the rest.
1: ఈ వార్తను కూడాను గోకుల లోపల అందరికి చెప్తూ వచ్చారు.
0: This news was spread like wildfire everywhere.
1: ఈ విధమైనటువంటి లీలలు ఆనాటి గోపాలు క్షణం కూడా అనుభవిస్తూ వచ్చారు.
0: In fact, all those boys in those days experienced the miracle.
1: ఈ విధంగా జరుగుతూ ఉండగా,
0: when days were passing by,
1: ఇంకా ఇది సాధ్యం కాదు ఈ పిల్లవాడిని చంపటమని కంసుడు నిర్ణయించుకున్నాడు.
0: కంసు కుడ్ కమ్ టు ద కన్క్లూషన్ దట్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు కిల్ కృష్ణ.
1: కంసుడు దగ్గర ఉన్నటువంటి యొక్క ఒక మంత్రి ఈ యొక్క సంబంధం తెలుసుకుని అతన్ని పంపడం మంచిది అనుకున్నారు.
0: అండ్ హి హస్ ఫైనలీ డిసైడెడ్ టు సెండ్ హిస్ మినిస్టర్ హావింగ్ నో ద రిలేషన్.
1: అక్రూరుని పిలిచారు.
0: దే సమన్డ్ అక్రూర.
1: అక్రూర,
0: అక్రూర,
1: మన యాగమునకు ఆ కృష్ణ బలరామును తీసుకుని రామని చెప్పాడు.
0: బిఫోర్ యూ బ్రింగ్ కృష్ణ అండ్ బలరామ టు అటెండ్ ది సేక్రెడ్ రిచువల్ యాగ.
1: ఆయన కృష్ణ బలరామును తీసుకుని పోవటం ఇష్టం లేదు.
0: అండ్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ దెం.
1: ఇతను రాక్షసుడు, ఆ పిల్లలు ఏమి చేయగలడో ఏమో అని భయపడుతూ వచ్చాడు.
0: దే వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ బికాజ్ ఇస్ ద డెమన్ హూ ఇస్ ఆస్కింగ్.
1: కానీ రాజాజ్ఞను మీరడానికి వీలు లేదు.
0: బట్ దే కెనాట్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద కింగ్.
1: శిరస వహించాడు, రథము తీసుకుని వచ్చాడు వేపల్లెకు.
0: ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ దే బ్రాట్ ద చారియట్.
1: దాంట్లో బలరామకృష్ణుడు కూర్చున్నారు.
0: బలరామకృష్ణ సాట్ దేర్.
1: వాళ్ళని తీసుకుని పోతున్నారు.
0: అండ్ హి వాస్ టేకింగ్ దెం.
1: కానీ గోపికలు అందరి కూడా గోపాలు అడ్డం పడ్డారు.
0: ఆల్ అదర్ బాయ్స్ దే నెవర్ వాంటెడ్ కృష్ణ టు మూవ్ అవుట్.
1: కృష్ణ మమ్మల్ని వదిలిపోకూడదు.
0: కృష్ణ డోంట్ లీవ్ అస్.
1: మాకు గతి ఎవరు?
0: హూ విల్ ప్రొటెక్ట్?
1: వాడు మహారాక్షసుడు.
0: అండ్ హిస్ ఎ డెమన్.
1: ఇక్కడ ఉండగానే ఎన్నో రకములైనటువంటి వేషములు వేశాడు.
0: అండ్ యు నో ఆల్ ద ట్రిక్స్ మేడ్ బై హిమ్.
1: కాబట్టి మీరు వెళ్ళకూడదని రథమునకు పండుకున్నారు అడ్డం.
0: ఇన్ ఫ్యాక్ట్ దే వర్ అబ్స్ట్రక్టింగ్ ద వే ఆఫ్ ద చారియట్ బికాజ్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ కృష్ణ.
1: కానీ కృష్ణుడు సమయానికి తగు మాటలున్నట్టుగా అతి మధురంగా అతి విధమైనటువంటి వినయంతో వాళ్ళకు చక్కగా బోధించి వారిని ప్రక్కకు నెట్టాడు.
0: బట్ కృష్ణ టాట్ దెమ్ ఇన్ ఎ స్వీట్ వే క్వైట్ అప్రోప్రియేట్ టు ద మోమెంట్ ఆఫ్ టైం.
1: వాడింకా ఆ మధురాపురం లోపల చేరారు.
0: దే రీచ్డ్ మధుర.
1: కుబ్జ వంకరిగా ఉండేటువంటి పొట్టి మనిషి.
0: కుబ్జ ఎ షార్ట్ విత్ ఎ హంచ్.
1: ఆమె అనేక రకమైనటువంటి ఒక సుగంధ ద్రవ్యాలంతా కూడాను కంసునికి తీసుకుని పోతుండాలి.
0: కుబ్జ వాస్ క్యారీయింగ్ ద అరోమాటిక్ ఫ్రాగ్రెన్స్ సెంట్స్.
1: ప్రతి నిత్యము ఆ కుబ్జ యొక్క పని ఇదియే.
0: దట్ ఇస్ ద జాబ్ ఆఫ్ దిస్ కుబ్జ.
1: అప్పుడు కృష్ణుడు వెళ్ళాడు.
0: కృష్ణ వెంట్ దేర్.
1: ఏమిటమ్మా పొట్టమ్మా ఈ చిన్నవన్నీ తీసుకుని పోతున్నావు ఎవరి కోసం అన్నాడు.
0: హి సెడ్ ఓ డ్వార్ఫ్ లేడీ వాట్ ఆర్ దిస్ దట్ యు ఆర్ క్యారీయింగ్ సెంట్స్ వేర్.
1: అయ్యా బాలక నీకు ఈ సంగతి తెలియదు.
0: She said, "Oh boy, you don't know what I'm doing."
1: Ma, Kamsa is a chakravarti.
0: My Kamsa is an emperor.
1: అతనికి నా సుగంధ ద్రవ్యం అంటే చాలా ఇష్టము.
0: He really likes all these scents.
1: అతని పూసుకునే నిమిత్తమే నేను తీసుకెళ్తున్నాను.
0: I'm carrying all these scents to him.
1: అప్పుడు కృష్ణుడు నవ్వాడు, బలరాముడు కూడా నవ్వాడు.
0: Then Krishna and Balarama smiled.
1: మెత్తగా దగ్గరికి వెళ్ళాడు.
0: They went there softly.
1: ఆమె రెండు పాదములను తన యొక్క కాలితో తొక్కుతాడు.
0: And he had, in fact, he has just trampled on her feet.
1: చెక్కుల కింద చేతి పెట్టాడు.
0: అండ్ కెప్ట్ హిస్ హ్యాండ్ ఆన్ హర్ చీక్స్.
1: పైకి ఈడ్చాడు.
0: అండ్ లిఫ్టెడ్ అప్.
1: ఆ పొట్టిగా ఉన్నటువంటిది వంకరిగా ఉన్నటువంటి యొక్క ఆ కుబ్జ చక్కని రూపాన్ని ధరించింది.
0: కుబ్జ హూ ఇస్ షార్ట్ విత్ ఎ బెంట్ బాడీ, హర్ బాడీ బికేమ్ స్ట్రైట్ దెన్ అండ్ దేర్.
1: ఈ ఆనందాన్ని భరించుకోలేక పరిగెత్తిపోయింది కృష్ణుడి దగ్గర, కంసుడి దగ్గరికి.
0: కుబ్జ కుడ్ నాట్ కంట్రోల్ హర్ హ్యాపీనెస్. షీ ర్యాన్ ఆల్ ద డిస్టెన్స్ టు కంస.
1: చెప్పాడు త్యాగరాజు.
0: This is explained, narrated by Shaira.
1: ఈ భగవంతుడి లీలలు తెలియక తరమా?
0: Is it possible to estimate miracles of God?
1: వాచమ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, కాచుకున్నాను నీతి కృపకై నామరాలకించి ప్రభుమయ్య వాచమ గోచరుండని.
0: Is it possible to estimate the mystery and the glory of God? We have been waiting for your grace. We have been praying because you cannot be described nor comprehended.
1: Kaaludugoni poyina guru pitrini techi ichinavu.
0: In fact, you have brought back to life.
1: Kaalune madamanchinavu.
0: And you killed the serpent.
1: Vasudeva devaki charanu vidipinchinavu.
0: And you made Vasudeva.
1: Melu gantiyaina aa Draupadi ha Krishna ayani maralida prochinavu.
0: And you protected the Draupadi at the time of humiliation.
1: Kucheluni aarti dichinavu.
0: And you also made Kuchela.
1: Rupiyaina kubja vakramulanu pogottinavu.
0: And kubja could be.
1: Melu melu pandavulanu gaachinavu.
0: And you protected everybody.
1: 16,000 Rama మణులను బ్రోచినావు.
0: ఇన్ఫాక్ట్ యు ప్రొటెక్టెడ్ 16,000
1: గోచరుండని.
0: యు ఆర్ బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్.
1: నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా హే కృష్ణ.
0: ఇస్ ఇట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ బ్రహ్మా టు ఎస్టిమేట్ అండ్
1: కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రోమయ్య వాచమ గోచరుండని.
0: ఐ హావ్ బీన్ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ యువర్ మెర్సీ అండ్ గ్రేస్. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ అండ్ ఐ హావ్ బీన్ ప్రేయింగ్.
1: ఈ మహత్తరమైన చరిత్రములు గ్రామమంతా ప్రాకిపోయింది.
0: ద హోల్ స్టోరీ హస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద విలేజ్.
1: అప్పటి నుంచి కంసుడికి మరింత ద్వేషం వచ్చింది.
0: అండ్ దెన్ కంస డెవలప్డ్ మచ్ మోర్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్.
1: అక్కడ మరి యుద్ధం పెట్టాడు.
0: అండ్ దెన్ హి మేడ్ అనదర్ నైట్.
1: సిపాయిలతో యుద్ధం చేయిస్తూ వచ్చాడు.
0: అండ్ హి మేడ్ ఆల్ సోల్జర్స్ టు ఫైట్.
1: దాన్ని చూడటానికని అర్జునుడిని పంపించి ఆ పిల్లలను ఇద్దరిని తీసుకుని రామని చెప్పాడు.
0: టు వాచ్ ద హోల్ హి వాంటెడ్ బోత్ ది బాయ్స్ టు కమ్ దేర్.
1: బలరామకృష్ణుడు కూడాను ఇద్దరు కూడాను ఆ రోడ్డులో నడుస్తూ ఉంటే,
0: as Balarama and Krishna was passing by the street,
1: లోపల దాచుకున్నటువంటి స్త్రీలు కూడాను బయటికి వచ్చి వీరికి ఆ నమస్కారాలు చేస్తూ వచ్చారు.
0: Ladies who were there at their residences came out to greet them and welcome them.
1: ఎవరి పిల్లలు?
0: Who are these boys?
1: తేజవంతులుగా ప్రకాశిస్తున్నారు.
0: Brilliant and effulgent.
1: మహా చక్రవర్తుల కుమారులుగా ఉంటున్నారు.
0: They are prince, princess.
1: అని మాట్లాడుకుంటూ ఉన్నారు.
0: They were talking like that.
1: వీరు ప్యాలెస్ లో ప్రవేశించారు.
0: And they entered into the palace.
1: అక్కడ మళ్ళా యుద్ధం అనే ఇద్దరు జరుగుతూ ఉంటుండాలి.
0: And there went on the fight there.
1: ఆ యుద్ధం లోపల ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు.
0: నో వన్ లాస్ట్ అండ్ నో వన్ వన్ దేర్.
1: అప్పుడు ఈ పిల్లలు ప్రవేశించారు.
0: ద బాయ్స్ గాట్ హిమ్.
1: ఎక్కడ?
0: వేర్?
1: పైన కూర్చొని ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి ఒక కంసుణ్ణి మెడబెట్టి లాగేశారు.
0: ఇన్ ఫ్యాక్ట్ హావ్ పుల్డ్ డౌన్ ది కంసా హూ వాస్ దేర్ ఆన్ ద టాప్ వాచింగ్ వాట్ ఆల్
1: హ్యాపెనింగ్. పైన నుంచి క్రింద పడ్డాడు కంసుడు.
0: అండ్ కంసా ఫెల్ డౌన్ ఆన్ ద గ్రౌండ్.
1: పొట్ట పైన కాలు పెట్టి కృష్ణుడు చీల్చి వేశాడు.
0: అండ్ కృష్ణ టోర్ హిమ్ టు పీసెస్.
1: కంసుడు మరణించాడు.
0: కంసా డైడ్.
1: కంసుడు మరణించిన తక్షణమే,
0: ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కంస,
1: ఆస్తి ప్రశాస్తి అనేటువంటి ఇద్దరు భార్యలు ఆయనకు.
0: అండ్ టూ వైఫ్స్ ఆస్తి ప్రశాస్తి.
1: అతని ఆ బిడ్డలు ఇంకా గ్రామంలో ఉండేటకు వీల్లేక,
0: as it was not possible for them to stay any longer,
1: తండ్రి ఇంటికి బయలుదేరిపోయారు.
0: They were returning to the house of their parents.
1: కాని తండ్రికి ఈ వార్త చెప్పారు.
0: And this news was conveyed to their father.
1: బకాసుడు ఆ తండ్రి.
0: And father also said, I'm powerful.
1: ఈ వార్త విన్న తక్షణమే,
0: the moment he got the news,
1: మరింత కోపం ప్రజ్వరిల్లి,
0: he was more furious.
1: బలరామకృష్ణుని చంపడానికి అని బయలుదేరారు.
0: He was prepared to kill బలరామకృష్ణ.
1: ఈ విధంగా అనేక పర్యాయములు వచ్చి,
0: they came repeatedly,
1: బలరామకృష్ణుడితో పోరాడి,
0: they fought with బలరామకృష్ణ,
1: ఏమాత్రము విజయాన్ని సాధించుకోలేక,
0: and they could not win any time,
1: అవమానంతో తాను వెళ్లిపోయాడు.
0: They returned in shame and humiliation.
1: ఈ విధంగా కృష్ణుని యొక్క లీలలన్నీ కూడాను కేవలము దుర్మార్గులను హతమార్చి సన్మార్గులను పోషించి తాను సత్ప్రవర్తనను ప్రకటించే నిమిత్తము.
0: The miracles of Krishna have got twofold purposes, one to kill the wicked and to protect the pious people. Dada,
1: కాని ఆ ద్వాపర యుగమునకు అది ధర్మం కాని,
0: దట్ ఈస్ ది ధర్మ కోడ్ ఆఫ్ ద్వాపర యుగం.
1: మిగతా ధర్మ యుగమునకు ఇవి ధర్మములు కాదు.
0: దట్ హాస్ నాట్ బీన్ ద సేమ్ కేస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది యుగం.
1: మంచి మాటల చేత,
0: ఇస్ గుడ్ టాక్,
1: ఆదర్శవంతమైనటువంటి మార్గముల చేత,
0: బై బీయింగ్ ఎన్ ఐడియల్,
1: మానవులను కొంతవరకు సరిదిద్దాలి.
0: అండ్ మ్యాన్ హాస్ టు బి కరెక్టెడ్.
1: ఈ విధంగా కృష్ణుడు ఆనాడు అనేక రకములైనటువంటి లీలలను చూపుతూ వచ్చాడు.
0: కృష్ణ హాస్ షోన్ సో మెనీ మిరకిల్స్ ఇన్ దోస్ టైమ్స్.
1: ఈ విధంగా చూపుతూ వస్తుండగా,
0: బై షోయింగ్ ది మిరకిల్స్,
1: ఒకనాడు
0: వన్ డే
1: ఒక పండ్లు అమ్మేటువంటి ఆమె బుట్టలో పండ్లు తీసుకుని ఇంటి ముందుకు వచ్చింది.
0: ఏ లేడీ, ఏ వెండా ఆఫ్ ఫ్రూట్స్ జస్ట్ కేమ్ విత్ అ బాస్కెట్.
1: ఆనాడు పండ్లకు ధనం ఇచ్చి కొనేటువంటి వారు కాదు.
0: దోస్ డేస్ దే నెవర్ పెయిడ్ మనీ.
1: ఇంత ధాన్యాన్ని ఇచ్చి ఆ పలములు కొనేటువంటి వారు.
0: ఇట్ వాస్ బార్టర్ సిస్టమ్ ఎక్స్చేంజ్ వేర్ దే గివ్ ద గ్రెయిన్.
1: ఆ పండ్లు అమ్మేటువంటి స్త్రీ ఈ బలరామకృష్ణుని చూచేటప్పటికి ఎంత ఆనందంగానో మైమర్చిపోయారు.
0: అండ్ ద ఫ్రూట్ వెండా వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ హ్యాపీ వాచింగ్ బలరామకృష్ణ.
1: పిలిచింది, మంచి పలములు ఏరింది, ఆ పిల్లలకు నోట్లో పెట్టింది.
0: షీ పిక్డ్ అప్ వెరీ గుడ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ గేవ్ ది టూ బాయ్స్.
1: కృష్ణుడు చెప్పాడు,
0: కృష్ణ సే,
1: అమ్మా నీ ఫలములు నేను భుజించాను.
0: ఐ హావ్ టేకెన్ యువర్ ఫ్రూట్స్.
1: నీకు ప్రతిఫలంగా నేను ఏదైనా అందించాలి, కానీ నేను నీ ఫలములు భుజించి వృతంగా నేను కాలం చేయి.
0: ఐ మస్ట్ గివ్ యు సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ఆల్ ద ఫ్రూట్స్ ఐ హావ్ పార్టేకెన్. ఐ డోంట్ టేక్.
1: ఇంటిలో వెళ్లి చిన్న బుచ్చి చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
0: స్మాల్ లిటిల్ బ్యూటిఫుల్ పామ్స్ హి కలెక్టెడ్ గ్రెయిన్.
1: దారంతా కూడా బియ్యం కారుతూ వచ్చాయి.
0: అండ్ ది గ్రెయిన్ వెంట్ ఆన్ ఫాలింగ్ ఆన్ ద
1: బార్. ఇది కొంచెం మిగిలినాయి.
0: అండ్ ఓన్లీ ఫ్యూ.
1: ఆ మిగిలిన ఆమె బుట్టలో వేశాడు.
0: అండ్ హి గేవ్ ఇట్ టు హర్ అండ్ కెప్ట్ ఇన్ ద బాస్కెట్.
1: ఆమె ఏమిటి ఏమి అని విచారం ఏమాత్రం చేయలేదు.
0: దట్ లేడీ వాస్ నెవర్ బాదర్డ్ వాట్ ఇట్ ఇస్.
1: నేను కష్టపడి పండ్లు అమ్ముకొని భుజించి జీవించుతుండేటువంటి దాన్ని.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ క్యారింగ్ ఆన్ మై లైఫ్ బై సెల్లింగ్ ది ఫ్రూట్స్ ఎవ్రీడే.
1: ఇంటికి పోయింది, బుట్ట దింపింది.
0: షి వెంట్ హోమ్ అండ్ జస్ట్
1: ఆ బుట్టలో అంతా మడులు మెరుస్తూ వచ్చాయి.
0: కృష్ణుడు
1: పెట్టినటువంటి బియ్యం అంతా కూడా మడులుగా మారిపోయినాయి.
0: ఆల్ ద రైస్ గ్రెయిన్ గివెన్ బై కృష్ణ గాట్ చేంజ్డ్ ఇంటూ డైమండ్స్.
1: ఆ యొక్క కృష్ణుడి యొక్క లీలలు
0: The miracles of Krishna.
1: అగమ్యమైనటువంటివి, అగోచరమైనటువంటివి, అప్రమాణమైనటువంటివి.
0: They are beyond all the estimate. No comparison, irresistible.
1: ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ, మనసుకు కాని వాకుకు కాని వీలు కానటువంటి ఒక లీలలు.
0: The word cannot describe, the mind cannot comprehend, both of them return in vain.
1: కనుక అట్టి కృష్ణుని యొక్క లీలలను గోపాలు చాలా వరకు అనుభవించి
0: the divinity of Krishna has been experienced by
1: వారి జీవితములు సార్థకం గావించుకున్నారు.
0: And they redeemed, got their lives liberated.
1: ఆనాటి జీవితం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
0: The life in those days was highly sacred.
1: పరోపకారం తప్ప పరాపకారం అనేటువంటిది ఏనాడు ఎరుగనటువంటి వారు.
0: In fact, it was only help rendered, no harm.
1: ఎప్పుడు హెల్ప్ హెల్ప్ హెల్ప్.
0: They helped all the time.
1: అలాంటి పరిస్థితుల లోపల భగవంతుణ్ణి పూర్తి గుర్తించుకుంటూ వచ్చారు.
0: They could know God right from the beginning.
1: మనం చేయవలసింది పరోపకారం.
0: We have to serve others.
1: ఎవరిని బాధించకూడదు.
0: We should not hurt anybody.
1: ఎవరిని హింసించకూడదు.
0: We should not harm anybody.
1: సాధ్యమైనంత వరకు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: To the extent possible, help ever, hurt never.
1: ఈ విధంగా చేస్తూ రావటం చేత
0: since they were doing so,
1: అనేక మందికి అంతా కూడా ఈ యొక్క మహత్తరమైన శక్తులు గుర్తిస్తూ వచ్చారు.
0: Many people started noticing, observing.
1: ఈనాడు కూడా అంతే.
0: The same is true today.
1: నా ఆచారమే ప్రధానము.
0: In fact, what he is doing is important.
1: ఎవ్వరు కూడా నా పైన ద్వేషం లేదు.
0: In fact, no one hates Bhagavan.
1: ఎవ్వరికి నా పైన అయిష్టం లేదు.
0: No one dislikes him.
1: కారణం ఏమిటి? నేను ప్రేమిస్తున్నాను, వారు ప్రేమిస్తున్నారు.
0: Bhagavan loves you all and you love him in
1: turn. విశ్వమంతా ఒక కుటుంబము.
0: The whole world is a family.
1: ఈ కుటుంబం లోపల కలహములు ఎక్కడవి?
0: In this family,
1: ద్వేషములు ఎక్కడవి?
0: Conflict.
1: అసూయలు ఎక్కడవి?
0: No jealousy.
1: ఇవన్నీ కల్పించుకున్నటువంటివి.
0: These are all artificial.
1: కానీ ఎవరేమి కల్పించు ప్పటికీ నా సత్యం నా
0: సత్యమే.
1: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్ నబ్రూజాత్ సత్యం అప్రియం.
0: స్పీక్ ట్రూత్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ ఇన్ ఎ మోస్ట్ పాలటబుల్
1: ఈ ప్రపంచం లోపల సత్యం కంటే మించిన భగవంతుడు మరొకటి లేడు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ గాడ్ బియాండ్ ట్రూత్.
1: Truth is God.
0: Truth is God.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ రెండింటిని మనం చక్కగా తీసుకోవాలి.
0: These two should be cardinal principles.
1: నాలో ఉన్నటువంటి సంపద మీకు చెప్పాను.
0: Bhagavan said his property.
1: ప్రేమనే నా యొక్క సంపద.
0: Love is Bhagavan's property.
1: త్యాగమే నా యొక్క భోగము.
0: Sacrifice.
1: ఇంతకంటే నాకు ఆనందం ఏమిటి?
0: Yes, that gives him.
1: ఈ ఆనందం చూస్తున్న చేతనే నేను ఇంతకాలము కార్యాలు జరుపుతూ వచ్చాను.
0: Because of his bliss, he is able to accomplish.
1: ఎవ్వరు ఏ విధమైనటువంటి విచారము చేయనక్కర్లేదు.
0: Nobody need to worry.
1: నా కార్యములన్నీ విజయమే.
0: భగవాన్స్ ప్రాజెక్ట్స్ ఆర్ బౌండ్ టు బి
1: మనం చేసేటువంటి మంచి కార్యం కనుక మంచి కార్యానికి ఏమాత్రం విచారించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వరీ ఫర్ ఎనీ ది గుడ్ టాస్క్ టు బి అండర్టేకెన్.
1: ఇలాంటి ఒక త్యాగానికి ఎక్కడి నుంచినైనా వస్తుంది మనకు.
0: Sacrifice, you'll get help from all.
1: త్యాగం పని చేసేటువంటి వారు లేరు కానీ.
0: In fact, there are no people.
1: త్యాగానికే మనం పూనుకుంటే ఎన్ని కోట్లైనా మనకు వస్తుంది.
0: If you are ready to sacrifice, you'll have
1: growth. భారతదేశం పవిత్రమైన దేశము.
0: Bharat is a sacred
1: ఇది
0: land.
1: త్యాగ భూమి.
0: The land of
1: ఇది యోగ భూమి.
0: Is one of spiritual discipline.
1: Not భోగ భూమి, కర్మ భూమి.
0: Is one of action, not of affluence.
1: న కర్మణ న ప్రజా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసం.
0: No position, no authority, nothing whatsoever.
1: This త్యాగ భావం చేతనే ఇన్ని విధంగా సమకూరుతూ ఉన్నాయి.
0: ఇట్ ద సాక్రిఫైస్ దట్ మేక్స్ అదర్స్ టు ఫాలో.
1: నేను ఇంకా ఎన్నెన్నో చేయాలని అనుకుంటున్నాను.
0: మెనీ మెనీ థింగ్స్ దట్ భగవాన్.
1: ఏ విధమైనటువంటి పనులు?
0: మెనీ.
1: నాకు అక్కడ ఎన్నిటువంటి పనులు ఏది లేవు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి డస్ నో వాంట్ ఎనీథింగ్ పర్సనల్లీ.
1: తెల్లవారు లేచిన తక్షణమే పేపర్ ఎత్తేటప్పటికి
0: ద మార్నింగ్ ద మూమెంట్ న్యూస్ పేపర్
1: ఈ పేపర్ లోపల భారతీయ సంస్కృతికి విరుద్ధమైనటువంటి వేషాలు కనిపిస్తుంటాయి.
0: ఆల్ దోస్ న్యూస్ ఐటమ్స్ ఆర్ అగెన్స్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: మన భారతీయ స్త్రీ ధర్మములు ఎంత పవిత్రమైనటువంటివి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద కోడ్ ఆఫ్ భారత్
1: ప్రాచీన కాలం నుంచి కూడా మన స్త్రీల యొక్క గౌరవము అంత గొప్పదిగా కనిపిస్తోంది.
0: ద ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ స్పీక్స్ డిపిక్ట్స్ ఆఫ్
1: ఆ స్త్రీ నుంచినే సర్వశక్తులు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: అండ్ వి ఫైండ్ ఇన్ different way today.
1: కనుక అలాంటి స్త్రీల యొక్క వేషములు చాలా విపరీతంగా మారుతూ ఉన్నాయి.
0: And we find their behavior also.
1: ఈ సినిమాల వల్ల ఈ పేపర్ల వల్ల మన భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారు.
0: The culture of Bharat is ruined by cinemas and papers.
1: ఈ భారతీయ సంస్కృతిని నిలబెట్టాలి.
0: We have to uphold the culture of Bharat.
1: స్త్రీల యొక్క ధర్మాన్ని మనం కాపాడాలి.
0: We have to protect, safeguard the
1: పవిత్రమైనటువంటి యొక్క కర్మను మనం పోషించాలి.
0: We have to undertake sacred activities.
1: దీనికి తగినటువంటి ఒక ఆధారం ఏమైనా చూడాలి.
0: And we should certainly go by an ideal.
1: నేను ఒకటి తలుచుకున్నాను.
0: భగవాన్ విల్డ్
1: స్త్రీలను గౌరవంగా మర్యాదగా వారిని తగినటువంటి రీతిగా వారిని ప్రచారం చేసేటువంటి వాడికి కొన్ని లక్షలు ఇవ్వాలని అనుకున్నాను.
0: భగవాన్ విల్ టు గివ్ లాక్స్ అండ్ లాక్స్ to those people who want to protect, safeguard the culture of lady.
1: ఆ విధంగా పేపర్స్ గాని సినిమాలకు గాని ఇస్తూ పోతే మన భారతీయ సంస్కృతిని పోషింపబడుతుంది.
0: And in fact, the culture can be upheld and maintained by...
1: ఈ జగత్తులో ప్రతి ఒక్కటి పైసా పైసా పైసా పైసా.
0: In this world, everything is related to money.
1: కనుకనే ధనముతోనే ఈ ధర్మాన్ని మనం కాపాడాలి.
0: And therefore, dharma has got to be protected.
1: విపరీతమైనటువంటి వేషాలు ఏమాత్రమూ పేపర్లో కనిపించకూడదు.
0: And we should not...
1: అసభ్యమైనటువంటి వేషాలు ఏమాత్రమూ మనం చూడకూడదు.
0: You should not say that...
1: ఈనాటి పిల్లలు ఆ వేషాలు చూస్తుంటే ఎంతనో మారిపోయిపోతున్నాయి.
0: You should not find any obscenity or vulgar thing.
1: భవిష్యత్తు బాలులంతా కూడా నాశనం అవుతున్నారు.
0: In fact, the future is going to be spoiled.
1: ఇలాంటివంతా లేకుండా మన భారతీయ సంస్కృతిని పోషించాలి.
0: We have to protect the culture of Bharat.
1: కనుక దీన్ని పోషించే నిమిత్తమై నేను ఎంతైనా కొన్ని పాటుపడాలి.
0: భగవాన్ ఇస్ రెడీ టు డు ఎనీథింగ్ టు
1: నేను సిద్ధంగా ఉన్నాను.
0: Bhagavan is ready.
1: ఇంకా మున్ముందు ఈ భారతీయ సంస్కృతిని పోషించాలి.
0: In future, the culture of Bharat has to be
1: సత్యం చెప్పాలి.
0: Truth has to be said.
1: ధర్మం చెయ్యాలి.
0: Dharma has to be
1: done. అన్యాయ అక్రమాలను అరికట్టాలి.
0: One has to control injustice.
1: ఈ విపరీతమైనటువంటి వేషాలను దూరం చెయ్యాలి.
0: All perversions should be
1: గౌరవ మర్యాదలతో మన స్త్రీలను కాపాడుకోవాలి.
0: The respect and the esteem of the ladies should be maintained.
1: స్త్రీల గౌరవమే మన భారతదేశం యొక్క గౌరవము.
0: The respect of the women stands.
1: ఆ స్త్రీల యొక్క భాగ్యమే మన భారతదేశం యొక్క భాగ్యము.
0: And in fact, their wealth is the wealth of the.
1: అలాంటి భాగ్య లక్ష్మిలంతా మనము ఈనాడు వెస్ట్ లక్ష్మిలుగా మార్చుకుంటున్నాం.
0: And in fact, we are not considering them in respect.
1: అదే విధంగానే అనేక మంది తల్లులంతా కూడా ఇలాంటి ప్రబోధన చేస్తూ చేస్తూ రాగానే మన భారతదేశం లోపల పెద్దలంతా కూడా ఎంతో అభివృద్ధి వచ్చారు. మదర్స్ మంచిగా ఉంటుంటేనే చిల్లలు మంచిగా ఉంటుంటారు. కనుక తల్లులు మంచివారు గాను పిల్లలు మంచివారుగా ఉంటే కొత్తం నేను ఇప్పుడు ఒక హాస్పిటల్ కట్టి మదర్ అండ్ చైల్డ్
0: Bhagwan to take care of the mother and the child for mother child care center.
1: తల్లిని సరైన రీతిలో కాపాడుకుంటుంటే పిల్లలను సరైన రీతిలో పోషిస్తుంది.
0: And in fact, how is it the mother could take care of the child?
1: ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది.
0: In this modern age we find contradictory behavior.
1: చిన్న పిల్లలు పండుకొని ఉంటారు.
0: Children rest at home.
1: వాళ్ళు వినేటట్టుగా అమ్మ నాన్నలు పోట్లాడుతూ ఉంటారు.
0: The father and mother fight in front of the children.
1: వాళ్ళు తిట్టుకుంటూ లేస్తుంటారు.
0: And they go on getting up from the bed.
1: అవి వినేటప్పటికి పిల్లలు వీళ్ళు కొట్టుకుంటూ లేచిపోతారు.
0: The children also get up fighting with each other.
1: కనుక అలాంటివి జరగకూడదు.
0: Such things should not happen.
1: తల్లిదండ్రుల యొక్క మాటను శిరసావహించాలి.
0: One has to obey the command of the father and
1: mother. మాతృదేవో భవ పితృదేవో భవ.
0: Mother is God, father is God.
1: ముఖ్యంగా మనం తల్లిదండ్రులను సంతోషపెట్టాలి.
0: We have to make our parents happy.
1: ఆ తల్లిదండ్రులు పిల్లల కోసమని తన ప్రాణాలే అర్పితం చేస్తుంటారు.
0: Parents are ready to sacrifice their lives for children.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తనలు మన భారతదేశంలో పెంచాలి.
0: This kind of behavior conduct has got to be encouraged.
1: కానీ దురదృష్టవశాత్తు
0: unfortunately
1: తల్లి లేనటువంటి పిల్లలు తండ్రి లేనటువంటి పిల్లలు ఈనాడు ఉండి చాలా అవస్థలకు గురి అవుతున్నారు.
0: We have many orphans who are really suffering.
1: అట్లాంటి పిల్లలు తెప్పించి వాళ్ళకు కొన్ని గృహములు నింపించి వాళ్ళకి చదువు సంధ్యలతో పాటు నేర్పించి వాడిని ఉత్తమ ఆదర్శ పురుషులుగా మార్చాలని నా యొక్క సంకల్పం. దానిని గురించి మన కలెక్టర్ కూడా ఎన్ని పర్యాయములు నేను చెప్పాను.
0: భగవాన్ టోల్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెనీ టైమ్స్.
1: తప్పక మేము చేస్తామని చెప్పారు. వాళ్ళు భూమి కూడా ఇచ్చారు మాకు.
0: దే అలాటెడ్ ల్యాండ్ ఆల్సో.
1: దానికి ఇప్పుడు ఫౌండేషన్ వేసి ఇంటి కట్టించాలి. నా ఉద్దేశం ఒక్కటి, నేను ఎప్పుడు దాచుకునేటువంటి స్వభావం కాదు.
0: భగవాన్ డస్ నాట్ మెయింటైన్ ఎనీ సీక్రెట్స్.
1: నేను దోచుకునే స్వభావం కాదు.
0: హి ఇస్ నాట్ రెడీ టు గ్రాబ్.
1: నాదంతా బట్టబయలే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ బుక్స్ ఆఫ్ స్వామి.
1: కనుకనే పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు చిక్కితే తీసుకుని రండి.
0: ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఆర్ఫన్స్ బ్రింగ్ దెమ్ హియర్.
1: వాళ్లకు చదువులు చెప్పించి
0: విల్ ఎడ్యుకేట్ దెమ్.
1: ఒకవేళ తండ్రి లేకుండా తల్లిగా ఉంటే
0: ఇఫ్ మదర్ ఇస్ దేర్
1: ఆమె పేరుతో 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి
0: విల్ డిపాజిట్ 1 లక్ష ఇన్ హర్ నేమ్.
1: ఆ వచ్చే వడ్డీతోపల తల్లి జీవితాన్ని జరుపుకుంటూ
0: అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ది మదర్ కెన్ క్యారీ ఆన్ హర్
1: పిల్లవాడిని పోషించుకుంటూ రావచ్చు.
0: అండ్ కెన్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
1: ఈ విధమైనటువంటి ప్లాన్ వేసి
0: దిస్ ఇస్ ద డివైన్ ప్లాన్.
1: నేను ఏది చేసినా కానీ గొప్ప ఆదర్శవంతమైనటువంటిగా చేస్తుంటాను.
0: వాట్ ఎవర్ భగవాన్ డస్ ఈజ్ ఎ వెరీ హై ఐడియల్ ఫర్ ది హ్యూమానిటీ.
1: ఈనాడు విద్యావంతులు ఎంతమందో ఉన్నారు కానీ అవివేకులుగా ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ బట్ దేర్ డన్సెస్.
1: కానీ విద్యలో వివేకం కావాలి.
0: డిస్క్రిమినేషన్ నెసెసరీ.
1: అట్టి వివేకాన్ని పెంచే నిమిత్తమై
0: దట్ డిస్క్రిషన్ ఇస్ నెసెసరీ.
1: నేను ఇంకా కంకణం కట్టుకున్నాను.
0: భగవాన్ డిటర్మిన్
1: ఎవరేమైనా అనుకోని
0: లెట్ ఎనీబడీ సే
1: ఎవరు నన్ను ఏ విధమైనటువంటి యొక్క దీనిగా భావించరాదు.
0: నోబడీ కెన్ కన్సిడర్ ఇన్ ఎనీ వే.
1: నేను చేసేది మంచి పని.
0: భగవాన్ డస్ గుడ్.
1: ఎవరి పైన ద్వేషం లేదు.
0: ఏదో
1: అందరినీ ప్రేమిస్తున్నాను.
0: భగవాన్
1: మీరు కూడా అందరినీ ప్రేమించాలి.
0: యూ ఆల్సో లవ్ ఎవ్రీబడీ.
1: కనుక మన అందరూ ప్రేమిస్తారు.
0: ఆల్ విల్ లవ్.
1: ప్రేమకు మధ్యలో ఎక్కడ ద్వేషం ఉంది?
0: అండ్ దేర్ ఇస్ నో హేట్.
1: ప్రేమకు ప్రేమ, హృదయానికి హృదయం.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్ అండ్ హార్ట్ టు హార్ట్.
1: ఎన్ని ప్రచారములు వచ్చినా కానీ మీరు ఎవ్వరూ లెక్క చేయకండి.
0: లెట్ దేర్ బి ఎనీ పబ్లిసిటీ, డోంట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ఇట్.
1: కనుకనే మనం పట్టినటువంటి దీక్షను సాధిస్తూ రావాలి.
0: అండ్ హావ్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
1: పట్టిన పట్టే పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గడి దాకా అట్టే ఉండు.
0: హావింగ్ డిటర్మినేషన్ కంటిన్యూ కంటిన్యూ ఎఫర్ట్ అంటిల్ యు అచీవ్ ఇట్.
1: కోరినదేదియో కోరనే కోరితిరి.
0: హావింగ్ డిజైర్డ్.
1: కోరిన కోరికయో కోరనే కోరితిరి. కోరికనేది ఇడిదాకా విడవకుండు.
0: అంటిల్ ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ నెవర్ గో బ్యాక్.
1: తలచినదేదియో తలచనే తలచితిరి.
0: హావింగ్ థాట్ ఓవర్.
1: తలపు తీరుడు దాకా పోవకుండా.
0: అంటిల్ థాట్ ఇస్ రియలైజ్డ్.
1: అడిగినదేదియో అడగనే అడిగి తెలియ.
0: హావింగ్ ఆస్క్ ఫర్ ఇట్.
1: అడిగినది దాకా విడవకుండు.
0: నెవర్ గో అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
1: కోరు పడలేక మీరైన ప్రోబు వలయు.
0: అంటిల్ యు షుడ్ డ్రాప్ డౌన్.
1: వడలు తెలియక మీరైన అడుగవలయు. ఇది మన ఇద్దరికి సంబంధము.
0: This is the relationship.
1: వడలు తెలియక మీరైన అడగాలి.
0: కోరు
1: పడలేక నేనైనా ప్రోవాలి.
0: అండ్ భగవాన్
1: ఇద్దరి సంబంధం ఈ రకమైనటువంటి యొక్క ఉండాలి.
0: దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ భగవాన్.
1: సత్కార్యాలకు మీరు ప్రయత్నం చేయండి.
0: స్టార్ట్ డూయింగ్ ఆల్ గుడ్ డీడ్స్.
1: సదాచార ప్రవర్తనను మరగండి.
0: ఫాలో ద గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ లైఫ్.
1: మన స్త్రీలను కాపాడుతూ రాండి.
0: దట్ ఇస్ ఆల్సో ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్.
1: వారి యొక్క సౌభాగ్యమే మన దేశం యొక్క సౌభాగ్యం.
0: అండ్ ది రిచ్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ డిపెండ్స్ అపాన్.
1: దేశం యొక్క సౌభాగ్యం ధనంతో కాదు వచ్చేది.
0: ఇట్స్ నాట్ ద మనీ దట్ మ్యాటర్.
1: భవనాలతో కాదు వచ్చేది.
0: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్.
1: శీలముతో వచ్చేది. మన పవిత్రమైన భారతదేశం లోపల ఎంతమంది స్త్రీలు పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగి గృహాన్ని నిలుపుకుంటూ
0: వచ్చారు.
1: నిరత సత్యప్రౌడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దరభాషి తనగలే.
0: అండ్ డోంట్ యు నో ద హిస్టరీ ఆఫ్ హరిశ్చంద్ర.
1: ఎల్ల లోకములియలు ఎరసగనీసిన నలరాజు తన వెంట భూమిని కొలుచుతున్న.
0: యాస్ నల ద కింగ్ హస్ హి టేకెన్ ఎనీ బిట్ ఆఫ్ ల్యాండ్ అలాంగ్ విత్ హిమ్.
1: ఎటువంటి ఎటువంటి స్త్రీలంతా భారతదేశంలో పుట్టారు.
0: మెనీ పీపుల్ హావ్ టేకెన్ బర్త్ ఇన్ దిస్ ల్యాండ్.
1: మరణించినటువంటి భర్తను కూడాను తెచ్చుకున్నారు తిరిగి సావిత్రి వంటి స్త్రీలు.
0: ఇన్ ఫ్యాక్ట్ one of like Savitri could bring her back to life. The
1: Sumati ante entunte ayma suryodayame gaakunda chesindi.
0: And in fact Sumati also could see that
1: atti pavitramaina shakti kaligina streelu mana Bharatdesamlo unnaru.
0: This is the land of many of the ladies of character.
1: Kada atti stree gauravanni manam kaapaadtu raavali.
0: Where upon the respect of women.
1: Streelante manam lekkalekunda chustunnamu.
0: We should not neglect them.
1: Aadavarante panikraani variga bhavistunnamu.
0: You cannot consider them cheap.
1: Chala tappu tappu tappu.
0: It's a big mistake to feel so.
1: Desam yokka సౌభాగ్యం అంతా వారిపైనే ఆధారపడింది.
0: ది గ్రేట్నెస్ ఆఫ్ ది కంట్రీ డిపెండ్స్ ఆన్ విమెన్.
1: కనుకనే ఆ స్త్రీల యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
0: సో వి హావ్ టు మెయింటైన్ అండ్ సేఫ్ గార్డ్.
1: ఇది మీ యొక్క గొప్ప విద్య.
0: And this is
1: true. ఇలాంటి విద్యను మీరు నేర్చుకోండి.
0: దిస్ ఎడ్యుకేషన్ యూ అక్వైర్.
1: ఏదో ఒక పెద్ద డిగ్రీ తీసుకుంటానే ఫారెన్ పోయేసి అక్కడ ఇంత ధనం సంపాదించుకోవటం కాదు గొప్పతనం.
0: ఎడ్యుకేషన్ డజంట్ మీన్ అక్వైరింగ్ ఎ డిగ్రీ అండ్ గోయింగ్ అబ్రాడ్.
1: కనుక అది కాదు, మన భారతదేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి.
0: అండ్ యూ హావ్ టు సీ ది కల్చర్.
1: భారతీయ సంస్కృతిని మనం నిలబెట్టాలి.
0: ది కల్చర్ ది కంట్రీ షుడ్ ఫ్లై హై.
1: కనుక మనం మంచి పనుల్లో ప్రవేశించాలి.
0: వి షుడ్ డు గుడ్ యాక్టివిటీ.
1: ఎవరైనా మనల్ని దూషించినా కానీ వారిని మనం దూషించుకోకుండా ప్రేమతో వారిని ప్రేమించాలి.
0: ఇఫ్ ఎనీవన్ క్రిటిసైజెస్ యు, యట్ యు లవ్ హిమ్.
1: దీనికి నేనే సాటి.
0: భగవాన్ ఇస్ ద విట్నెస్ అండ్ ఎగ్జాంపుల్.
1: నేనే దీనికి విట్నెస్.
0: భగవాన్ ఇస్ ద విట్నెస్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: భగవాన్ లైఫ్ ఈజ్ హిస్ మెసేజ్.
1: కనుకనే మీరు కూడా ఈ విధంగా ఉండి
0: బెటర్ యూ ఫాలో హిమ్.
1: మంచికి ఎన్నో వస్తుంటాయి చెడ్డలు.
0: ఫర్ ఆల్ గుడ్ థింగ్ దేర్ విల్ బి
1: ఆ కాజన్ చెట్టుకే రాళ్ళు దెబ్బలు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ట్రీ ద బేర్ ద ఫ్రూట్స్ విల్ రిసీవ్ ఆల్ ద స్టోన్స్.
1: ఫలమే లేకపోతే రాళ్ళు ఎవరు విసురుతారు?
0: దేర్ ఆర్ నో ఫ్రూట్స్ నో ఎవరు విసురు స్టోన్స్. నో
1: మంచి చేసే వాళ్ళకి ఇలాంటివంతా వస్తుంటాయి.
0: ఓన్లీ దోస్ దట్ గుడ్ డు గుడ్ ఫేస్ ఆబ్స్టకల్స్.
1: కనుక మనం ఏమాత్రం భయపడకూడదు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: చిక్కినటువంటి రాయిని మనం అనేక రకంగా కోసినప్పుడే అది గొప్ప విలువైన వజ్రంగా తయారవుతుంది.
0: ఏ స్టోన్ దట్ ఇస్ కట్ ఇన్ సెవెరల్ డైరెక్షన్స్ వుడ్ షేప్ ఇంటు ఏ డైమండ్.
1: ఆ కోతలేగిని కొయ్యకపోతే వజ్రానికి విలువే లేదే.
0: వితౌట్ కటింగ్ ద డైమండ్ హ్యాస్ నో వాల్యూ.
1: కాబట్టి ఈ దూషణే లేకపోతే మన భూషణ పైకి రాదే.
0: వితౌట్ క్రిటిసిజం యు కెనాట్ కమ్ అప్ ఇన్ లైఫ్.
1: కాబట్టి దూషణ వచ్చినా కూడా మనం లెక్క చేయకుండా మన యొక్క భూషణను మనం కాపాడుకోవాలి.
0: డోంట్ బి మైండ్ఫుల్, డోంట్ కేర్. any criticism.
1: మనం చేయవలసిన మంచిని మనం పట్టుకోవాలి.
0: We should do the good we want supposed to.
1: ఈ విధంగా మన కాలేజీ పిల్లలంతా కూడాను ఆదర్శప్రాయులుగా నిలచాలని నేను ఆశిస్తున్నాను.
0: Bhagavan expects that all our college students should be ideals.
1: ఆనాడి కృష్ణుడి జతలోపల బలరామ జతలోపల గోపాలుండి ఎన్ని విధమైనటువంటి ఆదర్శాలను నిరూపించారు.
0: All boys have learned from Krishna and Balarama.
1: ఈనాడు మీరు విద్యార్థులుగా ఉండిని
0: today you are student.
1: మీరు ఈ ఆదర్శాన్ని దేశానికి అందించాలి.
0: You should share this idealism with
1: the తల్లిదండ్రులను గౌరవించాలి.
0: And you should show an example.
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: You should love your parents.
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవలు మనం చేయాలి.
0: You should serve your parents.
1: వారి ఆజ్ఞలు శిరసా వహించాలి.
0: You should obey their command.
1: అది మన ప్రధానమైన భారతీయ సంస్కృతి.
0: That is the culture of Bharat.
1: భారతీయ సంస్కృతిలో లోక సమస్త సుఖినో భవంతు అది మన ప్రధాన లక్ష్యం.
0: The culture of Bharat wants you to pray for the
1: అందరూ సుఖంగా ఉండాలి. అందరూ సుఖంగానే ఉండాలి.
0: Everybody be happy.
1: నేనొక్కడు మాత్రమే అనుకోకూడదు. ఈ స్వార్థాన్ని త్యజించాలి.
0: Sacrifice selfishness.
1: పరార్థాన్ని పెంచుకోవాలి.
0: And love more spirituality.
1: పరమార్థాన్ని తెంచుకోవాలి.
0: And then you should grow more in spirituality.
1: ఇది నిజమైనటువంటి ఒక విద్య.
0: This is true education.
1: ఆ విద్యను మీరు పోషించుకోండి.
0: That see that you are educated in this way.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: మనము చదివిన చదువులంతా కూడాను
0: all the knowledge
1: కేవలం ధనార్జన కోసం కాదు.
0: Not meant for money.
1: గుణార్జన కోసము.
0: It's only to cultivate virtue.
1: ధనము బలము చదివి మూడింటిని పెంచుకుంటున్నారు.
0: We are just growing more and more money, strength and association.
1: కానీ గుణమును పెంచుకోవాలి.
0: We are not developing
1: కలిమి చలిమి బలము ప్రధానం కాదు.
0: It is not the friendship, it is not
1: గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: And it's not that important.
1: గుణము లేకపోతే ఎంత చలిమి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: Without guna
1: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: Useless.
1: ఎంత ఇది ఉండి ప్రయోజనం? కాబట్టి మనం గుణాన్ని పెంచుకోవాలి.
0: So we have to cultivate virtues.
1: కనుక గుణవంతులు కావాలి మీరందరూ.
0: So you should be virtuous one.
1: గుణవంతులై భారతదేశం యొక్క చరిత్రను ప్రపంచమంతా చాటాలి. అందరూ త్వరలోపలనే మన భారతదేశంతో ఐక్యత అవుతారు.
0: Very soon there will be unity in this country.
1: ఈనాడు కృష్ణాష్టమి.
0: Today is Krishnashtami.
1: భగవంతుని పుట్టిన దినము.
0: Day birth of God.
1: ఈనాడు మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను.
0: Bhagavan is giving a promise today.
1: అన్ని దేశముల వారు కూడాను
0: people of all countries.
1: పాకిస్తాన్, చైనా, జర్మనీ, రష్యా అంతా కలిసి ఒక్క ద్వితిగా పరుస్తాయి.
0: All will be one stand united now.
1: ఆ విధంగా మనం సాధించాలి.
0: That should be our goal.
1: కారణము మన భారతీయుల యొక్క మంచి స్వభావమే.
0: బికాస్ ఇట్ ద గుడ్ నేచర్ ఆఫ్ భారత్.
1: ఆ మంచితనమే ఈ యొక్క ఐక్యమత్యతకు మూల కారణం.
0: యువర్ గుడ్నెస్ విల్ లీడ్ టు యూనిటీ.
1: కనుక ఈ యూనిటీ కావాలి.
0: యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
1: యూనిటీ లోపలనే ప్యూరిటీ ఉంటుంది.
0: దేర్ ఇన్ యూనిటీ లైస్ ద ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ లోపలనే ఎంతైనా మనం దైవత్వం డివినిటీ వస్తుంది.
0: ప్యూరిటీ విల్ టేక్ యు ద డివినిటీ.
1: అదే డివినిటీ.
0: దట్ ఇస్ ద
1: ఆ డివినిటీ కావాలంటే మనం యూనిటీ కావాలి.
0: ఫర్ ద డివినిటీ యూనిటీ.
1: యూనిటీ కావాలంటే ప్యూరిటీ ఉండాలి.
0: ఫర్ యూనిటీ ప్యూరిటీ ఇస్
1: రిక్వైర్డ్. కాబట్టి ప్యూరిటీ నుంచి యూనిటీ, యూనిటీ నుంచి డివినిటీ.
0: దేర్ఫోర్ యు అవుట్ ఆఫ్ యూనిటీ గెట్ ద డివినిటీ.
1: అలాంటి డివినిటీని మనం సంపాదించుకోవాలి.
0: దట్ డివినిటీ వి షుడ్ అచీవ్.
1: भजन बिना सुख शांति नहीं. हरि भजन बिना

0: ఎందరో మహనీయులు తపస్సు చేసి దాన ధర్మములు చేసి శరీరమును త్యాగం చేసి ఎన్నియో విధములుగా దైవాన్ని ప్రార్థించారు. కానీ మరికొందరు గొప్ప శాస్త్రములను బోధించుతూ ప్రచారం సరుపుతూ జగత్తులో నలుమూలన తిరిగి తమ జీవితమును అంతిమ గావించుకున్నారు. కానీ దైవం యొక్క కృప ప్రేమ లభ్యము కాలేదు. కారణం సజ్జనం సేవనం వినా సత్పురుషుల యొక్క మహనీయుల యొక్క సేవలు సరిపినప్పుడే ఈ తపశ్శక్తి ఫలిస్తుంది. కానీ సేవలు లేక ఎన్ని విధముల ధ్యానం చేసినప్పటికీ ఈ తపస్సు సిద్ధించలేదు.
1: There are many noble souls who did penance, acts of charity, sacrifice, and prayed to God for liberation. Well, there are many who have gone through sacred texts, propagated the divine message, and sacrificed their lives. But they could not receive God's grace and love. The reason is, one has to serve the noble souls, the saints and seers, which is much more than the power of the penance or any austerity.
0: ఈనాడు మన విద్యార్థుల యొక్క పుణ్యము చాలా గొప్పది.
1: This day is the result of several of the past meritorious deeds. Have gone through sacred texts, propagated the divine message, and sacrificed their lives. But they could not receive God's grace and love. The reason is,

0: the vast meritorious deeds of our students.
1: Aneka mandi mahaniyulnu smarinchi sparshinchi sambhashanalu salipi vari anugrahamunu pondutu vacharu.
0: They have had number of opportunities to listen to and to touch and to associate themselves with the noble people.
1: దర్శన స్పర్శన సంభాషణల చేతనే భారతీయులు ఎంతో మంది కృతార్థులైనారు.
0: There are many Bharatiyas who could redeem their lives by the touch, the glimpse and conversation with the divine.
1: నేటి కలియుగ ప్రభావం చేత భక్తి శ్రద్ధలు నశించి నాస్తికత్వం పెరిగి అనేక విధములుగా దారి తప్పిపోతున్నటువంటి విద్యార్థులకు ఇలాంటి బోధనలు చాలా అవసరం.
0: As a result of the effects of Kali age, devotion and sincerity are fast disappearing and people are turning atheistic in their tendencies and are totally perverted. Under these conditions, teachings are absolutely needed.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కేవలము ఒక వ్యక్తిని దర్శించినంత మాత్రమున మన మనోభిష్టం నెరవేరదు. మరొక వ్యక్తిని స్పర్శించడం వలన మన అభిష్టం నెరవేరదు. వారితో సంభాషణ జరిపినప్పటికీ మన యొక్క శాంతి ఫలం కాదు. కానీ దర్శన స్పర్శన సంభాషణ చేతనే మానవుని యొక్క హృదయము పాలించి శాంతి చెందును.
0: By mere enjoying the glimpse, our conversation would not fructify our long-felt need. All these three together, the glimpse of the vision of such people, conversation and their touch, certainly would pacify our heart, giving all
1: comments. మానవుడు తరించుటకు నవవిధ మార్గములు అత్యవసరము.
0: There are 9 paths of devotion prescribed for human liberation.
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాద సేవనం,
0: service,
1: వందనం,
0: salutation,
1: అర్చనం,
0: worship,
1: దాస్యం,
0: servitude,
1: స్నేహం,
0: friendship,
1: ఆత్మనివేదనం,
0: సెల్ఫ్ సరెండర్.
1: శ్రవణ మనన తిత్యాసన చేత మానవుని యొక్క జన్మం సార్థకం గావించుకోగలడు.
0: మ్యాన్ కెన్ వర్క్ ఫర్ హిజ్ లిబరేషన్ బై శ్రద్ధ, సిన్సియరిటీ, ద శ్రవణ, లిసనింగ్ అండ్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
1: పిల్లలు, ఈనాటి పిల్లలు మహా తెలివితేటలు కలిగినటువంటి వారు.
0: The modern generation of students are highly intelligent.
1: కాని ఆ తెలివితేటలన్నీ కూడాను సద్వినియోగపరుచుకున్న వారెంతో జన్మ సార్థకం చేసుకున్నవారు.
0: They have to make proper use of their intelligence and get redeem their lives.
1: కాని ఇప్పుడు ఈ జన్మముకు తగినటువంటి మార్గము ఆధ్యాత్మికమే.
0: For this human life, it is only the spiritual path which is most appropriate.
1: కాని ఈనాటి విద్యార్థులు తెలివితేటలన్నీ కూడాను పెడమార్గం పట్టించి వాదోపవాదముల చేత కాలంని వ్యర్థం గావించుకుంటున్నారు.
0: The modern generation of students, because of their very high intelligence, they indulge in argumentation and waste their time.
1: ముఖ్యముగా దైవం యొక్క అనుగ్రహము ఒక ప్రేమకు మాత్రమే లభ్యమవును.
0: Most importantly, one can be the recipients of God's grace through love only.
1: ఈ ప్రేమ దైవానుగ్రహం చేయాలి తప్ప మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
0: It is only the love that you get it out of God's infinite mercy.
1: ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే భగవంతుని అనుగ్రహించినటువంటి చక్కని రాజమార్గము.
0: This love is God's gift, which is the royal path.
1: ఆ రాజమార్గమును మనం అనుసరించటం చెప్పి చేత మనము కూడాను ధన్యులమవుతామనేటువంటి

0: విశ్వాసం విద్యార్థుల్లో అభివృద్ధి కావాలి.
1: ద స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ దే షుడ్ ట్రేడ్ అలాంగ్ ద రాయల్ పాత్ ఆఫ్ లవ్ అండ్ గెట్ లిబరేటెడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్య అనగా కేవలము గ్రంథ పరిచయం మాత్రమే కాదు.
1: స్టూడెంట్ షుడ్ నాట్ లిమిట్ హిమ్సెల్ఫ్ విత్ గెటింగ్ హిమ్సెల్ఫ్ ఫెమిరలైజ్డ్ విత్ టెక్స్చువల్
0: గ్రంథ పరిచయం చేత కేవలం మనకు లభ్యమయ్యేటువంటిది విషయం మాత్రమే లభ్యమవుతుంది.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్ విల్ గివ్ యూ ఓన్లీ ఇన్ఫర్మేషన్.
0: దైవానుగ్రహం కలగాలంటే ఆ యొక్క గ్రంథ పరిచయం చేత దాన్ని ప్రాక్టికల్ గా ఉంచి తద్వారా దైవానుగ్రహములకై ప్రార్థించాలి.
1: ఇన్ అడిషన్ టు దిస్ టెక్స్చువల్ నాలెడ్జ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ వాట్ ఈస్ కంటెయిన్ దేర్ ఇన్ అండ్ హ్యావ్ టు ఫెర్వెంట్లీ ప్రే ఫర్ గాడ్స్ గ్రేస్.
0: ప్రేమ ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మానవుడు ప్రేమ చేతనే ఎన్నో విధములైనటువంటి శక్తులను సాధిస్తూ వచ్చాడు.
1: Man has been achieving various faculties through love.
0: మనస్సు యొక్క స్వాధీనము, సాధన యొక్క స్వాధీనము, ప్రకృతి యొక్క స్వాధీనము ఒక ప్రేమ చేతనే లభ్యమవుతుంది.
1: He could win over his mind, he could fulfill his spiritual practice and also win over the ways of nature only by love.
0: దుర్గుణములు, దురాలోచనలు, దుష్టకముల చేత మనస్సు స్వాధీనం ఎప్పటికీ కాదు.
1: ద మైండ్ కెన్ నెవర్ బి కంట్రోల్డ్ బై జాయినింగ్ ది బ్యాడ్ కంపెనీ, రిజార్టింగ్ టు బ్యాడ్ ప్రాక్టీసెస్ అండ్
0: భవ్యమైన ప్రేమ చేతనే మానవునికి కొంతవరకు సార్థకత కలుగుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద డివైన్ ఎవర్ ఫ్రెష్ అన్పొల్యూటెడ్ లవ్ దట్ విల్ లిబరేట్ us అల్టిమేట్లీ.
0: ప్రతి మానవుని ఎందుకూడను తరగనే శక్తి ఒక ప్రేమ.
1: It is only the infinite love which is inherent in man.
0: Enni vidhamulo sadhana saripinappatikini prema tarigeetundi kaadu perugutune vastundi.
1: In spite of continued spiritual practice whatsoever, the love goes on increasing, it never diminishes.
0: Prakrutamainatundi prema kaadu parakrutamainatundi prema.
1: It's not worldly love, it is spiritual love.
0: Devanni manam nirantaram kodanu తల్లిదండ్రుల వరే ప్రేమిస్తూ రావాలి.
1: యూ షుడ్ లవ్ గాడ్ యాజ్ మచ్ యాజ్ యూ లవ్ యువర్ ఫాదర్ అండ్ మదర్.
0: ఆ ప్రేమకు మించినటువంటి మరొక ప్రేమ ఈ జగత్తులో కలగరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ ప్యారలల్ టు ద డివైన్ లవ్.
0: దీనిని డివైన్ లవ్ డివైన్ లవ్ అని చెప్తారే కానీ అది డివైన్ కాదు.
1: దో వీ డిక్లేర్ ఇట్ యాజ్ డివైన్ లవ్ ఇట్ ఈస్ నాట్ సో.
0: దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ప్రేమ
1: ఇట్ ఈస్ bhavya, the ever new and is divine spiritual.
0: Kanuka prati yuvakudunu tellavar lechinadu modalukoni sayankalam parudunanta varaku kudanu ee prema chetane tan danyudu kavali.
1: Therefore one can have fulfillment in life by practicing developing love from dawn to dusk.
0: Toti manavulanu snehituluga bhavinchukoni varnandanni preminchali.
1: We have to consider everyone as our friends and love.
0: Toti manavulu vaarini kudanu preminchali.
1: We have to love the fellow men.
0: Ee prema chetane jagatanta ikudanu okkadiga maarchavachu.
1: The whole world becomes one only by love.
0: Prapanchamantainu okkadiga maaravalanna okka prema maatram tappa anya margamlo idi swadhinam kaadu.
1: The world can be united only by love and by no other way.
0: కానా విద్యార్థులారా, మీరు విద్య నిమిత్తమై అనేక రకమైనటువంటి పాటు పడుతున్నారు.
1: స్టూడెంట్స్ యు ఆర్ స్ట్రైవింగ్ హార్డ్ టు అక్వైర్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్.
0: ఈ విద్య చేత కొన్ని గ్రంథములను మీరు పాస్ చేయవచ్చు.
1: యు మే సక్సెస్ఫుల్లీ గో త్రూ సర్టన్
0: కానీ అవన్నీ కూడా నెగిటివ్ పదం.
1: దే ఆర్ ఆల్ నెగిటివ్ టోటలీ.
0: కానీ పాజిటివిటీ కావాలి మనకు.
1: బట్ వాట్ వీ నీడ్ ఇస్ పాజిటివిటీ.
0: దివ్యమైనటువంటి ప్రేమ, శాంతము, దయ, సహనము, సానుభూతి ఇత్యాది గుణములు మనలో ఎన్నియో ఉన్నవి.
1: దేర్ ఆర్ క్వాలిటీస్ లైక్ లవ్, పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, సింపతి ఇమ్మనెంట్ ఇన్ అస్.
0: ఇట్టి తరగనటువంటి యొక్క గుణములు మానవుని యందు ఎన్నో ఉన్నవి. వాటిని మనము సరైనటువంటి అభ్యాసం చేత స్వాధీనం చేసుకోవాలి.
1: By constant practice, we can foster them, we can grow these noble qualities.
0: ఎందరో పెద్దలందరూ కూడా భారతదేశం నందు ఇలాంటి మార్గం చేతనే తరిస్తూ వచ్చారు.
1: Many elders in the past were liberated in this sacred land of Bharat by this way.
0: మానవుని మనసును మార్చవాలంటే ప్రేమ చేతనే మార్చాలి.
1: It is only the love that alone can transform the mind.
0: ఈ ప్రేమ లేకుండా దేనికిని అది మారదు.
1: Mind can never be changed without love.
0: మనస్సు మనస్సు మనస్సు ఈ మనస్సు అనేటువంటిది ఎలాంటిదో మీకు తెలుసును.
1: You know what mind is.
0: మనసు చాలా కఠినమైనటువంటిది.
1: Mind is so strong.
0: చాలా శక్తి కలిగినటువంటిది.
1: It is powerful.
0: మనసు అనేటువంటిది దేనికి లభ్యం కాదు.
1: It cannot be controlled by any other way.
0: ఒక ప్రేమ చేత మాత్రమే మనసు మనకు లభ్యం అవుతుంది.
1: It can be brought under control mind only by love.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ ప్రేమలన్నిటి కూడాను కేవలం దైవ నిమిత్తమై దీనికి దారమయ్యండి.
1: ద లవ్ హ్యాస్ టు బి సరెండర్డ్, హ్యాస్ టు బి సెంటర్డ్ ఫర్ ద డివైన్.
0: ఈ ప్రేమను చదువుల నిమిత్తమే ఎంత దారమోసినటువంటి వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు, కానీ వారందరూ ఆ దైవాన్ని పొందగలిగినారా?
1: దర్ ఆర్ మెనీ పీపుల్ దట్ లవ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. డూ దే లవ్ గాడ్? నో.
0: కాదు కాదు కాదు.
1: సర్టన్లీ నాట్.
0: ఏకాంతవాసం చేసి ఆ ఏకాగ్రతమైనటువంటి యొక్క మనసు లోపల ఈ పవిత్రమైనటువంటి దైవచింతన చేసినప్పుడే అది మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటి సత్యాన్ని వాడు గుర్తించి వర్తించాలి.
1: It is absolutely necessary to know the basic fact and conduct ourselves this way, that we have to be in solitude, turn our mind inward and think of God.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్ని చదివినప్పటికీ,
1: in spite of your learning,
0: ఎన్ని శాస్త్రములు మీరు బోధించినప్పటికీ,
1: in spite of all sacred,
0: ప్రేమ శాస్త్రం చేత తప్ప అన్ని శాస్త్రములకు ఇది లభ్యం కాదు.
1: It is only through the text, the shastra of love, you can acquire, achieve, but by no other way.
0: ప్రేమకు వశమైనటువంటి యొక్క దైవము మరి దేనికిని వశం కాదు.
1: God submits to love alone, but no other thing.
0: ప్రేమకు భగవంతుడు చాలా సులభంగా వశమవుతాడు.
1: It's quite easy to have God only by the path of love.
0: కనుక ప్రేమ చేతనే మీరు దైవాన్ని పొందండి.
1: Therefore achieve divinity by love.
0: దైవం నమ్మించినటువంటి ఒక శక్తి ఈ లోకంలో మరొకటి కనిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో గ్రేటర్ హైయర్ పవర్ దాన్ లవ్.
0: కనుక ప్రపంచంలో అన్నీను చింతనే.
1: వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ద ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతరి చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: యాక్షన్స్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: ద మిస్టరీ.
0: సర్వచింతల బాబడి సర్వేశ్వ ప్రేమ. ఒక్కదానిని మీరు సాధించాలంటే సర్వచింతలు కూడాను దానికి వశమైపోతాయి.
1: ఆల్ దీస్ వరీస్ క్యాన్ బి సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ, హూ ఈజ్ ఓన్లీ అవర్ రిఫ్యూజ్.
0: ఇట్టి పవిత్రమైన ప్రేమను మీరు ఈనాడు వ్యర్థం చేసుకుంటున్నారు.
1: వీఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సీక్రెట్ లవ్ విద్ ఇన్ అస్.
0: భౌతికమైన విద్యను నేర్చండి, తప్పులేదు.
1: ఎక్వైర్ సెక్యులర్ నాలెడ్జ్, నథింగ్ రాంగ్ అబౌట్.
0: కానీ శాశ్వతమైన సత్యమైన నిత్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను పొందుటకై దీన్ని దారమయ్యాలి.
1: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ లైజ్ ఇన్ ఎక్వైరింగ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్, దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ డివినిటీ.
0: ఎందరో మంది పెద్దలు,
1: మెనీ ఎల్డర్స్,
0: ఇలాంటి ఘనులు,
1: సచ్ మైటీ గ్రేట్ పీపుల్,
0: ప్రపంచమంతా సంచరించి,
1: హావ్ గాన్ రౌండ్ ద వరల్డ్,
0: వారి ప్రబోధన చేత,
1: త్రూ దేర్ టీచింగ్స్,
0: జగత్తును ఎంతైనా ఉద్ధరిస్తూ వచ్చారు.
1: దే కుడ్ వర్క్ ఫర్ అడ్వాన్స్మెంట్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ప్రాచీన వృద్ధులంతా లేకపోతే మన భారతదేశం ఇంకే గతి పట్టి ఉండేది.
1: వాట్ వుడ్ హావ్ హ్యాపెన్ టు భారత్ హ్యాడ్ దేర్ నాట్ బీన్ పీపుల్ ఆఫ్ దిస్ సార్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పెద్దలను అనుసరించాలి.
1: ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో ఎల్డర్స్.
0: వారు ఏమి చెప్పినా కూడాను అది ఒక శాస్త్రమంత ప్రమాణంగా తీసుకుని దాన్ని సాధించాలి.
1: Whatever they say, you have to take it as a standard textual text, Shastra, and follow.
0: Kanuka, meeru English padalu goppaga upayogichi, dani valla edo anni telisani meeru garvistu undochu kani, aa garvamu deeniki em matramu paniki raadu.
1: You may feel proud of your English language. That pride is useless in any way.
0: ఈ గర్వం అనేటువంటిది మానవుని కేవలము ఒక అధుణ్ణి చేస్తున్నది.
1: ప్రైడ్ రూయిన్స్ మ్యాన్.
0: ఈ గర్వం చేతనే మానవుడు అతపతనమైపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ టోటల్లీ స్పాయిల్డ్, పుట్ టోటల్ రూయిన్ బై ప్రైడ్.
0: ప్రేమ చేతనే మానవుడు ఎంతగానో అధికుడవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ లవ్ హీ కెన్ గ్రో టు హైట్స్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రేమను అభివృద్ధి పరచుకొని,
1: డెవలప్ లవ్
0: వినయ భయ విశ్వాసముల చేత,
1: with all the obedience,
0: దైవాన్ని స్వాధీనం చేసుకుని,
1: achieve God,
0: తద్వారా మీరు తరించడానికి ప్రయత్నించండి.
1: And make every effort to liberate yourselves.
0: మానవుడు తరించటకు ప్రేమ ఒక్కటి తప్ప అన్య మార్గం ఏది గతి లేదు.
1: But for love, there is no other path leading to liberation.
0: ఈ ప్రేమ ఎంత ధన్యుణ్ణో చేస్తుంది.
1: Love will certainly redeem you.
0: పెద్దలందరూ ఈ ప్రేమ ద్వారానే గమ్యం చేరారు.
1: All elders reach goal through love.
0: Karuka, meerandari kudanu premanu matram pogottukonaka, premanu matrame pradhanamaina lakshyanga teesukoni, tadwara meeru tarinchandi.
1: Never lose love. Keep love as the main goal and get yourselves liberated.
0: Prema sulabhanga api kanipistundachu gaani, daniki minchinatvantidi maroka shakti ee jagatlo kaanaradu.
1: Love may look appear so simple, but there is no greater power than that.
0: Prema kunchinatvanti shakti marokati kaadu raadu.
1: There is no other greater power than love.
0: Devame prema, premane devamu.
1: God is love, love is God.
0: Live in love.
1: Live in love.
0: Idiye meeru nechukovalsinatvanti.
1: God is love, love is God. Live in love is the message of Bhagavan.
0: Prema mudita manase kalpo Rama Rama Rama.

ये प्रेम शक्ति चे ई दारुणी चक्रमु

ఎల్ల నక్షత్రాలు నేలరాలక మింట నిలిచియుండే ఏ ప్రేమ శక్తిచే పుడమి పైబడకుండ కడలి రాయడు కాళ్ళు ముడుచుకొనియే ఏ ప్రేమ శక్తిచే ఇరేడు లోకాలు గాలిదేవుడు సురటీలు విసురే ఆ మహా ప్రేమ శక్తియే గొప్ప శక్తి అనంతము అద్భుతము అద్వితీయమైన శక్తి నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల నిండియున్నది ఈ

0: That power of love that makes the entire world revolve like a wheel without the pivot. That power of love that makes the stars stand across the sky without falling on the ground. That power of love that holds the ocean restricted to itself without crossing its limitations. That power of love that makes the wind blow incessantly. That power of love that is infinite, which is mysterious and understandable, which is non-dual, that fills the entire universe. That is mighty one. This universe is full of love.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Bhagavantude Prema.
0: God is love.
1: Premaniye Bhagavantuni Swarupam.
0: Love is the form of God.
1: Mama Ivamsu Jiva Loke Jiva Bhuta Sanatanahani Gita Bodhinchet.
0: The lesson of Gita is that we are all the sparks of the divine.
1: Atti prema veda netvanti yokka bhagavantuni yokka premanu taanu ye vidhamga jagattantayinu prakatimpa chestunnado ade vidhamgane prati manavudu kudanu tama premanu jagattunuku prakatimpa cheyali.
0: God, the very embodiment of love, spreads his principle of love all over the universe. It is the bounden duty of every human being to share this love.
1: Anirvachaniyam prema.
0: Love is beyond all definition.
1: Itti prema tattvamunu manavudu gurtinchukolaleka tana premanu prakrutamainatunti bhautikamainatunti yokka vastu vahanala nimittamai dinni upayoginchukuntunnadu.
0: Man could not understand the greatness of love. On the other hand, he makes use of this love for worldly, physical, fleeting purposes.
1: Bhagavantudu gunatitudu.
0: God is beyond attributes.
1: Prema kudanu gunatitamainatundi.
0: Love transcends attributes.
1: Atti gunatitamainatundi premanu gunamulato cherchi manavattvamu tayaka janmamunu vyarthamu gavinchukuntunnadi.
0: Such love which transcends attributes has taken upon itself the attributes in human life and thus ruins itself.
1: Ee prakrutamaina jagattunandu talli biddala prema.
0: In this world we find a love between the mother and the child.
1: Ee prakrutamaina jagattunandu bharya bhartala prema.
0: In this world we find love between the husband and wife.
1: Anna tammula prema.
0: Love among brothers.
1: Bandhu mitrula prema.
0: Relations.
1: Ivannintini kudunu prema aneetundi padamutu upayoga petti ee jeevitani gaduptunnadu manavudu.
0: Man spends his life using the sacred word love for these worldly purposes and relationships.
1: Ee puttaka puramu ee bidda evaru ee talli evaru.
0: Before your birth, who is a mother, who is the child?
1: Appudu ee talli ki aa bidda paina prema unnada?
0: Do you expect mother to shower love on the child then?
1: Led.
0: No.
1: Bidda janminchina tarvatane ee talliki prema yerpadutundi.
0: It's only after the birth of the child the mother starts loving the child.
1: Pendiki puramu bharya bhartanu bharta bharyanu preminchukuntaru. Ivi kevalam eppati nunchi jarigindi. Pendi tarvatane jarigindi.
0: The love between husband and wife start only after wedding, not before that.
1: ఇదే విధంగానే బంధుమిత్రుల ప్రేమ, అక్క చెల్లెండ్రి ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ అన్నీ కూడా శారీరధారమైనటువంటి యొక్క నెగటివ్.
0: దిస్ ఫార్మ్ ఆఫ్ లవ్ అమాంగ్ రిలేషన్స్, అమాంగ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఈజ్ జస్ట్ బాడీ రిలేషన్షిప్, ఫిజికల్ రిలేషన్షిప్.
1: ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ అని అనిపించుకోదు.
0: యూ కెనాట్ కాల్ దిస్ లవ్ బేస్డ్ ఆన్ ద బాడీ. Cannot call it love in the true sense.
1: ఇది కేవలం ప్రాకృతమైన సంబంధ బాంధవ్యమైనటువంటి దానిగా పోల్చుకోవచ్చు.
0: We can call it only physical, worldly attachment, relationship.
1: నిజమైన ప్రేమకు ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధం కానీ ఇంకా ఏ విధమైన సంబంధం కానీ లేదు.
0: Actually speaking, the true love has neither giving nor receiving. It is beyond the two.
1: భగవంతుని ప్రేమిస్తారు భక్తులు.
0: devotees love God.
1: Bhagavantuda, నాకు ఈ కార్యం జరిమేరినప్పుడు నీకు ఈ విధమైనటువంటి ముడుపుని చెల్లిస్తానంటాడు.
0: The devotee vows pledges that he would do something if his desire is fulfilled.
1: నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతానంటాడు.
0: He will say that he will break the coconuts as an offering.
1: తుచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతాడు.
0: He offers mean hair to have mighty desire fulfilled in bargain.
1: కానీ ఇది భక్తియా?
0: You call it devotion?
1: కాదు కాదు.
0: No, not at all.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటిది వ్యాపార సంబంధమైనటువంటిదే కానీ భక్తి సంబంధం కాదు.
0: That which gives and expects something in return is a matter of business, not devotion.
1: నిజమైన భక్తుడు కేవలము ఇచ్చుకోవటమే కానీ పుచ్చుకోవటం అనేటువంటిది ఉండదు.
0: A true devotee only gives and gives, never accepts.
1: కనుక అర్పితమే ఈ భక్తి యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: And that is the main duty of a devotee.
1: మానవ జీవితము ఐహిక ఆముష్మికంగా మిళితము.
0: Human life is a combination here and hereafter.
1: కానీ ఈనాటి మానవుడు ఆముష్మికమును విస్మరించి ఐహికమునే విశ్వసించి బుద్ధితో దీనిని అనుభవిస్తూ వస్తున్నాడు.
0: Man is experiencing his life on earthly sojourn, making use of intellect only, forgetting the life thereafter.
1: బుద్ధితత్వంతో అనుసరించినంత వరకు కూడాను ఇది కేవలము తనకు కాని సంఘమునకు కాని దేశమునకు కాని శాంతి భద్రత చేకూరవు.
0: So long he lives like this, neither he enjoys security nor the nation by and large.
1: కనుక ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యమును మనం దూరం గావించుకుని హృదయ సంబంధమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే లోకములో శాంతి భద్రత చేకూరుతాయి.
0: యూ ఎక్స్పెక్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ దిస్ వరల్డ్ వెన్ వన్స్ వీ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ అండ్ డెవలప్ లవ్ హోల్ హార్టెడ్లీ.
1: సృష్టి తంత్రము ధర్మాధర్మములు సత్యాసత్యములు పాపపుణ్యములు శీతోష్ణములు అనేటువంటి యొక్క ద్వంద్వ సమన్వయమై ఉంటున్నది.
0: ద హోల్ యూనివర్స్ is duality. You find righteousness, unrighteousness, the truth and untruth, the sin and the merit, the heat and cold.
1: కాని ఈ జగత్తునందు కేవలం ధర్మం మాత్రమే ఉండుటకు వీలు కాదు.
0: It's not possible to expect only dharma in this world.
1: లేక అధర్మం మాత్రమే ఉండుటకు సాధ్యం కాదు.
0: It's not possible to expect unrighteousness either.
1: అధర్మం నిర్మూలం చేసి ధర్మం స్థాపించాలని ఆశిస్తుంటారు.
0: We expect the establishment of dharma in the place of adharma or unrighteousness.
1: ఇది అసాధ్యం.
0: It is impossible.
1: ధర్మా ధర్మముల యొక్క మిశ్రమమే ఈ జగత్తు.
0: This world is a combination of righteousness and unrighteousness as well.
1: ఇవి రెండు ఉండినప్పుడే మానవత్వమునకు ఒక విధమైనటువంటి ఉత్సాహం ఏర్పడుతుంది.
0: There lies the entire secret of happiness in human life.
1: ఈ జగత్తునందు ధర్మా ధర్మములు లేకుండా సత్యాసత్యములు లేకుండా ఏనాడు కూడా ఈ జగత్తు నిలువజాలదు.
0: దిస్ వరల్డ్ కెనాట్ సస్టైన్ వితౌట్ ది ట్విన్స్ ధర్మ అండ్ అధర్మ, దట్ సత్య అండ్ అసత్య, ద ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్.
1: కనుక రెండింటి ఎందుకూడను ధర్మమును మాత్రమే మనం అంగీకరించి అధర్మమును మాత్రం విస్మరించి దానిని పరీక్షిస్తూ పరీక్షిస్తూ జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: వీ హావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ డిస్క్రిమినేటింగ్, యాక్సెప్టింగ్ ఓన్లీ ధర్మ రైచియస్నెస్, giving up adharma and righteousness.
1: Kani ee naati manavudu evariti manava dharmamu ettidi pasu dharmamu aneetundi satyanni gurtinchukolekapothunnadu.
0: Man is not able to understand his human temperament, human dharma, as against the pasu dharma, the bestial quality.
1: Ahimsa, satyamu, sanubhuti ee moodu kudanu sarva jeevulu yokka samanamaina dharmamu.
0: There are three qualities which are uniform for all beings. One, ahimsa, non-violence, satya, the truth, the sanubhuti, forbearance or sympathy.
1: Manavattvamu vismarinchi kevalam pasuttvamunu swikarinchi gunamunandu buddhiyandu pasuttvamune abhiruddhi parchukunnanta varaku kudanu manavuni yokka hrudayamlo shanti baddhati emaatram kudanu iluvajalavu.
0: You cannot expect peace and security landing in the human heart, making use of intellect so long, he is bestial in his behavior.
1: Ahara nidra bhaya maidnadulu manavunaku pashuvunaku samanamainavi.
0: The qualities like food, raiment and shelter, the fear and sleep and procreation are common to the animal world and human population.
1: Manava dharmam yemiti, pashu dharmam yemiti.
0: So we have to know the manava dharma, the qualities of mankind, as against the qualities of an animal.
1: Nenu manavudanu ani anukovatamu visvasinchatamu ardha satyame.
0: To say that I am a human being is only half truth.
1: Rendava ardha satyamu nenu pasuvunu kaadu ani ninnayinchukovali.
0: The decision that lies in the other half truth is to say that I am not an animal.
1: Ekatvame nitya satyamu.
0: That the eternal truth is the combination of these two.
1: Nenu manavudanu pasuvunu kaadu. Nenu manavudanu pasuvunu kaadu. Nenu manavudanu pasuvunu kaadu. అనేటువంటి సమన్వయాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
0: He should establish the synchronicity between the two, that I am a human being, I am not an animal.
1: ఇంతటితో మాత్రము ధర్మము నెరవేరదు.
0: Well, that doesn't fructify the principle of dharma.
1: నేను మానవుడనే.
0: I am a human being.
1: అయితే నేను స్త్రీనా పురుషుడనా?
0: Then, am I a man or a woman?
1: నేను గృహస్థుడనా బ్రహ్మచర్యనా?
0: Am I a householder or a servant?
1: వానప్రస్థినా సన్యాసినా?
0: Am I a recluse or a renunciate?
1: అన్నింటి యొక్క విచారణ కూడా చేయాలి.
0: We have to inquire discreet, clearly.
1: ఆయా స్థానములకు సంబంధించినటువంటి ధర్మమును మాత్రమే మానవుడు అనుసరించాలి.
0: Man should follow appropriate to his situation at that moment of time.
1: మానవుడు బ్రహ్మచారిగా ఉండి గృహస్థ ధర్మాన్ని అనుభవించకూడదు.
0: Man being a celibate cannot have experience of a householder.
1: అప్పుడే ఈ జగత్తునందు ధర్మ సంకరణ ఏర్పడుతుంది.
0: There lies the mixing of confusion in
1: సంఘములో కల్లోలము ఏర్పడుతుంది.
0: There lies the agitation in mankind.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మానవుడు అర్థం చేసుకునలేక ప్రవర్తిస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ బిహేవింగ్ వితౌట్ అండర్స్టాండింగ్ ఇన్ ద లీస్ట్ వాట్ ఈస్ మెంట్ బై ధర్మ ఆర్ రైచియస్నెస్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ధర్మాన్ని తాను అనుసరించే సమయం లోపల నేను ఎట్టి స్థితిలో ఉన్నాను? నేను బ్రహ్మచారి స్థితిలో ఉన్నానా, లేక గృహస్థ స్థితిలో ఉన్నానా, లేక వానప్రస్థ స్థితిలో ఉన్నానా అని విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మం ఆచరిస్తూ రావాలి.
0: ఎవ్రీ మ్యాన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ ఫర్ హిమ్సెల్ఫ్ ద క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్ యాజ్ ఎ బ్యాచులర్, యాజ్ ఎ రిక్లూజ్, యాజ్ ఎ హౌస్ హోల్డర్ అండ్ యాజ్ ఎ టోటల్ రెనన్షియేట్.
1: ఒకరు అనుసరించవలసినటువంటి ధర్మంను మరొకరు అనుసరించకూడదు.
0: ద వన్ హూ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ఎ పర్టికులర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ షుడ్ నాట్ అడాప్ట్ డిఫరెంట్.
1: మానవులకు అందరికీ ఒకే ధర్మమని భావించకూడదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ధర్మ ఇస్ యూనిఫామ్.
1: అది అధర్మానికి మూల కారణం అవుతుంది. అది
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అన్‌రైచియస్నెస్ టుడే.
1: మానవుడే జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తన వయ ప్రమాణమును గురించి విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మం ఆచరించాలి.
0: ఎవ్రీ మ్యాన్ మస్ట్ ఫైండ్ అవుట్ హిస్ ఏజ్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్లీ.
1: ఆ నియమాన్ని తప్పి ప్రవర్తించడం చేతనే ధర్మహీనం జరుగుతుండాలి. ధర్మజ్ఞానం అనుసరిస్తుండాలి.
0: బికాస్ హీ డజన్ ఫాలో ద డిసిప్లిన్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్ అట్ దట్ ఏజ్ వీ ఫైండ్ కన్ఫ్యూజన్ ఇన్ ధర్మ.
1: ఈ జగత్తులో ధర్మాధర్మములు లేకుండా ఉండడానికి వీలు లేదు.
0: It is not possible to expect the world without the twins, dharma and
1: adharma. Ee yokka samanvayam chetane manavatvamunu divyatvanga marchukovali.
0: The combination, the entire coordination between the two will help you to attain the divinity from humanity.
1: Kanuka pasuttvam ante emiti?
0: What is bestial temperament?
1: Ee pasuttvamunandu kudanu tana yokka niyamamunu puraskarinchukoni.
0: In animality there is discipline.
1: ఆహార నిద్ర బయనాదుల నుంచి మాత్రమే తన జీవితాన్ని అంకితం గావించుకోవాలి.
0: వన్ హ్యాస్ టు స్పెండ్ హిస్ లైఫ్ రెస్ట్రిక్టింగ్ టు ద ఫుడ్, ఫియర్, స్లీప్ అండ్ ప్రొక్రియేషన్.
1: ఈ పశువుల యందు కూడా కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: అనిమల్ హ్యాస్ ఎ డిసిప్లిన్.
1: అదే విధంగానే మానవుల యందు కూడా కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: సో ఆల్సో మ్యాన్ హ్యాస్ ఎ డిసిప్లిన్.
1: ఇరువురు ఒక సమానంగా భావించుకోవటం ఇది అసాధ్యము.
0: It is impossible to expect same discipline for animal and a man.
1: అనేక మంది భారతీయులు ఆశించే ఆశలను, పూజించే పూజలను, ఆరాధించే అర్చనలను విరుద్ధంగా భావిస్తున్నారు.
0: Many people consider the form of worship, the form of spiritual path adopted by Bharatiyas, something against
1: భారతదేశంలో ఇన్ని విధములైనటువంటి ఇక్కట్టు రావడానికి, ఇన్ని విధములైనటువంటి హింసలు జరగడానికి, ఇన్ని విధములైనటువంటి యొక్క కల్లోలములు ఏర్పడడానికి కుల మతమనే మూల కారణమని భావిస్తున్నారు.
0: వీ కన్సిడర్ ద కాస్ట్ అండ్ రిలీజియన్ డిఫరెన్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద అబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్ అండ్ వయలెన్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
1: అనేక మతములతో కూడినటువంటి భారతీయ జగతి.
0: అండ్ దిస్ భారత్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ రిలీజియన్స్.
1: కానీ మతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎగ్జిస్ట్ వితౌట్ ఎ రిలీజియన్.
1: అయితే ఈ మతముల వల్ల ఏర్పడినటువంటివి కాదు ఈ కల్లోలములు.
0: ది ఎజిటేషన్స్ ఆర్ నాట్ డ్యూ టు రిలీజియస్ డిఫరెన్సెస్.
1: మతములు మానవుడు నిర్మించినటువంటివి కాదు.
0: రిలీజియన్ ఈజ్ నాట్ ఆఫ్ మ్యాన్స్ మేకింగ్.
1: అది సహజమైన ధర్మములు.
0: ఇట్ ఈస్ ఎ నేచురల్ కోడ్ ఆఫ్ లైఫ్.
1: కనుక మానవులు కేవలము తన ధర్మములను, తన యొక్క ఆరాధనలు, తన యొక్క అర్చనలు వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టడం చేతనే ఈ కల్లోలము జరుగుతున్నవని భావిస్తున్నారు.
0: వీ కన్సిడర్ దట్ అవర్ పాత్ ఆఫ్ లైఫ్, అవర్ మోడ్ ఆఫ్ వర్షిప్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ఎడ్యుకేషన్ అండ్ కన్ఫ్యూజన్ అరౌండ్.
1: కులములు మతములు అనేటువంటివి కల్లోలములకు ఏమాత్రము కారణాలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద కాస్ట్ అండ్ రిలీజియన్ ఆర్ ఇన్ నో వే రెస్పాన్సిబుల్ ఫర్ కన్ఫ్యూజన్.
1: మానవుని యొక్క అంతఃకరణమైనటువంటి యొక్క భావములే దీనికి మూల కారణం.
0: The inner feelings of man are responsible for all the agitation.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: జర్మనీ దేశం లోపల,
0: in Germany,
1: కులమతములు ఏమాత్రము లేవు.
0: There are no religions in community.
1: కానీ రెండవ మహాభారత యుద్ధం జరిగిన తర్వాత,
0: of the second war in Mahabharat, second world war,
1: ఈ జర్మన్ దేశమును నాలుగు భాగములుగా విభజించి,
0: Germany is divided into four parts.
1: నాలుగు ముక్కలుగా చేసి పరిపాలన చేస్తూ వచ్చారు.
0: There lies the administration having been divided into four parts in Germany.
1: కులమతముల యొక్క భేదమా కారణము?
0: Well, do you think that the caste and religion are responsible?
1: జపాన్ దేశమును కూడా అనేక రకములుగా విభజించి,
0: Japan is also divided.
1: కొన్ని దినములు అందులో కూడా కల్లోలములు ఏర్పడుతూ వచ్చినాయి.
0: You find a lot of agitation over there.
1: దీనన్నిటికీ కులమతములు ఆరాధనలు మూల కారణములు కాదు.
0: For all this, the mode of worship, the caste and religion are not responsible.
1: మానవుని యొక్క మహాప్రమాణం లే దీనికి మూల కారణములు.
0: It's only man's feeling that is responsible.
1: కనుక కులమతములు అనేటువంటి దానికి మూల కారణంగా తీసుకోవటం చాలా తప్పు.
0: It's a big mistake if you think that religion and caste are responsible for agitation in this.
1: భారతీయులు ఇన్ని మతములు ఉండినప్పటికీ,
0: though there are many religions in
1: భారత, ఐకమత్యంగా అన్యోన్యతగా సోదర భావమును పెంచుకుని జీవితాన్ని గడుపుతూ వచ్చారు అనేక వేల సంవత్సరములు.
0: For many long years in Bharat, people spent their life in unity and fraternity in spite of religions and communities caste.
1: Matamulanniyu veru margambu okkate.
0: Religions are many but the path is one.
1: Vastra bhedamu veru vastu okkate.
0: The cloth is varied but yarn is one.
1: Shringaramulu veru bangaram okkate.
0: Jewels are many but gold is one.
1: పశుల వన్నెలు వేరు పాలు ఒకటే.
0: కలర్స్ ఆఫ్ ది కౌస్ ఆర్ డిఫరెంట్ బట్
1: జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే.
0: అండ్ దెన్ దర్ మెనీ కైండ్స్ ఆఫ్ స్పీషీస్ అండ్ బీయింగ్స్ బట్
1: పూల జాతులు వేరు పూజలు ఒకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ వన్.
1: బ్రతుకు కోసం బహుబాధ బద్ధులైది.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ బౌండ్ టు క్యారీ అవుట్ అవర్ లివింగ్.
1: బ్రతుకు కోసం ఏర్పడినటువంటిదే కానీ కేవలం ఒకరికొకరు కల్లోలం అభివృద్ధి పరచుకోవటం కాదు.
0: ఆల్ దిస్ ఈస్ డ్యూ టు ఎ కైండ్ ఆఫ్ ఫీలింగ్ టు క్యారీ అవుట్ హౌ అవర్ లివింగ్. Nothing to do with other aspects.
1: Matamullo yematramu dvesham ledu.
0: In fact, there is no hatred in the field of religion.
1: Matullo unnadi dvesham.
0: Everything lies with mati the mind.
1: Matulu manchivaina matame edi chaddadi.
0: If mati the mind is good, what is wrong with matamu the religion?
1: Kanaka matam paina deeni karanaanni pondatam chaala porapaatu.
0: It is a mistake to consider that mata the religion is responsible.
1: Bharata deshamulandu,
0: in Bharat,
1: aneka matamulu perutho pettukuni,
0: there are many religions.
1: ఈ జాతులు అనేటువంటిది కొంచెం మూల కారణంగా తీసుకున్నారు.
0: అండ్ వీ హావ్ గాన్ బై ది కమ్యూనిటీ కాస్ట్.
1: జాతి కూడాను మానవ నిర్మితం కాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: జాతి అనగా ఏమిటో అర్థాన్ని గుర్తించాలి.
0: లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ దిస్ కాస్ట్.
1: జాతి జాతి జాతి
0: దిస్ జాతి ఆర్ నేషనల్.
1: జాతి అనగా ఒక స్వరూపానికి లక్షణమే జాతి.
0: దిస్ జాతి ఆర్ నేషనాలిటీ యాజ్ ఎ ఫామ్.
1: ఇది పూల జాతి.
0: This belongs to the community of flowers.
1: Aakaram ei deeniki moola jati ga unde.
0: Its very form testifies it.
1: Idi batta jati.
0: This belongs to the cloth.
1: Deenikanta cotton ei deeniki moola karanam.
0: And the cotton is the cause.
1: Kanukane okka vyakti valla jati yerpattam ledu.
0: And the nationality is not the combination of a single.
1: Okka vyaktini manam naasanam cheyavachunu.
0: You may kill a single person.
1: Kaani manava jatini matram nirmoolam cheyadaniki veelu kaadu.
0: It is impossible to annihilate the entire humanity.
1: Aneka vrutchamulu untunnayi.
0: You have many trees.
1: Maamidi vrutchamulu untunnayi.
0: Maamidi
1: vrutchamulu untunnayi.
0: You have got mango trees and mee
1: vanthai kunnu vrutcha jatiye.
0: They belong to the world of trees.
1: Vrutcha jati ainanta matramana.
0: Because of that,
1: maamidi vittanam naati veepa pandu korthe vastunda.
0: Having sown the seed of neem, you cannot expect the mango tree
1: of it.
0: And so also true when sowing the mango tree, you cannot expect the neem
1: out of it.
0: But they all belong to the world of trees. But fruits are many. And the fruits have different tastes, many, many tastes. 400 types of tastes.
1: కనుక ఇన్ని రుచులతో కూడినటువంటి ఈ వృక్షములు ఏకత్వాన్ని ఏ రీతిగా నీవు భావించగలవు?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ దిస్ యూనిటీ అమాంగ్ ది ట్రీస్ విత్ 450
1: కనుక నీ మానవ జాతి ఎందుకును? మానవ జాతి ఒక్కటే.
0: ద హ్యూమన్ రేస్ ఇస్ వన్.
1: కానీ మానవులు వేరు వేరు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్
1: వారి మనోభావములు వేరు వేరు.
0: దేర్ థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: సంకల్ప వికల్పములు వేరు వేరు.
0: దేర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ఆర్
1: వేరు వేరు.
0: అండ్ ది బిహేవియర్ ఇస్ డిఫరెంట్.
1: ఇవన్నీ కూడాను అంతఃకరణ యొక్క ప్రమాణములే.
0: దే ఆల్ గో బై ది ఇన్నర్ ఫీలింగ్.
1: కాబట్టి జాతిని నిర్మూలనం చేయటం అనేటువంటిది వెర్రితనము.
0: ఇట్ ఇస్ ఫూలిష్నెస్ టు ఎక్స్పెక్ట్ టు కిల్ ది ఎంటైర్ రేస్.
1: జాతిని ఎవరు కూడా నిర్మూలం గావించుకోలేరు.
0: నన్ కెన్ రిమూవ్ ది హ్యూమన్ రేస్ ఇన్ టోటల్.
1: వ్యక్తిని నిర్మూలం గావించవచ్చును, కానీ జాతి ఎప్పటికీ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: యూ కెన్ కిల్ ఎ సింగిల్ హ్యూమన్ బీయింగ్ బట్ నాట్ ఎనిహిలేట్ కిల్ ది ఎంటైర్ సొసైటీ.
1: మానవ జాతి,
0: దట్ ఈస్ హ్యూమన్ రేస్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క జాతిని కేవలం కొన్ని కల్లోలములకు మూల కారణం చెప్పుకోవటము కేవలం అజ్ఞానమే.
0: It is utter state of ignorance to consider that the castes are responsible for the entire confusion.
1: ఈ నాడు జగత్తులో ఇన్ని విధమైనటువంటి కల్లోలములకు మూల కారణము మానసిక ప్రవాహములే.
0: For all the disturbances in the world, it is our mental makeup that is responsible.
1: వ్యక్తి యొక్క ప్రవర్తనలే దీనికి మూల కారణము.
0: It is the individual behavior that is the
1: జాతి మత కుల భేదములు ఏమాత్రము దీనికి కారణాలు కావు.
0: And then, the reasons such as based on caste, community and religion.
1: ఈ మూలాధార సత్యమును గుర్తించుకోలేని వ్యక్తులు మాత్రమే జాతి మత కులములే ఈ యొక్క కలహములకు మూల కారణమని భావిస్తున్నారు.
0: దోస్ హూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మెయిన్ సీక్రెట్ రీజన్ బిహైండ్ ఇట్ కన్సిడర్ ద కాస్ట్ అండ్ ద రిలిజియన్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: జగత్తులో ఈ కలహములకు కల్లోలములకు జాతి మతములు కారణమే కాదు.
0: ఫర్ ఆల్ ది ఎడ్యుకేషన్ డిస్టర్బెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద వరల్డ్ ద కాస్ట్ అండ్ రిలిజియన్ ఆర్
1: వ్యక్తి యొక్క ప్రమాణములు వ్యక్తి యొక్క సంస్కృతి దీనికి మూల కారణం.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఇండివిజువల్ కల్చర్ అండ్ ఇండివిజువల్ బిహేవియర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక మన యొక్క సంస్కృతిని మనం పవిత్రంగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ మేక్ అవర్ కల్చర్.
1: ప్రాచీన భారతీయ సంస్కృతి ఎందు,
0: ఇన్ ది ఏన్షియన్ కల్చర్ ఆఫ్ భారత్,
1: నిజమైనటువంటి తత్వం ఏకత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: ఆ ఏకత్వమును మాత్రమే మనం దృష్టి ఎందు ఉంచుకోవాలి.
0: వీ హావ్ టు కీప్ దిస్ వన్నెస్, స్పిరిట్ ఆఫ్ వన్నెస్ యాజ్ ద మెయిన్ వ్యూ.
1: కానీ నక్షత్రములు వేరువేరుగా ఉన్నాయి.
0: ద మెనీ స్టార్స్,
1: బట్ స్కై ఈజ్ వన్.
0: బట్ ది స్కై ఈజ్ వన్.
1: బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బీయింగ్స్ ఆర్ మెనీ.
1: బ్రెత్ ఈజ్ వన్.
0: బ్రెత్ ఈజ్ వన్.
1: Nations are many.
0: Nations are many.
1: Earth is one.
0: Earth is one.
1: Chusara. Ee satyanni manam gurtinchukuntu povali.
0: We have to recognize this truth.
1: Kaga vyaktitvamlo undinatundi oka divyatvanni manam pravartanga bhavinchukovali.
0: We have to consider the divinity in the personality as sacred.
1: Annintikini moolakaranam premane.
0: Love is the main cause for all.
1: Ee prema okari valla yerpadinatundi kaani okari valla andukunnatundi kaani kaadu.
0: The love is neither given, handed over or passed on.
1: ఇది సహజసిద్ధంగా ఏర్పడేటువంటిదే.
0: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్.
1: ఈ ప్రేమకు ఒకరు మూల కారణం కాదు.
0: నో వన్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ లవ్.
1: దైవమే ప్రేమ. ప్రేమనే దైవము.
0: గాడ్ ఈస్ లవ్. లవ్ ఈస్ గాడ్.
1: కనుకనే ఈ దైవత్వంతో వచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మనం భిన్నత్వంగా భావించుకోవచ్చు?
0: హౌ డు యూ కన్సిడర్ దిస్ లవ్ ఎస్ ఎ డివినిటీ అండ్ గో బై ది వర్డ్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ?
1: ప్రేమతత్వాన్ని మొట్టమొదట మనం విచారించాలి.
0: Investigate the nature of love.
1: Prema roopamu brahmamu premamayamu.
0: God is love, is the very embodiment
1: prema,
0: of love.
1: Prema tu sandhimpa neemamagunu.
0: There can be a discipline by
1: kaana premanu gattiga kaligi unna.
0: If you have the strong love,
1: advitiyamu nandanga arhudagunu.
0: You attain the state of non-duality.
1: Mana advitiyamanta kudanu kevalam prema yende imidi untunnadi.
0: That non-dual state is born out of love.
1: Kevalam sharira abhimanamunu puraskarinchukoni,
0: basing on the body attachment,
1: deha bandhamunu veru veruga bhavinchukovatam chetane,
0: because we go by multiplicity,
1: ee prema bhinna bhinnanga roopalutundali.
0: Love is fragmented or segmented.
1: Ee bhinna bhinnamga yerpadetundi prema nijamaina prema kaadu.
0: The divided love is not love at all.
1: Ee sambandha bandhamyamto vachinatundi prema,
0: it goes by the association and relationship.
1: Prema okkate.
0: Love is one.
1: ఏ వ్యక్తి అయినా కానీ, ఏ దేశమైనా కానీ,
0: ఎనీ కంట్రీ,
1: ఏ ప్రాంతమైనా కానీ,
0: ఎనీ రీజియన్,
1: కానీ ప్రేమతత్వం ఒక్కటే.
0: బట్ లవ్ ఇస్ వన్.
1: స్వామి ప్రేమ ప్రేమ ప్రేమ అంటున్నారు, ఏమిటి ఈ ప్రేమకు రూపము అని అనేక మంది భావిస్తుంటుంటారు.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ లవ్ కంటిన్యూస్లీ ఎవ్రీ టైమ్. వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్? ఇస్ ద
1: ప్రేమనే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
0: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమ అనేటువంటిది భగవంతుడే.
0: And this very love is God himself.
1: ఈ ప్రేమ అనేటువంటిది హృదయమే.
0: And this heart is the center of
1: love.
0: And this exists.
1: ఈ ప్రేమ అనేటువంటిది ఆత్మనే.
0: And this love is ఆత్మ.
1: ఈ ప్రేమ అనేటువంటిది బ్రహ్మనే.
0: And this love is Brahma.
1: కాబట్టి ఏదిగానే భావించుకోనివు అన్నిటికీ ప్రేమ ఒక్కటే.
0: Give any name, but love is one and the same.
1: బ్రహ్మ ప్రేమనే.
0: That Brahma is God.
1: మన మూలాధారమైన తత్వం ప్రేమనే.
0: The main primordial principle is love.
1: ఆత్మ ప్రేమనే.
0: Spirit, Atma is love.
1: హృదయము ప్రేమనే.
0: The heart is love.
1: సర్వము ప్రేమమయమే.
0: Everything is full of love.
1: ఇలాంటి ప్రేమకు ఏ రూపం అని చెప్పగలరు?
0: What form can you definitely
1: say? కనుకనే నీయందున్నది నాయందున్నది ఒకే ఆత్మనే.
0: So that in you and in me is same Atma.
1: నీయందున్నది నాయందున్నది ఒకే హార్టే హృదయమే.
0: The same హృదయ, the heart is present in you and me.
1: కాబట్టి హృదయాన్ని హృదయం ప్రేమిస్తుందాది.
0: So it's only connection heart to heart.
1: ఈ ఏకత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ద్వేషం అనేటువంటి ఉండదు.
0: When once we understand this principle of unity, there's no scope for hatred.
1: ఈనాడు ఈ ఏకత్వం అనేటువంటి దాన్ని భిన్నత్వంగా భావించుకోవటం చేతనే అనేక రకమైనటువంటి కలహములు కల్లోలములు విజృంభించిపోతున్నాయి.
0: బికాస్ యూనిటీ ఇస్ వ్యూడ్ యాజ్ డైవర్సిటీ, లీడింగ్ టు ఆల్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిస్టర్బెన్సెస్ అండ్ అజిటేషన్స్.
1: కనుక మన అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
0: It is only the atmic principle, consciousness.
1: దేహమును వేరు వేరుగా ఉండవచ్చును.
0: What is may be different?
1: ఇవన్నీ వేరు వేరుగా భావించుకున్నంత మాత్రమున ఆత్మ తత్వం వేరు కాలేదు.
0: Because you think of variety, diversity, you cannot consider consciousness
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: It is only one consciousness present in all beings.
1: అద్వైతం బ్రహ్మ అన్నారు.
0: The non-dualism is cosmos.
1: బ్రహ్మనే అద్వైతము.
0: The Brahma is non-dual.
1: బ్రహ్మ అనగా ప్రోత్తరమైనటువంటి స్వరూపము.
0: బ్రహ్మ మీన్స్ వాస్ట్నెస్.
1: సర్వత్రా నిండినటువంటిది ఆత్మతత్వము.
0: దట్ వాస్ట్నెస్ స్పిరిట్ ఆఫ్ బ్రహ్మ
1: సర్వత్రా ప్రవేశించేటువంటిది భిన్నత్వమే కాకుండా బ్రహ్మతత్వము.
0: దేర్ఫోర్ ఇట్ కెనాట్ బి ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ, ఇట్ ఇస్ ఓన్లీ యూనిటీ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం దృఢంగా విశ్వసించాలి.
0: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ ద ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
1: దేహాన్ని అభిమానం చేసుకుని
0: because the body attached.
1: ఈ దేహాభిమానం చేతనే అనేక విధమైనటువంటి భేదములు ఏర్పడుతున్నాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది బాడీ అటాచ్మెంట్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మల్టిప్లిసిటీ.
1: కోపము తాపము ఈర్ష్య అసూయ డంబము ఇలాంటివంతా రావడానికి ఈ యొక్క దేహాభిమానమే.
0: ఇట్ ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ పాంప్ అండ్ షో.
1: అనేక మంది దేవాలయాలకు వెళ్తుంటారు.
0: మెనీ పీపుల్
1: వెంకటేశ్వర దేవాలయంకు వెళతారు.
0: దే గో టు వెంకటేశ్వర టెంపుల్.
1: స్వామి నీవు నా కోరికలు నెరవేర్చుతుంటే నీకు ఒక బ్రహ్మోత్సవం చేపిస్తాను ఉంటాడు.
0: దే గో టు వెంకటేశ్వర టెంపుల్ అండ్ సే స్వామి ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్ ఐ విల్ ఆఫర్.
1: స్వామి నా బిడ్డకు వివాహం ఏంటంటే నీకు ఒక కళ్యాణం జరిపిస్తాను ఉంటాడు.
0: ఇఫ్ మై డాటర్ ఈస్ మ్యారీడ్ స్వామి ఐ విల్ పర్ఫార్మ్ యువర్ మ్యారేజ్.
1: భగవంతుని మ్యారేజ్ వీడా చేసేటువంటి వాడు.
0: ఆర్ యూ ద పర్సన్ టు పర్ఫార్మ్ ద మ్యారేజ్ ఆఫ్ గాడ్?
1: తన మ్యారేజ్ కోసమని భగవంతుడు వీని కోరిక నెరవేరుస్తాడా?
0: యూ మీన్ సే గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యారేజ్ సో హస్ టు బి మ్యారీడ్ హింసెల్ఫ్?
1: నీవు ఈ విధంగా ఒక ఆశను చూపించి భగవంతుని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు.
0: యూ వాంట్ టు టెంప్ట్ గాడ్ బై దిస్ అండ్ చీట్ హిమ్.
1: ప్రతి ఫలాపేక్షతో పల భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది ప్రేమనే కాదు.
0: దట్ ప్రేయర్ బోర్న్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
1: ప్రతి ఫలాపేక్ష లేకుండా
0: విదౌట్ ఎన్ ఎక్స్పెక్టేషన్.
1: ఒకే ఆత్మనే.
0: ఓన్లీ వన్ కాస్మిక్ ప్రిన్సిపల్.
1: నా ఆత్మను నేను చూసుకుంటున్నాను.
0: ఐ సీ మై ఓన్.
1: నా ఆత్మతో నేను మాట్లాడుతున్నాను.
0: ఇట్ మై కాన్షియస్నెస్ దట్ స్పీక్స్.
1: నా భగవంతునితో నేను కూడి ఉంటున్నాను.
0: ఐఎమ్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
1: ఈ ఏకత్వంలో మనం అభివృద్ధి కావాలి.
0: వీ హావ్ టు డెవలప్ ఫాస్టర్ దిస్ వన్నెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: అనేక పర్యాయములు మిమ్మల్ని ప్రేమ స్వరూపులారా అని పిలుస్తుంటాను.
0: భగవాన్ అడ్రస్సెస్ రిపీటెడ్లీ
1: అస్. మీ రూపము ఈ దేహాభిమానంతో కూడినటువంటి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ this body attachment.
1: ప్రేమస్వరూపమే మీ మీ సత్యజీవం.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ట్రూ నేచర్ ఈస్ లవ్.
1: అది నిర్గుణమైనటువంటిది.
0: దట్ ఇస్ అట్రిబ్యూట్ లెస్.
1: అందుకోసమని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: ఇట్ ఇస్ ఎటర్నల్, ఇట్ ఇస్ అన్సలీడ్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ అన్పొల్యూటెడ్.
1: కనుక ఆకారంతో కూడినటువంటి దాన్ని ప్రేమ అని చెప్పడానికి వీలు కాదు.
0: అండ్ దట్ గోస్ బై ఫార్మ్ యూ కెనాట్ సే
1: ఈమె నా తల్లి అని ఆకారాన్ని నీవు తల్లిగా భావిస్తున్నావు.
0: అండ్ యూ కన్సిడర్ యువర్ మదర్ గోయింగ్ బై హర్ ఫార్మ్.
1: ఎప్పటి నుంచి నీ ఆకారాన్ని తల్లిగా భావిస్తున్నావు?
0: Since when you have this motherly feeling?
1: ఆమెకు పుట్టిన తర్వాత నీ పెద్దవాడు అయిన తర్వాత నేను కొడుకు ఆమె తల్లి అని అభిమానం ఏర్పడిన తర్వాత ఆమె నీవు ప్రేమిస్తున్నావు.
0: ఆఫ్టర్ బర్త్ యాజ్ యు గ్రో వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ యువర్ మదర్ యూ కాల్ హర్ మదర్.
1: ఈమె నా తల్లి అనేటువంటి విశ్వాసమే లేకపోతే నీవు ఆమెను ప్రేమించలేవు.
0: If you have no faith that so and so is your mother, you can't love her.
1: కాబట్టి ఈ విశ్వాసమే ప్రేమకు మూల కారణము.
0: Where
1: there is confidence, there is love.
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is peace.
0: Where there is love, there is peace.
1: Where there is peace, there is truth too.
0: Where there is peace,
1: there is truth, there is bliss.
0: Where there is truth, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: కనుకనే ఆకారాన్ని నీవు తల్లిగా భావించుకున్నావు.
0: You consider the form as your mother.
1: అంతటితోనే మన యొక్క ప్రయత్నం మానకూడదు.
0: డోంట్ గివ్ అప్ ఎట్ దట్ స్టేజ్.
1: దాని నుంచి సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్వెస్టిగేట్ ద ట్రూత్ అండ్ డెవలప్ దేర్ ఆఫ్టర్.
1: దాని నుంచి నీవు శాంతిని పెంపొందింపు చేసుకోవాలి.
0: దెన్ యూ కెన్ అక్వైర్ పీస్ అవుట్ ఆఫ్ ఇట్.
1: ఆ శాంతి నుంచి నీవు సత్యంలో ప్రవేశించాలి.
0: అండ్ ఫ్రమ్ పీస్ ట్రావెల్ టువర్డ్స్ ట్రూత్.
1: ఈ సత్య శాంతిలో ప్రవేశించిన తర్వాత నీ జీవితం ధన్యమైపోతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ట్రూత్ అండ్ పీస్ యు ఆర్ రిడీమ్డ్.
1: ఇది ఎక్కడో బయట లేవు.
0: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ వర్ల్డ్.
1: నీయందే ఉంటున్నది.
0: ఇట్ ఇస్ విదిన్ యు.
1: ట్రూత్ ఇస్ ఇన్ యు.
0: Truth is in you.
1: Bliss is in you.
0: Bliss is in
1: peace
0: you.
1: Peace is in you. You are the embodiment of peace.
0: You are the embodiment of
1: you
0: peace.
1: Are the embodiment of truth.
0: You are the embodiment of truth.
1: Ekkada nivu vetukutavu?
0: Why do you investigate such
1: a bayata vetukadame nee yokka parapaatu?
0: You are in search of this outer world. That's your mistake.
1: Edi kudanu neekante bayata okkati ledu.
0: Nothing is present in the outer world.
1: Everything is
0: in
1: you. Reflection of the inner being.
0: Everything is out of the inner being.
1: Nee nunchi vachinatuvantive.
0: It is reflection of the inner being.
1: కనుకనే మనము భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి?
0: హౌ షుడ్ యు ప్రే గాడ్?
1: ప్రతిఫలాపేక్షతో మనం ప్రార్థించకూడదు.
0: యూ షుడ్ నాట్ ప్రే టు గాడ్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
1: అద్దంలో చూచిన ప్రతిబింబాన్ని నేను ప్రేమించినట్టుగా నీవు నీ దేహంలో ప్రేమించు.
0: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ లవ్.
1: ఏ దేహాన్ని చూసినప్పటికీ అందులో నా బింబం ఉంది అని యాచించు.
0: Consider every body as a mirror where you find your reflection.
1: ఈ నిత్య సత్యమును ప్రబోధించుకొని భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః.
0: Basing on this eternal truth, Bhagavad Gita declares that the entire individual
1: is
0: ancient and eternal.
1: నేను నీవు వేరు కాదు.
0: I and you are not separate.
1: కాబట్టి నా ప్రేమ నీ ప్రేమ వేరు కాదు.
0: యువర్ లవ్ అండ్ మై లవ్ ఆర్ నాట్ డిఫరెంట్.
1: ప్రేమలు ఒక్కటే.
0: బోత్ ఆర్ వన్.
1: దేహాభిమానంతో కొన్ని మార్పులు కలగవచ్చు కానీ
0: దేర్ మే బి చేంజెస్ డ్యూ టు బాడీ.
1: ప్రేమ యొక్క తత్వం ఒక్కటే. ప్రేమ ప్రేమనే.
0: లవ్ ఇస్ లవ్. ఇట్స్ నేచర్ ఇస్
1: వన్. లవ్ ఇస్ లవ్.
0: Live in love.
1: ఆ యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: Understand the spirit very well.
1: కనుక ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
1: ప్రేమస్వరూపుడే.
0: ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను వదలి ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి నిష్ప్రయోజనమే.
0: Without love you may proceed in any spiritual path. It would be all in vain.
1: ఏదో ఒక ఆశతో నీవు పూజలు చేస్తున్నావు.
0: You do something in expectation.
1: ఏదో ఒక ఆశతో నీవు జపం చేస్తున్నావు.
0: You do japa.
1: ఏదో ఒక ఆశతో ధ్యానం చేస్తున్నావు.
0: You meditate.
1: ఇవన్నీ ఆశల యొక్క ప్రతిబింబములే.
0: They are all reflections of expectations.
1: కనుక ఈ ప్రతిబింబాలకు ఏమాత్రము నీవు అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give any scope for such expectations.
1: ఇవన్నీ ప్రతిబింబములే. ప్రేమనే.
0: Love is love. Its nature is
1: love.
0: Love
1: is love.
0: Live in love.
1: ఆ యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: Understand the spirit very well.
1: కనుక ప్రతి మానవుడు

0: Don't give any scope for such expectations. In fact, the reflection. But you should go by this object. Can you call a reflection as an object? You stand in front of the mirror. You say this, my right eye. But in the mirror, the right eye is seen as the left one. That's your reflection. Without the mirror, you are just an object. The whole world is a mirror.
1: ఈ అద్దమును నువ్వు ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
0: యు విల్ క్యారీ ఆన్ దిస్ వరల్డ్.
1: ఈ అద్దములో చూసే అన్ని కూడా నువ్వు నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్.
0: ఆల్ దట్ యు వ్యూ ఇన్ ది మిర్రర్ ఇస్ నెగిటివ్.
1: ఇవన్నీ ఆపోజిట్స్ అవుతుండే.
0: దట్ జస్ట్ ఆపోజిట్.
1: నీ కుడి కన్ను ఎడమ కన్నుగా కనిపిస్తుంది.
0: ద రైట్ వన్ ఇస్ సీన్ అస్
1: నీ కుడి చేయి ఎడమ చేయిగా కనిపిస్తుంది.
0: రైట్ హ్యాండ్ ఇస్ ద లెఫ్ట్ హ్యాండ్.
1: ఎట్లా నీవు సత్యం అనుకుంటావు?
0: హౌ డు యు కన్సిడర్ ట్రూత్?
1: కాదు కాదు.
0: నో.
1: అందుకోసమనే సాక్షాత్ ఆకారం సాక్షాత్కారం అన్నాడు.
0: దేర్ఫోర్ సాక్షాత్కారం ఆకారం, ది వెరీ మేనిఫెస్టేషన్ ఈజ్ అవతారం ఇన్కార్నేషన్.
1: నేను ధ్యానంలో సాక్షాత్కారం పొందానంటాడు.
0: వెల్ ఐ హావ్ సీన్ ద మేనిఫెస్టేషన్ వైల్ ఇన్ మెడిటేషన్.
1: సాక్షాత్ ఆకారం కాదు, ప్రతిబింబమే.
0: ఇట్ ఈస్ నాట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్.
1: ఆ నీ యొక్క భ్రమ యొక్క చిత్రమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది పిక్చరైజేషన్ ఆఫ్ యువర్ ఇల్యూజన్.
1: అదంతా సాక్షాత్కారం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
1: ఏది సాక్షాత్కారము?
0: వాట్ ఇస్ మేనిఫెస్టేషన్?
1: నీ రూపమే నీకు సాక్షాత్కారం.
0: యువర్ వెరీ ఫామ్ ఇస్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను,
0: ఎవ్రీ మ్యాన్,
1: తన ఆకారం తాను సొంతంగా భావించుకుని,
0: కన్సిడర్ యువర్ ఫామ్,
1: నీ ఆకారమే దైవస్వరూపంగా విశ్వసించుకుని,
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ డివైన్.
1: నీ ప్రేమతత్వాన్ని నీవే అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ ట్రూ నేచర్ ఆఫ్ లవ్.
1: ఈ లౌకిక సంబంధమైన సంబంధ బాంధవ్యములు,
0: worldly relationships,
1: తాత్కాలికమైనటువంటి
0: ఆర్ టెంపరీ,
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ ఎంతసేపు ఉంటాయి?
0: హౌ డు దే?
1: కొంతకాలం మాత్రమే నిలిచి ఉంటాయి, తరువాత మారిపోతుంటాయి.
0: దే ఎగ్జిస్ట్ ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్, లేటర్ వానిష్.
1: కానీ నిజమైన ఆకారం మారేటువంటిది కాదు.
0: ద ట్రూ ఫామ్ విల్ ఎవర్ చేంజ్.
1: ఎప్పటికీ మారదు.
0: ఎనీ టైమ్,
1: ఏనాటికి మారదు.
0: ఎనీ డే,
1: ఎక్కడా మారదు.
0: Anywhere.
1: అట్టి మారనటువంటి తత్వాన్ని నీవు గుర్తించాలి.
0: యూ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద చేంజ్లెస్ ప్రిన్సిపల్.
1: అది ఏ ప్రేమ తత్వము?
0: దట్ ఈస్ లవ్.
1: ప్రేమ ఏనాటి కూడా మారదు.
0: లవ్ ఇస్ చేంజ్లెస్.
1: కానీ ప్రాకృతమైన ప్రేమ ఈనాడు ప్రేమగా ఉంటుంది, రేపు ద్వేషంగా వస్తుంది.
0: వరల్డ్లీ లవ్ మే బి హియర్ టుడే, టుమారో ఇట్ బికమ్స్ హేట్రెడ్.
1: ఈనాడు ఇష్టంగా ఉంటుంది, రేపు అయిష్టంగా మారుతుంది.
0: టుడే ఇట్ మే బి లైక్స్, టుమారో ఇట్ డిస్లైక్స్.
1: అయిష్టములు ఏమాత్రం కూడా సంబంధం లేదు దీనికి.
0: ఇట్ హాస్ లవ్ హాస్ నథింగ్ టు డూ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమతత్వం దైవం ఒక్కడే.
0: సేక్రెడ్ లవ్ ఇస్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
1: దానికోసమే భజనలో కూడా పాడుతుంటారు, ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
0: ఇన్ భజన్స్ యూ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్.
1: దీనికంటే మించినటువంటి దైవం ఎక్కడుంది?
0: దేర్ ఇస్ నో అదర్ గాడ్.
1: అనండి, జీసస్ అనండి, అల్లా అనండి, ఇంకే బుద్ధ అనండి, గురునానక్ అనండి, ఏ విధంగా అనుకున్నప్పటికీ దానికి పెట్టిన పేర్లు ఇవి.
0: యు మే గివ్ గాడ్ ఎనీ నేమ్, అల్లా, బుద్ధ, నానక్, జీసస్, ఎనీ నేమ్, బట్ దే ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై యూ.
1: ఈ దేహానికి పేరు ఎవరు పెట్టారు?
0: హూ హాస్ గివెన్ దిస్ నేమ్ టు దిస్
1: బాడీ? ఎవరు పెట్టిన పేరు ఇది?
0: ఇట్ ఇస్ నేమ్ గివెన్ టు యూ.
1: కానీ పుట్టిన పేరు కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ద వన్ దట్ యు ఆర్ బోర్న్ విత్.
1: కానీ ప్రేమ అనేటువంటిది పుట్టిన ప్రేమ.
0: బట్ ద లవ్ ఇస్ ద నేమ్ గివెన్
1: ఈ దేహానికి. అంతా పెట్టిన ప్రేమ.
0: ద అదర్స్ ఆర్ క్రిస్టియన్.
1: కాబట్టి పెట్టిన ప్రేమలు ఏమైనా మార్చుకోవచ్చు.
0: వెల్ ద నేమ్స్ గివెన్ టు యూ, యూ కెన్ చేంజ్.
1: అవి మారేటువంటివే.
0: బికాజ్ యూ కెన్ చేంజ్ దెమ్.
1: కానీ ఇది మారనటువంటిది ప్రేమ తత్వం.
0: లవ్ ఇస్ చేంజ్లెస్.
1: దైవ ప్రేమ అనేటువంటిది ఏనాటికి మారదు.
0: డివైన్ లవ్ విల్ నెవర్ చేంజ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: అట్టి మారనటువంటి తత్వము,
0: ద చేంజ్లెస్ నేచర్,
1: ఏ విధమైన యొక్క చలనము రానటువంటి తత్వము,
0: దట్ విచ్ హాస్ నో మోటిలిటీ,
1: అట్టి ప్రేమను మనము ప్రేమించాలి.
0: That love we should run after.
1: అది ఏ నిజమైనటువంటి భక్తి?
0: That is true devotion.
1: భక్తి అనగా ప్రేమకు పర్యాయ పదమే భక్తి.
0: Devotion is the synonym of love.
1: ఈ భక్తి వల్ల
0: out of devotion
1: అనేక శక్తులు కూడా వస్తాయి.
0: You will have so much of power.
1: ఈ భక్తి వల్ల అనేక యుక్తులు కూడా బయలుదేరుతాయి.
0: Out of this bhakti devotion you have yukti.
1: ఈ భక్తి వల్ల అనేక రక్తి కూడా కలుగుతుంది.
0: దిస్ భక్తి డివోషన్ లీడ్స్ టు రక్తి, ది ఫుల్ఫిల్మెంట్.
1: ఈ భక్తి వల్ల అనేక విరక్తులు కూడా కలుగుతాయి.
0: దిస్ భక్తి డివోషన్ లీడ్స్ టు రక్తి, రినన్సియేషన్.
1: భక్తి, రక్తి, ఇవన్నీ కూడా ఒక భక్తిలోనే వచ్చేటువంటి.
0: అండ్ దేర్ ఫోర్ విరక్తి, రినన్సియేషన్, ముక్తి, ది లిబరేషన్, ద రక్తి, ది
1: ఫుల్ఫిల్మెంట్. అయితే ఒక్కటే.
0: బట్ ఇన్ ఆల్ ది సినోనిమ్స్ ద టీ ఈస్ కామన్.
1: ఇప్పుడు దైవత్వానికి ఒక చిన్న ఉదాహరణ.
0: ఫర్ డివినిటీ ఏ స్మాల్ ఇల్లస్ట్రేషన్.
1: కృష్ణ,
0: కృష్ణ.
1: ఈ కృష్ణ అంటే అనేక మందికి చాలా ఆశ, అనేక ప్రేమ.
0: మెనీ లవ్ కృష్ణ.
1: ఈ కృష్ణ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి?
0: హౌ మెనీ?

0: letters are here in Krishna.
1: సామాన్యంగా ప్రపంచంలో మనం ప్రశ్నించినప్పుడు కృష్ణ అనే దానికి రెండు అక్షరములు ఉంటున్నాయన్నారు.
0: If you ask anybody in this world, they say Krishna word has two letters.
1: అక్షరములు ఉంటున్నాయి కృష్ణ లోపల.
0: But there are five letters in Krishna.
1: కకారము
0: క,
1: రుకారము
0: రు,
1: హకారము
0: ఆ,
1: చకారము
0: ట,
1: అకారము ఐదు ఉంటుంది.
0: All five letters are there.
1: కృష్ణ
0: కకారము
1: కకార, రుకారము
0: రుకార.
1: చూసారా కకారం అనేటువంటిది ఎవరికి పేరు?
0: క స్టాండ్స్ ఫర్ వాట్?
1: ఈ కకారం అనేటువంటిది రమాదేవికి పేరు.
0: క ఇస్ ద వెరీ నేమ్ ఆఫ్ రమాదేవి, గాడెస్ ఆఫ్ వెల్త్.
1: కకారం అనగా రమాదేవి.
0: క మీన్స్ రమాదేవి.
1: రుకారం అనగా సీతాపతి.
0: రుకార ఐ సీతాపతి.
1: సీత
0: సీత.
1: కనుకొని ఈ యొక్క ఒక్కొక్క పదములకు ఒక్కొక్క అర్థములు ఉంటున్నాయి.
0: ఈచ్ లెటర్ హ్యాస్ ఎ మీనింగ్.
1: షకారము
0: ష.
1: ఈ షకారం అనేటువంటిది శాంతికి.
0: Shah stands for peace.
1: Inka akaramu.
0: Ah.
1: Ee akaram anetundi adishaktiki.
0: Ah is primal power.
1: Ee vidhanga teeskunte pancha bhutamulu kodunu panchendram yokka tattvamto prakruti tattvamunu Krishna ani peru pettindi.
0: Therefore the five senses, the five elements are there in the very word Krishna.
1: Ee Krishna ane padamulu kodunu karshatiti Krishnaha annaru.
0: We define Krishna as karshatiti Krishnaha.
1: Karshamanaga dunitamu.
0: Karsha means ploughing the land.
1: Anaga mana hrudaya bhumini dunneetunti vaadu bhagavantude.
0: Human heart which is ploughed by God
1: himself. Adi mettabarchin tarvata prema beetam naatedi bhagavantude.
0: And it's very God who sows the seeds of love.
1: Kanukane karshatiti krishnaha.
0: So we say karshatiti.
1: Krushatiti krishnaha.
0: Then it is said
1: prayatnam chese vaadu kuda krishnude.
0: And he is the one who makes all attempts in effort.
1: Akarshatiti krishnaha.
0: Akarshiti iti krishna.
1: Anta aakarshinchetunti vaadu krishnude.
0: The one who attracts is Krishna.
1: కనుక భగవత్ తత్వాన్ని అన్నింటి ఎందుకు దీన్ని పోల్చుకోవచ్చు.
0: డివినిటీ కెన్ బి వ్యూడ్ ఎవ్రీవేర్.
1: ఈ దివ్యత్వానికి మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అబౌవ్ దిస్.
1: ఈ దివ్యత్వానికి మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ మెటీరియల్ ఆబ్జెక్ట్ బియాండ్.
1: అంతా దివ్యత్వమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: ఈ బట్ట దివ్యత్వమే. ఈ పుష్పం దివ్యత్వమే. ఈ పవన్ దివ్యత్వం. అంతా దివ్యత్వమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివినిటీ.
1: ఏది దివ్యత్వం కాదు.
0: వాట్ ఇస్ దట్ నాట్
1: డివైన్? ఈ దివ్యత్వం లేకపోతే దీన్ని మనం ఎందుకు ఆశిస్తున్నాము?
0: వెల్ హౌ ఐ డు ఎక్స్పెక్ట్ డివినిటీ హియర్?
1: ఈ బట్ట దివ్యత్వం కాకపోతే దీన్ని ఎందుకు మనం ప్రేమిస్తున్నాము?
0: వై డు యూ లవ్ దిస్ క్లాత్?
1: ఇంటి ఎందు ప్రేమతత్వం ఉంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, దేర్ ఇస్ లవ్ దేర్.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
1: అందరి ఎందు ఉండినటువంటి హృదయమే ప్రేమ స్వరూపము.
0: That form of love is the hridaya, the heart present in everyone.
1: I love you antaru, I pettaru, itta vot geesesi you ani pettaru.
0: We say I love you, the I first and you later.
1: ఇది ఇట్టు గీసి పెట్టినటువంటిది ఏమని దీనికి అర్థము?
0: వాట్ డూ మీన్ బై ది టూ లైన్స్ ఇన్ ది
1: ఐ? ఆ మార్క్ యు అని పెడతారు.
0: ఐ అండ్ దెన్ దిస్ అండ్ ద మార్క్ యు.
1: ఇదే హృదయము.
0: దిస్ ఇస్ హార్ట్.
1: ఐ లవ్ యు అనగా లవ్ అనేటువంటి హృదయమే.
0: లవ్ మీన్స్ హార్ట్.
1: ప్రేమ అనేటువంటి హృదయమే.
0: లవ్ ఇస్ హార్ట్.
1: ఈ హృదయమే దైవంతుని యొక్క ప్రేమ.
0: అండ్ దిస్ హార్ట్ ఇస్ ద సీట్ ఆఫ్ లవ్.
1: దయ హృదయ.
0: హృత్ ప్లస్ దయ.
1: కారుణ్యముతో కూడినటువంటిది హృదయము.
0: హృదయ ఇస్
1: ప్రేమతో కూడినటువంటి హృదయము.
0: అండ్ లవ్.
1: కనుకనే ప్రేమనే హృదయము, హృదయమే ప్రేమ.
0: సో లవ్ ఇస్ హృదయ, ద హార్ట్.
1: కాబట్టి ఆ హృదయమే దైవ స్వరూపము.
0: అండ్ ద హార్ట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ గాడ్.
1: కనుకనే దైవమే హృదయ స్వరూపము.
0: అండ్ గాడ్ రిసైడ్స్ ఇన్ హ్యూమన్ హార్ట్.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ బీయింగ్.
1: అందరి ఎందుకును ఈ యొక్క హృదయ సంబంధంతో ఉన్నాడు.
0: This God is located in the heart Isha of everyone. Vasyam
1: nidam jagattu sarvamanta kuda Ishwarude unnadu.
0: The whole cosmos is fully divine.
1: Ishwara sarvabhutanam.
0: God is present in all beings.
1: Sarvam kalividam brahma.
0: Everything is divine essence.
1: Enkada chusina gaani brahma tattvame.
0: You find cosmic divine divinity
1: Adiye
0: everywhere.
1: Prema. Adiye prema.
0: That is love.
1: Kanuka mee premananta kudanu
0: all your love
1: mee ende unchukonaka.
0: Don't keep భగవంతుడు
1: ఈ పవిత్రమైనటువంటి పదార్థాన్ని మనం
0: దిస్ డివైన్ లవ్
1: కేవలం మానవులకు మాత్రమే పంచుకోవటం కాదు.
0: డూ నాట్ లిమిట్ టు మ్యాన్ కైండ్.
1: పశుపక్షి మృగాదులు కూడా పంచాలి.
0: షేర్ ఇట్ విత్ బర్డ్స్ అండ్ బీస్.
1: ప్రతి జీవికుడును ఈ ప్రేమతత్వాన్ని పంచాలి.
0: యూ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీ లివింగ్ బీ.
1: అందరికీ ఐకమత్యం కావాలి.
0: వీ షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: ఇది విశ్వ కుటుంబంగా రూపొందాలి.
0: ఇట్ షుడ్ బి ఎ ఫ్యామిలీ ఆఫ్ కాస్మాస్.
1: కనుక మనకు ఏమితమైనటువంటి ద్వేషాలు కోపాలు ఈ తగాదాలు ఉండవు.
0: We should not give scope for kind of conflict or differences or enmity.
1: ee naadu lokamulo ekkada chusina kallolamlu kalahamlu deeniki kaaranam emiti?
0: Today in the world, wherever you go, whatever you see, you find
1: manavuni yokka vishalatvam lekapovatame deeniki moola kaaranam.
0: Because man is not broad minded today. He has contraction love.
1: Not expansion love.
0: He is not expansion love.
1: విశాలమైన హృదయం లేదు.
0: He is not broad minded.
1: సంకుచితమైన హృదయాలు పెట్టుకున్నారు.
0: He is narrow minded.
1: ఆ సంకుచితమైన హృదయాలు మానవుడు సృష్టించుకున్నటువంటి.
0: The narrow mindedness is your making.
1: భగవంతుడు సృష్టించేటువంటి విశాలమైన హృదయం.
0: God's creation is broad mindedness.
1: దానికి ఇంత అంత అనే పరిమితం లేదు.
0: It is not bound by any limitation.
1: పరిమితం లేనటువంటిది అపరిమితమైనటువంటిది.
0: That which is infinite is limitless.
1: అట్టి అపరిమితమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం పరిమితంగా పెట్టుకోవడం చేతనే మనం అనేక కష్టములకు గురి అవుతున్నాము.
0: You have put limits to this limitless spirit or conscience. Therefore you are in conflict. Embodiments of love.
1: ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
0: Today is Guru Purnima.
1: గురు అంటే ఏమిటి?
0: Who is Guru?
1: కారో గుణాతీత.
0: Who stands for attribute?
1: యుకారో రూపవర్జిత.
0: Who stands for formless?
1: గుణాతీతమైనటువంటిది, రూపం లేనటువంటిది.
0: That which is attributeless and formless.
1: యుకారో కేవలం అంధకారము.
0: Who stands for darkness?
1: యుకారో తన్నివారణ.
0: Who means that dispels darkness.
1: అంధకారం నివారణ గావించేటువంటి ప్రకాశమే.
0: That light that dispels darkness.
1: కనుకనే భగవంతుడు అందినట్టు బా బా అనేటువంటి ప్రకాశమే.
0: బా మీన్స్ ఎఫల్జెన్స్.
1: ఎక్కడ చూసినా ప్రకాశించేటువంటి వాడు భగవంతుడే.
0: గాడ్ షైన్స్ బ్రిలియంట్లీ ఎవ్రీవేర్.
1: నీవు లైట్ వేసిన దగ్గర మాత్రమే ప్రకాశం ఉంటుంది.
0: యు ఫైండ్ ద లైట్ ఇల్యూమినేషన్ బీనింగ్ ది లైట్.
1: భగవంతుడే.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుక ఎవరిని ఎవరు కూడా ప్రేమించకూడదు, ఒక ద్వేషించకూడదు.
0: సో యు షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
1: ఈనాడు లోకంలో
0: టుడే
1: అనేక సంకుచితమైన భావాలను ఉంచుకొని
0: నారో థాట్స్,
1: ద్వేషము ద్వేషము ద్వేషము,
0: వి ఫైండ్ హేట్రెడ్,
1: ఒక ప్రాణాన్ని మరొక ప్రాణం తీవటము,
0: అండ్ వి గివ్ ఇంపార్టెన్స్ టు కాస్ట్,
1: ఎంత పాపం, ఎంత పాపం,
0: వాట్ ఎ మిస్టేక్,
1: దైవాన్నే నీవు కొట్టినట్టే అవుతుంది,
0: అండ్ ఇట్ సీమ్స్ యు ఆర్ బిట్రేయింగ్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక అది చాలా పొరపాటు.
0: యు ఆర్ మిస్టేక్.
1: ఎవరిని ఎవరు కూడా ద్వేషించకూడదు.
0: నో వన్ షుడ్ హేట్ ఎనీబడీ.
1: ద్వేషం తన్నే ద్వేషిస్తుంది.
0: అండ్ ఇట్ మీన్స్ యు ఆర్ హేటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: కనుకనే మనం ఎవరినో ద్వేషిస్తున్నాము, ఎవరినో హింసిస్తున్నాము అని నీవు ఆనందిస్తూ.
0: You are happy that you are hating somebody, that you are
1: accusing
0: somebody. It is not true happiness at all.
1: అది కేవలం రాక్షస ఆనందము.
0: It is only demonic pleasure.
1: ఎవరిని సంతోషపెట్టు అదే నీకు ఆనందము.
0: Make others happy, you will be blissful.
1: ఆ ఆనందమే నిజమైన స్వరూపం నీది.
0: That very happiness is your true form.
1: ఎవరిని బాధ పెట్టకూడదు.
0: Don't hurt anybody.
1: ఈనాడేమో నీవు హింసిస్తావు ఇతరును.
0: You may harm somebody.
1: అది నా నేచర్ అనుకుంటున్నావు.
0: You think it's your nature.
1: కానీ రేపటి దిన నిన్ను హింసించే వారు ఇంకోరు వస్తారు.
0: Tomorrow you will find somebody who will harm you.
1: ఆనాడు నీ గతి ఏమిటి?
0: దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ?
1: కనుకనే ఎవరిని కూడా నువ్వు మనం తెలియకోకుండా హింసించకూడదు.
0: అండ్ డోంట్ హర్ట్ ఆర్ హార్మ్
1: ఎనీబడీ. అది ఒక పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది.
0: ఇట్ హస్ బికమ్ ఎ మోడర్న్ ఫ్యాషన్.
1: అందరిని హింసించుకోవటం ఫ్యాషన్.
0: వి గో ఆన్ హార్మింగ్,
1: అందరిని బాధ పెట్టడం ఫ్యాషన్.
0: అండ్ వి హర్ట్ ఎవ్రీబడీ.
1: అందరిని చంపటం ఫ్యాషన్.
0: అండ్ టు కిల్ సంబడీ ఇస్ ఎ ఫ్యాషన్, అల్ట్రా మోడర్న్.
1: కీటకమైనా గానీ చంపుతుంది.
0: Well, even insect also can kill. Why, man?
1: చంపడం గొప్పతనం కాదు.
0: Nothing great in killing anybody.
1: అతన్ని బతికించడం గొప్పతనం.
0: And in fact, you have to protect him. There lies greatness.
1: కనుకనే మనం చంపి చంపి చంపి చంపి కట్టగలిగిన మన జీవితం ఏమైపోతుండాలి?
0: If you go on killing everybody, what will happen?
1: కూడా ఒకనాడికి చస్తుంది.
0: Ultimately, you will die.
1: ఎట్లా చస్తుంది?
0: How does it die?
1: ఏ విధమైన కర్మలు ఆచరించావో ఆ కర్మల యొక్క తత్ఫలితమే నీకు మూల కారణంగా వస్తుంది.
0: As is the action, so is the reaction that will put you to suffering.
1: కనుకనే ప్రేమ స్వరూపులారా, రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది ఎప్పుడు కూడా తప్పింది కాదు.
0: Embodiments of love. Never forget these three: reaction, reflection.
1: ఈనాడు నేను తప్పించుకున్నానని నీవు ఆనందించవచ్చు, కానీ రేపు కాక ఎల్లుండి కూడా నీకు ఫలితం లభిస్తుంది.
0: Today you may be happy by harming somebody, tomorrow you have to face the consequence.
1: ఈనాటికి తప్పింది కాదు.
0: You cannot escape.
1: మంచి చేయి, నీకు మంచి కలుగుతుంది.
0: Do good, then you will experience goodness.
1: సత్యమే నీకు మంచి కలగలేదని నిరాశ గురి కావద్దు.
0: Never be disappointed for the other thing.
1: కొంచెం కాచుకో.
0: Wait for some time.
1: అప్పుడే నీకు ఆ ఫలితం లభిస్తుంది.
0: Then you will have positive result.
1: ఏ మానవుడికి కూడాను తత్ఫలితం తప్పింది కాదు.
0: No one can escape from the results.
1: దుష్ఫలితమైనటువంటి దానికి ప్రార్థన అనేటువంటి కొంత సహాయం చేస్తుంది.
0: However, while you suffer bad results, your prayer can help to some extent.
1: అదే కృతజ్ఞత.
0: You can express gratitude by prayer.
1: కృతజ్ఞతను మనం చెప్పుకోవాలి.
0: You should be grateful.
1: కృతజ్ఞతను మనం చూపుకోవాలి.
0: You should be grateful.
1: కృతజ్ఞతను మనం ఆచరించాలి.
0: And you should
1: కృతజ్ఞతాయ నమః అన్నారు.
0: And we say that.
1: కనుకనే వెంకటరామన్ కూడా చెప్పాడు, క్షమ చాలా ప్రధానమైనటువంటిది.
0: For parents, క్షమ is important.
1: క్షమ సత్యము.
0: For parents is true.
1: క్షమ ధర్మము.
0: Forgiveness is dharma.
1: క్షమ వేదము.
0: Forgiveness is
1: క్షమ అహింస.
0: Patience is non-violence.
1: క్షమ సర్వం.
0: For parents is everything.
1: క్షమ సంతోషము.
0: It is happiness.
1: క్షమ స్వర్గము.
0: It is heaven.
1: క్షమ సర్వస్వంభు.
0: It is everything in this
1: world. సర్వజీవుల యందు.
0: It is present in all of the beings.
1: ప్రతి మానవుని యందు కూడాను క్షమ చాలా గొప్పది.
0: In every man this Forgiveness is great.
1: వాడు ఎవడో నాకు అపకారం చేశావంటే నువ్వు క్షమించు.
0: If anyone harmed you, forgive him.
1: This is good for me, good for me, good for me. అనుకో.
0: Have the feeling that is good for me.
1: వాడెవరు నిన్ను తిట్టాడు అనుకుంటే అది that is good for me, good for me.
0: If anyone accuses you, take it that is good for me.
1: ఆ తిట్టినటువంటి తిట్టు నీకు కాదు వచ్చిండేది.
0: That accusation charging is not to you.
1: ఈ దేహాన్ని ఆధారం పెట్టుకుని వాడు తిట్టాడు.
0: In fact, what is it? He has criticized.
1: దేహానికి వచ్చింది దేహానికే పోతుంది.
0: It is only the body to body accusation.
1: కనుకనే దేహాన్ని తిట్టాడా ఆత్మని తిట్టాడా ఇదే శంకరాచార్యులు విచారణ చేసింది.
0: దిస్ వాట్ శంకరా సెడ్. ఇస్ ఇట్ ద బాడీ దట్ ఇస్ అక్యూజ్డ్ క్రిటిసైజ్డ్ ఆర్
1: ఆయన అద్వైతం అంతా కూడా విచారణ విచారణ విచారణ ద్వారానే ఏర్పడింది.
0: ఆల్ నాన్ డ్యూయలిజం ఇస్ బేస్డ్ ఆన్ ఎంక్వైరీ.
1: ఈ దేహాన్ని తిట్టాడా వాడు?
0: హాస్ హి క్రిటిసైజ్డ్ ద బాడీ?
1: ఈ దేహం నేనే తిట్టుకుంటున్నాను.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ ఓన్లీ అక్యూజ్ మై బాడీ.
1: ఏమిటి ఈ పాడు దేహం?
0: వాట్ దిస్ బాడీ?
1: ఏమిటి ఈ అనిత్యమైన దేహము?
0: వాట్ దిస్ టెంపరీ బాడీ?
1: ఇంత మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే.
0: ఇట్స్ ఫౌల్ ఫుల్ ఆఫ్ యూరిన్ అండ్ ద ఫీకల్ మ్యాటర్.
1: పురుగు జవ్వాజీలు పుట్టబో.
0: ఇట్ హస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద సెంట్రల్ ఆర్గన్ ఫ్రాక్షన్.
1: నేనే నేను తిట్టుకుంటున్నాను వాడు ఈ దేహాన్ని తిట్టడం నాకు ఉపకారమే అనుకో.
0: ఐ ఓన్లీ బ్లేమ్ మై బాడీ. ది అదర్ మ్యాన్ అక్యూజింగ్ ఇట్ ఇస్ హెల్ప్ టు మీ.
1: ఆత్మ తిట్టాడా?
0: Has accused the Atma spirit.
1: వాని ఎందు దీని ఎందు ఉన్నది ఒకే ఆత్మనే.
0: The very same spirit exists.
1: కాబట్టి తను తాను తిట్టుకున్నాడే అనుకో.
0: It amounts to accusing for one's
1: own self. ఎంత క్షమ ఇది.
0: So what kind
1: ఈ క్షమ అనే భావం ఎంత విశాలమైనది.
0: Forgiveness is broad mindedness.
1: ఈ విధమైన విశాలతను మనం పెంచుకుంటూ పోవాలి.
0: This kind of broad mindedness we should
1: have. స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు గురు పూర్ణిమనిగా,
0: today గురు పూర్ణిమ మేడం,
1: గురువు అనిగా కేవలం అజ్ఞానం దూరం గావించుకోవాలి.
0: గురు మీన్స్ హీ స్టాండ్స్ ఫర్
1: ఇగ్నోరెన్స్. ఇది నా దేహము నా దేహం అనుకున్నటువంటి దాన్ని దూరం చేసుకోవాలి.
0: వాట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్? ద బాడీ అటాచ్మెంట్.
1: దేహం నా యొక్క ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ దేహం అనేటువంటి కేవలం పనిముట్టు.
0: బాడీ ఇస్ మియర్ లెన్.
1: ఇది కర్మకలాపమైనటువంటి ఒక కాయము.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యాక్షన్ యాక్టివిటీ.
1: దీన్ని నేను సత్యమని భావించుకోను.
0: ఐ కెనాట్ కన్సిడర్ ఎస్ ఎటర్నల్.
1: ఈ జగత్తు లోపల ఈ కర్మను ఆచరించే నిమిత్తమై కాయము నాకు ధరింపు చేశాడు భగవంతుడు.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ యాక్షన్.
1: భగవంతుని యొక్క గిఫ్టే.
0: బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఇండ్వెలర్ ఇస్ ఎటర్నల్.
1: జీవుడే దేవుడు.
0: And the individual is divine.
1: కాబట్టి బాడీ టెంపుల్, జీవుడే దేవుడు. నువ్వు ఇంకెవరిని ఆశిస్తావు?
0: సో బాడీ ఈజ్ ద టెంపుల్ అండ్ ఇన్వెలర్ ఇస్ డివైన్.
1: కాబట్టి ఏ దేహాన్ని చూసినా గానీ ఇది భగవంతుని టెంపుల్ అనుకుని దానికి నమస్కారం చేయి.
0: కన్సిడర్ ఎవ్రీ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: విరోధైనా పర్వాలేదు.
0: నమస్కారం
1: చేయి.
0: But salute him.
1: Sarvajeeva namaskaram kesavam pratigacchate adanike chendutundi.
0: All our salutations to anyone amounts to offering respect to God.
1: Sarvajeeva tiraskaram kesavam pratigacchate adi kuda adanike chendutundi.
0: If you deny anybody it amounts to denial of God.
1: Kanukane manam ekatma bhavanni abhiruddhi pachukovali bangaru.
0: We should have this feeling of oneness.
1: Nimmalandarini nenu appudappudu bangaru bangaru antuntanu.
0: భగవాన్ కాల్స్ అస్ అస్ బంగారు.
1: బంగారంగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై బంగారు?
1: హిరణ్య గర్భంతో కూడినటువంటి వారు మీరు.
0: యు ఆర్ వన్ ఆఫ్ హిరణ్య గర్భ, ది డివైన్ ప్రిన్సిపల్.
1: హిరణ్య గర్భాయ నమః.
0: ద గోల్డెన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: మీ యొక్క హృదయం అంతా కూడా హిరణ్యమే, బంగారు యొక్క తోనే.
0: యువర్ హోల్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ది గోల్డెన్ డివినిటీ.
1: కాదు,
0: ఇట్స్ నాట్ ఎనీథింగ్ అదర్.
1: బంగారు ఏ విధమైన నగగా మార్చుకోవచ్చు?
0: యు కెన్ మేక్ ఇట్ గోల్డ్ కెన్ బి మేడ్ ఇన్ టు ఎనీ ఆర్నమెంట్.
1: ఏ నగ లేకపోతే ఒక కాయనగా పెట్టుకోవచ్చు.
0: అట్లీస్ట్ యూ కెన్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్.
1: కాబట్టి రూపాలు మారేది బంగారే.
0: అండ్ ద జ్యువెల్స్ ఫార్మ్స్ ఆర్
1: రూప రహితమైనటువంటి బంగారే.
0: ద ఫార్మ్లెస్ వితౌట్ ఎనీ జ్యువెల్.
1: కాబట్టి మీ రూపము బంగారే, రూప రహితము బంగారే.
0: ద వన్ విత్ ద ఫార్మ్, ద వన్ వితౌట్ ఫార్మ్లెస్ ఇస్ గాడ్.
1: కనుక ఈ బంగారుకు కొంత మీరు విచారణ చేయాలి.
0: ఎంక్వైర్ దిస్ నేచర్ ఆఫ్ గోల్డ్ టు సమ్ ఎక్స్టెంట్.
1: ఫస్ట్ బంగారం తీసుకుంటే,
0: అండ్ యూ టేక్ గోల్డ్ టు సమ్ ఎక్స్టెంట్,
1: దీనికి ఒక 500 రూపాయలు అనుకుంటావు.
0: యూ హావ్ టు పే 500 రూపీస్.
1: కానీ దాంట్లోపల కొంచెం కాపర్ కలిపితే 300కి దిగుతుంది.
0: ఇఫ్ యూ మిక్స్ కాపర్ ఇన్ గోల్డ్ ఇట్ ద ప్రైస్ కమ్స్ డౌన్.
1: దాంట్లో ఇంకో బ్రాస్ కొంచెం చేరితే ఇంకా 200కే దిగుతుంది.
0: ఇఫ్ యూ యాడ్ బ్రాస్ ద ప్రైస్.
1: దీని విలువ దిగడానికి ఏది కారణము? ఈ కలితీలు కారణము.
0: బికాస్ యూ పొల్యూట్ ఇట్, అడల్టరేట్ ఇట్, మిక్స్ ఇట్ విత్
1: బంగారు లోపల ఈ కాపరు ఈ పిత్తళి ఇవన్నీ ఎందుకు చేర్చుకోవటం?
0: ద కాపర్ అండ్ బ్రాస్, వై హ్యావ్ యు
1: చేర్చుకునే కొద్దీ దీని విలువ తగ్గిపోతుంది.
0: బికాస్ ఆఫ్ మిక్సింగ్ విత్ అదర్ మెటల్.
1: కాబట్టి నాటి మానవుడు అనేటువంటి వాడు పుట్టినప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వి ఆర్ ప్యూర్ అండ్ సీక్రెట్.
1: చాలా విరుగా ఉంటుంటారు,
0: హైలీ వాల్యూ.
1: వాడు పెరిగే కొలది పెరిగే కొలది ఆశలు అనేటువంటి కాపర్ చేరిపోతూ ఉంటుండాలి.
0: యాజ్ వీ గ్రో మోర్ అండ్ మోర్ ద The copper
1: is desired.
0: And all the brass also joins.
1: అప్పుడు వీని విలువ తగ్గిపోతుంటుంది.
0: And the human value goes down.
1: విలువ తగ్గిపోవడానికి కారణం ఏంటి?
0: What are the cause?
1: విలువలేని పదార్థములు విలువైనదని దాంతో చేర్చుకోవటమే దీనికి మూల కారణం.
0: Because valueless cheap desires are mixed with highly valuable priceless gold.
1: మనం ఆ దీన్ని మనం చేరకూడదు.
0: So we should not allow cheap things to get in.
1: దుర్జన సంసర్గం.
0: Run away from bad company.
1: మత సాధు సమాగమం.
0: Join in good company.
1: పూర్వ పుణ్య మహోరాత్రం.
0: Do good activity day and night.
1: భజ నిత్యం అనిత్యత.
0: మేక్ ఎ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఎ ఫిమరల్ అండ్ దట్ ఇస్ పర్మనెంట్.
1: విచారం చేయాలి.
0: ఎంక్వైర్ క్లియర్లీ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ దట్ ఇస్ అవర్ ధర్మ.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వి హావ్ టు నో దిస్ ట్రూత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: మానవ జన్మ ఎత్తి
0: and we born a human.
1: జంతూనాం నరజన్మ దుర్లభం.
0: We should know that human life is the rarest of all.
1: ఈ నరజన్మ ఎత్తినందుకు నోరిచ్చాడు భగవంతుడు.
0: God has given this mouth a tongue.
1: ఆ నోటితో ఇష్టమొచ్చిన మాటలంతా పలకకూడదు.
0: We should not speak as we like.
1: ఎవరి హృదయాన్ని బాధింపు చేయకూడదు.
0: We should not hurt the feeling of anybody.
1: అది బాధిస్తే నేడు కాకపోయినా రేపటికి నీకు అదే బాధ.
0: If you hurt the feeling of anybody, you will have your turn tomorrow.
1: చెడ్డ చూపు చూడకూడదు.
0: Don't have bad looks.
1: చెడ్డ చూపు చూచాడు.
0: You have bad looks.
1: కీచకుడు.
0: కీచక had bad looks.
1: ద్రౌపదిని చెడ్డ చూపుగా చూచాడు.
0: And he had bad looks towards
1: ద్రౌపది. కడపటికి.
0: What happened to him?
1: భీముడు పోయాడు, బ్రద్దలు కొట్టి వాడు తలను కూడా ముక్కలు చేశాడు.
0: Bhima had hit his head, broke into two parts and killed him.
1: చూసారా ఆ చెడ్డ దృష్టి ఎంత చెడ్డ అయిపోయింది.
0: That is the result of bad looks.
1: కనుకనే మనము చెడ్డ దృష్టిని కూడా మనం చూడకూడదు.
0: సో డోంట్ థింక్ ద సేమ్ బ్యాడ్ లుక్.
1: దీన్నే బుద్ధుడు చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
0: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: మొట్టమొదటి దృష్టి,
0: ఫస్ట్ విజన్.
1: దృష్టిని మార్చుకున్నాడు.
0: కరెక్ట్ యువర్ విజన్.
1: అది మార్చుకున్న తర్వాతనే తనకు బుద్ధుడిగా మారిపోయాడు.
0: చేంజ్ యువర్ సైడ్, దెన్ బుద్ధ బికేమ్ ద ట్రూ బుద్ధ.
1: కనుక మన దృష్టిని కూడా మనం మార్చుకోవాలి.
0: సో కరెక్ట్ యువర్ లుక్స్.
1: కన్నులు ఉన్నాయి కదా, అని అన్నింటినీ చూడకూడదు.
0: యాజ్ యూ హ్యావ్ ఐస్, డోంట్ లుక్ ఎట్ ఎవ్రీవన్.
1: ఏది చూసినా కానీ ఇది దైవ స్వరూపంగా భావించు.
0: వాట్ ఎవర్ యు మే లుక్ అట్ కన్సిడర్ యాస్ డివైన్.
1: ఏది విన్నా కూడా ఇది దైవ చింతనగా విను.
0: వాట్ ఎవర్ యు మే హియర్, లిసన్ యాస్ ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ ఫ్రమ్ డివైన్.
1: దైవ విషయంగా చెప్పు.
0: స్పీక్ అబౌట్ గాడ్లీ థింగ్స్.
1: అది నీ దైవత్వంగా మారుతుంది.
0: దట్ బికమ్స్ ఎసెన్షియల్లీ డివైన్.
1: సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ వాట్ ఈస్ గుడ్.
1: అదే నీకు ముఖ్యం కావాల్సింది.
0: దట్ ఈస్ ఇంపార్టెంట్.
1: హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ వాట్ ఈస్ గుడ్.
1: ఈ మూడు ఉంటే మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
0: విత్ దీస్ త్రీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్.
1: ఇంతకాలం నుంచి కూడా నేను ఎంత ఆనందంగానే ఉంటున్నాను.
0: భగవాన్ ఈస్ హైలీ బ్లిస్ఫుల్.
1: ఇంకా 75 వస్తూ ఉంటుంది.
0: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్.
1: 75 ఇయర్స్ కూడా నేను ఆనందంగానే ఉంటున్నాను.
0: భగవాన్ హాస్ బీన్ జాయ్ఫుల్ బ్లిస్ఫుల్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: అంతా ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకోవటమే.
0: Because the spirit of oneness, unity is recognized.
1: కనుకనే మీరు కూడా ఈ విధంగా అన్నింటినీ భావించుకోండి. తప్పక మీరు కూడా నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తారు.
0: You can also be blissful if you know this.
1: నాకు ఎవ్వరూ ద్వేషులు లేరు.
0: Bhagavan doesn't hate anybody.
1: నేను ఎవరికి ద్వేషిని కాదు.
0: No one hates Bhagavan.
1: కాబట్టి నాకు ఎట్టి భయము లేదు.
0: So no fear here.
1: ఎట్టి భయమైనా ఉండినప్పుడే ఒక విధమైనటువంటి యొక్క సందేహం ఏర్పడుతుంది.
0: Where there is fear, there is doubt.
1: కనుక నాకే భయము లేదు.
0: భగవాన్ హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: అంతా నాయకు స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద ఫామ్ ఆఫ్ భగవాన్.
1: ఒకే భక్తే, ఒకే ఆత్మతత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఎవ్రీవన్.
1: నాకు ఎవరు ద్వేషులు లేరు.
0: భగవాన్ డజంట్ హేట్.
1: ద్వేషులు లేనప్పుడు ఎవరు నన్ను ద్వేషిస్తారు?
0: దెన్ హూ ఇస్ దేర్ టు హేట్ భగవాన్?
1: ఎవరు నన్ను ద్వేషించలేరు.
0: నో వన్ కెన్ హేట్ హిమ్.
1: ఎవరన్నా తల్లి ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని పోతుంటాది.
0: మదర్ ఇస్ క్యారింగ్ ఆన్ హిస్ షోల్డర్. నీ
1: వెనకని పోతుంటా. ఆ బిడ్డ నిన్ను చూసి నవ్వుతుంది.
0: ద చైల్డ్ లాఫ్స్ ఎట్ యు, స్మైల్.
1: అమాయకు బిడ్డ.
0: The innocent child.
1: అలాంటి బిడ్డ నిన్ను చూసి నవ్వినప్పుడు నీవు కోపడతావా? లేదు, నీకు నవ్వు వస్తుంది.
0: And the child smiles, you also smile.
1: కనుక నేను ఆనందంగా నవ్వుతుంటే నన్ను చూసి వాళ్ళు కూడా ఆనందం.
0: When Bhagavan smiles blissfully, you also smile.
1: కనుకనే మనం మంచి భావాన్ని పెట్టుకుందాం.
0: హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్.
1: పరిశుద్ధమైన భావాన్ని పెట్టుకుందాము.
0: అండ్ హ్యావ్ ప్యూర్
1: పవిత్రమైనటువంటి హృదయాన్ని పెట్టుకుందాము.
0: హ్యావ్ ఎ సీక్రెట్ హార్ట్.
1: అప్పుడే మనకు అంత పవిత్రమే జరుగుతుంది.
0: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి శాంక్టిఫైడ్.
1: ఇంతవరకు నాకు ఏ ఒక్కటి కూడా చెడ్డ జరగలేదు.
0: Nothing bad untoward has happened.
1: Manche, manche, manche.
0: All good has happened till now.
1: కనుకనే మనం గుడ్డిగా ఉంటే అది కూడా గుడ్ అయిపోతుంది.
0: అండ్ ఇఫ్ యు ఆర్ గుడ్, ది అదర్ వన్ విల్ బి గుడ్.
1: కనుక మనము ఎలాంటి భావమో అలాంటి భావం రావాలి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్, సో ఇస్ ద ఫీలింగ్ ఇన్ అదర్ పర్సన్.
1: మనం పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
0: ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: ఎక్కడ చూసినా దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
0: హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ఏటి కష్టములు కలిగినప్పటికీ,
0: వాట్ ఎవర్ మే బి ద సఫరింగ్,
1: ఏటి నింద నిష్ఠూరములు సంభవించినప్పటికీ,
0: యు మే బి బ్లేమ్డ్, అక్యూజ్డ్,
1: కానీ భగవంతుని విశ్వాసం మాత్రం మరవకూడదు.
0: నెవర్ లూజ్ ఫెయిత్.
1: భగవంతునిపైన విశ్వాసం ఎప్పుడు ఉంటుండాలి.
0: యు షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసం ఒక్కటి ఉంటుంటే నీకు ఎంతైనా జరుగుతుంది.
0: విత్ దట్ ఫెయిత్ యూ కెన్ బి సక్సెస్ఫుల్.
1: ఆ విశ్వాసమే మన శ్వాసగా భావించాలి.
0: దట్ విశ్వాస ఫెయిత్ ఈజ్ అవర్ శ్వాస ద బ్రెత్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ మ్యాన్
1: ప్రేమ స్వరూపుడే.
0: ఈజ్ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఏదో అప్పుడప్పుడు ఆహార విహారాలతో కొన్ని కోపము, తాపము, ఈసూయ, అసూయ, డంబము ఇలాంటివంతా వస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వీ హావ్ గాట్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్, జెలసీ, పామ్, షోల్డర్ ఎన్హాన్స్మెంట్.
1: ఫుడ్
0: యాజ్ ఇస్ ద ఫుడ్
1: అట్టి హెడ్
0: సో ఈజ్ ద హెడ్
1: ఎట్టి హెడ్
0: యాజ్ ఇస్ ద హెడ్
1: అట్టి గాడ్
0: సో ఈజ్ గాడ్.
1: కాబట్టి ఫుడ్ హెడ్ గాడ్ మూడు కూడా ఒక సంబంధమైన.
0: సో ఫుడ్ హెడ్ గాడ్ హావ్ గాట్ ఇంటర్ రిలేషన్షిప్.
1: కాబట్టి మనం మొట్టమొదట మంచి ఫుడ్ తీసుకోవాలి.
0: సో వీ హావ్ టు పార్ట్ ఏ గుడ్ ఫుడ్ ఎట్ ద బిగినింగ్.
1: మంచి ఫుడ్ అంటే విలువైనటువంటి ఫుడ్ కాదు.
0: గుడ్ ఫుడ్ నాట్ కాస్ట్లీ.
1: సాత్వికమైనటువంటి ఫుడ్
0: ఇట్ షుడ్ బి సాత్విక్ ఫుడ్.
1: అదే మన నిజమైనటువంటి యొక్క దివ్యమైన ఆహారము.
0: That is the divine food that we can partake.
1: ఆ దివ్యమైన ఆహారం తెచ్చినప్పుడు దివ్యమైన భావాలే వస్తుంటాయి మనకు.
0: Then you will have divine thoughts.
1: ఏ పలుకు పలికినా కానీ పవిత్రమైన పలుకుగానే ఉంటుంటాడు.
0: అండ్ యూ స్టార్ట్ స్పీకింగ్ సీక్రెట్ వర్డ్స్.
1: నేను ఎలాంటి కోపంగా ఉండినప్పుడు కూడా కోపం నటిస్తాను, కానీ కోపం లేదు నాకు.
0: భగవాన్ ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ, హీఈస్ నెవర్ యాంగ్రీ ఎనీ టైమ్.
1: వాళ్లను అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు తిడతాను.
0: హీ జస్ట్ బ్యాంగ్స్ యూ.
1: ఏ తిట్టి తిడతాను?
0: వాట్
1: దున్నపోత.
0: హీ కాల్స్ యూ దున్నపోత, హీ బఫెలో.
1: అంతే, అదే నా తిట్టు.
0: దాట్స్ ఓన్లీ వర్స్ట్ ఆఫ్ అక్యూజేషన్.
1: దున్నపోత అంటే హీ బఫెలో.
0: హీ బఫెలో.
1: నీవు బఫెలోనే.
0: యు ఆర్ ఓన్లీ బఫెలో.
1: ఎందుకంటే నీవు మంచి పాలన చేయగలరు లేదు కాబట్టి నీవు బఫెలోనే.
0: యూ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ గుడ్, యూ ఫెలో ఈజ్ ఎ బఫెలో నౌ.
1: నిజంగా నీవు మంచి పని చేయి,
0: డూ గుడ్ థింగ్,
1: నీవు గుడ్ ఫెలో అవుతావు.
0: దెన్ యూ బికమ్ ఎ గుడ్ ఫెలో.
1: కనుక నా తిట్టంతా ఇట్లాంటివి.
0: దట్స్ హౌ స్వామి బ్యాంక్స్ యూ.
1: దున్నపోత,
0: దున్నపోత, హీ బఫెలో.
1: ఇది ఎంత మంచి పని.
0: వాట్ గుడ్.
1: అందరూ దున్నపోతులుగానే ఉంటున్నారు.
0: ఆల్ ఆఫ్ అస్ ఆర్ హీ బఫెలోస్.
1: కారణం ఏమిటి? మంచి పని చేయటం లేదు.
0: వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ గుడ్.
1: దున్నపోతకు ఏ విధమైనటువంటి వర్షం కురిచినా గానీ కేర్ చేయదు.
0: హీ బఫెలో ఇస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ దర్ హెవీ రెయిన్.
1: ఏ ఒక ఆవో దూడైనా పరిగెత్తాయి గానీ వర్షం వస్తే దున్నపోత పరిగెత్తదు.
0: ద కౌ అండ్ ద కాఫ్ రన్స్ అవే వెన్ దేర్ ఇస్ హెవీ రెయిన్.
1: కూర్చుంటూ కూర్చుంటుంటుంది.
0: హీ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్.
1: అంటే ఎన్ని నిందలు, ఎన్ని నిష్ఠూరములు, ఎన్ని కష్టములు కలిగినా ఎప్పుడు ఒకటిగానే ఉంటుంటాయి.
0: దేర్ఫోర్ హీ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ బ్లేమ్, ప్రైజ్.
1: మానవుని అంటే పరివర్తన రావాలి.
0: దేర్ షుడ్ బి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మ్యాన్.
1: అప్పుడు పరివర్తన వచ్చినప్పుడే వాడు మానవుడు అవుతాడు.
0: ఇన్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
1: మానవుడు అనేటువంటి ఎంత పవిత్రమైనటువంటి పదము.
0: మానవ ఇస్ ఎ సీక్రెట్ వర్డ్, హ్యూమన్.
1: అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం.
0: దట్ హ్యూమన్ వాల్యూ ఇస్ లాస్ట్ టుడే.
1: ఎవరిని మనసు నొప్పించేటువంటి పాటలు చెప్పకూడదు.
0: అండ్ వీ షుడ్ నాట్ యూజ్ హార్ష్ వర్డ్.
1: నేను అందరినీ ప్రేమిస్తాను.
0: భగవాన్ లవ్స్ ఆల్.
1: ద్వేషించిన వాడిని కూడా నేను ప్రేమిస్తాను.
0: అండ్ ద వన్ హూ హేట్స్ హిమ్ స్టిల్ భగవాన్ లవ్స్ హిమ్.
1: ఒక స్వరూపము.
0: Love is his form.
1: అదే నిజమైనటువంటి శక్తి.
0: దట్ ఈస్ ద ట్రూ పవర్.
1: అదే నిజమైన పవర్.
0: దట్ ద ట్రూ పవర్.
1: అదే నిజమైనటువంటి యొక్క దివ్య స్వరూపము.
0: దట్ ఇస్ ద డివైన్ ఫార్మ్.
1: కనుక ఆ ప్రేమను మీరు పంచండి, ప్రతి ఒక్కరికి పంచండి.
0: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీవన్.
1: నేను నా ప్రేమను ఏ రీతిగా అందరికీ పంచుతున్నానో,
0: జస్ట్ యాజ్ భగవాన్ షేర్స్ హిస్ లవ్ విత్
1: ఎవ్రీబడి. అదే అంశమే కనుక మీరు కూడా ఆ ప్రేమను అందరికీ పంచండి.
0: సిన్స్ యు ఆర్ ఆల్సో స్పార్క్ ఆఫ్ భగవాన్, షేర్ యువర్ లవ్ విత్ ఎవ్రీబడి.
1: అప్పుడు నేను చేసిన పని మీరు చేసిన వారు అవుతారు.
0: దెన్ యూ హ్యావ్ టు యాక్ట్.
1: మీరు కూడా భగవత్ స్వరూపులే.
0: యు ఆర్ ఆల్సో డివైన్.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మీరు అనుసరిస్తూ పోతే జగత్తంతా నిత్య కళ్యాణం, పచ్చంతోరణం.
0: When you follow these sacred thoughts, the whole world will prosper, progress and advance.
1: In ye matramo sandeham ledu.
0: Never doubt this.
1: Kanuka prema swaroopulara.
0: So embodiments of love.
1: Ee naadu అజ్ఞానం అనేటువంటి దాన్ని నిర్మూలం గావించుకుని,
0: డిస్పెల్ దిస్
1: ప్రజ్ఞానం అనేటువంటి ప్రకాశాన్ని వెలిగించుకుని,
0: అండ్ లెట్ అస్ లైట్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఏకం కావాలి.
0: అండ్ సీ దట్ లవ్ ఆల్సో మర్జెస్ ఇన్ దట్ ఎఫల్జెన్స్ ఆఫ్ విజ్డమ్.
1: ప్రధానమైనటువంటి స్వామి యొక్క సందేశము.
0: దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ భగవాన్ టుడే.
1: ప్రేమ, ప్రేమ, ప్రేమ.
0: లవ్ అండ్ లవ్ అలోన్.
1: ప్రేమకు మించినటువంటి పదార్థం జగత్తులో మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ లవ్.
1: ప్రేమనే లేకపోతే బంగారం కూడా మనం ఆశించము.
0: When you don't have love, you don't
1: ప్రేమనే లేకపోతే like even మనం ఆశించము.
0: So you don't expect anything.
1: కాబట్టి ఆశించేది ప్రేమనే.
0: That we expect is love.
1: డైమండ్ ప్రేమనే.
0: God is love.
1: ఆ డైమండ్ కళాతురికి డై మైండ్ అవుతుంది.
0: అండ్ And what happens to diamond? It becomes diamond ultimately. And annihilation, withdrawal of the mind.
1: అన్నింటికీ ప్రేమనే ప్రధానము.
0: Love is main thing for everything.
1: ప్రేమ చేతని ఎన్ని రోగములో నివారణ చేసుకోవచ్చును.
0: In fact, love cures many ailments.
1: ప్రేమ చేతని ఎన్ని రోగములో తెప్పించుకోవచ్చును.
0: And you can also suffer if you don't have love.
1: అంతా ప్రేమనే మూల కారణము.
0: Everything, love is the main.
1: కానీ దైవ ప్రేమ అనేటువంటిది నివారణ గావించే ప్రేమ.
0: The divine love cures you.
1: దుర్గుణాన్ని నిర్మూలం గావించే ప్రేమ.
0: And it removes bad qualities.
1: అట్టి ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
0: Develop that divine love.
1: ఎవరిని మీరు ద్వేషించకండి.
0: Never hate anybody.
1: అందరినీ ఆశించండి.
0: Love all.
1: ఈ యొక్క దినము ముఖ్యమైనటువంటిది ప్రేమ తత్వాన్ని మీరు బోధించుకోవాలి.
0: The main teaching of Bhagavan today is the principle of love.
1: మీరు ప్రేమ ప్రేమ అని అందరినీ ప్రేమిస్తూ ప్రేమ అనేటువంటిది మనుషులను ప్రేమించడం కాదు హృదయాన్ని ప్రేమించాలి.
0: Love not merely the body. Love meant here loving your heart.
1: దేహం కూడా దాని దగ్గరికి వస్తుంది.
0: And with that the body also comes closer to you.
1: కనుకనే మనం హృదయం నుండి ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రేమించాలి.
0: So you have to love the divine principle in your heart.
1: అంతా ఒక మ్యాటర్.
0: It's all matter.
1: మనసు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతకన్నా ఇవన్నీ కొన్ని మ్యాటర్స్.
0: The mind, the inner senses, the intellect.
1: నీవే హెడ్
0: యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దిస్.
1: మాస్టర్ కాబట్టి మాస్టర్ ది మైండ్ బీ ఎ మాస్టర్ మైండ్.
0: Master the mind, be a master mind.
1: అది మీరు సాధించాలి నాడు.
0: That you should accomplish.
1: Master the mind.
0: Master the mind.
1: మీరు మైండ్ కు బానిసలు కాకూడదు.
0: You should not be a slave to your mind.
1: మాస్టర్ కావాలి మైండ్ కు.
0: You should be a master of your mind.
1: ఈ విధమైన దివ్యత్వాన్ని,
0: this divinity,
1: ప్రతి నిత్యం కూడా విచారణ చేసి,
0: inquire this every day.
1: ఆ భావాన్ని మీరు పరివర్తన గావించుకోవాలి.
0: And with this feeling, transform your life.
1: ఏ నామం చెప్పినప్పటికీ,
0: you may speak any name.
1: ఏ రూపాన్ని మీరు స్మరించినప్పటికీ,
0: any form you may mention.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: ఒక్కడే ఒక్కడే. ప్రేమముదిత మనసే కహ.

0: Sai Ram, dear listeners, if one wears green tinted glasses, the entire world appears green. Hence, it is clear that everything lies in the way we perceive things in the world around us. In today's discourse, Bhagwan Baba emphasizes the need to control our vision and use it only for good purposes. He asks everyone, especially the youth, not to misuse the eyes. Let us now listen to the pearls of wisdom from Bhagwan Baba from a discourse delivered on the 13th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: Bhaktulandaru cheri premato bhagavatuka marana chesina diname nijamaina dinam.
1: It is the day that is well spent when all devotees gather together and sing in praise of God in love.
2: Bidala vedalanni pritito neravechi annadammulam vaakinunna dinamu.
1: Verily is the day when we help the poor and the needy, poor Lord, and come to the rescue.
2: Chelvi Bhagavad kathalu cheppu dinamu.
1: It is the day when we share with everybody the mysteries and the glory of God.
2: Atti dinamu dinamu kani takkina dinamulanni kudanu tad dinamu de.
1: It is only the day well spent. The rest of the days are merely habitual.
2: Prema Swaruplara.
1: Embodiments of love.
2: All India President Srinivasan cheppadu.
1: All India President Srinivasan explained.
2: Vinaya chala telivigala vadani, chaduvugala vadani, chakkaga erpatlanta chestunnadu.
1: The All India President mentioned that Vinay Kumar is highly educated and works with all his
2: intelligence.
1: Whether he said it or not, the fact is, for all the restlessness and agitation going on in the world today, the youth is responsible.
2: Chaduvulanni chadivi chala viveki magili tannirigudu mandamatudu.
1: With all the education and the learning, it is only a fool who does not know his true nature.
2: Enta chaduvu chadivi eniti unnanu heenuni gudammu manaledu.
1: In spite of higher learning, a mean man would never give up his mean mentality.
2: MA, BA pass అయ్యవచ్చు పేరుగాంచిన పెద్దవారులైనా.
1: ABB, men of eminence with the degrees, graduate BA, MA, postgraduate degree.
2: చదువులలోనున్న మర్మమెల్ల చదవక.
1: Without learning, without acquiring the secret of knowledge.
2: చదివితే మేము గొప్ప డిగ్రీలు పొందాము అని గర్వించుతున్నారు.
1: They pride themselves because they could acquire very high degree.
2: ఈ గర్వం వల్ల తన యొక్క సమతమ యొక్క సంప్రదాయమును మర్చిపోతున్నారు.
1: Because of this growing ego, they are forgetting the tradition and the culture.
2: సమతమ.
1: Their own religion.
2: ఆంగ్ల భాష అవతరించక గాని సమత భేదంబు సన్నగిల్లి.
1: Because of the influence of the English language, the attachment runs on religion and tradition have gone.
2: Sumatama bedambu sannagillagane samskarambu samasipoyi.
1: With the loss of religion and tradition, they have forgotten their own innate nature and culture.
2: Samskarambu samasipoyi.
1: The movement that is gone from Sara.
2: Samskara.
1: Samskara, the culture.
2: భారతదేశం భాగ్యమే అణిగిపోయి.
1: ద వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ భాగ్య ఈజ్ లాస్ట్.
2: ఎక్కడ చూచినను అల్లకల్లోలము లే.
1: Everywhere you find disturbances and agitations.
2: Naitika, Bhautika, Dharmika, Adhyatmika, Laukikamunandu kudanu, ee vidhamainatuvanti oka gauravamu sannagillipoyindi.
1: In all fields, fields related righteousness, spiritual field, in all fields, there's no morality, there's no standard.
2: మానవత్వం అనేగా కేవలం మర్యాద లేకుండా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మ్యాన్ ఇస్ నాట్ రెస్పెక్టెడ్, ఇస్ నాట్ ఆనర్డ్ టుడే.
2: అందరు కూడాను బిచ్చగాళ్ళుగానే తయారయ్యారు.
1: ఈవెన్ ద మిలియనర్స్, ద టాప్ పీపుల్ ఆఫ్ ఫ్లూయెంట్ పీపుల్, దే ఆల్ హావ్ బికమ్ బెగర్స్.
2: కూటి పేద బిచ్చమెత్తుతున్నాడు.
1: అండ్ వి ఫైండ్ ఎ పాపులర్ బెగింగ్.
2: కోటీశ్వరుడు బిచ్చమెత్తుతున్నాడు.
1: ఈవెన్ మిలియనర్ ఆల్సో బెగ్స్.
2: కానీ ఎవరిందులో పెద్ద, ఎవరిందులో చిన్న?
1: హూ ఇస్ ఎ గ్రేటర్ హయ్యర్ బెగర్ దాన్ ది అదర్?
2: నిజంగా చూస్తే కూడి లేక అల్లాడుతున్నటువంటి కూటి పేదనే పెద్ద.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ నో ఫుడ్ టు ఈట్, ద పాపర్, ఇస్ గ్రేటర్ దాన్ ద మిలియనేర్.
2: కోటీశ్వరునకు కోట్టకు ఉండి కూడాను ఒక నయా పైస ఇవ్వడు.
1: ఎ రిచ్ మ్యాన్, ఎ మిలియనేర్ హాస్ ఎ లాట్ ఆఫ్ మనీ విత్ హిమ్. Full of money, but he doesn't give.
2: పవిత్రమైన కర్మలకు, ప్రసిద్ధమైనటువంటి కర్మలకు, పరోపకారమైనటువంటి కర్మలకు ఏమాత్రము వారు సహాయపడరు.
1: They don't extend their support to any sacred service, to any good project.
2: కానీ పేరు ప్రతిష్ఠలకైనా తనకు ఎంత గొప్ప వారైనప్పటికీ పెద్ద ఫోటోలు వేసి ఒక పేపర్లో వేస్తారు.
1: But these rich people struggle for name and fame. They want the big size photograph to be printed.
2: Kaani tana yokka karmalu chuste naya paisa kuda nu iddu.
1: But actually in action you don't find him giving in charity even single naya paisa.
2: Ilanti paristhiti lopala ee naadu yuvakulu chaala utsahanga munduku jaragali.
1: Under these circumstances it is most essential that the youth should move forward enthusiastically.
2: దేశం బాగుపడవాలంటే ఈ యువకులే, యువతులే చాలా ముందుకు రావాలి.
1: ఫర్ ద కంట్రీ టు ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్, ది యంగ్స్టర్స్, యూత్ మెన్ అండ్ విమెన్ టుడ్ కమ్ ఫార్వర్డ్.
2: వారిలో ఉన్నటువంటి యొక్క చర్మశక్తి
1: అండ్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ దే హ్యావ్,
2: వారిలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తి,
1: ద కైండ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ద హెల్త్ దే హ్యావ్,
2: వారి ఎందున్నటువంటి బుద్ధి శక్తి
1: అండ్ ఇంటెలిజెన్స్ దే కమాండ్,
2: మరి ఎవరి ఎందుకు కూడా లేదు.
1: Is not noticed among anybody.
2: వారు తరచినా ఏమైనా చేయగలరు.
1: If young man decides, he'll be able to do anything.
2: కనుక తన ఎందున్నటువంటి యొక్క శక్తి, ఆ ఇంద్రియ శక్తి, మనోశక్తి, బుద్ధి శక్తి, ఆత్మశక్తి సర్వమును కూడా అడిగి,
1: and in fact, he is putting under check all the physical power, the mental power and the power of the self, ఆత్మశక్తి
2: అంతా సమాజమునకు ఉపయోగపెట్టాలి.
1: And they have to divert all these powers for the service of mankind.
2: Chinna chinna vishayalaku ee yuvakulu ento balahinulaipothunnaru.
1: Even small matters the youth have become so weak.
2: Kaani 16 samvatsaralu pillavadu chuste bakkabadipoyi untadu.
1: But at the age of 16 we find a young man so thin and weak.
2: Karanam emti?
1: Why?
2: Annam leka kaadu.
1: Not that he has no food.
2: Tindi leka kaadu.
1: Not that he has no food.
2: ఆ ఇంద్రియ శక్తిని బలహీనం చేసుకోవటము చాలా పెద్ద తప్పు.
1: బికాస్ ద మిస్టేక్ లైస్ హియర్, హిస్ సెన్సెస్ ఆర్ వీక్, హీ మేడ్ దెమ్ వీక్.
2: సెన్సెస్ వీక్ అయిపోయినప్పుడు మానవుడు పూర్తి బలహీనుడైపోతాడు.
1: వెన్ వన్స్ సెన్సెస్ ఆర్ వీక్, ద మ్యాన్ బికమ్స్ టోటలీ వీక్.
2: కనుక సెన్సెస్ మానవుని యొక్క ప్రాణము.
1: Therefore, senses form the very life of man.
2: ఇట్టి శక్తిని ఈనాడు దుర్వినియోగం చేస్తున్నారు యువకులు.
1: యంగ్స్టర్స్ ఆర్ మిస్యూజింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ టుడే.
2: ఈ యువకులు సమాజంలో ప్రవేశించి
1: యంగ్స్టర్స్ టు గెట్ ఇన్ ద సొసైటీ,
2: ఈ యొక్క దివ్యమైనటువంటి శక్తిని కాపాడుకోవాలి.
1: దే నీడ్ టు సేవ్ గాడ్ దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ దెమ్.
2: ఈ శక్తిని కాపాడుకుని మనం దేశాన్ని రక్షించాలి.
1: విత్ దిస్ డివైన్ పవర్ దే హావ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
2: అప్పుడే మనం సరి అయిన మానవులు అవుతాం.
1: Then only we can call ourselves true humans.
2: దీనికి తగినట్టుగా తల్లిదండ్రులు కూడా వాళ్లకు ఎక్కువ ధర్మం ప్రోత్సాహపరుస్తున్నారు.
1: అపార్ట్ ఫ్రమ్ దిస్ ద పేరెంట్స్ ఆల్సో ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ మనీ.
2: ఈ పేరెంట్స్ కూడా పెద్ద పాపమే.
1: ద Thus parents are committing a mistake, a sin.
2: వారి చేతనే ఈ పిల్లలంతా చెడిపోతున్నారు.
1: The children are spoiled today by very parents.
2: పిల్లలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఈ వారి స్వేచ్ఛ.
1: Parents should give them money to the extent necessary.
2: Too much స్వేచ్ఛ ఎట్లయిపోతుందంటే, too much money makes a wrong.
1: By giving too much of money, they commit many wrong things, mistakes.
2: కనుక మనము ధనమును చక్కగా వినియోగించుకోవాలి.
1: Therefore, we should make proper use of money.
2: Don't waste money.
1: Don't waste money.
2: Misuse of money is evil.
1: Bhagavan says, misuse of money is evil.
2: Don't waste food.
1: Don't waste food.
2: Food is God.
1: Food is God.
2: Time waste. Time is God.
1: And then you should not waste the time.
2: కనుక మనము వేస్ట్ చేసేదంతా కూడా ధనము ఫుడ్.
1: What all that we waste today is money and food.
2: దీని వల్లనే ఈనాటి యువకులంతా కూడాను పూర్తి పాడైపోతున్నారు.
1: That's the reason why we find youngsters are totally spoiled.
2: ఇంకా పిల్లల యొక్క యువకుల యొక్క దృష్టి ఎట్లాంటిది?
1: What kind of looks they should have?
2: ఒక క్షణమైన కూడాను స్థిరంగా ఉంచదు.
1: Their looks are not steady even for a moment.
2: ఇటు అటు ఇటు అటు ఇటు చూస్తుంటారు.
1: It goes on wavering, looking that side and this side.
2: కాకి దృష్టి వలె ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ది లుక్ ఆఫ్ ఎ క్రో.
2: దేనిని చూసినా కానీ ఆశపడటం.
1: అండ్ దే ఎస్పైర్, దే డిజైర్ వాట్ ఎవర్ దే సీ.
2: అంటే ఎలాంటి డిజైర్స్? తప్పుడు డిజైర్స్.
1: వాట్ కైండ్ ఆఫ్ డిజైర్స్? బ్యాడ్ డిజైర్.
2: కనుక కన్నులు మొట్టమొట్ట తమ దృష్టిలో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వన్ షుడ్ కంట్రోల్ వన్స్ ఓన్ లుక్స్.
2: ఈ నేత్రమే మనకు పెద్ద శాస్త్రము.
1: నేత్రా ది ఐ is the shastra, the sacred text.
2: Drushtini manam sakkaga pettukunnappude manaku drushti anta kudanu sakkaga untadi.
1: When we correct our drushti, the vision, the whole srushti creation would be divine.
2: Kanaka meeru chedda drushtini meeru chudakoddu.
1: So don't have bad looks.
2: Annintini aashinchakoddu.
1: Don't desire everything.
2: College ki pothuntaru pillalu.
1: Boys go to college.
2: Nenu unna satyanni cheptunnanu, meeremi anukokandi.
1: Bhagavan is telling the naked truth. You accept it.
2: ఎక్కడైనా ఎవరైనా స్త్రీలు పోతుంటే రోడ్లో వీళ్ళు సైకిల్ కూడా వదులుతారు, వాళ్ళని పైన చూస్తుంటారు.
1: When women pass by along the road, the boy on the cycle would drop the cycle and start staring at them.
2: దీని వలన యాక్సిడెంట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి.
1: And that's the reason why they are met with accident.
2: ఈ మోటార్ సైకిల్స్ అంతా కూడా మరింత యాక్సిడెంట్ అవుతుండాలి.
1: And the number of accidents are more in the case of motorcycle.
2: కాను పోయేది మోటార్సైకిల్.
1: And in fact, just with the motorcycle with him.
2: కాను చూచేది బజార్.
1: But he goes on watching bazaar streets.
2: గర్ల్స్ కాలేజీకి ముందుగా పోతే.
1: And if you go across the girls' college.
2: కానీ వీరి దృష్టి అంతా కూడాను కాలేజీ పైన ఉంటుంది.
1: They concentrate their looks on the college.
2: ఇందుకోసం ఆ కన్నులు ఇచ్చినది.
1: For that reason the eyes are given to you.
2: కన్నులు నచ్చేది ఎందుకు తెలుసా? అన్ని చూసే చంద్రుక కాదు కాదు కాదు కాదు కైలాసవాసు కన్నులార కాల్చే ఎందుకురా?
1: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు యూ? ఈజ్ ఇట్ టు లుక్ అట్ ఎవ్రీథింగ్ హిదర్ అండ్ థిదర్? ఇట్స్ ఓన్లీ టు వాచ్ ద డివైన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
2: కనుక ఈనాడు కన్ను దృష్టి చాలా ఎక్కువ దోషమైపోయింది.
1: మచ్ ఆఫ్ ది మిస్టేక్ లైస్ విత్ అవర్ లుక్స్.
2: మాటలు చూస్తామా అంటే,
1: and we watch the words,
2: manchi maatade raavatam ledu.
1: We are not uttering good words at all.
2: Amma chedda palukule.
1: And we use all bad words.
2: Veer baagunnara, vaaru baagunnara, veerandama, vaarandama ani andanni gurinchi maatadata tappa aanandanni gurinchi maatadatam ledu.
1: We go on speaking about anda, the beauty, and we forget to discuss ananda, the bliss.
2: Aanandamlo unnatundi andamu, andame aanandam, aanandame andamu.
1: In fact, the true beauty anda lies in ananda, the bliss, and that bliss itself.
2: Ilanti drushtini maa yuvakulu arigattali.
1: And the youngsters should control their bad looks.
2: Endukante poyetundi varcha manam ochinatundi manavatvam.
1: And we have taken upon ourselves the human life.
2: Manaki ichinatundi kannulu prapanchamlo unnatundi oka chitta vichitramanu chuttaganti.
1: Eyes are gifted to us to watch the mysteries and the glory of God around.
2: కానీ అందం చందం చూడటానికి కాదు.
1: ఐస్ ఆర్ నాట్ గిఫ్టెడ్ టు వాచ్ ద బ్యూటీ.
2: ఇంకా వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏమైనా కలిసినా వాళ్ళంతా ఇంకా పిచ్చి పిచ్చి మాటలే.
1: అండ్ ఇఫ్ త్రీ బాయ్స్ గ్యాదర్, They indulge in vain talk, useless talk, gossip.
2: He uses talk valla, uses drishti valla, uses chevadam valla, manavudu, manishi ga kunda, rakshasudai potunnadu.
1: Man has become a demon today because of useless talk, because of useless looks, because of bad audition or hearing.
2: Man tangu enta manchidi.
1: Our tongue is so good.
2: Dinni varninchinaru.
1: And it is narrated,
2: described.
1: And it tastes.
2: Kasagni.
1: And it has got all the
2: taste.
1: And it speaks sweetly.
2: Ilanti maduramaina tvanti palukulu palakadaniki tangu ichinde.
1: The tongue is given so that our talk will be sweet.
2: Ante gani chedda parakulu palakakoodu.
1: The tongue is not given to you to speak bad words.
2: Kanuka manam tangunu chakka pavitramaga upayoginchukovali.
1: Therefore we should make use of our tongue in a sacred way.
2: Kanulanu ichindi enduku telusa cheppanu.
1: Bhagavan explained
2: why we are.
1: It's not to look everywhere all around.
2: సుందరమైనటువంటి భగవంతుని యొక్క అందమును చూచాలి.
1: The eyes are given so as to look at the beauty and the glory of God in front of you.
2: దారిలో ఎక్కడైనా దేవాలయం కనపడితే దేవాలయం కనపడదు వాడుకు.
1: If they pass by a temple, they don't notice it.
2: దేవాలయంలో పోయేటువంటి ఆడవాళ్ళు కనపడుతుంటారు.
1: But they watch only ladies that pass by the temple and they don't look at the temple at all.
2: ఇది ఆవేళకు దృష్టి.
1: Is this the kind of looks they have?
2: ఇలాంటి దృష్టి, ఇలాంటి శ్రవణము, ఇలాంటి నారుక ఉండటం చేతనే మగవారి నాడు మానవులుగా కాకుండా రాక్షసులుగా తయారవుతున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ లుక్స్ దృష్టి అండ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లిసనింగ్, బికాస్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ దట్ వీ స్పీక్, ద మానవ హ్యూమన్ హాస్ బికమ్ రాక్షస దానవ.
2: కనుక ఈనాడు యువకులు అనేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: Therefore, youngsters must be very careful today.
2: తన ఇంద్రియములు తను కంట్రోల్ చేసుకుని
1: he should have self control.
2: అప్పుడు అన్నిటిని చూడవచ్చు.
1: That self control you can look around.
2: అప్పుడు ఏ తప్పు కూడా కనిపించదు.
1: There will be no mistake at all.
2: ఏ దోషము ఉండదు.
1: There will be no defect whatsoever.
2: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
2: పిల్లలపై ఉన్నటువంటి ప్రేమ వల్లనే నేను ఇంతగా చెప్పగలుగుతున్నాను.
1: Bhagavan is explaining all these things because of his infinite love for the youth of this country.
2: మీలో మీరు దాచిపెట్టుకోవచ్చు.
1: You may hide these things within yourself.
2: కాని నేను దాచుటకు వీలు కాదు.
1: But Bhagavan will not hide anything. It is not possible.
2: కనుక జరిగేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the truth what is happening.
2: ఈ దీన్ని గుర్తించి వర్తించినప్పుడే మానవుడు మానవుడిగా ఉండగలడు.
1: When we understand, cognize the truth and conduct ourselves, we are true humans.
2: కనుక మనం పెద్దవాళ్ళైనటువంటి యొక్క తల్లిదండ్రులు కూడా దీంతో అతి జాగ్రత్తగా ఊహించాలి.
1: The eldest parents in particular should be highly careful.
2: Koduku premaga undavachunu.
1: You may love your son.
2: Nee premanu nee koduku paina choopu.
1: You can certainly shower your love on your son.
2: Kaani tannu chedipoyetuvanti margam paina choopakoddu.
1: But you should never show him the wrong path.
2: Vaadu chedipothe evariki peru? Tandrike peru.
1: The boy is spoiled is the father who gets the bad name.
2: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్న.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
2: ఈనాడు తల్లి కూడాను చెడ్డగా కనిపిస్తుండాలి.
1: అండ్ టుడే ఈవెన్ మదర్ డజంట్ అపియర్ టు బి గుడ్.
2: కానీ తండ్రి చూస్తే ఏమైతే కోప్పడతాడో ఏమనుకుని అతని పైన కోపము.
1: He is full of anger towards his father because he is afraid that he may shout at him.
2: Talli tandri ante mottamotta janmaku mulakaram talli tandrulle. Kani matrudevo bhava, pitrudevo bhava, acharya devo bhava, aditi devo bhava.
1: Therefore it is said, mother is God, father is God, teacher is God, guest

0: పూలకారం తల్లిదండ్రులే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్ గివెన్ టు అస్.
0: ఎలాంటి పరిస్థితుల్లో ఏంటి అనుకోవడము, తల్లిదండ్రులను హృదయపూర్వకంగా ప్రేమించాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వి హావ్ టు లవ్ అవర్ పేరెంట్స్.
0: నా తల్లి మొట్టమొదటి దేవత.
1: మై మదర్ ఇస్ ఫస్ట్ గాడ్.
0: తండ్రి రెండవ దేవుడు.
1: అండ్ ఫాదర్ ఇస్ నెక్స్ట్ వెరీ గాడ్.
0: ఆ దేవుడే నన్ను కాపాడుతున్నాడు.
1: అండ్ ద గాడ్ హూ ఇస్ ప్రొటెక్టింగ్ మీ.
0: ఈ తల్లియే నన్ను రక్షిస్తున్నది.
1: అండ్ ఇస్ ద మదర్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ.
0: కనుక ఈ తల్లి తండ్రులు రెండింటినీ కూడా మర్చి మనం ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనము?
1: ఫర్గెటింగ్ మదర్ అండ్ ఫాదర్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ డూయింగ్ మెనీ ఆఫ్ ది యాక్టివిటీస్?
0: కనుక ఇలాంటి యాక్షన్స్ అంతా కూడాను మన సేవాదళం వాళ్ళు, యువకులు అనేటువంటి వాళ్ళు అరికట్టాలి.
1: The Sevadal people, youngsters, should control all the evil tendencies.
0: ఎవరు ఎంత అడ్డు తగిలినప్పటికీ,
1: there may be obstacles, whatever may be,
0: దాన్ని ఉల్లంఘించి,
1: they should go beyond,
0: మన ప్రాణమేనను ఇచ్చి,
1: they should resist and sacrifice their life,
0: మన సరియైనటువంటి ఒక తత్వమును దారిలో పెట్టాలి.
1: And we should keep ourselves right in the right direction, set right.
0: కనుక యువకులు అనేటువంటి వారు,
1: youngsters,
0: ఎక్కువ ధనమును వేస్ట్ చేయకూడదు.
1: దే షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: కానీ మాటలు కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు.
1: అండ్ దే షుడ్ నాట్ మిస్యూజ్ దేర్ వర్డ్స్.
0: మౌనమును వహించండి.
1: దే షుడ్ అబ్జర్వ్ సైలెన్స్.
0: మౌనం కలహం నాస్తి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ సైలెన్స్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్ వాట్స్ ఎవర్.
0: కానీ ఈనాడు శ్రీనివాసు చెప్పాడు.
1: శ్రీనివాసన్ సెడ్ నా,
0: టెక్నాలజీ బాగా చక్కగా నేర్చుకోండి అని.
1: శ్రీనివాసన్ సెడ్ బెటర్ యూ లెర్న్ స్కిల్స్ ఆఫ్ టెక్నాలజీ.
0: కానీ ఇది టెక్నాలజీ కాదు, ట్రిక్నాలజీ.
1: ఇట్ ఈస్ నాట్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఎ ట్రిక్నాలజీ.
0: ఈ ట్రిక్ వల్లనే మానవుడు చాలా చెడిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ ట్రిక్స్ మ్యాన్ ఈస్ రూయినింగ్ హిమ్సెల్ఫ్.
0: ట్రిక్స్ నేర్చుకుంటున్నాడు కానీ చక్కగా ట్రిక్స్ నేర్చుకోలేదు.
1: హీస్ లెర్నింగ్ పికింగ్ అప్ ట్రిక్స్ బట్ నాట్ టెక్నాలజీ.
0: కానీ టెక్నాలజీ లోపల ఇలాంటివి లేనే లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో ట్రిక్స్ ఇన్ టెక్నాలజీ అట్ ఆల్.
0: ఈ టెక్నాలజీని కూడా నువ్వు ట్రిక్స్ గా మార్చుతున్నావు.
1: And they are converting technology into tricks.
0: Vidyarthulara,
1: students,
0: yuvakulara,
1: youngsters,
0: meerandaru kuda adi jagratha vahinchali.
1: All of you should be highly careful.
0: Mana peru manam nilabettukovali.
1: We should uphold our own identity. Good.
0: Mana kutumbam yokka peru manam nilabettali.
1: We should keep up maintain the family
0: yokka dinni kaapadali.
1: We should maintain the prestige of the family, good name of parents.
0: Motta motta vyakti.
1: First individual.
0: రెండవది సమష్టి.
1: Next society.
0: మూడవది ప్రస్తి.
1: And third one, first one is
0: సమాజము.
1: Individual.
0: సమాజము యొక్క దీన్ని కూడా మనం కాపాడాలి.
1: Therefore, the best is individual should maintain the prestige of samishti of society.
0: ప్రహ్లాదుని చదువుకు పంపించాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు father sent his son Prahlada to schooling.
0: కానీ టీచర్స్ చాలా నీతులంతా బోధించారు.
1: The teachers taught him all ethics, morals.
0: కానీ ఒకనాడు తండ్రి పిచ్చి తొడపైన కూర్చొని పెట్టుకుని, నాయన ఏమి నేర్చినావు నీవు?
1: One day father called him, made him sit on his lap and asked him, son, what have you learned?
0: తండ్రి నేర్చితే అన్ని విద్యలు.
1: The boy said, I learned all forms of knowledge.
0: ఏది ఒకటి చెప్పు అన్నాడు.
1: Then the father asked, repeat one, tell me one you have learned.
0: చదివితి ధర్మార్థ కామమోక్షంబులునే.
1: He said, the boy said, I have learnt all the four essential objectives of life, dharma, artha, kama, moksha.
0: Chaditi dharmartha kama moksham bulune chaditi garavu pekkuru.
1: I have learnt many many forms of knowledge.
0: Chadivulalo marvam ella chaditi tandri annadu.
1: Father, I have learnt the very secrets and the mystery of knowledge.
0: Yedi aa oka chadivinatundi goppadi okate enavu cheppamannadu.
1: And the father said, tell me one, the greatest that you have learnt.
0: Character is very important.
1: Character is very important.
0: Character లేనటువంటి వాడు పశువుతో సమానము.
1: The one without character is equal to an animal.
0: అనేటప్పటికి తండ్రి కోపం వచ్చింది.
1: The father was angry.
0: ఈ విధంగా చెప్పేటప్పటికి అందరికి కూడా చాలా ఆశ్చర్యం వేసింది.
1: All were very much surprised listening to the answer.
0: ఒక ఆమెను పిలిచాడు.
1: And he called a lady.
0: ఈమె ఎవరు అన్నాడు.
1: He said, who is she?
0: She is my mother అన్నాడు.
1: Prahlada said,
0: కానీ మదర్ కాదు, సర్వెంట్.
1: ఈస్ జస్ట్ ఎ సర్వెంట్.
0: ఈమె నా మదర్ అన్నాడు.
1: అండ్ హీ కాల్డ్ హర్ యాజ్ హిస్ మదర్.
0: ఆడవారిని అందరినీ పిలిచాడు.
1: ఆల్ విమెన్ వర్ కాల్డ్ టు కమ్.
0: వీళ్ళందరూ ఎవరు అన్నారు.
1: యాస్ హూ ఆర్ దే?
0: చిన్నవారందరూ నా చెల్లెండు, పెద్దవారందరూ నా అక్కలు.
1: హీ సెడ్, ఆల్ యంగర్ టు మీ ఆర్ మై సిస్టర్స్, యంగర్ సిస్టర్స్, ఎల్డర్స్ ఆర్ ఎల్డర్స్.
0: ఈ విధంగా చెప్పేటప్పటికీ తల్లికి బుర్ర తిరిగింది.

0: It had got an impact on the father.
1: దీనిపై ఉన్నటువంటి కోపం చేత అధ్యాపకులను కూడా పిలిచాడు.
0: And out of anger, he summoned the spiritual gurus, teachers.
1: కానీ వారిని పిలిచి వారిని చక్కగా దండించాడు.
0: And they were called and they were punished.
1: ఇవన్న నేర్పవలసింది.
0: This is the teaching that you are supposed to give him.
1: ఈ పిల్లలకి ఏమాత్రం నేర్పకూడదు.
0: You should not teach such things to children.
1: వారు సహజంగా వారు పెద్దవారైపోతారు.
0: They naturally grow.
1: వారు ఈ మార్గంలో ప్రవేశిస్తారు.
0: Naturally they get into this path.
1: తండ్రి చెప్పేటప్పటికి వారికి భయం వేసింది.
0: And all teachers were afraid on listening to the words of the father.
1: కానీ స్కూల్కు వెళ్లి ఆ పిల్లవాడిని అనేక విధములుగా కూడా కొట్టి తిట్టి దండించినారు.
0: And the boy was beaten. He was punished repeatedly there in the school.
1: అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు.
0: Then the boy said,
1: Guruji, మీరందరూ కూడా నాకు బోధించేటువంటి బోధకులా.
0: Teachers, do you really teach me?
1: తండ్రి హరిచేయరు అనేది తండ్రి తండ్రి.
0: Who is the father? He is the true father if he asks me to go closer to God.
1: అట్టనే గురువులు కూడాను నాకు బోధించాలి.
0: Likewise the teachers should teach me.
1: ఇది బోధించకుండా ప్రాపంచికమైనటువంటి విషయవాసనలో నన్ను ముంచిపెట్టున్నాను.
0: But on the other hand you are teaching me all worldly matters.
1: ఇది నాకు అక్కర్లేదు.
0: This I don't want.
1: అక్కడ నుంచి బయలుదేరాడు.
0: And he started returning.
1: హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హరి హరి బోల్.
0: He started singing the glory of God, name of God, హరి బోల్ హరి బోల్.
1: హరి కంటే మించినటువంటి వారు లేరు.
0: There's no one beyond హరి గాడ్.
1: ఈ పరమాత్ముడు ఈశ్వరుడి కంటే మించినటువంటి వారు లేరు.
0: And no one is greater than ఈశ్వరా, God himself.
1: ఈశ్వరుడే అందరికీ ముఖ్యము.
0: ఈశ్వరా is most important for everybody.
1: సర్వలో ఎందుకు కూడా ఉన్నటువంటిది ఈశ్వరుడే.
0: Is only Ishwara who is present in everyone.
1: Ishwara sarvabhutaram.
0: Ishwara is present in all beings.
1: Kanu atti Ishwarane bodhinchali.
0: That divine principle should be taught.
1: Aa vidhanga meeru kudaru bayal deripoyi meeru prahladuniga bhavanam pettukoni ee andarkini daivatvanni poojinchaniki daivatvanni tanunchadaniki taginatundi utsaha potsahanni andinchalani na aasa.
0: Bhagavan desires that the youth and youngsters should go like that, Prahlada, sharing, singing the glory of God, sharing this divinity, divine principle with the members of the society.
1: ఈ సొసైటీని మనం మార్చడమంటే ఒక క్షణం లోపల మన సమాజం మారిపోతుంది.
0: Then once you get into the society and sing the glory of God, it will be
1: దీన్ని ముందుగా మన ఇంటిలో మనం ప్రారంభించాలి.
0: It should begin at home.
1: ఇంటిలో తల్లిదండ్రులకు బోధించి.
0: First we should teach our parents.
1: తల్లిదండ్రులకు తల్లి తండ్రి మీరు మాకు సరైన మార్గంలో బోధించాలి.
0: దే షుడ్ అడ్రస్ దర్ పేరెంట్స్ ఫస్ట్ టు టీచ్ దెమ్ ది కరెక్ట్ థింగ్.
1: మీరు దేహాన్ని మాత్రమే పోషించగలరు.
0: ఐ కెన్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ ద బాడీ.
1: కానీ ఆత్మతత్వాన్ని ఎవరు పోషించగలరు?
0: బట్ హూ కెన్ మెయింటైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్.
1: కనుక దైవం ఒక్కడే మాత్రమే మాకు దిక్కు.
0: గాడ్ ఈజ్ ఓన్లీ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లాంగ్.
1: కనుక దైవాన్ని గుర్తించేటువంటి ఒక దృష్టిని మాకు అందించండి.
0: So make us to look into the depths of the divinity.
1: Anaadu talli chaala aanandinchi goppa vantanta chesi tattalo oddinchindi.
0: That day the mother was very happy and made all delicious items and served them on the plate.
1: Ivanni kudunu kevalam paancha bhautika durbalamaina kayambu.
0: It is all the body that is so weak with senses.
1: Ee paancha bhautika durbalamaina kayambu eppudu vidichedi elukaledu.
0: This body being weak of senses is bound to fall, is bound to vanish someday or other.
1: ఇన్ని భోంచేసి కూడాను ఇది ఏనాడు ఏ క్షణంలో వెళ్లిపోతుందో.
0: I may eat and eat, then I would drop this body, I do not know.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి పశుపక్షిపులుగానే భుజించి పెరగటమే మా యొక్క లక్షణమా?
0: Is it the nature of a human being to spend the time by merely eating and sleeping?
1: కాదు కాదు కాదు.
0: No.
1: క్షణము కూడాను భగవత్ చింతనే ఉండాలి.
0: Every moment one should chant the glory of God.
1: అదే మాకు నేర్పవలసినటువంటిది.
0: That is the teaching we expect.
1: అదే మాకు వెంటాదంటా ఇంటా కంటా ఉండేటువంటిది.
0: Only God who is with us, above us, below us, around us, in us.
1: ఇట్టి పవిత్రమైన మార్గమును మాకు బోధించటము తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన కర్తవ్యము.
0: It is the important duty of all parents to show this sacred path to their children.
1: గురువులు
0: then teachers.
1: గురువులు కూడాను ఇదే మార్గమును అనుసరించాలి.
0: They should also follow the same path.
1: గురువులంతరు ఈనాడు ఏదో టెక్స్ట్ బుక్స్ అని పిచ్చి పిచ్చి కథలు అవన్నీ తీసుకుని వాళ్ళకి బోధిస్తుంటారు.
0: ద టీచర్స్ టుడే జస్ట్ టీచ్ బేసింగ్ ఆన్ దేర్ టెక్స్చువల్ నాలెడ్జ్, టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
1: ఇవన్నీ కూడా కేవలము ఇది టెక్స్ట్ గా చూస్తుంటారు కానీ చాలా పిల్లలు, కానీ ఇది టెక్స్ట్.
0: బాయ్స్ టేక్ ది టెక్స్ట్ విత్ టెస్ట్, బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ద టెస్ట్.
1: రియాలిటీని మనం చూడాలి.
0: So we have to look at, be watchful of the reality.
1: Kanaka meerandaru velli okoka school endukani pillalu endukani taliyedi bodhanalu cheyali.
0: Therefore you have to visit every school in the neighborhood, teach them proper things.
1: Ekkadaina velli sabhi lopala pichi pichi maatlaadukunte maatlaadutunte vaadaku rendu champar veyandi.
0: As you go along on the way, if anyone indulges in gossip or vain talk, slap him.
1: Vaadu tirigi kottina paravaledu, meer dabbalu tinandi.
0: Doesn't matter even if he returns, but yet you slap him.
1: కానీ మొట్టమొదట వాళ్ళని శిక్షించాలి.
0: First we have to punish.
1: మానవులై పుట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి యొక్క పరస్త్రీలను నిందించడం మంచిది కాదు.
0: Being born as a human being, to stare at women, it is a big mistake.
1: పరస్త్రీలను నీవు నిందిస్తే మీ స్త్రీలను పరులు నిందించరా?
0: And if you stare at women naturally, your own people would be stared at by others.
1: నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, వీరందరినీ మాత్రం జగత్ వదిలి పెడుతుందా?
0: యు మీన్స్ టు సే దట్ యువర్ చిల్డ్రన్, యువర్ డాటర్, ద వైఫ్ అండ్ మదర్ వుడ్ బి స్పేర్డ్ బై ద రెస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ?
1: కనుక పరులను ప్రేమించి, పరులను గౌరవించి నీ గౌరవాన్ని పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ లవ్ అదర్స్, రెస్పెక్ట్ అదర్స్, సో దాట్ యు విల్ బి లవ్డ్ అండ్ రెస్పెక్టెడ్.
1: స్త్రీలు గాని, పురుషులు గాని,
0: మెన్ ఆర్ విమెన్,
1: ఉమెన్ కాని లేక యువకులు గాని, యువతులు గాని,
0: men or women, youngsters, youth,
1: అందరు కూడా చక్కని మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: ఆల్ షుడ్ డెవలప్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: కనుక ఈనాడు యూత్ ను మనం ప్రపంచంలో స్థాపించినది ఈ మంగళ కార్యం కోసమని.
0: భగవాన్ ఎస్టాబ్లిష్ ది యూత్ వింగ్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ది యూత్ వుడ్ బి పర్ఫెక్ట్ టు టేక్ అప్ దిస్ ఆస్పీషియస్ టాస్క్. భగవాన్ హాస్ బీన్ గివింగ్ దిస్ మెసేజ్.
1: వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాలి.
0: దట్ ది యూత్ షుడ్ బి ఐడియల్.
1: ఈనాడు యూత్ అనేటువంటి వాళ్ళు బజార్లో తిరిగి ఇష్టం వచ్చినట్టుగా పోతుంటుంటే వాడు యూతే కాదు.
0: ది యూత్ బిహేవ్ ఇన్ ఎ వేవర్డ్ వే, దే కానాట్ కాల్ దెమ్సెల్వ్స్ యూత్ ఆర్ యంగ్స్టర్స్.
1: అది కేవలం యూత్ అనేటువంటి గార్డులే.
0: దే ఆర్ నాట్ యూత్, దే ఆర్ డాంకీస్ ఓన్లీ.
1: కనుక అవి కాదు మనం నేర్చవలసింది.
0: ఇట్స్ నాట్ ఎ డాంకీ వే వీ షుడ్ ఫాలో.
1: డాంకీ ఇష్టం వచ్చినట్టు అరుస్తూ పోతుంటాడు.
0: డాంకీ గోస్ ఆన్ మూవింగ్ అబౌట్ మేకింగ్ సౌండ్.
1: కానీ యు ఆర్ నాట్ డాంకీ.
0: యు ఆర్ నాట్ డాంకీ.
1: కానీ నీవు మంచి మంచి గాడ్.
0: You are not the donkey, but you are God, verily.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం నిలుపుకోవాలి.
0: అండ్ వీ షుడ్ మెయింటైన్ ది సీక్రెట్ హ్యూమన్ క్వాలిటీ.
1: మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: వీ షుడ్ హోల్డ్ అవర్ డిగ్నిటీ అండ్ ప్రెస్టీజ్.
1: కనుక ఇదే యూత్లు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ ఆఫ్ యూత్.
1: ఇంకా కొంతమంది చాలా గుట్టుగా పిచ్చి పిచ్చి బుక్కులు అంతా చదువుతుంటారు.
0: సమ్ యూత్ గో త్రూ ద బుక్స్ సీక్రెట్లీ, సిల్లీ బుక్స్.
1: అది చాలా మరింత చెబుతున్నది, మరింత చెబుతున్నది.
0: అండ్ రియల్లీ ఇట్ స్పాయిల్స్ యూ ఫర్దర్ అండ్ ఫర్దర్.
1: టెక్స్ట్ బుక్ బయట పెట్టుకుంటారు.
0: దే కీప్ ది టెక్స్ట్ బుక్ అవుట్ సైడ్.
1: ఈ నావెల్స్ బుక్ లోపల పెట్టుకుంటారు.
0: అండ్ దే హైడ్ ది నావెల్స్ ఇన్ సైడ్.
1: చదివేదంతా నావెల్స్,
0: బట్ దే రీడ్ నావెల్.
1: కానీ బయట చూసే వాడుకు ఓ టెక్స్ట్ బుక్ చదువుతున్నాడే.
0: But outers think that they are reading టెక్స్ట్ బుక్స్.
1: కనుక టీచర్స్ ని కూడా మోసం చేస్తున్నారు.
0: దే ఆర్ డిసీవింగ్ టీచర్స్ ఆల్సో.
1: కనుక మీరు సరైనటువంటి యొక్క మార్గం అనుసరించి
0: ఫాలో ద కరెక్ట్ పాత్.
1: నేను మానవుడను అని నీవు చెప్పుకోవాలి.
0: అండ్ యూ కెన్ ఓపెన్లీ డిక్లేర్ దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నేను మానవుడే కానీ నేను పశువు కాదు.
0: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, నాట్ అనిమల్.
1: కనుకని ఇట్టి నిజమైనటువంటి ఒక పేరును మీరు తెచ్చుకోవాలి.
0: గెట్ ద ట్రూ టైటిల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఆ హ్యూమన్ బీయింగ్ మీరు నేర్చుకున్నప్పుడే
0: దెన్ వన్స్ యూ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్.
1: మీరు చదివినవి, మీరు విన్నవి, మీరు రాసినవి అని కూడా నువ్వు విలువ ఎక్కుతున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు హియర్, ఆల్ దట్ యు అక్వైర్, ఆల్ దట్ యు సీ విల్ బి వాల్యుబుల్ ఇఫ్ ఓన్లీ యు లివ్ అప్ టు ది నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ పైన ప్రేమ ఎంతనో ఉన్నది నాకు.
0: భగవాన్ లవ్స్ యూ వెరీ మచ్.
1: నా ప్రేమకు ఇట్టిది అట్టిది అని ఏమి వ్యత్యాసం చేయకూడదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ కెన్ డిఫరెన్షియేట్, నో వన్ కెన్ ఎస్టిమేట్, నో వన్ కెన్ గేజ్ ద లవ్ ఆఫ్ భగవాన్.
1: కానీ నా ప్రేమ నా ప్రేమని.
0: భగవాన్ లవ్ ఇస్ అన్ఈక్వల్.
1: ఎవరేమనుకున్నా కూడా నువ్వు పర్వాలేదు, నాకేమి భయం లేదు.
0: ఈవ్ దిస్ హ్యావ్ నో లవ్ ఫర్ హిమ్, బట్ భగవాన్ ఈస్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్.
1: ఎందుకంటే చాలా మంది నన్ను కూడా దూషిస్తుంటారు.
0: There are many people who criticize him.
1: ఇంతమంది పేపర్ లో వేస్తుంటారు.
0: Many people put it in newspapers.
1: న్యూస్ సెన్స్ అంతా వేస్తుంటారు.
0: న్యూస్ పేపర్స్ విత్ న్యూస్ సెన్స్.
1: బయట విదేశం యొక్క న్యూస్ ను కూడా తీసుకుని వచ్చి వీళ్ళు వేస్తుంటారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే బ్రింగ్ ఓవర్ హియర్ ఆల్ ద న్యూస్ అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీస్.
1: అవుట్ సైడ్ ని ఆశ్రయించేటువంటి వాడు వీడు నిజమైనటువంటి న్యూస్ పేపర్ వాడా?
0: ద వన్ హూ ఎక్స్పెక్ట్స్ వాట్ ఆల్ దట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ కెన్ హీ బి ఎ ట్రూ జర్నలిస్ట్?
1: ఇతను నిజమైనటువంటి జర్నలిస్టా?
0: ఈజ్ ఎ ట్రూ జర్నలిస్ట్.
1: ట్రూ జర్నలిస్ట్ ఆ విధంగా అనుసరించడు.
0: A sincere journalist will never follow that
1: way. తాను అనుభవించినటువంటిది తాను మాత్రమే వేయగలడు. కానీ పరులు నిందించేటువంటిది, పరులు వేసినటువంటిది ఏ లండన్ లోనూ ఏ అమెరికాలోనూ ఇక్కడో చేసినటువంటివన్నీ వీళ్ళు విని దీన్ని అనుసరించడం వీళ్ళు కేవలం కుక్కలు వంటి వాళ్ళు.
0: A true journalist will report what all that he knows, what all that he has experienced, what all that he has witnessed. He will not report anything that's happening in far off distances like America and other places. He is not a journalist. He is totally a dog.
1: ఏ ఒక డాగ్ అరుస్తుండాలంటే ఇంకొక బజార్లో ఉన్నటువంటి డాగ్ అరుస్తూ ఉంటాడు.
0: When a dog in a street starts barking, there will be another fellow dog barking in the neighboring street.
1: కనుక ఇంకొక దాన్ని అనుసరించేటువంటి డాగ్స్ ఏ కానీ నిజమైనటువంటి మానవులు కాదు.
0: It is only the nature of the dog to follow another dog, and it's not befitting for a human being.
1: ఎవరేం అనుకున్నప్పటికీ మన సత్యం మనది.
0: That people say a number of things, but you stand for truth.
1: Truth is inside.
0: Truth is inside.
1: Truth is you.
0: Truth is yourself only.
1: You are truth.
0: You are truth.
1: నీవు ట్రూత్ తో ఉన్నటువంటి వాడు దాన్ని ఎదుర్కోవాలి.
0: When you are truth, you will be able to resist.
1: దాన్ని లెక్కనే చేయకూడదు.
0: Don't bother about it.
1: ఏమైనా అంటున్నారా అన్ని?
0: When anyone says anything, let them go on.
1: ఏదో కుక్కలు వస్తున్నాయి.
0: Let dogs bark.
1: కాబట్టి వాటితో మనకేం పని లేదు.
0: Well, you don't need to be mindful of that.
1: కనుక ఈ విధంగా విమర్శించేటువంటి వారిని మనం కుక్కల వారే చూడాలి, కాని మనం ఏమాత్రం మనుషుల వారే చూడకూడదు.
0: Look at those who criticize you, the critics. Treat them as dogs. Never consider them as human beings.
1: ఇది అసూయ వలన.
0: They are born out of jealousy.
1: ఈ జెలసీ వల్ల మన పేరు పెద్దగా వస్తుండదే అని చాలా అసూయ చేత స్వామి యొక్క పేరును తిరగొట్టాలని చూస్తుంటారు.
0: Out of jealousy because of glorious name that has been spreading far and wide. They just speak like that.
1: స్వామి దగ్గరికి ఇంతమంది వస్తున్నారు.
0: So many thousands, lakhs of people come to Bhagavan.
1: మీకు ఏ ఇన్విటేషన్ పంపించారు?
0: Who sent you invitation?
1: No, no.
0: No invitation whatsoever.
1: నీవు చేర్చుకోవచ్చు ఇంతమందిని.
0: Well, can you gather that group for yourself?
1: No.
0: Impossible.
1: పది మంది కూడా నువ్వు నీ దగ్గర చేరరు.
0: Even 10 people will not gather around you.
1: కారణం ఏమిటి?
0: Why?
1: నీడు ఆ మంచితనం లేదు.
0: Because you don't have goodness within you.
1: Goodness e annitni God ga lagutundi.
0: It is only the goodness that is divinity, God, that draws everybody near.
1: Kanuka manam prapancham lopala entano chustunnamu entano vintunnamu.
0: In this world we see a lot. We have been hearing many things.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Mee premanu meeru chelipukokandi.
0: Never spoil your love.
1: Mee premanu meeru e maatramu kodanu పరుగు చేసుకోకండి.
0: అండ్ నెవర్ హైడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్.
1: మీ ప్రేమను మీరు పెంచుకుంటూ పోండి.
0: డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
1: ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్
0: ఫాస్టర్ ఫాస్టర్.
1: అప్పుడే మీ యొక్క మనసు, మీ యొక్క మానవత్వము తప్పక కుదురుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్. యూ కెన్ హ్యావ్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: అప్పుడే మీరు మానవులు అవుతారు.
0: దెన్ ఓన్లీ యూ డిజర్వ్ టు బి కాల్డ్ హ్యూమన్స్.
1: లేకపోతే దానవుడు అయిపోతాడు.
0: ఆర్ ఎల్స్ యూఆర్ దానవ ఆర్ ద డెమన్స్.
1: కనుక ఎవరి మాటలు వినకండి.
0: సో డోంట్ పే హీడ్ టు వర్డ్స్ ఆఫ్ ఎనీబడీ.
1: మీరు విన్నటువంటి విషయాలు మనసులో దాచుకోండి.
0: వాట్ ఆల్ దట్ యు హర్డ్ హియర్ ట్రెజర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్.
1: దైవత్వాన్ని నిరంతరము కూడా హృదయంలో నిలుపుకోండి.
0: ఇన్స్టాల్ ఇంప్రింట్ ది డివినిటీ ఇన్ యువర్ హార్ట్ కంటిన్యూస్.
1: అప్పుడే మీరు మానవులుగా బయలుదేరుతారు.
0: దెన్ ఓన్లీ యు విల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నేను ఇంత గట్టిగా చెప్తున్నానని మీరేమన్నా బాధపడుతున్నారేమో.
0: Are you feeling painful because Swami is putting things across plainly?
1: దీనికి ఆనందించాలి గాని మీరేమాత్రం కష్టపడకూడదు.
0: You should feel happy that because Bhagavan has stated facts in front of us.
1: దైవత్వం ఎవరికీ కనరాదు.
0: Divinity is not apparent, is not conspicuous.
1: ఇది కనిపించి అడ్వర్టైజ్ చేసేటువంటిది కాదు.
0: God is not for advertisement.
1: ఈ తప్పుడువే అన్ని అడ్వర్టైజ్లతో జరుగుతుండేది.
0: It is only the falsehood. The wrong that goes in a different way, perverted way.
1: ఏ పేపర్ చూడండి, ఒక్కొక్క పేపర్ లో ఒక్కొక్క అడ్వర్టైజ్.
0: ఇన్ ఎవ్రీ పేపర్ యూ ఫైండ్ అడ్వర్టైజ్మెంట్,
1: అడ్వర్టైజ్ బొమ్మలు, అడ్వర్టైజ్ విషయాలు.
0: యూ ఫైండ్ ఆల్ ది కాలమ్స్ ఫుల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ విత్ ఫోటోగ్రాఫ్స్.
1: కానీ ఈ ఎడిటర్స్ కు ఎంత మాత్రం బుద్ధి లేదో ఏమిటో నేను చెప్పలేను.
0: బట్ దేర్ ఫూలిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ సెన్స్ ప్రివైలింగ్ దెం ఇస్ మిస్సింగ్.
1: Foolishness,
0: multiple foolishness.
1: నిజంగా వాళ్ళు మనుషులుగా ఉంటుంటే ఇలాంటి తప్పులు అంత వేయరు.
0: If they are true humans, they never act in a perverted way.
1: తనకంత ఇంట్రెస్ట్ ఉంటుంటే తాను స్వయంగా వచ్చి తాను చూచి ఆనందంగా.
0: If you are really interested, come here and experience in true depth and spirit.
1: ఏదో విన్నటువంటివన్నీ చేయకూడదు, వేసుకోవటం.
0: Not all that is heard is simply heard and accepted.
1: ఇది కేవలం చాలా పొరపాటు.
0: The big mistake.
1: ఇలాంటివి కాకుండా మనము చదివేటువంటి వాళ్ళు కూడా సరైన సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ అట్లీస్ట్ నో ద ట్రూత్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి మీరు మెరుగుతూరండి, తప్పక మిమ్మల్ని జయించేటువంటి వాడు జగత్తులో ఒక్కడు కూడా ఉండడు.
0: నో ద ట్రూత్, యాక్ట్ ఇన్ ఎ ట్రూత్ఫుల్ వే, ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. నో వన్ కెన్ కాంకర్ యూ, నో వన్ కెన్ విన్ ఓవర్ యూ.
1: ఒక్కరు కూడా మిమ్మల్ని దండించేవాడు ఉండదు.
0: There will be no one who can dare enough to punish you.
1: నీవు సత్యాన్ని పాటించు.
0: Observe truth.
1: నీ సత్యమే నీకు సాక్షి.
0: And the very principle of truth is the witness.
1: కనుకనే మనసుకు మనం సాక్షి.
0: And in fact, we are the witness for the mind.
1: గుణముకు గుణం సాక్షి.
0: And it is the virtue that is the witness.
1: మూర్ఖునికు మూర్ఖం సాక్షి.
0: And foolishness is the witness to a fool.
1: కనుక ఈ పూల్ మనం కాకూడదు.
0: వి షుడ్ నెవర్ బి ఫూల్స్.
1: భగవంతునికి అర్పించేటువంటి పూల్ కావాలి.
0: వి షుడ్ నాట్ బి ఫూల్స్, వి షుడ్ బి పూల్ ఆఫ్ ఫ్లవర్స్, ఎ ఫిట్టింగ్ ఆఫరింగ్ టు గాడ్.
1: అంతేకాని మనము పూలుగా ఉండవలసినటువంటి, హృదయ పుష్పంగా ఉండవలసినటువంటి మనము పూలుగా తయారు కావటము అది మంచిది కాదు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎ ఫ్లవర్ ద పూల్ ద ఫ్రాగ్రెన్స్ ఇట్స్ మోస్ట్ ఇన్అప్రోప్రియేట్ and misfortune to act like a fool.
1: Kanuka vidyarthulara,
0: students,
1: inka 3 dinamulu unnavi.
0: We have a couple of days to go, 3 days.
1: Inka mundu mundu entaro cheppavalasinatuvanti unnai.
0: There are lots of things to be stated to you.
1: Mimmalu sachese nimittame nenu inta paliku chestunnanu.
0: In order to correct us out of his infinite compassion, Bhagavan is mentioning these things.
1: Prema, prema, prema, prema, prema.
0: Love and love and love alone.
1: Prema okkati nilipukondi meer chalu.
0: Keep up, maintain that love that is in this.
1: ఆ ప్రేమ కూడాను అన్నింటిపైనే కాదు.
0: Not the love towards all world things.
1: భగవంతునిపైనే ప్రేమ.
0: Concentrate, focus your love on love, on God.
1: అప్పుడే మీరు బాగుపడతారు.
0: Then only you will be correct and
1: perfect. ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
0: With all this education knowledge, what is the use?
1: ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎడ్యుకేషన్ తయారవుతుంది.
0: Today education led to agitation.
1: కనుక ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
0: So we should never be agitated.
1: Education.
0: Is education important and not agitation?
1: ఈ ఎడ్యుకేషన్ కాకుండా ఎడ్యుకేర్ కూడా కావాలి.
0: In addition to education, educare is also necessary.
1: Education గ్రంథముల నుంచి వస్తుంది.
0: Education is a textual bookish knowledge.
1: కానీ ఎడ్యుకేర్ హృదయం నుంచి వస్తుంది.
0: Educare comes from within, out of your heart.
1: కనుక ఈ ఎడ్యుకేర్ మనము చేపట్టాలి.
0: So we should determine to acquire educare.
1: ఎడ్యుకేర్ అనేటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ.
0: ఎడ్యుకేర్ కంటైన్స్ ద క్వింటెసెన్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్, ద ట్రూత్, రైచియస్నెస్, పీస్ అండ్ లవ్.
1: అది మీ హృదయంలో ఉంటుండాలి.
0: దట్ లైస్ లేటెంట్ ఇన్ యువర్ హార్ట్.
1: ఈనాడు లోకం యొక్క ఎడ్యుకేషన్ బుక్ లో చూడవచ్చు.
0: అండ్ ద వరల్డ్లీ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ యూ కెన్ అబ్టైన్ బై రిఫరింగ్ బుక్స్.
1: ఇది బుక్ కేవలం ఒక ముక్కు వంటిదే.
0: బుక్ is a sort of mukku or nose.
1: Ravachu povachu, ravachu povachu.
0: Just as the mukku or the nose inhales and exhales, you read and forget.
1: Kani educare anetvantidi,
0: but educare
1: ee swasam vantidi,
0: it is equal to the breath.
1: Ee breath ni vadultve ivu sarvam kulunu pranam vadunnatte.
0: When once breath is gone, you are dead and gone.
1: Divyatma swaruplaina vidyarthulara,
0: the students,
1: పిల్లలంతా చాలా మంచివారు.
0: ఆల్ స్టూడెంట్ చిల్డ్రన్ ఆర్ వెరీ గుడ్.
1: మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
0: అవర్ చిల్డ్రన్ ఆర్ గోల్డ్ అండ్ గోల్డ్.
1: కానీ కొంతమంది ఇంట్లో కూడాను కొంతవరకు 14 క్యారెట్స్ బంగారు కూడా ఉండవచ్చు.
0: But however, even in this gold, there is 14 carat gold of lesser value.
1: Kadu, kadu, kadu. There is 26 carat.
0: But it should be 26 carat gold.
1: This gold is ematra kudunu taginchu.
0: And the gold value should never be less, should never come down.
1: Kanuka aa vidhanga unte.
0: You are like that.
1: Mee andariki kudunu ee ento sahayam chestanu.
0: Bhagavan is prepared to help you, bless you.
1: Aarthikanga.
0: Financially.
1: Paramarthikanga.
0: Spiritually.
1: అన్నిటి ఎందుకు కూడా మీకు సహాయం చేస్తాను.
0: భగవాన్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్.
1: మీరు మంచిగా సరైన బిడ్డలుగా తయారు కాండి.
0: దట్ఫోర్ భగవాన్ వాంట్స్ యూ టు బి పర్ఫెక్ట్ దట్ యూ షుడ్ బి గుడ్.
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: దట్ యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: మన భారతీయులే ఈ వేదాన్ని మర్చిపోతున్నారు.
0: భారతీయ నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఆర్ ఫర్గెటింగ్ వేద.
1: విదేశీయులు వచ్చి దీన్ని నేర్చుకుంటున్నారు.
0: ఫారినర్స్ ఆర్ లెర్నింగ్.
1: ఈనాడు విదేశీయులు మన లాంగ్వేజ్ని పలుకుతున్నారు.
0: అండ్ ద ఫారినర్స్ ఆల్సో దే ఆర్ ఏబుల్ టు ప్రొనౌన్స్ కరెక్ట్లీ ది సాంస్క్రిట్ లాంగ్వేజ్.
1: డింగ్ డాంగ్ వెల్ పుషిస్ ఇన్ ది వెల్.
0: బట్ వేర్ యాజ్ ఇండియన్స్ ఆర్ సాటిస్ఫైడ్ ది డింగ్ డాంగ్ వెల్ పుషిస్ ఇన్ ద వెల్.
1: ఇది మన భారతీయులు నేర్చుకోవటం.
0: దిస్ ఈస్ ది నాలెడ్జ్ దట్ భారతీయ
1: కాదు కాదు. భారతీయులు పవిత్రమైన భారతదేశాన్ని యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: Bharatiyas, inhabitants of this land, should know the sacredness, sanctity of this country.
1: Bharatiyasamandu, jamaina 20 yokka tattvam emiti.
0: What is the divine nature of Bharat?
1: Talli evaru?
0: Who is mother?
1: Bharatiyasamandu, neetiye talli.
0: And it is the morality that is the mother.
1: Neetiye talli.
0: And the adherence to ethics is the father.
1: Nijatiye father.
0: Integrity is the father, honesty.
1: శాంతమే చెల్లెలు.
0: అండ్ ద పీస్ ఇస్ సిస్టర్.
1: ధైర్యమే బ్రదర్.
0: అండ్ ద కరేజ్ ఇస్ బ్రదర్.
1: ఇలాంటి సంబంధాన్ని మనం పెట్టుకుని
0: వీ షుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్.
1: ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని అంతా తీసుకుంటున్నాం మనం.
0: బట్ వీ ఫర్గెట్ ఇట్ అండ్ వీ గో బై అదర్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ జస్ట్ మ్యాన్.
1: కనుక మనం ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దిస్ అసోసియేషన్ ఆఫ్ రిలేషన్షిప్ విచ్ ఇస్ బ్యాడ్.
1: Tell me your company, I shall tell you what you are.
0: Tell me your company, I shall tell you what you are.
1: నీవు ఎలాంటి వారితో సహాయం చేస్తావు, ఎలాంటి వారితో స్నేహం ఉంటావు, అలాంటి వాడి నీవు అవుతావు.
0: As is the company, so you become. Your behavior depends upon the people among whom you move, mingle.
1: కనుక కావలసినంత టైం ఉంది కనుక ఇంకా ముందుకు మీకు అంత తెలపవలసినవన్నీ చాలా తెలుపుతాను.
0: There are lots of things to be told to you. Bhagavan in his infinite mercy agreed to reveal us, tell us many more things to come.
1: నాకు ఎవరితోనా భయం లేదు.
0: Swami has no fear at all.
1: నా సత్యం పైనే నేను చూసుకుంటున్నాను.
0: Bhagavan is truth and it depends, relies on the truth.
1: ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు.
0: Let anybody think whatsoever.
1: సత్యం పైన నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవరికి భయపడతాడు?
0: Because Bhagavan is truth. He is not afraid of anybody.
1: Kanuka munmundu anni kudunu baita pettanu.
0: And in future Bhagavan is going to reveal many many more things.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 13th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba remarked that parents also play a great role in shaping the thoughts and behavior of youth. He explained that children should be given freedom, but only to the required extent. Thank you, and Sairam from the Radio Sai team.

0: On this earth, people have lost both the eyes of faith and therefore they are totally blind. For the simple reason that you don't see God, for the simple reason that you don't experience God, can you deny His existence? He may say no, but yet all of us believe and experience God. Embodiments of love.
1: అనాది కాలము నుండి ఉన్నాడని కొందరు లేడని మరికొందరు ఈ విధముగా దైవ విషయమై వాదోపవాదమును వేస్తూ విలువైనటువంటి కాలమును వ్యర్థముగా ఉంచుతున్నారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ డెలిబరేటింగ్ ఆర్గ్యూయింగ్ ఆన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సమ్ డినై హిస్ ఎగ్జిస్టెన్స్. And like that, they are wasting their time.
1: Kannuru leni vaniki prakashinchetunti suryudu kanaradu.
0: The blind man cannot see the shining sun.
1: Leka kannulu mussukunnatunti vaniki prapanchame kanipinchadu.
0: The one who closed his eyes cannot see the world.
1: Anta matram chetane variki suryudu ledaniya leka prapanchamu ledaniya.
0: Can you say that there is no sun, that there is no world for that matter?
1: Kaadu kaadu.
0: No.
1: Suryudu unnadu.
0: Sun is there.
1: Kaani drushti ledu.
0: But there is no vision.
1: Prapancham unnadi.
0: There is world.
1: Kaani kannulu musinadu.
0: But he closed his eyes.
1: Idi tana yokka drushti doshame kaani srushti dosham kaadane satyamu manaku spashtam avutundi.
0: The mistake lies in his vision and not in creation.
1: Kanukane నమ్మకం అనేటువంటిది మానవులకు ప్రధాన ప్రాణం.
0: Therefore, faith is life of every human.
1: నమ్మకమే లేకుండినా క్షణమైన కూడా కాలం గడపలేడు.
0: Without faith, we cannot spend even a moment of time.
1: నమ్మకం లేకుండినా పది అడుగులైన కూడా తాను ముందుకు పోలేడు.
0: Without faith, we cannot step forward even 10 steps.
1: నమ్మకమే లేకుండినా ఏ చిన్న కార్యమును కూడా తాను ప్రయత్నించేయలేడు.
0: Without faith, he cannot undertake any task.
1: ప్రయత్నమే చేయలేని మానవులకు విజయాన్ని ఏ రీతిగా సాధించగలడు?
0: The one who doesn't put in any effort, how do you expect him to be successful?
1: కనుక ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ చిన్న కార్యమును సాధించవలనన్నను నమ్మకం చాలా ప్రధానం.
0: Therefore, in this vast world, to achieve any simple task, faith is essential.
1: ఒక్క దైవ విషయమునందు మాత్రమే కాదు, అన్ని రంగములు ఎందు కూడాను నమ్మకము చాలా ప్రధానమైనటువంటిది.
0: నాట్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్, ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ నీడ్స్ ఫెయిత్.
1: ప్రతి విషయం కూడాను తన విశ్వాసం పైన ఆధారపడి ఉన్నది కానీ పరుల పైన కాదు.
0: ఎవ్రీ మ్యాటర్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్, నాట్ ఆన్ అదర్స్.
1: కాన మనం ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ కార్యము సాధించవలనన్నను నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా, వైజ్ఞానికంగా కూడా నమ్మకం చేతనే మనం కార్యములు సాధింపగలుగుతున్నాము.
0: ఇన్ దిస్ వైడ్ వరల్డ్ వీ అచీవ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ అవర్ యాక్టివిటీ, మోరల్, ఫిజికల్, స్పిరిచువల్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్.
1: ఈ నమ్మకం చేతనే సర్వులను కూడా మనం ప్రేమిస్తున్నాము.
0: Out of faith only we love all.
1: ఈమె నా తల్లి అనేటువంటి నమ్మకమే లేకపోతే తల్లిని కూడా మానవుడు ప్రేమించలేడు.
0: Unless you have faith that so and so is your mother, you can't love her.
1: ఈమె నా భార్య అనేటువంటి నమ్మకమే లేకపోతే ఆమెను భర్త ప్రేమించలేడు.
0: Unless one is with full faith that so and so is
1: వీడు నా బిడ్డ అనేటువంటి నమ్మకమే లేకపోతే తన కన్న బిడ్డను కూడా తాను ప్రేమించలేదు.
0: Without faith, one would not be able to love one's own child.
1: కనుక ఇట్టి సర్వత్రా సర్వవ్యాపకమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని నమ్మకం చేతనే అనుభవిస్తున్నాడు కానీ నమ్మకమే లేకుండా దేనిని వీడు అనుభవించలేడు, ఆనందించలేడు.
0: హీఈస్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఇస్ ఓన్లీ ఎంటైర్లీ బికాస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక అనేక మంది ఈ నమ్మకమును కోల్పోయి లేక నమ్మకం ఉండినట్టుగా ఉండినప్పటికీ వారు నమ్మకం లేనట్టుగా నటించేటువంటి వ్యక్తులు కూడాను ఈ జగత్తునందు అమితంగా ఉంటున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. Those that do not have faith, the second category, they pretend as if they have no faith.
1: కానీ దైవ విషయం వచ్చేటప్పటికీ అనేక మంది తమ హృదయాల్లో విశ్వాసం ఉండినప్పటికీ బయట సమాజంలో ఒక పేరు ప్రతిష్టల నిమిత్తమై లేక పార్టీల నిమిత్తమై భగవంతుడు లేడు అని ఒక పదమును ఉచ్చరిస్తున్నారు.
0: దో వన్ ఫైండ్స్ గాడ్ ఇన్ హిస్ హార్ట్ బట్ యెట్ హీ డినైస్ ఫర్ పొలిటికల్ రీజన్స్.
1: భగవంతుడే లేకపోతే భగవంతుడే నిజంగా ఉంటే ఎందుకు కనిపించకూడదు?
0: ఇన్ కేస్ దేర్ ఇస్ గాడ్ వై డోంట్ వీ సీ హిమ్.
1: కనిపించినటువంటి దానిని అంతా కూడా నీవు విశ్వసిస్తున్నావా విశ్వసించలేకపోతున్నావా?
0: ఆర్ యూ ఏబుల్ టు బిలీవ్ దట్ వాట్ యు సీ ఆర్ డినై దట్ యు డోంట్ సీ?
1: ప్రొద్దున ఎంబీఏ బాయ్స్ దగ్గర ఒక క్వశ్చన్ వచ్చింది.
0: ఏ క్వశ్చన్ వాస్ రేజ్డ్ దిస్ మార్నింగ్.
1: స్వామి చెప్తుంటాడు అందరినీ ప్రేమించమని, ఎందుకు ప్రేమించాలి?
0: స్వామి సేస్ లవ్ ఆల్, వై షుడ్ వి లవ్ ఆల్?
1: నేను దానికి ప్రతి ప్రశ్న వేశాను. ఎందుకు ప్రేమించాలి అని నువ్వు అనుకుంటావు, ఎందుకు ద్వేషించాలి అని నేను అడుగుతున్నాను.
0: స్వామి హాస్ పుట్ ఎ కౌంటర్ క్వశ్చన్. యూ సే వై షుడ్ వి లవ్ ఆల్, భగవాన్ సేస్ వై షుడ్ యూ హేట్ ఆల్?
1: ద్వేషించడానికి ఏ కారణమో ప్రేమించడానికి అదే కారణం.
0: The reason for hatred is the very same.
1: Dvesha premalu rendu kodanu bimba pratibimbamule.
0: Hatred and love are the object and reflection.
1: Kanuka eppudu dvesham undo appudu prema kuda undi.
0: Where there is hatred there is love too.
1: Yedu eppudu ledaneetunte bhavam undo akkada unnatunte aneetunte satyam kodanu untunnadi.
0: At the time when you say no there is also yes over there.
1: Ippudu ikkada oka chinna udaharanam.
0: A small example.
1: Ippudu ee stage paina సాయిబాబా ఉన్నాడా లేదా?
0: ఆన్ దట్ స్టేజ్ హియర్ ఇస్ దేర్ సాయిబాబా ఆర్ నాట్?
1: ఉన్నాడు.
0: ఎస్ ఇస్ దేర్.
1: దేనిని బట్టి?
0: ఆన్ వాట్ బేసిస్?
1: రూపాన్ని బట్టి మీరు చెప్తున్నారు.
0: వి సే ఆన్ ద బేస్ ఆఫ్ ద ఫామ్.
1: ఈ ఉపన్యాసం అయిన తర్వాత నేను లోపలికి వెళుతాను.
0: అట్ ది ఎండ్ ఆఫ్ ది డిస్కోర్స్ స్వామి రిటైర్.
1: అప్పుడు సాయిబాబా ఈ స్టేజ్ పైన ఉన్నాడా లేదా?
0: ఇస్ దేర్ సాయిబాబా ఆన్ ది స్టేజ్ ఆర్ నాట్?
1: లేడు.
0: నో.
1: అనగా ఏమిటి? ఉన్నటువంటి యొక్క వస్తువునే లేడు అని చెప్పగలుగుతున్నాడు.
0: యు ఆర్ ఏబుల్ టు సే నో దట్ విచ్ ఇస్ ప్రెసెంట్.
1: సాయిబాబానే లేకపోతే ఉన్నాడు లేదనే ప్రశ్నే రాదు అక్కడ.
0: వెన్ దేర్ ఇస్ నో సాయిబాబా యాజ్ సచ్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్.
1: అదేవిధంగా దేవుడు ఉండబట్టే లేడు ఉన్నాడు అనేటువంటి రెండు పదములు వస్తున్నాయి.
0: లైక్ వైజ్ బికాస్ దేర్ ఈస్ గాడ్ యు సే యెస్ అండ్ యు ఆల్సో సే నో.
1: దేవుడు ఉండినప్పుడే లేదనే పదం కూడా పుట్టుతున్నది, కానీ గౌడే లేకపోతే లేదనే పదమే ఉండదు.
0: బికాస్ దేర్ ఈస్ గాడ్ అట్ టైమ్స్ దేర్ స్కోప్ టు సే నో ఆర్ ఎల్స్ హి డజంట్ అరైవ్.
1: కనుకనే దేర్ ఈస్ గాడ్ అంటున్నాడు అనిల్ కుమార్.
0: అనిల్ కుమార్ సేస్ దేర్ ఈస్ గాడ్.
1: అనగా ఏమి? మొట్టమొదట సత్యం ప్రారంభమవుతుండాలి.
0: మీనింగ్ ద ట్రూత్ స్టార్ట్ ఫస్ట్.
1: దేర్ ఈజ్ అని వస్తుంది.
0: దేర్ ఈజ్ ఇస్
1: ఫస్ట్. అక్కడ ఉన్నాడు.
0: దేర్ ఈజ్
1: ఎవరు?
0: గాడ్. హూ? గాడ్.
1: అది రెండవ క్వశ్చన్. దేర్ ఈజ్ అది మొదటి క్వశ్చన్.
0: దేర్ ఈజ్ ఇస్ ది ఫస్ట్ పార్ట్.
1: ఉన్నాడు.
0: దేర్ ఈజ్
1: ఎవరు?
0: హూ?
1: గాడ్.
0: గాడ్.
1: అయితే
0: దెన్
1: దీని తర్వాతనే దేర్ ఈజ్ నో గాడ్ అంటాడు.
0: దెన్ కమ్ ది నెక్స్ట్. దేర్ ఈజ్ నో గాడ్.
1: దేర్ ఈజ్ ఫస్ట్ వస్తుంది, నో గాడ్ నెక్స్ట్ వస్తుంది.
0: దేర్ ఈజ్ కమ్స్ ఫస్ట్, నో గాడ్ నెక్స్ట్.
1: కాబట్టి సత్యమే మొట్టమొదటి ప్రారంభమవుతుంది.
0: సో ట్రూత్ కమ్స్ ఫస్ట్.
1: దీన్ని ఇంకొక పర్యాయములు ఈ యొక్క నాస్తికత్వం ఇంకా పెరుగుతూ పెరుగుతూ ముదిరిపోయినప్పుడు దీనికి మరొక పదం కూడా ప్రారంభమవుతుంది.
0: When atheistic tendencies grow more and more,
1: God is nowhere అని పదములు పెట్టుకుంటాడు.
0: Here is a statement. God is nowhere.
1: God is nowhere. Four words ఉంటున్నాయి.
0: Here there are four words. God is nowhere.
1: God is.
0: God is.
1: Nowhere.
0: Nowhere.
1: W-H-E-R-E-Where.
0: N-O, no. W-H-E-R-E-Where.
1: ఈ ఎన్ ఓకు డబ్ల్యూ చేర్చేసరికి గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోతుంది.
0: నౌ జాయిన్ దిస్ డబ్ల్యూ టు దిస్ ఎన్ ఓ, నౌ ఇట్ బికమ్స్ గాడ్ ఈజ్ నౌ హియర్.
1: మనము ఏదో ఒక వర్డ్స్ బిల్డింగ్ ఆడుతున్నాం. మనం
0: వీఆర్ జస్ట్ ప్లేయింగ్ వర్డ్స్ బిల్డింగ్.
1: ఇక్కడ ఉన్న డబ్ల్యూ అక్కడ చేర్చినాం.
0: We have joined this W
1: here. N-O ku W chesinappudiki now aipoyindi.
0: When you join W to N-O, it's
1: now. Ee now anetundi nunchi W nu vera chesinappudiki nowhere aipoyindi.
0: When you remove this W, it becomes nowhere.
1: Nowhere ku, now here ku, only W maatrame maarutundali.
0: For these two statements, nowhere now here, it's only shifting of this
1: letter W.
0: So when we have faith, we say now here. When there's no faith,
1: nowhere.
0: For both faith is the cause. This faith are our eyes. The faith is the sacred text. The vision of the sacred text is creation. This creation is our vision. There's no difference between vision and creation. There's no difference between eye and text. That's what you see with the eye, you describe in text. What all that described in the text you see with the eye. The first one.
1: Telskovali.
0: First jnatum, know.
1: Telskunnatvanti danni drashtum chudali.
0: What you have known you must see.
1: Chudina danni praveshtum.
0: That's what you have seen, you must see it will go in.
1: Palani vastu market vachindi ani vinali shastram.
0: You must listen to a fact that something is available in the
1: market.
0: The listening is text.
1: Palani vastu market vachindante mana velli drashtum nanu chudali.
0: The moment you come to know such a thing is available there in the market, you should see.
1: పొట్టలో చేరదు.
0: ద మూమెంట్ యు సీ ఇట్ విల్ నాట్ గో ఇన్.
1: దానిని ప్రవేశం, ఆ చూచిన దాన్ని మనం లోపల ప్రవేశింప చేసుకోవాలి.
0: వాట్ యు సీ యు మస్ట్ సీ ఇట్ విల్ గో ఇన్ టు యు.
1: దీనిని శ్రవణం మననం ఇది ధ్యాస. ఇదే వేదాంతం యొక్క మననం అనగా మొట్టమొదటి శ్రవణం చేయాలి.
0: ఫస్ట్ యు షుడ్ లిసన్.
1: శ్రవణం చేసినటువంటి దానిని మననం చేయాలి.
0: సెకండ్ యు షుడ్ డూ
1: మననం చేసిన దాన్ని ప్రాక్టికల్ లో పెట్టాలి.
0: థర్డ్ వన్ నిధిధ్యాస, ప్రాక్టికల్.
1: కనుకనే శ్రవణ మనం నిధిధ్యాసలని మూడు ప్రధానమైనటువంటి యొక్క సోపానములు.
0: సో దీస్ ఆర్ ది త్రీ స్టెప్స్, లిసనింగ్, రూమినేటింగ్ ఓవర్ అండ్ దెన్ ప్రాక్టీసింగ్.
1: కనుక ప్రతి విషయం నందు కూడా మొట్టమొదటి శ్రవణం అత్యవసరం.
0: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యూ షుడ్ లిసన్ ఫస్ట్.
1: కనుకనే నవవిద్య మార్గములు ఎందు కూడాను శ్రవణం మొట్టమొదటి శ్రవణం వచ్చింది.
0: In nine parts of devotion, listening first, the singing.
1: Vinna tarvatane manu paadutunnam.
0: We join singing only after listening.
1: Vishnu smaranam.
0: Then we think, chant.
1: Pada sevanam.
0: Serve.
1: Vandanam.
0: Salutations.
1: Achanam.
0: Worship.
1: Sneham.
0: Friendship.
1: ఆత్మనివేదనం.
0: సరెండర్.
1: ఈ ఆత్మనివేదన శరణాగతి అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంటుంది? శ్రవణం విన్న తర్వాతనే ఆత్మనివేదన వరకు ప్రయాణం అవుతుంది.
0: యూ కెన్ ట్రావెల్ టు ది డెస్టినేషన్ ఆఫ్ సరెండర్ ప్రొవైడెడ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ లిసనింగ్.
1: కనుక ప్రారంభం నుంచి ఎండ్ వరకు కూడాను మనం ప్రయాణం చేసినప్పుడే ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి పూర్ణమైంది.
0: Right from the starting point until you reach the destination, then it becomes total travel. You cannot say it is total. It is only semi-circle.
1: Full circle ane atvadi unnapudu ekkada prarambhamaindo akkadiki poi nilichipothundi.
0: When there is full circle, the starting point and end point agree.
1: Ini madhyalo teesi vesesthe see ayipoyindi adhe semi-circle.
0: But you remove a part from it, it becomes
1: semi-circle.
0: Semi-circle C starts at one point, another at another point. In between it is hollow of doubt. And this is
1: doubt.
0: This doubt is so shallow, so hollow.
1: దీనిని ఏమాత్రం కూడాను దీన్ని ఎవరు నివారణ చేయలేరు.
0: నోబడీ కెన్ రిలీవ్ యూ.
1: కనుకనే మొట్టమొదట ఈ పూర్ణంగా కావాలి.
0: సో యూ నీడ్ టోటాలిటీ.
1: అది ఏ మొదలుకొని జడ్ వరకు చెప్పినప్పుడే ఏబిసిడి పూర్తి అయిపోయింది.
0: అంటిల్ యూ సే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏ అండ్ స్టాప్ ఎట్ ద పాయింట్ ఆఫ్ జెడ్ యూ విల్ బి నోయింగ్ ఆల్ లెటర్స్.
1: ఏ ప్రారంభం అయిపోయి ఎస్ వరకు పోయి చేరుతుంటే ఈ తర్వాత పూర్తి కాలేదు.
0: You start from A and say until yes. Thereafter you don't know other letters.
1: కనుకనే పూర్తి మనం ఎక్కడ ప్రారంభమైందో తిరిగి దాని అంత్యం వరకు మనం ప్రయాణం చేయాలి.
0: సో వీ షుడ్ స్టార్ట్ ఎట్ ద పాయింట్ అండ్ ట్రావెల్ టిల్ ది ఎండ్.
1: కనుకనే నమ్మకము అనేటువంటి దాని నుంచి ప్రారంభమై ఆనందము అనే దాంతో అంత్యం కావాలి.
0: సో వి బిగిన్ విత్ ఫెయిత్ అండ్ ఎండ్ ఇన్ బ్లిస్.
1: కనుక మొట్టమొదటి శ్రవణం,
0: ఫస్ట్ లిసనింగ్,
1: తరువాత ఆత్మ నివేదనం,
0: లేటర్ సరెండర్.
1: దేనినైనా మొట్టమొదట మనం వినాలి.
0: First we should listen to anything.
1: అనేక మంది ఇక్కడ వచ్చి స్వామిని చూస్తుంటారు.
0: Many come here to see Swami.
1: తిరిగి వారి వారి గ్రామంకు వెళ్లి దీనినంతా వారు చెప్తూ ఉంటారు.
0: They return and narrate their experience.
1: సాయిబాబాను ప్రశాంతలను చూస్తుంది, ఇట్టిది అట్టిది అట్టిది అని ఇవంతా శ్రవణం చేసినప్పుడే కదా రెండవ వారం వారు తిరిగి ప్రయాణమై ఇక్కడికి వస్తున్నారు.
0: You go and tell your experiences in Prashantalam with Swami and they hear, therefore they come over here.
1: శ్రవణమే చేయకపోతే టికెట్టే కొరరు వారు.
0: That they don't listen to all this. They don't buy the ticket.
1: కనుకనే శ్రవణం చేతనే సర్వ కార్యములు కూడాను నెరవేరుతున్నాయి.
0: So you'll be achieving success by first listening.
1: కనుకనే ప్రతి మానవునికి కూడాను మొట్టమొదటి శ్రవణానికి విశ్వాసం అత్యవసరము.
0: For this listening, faith is essential.
1: విశ్వాసమే లేకపోతే మానవునికి జీవితమే ఉండదు.
0: He cannot live without faith.
1: కనుక ప్రతి మానవుడు కూడాను విశ్వాసంతో తన జీవితాన్ని ప్రారంభించాలి.
0: Therefore everyone should start their life with faith.
1: అయితే కొంతమంది మాకు లేడు ఉంటారు.
0: Some say that they deny God.
1: విశ్వసించరు కొంతమంది.
0: Some are faithless.
1: విశ్వసించినటువంటి వారి గతి వారిదే, నీకెందుకు దాని విచారం?
0: It is their fate, why are you worried?
1: ఎవరికి తీట పట్టిందో వారు గోక్కుంటారు, అంతేగాని వారితో నీవేమాత్రం కూడా నువ్వు బాధించకూడదు.
0: Why should you bother about those faithless people?
1: కనుకనే ఎస్ అను వారికి ఎస్ అనురా, నో అను వారికి నో అనురా. నో ఎస్ మన నోటికే కాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఈ నో ఎస్ నీ నోటికే కాని దైవానికి ఏం సంబంధించిన
0: నో అండ్ ఎస్ రిలేట్ టు యూ, నథింగ్ టు డూ విత్ గాడ్.
1: ఏ నాలుక నో అని చెప్పిందో అదే నాలుక ఎస్ అని చెప్తుంది.
0: దట్ టంగ్ దట్ సేస్ నో విల్ సే ఎస్ ఆల్సో.
1: కాబట్టి రెండు చెప్పేది ఒకే టంగే.
0: ద సేమ్ టంగ్ అటర్స్ బౌత్.
1: కాబట్టి దేని నీవు నమ్ముతావు?
0: వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు బిలీవ్?
1: నో నమ్ముతావా ఎస్ నమ్ముతావా?
0: ఆర్ యు గోయింగ్ టు బిలీవ్ ఎస్ ఆర్ నో?
1: కాదు కాదు, నీది టంగ్ నమ్మాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్.
1: టంగ్ ఏది చెప్తే అదంతా కూడా ఎస్.
0: వాట్ ఎవర్ ద టంగ్ సేస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎస్.
1: అయితే కొంతకాలమునకు అదే నోగా మారుతుంది, అది ఎస్ గా మారుతుంది.
0: హౌవర్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ టర్న్స్ ఇంటు నో అండ్ లేటర్ ఎస్.
1: కనుకనే వర్డ్స్ అనేటువంటివి చాలా పవిత్రమైనటువంటివి, చాలా విలువైనటువంటివి.
0: దేర్ఫోర్ వర్డ్స్ ఆర్ హైలీ వాల్యుబుల్ అండ్ సేక్రెడ్.
1: రెండింటికి ఈ జిహ్వనే మూల కారణము.
0: ద టంగ్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: కనుకనే
0: సో
1: జయచే దేవుడు చెప్పాడు.
0: జయదేవా సార్
1: తన నిరంతరం కూడాను టంగ్ను చాలా వర్ణించేటువంటి వాడు.
0: హీ డిస్క్రైబ్ ద టంగ్ ఇన్ వెరీడ్ వే.
1: జిహ్వే రసజ్ఞే

0: గోవింద దామోదర మాధవ ఈ నామస్మరణ చేయడానికి ఎవరు దీనికి మూల కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ చాంటింగ్ గాడ్స్ నేమ్? గోవింద దామోదర మాధవ.
0: కాబట్టి ఈ గోవింద దామోదర మాధవతి అనేటువంటి పదములంతకుడును ఎక్కడ ఆడుకుంటున్నాయి?
1: వేర్ డూ యూ ఫైండ్ దీస్ వర్డ్స్ డాన్సింగ్?
0: మన నాలుకపై నాట్యం ఆడుతున్నాయి.
1: దట్ డాన్స్ అన్ అవర్ టంగ్.
0: నాలుక ఈ మాటలకు ఒక స్టేజ్.
1: టంగ్ ఈజ్ ఎ స్టేజ్ ఫర్ దీస్ వర్డ్స్.
0: కనుక ఈ స్టేజ్ పైన మంచి బొమ్మలు వస్తుంటాయి, చెడ్డ బొమ్మలు వస్తుంటాయి.
1: ఆన్ ద స్టేజ్ గుడ్ అండ్ బ్యాడ్ అపియర్.
0: రాజు వస్తుంటాడు, రాణి వస్తుంటాది.
1: ద కింగ్ అండ్ ద క్వీన్.
0: జవాను వస్తుంటాడు, ప్యూను వస్తుంటాడు.
1: ద ప్యూన్ అండ్ ద మాస్టర్ అపియర్.
0: అందరూ స్టేజ్ పైన ఆడుతుంటారు.
1: ఆల్ యాక్ట్ ఆన్ ద స్టేజ్.
0: రాముడు వచ్చి నాట్యం ఆడాడు, రావణుడు వచ్చి నాట్యం ఆడాడు.
1: ఆన్ ద స్టేజ్ యూ ఫౌండ్ రామ అండ్ ఆల్సో రావణ.
0: కనుకనే మన మాటలన్నింటికి కూడాను మన యొక్క నాలుకనే ఒక విధమైనటువంటి వేదిక.
1: సో ఫర్ ఆల్ అవర్ వర్డ్స్ టంగ్ ఈజ్ ఎ స్టేజ్.
0: కనుక ఈ స్టేజ్ అనేటువంటి నాలుక దీనికి రెండింటికి ఏమాత్రము సాక్షి కాదు.
1: టంగ్ ఈజ్ నాట్ ఎ విట్నెస్ ఫర్ బోత్ ద రోల్స్.
0: కనుక కేవలము అది సాక్షిభూతమైనటువంటిది.
1: టంగ్ ఈజ్ ఓన్లీ విట్నెస్.
0: ఈ రెండింటికి తాను మూల కారణం కాదు.
1: ఈజ్ నాట్ ద మెయిన్ కాజ్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ టంగ్ లేకుండా ఉండేటువంటి మూగివాడు ఉండవచ్చును.
1: దేర్ ఆర్ విదౌట్ టంగ్
0: మూగివాడు అంటారు. ఎవరు?
1: ద వన్ హూ ఇస్ డంబ్.
0: తాను ఏమేమో తీయని పదార్థాలు తింటున్నాడు.
1: హీ ఈట్స్ ఆల్ డెలీషియస్ స్వీట్ ఐటమ్స్.
0: చెప్పలేడు కానీ ఆ తీపును తాను అనుభవిస్తున్నాడు.
1: దో హీ పార్టేక్స్ స్వీట్ ఐటమ్స్
0: పదములతో చెప్పలేడు.
1: హీ కెనాట్ స్పీక్ అవుట్.
0: కానీ ఆ యొక్క మాధుర్యం యొక్క తత్వాన్ని తాను స్వయంగా అనుభవిస్తున్నాడు.
1: బట్ హీ ఎక్స్పీరియన్సెస్ ద స్వీట్నెస్ ఆఫ్ దీస్ స్వీట్.
0: ఇదే మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కావాలి. అనుభవం మొదలుపెట్టి మన అనుభూతిని కావాలి.
1: దేర్ఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏది ఎట్ట ఉన్నదంటే దీనికి మౌనమే మూల కారణం.
1: సైలెన్స్.
0: కనుక వాదోపు వాదముల చేత నీవు కాలమును కాని కర్మను కాని కాయతత్వమును కాని వ్యర్థము చేయకూడదు.
1: బై ఆర్గ్యూయింగ్ డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ డోంట్ వేస్ట్ యువర్ బాడీ దట్ వే.
0: వాదే వాదే వద్యతే వైరం. ఈ వాదించడం చేత వైరం పెరుగుతుంది కానీ ప్రేమ పెరగదు.
1: By arguing continuously, enmity will step in and increase.
0: కనుక దైవమును మనం నమ్మే తీరాలి.
1: You must necessarily believe God.
0: దైవం అనేది లేదు అని మనం ఒక విధమైన వాదిస్తున్నాము.
1: You argue and you deny.
0: ఇది నీ మూర్ఖత్వమే.
1: It is your foolishness.
0: దేని లేదంటున్నావు?
1: What is that you deny?
0: కనిపించలేదు కాబట్టి లేదంటున్నావు.
1: You don't see self, therefore you deny.
0: ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ.
1: Here is a person.
0: ఈ వ్యక్తి 6 అడుగులు పొడుగు ఉన్నాడు.
1: He is 6 feet in his height.
0: అతను 80 పౌండ్లు ఇలా ఉన్నాడు.
1: 80 పౌండ్స్ ఇన్ వెయిట్.
0: లైట్ కలర్ గా ఉంటున్నాడు.
1: లైట్ ఇన్ కాంప్లెక్షన్.
0: కానీ పట్టతల ఉంటుండాది.
1: బట్ ఈస్ బాల్డ్.
0: ఇవన్నీ శరీరం యొక్క చిహ్నములంతా కూడా.
1: దీస్ ఆర్ ది సైన్స్ మార్క్స్.
0: ఆకారం యొక్క చిహ్నం చూసిందే సత్యము అని అనుకుంటావు నీవు.
1: యూ థింక్ ఇట్స్ ఆల్ ట్రూత్ వాట్ యూ హావ్ సీన్.
0: అయితే ఈ ఆకారాన్ని చూస్తున్నావు.
1: యూ హావ్ సీన్ ద ఫామ్.
0: ఇంతేనా మానవుని యొక్క విలువ?
1: ఇస్ దట్ ద వాల్యూ ఆఫ్ మ్యాన్?
0: నీకు తెలియనటువంటివి, కనిపించినటువంటివి. అతనిలో ఒక దయ ఉంది, అతనిలో ఒక ప్రేమ ఉంది, అతనిలో ఒక ద్వేషం ఉంది, అతనిలో ఒక సానుభూతి ఉంది, అతనిలో ఒక సహనం ఉంది. ఇవన్నీ నీకు కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ సో మెనీ ఫీచర్స్ ఇన్ హిమ్ లేటెంట్ దట్ యూ డోంట్ సీ, లైక్ కంపాషన్, లవ్, సింపతి.
0: అయితే అవి లేవనే నీ అర్థం?
1: Can you deny them?
0: కనిపించకుండా ఉండినటువంటివన్నీ లేవని మూఢంగా పలుకుతున్నావు.
1: You talk like a fool because you don't see them.
0: ఏది కనిపించనిదో అదే ఈ మానవత్వాన్ని నిరూపిస్తూ ఉంటుండాలి.
1: All that you don't see proves your human quality.
0: కనుకనే కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మన్మము జీవ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడాలి తోలు బొమ్మ. కనిపించనిదే తినిపించును మన కర్మల ఫలమును మన్మము జీవ.
1: All that you don't see will make you experience the consequences of your
0: actions. ఒకటి నీకు కష్టసుఖములు అందించడం లేదు. కనిపించినటువంటి గుణములే మనకు కష్టసుఖాన్ని చేకూరుస్తుంది.
1: దోస్ ఆర్ ది క్వాలిటీస్ విచ్ ఆర్ నాట్ సీన్ విల్ పుట్ యూ టు సఫర్.
0: కనుకనే కనిపించనిటువంటిది నమ్మకూడదంటము పెద్ద మూర్ఖత్వం.
1: ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫూలిష్నెస్ టు డినై ఆల్ దట్ యూ డోంట్ సీ.
0: మనం ఉంటున్నాము, మన చుట్టూ గాలి ఉంటుండాలి. గాలి మన కంటికి కనిపించడం లేదు.
1: యూ డోంట్ సీ విత్
0: గాలి లేదని చెప్పగలవా?
1: బట్ కెన్ యూ సే నో?
0: గాలియే లేకపోతే నీవేమైతే బతికగలగా?
1: వితౌట్ ఎయిర్ హౌ డు యూ లివ్?
0: కానీ ఉంది గాలి.
1: ఎస్ ఇట్ ఈస్.
0: కనిపించదు.
1: యూ డోంట్ సీ.
0: ఇది ఏ నచికేతునకు ఉద్ధాలకుడు బోధించినటువంటి ఒక ప్రబోధ.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఉద్ధాలక టు నచికేత.
0: నాన్న దైవం ఎక్కడున్నాడు? సర్వత్రా ఉంటున్నాడని వేదములు కానీ శాస్త్రములు కానీ పఠిస్తున్నాయి.
1: Father, where is God? The sacred texts say that God is present everywhere.
0: Nayana, idi maatalato cheppetundi kaadu.
1: He said, son, you cannot say.
0: Neevu sadhanalu cheta
1: out of practice,
0: ఆ గురు కటాక్షము చేత,
1: with the grace of your
0: దైవానుగ్రహము చేత,
1: the God's grace,
0: మీరు సత్యాన్ని గుర్తించవలసి వస్తుంది.
1: You have to recognize.
0: I దీనికి ఒక చిన్న ఉపమానం నీకు చూపిస్తానన్నాడు.
1: I'll show you an example here.
0: లోపలికి వెళ్లి కొంచెం చక్కెర తీసుకురా, ఒక పాత్రతో నీళ్లు తీసుకురా అన్నాడు.
1: Bring the tumbler full of water and sugar.
0: ఆ షుగర్ తీసుకురావన్నాడు, తీసుకొచ్చాడు.
1: He brought the sugar.
0: ఈ నీరు ఉండినటువంటి పాత్రలో వేయమన్నాడు ఉద్దాలకుడు.
1: And he Uddalaka wanted the sugar to be put into the tumbler of water.
0: అని చెప్పాడు.
1: He wanted to be stirred up.
0: కలిపేటప్పటికి షుగర్ కనిపించడం లేదు.
1: Sugar is not seen anymore.
0: ఏ చేతితో తెచ్చాడో ఆ చేతితోనే తిరిగి వెతికితే చేతికే చిక్కటం లేదు.
1: He brought on hand the sugar and he mixed it. Now he doesn't see.
0: ఏ కన్నులతో చూచాడో ఆ కన్నులతోనే చూసినప్పుడు ఆ షుగర్ కనిపించటం లేదు.
1: The eye that has seen the sugar then is not finding it now.
0: కనిపించదు, చేతికి ఏమాత్రం చిక్కదు.
1: You don't see with the eye, nor can you catch with the hand. But can you say no?
0: Sugar ఉంది.
1: There is sugar.
0: అయితే ఈ జలము లోపల సర్వత్రా కరిగిపోయింది.
1: But however, this sugar is dissolved, present all over the world.
0: అది ఏ రీతిగానే దైవము సాక్షాత్కారం ఉన్నది.
1: There is God.
0: అయితే మానవుని యందు లీనమై ఉంటున్నది.
1: But it's totally in total merged in human.
0: నేత్రము చర్మచచ్చులకు కనిపించదు.
1: You don't see with the naked eye.
0: కేవలము జ్ఞానచచ్చుకే కనిపిస్తుంది.
1: You can see with the eye of wisdom.
0: నీవు తేవటము చర్మచచ్చులతో చూచావు.
1: You see only with the naked eye.
0: అనుభూతి జ్ఞానచచ్చులతో చూడాలి.
1: The experience must be there through this eye of wisdom.
0: కనుక ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమని అనుకోవటము ఒక పెద్ద మూర్ఖత్వము.
1: ఇట్స్ ఫూలిష్నెస్ టు గో బై ద డైరెక్ట్ పర్సెప్షన్.
0: పరోక్షం కూడా ఉంటుండాలి.
1: ఇన్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్.
0: అగ్ని కనిపించదు కానీ పొగ మాత్రం వస్తూ ఉంటుంది.
1: దో యూ డోంట్ సీ ద ఫైర్ యూ ఫైండ్ ద స్మోక్ యూ సీ.
0: ఈ స్మోక్ అనేటువంటి దాన్ని చూసి అగ్ని ఉన్నది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తుంది.
1: సీయింగ్ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ యూ డిసైడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫైర్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: దైవత్వం అనేటువంటిది లేకపోతే ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ గాడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ హియర్.
0: జగతి యందు పుణ్య పురుషులు అనుభూతి జ్ఞాన చచ్చులతో చూడాలి.
1: ది ఎక్స్పీరియన్స్ మస్ట్ బి దేర్ త్రూ దిస్ ఐ ఆఫ్ విజ్డమ్.
0: కనుక ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమని అనుకోవటము ఒక పెద్ద మూర్ఖత్వము.
1: ఇట్స్ ఫూలిష్.

0: without noble souls. How do you expect the light on earth?
1: ఈ జీవరాశులు ఉండడానికి వీలవుతాంది.
0: How do you expect the living creatures to sustain their life?
1: వీలు కాదు. సర్వము దైవమలనే జరుగుతూ ఉంటుండాలి.
0: Everything happens because of God.
1: ఒక చిన్నది small example.
0: A small example.
1: ఒక కవ్వు కాఫ్ వేసింది. అనగా ఒక దూడ పుట్టింది.
0: A cow gave birth to a calf.
1: పుట్టిన తక్షణమే
0: immediately after
1: ఆ యొక్క దూడను తల్లి తన నాలుక చేత పరిశుద్ధం చేస్తుంది.
0: The cow will purify the body of the calf with its tongue.
1: ఈ యొక్క పరిశుద్ధం చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది.
0: As it cleans its body,
1: thereafter
0: till then the calf will not make an attempt
1: to stand.
0: Only after cleansing, only the calf will
1: get up. తనకు ఆకలైనప్పుడు ఆకలిని తీర్చేటువంటి పాలు ఎక్కడ ఉందని ఎవరు నేర్పించారు దానికి?
0: హూ టాట్ టు దిస్ కాఫ్ వేర్ టు డ్రా మిల్క్ వేర్ మిల్క్ ఇస్
1: డైరెక్ట్ గా అది నడిచి పొదువు దగ్గరికి పోయి పాలు త్రాగుతుంది.
0: ద కాఫ్ వుడ్ గో స్ట్రెయిట్ టు ద అడర్ అండ్ డ్రింక్ ద మిల్క్.
1: ఇది ఎవరు నేర్పారు?
0: హూ టాట్ ఇట్?
1: ఎవరు చూపించారు?
0: హూ హాస్ డైరెక్టెడ్ ఇట్?
1: దైవ నిర్ణయాలే.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ విల్.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను అర్థం చేసుకునలేక మూర్ఖంగా దైవత్వం లేదని వాదిస్తుంటామే కానీ మన దాన్ని మనం చూసుకోవాలంటే నెక్స్ట్ ఏ సంకల్పం వస్తుందో నీకే తెలియదు.
0: వి జస్ట్ ఆర్గ్యూ ఫూలిష్లీ వితౌట్ నోయింగ్ ద మీనింగ్. వాట్ యు ఆర్ గోయింగ్ టు థింక్ ఇమీడియట్లీ నెక్స్ట్ యూ డోంట్ నో.
1: మంచిది ఏమైనా చెప్తే దీనిని వినరు.
0: యు డోంట్ లిసన్ టు గుడ్ థింగ్స్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ సేడ్.
1: వినకపోవడం చేతనే మరింత మూర్ఖత్వం పెరిగిపోతుంటారు.
0: యు డోంట్ లిసన్ దేర్ ఫోర్ యు ఆర్ మచ్ వర్స్.
1: మాట ఒకటి వినరే మంచి మాట ఒకటి వినరే.
0: Why don't you listen to these good words?
1: Mata vinaka pichi aataladu dure mata okati vinare.
0: You listen to good words without listening it.
1: Aadalu vadala vagateliyaka miru aasalo aramara chesitenemi. వాసము క్లేశము ద్వేషము వదలి దాసుడే సత్య సాయీసుని భజింపుము మాట ఒకటి వినరే. మన వాసనలు పోవటం లేదు.
0: వీఆర్ నాట్ గివింగ్ అప్ అవర్ టెంపరమెంట్ టెండెన్సీస్.
1: ఏమిటి ఈ వాసనలు?
0: వాట్ ఆర్ ది ట్రెయిట్స్?
1: జన్మాంతర కర్మల యొక్క వాసనలు ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆఫ్టర్ సో మెనీ ఆఫ్ ది ప్రీవియస్ లైఫ్.
1: కానీ పాస్ట్ లైఫ్ యొక్క దీన్ని ఎవరు కూడా మరి నమ్మరు.
0: No one believes what all that happened in the past.
1: నీ నమ్మకతో నాకెందుకు? నా అనుభవమే నాకు.
0: My experience is a witness. Why?
1: కనుక నేను నమ్మిన నమ్మకపోయినా మాత్రం అవి మాత్రం ఫలింపజేస్తున్నాయి.
0: Believe it or not, there are traits that would give consequences.
1: కనుక ప్రతి దానికి పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడా ఉంటున్నాయి.
0: Everything will have these three times, past, present and future.
1: ఈ పాస్ట్ అనేటువంటిది లేకపోతే ప్రజెంట్ ఎట్లా వచ్చింది?
0: Without the past, how do you expect the present?
1: కనుక నేను పూర్వము పాస్ట్ అనేటువంటి వృక్షం ఉండగానే ఈ ప్రజెంట్ అనేటువంటి సీడ్ ఇప్పుడు వచ్చింది.
0: బికాస్ ఇన్ ద పాస్ట్ దేర్ వాజ్ ఎ ట్రీ, నౌ ఇన్ ద ప్రెసెంట్ యూ ఫైండ్ ద
1: ప్రెసెంట్ అనేటువంటి సీడ్ ఉండటం చేతనే ఫ్యూచర్ అనేటువంటి ట్రీ వస్తూ ఉంటుండాలి.
0: ద సీడ్ ఇన్ ద ప్రెసెంట్ విల్ గ్రో ఇన్ టు ట్రీ టుమారో ఇన్ ఫ్యూచర్.
1: పాస్ట్ ట్రీ, ఫ్యూచర్ ట్రీ, ప్రెసెంట్ ఈజ్ సీడ్.
0: సో పాస్ట్ ఈజ్ ద ట్రీ, ఫ్యూచర్ ఈజ్ ద ట్రీ, ప్రెసెంట్ ఈజ్ ద సీడ్.
1: కాబట్టి ఇంత పెద్ద వృక్షం కూడా అంత చిన్న విత్తనంలోనే ఇమిడి ఉంటుండాలి.
0: Such a gigantic tree is contained within the tiny seed.
1: Vedanta anu raniyan mahato mahiyan anuvulo anuga unnadu banulo ganamuga unnadu.
0: God is present in the smallest to the small and the biggest to the big.
1: Meeku kanipinchadu kani dani yokka anubhootulu manaku artham avutundayi.
0: You don't see but you experience.
1: Idi oka flower.
0: This is a flower.
1: ఈ ఫ్లవర్ కనిపిస్తుంటుండాలి.
0: యూ సీ ద ఫ్లవర్.
1: ఇది ఏమిటంటే గులాబీ పుష్పం అంటున్నారు.
0: యూ సే ఇట్స్ ఎ రోజ్ ఫ్లవర్.
1: కానీ
0: బట్
1: దీని స్మెల్, వాసన నీకు కనిపించదు.
0: బట్ యూ డోంట్ సీ ద స్మెల్.
1: కానీ అనుభూతికి వస్తుంటుంది.
0: బట్ యూ ఎక్స్పీరియన్స్ ద స్మెల్.
1: ఈ వాసనకు కనిపించదు.
0: బట్ యూ డోంట్ సీ ద స్మెల్.
1: అనుభూతికి వస్తుంటుంది.
0: బట్ యూ ఎక్స్పీరియన్స్ ద స్మెల్.
1: ఈ వాసనకు రూపం లేదు కానీ వాసన ఇచ్చే పుష్పానికి రూపం ఉంటుండాలి.
0: Smell has no form, but the flower that gives the smell has a form.
1: Prema.
0: Love.
1: Premaku roopam emiti?
0: What is the form of love?
1: Premaku roopam ledu.
0: Love has no form.
1: Kaani ninnu preminchetundi talliki roopam untundali.
0: But the mother who loves you has a form.
1: కనుకనే ప్రతి దానికి కూడాను ఒక ప్రేమ కాని, ఒక ఆనందం కాని, ఒక సుగంధం కాని, దీని అన్నిటికీ రూపం లేదు.

0: అవి అందించేటువంటి దానికంత రూపం ఉంటుండాలి.
1: రూపం
0: ఉన్నటువంటిది ఈ రూపం లేనిటువంటి దాన్ని అంతా అందించగలుగుతుండాలి.
1: ద వన్ విత్ ఫార్మ్ విల్ బి గివింగ్ దాట్ విదౌట్ ఫార్మ్. సో లైక్ దాట్ లవ్ ద బ్లెస్ అండ్ ఫ్రాగ్రెన్స్.
0: కనుక మానవుడు ఈ ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది కేవలం ఒక మూర్ఖత్వము.
1: To go by the direct evidence,
0: ప్రత్యక్షమైన అనుభూతి అనేటువంటి అతీతమైనటువంటి ఎన్నో ఉంటున్నాయి.
1: There are many transcendental experiences.
0: ఒక్కటి చిన్నది,
1: a small thing.
0: నీ కన్నును నీవు చూడగలుగుతున్నావా?
1: Are you able to see your own eye?
0: నీవు చూడలేనప్పుడు నీ కన్ను ఉందని నువ్వు ఎట్లా చెప్పగలవు?
1: When you cannot see your own eye, how do you say no?
0: కానీ నీ ముందర తెచ్చి ఒక అద్దం పెట్టుకున్నప్పుడు అప్పుడు నీ కన్ను నీకు కనిపిస్తుంది.
1: But if you stand in front of the mirror, you will see your eye.
0: కానీ నీ కన్నును కూడా నీవు చూడలేవు.
1: But you cannot see your own eye.
0: My mind అంటున్నా. మైండ్ కి ఏం ఫార్మ్?
1: You say my mind, what is the form of the mind?
0: ఈ మైండ్ కి ఏమైనా రూపం ఉందా?
1: మైండ్ హ్యాస్ ఇట్ ఎనీ?
0: కాబట్టి మైండ్ ని చూడగలుగుతున్నావా?
1: Are you able to see?
0: కానీ నీవు ఎట్లా నమ్ముతున్నావు?
1: But how do you believe in the existence of mind?
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మూర్ఖత్వంతో వచ్చేటువంటి మాటలు.
1: These are the words out of foolishness.
0: కనిపించనివి అన్నింటికీ మనకు మూలాధారము.
1: All that you don't see is the foundation.
0: ఈ వృక్షము మనకు కనిపించేటువంటి పూర్వం విత్తనంగా ఉండినప్పుడు.
1: You didn't see this tree when it was in the stage of a seed.
0: కనుకనే ఆ చిన్న మొక్కని ఇంత పెద్ద వృక్షమైంది.
1: A small seed has grown into a gigantic tree today.
0: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉంటాయి.
1: Divinity is everywhere, but yet you don't.
0: గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుంది కూడా నువ్వు మనకు ఎట్లా కనిపించదో.
1: Just as the air which is present everywhere, you don't.
0: కూడా నువ్వు ఆ విధంగా కూడా నువ్వు వాయుస్వరూపుడు. వరుణాయ నమః.
1: God is in the form of air.
0: ఏర్ గాలి యొక్క తత్వము. పంచభూతములు కూడా నువ్వు అట్టివి.
1: All five elements are like that.
0: శబ్ద బ్రహ్మమయీ,
1: ద సౌండ్
0: చరాచరమయీ,
1: దట్ విచ్ ఇస్ ముతై,
0: జ్యోతిర్మయీ వాంగ్మయీ,
1: ద లైట్ అండ్ వర్డ్,
0: నిత్యానందమయీ,
1: ఎటర్నల్
0: పరాత్పరమయీ,
1: డివైన్
0: మాయామయీ, శ్రీమయీ
1: ఇల్యూషన్.
0: అంతా కూడా స్వరూపంగానే కనిపిస్తున్నాయి.
1: ఎవ్రీథింగ్ యూ సీ ద ఫామ్.
0: శబ్ద బ్రహ్మమయీ,
1: ద సౌండ్.
0: శబ్దము కనిపించడం లేదు కానీ వినిపిస్తూ ఉంటుండాలి.
1: యూ డోంట్ సీ ద సౌండ్ బట్ యూ హియర్.
0: రూపము కనిపిస్తుండదు కానీ వినిపించటం లేదు.
1: యూ సీ ద ఫార్మ్ బట్ యూ డోంట్ లిసన్.
0: కానీ వినిపిస్తుండదు కానీ పలకటం లేదు.
1: సమ్ యూ లిసన్ బట్ దే డోంట్.
0: పలుకుతుండదు కానీ చూడటం లేదు.
1: దో యూ సీ యూ డోంట్ హియర్.
0: ఒక్కొక్క పంచభూతమునకు ఒక్కొక్క విధమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్.
0: దేహములో ఉండన సర్వత్రా ఉన్నది ఒకే రక్తమే.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: డాక్టర్ వచ్చి మీరు డెడ్ టెస్ట్ చేయాలనుకుంటే శరీరంలో ఉండేటువంటి రక్తం అంతా తీసి టెస్ట్ చేయటం లేదు.
1: టు డూ ద బ్లడ్ టెస్ట్ హీ డజంట్ డ్రా ద హోల్ బ్లడ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ.
0: ఇక్కడ ఎక్కడో కొంచెం బ్లడ్ తీస్తాడు, ఈ బ్లడ్ మంచి చెడ్డ అని నిర్ణయం చేస్తాడు.
1: యూ టేక్ కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ యువర్.
0: కాబట్టి శరీరం అంతా ఉన్నది ఒకే బ్లడ్డే.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అయితే ఇక్కడ ఉన్నది బ్లడ్డే.
1: హియర్ దిస్ బ్లడ్.
0: ఇక్కడ ఉన్నది బ్లడ్డే.
1: ఓవర్ దేర్.
0: నాలుగు పైన ఉన్నది బ్లడ్డే.
1: ఆన్ ద టాంగ్.
0: పెదవుల పైన ఉన్నది బ్లడ్డే.
1: ఆన్ ద లిప్స్.
0: దృష్టి పైన ఉన్నది బ్లడ్డే. అంత బ్లడ్ మయం దేహం.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ ఈ లడ్డును తీసుకుని వచ్చి చేతి పైన పెట్టే రుచి తెలుస్తా ఉందా?
1: బట్ ఇఫ్ యూ కీప్ లడ్డు ది స్వీట్ ఆన్ ది హ్యాండ్, డు యూ టేస్ట్ ఇట్?
0: తెలియటం. కానీ టంగ్ పైన పెట్టే టేస్ట్ తెలుస్తా.
1: బట్ యూ మస్ట్ కీప్ ఇట్ ఆన్ ద టంగ్ టు టేస్ట్ ఇట్.
0: ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి శక్తి మాత్రమే ఉంటుండాలి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ హ్యాస్ గాట్ ఎ పవర్.
0: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటి మూర్ఖులు సర్వత్రా కనిపించాలి కదా.
1: A fool who doesn't know this truth, he will say it must be experienced everywhere.
0: Sarvatra unnadi oke blood de kada.
1: Same blood is everywhere.
0: Ee nammutava nammava?
1: Are you going to believe it or not?
0: Ee blood ainappudu ee blood tinni enduku test chey chusukodadu.
1: When the same blood is present all over, why does it not taste?
0: Ikkada chudaledu, ikkada chudaledu, ikkada chudaledu, ikkada chudaledu. Naaluku peru pettappude telustundi.
1: The taste is not known when you keep it on hand or on the head.
0: Taste anetunte gunamu aa naaluku maatrame endi.
1: It's only the tongue that is gifted the power of to taste.
0: Kanukane okkokka paristhiti endu okkokka prabhavanu puraskarinchukoni మానవుడు ఒక్కొక్క విధమైనటువంటి శక్తిని అనుభవిస్తూ వస్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ది ఎఫెక్ట్స్ వీ హావ్ అవర్ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: కనుక దైవము ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్. గాడ్ ఈస్.
0: దైవమే లేకపోతే జగత్తే లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్, దేర్ ఇస్ నో యూనివర్స్.
0: కాబట్టి ఏది లేదనుకుంటున్నావు నీవు?
1: వాట్ దట్ యు డినై?
0: దైవము లేదంటే నీకు నువ్వు లేవు అన్నమాట.
1: వెన్ యు సే దేర్ ఇస్ నో గాడ్, ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ ప్రెసెంట్. యు ఆర్ నాట్.
0: నీ ఆత్మనే నీకు దైవము.
1: యువర్ ఆత్మ ఇస్ గాడ్.
0: ఫెయిత్ ఇన్ యు, ఫెయిత్ ఇన్ గాడ్.
1: Faith in you and faith in God.
0: God paina neeku faith ledante nee pai neeku faith ledani artham.
1: If you have no faith in God, you have no faith.
0: Tanane tanu nammanaatunti vaadiki daivanni ee reethiga nammagalaru.
1: When you have no faith in yourself, how do you develop faith in God?
0: Kanukane mottamottu tannai nenu taanu nammali.
1: First have faith in you.
0: Self confidence.
1: Faith in you is self confidence.
0: Self confidence lenatunti vaade God confidence రాదు.
1: The one without self confidence will not have confidence in God.
0: కనుక మొట్టమొదటి విశ్వాసం చాలా అవసరము.
1: So first faith is
0: మానవునికి విశ్వాసమే ఒక శ్వాసం.
1: The faith is the breath.
0: ఈ శ్వాసమే లేనిటువంటి మానవుడు కేవలము శవస్వరూపుడే.
1: The one without breath
0: ఇప్పుడు శివుడు అంటే ఎవరు అని మీరు చూడండి.
1: యు జస్ట్ సీ హియర్ హూ ఇస్ శివ.
0: చక్కగా ఒక చిన్న ఉదాహరణ నిత్య జీవితంలో సత్యంగా అనుభవించేటువంటివి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ విచ్ ఇస్ త్రూ ఆల్ టైమ్స్.
0: ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉండినంత వరకు
1: సో లాంగ్ ది ఇన్హలేషన్ ఎక్సలేషన్
0: శివం.
1: దిస్ ఇస్ శివం
0: అనగా మంగళకరము.
1: ఇట్ ఇస్ ఆస్పిషియస్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో పోతానే శవం.
1: The moment there is no more of breath, it is shivam.
0: ఏది శివం ఏది శవం.
1: What is auspicious?
0: ప్రాణమే శివము. ప్రాణం లేకపోవటమే శవము.
1: Our life is శివం auspicious.
0: కాబట్టి శివం అంటే ఎవరు?
1: So who is శివం?
0: ఏదో ఒక గంగన్ నత్తి పైన పెట్టుకుని ఒక విగ్రహంగా చేసుకుని శిల్పి పెట్టినటువంటి రూపాన్ని చూసి ఇది శివుడు అని అనుకుంటున్నాం. అది కాదు, మన ప్రాణమే శివుడు.
1: యు థింక్ శివ ఇస్ ఎ స్టాచ్యూ విత్ గ్యాంజెస్ ఆన్ హిస్ హెడ్.
0: శివుని ఎందుకు ప్రాణం ఉంటుండాలి?
1: దేర్ ఇస్ లైఫ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే ప్రాణమే శివుడు.
1: సో దిస్ లైఫ్ ఇస్
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఆల్
0: బీయింగ్స్. ఈశ్వరుడు శ్వాసస్వరూపుడై ఉంటున్నాడు.
1: దిస్ ఈశ్వర ఇస్ ప్రెసెంట్
0: స్వరూపుడై ఉంటున్నాడు.
1: ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రెత్.
0: కనుకనే అతనే దైవము.
1: ఈజ్ గాడ్.
0: అతను లేనటువంటిది శవం.
1: ద వన్ వితౌట్ ద
0: శివముకు భేదమే ఈ జీవత్వమునకు దైవత్వమునకు ఉన్నటువంటి భేదం.
1: This is the same difference between the humanity and the divinity.
0: కనుకనే దైవం సర్వత్ర ఉన్నాడు.
1: God is present everywhere.
0: సర్వ విధములు యందు కూడాను మనం చూడడానికి వీలవుతుంది.
1: It's possible to see him.
0: ఒక అబ్బాయి ఉపన్యాసంలో చెప్పాడు.
1: A boy said in his talk.
0: సత్యం వద ధర్మం చెర.
1: Speak truth and follow dharma.
0: సత్యమును పలకాలి.
1: Speak truth.
0: ధర్మమును నడుచుకోవాలి.
1: Follow dharma.
0: ఇది చాలా ఈజీ కాదు, ఇది చాలా డిఫికల్టీ అన్నాడు.
1: He said it's not that easy, it's very difficult.
0: అది రాంగ్.
1: It is wrong.
0: సత్యాన్ని పలకటము ధర్మాన్ని నడుచుకోవటం దీనికంటే ఈజీ మరొకటి లేదు.
1: There is no other easier thing other than this. Easy to speak truth.
0: సత్యమును చెప్పడానికి కూర్చో స్వామి. 4 గంటలకే వచ్చాడు ఈ పొద్దు స్వామి, ముందుగానే ఉపన్యాసం ప్రారంభించాడు అని మీరు చెప్పడం ఇది సత్యం.
1: You can speak truth. It's quite easy.
0: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభమైపోతుంది.
1: That Bhagavan came before time. He arrived here at 4 o'clock.
0: యోచన కూడా ఉంటుండదు.
1: You don't need to think over.
0: విచారము ఉంటుండదు.
1: You don't need to worry.
0: కానీ దీన్ని అసత్యంగా చెప్పాలంటే చాలా విచారం చెయ్యాలి.
1: But to utter a lie,
0: ఈ అసత్యాన్ని నమ్మకమైనటువంటి రీతిగా మార్చుకోవాలి.
1: You have to put in a style as to be accepted.
0: దీనికి పన్నాలి.
1: You must also have device knacks.
0: ఇవన్నీ చేర్చిన తర్వాతనే ఈ నాక్ అనేటువంటి చేర్చి క్రాక్ అనేటువంటిగా మారిపోతుంది.
1: With this knack you turn into a crack.
0: కనుక ఇది అబద్ధమునికి ఎంత కష్టము.
1: So difficult to speak lie.
0: సత్యం ఈజీ.
1: Truth is easy.
0: సత్యం కష్టం అంటున్నాం చాలా పొరపాటు.
1: We think truth to tell truth
0: మనం అసత్యానికి మనం చాలా అలవాటు పడిపోయాము.
1: We are used to speak lies.
0: ఈ అలవాటు పడిపోయినటువంటి అసత్యం వలనే మనకు సత్యాన్ని గుర్తించడానికి వీలు లేకపోతుండాలి.
1: బికాస్ వీ ఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ లైస్ వీ ఫైండ్ డిఫికల్ట్.
0: లోకం కూడా ఈ వీక్నెస్ కంటే కూడా అవకాశం ఇస్తూ వచ్చింది.
1: We are giving scope for such weakness in this
0: ఈ బలహీనత ప్రతి మానవుని ఎందు ఉంటుండాలి.
1: This weakness is present in everyone.
0: చిన్న ఉదాహరణ చూడండి.
1: A small example.
0: ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించాడు.
1: A person died in a home.
0: సరే, అక్కడికి వెళ్ళి ఏమిటండి పుట్టడానికి ఏమి కారణము, గిట్టడానికి అదే కారణము, పుట్టాడు చచ్చాడు ఇంతే కదా, ప్రతిదానికి జననంతో పాటు మరణం కూడా ఉంటుంటుంది అడిగిన మనం పోయి మాట్లాడితే ఏమిరా వీణు ఇంత కఠినుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మన పైన కోపం వస్తుంది వారికి.
1: You go and visit and you say the person died, it's okay. Along with birth, death is also born. That who is born is bound to die.
0: అదే ఇంటికి పోయి అమ్మా ఎప్పుడు నుంచి జబ్బు చేసింది, ఏ డాక్టర్ చూచాడు, ఏ మందు ఇచ్చారు, ఎన్ని దినాలు హాస్పిటల్లో ఉన్నాడు, ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది అని ఈ విధంగా విచారిస్తే అయ్యో ఆయన వచ్చి క్షేమ సమాచారం విచారించిపోయాడు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.
1: On the other hand, if you go and ask, when did he fall sick? What kind of treatment was given? Who was the doctor?
0: ఇదంతా అల్పతృప్తి కదా.
1: It gives you satisfaction.
0: ఇవన్నీ ఏమాత్రమూ మనం తృప్తి ఇచ్చేటువంటి కాదు.
1: It doesn't give you total satisfaction.
0: జననంతో పాటు మరణం కూడా పుట్టింది.
1: The death is born along with birth.
0: ఏ యొక్క రైల్వే కంపార్ట్మెంట్స్ అంతా ఉంటుంటాయి చూడండి, అవన్నిటిపైన ఒక దగ్గర వేసింటారు, రిటర్న్ అని ఒక డేట్ వేసింటారు.
1: ఆన్ రైల్వే కంపార్ట్మెంట్స్ దేర్ బి బోర్డ్స్ రిటర్న్.
0: కాబట్టి ఏ కంపార్ట్మెంట్ ఎక్కడికి పోయినప్పటికీ ఆ డేట్ ని బట్టి రిటర్న్. వీనికి పంపించారు.
1: Therefore all these compartments must return back to the pavilion.
0: ఈ బాడీ కూడా ఒక కంపార్ట్మెంట్.
1: The body is also a compartment.
0: అయితే దీనిపైన డేట్ మాత్రం రాయలేదు.
1: But the date is not mentioned.
0: రిటైర్ మాత్రం కాదు, షూర్.
1: But it's bound to retire and return, sure.
0: రిటర్న్ అనేటువంటిది మాత్రం ఉంటుండాలి.
1: It must return.
0: కనుక దీనికి ఎందుకు విచారపడాలి?
1: Why do you worry about
0: దీనికి ఎందుకు థింక్ చేయాలి?
1: Why do you think about it?
0: ఎందుకు మనకు ఇన్ని విధమైనటువంటి దుఃఖానికి గురి కావాలి?
1: Why should we feel sad?
0: మనం ఈ విధమైనటువంటి దానికి మొదటి నుంచి మనం అలవాటు పడిపోయాం.
1: You got used to such thought.
0: కనుక ఇవన్నీ మన అలవాటుతో వచ్చినటువంటి పొరపాట్లే కానీ ఇది విశ్వాసంతో వచ్చినటువంటివి కాదు.
1: These are the mistakes out of our habits. Nothing should
0: be విశ్వాసం అనేటువంటి సత్యం.
1: Faith is truth.
0: కనుక సత్యమైనటువంటిది చాలా విశ్వాసము.
1: The faith is true.
0: ఆ విశ్వాసం చేతనే మనకు ఆనందము.
1: That gives you bliss.
0: ఈ ఆనందం చేతనే శాంతి.
1: Out of bliss you
0: శాంతి వల్లే మనకు సౌఖ్యము.
1: And peace
0: సౌఖ్యం
1: gives prosperity.
0: సంతోషము. సంతోషమే మనకు స్వర్గం.
1: And that very very happiness is the very heaven.
0: కనుకనే మన సంతోషమే స్వర్గము.
1: So our happiness is the heaven.
0: మన దుఃఖమే నరకం అంటారు.
1: Our misery is hell.
0: కనుక మనం దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: యు షుడ్ నెవర్ గివ్ స్కోప్.
0: ప్రతి దానిపైన ఒక విశ్వాసంతో మనం దానితో పోరాడాలి.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ యు హావ్ టు రెసిస్ట్ అండ్ ఫెయిల్.
0: ఆ ఫెయిత్ ఉండినప్పుడు మనం ఎంతైనా సాధించవచ్చు.
1: విత్ దట్ ఫుల్ ఫెయిత్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ ఫెయిత్ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
1: ద వన్ వితౌట్ ఫెయిత్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక మొట్టమొదటి నమ్మకం అనేటువంటిది మనం పెంచుకోవాలి.
1: సో యు హావ్ టు డెవలప్ దిస్ ఫెయిత్
0: ఫర్. ఈ నమ్మకం అనేటువంటిది దైవ చింతన చేతనే మనకు నమ్మాలి.
1: You can develop faith by thinking of God.

0: ఆత్మతత్వమబ్బు హరి ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే ఆత్మతత్వమబ్బు హరి అతి శుద్ధ బుద్ధికే వినుడు భారతీయ వీరసుతుడ వినుడు వినుడు భారతీయ వీరసుతుడ.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, ద హార్ట్ దట్ ఈస్ ఎంప్టీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు నో రికగ్నైజ్ ద లేటెంట్ డివినిటీ ఆర్ నేచర్ ఆఫ్ ఆత్మన్? This nature of Atman can only be well understood to the one who is pious, the one who is pure. Listen to this, valiant son of Bharat.
0: Vidyarthulara.
1: Students.
0: Manavattvam ante emito? Pashuttvam ante emito? Rakshasattvam ante emito? దైవత్వం అంటే ఏమిటో ఈనాటి మానవులకు ఏమాత్రము అర్థం కావటం లేదు.
1: మ్యాన్ టుడే డస్ నాట్ నో వాట్ హ్యుమానిటీ ఈజ్, వాట్ యానిమాలిటీ ఈజ్, వాట్ డిమోనిక్ క్వాలిటీ ఈజ్, అండ్ హీ డజంట్ నో వాట్ డివినిటీ ఈజ్.
0: దైవత్వము, మానవత్వము, పశుత్వము, రాక్షసత్వాన్ని గుర్తించడము చాలా సులభమైన మార్గం.
1: ది డివినిటీ, ది హ్యుమానిటీ, ది డెమోనిక్ క్వాలిటీ అండ్ ది హ్యుమన్ క్వాలిటీ కెన్ ఈజీలీ బి నోన్ అండర్స్టూడ్.
0: మానవుడు శరీర, మనస్సు, ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి వాడు మానవుడు.
1: Man is the combination of the body, mind and the spirit, Atma.
0: Inka pashu ante emiti?
1: Then what is an animal?
0: Atmanu manasunu vismarinchi kevalamu sharira tattvamunande jeevinchetuvantide pashutvamu.
1: It is only the animality, the bestial nature, which forgets the mind and the spirit and goes by the vagaries of the body alone.
0: Atmanu vismarinchi shariramu manase lakshyamunu dunchukoni ee rendinti yokka anubhutala nimittamai arulu chaacheetuvanti varu rakshasulu ani.
1: Then again is the demon that forgets the spirit atma and takes into consideration the temperament of the body and the mind alone.
0: Deha tattvani mano tattvani vismarinchi kevalamu aatmayande aanandanni anubhutiga teesukunetunte vaadu daivattvamu ani.
1: Therefore it is the divinity, the person is divine if he concentrates on the spirit atma alone, which is beyond the body and the mind.
0: కానీ మనం పశుత్వం కాకుండా,
1: వితౌట్ బీయింగ్ బీస్టియల్,
0: రాక్షసత్వం కాకుండా,
1: ఆర్ డెమోనిక్,
0: శరీర మనో ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపాన్ని చక్రమైన మార్గములో అనుభవించేటువంటి మానవులుగానైనా మనము తయారు కావాలి.
1: వీ షుడ్ అట్లీస్ట్ ట్రై టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది త్రీ, బాడీ, మైండ్ అండ్ ది స్పిరిట్.
0: శరీరంతో చేసే సమస్త సాధనలు కూడాను కేవలము అస్థిరములైనటువంటివి.
1: ఆల్ ది ఎండివర్స్ అండ్ పర్సూట్స్ అండర్టేకెన్ విత్ దిస్ బాడీ ఆర్ టెంపరరీ.
0: శరీరమే అస్థిరం.
1: బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరమైనటువంటి దేహం ద్వారా చేసేటువంటి సమస్త కర్మలు కూడాను అస్థిరములే.
1: అండ్ ఆల్ యాక్షన్స్ అండర్టేకెన్ బై దిస్ బాడీ ఆర్ ఈక్వల్లీ టెంపరరీ.
0: శరీరమును పనిముట్టుగా నిశ్చయించి,
1: considering that the body is permanent,
0: మానసికంగా చేసేటువంటి సమస్త సాధనలు కూడాను శాశ్వతమైనటువంటివి.
1: All those done with the mind are permanent.
0: Manomulam vidam jagat. Vishwamanta kudanu vyapinchinatvantedi ee manassu.
1: It's the mind that spreads all over the universe.
0: Manasuku nasamu ledu.
1: There's no death for the mind.
0: Atti శరీరమును ఆధారంగా తీసుకుని మానసిక తత్వాన్ని అనుభవింపజేసేటువంటి యొక్క స్థితికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
1: ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రాన్సెండ్ ద బాడీ అండ్ లివ్ ఎట్ ద రెల్మ్ ఆఫ్ ద మైండ్.
0: మనసు లేని స్థానము లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
0: ఈ మనస్సు యొక్క స్వరూపమే బ్రహ్మస్వరూపకంగా మారుతుంది.
1: The very form of the mind can transform into Brahman.
0: ఇట్ ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క విద్యార్థులుగా ఈనాడు లోకములో వ్యాప్తి కావాలి.
1: We should have students of that kind who will know the unity between these two.
0: ఉద్దాలకుడు
1: ఉద్దాలక
0: తన ఏకైక కుమారుడైనటువంటి యొక్క నచికేతునకు ఎన్నో విధములైనటువంటి యొక్క ఆత్మవిద్యలు బోధించడానికి ప్రయత్నించాడు.
1: ఉద్దాలక made varied attempts to teach this spiritual knowledge to his only son Nachiketa.
0: ఉద్దాలకుడి కంటే మించినటువంటి పండితుడు మరొకటి లేడు.
1: There is no other scholar higher than Uddalaka.
0: అంత ఉత్తమ పండితుడైనప్పటికీ తన కుమారుని మరొక గురువు దగ్గరికి విద్యను అభ్యసించే నిమిత్తమై పంపాడు.
1: Being greatest scholar of those times, he has sent his son to another preceptor.
0: కారణం ఏమనగా,
1: the reason is,
0: పుత్రుడు తండ్రిని గురువుగా విశ్వసించడు, తండ్రిగా విశ్వసిస్తాడు.
1: The son will never consider father as a preceptor or a teacher.
0: తండ్రి భావము ఉండినంత వరకు కూడాను గురుత్వం అనేటువంటిది తనలో ప్రాప్తించదు.
1: So long there is a fatherly feeling, he cannot have the feeling towards a preceptor.
0: కనుకనే తండ్రి భావమును విస్మరించి గురు భావమును అభివృద్ధి గావించుకునే నిమిత్తమై మరొక గురువు దగ్గరికి నచికేతుని పంపుతూ వచ్చాడు.
1: In order to develop the reverential feeling towards a teacher, he is asked to approach another preceptor.
0: ఈ విద్యార్థులలో ఉండినటువంటి కొన్ని బలహీనతలను ఆ యొక్క నచికేతుని యందు గుర్తించాడు ఉద్దాలకుడు.
1: ఉద్దాలక noticed certain weaknesses among students also in his own son.
0: ఏదో బ్రహ్మతత్వం సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క తత్వాన్ని గురువు ద్వారా విన్నాడు.
1: He came to know that this Brahman principle is spread everywhere.
0: ఇంటికి వచ్చిన తర్వాత నాన్న నేను బ్రహ్మతత్వాన్ని గుర్తించాను అన్నాడు.
1: After returning home he said, father, I have recognized the nature of Brahma.
0: ఏమని గుర్తించావు? బ్రహ్మ సర్వవ్యాపకుడు అన్నాడు.
1: బ్రహ్మ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కరవాలము పట్టగానే సూరత్వము కలుగున
1: బై మియర్లీ హోల్డింగ్ ద సోర్డ్ కెన్ యూ బీ ద వన్ ఆఫ్ వేళ.
0: వీణ చేత పట్టినంత స్వరబద్ధుడు తానగున
1: బై హోల్డింగ్ వీణ కెన్ యూ ప్లే ఆన్ దాట్ ఇన్ గుడ్ ట్యూన్.
0: పిచ్చివాడ
1: మ్యాక్ క్యాప్.
0: భగవంతుడు ఒక్కడే సర్వవ్యాపకుడు అనేటువంటి యొక్క సత్యాన్ని మాటలతో నేర్చుకున్నంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో వెర్బలే దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇది విద్యార్థుల యొక్క బలహీనత.
1: దిస్ ఇస్ ది వీక్నెస్ ఆఫ్ స్టూడెంట్స్.
0: నేర్చేది అణుమాత్రము.
1: దే నో ఎ ఫ్రాక్షన్.
0: చెప్పుకునేది అనంత మాత్రము.
1: బట్ ద డిక్లరేషన్ ఈజ్ ఇన్ఫినిట్.
0: ఇలాంటిది పనికిరాదని నచికేతునకు ఉద్దాలకుడు చక్కగా ఖండించాడు.
1: And Uddalaka taught the same thing to his son Nachiketa.
0: Babu, oka chinna paatrato neeru teeskunra annadu.
1: Your son, bring a vessel of water.
0: Tande daggara techi pettadu.
1: He brought it and kept it there.
0: Lopala velli amma nadigi kontha chakkara teeskunra annadu.
1: Go and ask your mother and bring some sugar.
0: Chakkara techi chupinchadu.
1: And sugar is brought there.
0: నీవు చూడు మొట్టమొదట అన్నాడు.
1: You see the sugar first yourself.
0: చక్కగా నచికేత ఆ షుగర్ నంతా చూచాడు.
1: నచికేత watched the sugar well.
0: ఆ చేతితోనే నీళ్ళలో వేశాడు.
1: And then he mixed it in water.
0: నచికేత దాన్ని చక్కగా కరిగేటట్టుగా చేయమని చెప్పాడు.
1: Then father said, నచికేత mix it well.
0: నచికేత చేయిపెట్టి ఆ చేతికి చిక్కినటువంటి చక్కెరను చక్కగా నీళ్ళలో తిప్పి తిప్పి తిప్పి కరిగేటట్టుగా చేశాడు.
1: Nachiketa stirred it well and mixed the sugar completely in water.
0: తరువాత ఉద్దాలకుడు నచికేత ఆ చక్కెర ఎక్కడ ఉందో చూడు.
1: దెన్ ఉద్దాలక ఆస్ నచికేత ఫైండ్ అవుట్ వేర్ ద షుగర్ ఈజ్.
0: బాగా కన్నులు తెరిచి చూచాడు, చక్కెర కనిపించలేదు.
1: నౌ హీ లుక్ డీప్ విత్ బ్రాడ్ ఓపెన్ ఐస్, హీ కుడ్ సీ.
0: చేయి పెట్టి తీసుకో అన్నాడు.
1: హీ సెడ్ కలెక్ట్ ఇట్ విత్ యువర్ హ్యాండ్.
0: చేయి పెట్టి చేతికి చిక్కలేదు.
1: హీ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద షుగర్.
0: నాన్న చేతికి చిక్కలేదు.
1: ఫాదర్ ఐ కాంట్,
0: కంటికి కనిపించలేదు.
1: ఐ కుడ్ క్యాచ్ ఇట్ నార్ కుడ్ ఐ సీ దాట్.
0: అప్పుడు ఉద్దాలకుడు చెప్పాడు, నీవు చక్కెర తెచ్చిండేది నీవు చూచావు కదా.
1: దెన్ ఉద్దాలక సెడ్ యూ యువర్ సెల్ఫ్ బ్రాట్ ద షుగర్ అండ్ యూ సో
0: నీ చేతితోనే ఈ యొక్క జలం నందు పోసింది కూడా నీవు అనుభవించావు కదా.
1: విత్ యువర్ ఓన్ హ్యాండ్ యూ మిక్స్డ్ అండ్ స్టర్డ్ ఇట్ వెల్.
0: అయితే ఇప్పుడు నీ చేతికి అది చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు.
1: హౌఎవర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్ నౌ నార్ సీ దాట్.
0: ఎక్కడ ఉన్నదో చూచుకో అన్నాడు.
1: ఫైండ్ అవుట్ వేర్ ఇట్ హాస్ గాన్.
0: నాకు తెలియదు అన్నాడు నచికేతుడు.
1: సన్ నచికేత రిప్లైడ్, ఐ డు నాట్ నో.
0: రెండు వేళ్లతో చుక్కలు తీసుకుని నాలుగు పైన వేసుకోమన్నాడు.
1: కీప్ టూ డ్రాప్స్ ఆన్ యువర్ టంగ్.
0: నాలుగు పైన వేసుకుని నాన్న ఈ జలంలో చక్కెర ఉన్నది అన్నాడు.
1: The son said, Father, here in this water, there is sugar.
0: ఈ చక్కెర అడుగు భాగంలో ఉన్నదా లేక పై భాగంలో ఉన్నదా చుట్టూ ఉన్నదా.
1: Now tell me whether the sugar is present at the bottom or in the middle or on the top.
0: సర్వత్రా ఉంటున్నది అన్నాడు.
1: See, it is present everywhere, all over.
0: ఇది ఏకత్వం.
1: This is the principle of oneness.
0: ఈ జగత్ అనేటువంటి పెద్ద బాండము లోపల,
1: in this big vessel of the universe,
0: దివ్యత్వం అనేటువంటి యొక్క మాధుర్యాన్ని చేర్చి,
1: the sweetness of divinity,
0: ప్రతి మానవుడు ఆచరించేటువంటి నిత్య కర్మల ద్వారా దాన్ని చక్కగా కరిగింపజేసి,
1: man has to mix up through his daily actions,
0: ఇదే జగత్ అనేటువంటి భాండంలో సర్వత్రా వ్యాపించి ఉంటుండేటువంటి దైవత్వాన్ని ఎత్త మీరు చూడగలరు.
1: How do you see the divinity which is spread all over this huge vessel of universe?
0: చేతికి చిక్కడు కంటికి కనిపించడు.
1: You cannot catch hold of him nor can you see him with your physical eye.
0: అనుభూతికి మాత్రమే లభ్యమవుతుంది.
1: You can only experience him.
0: ఈ పాత్రలో ఉండినటువంటి యొక్క తీప్ మాధుర్యము అడుగున ఉన్నది, చుట్టూ ఉన్నది, పైన ఉన్నది, నాలుగు ప్రక్కల ఉంటున్నది.
1: The sweetness is present at the bottom, in the middle, on the top, all around.
0: అనగా పాత్ర పూర్తిగా ఈ మాధుర్యమే ఇమిడి ఉంటున్నది.
1: It means the vessel is full of this sweetness.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించాలి.
1: Students understand this clearly.
0: అదే విధముగానే,
1: likewise,
0: మానవత్వమునందు,
1: in human life,
0: ఈ మాధుర్యం అనేటువంటి యొక్క దివ్యత్వము,
1: the sweetness of divinity,
0: సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: Is spread everywhere.
0: Kanuka neevu chese prati pani endukonu madhuryanga undali.
1: Therefore every action must necessarily be sweet.
0: Neevu chuche prati choopu kodanu madhuramainatundiga undali.
1: And every look should be sweet.
0: నీవు పలికే ప్రతి పలుకు కూడాను మధురంగా ఉంటుండాలి.
1: ఎవ్రీ వర్డ్ దట్ యు అటర్ షుడ్ బి స్వీట్.
0: ఈ విధంగా ఏ ఇంద్రియముల ద్వారా వచ్చినప్పటికీ అది మధురంగానే ఉంటుండాలి.
1: ఆల్ దోస్ దట్ యు ఎక్స్ప్రెస్ త్రూ యువర్ సెన్సెస్,
0: నయనం మధురం, వచనం మధురం, హస్తం మధురం, పాదం మధురం, సర్వం మధురం,
1: ఎవ్రీథింగ్
0: మధురాధిపతే మధురం మధురం మధురం.
1: ఎవ్రీథింగ్ ఈజ్ స్వీట్ అండ్ స్వీట్ అండ్ స్వీట్ ఓన్లీ.
0: ఇది ఏకత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్.
0: నిజముగా నీవు మాటతో మాట్లాడినప్పుడు చాలా కఠినంగా వస్తుంది.
1: యాజ్ యూ బిగిన్ టు టాక్ యూ యూజ్ హార్ష్ వర్డ్స్,
0: లోపల మాధుర్యం లేదు.
1: వెన్ యూ యూజ్ హార్ష్ వర్డ్స్ దేర్ ఇస్ నో స్వీట్నెస్ విత్ ఇన్.
0: ఒట్టి జలమే ఉంటున్నది,
1: ఓన్లీ వాటర్ ఈజ్ దేర్.
0: కనుకనే భగవంతుడు ఉన్నాడు అక్కడ,
1: దేర్ ఈజ్ గాడ్.
0: కానీ దాన్ని సరైన రీతిగా నీవు చూడటం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ విజువలైజింగ్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: కారణమేమిటి?
1: వై?
0: ఈ అహంకార మమకారం అనేటువంటి యొక్క రోగం లోపల ఉండటం చేతనే.
1: బికాస్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్ ఇన్ సైడ్.
0: మలేరియా ఫీవర్ శరీరంలో చేరినప్పుడు,
1: యు ఆర్ అఫ్లిక్టెడ్ బై మలేరియా.
0: తీపు నీవు తిన్నప్పటికీ అది చేదుగా ఉంటుంటుంది.
1: ఈవెన్ ఇఫ్ యు పార్టేక్ స్వీట్ ఇట్ వుడ్ టేస్ట్ బిటర్.
0: ఆ తీపులో లేదు దోషము.
1: నో మిస్టేక్ విత్ ద స్వీట్.
0: నాలుకలో ఉన్నది దోషం.
1: ద మిస్టేక్ లైస్ విత్ ద టంగ్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: నీ యొక్క దేహమందు దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: ఇన్ యువర్ బాడీ ది డివినిటీ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: కానీ ఈ అభిమాన అహంకారం అనేటువంటి రోగము రావటం చేతనే నీ యొక్క మనసు అనేటువంటి మాధుర్యం మారిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ఈగో ది స్వీట్నెస్ హెస్ గాన్ టోటలీ.
0: కనుక ఏ పని చేసినప్పటికీ మనం మనస్ఫూర్తిగా చేయాలి.
1: సో వాట్ ఎవర్ వర్క్ వీ మే డూ వీ షుడ్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ.
0: మనం కేవలం దేహంతో చేసే ప్రయోజనం లేదు.
1: నో యూజ్ విత్ డూయింగ్ విత్ ద బాడీ.
0: మనస్తో చేయాలి.
1: వీ హావ్ టు డూ విత్ అవర్ మైండ్ అండ్ స్పిరిట్.
0: నిత్యము స్వామి ఉపదేశించేటువంటి యొక్క ఉపదేశములన్నీ కూడాను మనుషులకు కాదు ఉపదేశించేది, మనసులకు ఉపదేశించేది.
1: టీచింగ్స్ ఆఫ్ భగవాన్ ఆర్ నాట్ మియర్లీ మెంట్ ఫార్ మ్యాన్, దే ఆర్ మెంట్ ఫార్ ద మైండ్.
0: మైండ్ కు ఉపదేశం చేసినప్పుడు శాశ్వతంగా నిలుస్తుంది.
1: వెన్ వన్స్ ది టీచింగ్ ఈస్ పాస్డ్ ఆన్ టు ద మైండ్,
0: కేవలం మనసుకున్నంత మాత్రం ఏమైపోతుంది, నిన్న మొన్న చెప్పినట్టుగా చెవులతో వింటుంది, బయట పంపుతుంది.
1: As said, as Bhagwan said the other day, if it's only for the man, it will pass through the
0: chittasya shuddhaye karmaha. Ye karmanu chesinappudikini chitta shuddhiga cheyali.
1: Whatever act we may do, we should do it with the purity of our heart.
0: Pavitramainatundi karmallo manam jeevithanni praveshapettali.
1: We should spend our life doing sacred activity.
0: పరోపకార సంబంధమైనటువంటి యొక్క దీంతో దీన్ని ప్రారంభించాలి.
1: వీ షుడ్ రెండర్ సర్వీస్ టు అదర్స్.
0: సమాజం యొక్క దీంతో మనం సర్వేశ్వరిగా భావించుకుని ప్రవేశించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ ది ఎంటైర్ సొసైటీ యాజ్ ద డివైన్ ఫార్మ్ అండ్ సర్వ్ ద సొసైటీ.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: Truth is one, but scholars
0: are many. ఒక్కడే.
1: God is one.
0: అల్లాని పిలుచు, జీసస్ అని పిలుచు, జోరాస్ట్రియన్ పిలుచు, గురునానక్ అని పిలుచు, రామాని పిలుచు, కృష్ణాని పిలుచు, ఏ పేరైనా పిలుచుకో, కానీ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్. యు మే గివ్ హిమ్ ఎనీ నేమ్, జీసస్, అల్లా, జోరాస్ట్ర,
0: అన్నీ కొన్ని కొన్ని అంగములు మాత్రమే.
1: ద ఓన్లీ డిఫరెంట్ లింబ్స్, దట్స్ ఆల్.
0: లోకంలో ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మన దేహంలో ప్రాణం ఉన్నది.
1: దేర్ ఇస్ లైఫ్ ఇన్ అవర్ బాడీ.
0: కానీ ఒకే ప్రాణశక్తియే,
1: ద సేమ్ లైఫ్ ఫోర్స్,
0: ఒకే రక్తమే,
1: ద సేమ్ బ్లడ్,
0: దేహంలో సర్వత్రా సరఫరాగుతుంది. అది
1: సర్క్యులేట్స్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: ఉన్నది ఒకే రక్తమే,
1: సేమ్ బ్లడ్ ఈస్ ప్రెసెంట్,
0: ఒకే గుండెనే,
1: సేమ్ హార్ట్,
0: ఒకే ప్రాణమే,
1: సేమ్ లైఫ్.
0: కానీ
1: ఎట్
0: ఒక లడ్డును తెచ్చి చేతిలో పెట్టుకుంటే తీయని రుచి నీకు తెలుస్తా ఉందా?
1: By holding laddu on hand, you cannot know the taste.
0: Ledu.
1: No.
0: Nee naaluku paina pettukunnappudu teepu neeku gurtistavu.
1: You should keep it on the tongue to know the sweetness.
0: Oke raktame kada, cheti endu oke raktame, naaluku endu oke raktame, ikkada maatrame deeni maadhuryam telustundi, chetilo enduku teliyakudu.
1: Same blood circulates there in the hand, on the tongue too, but you know the taste only through the tongue.
0: Hastamulu ichinadi enduku telusa?
1: You know why hands are given?
0: మూతికి ముద్దందించుటక, అన్నాన్ని పెట్టుకోవడానికి నీకు అందించిండేది ఈ చేతిని.
1: ఇస్ ఇట్ ఓన్లీ టు క్యారీ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్ టు ద మౌత్?
0: పాదములిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఫీట్ ఆర్ గివెన్?
0: సందుగొందులు తిరుగుటక.
1: ఇస్ టు గో రౌండ్ ద లేన్స్ అండ్ బై లేన్స్?
0: కాదు కాదు.
1: నో.
0: చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఇయర్స్?
0: ఊరి వారి శుద్ధులు అన్ని వినడానిక.
1: ఇస్ ఇట్ ఓన్లీ లిసన్ టు వెయిన్ గాసిప్?
0: కాదు కాదు.
1: నో.
0: అదే విధంగానే ఒక్కొక్క ఇంద్రియము కూడాను ఒక్కొక్క విధమైనటువంటి విషయాన్ని గుర్తించి అన్ని విషయములను క్రోడీకరించి ఏకత్వంగా మార్చుకునే నిమిత్తం చేశారు.
1: ఆల్ ద లింబ్స్ అండ్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ ఆర్ గివెన్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్.
0: ఇవన్నింటి అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ స్పిరిట్ ఆఫ్
0: దివ్యత్వం అనేటువంటి మరొక రుచి కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద డిఫరెంట్ టేస్ట్ ఆల్ టుగెదర్ బియాండ్.
0: చాలా మంది విద్యార్థులకు తెలిసి ఉంటారు, హాస్టల్లో కొంచెం అనుభవం ఉంటుంటుంది.
1: మెనీ స్టూడెంట్స్ నో త్రూ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హాస్టల్.
0: ఇంటి పచ్చిమిరపకాయలు తీసుకుని వస్తారు.
1: అండ్ యూ హియర్ యూ బ్రింగ్ మిర్చి,
0: చిల్లీస్,
1: చిల్లీస్, ఎస్,
0: ఉప్పును తీసుకుని వస్తారు, ఉప్పు,
1: సాల్ట్,
0: చింతపండును తీసుకుని వస్తారు,
1: టామరిండ్,
0: కొబ్బరిని తీసుకుని వస్తారు,
1: కోకోనట్,
0: మూడింటిని అట్టట్టు కలిపేసేస్తే ఏమి రుచి ఉంటుంది?
1: వెన్ యూ మిక్స్ దెమ్ వాట్ టేస్ట్ యూ గెట్?
0: ఏమి టేస్ట్?
1: నో టేస్ట్.
0: అట్లు కాకుండా ఈ నాలుగింటిని చేర్చి చక్కగా రుబ్బి వేసినప్పుడు చట్నీ అనేటువంటి కొత్త రూపం ధరిస్తుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ గ్రైండ్ దెమ్ వెల్ యూ గెట్ ది చట్నీ.
0: అప్పుడే ఒక విధమైనటువంటి నూతనమైనటువంటి టేస్ట్ కూడా వస్తుంది.
1: దెన్ ఇట్ విల్ హ్యావ్ న్యూ టేస్ట్.
0: తాంబూలములో ఆకు పచ్చగా ఉంటుంది.
1: దెన్ యు నో ఇన్ ఎ పాన్ ది బీట్ లీఫ్ ఇస్ గ్రీన్.
0: దాంతో ఒక్క గ్రీన్ గా ఉంటుంది.
1: ది బీట్ నట్ ఇస్ బ్రౌన్ ఇన్
0: బ్రౌన్ గా ఉంటుంది.
1: బ్రౌన్ ఇన్ కలర్.
0: చున్నం తెల్లగా ఉంటుంది.
1: అండ్ చున్నం లైమ్ ఇస్ వైట్.
0: ఈ మూడింటిని చేర్చి మనం నమిలినప్పుడు రెడ్ కలర్ వస్తుంది.
1: అండ్ ఆల్ ది త్రీ ఇన్ కాంబినేషన్ గివ్స్ ద రెడ్ కలర్.
0: అదే విధంగానే మానవత్వంలో ఉండేటువంటి కొన్ని కొన్ని గుణములు చేరినప్పుడు కొన్ని కొన్ని అవతారములుగా రూపొందుతూ వస్తుంది.
1: వెన్ సర్టన్ అట్రిబ్యూట్స్ కంబైన్ ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ కమ్స్ ఇన్కార్నేషన్.
0: సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు ఈ మూడు చేరేటప్పటికే సర్వేశ్వరుడు ఈశ్వరుడుగా రూపొందుతుంది.
1: దెన్ వన్స్ దేర్ ఆర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఎమోషన్స్, గుడ్ సెంటిమెంట్స్, యాక్షన్స్, దేర్ ఇస్ ఇన్కార్నేషన్.
0: సత్కర్మ,
1: గుడ్ యాక్షన్,
0: సచ్చింతన,
1: గుడ్ ఫీలింగ్,
0: సదాలోచన,
1: గుడ్ థాట్
0: కలిగినప్పుడు విష్ణుత్వము అనేటువంటి రూపం బయలుదేరుతుంది.
1: దేర్ కమ్స్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు.
0: ఇదే విధంగానే దైవత్వం అనేటువంటిది ఒక్కొక్కటి ఒక్కొక్క రూపనామం ఉండినప్పటికీ అన్నింటి యందు ఒక్కటే.
1: దేర్ఫోర్ దో హ్యావ్ మెనీ నేమ్స్,
0: చెవులు వినగలుగుతున్నాయి కానీ చెవులు చూడలేవు.
1: ఇయర్స్ కెన్ ఓన్లీ హియర్ బట్ కాంట్ సీ,
0: కన్నులు చూడగలుగుతున్నాయి కానీ వినలేవు.
1: ఐ కెన్ ఓన్లీ సీ నాట్ హియర్,
0: ముక్కు వాసన చూస్తుంది కానీ ఇంకే విధంగా కూడా పనిచేయలేదు.
1: నో స్మెల్స్, నథింగ్ బియాండ్.
0: ఈనాటి మానవుడు ఈ ఇంద్రియములను దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఇస్ మిస్యూజింగ్ ది సెన్సెస్.
0: నాలుకనిచ్చాడు,
1: టంగ్ ఇస్ గివెన్.
0: భిక్షాన్నం దేహరక్షార్థం, నాయన ఈ దేహరక్షణ నిమిత్తమై నీవు పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీవు తినదగినటువంటి యొక్క ఆహారాన్ని నీవు తిను.
1: For your body's sake, eat that which is sacred, pure food.
0: Ante kani.
1: Only that.
0: Potta undi, noru undi, pandlu unnai, ani ishtam vachinavanni tinesi namili pottaku pampicheste idi chedipothundi.
1: For the simple reason you have got the stomach, then the teeth and the tongue, you cannot fill it up because it will lead to stomach
0: arogyani chekurche nimittame neeku ee udaranni andinchadu.
1: Therefore the stomach is given only to maintain the body.
0: కనుకనే ఏది తింటే ఆరోగ్యమో దానిని మాత్రమే నేను తినడానికి ప్రయత్నించాలి.
1: సో యూ షుడ్ ఈట్ దాట్ ఫుడ్ విచ్ కీప్స్ యూ హెల్దీ.
0: ముక్కునిచ్చాడు,
1: ద నోస్ ఇస్ గివెన్.
0: ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేత నీ యొక్క లంగ్స్ ను పరిచయించి తర్వాత నీవు చక్కగా జీవించమని చెప్పించాడు.
1: విత్ దిస్ నోస్ యూ బ్రీద్ అండ్ మేక్ యువర్ లంగ్స్ వర్క్ అండ్ లివ్.
0: కానీ దాని సక్రమమైనటువంటి పని అది చేయటం లేదు.
1: బట్ ఇట్స్ నాట్ డూయింగ్ ఇట్స్ రెగ్యులర్ వే.
0: స్నఫ్ తీసుకొని పీలుస్తాడు.
1: బట్ హీ మేక్స్ యూజ్ ఆఫ్ ద స్నఫ్.
0: ముక్కును ఇచ్చింది ఎందుకు?
1: వై నో సెన్స్
0: చేసిన పని ఏది ఎందుకు?
1: వాట్స్ వాట్ ది జో.
0: ఈ పనుల వల్ల అనేక రకమైన రోగాలు కూడా ప్రారంభమవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది మిస్యూజ్ ఆఫ్ సెన్సెస్ హీస్ ఎఫ్లిక్టెడ్ బై డిసీజ్.
0: ఏ అంగమును ఏ మార్గంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సమయంలో ఏ విధంగా అనుభవించాలో ఆ విధంగా అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ, ఎవ్రీ లింబ్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి యూజ్డ్ ఇన్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ మేనర్.
0: కనుకని ఈనాడు మానవుని యొక్క ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నిర్మూలమైపోయింది.
1: టుడే సెన్స్ కంట్రోల్ ఇన్ మ్యాన్ కైండ్ ఇస్ కంప్లీట్లీ లాస్ట్.
0: దీనిని నిగ్రహం చేసినప్పుడే
1: వెన్ వన్స్ యూ ఎక్సైజ్ కంట్రోల్
0: అనుగ్రహం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంటాడు.
1: వెన్ దేర్ ఈస్ దిస్ నిగ్రహ కంట్రోల్ యూ విల్ హ్యావ్ అనుగ్రహ గ్రేస్.
0: కనుక అనుగ్రహం మనకు కావాలనుకున్నప్పుడు నిగ్రహాన్ని మనం సాధించాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ హిస్ గ్రేస్ యూ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్
0: సెన్సెస్. ఓ మనసా సాధించని. ఏది సాధించాడు?
1: వాట్ ఈస్ దట్ యు హావ్ అచీవ్డ్?
0: మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని సాధించాడు.
1: He really accomplished the divinity latent in him.
0: త్యాగరాజు దీనిని చెప్తూ నేను చెప్పుకుంటున్నాను, సాధించలేని దేని సాధించాను నేను.
1: ఐ డిక్లేర్ దట్ ఐ హావ్ అచీవ్డ్. వాట్ ఇస్ ఇట్ దట్ ఐ అచీవ్డ్?
0: నేను దివ్యత్వాన్ని కాదు సాధించింది.
1: ఇట్స్ నాట్ ద డివినిటీ.
0: రామతత్వాన్ని సాధించాను అన్నాడు.
1: ఐ హావ్ రివీల్ అచీవ్డ్ ద రియల్ నేచర్ ఆఫ్ రామ.
0: రామ
1: రామ
0: నిన్ను చూచినటువంటి ఒక రూపము,
1: ద ఫార్మ్ ఐ హావ్ సీన్,
0: నీతో ఆడుకున్నటువంటి రూపము,
1: యువర్ ఫార్మ్ విత్ విచ్
0: నీతో కలిసిమెలిసి ఉన్నటువంటి ఒక దినము,
1: ద డే వెన్ ఐ స్పెండ్ ఇన్ యువర్ కంపెనీ,
0: అది ఏ యొక్క జీవితం,
1: దట్స్ ద ట్రూ లైఫ్.
0: శ్రీరామా.

0: What penance that Kausalya did that made her that beautiful chance has to kiss your beautiful cheeks.
1: ఈ విధంగా త్యాగరాజు పాడుకుంటూ నీ పాదమును పట్టి నెమ్మదిగా జీవించు ఈ త్యాగరాజు తపమేమి చేసెను.
0: With your feet, what penance I did so as to lead a peaceful life, what penance this Tyagaraju did.
1: ఇదే చాలు నాకు మాధుర్యము.
0: This sweetness of life is enough.
1: అని ఈ విధంగా కూడాను భగవంతుని యొక్క సంబంధ బాంధవ్యాన్ని గురించి త్యాగరాజు అనేకంగా కూడాను ప్రచార ప్రబోధం చేస్తూ వచ్చాడు.
0: Tyagaraja publicized his intimate experiences with the Lord.
1: దైవత్వం అనేటువంటిది సర్వ జీవుల యందు ఉంటున్నది.
0: Divinity is present in all living creatures.
1: సర్వ మానవుల యందు ఉంటున్నది.
0: In all mankind.
1: కానీ ఇంకెవరు కూడాను రామకృష్ణ విష్ణు ఈశ్వర అనేటువంటి భిన్న భేదములకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడండి.
0: సో యూ షుడ్ స్పీక్ ఇన్ సచ్ ఎ వే దట్ యుల్ నాట్ బి ఎనీ స్కో.
1: బ్రహ్మ సృష్టించాడు, విష్ణు రక్షించాడు, శివుడు శిక్షించాడు అని ఈ భేదాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ యాజ్ ఇఫ్ బ్రహ్మ క్రియేటెడ్ అండ్ విష్ణు సస్టైన్డ్ అండ్ శివ డిస్ట్రాయిడ్.
1: అందరూ ఒక్కటి.
0: ఆల్ ఆర్ వన్ యాక్చువల్లీ.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హియర్ దేర్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ఈస్ ప్రెసెంట్.
1: అన్నింటి ఎందు ఉన్నది ఒక్కడే.
0: In everyone, there's only one God present.
1: ఇది చెవు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చేతులు, ఇది పొట్ట, ఇది కాళ్ళు, ఇవన్నీ చెప్పినంత మాత్రం ఇది వేరు వేరు అయినట్టు అవుతుందా?
0: By simply mentioning the various parts of the body doesn't mean that it is fragmented. All these parts of the body together constitute the body. So God has got all these forms and names.
1: మీకు అందరికీ తెలుసు చాలా వరకు పిల్లలకంత.
0: Students know a lot about this.
1: ఐదు మంది గ్రుడ్డి వారు వచ్చారు.
0: Five blind people came.
1: వారి దగ్గర వచ్చినప్పటికీ ఒక ఏనుగు వచ్చింది.
0: An elephant came at that to that place.
1: ఆ గ్రుడ్డి యొక్క పిల్లల యొక్క టీచర్ చెప్పాడు, అరే పిల్లలారా ఈ ఏనుగు ఎట్ట ఉందో మీరు నిర్ణయించండి అన్నాడు.
0: The teacher asked all these five blind boys to describe this elephant.
1: ఆ కడుపునంతా చూచాడు, పెద్దదిగా ఉంటుండాలి.
0: One touched the wide
1: చేతులతో దరిమాడు.
0: హి జస్ట్ టచ్డ్ ది స్టమక్.
1: సార్ ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద గోడ మాదిరి ఉంటుందా సార్ అన్నాడు.
0: ఫస్ట్ బ్లైండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ ఎ బిగ్ వాల్.
1: ఇంకొకటి పోయాడు, దాని కాలంతా పట్టి చూచాడు.
0: సెకండ్ బాయ్ టచ్డ్ ది లెగ్.
1: సార్ ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద స్తంభం మాదిరి ఉంటుందా సార్ పిల్లర్ అన్నాడు.
0: ద సెకండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ లైక్ ఎ పిల్లర్.
1: ఇంకొకటి పోయి చూచాడు, చెవులు బట్టి చూచాడు.
0: Third boy touched the ear.
1: Sir, yenugu oka visanakarra maadiri untunda sir annadu.
0: Elephant is like a big fan, he said.
1: Inku okadu velaka tatti boye tokanu chusadu.
0: The fourth fellow touched the tail.
1: Idi oka chaattadu maadiri untunda sir annadu.
0: It's like a rope, sir.
1: Rope,
0: sir. It's like a rope, he said.
1: Ee vidhanga chepparu. Aithe evadu chusindi adi righte.
0: But each one is right in his own way.
1: Vaadu yenugu కడుపు ఒక గోడ మాదిరి ఉంటుందంటే చూచిన వస్తువు గోడ మాదిరి ఉండేది నిజమే.
0: హి డిస్క్రైబ్డ్, హి కంపేర్డ్ ది స్టమక్ విత్ దట్ ఆఫ్ ఎ వాల్, ఇట్స్ ట్రూ.
1: ఇంకోడు కాలు పిల్లర్ మాదిరి ఉంటుంది, అది నిజమే.
0: అదర్ పర్సన్ కంపేర్డ్ ది లెగ్ విత్ ద పిల్లర్,
1: ఇంకోడు కర్ర మాదిరి ఉంటుంది, అది ఫ్యాన్ మాదిరి ఉంటుంది, అది నిజమే.
0: ఇయర్ ఇస్ లైక్ ఎ ఫ్యాన్, ఇట్స్ ట్రూ.
1: అయితే
0: యట్
1: ఇది మాత్రమే ఏనుగు కాదు, ఇవన్నీ చేరినదే ఏనుగు.
0: నాట్ ఓన్లీ దిస్ అండ్ దట్ ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ఎన్ ఎలిఫెంట్.
1: అది మనం ఈనాడు గుర్తించాలి.
0: దట్ యు హావ్ టు నో.
1: రాముడు, కృష్ణుడు, అల్లా, ఈశ్వరుడు, ఈజస్, జోరాస్ట్రియం అనేటువంటి అన్ని విడివిడిగా చెప్పు, అన్ని చేరినదే దైవము.
0: Instead of referring separately, Rama, Krishna, Jesus, Allah, we should know that all are one.
1: వ్యక్తి కూడా నువ్వు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Everyone should recognize the spirit of oneness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు ఈ భేదాలకు అవకాశమే ఇవ్వకండి.
0: You may go anywhere, but never give scope for this difference. God is one.
1: God is one.
0: God is one.
1: అతనే గొప్పవాడు.
0: He is greatest.
1: వాళ్ళందరూ ఇంగ్లీష్ వారు చెప్పారు, God is great అన్నారు.
0: English people said God is great.
1: దైవమే గొప్పవాడు.
0: God is great.
1: దీనికంటే మించింది మరొకటి లేదు.
0: Nothing.
1: ఆ గొప్పవాడైన దైవము అందరి యందు మెప్పుగానే ఉంటున్నాడు.
0: The great God is present in full grandeur in everyone.
1: అందరి యందు ఉంటున్నాడు.
0: Present in everyone.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంకా పైన దేహాన్ని మానవత్వంగా మీరు అనుభవించుకోండి.
0: You can experience this body as
1: కాని దైవము నాలుగనే ఉన్నాడు అనేటువంటి ఒక చక్కని విశ్వాసం బలపరచుకోవాలి.
0: బట్ యు షుడ్ స్ట్రెంగ్థెన్ యువర్ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: అది మీరా కూడాను ప్రబోధించినటువంటిది.
0: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ మీరా.
1: కృష్ణ అమర దిల్ తుమారా మందిర్.
0: మై హార్ట్ ఈజ్ యువర్ టెంపుల్.
1: నా హృదయమే నీ యొక్క నివాసము.
0: మై హార్ట్ ఈజ్ యువర్ లివింగ్ ప్లేస్.
1: దానిని వదలడానికి నీకేమాత్రము వీలు ఉండదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుకనే నా హృదయంలో ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
0: దేర్ఫోర్ ఓన్లీ వన్ గాడ్ ఇస్
1: నేను దైవము. ఐ ఆమ్ గాడ్ అనేటువంటి విశ్వాసాన్ని క్రమక్రమేణా మీరు పెంచుకోండి.
0: డెవలప్ గ్రాడ్యువలీ, స్ట్రెంగ్థెన్ ది ఫెయిత్ దట్ యు
1: ఆర్ గాడ్. ఈ దైవ కార్యములో దీనికి మీరు ప్రవేశపెట్టండి.
0: అండ్ దెన్ సీ దట్ యు ఎంటర్ ఇంటూ ది డివైన్ యాక్టివిటీ.
1: ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహము ఒక మందిరము.
0: బాడీ ఇస్ ఎ టెంపుల్.
1: ఈ హృదయము ఒక ఒక లోపల ఉన్నటువంటి ఒక
0: ఆల్టర్
1: కాదు కాదు గర్భగుడి. గర్భగుడి
0: హార్ట్ ఈస్ ది శాంక్టమ్. శాంక్టమ్
1: నాట్ ఫిజికల్ హార్ట్.
0: ఇస్ నాట్ ది ఫిజికల్ హార్ట్.
1: ఫిజికల్ హార్ట్ ఓన్లీ మెయిన్ స్విచ్ బోర్డ్.
0: ఫిజికల్ హార్ట్ ఈస్ ఓన్లీ మెయిన్ స్విచ్ బోర్డ్.
1: హృదయం అనేటువంటిది కుడి ప్రక్కన ఉంటుండాలి.
0: The heart is present towards the right side. Where this one is on the left side.
1: అందులోపల దైవత్వం అనేటువంటిది నీల తోయద మధ్యస్థ దిద్దు లేకే ఉభాస్వర నీవార సుఖవర్తంతే అని పిల్లలు చెప్తుంటారు వేదంలో. నీల తోయద మధ్యస్థ దిద్దు లేకే ఉభాస్వర చీకటిగా నల్లటి మేఘం లోపల తెల్లగా ఒకతూరి మించుమించినట్టుగా ఈ స్పైనల్ కాలంలో ఒక్కతూరి అట్ట మించుతుంది.
0: Just as you find beyond the pitch darkness there is lightning that flashes all of a sudden.
1: Vidyulleke.
0: It is some like vidyulleke lightning.
1: అది ఎప్పుడు అక్కడ స్పైనల్ కాలంలో బిట్వీన్ 9 to 12 మధ్య లోపల అట్ట ఉంటుంటుంటారు.
0: That lightning of flash is there between 9 to 12.
1: స్పైనల్ కాలంలో చేయటం వల్లే అన్ని అంగములు కూడాను పనిచేస్తున్నాయి.
0: It's because of that the whole body works.
1: కనుక దైవత్వం అనేటువంటిది అంతటా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్యాన్ని గుర్తించి
0: నోయింగ్ దిస్ ట్రూత్
1: భగవంతుడు ఎక్కడ ఉన్నో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్.
1: అయితే దాని మన అనుభూతి వచ్చేంత వరకును
0: అంటిల్ వన్ ఎక్స్పీరియన్స్
1: స్వామి బోధనలు చక్కగా విని
0: వన్ షుడ్ లిసన్ టు భగవాన్
1: దానిని దాన్ని ప్రాక్టికల్లో పెట్టి
0: వన్ షుడ్ ప్రాక్టీస్ దెమ్.
1: ఆ ప్రాక్టికల్ ద్వారా కూడాను దానిని అనుభవించాలి.
0: అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ట్రై టు ఎక్స్పీరియన్స్.
1: తింటే కడుపు నిండుతుంది కానీ చూస్తే కడుపు నిండదే.
0: బై మీర్లీ వాచింగ్ ది డెలీషియస్ ఐటమ్
1: తట్టలో పెట్టి ఏం చేయాలి.
0: ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వాట్ షుడ్ యూ డూ టు ఈట్.
1: చేతికి నోటికి పని పెట్టాలి.
0: యూ షుడ్ పిక్ ఇట్ అప్ విత్ యువర్ హ్యాండ్ అండ్ ఈట్.
1: అప్పుడే తట్టలోది పొట్టలో చేరుతుంది.
0: దెన్ ఓన్లీ ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ విల్ రీచ్.
1: స్వామి మీకు అందిస్తున్నాడు ఈ ఆనందాన్ని.
0: స్వామి ఈస్ గివింగ్ యూ దిస్ ప్లేస్.
1: మీరు కేవలమైనటువంటి ఈ హృదయం అనేటువంటి తట్టలో పెట్టుకుంటున్నారు.
0: అండ్ యూఆర్ జస్ట్ కీపింగ్ ఇట్ ఆన్ ది ప్లేట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: కానీ దాన్ని అనుభవించేటువంటి యొక్క బుద్ధి అనేటువంటి దాంతో స్పూన్ తో తినడానికి ప్రయత్నించాలి.
0: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఇంటెలెక్ట్ ది స్పూన్ అండ్ స్టార్ట్ ఈటింగ్.
1: అప్పుడే దీని యొక్క ఆనందము దీని యొక్క పటుత్వము దీని యొక్క శక్తి సామర్థ్యం కూడా మీకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ది స్ట్రెంగ్త్ ది బ్లిస్ అండ్ ది బ్యూటీ ఆఫ్ ది టీచింగ్. స్టూడెంట్
1: ఇంద్రియములు కేవలము మన స్వాధీనంలో ఉండేటువంటివి.
0: సెన్సెస్ షుడ్ బి అండర్ అవర్ కంట్రోల్.
1: మనం మాస్టర్ గా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి ఎ మాస్టర్ టు ది సెన్సెస్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సెన్సెస్ కు వీళ్ళు దాసులైపోతున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ బికమ్ స్లేవ్స్ టు అవర్ సెన్సెస్.
1: దశను దాసుడను కావలను రా.
0: యూ షుడ్ బికమ్ సర్వెంట్ టు ది సర్వెంట్.
1: నేను నీ దాసులకు సేవని చేయవలరా.
0: ఐ షుడ్ సర్వ్ యువర్
1: సెన్సెస్. దీని యొక్క పటత్వము దీని యొక్క శక్తి సామర్థ్యం కూడా మీకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ది స్ట్రెంగ్త్ ది బ్లిస్ అండ్ ది బ్యూటీ ఆఫ్ ది టీచింగ్. స్టూడెంట్స్.

0: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
1: ఈ ఇంద్రియములంతా కూడా దాసాలు దాసులు కావాలి.
0: అండ్ ఆల్ ది సెన్సెస్ షుడ్ బి యువర్ స్లేవ్స్ అండ్ సర్వెంట్స్.
1: నీకు,
0: టు హూమ్? టు యూ.
1: నీవు కేవలము స్లేవ్కు, ఒక ఇంద్రియాలకు దాసుడు కావటం చేత ఎంత ప్రమాదం కలుగుతుంది చూడండి.
0: యాజ్ యూ హ్యావ్ బికమ్ ఎ స్లేవ్ టు యువర్ సెన్సెస్, వాట్ ఎ డేంజర్ యు ఆర్ పుట్.
1: నీ స్లేవుల యొక్క మాటలు నీవు ఏమాత్రం కూడా నమ్మకూడదు.
0: యు షుడ్ నెవర్ గో బై ద వర్డ్ ఆఫ్ యువర్ స్లేవ్.
1: తద్వారా చాలా ప్రమాదం సంభవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ దట్ యు విల్ బి ఇన్ డేంజర్.
1: కైకేయి చాలా ప్రియమైన రాణి దశరథ మహారాజుకు,
0: ఎ వెరీ క్లోజ్ కాన్సర్ట్, క్లోజ్ వైఫ్, ఇంటిమేట్.
1: ఆమె యొక్క గొప్పతనము, గొప్ప ఇది, మహారాణి.
0: షీజ్ ఎ క్వీన్,
1: కాశ్మీర్ రాజా గారి బిడ్డ,
0: ద డాటర్ ఆఫ్ కాశ్మీర్ కింగ్,
1: దశరథ మహారాజు యొక్క భార్య,
0: అండ్ ద వైఫ్ ఆఫ్ ఎంపరర్ దశరథ.
1: ఇంత ఉంటుండి కూడాను ఆమె చెలికత్తి మందర మాట నమ్మటం చేత ఈ కైక పేరు ఏమైపోయింది?
0: బికాస్ షీ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ అండ్ బిలీవ్డ్ వాట్ హ్యాపెన్ టు కైక.
1: ఎవరైనా ఈ ఆడవాళ్ళలో కైక అని పేరు పెట్టుకుంటున్నారా?
0: ఇస్ దేర్ ఎనీ లేడీ అమంగ్ విమెన్ విత్ నేమ్ కైక?
1: ఎవరైనా మందర అని పేరు ఉంటుందని మీరు చేయండి.
0: ఎనీ ఉమెన్ విత్ మందర, ప్లీజ్ గెట్ అప్.
1: మందర అంటే చెడ్డని చెప్పేటువంటిది మందర.
0: మందర సింబలైజెస్ ద వన్ హూ స్పీక్స్.
1: చెడ్డని వినేటువంటిది కైక.
0: కైక ఇస్ ద వన్ హూ లిసన్స్ టు దట్.
1: ఈ చెడ్డ పేరు అనేటువంటిది ఎవరూ పెట్టుకోవటం లేదు.
0: సో నో వన్ విల్ హ్యావ్ దట్ నేమ్ ఆఫ్ కైక ఆర్ మందర.
1: అదే విధంగానే మన సెన్సెస్ అనేటువంటి మన స్లేవ్స్.
0: సో సెన్సెస్ ఆర్ అవర్ స్లేవ్స్.
1: దానిని మనం కూర్చోమని చెప్పాలి.
0: వీ షుడ్ మేక్ దెమ్ సిట్ డౌన్.
1: కోరడానికి పైకిలేస్తలకి షట్ అప్, సిట్ డౌన్ అని చెప్పండి.
0: దే వాంట్ టు కంట్రోల్ యు, సే షట్ అప్ అండ్ సిట్ డౌన్. యూ షుడ్ సే
1: ఆ విధమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి మనము తయారుగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి రెడీ టు ట్రైన్ యువర్ సెల్ఫ్.
1: వాడే ధీరుడు, వీరుడు, గంభీరుడు.
0: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ ధీరా ద వన్ ఆఫ్ వేలా, వీరా ద వన్ ఆఫ్ కరేజ్.
1: వాడిని నిజమైనటువంటి మాస్టర్.
0: హీస్ ఓన్లీ ద ట్రూ మాస్టర్.
1: అట్టి మాస్టర్ కావాలి కానీ నీవు.
0: One should be a master of that sort.
1: ఈ ఇంద్రియాలకు స్లేవ్
0: కాకూడదు. యూ షుడ్ నెవర్ బి స్లేవ్ టు యువర్ సెన్స్.
1: ఎవరికి నీవు స్లేవ్? దైవం.
0: యూ షుడ్ బి స్లేవ్ సర్వెంట్.
1: దైవం తప్ప ఇంకెవరికి నీవు తల ఉంచద్దు.
0: యూ షుడ్ నెవర్ బెండ్ యువర్ హెడ్ ఎనీవేర్ ఎక్సెప్టింగ్ బిఫోర్ గాడ్. యు ఆర్ గాడ్.
1: ఈ విశ్వాసాన్ని క్రమక్రమేణా పెంచుకోవడానికి ప్రయత్నించండి. కొంతకాలం లోపల యావత్ ప్రపంచమంతా కూడాను ఒకే భావంతో శాంతి భద్రతతో జగత్తంతా కూడాను తురతూగుతుంది.
0: దెన్ వన్స్ యూ స్ట్రెంగ్తన్ అండ్ డెవలప్ దిస్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ డే బై డే,
1: అప్పుడు మనం
0: సెక్యూరిటీ ఇన్ దిస్
1: వరల్డ్ అని చెప్పనక్కర్లేదు.
0: అట్ దట్ టైమ్ వెన్ దిర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ పీస్ ఇన్ ద వరల్డ్, యూ డిడ్ నాట్ సే లోకాసమస్తాశుకునోభవంతు.
1: లోకం సుఖంగానే ఉంటుంది.
0: వరల్డ్ ఇస్ ఆల్రెడీ హ్యాపీ.
1: ఏ విధంగా మనం ఈ భావాన్ని పెంచుకుంటే లోకమంతా సుఖంగానే ఉంటుంది.
0: వెన్ వీ డెవలప్ దిస్ డివైన్ ఫీలింగ్ ద హోల్ వరల్డ్ విల్ బి హ్యాపీ.
1: ఏదో మన భారతదేశమే సుఖంగా ఉండాలని కోరుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ భారత్ ఇండియా ఓన్లీ.
1: కాదు, ఇది యావత్ ప్రపంచమే ఒక పెద్ద భవనము.
0: హోల్ వరల్డ్ ఈజ్ ఎ బిగ్ మ్యాన్షన్.
1: ఆ పెద్ద భవనం లోపల భారతదేశం ఒక రూము.
0: భారత్ ఇన్ దట్ మ్యాన్షన్.
1: అమెరికా దేశం ఒక రూము.
0: అమెరికా ఇస్ వన్ రూమ్.
1: చైనా దేశం ఒక రూము.
0: చైనా వన్ రూమ్.
1: పాకిస్తాన్ ఒక రూము.
0: పాకిస్తాన్ ఏ రూమ్.
1: ఈ విధంగా అన్ని దేశములు ఒక్కొక్క రూములు రూములు రూములు రూములుగా ఉంటున్నాయి.
0: సో ఆల్ రూమ్ ఆల్ కంట్రీస్ ఆర్ రూమ్స్ ఇన్ దిస్ మ్యాన్షన్.
1: చూడండి ఎన్నో రూములు ఉంటాయి.
0: సో మెనీ రూమ్స్ దేర్.
1: కాబట్టి ఈ విశ్వమునందు కూడా అన్ని రూములు ఉంటా ఉంటుంటాయి అన్ని దేశాలు.
0: సో ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ యూనివర్స్
1: ఏది కారణము?
0: Why rooms are separate?
1: మధ్యలో గోడలే దీనికి కారణము.
0: ఓన్లీ ది వాల్స్ ఇన్ బిట్వీన్.
1: గోడలు కొట్టివేసేయండి, అంత ఒక పెద్ద హాల్ మాదిరి ఉంటుంటారు.
0: రిమూవ్ ద వాల్స్, దేర్ విల్ బి వెరీ బిగ్ హాల్.
1: ఆ వాలే అభిమానము.
0: దిస్ వాల్ దట్ కమ్స్ ఇన్ బిట్వీన్ ఇస్
1: అహంకారము.
0: దిస్ వాల్ ఇస్ ఈగో.
1: ఈ అభిమాన అహంకారం అనేటువంటి గోడలు కొట్టివేయండి.
0: Cut off this wall of attachment and ego.
1: Anta okate.
0: Everything becomes one.
1: Nenu nivayanu, nivu nenayanu, nivu nenu kude nijabodalaye, nivu nenu kude nijaboda telisite, mana abhimananu mariyu ledaye.
0: You become I and I become you. When once we know each other, there will be no attachment or ego.
1: Charamutanavunu. చరముతానవును, అక్షరముతానవును.
0: యూ బికమ్ ద పెరిషబుల్ అండ్ నాన్ పెరిషబుల్.
1: చరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమన స్కందమవును, అంత తానవును.
0: వెన్ వన్స్ యూ నో ది పెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్ అండ్ విత్ డ్రా యువర్ మైండ్, దట్ విల్ బి
1: మోర్టాలిటీ. మాయాకు తానవును.
0: అండ్ యూ సబ్మిట్, యూ విల్ నెవర్ సబ్మిట్ యువర్
1: మాయా. 25 మర్మములవును మాయా. 25 మర్మములవును. 25
0: టైప్స్ ఆఫ్ మాయా.
1: మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలవును.

0: When once you know the mystery behind all this, this Maya illusion will vanish.
1: Rama, Sita Rama, annadu Ramadasu.
0: That is the prayer of Ramadasu.
1: Ye vidhanga charamu taanavunu.
0: You are the perishable.
1: Dehamu taane.
0: You are the body.
1: Acharamu taanavunu.
0: Imperishable you.
1: Adi atmanu taane.
0: The atma imperishable.
1: Charamacharamu koodi shashvita merigite. Amanaskanda maunu antatanaunu.
0: Then once you know the perishable and imperishable, you'll become know that God is everything.
1: Chinna chinna vishayalato ani mentanu gurtinchadaniki veelavutundi.
0: We can know this through small things.
1: Oka chinna udaharanam chudandi. Ee vedhalu pettukovatam cheta desam yokka shakti enta varaku chinichipothundadi.
0: Just understand how the power of this country is on the decline.
1: ఈ దేహంలో ఇన్ని అంగములంతా ఉన్నాయి. ఇందులో ఒక చెయ్యిని మనం తెగొట్టేస్తే,
0: ఇఫ్ యు ఆంపుటేట్ ఎ హ్యాండ్,
1: చెయ్యి పోయింది అనుకుంటాం, కానీ ఈ కామన్ ప్రాపర్టీ అనేటువంటి రక్తం ఎంత నష్టమైపోయింది.
0: When you amputate a hand, you think it's just lost. No, the
1: body
0: body becomes weak. అదే
1: రీతిగా దేశాన్ని భిన్న భిన్నం చేయకూడదు.
0: Therefore, we should not divide the country.
1: అంత కలిసిమెలిసి ఉండాలి.
0: Everybody should live together.
1: అప్పుడు ఎంతో బలం వచ్చేస్తుంది.
0: In harmony lies the strength.
1: ఐదు వేళ్ళు చేరి ఒక పని చేస్తే ఎంత త్వరగా పని చేయవచ్చును?
0: Five fingers brought together can work a lot.
1: ఒక్క వేలతో ఏమైనా పని చేయగలవా?
0: Can you do anything with one finger?
1: ఏమి చేయలేవు.
0: Impossible.
1: కనుకనే ఐకమత్యమే మహాబలము.
0: So unity is the mighty strength.
1: ఆకరణే దీని యొక్క అంతర్భావము.
0: And that is the inner feeling.
1: ఈ ఐకమత్యము అంతర్భావాన్ని రెండింటినీ మీరు ఏకం చేసి జీవితాన్ని శాంతి భద్రతతో జగత్తుని కంతా చాటడానికి విద్యార్థులు సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

0: looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Sahajanga gocharamayyetundi prati padarthamulaku konni rangulu untuntayi.
0: The material that we find outside has got certain colors.
1: Kani aa rangulu aa padarthamulaku sahajamani bhavistunnam.
0: We consider the color of an object is a natural quality.
1: Kaadu kaadu.
0: No.
1: Adi mana yokka bhavamula yokka marpule ee rangulaku moola karanam.
0: It's only difference in our feelings that bring a change in colors outside.
1: Aakashamunu chuste blue color ga untundali, neela rangu ga untundali.
0: The sky looks blue in color.
1: Samudramunu chuste neela ranguluga untundali.
0: Ocean is blue in color.
1: Kani sky is blue, ocean is blue antam, idi chaala tappu.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.
1: Ee samudramu neela rangutu ledu.
0: Ocean is not blue in color, in fact.
1: Aakashamu neela varnamu kaadu.
0: The sky is not blue either.
1: Atyanta dooramuga undatam cheta daniki aa vidhamainatvanti rangu mana kantiki kanipistundadi.
0: As it is at a far off distance, it looks blue in color.
1: Samudramu kudanu అఘాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీల రంగుగా కనిపిస్తుంది.
0: As ocean is a fathomless depth, it also looks blue in color.
1: దగ్గరికి వెళ్లి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు.
0: If you go close by and collect in your hand, you don't find it blue in color.
1: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
0: It's white in color.
1: కల్పితమైనటువంటి వర్ణాలు అందులో ఏ మాత్రము కనిపించవు.
0: There's no the artificial color that we attribute to it.
1: Adhe vidhamgane
0: likewise
1: manchi cheddalanni kudanu mana yokka vishwasamul paina mana yokka bhavamul paina mana sankalpamul paina aadhara padi untunda.
0: Likewise good and bad depend on our faith, our feeling and thoughts.
1: Nijamainatunti rangu manaku gocharamayyetundi kaadu.
0: The true color in the sense of the word,
1: nijamaina roopamu kanipinchetundi kaadu.
0: The true form either you don't see.
1: Neeti nundi current puttutundadi.
0: Out of water you get electricity.
1: Kaani ee current dwara vidyut shakti dwara aneka rakamainatvanti upayogalu manam anubhavistunnam.
0: You make use of the electricity drawn from water for varied purposes.
1: Kaani current manaku kanipinchatam ledu.
0: Yet you don't see the current directly.
1: ఈ నీటి నుండి ఆవిర్భవించినటువంటి కరెంటు ద్వారా అనేక ఉపయోగములు జరుగుతున్నవి కానీ కరెంటు మాత్రం కనిపించదు.
0: Though we utilize the current drawing out of water, we don't see that.
1: అదే విధంగానే సమస్త జీవులు సమస్త ప్రాణులు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: Likewise, all living creatures, all living beings, they're born out of the divinity.
1: Kani atma tattamu kanipinchadu.
0: Yet they don't see the divine principle.
1: Dani nundi aavirbhavinchinatvanti okka jeevula yokka pravartanalu jeevula yokka manchi cheddalu manaku kanipinchutunnavi.
0: However, the good and bad of the living creatures, they are quite visible and seen.
1: Shankarla vari advaitamu కాశీ నగరంలో నలుదిశలా ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
0: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు.
0: The one with the purity of heart will be like a clean mirror.
1: ఒక్క తూరి కన్నులు మూసుకున్నాడు శంకరుడు.
0: శంకర క్లోజ్ హిస్ ఐస్ ఎట్ వన్ ఇన్స్టెన్స్.
1: ఆపత్తులో ఉండినటువంటి ఒక తల్లి ఒక దృశ్యం కనిపించింది.
0: హీ కుడ్ సీ ద మదర్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్.
1: అప్పటికప్పుడు తాను ఈ సభలంతా కూడాను నిలిపి తాను కాలడీ వచ్చాడు.
0: He concluded that assembly then and there itself and left for Kaladi.
1: తల్లి కన్నులు మూసేకు పురమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యము లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
0: శంకర కుడ్ రీచ్ ద ప్లేస్ కాలడి బిఫోర్ ద ఎండ్ అప్రోచ్.
1: కానీ అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడి ప్రజలు, కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
0: బట్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్ ద కేరళైట్స్ వర్ అపోజ్ టు దిస్ థియరీ.
1: సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు.
0: A renunciant has no authority to perform the ritual.
1: సర్వకర్మలో త్యాగం చేసి ఏ సన్యాసం స్వీకరించాడు?
0: One becomes an ascetic after sacrificing.
1: సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము?
0: What is the meaning of sannyasa, renunciant?
1: సన్యాసి is sannyasi. సర్వ ఆశలు వదలటమే సన్యాసము.
0: Giving up all desires is the true meaning of sannyasa.
1: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృత కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
0: శంకర బీయింగ్ ఎన్ రెనన్షియంట్ హింసెల్ఫ్ హీ స్టార్టెడ్ పెర్ఫార్మింగ్ ది రిచువల్.
1: తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
0: నో మ్యాటర్ మదర్ ఆర్ ఫాదర్ ఎన్ అసెటిక్ షుడ్ నాట్ పెర్ఫార్మ్.
1: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
0: టు మేక్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ భగవాన్ వాంట్స్ అస్ టు టేక్ ఇన్ ద
1: మొట్టమొదటి సన్యాసం తీసుకునేకు పూర్వముగా విరిజా హోమం చేస్తారు.
0: Before one becomes an ascetic, they perform a ritual called
1: Virajya Homa. Virajya Homa ఏమిటి? తాను మరణించినట్టు తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము, నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు.
0: Virajya Homa is a ritual where the person considers himself dead and gone and performs the last rites all himself. There starts a new life.
1: పూర్వపు రూపం పోయింది.
0: The earlier form is gone.
1: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
0: ద ఫార్మర్ నేమ్ ఈజ్ ఆల్సో గాన్.
1: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంది. నవదానందమో రూకానందమో ఇంకొక ఆనందమో ఆనందమో ఆనందమో అంత ఆనందములే. కానీ వారిలో కించిట్టైన ఆనందం ఉండదు.
0: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద బ్లిస్ ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
1: అది ఏ విరజా హోమము అని.
0: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
1: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
0: He performs his own obligation.
1: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
0: At that moment, then where is father, where is mother then?
1: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
0: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
0: A small example.
1: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి. అతని మేధాశక్తి చాలా గొప్పది.
0: బుర్గల రామకృష్ణరావు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 languages, highly intelligent and ardent devotee of Bhagavan.
1: Sakshat Bhagavantun chetane, Bhagavantun todane, Badrinath, Kedarnath, Amarnath ku vellali, idi naa yokka korika ani taru nirnayinchukunnadu.
0: Ramkrishna had a desire that he should visit pilgrim centers Badri and Kedarnath in the company of God, direct manifestation.
1: Swami vellutunnadu ani telisi chaala mandi bhaktulu aneka prantam nunchi నాతో 200 మంది వచ్చారు.
0: ఆన్ కమింగ్ టు నో దట్ భగవాన్ ఈజ్ విజిటింగ్ దోస్ సెంటర్స్ అరౌండ్ 200
1: పవిత్ర హృదయం, పవిత్రమైన దంపతులు వారిద్దరు, ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు అంత త్యాగస్వరూపులు.
0: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్ దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దేర్ ఫుడ్ అట్ ద ఎండ్. దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
0: రామకృష్ణరావు యూజ్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీ వన్ దేర్.
1: వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి, సార్ మేం చేస్తాం, మీరు కూర్చోండి. చీచీ, నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు.
0: ADC, other people around, they said, sir, we will do it on your behalf. But he said, no, here I am a devotee. He said one thing. He was the chief minister when he was there in Hyderabad.
1: అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నారు.
0: దేర్ ఇన్ దట్ లొకాలిటీ బై నేమ్ మలక్పేట హైదరాబాద్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ లైన్డ్
1: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. తిరుపతి మారి
0: దే షుడ్ నాట్ డిలే. దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్
1: తరుముకుంటారు ఈ వాలంటీర్స్ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి అని.
0: ఆల్ ది వాలంటీర్స్ విల్ డ్రైవ్ దెం ఫోర్త్ క్విక్లీ టు పాస్ ఆన్.
1: అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
0: స్టూడెంట్స్ షుడ్ నో ద హార్ట్ ఆఫ్ బూర్గుల రామకృష్ణరావు.
1: ఆయన క్యూలో పోయి నిలుచుకున్నాడు.
0: హీ ఆల్సో స్టూడ్ ఇన్ ద లైన్ క్యూ.
1: ఐజీపీ వచ్చాడు. సార్ మీరు చీఫ్ మినిస్టర్, మీరు ప్రత్యేకంగా రావచ్చు, ఈ క్యూలో వద్దన్నాడు.
0: ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేమ్ అండ్ సెడ్ సార్ యూఆర్ ద చీఫ్ మినిస్టర్, యూ డోంట్ హావ్ టు స్టాండ్ దేర్.
1: నేను చీఫ్ మినిస్టర్, ఆధ్యాత్మికంగా నేను చీఫ్ డివోటీ.
0: And he said, politically I am the chief minister, but spiritually I am chief devotee.
1: Chief devotee.
0: Chief devotee.
1: నాకు ఇంకా అంత భక్తి రాలేదు.
0: Well, I am not that devoted.
1: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క మూర్గల రామకృష్ణరావు.
0: రామకృష్ణరావు is such a noble heart.
1: తిరిగి శంకర్ల వారు,
0: శంకర,
1: ఎవ్వరు ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
0: There in that village colony, nobody were
1: there. ఆ దేహాన్ని తీసుకుని పోయి సంకర్మ సంస్కారం చేయాలి.
0: The body has to be taken to the funeral.
1: ఎవ్వరు అక్కడ రాలేదు.
0: Nobody came.
1: ఈ నంబూతిరి ప్రాబ్లంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
0: నంబూతిరి బ్రాహ్మణ్ సెడ్ వన్ షుడ్ నాట్ టచ్ దట్ బాడీ.
1: ఎందుకంటే ధర్మ విరుద్ధమైన దీంట్లో ప్రవేశిస్తున్నాడు శంకరాచార్యులు.
0: శంకర ఇస్ యాక్టింగ్ సంథింగ్ అగేన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: విధి లేకుండా ఆ యొక్క దేహాన్ని తానే భుజం పైన వేసుకుని తన పెరటి లోపలనే తన దొడ్డు లోపలనే ఉంతతుగా అక్కడే బుక్ చేశాడు.
0: As there is no way,
1: ఎవరు ఇంక శ్మశానానికి తీసుకుని పోయేటువంటి సహాయం లేరు.
0: As there were none to help him to carry the body, he carried on his own shoulder and just cremated in the backyard.
1: ఆనాడు శంకరులు ప్రారంభించినటువంటి యొక్క ఈ సంస్కారము ఈనాటి కూడా అట్లనే జరుగుతుంది. ఎవరు ఇంటిలో పెద్దలు పోయినా వారి వెనక పెరటి లోపలనే కూర్చడం, వారికి ప్రత్యేక ఒక విధమైనటువంటి యొక్క శ్మశానం లేదు.
0: The same practice is followed even down this day. The ritual means carrying the body and cremating in the backyard.
1: కొన్ని కేరళ స్టేట్ మీరు పోయి చూచినారంటే రోడ్డు పొడవునా ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు.
0: If you go to Kerala, you will find the houses straight behind none.
1: అంతా కూడా వెనక ఖాళీగా ఉంటుంటాయి.
0: There is no open space behind
1: it. ఆ ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి అక్కడ.
0: Because they need some position to lay a permanent rest.
1: తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకుని తిరిగి కాశీకి వెళ్ళాడు.
0: శంకర ప్రామిస్డ్ అండ్ హీ ఫుల్ఫిల్డ్ ది ప్రామిస్ టు హిస్ మదర్ అండ్ లెఫ్ట్ ఫర్ కాశీ.
1: ఆ కేరళ ప్రజలు శంకర్ల వారి పైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స్ కలిగింది.
0: శంకర was totally frustrated, disgusted because of the hatred, feelings of hatred and the body feeling that the people entertained at that time.
1: Dari nadchukuntu pothunnadu.
0: He was just walking along.
1: Kashikanta nadchukoni povali.
0: In those days one has
1: day and night. Anaru torch light kudanu levu.
0: There were no torch lights in those
1: times. Iti pettukoni oka karrakanta nippu antinchukoni ఆ యొక్క గాయలు పోసి కిరసన ఆయిల్ దాని ద్వారా తీరు ప్రయాణం చేసేటువంటి వారు.
0: లాంగ్ స్టిక్ దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
1: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
0: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
1: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి మీరు కూడా విద్యార్థులే, మీరు కూడా యువకులే.
0: Watching the disciples, he said, you are also young, you are also students.
1: ee naati yuvakulainatundi bala balikalu kaani malamutra durgandha maamsaraktam tho kudinatundi ee shariramunu aakarshistundadu kaani nijamainatundi aatmani evvaru kudanu vicharinchatam ledu.
0: You are young men and women, you are young sisters and students. You are just carried away by the body, which is nothing but fecal
1: malamutra durgandha maamsaraktam tho kudinatundi ee dehanni వరిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ లవ్ ద బాడీ విచ్ ఇస్ నాట్ దేహం
1: యొక్క సౌందర్యాన్ని చూస్తున్నారు.
0: యు ఆర్ క్యారీడ్ అవే బై ద బ్యూటీ.
1: ఈ సౌందర్యాన్ని చూసి ఆకర్షిస్తున్నారు.
0: యు ఆర్ అట్రాక్టెడ్ బై ద బ్యూటీ.
1: ఆకర్షిస్తున్నారు.
0: యు వాంట్ ఇట్.
1: చీ చీ, ఇది సరైనది కాదు.
0: వాట్ ఏ షేమ్ ఇట్ ఇస్, ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఇది మానవుడిగా పుట్టి
0: హావ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్,
1: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియా?
0: Why should we be deluded by the body that changes every moment?
1: ఇవి క్షణ క్షణమునకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లేదు.
0: The body changes every time, every moment.
1: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లేదు.
0: That suit to fade away.
1: కట్టగడపటికి కాలిపోయే శరీరం లేదు.
0: Ultimately they must be burned.
1: యవ్వన మెత్తలో ఉంటుంటారు.
0: What happened?
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక passing cloud తే యవ్వనం.
0: This youth is like a passing cloud that has come in between.
1: అని అక్కడ ఒక విధమైనటువంటి ఒక శ్లోకం చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ దీనిని గురించి అనేక విధములుగా కూడాను కొంత హీనంగా కూడాను బోధిస్తూ వచ్చాడు.
0: There he composed a shloka and started explaining to the entire assembly over there.
1: అనగా యువకులైనటువంటి వారు అతి జాగ్రత్తగా మెలగాలి.
0: It only means youngsters should conduct themselves
1: very carefully.
0: They should forget the body feeling whatsoever.
1: ఇదంతా కూడాను కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి ఒక శరీరము.
0: The whole body is full of foul smell, bad.
1: దీని అందసందమునంతా కూడాను ఎక్కడ ఉంటున్నది?
0: Where does the real beauty lie?
1: ఇది కేవలం ఏమాత్రం కూడా నువ్వు భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ డెల్యూషన్. యూ కెనాట్ బేర్ దట్ ఫౌల్ స్మెల్ ఎనీ లాంగర్.
1: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ స్టోరీ.
1: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
0: ఏ కింగ్ హ్యాస్ ఓన్లీ సన్.
1: ఆ అబ్బాయికి 20 సంవత్సరం వచ్చింది, 22 సంవత్సరం వచ్చింది.
0: అటైన్డ్ ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్.
1: తండ్రి పిలిచాడు, నాయన నీవు ఇంక యువరాజు కావాలి.
0: Father called him and said, you should be a prince now.
1: నీకు 22 సంవత్సరం సరియైన వయసు.
0: 22 years is the right time.
1: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
0: I want to get you married.
1: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
0: The son started giving reply to his father because of the lenience given to him.
1: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చారు.
0: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
1: ఆనాటి రాజకుమారుడైనటువంటి ఆ యువకుడు, నాన్న నేను వివాహమాడదలిచినటువంటి ఒక కన్యను నేనే సెలెక్ట్ చేయాలి, కానీ మీరు సెలెక్ట్ చేయనక్కర్లేదన్నారు.
0: The boy said, I should select my bride because I am going to marry her.
1: అప్పట్లో రాజుకు చాలా బాధ కలిగింది.
0: King felt very sad.
1: కానీ కుమారుని బాధ పెట్టడం తనకి ఇష్టం లేకపోయింది.
0: But it's not his intention to make him feel sad.
1: సరే, ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు.
0: Without talking anything he retired.
1: ఈ తండ్రితో ఈ విధంగా కూడా మాట్లాడాలని మనసు కొంతవరకు బాధ కలిగింది.
0: The son also felt little bit sad.
1: నోటితో అన్నాడు మాత్రమే కానీ కాన్షియన్స్ తృప్తి కాలేదు.
0: Though he said what he liked, but his conscience was not satisfied.
1: ఆ అబ్బాయి గుర్రాన్ని ఎక్కాడు, కొంత మానసిక మార్పు కోసమని అరణ్యానికి పోవాలనుకున్నాడు.
0: That boy just
1: ఈ అరణ్యంలో కొంత నిహరించినప్పుడు మనసు మార్పు రావచ్చు అనుకున్నాడు.
0: Well, he thought that his mind might change if he goes to the forest.
1: పోతున్నాడు గుర్రం పైన.
0: He was proceeding on the horse.
1: కింద నది.
0: There's a river below.
1: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
0: He was just proceeding, riding on the horse along the river bed side.
1: ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదికి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: A young girl along with 5 to 6 servants, they were all going to that Ganga river to have their bath.
1: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
0: హౌ ఇస్ షీ ప్రొసీడింగ్?
1: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడాను మగవారి ముఖం చూడకూడదు.
0: షీ హాస్ డిటర్మిన్డ్ నాట్ టు లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ ఎ మ్యాన్.
1: నా జీవితం అంతా కూడా నువ్వు కన్యగానే జీవించాలి.
0: దట్ షీ షుడ్ లివ్ అన్మ్యారీడ్ త్రూ అవుట్ అవర్ లైఫ్.
1: నా జీవితం అంతా కూడా నువ్వు భగవత్ అర్పితంగా నేను అర్పితం గావించుకోవాలి అని సంకల్పించుకుంది.
0: షీ హాస్ డిటర్మిన్డ్ టు సరెండర్ హర్ లైఫ్ టు గాడ్ ఓన్లీ.
1: ఏ సేవలు చేసినా కానీ దైవమునికే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు.
0: She has decided to serve God and none else.
1: అని ఆమె చుట్టూ ఒక పరదా కట్టుకుని దాని నలుగురు చెలికత్తెలు పట్టుకుని ఆ మధ్యలో ఈమె తిరిగి నదిలోకి వెళుతున్నారు.
0: As she was going along the way, she was just
1: there's
0: a curtain around.
1: నది ఒడ్డు గట్టు పైన ఉంటుంది.
0: And she was walking along the edge of the river.
1: ఈ గట్టు పైన గుర్రం పైన పోయేటువంటి ఈ రాజకుమారుడు ఆ అమ్మాయి యొక్క ముఖాన్ని చూచాడు.
0: The prince on the horse looked at the face of this girl.
1: Prarambhamaindi vyadhi.
0: There started the disease.
1: Aa yokka gurrani reverse chesadu intiki.
0: He reversed the hearts back home.
1: వెంట వచ్చినటువంటి యొక్క దాసుల తోపల ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎన్క్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు.
0: He started making inquiries about this girl, where from she comes and who.
1: తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు, మంత్రితో చెప్పించాడు.
0: He was afraid to tell his father.
1: అందమైనటువంటి పిల్లను ఈనాటి చూచాను.
0: He said, I saw
1: అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
0: I saw a beautiful girl today, I want to marry her.
1: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎన్క్వైరీ చేశాడు.
0: Father was happy that boy at least agreed.
1: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
0: She is the daughter of a businessman.
1: ఆ వ్యాపారి కూడా ఆమెను ఏకైక పుత్రిక.
0: And she is the only daughter of this businessman.
1: అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు.
0: And then they went and asked that businessman.
1: ఆ తండ్రి కూడా చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
0: The businessman was so happy because he is going to have princess's son-in-law. What more is there?
1: కానీ బిడ్డకు చెప్పలేదు.
0: But he didn't tell his daughter.
1: ఈ బిడ్డ క్రమక్రమేణ తన కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది.
0: His daughter came to a final decision that she is not going to get married at all.
1: కానీ తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజేయమంటాడు అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
0: She was in a dilemma because she didn't pick up courage to tell her father because there is prince on the other hand pestering her.
1: ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణం ఏమిటి అన్నారు.
0: The girl was returning from Ganges after having bath there.
1: ప్రతి దినము ప్రొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు.
0: This girl asked, Father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending messages.
1: ఈ రాజకుమారుని కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుందని టెంపరేచర్.
0: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
1: ఒక దినము ఆమె చెప్పింది, నేను వివాహం ఆడను.
0: One day she said, I am not going to marry.
1: ఏ విధంగా చెప్పాలి అన్నారు.
0: How to convey this?
1: వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదు మా బిడ్డకని చెప్పండి అని.
0: Please inform them that my daughter doesn't want to marry.
1: ఈ వార్తను చెప్పేటప్పటికి రాజుగారు చెప్పారు, నేను రాజును, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
0: The king said, I am the king. If I really want, I can take you to task. I can bring her by force and get her married.
1: ఈ వార్త తండ్రికి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
0: Father on coming to know, sad.
1: ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు.
0: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sipai.
1: సాయంకాలం తిరిగి గంగెస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది.
0: This girl went to Ganges, had her bath and she sat in meditation.
1: Oh Bhagavantuda,
0: oh God,
1: నా ప్రతిజ్ఞకి ఎట్టి భంగం కాకుండా,
0: in order to hold on to my vow,
1: రాజుకు అసంతృప్తి కాకుండా,
0: in order not to dissent,
1: నా తండ్రికి ఏ విధమైనటువంటి చింతలు కాకుండా,
0: to see that my father,
1: ఏదైనా ఒక విధమైనటువంటి విజన్ నాకు ఇచ్చేసి,
0: please show me a way, give me some vision,
1: ఒక విధమైనటువంటి దివ్య సంకల్పాన్ని నాకు అందించమని చెప్పి,
0: give me some vision, a divine thought to get away from this murderer, the problem.
1: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
0: As she prayed wholeheartedly, God responded.
1: దీనికి సరైన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
0: And then she could have a good nag within herself.
1: నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించు అని చెప్పింది.
0: She told her father, Father, send the message that I am going to marry the prince.
1: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నది.
0: However, 8 days time should be given to me.
1: సరే ఇంకా 8 days అని రాజకుమారు చాలా నిరుత్సాహంలో ఉన్నాడు.
0: The prince was disappointed because 8 long days he had to wait.
1: సరే ఈ వార్తను రాజుకు పంపించాడు.
0: This message
1: is చాలా సంతోషించాడు.
0: The king was happy.
1: ఆనాటి నుండి,
0: since then,
1: ఈమె ఒక వైద్యుడి దగ్గరికి వెళ్లి స్ట్రాంగ్ పర్గెట్.
0: This lady went to a doctor and she took strong dose of purgative.
1: ప్రతి దినము కూడాను చాలా బేదిగా ఏ రీతిగా మందులు తీసుకుంది.
0: She took that Purgit strong dosage that she had
1: dysentery.
0: All the material is collected in very big vessels.
1: 8 days
0: time, all the vessels are full of this material. At the end of the eighth day, they should meet. The prince should answer some of the questions. This was the decision agreement before. All days passed.
1: అష్టపంజరంగా ఉంటుందది, కన్నులంతా లోపల దిగిపోయినా చాలా వికారంగా మారిపోయింది.
0: ఆల్ హర్ ఫేస్, ఆల్ హర్ పర్సనాలిటీ బికేమ్ అగ్లీ నౌ.
1: పిల్లలందరికీ తెలుసును, స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనుడు అయిపోతారు.
0: ఆల్ ఆఫ్ యు నో, వెన్ యూ సఫర్ ఫ్రమ్ స్ట్రాంగ్ కంటిన్యూస్ డిసెంట్రీ, యూ బికమ్ వీక్ నేచురలీ.
1: సరే, తిరిగి ఆనాడు పల్లకి పైన కూర్చుంది. ఆ యొక్క ఇరువురు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలిగా.
0: She went there in a palanquin and about to put questions, expecting answers.
1: చూస్తున్నాడు చాతక పక్షుల వలె ఎప్పుడెప్పుడు వస్తుంది ఆమెని.
0: This prince is waiting for her arrival like a chataka bird.
1: ఈ అమ్మాయి దిగింది.
0: The girl got down.
1: ఆమె ఇద్దరు చెలికత్తెను పట్టుకుని నడచడానికి కూడా శక్తి లేదు.
0: లోపలి
1: చూచాడు ఈ రాజకుమారుడు.
0: She didn't have enough of strength to walk on her own. She was accompanied by 8
1: మంది చెలికత్తెలంతా 8 పాత్రలు కూడా తీసుకుని వస్తున్నారు.
0: Eight servants were bringing very big vessels along with them.
1: Eight vessels carrying. చూచాడు రాజకుమారుడు.
0: The prince saw.
1: నేను చూసినటువంటి అమ్మాయి చాలా అందమైనటువంటిది.
0: The girl I saw was very beautiful.
1: ఈ బిడ్డ ఎవరో కురుపి అయినటువంటి రోగి.
0: Who is this ugly lady?
1: ఏదో వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుందని.
0: She is suffering from disease, I believe.
1: కాబట్టి ఈమె యొక్క దీన్ని నేను ఇప్పుడు కోరలేదన్నాడు.
0: So I never wanted such a lady.
1: ఆమె చేతులు జోడించి ఆ కన్య
0: with folded hands she said, "Oh prince,
1: మీరు నా అందాన్ని చూచి మీరు భ్రమించారు.
0: You are carried away by my beauty.
1: మొట్టమొదట మీరు నా అందాన్ని చూచి మీరు ఆశించారు.
0: In fact, you wanted being carried away by my beauty.
1: ఇదిగో నా అందం అంతా ఆ 8 vessels లో ఉంటుందని.
0: All my beauty is there right now in those 8 vessels.
1: ఈ అందాన్ని మొట్టమొదటి తీసుకో.
0: కలెక్ట్ దిస్ బ్యూటీ 8 వెసల్స్.
1: తర్వాత నన్ను వివాహం ఆడ.
0: లేటర్ యు మ్యారీ మీ.
1: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అంద చందంగా కనిపించాను.
0: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈజ్ విత్ ఇన్ మీ.
1: మలమూత్రంతో మాంస రక్తంతో ఉండినటువంటి ఈ దేహము అందం ఎక్కడ ఉంటుంది?
0: హౌ డు యు ఫైండ్ ద బ్యూటీ?
1: నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది.
0: అండ్ మై బ్యూటీ ఇస్ ఇన్ దిస్ ఫార్మ్.
1: ఈ మలమూత్రంలే నా అందము.
0: అండ్ ఇట్ ఇస్ ద ఫీకల్ మ్యాటర్
1: యూ దీన్ని చూచా నా అందమని భావించావు. కానీ ఈమె చాలా గట్టిగా వాదించింది.
0: She went on arguing vehemently.
1: ఎందుకంటే భగవద్భావం ఆయనలో ఉంటుండాలి.
0: Because she has divine thought.
1: శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
0: This is the teaching of Shankara.
1: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
0: Just as the horse reversed, then his mind also turned now.
1: తాను కూడా అనుకున్నాడు, చీ,
0: he too felt.
1: నిజం.
0: Yes.
1: దేహం ఏమిటిది?
0: What is this body after all?
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు.
0: The body is so weak of the senses.
1: శతవర్షములు దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నమ్మనమున.
0: Though 100 years lifetime span is
1: fixed,
0: you cannot believe it.
1: లేక ప్రాయమందు, లేక ముసలియందు, లేక ముదిమియందు, ఊరను అడవిను బుద్ధకోద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: Either in a city or in a forest or in the deep sea, when you are going to die, nobody can say.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: దీన్ని అనుసరిస్తూ పోతుందది ఈ బాడీ.
0: దిస్ బాడీ ఫాలోస్ దిస్.
1: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
0: The prince accepted the philosophy so beautifully taught to him by
1: this. దీనినే శంకర్ల వారు యువకులకందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
0: This is the teaching of Shankara to all youth, youngsters.
1: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
0: He didn't teach any.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: Do your duty.
1: కానీ కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
0: But make use of this body, thinking of God.
1: తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు.
0: He did it, he has been doing it and started propagating the same.
1: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘం వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
1: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చారు.
0: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్
1: అద్వైతం ఏమిటి?
0: వాట్ ఈజ్ యువర్ డ్యూటీ?
1: బాలబాలికలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు.
0: డైలీ యూ గో టు సినిమాస్.
1: మీరు సినిమాలు చూస్తున్నారు.
0: యూ సీ సినిమా.
1: ఇందులోనే ఉంటున్నది అద్వైతం ఉన్నారు.
0: దేర్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం దేర్.
1: చక్కగా వివరిస్తున్నాడు.
0: ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ.
1: మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. అది స్క్రీన్.
0: వెన్ యూ గో అండ్ సిట్ ఇన్ ఎ థియేటర్ యూ ఫైండ్ వైట్ స్క్రీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: కానీ ఆ స్క్రీన్ ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు.
0: బట్ యూ కాంట్ బేర్ టు సీ దట్ సైట్ ఆఫ్ ది
1: స్క్రీన్. కానీ మీరు వెయిట్ చేస్తున్నారు.
0: బట్ యూ హావ్ బీన్ వెయిటింగ్.
1: దేనికి వెయిట్ చేస్తున్నారు?
0: వాట్ ఫర్?
1: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
0: యూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద పిక్చర్ టు స్టార్ట్.
1: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
0: యూ ఆర్ సో హ్యాపీ టు సీ ద పిక్చర్ ఆన్ ది స్క్రీన్.
1: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగి పోతున్నాయి.
0: ద పిక్చర్స్ దట్ అపియర్ ఆన్ ద స్క్రీన్ డోంట్ స్టే దేర్.
1: బొమ్మలు తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి.
0: దే గో అండ్ కమ్ అగైన్.
1: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం రావటం పోవటం జరుగుతుండాలి.
0: సో పిక్చర్స్ కమ్ అండ్ గో.
1: కానీ
0: బట్
1: స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు.
0: బట్ స్క్రీన్ ఎదర్ గోస్ నా కమ్స్.
1: అది ఏ? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య.
0: దేర్ఫర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
1: మిథ్య అనగా జగత్.
0: జగత్ ఇస్
1: జా గట్. రావటం పోవటం రావటం పోవటం ఇదే జగత్.
0: జగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్, దట్ ఈస్ జగత్.
1: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి,
0: పిక్చర్స్ కమ్ అండ్ గో,
1: అది జగత్.
0: దట్ ఈస్ జగత్.
1: బ్రహ్మ సత్యం, స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
0: గాడ్ ఈస్ ట్రూత్ లైక్ ఏ స్క్రీన్.
1: కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
0: బట్ నో వన్ వాంట్స్.
1: బొమ్మలు వస్తే మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
0: బట్ దే వాంట్ టు సీ ది పిక్చర్స్ ఆన్ ది స్క్రీన్.
1: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
0: నెక్స్ట్ మూమెంట్ హి టాక్డ్
1: సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
0: సెకండ్ డిక్లరేషన్ ఇస్ ద హోల్ యూనివర్స్ ఇస్ ఆఫ్ విష్ణు.
1: అంతా విష్ణుమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ విష్ణు.
1: అంతా దైవమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: అందరూ ఆశ్చర్యపడ్డారు పండితులు.
0: పండిట్స్ వార్
1: కొన్ని నిమిషం లోపల సర్ జగత్ అన్నాడు. అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
0: At one time he said God is truth and the world is illusion.
1: ఇప్పుడు సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు.
0: Now he says
1: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు.
0: That he says the whole world is divine.
1: ఇది నిజమా?
0: Is that true or is this true now?
1: అది నిజం, ఇది నిజం అన్నాడు శంకర్లు.
0: శంకర said that is truth, this is also true.
1: బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
0: Pictures come and go.
1: పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. పునరపి మరణం, పునరపి జననం.
0: Man is born time and again, takes birth again and again.
1: ఇవంత కూడాను మిథ్యమే.
0: All this is illusion.
1: పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం ఇది మిథ్యము.
0: The birth and death will follow like a cycle.
1: కానీ జగత్ పుట్టడం లేదు, చావటం లేదు, అది సత్యము.
0: But the world there is neither born nor dies, that is truth.
1: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
1: దీనికి రెండవ ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
0: హి గేవ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్.
1: స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
0: హియర్ ఇస్ ఎ స్క్రీన్ ఆన్ విచ్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్.
1: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు.
0: బట్ యు సీ ఓన్లీ ద పిక్చర్.
1: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
0: When pictures are projected on the screen, what happened to the screen then?
1: Screen aa bommal tone kalchi undi.
0: The screen got itself mixed screen with the
1: picture. Lekapothe bommale kanipinchavu.
0: Without the screen you cannot see the picture.
1: Kabatti background ga untundadi ee screen.
0: So screen is there in the background.
1: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
0: బికాస్ స్క్రీన్ ఇస్ దేర్ ఎస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్ క్లియర్.
1: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుంది.
0: Therefore even in the picture there is screen.
1: శాశ్వతమైన ఈశ్వరత్వము,
0: ద పర్మనెంట్ డివినిటీ,
1: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది.
0: ఈ గెట్స్ యూనిఫైడ్.
1: అది సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
0: దాట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఈస్ సెడ్ ద హోల్ థింగ్ ఇస్ డివైన్.
1: స్క్రీన్ లేకపోతే ఈ బొమ్మలు లేవు.
0: వితౌట్ స్క్రీన్ దేర్ నో పిక్చర్స్.
1: కాబట్టి స్క్రీన్ కూడా ఆ బొమ్మల్లో ఉంటుంది.
0: దేర్ఫోర్ స్క్రీన్ ఇస్ ఆల్సో దేర్.
1: కాబట్టి బొమ్మలు బొమ్మల బొమ్మలు అనుకుంటున్నావు నీవు.
0: So you think only a picture.
1: ఈ బొమ్మల్లో కూడా నువ్వు దైవత్వం అనేటువంటి ఉంటుంది.
0: దేర్ ఇన్ దిస్ పిక్చర్
1: అది ఏ ఆత్మతత్వము?
0: దట్ ఈస్
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్లీ డివైన్.
1: అన్ని బొమ్మలు ఎందుకు ఉండినటువంటిది? ఆత్మ ఒక్కటే.
0: ఇన్ ఆల్ ద పిక్చర్స్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్
1: అది ఏ స్క్రీన్.
0: ఇన్ ఆల్ ద ఫార్మ్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ.
1: స్క్రీన్ వల్లనే అన్ని కూడా వస్తున్నాయి, పోతున్నాయి, కలుస్తున్నాయి, వెళ్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ స్క్రీన్.
1: స్క్రీన్ లేకపోతే బొమ్మలే కనిపించవు మనకు.
0: వితౌట్ ది స్క్రీన్ యూ కెనాట్ సీ ది పిక్చర్.
1: కనుక అదంతా సత్యమైనటువంటిది.
0: దేర్ఫర్ దట్స్ ఆల్ ట్రూ.
1: ఈ విధమైనటువంటి అద్వైతాన్ని జగత్తునకు చాటుతూ వచ్చాడు.
0: This theory of non-dualism was taught to the entire world.
1: ఇంత ఒక స్క్రీనే.
0: The whole world is a screen.
1: ఇందులో పుట్టేది చచ్చేది ఇక జీవులంతా కూడాను ఈ స్క్రీన్ పైనే కనిపిస్తున్నాయి మనకు.
0: All the creatures born and that die later appear on the screen.
1: కానీ ప్రతి బొమ్మ ఎందు కూడాను ఈ స్క్రీన్ కూడాను లీనమై ఉంటుంది.
0: But in every picture there is screen.
1: స్క్రీన్ లేకపోతే బొమ్మలే మనకు ఉండవు.
0: Without the screen you can't see the picture.
1: కనుక అద్వైతం అనగా ఏమిటి?
0: What do you mean by non-dualism?
1: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
0: Therefore non-dualism means one should think of the fundamental non-dual principle.
1: అది మూలాధారం స్క్రీన్.
0: That is the screen, real screen, which is the divinity.
1: జగత్తంతైకును వచ్చి పోయేటువంటి ఒక మిథ్యము.
0: The whole world is something that goes and passes.
1: ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
0: And therefore this world which is illusion appears on the screen which is eternal. కనుకనే
1: ఏకం సత్య విప్ర బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే.
0: So truth is one, only one thing.
1: స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు.
0: Without the screen there is no world at all.
1: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుండాలి.
0: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
1: కనుక నీ మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు నో దిస్ ఫండమెంటల్.
1: అప్పుడే ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ వన్నెస్. దేర్ ఆఫ్టర్
1: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
0: దట్ వన్నెస్ ఈజ్ ఆత్మిక్.
1: ఆత్మ అనేటువంటిది సర్వులు ఎందు చైతన్య రూపంలో ఉంటుండాలి.
0: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్. దానినే
1: బ్రహ్మ అన్నారు.
0: దట్స్ కాల్డ్ బ్రహ్మ.
1: దానినే రాములు అన్నాడు. దానినే కృష్ణుడు అన్నాడు.
0: కృష్ణ.
1: దానినే విష్ణువు అన్నారు.
0: విష్ణు.
1: దాన్నే శివుడు అన్నారు. దాన్నే అల్లా అన్నారు. దానే ఉల్లా అన్నారు. అనేక రకముగా పెట్టి వచ్చారు.
0: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
1: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
0: ఆల్ ద నేమ్స్ ఆర్ గివెన్ క్రిజెంట్ బాడీస్ ఆర్
1: పెట్టినవే. కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ క్రిజెంట్, బట్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ నైదర్ బోర్న్ నార్ గివెన్ ఎ నేమ్.
1: పెట్టింది కూడా కాదు.
0: ఇస్ నాట్ ఎట్ ఆల్ గివెన్ ఎట్ ఆల్.
1: కలుకునే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులకు అంతా కూడాను చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
0: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
1: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
0: దిస్ నాన్ డ్యూలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
1: అందరూ ఉంటున్నారు.
0: సో మెనీ హియర్.
1: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
0: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: అయితే
0: బట్
1: అందరి ఎందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
0: బట్ ద డివైన్ పవర్, ఏ ప్రాణశక్తి
1: అది? ఏ ప్రాణశక్తి?
0: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
1: ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు.
0: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
1: ఏమిటి ఆ ప్రాణశక్తి?
0: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
1: గాలి తీసుకుంటారు,

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జైట్
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిపినే దేహం కూడా నిలిచి ఉంటుండాలి.
1: సో లాంగ్ దిస్ సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ ద ఆర్ట్ ఐఎమ్ ద డివైన్.
0: దీనినే ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్న అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే యాజ్ ఇడా పింగళ అండ్ సుషుమ్న.
0: కుడివైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున వదులుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా ఇడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation, exhalation take place, however, this is retained. Ida pingala.
0: Purakamu, rechakamu.
1: One is inhalation, other is exhalation.
0: Madhyalo nilipinatundi kumbhakamu.
1: The retention of breath at the center is kumbhakamu.
0: Kanukane kumbhakamu, rechakamu, purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Ee pranayama sambandhamainatundi sadhanne atma sambandhamaina sadhanalo
1: unnaru. All this breathing exercise, pranayama,
0: yama,
1: is what atmic principle.
0: Yama, asana, pranayamam, pratyaharam, dharana, jnanam, samadhi. ఈ అష్టాంగ యోగములు యందు, ఈ యోగ విద్యలు యందు ఈ యొక్క కుంభకము, రేచకము, పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్,
0: తీసుకోవటము.
1: యు ఇన్హేల్, బ్రీద్ ఇన్.
0: ఇంకా రేచకము, వదలటము.
1: రేచకం, ఎక్సలేషన్, బ్రీద్ అవుట్.
0: ఈ రెండింటికి నీ మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
1: ఇన్ బిట్వీన్ ది టూ యూ రిటైన్, హోల్డ్ ఆన్.
0: ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
1: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐబ్రోస్. కనుక
0: నీ దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పని యోగులు చెప్తూ వచ్చారు.
1: యోగి సెడ్ దట్ యూ షుడ్ మెడిటేట్.
0: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగా అని పేరు పెట్టారు.
1: It is called Prayaga.
0: Prayaga managa emi? Yamuna, Ganga, Saraswati. Saraswati. Moodu chernatundi sthanam undi.
1: Prayaga means where the three rivers, Ganga, Yamuna, Saraswati meet.
0: Ee moodu ekkada chertunnayi?
1: Where do they meet?
0: Bhumadhya sthanamlo. Anaga Atma daggara cheripothunnayi.
1: They merge there in Atma.
0: Ganga.
1: Ganga.
0: Pavitramainatundi, swartharahitamainatundi karmake Ganga ani peru pettadu Shankarulu varu.
1: The sacred selfless action is Ganga.
0: Yamuna.
1: Yamuna.
0: Idiye oka vidhamaina upasana kinda pettadu.
1: Yamuna is devotion, upasana.
0: Yamuna anaga Jamuna.
1: Yamuna, Jamuna.
0: Jamuna anaga bhakti marganiki moola karananga pettadu.
1: Jamuna stands for the path of devotion.
0: Jnanamu ade Saraswati.
1: Saraswati stands for knowledge, wisdom.
0: Adi kaadu antarvahini.
1: It is an inner current.
0: Kalukane ee bhakti jnanamunaku, భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటుంది.
1: దేర్ఫోర్ ఫర్ ద పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ డివోషన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఇస్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్.
0: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏదో ట్రైన్ లో, ఏ కారులోనో, ఏ దీంట్లో మనం ప్రయత్నం అవుతాము. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
1: యు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగ, వి మేక్ నెసెసరీ రిజర్వేషన్. వుడ్ లైక్ టు ట్రావెల్ బై ఫ్లైట్.
0: 200 సంవత్సరాలు అప్పుడే మీరా కూడాను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు ఆమె.
1: 200 ఇయర్స్ అగో వెన్ మీరా వాస్ నెక్డ్ అవుట్ ఆఫ్ ది ప్యాలెస్ బై హర్ హస్బెండ్, షీ అడ్రెస్డ్ హర్ మైండ్ నాట్ టు ద బాడీ.

0: ఓ మైండ్
1: అక్కడికి ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
0: టు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగ వి మేక్ నెసెసరీ రిజర్వేషన్ అండ్ లైక్ ట్రావెల్ మై ఫ్లైట్.
1: 200 సంవత్సరంలో అప్పుడే మీరా కూడాను

0: ఓ మైండ్ ట్రావెల్ వేర్ ది టూ మీట్ గంగా అండ్ జమున.
1: ఎట్లా ఉండాలి ఆ గంగా? గంగా జమున నిర్మల పాని.
0: గంగా యమున వాటర్.

0: ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్.
1: అక్కడ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు.
0: దేర్ వి ఫైండ్ కృష్ణ.
1: అక్కడ ఉన్నాడు.
0: వెర్ ఇస్ హి?
1: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెల్లురేమన్ హే మన్ చెల్లురేమన్ జమునాతి.
0: ఓ మైండ్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమునా.
1: భర్త వెళ్ళిపో, గెట్ అవుట్ అని తక్షణమే టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి.
0: వెన్ హస్బెండ్ టోల్డ్ గెట్ అవుట్
1: హే మన్
0: మేక్ ఇన్ రిజర్వేషన్
1: గంగా జమునాతి చెల్లురేమన్.
0: She commanded her mind to go to that place.
1: అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
0: దట్ ఈస్ ది సీక్రెట్ థాట్ అవుట్ ఆఫ్ ఎ సీక్రెట్ హార్ట్.
1: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యము నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వలకు ఒకే అద్వైతాన్ని, ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: ద సేమ్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాస్ టాట్ టు పీపుల్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్, చిల్డ్రన్, యంగ్స్టర్స్ అండ్ అడల్ట్స్ అలైక్.
1: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
0: దిస్ నాన్ డ్యూయలిజం థియరీ
1: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
0: ఎవ్రీబడి స్టార్టెడ్ అక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: గురు గోవింద అనగా గౌడపాద తిరిగి తాను కాశీకి వచ్చాడు.
0: హీ ఆల్సో కేమ్ టు కాశీ.
1: తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు పూర్వమంతా శంకరాన్ని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కడపట వచ్చింది.
0: అర్లియర్ హీ వాస్ అడ్రెస్డ్, హీ వాస్ కాల్డ్ బై దిస్ నేమ్ శంకర.
1: అక్కడ కొంతవరకు శంకర్ల వారిలో కొంత అపవిత్రం జరిగింది.
0: దేర్ వాస్ అన్సీక్రెడ్ యాక్ట్ అట్ దట్ మోమెంట్.
1: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింప చేసుకుంటూ వచ్చాడు.
0: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ టు అన్ అద్వైత.
1: మధ్య మార్గంలో
0: ఆన్ ది వే
1: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
0: హీ వాస్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: తన భార్య, పండితుని భార్య,
0: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్,
1: నీకు మొన్న చెప్పాను
0: భగవాన్ సిద్ధార్థ,
1: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు.
0: హీఈస్ ఎ గ్రేట్ స్కాలర్, స్పిరిచువలిస్ట్.
1: కట్టగర మీద తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
0: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రెనన్షియంట్. దట్ వాస్ హర్ డిసిషన్.
1: భర్తనే ఓడిపోయాడు.
0: హర్ హస్బెండ్ lost, was defeated.
1: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ వారు పట్టుబట్టాడు.
0: అండ్ శంకర వాంటెడ్ హిమ్ టు బి ఎ రెనన్షియంట్.
1: ఆ ఉభయ భారత్ చెప్పింది.
0: ఉభయ భారత్ సెడ్,
1: శంకర నీకు సర్వధర్మములు తెలుసును.
0: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: నేను అర్ధాంగి.
0: ఐఎమ్ హిస్
1: వైఫ్. బాడీలో హాఫ్ బాడీ నేను.
0: అండ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్.
1: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను ఓడించకుండా సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనింది.
0: My husband cannot be an ascetic until unless you defeat me because I am his half body.
1: Sare vaadinchamannadu Shankar.
0: He said, okay, argue now, he said.
1: Aame
0: she
1: grahastha dharmamainatundi yokka kama shastrani prashna vesindi.
0: She questioned on the certain things of householder state.
1: Shankarla variki teliyadu.
0: Shankara has no knowledge of a householder level.
1: Appudu ubhay bharat daggara oka nela time teeskunnadu.
0: And he wanted 1 month time.
1: ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
0: To answer her questions, he wanted 1 month time.
1: ప్రయాణమవుతూ పోతున్నాడు.
0: And he was proceeding.
1: ఆ రాజ్యంలో కాశీరాజు
0: there at the time the king
1: మరణించాడు.
0: He died.
1: మరణించేటప్పటికి కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
0: The dead body of the king of Kashi was kept on one side.
1: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు. పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
0: As it was the right time, Shankara has
1: entered into this body.
0: And the body of Shankara was there on the other side.
1: రాజు గారి దేహంలో ప్రవేశించాడు.
0: He has entered into the body.
1: రాజుగారిని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు.
0: Everybody were happy because of the resurrection of the king. He is brought back to life.
1: కానీ అక్కడ రాజు కాదు, ఆ దేహంలో సంచరించేది శంకర్లే.
0: In fact, it is not the king who is moving about.

0: రాజు ఉండినటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు.
1: అండ్ హీ బికేమ్ ఎ హౌస్హోల్డర్ సిన్స్ దెన్.
0: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు.
1: అండ్ దేర్ఫోర్ ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ యు హావ్ బికమ్ అన్సేక్రెడ్ బై బీయింగ్ ఎ హౌస్ హోల్డర్ హావింగ్ ఎంటర్డ్ ది బాడీ ఆఫ్ ది కింగ్. కూడా
0: తాను అంగీకరించలేదు.
1: అండ్ హీ డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ మ్యాన్.
0: అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయభార్ దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
1: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ది కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఉభయభారతి.
0: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణమయ్యాడు. కాశ్మీర్ పండితుడు చాలా గొప్ప పండితుడు, దిగ్గజాలం.
1: హీ ఆన్సర్డ్ అండ్ హీ వెంట్ టు కాశ్మీర్ వేర్ వీ ఫైండ్ గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్.
0: ఈ కాశ్మీర్ పండితులు చాలా గొప్పవాళ్ళు.
1: ది కాశ్మీర్ స్కాలర్స్ ఆర్ వెరీ గ్రేట్.
0: ఆ కాలం లోపల అప్పుడు కేకేయ రాజు ఈ పండితులంతా పోషిస్తూ వచ్చాడు.
1: ఇట్ వాస్ కాశ్మీర్ కింగ్ హూ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ది స్కాలర్స్.
0: కేకేయ రాజు అనగా ఏమి కైక తండ్రి.
1: ది కింగ్ ఆఫ్ కాశ్మీర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కైకేయ.
0: కనుక ఆ పండితులను ఓడించాలని పోయాడు.
1: హీ వాంటెడ్ టు డిఫీట్ దెమ్ ఆల్.
0: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో
1: ద మూమెంట్ హీ
0: కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
1: ద మూమెంట్ షీ ఎన్సిస్ హీ స్టెప్డ్ ఇన్ టు ద కాశ్మీర్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ కనక దుర్గా ఇమీడియట్లీ క్లోజ్డ్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ తెరవలేదు.
1: విత్ ఆల్ ది ఎఫర్ట్ దే కుడ్ నాట్ ఓపెన్ ద డోర్.
0: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
1: ఆల్ స్కాలర్స్ వెంట్ దేర్ టు ద టెంపుల్ అండ్ ప్రేయ్డ్.
0: ప్రార్థనలు సల్పుతున్నారు.
1: దే ప్రేయ్డ్ అండ్ ప్రేయ్డ్.
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణమంతా కూడా పఠిస్తున్నారు.
1: దే ఆల్సో రిసైటింగ్ ఆల్ ఇంపార్టెంట్ శ్లోకాస్.
0: కానీ ఏమి తెరవలేదు.
1: బట్ నథింగ్ హడ్ హ్యాపెన్డ్.
0: కానీ వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్ చెప్పింది.
1: కనకదుర్గ ద గాడెస్ రిప్లైడ్ బై అన్ ఎథీరియల్ వాయిస్.
0: శంకర్ల వారు చాలా గొప్పవారే.
1: శంకర ఇస్ గ్రేట్.
0: అతను ఇప్పుడు ఆచార్యుడు.
1: నౌ హీస్ ప్రిసెప్టర్.
0: అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినాడు.
1: సిన్స్ హాస్ మెనీ డిసైపుల్స్ నౌ హీస్ ఆచార్యుడు.
0: ఆచరించి తాను చేపిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ దట్ వాట్ హీ హాస్ బీన్
0: ఆచార్యుడే. కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది.
1: నౌ హీస్ పొల్యూటెడ్ టు
0: సమ్. ఆ మాలిన్యాన్ని తాను తరంగొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
1: దెన్ వన్స్ హీస్ ఫ్రీ ఫ్రమ్ దట్ లిటిల్ పొల్యూషన్ అన్సేక్రెడ్ యాక్ట్ దెన్ ది డోర్ టు ది టెంపుల్ విల్ ఓపెన్ ఆటోమేటికలీ.
0: అప్పుడు వరదేవత అస్వస్థాన్ని చెప్పేసేస్తూ వచ్చాడు.
1: అండ్ దెన్ హీ స్టార్టెడ్
0: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియేశే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేసాడు.
1: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
0: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించి నా దోషమే.
1: ఇట్ ఇస్ మై మిస్టేక్ టు హావ్ ఎంటర్డ్ ఇంటు ద బాడీ.
0: దోష పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీని లోపల నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చుని.
1: హి హస్ ఫర్సేకెన్ ఆల్ ద ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ అండర్టుక్ డీప్ పెనెన్స్.
0: 12వ దినం తలుపు తెరుచుకుంది.
1: ఆన్ 12th డే ది డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఓపెన్.
0: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనేటట్టు.
1: దట్ వాస్ ది స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఆఫ్ శంకర.
0: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ? లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా ఇదే దోషం.
1: దే సెడ్ దట్ యు లవ్ స్వామి. వాట్ టైప్ ఆఫ్ లవ్?
0: అది కూడా ఓన్లీ లవ్. ఇష్టాపూర్వకంగా కాదు. ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
1: ది టీచింగ్ ఆఫ్ శంకర ఈజ్ టు ఆన్సర్ ఉభయ భారతి.
0: అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషము ఉండదు.
1: When you start loving God with this feeling of the spirit of Atma,
0: దేహాభిమానంతో కాకుండా ఆత్మాభిమానంతో ప్రేమించటమే అదే నిజమైన ప్రేమ.
1: So you should not love with the body attachment, దేహాభిమాన, but you should love God in spirit, ఆత్మాభిమాన.
0: ఆత్మాభిమానము అది ఏ నిజమైనటువంటి ప్రేమ.
1: Actual love in spirit is
0: the ప్రేమనే God.
1: That love is God.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: అట్టి ప్రేమతో ఉన్నప్పుడు నీది శుద్ధి అవుతుంది. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా నువ్వు చిత్తశుద్ధిగా మారిపోయి.
1: When once you have that love, you will be pure, and that love also will be pure and unsullied.
0: వేద శాస్త్రంబులను నేర్పగలిగి ఉన్నా, పద్య గద్యంబులను పాడగలిగి ఉన్నా, చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే వన్ మైట్ రిసైట్ వేద అండ్ వేదాంగాస్ రిపీటెడ్లీ.
0: ఈ వేదాంగంలో ఇతిహాసంలో పురాణములు ఇవి కాదు ప్రధానములు.
1: నాట్ ది సేక్రెడ్ టెక్స్ట్ ది ఎపిసెంట్ వేదాస్.
0: ఏమి చేసినా అది మంచిది.
1: విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ యూ డూ దట్స్ గుడ్.
0: అది ఏ పవిత్రము,
1: దాట్ ఈస్ సేక్రెడ్.
0: అది ఏ దివ్యత్వము,
1: దాట్ ఈస్ డివైన్.
0: ఇది ఏ ఆత్మతత్వం,
1: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
1: నాట్ టు అప్రోచ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్.
0: అది ఆత్మనే ఇది ఆత్మనేని ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
1: దిస్ ఇస్ ట్రూ లవ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకరుల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
1: విత్ సచ్ లవ్ ఫుల్ ఇన్ హిస్ హార్ట్ he started propagating teaching the vedanta of non dualism
0: kattagaripatiki inkanu ee pillalakanta yokulainatunti varikanta inka kathininga cheptu vachadu
1: and he spoke rather harshly to youngsters also
0: meeru kevalamu dini visham telisinanta matrame cheppinanta matrame virakti raadu naaku telusunu
1: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ ఆన్ లిజనింగ్ టు ది డిస్కోర్స్ విల్ నాట్ డెవలప్ డిటాచ్మెంట్ సో ఈజీలీ.
0: ఒక పెద్ద బిజినెస్ మ్యాన్,
1: దర్ ఇస్ అ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్,
0: ప్రతి దినము కూడాను
1: ఎవ్రీ డే
0: పారాయణం కోసమని అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు.
1: యూస్ టు అటెండ్ టెంపుల్స్ అండ్ లిసన్ టు ది డిస్కోర్సెస్ ఎవ్రీ డే.
0: గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు.
1: దట్ స్కాలర్ ఓవర్ దేర్ ఇన్ ద టెంపుల్ టీచెస్ ఇన్ అన్ ఎక్సలెంట్ వే.
0: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల,
1: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
0: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు అందరూ ఉండాలి, వినాలి, పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్మున్నముదచ్చితే అప్పుడు పూర్ణమవుతుంది అన్నాడు.
1: The Pandit said you should listen to the talks all the 7 days completely without fail so as to derive full benefit.
0: ఐదు దినాలు జరిగింది.
1: 5 days passed.
0: ఆరో దినము,
1: 6th day,
0: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది.
1: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ అర్జెంట్ వర్క్.
0: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు.
1: ఇమిడియట్లీ సమన్ హిస్ సన్,
0: బాబు ఇదిగో చూడు 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు, అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
1: హి సెడ్ వి మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ది 7 డేస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
0: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
1: Today you attend it.
0: రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఓన్లీ ఒక దినం.
1: యా టుమారో ఐ విల్ కమ్, ఓన్లీ 1 డే యూ అటెండ్
0: చెప్పాడు.
1: హి సెడ్
0: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
1: బట్ హీ వెంట్ ఇన్ ది బెడ్రూమ్.
0: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంతా విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
1: హి వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ based on renunciation and detachment and considering the body as mean and low.
0: Panditun daggariki vellaadu.
1: Again he went to the scholar.
0: Pandita,
1: he said, oh scholar,
0: nee eppudu dinu maa kumarunu pampistunnanu,
1: tomorrow I am sending him
0: tivramaina vairagyanni bodhinchakandi.
1: Don't teach detachment tomorrow.
0: ఈ ప్రాపంచికం పైన చేసినటువంటి రాగాలను అభివృద్ధి పరిచేటువంటి బోధన చేయండి అన్నాడు.
1: టీచ్ దట్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ డ్రా యూ, అట్రాక్ట్ యూ ఇన్ దిస్ వరల్డ్.
0: మీ ఒక కొడుకు కోసమని నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోవటమా?
1: ఫర్ యువర్ సన్ వై షుడ్ ఐ చేంజ్ మై టాక్, హిస్ స్కాలర్ సెడ్.
0: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
1: దెన్ హి సెడ్,
0: మీరు 6 దినాలు విన్నారు,
1: ఓ బిజినెస్ మ్యాన్ యు హర్డ్
0: వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో.
1: టు వాట్ ఎక్స్టెంట్ యూ
0: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
1: జస్ట్ ఫర్ వన్ డే?
0: రాదు రాదు రాదు.
1: జస్ట్ ఫర్ వన్ డే యూ
0: సంస్కారం అనేటువంటిది నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి ఈ యొక్క పాపములు ఎత్తు పోలి తొలగిపోతాయి.
1: ఆల్ ద సిన్స్ అక్రూడ్ ఫ్రమ్ ద పాస్ట్ లైవ్స్ ఆర్ స్టిల్ హోల్డ్ ఆన్.
0: సులభంగా తెగేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ సింపుల్ టు డెవలప్.
0: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు.
1: శంకర్ డిటర్మైన్డ్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి పాలిష్డ్ again and again so as to come out with
0: అప్పుడే నిత్యము దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
1: Then we can make use of that.
0: ఉపయోగించి నిత్యము ఉపయోగించుకునే పాత్ర ప్రతి దినము తోమల్సిందే.
1: A vessel that we make use of it every day must be cleaned every day.
0: ఎప్పుడు పెద్ద పెద్ద పాత్రలంతా పెండికి ఉపయోగిస్తారు చూడు, అది మాత్రం సంవత్సరానికి ఒకసారి తోమితే చాలు.
1: But big vessels which are used at wedding times are cleaned once in a year.
0: నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి.
1: Those of the daily use must be cleaned every
0: day. అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి.
1: This youth stage we should clean every day.
0: అది ఆ విధమైనటువంటి బోధనలు చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ శంకర, ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
0: ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలుసునా?
1: యు నో వాట్ వైరాగ్య
0: పూర్వం చెప్పాను.
1: భగవాన్ సెడ్ అదట్ డే,
0: తిన్న అన్నం కక్కిన తరువాత,
1: ఆఫ్టర్ ది ఫుడ్ పార్ట్ టేకెన్ ఇస్ వామిటెడ్ అవుట్,
0: ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా?
1: విల్ ఎనీ వన్ బి రెడీ టు ఈట్ దట్ వామిటెడ్?
0: కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి.
1: Just as we'll be disgusted with the heavens, that food which is wanted out,
0: I
1: we should
0: try,
1: have that
0: spirit I of shall try, and try.
1: We should never say, I shall try, because when
0: don't
1: you say try, it
0: must
1: becomes dry.
0: Must do.
1: Bhagavan says, don't say, I will try, you must do. For your own benefit.
0: There
1: is no happiness out of this
0: world. There
1: is no bliss in this
0: world. You may
1: have a lot of happiness, but you
0: have to keep up on your.
1: You should catch hold of God.
0: He is eternal truth. You
1: should
0: worship.
1: That is the true
0: food.
1: And we should be strong enough in respect of the divine.
0: Adi ye, our determination.
1: We should develop the
0: strong determination.
1: Strong determination.
0: Chala pattudalato pattali.
1: We should have strong determination.
0: Appude dani taginatvanti oka phaltam kuda manaku labhyam avutundi.
1: Then we'll get the appropriate result.
0: Kevalam vadaltam teeskovatam vadaltam ee vidhanga untundakoddu.
1: It's not something like giving up and accepting later.
0: Kanu okka thuri vadalna valle pettindi ayipoyindi.
1: When once it is given up, that's all, end of the
0: matter.
1: Then once we have that strong determination,
0: actually, satyam.
1: You will settle and understand it's the truth and truth alone.
0: Kanuka, Shankara vachya vairagyamu, jagatnaku enta upakaram chestu vachindi.
1: The principle of detachment taught by Shankara helped this world.
0: Inaati advaita siddhantam anetundi, andaru panditulu bodhisthunnare kani.
1: The theory of non-dualism is taught by scholars, but they don't know in reality. They should conduct themselves, practice. It's not enough, it's merely verbal. The body should necessarily follow. And we should give up with the mind. That is true detachment or renunciation. That you will get
0: it.
1: God is true. Wisdom is
0: true.
1: Everything is ephemeral. Therefore, God is infinite. God is wisdom. God is.

0: బుర్రుమనుచు జీవుండను పిట్ట బొట్ట బొమ్మను విడిపోగా బర్రున నీడిగిన కర్ర బొమ్మ ఇది సర్రన బయటికి లాగదరే అన్నట. ఈ యొక్క జీవత్వం అనేటువంటి యొక్క అంశతత్వం అనేటువంటి యొక్క ఈ పచ్చి ఈ దేహము నుండి వీడిపోయిన తక్షణమే దీనిని కాలు బట్టి బయటికి లాగివేస్తారు.
1: ఇఫ్ ది బర్డ్ ఆఫ్ లైఫ్ ది బర్డ్ ఆఫ్ జీవ రన్స్ అవే లీవ్స్ దిస్ బాడీ అండ్ గోస్ అవుట్ ఇమీడియట్లీ దిస్ బాడీ బికమ్స్ ఎ స్టిక్ అండ్ ఇస్ సింప్లీ పుల్డ్ అవుట్ అండ్ థ్రోన్ అవే.
0: తాను ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి భవనం నందు కూడా తనను పండబెట్టారు. ముఖ్యమైనటువంటి దేహమును ఆధారం చేసుకుని కేవలం దేహమే నేననేటువంటి విర్రవీగేటువంటి యొక్క వెర్రితలకు ఎవ్వరు కూడా జవాబు చెప్పండి. మీరు దేహము కాదు, మీరు మనసు కాదు,
1: యూఆర్ నాట్ ది మైండ్,
0: మీరు బుద్ధి కాదు,
1: యూఆర్ నాట్
0: మీరు చిత్తము కాదు. ఆ దైవత్వం అనేటువంటిది మీలో అనగమనిగి ఉన్నటువంటి దాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ అన్ అటెంప్ట్ టు బ్లాసమ్ ది డివినిటీ దట్ ఇస్ ఇన్ యూ.
0: ప్రయత్నం ద్వారా ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: బై అన్ ఎఫర్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్.
0: కనుకనే సాధనమున పలు సమకూరు ధరలో
1: దట్ ఇస్ వై ఇట్ హెస్ బిన్ సెడ్ బై ఎఫర్ట్ యూ కెన్ గెట్ అండ్ అక్వైర్ ఎనీథింగ్ దట్ యూ వాంట్.
0: ఎగరడానికి ప్రయత్నం చేస్తే ఎంత దూరమైనా కూడా పోతుంది పక్షి.
1: ది బర్డ్ ఇఫ్ ఇట్ మేక్స్ అన్ అటెంప్ట్ టు ఫ్లై ఇట్ కెన్ గో ఎనీ డిస్టెన్స్.
0: ఇష్టం లేకపోతే ఇంచైనా ముందుకు సాగదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు డూ ఇట్ ఇట్ కెనాట్ మూవ్ ఈవెన్ అన్ ఇంచ్.
0: కనుకని ఈ మానవత్వం అనేటువంటి దాన్ని కొన్ని ప్రయత్నముల ద్వారా మనం సాధించి పరమాత్మ తత్వాన్ని మనము గుర్తించుకోవటానికి తగిన కృషి జరపాలి.
1: సో త్రూ ఎఫర్ట్ అండ్ త్రూ సాధన బై మేకింగ్ అన్ అటెంప్ట్ టు రికగ్నైజ్ డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ నేచర్
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి ఈ జగత్తునందున్నటువంటి ఈశ్వరత్వాన్ని కొంతవరకు తెలుసుకునే నిమిత్తమై ఇట్టి సమావేశములు ఇట్టి సనాతన ధర్మములు పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మనం అవలంబించుకునే నిమిత్తమై ప్రాచీనులు అనేక విధమైనటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients.
0: ee sanatana dharma anetundi kevalamu manavuni tho paatune thanu needaga jantapachiga thanu aavirbhavistu vachindi.
1: This sanatana dharma has always been coming with us from time immemorial as the shadow accompanies every object.
0: Sarvajana sammatamainatundi sanatana matamu.
1: The sanatana religion is something which is acceptable to all humans.
0: Manavatvanni vikasimpa chesetundi sanatana dharmamu.
1: Sanatana dharma is one which blossoms the human qualities.
0: Manavatvanga nirupinchinatundi sanatana dharmamu.
1: Sanatana dharma is something which has established the human quality.
0: Kanukani ee sanatana dharmamunu sarvulu kudunu acharinchi sarveshwaranu kaaniki paathulu kavalani uddeshamtho tane ee samaveshanni manamu cherukunnam.
1: With the intention that all people should accept this sanatana dharma and all people should be promoted in their desire, this congregation has
0: been. Aithe nenu manavudanu aneetunti bhavam undinanta varaku kudanu ee manavatvaniki sambandhinchinatundi yokka nibandhanalu shasanamulu manam kontha varaku aacharinchakatam. నేను మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి.
1: సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ సీ గాడ్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
0: మరొక రూపంలో దైవత్వాన్ని దర్శించడానికి వీలు కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్ ఫర్ యూ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ది లార్డ్.
0: కారణం ఏమనగా నీలో మానవత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: The reason for that is it is the human form and the human nature that
0: yenadu nee hrudayamulandu nenu manavudanu kaadu aneetundi bhavamu ninnu vadali povuno aanade daivattam aneetundi saakshatkaristundi.
1: That day when you can get rid of this illusion that you are only a human being,
0: antavarku neevenni grandhamulu chadivinappatikini kevalam telivi tetana penchukonavachune kaani daivattam aneetundi neelo ye maatram kudanu aavirbhavinchadu.
1: Till then, however many texts you may read, you can only promote your intelligence and knowledge, but you cannot
0: have the vision. Aneka grandhamulu chadutu chadutu chadutu untuntaru.
1: Many people keep on reading texts.
0: ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చును.
1: త్రూ దీస్ టెక్స్ట్ యూ కెన్ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆధ్యాత్మికమైనటువంటి వానిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడాను ఆ అభివృద్ధి కాదు.
1: బట్ ఇన్ దెమ్ స్పిరిచువాలిటీ విల్ నాట్ గ్రో ఈవెన్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్.
0: గ్రంథములను చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడాను అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: After reading the texts, we should recognize that we have to practice what we have read in the
0: text. కంఠశోషణ కలిగించేటువంటి ఉపన్యాసములే మనం ఆధారంగా తీసుకుని ఆశిస్తున్నామే కానీ అనుష్ఠానం అనేటువంటిది పక్కకు నెట్టుతున్నాం.
1: We are only giving attention to people who give lectures using their throat, but practice is being kept aside by us.
0: అనుష్ఠానం అత్యవసరం.
1: ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: నీవు దానికి తగినటువంటి యొక్క సాధనలు చేయక ఎన్ని గ్రంథములు చదివితే ఏమి, ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్పవారిని నీవు దర్శిస్తే కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు.
1: Without putting into practice what you get from the text, it is no use reading texts, it's no use making pilgrimages.
0: Manasika parinamam jaragali,
1: transformation of the mind should happen.
0: Yenadu manasika parinamam jaragunu aanade aadhyatmik parinamam kodanu labhistundi.
1: When the transformation of the mind takes place, that day your spiritual aspect will change.
0: Kanuka manamu ilanti satyanni kontha varaku gurtinchukoni ఈ సాధనలు కూడా నువ్వు కలుపుతూ సమావేశాలు నిర్ణయించే యొక్క విషయాలను చూచా రచుకోవడానికి ప్రయత్నించాలి.
1: పెర్ఫార్మింగ్ సచ్ సాధన, రికగ్నైజింగ్, యు మస్ట్ ట్రై మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఫర్గెట్ ది డెసిషన్స్ దట్ హావ్ బీన్ మేడ్ ఇన్ ది కాంగ్రిగేషన్స్.
0: సత్య సాయి సంస్థలకు కొన్ని విధమైనటువంటి యొక్క నిబంధనలు అనగా శాసనములను ఈనాడు మనము నిర్ణయించుకున్నాము.
1: Today we have decided to accept certain regulations and controls for the Satya Sai organization.
0: ee yokka shasanamulu ee nibandhanalu endukosamu aadhyatmika margane kudanu konni aapu nibandhalu avasarama ani kontha mandi ohinchu untaru.
1: Some people ask a question, for the spiritual path also are regulations and controls necessary?
0: Deeniki chinna udaharana,
2: kevalam neeru posi posinchinatha maatramla mokka abhrutiki raadu.
1: The plant would not grow just by watering it.
0: Daniki ఇతర మృగముల ద్వారా కొంత అవాంతరము జరగకుండా దానికి కొంత కంచె కట్టి కాపాడుకోవాలి.
1: We will also have to give it a fence so that it is not damaged by external sources.
0: ఆ మొక్క వృక్షమైన తర్వాత మనకు కంచె అక్కర్లేదు.
1: When that grows into a tree, we do not have to have a fence.
0: అదే విధముగానే మనలోనున్నటువంటి ఆధ్యాత్మిక మొక్క అనేటువంటి దాన్ని మనం నాటుకున్నాం.
1: In the same manner, we have planted the spiritual plant as a small plant.
0: దీనికి ఈ ప్రపంచమందు అనేక రకమైనటువంటి అవాంతరములు దీన్ని చేర్పడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
1: In this world, there are so many things which are dangerous to the survival.
0: దీనిని కాపాడుకునే నిమిత్తమై కొన్ని నిబంధనలు అనేటువంటి కంచె మనం కట్టుకోవాలి.
1: In order to protect this plant of spirituality, we have to have some kind of regulations.
0: ఇది పూర్తి పెరిగి పెద్దయి ఫలించినటువంటి సమయంలో మనకి ఈ నిబంధనలు అక్కర్లేదు.
1: When this grows into adulthood and becomes big, then the fence.
0: అప్పటికి నీవు సర్వసంగ పరిత్యాగి కావచ్చును.
1: By that time you can give up everything.
0: కానీ సర్వసంగ పరిత్యాగి కాక పూర్వము ఈ విధమైనటువంటి యొక్క నిబంధనలు నీవు ఆచరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు.
1: But if you have not grown to that stage, if you do not accept regulations as a fence, you will not have the fruit.
0: Ikkada manamu brothers and sisters ani bhavistunnam.
1: Here we are expressing the feeling brothers and sisters.
0: Mana satya sai samasthali yendu brotherhood of man, fatherhood of God ani ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలు ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాం.
1: వీఆర్ కండక్టింగ్ అవర్ సత్య సాయి ఆర్గనైజేషన్స్ విత్ డిస్టింక్టివ్ ఫీచర్ నేమ్లీ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే.
1: సో వెదర్ వన్ ఇస్ ఇన్ అమెరికా ఆర్ జర్మనీ ఆర్ జపాన్ ఆర్ రష్యా, హీ ఈజ్ యువర్ బ్రదర్.
0: కానీ ఈ బ్రదర్స్ బ్రదర్స్ అనేటువంటి దాంట్ లోపల అమెరికాకు ఒక రూల్స్, జపాన్ కు ఒక రూల్స్, రష్యాకు ఒక రూల్స్ అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకూడదు.
1: సో ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ బీయింగ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, దోస్ హు ఆర్ ఇన్ అమెరికా, జర్మనీ ఆర్ రష్యా, దే షుడ్ నాట్ హ్యావ్ సెపరేట్.
0: ఈ సాయి సంతతి అయినటువంటి ఈ బ్రదర్స్ అందరూ కూడా ఒకే మార్గాన్ని అవలంబించాలి.
1: This entire family, the children of Sai, who are all brothers, should adopt one path.
0: కొంతమంది పాశ్చాత్యులు మేము ఆడ మగ రెండు కలిసి మేము భజన చేస్తుంటాము, ప్రత్యేకంగా ఆడవారు వేరు మగవారు వేరు ఉండడానికి వీలు కాదు, ఇది మా సాంప్రదాయము, మా మొదల నుంచి వచ్చినటువంటి కల్చర్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కల్చర్ ను మార్చుకోవాలి. అది మార్చినప్పుడే నీవు భక్తులు అవుతావు, కానీ నా కల్చర్ నా కల్చరే అని నీవు పోతుంటుంటే నీవు ఏనాటికి నీవు భక్తుడు కావు.
1: Some Westerners argue that men and women should sit together and perform the bhajan, and they say that is our tradition, that is our culture. But the fact is, so long as you talk of your culture and stick to it and do not change, you do not become a devotee.
0: Ikkada konni mana paata paddhatulu unnai, ippudu nu bharatiyulu kani videshiyulu kani konni anavasaramainatundi paddhatulu manam tejinchali.
1: Here some of the old customs which are useless and which have no meaning, we have to give them up.
0: ఇది ఆధ్యాత్మిక మార్గం.
1: This is the spiritual path.
0: Chanchalam hi manakrishna pramadi balavadrudamani mahaveerudainatvanti suryudainatvanti arjunude ee manasunu nenu arikattukolenu antunnadu.
1: The great hero Arjuna told Krishna, I am unable to control my mind.
0: Kanuka ee manasu oka pichikoti vantidi.
1: Your mind is like a mad monkey.
0: ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి.
1: టు కంట్రోల్ దిస్ మ్యాడ్ మంకీ వి విల్ హావ్ టు యాక్సెప్ట్ సమ్
0: హార్డ్. ఇంతే కాకుండా సమితి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: నాట్ ఓన్లీ దిస్ సమ్ పీపుల్ వాంట్ టు హ్యావ్ ది సమితి ది సేవాదళ ఆర్ ది స్టడీ సర్కిల్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ నో కనెక్షన్ బిట్వీన్ దెమ్.
0: ఇది సరి అయినటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ ది రైట్ థింగ్.
0: అన్నింటికి సంబంధం అనేటువంటిది ఆ లింక్ ఉంటుండాలి.
1: దేర్ మస్ట్ బి ఎ క్లోజ్ లింక్ బిట్వీన్ ఆల్ దీస్ కంపోనెంట్.
0: చిన్న ఉదాహరణ,
1: దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇది సేవా సమితి.
1: దిస్ ఫింగర్ ఈస్ ది సేవా సమితి.
0: ఇది మహిళా విభాగం.
1: ది నెక్స్ట్ ఫింగర్ ఇస్ ది మహిళా విభాగం.
0: ఇది సేవాదళము.
1: The middle finger is the seva.
0: ఇది బాల వికాసం.
1: This finger is the బాల వికాసం.
0: ఇది భజన మండలి.
1: The last one is the భజన మండలి.
0: ఈ ఐదు ఒకదానికొకటి తెగొట్టేస్తే ఏముకుండాది ఇక్కడ.
1: If these five are chopped off and made independent, what remains?
0: ఈ ఐదు కలిసి పనిచేసినప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించగలం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ దీస్ ఫైవ్ వర్క్ టుగెదర్ కెన్ వి అచీవ్ ఎ టాస్క్.
0: కనుక ఇక్కడ అన్నింటికి కూడాను మన సమస్యలకంతా కూడా ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: హియర్ ఇన్ ఆల్ అవర్ ఆర్గనైజేషన్స్ యు థింక్ దట్ ఈచ్ కంపోనెంట్ క్యాన్ బి ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఇవన్నీ కూడా ఒక సముద్రంలో చేరినటువంటి నదుల వంటివిగా ఉంటుండాలి.
1: దే షుడ్ బి లైక్ ది మెనీ రివర్స్ విచ్ గో అండ్ జాయిన్.
0: సముద్రంలో చేరక పూర్వము వేరు వేరు రూపనామను ధరించి ఉంటుంటాది నదు.
1: The rivers have different forms and names before they merge into the ocean.
0: Tana ruchi kudanu pratyekanga untadi.
1: The taste of the river is also different.
0: Kani samudramlo kudina tachaname roopa nama ruchulanu kudanu kolpoyi samudram yokka roopa nama ruchine anubhavistuntadi.
1: But once they merge into the river, they lose the distinctive name and form and they get the taste of the ocean itself.
0: Kanuka sarva deshiyulu kudanu saayi yokka aasemin lopala ekamai povali.
1: So all citizens of different countries in the matter of the Divine Sai, they should become one.
0: ఇక్కడ మరికొన్ని సందేహాలంతా కూడా కొంతమందికి కలత పెడుతూ ఉంటారు.
1: Here, some people are being troubled by some doubts.
0: ఇంటర్నేషనల్ అనేటువంటి దీంట్లో లోపల మనము యావత్ ప్రపంచం యొక్క సత్యసాయి సంస్థల యొక్క కార్యకర్తల యొక్క భావాలను కొంతమంది చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: Here, in the international aspect of the organizations, some of the office bearers are not understanding the essentials.
0: World Council anetunte vaari yokka sambandha bandhavyanni kodanu vaaru chakkaga gurtinchatam ledu.
1: They are also not recognizing the type of connection with the World Council they should have.
0: Konni konni deshamulaku pratyekinchinatunte okka pratinidhini manam neeminchukovalani prayatnam chestunnam.
1: We are making an attempt to have some individual person who will be the leader for
0: ee pratinidhini ee reetiga neeminchali.
1: How do we determine and
0: evaru neeminchali?
1: Who is to establish the leadership?
0: దీనికి మరికొంతమంది కూడా కొన్ని ఆపోహలు ఉంటున్నాయి.
1: Some others too have got
0: misconceptions. అక్కడ ఉన్నటువంటి భక్తుల లోపల వారి యొక్క ఆశయాలను ఆధారం చేసుకుని భక్తుల యొక్క ఇచ్ఛ ప్రకారమే అక్కడ సెలెక్షన్ కావాలి అంటారు.
1: Some people think that depending on the views and notions of each one of the devotees, they should form who the leader is.
0: ఈ విధమైనటువంటి యొక్క కల్తలు ప్రారంభమైతే ఇది క్రమక్రమేణా ఒక పాలిటిక్స్ అంటారు చూడండి. అక్కడ కొన్ని కొన్ని రకమైనటువంటి ఎలక్షన్ గా తయారవుతుంది.
1: If these methods are adopted, there it will become something like an election in politics.
0: ee election lopala premalu poorthi kudunu chachipothayi.
1: In such an election, all aspects of love completely disappear.
0: Mana premanu kudunu manamu durvinyogam chesukuntam.
1: We will be misusing our love.
0: Nijamuga manamu premanu penchukovalante election lo manam diggudadu, selection lo undali.
1: Truly, if we want to promote love between brothers of Sai family, we should not enter election.
0: Ah, selection central test dwara povali.
1: We should accept selection and not election.
0: Evarikevaru variki varu potadukoni variki vari kalahamulu penchukoni vibhagamulu cheta aneka rakamainatunte vishayanni tarkinchukotaniki prayatninchakoddu.
1: They should not make an attempt to divide and discuss things in their own way.
0: Prema swarupulara nijamuga satya sai samasthalu yendu ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడా నువ్వు గుర్తిస్తూనే ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూపాస్ ది వరల్డ్ ఇస్ ఆల్సో రికగ్నైజింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ది సేక్రెడ్ ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది మైండ్.
0: పుట్టెడు బియ్యములో చిట్టెడు మెతుకలు చిక్కకుండా ఉండవు.
1: If we have several bags of rice, it is quite possible always to find a few good
0: grains. సర్వసామాన్యమైనటువంటి సంసారములు కనుక కేవలం మానవు మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పులు చేస్తూ ఉండవచ్చును.
1: సిన్స్ వీఆర్ ఆల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ సమ్ ఇన్ ది లార్జ్ నంబర్ విల్ బి మేకింగ్ సమ్
0: అంత మాత్రం చేత సంస్థలకు ఏమాత్రం కూడా నువ్వు దెబ్బ తగలదు.
1: బికాస్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఆర్గనైజేషన్ as such is not going to
0: నిజంగా సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి త్యాగము వర్ణనాతీతం.
1: Truly, the sacrifice being made by the Satya Sai organizations is beyond.
0: మీ అన్నింటికి కూడా మీ ప్రేమనే మూల కారణము.
1: For all these things, it is your love.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: There is one small example.
0: సహనా భవతు సహనో భవంతు అని అనేక విధములుగా కూడా వేదం ఉచ్చరిస్తూ ఉంటుండాలి. కానీ ఆ సహనం అనేటువంటిది పూర్వము నుంచి కూడాను పేర్లతో మాత్రమే తీరిపోతుండాలి. కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్యసాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు.
1: From time immemorial, the Vedas have been talking about patience and forbearance. That was only talking. But today, the members of the Satya Sai organizations are showing what true forbearance and patience can be.
0: ఈ సహనము ప్రేమ ద్వారానే లభిస్తుంది, కానీ ఇంకా అన్య మార్గంలో లభించేది కంటిది కాదు.
1: This kind of forbearance and patience can come only through love, not through any other.
0: చిన్న ఉదాహరణమే చూడండి.
1: Look at a small example.
0: ఎంతమంది శ్రీమంతులు వచ్చి చేరారు.
1: There are so many wealthy people who have come.
0: ఎంత మంది సుఖపురుషులు సుఖస్త్రీలు వచ్చి చేరారు.
1: There are so many people who have enjoyed comfort.
0: ఒక్క క్షణమైనా నడుమొంచి పని చేసేటువంటి వారు కాకుండా ఉండినటువంటి వారు కూడా వచ్చారు.
1: Many who have never done even an iota of work by bending have come here.
0: ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 20x20 బెడ్రూమ్స్ ఉండినప్పటికీ వారికి అది ఇరుగ్గానే ఉంటుంటది.
1: Such of them, even though they had a bedroom of 20x20 solely for themselves, they would have.
0: అలాంటి సుఖపురుషులు అలాంటి శ్రీమంతులు అలాంటి ధనవంతులు అలాంటి ఐశ్వర్యవంతులు కూడాను ఈ ప్రశాంతినంలో ఎన్ని విధములైనటువంటి సహనంతో జీవిస్తున్నారో యోచన చేసుకోండి.
1: Just think, such wealthy persons, such people who are used to such comfort, how much patience and they're putting.
0: ఏ అనుకూలములు కూడాను ఆశించటం లేదు.
1: They are not wanting to have any kind of.
0: ఏ సుఖాన్ని కూడాను వారు వాంఛించటం లేదు.
1: They are not wanting to have any.
0: ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైన కూడాను భరించుకుని స్వామి ప్రేమ నిమిత్తమై కాచుకుని ఉంటున్నారు.
1: They are willing to put up with any inconvenience for the sake of having Swami's love.
0: ఈ సహనం అనేటువంటిది మరి ఏ సమస్త ఎందుకని ఏ యొక్క సమావేశంలో ఎందుకని లభించేదు.
1: This kind of patience cannot be seen in any other organization or any other congregation.
0: అంతే కాదు, ఇంకా ఇంకా అనేక సమస్తల యందు చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధులైనటువంటి యొక్క వ్యక్తుల వరకు కూడాను ఎన్ని రకమైనటువంటి సేవలు చేస్తున్నారు.
1: Not only this, in several of our organizations, starting from young boys until old people,
0: స్వార్థరహితమైనటువంటి సేవ ఒక్క సత్యసాయి సంస్థ యందు మాత్రమే ఉంటుందని.
1: Selfless service can be seen only in the Satya Sai organizations.
0: భారతదేశమునందు కొన్ని నెలలకు పూర్వము పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలలో గొప్ప లక్షలాది ప్రజలు చేరేటువంటి పుష్కరాలని జరిగినాయి.
1: In this country, a few months ago, many people joined in the West Godavari and East Godavari districts for a function.
0: Krishna జిల్లాలో కూడాను కృష్ణ పుష్కరాలు కూడాను ఉన్నవనని జరిగినాయి.
1: In the Krishna district as well, ceremonies relating to the Krishna river were performed.
0: పురుషులు అందులో చేసినటువంటి సేవలు చూచినటువంటి కన్నులకే అర్థమవుతుంది, కానీ మాట్లాడేటువంటి మూర్ఖులకు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: The service rendered by the men and women in these ceremonies can be understood only by the eyes which have seen them, but not for people who talk from a distance.
0: అక్కడ ఉండనటువంటి యొక్క ఆ అశుద్ధమును ఎన్ని విధములుగా కూడా సహించుకుని వారు ఊడ్చి పరిశుద్ధం చేసి పవిత్రమైనటువంటి రీతిగా ఎంత సేవలు చేశారు అనేటువంటిది కూడాను ఒక్క దీనికి దైవమే సాక్షి, కాని అనులు సాక్షి కాదు.
1: The dirt and the dust which they cleaned up and the selfless service which they gave could be understood and the witness was only God. Others cannot understand.
0: స్వామి యొక్క పుట్టిన పండుగ వస్తున్నదని కొండంత ఆశతో కాచుకున్నటువంటి యొక్క అనేక సంస్థల వారు స్వామి యొక్క సేవకుల యొక్క సేవనే మాకు స్వామి సేవ అని భావించుకుని ధర్మవరమునందు ఇంకా గుంతకల్లునందు ఇంకా కొన్ని కర్నూలునందు ఇంకా ఇక్కడ బాగేపల్లియందు అనేక విధములుగా కూడా కాచుకొని ఎన్ని విధములైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
1: Many members of the organizations regarding that service to the devotees of Swami is service to Swami, and that Swami's birthday is coming very close. Such people at Dharmavaram and at Anantapur and various places, they have been doing service to the devotees in the feeling.
0: Manava seve madhava sevani. రాజకీయాల్లో కావాలి కేవలం ఉచ్చరిస్తుంటారే కాని సత్యసాయి సంస్థలు ఇది ప్రత్యక్ష స్వరూపాన్ని ధరిస్తుంది.
1: That service to man is service to God is only being uttered in political organizations, but in the Satyasai organizations service to man is service to
0: ప్రేమ స్వరూపులారా. ఎవరు వర్ణించినా లేక తిరస్కరించినా పొగడినా తెగడినా పొంగకు కుంగకు నీవు నిజమైనటువంటి భావము చేత నీ సేవలు ఎందు నీవు పాల్గొని నీ జన్మను నీవు సార్థకం గావించుకొని నీ దైవత్వాన్ని నీవు అనుభవించుటకై మీరు ప్రతిజ్ఞ పట్టాలి.